0: ధర్మము.
1: అండ్ దట్ స్టాండ్స్ ఫర్ అది
0: సత్యశీలము అని పేరు.
1: దట్ ఈస్ వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ఆ సత్యశీలజ్ఞుడికి ఈ విధమైనటువంటి కట్టుబాటు అంతా కొన్ని పెట్టుకున్నాడు.
1: అండ్ దీస్ ఆర్ ది రెగ్యులేషన్స్ దట్ హి హస్ లేడ్ డౌన్ టు హింసెల్ఫ్.
0: లక్ష్మణుడు వైపు చూచాడు రాములు.
1: రామాలుక్ డెట్ లక్ష్మణ.
0: లక్ష్మణుడు సూక్ష్మబుద్ధి గల లక్ష్మణుడు.
1: లక్ష్మణ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్.
0: అప్పుడు చెప్పారు.
1: దెన్ హి సెడ్,
0: లక్ష్మణుడు అన్న మీ యొక్క సైగలు నాకు తెలుసును.
1: బ్రదర్ ఐ నో వాట్
0: అనగా ఏమిటి?
1: సిగ్నల్స్ యు ఆర్ సెండింగ్.
0: ఆ యొక్క లక్ష్మణుడు తన భూదేవి యొక్క కుమారుడు.
1: లక్ష్మణ ఈజ్ ది సన్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇతను కేవలము ఒక విధమైనటువంటి ఆదిశేషుడు.
1: హీస్ వెరీ ఆదిశేష.
0: కనుకనే ఆ భూమిని కొంతవరకు ఎత్తమని చెప్పాడు.
1: సో దట్ పార్ట్ వేర్ సీతా వాజ్ స్టాండింగ్ కుడ్ బి జస్ట్ రైజ్డ్.
0: లక్ష్మణుడు కూడా చెప్పాడు.
1: లక్ష్మణ సెడ్,
0: అన్న సీతను మాత్రమే ఎత్తడానికి వీలు కాదు, ఆ భూమిని ఎత్తిందంటే నీవు కూడా ఎత్తి ఎగురుతావు.
1: అండ్ దెన్ లక్ష్మణ సేస్ నాట్ పాసిబుల్ టు లిఫ్ట్ ఓన్లీ దట్ పార్ట్,
0: నీవు కూడా పైకి ఎగురుతావు.
1: అండ్ యు విల్ ఆల్సో విల్ బి మచ్ మోర్.
0: కాబట్టి ఇది అసాధ్యము అన్న.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: అప్పుడు యుక్తితో చేసినాడు లక్ష్మణుడు.
1: అండ్ దెన్ ద నాక్ లక్ష్మణ్ దిస్ వే.
0: కేవలం అందరూ చూస్తూ ఉండగానే రాముల పాదాలపైన పడ్డాడు లక్ష్మణుడు.
1: వెన్ ఎవరీవన్ స్టార్టెడ్ స్టేరింగ్ అండ్ వాచింగ్ లక్ష్మణ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: సేపైనప్పటికీ లక్ష్మణుడు లేయలేదు.
1: లక్ష్మణ డిడ్ నాట్ గెట్ అప్.
0: అప్పుడు రాములు లక్ష్మణుని ఎత్తే నిమిత్తమే లక్ష్మణ లెమ్ము అని వంగినాడు.
1: దెన్ రామా హ్యాడ్ టు బెండ్ టు లిఫ్ట్ అప్ లక్ష్మణ.
0: ఇతని ఎప్పుడు వంగినాడు అప్పుడు సీత వచ్చి
1: చెప్పాడు.
0: కనుకనే త్యాగరాజు కూడాను లక్ష్మణుడు చెప్పాడు.
1: త్యాగరాజు ఆల్సో మెన్షన్ సే
0: కపివారది దాటున
1: పాసిబుల్ టు టై అప్
0: లక్ష్మీదేవి వలచున
1: కాన్సర్ట్
0: లక్ష్మణుండు కొలచున
1: విల్ లక్ష్మణ
0: బుద్ధి గల భరతుడు చూచి చూచి మృక్కున అపరామ భక్తి ఎంతో గొప్పరా.
1: విల్ భరత సర్, విల్ లక్ష్మణ సర్, కాన్సర్ట్ లక్ష్మీ విల్ ఎవర్.
0: ఇంత సూక్ష్మ కలిగినటువంటి యొక్క లక్ష్మణుడు ఏ విధంగా తెలుసుకోగలిగాడు?
1: హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ లక్ష్మణ టు నో?
0: ఈ విధంగా సమయ సందర్భానుసారంగా భగవంతుడు ప్రవర్తించేటువంటి వాడు.
1: యాజ్ పర్ ది సిచ్యువేషన్ పొజిషన్ గాడ్ కండక్ట్స్ హింసెల్ఫ్.
0: కేవలం తానే వంగినాడంటే స్త్రీలకు తల వంచినాడని చెప్పి తెలుసుకుంటారు.
1: బికాస్ హీ బెంట్ హిజ్ హెడ్ హీ డస్ నాట్ మీన్ దట్ హీ బెంట్ హిజ్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ వుమన్.
0: స్త్రీలు ఆ విధమైనటువంటి యొక్క దీక్షను పూనుతూ వచ్చాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ దే గాట్ డిటర్మినేషన్ ఆఫ్ దట్ సార్ట్ ఇన్ దోస్ డేస్.
0: ఈ విధంగా రామాయణాలు చదువుతూ పోతూ
1: పీపుల్ రీడ్ రామాయణ,
0: భారత భాగవతములంతా కూడా చదువుతూ పోతున్నారు.
1: రీడ్ భారత అండ్ భాగవత.
0: కానీ ఈ సూక్ష్మమైనటువంటి తత్వాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ నో వన్ ఇస్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ది సటిల్టీ సీక్రెట్స్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకును అయస్కాంతం చాలా ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్ దిస్ మ్యాగ్నెట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ అయస్కాంతం చేతనే దైవత్వం ఆవిర్భవిస్తూ ఉంటాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ యూ ఫైండ్ ద డివినిటీ.
0: లేకపోతే ఇంత ప్రజలంతా కూడాను ఇన్ని దేశాల వారు ఇన్ని గ్రామాల వారిని ఎవరు పిలిచారు ఇక్కడికి?
1: సో మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ నేషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ హావ్ గ్యాదర్డ్ హియర్. హూ హావ్ ఇన్వైటెడ్ యు?
0: ఏ ఇన్విటేషన్ పంపించారు?
1: హూ సెంట్ యు ది ఇన్విటేషన్?
0: కాదు కాదు,
1: నో.
0: ఈ పేరు ఈ రూపం యొక్క ఆకర్షణే మిమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చింది.
1: ద నేమ్ అండ్ ద ఫామ్ ఆఫ్ భగవాన్ అట్రాక్టెడ్ ది హోల్ వరల్డ్.
0: ఈ ఆకర్షణ శక్తిని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఇస్ మేకింగ్ అన్ అటెంప్ట్ టు నో దిస్ పవర్ ఆఫ్
0: అట్రాక్షన్. వచ్చాము. ఈ ఇష్టం ఎక్కడి నుంచి వచ్చింది?
1: ఐ కేమ్ బికాస్ ఐ లైక్.
0: అదే అయస్కాంతం యొక్క పవర్.
1: అండ్ దట్ ఈస్ ది మ్యాగ్నెటిక్ పవర్.
0: ఈ మ్యాగ్నెటిక్ పవర్ ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద మ్యాగ్నెట్.
0: ఎంత శక్తినైనా ఆకర్షిస్తుంది.
1: ఇట్ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్.
0: అయితే ఆకర్షిస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించడం.
1: బట్ ఇట్ విల్ నెవర్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: దానికి పరిమితమైనట్టుగా పూనుకుంటారు.
1: ఇట్ ఈస్ జస్ట్ యూజ్ ఇన్ స్టిప్యులేటెడ్ వే.
0: టమ్లర్ తీసుకుని పోయి పెద్ద సముద్రం కదా అని చెప్పి దాన్ని ముంచితే ఆ టమ్లర్ లో నీళ్లు వస్తాయి.
1: ఇఫ్ యూ జస్ట్ టేక్ టమ్లర్ టు సీ వాటర్ యూ వుడ్ కలెక్ట్ ఇట్ యాజ్ పర్ ఇట్ సైజ్.
0: కానీ ఇది సముద్రం కదా అని టమ్లర్ అంతా కూడా ముంచి రాదు నీరు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు కలెక్ట్ ది హోల్ సీ వాటర్ ఇన్ ఎ
0: టమ్లర్. ఎంత పరిమితం ఉన్నదో అంత నీరు మాత్రమే పడుతుంది.
1: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ది టమ్లర్ సో ఆల్సో ద వాటర్ ఇట్ వుడ్ కంటెయిన్.
0: కానీ సముద్రం యొక్క టేస్ట్ టమ్లర్ లోనే ఉంటుండాలి, సముద్రంలోనే ఉంటుండాలి.
1: ద టేస్ట్ ఆఫ్ ది సీ వాటర్ ఇస్ వన్ అండ్ ద సేమ్ బోత్.
0: సముద్రంలో ఏ టేస్ట్ ఉంటుందో టమ్లర్ వాటర్ లో కూడా అదే టేస్ట్ ఉంటుంది.
1: అండ్ ద టేస్ట్ ఆఫ్ ది సీ వాటర్ ఇస్ వెరీ మచ్ సేమ్.
0: దైవశక్తి అనేటువంటిది తన యందు ఏ విధంగా ఉండినప్పటికీ కానీ పరిమితమైనటువంటి దీంట్లో ప్రవర్తించుతున్నప్పుడు పరిమితంగానే కనిపిస్తుంటాడు.
1: గాడ్ హ్యాస్ ఇన్ఫినిట్ పవర్. బట్ హీ యూజెస్ అండర్ సర్టన్ లిమిట్స్ దట్ హీ లేడ్ డౌన్ టు
0: హిమ్సెల్ప్ ప్రతి మానవుని యందు కూడా ఈ శక్తి ఉంటున్నది
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ డివైన్ పవర్
0: కనుకనే ఈశ్వర సర్వభూతానాం అన్నారు
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్
0: ఈశావాస్యం ఇదం జగత్తు అన్నారు
1: ఇన్ ది హోల్ యూనివర్స్ గాడ్ ఇస్ ప్రెసెంట్
0: కనుక
1: సో
0: ఈ విధమైనటువంటి యొక్క హృదయానికి సంబంధించినటువంటి యొక్క కెమెరా నుంచి
1: out of this camera of the human heart
0: anni rakamainaatundi chitramulu kudunu anubhavistu untadi
1: it experiences all photographs pictures
0: ee pictures anta kudunu ekkada nunchi vastundante hrudayam nunchi vachinatundi pratibimbale
1: these pictures come out of the heart as reflection
0: satti daniki ni reaction resound and reflection
1: reaction reflection resound follow in everything
0: కనుక ప్రపంచంలో మనం చూసేదంతా కూడాను పరమాణువుల యొక్క రిసౌండే
1: సో ఆల్ దట్ వి సీ అరౌండ్
0: పరమాణువుల యొక్క రిశబ్దమే
1: అండ్ ఇట్స్ ఓన్లీ సౌండ్
0: పరమాణువుల యొక్క రియాక్షనే
1: అండ్ ఇట్స్ ఎ రియాక్షన్ దట్
0: అంతా పరమాణువుల యొక్క తత్వమే
1: ఎవ్రీథింగ్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఎన్ ఆటమ్
0: ఇలాంటి పరమాణువుల యొక్క తత్వాన్ని
1: ప్రతి
0: మానవుడు కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో
0: ఈనాడు ధ్యానాలు చేస్తుంటారు
1: టుడే పీపుల్ మెడిటేట్
0: ఇంకా అనేక రకమైన సాధనలు సలుపుతూ ఉంటారు
1: స్పిరిచువల్ పాత్
0: కానీ ఈ సాధనల కంతా కూడా చిక్కుకేటువంటి వాడు కాదు భగవంతుడు
1: బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్
0: ఎవరు వారికి సరైనటువంటి మార్గం బోధించేవారు లేకపోవడం చేతనే ఈ రకమైనటువంటి యొక్క అల్ప జ్ఞానములంతా కూడా ప్రబోధిస్తుంటారు
1: సిన్స్ దేర్ ఇస్ నో రైట్ పర్సన్ టు షో యూ ద కరెక్ట్ పాత్
0: ఈ సాధనలన్నీ కూడా సరైనటువంటి సాధనలు కాదు
1: ఆల్ ది స్పిరిచువల్ పాత్స్ ఆర్ నాట్
0: భగవంతుని పొందడానికి సరైనటువంటి మార్గం కాదు ఇది
1: దే ఆర్ నాట్ ది పాత్స్ దట్ టేక్ యు
0: భగవంతుని ఏ రీతిగా పొందాలి
1: How to attain God?
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి
1: ద నోర్ ఆఫ్ ద డివైన్ విల్ బి
0: భగవంతుని యొక్క ఎందు ఏ ప్రేమ ఉన్నదో ఆ ప్రేమనే మీరు ప్రకటించాలి
1: అండ్ ద లవ్ ఇన్ గాడ్ మస్ట్ బి మేనిఫెస్టెడ్ ఇన్ యూ
0: భగవంతుడు ఏ ప్రేమను అందరికి అందిస్తున్నాడు ఆ ప్రేమను మీరు కూడా అందరికి అందించాలి
1: జస్ట్ యాస్ గాడ్ స్ప్రెడ్స్ హిస్ లవ్ యూ షుడ్ షేర్ యువర్ లవ్ విత్ అదర్స్
0: అట్టి సమత్వమైనటువంటి దానికి మాత్రమే భగవంతుడు సన్నిహితుడవుతుంటాడు
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ వుడ్ బి క్లోజ్ టు యూ ఇఫ్ యూ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ
0: భగవంతుడి నుండి వచ్చినటువంటి ఒక హృదయ తత్వం అనేటువంటిది ఏకత్వమే
1: ఇన్ ఫ్యాక్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద హార్ట్ ఈస్ వన్నెస్
0: ఈ ఏకత్వంతో కూడినటువంటి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకుంటూ రావాలి
1: అండ్ దిస్ లవ్ విచ్ ఇస్ ఓన్లీ వన్ హెస్ గాట్ టు బి ఇంక్రీజ్ డెవలప్
0: అప్పుడే దైవత్వం కూడా మనకు ప్రాప్తిస్తుంటాది
1: అండ్ దెన్ యూ కెన్ రీచ్ అటైన్ గాడ్
0: ప్రాప్తించడం అనగా బయట నుండి వచ్చి దీంట్లో చేరదు
1: నాట్ దట్ హీ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ గెట్స్ ఇట్ యు
0: వచ్చినటువంటిది ఆవిర్భవింప చేసుకుంటాడు
1: దట్ విచ్ ఇస్ ఇన్ యూ లేటెంట్ ఇన్ యూ బికమ్స్ పేటెంట్
0: దీన్ని రియాక్షన్ అన్నారు
1: దిస్ ఇస్ రియాక్షన్
0: దీన్ని రీసౌండ్ అన్నారు
1: దిస్ ఇస్ రిసౌండ్
0: దీన్ని రిఫ్లెక్షన్ అన్నారు
1: దిస్ ఇస్ రిఫ్లెక్షన్
0: ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్
1: ఎవ్రీథింగ్ క్యారీస్ దీస్ త్రీ
0: రియాలిటీ మాత్రం అందరు ఉంటుంది
1: రియాలిటీ ఇస్ ఇన్ యూ
0: ఆ రియాలిటీ మాత్రం అదే మూలాధారమైన తత్వము
1: దట్ రియాలిటీ ఇస్ ద ప్రైమార్డియల్ ఫండమెంటల్
0: ఆ మూలాధారమైన తత్వమును ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం చేయాలి
1: దట్ బేసిక్ ఫౌండేషన్ ప్రిన్సిపల్
0: ఎవరికి అర్థం కూడా కాదు
1: నో వన్ అండర్స్టాండ్స్ ఇట్
0: చెప్పినట్టు వినండి
1: యు ఫాలో అకార్డింగ్ టు
0: చెప్పినట్టు చేయండి
1: యు యాక్ట్ అకార్డింగ్ టు హిమ్
0: చెప్పినట్టు నడుచుకోండి
1: యు కండక్ట్ యువర్ సెల్ఫ్
0: తప్పక అదే నీకు లభిస్తుంది
1: దెన్ యూ విల్ అచీవ్ సక్సెస్
0: అదే నీకు ప్రాప్తిస్తుంది
1: దెన్ యూ విల్ డిజర్వ్ ఆల్ దోస్
0: ఇంకొక మార్గంలో దీనికి ప్రాప్తి చేయడానికి వీలు కాదు
1: యూ కెనాట్ బి సక్సెస్ఫుల్ బై ఎనీ అదర్ పాత్
0: ఏదో ఒక మార్గంలో బలమంది కాదని పోట్లాడుతూ కూర్చుంటే మనకు లభ్యం కాదు
1: బికాస్ యూఆర్ స్ట్రాంగ్ యూ కెనాట్ ఫైట్ ఇన్ ఎనీ వే
0: భగవంతుల్లో ఎట్టి గుణములు లేవు
1: God is attributeless.
0: అందుకనే గుణాతీతుడు అన్నారు.
1: So he transcends guna.
0: ఒక్కటే గుణము.
1: He has got only one.
0: అదియే ప్రేమ.
1: That is love.
0: అదియే ప్రాణము.
1: That is life.
0: అదియే నిజమైనటువంటి సంబంధము.
1: That is the true relationship.
0: అందరికీ ఉండేటువంటి సంబంధం అదొక్కటే.
1: That is only true relationship that exists between us.
0: Love to love.
1: Love to love.
0: ఈ ప్రేమ తత్వంతోనే దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: And you can achieve anything only with the principle of love.
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: దైవత్వం యొక్క తత్వమును అర్థం చేసుకోవటం చాలా కష్టము
1: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్
0: కానీ అర్థం చేసుకుంటే అంతకంటే సులభం మరొకటి లేదు
1: ఇఫ్ యూ అండర్స్టాండ్ దేర్ ఇస్ నథింగ్ అదర్ సింప్లర్ దాన్ దాట్
0: ఎంతైనా నీకు స్వాధీనం అయిపోతుంది
1: ఎనీథింగ్ యూ కెన్ కంట్రోల్
0: దైవత్వాన్ని అర్థం చేసుకునేటువంటి మానవుడు
1: The person who understands God
0: జగత్తునంతా అర్థం చేసుకోగలడు
1: విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద హోల్ వరల్డ్
0: ఇదే ఉపనిషత్తు కూడా బోధించినటువంటిది
1: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ ఉపనిషత్స్
0: ఏ దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు సర్వమును గుర్తించిన వారమవుతాం
1: దట్ ప్రిన్సిపల్ ఇఫ్ అండర్స్టూడ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ బి అండర్స్టూడ్
0: ఏ ఒక్కదాన్ని గుర్తించడానికి వీలు లేనటువంటిప్పుడు దేన్ని గుర్తించలేవు.
1: ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ ప్రిన్సిపల్ రెస్ట్ కెనాట్ బి అండర్స్టూడ్.
0: ఇది ఒక వెండిది అని మనం గుర్తించుకున్న తర్వాత
1: వన్స్ యూ నో దిస్ సిల్వర్,
0: ఇది ఎక్కడైనా వేసేసి ఇది వెండి అవుతుంది.
1: యూ కీప్ ఇట్ ఎనీవేర్ ఇట్ కంటిన్యూస్ టు బి సిల్వర్.
0: అనేక రూపంలో నాకు ధరించినప్పటికీ అది వెండిగానే ఉంటుంది.
1: ఇట్ మే బి ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్ బట్ స్టిల్ ఇట్ ఇస్.
0: అదే రీతిగానే ప్రేమమయమైన దైవత్వాన్ని ప్రేమతో చూసినప్పుడు ఎక్కడ చూసినా ప్రేమమయంగానే ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్, you will find him everywhere.
0: ee sukshmamainatundi oka hastyanni gurtinchukoleni manavudi aneka tikamakalabadi pothunnadu.
1: In fact the person who does not understand love of god is confused.
0: prema chetane paramatmani pondali.
1: only can attain god through love.
0: desham chete kani, ధనం చేత కాని, పదవి చేత కాని, ఇంకే విధమైనటువంటి గర్వం చేత కాని అందడానికి వీలు కాదు.
1: మనీ, పొజిషన్, పవర్, పెల్స్ విల్ నెవర్ టేక్ యూ టు గాడ్.
0: ఇది కేవలం ఒక ప్రేమ చేతనే కలుగుతుంది.
1: ఇట్స్ ఓన్లీ లవ్ దట్ టేక్స్ యూ టు హిమ్.
0: కనుకనే
1: సో
0: రాధ ఒకనొక సమయం లోపల
1: రాధ ఎట్ వన్ టైం
0: చాలా బాధపడుతూ ఉండేటువంటిది.
1: వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: రాధ అంటే ఎవరు? ఆమెను ధరనే.
1: రాధ
0: రాధ ధర
1: రాధ ధర
0: ఈ ధరను ఎన్ని విధమైనటువంటి దీంట్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు.
1: పీపుల్ మేడ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ దిస్ ధర అర్త్.
0: ఒకనాడు
1: వన్ డే
0: ఒక భక్తుడు
1: వన్ డివోటీ
0: భగవంతుని కృష్ణుని పొందడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు.
1: మేడ్ అన్ అటెంప్ట్ టు అటైన్ కృష్ణ.
0: అతనికి ఏమాత్రం కూడా ఏ యొక్క ప్రపంచ సంబంధమైనటువంటి వ్యవహారంలోన తాను పడలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హాస్ నో వరల్డ్లీ ఆబ్లిగేషన్స్.
0: ఏ విధమైనటువంటి యొక్క వాంఛలు లేవు.
1: హాస్ నో డిజైర్.
0: కృష్ణుడు తప్ప నాకు అన్యం అక్కర్లేదు అనుకుంటు.
1: హి వాంట్స్ ఓన్లీ కృష్ణ, నన్ ఎల్స్.
0: అలాంటి సమయం లోపల
1: అట్ దట్ టైం
0: ఇతనికి ఏదైనా ప్రాప్తిని కనిపింపు చేయాలని
1: ఇన్ ఆర్డర్ టు కన్ఫర్
0: రాధ సంకల్పించుకుంది.
1: రాధ డిటర్మిన్.
0: అతని గ్రామానికి సమీపంలో ఒక చిన్న ఎరువు ఒక కొలను ఉంటుండాలి.
1: వెరీ క్లోజ్ టు హిస్ విలేజ్ దేర్ ఇస్
0: చెరువు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ లేక్.
0: ఆ చెరువు గట్ర ఒక గాజులు అమ్మేటువంటి వాడు వస్తూ ఉన్నాడు.
1: అలాంగ్ దట్ సైడ్ ఆఫ్ ది లేక్ వన్ బ్యాంగిల్ సెల్లర్ వాస్ పాసింగ్ బై.
0: అప్పుడు ఆ బ్యాంగిల్ వాడు నీరు దాహం అయిపోయి ఆ కొలం లోపల మునిగా తీసుకుని పోయి నీరు త్రాగుతున్నాడు.
1: అండ్ బ్యాంగిల్ సెల్లర్ బికాస్ హి వాస్ థర్స్టీ హి వెంట్ క్లోజ్ టు ద
0: ట్యాంక్. అవన్నీ గల్లు గల్లు గల్లు గల్లు అని గాజులంతా కూడా శబ్దమిస్తుండాలి.
1: యాజ్ హి వాస్ మూవింగ్ బై ద సౌండ్ ఆఫ్ ద బ్యాంగిల్స్ వాస్ హర్డ్.
0: ఆ కొలం నుంచి ఒక చెయ్యి వచ్చింది బయటికి.
1: దేర్ అవుట్ ఆఫ్ ది ట్యాంక్ అవుట్ ఆఫ్ ద లేక్ వన్ హ్యాండ్ కేమ్ అప్ రోజ్ అప్.
0: అయ్యా నాకు ఈ హస్తమునకు నీ యొక్క గాజులు తొగుతావా అని అడిగింది.
1: అండ్ దెన్ దట్ హ్యాండ్ స్టార్టెడ్ పుట్టింగ్ ఎ క్వశ్చన్ ఆర్ యు ప్రిపేర్డ్ టు గివ్ బ్యాంగిల్స్.
0: ఆమె ముఖం ఎవరికి చూపలేదు.
1: అండ్ ద పర్సన్ ఫేస్ ఇస్ నాట్
0: సీన్. మాత్రమే ఎత్తింది.
1: ఇట్ వాస్ ఓన్లీ ది హ్యాండ్ దట్ వాస్ సీన్.
0: ఇది ఎవరో చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండది అని నీకు ఎంత విలువనో అంత నేను విలువిస్తాను.
1: అండ్ హి ఆల్సో హర్డ్ ది ఆన్సర్ ఐ పే మనీ. గాజులు
0: తొడగమని చెప్పింది.
1: కమ్ ఆన్ బీ ప్రిపేర్డ్ గివ్ మీ బ్యాంగిల్స్.
0: ఒక చేతికి గాజులు తొడిగాడు.
1: అండ్ దెన్ హి హస్ పుట్ ది బ్యాంగిల్స్.
0: రెండో చేయి ఎత్తింది.
1: అండ్ ద సెకండ్ హ్యాండ్ వాస్ లిఫ్టెడ్.
0: దానికి కూడా గాజులు తొడిగాడు.
1: అండ్ హి హస్ పుట్ బ్యాంగిల్స్ దేర్.
0: అయ్యా దీనికి ఎంత ఖర్చు అయింది అన్నాడు.
1: అండ్ వాట్ ఈస్ ది మనీ ప్రైస్.
0: అమ్మా ఇది పెద్దగా ఖర్చు ఏమి కాదు.
1: నాట్ మచ్.
0: దీనికి ఏదో ఇంత 2 రూపాయలు 3 రూపాయలు అని అన్నాడు.
1: ఇట్ ఈస్ ఎనఫ్ 2 రూపీస్ ఆర్ 3.
0: చూడు ఆ 2 రూపాయలు నా ఇల్లు ఉంటుండాలి ఈ రూమ్ ఈ యొక్క గ్రామం లోపల.
1: దేర్ లైస్ మై హోమ్ హియర్ వెరీ
0: ఆ రూమ్ లోపల ఒక చిన్న రూమ్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ స్మాల్ రూమ్.
0: ఆ రూమ్ లోపల ఒక కిటికీ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ విండో.
0: ఆ కిటికీకి వెనకల ఒక చిన్న గూడు ఉంటుండాలి.
1: బిహైండ్ దట్ విండో దేర్ ఇస్
0: ఆ గూడు లోపల దీనికి తగినటువంటి ధనం పెట్టొచ్చాను. నువ్వు ఆ ఇంటి యజమాని అడిగి ఇప్పించుకోమని చెప్పింది.
1: బిహైండ్ ద విండో వెరీ క్లోజ్ నారో స్పేస్ దేర్ ఇస్ మనీ స్మాల్ చేంజ్ యూ కెన్ టేక్.
0: ఆ ఇంటికి పోయాడు నంబర్ తీసుకుని.
1: అండ్ బేసింగ్ ఆన్ దిస్ డైరెక్షన్స్ ద బ్యాంగిల్ సెల్లర్ వెంట్.
0: మీ బిడ్డట ఒక గాజులు తొడుక్కుంది నా ఈ చెరువు దగ్గర, దీనికి డబ్బంతా నీ దగ్గర అడగమని చెప్పింది అనింది.
1: అండ్ హి సెడ్ సార్ యువర్ డాటర్ వాంటెడ్ బ్యాంగిల్స్ అండ్ వాంటెడ్ మీ టు కలెక్ట్ మనీ ఫ్రమ్ యూ.
0: నీకు పెళ్లి కాలేదే, నాకు బిడ్డలు ఎక్కడి నుంచి వస్తారు?
1: ది మ్యాన్ సెడ్ ఐఎమ్ నాట్ మ్యారీడ్, హౌ ఇస్ దట్ ఐ హావ్ ఎ డాటర్.
0: తప్పు చెప్పారు.
1: హూ టోల్డ్ యూ?
0: కానీ ఇది రైట్ కాదన్నాడు.
1: ఇట్స్ నాట్ రైట్ హి సెడ్.
0: కానీ తన యొక్క తత్వంను చక్కగా అర్థం చేసుకున్నాడు.
1: But he has known the reality.
0: నా సత్యశీలమా, నేను గట్టివాడినా, నా మనసు చలించిందా అని ఏమేమో అర్థం చేసుకు. కాదు కాదు, నేను తప్పక సత్యశీలుణ్ణి.
1: He went on questioning himself.
0: నాకు అలాంటి వ్యామోహమే లేదు. నాకు ఎట్టి వ్యామోహమూ లేదు.
1: I don't have any desire.
0: కాబట్టి ఎవరో చెప్పినారు అని అనుకున్నాడు. తిరిగి ఎక్కడ ఉన్నది?
1: And then he said, where is she?
0: Palani gootiku pakkalo untundadata cheppindi ani cheppindi.
1: And she directed me that money is there, very close to window.
0: Akkada kitiki ledu, goodu ledu.
1: And when he went inside, there is no window.
0: Thani enno pariyamlo aa intlo sanchalinchinatunte vaade.
1: And in fact he moved about for a long time.
0: Kaari ee naadu lopala vellete appudiki ఒక కిటికీ కనిపించింది. దానికి వెనుక వైపున ఒక చిన్న బూడు కనిపించింది.
1: ద మూమెంట్ హీ వెంట్ ఇన్ దిస్ డే హీ నోటీస్ ద విండో ఓవర్ దేర్ అండ్ ఎన్ యారో కార్నర్.
0: ఆ దీంట్లో చేయి పెట్టేటప్పటికి దానికి ఎంత కావాలో అంత డబ్బు మాత్రం చిక్కి.
1: ఎగ్జాక్ట్లీ ది మనీ హీ రిక్వైర్డ్ వాజ్ నోటీస్డ్ దేర్.
0: ఆమె చెప్పింది, అయ్యా ఈ విధంగా నాకు డబ్బు అంతా ఎంత కావాలో దాన్ని తీసుకోమని.
1: అండ్ దెన్ దిస్ మ్యాన్ సెడ్ దట్ లేడీ వాంటెడ్ మీ టు కలెక్ట్ ద మనీ.
0: ఆ డబ్బును తీసుకున్న తర్వాత, అయ్యా ఆ చెరువు ఎక్కడనో ఆమె ఎక్కడి నుంచి కనిపించిందో నీకు, నన్ను కూడా తీసుకుని పోయి ఆమె దర్శనం నాకు చేయించమని చెప్పి ప్రార్థించాడు.
1: అండ్ ది మ్యాన్ సెడ్ వేర్ ఇస్ షీ, లెట్ మీ ఆల్సో సీ హర్ అండ్ హి వాంటెడ్ ద బ్యాంగిల్స్.
0: రాధా రాధా రాధా రాధా రాధా రాధా అనుకుంటూ ఆ యొక్క గాజులు వాడి వెంట తిరిగాడు.
1: కాలింగ్ రాధా రాధా బై నేమ్ హీ ఫాలోడ్ దిస్ బ్యాంగిల్స్. అలా
0: కానీ అక్కడ పోయేటప్పటికి, అమ్మా నీవు చెప్పిన రీతిగా నీ డబ్బు నాకు చిక్కింది, అతను ఇచ్చాడు అన్నాడు.
1: అండ్ హీ హస్ హీ సెడ్ I received the money as per your direction.
0: Asiriyanga vakyam vinipinchindi.
1: And he heard ethereal voice.
0: Ee dabbu neeku andinda nayana?
1: Did you receive the money?
0: Andindi.
1: Yes.
0: Adigo aa yajamanu kuda na venta vacharamma.
1: And here I brought with me the master.
0: Atariki oka darshanam ivvandi anindi.
1: And he wants to see you.
0: Appudu aame cheppindi lopal nunchi.
1: Then she said,
0: "Ayya, naa hastamulu evarikaina kuda kanipinchavachunu.
1: Anybody can see my hands.
0: Kaani naa mokamu Krishnuniki okkaliki tappa inkevariki naa mokamu evariki chudanivanu.
1: Only Krishna can see my face and no one can else can see my face.
0: కనుకనే అతను మాత్రమే నా ముఖాన్ని దర్శించడానికి వీలవుతుంది, కానీ ఇంకొకరు దర్శించడానికి వీలు కాదని.
1: ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ కృష్ణ ఓన్లీ టు సీ మై ఫేస్ బట్
0: ఆనాటి నుంచి ఈనాటి వరకును అక్కడనే తాను రాధా రాధా అనుకుంటూ జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
1: సిన్స్ దట్ డే హీ వెంట్ హీ స్పెంట్ ఆల్ హిస్ లైఫ్ రిపీటింగ్ రాధా.
0: కట్ట కడపటికి రాధాకృష్ణుల చేతనే దర్శనం పొందాడు.
1: అట్ ద ఎండ్ హీ కుడ్ హ్యావ్ బోత్ ఆఫ్ దెమ్ రాధాకృష్ణ.
0: ఒక్క విధమైనటువంటి దీక్షను పొందినటువంటి వారు అన్ని రకమైనటువంటి దీక్షలు ఎందుకు కూడా ఉంటుంటారు.
1: దట్ డిటర్మినేషన్ మేడ్ హిమ్.
0: ఒక పిల్లవాడు చెప్పాడు, పట్టిన పట్టేదో పట్టనే పట్టి పట్టునెగ్గేడు దాకా అట్టే ఉండు అని.
1: హావింగ్ డిటర్మిన్ అంటిల్ ఇట్ ఇస్ ఫుల్ఫిల్డ్ నెవర్ గో బ్యాక్.
0: కనుక అలాంటి పట్టులు పడుతుంటారు భగవంతుడు.
1: దట్ డిటర్మినేషన్ ఇస్ రిక్వైర్డ్.
0: కోరిన దేనియో కోరనే కోరితివి, కోరిక చెల్లుడు దాకా పోవకుండు.
1: యు హావ్ డిసైడ్ సమ్వేర్ అదర్ అంటిల్ ఇట్స్ గ్రాంటెడ్ డోంట్.
0: అడిగిన దేనియో అడగనే అడిగితివి, అడిగిన ఇరు దాకా విడవకుండు.
1: హావింగ్ ఆస్క్ ఫర్ సంథింగ్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్ డోంట్.
0: తలచిన దేనియో తలచనే తలచితివి, తలపు తీరుడు దాకా పోవకుండు.
1: హావింగ్ థాట్ అంటిల్ ద థాట్ ఇస్ రియలైజ్డ్ డోంట్ గో.
0: అయితే ఇక్కడ రెండు కట్టుబాట్లు ఉన్నాయి.
1: బట్ హవర్ దర్ టు రూల్స్ హియర్.
0: పోరు పడలేక తానైనా బ్రోవవలయు.
1: యు షుడ్ కన్ఫర్మ్ బోన్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్.
0: వడలు తెలియక నీవైనా అడుగవలయు.
1: ఆర్ యు షుడ్ ఫాల్.
0: అంతే కానీ
1: ఓన్లీ దట్ యు షుడ్ ఆస్క్.
0: తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: అండ్ ఇట్స్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ టు రిటర్న్.
0: అలాంటి భక్తులు ఆ దీక్షను పూనాలి.
1: దట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ, ది డిటర్మినేషన్.
0: కనుకనే ఆ విధమైనటువంటి దీక్షను పూనినప్పుడే ఇతను రాధాకృష్ణుడిగా దర్శనం అందించాడు.
1: విత్ దట్ డిటర్మినేషన్ హీ కుడ్ హ్యావ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ రాధాకృష్ణ.
0: అతను ధన్యుడైపోయాడు.
1: అండ్ హిస్ లైఫ్ ఇస్ లిబరేటెడ్.
0: కనుక ప్రతి వారి ఎందుకు కూడాను దైవం సర్వత్రా ఉండినప్పటికీ,
1: దో గాడ్ ఈజ్ ఎవ్రీవేర్,
0: ఎక్కడ ఏ ఏ కారణమును పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ అప్రోప్రియేట్ కాజ్,
0: సమయ సందర్భాన్ని చూసుకుని,
1: ద పొజిషన్ ద సిచ్యువేషన్,
0: భగవంతుడు దర్శనమిస్తూ ఉంటాడు.
1: గాడ్ అపియర్స్ మేనిఫెస్ట్.
0: సమయ సందర్భాన్ని పురస్కరించుకునక,
1: without these considerations,
0: adiginaru kada ani cheap ga vachi bhagavantudu andinchadu.
1: He doesn't manifest for the cheap reasons.
0: Akada avasarama kada,
1: whether it's necessary or not.
0: ఇలాంటి పరిస్థితిలో తాను విచారం చేస్తుంటాడు.
1: He just finds out the cause.
0: ఎక్కడ ఎందుకు ఎప్పుడు ఏమి ఎట్లా ఐడెంటిటీ ఎందుకు తాను విచారం చేస్తాడు.
1: He also and submits to these questions, why, where,
0: ఎక్కడ ఎప్పుడు ఎట్లా,
1: when, how.
0: కనుక ఈ యొక్క దానికి సరైన జవాబు వచ్చినప్పుడే భగవంతుడు అక్కడ సమాధానం.
1: And God manifests when he gets the answer to these questions.
0: కనుక దైవత్వాన్ని గుర్తించడానికి ఈ యొక్క శక్తులు అన్ని కూడాను మన యందే ఉంటున్నాయి.
1: టు నో గాడ్ వి హావ్ గాట్ ఆల్ దట్ పవర్.
0: మనం ఈ శక్తుల కోసమని మరొక చేతికి పోయి ప్రయత్నించనక్కర్లేదు.
1: We don't need to pray elsewhere, go anywhere for it.
0: మానవుని యందు ఉన్నటువంటి శక్తులు ఇంకొకని యందు లేవు.
1: In fact, the power in you is not present anywhere.
0: Manu mahashaktivantudu.
1: Man is highly powerful.
0: Mahapavitrudu.
1: He is highly sacred.
0: Annitikini margadarshakudu.
1: And is ideal.
0: దేనికి అవసరం సాధించగలడు.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: కానీ దానికి తగిన దీక్షను పట్టాలి.
1: బట్ యూ షుడ్ హావ్ డిటర్మినేషన్.
0: మధ్య మధ్య బంప్స్ జంప్స్ ఈ విధంగా డౌట్స్ లో మనం తిరగకూడదు.
1: బట్ యూ హాస్ గాట్ బంప్స్ అండ్ జంప్స్ అండ్ డౌట్స్.
0: అమెరికా వాడు,
1: అమెరికన్
0: ఎన్ని విధమైనటువంటి ఒక ప్రయత్నంలో చేశాడు.
1: మేడ్ ఆల్ అటెంప్ట్స్.
0: మునుగు పోయి చేరాలి అని చెప్పని.
1: అండ్ హీ వాంటెడ్ టు రీచ్
0: లక్షల మైళ్ళు ఉన్నటువంటి అంతరిక్షయాన్ని కూడా తాను దర్శించగలిగాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కుడ్ రీచ్ మూన్.
0: కానీ
1: బట్
0: తన హృదయంలో దగ్గర ఉన్నటువంటి హృదయం లోపల ఒక కాలించైనా లోపల
1: పోలేకపోయాడు.
0: కారణం ఏమిటి? లక్షల మైళ్ళు బయట ప్రయాణం చేస్తున్నాడు కానీ అర క్షణమైన కూడాను అర ఇంచైనా కూడాను లోపల ప్రయాణం
1: చేయలేకపోయాడు.
0: ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన యొక్క వస్తువుల కోసమే మనం అనేక పాటలు పడుతున్నాం.
1: వి స్ట్రగుల్ హార్డ్, మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఫర్ ఫ్లీటింగ్ వరల్డ్లీ ఎఫెమరల్.
0: అదే నరేంద్రుడు కూడాను రామకృష్ణుని ప్రశ్నించాడు.
1: ది సేమ్ థింగ్ వాస్ పుట్ ఎ క్వశ్చన్ టు రామకృష్ణ. అయ్యా,
0: భగవంతుని చూచినానంటున్నావే, నాకెందుకు కనిపించకూడదు?
1: అండ్ హి సెడ్, హౌ ఇస్ దట్ యు సీ గాడ్ అండ్ ఐ డోంట్ సీ హిమ్?
0: రామకృష్ణుడు చక్క

0: సూటైనటువంటి ప్రశ్న వేశాడు.
1: రామకృష్ణ హస్ పుట్ ఎ స్ట్రైట్ క్వశ్చన్.
0: అయ్యా, నీవు బంధుమిత్రుల కోసమని, భార్యాబిడ్డల కోసమని చెప్పని, ఆస్తిపాస్తుల కోసమని చెప్పని అనేక రకాలుగా ఏడుస్తున్నావు.
1: యు హావ్ బీన్ క్రైయింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫర్ యువర్ రిలేషన్షిప్స్.
0: తల్లిదండ్రుల కోసం కూడా ఏడుస్తున్నావు.
1: యు క్రై ఫర్ యువర్ పేరెంట్.
0: కానీ
1: బట్
0: భగవంతుని కోసం ఎంతవరకు ఏడ్చినావు?
1: టు వాట్ ఎక్స్టెంట్ యు ఆర్ ఎర్న్ బై గాడ్? ఏనాడైనా
0: ఏడ్చినావా?
1: హావ్ యు ఎవర్ క్రైడ్ ఫర్ గాడ్? నో.
0: భగవంతుడు ఎట్ట కనిపిస్తాడు?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ టు సీ హిమ్?
0: కరుకుని నీవు భగవంతుని కోసం నువ్వు ఏడ్చు.
1: సో యు క్రై
0: భగవంతుని కావాలనుకునే ప్రయత్నం చేయి.
1: ప్రే విత్ ఆల్ ద డిజైర్.
0: ఆ పట్టుదలను పట్టు.
1: దెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద.
0: అంతేగాని ఊరికే అప్స్ అండ్ డౌన్స్, అప్స్ అండ్ డౌన్స్ పోతూ పోతూ ఉంటుంటే భగవంతుడు నీకేమాత్రం?
1: సీ హిమ్.
0: రామకృష్ణుడు చక్క సూట్ అయినటువంటి ప్రశ్న వేశాడు.
1: రామకృష్ణ హస్ పుట్ ఎ స్ట్రైట్ క్వశ్చన్.
0: అయ్యా, నీవు బంధుమిత్రుల కోసమని, భార్యాబిడ్డల కోసమని చెప్పని, ఆస్తిపాస్తుల కోసమని చెప్పని అనేక రకాలుగా ఏడుస్తున్నావు.

0: You'll never be able to achieve.
1: ఎప్పుడు చూసినా కానీ మానవ యందు ఈ సందేహాలు అభివృద్ధి అవుతున్నాయి.
0: Man is full of doubts more and more day by
1: day. ఈ సందేహాలు ఉండినంత వరకు వాడు దేహము కలిగినటువంటి వాడే.
0: So long the sandeha doubt.
1: దేహాభిమానం ఉండినంత వరకు దైవాభిమానం ఏమాత్రం కలగదు.
0: So long the sandeha the doubt you have got this deha the body.
1: ఈ డౌట్స్ ను మనం కొంత వరకు దూరం చేయాలి.
0: And therefore distance yourself from this doubt.
1: ఈ సందేహాలు ఉండినంత వరకు దైవం మనకు సాక్షాత్కరించడు.
0: So long you have got these doubts, you can never experience God.
1: ఒక విధమైనటువంటి ఒక దీక్షను పొందాలి.
0: You should determine.
1: ఎలాంటి పరిస్థితి ఏందైనా కూడాను డౌట్స్ కు అవకాశం లేకుండా చూసుకోవాలి.
0: Never entertain doubts at any point of time.
1: కనుకనే అదే మనం చేయవలసిన సాధన.
0: That is the spiritual path we should follow.
1: అది మనం సాధన చేస్తే ఎంతైనా మన యొక్క హృదయం నుండే ఆవిర్భవిస్తాడు భగవంతుడు.
0: In the spiritual endeavors, you can manifest God from within.
1: నతపాంసి నతీర్థానాం నశాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. ఆ సేవ చేస్తూ ఉన్నాడు ఇక్కడ.
0: నో పెనెన్స్, నో పిల్గ్రిమేజ్, నో స్కాలర్షిప్ విల్ హెల్ప్ యూ. ఇట్ ఇస్ ఓన్లీ సర్వీస్ దట్ టేక్స్ యూ టు ఇమ్మోర్టాలిటీ.
1: సర్వీస్ లోపలే ఉంటుండాలి సర్వము.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ లైస్ దేర్ ఇన్ దిస్ సర్వీస్.
1: కానీ దాన్ని దర్శించక,
0: బట్ విదౌట్ దట్ ఎక్స్పీరియన్స్,
1: స్పర్శించక,
0: విదౌట్ ఎక్స్పీరియన్స్,
1: సంభాషణ లేకుండా,
0: విదౌట్ ఎనీ కన్వర్సేషన్,
1: ఎంతకాలం ఉండి ఏమి ప్రయోజనము?
0: వాట్ ఫర్ దిస్ లాంగ్ లైఫ్?
1: కేవలం లైఫ్ లెస్ అనిమిల మాదిరి ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లైఫ్ లెస్ వన్.
1: కనుకనే ఇన్నో ప్రపంచంలో తిరుగుతూ ఉంటాయి, సంచరిస్తున్నాయి.
0: అండ్ వీ ఫైండ్ సో మెనీ మూవింగ్ థింగ్స్.
1: కుక్కలు నక్కలు కూడా సంచరిస్తూ ఉంటాయి.
0: అండ్ ద డాగ్ ఆల్సో మూవ్స్ అబౌట్.
1: నేను పోతూ ఉంటుంటే కుక్కలు కూడా చూస్తుంటాయి నన్ను.
0: అండ్ యూ ఫైండ్ డాగ్స్ అండ్ మంకీస్. కానీ
1: చూసినట్టు తక్షణమే దానికి ప్రాప్తి చెప్తుందా?
0: డూ మీన్స్ దట్ ఇట్ లిబరేషన్?
1: చూడటం కాదు,
0: ఇస్ నాట్
1: దైవత్వంగా చూడాలి.
0: ఇట్ ఇస్ నాట్ మియర్ వాచింగ్, యూ షుడ్ హ్యావ్ దట్
1: తాకటం కాదు, దైవత్వంగా తాకాలి.
0: ఇట్స్ ద డివైన్ విజన్, ద డివైన్ స్పిరిట్.
1: ఎన్ని దేహంలో తాకుతున్నారు మీరు?
0: అండ్ యూ టచ్ ద బాడీ ఆఫ్ ఎన్ని దర్శనంలో
1: చేస్తున్నారు మీరు?
0: యూ సీ మెనీ పీపుల్.
1: ఎందరితో సంభాషణలో జరుపుతున్నారు?
0: యూ కన్వర్స్ విత్ మెనీ.
1: కానీ అన్ని దీనికి సంబంధం కాదు.
0: బట్ ఇట్స్ నాట్ డివైన్ రిలేషన్షిప్.
1: హృదయపూర్వకంగా కూడాను ఆ యొక్క డివైన్ వైబ్రేషన్ రావాలి.
0: And divine vibration should come out of the heart.
1: Divine vibration lekunda దేన్ని మనం సాధించలేము.
0: వితౌట్ దిస్ డివైన్ వైబ్రేషన్,
1: ఆ డివైన్ వైబ్రేషన్ కూడా నీయందే ఉంటుండాలి.
0: ద డివైన్ వైబ్రేషన్ ఇస్ విత్ యు.
1: లేనటువంటి డివైన్ వైబ్రేషన్ మరొక చోట లేదు.
0: డివైన్ వైబ్రేషన్ విచ్ ఇస్ నాట్ నోటీస్డ్ యు ఇస్ నాట్
1: ఎవరి భావాన్ని పురస్కరించుకుని వారికి తగినటువంటి స్వరూపాన్ని దర్శింపజేస్తాడు.
0: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ విజువలైజేషన్ ఎక్స్పెక్టేషన్ గాడ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫామ్.
1: ఇదే రూపంలోనే కనిపిస్తాడని కాదు.
0: You cannot specify.
1: He may appear in
0: any form.
1: Aithe thana yokka ichcha okati matram gurtimpa chestadu.
0: However he will fulfill your desire.
1: Ye roopam pain thanaku ishtam untundado.
0: The form that you like most.
1: Aa roopakangane thanu darshanam isthadu.
0: God appears in
1: maroka anya roopakanga ivadu.
0: No other form there.
1: ఎందుకంటే భగవంతుడికి అన్ని రూపములు తానే.
0: బికాస్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: రూపమే లేనటువంటి వాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ఫార్మ్లెస్.
1: కానీ భక్తుని యొక్క ప్రేమ కోసమని, భక్తుని యొక్క ప్రార్థన కోసమని ఆ రూపాన్ని దర్శిస్తుంది.
0: ఇన్ రెస్పాన్స్ టు ద లవ్ and prayer of the devotee, he assumes that form.
1: ఆ ఫామ్ కూడా ధరిస్తుంటాడు.
0: అండ్ దట్ ఫామ్ హీ టేక్స్.
1: కనుక భగవంతుని తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినటువంటి వారికి దైవత్వం పూర్తి అర్థమవుతుంది.
0: దేర్ఫోర్ దోస్ పీపుల్ హూ అండర్స్టాండ్ ఫుల్ వెల్ ద డివినిటీ వుడ్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్.
1: కనుక మొట్టమొదట దైవత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ఫస్ట్ వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో గాడ్.
1: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 7th డిస్కోర్స్ ఆన్ గీతా భగవాన్ డెలివర్డ్ ఆన్ 8th ఆగస్ట్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ టీచెస్ us how to control the first sense organ that needs to be controlled, which is tongue. He explains why the food that one takes and the words that one speaks need regulation. Sri Bhagavan Uvacha.
1: Yogasya Prathamam Dwaram. Yogasya Prathamam Dwaram Vam Nirodha. జిహ్వేంద్రియం యొక్క నిగ్రహమునే యోగమునకు ప్రథమ ద్వారంగా పేర్కొన్నది గీత.
2: ది ఫస్ట్ ఓపెనింగ్ టు యోగా ఈజ్ కంట్రోల్ ఆఫ్ టంగ్ రిప్రజెంటింగ్ టేస్ట్ అండ్ స్పీచ్.
1: జిహ్వేంద్రియమును నిగ్రహించక దైవత్వమును పొందటం, యోగద్వారంలో ప్రవేశించటం అసాధ్యము అని శాసించినది గీత.
2: గీత హ్యాస్ డిక్లర్డ్ దట్ వితౌట్ కంట్రోలింగ్ టంగ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఎంటర్ ద మ్యాన్షన్ ఆఫ్ యోగా అండ్ టు ఫాలో ది పాత్ ఆఫ్ డివోషన్.
1: ప్రాణికి అనేక ఇంద్రియములు ఉంటున్నవి.
2: There are a number of sense organs for every living being.
1: అయితే కొన్ని ఇంద్రియములు మాత్రము జాగ్రత్తగా తెలిసి ఉపయోగించుకోవాల్సి వస్తుంది.
2: But one has to use a few sense organs extremely carefully, knowing fully well the implications.
1: ఉదాహరణకు అగ్ని,
2: ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్.
1: ఈ అగ్నిని జాగ్రత్తగా వినియోగించుకున్నా ఇది మనకు ఉపకారిగా ఉంటుంది. ఇళ్ళని అజాగ్రత్తగా ఉపయోగించినా ఇది మనకు అపకారం చేస్తుంది.
2: ఇఫ్ యూజ్ ఫైర్ ఎ లిటిల్ కేర్ఫుల్లీ విత్ సర్టన్ అమౌంట్ ఆఫ్ అవేర్నెస్ ఇట్ వుడ్ బి యూస్ఫుల్, అదర్వైజ్ ఇట్ వుడ్ బి హార్మ్ఫుల్.
1: ఒక కత్తి లేక విద్యుత్ శక్తి, ఈ రెండు ఉంటున్నవి.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ నైఫ్ ఆర్ ఎలక్ట్రిసిటీ.
1: వీటిని తెలుసుకుని ఉపయోగించిన మనకు ఉపకారులుగా ఉంటాయి.
2: ఇఫ్ యు నో దేర్ యూస్ అండ్ యూజ్ దెమ్ ప్రాపర్లీ దెన్ దే వుడ్ బి హెల్ప్ఫుల్ టు అస్.
1: వీటిని తెలియక ఉపయోగించిన ఇవే మనకు అపకారిగా మారుతుంది.
2: ఇఫ్ యు డు నాట్ యూజ్ దెమ్ ప్రాపర్లీ దే విల్ బికమ్ హార్మ్ఫుల్.
1: అపకారమునకు ఉపకారమునకు, మేలుకు కీడుకు మన యొక్క జాగ్రత్త అజాగ్రత్తలే దీనికి మూల కారణం.
2: ఫర్ మేకింగ్ ఇట్ యూస్ఫుల్ ఆర్ హార్మ్ఫుల్ ఇట్ ఈస్ అవర్ అవేర్నెస్ అండ్ అవర్ కేర్ విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్, వెరీ ఇంపార్టెంట్.
1: కనుకనే తెలిసి మెలగవలను తెలివితోడ అని ఇంద్రియముల యొక్క శక్తిని అతి ప్రధానముగా బోధిస్తూ వచ్చింది వేదాంతం.
2: వేదాంత హ్యాస్ బీన్ టీచింగ్ దట్ యు షుడ్ నో ది యూజెస్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ యూజ్ దెమ్ కేర్ఫుల్లీ.
1: మానవునికి ఉండినటువంటి యొక్క ఇంద్రియములలో ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క శక్తిని మాత్రమే కూడి ఉంటుంది.
2: ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ గివెన్ టు మ్యాన్ ఈచ్ పర్టికులర్ సెన్స్ ఆర్గన్ హ్యాస్ వన్ పర్టికులర్ యూజ్.
1: అయితే జిహ్వ రెండు విధములైనటువంటి శక్తులతో చేరి ఉంటుందని.
2: బట్ టంగ్ యాజ్ అ సెన్స్ ఆర్గన్ ఈజ్ ఎండౌడ్ విత్ టూ పవర్స్.
1: ఒకటి మాట్లాడటం, రెండవది రుచి చూడటం.
2: వన్ ఈజ్ ది పవర్ ఆఫ్ స్పీచ్, ది సెకండ్ ఈజ్ ది పవర్ ఆఫ్ టేస్ట్.
1: కనుకనే ఈ శిక్షను అతి జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలని గీతాశాస్త్రజ్ఞుడు చెప్పాడు.
2: గీతా శాస్త్రజ్ఞ ద లార్డ్ ఆఫ్ గీతా హస్ దేర్ ఫోర్ కాషన్డ్ అస్ దట్ వి షుడ్ బి వెరీ కేర్ఫుల్ వై యూజింగ్ టన్.
1: ఏ యొక్క సాధకుడు ఈ శిక్షను అదుపులో ఉంచుకునో అట్టి సాధకుని యొక్క హృదయం నిర్మలమై నిశ్చలమై నిస్వార్థమై పరతత్వం మాత్రం పొందుతుందని కూడా బోధించాం.
2: గీత హెస్ ఆల్సో టాట్ దట్ పర్సన్ హూ హ్యాస్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద టంగ్ విల్ బి ఎనేబుల్ హిస్ హార్ట్ టు బి మెయింటైన్ ప్యూర్ స్టడీ అండ్ స్టిక్ ఇన్ ద లార్డ్.
1: ఈ కారణమును పురస్కరించుకుని చాతుర్మాస వ్రతమని ఏకాదశి వ్రతమని ఒక్క వ్రతులని ఈ విధమైనటువంటి పరిపరి పేర్లతో దీనిని అనుభవిస్తూ వచ్చారు సాధకులు.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ సాధక సర్వీన్ అబ్జర్వింగ్ ఏ నంబర్ ఆఫ్ వ్రత చాతుర్మాస వ్రత ఏకాదశి వ్రత ఎట్సెట్రా.
1: చాతుర్మాసం అనగా వర్షాకాలంలో గురు పూర్ణిమ నుండి తిరిగి 4 నెలలు ఆహారమును అదుపులో ఉంచుకోవటం, మౌనమును వహించటం, ఈ కారణం చేత శిక్షను అదుపులో ఉంచుకున్నటకు తగిన మార్గమును చూసుకుంటూ వచ్చారు.
2: ది అబ్జర్వెన్స్ ఆఫ్ చాతుర్మాస వ్రత ఇట్ రెఫర్స్ టు అబ్జర్వింగ్ సైలెన్స్ హ్యావింగ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ డయట్ అండ్ కంట్రోల్ ఓవర్ ద డయట్ కమెన్సింగ్ ఫ్రమ్ గురు పూర్ణిమ ఫర్ అబౌట్ 4 మంత్స్.
1: ఉపవాస వ్రతములు కూడాను ఈ విధమైనటువంటి కారణాలతో ఏర్పడినటువంటివి.
2: ఫాస్టింగ్ ఆల్సో హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ దీస్ వెరీ రీజన్స్.
1: ఇది దేహరీతిగా ఆరోగ్యమును మానసిక రీతిగా ఆనందమును కూడా చేకూరుస్తుంది.
2: ఫిజికలీ అండ్ బాడీలీ దిస్ గివ్స్ హెల్త్ అండ్ మెంటలీ ఇట్ గివ్స్ జాయ్ అండ్ ప్లేస్.
1: అమితాహారము సాధకులకు చాలా ప్రమాదమని కూడా బోధించింది.
2: అన్లిమిటెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ ఫుడ్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ సాధక దిస్ హెస్ బీన్ డిక్లేర్.
1: అన్ని విధములైనటువంటి యొక్క రుచులతో కూడినటువంటి ఆహారము సాధకుని తమో గుణంలోకి కొనిపోతుంది.
2: ఎ వెరైటీ ఆఫ్ టేస్టీ ఫుడ్స్ ఈజ్ లైక్లీ టు లీడ్ ఎ సాధక టు తమో గుణ దిస్ హెస్ బీన్ డిక్లేర్.
1: తనకు రుచికరమైనటువంటి ఆహారంలో భుజించుతూ దైవ సన్నిధిని దైవ తత్వమును అనుభవించటం సాధ్యమవుతుంది అని పలికినంత మాత్రమున ఇది ప్రయోజనం లేదు.
2: యూ ఓన్లీ జస్ట్ సింప్లీ థింగ్స్ దట్ ఎంజాయింగ్ ఆల్ ద టేస్టీ ఫుడ్ అండ్ ఆల్ ది టేస్ట్ ఆఫ్ ఫుడ్ స్టిల్ వన్ బి ఏబుల్ టు ఎంజాయ్ నియర్నెస్ టు గాడ్ అండ్ బి ఏబుల్ టు ప్లీజ్ గాడ్ ఈజ్ నాట్ కరెక్ట్.
1: మొట్టమొదట శిక్షను అదుపులో ఉంచుకోవాలి.
2: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ హ్యాస్ టు కీప్ ద టంగ్ అండ్ కంట్రోల్.
1: శిక్షను అదుపులో ఉంచుకున్నప్పుడు మిగిలినటువంటి ఇంద్రియములన్నీ కూడా తమంత తామే అదుపులోకి వస్తాయి.
2: ఇఫ్ వన్ కెన్ కంట్రోల్ ద టంగ్ విత్ ఎఫర్ట్ ది అదర్ సెన్స్ ఆర్గన్స్ కమ్ అండర్ కంట్రోల్ ఆటోమేటికల్.
1: కానీ ఈనాటి సాధన మార్గమునందు అన్ని రకములైనటువంటి సాధనలు ఆచరిస్తున్నారు. కానీ దీనికి ప్రధానమైన మూలాధారమైన నిజమైనటువంటి యొక్క తత్వం వారు గుర్తించుకోలేక శిక్షను విగ్రహించుకోలేకపోతున్నారు.
2: టుడే సాధన దే ఆర్ జస్ట్ ట్రైన్ టు అబ్జర్వ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ ద టంగ్.
1: పాత్రలో నీరంతా కారిపోవాలంటే 10 చిల్లులు ఉండనక్కర్లేదు, ఒక్క రంధ్రం ఉంటే కూడా చాలు.
2: ఇఫ్ ది ఎంటైర్ వాటర్ ఇన్ ఎ వెసల్ షుడ్ గో అవుట్ బై లీకింగ్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ 10 హోల్స్ ఈవెన్ 1 హోల్ వుడ్ బి సఫిషియెంట్.
1: అదే విధముగానే సాధకులకు దశేంద్రియములు కూడా అరికట్టనక్కర్లేదు, ఒక దివ్యేంద్రియమును అరికట్టితే అన్ని విధములైనటువంటి దీని కూడా అదుపులోకి వస్తాయి.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ విల్ హావ్ టు కంట్రోల్ టంగ్ బేసికలీ ఇట్ ఇస్ నాట్ నెసరీ టు కంట్రోల్ దెన్ ఓన్లీ అదర్ 9 సెన్స్ ఆర్గన్స్ విల్ కమ్ అండర్ కంట్రోల్ ఇఫ్ వీ కెన్ కంట్రోల్
1: దివ్యేంద్రియమును అరికట్టుకోలేకపోవటం చేతనే మానవుని యందు అనేక విధములైనటువంటి ఉద్రేకములు కల్లోలములు సందేహములు అనేక విధమైనటువంటి యొక్క మానసిక చంచలత్వము అభివృద్ధి పరుస్తూ వచ్చింది.
2: బికాస్ మ్యాన్ హస్ నాట్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ టైమ్ హీఈస్ అఫ్లిక్టెడ్ విత్ ఏ నంబర్ ఆఫ్ డౌట్స్ ఏ నంబర్ ఆఫ్ ఎమోషనల్ టర్మాయిల్ అండ్ కాన్ఫ్లిక్ట్ కాంట్రడిక్షన్ కన్ఫ్యూజన్ ఎట్సెట్రా.
1: మాటకు మించిన విలువలు మరొకటి లేదు. There is nothing which is more important than the word, value of the word. కనుక మాటను అదుపులో ఉంచుకోవటం, శిక్షను అదుపులో ఉంచుకోవటం సాధకులకు ప్రధానమైనటువంటి యొక్క సాధన.
2: The most important sadhana for every aspirant is that he has to keep primarily under strict control the control of thought, control of tongue.
1: జీవితంలో అల్ప ఫలములు అందించేటువంటి యొక్క పదార్థములకే అనేక విధములైనటువంటి త్యాగములు చేస్తున్నారు మానవులు.
2: ఇన్ లైఫ్ వన్ కెన్ అబ్జర్వ్ దట్ ఈవెన్ ఫర్ స్మాల్ లిటిల్ థింగ్స్ ఇన్ లైఫ్ ఏ నంబర్ ఆఫ్ సాక్రిఫైసెస్ హావ్ బీన్ మేడ్.
1: డబ్బు చెల్లించినదే అంగట్లో ఉండేటువంటి సరుకు మన హస్తములకు రావటం లేదు.
2: వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఆర్టికల్స్ వితౌట్ పేయింగ్ ఫర్ ఇట్.
1: ఈ విధముగా అల్ప ఫలములు అందించేటువంటి యొక్క వస్తువులకై మానవుడు అనేక త్యాగములు చేయొచ్చు. కడపటికి ప్రాణములైనను త్యాగం చేయటకు సంసిద్ధులవుతుంటాడు.
2: ఫర్ గెటింగ్ అండ్ ఒబ్టైనింగ్ అండ్ అచీవింగ్ స్మాల్ పెట్టి యూజ్లెస్ ఆర్టికల్స్ మ్యాన్ సమ్ టైమ్స్ ఇస్ ప్రిపేర్డ్ ఈవెన్ టు సాక్రిఫైస్ హిస్ లైఫ్.
1: అన్నింటికంటే అధికమైనటువంటిది, అన్నింటికంటే ఆధారమైనటువంటిది, అన్నింటికంటే ఆనందమైనటువంటిది ఆత్మలాభం. ఇట్టి ఆత్మలాభములకు త్యాగం చేయటంలో మానవునికి ఒరిగిపోయేటువంటిది ఏముందని.
2: ద వన్ విచ్ ఈస్ ఎక్సీడింగ్లీ ఇంపార్టెంట్, ద వన్ విచ్ ఈస్ ది వెరీ బేసిస్ ఆఫ్ ఆల్ అదర్ థింగ్స్ ఈస్ ద గెయిన్ ఆఫ్ ఆత్మ. Should not a man sacrifice everything for the sake of this?
1: ఒకదానిని మనం త్యాగం చేసినప్పుడే మరొకటి మనకు ప్రాప్తిస్తుంది.
2: Only when we give up or sacrifice one thing would be able to get another in its place.
1: బజారులో ఒక కూరగాయలు కొనవాలంటే మన నుంచి డబ్బు పోతేనే అతని నుంచి మన కూరగాయలు వస్తున్నాయి, లభిస్తున్నాయి.
2: In the market, if you want to get vegetables, we'll have to pay for it. Only when we give money, we get vegetables.
1: మనము ధనమును త్యాగం చేయక ఆ యొక్క కూరగాయలు మనకు లభించటం లేదు.
2: Without offering and sacrificing money, we would not be able to get vegetables.
1: ఒకటి త్యాగం చేయటమనే మరొకటి మనకు ప్రాప్తిస్తుండాలి.
2: By giving one, we are acquiring another.
1: అదే విధముగానే సుగుణములు మానవుని యందు అభివృద్ధి కావాలన్న దుర్గుణములను త్యాగం చేయాలి.
2: In the same way, if one wants to develop virtues in himself, he has to give up bad qualities.
1: అసమర్థమును త్యాగం చేసినప్పుడే సమర్థము మనలో అభివృద్ధి అవుతుంది.
2: Unless one sacrifices inequality and unequal mindedness, one would not be able to get equal mindedness.
1: దుర్బుద్ధులను మనం త్యాగం చేసినప్పుడే సుబుద్ధులు మనలో చేరుతూ వస్తాయి.
2: Only when we sacrifice bad qualities, we can acquire virtue.
1: అట్టు కాక మనము మనలో ఉండినటువంటి యొక్క దుర్బుద్ధులను, దురాలోచనలను, దుర్గుణములను త్యాగము చేయక సద్బుద్ధులు, సదాలోచనలు, సద్గుణములు మనకు ఏ రీతిగా అలవడతాయి.
2: Without giving up bad thoughts, bad habits, bad qualities, it would not be possible for us to acquire good thoughts, good habits, good behavior.
1: కనుకనే జయదేవుడు జిహ్వే రసజ్ఞే అన్నాడు. రసముతో కూడినటువంటి ఒక జిహ్వను మనం సరైన అదుపులో ఉంచుకొని దానికి హద్దులో తగినటువంటి మాటల చేత, హద్దుకు మించిన ఆహారం చేత దానిని సంతృప్తిపరిచిన మనకు ఆనందం అనేటువంటిది తరతలా మరకమవుతుంది.
2: జయదేవ హ్యాస్ డిక్లర్డ్ డిస్క్రైబ్డ్ ఇట్ యాజ్ వన్ విచ్ ఎంజాయ్స్ గుడ్ థింగ్స్ అండ్ దట్ విల్ బి ఏబుల్ టు జస్ట్ మేక్ ఆల్ ద థింగ్స్ ఈజీ బై కంట్రోలింగ్ ద టంగ్.
1: దీనిని మౌనము అని కూడా చెప్తూ వచ్చారు.
2: Another word used for describing this is silence.
1: ఈ యొక్క మౌనము అనేటువంటిది కేవలము వాక్పందన మాత్రమే కాదు.
2: సైలెన్స్ డజంట్ రెఫర్ టు ది కంట్రోల్ ఆఫ్ ద ఫిజికల్
1: హృదయ సంబంధమైనటువంటి తలపులు కూడా మనలో ఆవిర్భవించరాదు.
2: యూ షుడ్ నాట్ హ్యావ్, యూ షుడ్ నాట్ గెట్ థాట్స్ ఆల్సో.
1: కనుక ఇట్టి హృదయ సంబంధమైనటువంటి భావములు ఆవిర్భవించకుండా ఉండే నిమిత్తమై మనం కొంత ఆహారం అదుపులో ఉంచుకోవాలి.
2: If we want to have control over the generation of thoughts in our mind, we should have some control over the food that we take, the diet.
1: ఇంకో కోరినటువంటి పదార్థములంతా కూడా మనం దానికి అందించరాదు.
2: We should not go on feeding the tongue with whatever it desires.
1: ఇక్కడే ఆత్మ అనాత్మ నిత్య అనిత్య అనేటువంటి విషయ పరిశీలన చేసేటువంటి వివేకాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. దీనినే బుద్ధి యోగము అన్నారు.
2: బుద్ధి యోగ ది యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్ టు ఫైండ్ అవుట్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ఇంపర్మనెంట్ విచ్ ఇస్ సెంటియెంట్ అండ్ విచ్ ఇస్ ఇన్సెంటియెంట్.
1: నిత్యానిత్య పరిశీలన తత్వంతో కూడినటువంటి వివేకమే బుద్ధి యోగం.
2: డిస్క్రిమినేషన్ విచ్ డిస్టింగ్విషెస్ ద పర్మనెంట్ ఫ్రమ్ ద ఇంపర్మనెంట్ ఇస్ డిస్క్రైబ్డ్ అస్ ది యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: ఈ ఆహారము సాత్వికమా లేక రాజసికమా తామసికమా అనేటువంటి విచారాన్ని మనం చేయాలి.
2: We have to inquire into and find out whether the food that we take relates to sattvic food, rajasic food or tamasic food.
1: నేను భుజించేటువంటి ఆహారము హితముగా హితముగా ఉన్నదా లేదా అనేటువంటి విచారణ కూడాను మనం చేయాలి.
2: The food that I take, is it quality wise good and tasty? What will I have to inquire?
1: ఈ విధమైనటువంటి ఆహారమును తెలిసి విచారణ కలిపి మనం భుజించినప్పుడు మానవునికి సంభవించేటువంటి కొన్ని దూషణ భూషణ యొక్క ప్రభావములు అతనిలో ఏమాత్రం కూడా చెలింప చేయకుండా ఉంటాయి.
2: ఇఫ్ వన్ వర్ టు ఎంక్వైర్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ వే యూజింగ్ డిస్క్రిమినేషన్ ఇఫ్ వన్ టేక్స్ ఫుడ్ ఎలిట్ జుడీషియస్లీ హీ వుడ్ నాట్ బి అఫెక్టెడ్ బై సెన్సర్ అండ్ ప్రైజ్.
1: అట్లు విచారణ చేయక కేవలం ఆకలి తీరటమే ప్రధానమైన లక్ష్యంలో ఉంచుకొని దీనికి రుచియే ప్రధానమైనటువంటి తత్వంలో మనం అనుభవించడం చేత మన యొక్క రాగద్వేషములను మనము అదుపులో పెట్టుకోలేకపోతున్నాం.
2: ఇన్డిస్క్రిమినేట్లీ విల్ గో ఆన్ టేకింగ్ ఫుడ్ వితౌట్ లుకింగ్ ఇన్ టు వెదర్ దిస్ డిజైరబుల్ ఆర్ అన్డిజైరబుల్ ఓన్లీ టు సాటిస్ఫై హంగర్ అంటే వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ అవర్ అటాచ్.
1: ఎవరైనా మనల్ని పరిహసించిరా లేక దూషించిరా నిందలు పలికిరా ఒక్క నిమిషంలో మనం కురిగిపోతున్నాం.
2: వీ థింక్ just like that if anyone were to criticize us, comment adversely against us or censure
1: nindu manishi kaalu manishi ga roopandipothunnadu.
2: A man who is so very happy, he shrinks like that once he
1: hears pravanjame adiki shunyanga kanivistundi.
2: The entire world becomes almost a nullity when he is criticized.
1: Vicharavadude tala unchukuntadu.
2: He becomes grief stricken the moment that he hears censure.
1: జీవితమే వ్యర్థమని భావిస్తాడు.
2: హీ ఫీల్స్ దట్ లైఫ్ ఇస్ మీనింగ్లెస్.
1: కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ది రీజన్?
1: ఈ బలహీనతకంతా కారణము ఈ ఆహారమే.
2: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఆల్ దిస్ వీక్నెస్ ఈస్ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ హీ టేక్స్.
1: ఇంకెవరైనా మనల్ని వర్ణించరా లేక అనేక విధములుగా మనం పొగడుదరా దీనితో మానవుడు ఉప్పొంగిపోతాడు.
2: ఇఫ్ ఎనీవన్ వర్ టు ప్రైజ్ అస్ అప్రిషియేట్ అస్ దెన్ వీ స్టార్ట్ ఫ్లోటింగ్.
1: ఇంకా అతన్ని పట్టడానికి పక్కములు కూడా చాలు.
2: ఇట్ బికమ్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు హోల్డ్ హిమ్.
1: ఇలాంటి పొగడుటకు పొంగిపోవటము దూషించటకు కుంగిపోవటము ఈ పొంగి కుంగనటువంటి యొక్క సమతత్వాన్ని అనుభవింపచేసే నిమిత్తమై ఈ ఆహార నియమమును అతి జాగ్రత్తగా అందిస్తూ వచ్చింది గీత.
2: Gita has been emphasizing the need for extreme care in taking proper food, good food, correct food, keeping in view the need for maintaining equanimity, not to get elated when praise is showered, not to get shrunk when censure is.
1: Kanukane patra suddhi, paaka suddhi, padartha suddhi, ee moonu suddhulu lekunda aaharam bhujincharadu ani shastrinchi.
2: Therefore it has also prescribed that there should be purity of the articles used, the purity of the vessel, the purity of the cooking process itself.
1: Patra shuddhi. Manam undeyakunte patra parishuddhanga untundi.
2: Purity of the cleanliness of the vessel. The vessel which is used for cooking food must be absolutely clean.
1: Padartha shuddhi. Anaga ee padarthamu anyayamto archinchinatundiga nyayamto archinchinatundi. మన చెమటార్చి దీనిని తెచ్చుకున్నటువంటి ఆహారమా లేక దొంగలించి తెచ్చుకున్నటువంటి ఆహారమా? ఇది ఏ విధంగా పరులను బాధించకుండా వచ్చినటువంటి ఆహారమా లేక పరుల యొక్క ఆనంద హృదయంతో చేకూరినటువంటి ఆహారమా అనేటువంటి ఈ పదార్థం యొక్క విచారాన్ని కూడా మనం చక్కగా విచారించాలి.
2: cooking food, whether these are acquired by proper means, by proper work, by effect of a gross or by stealing the things.
1: అన్యాయ అర్జిత పదార్థము ఇది కేవలము అనారోగ్యాన్ని కలిగించటమే కాకుండా దుర్బుద్ధులను కూడా పెంచుతుంది.
2: Articles which are acquired by improper means and are used for food, they not merely generate bad thoughts, they will be leading us on the wrong path.
1: పాకశుద్ధి చేసేటువంటి వారి హృదయము ఏ భావంతో ఉంటున్నది, ఎలాంటి తలంపులతో ఉంటున్నది, ఎలాంటి హృదయంతో ఈ పాకమును చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా విచారించాలి.
2: Then the next step is to inquire into what refers to the purity of cooking process itself. With what idea of thoughts and feelings the person who is cooking the food is cooking it. This has to be looked into.
1: ఈ పూటింటిలో పాత్ర శుద్ధి మన హస్తంలో మన స్వాధీనంలో ఉన్నది కానీ పదార్థ శుద్ధి పాక శుద్ధి మన స్వాధీనంలో లేదు.
2: We have control of the three things, the purity of the vessel, but not the other two. The purity
1: చేసేటువంటి వారు ఏ హృదయంతో చేస్తారో అది ఎవరికి తెలియదు.
2: We do not know the feelings in the mind of the cook when he is cooking the food.
1: అందరి నుంచి తెచ్చుకున్నటువంటి ఒక పదార్థం కానీ లేక బజారులో కొన్నటువంటి కూరగాయలు కానీ వారు దొంగిలించి తెచ్చారు లేక వారి తోట నుంచే తెచ్చారు ఇంకెవరికైనా మోసం చేసి తెచ్చారు అని మనకు తెలియదు.
2: రిగార్డింగ్ ది ఆర్టికల్స్ విచ్ యూఆర్ బయింగ్ ఫ్రమ్ ద షాప్ ఆర్ ఫ్రమ్ ద మార్కెట్ వీ డు నాట్ నో వెదర్ ది వెండర్ హాస్ అక్వైర్డ్ దోస్ ఆర్టికల్స్ ఎయిదర్ బై ప్రాపర్ మీన్స్ ఆర్ ఇంప్రాపర్ మీన్స్.
1: కనుకనే పాకం అయిన తర్వాత మనం పూజించిన పూర్వము బ్రహ్మార్పణం బ్రహ్మ హవి బ్రహ్మాగ్నం బ్రహ్మనాహుతం బ్రహ్మ యువతి అనే కర్తవ్యం బ్రహ్మధర్మ సమాధిన అని పరమాత్మక అర్పితము గావించి మనం పూజించడంలో ఈ మూడు శుద్ధులు అందులో చేరిపోతాయి.
2: దేర్ఫోర్ వైల్ టేకింగ్ ఫుడ్ జస్ట్ బిఫోర్ వి టేక్ ఫుడ్ వి ప్రే అండ్ ఆఫర్ ద ఎంటైర్ థింగ్ టు గాడ్ సో దట్ ఎవ్రీథింగ్ బికమ్స్ క్లీన్ అండ్ ప్యూర్.
1: ఆ నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనను అందిస్తూ వచ్చిందే కానీ కేవలం పూజించట పూర్వం ప్రార్థన చేయాలని ఒక నిర్బంధమైనటువంటి యొక్క శాస్త్రము కాదు.
2: The prayer which has to be offered before taking food is not to be taken as something which is imposed and which is compulsory. And it is for our own good, for attaining the purity of the food, we will have to just do and pray to the God.
1: Prarthana cheyutaku puravu idi oka aaharanga untuntadi.
2: Before you offer the prayer, the food is merely food.
1: Prarthana chesina tarvata idi prasadanga maaripothundi.
2: So once you offer it to the Lord, it becomes a నైవేద్యం ప్రసాదం.
1: ఈ ప్రసాదం మనకు ఎట్టి దోషం కూడా ఉండదు.
2: ఫర్ ద వన్ విచ్ ఈస్ ఒబ్టైన్ ఆఫ్టర్ ద ప్రేయర్ దేర్ విల్ బి నో డిఫెక్ట్స్ నో
1: పాక దోషము పదార్థ దోషము ఇంకా పాత్ర దోషము మూడింటి దోషములు కూడా ఈ ప్రార్థన పరిహారం చేస్తుంది.
2: ది ప్రేయర్ రిమూవ్స్ ఆల్ ద ఫ్లాస్ అండ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ది వెసల్ అండ్ ది ఆర్టికల్ అండ్ ది కుకింగ్ ప్రాసెస్.
1: కనుకనే గీతలో ప్రధానంగా సాత్విక ఆహారము మితాహారము అత్యవసరమని చిక్కును అరికట్టుకోవటము ప్రధానమైన సాధనని కూడా ప్రబోధించింది.
2: Therefore in the Gita it has been explained that having a control over the tongue and having sattvic food and in a limited quantity is very essential.
1: ఇది ఆహారమునందు ఇది సరైనటువంటి రీతిగా మనకు గోచరిస్తుంది. కానీ రెండవ శక్తి అయినటువంటిది మాట.
2: So far as food goes, I think we feel convinced. The second aspect is talk.
1: ఈ మాటల చేత మనస్సుని మార్పు చేస్తుంది.
2: Talk will have its own impact on the entire mind and mental process.
1: మనసుని ముక్కలు చేస్తుంది.
2: It can cut the mind and the
1: హృదయాన్ని బ్రద్దలు చేస్తుంది.
2: It can break the heart.
1: ప్రాణాన్ని అందిస్తుంది.
2: It can kill the person.
1: ప్రాణాన్ని అందిస్తుంది.
2: It can give life itself.
1: జీవాన్ని పోషిస్తుంది.
2: ఇట్ కెన్ ఎంకరేజ్
1: గమ్యాన్ని చేరుస్తుంది.
2: ఇట్ కెన్ మేక్ వన్ రీచ్.
1: ఈ రెండు విధములైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి పదములు పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితములు ఈ మాటల చేతనే చేకూరుతున్నాయి.
2: దేర్ ఆర్ దీస్ టూ కాంట్రడిక్టరీ అండ్ ఆపోజిట్ ఎఫెక్ట్స్. ఇట్ ఈస్ బోత్ బై ది వర్డ్ ఇట్సెల్ఫ్.
1: మాటల చేత ఎంతైనా కూడా హృదయము మారుటకు అవకాశం ఉంటుంది.
2: By using words, it is possible to transform the mind.
1: మానసిక పరివర్తన అంతే కొన్ని మాటలతో కూడి ఉంటుండాలి.
2: ఎంటైర్ మెంటల్ ట్రాన్స్ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ బై వర్డ్స్, ప్రాపర్ వర్డ్స్.
1: కానీ అనేక మంది విజ్ఞానులు దీనిని విశ్వసించరు.
2: A number of scientists unfortunately don't believe this.
1: మాటల చేత మనసులు మారటం ఎట్లా సాధ్యమవుతుంది?
2: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ద మైండ్ బై మియర్ వర్డ్స్?
1: దీనికి ఎట్టి పరిశోధనలు కావాలి?
2: వాట్ ఈస్ ది ఎక్స్పెరిమెంట్ దట్ హస్ టు బి కండక్టెడ్?
1: పరిశోధనలు లేనటువంటి పదార్థం యొక్క సత్యత్వాన్ని నిరూపించడం అసాధ్యం కదా?
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్రూవ్ ఎనీథింగ్ వితౌట్ ఎక్స్పెరిమెంటింగ్ ఇట్, ఇజ్ంట్ ఇట్?
1: మానసిక పరివర్తన కంటికి కనిపించేటువంటిది కాదు.
2: ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్ కెనాట్ బి సీన్ బై ది ఐ.
1: ఇది కేవలం వినిపించేటువంటిది మాత్రమే.
2: ఇట్ కెన్ బి ఓన్లీ హర్డ్.
1: ఇది వినిపించేటువంటి కూడా ఒక ఇంద్రియముల ద్వారానే.
2: ఆల్ దాట్ వన్ కెన్ హియర్ ఈజ్ ఓన్లీ టు సెన్స్ ఆర్గన్ ఇయర్.
1: ఇలాంటి మాటల చేత మనసు యొక్క పరివర్తన సంభవించదే అని వారు వాదిస్తారు.
2: దే ఆర్గ్యూ దాట్ బై నియర్ వరల్డ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మైండ్.
1: ఒకనొక గురువు అనేక మంది విద్యార్థులను చేర్చుకుని వారికి వేదాంత ప్రబోధ తలుపుతూ వచ్చాడు.
2: వన్ ప్రిసెప్టర్ టీచర్ టు హిమ్ ఏ నంబర్ ఆఫ్ స్టూడెంట్ అండ్ హీ వాస్ టీచింగ్ వేదం.
1: ఆ ప్రదేశంలోకి ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ప్రవేశించాడు.
2: టు దట్ పర్టికులర్ ప్లేస్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ హూ హ్యాపెన్ టు బి ఎన్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎంటర్ దేర్.
1: ఈ గురువు ఆ శిష్యులకు గంటల కొలది బోధిస్తూ వచ్చాడు.
2: దిస్ టీచర్ వాస్ టీచింగ్ కంటిన్యూస్లీ ఓవర్ నంబర్ ఆఫ్ అవర్స్.
1: ఐఏఎస్ ఆఫీసర్ కి హెడ్ ఏక్ వచ్చింది, తలనొప్పి వచ్చింది.
2: దిస్ ఐఏఎస్ ఆఫీసర్ డెవలప్ హెడ్ ఏక్.
1: సార్, చిన్న పిల్లలకు మీరు ఇన్ని విధములుగా ఇంతకాలం బోధిస్తూ వస్తే వారికి ఏం ప్రయోజనము? ఏదో కొన్ని వాక్యములు చెప్పి వారిని జ్ఞాపకం అందించుకుని దాన్ని ఆచరణలో పెట్టడం అంటాం సాధ్యం కాని అనవసరంగా ఈ మాటల చేత వారిని బాధించటము, శారీరకమైనటువంటి శ్రమలు అందించటము మంచిది కాదన్నాడు.
2: ఐఏఎస్ ఆఫీసర్ టోల్డ్ ద టీచర్ సార్, దీస్ ఆర్ స్మాల్ చిల్డ్రన్, దేర్ ఇస్ నో నీడ్ అన్నెసెసరీ టు బాదర్ దెమ్ ఫర్ అవర్స్ టుగెదర్ విత్ సచ్ లాంగ్ లెక్చర్స్ విచ్ విల్ బి యూజ్డ్.
1: ఈ చిన్న పిల్లలకు వేదాంత ప్రబోధలు కేవలం తలకెక్కవు అన్నాడు.
2: సచ్ స్క్రిప్చరల్ ట్రూత్ వేదాంత ప్రభావ నాట్ ఈజీలీ అండర్స్టూడ్ అండ్ గ్రాస్ప్ బై ది స్మాల్ స్టూడెంట్.
1: అయ్యా, లేత వయస్సునే ఈ పిల్లలకు యొక్క మనస్సును పవిత్రమైనటువంటి భావముల చేత, నిర్మలమైనటువంటి నిస్వార్థమైనటువంటి తలంపుల చేత మానసిక పరివర్తన కల్పించటము అత్యవసరమన్నాడు గురువు.
2: ద టీచర్ సెడ్ దట్ ఓన్లీ ఇన్ ద యంగ్ ఏజ్ ఇంప్రెషనబుల్ ఏజ్ విల్ హావ్ టు జస్ట్ సీ అండ్ టీచ్ దెమ్ థింగ్స్ విచ్ కెన్ ప్లేస్ దర్ హార్ట్ అండ్ పుట్ దెమ్ ఆన్ ద రైట్ పాత్ ఫ్రమ్ ది వెరీ బిగినింగ్.
1: ఈ మాటలలో నాకు విశ్వాసం లేదు.
2: ఐఏఎస్ ఆఫీసర్ సెడ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ వర్డ్స్.
1: మాటల చేత మనసులు ఏ విధంగా మారుతుంది? మారడానికి సాధ్యం కాదు అన్నాడు.
2: హౌ క్యాన్ వర్డ్స్ ట్రాన్స్ఫార్మ్ మైండ్? ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎవర్ పాసిబుల్, హీ సెడ్.
1: ఈ గురువు అనేక విధములుగా కూడా అతనికి నచ్చ చెప్పడానికి అనేక విధమైనటువంటి ఉదాహరణలు చేశాడు, చెప్పాడు.
2: ద టీచర్ ఇన్ అ నంబర్ ఆఫ్ వేస్ ట్రై టు కన్విన్స్ హిమ్ బై డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్స్.
1: కానీ ఈ ఐఏఎస్ ఆఫీసర్ కు అర్థం కాలేదు.
2: But this IAS officer did not follow.
1: Atividya kontavarakunu matihani kaligistundi.
2: Too much of education sometimes results in some kind of badness. Delay.
1: Anumanalu adhikam gaavistundi.
2: Increasing doubts will emerge.
1: Telivitekalanu penchutundi kaani gunamunu chinchutundi.
2: It improves and encourages cleverness but it brings down the virtues.
1: చెప్పినంతసేపు చెప్పాడు ఈ అధ్యాపకుడు.
2: దిస్ టీచర్ ట్రైడ్ హిస్ బెస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ యాజ్ మచ్ యాజ్ హీ కుడ్.
1: ఇంకా అతనికి కార్యరూపంలో అతనికి సరి అయినట్టు ఆన్సర్ అనగా జవాబునివ్వడానికి పూనుకున్నాడు గురువు.
2: ది టీచర్ రిజాల్వ్ టు ప్రూవ్ టు దట్ ఆఫీసర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ యాక్చువల్ ట్రైడ్.
1: విద్యార్థులు చిన్న వాణిని లేపాడు.
2: ది టీచర్ ఆస్క్ ద యంగెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ టు గెట్ అప్.
1: బాలక, నీవు వెళ్ళి ఈ ఐఏఎఫ్ను గొంతు పెట్టి బయటకు నెట్టు అన్నాడు.
2: హీ టోల్ దట్ స్మాల్ యంగ్ కిడ్ చైన్ యు గో అండ్ లెట్ దిస్ ఐఏఎస్ ఆఫీసర్ అవుట్ ఫిజికలీ.
1: ఈ మాట వినేటప్పటికి ఐఏఎస్ ఆఫీసర్ మండిపోయాడు.
2: ద మొమెంట్ హీ హెర్డ్ దిస్ దిస్ ఐఏఎస్ ఆఫీసర్
1: పట్ట లేని కోపం ఉట్టిపడింది.
2: హీ వాజ్ వెరీ మచ్ ఎన్రేజ్డ్.
1: నీ ఎవరనుకున్నావు? నేను పెద్ద ఆఫీసరు, ఈ విధంగా చిన్న పిల్లవాడితో తను మెడబెట్టి బయటకు నెట్టిస్తున్నావా? ఎంత గర్వము, ఎంత అహంకారము అని అనేక విధములుగా కేకలు వేస్తూ వచ్చాడు.
2: హీ బిగాన్ షౌటింగ్ హూ డు యూ థింక్ ఐ యామ్? ఐ యామ్ ఐఏఎస్ ఆఫీసర్, యు ఆర్ ఆస్కింగ్ ది స్మాల్ చైల్డ్ టు నెట్ మీ అప్, ఇట్ ఇస్ నాట్ ప్రాపర్.
1: అప్పుడు ఈ గురువు నవ్వుతూ చెప్పాడు, సార్, మిమ్మల్ని కొట్టలేదు, కొరకలేదు. ఒక్క మాటే కదా మీ మనసు ఇంత మార్పు చేసింది.
2: దిస్ టీచర్ దెన్ టోల్డ్ ది ఆఫీసర్, వెల్ సార్, ఐ డిడ్ నాట్ జస్ట్ బీట్ యూ ఆర్ హిట్ యూ, బై మియర్ వర్డ్ యూఆర్ జస్ట్ గెటింగ్ హర్ట్.
1: మీకింత కోపంగా మనసు మారడానికి కారణం ఏమిటి?
2: ఐ వుడ్ లైక్ టు నో వాట్ ఈస్ ది రీజన్ ఫర్ యువర్ బికమింగ్ సో
1: యాంగ్రీ. కనుక ఈ మాట ఇండివిజువల్ గా హృదయాన్ని మార్పు చేయడానికి శక్తివంతమైనది అన్నాడు.
2: Therefore, he said that word is capable of doing so much of harm or good.
1: అతనికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావటం చేత తాను నెమ్మదిగా బయటికి వెళ్లాడు.
2: As this officer acquired personal experience, coolly he walked out.
1: మాట అనేది ఆ శక్తివంతమైన ఉంటుంది.
2: Word is extremely powerful.
1: ప్రపంచమునే కూడా కాల్చివేస్తుంది మాట.
2: ఇట్ క్యాన్ డిస్ట్రాయ్ ద వరల్డ్ ఇట్సెల్ఫ్.
1: ధృతరాష్ట్రుడు అనేక విధములైనటువంటి మాటలు చెబుతూ వచ్చాడు.
2: ధృతరాష్ట్ర వాస్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: దీనిని వింటూ విదురుడు చాలా బాధపడుతూ వచ్చాడు.
2: ఆఫ్టర్ లిజనింగ్ టు దిస్ విదుర వాస్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ మెంటల్ యాగోనీ.
1: సూటైనటువంటి కట్టెముతో చెట్టు కొట్టినప్పటికీ చిగురు వేస్తుంది అన్నా.
2: బ్రదర్, ఈవెన్ ఇఫ్ యు వర్ టు కట్ ఎ ట్రీ, ఇట్ క్యాన్ స్ప్రౌట్.
1: కానీ మాటల చేత విరిగినటువంటి మనసును అతుక్కోవడానికి వీలు కాదన్నాడు.
2: బట్ ఇఫ్ యు బ్రేక్ ఎ హార్ట్ ఆర్ ఎ మైండ్ బై వర్డ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అగైన్ మేక్ ఇట్ వన్.
1: ఇనుమునైనా కూడాను ఇమ్మారు ముమ్మారు కాల్చి అతకవచ్చు కమ్మరేడు.
2: ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎ బ్లాక్ స్మిత్ టు మేక్ ది పీసెస్ ఆఫ్ ఐరన్ ఇన్ టు వన్ పీస్ బై ఎ పర్టికులర్ ప్రాసెస్.
1: మనసు విరిగినది మరి పెట్టగలదా?
2: But it is not possible once the mind is broken.
1: కనుక మనసును విరిగించడానికి కానీ మనసును అరికించడానికి కానీ మాటనే కారణం.
2: ఇట్ ఈస్ ఎ వర్డ్ విచ్ క్యాన్ కాజ్ ట్రబుల్ అండ్ విచ్ క్యాన్ గివ్ జాయ్.
1: కనుక మనం మాట్లాడేటువంటి మాటలు పనులను బాధ పెట్టకుండా, పనులకు ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా దీన్ని ఉపయోగపెట్టాలి.
2: Therefore, the words which we use should be such that they do not hurt others. They do not give any pain to others.
1: కాలు జారితే కలుగదు నష్టం, నాలుగు జారితే నరకమేరా.
2: If you were to slip physically, there may not be much of a problem. But if you were to slip your tongue, if you wrongly use the tongue.
1: కాలు జారి పడినామంటే గాయం మనకు కనిపిస్తుంది. డాక్టర్ పోయి చూపించి దానికి బ్యాండేజ్ కట్టి దానిని మార్పించుకోవచ్చు.
2: If you were to slip and fall, there may be a small wound. You can get it dressed and it can be cured.
1: కాని మాట చేత మనసుకు తగినటువంటి గాయము కంటికి కనిపించింది.
2: బట్ ఇఫ్ యు వర్ టు హర్ట్ ద మైండ్ ఆఫ్ ఎ పర్సన్ బై హార్ష్ వర్డ్,
1: ఈ గాయమును మాన్పేటువంటి డాక్టర్ ఎవరూ జగత్తులో లేరు.
2: ద వూండ్ దట్ ఇస్ కాజ్డ్ టు ద మైండ్ కెనాట్ బి క్యూర్డ్ బై ఎనీ డాక్టర్ ఇన్ ద వరల్డ్.
1: కనుక ఇతరుల మనసును నొప్పించేటువంటి మాటలు మరి ఏమాత్రం కూడా ఉపయోగించరాదు.
2: దేర్ఫోర్ నెవర్ యూజ్ వర్డ్స్ విచ్ ఆర్ లైక్లీ టు హర్ట్ అదర్ ఫీలింగ్స్.
1: ఏనాడైనా ఏనాటికైనా మన మాటే మనకు ఒక బ్రహ్మాస్త్రంగా వెనుక తిరుగుతుంది.
2: సమ్ డే ఆర్ ది అదర్ ద వర్డ్స్ విచ్ యూ యూజ్ మే కమ్ బ్యాక్ టు అస్.
1: కనుక నీ మంచి మాటలు ఉపయోగించుకో.
2: దేర్ఫోర్ యూజ్ ఆల్వేస్ స్వీట్ అండ్ గుడ్ వర్డ్స్.
1: సత్యనే మనస్తి ఇష్టం, సత్యం హితం త్వా పరమోదాభి ఆవర్ణయే నా మొదల అక్షరాణి గోవింద దామోదర మాధవేది అన్నాడు.
2: It has been just said, over time, you like sweet things. You better repeat.
1: He would have said, O Naluka, Prasamerikana kutti Naluka, Satchamerikana kutti Naluka, Pavitramen kutti Naluka, Chagasarupanayana kutti Naluka, Gauru Mariyadala Kaapadupanayana kutti Naluka, Neevu, Nirantaram, Govinda Dambodara Madhavane kutti Namanis Varanchaman said.
2: Over time, you know, what sacrifice means. You are very embodiment of sacrifice, honor, and you are a very sacred thing. You will have to just use yourself only for singing the name of the Lord, Narayana.
1: ఈ స్వార్థపరమైనటువంటి స్వార్థరహితమైనటువంటి నాలుక త్యాగపరమైనటువంటి నాలుక అని మనం ఏ రీతిగా చెప్పగలం?
2: How can we say that this tongue knows how to sacrifice and it is absolutely selfless?
1: నిత్య జీవితంలో మనకు చక్కగా గోచరమవుతుండాలి.
2: We experience this in every day to day life.
1: ఏదైనా మధురమైనటువంటి పదార్థం నాలుక పైన పెట్టినప్పుడు, ఆహా, ఈ పదార్థం చాలా మధురంగా ఉంటుండాలి అని తాను అనుభవించకుండా జఠరమును కంపిస్తుండాలి. For example, when you give some sweet thing to the tongue, it tastes and it just says that it is so sweet that let me pass it on to the stomach.
3: లేక ఇది మధురం కాక మరొక రుచిగా విరుద్ధమైన రుచిగా ఉన్నప్పుడు ఇది కేవలం ఇది ఈ జిహ్వకు ప్రయోజనం కాదని భూదేవికి అందిస్తుంది వెనుక నెట్టివేస్తుంది.
1: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ స్వీట్ సపోజ్ ఇట్ ఇస్ బిటర్ ఇట్ వుడ్ పాస్ ఇట్ ఆన్ టు ద స్టమక్ ఇట్ వుడ్ స్పిట్ ఇట్ అవుట్.
3: మంచి కానీ చెడ్డ కానీ నాలుగు ఏమాత్రం కూడా అనుభవించదు.
1: గుడ్ ఆర్ బ్యాడ్ స్వీట్ ఆర్ అదర్వైజ్ ఇట్ డజంట్ ఇట్ సెల్ఫ్ ఎంజాయ్ కంప్లీట్లీ.
3: గౌరవ మర్యాదలతో బ్రతికేటువంటిది నాలుక.
1: Tongue lives on honor and with honor.
3: ఎంత కాలము మన జీవిత పర్యంతం కూడాను నాలుగు అనేక విధమైనటువంటి పనులు చేస్తున్నాయి. ఒక్కనాడైనా తన ద్వారము దాటి తన ఇల్లు దాటి బయటికి ఏమైనా వస్తుండాలే.
1: The tongue knows its limits so well. It lives for any number of years inside the body. Does it come out of the mouth even one?
3: నాలుగు ఎన్ని మాటలు మాట్లాడినా లోపలే ఉంది కానీ బయటకి ఏమైనా వస్తుందా? దానికి ఏమాత్రం అంగీకరించదు.
1: వాట్ ఎవర్ వాట్ ఇట్ డస్ ఇట్ డస్ బై రిమైనింగ్ ఇన్సైడ్ ది మౌత్ అండ్ ఇట్ డజంట్ కమ్ అవుట్.
3: ఇదే విధంగానే తాను ఓపికతో ఉండేటువంటిది ఎలాంటి కష్టములైనా ఎలాంటి బాధలైనా ఎలాంటి దుఃఖములైనా ఆ యొక్క సమాజమును సహించుకొని భరించుకొని తన జీవితాన్ని ప్రశాంతమైనటువంటి రక్షణ కింద కాపాడుకుంటూ ఉంది.
1: Another feature of the tongue is it has extraordinary forbearance. Whatever with the difficulties, problems and other troubles, it lives within itself without exceeding its own limits and it will always observe forbearance and
3: చేసే మంది దుష్టుల మధ్య దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడా సంబంధం లేకుండా అది జాగ్రత్తగా మెరుగుతూ ఉంది.
1: ఇట్ లివ్స్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ వెరీ హార్మ్ఫుల్ పీపుల్ బట్ స్టిల్ వెరీ కేర్ఫుల్లీ విత్ లాట్ ఆఫ్ స్కిల్ ఇట్ కండక్ట్ ఇట్ సెల్ఫ్ ఇట్ డజంట్ గెట్.
3: నాలుగుకు చుట్టూ 36 కట్టుముల వలె ఉండేటువంటి దంతములు ఉంటున్నాయి.
1: వెరీ షార్ట్ 32 టీత్ ఆర్ అరౌండ్ ద టంగ్.
3: మీరు ఏ నిమిషంలో ఎట్టు ప్రవర్తించినా కూడాను ఒక్క నిమిషంలో దీన్ని కట్ చేస్తారు.
1: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ వెరీ స్కిల్ఫుల్ ఇట్ గెట్స్ హర్ట్ వెరీ ఈజీలీ.
3: కానీ ఇలాంటి దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ అతి జాగ్రత్తగా వెలుగుతూ తనకి ఎట్టి ప్రమాదము లేకుండా కూడాను తాను వెలుగుతూ వచ్చింది.
1: లివింగ్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ సచ్ డ్రెడ్ఫుల్ పీపుల్ స్టిల్ వితౌట్ గెటింగ్ ఇట్సెల్ఫ్ హర్ట్ ఆర్ హార్మ్డ్ ఇట్ హస్ బీన్ లివింగ్ వెరీ వెల్.
3: కనుకనే ఈ నాలుక మానవ జీవితమునకు అనేక విధములైనటువంటి యొక్క ఉపదేశములు గావిస్తూ వస్తుంది.
1: ఇన్ దిస్ వే టంగ్ హస్ బీన్ టీచింగ్ క్వైట్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ లెసన్స్ విచ్ ఆర్ యూస్ఫుల్.
3: నాయన నీవు ఎంతమంది దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడా కలగించక వారి దారికి పడక నీవు తప్పించుకొని మెప్పించుకొని తిరగమని బోధిస్తుంది.
1: ఇట్ హస్ బీన్ టీచింగ్ యూ మే బి ఇన్ ది మిడిల్ ఆఫ్ వెరీ డిఫికల్ట్ పీపుల్ టు లివ్ విత్ బట్ స్టిల్ విత్ అ లాట్ ఆఫ్ కేర్ విత్ అ లాట్ ఆఫ్ ఫర్బరెన్స్ అండ్ స్కిల్ యూ బి ఏబుల్ టు జస్ట్ లివ్ ఏ హ్యాపీ లైఫ్.
3: కానీ ఈనాటి మన పరిస్థితి దుర్మార్గుల మధ్యలో మనం చేరినటువంటే మనం కూడా దుర్మార్గులం అయిపోతున్నాం.
1: But today's circumstances are such that once we just get in touch with bad people, we also tend to become very bad.
3: మన సత్కుణములను మన సద్భావములను సత్ప్రవర్తనను ఒక్క క్షణంలో మనం కోల్పోతున్నాం.
1: All the good qualities, all the good feelings, good thoughts, good behavior, in a moment we lose all that.
3: కనుకనే ఇలాంటి పరిస్థితులకు మనం గురి కాకుండా ఉండే నిమిత్తమై మన జీవన మొట్టమొదట అరికట్టుకోమని బోధిస్తూ వచ్చింది.
1: In order that we do not suffer any such bad consequence, it has been said that first control your tongue.
3: నేను అనేక పర్యాయములు పిల్లలకు చెప్తుంటాను, నాయన అధికంగా మాట్లాడకండి, ఎందుకంటే వారికి అర్థమయ్యే రీతి లోపల మనలో ఉండేటువంటి దివ్యశక్తి ఆత్మశక్తి అనేక విధములుగా కూడా వ్యర్థమైపోతుంటాయి.
1: స్వామి would be telling quite often to the students, dear students, you should not talk much. The divine energy which is in you would be wasted by such
3: అధిక మాటల చేత మనకు జ్ఞాపక శక్తి క్షీణిస్తుంటుంది.
1: బై టూ మచ్ ఆఫ్ థాట్ ది మెమరీ పవర్ వుడ్ బి లాస్ట్.
3: బలహీనత నరముల యొక్క బలహీనత ఏర్పడుతుండాలి.
1: దే వుడ్ బి వీక్నెస్ డెవలప్ ఇన్ ద బాడీ.
3: అది త్వరలోపలే వృద్ధాప్యం కూడా వస్తుండాలి.
1: ప్రిమెచ్యూర్డ్ ఓల్డ్ ఏజ్ వుడ్ బి ది రిజల్ట్ ఆఫ్ ఇట్.
3: అంతే కాకుండా ఒక చెడ్డ పేరు కూడా గురి అయిపోతున్నాం.
1: నాట్ ఓన్లీ దాట్ వన్ మే గెట్ ఎ బ్యాడ్ నేమ్ ఆల్సో.
3: ఒక చిన్న ఉదాహరణ, ఒక రేడియో ఉంటుండాలి.
1: ఫర్ స్మాల్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ అ రేడియో.
3: ఈ రేడియో లోపల ఏదో ఒక న్యూస్ ను మనం స్టార్ట్ చేసి పెట్టాము.
1: లెట్ అస్ జస్ట్ టేక్ దిస్ ఎగ్జాంపుల్ రేడియో అండ్ వి హావ్ మానవుని యొక్క స్వభావం కనిపించడం లేదు. వన్ ఇస్ నాట్ ఏబుల్ నుండి
3: ఉంటారు. నేను మానవుడై పుట్టినప్పుడు పక్షులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, మృగములు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, అలాంటప్పుడు మానవుడు ఎందుకు స్వేచ్ఛగా సంచరించరాదు అని ప్రశ్నిస్తారు ఇలాంటి యువకులు.
1: ది యూత్ ఆఫ్ టుడే స్టార్ట్ లిసనింగ్ డోంట్ యు సీ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ గివెన్ టు ద పేరెంట్స్ అండ్ ది యానిమల్స్ వై షుడ్ వి నాట్ హావ్.
3: నిజమే, నీవు కూడా స్వేచ్ఛను అనుసరించు, కానీ పక్షులు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి? పక్షి యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
1: యూ షుడ్ ఆల్సో హ్యావ్ యువర్ ఓన్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్ బట్ యుడ్ హ్యావ్ ద వన్ విచ్ ఇస్ అప్రోప్రియేట్ టు మ్యాన్. బర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఎంజాయింగ్ ద ఫ్రీడమ్ విచ్ బర్డ్ షుడ్ ఎంజాయ్.
3: మృగములు మృగం యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
1: అనిమల్స్ ఆర్ ఎంజాయింగ్ ది ఫ్రీడమ్ విచ్ ఆర్ విచ్ ఇస్ న్యాచురల్ ఫర్ అనిమల్స్.
3: నీవు కూడా మానవుడు కాబట్టి మానవ స్వేచ్ఛను అనుభవించు, రాక్షస స్వేచ్ఛను అనుభవించరాదు.
1: Because you are man, you can also enjoy the freedom which is appropriate for man.
3: మానవుడిని చెప్పుకుంటూ రాక్షసేవను అనుభవించుకోవటం, రాక్షసేవను అనుభవించుకోవటం ఇది విరుద్ధమైన కృత్యం.
1: Calling yourself man, but trying to enjoy the freedom of
3: మానవుడిగా సంచరించు.
1: Live like a man.
3: మానవుడిగా సంచరించే సమయంలో మానవత్వాన్ని పెంచుకో.
1: While living as man, you develop the quality.
3: మానవత్వం అనేటువంటి త్యాగము, నీతి, నిజాయితీ, కంపాషన్, కరుణ, ప్రేమ, అహింస ఇలాంటి భావములతో మానవత్వాన్ని పెంచుకోవాలి.
1: కంపాషన్ అండ్ నాన్
3: కనుక మానవునికి రానటువంటి యొక్క లేనటువంటి గుణములను మనము కోపము, అసూయ, త్యాగము, జోగుల ఒక విధమైనటువంటి స్వార్థము ఇలాంటి దీనితో మనం పెరుగుకోవటం చేత మనం ఒక విధమైనటువంటి గృహలక్షణాలను పెంచుకునేటువంటి వారు అవుతాం.
1: బట్ వీఆర్ డెవలపింగ్ క్వాలిటీస్ విచ్ ఆర్ అప్రోప్రియేట్ ఫర్ ఎనిమల్ లైఫ్, సెల్ఫిష్నెస్ అండ్ యాంగర్, హేట్రెడ్, జెలసీ అండ్ ద లైక్.
0: That was the seventh in a series of 34 discourses Bhagavan delivered on Gita in the year 1984. In this discourse, which was delivered on 8th August 1984, Bhagavan taught us how to control the first sense organ that needs to be controlled.

0: Clay is one, but the shapes and forms given to this clay in terms of the diverse set of utensils or vessels that you make are many. Gold is one, but ornaments could be diverse and many. Milk is one, but the cows which yield the milk could be many. So also, the one and the only one, that is, Paramatma, manifests himself in this diverse set of forms, individuals and names, and all that you see around is a manifestation of that one and only entity.
1: పొగకు మూలము నిప్పుల పుంజముండ పొగకు మూలము నిప్పుల పుంజముండ రైలు పరువుకు నడిపించు డ్రైవరుండా ఆటోమేటికు లైటుకు అవధులుండా ఒకడు జగతిని సృష్టింపనుండవలదే ఒకడు జగతిని సృష్టింపనుండవలదే ఒకడు జగతిని సృష్టింపనుండవలదే
0: For you to have smoke, there has to be a cause, and that is fire. For you to have the rail or train moving smoothly along the rails, you ought to have the one who drives it along in the form of the driver. For a smooth regulation of the traffic, you need to have a cause, and those are the traffic lights which switch on and off automatically. So also, should you not have a cause for this diverse manifestation which you call is the universe or nature?
2: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: ఈనాడు లోకములో వైజ్ఞానికమున మానవ జాతి ఎంతయో ప్రగతిని సాధించినది.
0: ఇన్ ద వరల్డ్ ఆఫ్ టుడే వి ఫైండ్ దట్ మ్యాన్ హ్యాస్ మేడ్ ర్యాపిడ్ స్ట్రైడ్స్ ఆఫ్ ప్రోగ్రెస్ త్రూ ద మీడియం ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
2: విజ్ఞాన సాంకేత శాస్త్రమున బ్రహ్మాండమైన విజయాన్ని కూడా సాధించినది.
0: He has also achieved tremendous success in the fields of science and technology.
2: ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్స్ ద్వారా వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు ఒక విపరీతమైనటువంటి యొక్క అభివృద్ధిని సాధించినది.
0: In terms of the field of research dealing with plastics or the electrons or the computers, certainly the world has advanced a great degree.
2: అణు శాస్త్రమునందు కాని ఆకాశ మార్గమునందు కాని ఈ యొక్క శాస్త్రవేత్తలు ఒక భావాతీతమైనటువంటి యొక్క విజయాన్ని కూడా సాధిస్తూ వచ్చింది.
0: Either in the domain of the atom or in the domain of the macroscopic one, where he tends to soar skywards, the scientist has certainly achieved remarkable progress and understanding.
2: మరొక వైపున చూస్తే నైతికంగా క్షుద్ర విమర్శలు, సంకుచిత భావములు మితిమీరి పెరుగుతూ వస్తున్నవి.
0: As a contrast, if you see what man has been doing in the fields related to ethics and morals, he indulges in criticism and ridiculing and tends to develop a very narrow outlook.
2: రాజకీయంగా, ఆర్థికంగా కల్లోలములు పెరుగుతూ వచ్చినవి.
0: Either in the fields of politics or economics, there is chaos and confusion all around.
2: దేశీయ, మత, కుల భేదములు పెరుగుతూ వస్తున్నవి.
0: There are differences of opinion in terms of one's own possessions of land or religion or belief or faith.
2: ప్రాంతీయ దురభిమానములు మరింత పెరుగుతూ వస్తున్నవి.
0: Narrow regional outlook is on the ascendancy.
2: విద్యయందు ఆందోళనలు అభివృద్ధి అవుతూ వస్తున్నవి.
0: There is chaos in addition, agitation in the field of education.
2: ఈ విధమైన వికృత శక్తులు ప్రపంచమంతా ఇప్పుడు స్వేచ్ఛా విహారం సలుపుతున్నది.
0: స సచ్ డిట్రిమెంటల్ ఫోర్సెస్ ఆర్ ఆన్ ద ర్యాంపేజ్ ద వరల్డ్ అరౌండ్.
2: నైతికంగా, వైజ్ఞానికంగా పరస్పర విరుద్ధమైనటువంటి అభ్యర్థులకు ఈ కారణం ఏమిటని మనం విచారించవలసిన అవసరం.
0: ఇట్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ అట్ ద మూమెంట్ టు ట్రై అండ్ పాండర్ ఓవర్ దిస్ క్వశ్చన్. వాట్స్ ద కాజ్ ఆఫ్ దీస్ డిస్టర్బెన్సెస్ అట్ ద మూమెంట్? వీ షుడ్ ఆల్సో ట్రై అండ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. What is the cause for this development of man in these two aspects? On the one hand, science and technology, and on the other hand, these divisive tendencies pertaining to his ethical and moral existence.
2: నైతికంగా, మత, ఆధ్యాత్మికంగా మానవుని యొక్క హృదయము ఇంత దిగజారిపోవటకు కారణమేమిటి?
0: When you talk of religion pertaining to one's moral code of conduct and one's own spiritual endeavors, certainly man has downgraded himself. What's the reason for this?
2: పూర్వము కంటే ఈనాడు మానవుడి యందు క్రూరత్వము, దుర్మార్గము అధికమవుతూ వస్తున్నది.
0: Compared to what he was before, he is more cruel and certainly less concerned about what's around him.
2: ఒకవైపున విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరుగుతూ రావటము, మరొక వైపున జీవితమునకు సంబంధించినటువంటి సమస్యలు ఇవి కూడాను మరొక వైపున విరివిగా పెరుగుతూ రావటము, ఇది చాలా విచిత్రమైనటువంటి ఒక సంఘటనగా ఉంటున్నది.
0: It's a matter of great surprise that on the one hand you have tremendous progress in the fields of science and technology. On the other hand, you have problems galore pertaining to one's own basic values of one's own existence.
2: దీనికి అన్నింటికీ మనం విచారణ చేసి చూసినా స్వార్థమే దీనికి ప్రధాన కారణంగా ఉంటుంది.
0: You think deeply about this and you'd find the reason it's selfishness and nothing beyond.
2: ఈ స్వార్థమునకు అన్యోన్యత లేకపోవటమే దీనికి ప్రధాన మూలము.
0: Added to this selfishness is a case of lack of unity of purpose.
2: ఐకమత్యమే మానవ జీవిత సూత్రము.
0: యూనిటీ ఇస్ ద గైడింగ్ ప్రిన్సిపల్ ఫర్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్.
2: సాంఘిక సేవనే అభివృద్ధికి మార్గము.
0: అండ్ సర్వీస్ టు సొసైటీ ఇస్ ద ట్రూ మెజర్ ఆఫ్ హిస్ ప్రోగ్రెస్.
2: ఒక్కతూరి మన భారతదేశం చరిత్రను వెనుకకు తిరిగి చూచినా దీని యొక్క విషయము మనకు అర్థమవుతుంది.
0: యూ హ్యావ్ టు టర్న్ ద పేజెస్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ ఆఫ్ భారత్ అండ్ యూ వుడ్ నో వాట్ ద హోల్ థింగ్ ఇస్ అబౌట్.
2: భారతదేశమునకు 10,000 miles దూరం నుండి ఇంగ్లాండ్.
0: England is a country removed by a distance of 10,000 miles from Bharat.
2: England yokka bhoobhagamu kevalamu 92,000 chadrapu mailu maatrame vistirnamu.
0: If you look at the area of this country England, it's about 92,000 square miles.
2: Dani yokka janaba chustama 5 kotla mandi janaba aanadu.
0: At that time, if you were to look at the population of England, it's a mere 5 crores.
2: భారతదేశం యొక్క విస్తీర్ణము చూస్తామంటే 16 lakh చదరపు మైళ్ళు భారతదేశం.
0: Now, if you contrast this with the figures for India in those days, now the area 16 lakh square miles.
2: ఈ యొక్క జనాభా చూస్తామా భారతదేశంది 44 crore జనాభా.
0: If you look at the population of this Bharat, it is 44 crores.
2: భారతదేశమునందు వైజ్ఞానికులు కొరతకేమీ మాత్రము లేదు.
0: And there's been no dearth of scientific talent in this country.
2: ఆనాడు భారతదేశం ముందు శ్రీమంతులైనటువంటి రాజులకు కూడా కొరత లేదు.
0: Nor was there any deficiency of people, kings and the mighty ones of those times.
2: ఆనాడు బలవంతులైనటువంటి సూర్యులు, పౌరుషము కలిగినటువంటి వ్యక్తులు లేకపోలేదు.
0: And nor was there a deficiency in terms of people who are valiant and valorous and mighty.
2: కానీ 44 crore జనాభా ఉండినటువంటి భారతదేశాన్ని, 16 lakh చదరపు మైళ్లు కలిగినటువంటి ఈ భారతదేశాన్ని, 92,000 చదరపు మైళ్లు కలిగినటువంటి యొక్క ఇంగ్లాండు, 5 crore జనాభా కలిగినటువంటి ఇంగ్లాండు హస్తవశం చేసుకున్నదంటే ఇందులో ఉన్నటువంటి మర్మం ఏమిటి?
0: బట్ దెన్ వాట్ యు ఫైండ్ ఇస్ దిస్ దిస్ కంట్రీ ఆఫ్ 44 crore పీపుల్ అండ్ 16 lakh square miles కేమ్ అండర్ ద రూల్ ఆఫ్ ఎ కంట్రీ వేర్ యు హ్యాడ్ ద పాపులేషన్ టచింగ్ ఎ మియర్ 5 crore అండ్ ఏరియా ఎ మియర్ 92,000 square miles. వాట్స్ ద రీజన్ ఫర్ దిస్?
2: వీరిలో వీరికి ఐకమత్యం లేకపోవటము, సహనభావం అభివృద్ధి లేకపోవటము దీనికి మూల కారణం.
0: A lack of unity of purpose and a mutual understanding is a basic reason for this.
2: నాడే కాదు నేడు కూడాను కేవలము ఈ విధమైనటువంటి ఐకమత్యం లేకపోవటమే దేశం యొక్క దుస్థితికి మూల కారణం.
0: Not only then, but even now you find this tendency, a lack of unity of purpose, certainly leading the country downward.
2: మానవ పరిణామమే విశ్వ పరిణామం.
0: Now what you talk about transformation of man is closely linked with the surroundings around him.
2: Manavudu marinappude jagattu marutundi.
0: When man transforms, so would the world around him also.
2: Vyakti manchi vaadainappude samajam kuda manchidu avutundi.
0: If an individual were to be good, the society also would be good.
2: Kanukani ee naadu rajakeeyanga ఆర్థికంగా, నైతికంగా, వైజ్ఞానికంగా ఎన్ని విధములైన పరిణామము చెందినప్పటికీ దేశం ఏమాత్రం కూడాను శాంతి భద్రతలను అందుకొనలేదు.
0: So against this background, if you find that even if you talk about progress in the fields of politics, economics and the sciences, you cannot really say that man is really progressing.
2: ఏనాడు దేశమునందు మానసిక పరిణామం అభివృద్ధి నుండునో ఆనాడే దేశం యొక్క విజయం కూడాను ఆనందం కూడాను చేకూరుతుంది.
0: The day when man transforms, turns a new leaf in terms of his own mental processes, can you possibly say that the country has progressed forward?
2: మానసిక పరిణామం లేక ఎన్ని అభివృద్ధులు జరిగినప్పటికీ ఇవన్నీ కూడాను కేవలము కృత్రిమమైనటువంటి అభివృద్ధులే కానీ ఇది సరి అయినటువంటి అభివృద్ధులు కాదు.
0: Minus the transformation pertaining to the mind, any of these developments around you could at best be superficial and artificial without any deep basis.
2: ప్రతి పదార్థమునకును ఒక పదార్థం ఉన్నది.
0: For everything there is a basis. For every material thing there is a basis, all right.
2: పదార్థము లేని పదార్థము ప్రయోజనము లేదు.
0: And that which has no basis as such, this material entity, has no meaning.
2: పదార్థము వస్తువు.
0: Now when you talk of a padartha, it's a material entity.
2: పదార్థము శక్తి.
0: When you talk of pararta, that is beyond, that is shakti or strength.
2: Okati prani.
0: One is this prani.
2: Rendavadi pranam.
0: The second is called prana.
2: Okati moolamu.
0: One is the basis, moola.
2: Rendavadi stoolamu.
0: The second is the stoola or the gross.
2: Ivi rendu kudunu paraspara viruddhanga matram laukikanga gochanam ainappatikini sukshma drushtiki rendu kudunu avinabhava sambandhamule anyonya snehamule.
0: Now these two, to an external vision, might appear to be two different entities. But to one who tends to look deeper inside, looks at the subtler aspect of it, there is a deep hidden meaning.
2: ఆధునిక విజ్ఞానమునందు ఈ రెండింటికును పరిణామమును పురస్కరించుకొని ఒకటి మ్యాటర్, రెండవది ఎనర్జీ అని చెప్తూ వచ్చారు.
0: In terms of the knowledge gained by the ancient ones, you would distinguish between these two opposites as matter on the one hand and energy on the other.
2: ఈ ఎనర్జీ అనేటువంటిది లేనటువంటిది జగత్తులో ఈ మ్యాటర్ ఉండటకు వీలు కాదు.
0: Without this component of energy, in this world, you cannot have anything called matter.
2: దీనిని ఆధ్యాత్మిక మార్గమునందు శివశక్తి అన్యోన్యత అని చెప్తూ వచ్చారు.
0: The saying in the ఆధ్యాత్మిక parlance or the spiritual parlance is called శివశక్తి.
2: వీటిని మనము సమన్వయం చేసుకుని ఒక విధమైనటువంటి యొక్క ఏకత్వంగా భావించినప్పుడే మానవత్వం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
0: Now you must try and understand the meeting point of these two. And go deeper and then try to understand what it's all about.
2: ఈనాడు విజ్ఞాన శాస్త్రం పెరుగుతుకొలది తమ ప్రభువైనటువంటి యొక్క భగవంతుని మర్చిపోతూ వస్తున్నారు.
0: Now today, even as you're advancing rapidly in the fields of science and technology, you're forgetting your master, who's the Lord.
2: అనేక మంది విజ్ఞానవంతులు చంద్రుని చేరటము గొప్ప విజయమే.
0: Now it's certainly a great triumph for man to have landed on the moon.
2: కానీ లక్షల మైళ్ళు అంతరిక్షయానం చేస్తున్నారే కానీ హాఫ్ ఇంచ్ హృదయాంతరాలకైనా పోవటం లేదు.
0: Now certainly man is soaring far outwards into space lakhs of miles, but he is not travelling even half an inch into his own heart.
2: ఈ విశాలమైనటువంటి ఒక జగత్తు నందు కలిగినటువంటి చిత్ర విచిత్రమైనటువంటి సృష్టిలు చూస్తే మానవుని యొక్క శక్తికి అతీతమంగా కనిపిస్తున్నాయి.
0: The total diversity of this nature or creation around you is certainly beyond man's comprehension.
2: ఈనాడు చంద్రమండలము చేరేటువంటి విజయం అనేటువంటిది ఏ రీతిగా ఉన్నదనగా సముద్రములో ఒక కాకి రెట్టవలే ఉంటున్నది.
0: Now when you look at this triumph of man, wherein he has landed on the moon, if you want to assess this triumph, a comparison could be given. It's a mere dropping of a bird in a vast ocean.
2: Kanuka manamu srushti yokka rahasyamane gurtinchadaniki chetakaanatunna samayamlo srushtikartanu ee reethiga gurtinchadaniki veelavutundi.
0: So when you're not able to understand this diversity in nature, how can you find out what the cause for all this is about?
2: Aithe manava jeevitamulo nityamainatunna yokka sahaja dharmamunandu సత్యాన్వేషణ అనగా సత్యమును మనము పరిశోధన చేయడం ప్రధానమైనటువంటి లక్ష్యమని గంగూలీ కూడా చెప్పారు.
0: బట్ దెన్ యాజ్ గంగూలీ జస్ట్ నౌ సెడ్ ఇన్ మ్యాన్స్ డే టు డే లైఫ్ ద పర్సూట్ ఆఫ్ ట్రూత్ షుడ్ సర్టన్లీ ఫార్మ్ ఎన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ హిస్ ఎగ్జిస్టెన్స్.
2: సెర్చ్ ఫర్ ట్రూత్ ఈజ్ సెర్చ్ ఫర్ గాడ్.
0: ద సెర్చ్ ఫర్ ట్రూత్ ఈజ్ వెరీలీ ద సెర్చ్ ఫర్ గాడ్.
2: ట్రూత్ ఈజ్ గాడ్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
2: గాడ్ ఈజ్ బికాస్ ట్రూత్ ఈజ్ గాడ్.
0: బికాస్ ట్రూత్ ఈజ్ గాడ్.
2: కనుక ఈ ట్రూత్ అనేటువంటిది ఏమిటి అని మనం నిర్ణయం చేయాలి.
0: నౌ యూ మస్ట్ డిసైడ్ అపాన్ దిస్ వాట్ ఇస్ ట్రూత్.
2: ఇక్కడనే మనం చాలా తబ్బిబ్బైపోతున్నాం.
0: నౌ దిస్ ఇస్ వేర్ వి టెండ్ టు గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ బిమ్యూజ్.
2: ఏ రీతిగానగా సత్యం అంటే ఏమిటి?
0: నౌ వాట్ ఇస్ దిస్ ట్రూత్ ఆర్ సత్య?
2: విన్నది విన్నట్టుగా చెప్పడం సత్యమా?
0: దస్ ట్రూత్ కన్సిస్ట్ ఇన్ రిలేటింగ్ ఆర్ రికౌంటింగ్ వాట్ యు హావ్ సీన్.
2: చూచినది చూచినట్టుగా చెప్పడం సత్యమా?
0: ఆర్ వాట్ యు హావ్ సీన్ రికౌంటింగ్ ఇట్ ఇన్ వర్డ్స్ ఇస్ ఇట్ ట్రూత్?
2: ఇది కాదు.
0: దిస్ ఈజ్ నాట్ సో.
2: అనగా తాత్కాలిక సత్యం ఒకటి, శాశ్వత సత్యం మరొకటి, రెండు సత్యములు ఉంటున్నాయి.
0: Now there are two types of truth. One which is transient and temporary, and the second which is permanent and lasting.
2: మనము చూచినప్పుడు ఒక వ్యక్తి ఒక రంగు అయినటువంటి డ్రెస్సును వేసుకుని ఉండొచ్చు.
0: Now when you have set your eyes on a certain person, the person could have been wearing a dress of a certain color.
2: పలాని వ్యక్తి పలాని బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడు అని చెప్తాం.
0: So you say such and such an individual has worn a blue colored dress.
2: అది సత్యమే.
0: That certainly is truth.
2: ఎప్పుడు నీవు చూచినప్పుడు మాత్రం బ్లూ కలర్ వేసుకున్నాడు.
0: That is truth, all right. But when you have seen the person.
2: రేపటికి బ్లూ కలర్ మారిపోవచ్చు.
0: Now tomorrow this blue color could change.
2: కనుక ఇది తాత్కాలిక సత్యం.
0: Now this is an example of temporary truth.
2: దీనిని సంస్కృతమునందు నిజము అని చెప్తూ వచ్చారు.
0: Now the same thing in Sanskrit has been called nija.
2: సత్యము అనేటువంటిది ఇది కాదు.
0: This is not satya.
2: త్రికాల భాగ్యం మార్పు చెందినటువంటిది. భూత భవిష్యత్ వర్తమానములు ఎందు కూడాను మార్పు చెందినటువంటిదే సత్యం.
0: That which remains beyond change, the past, present and future, which is a lasting entity, that indeed is satya.
2: కానీ అట్టి సత్యమును ఎంక్వైరీ చేయడానికి కానీ దాని పరిశోధన చేయడానికి కానీ ఎవరు ఇంతవరకు పూనుకోలేదు.
0: But then nobody has made an effort to understand or to pursue this line of reasoning which would lead him on the path of satya.
2: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్పూర్ణ ఉదచ్యతి. ఇది పూర్ణమైనటువంటిది అన్నారు.
0: This is satya. This is what has been said as being whole and full.
2: కాని తాత్కాలికమైనటువంటి సత్యాన్ని మాత్రము మనము పరిశోధనలు జరుపుతున్నాము.
0: Now we are certainly undertaking, understanding what is effectively a temporary truth.
2: ఈ యొక్క పూర్ణమునందు అర్ధ భాగంగా కూడినటువంటిది ఈ తాత్కాలిక సత్యం యొక్క పరిశోధన.
0: Now that which is whole, you slice it into half, that half is your nija or temporary truth.
2: కనుక ఈ పూర్ణమైనటువంటి యొక్క సర్కిల్ యందు మనం అర్థంగా చూచినప్పుడు సి అనేటువంటి యొక్క రూపం చేరుతుంది.
0: సో వెన్ యూ హ్యావ్ ఎ ఫుల్ సర్కిల్ గోయింగ్ రౌండ్ విచ్ ఇస్ హోల్ అండ్ యూ కట్ ఇట్ ఇన్ టూ, వాట్ యు ఆర్ లెఫ్ట్ విత్ ఇస్ ద ఆల్ఫాబెట్ సి.
2: ఆ సి నే సైన్స్.
0: దట్ సి ఇస్ యువర్ సైన్స్.
2: ఇది పూర్ణము కాదు.
0: దట్ సి ఇస్ యువర్ సైన్స్ అండ్ ఇట్ ఇస్ నాట్ కంప్లీట్.
2: పూర్ణములో ఈ యొక్క సెమీ సర్కిల్ ఉంది కానీ సెమీ సర్కిల్ లో పూర్ణం లేదు.
0: ఇన్ ఎ ఫుల్ సర్కిల్ యూ హ్యావ్ ఎ సెమీ సర్కిల్, యూ డోంట్ హ్యావ్ ఎ ఫుల్ సర్కిల్ ఇన్ ఎ సెమీ సర్కిల్.
2: కనుక ఆధ్యాత్మికం నందు కూడా సైన్స్ ఉన్నది కానీ సైన్స్ లో ఆధ్యాత్మికం లేదు.
0: సో ఇన్ ఆధ్యాత్మిక యూ హ్యావ్ సైన్స్ బట్ యూ డోంట్ హ్యావ్ ఆధ్యాత్మిక ఇన్ సైన్స్.
2: అనగా ఈ జగత్తుకు సంబంధించినటువంటి యొక్క మ్యాటర్, ఈ పదార్థం యొక్క పరిశోధనలో ప్రయాణం అవుతుండాలి.
0: సో ఆల్ దట్ యూ సీ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాటర్, యువర్ రీసెర్చ్ ఇస్ పర్టైనింగ్ టు దిస్.
2: ఈ ప్రకృతిని పరిశోధన చేసిన కొలది పూర్ణంగా తెలుసుకునేటువంటి వ్యక్తి ఏమాత్రమో కనిపించలేదు.
0: Now when you start undertaking a journey into the world of matter, you never can possibly understand the fullest truth.
2: ఈ సత్యమంతా కూడాను కేవలము దైవం యొక్క సంకల్పం చే ఆవిర్భవించినటువంటి.
0: Now this satya is a manifestation of the cosmic will.
2: దీన్ని బ్రిటిష్ వైజ్ఞానిక తత్వవేత్త అయినటువంటి యొక్క ఎడింగ్టన్ చెప్పాడు.
0: Now here we will do well to quote what Eddington once said, the famed British scientist.
2: The great end of life is not knowledge but action.
0: The real end of life is not knowledge but action.
2: ee naadu mana vijnanamunu kodikirimpa cheskuntunname kaani aa kodikirimpa cheskunnatundi vijnanamunu mana yokka nitya kriyalalo manamu upayoga pettaledu.
0: Today we are certainly collecting and collecting facts pertaining to science. But what we are thus collecting, we are not translating into action.
2: Enni vidhamulaga ee prakrutini parishodhanalu chestu chestu chestu vachi kudanu deeniki artham kaanatunte rendu untunnayi.
0: Now any amount of experimentation observation from your side would still leave two things beyond your understanding.
2: Balahinamainadu okati balamainadutti idi rendu emtite ade nucleus annaru.
0: Now one is the one which is extremely weak, the other which is extremely strong. This is what
2: deenini manam artham chesukotaniki veelu kaadu.
0: Now you can't understand these two.
2: దీనిని ఎడింగ్టన్ చెప్పాడు. యూనివర్స్ ఈజ్ ఏ థాట్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: Now Eddington again said, universe is a thought of God.
2: అందుని ఒక ఆధ్యాత్మిక మార్గం నందు సర్వము భగవత్ సంకల్పమే ఈ యొక్క సృష్టి అని కూడా ఉపనిషత్తు బోధిస్తూ వచ్చింది.
0: Now the Upanishads have the same thing to say in the spiritual parlance where we talk about what you see around you is a manifestation of the cosmic will.
2: కనుక మనం ఈనాడు కేవలం ఒక విధమైనటువంటి జ్ఞానమును క్రోడీకరింప చేసుకున్నంత మాత్రమున అది గొప్ప వివేకం కానేరదు.
0: Now today when you talk about gathering of knowledge, it does not confer on you the status of having understood
2: anything. దానిని ఏనాడు మనం ప్రాక్టికల్ లో మనం పెడతామో ఆనాడే దీని యొక్క ఉపయోగం ఉంటుంటాయి.
0: The day when you translate this into action, then you are certainly making the fullest use of it.
2: కేవలము అనేక విధములుగా ఈ యొక్క మ్యాటర్ విషయాన్ని ఎన్క్వైరీ దీని ఒక దీంట్లో ఇన్ఫర్మేషన్ క్రోడీకరింప చేసుకుంటున్నామే కానీ ట్రాన్స్ఫర్మేషన్ కావటం లేదు.
0: Now this accumulation of knowledge pertaining to matter can at best be summed up as being collecting of information. It has nothing to do whatsoever with the transformation of the mind.
2: ఈనాడు కేవలము అనేక పరిశోధనలు ఎందు జరిపేటువంటి యొక్క వ్యక్తులు కూడాను కేవలము స్వార్థంలోనే తన యొక్క జీవితం వ్యక్తం చేస్తున్నారు.
0: It's the order of the day that even those who engage themselves in the pursuit, in the line of research,
2: ఆదర్శ పురుషులుగా నిరూపింపవలసినటువంటి యొక్క విద్యావంతులు తత్వవేత్తలు మహనీయులు జ్ఞానులు మేధావులు కూడాను ఈనాడు తమ యొక్క స్వార్థం యొక్క దృష్టి అంటే తమ జీవితమును గడుపుతూ వస్తున్నారు.
0: Are doing so from a purely selfish motive. This is something which is true of every individual, be he a scientist, an intellectual, or a man who's engaged in his chosen field of work.
2: కనుక ఈ మానవుని యందు ఈ స్వార్థము ఏనాడు తెగించునో ఆనాడే జగత్తు బాగుపడుతుంది.
0: So that day when man would try to remove himself from this selfishness in him,
2: ప్రపంచమునందున్నటువంటి సమస్త పదార్థములను కూడాను స్వప్రయోజన నిమిత్తమే ప్రేమిస్తున్నాడే కాని పదార్థ నిమిత్తమై వ్యక్తి పదార్థములను ప్రేమించటలేదు.
0: That would herald the progress of mankind at large. Every day what man does is for his own selfish sake, for his own benefit, not for others.
2: ఒక వ్యక్తి కూడాను మరొక వ్యక్తిని ప్రేమించడానికి కూడాను స్వప్రయోజన నిమిత్తమై ప్రేమిస్తున్నాడే కాని నిజంగా వ్యక్తి యొక్క ప్రేమ నిమిత్తమే ప్రేమించుటలేదు.
0: Not for others. Even if a person were to be loving somebody, he does so from his own selfish interest, not for the sake of love as such.
2: కనుక ఈ స్వార్థాన్ని మనం త్యజించాలి, అప్పుడే పరార్థం అనేది అర్థమవుతుంది.
0: So try and remove the selfishness from you, then you will understand that which is beyond you.
2: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
2: వేదాంత పరిభాష యందు పంచభూతములు కూడాను పంచ పదార్థములు యందు ఇమిడి ఉంటున్నవి.
0: In the Vedantic parlance, the five elements have been given a place in five different substances.
2: ee panchabhutamulu yende pancha pranamulu kudanu cheri untunnavi.
0: And in these five we talk about the pancha prana, the five prana.
2: Modati di suryudu,
0: the first, the sun.
2: Ee suryuni yendu kevalamu prana shakti adhikanga untundadi.
0: Now in this sun we have got this life giving force.
2: Anekamandi suryuni yokka tattvamu హైడ్రోజన్ హీలియం అనేటువంటి యొక్క వాయువుతో కూడినటువంటి యొక్క గోళము అని భావిస్తున్నారు.
0: Now there are many who look upon the sun as a mere gaseous mass of hydrogen and helium.
2: కనుక ఇది కేవలము వాళ్ల దృష్టికి ఒక విధమైన వాయుగుండము మాదిరి గోచరమవుతుండాలి.
0: Now according to them this sun is merely a gaseous mass.
2: కాదు కాదు, ఇది ప్రాణ ప్రతిష్ఠ యొక్క నిలయము.
0: But this is not the case. This is the very source of life.
2: కనుక ప్రాణవాయువు సూర్యుని నుండి కూడా ఆవిర్భవిస్తుండాలి.
0: So what you call the life giving air for you is also emanating from the sun.
2: భూమి నుండి అపానవాయువు వస్తుంటుండాలి.
0: And from the earth you have the అపానవాయువు.
2: ఇంకా ఆకాశం నుండి కూడా సమానవాయువు వస్తుంటుండాలి.
0: And from the sky you have what's called a సమానవాయువు.
2: ఇంకా జలము లోపల వానవాయువు ఉంటుండాలి.
0: And in water you have what's called a vanavayu.
2: ఈ వ్యానవాయువు అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: Now this one, the vanavayu, is the most important thing.
2: అగ్నిలో ఉదానవాయువు వస్తుంటుండాలి.
0: And in agni we talk of ఉదానవాయువు.
2: ప్రతి మానవుని యందు కూడాను ఈ దేహము లోపల 72 కోట్ల నాళములు ఉంటున్నాయి.
0: Now in every being in this body you have 72 crores of nerves.
2: ఈ 72 కోట్ల యొక్క నరములు యందు కూడాను ఈ వ్యానవాయువు సమానంగా సంచరిస్తూ ఉంటుండాలి.
0: And in these 72 crores of nerves, this vyanavayu tends to permeate freely.
2: ఇది ప్రకృతి యొక్క నైజం.
0: Now this is something pertaining to the secret of nature.
2: అయితే ఈ ప్రకృతి యొక్క నైజము సమత్వంగా ఏ ఏ భూతములు ఏ రీతిగా బ్యాలెన్స్ గా ఉంటున్నప్పుడే ఈ జగత్తు సుక్షేమంగా ఉంటుంటాది.
0: This is how things are ordained in nature. You have a perfect balance prevailing amongst the different components.
2: ఈ అన్ని రకములైనటువంటి యొక్క భూతములు కూడాను ఒక విధమైనటువంటి బ్యాలెన్స్ లోనే ఉంటుండాలి.
0: Even these five elements have to be so in a certain balance.
2: అయితే ఈనాడు ఏమి జరుగుతుండాలి?
0: But what's happening today?
2: మనము చేసేటువంటి పరిశోధన లోపల మన స్వార్థము, నా పేరు, నా యొక్క శక్తి దీనినంతా లోకమునకు వ్యాప్తి గావించాలనేటువంటి ఉద్దేశంతో స్వార్థ లక్ష్యంతోనే చేస్తున్నాం కానీ జగత్తు యొక్క క్షేమతత్వంతో చేయటం లేదు.
0: But today, in whatever researches that we are undertaking. We do so for the sake of my name, my fame, my power and the like, not for the sake of mankind at large.
2: ఏ విజ్ఞానవేత్త అయినప్పటికీ విశాలమైనటువంటి భావంతో దీనిని పరిశోధనలు తలపినప్పుడు ఇది దేశ కళ్యాణం ఏర్పడుతుంది.
0: A scientist, if he were to be motivated by a feeling that what he does has to be done for the sake of all, certainly the country will achieve progress.
2: కానీ అధిక భాగంగా స్వార్థమునే ఎక్కువ ఉపయోగపెడుతున్నారు.
0: But increasingly he makes use of his own selfish interest.
2: తమ యొక్క అభివృద్ధి తమ యొక్క పేరు ప్రతిష్టలకే ప్రాపులాడుతున్నారు.
0: He clamors for his own name and fame.
2: అందువలననే ఈ పంచభూతములు కూడాను బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
0: That's the reason why these five elements are also out of balance, tending to be out of balance.
2: ఈ యొక్క పంచభూతములతోనూ వీడు పోరాటం జరుపుతున్నారు సైంటిస్ట్.
0: Now the scientists are waging a war, as it were, with these five elements.
2: చెలగాట ఆడుతున్నారు ఈ సైంటిస్ట్.
0: They are literally playing fire with these five elements.
2: తద్వారా ప్రపంచం యొక్క వాతావరణం అంతా కూడాను మార్పు చెందుతున్నది.
0: As a result, there is a change in the ecological balance of this world.
2: ఈ విధమైనటువంటి యొక్క అలజడికి కానీ క్రూరత్వానికి కానీ మూల మార్గము ఈ పరిశోధనలే.
0: The present state of agitation, the present problems that are creating are these.
2: ఈ పరిశోధనలు జనుల యొక్క క్షేమ నిమిత్తమై లోక కళ్యాణ నిమిత్తమై దీనిని ప్రవేశపెడితే ఎంతైనా కూడాను అభివృద్ధి కాగలదు.
0: ఆర్ దీస్ అండర్టేకింగ్స్ నౌ ఇఫ్ దీస్ రీసెర్చెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ వర్ టు బి డన్ సో దట్ ఎవ్రీబడి వుడ్ గెట్ బెనిఫిటెడ్ సర్టెన్లీ వి వుడ్ కమ్ టు గ్రేట్.
2: ఉదాహరణ,
0: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
2: ఒక రష్యన్స్ అనుకోండి, లేక అమెరికన్స్ అనుకోండి, చైనీస్ అనుకోండి, వారు ఎంత బాంబులు చేశారంటే యావత్ ప్రపంచం అంతా కూడాను 10 టూర్లు భస్మం చేసేంత బాంబులు చేసి పెట్టుకున్నారట.
0: Now talk of the Russians, talk of the Americans, or the Chinese for that matter. If you look at the nuclear arsenal that they have, in terms of the bombs that they have, you certainly have in them the power to destroy the world 10 times over.
2: ఇది ఎంత పిచ్చి మాట.
0: Now how mad the whole state of affairs is.
2: ఒక్క తూరి వేస్తే ప్రపంచమంతా భస్మం అయిపోతుంది. ఇంకా 10 టూర్లు భస్మం చేయడానికి ప్రపంచం ఉంటే కదా.
0: You use your weapons once, the world gets destroyed. Now you have capacity to destroy 10 times.
2: కనుక ఈ మాటలంత కేవలము జగత్తును బెదిరించేటువంటివే కాని ఇది సరైన హృదయ మాటలు కాదు.
0: So these words that are being uttered now by them are threatening the very security of the world.
2: వీడు కీటకమైనా చేస్తుంది, మేలు మహేతుడైనా చేయడు. మంచి చేయటంలో మన సైన్స్ అభివృద్ధి చేయాలి కానీ చెడ్డ చేయటంలో కాదు మనం అభివృద్ధి చేసుకోవటం.
0: An ant could possibly do you harm, but the Lord will never do so. In science certainly you try and do that which will be beneficial to you.
2: ఈనాడు అనేక రకమైనటువంటి యొక్క బాంబుస్ అంతా కూడాను పసిఫిక్ మహాసముద్రం లోపల పరిశోధనలు జరుపుతున్నాయి.
0: Now you talk about bombs and the researches thereon and the Pacific Ocean.
2: తద్వారా ఈ జలము యొక్క మాలిన్యం ఎంత జరుగుతుందో యోచించడం లేదు.
0: As a result you do not know how much of pollution is coming through in these ocean waters.
2: ఈ వాయువు ద్వారా గడ్డి ఎంత విషపూరితమవుతుందో యోచించడం లేదు.
0: So also these harmful, the poisonous fumes which go. What destruction
2: ఈ గడ్డిని భుజించి పశువులు ఎన్ని విధమైనటువంటి విష పానీయమైనటువంటి ఒక చీలమును ఇస్తుందో యోచించటం లేదు.
0: They are affecting the grass which is grazed by the cattle and which in turn has an effect on the milk that they yield.
2: ఈ చీలం వల్ల ఎన్ని రకములైనటువంటి జబ్బులు వ్యాపిస్తున్నాయో వాళ్ళు యోచించేయటం లేదు.
0: And this milk which is damaged thus, if taken, can lead to any number of
2: కనుక ఇన్ని రోగములకు ఇన్ని విధమైనటువంటి యొక్క వాతావరణం చెడిపోవడానికి మూల కారణం ఈ పరిశోధనలే.
0: So the cause for all the diseases or for the change in factors which has come through are these experiments.
2: ఈ పరిశోధనలు కూడాను ఒక హద్దు ఉంటుండాలి.
0: Now there must be a ceiling, a limit on these experiments.
2: కానీ హద్దు మీరినటువంటి పరిశోధనలు జరిగిపోతున్నాయి.
0: Anything beyond is what is being done.
2: పరిశోధనలు చాలా గొప్పగా ఉన్నాయి, పరిశీలనలు చిన్నగా ఉంటున్నాయి.
0: Experiments probably are any number and of great magnitude.
2: వీటి నిమిత్తమై తన స్వార్థంగా ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు లోక కళ్యాణ నిమిత్తమై దీన్నంతా వినియోగం చేస్తే ఎంత గొప్పగా ఉంటుంటాయి.
0: బట్ యువర్ సెన్స్ ఆఫ్ పర్సెప్షన్ ఆర్ అబ్జర్వేషన్ ఇస్ రాదర్ లిమిటెడ్ నౌ ద మనీ దట్ ఇస్ బీయింగ్ స్పెంట్ ఆన్ దీస్ ఇఫ్ ఇట్ ఓన్లీ ద థింగ్ వర్ టు బి డైవర్టెడ్
2: అయితే ఇట్టి విశాల హృదయము ఈ పవిత్రమైన భావము నిష్కల్మషమైనటువంటి యొక్క ప్రేమ అభివృద్ధి కావాలంటే ఒక్క ఆధ్యాత్మిక మార్గం నందు తప్ప అన్య మార్గం ఎందు లేదు.
0: ఫర్ పీస్ఫుల్ పర్పసెస్ ద వరల్డ్ వుడ్ బి ఎ బెటర్ ప్లేస్ టు లివ్ ఇన్. Now all your efforts should therefore be directed towards the well-being of man, and it's a spiritual path alone which gives you this confidence to pursue.
2: కనుక ఈ పంచభూతముల యొక్క పరిశోధనలు చాలా వరకు తగ్గించాలి.
0: Now the experimentation dealing with the five elements has to be on the reduce.
2: అప్పుడే ఈ వాతావరణము కూడాను మారుతుంది.
0: Then the climate around you would also change for the better.
2: మనము త్రాగే నీరు కూడాను పరిశుద్ధం అవుతుంది.
0: The water also would get purified, the drinking water.
2: ఇప్పుడు పంచభూతములు కూడాను అశుద్ధంగా మారిపోతున్నాయి.
0: At the moment the five elements are being defiled.
2: అందువలనే జగత్తుకు అనేక రకములైనటువంటి యొక్క కష్టములు ప్రాప్తిస్తున్నాయి.
0: That's why the world is coming to grief in a number of ways.
2: మహాభారత యుద్ధం జరిగి 5500 సంవత్సరాలు అయింది.
0: Now Since the Mahabharata war was waged, a period of 5,500 years.
2: కానీ భారతదేశం యొక్క చరిత్రను మనం పరిశీలన చేసినప్పుడు 15,000 యుద్ధములు ఈ 5,500 సంవత్సరంలో జరుగుతున్నాయి.
0: But then, when you look at the history of the country since that time, in these 5,500 years, at least 15,000 wars would have been waged.
2: ఇంకా ఎన్ని వార్లు జరుగుతుందో.
0: And you do not know how many more are to come.
2: కారణం ఏమిటి?
0: What's the reason?
2: మానసిక పరిణామం లేదు.
0: There is no transformation of the mind.
2: ఈ మానవుని యందు ఒక పశుత్వం అనేటువంటి శేషించి ఉంటుండాలి.
0: There is this element of residue of animality in man.
2: కనుక మనలో ఉండేటువంటి పశుత్వం మనం దూరం చేసుకోవాలి.
0: So try and remove this animality from
2: you. ఈ పశుత్వం దూరం చేసుకోవడానికి ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
0: And for the sake of this, try and develop love.
2: మనసు మారినప్పుడే సర్వము మారగలదు.
0: When the mind changes for the better, everything could change.
2: మనసును మార్చేటువంటి విధానం లేక ఎన్ని విధములైనటువంటి అభివృద్ధులు జరిపినప్పటికీ ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక నిరుపయోగమైనటువంటివి.
0: You have no means of transforming the mind. You talk of progressing in a number of other directions. It's meaningless.
2: కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్యహో. ప్రతి ఒక్క విషయమునకు మనస్సు చాలా అవసరం.
0: It has been rightly said that it's the mind which is responsible either for one's bondage or for one's liberation.
2: మనోమూలం ఇదం జగత్తు. సర్వము జగత్తంతా మనసుపైనే ఆధారపడి ఉంటుంది.
0: And the world as such rests on this, is pivoted on this mind.
2: కనుక మనస్సు అనేటువంటి దానిని మనం పరిశుద్ధం చేసుకున్నప్పుడే ఈ జగత్తే కాకుండా సర్వమును కూడా నువ్వు గుర్తించినటువంటి వారం అవుతావు.
0: So when you purify the mind, you certainly recognize the underlying truth of all that's around you.
2: కానీ seeing is science అని అంటున్నాం.
0: You talk of seeing is science.
2: కానీ ఇది అంత అర్థవంతంగా లేదు.
0: But this certainly does not convey the fullest meaning.
2: నా మనసు చాలా అశాంతిగా ఉంది అంటున్నాం.
0: Now you say that my mind is in a state of agitation.
2: మనసును చూడగలుగుతున్నావా?
0: But then are you able to see the mind?
2: కేవలం ఎక్స్‌పీరియన్స్ మాత్రమే.
0: It's only a case of experience.
2: I am very unhappy అంటారు.
0: Then you say I am very unhappy.
2: ఈ హ్యాపీ అనేది కానీ అన్హ్యాపీ అనేటువంటిది కానీ మనం చూడగలుగుతున్నామా?
0: Are you able to see what you call is happy and what is unhappy?
2: ఎంత నమ్ముతున్నాం మనం?
0: Then how are you believing this statement?
2: ఇది ఎక్స్‌పీరియన్స్.
0: This is from experience.
2: కనుకనే faith అనేటువంటిది beyond reason.
0: So you talk about faith now in this context, and faith is beyond
2: reason. అనేటువంటిది లేదు.
0: Faith is beyond reason. It has no reason as such.
2: కనుకని మన నమ్మకం అనేటువంటి దానిని అభివృద్ధి పరచుకోవాలి.
0: So the first thing is that try and cultivate this element of faith in you.
2: న్యూటన్ అనేటువంటి వాడు పరిశోధనల సర్పకమునకు జగత్తుకు ఒక అట్రాక్షన్ పవర్ ఉంటుండాలి.
0: Now, before Newton started his researches in the field of gravitation, certainly this force of gravitation to the earth was present.
2: అతను పరిశోధనలు సరిపిన తర్వాత ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని నిర్ణయం చేశాడు.
0: After he had concluded his researches, the findings, he said the earth has got the capacity to attract.
2: కానీ అంతకు పూర్వము దీనికి ఆకర్షణ శక్తి లేదా?
0: But then does it mean that the earth did not have this power of attraction?
2: ఉంది, కానీ తనకు కనపడలేదు.
0: It did have, all right, but it was not seen, observed by anybody.
2: కనపడక పూర్వము లేదని చెప్పడానికి వీలవుతుందా?
0: Can you say that it did not exist because you did not see till then?
2: ఈనాడు సైంటిస్ట్ పరిశోధనలు చేస్తున్నప్పుడు ముందు ఏముంటుందో తనకేం తెలియదు.
0: Now, today, when the scientists are undertaking a project research, they do not know what's coming their way.
2: ఈనాడు మనం నిర్ణయించినటువంటి ఒక పరిశోధము నిన్నటి దినము అది కొత్తదిగా ఉంటుంటాయి.
0: And today, what you have decided upon yourself, at one point of time, could be new.
2: కనుకనే మనకు తెలియనటువంటి ఎన్నో ఉంటుండాలి జగత్తులో.
0: So in this manner, you find that there are any number of things, the knowledge of which you do not have.
2: కేవలం తెలిసినటువంటిది కొంచెం దానిని మాత్రమే మనం ఆధారం చేసుకుని ఇంత మితిమీరి పోవడానికి గర్వించడానికి ఏమాత్రం ఆధారం లేదు.
0: We go merely by what little we know. We get puffed up by a sense of ego and arrogance.
2: మానవుని యందు ఏనాడు స్వార్థము ఈ అహంకారము ఏనాడు నిర్మూలమవునో ఆనాడే జగత్తు బాగుపడుతుంది.
0: When man can remove himself from these two traits in him, the sense of ego and selfishness,
2: that
0: will be the day of progress for mankind. Now, when you see this piece of cloth as a whole, you'll decide it's a handkerchief.
2: కాని ఇదంతా లోపల పెట్టుకొని ఇది ఏమిటి అని చెప్తే మీరు ఏమీ చెప్పగలరు.
0: But then, the whole thing is shielded from view. Just a tiny wee bit is shown. What can you decide now?
2: కనుక ఈనాడు సైంటిస్టులు కనిపెట్టినటువంటిది ఇంత మాత్రమే.
0: Now today, what the scientists have found is that wee bit of a thing jutting out.
2: ఇంత మాత్రం ఉండాలి వాళ్ళు చూడవలసినటువంటిది.
0: There is so much more to it which they have yet to see.
2: కనుక మనం నిత్యము పరిశోధనలు చేస్తూ చేస్తూ చేస్తూ పోయే కొలది ఇంకా దానికంటే అధికమైనటువంటి మనం తెలియనటువంటివి గుర్తింపబడుతున్నాయే కానీ తెలుసుకుందామనేటువంటిది ఏనాటికి నిర్ణయం కాదు.
0: So day by day, as you keep experimenting and observing, the conclusion that you draw is there are many more things to be known than what have been known.
2: కనుక మానవునికి కలిగినటువంటి యొక్క పరిమితిలో ఉన్నటువంటి విద్య బుద్ధి యొక్క ప్రమాణం చేత భగవంతుని కొలచడానికి సాధ్యం కాదు.
0: సో మ్యాన్ కన్ఫైన్ యాజ్ హీ ఈజ్ టు దిస్ మియర్ నాలెడ్జ్ పర్టనింగ్ టు హిస్ విద్య అండ్ బుద్ధి, కెన్ నెవర్ హోప్ టు కాంప్రహెండ్ గాడ్ విచ్ ఇస్
2: భగవంతుని కొలచడానికి ఇవి కాదు మట్టములు.
0: హీ కెనాట్ మెజర్ ఆర్ గేజ్ గాడ్ త్రూ దీస్ ఫ్యాకల్టీస్ ఆఫ్ హిస్.
2: ఇతను అనేక విధములైనటువంటి యొక్క తత్వంతో ఉంటుండేటువంటిది.
0: నౌ హీ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ సో వెరీ డైవర్స్ అండ్ వాస్ట్.
2: కనుక మానవత్వంలో విశాలమైనటువంటి హృదయం ఈనాడు పెరగాలి.
0: సో టుడే ద నీడ్ ఆఫ్ ది డే ఈస్ ఎ బ్రాడ్ విజన్.
2: కొత్త విద్య కాదు మనం ఈనాడు కోరవలసినటువంటిది.
0: వి డోంట్ నీడ్ టు హావ్ ఎ న్యూ ఫార్మ్ ఆఫ్
2: కొత్త సంస్థను కాదు మనం కోరవలసిన.
0: నార్ ఎ సెట్ ఆఫ్ న్యూ ఆర్గనైజేషన్.
2: కొత్త విధానము కాదు మనం కోరవలసిన.
0: నార్ ఎ న్యూ ఫార్మాట్ ఆర్ ఎ న్యూ వే.
2: పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి స్త్రీ పురుషులు అవసరం ఈనాడు.
0: వాట్ వి నీడ్ ఈస్ మెన్ అండ్ విమెన్ ఆఫ్ ఎ ప్యూర్ అన్సలీడ్ హార్ట్.
2: కనుక ఈనాడు హృదయ పరిశుద్ధత చాలా అవసరం.
0: సో క్లీన్లీనెస్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ ద హార్ట్ ఈజ్ నెససరీ టుడే.
2: ఇది ఏనాడు మనకు పరిశుద్ధమవుతుందంటే స్వార్థము అహంకారము ఈ రెండు ఏనాడు నిర్మూలన చేస్తామో ఆనాడే పరిశుద్ధమవుతుంది.
0: వెన్ కెన్ దిస్ బి పాసిబుల్? ద డే వెన్ యు హావ్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఆర్ ఈగో ఇన్ యు.
2: ఇదికి ప్రేమను పెంచాలి.
0: ఫర్ దిస్ యు మస్ట్ డెవలప్ అండ్ కల్టివేట్ లవ్.
2: ఒక్కొక్క పదార్థమును పరిశుద్ధం చేయడానికి ఒక్కొక్క వస్తువులు ఉంటుంటాయి.
0: నౌ ఇన్ ఆర్డర్ టు ప్యూరిఫై ఎ పర్టికులర్ థింగ్ దేర్ ఇస్ సర్టెన్ మెథడ్ ఫర్ ఇట్. ఎ సర్టెన్ థింగ్ నెసెసరీ.
2: హృదయాన్ని పరిశుద్ధం చేసేటువంటి పదార్థం ఏమిటి?
0: నౌ వాట్ ఇస్ ఇట్ దట్ విల్ హెల్ప్ యూ టు ప్యూరిఫై ఆర్ క్లెన్స్ యువర్ హార్ట్?
2: ఇదే ప్రేమ.
0: దట్ మీడియం ఇస్ లవ్.
2: ఈ నిర్మలమైనటువంటి ప్రేమ ఏనాడు మనయుచ్చినందు పెరుగుతుందో ఆనాడే మానవులందరూ కూడాను ఏకత్వంగా ఉంటారు.
0: వెన్ యు హావ్ ప్యూర్ అన్సలీడ్ లవ్ స్ప్రౌటింగ్ అండ్ స్ప్రింగింగ్ ఇన్ యు, that will be the day when all individuals will come
2: Bharat
0: together.
2: దేశంలో 70 కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు.
0: In this country of Bharat there are 70 crores of people living.
2: కాని ఒకరికొకరికి ఎట్టి సంబంధము లేదు.
0: But there is no link between one and another.
2: భారతదేశమునందు పుట్టి భారతీయులం అనేటువంటి యొక్క పేరును పెట్టుకుని భారత పుత్రులమని కూడా చెప్పుకుంటూ కేవలము ఇతర దేశములను ఆశిస్తున్నారే కానీ ఒక భారతదేశం యొక్క విశ్వాసం వారిలో దృఢంగా ఉండటం లేదు.
0: బోర్న్ ఇన్ ఇండియా, బ్రాట్ అప్ ఇన్ ఇండియా అండ్ సేయింగ్ దట్ హీ బిలాంగ్స్ టు ఇండియా, హీ రియల్లీ హ్యాస్ నో ఫీలింగ్ ఫర్ ద కంట్రీ యాజ్ సచ్. హీ లుక్స్ బియాండ్ ద షోర్.
2: తన తల్లిని మాత్రం తాను వదలి పరులను తల్లి అని విశ్వసించడం ఎంతకాలం జరుగుతుంది?
0: యూ డెజర్ట్ యువర్ మదర్, లుక్ అపాన్ సంబడి ఎల్స్ యువర్ మదర్ అండ్ బిలీవ్ ఇట్ సో, హౌ లాంగ్ విల్ దిస్ లాస్ట్?
2: ఈనాటి విద్యార్థులు ఎందుకని, ఈనాటి యొక్క విద్యా అధికారులు ఎందుకని దేశం యొక్క అభివృద్ధిని కోరేటువంటి ఉత్తమ భావం పెంచుకునేటువంటి యొక్క వ్యక్తులుగా తయారు కావాలి.
0: సో టుడే స్టూడెంట్స్ ఆర్ ఆఫీషియల్స్ కనెక్టెడ్ విత్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ దోస్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ షుడ్ హ్యావ్ దిస్ యాజ్ ద బేసిస్, ద బ్రాడ్ విజన్, దట్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఫార్.
2: కనుక ఈ ఏకత్వాన్ని పెంచుకునేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని పెంచుకోవటమే నిజమైనటువంటి భక్తి.
0: సో దిస్ సింగిల్ పాయింట్ షుడ్ అటెన్షన్ డైవర్టెడ్ టువర్డ్స్ డెవలపింగ్ వన్స్ లవ్ ఈజ్ నెససరీ అండ్ దట్ ఈస్ భక్తి.
2: ఈ ప్రేమతత్వం నుండి సర్వస్వం కూడా ఇవిడి ఉంటుండాలి.
0: అండ్ ఇన్ దిస్ మీడియం ఆఫ్ లవ్ ఎవ్రీథింగ్ కుడ్ బి సింథసైజ్డ్.
2: లౌకికంగా ఈ వైజ్ఞానిక శాస్త్రం మనకు అవసరమే.
0: ఇన్ ఎ వరల్డ్లీ కాంటెక్స్ట్ వాట్ హావ్ అచీవ్డ్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్ అబ్సల్యూట్లీ నెససరీ.
2: ఇహమున సింహింప హేమతారక విద్య, పరమున సింహింప బ్రహ్మ విద్య, మానస శాంతి, దేహం యొక్క కంఫర్ట్, ఈ రెండు మనకు అవసరం.
0: నౌ యూ సర్టన్లీ డూ నీడ్ టూ థింగ్స్, ద పీస్ ఆఫ్ మైండ్ అండ్ ద బాడీలీ కంఫర్ట్.
2: కానీ దేహం యొక్క అనుకూలత అంత ప్రధానం కాదు.
0: బట్ బిట్వీన్ ద టూ ద కంఫర్ట్ ఆఫ్ ద బాడీ ఇస్ నాట్ దట్ నెసెసరీ.
2: దేహం ఒక్క కార్ట్ వంటిది.
0: ద బాడీ ఇస్ లైక్ ద కార్ట్.
2: మనసు అనేటువంటిది గుర్రం వంటిది.
0: ద మైండ్ ఇస్ లైక్ ద హార్స్.
2: గుర్రమును ముందు పెట్టి కార్ట్ వెనకలు పెట్టినప్పుడే ప్రయాణం చక్కగా జరుగుతుంది.
0: యూ హ్యావ్ ద హార్స్ ఇన్ ద ఫ్రంట్ అండ్ the cart in the rear, then you can have a safe journey.
2: కాని ఈ నాడు విజ్ఞానం పెరుగుకొలది బండి ముందు హార్స్ వెనుక పెట్టున్నారు.
0: But today with the increase in knowledge around you, you have put the cart before the horse.
2: మానసిక శాంతి అనేటువంటిది లేకపోయినప్పటికీ దేహం యొక్క అనుకూలత అధికం కావాలని మనం కోరుతున్నాం.
0: సో యూ డోంట్ హ్యావ్ ద పీస్ ఆఫ్ మైండ్, యూ టాక్ అబౌట్ ద బాడీలీ కంఫర్ట్ యాజ్ ఇఫ్ దట్స్ ద నీడ్ ఆఫ్ ద డే.
2: పెద్ద పెద్ద భవనాలు కడుతున్నాం.
0: యూ డూ బిల్డ్ మ్యాన్షన్స్.
2: ఎయిర్ కండిషన్ పెడుతున్నాం.
0: టాక్ ఆఫ్ ఎయిర్ కండిషన్ కంఫర్ట్.
2: సోఫాస్, జనరల్ బెడ్స్ అంతా
0: వేస్తున్నాం.
2: కానీ మానసిక శాంతి లేదు.
0: బట్ యూ హ్యావ్ నో మెంటల్ పీస్.
2: ఇది ఇక్కడ సుఖం ఇస్తాంది. బాడీ కూల్ అవుతాంది, మైండ్ హీట్ అవుతాంది.
0: Now this is a case where the body is certainly getting cool, but the mind is getting heated up.
2: Kanuka ee naadu manam koravalsindi emiti, manasika shanti unte aranyamulo untunne gaane aanandanni anubhavistam.
0: So what is that you look for today? If you want to secure mental peace, even by living in a jungle or a forest, you could get it.
2: Kanuka manaku motta motta manashanti undinappude manavattam raanistundi.
0: So when you have this peace of mind, certainly you can come out with what's really in you.
2: మానసిక శాంతి లేనిటువంటి వాడికి సుఖం ఏ నాటికూడనూ లభించదు.
0: వన్ హూ డజంట్ హ్యావ్ దిస్ పీస్ ఆఫ్ మైండ్ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ ఎనీ కంఫర్ట్. దీనిని
2: వేదాంతం చెప్పింది, అశాంతస్య కుతౌ సుఖం అని. అశాంతి కలిగినటువంటి వాడికి సుఖం దిక్కదు.
0: దిస్ వాట్ ద వేదాంత హస్ సెడ్, వన్ హూ హ్యాస్ లాక్ ఆఫ్ పీస్ కెన్ నెవర్ హ్యావ్ పీస్.
2: కనుక మానసిక శాంతి కేవలము ఒక ప్రేమ ద్వారానే మనకు లభిస్తుంది.
0: వన్ హూ హాస్ లాక్ ఆఫ్ పీస్ కెన్ నెవర్ హావ్ కంఫర్ట్.
2: ఈ మానసిక శాంతిని అభివృద్ధి పరచడానికి తగినటువంటి ఒక వైజ్ఞానాన్ని ఈనాడు మనం అభివృద్ధి చేసుకోవాలి.
0: దిస్ పీస్ ఆఫ్ మైండ్ కుడ్ బి ఆబ్టైన్డ్ త్రూ ది మీడియం ఆఫ్ లవ్ అండ్ దిస్ ఇస్ వాట్ ఆల్ యువర్ ఎఫర్ట్ షుడ్ బి.
2: ఎంత సేపు చూచినా మనము పరిశోధన పరిశోధన పరిశోధన పరిశోధన.
0: యు టాక్ ఆఫ్ అబ్జర్వేషన్, యు టాక్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంటేషన్ ఇన్ ఎండ్లెస్ వే.
2: ఈ పరిశోధనలు జీవితమంతా జరిగితే దీనిని ప్రజలకు అందించేది ఎప్పుడు?
0: Now you keep spending all your lives in this. When can you offer the benefits of it to the world?
2: ఒక సైంటిస్ట్ కూడా నువ్వు కేవలం నీటి పైన తైలపు పుట్టు మాదిరి ఏకాకిగా ఉండరాదు.
0: Now a scientist can never hope to be like an isolated drop of oil on a water surface.
2: ఈ సైంటిస్ట్ కు కేవలం పారిశ్రామికులు కూడా కొంతవరకు సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
0: Along with the scientist, you must have the component in the form of industrial life.
2: కనుక ఈ పారిశ్రామిక వ్యక్తులతో సైంటిస్ట్ ఏకమైనప్పుడే యంత్ర రూపకంగా బయలుదేరుతుంది.
0: So when you have both of them coming together, you have your machinery coming through.
2: ఈ యంత్రములు అభివృద్ధి చేసినప్పుడే జగత్తు సుక్షేమంగా ఉంటుంది.
0: And when you have machinery, then the world can enjoy comfort.
2: ఐన్స్టీన్ చెప్పేటువంటి వాడు, నా పరిశోధనలకు ఒక పేపరు, ఒక పెన్సిల్, ఒక వేస్ట్ పేపర్ బాస్కెట్ కావాలన్నాడు.
0: Einstein often used to say, for my researches and experiments, all I need is a piece of paper, a pencil and a waste paper basket.
2: పరిశోధనలు ఇంత సులభంగా జరిగిపోయేటువంటి పరిశోధనలకు ఈనాడు ల్యాబొరేటరీలో చూస్తే కోట్లకు కోట్లకు కోట్లకు యంత్రాలంతా తెచ్చి పెడుతున్నారు.
0: దిస్ ఇస్ సింప్లిసిటీ అట్ ఇట్స్ బెస్ట్, నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీథింగ్ బియాండ్. అండ్ టుడే యు హావ్ ఎక్స్‌పెండిచర్ రన్నింగ్ ఇంటూ క్రోర్స్ ఫర్ యువర్ ఎక్స్‌పెరిమెంట్స్ ఇన్ ద ల్యాబ్.
2: సెన్స్ కు మనం బానిసలు కారాదు.
0: వి షుడ్ నెవర్ బికమ్ స్లేవ్స్ టు ద సెన్సెస్.
2: మన యొక్క స్వాధీనంలో వాటిని ఉంచుకోవాలి.
0: ద సెన్సెస్ షుడ్ బి ఇన్ అవర్ హోల్డ్.
2: కానీ ఈనాడు సైన్స్ చూస్తే పైకి పోతుండది, సెన్స్ చూస్తే లోపలికి వస్తుంది.
0: బట్ టుడే యు ఫైండ్ ద సైన్స్ అస్ సచ్ ఇస్ సోయింగ్ అప్వర్డ్స్ బట్ ద సెన్సెస్ అస్ సచ్ కమింగ్ డౌన్.
2: ఈ సెన్సెస్ ని కూడా పైకి పంపినప్పుడే విశాలమైనటువంటి దృష్టి మనకు ఏర్పడుతుంది.
0: వెన్ యూ మేక్ ఎ ఎఫర్ట్ టు సీ ద సెన్సెస్ ఆల్సో కమ్ అప్, దెన్ యూ కెన్ సీ ద వరల్డ్ ఇన్ ఇట్స్ టోటల్ కాంప్రహెన్షన్.
2: కనుక మనం సమాజం ఏ గతి పట్టుతుండాలి, మన యొక్క జనులు ఏ విధమైనటువంటి స్థితిలో ఉంటున్నారు, ప్రపంచం ఏ విధమైనటువంటి బాధలకు గురి అవుతుండాలి అని ప్రపంచం విషయాన్ని పట్టించుకునేటువంటి వారే లేరు.
0: వాట్ ఇస్ ద స్టేట్ ఆఫ్ సొసైటీ, వాట్స్ ద ప్లైట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ అండ్ వాట్ ఇస్ ది పాత్ విత్ ద వరల్డ్ ఇస్ టేకింగ్, హూస్ ఆస్కింగ్ సచ్ క్వశ్చన్.
2: కేవలం నేరో మైండ్ లోపల, సంకుచితమైన భావం లోపల తన యొక్క అభివృద్ధి, తన యొక్క పరిశోధన, తన యొక్క నిర్ణయం లోపలనే తాను అంత్యమైపోతున్నాడు.
0: నోబడీ ఈజ్. Every individual is engaged in a pursuit dealing with his own singular personality.
2: కనుకు ఈనాటి సైంటిస్టులంతా ఏం చేయాలంటే సమాజం యొక్క క్షేమాన్ని కోరడానికి వాళ్ళు ముందుకు రావాలి.
0: Today scientists should come forward to try and do benefit to the society.
2: ప్రజల యొక్క దుఃఖాన్ని, ప్రజల యొక్క కష్టాన్ని నిర్మూలన చేయడానికి వాళ్ళు ప్రయత్నించాలి.
0: They must make an effort to alleviate the suffering of people at large.
2: నిజంగా సైంటిస్టు చేయాలంటే ఎంతైనా మంచి పనులు చేయొచ్చు.
0: If only they were to take it upon themselves, the scientists could achieve wonders.
2: ఇదే నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికం.
0: దిస్ ఈజ్ ట్రూ స్పిరిచువాలిటీ.
2: లోక సమస్త సుఖినో భవంతు, సర్వుల యొక్క క్షేమమే నా యొక్క క్షేమం.
0: ద వెల్ఫేర్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్ ఈజ్ సర్టన్లీ మై ఓన్ వెల్ బీయింగ్.
2: అంతేకాని నేను, నా కుటుంబము, నా బంధువులు మాత్రమే అభివృద్ధి రావాలనేటువంటి యొక్క ఈ సంకుచితమైన భావం ఉండకూడదు.
0: మై పీపుల్, మై కిత్ అండ్ కిన్ అండ్ ఐ షుడ్ కమ్ అప్, దిస్ ఈజ్ ఎ వెరీ నారో అవుట్లుక్.
2: అందరూ ఒక విధమైనటువంటి యొక్క ఏకత్వంగా ఉండేటువంటి యొక్క జీవిత తత్వాన్ని గడపాలి.
0: All should get the same type of life to lead.
2: Kanuka andari yendu okka daivattam undalanetundi ee aadhyatmikamlone nirupistundi.
0: It is the aadhyatmika, the spiritual domain, which proves beyond doubt the point that in all individuals
2: yesuham bahusyam
0: resides the one and the only one. The one manifests as the many.
2: ఈ దివ్యమైనటువంటి భావము ఏనాడు వ్యక్తి యందు అభివృద్ధి అవుతుందో అది నిజమైనటువంటి ఒక సైన్స్.
0: This glorious divine feeling, when it's inborn in you, when it's born in you, then certainly you can talk about triumph of science.
2: Kevalam knowledge ni develop chesinanta matramana prayojanam ledu.
0: Merely a furtherance of knowledge is of no use.
2: Ee knowledge today and tomorrow knowledge, day after tomorrow allergy.
0: What you call knowledge is today and tomorrow, day after tomorrow that becomes allergy.
2: Practical lo lenetvanti oka knowledge prayojanam emiti? Useless.
0: That knowledge which cannot be transferred into practice is useless.
2: What knowledge without action is useless.
0: Knowledge.
2: Action without knowledge is foolishness.
0: Knowledge without action is useless. Action without knowledge is foolishness.
2: కనుక మనం అన్నింటిని కూడా క్రియా రూపంలో మనం నిరూపించాలి.
0: So what you have learned, try and show it in practice.
2: మనం ఎక్కడ పరిశోధనలు చేశామో అవన్నీ పుస్తకంలోకి ఎక్కిస్తున్నారు. మస్తకము పుస్తకము రెండు ఒకటైపోతున్నాయి.
0: All that you have learned, you are pushing it into the pages of the book. What's in the book comes into the mind. There is a link between the mind and the book now. Nothing more than that.
2: దానిని సమాజంలో ఎంతవరకు ఉపయోగపడుతున్నారు?
0: How much of it is being thrown up in the society?
2: లేదు, ఇది ఏమాత్రం కూడా లేదు.
0: నాట్ అన్ అయోచా ఫిట్.
2: కనుక దీనిని మనము సమాజంలో ప్రవేశపెట్టి దీన్ని సరైన రీతిగా మన సోదర మానవులకంతా కూడాను అనుకూలంగా చేస్తూ రావాలి. ప్రేమ స్వరూపులారా, ముఖ్యంగా విజ్ఞాన శాస్త్రము భగవత్ తత్వము రెండు కూడాను భిన్నమైనటువంటివి కాదు.
3: Embodiments of love. What you must understand is what you call science, what you call spirituality, or that dealing with God.
2: ఈ రెండు కూడాను ఒక్కటే.
3: They are not two disparate or different entities. The two are essentially one.
2: ఇది ఒక్కటి. ఏమిటిది?
3: Now hear it. Now this is, what is this? A piece of cloth.
2: ఇది క్లాత్ కాదు, bundle of threads.
3: This is not a piece of cloth, it's a bundle of threads.
2: కానీ threads కాదు, cotton.
3: It's not threads again, it's cotton.
2: Cotton, thread, cloth, మూడు ఒక్కటే.
3: It's not threads, it's cotton. So cotton, thread and cloth are all the same.
2: లౌకికం, భౌతికం, ఆధ్యాత్మిక మూడు ఒక్కటే.
3: So here you have laukika, bhautika and adhyatmika, all the same.
2: You are not one person but three.
3: You are not one person but three.
2: The one you think you are, the one others think you are, the one you really are.
3: The first, the one you think you are, the second, the one others think you are, and the third, what you really are.
2: Kanukane, work, worship and wisdom, ee moodintini ekam cheyali.
3: So you talk about a synthesis, work, worship and wisdom in this
2: work. చేతులతో మనం పని చేయాలి.
3: We talk of work through the medium of hands.
2: Worship, నీవు మనస్సుతో చింతించాలి.
3: Talk of worship, the medium of heart.
2: Wisdom, బుద్ధితో విచారణ చేయాలి.
3: And you talk of wisdom, the intellect comes into play.
2: ఈ బుద్ధితో విచారణ చేయటమే జ్ఞానము.
3: What you try to, this process of inquiring through the medium of intellect is jnana.
2: పవిత్రమైనటువంటి హృదయాన్ని చేరి ఉండటమే భక్తి.
3: And where you have a pure heart, that is bhakti.
2: ఉపకారమైనటువంటి కార్యములు చేయటమే కర్మ.
3: And doing beneficial acts is karma.
2: Kalukane, work, worship and wisdom is the three W's you kavali.
3: So you have here the three things, work, worship and wisdom, the three W's, that's what you must become.
2: Idi ee nijamainatvanti yokka manavatvaniki taginatvanti uttama margam.
3: This is the true hallmark of man's greatness, or his great, the path that he must take.
2: నిజంగా మన హృదయం యొక్క పరిశీలతను మనం ఏమాత్రమూ చూడటం లేదు.
3: But today we really not concerned about the welfare of the heart or the purification of it.
2: ఈ పరిశుద్ధమైనటువంటి యొక్క విషయాన్ని మనం చూసుకుంటూ రావాలి.
3: You must try and protect and safeguard the purity of the heart.
2: ప్రపంచములో ఒక విధమైనటువంటి ఉపకారమును కాని అపకారమును కాని ఏక మనసే ఆధారం.
3: Now either for good to the society at large or for the bad, it's the mind
2: which is responsible. బలమునకు కాని ఒక మనసే కారణం.
3: Either for weakness or for strength, it's the mind again which is the cause.
2: కనుకని బలవంతుడైనటువంటి వాడు అనేక విధమైనటువంటి యొక్క పరిశోధన చేస్తాడు.
3: A powerful person tends to take up any number of
2: బలమైన మనసు కలిగినటువంటి వాడు ఎయిర్ప్లేన్ అంతా తయారు చేస్తుంటాడు.
3: Any number of experiments. Now one, for example, he talks about developing the aeroplanes.
2: బలహీనమైన మనసు కలిగినటువంటి వాడు పారాచూట్ తయారు చేస్తాడు.
3: The one endowed with a strong mind talks of developing the aeroplane. The one which has got a weak mind talks about the parachute. And develop it.
2: ఈ పారాచూట్ కూడా మనకు ఉపయోగమే, ఎయిర్ప్లేన్ ను ఉపయోగమే.
3: Now when you look closer, you do need the parachute as you need the aeroplane.
2: ఈ మంచి చెడ్డలు రెండు కూడా సమాజంలో ఉపయోగంగానే వస్తున్నాయి.
3: So both these two things are necessary for man, for your day-to-day life.
2: కనుకనే మనము నమ్మకం అనేటువంటి దాన్ని బలంగా మనం పెట్టుకోవాలి.
3: So the first thing is faith of belief as your strength.
2: మన faith అనేటువంటిది ఏమాత్రము రీజన్ చూడకూడదు.
3: The faith should see no reason whatsoever.
2: ఎందుకంటే ఇది అతీతమైన యొక్క తత్వం.
3: బికాస్ ఇట్స్ బియాండ్ రీజన్.
2: నీ ఫెయిత్ తోనే నీ కర్మలంతా కూడా సంసిద్ధమవుతాయి.
3: ఇట్ ఈస్ త్రూ యువర్ ఫెయిత్ దట్ యు డూ యువర్ కర్మ ఆర్ యాక్షన్స్. ఫెయిత్
2: లేకపోతే మన చర్మ కూడా నివసించడానికి
3: వీలు కాదు. Without element of faith you cannot live even for a second.
2: కనుకనే ఈ ఫెయిత్ అనేటువంటిది మన చేతిలో పెట్టుకున్నప్పుడు ఎంత వరకునైనా మనం సాధించవచ్చు.
3: ఆన్ విత్ దిస్ వెపన్ ఆఫ్ ఫెయిత్ యు కెన్ అచీవ్ ఎనీ సక్సెస్.
2: కానీ సైంటిస్ట్ చెప్తారు ఇది మూఢ నమ్మకము అంటారు.
3: సైంటిస్ట్ డిక్రై దిస్ టెండెన్సీ అండ్ సే దిస్ ఇస్ ఎ బ్లైండ్ బిలీఫ్.
2: ఇది అర్థం కాని మాటలు.
3: దిస్ ఇస్ అబ్సల్యూట్లీ నో మీనింగ్.
2: నమ్మకం ఒక్కటే ఉండాలి. మూఢ నమ్మకం ఒకటి, మంచి నమ్మకం అంటే రెండు లేదు.
3: This is meaningless. What you talk of faith or belief is just one. Not, you can't have two types of faith. One
2: fully. విచారణ చేయకుండా నిర్మల మనస్తో నమ్మకమే ఒక మూఢ మనస్సు అంటున్నారు వీళ్ళు.
3: You can't say that there's two types of faith, foolish and that which is not foolish. When you talk.
2: ఇది అనవసరమైనటువంటి యొక్క విచారణ కలిపి కన్ఫ్యూజన్ అయిపోయి కట్టగడిపడి ఫ్యూజ్ పోగొట్టుకోవటమే నమ్మకం అంటున్నారు.
3: Now what you mean by this faith or belief is, you keep looking at so many things and in the process you get confused, you lose your fuse itself.
2: కనుక మనం ఈనాడు హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో అందరినీ మనం నమ్మాలి.
3: So try and believe in everybody through this medium of heart.
2: ఎవరిని మనం విమర్శించకూడదు.
3: Don't criticize or ridicule anyone.
2: కారణం ఏమనగా నీలో దోషం లేనప్పుడు నీవు పరులను ఒక నిందించడానికి అధికారం ఉండాలి.
3: Now when you have no fault in you have the right to criticize others.
2: మనలో ఏ నాటికి ఏ నిమిషంలో ఎక్కడ ఏ విధమైనటువంటి దోషం ఏర్పడుతుందో.
3: But you never know at what time, at what point of time and when you have these faults in you.
2: సర్వులను ప్రేమించేటువంటి ఒక తత్వాన్ని మనం పెంచుకోవాలి.
3: Try and develop that nature where you can love everyone.
2: ఈ ప్రేమతో ఎంతైనా మనం సాధించుకోవచ్చు.
3: అండ్ త్రూ దిస్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
2: ఒకవైపున మ్యాటర్, మరొక వైపున ఎనర్జీ, ఈ రెండింటినీ చేర్చేటువంటి విధానం చూడాలి.
3: ఆన్ ద వన్ హ్యాండ్ మ్యాటర్, ఆన్ ద అదర్ ఎనర్జీ. ట్రై టు సింథసైజ్ దీస్ టూ అట్ సమ్ పాయింట్.
2: కనుక
3: దట్ పాత్
2: మనము ఈ నిజమైనటువంటి తత్వంలో లౌకికమైనటువంటి ఒక సైన్స్ కును ఆధ్యాత్మికమైనటువంటి ఒక స్పిరిచువల్ కు సన్నిహిత సంబంధం చేయాలి.
3: సో వాట్ యు మస్ట్ ట్రై టు ఎండెవర్ ఇస్ try and link, bridge the gap between the worldly and the adhyatmika.
2: I think ee naadu manam veru veru chestunnam
3: science and spirituality, but today we are dividing the two. We are dividing the two. This is not the correct thing to do.
2: Ekoham bahusyam, ekam nunchi anekam ayipoyutundari.
3: From the one have come the many.
2: Idi sareyindi kaadu.
3: Now what you are trying to do, providing this division,
2: anekam nunchi ekam chestu raavali.
3: Now when you say from the one has come the many, it's not correct. From the many you must come to the one.
2: ఒక వృక్షములో అనేక పుష్పాలు కనిపిస్తుంటాయి.
3: In a single tree you have flowers of any number.
2: అనేక ఫలములు కనిపిస్తుంటాయి.
3: Any number of fruits.
2: అనేక బ్రాంచెస్ ఉంటా ఉంటాయి.
3: Any number of branches.
2: అనేక రూట్స్ ఉంటా ఉంటాయి.
3: Any number of roots.
2: కానీ ఈ లీవ్స్ ఉంటా ఉంటుంటాయి.
3: And also any number of leaves.
2: ఈ లీవ్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఈ రూట్స్, ఈ బ్రాంచెస్ అన్ని చేరి ఒక్క విత్తనం నుంచే వస్తున్నాయి.
3: All these leaves, the branches, the fruit, the flowers, all of them have sprouted and come from one single seed.
2: దీనిని బీజం మాం సర్వభూతానాం అనింది భగవద్గీత.
3: This is what the Bhagavad Gita has said. The seed is one and what you have are many.
2: కనుక భగవంతుడే దీనికి విత్తనం.
3: Now God is the seed.
2: విశ్వమే దీనికి పెద్ద వృక్షము.
3: This creation is the huge big tree.
2: ఈ విశ్వంలో వచ్చినటువంటి యొక్క ఈ యొక్క ఫ్లవర్స్ ఏ మన యొక్క థాట్స్.
3: Number of fruits.
2: అనేక బ్రాంచెస్ ఉంటా ఉంటుంటాయి.
3: Any number of branches.
2: అనేక రూట్స్ ఉంటా ఉంటాయి.
3: Any number of roots.
2: కానీ ఈ లీవ్స్ ఉంటా ఉంటుంటాయి.
3: And also any number of leaves.
2: ఈ లీవ్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఈ

0: థాట్స్. నిజంగా మనం చేసినటువంటి ఉపకారమే దీంట్లో ఉన్నటువంటి ఫలములు.
1: అండ్ ద గుడ్ దట్ యు డు ఆర్ ది ఫ్రూట్.
0: మన రిలేషన్షిప్ దీనికి బ్రాంచెస్.
1: అవర్ రిలేషన్షిప్ ఆర్ లైక్ ద బ్రాంచెస్.
0: దీని ఫలమైనటువంటి ఫలమే మన క్యారెక్టర్.
1: అండ్ దట్ ఫ్రూట్ దట్ కమ్స్ త్రూ ఈజ్ అ క్యారెక్టర్.
0: కింద ఉన్నటువంటి రూట్ ఏ మనకు విశ్వాసం.
1: దట్ రూట్ డౌన్ బిలో ఈజ్ ద ఎలిమెంట్ ఆఫ్ ఫెయిత్.
0: కింద రూట్ పైన ఫ్రూట్ ఉండినప్పుడు ఇది ఒక ట్రీ.
1: వెన్ యూ హ్యావ్ రూట్ బిలో అండ్ ద ఫ్రూట్ అబౌవ్ దెన్ యూ హ్యావ్ ద ట్రీ.
0: పైన ఫ్రూట్ లేకుండా కింద రూట్ లేకపోతే ఇది ఫైర్ వుడ్ అయిపోతుంది.
1: Now without the fruit at the top and root at the bottom, this becomes a mere firewood.
0: కనుక ఈ అన్నింటికి చేరి ఒక్కటిగానే మనం ఏకత్వంగా తీసుకోవాలి.
1: సో ద కాజ్ ఫర్ ఆల్ దిస్ ఈజ్ వన్.
0: కనుక ఈనాడు మనము ప్రేమతో మన యొక్క క్యారెక్టర్ ని పెంచుకుంటూ రావాలి.
1: సో త్రూ దిస్ లవ్ ట్రై అండ్ డెవలప్ క్యారెక్టర్.
0: ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్.
1: ద ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్.
0: ది ఎండ్ ఆఫ్ కల్చర్ ఈజ్ పర్ఫెక్షన్.
1: ద ఎండ్ ఆఫ్ కల్చర్ ఈజ్ పర్ఫెక్షన్.
0: ది ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ లవ్.
1: ద ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ లవ్.
0: ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్.
1: ద ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్.
0: ఈనాడు ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫ్రీడమ్. ఏమిటి ఈ ఫ్రీడమ్? మితిమీరినటువంటి ఫ్రీడమ్.
1: టుడే యూ రిపీట్ ఫ్యాక్ట్ లైక్ ద వర్డ్ ఫ్రీడమ్ ఫ్రీడమ్. వాట్ డు యూ రియలీ మీన్ బై ఇట్?
0: ఈనాడు మితిమీరినటువంటి యొక్క ఫ్రీడమ్ లో పోవటం చేతనే మతి చెడిపోతుంది.
1: వాట్ యు హావ్ రియలీ ఇస్ ఫ్రీడమ్ ఇన్ ఎక్సెస్. యాజ్ అ రిజల్ట్ మెంటల్ డిరేంజ్మెంట్.
0: అన్నిటికీ ఒక నియమం ఉంటుండాలి.
1: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ లిమిట్.
0: నశ్రేయో నియమం వినా.
1: ఎవ్రీథింగ్ బౌండ్ విత్ ఇన్ ఎ సర్టెన్ లిమిట్.
0: నియమము లేకపోతే శ్రేయస్సే ఉండదు.
1: వితౌట్ దిస్ లిమిట్ యూ కెనాట్ హ్యావ్ ఎ డిగ్రీ ఆఫ్ కంఫర్ట్.
0: ఈనాడు మనము చేసేటువంటి సర్వ పరిశోధన కూడాను మానవ అభ్యుదయానికి తోడుగా ఉండేటువంటిగా చేయాలి.
1: సో ఆల్ అవర్ ఎఫర్ట్స్ టుడే షుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ ద ఫర్దరింగ్స్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్ అస్ సచ్.
0: ప్రేమ స్వరూపులారా, ఈనాడు మానవునకు అనేక గుండె జబ్బులు, అనేక విధమైన క్యాన్సర్స్ ఇలాంటి బయలుదేరుతున్నాయి. దీనికి మూల కారణం ఏమి?
1: టుడే యూ హ్యావ్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ డిసీజెస్ పర్టైనింగ్ టు ద హార్ట్. దిస్ ఇస్ లైక్ క్యాన్సర్.
0: ఈ వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వలన ఇన్ని జరుగుతున్నాయి.
1: దీస్ ఆర్ ఆన్ ద ఇంక్రీజ్. ద రీజన్ ద చేంజెస్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్.
0: పూర్వం ఇలాంటి జబ్బులు ఎక్కడా కనిపించడం లేదు.
1: ఇన్ ద డేస్ గాన్ బై సచ్ డిసీజెస్.
0: కొంతమంది డాక్టర్స్ చెప్తుంటారు పూర్వం ఉండినాయి కానీ తెలుసుకోలేకపోయారన్నారు.
1: Such diseases were not so many. Now some doctors are prone to say these diseases were very much there, but nobody could really decipher them and diagnose them. This is a mistaken notion.
0: ఎందుకంటే మనం తీసుకునేటువంటి గాలిలో పరిశుద్ధం లేదు.
1: Now the reason is that the air that you inhale is not pure.
0: మనం త్రాగే నీరులో పరిశుద్ధం లేదు.
1: The water that you drink is not pure.
0: మనం ఉండేటువంటి యొక్క జీవితంలో పరిశుద్ధం లేదు.
1: అండ్ ద టైప్ ఆఫ్ లైఫ్ దట్ యు లీడ్ ఇస్
0: మన వెలుతురులో పరిశుద్ధం లేదు.
1: ద లైఫ్ దట్ యు హావ్ ఇస్ నాట్ ప్యూర్.
0: అంతా మాలిన్యమయంగా ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ టేంటెడ్ విత్ ద
0: కారణం ఏమిటి?
1: దేర్ ఇస్ ఎ ట్రేస్ ఆఫ్ అన్డిజైరబుల్ దేర్.
0: వాట్ ఈ పరిశోధనల యొక్క రిజల్ట్.
1: ద రిజల్ట్ ఈస్ ద ఎక్స్‌పెరిమెంట్స్ దట్ హావ్ బీన్ డన్.
0: ప్రకృతి భగవత్ సృష్టి లోపల ఎంతెంత వరకు బ్యాలెన్స్ ఉండాలో అంతవరకు ఉంటుంది.
1: నౌ ఇన్ దిస్ నేచర్ దేర్ ఆట్ టు బి ఎ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అమంగ్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్.
0: పైన టాప్ లోపల ఎనర్జీ.
1: And the, right at the top, you have energy.
0: Then it's skill.
1: Then you talk of skill.
0: Then it's medial balance.
1: And before that, you talk of balance.
0: Down low insight.
1: And under that, you have insight.
0: పైన ఉన్నటువంటి knowledge ని ఈనాడు మనం skill చేయటం లేదు, kill చేస్తున్నాం.
1: Now this knowledge, which is right at the top, you're not trying to make it knowledge. You're trying to kill it.
0: ఈ kill చేయటం వల్ల balance తప్పుతోంది.
1: And before, because you're killing it, the balance is being
0: balance
1: upset.
0: Balance తప్పుతోంది వల్ల insight లేకుండా outside అయిపోతోంది.
1: And because this balance is upset, you don't have insight. You have this outward thing.
0: కనుకని మనం మొట్టమొదటి knowledge ని skill చేయాలి.
1: So your knowledge should first of all be made into a skill.
0: ఆ skill చేసేటువంటి విధానమే ఆధ్యాత్మికం.
1: And that which tells you how to make this into a skill is ఆధ్యాత్మిక
0: స్పిరిచువాలిటీ. కానీ ఈనాటి మానవుడు ఇన్ని విధములైనటువంటి తెలివితేటలు కలిగినప్పటికీ తాను సరైనటువంటి మార్గాన్ని అనుసరించలేకపోతున్నాడు.
1: Today man is certainly clever and intelligent, but he doesn't know where to go.
0: కనుకని దీనిని ఆధ్యాత్మికమందు మధ్య భాగంలో ఉంటున్నటువంటిది హ్యూమానిటీ.
1: సో ఇన్ ది ఆధ్యాత్మిక్ పార్లెన్స్ యు హావ్ ఎన్ ఇంటర్మీడియట్ లెవెల్ ద హ్యూమన్.
0: ఈ హ్యూమన్ లెవెల్ లోపల సెల్ ఉంటున్నాడు.
1: ది ఇంటర్మీడియట్ లెవెల్ ఇస్ ది హ్యూమన్ లెవెల్.
0: క్రింద మ్యాటర్ లెవెల్ లో ఉంటుండాలి.
1: అండ్ బిఫోర్ దాట్ బిలో దాట్ యు హావ్ ద లెవెల్ ఆఫ్ మ్యాటర్.
0: పైన డివినిటీ ఉంటుండాలి.
1: అండ్ అబౌవ్ దిస్ హ్యూమన్ లెవెల్ యు హావ్ డివినిటీ.
0: ఇక్కడ మెటీరియల్, ఇక్కడ ఒక హ్యూమానిటీ, ఇక్కడ డివినిటీ.
1: సో హియర్ యు హావ్ దీస్ త్రీ సెడిమెంటేషన్ ప్రాసెస్ గోయింగ్ ఫ్రమ్ అబౌవ్.
0: ఈ మధ్య ఉన్నటువంటి మానవుడు ఏం చేస్తున్నాడు? ఈ డివినిటీకి పోవటం లేదు, మ్యాటర్ కి దిగుతున్నాడు.
1: యూ హ్యావ్ రైట్ అట్ ద బేసిస్ ఆర్ ద బిలో మ్యాటర్ ఇన్ బిట్వీన్ హ్యూమన్ అండ్ అట్ ద టాప్ డివినిటీ.
0: కనుక నీ డివినిటీ దూరం అయిపోతుండాలి.
1: నౌ టుడే ద మ్యాన్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అప్ టువర్డ్స్ డివినిటీ ఈస్ కమింగ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ మ్యాటర్. ఈస్ గెటింగ్ ఫార్ రిమూవ్డ్ ఫ్రమ్ డివినిటీ.
0: మనం క్రిందికి చూడకూడదు.
1: సో యూ షుడ్ నెవర్ లుక్ డౌన్.
0: లో ఎయిమ్ ఈజ్ క్రైమ్ అన్నాడు.
1: లో ఎయిమ్ ఈజ్ ఎ క్రైమ్.
0: కనుక మనం కింది దృష్టిలో ఉండకూడదు, విశాలమైన పై దృష్టి. లుక్ అప్.
1: నెవర్ లుక్ డౌన్, లుక్ అప్ ఆల్వేస్.

0: మనం ఎప్పుడు కూడా ఉన్నత ఉన్నత ఉన్నత భావాలలోకి మనం పోవాలి.
1: ఆల్ ద వైల్ ట్రై అండ్ గెట్ యువర్సెల్ఫ్ మోటివేటెడ్ బై గాడ్. ఒక్క
0: దాంట్లో మనం సక్సెస్ అయిపోతున్నా ఇంకా అన్నింటి ఎందుకు సక్సెస్ అవుతుంది ఆధ్యాత్మికంలో.
1: హావ్ ఎ హై గోల్ ఇన్ ఎయిమ్. వన్స్ యూ సక్సీడ్ వన్స్ దేర్ నథింగ్ లైక్ సక్సెస్.
0: సక్సెస్ బిగెట్ సక్సెస్ అన్నారు.
1: సక్సెస్ బిగెట్ సక్సెస్.
0: మనం ఈ విజయాన్ని సాధించడానికి మనం ప్రయత్నించాలి.
1: దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ సక్సెస్ దట్ యు మస్ట్ ట్రై టు అచీవ్.
0: కానా మనము ఈ స్పిరిచువల్ అనేటువంటి దానికి ఈ యొక్క సైన్స్ ని కూడా తోడుగా తీసుకుని తద్వారా రెండింటి యొక్క ఏకత్వం చేయాలి కానీ భిన్నత్వంగా మనం భావించాలి.
1: ట్రై అండ్ మేక్ స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ టేక్ దెమ్ టుగెదర్. డోంట్ మేక్ ఎ డివిజన్ బిట్వీన్ ద టూ.
0: ప్రపంచం అంతా కూడా సైన్స్.
1: ద హోల్ వరల్డ్ ఇస్ సైన్స్.
0: ప్రపంచం అంతా కూడా స్పిరిచువాలిటీ.
1: అండ్ ద వరల్డ్ అట్ ద సేమ్ వే
0: అది లేదు ఇది లేదు అది లేదు.
1: ఈ స్పిరిచువాలిటీ వితౌట్ వన్ ద అదర్ హ్యాస్ నో మీనింగ్.
0: ఒకటి నెగటివ్ ఒకటి పాజిటివ్.
1: వన్ ఇస్ నెగటివ్ ద అదర్ ఇస్ పాజిటివ్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మనకు ఫలితం.
1: అండ్ దే యు హావ్ ద టూ కమింగ్ టుగెదర్ యు హావ్ ఎ రిజల్ట్.
0: నెగటివ్ గా పోతే పాజిటివ్ పాజిటివ్ గా పోతే ప్రయోజనం లేదు.
1: యు హావ్ ఎ పాజిటివ్ రిజల్ట్. నెగటివ్ బై ఇట్సెల్ఫ్ పాజిటివ్ బై ఇట్సెల్ఫ్ యు కాంట్ అచీవ్ ఎనీథింగ్.
0: ఈ రెండింటి యొక్క సమన్వయాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచాలి.
1: అండ్ టుడే ట్రై అండ్ బ్రింగ్ దెమ్ టుగెదర్ దట్ షుడ్ బి యువర్ ఎండెవర్.
0: కానీ ఈనాడు సైంటిస్ట్ స్పిరిచువాలిటీ అంటే దానికి ఏ మాత్రం గిట్టదు.
1: బట్ టుడే సైంటిస్ట్ సేస్ హి హస్ నో ప్లేస్ ఫర్ స్పిరిచువాలిటీ.
0: అది బ్లైండ్ ఫెయిత్ అంటారు.
1: హి సేడ్ దట్ బ్లైండ్ ఫెయిత్.
0: నిజంగా ఆ విధంగా వారు భావించరాదు.
1: బట్ హీ షుడ్ నాట్ రియలీ గో దట్ వే.
0: ఈ విధంగా భావించేటువంటి వాడు నిజమైనటువంటి సైంటిస్ట్ కాదు.
1: వన్ హూ రియలీ బిలీవ్ సో ఈజ్ నో సైంటిస్ట్ అట్ ఆల్.
0: కనుక నిజమైనటువంటి సైంటిస్ట్ రెండింటినీ విశ్వసించాలి.
1: ట్రూ సైంటిస్ట్ గివ్స్ డ్యూ క్రెడెన్స్ ఫర్
0: రెండింటినీ ఏకం చేయాలి.
1: ట్రైస్ టు సింథసైజ్ ద టూ.
0: ఈ ఏకం చేసినటువంటి నిజమైనటువంటి యొక్క పూర్ణ మనస్కుడు.
1: అండ్ వన్ హూ కెన్ బ్రింగ్ అబౌట్ ది సింథసిస్ ఈజ్ వన్ హూ హాస్ గాట్ ది టోటల్ పిక్చర్.
0: ముఖ్యంగా మనము ఆధారమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం విశ్వసించి ఆధేయమైన జగత్తును అనుభవించడానికి చూసుకోవాలి.
1: వన్ హూ హాస్ ద టోటల్ పిక్చర్ ఇన్ మైండ్. నౌ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్. యు మస్ట్ హావ్ గాడ్ యాస్ ద బేసిస్ అండ్ ట్రై టు లుక్ ఫర్ సంథింగ్ విచ్ ఇస్ రెస్టింగ్ ఆన్ ఇట్.
0: సృష్టిని పరిశోధన చేసేటువంటి వాడు సైన్స్.
1: వన్ హూ ట్రైస్ టు సీక్ టు అండర్స్టాండ్ దిస్ nature around him is a
0: scientist. సృష్టికర్తని పరిశోధన చేసేటువంటి వాడు సెయింట్.
1: He is a scientist. But one who looks for something beyond, the one who is responsible for this creation is a saint.
0: ఎక్కువ వ్యత్యాసం లేదు. అతను సెయింట్ ఇస్ ఎ సైంటిస్ట్.
1: There is no difference. One is the saint, the other is the scientist.
0: కనుక మనం ఈ మ్యాటర్ తో పాటు ఆ ఎనర్జీని కూడా చేర్చుకుంటే అది సహజంగానే ఉంది. చేర్చుకోనక్కర్లేదు.
1: Now when you look at it closely, matter and energy are closely linked. All right. You don't have to make a special effort to bring them together.
0: కనుక నిజముగా ఈనాడు మనం అభివృద్ధి కావించుకోవాల్సింది ప్రేమతత్వము. ఈ ప్రేమతత్వం ఒక ఆధ్యాత్మికతోనే లభిస్తుంది.
1: ద నీడ్ ఆఫ్ ద డే ఈజ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్ విచ్ అగైన్ కుడ్ బి గాట్ ఓన్లీ త్రూ ద మీడియం ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఈ ప్రేమనే లేకపోతే మనం జీవించలేము.
1: వితౌట్ లవ్ యూ కెనాట్ లివ్.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: అండ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: గొప్ప అధికారిగా ఉండేటువంటి వాడు మా బంధువు మా యొక్క మిత్రుడు ఉంటే మనం ఎంతో బలం వస్తాం.
1: Now if you have a feeling that somebody in a high position is your relative, you derive a lot of strength from that.
0: Goppa srimantudainatunte vaadu naa bandhavu naa mitrudu anukunte manaki entho balam istundi.
1: So also an extremely wealthy person is related to you, you derive a lot of strength from that.
0: Adhe vidhamgani bhagavantude naa bandhavu bhagavantude naa mitrudu ante manaki entha balam vastundi.
1: In the same manner, if you were to say God is my relative, God is my friend, how powerful and secure should you feel?
0: Kanuka nijamainatunte bandhavu bhagavantudu okkade.
1: So the true relation of yours is really God.
0: ee loka sambandhamainatundi bandhulandaru kudanu pranam undinanta varake sambandham.
1: These relatives of yours through the medium of this body, so long as you have your life.
0: Yavarlo mitru nijanga.
1: So long as you have life in you.
0: Bhagavantude manaku nijamaina mitru.
1: Who is your true friend then again? God.
0: ee loka sambandhamaina mitrulanta kudanu manchi position lo untunnava? Hello hello hello. Pocket lo money unda? Hello hello hello hello. ee pocket lo money poyindi, position digibayipoyindi, goodbye cheptu vellipotharu.
1: Now these friends of yours in a worldly sense, how fast and thick are they? So long as you are in a position, they'll say, hello, hello, how are you? So long as you have some currency notes being seen through your pocket, hello, hello, how are you? The moment the currency notes disappear, they say goodbye and they are their way.
0: Tank lo water undinanta varaku nu frogs anni vachi cheripothayi.
1: When there is water in the tank or the pond, all the frogs collect there.
0: Water dry aipothane okka single frog unta.
1: Once the pond dries up, you can't find even a single frog.
0: కనుక ఈనాటి బంధువులందరూ కూడాను మన యొక్క మంచిని చూసి అందరూ చేరుతుంటారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ యువర్ రిలేటివ్స్ దే కమ్ టు యూ సో లాంగ్ యాజ్ యూ హ్యావ్ సంథింగ్.
0: కానీ మన స్థితిని మారిపోయేటప్పటికి ఒక్క బంధువైనా దగ్గరకు రాదు.
1: వన్ ఫేట్ డిసైడ్స్ అదర్వైజ్ ఆల్ యువర్ రిలేటివ్స్ డిసప్పియర్.
0: కానీ నిరంతరము కూడాను మన వెంట దంట ఇంట కంట ఉంటుండి కాపాడేటువంటి వాడు దైవం ఒక్కడే.
1: But the one who's always with you, in you, around you, looking after you constantly and continuously is God and God alone.
0: మనం విశ్వసించి జగత్తును కూడా అనుభవించి ఈ జగత్తులో ఉండేటువంటి సత్యాన్ని కూడా గుర్తించడం ఇది చాలా సహజమైన జీవితము.
1: సో బిలీవ్ ఇన్ ఎ గాడ్ ఆఫ్ దిస్ నేచర్ అండ్ లివ్ ఇన్ దిస్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఆల్ దట్ హస్ టు బి ఎక్స్పీరియన్స్ అండ్ దట్ ఈస్ సర్టన్లీ ఎ ట్రూ వే ఆఫ్ లైఫ్.
0: కనుక ఈనాడు సైంటిస్టులు కూడాను కొంతవరకు సరి అయిన సత్యాన్ని గుర్తించి దీన్ని తీర్చలేనటువంటిది ఆధ్యాత్మికం వేరు కాదు అనేటువంటి యొక్క మార్గానికి ఏనాడు వస్తారో ఆనాడే మన జగత్తు చక్కగా స్థిరమైనటువంటి శాంతి భద్రతను అందుకుంటుంది.
1: ద డే ద సైంటిస్ట్ త్రూ దేర్ మీడియం ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ కమ్ టు ది రియలైజేషన్ దట్ స్పిరిచువాలిటీ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ సైన్స్ దట్ విల్ బి ద డే ఆఫ్ ప్రాస్పెరిటీ అండ్ పీస్ ఫర్ మ్యాన్కైండ్ అట్ లార్జ్.
0: ప్రతి పదార్థాన్ని మనం పరిశీలించవలసింది.
1: వి సర్టన్లీ హావ్ టు అబ్జర్వ్ అండ్ ఎక్స్పెరిమెంట్ ఆన్ ఎవ్రీథింగ్.
0: విరుద్ధమైన భావంతో పరిశీలించకూడదు.
1: బట్ నెవర్ డూ సో విత్ ఎ ప్రిజుడిస్ మైండ్.
0: సమంజసమైనటువంటి భావంతో పరిశీలించి
1: డూ సో బై వే విత్ అన్ ఓపెన్ మైండ్.
0: కనుక అక్కడనే ఉంటుండేది నిజమైన పరిశీలన.
1: దేర్ లైస్ ఎ ట్రూ పాత్ ఆఫ్ అబ్జర్వేషన్.
0: కానీ ఈ పరిశీలన మనం చేస్తూ పరిశోధనను మనం అభివృద్ధి పరచుకుంటూ పరతత్వాన్ని మనం గుర్తించాలి.
1: అబ్జర్వ్ దస్ ఎక్స్పీరియన్స్ దస్ అండ్ రీచ్ అండ్ బికమ్ వన్ విత్ ద లార్డ్.
0: దీనికి నీదిగానే వేరుగా చేయకుండా కొంతవరకు సమంజసం చేసేటువంటి విధానం ఈనాడు కొత్తగా మనం అభివృద్ధి పరచాలి.
1: అండ్ వాట్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ టుడే ఈజ్ టు సీ టు ఇట్ దట్ దేర్ ఇస్ నో డివిజన్ ఎనీ మోర్ డివిజన్ బ్రాట్ అబౌట్ ప్రేమ స్వరూపులారా.
0: ఈనాడు వ్యక్తులనేటువంటి యొక్క విద్యార్థులు యువకులుగా ఉంటుంటారు. ఈ సైన్స్ అనేటువంటిది యువకుల మనసునంతా కూడా కన్ఫ్యూజన్ చేసి పెట్టా ఉంది.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ టుడేస్ యూత్ టేక్ టు ద పాత్ ఆఫ్ సైన్స్ యాజ్ ఎ రిజల్ట్ దే ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్.
0: తెలిసింది తక్కువైనా కూడా విర్రవీగటం ఎక్కువగా ఉంటుండాలి.
1: వాట్ దే నో ఈజ్ హార్డ్లీ ఎనీథింగ్ వెరీ లిటిల్ బట్ దే టెండ్ టు బికమ్ ఆరోగెంట్.
0: ఆంగ్ల విద్యాభిమానులుగా రూపొందుతున్నారు కానీ ఆత్మ విద్యాభిమానులుగా రావటం లేదు.
1: దే డూ హ్యావ్ అ లాట్ ఆఫ్ లైకింగ్ ఫర్ దిస్ సార్ట్ ఆఫ్ ఎ పర్సూట్ బట్ దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఫర్ దే ఓన్ ఇంట్రెస్ట్.
0: ఆంగ్ల విద్య ఆవగింజంత నేర్చుకుంటే గుమ్మడికాయంత అహంకారం వస్తుంటుండాలి.
1: This mere mastery of the knowledge of English gives them so much of arrogance.
0: నిజముగ విద్యావంతుడంటే అహంకారం అక్కడ ఉండకూడదు.
1: They feel they have understood everything in terms of a big pumpkin.
0: ఎవరు విద్యావంతుడో అతనికి అహంకారం ఉండదు.
1: One who is truly educated has no trace of ego in him.
0: విద్య వినయ సంపన్నే అన్నారు.
1: Vidya or education confers humility on a certain person.
0: ఇది నిజమైనటువంటి విద్య.
1: This is the indication that a person is educated.
0: ఈ వినయం ఉండినప్పుడే అందరితోన కలిసి చేరుతుంది.
1: When you have this humility, you can move freely with others.
0: కనుక ప్రేమను పెంచుకొని ఈ దివ్యమైనటువంటి వినయముతోపల జగత్తునంతా ఒక్క కట్టగా కట్టుకుని ఉన్నతమైనటువంటి యొక్క జీవితంగా ఆదర్శవంతమైన జీవితంగా అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Have this element of love in you. Find everybody through this divine quality of humility. And through this medium of love and humility, bring everybody together. And therein lies your peace and progress and prosperity.
0: Prema Swaroopulara, mottamota manasika parinamam tappa inki enni parinamamulu ochina jagattu manchidi papa.
1: I'm hoping and blessing that you would do so. Embodiments of love, this transformation of mind is certainly called for. That is what is required at the moment.
0: Manasu maritene jagattanta marutundi.
1: When the mind changes, the world also would change.
0: కనుక మనసు మార్చడానికి ప్రేమను పెంచుకోండి.
1: సో ఫర్ ద సేక్ ఆఫ్ చేంజింగ్ ద మైండ్ డెవలప్ దిస్ లవ్.
0: స్టార్ట్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఫిల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్. దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: స్టార్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్. దిస్ ఇస్ ది వే టు గాడ్.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోండి. సర్వమును తెలుసుకున్నటువంటి వారు
1: అండర్స్టాండ్ దిస్ ట్రూత్. యు హావ్ అండర్స్టుడ్ ఎవ్రీథింగ్.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 11th of May 1983.

కాల్చి అతుకవచ్చు కమ్మరీడు. మనసు విరిగనేని మనసు విరిగనేని మరి చెప్పగలరటయా.

0: If a piece of iron is broken, the blacksmith can heat it twice, three times and put the pieces together. If the mind is broken into pieces, can they put the pieces together? This is the path of truth, the word of sight.
1: ప్రేమ స్వరూపులారా, అన్ని యుగముల కంటే కరించుటకు కలియుగమే సులభ మార్గమని కూడాను అనేక శృతులు శృతులు కూడాను వర్ణిస్తూ వచ్చినవి.
0: ప్రేమ స్వరూప, ఆఫ్ ఆల్ ఏజెస్ ది కలియుగ ఈజ్ ది ఈజియెస్ట్ ఏజ్ ఇన్ విచ్ యూ కెన్ గెట్ లిబరేషన్ హ్యాస్ బిన్ సెడ్ బై ఆల్ ది శృతీస్ అండ్ ది స్మృతీస్.
1: హరేర్నామ హరేర్నామ ఇవ కేవలం కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యథ. కలియుగం నందు సంకీర్తన చేర్చనే శృతి యొక్క ప్రమాణము.
0: ఇట్ ఈస్ ద అథారిటీ ఆఫ్ ది శృతి విచ్ సేస్ దట్ ఇన్ కలియుగ బై సింగింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ వన్ కెన్ బి లిబరేటెడ్ అండ్ వన్ కెన్ అటైన్ మోక్ష.
1: పవిత్రమైనటువంటి పరమాత్మని యొక్క కీర్తనం శ్రవణం చేతనే హృదయానందం కలుగుతూ ఉంటుంది.
0: బై సింగింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ అండ్ బై లిసనింగ్ టు ది నేమ్ ఆఫ్ ది లార్డ్ వన్ కెన్ గెట్ సీక్రెట్ డివోషన్ అవుట్ ఆఫ్ దీస్ టూ ప్రాక్టీసెస్.
1: నవవిధ మార్గములు యందు ప్రధానమైనటువంటిది కీర్తనమనేటువంటి యొక్క సత్యాన్ని కూడాను మనం గుర్తించుతూ వచ్చాము.
0: We have also been recognizing that in all the nine paths of devotion, to be able to sing the name of the Lord is the best.
1: Samyak kirtanam iti sankirtanam mani. Hudayamuto vichchalavidiga, hudayanandamuga, nirbhayamuga, niratankamuga, bhagavantuni yokka namamunu uchcharinchadame sankirtanamu ani kodanu deeniki sarthaka namam.
0: The word Sankirtan can be explained and expanded by saying that it consists of uttering the name of the Lord loudly and without fear and without obstruction and continuously.
1: Oka vyakti kirtanam cheyatam chetane taanu maatrame tarinchagaladu. Sankirtanam anaga 10 mandi koodi cheri nama sankirtana cheyatamlo idi vishwamune tarimpachestundi.
0: If one individual participates in Sankirtan and sings the name of the Lord, he will be liberated. But if a group of people join together to perform the Sankirtan, such Sankirtan will liberate the whole group and the entire world.
1: Kirtanamunaku Sankirtanamunaku chala vyathyasam unnadi.
0: There is a big difference between Kirtan and Sankirtan.
1: Kirtana oka vyaktigatamainatvanti yokka aanandamu.
0: Kirtana refers to individual happiness.
1: సంకీర్తన విశ్వవ్యాప్తిని గావించే ఆనందము.
0: సంకీర్తన్ స్ప్రెడ్స్ దిస్ హ్యాపీనెస్ థ్రూఅవుట్ ది వరల్డ్.
1: కీర్తి సంకీర్తన యందు నాలుగు విధములైనటువంటి మార్గములను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ సచ్ సంకీర్తన్ ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ దట్ దేర్ ఆర్ ఫోర్ డిఫరెంట్ టైప్స్, ఫోర్ డిఫరెంట్ పాత్స్.
1: మొదటిది గుణ సంకీర్తన.
0: The first one is Guna Sankirtan.
1: Rendavadi Leela Sankirtan.
0: The second is Leela Sankirtan.
1: Moodavadi Bhava Sankirtan.
0: The third is Bhava Sankirtan.
1: Nalugavadi Nama Sankirtan.
0: The fourth is Nama Sankirtan.
1: Aithe ee naati manavula yendu leka sadhakula yendu kirtanam anaga emiti sankirtanam anaga emiti indulo unna antaratham emiti విశిష్టత ఏమిటి అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు.
0: బట్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ది పీపుల్ అండ్ ది సాధకాస్ టుడే దే ఆర్ అనేబుల్ టు గెట్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ కీర్తన్, ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ సంకీర్తన్ అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ.
1: అర్థము తెలియనటువంటి యొక్క గానమునందు అర్థము తెలియనటువంటి సంకీర్తన యందు తాత్కాలిక ఆనందమును మాత్రమే అనుభవిస్తున్నారు కాని హృదయానందమును అనుభవించడానికి తగిన అవకాశమును అందుకోవటం లేదు.
0: In the songs, the meaning of which one does not understand, and in Sankirtan, the meaning of which one does not understand, one gets only temporary happiness, but not happiness with the depth of his heart.
1: Mottamadidi Guna Sankirtana.
0: The first one is Guna Sankirtan.
1: Idi kevalamu bhaktuni yokka bhavodrekamto eludinatvantide kani Guna Sankirtana anetvantidi ఇది ఏమాత్రము అర్థం లేనటువంటిది.
0: దిస్ కైండ్ ఆఫ్ సంకీర్తన్ గుణ సంకీర్తన్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ది థాట్స్ ఆఫ్ ది డివోటీ బట్ ఇట్ ఈస్ మీనింగ్లెస్.
1: కారణం ఏమనగా భగవంతుడు గుణాతీతుడు.
0: The reason is God is above gunas, is above quality.
1: గుణాతీతమైనటువంటి యొక్క భగవంతుని యందు గుణములను కల్పించి దానిని కీర్తన గావించటము భక్తుని యొక్క కేవలము భ్రాంతి మాత్రమే కాని ఇది సత్యము కాదు.
0: Creating qualities in God who has no qualities and thereby singing in praise of those qualities is only an imagination of the devotee and cannot be a fact.
1: నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతము గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం అని ఉచ్చరిస్తూ ఈ త్రిగుణరహితమైనటువంటి యొక్క దైవత్వమునందు గుణములను కల్పించుకోవటము కేవలము భక్తుని యొక్క బలహీనతని చెప్పవచ్చు.
0: We utter and describe God as one who has no qualities, not one of the three qualities, one who is above all thought, and give these qualities to him can only become the weakness of the devotee and cannot
1: be bhaktuni yokka santrupti matrame chekurtundi aa santrupti kodanu taatkalikamainatundi santruptiye.
0: This gives only satisfaction to the devotee, even that satisfaction is momentary.
1: Ilanti taatkalik aanandam nimittamai సాధకులు అనేక విధములైనటువంటి శ్రమలకు ఓర్చి తన జీవితం నందున్నటువంటి సత్యాన్ని గుర్తించుకునలేక దైవత్వాన్ని కూడా అర్థం చేసుకునలేక తమ జీవితాన్ని వ్యర్థము గావించుకుంటున్నారు.
0: మెనీ సాధకాస్ వాంటింగ్ టు గెట్ దిస్ టెంపరీ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ ఆర్ స్పెండింగ్ దేర్ టైమ్ అండ్ లైఫ్ విదౌట్ అండర్స్టాండింగ్ గాడ్ అండ్ విదౌట్ నోయింగ్ వాట్ కైండ్ ఆఫ్ సంకీర్తన్ ఇస్ అప్రోప్రియేట్.
1: ఇక రెండవది లీలా సంకీర్తన.
0: The second one is Leela Sankirtan.
1: Jagatantai kunnu Bhagavantuni yokka leelani.
0: The entire creation is God's Leela.
1: Srishti sthiti layamulu anni kunnu Bhagavantuni yokka leelani.
0: Creation, maintenance and dissolution are all God's Leelas.
1: Okka nimishamunandu aneka vidhamulainatundi yokka marpulu sambhavimpa chesukovachchu.
0: In one moment you can see many changes coming about.
1: ఐశ్వర్యమిప్పించు అంతా నదనిపించు క్షణములో జగమెల్ల ఎంతో వింతగా మార్చు ఈశ్వర సంకల్పం ఎవ్వరెరుగుదురు ఏ నిమిషమెట్టుండును.
0: ఇన్ వన్ మోమెంట్ హీ కెన్ మేక్ యూ ఫీల్ దట్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ యువర్స్ అండ్ ఇట్ ఇస్ అట్ యువర్ కమాండ్. ఇన్ ది నెక్స్ట్ మోమెంట్ ఇట్ కెన్ డిసపియర్ ఆల్ టుగెదర్. హౌ కెన్ ఎనీవన్ అండర్స్టాండ్ ఆర్ డిస్క్రైబ్ హౌ ఈశ్వర సంకల్ప ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్.
1: అది నిజనెలకి పీలకాది బ్రహ్మ పర్యంతము నీవే, అది ఎరుంగరు మదిగలంగరు ముదము జందరు భువుని కొందరు వివేకమున వర్తించదనికను వీరవీగదరు. కానీ చివరకే మేలకేది సంభవించును తెలియజాలరు ఎంత వారలైనా.
0: In the same manner, from the smallest thing in this world to the biggest creation, one can feel that it is all God's or it is under your control, but no one will understand what in the end will be the result. How can anyone know what is going to be
1: the result? Samasta srishti kudanu leela swarupanga undinappudu bhagavantuni yandu konni maatrame leelanu kalpinchi idi bhagavantuni leelani uccharinchadamu idi kudanu kevalamu bhaktuni yandu unnatundi balaheenta maatrame.
0: When the entire creation is God's Leela, to create and say that a few of them are God's Leela and sing in terms of Leela Sankirtan is also a devotee's ignorance and weakness.
1: Yedi chesina manchi ainanu chedda ainanu bhagavantuni yokka leelani.
0: Whatever is done, whether it is good or bad, it is God's Leela.
1: ఆ విధమైనటువంటి సమత్వాన్ని మనం అభివృద్ధి గావించుకున్నప్పుడే దైవత్వం యొక్క సత్యత్వం కూడా గుర్తించడానికి అర్హులమవుతాము.
0: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ కెన్ ప్రమోట్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వల్ యాటిట్యూడ్ గుడ్ అండ్ బ్యాడ్ వీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ట్రూత్ ఆఫ్ గాడ్ ది ట్రూత్ బిహైండ్.
1: ఈనాడు సాధకుని యందు మంచి జరిగినా సంతోషమే, లేక ఏమైనా చెడ్డనా నష్టమా కష్టమా జరిగినా దీనికి విరుద్ధమైన భావములు వివరించుకుంటూ పోతుంటారు.
0: The sadhaka of today is happy if some good comes out. But if some bad comes out, at once contrary thoughts and ideas come in the mind of the sadhaka.
1: Idi satyamaina bhaktuni yokka gurtulu kaavu.
0: These are not the symptoms of a true devotee.
1: Na sukhar labhyate sukham. సుఖము నుంచి సుఖము లభించుతుందనే అనుకోవటము ఇది కేవలము వెర్రి తల్లి యొక్క భావము.
0: టు థింక్ దట్ హ్యాపీనెస్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ టు బి వెరీ ఫూలిష్.
1: కనుకనే మనము దుఃఖముల నుండి ఆనందమును అందుకునేటువంటి యొక్క ప్రయత్నములకు సంసిద్ధులమై ఉంటుండాలి.
0: సో వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ ట్రబుల్ అండ్ సారో.
1: కనుక భగవంతుని యొక్క లీలా గుణగణ విశేషములను కీర్తించడంలో ఇది కేవలము భక్తుని యొక్క భ్రాంతి అని కూడా చెప్పవచ్చు.
0: ఇట్ ఫాలోస్ దట్ టు డిస్క్రైబ్ గాడ్స్ లీలాస్ ఇన్ ఎ లిమిటెడ్ మేనర్ ఇస్ ఆల్సో ఎ హాల్యూసినేషన్ అండ్ ఇమాజినేషన్ ఆఫ్ ది డివోట్.
1: ఇంకా మూడవది భావ సంకీర్తన.
0: ది థర్డ్ వన్ ఇస్ భావ సంకీర్తన.
1: ఈ భావ సంకీర్తన యందు ఆరు విధములైనటువంటి భావములు ఉంటున్నవి.
0: ఇన్ దిస్ భావ సంకీర్తన్ దేర్ ఆర్ సిక్స్ టైప్స్ ఆఫ్ భావ ఆర్ థాట్.
1: శాంతి భావము.
0: One is శాంతి భావ.
1: సఖ్య భావము.
0: సఖ్య భావ.
1: అనురాగ భావము.
0: అనురాగ భావ.
1: వాత్సల్య భావము.
0: వాత్సల్య భావ.
1: మధుర భావము.
0: మధుర భావ.
1: ఇంకా అన్ని విధములైనటువంటి ఐక్యత భావము.
0: ది లాస్ట్ వన్ ఇస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఐడెంటిటీ ఐక్య భావ.
1: ఈ ఆరు భావములు ఎందుకు కూడాను కొన్ని విధములైనటువంటి యొక్క భ్రాంతుడిగా చేరి ఉంటున్నావు కానీ దైవం యొక్క సత్య స్వరూపం ఇమిడి ఉండటం లేదు.
0: ఇన్ ఆల్ ది సిక్స్ టైప్స్ ఆఫ్ భావ దేర్ ఇస్ ఓన్లీ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఇమాజినేషన్ బట్ నాట్ ది ట్రూ క్వాలిటీ ఆఫ్ గాడ్.
1: శాంతి భక్తి. ఈ శాంతి భావం నందు భగవంతుని యొక్క కీర్తనలు చేయటం.
0: ది ఫస్ట్ వన్ ది శాంతి భావ టు డిస్క్రైబ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ బై హిస్ శాంతి.
1: భీష్ముడు శాంతి పర్వమునందు భగవంతుని శాంతి రీతిగా గానం చేస్తూ వచ్చాడు.
0: భీష్మ ఇన్ ది శాంతి పర్వ వాస్ డిస్క్రైబింగ్ గాడ్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ శాంతి.
1: ఉత్తమ కాలము, ఉత్తమ స్థానము, పవిత్రమైన దివ్య దినము లభించాలని ఆయన అన్ని విధముల కూడా త్యాగం చేసి భగవంతుని యొక్క సంకీర్తన యందు తన కాయమును అంకితం గావించుకుంటూ వచ్చాడు.
0: Wanting to have a high and important good day and a good time in the name of the Lord, he was spending time in describing the shanti of in shanti bhava of God.
1: Idiye uttarayana kalamu ani sankramana kalamu ani Bhishmudu visvasistu vachadu.
0: Bhishma believed that this good time is the uttarayana time and it is the time when the sun enters the makara.
1: Kala swarupudu, kala nimitudu, kala atitudu, సర్వము భగవంతుడే ఉండగా మంచి కాలము చెడ్డ కాలము అనేటువంటి దాన్ని నిర్ణయించేటువంటి అధికారం ఎవరికీ లేదు.
0: When God is time itself, when God is about time and moves the time, who has got the authority to decide what is good time and what is bad time?
1: తన యొక్క సంకల్పమే సర్వ సుఖములకు, సర్వ సౌఖ్యములకు, సర్వానందములకు మూల నిలయం.
0: God's sankalpa is the main basis for all happiness and all good things.
1: Kanukane ee shantamu cheta gaanamunu acharinchi oka kaalamunaku bhagavantuni baddunu gaavinchatamu idi balaheenata yokka lakshanamee.
0: Again, to sing the glory of Lord with shanti and wait for good time is the weakness of the devotee.
1: Inga sakya bhakti indulo sakyamu cheta sankirtana gaavinchatamu.
0: Sakya bhakti. This is to sing the glory, do the sankirtan with sakya, closeness or friendship.
1: Sakya managa Arjunudu Krishnunaku aneka vidhamulaga kudanu sannihitudiga tayarayyadu.
0: An example of this type of bhakti is that Arjuna in many ways has come closer to Krishna.
1: Nirantaramu kudanu కృష్ణుని సన్నిధియే పెన్నిధిగా భావించుకుని తన కాలమును, తన కాయమును, తన కర్తవ్యాన్ని కూడా అంకితం గావించుకున్న అర్జునుడు తను కేవలం ఒక విధమైనటువంటి బాంధవ్య రీతిగా కృష్ణుణ్ణి అనుభవిస్తూ వస్తున్నాడే తప్ప దైవరీతిగా తాను అనుభవించటం లేదు.
0: అర్జున who regarded to be close to Krishna as the greatest thing, at all times wanted to be near to Krishna, but he regarded his closeness as one of relationship but not as one of divinity.
1: ee samipattamu kevalamu manavatvanni maatrame nirupistundi tappa daivatvamunaku ati dooramu gaavistu untadi.
0: Such proximity is connected only with human relationships but this goes very distant.
1: kaaranam emanaga sulabhamuga labhinchinatvanti yokka sannidhanamunu తాను సరిగా గుర్తించుకోలేకపోవడం చేత ఇది కేవలము ఒక బలహీనతగా రూపొందుతూ వస్తుంటుంది.
0: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ the proximity which he attained easily, he is unable to recognize the strength of that proximity. That becomes a weakness.
1: భగవంతుడు కే ఒక్క పదమును కాని అర్థం లేనటువంటి రీతిగా తాను అందుకోవటానికి అంగీకరించడు.
0: God will never agree to accept even a single word as if it is without a meaning for that word.
1: నిరంతరము అర్జునుడు బావా బావా బావా అని సంబోధించుచున్నటువంటి పదములకు తానుకు సరియైనటువంటి రీతిగా బావా అనిపించుకోవాలని తాను కూడా తగిన ప్రయత్నం చేశాడు.
0: The way Arjuna used to address Krishna as his brother-in-law, Krishna tried to justify this word of addressing him as a brother-in-law.
1: ఇది కేవలం మానవత్వానికి సంబంధించినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యమే తప్ప ఇది దైవత్వానికి సంబంధించినటువంటి యొక్క అనుబంధము కాదు.
0: దిస్ రిలేషన్షిప్ రిలేట్స్ ఓన్లీ టు హ్యూమన్ నేచర్ బట్ నాట్ టు డివైన్ కనెక్షన్.
1: అర్జున, ఈ బాంధవ్యాన్ని నీవు అనుభవించి ఆనందించి అభిలషించుతూ ఉండటం చేత నేను నీకు బంధువునిగానే ఉంటానని తన సోదరి అయిన సుభద్రనిచ్చి పెళ్లి చేసి బావా అనిపించుకున్నాడు.
0: Krishna said, since you have been addressing me as a brother-in-law, that will remain as a human relationship and I will justify it by giving my sister as your wife in marriage, Subhadra.
1: ఈ విధముగా ఒక విధమైనటువంటి యొక్క సత్యభక్తి అనేటువంటిది దైవత్వమును కొంతవరకు మరిపింపజేస్తుంది.
0: In this manner, this kind of bhakti, sakya bhakti, hides and obstructs divinity to some extent.
1: ఇంకా దాస్య భక్తి, ఇది హనుమంతునకు దైవమైన రామునకు ఉండేటువంటి సన్నిహిత సంబంధము.
0: ది నెక్స్ట్ వన్ ఇస్ దాస్య భక్తి. ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ ఇస్ ది క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ హనుమాన్ అండ్ రామ.
1: నిరంతరము కూడాను రామ సేవ యందే తన కాయమును అంకితం గావించుకుంటూ వచ్చాడు హనుమంతుడు.
0: At all times, Hanuman dedicated his body for the service of Rama.
1: ప్రతి రోమ రోమము కూడాను రామ నామమునే చింతిస్తూ వచ్చింది.
0: Every bit and bit of his body was always thinking only of Rama's name.
1: హనుమంతుడు మాత్రం సామాన్యుడు కాదు.
0: హనుమాన్ టూ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
1: సామాన్య మానవులకు కోటి రూపమును మాత్రమే తాను దర్శింపజేయగలుగుతున్నాడే తప్ప హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యమును కూడాను భక్తి ప్రపత్తులు కూడాను లోక వ్యాప్తి గావించినటువంటివి.
0: For ordinary people, he appears in the form of a monkey, but his abilities and his devotion have reached a world stature.
1: 64 విద్యలు కూడాను పవిత్రంగా ఆర్జించినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ అక్వైర్డ్ ఆల్ ది 64 బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్.
1: ఈనాడు మనం ఒకటి రెండు విద్యలను అభ్యసించినంత మాత్రమే తల తిరిగి మించిపోగుచుంటుంటాము.
0: టుడే as soon as one acquires one branch of learning, he becomes giddy and proud.
1: ఈ లౌకిక విద్యల చేతనే మన తల తిరిగి తిక్కవారుగా మనం తయారైపోతుంటాము.
0: With these worldly branches of learning, we become proud and we get a reeling head.
1: Ananta vedamuli yokka prabhavani kodanu gurtinchinatundi vaadu hanumantudu.
0: Hanuman is one who had recognized the meaning and the essence of all the Vedas.
1: Aaru shastramulu kodanu vallinchinatundi vaadu hanumantudu.
0: He was one who could get by heart all the six shastras.
1: Paisachika bhashanu kodanu abhyasinchinatundi vaadu hanumantudu.
0: He learned the language called the paisachika language.
1: Krishnudu అర్జునుడికి భగవద్గీత చెప్పుతుండగా పతాకమునందుండి పైశాచిక భాష లోపల భగవద్గీతనంతా లిఖించినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ వాజ్ ఆన్ ది ఫ్లాగ్ వెన్ కృష్ణ వాజ్ టీచింగ్ భగవద్గీత టు అర్జున అండ్ హీ రోట్ ది ఎంటైర్ భగవద్గీత ఇన్ ది పైశాచిక.
1: ఈ పైశాచిక భాష ఎందుకంటే భగవద్గీతని ఆధారంగా చేసుకుని వ్యాసుల వారు పవిత్రమైనటువంటి యొక్క సంస్కృతం నందు లిఖిస్తూ వచ్చాడు.
0: వ్యాస బేసింగ్ హిమ్సెల్ఫ్ ఆన్ దిస్ పైశాచిక భగవద్గీత హీ రోట్ ఇన్ సాంస్క్రిట్ ది ఎంటైర్ భగవద్గీత.
1: అట్టి బలవంతుడైన విద్యావంతుడైన గుణవంతుడైన హనుమంతుని యొక్క తత్వము భగవంతునికి అర్పితం గావించుకుంటూ వచ్చింది.
0: సచ్ స్ట్రాంగ్ సచ్ ఎడ్యుకేటెడ్ అండ్ సచ్ కల్చర్డ్ పర్సన్ లైక్ హనుమాన్ హీ డెడికేటెడ్ హిజ్ ఓన్ ఆస్పెక్ట్ టు ది గాడ్.
1: రాముని యొక్క విషయమునందు ఏ కించిత్తైనా కూడా అహంకారం అతని యొక్క దేహమునందు కాని మనసునందు కాని బుద్ధినందు కాని ఎక్కడే గాని కనిపించటం లేదు.
0: ఇన్ రిగార్డ్ టు రామ ఎనీ కైండ్ ఆఫ్ ఈగో ఐదర్ ఇన్ హిస్ థాట్ ఆర్ ఇన్ హిస్ యాక్షన్ ఆర్ ఇన్ హిస్ వర్డ్ కెన్ నెవర్ బి సీన్.
1: అహంకారం సర్వ పతనమునకు మూల కారణము.
0: దిస్ ఈగో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిగ్రేడేషన్.
1: కనుకని లంకలో ప్రవేశించి అశోకవనంలో సంచరించుతున్నటువంటి సమయమునందు రాక్షసులందరూ ప్రశ్నిస్తారు, ఏమి ఈ వింత కోతి, ఈ వింత స్వరూపం ఎవరు అని ఎవరయ్యా నీవని ప్రశ్నించారు.
0: when he entered Lanka looking for Sita, the demons asked him, what is this peculiar form of a monkey? Who are you and why have you come here?
1: శాంతి వచనములతో దాసోహం కోసలేంద్రశ్చ, నేను శ్రీరామచంద్రుని యొక్క దాసుడను అని తాను వర్ణిస్తూ వచ్చాడు.
0: విత్ క్వయట్ అండ్ పీస్ఫుల్ వర్డ్స్ హీ డిస్క్రైబ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ది దాస, ది సర్వెంట్ ఆఫ్ శ్రీరామచంద్ర.
1: తన వచనమునందు కూడాను దాసత్వమే, తన ప్రవర్తన యందు దాసత్వమే.
0: There was service even in his words. There was service even in his conduct.
1: Manasunandu kudanu dasatvame.
0: In his mind too, it was filled with service.
1: Manovakar karmamuli yandu dasatvamunu anubhavinchatam cheta trikarana shuddhi erpadindi hanumantunaku.
0: Since he experienced and exhibited service in his thought, in his word and in his deed, we say Hanuman has got trikarana shuddhi.
1: ఇటువంటి త్రికరణ శుద్ధి కలిగినటువంటి హనుమంతుడి కూడాను ఈ దాసత్వం అనేటువంటి దీంట్లో కేవలము దేహ సంబంధమైనటువంటి బాంధవ్యమును మాత్రమే పెంచుకుంటూ వచ్చాడు.
0: ఈవెన్ ఇన్ సచ్ ఎ కేస్ ఆఫ్ హనుమాన్ హూ హ్యాడ్ ఆల్ ది త్రికరణస్ ఫిల్డ్ విత్ సర్వీస్, హీ టూ ప్రమోటెడ్ ఓన్లీ బాడీలీ కనెక్షన్.
1: రామ అంటే ప్రీతి తప్ప మరొక కృష్ణ అంటే కూడా అతను ఇష్టపడేటువంటి వాడు కాదు.
0: He used to be very pleased with the name Rama, but he was not so pleased with the name of Krishna.
1: ఇది సంకుచితమైనటువంటి బుద్ధి.
0: This is a narrow idea.
1: ఈ విధమైనటువంటి యొక్క భావము ఉండటం చేతనే ఒక నామమును అభిష్టించటము మరొక నామమును ద్వేషించటము ఈ రెండింటి యొక్క ఫలితము చేతనే హనుమంతుని యొక్క దాస్య భావం కూడాను అంత పవిత్రమైనటువంటిది కాదని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ సచ్ ఎ నారో ఐడియా అండ్ టు లైక్ వన్ నేమ్ అండ్ నాట్ లైక్ అనదర్ నేమ్, ఇట్ డెమోన్స్ట్రేట్స్ హనుమాన్స్ దాస్య భక్తి టు బి ఎ వెరీ లిమిటెడ్ వన్.
1: వేదమునందు సహస్రశేష పురుష సహస్రాచ సహస్రపాద్, సర్వనామములు కూడాను సర్వ రూపములు కూడాను దైవం యొక్క స్వరూపములే అనేటువంటి సత్యాన్ని బోధిస్తుండే సమయమునందు ఇక్కడ రామనామమునే అభిష్టించి కృష్ణనామమును విరుద్ధం చేసుకోవటము ఇది సంకుచిత బుద్ధి కాక మరేమిటి.
0: While the Vedas have been telling us that all the thousand names and all the thousand forms belong to God, to think of Rama's name as the only one and not to accept Krishna as a suitable name, is this not narrow idea for Hanuman?
1: ఇక్కడ కూడా సమచిత్తము లేకపోవటం చేతనే హనుమంతుడు కొన్ని కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
0: For Hanuman too, since he had not an equal attitude to all these names and forms, he was also subjected to.
1: అందువలననే ఒకే జన్మములోనే హనుమంతుడు కూడాను తరించలేకపోయాడు.
0: This is the reason why in one birth Hanuman could not liberate himself.
1: Yeta vata dasya bhakti kudanu anta pavitramaina purnamainatundi kadani kudanu nirupistu vachindi.
0: Be that as it may, it establishes that dasya bhakti also is not a totally acceptable type of bhakti.
1: Inka nalagavadi vatsalya bhakti.
0: The fourth one is vatsalya bhakti.
1: Ee vatsalya bhakti yashoda taram.
0: An example for this vatsalya bhakti is Yashoda.
1: ఆమెకు పెట్టిన పేరు తప్ప పుట్టిన పేరు తప్ప అన్య పేరులను అంగీకరించేటువంటిది కాదు.
0: She would not accept any other name except the name which was given at birth by her.
1: గోపాల గోపాల గోపాల ఈ పేరు తప్ప అన్య పేరులు తాను ఏమాత్రం కూడా అంగీకరించదు.
0: The only name which she accepted was Gopala. No other name was accepted by her.
1: ఒకానొక సమయంలో ఉద్ధవుడు మధుర నుండి వచ్చి యశోద గృహము ముందు దిగి కృష్ణుని యొక్క క్షేమ సమాచారము తెలపడానికి వచ్చాడు.
0: On one occasion, Uddhava came to Yashoda's home and came to describe the flourishing nature of Krishna.
1: ఆతురతతో యశోద పరిగెత్తి వచ్చి, ఉద్ధవ నా గోపాలుడు బాగున్నాడా, నా గోపాలుడు ఎక్కడ ఉన్నాడు, నా గోపాలుడు ఎప్పుడు వస్తాడు అని అనేక విధములుగా కూడాను ప్రేమతో తాను ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చింది.
0: యశోద కేమ్ రన్నింగ్ యాంగ్షియస్లీ అండ్ ఆస్క్డ్ ఉద్ధవ, ఈజ్ మై గోపాల వెల్, విల్ యూ టెల్ మీ ది వెల్ బీయింగ్ ఆఫ్ గోపాల. సో షీ ఆస్క్డ్ ఎ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్.
1: వెన్ ఇస్ హీ కమింగ్,
0: వెన్ ఇస్ హీ గోయింగ్ టు కమ్ హియర్.
1: ఈ విధమైనటువంటి ప్రశ్నలు వేస్తున్న సమయంలో ఉద్ధవుడు శాంతముతో, ఆహా యశోద తల్లి, ఆ మధురాపుర విహారుడు, ఆ గోపికా మానసంచారుడు ఆనందంగానే ఉంటున్నాడు తల్లి అన్నాడు.
0: While Yashoda was asking such questions, Uddhava very quietly and peacefully said, the one who lives in Madhurapura, the one who pleases the Gopikas, he is doing very well.
1: Yashodaku kopam vachindi.
0: Yashoda became angry.
1: ఎవడా మధురాపురి విహారుడు? వాటితో నాకు సంబంధం లేదు.
0: హూ ఇస్ ఇట్ దట్ లివ్స్ ఇన్ మధురాపుర? ఐఎమ్ నాట్ కన్సర్న్ విత్.
1: గోపికా మాన సంచారుడు ఎవడో నాకు తెలియదు.
0: ఐ డో నాట్ నో హూ ఫిల్స్ ది మైండ్స్ ఆఫ్ ది గోపికాస్.
1: నా గోపాలుడు బాగున్నాడా?
0: ఐ ఆస్క్ ఈజ్ మై గోపాల వెల్.
1: ఈ విధముగా కేవలం సంకుచితమైనటువంటి భావము చేత తాను పెట్టిన పేరును మాత్రమే ఆకర్షించుకుంటుంది తప్ప అన్య పేరును ఏమాత్రము తాను అభిలషించటం లేదు.
0: సచ్ ఎ నారో ఐడియా మేక్స్ హర్ అక్సెప్ట్ ఓన్లీ ది నేమ్ షీ హాస్ గివెన్ అండ్ నాట్ ఎనీ అదర్ నేమ్.
1: కనుక వాత్సల్య భక్తి కూడాను కొన్ని విధములైనటువంటి సంకుచితమైనటువంటి భావం అని చెప్పవచ్చు.
0: సో వాత్సల్య భక్తి ఆల్సో కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ సమ్ వేస్ హాస్ బీయింగ్ రాదర్ నారో.
1: ఇంకా అనురాగ భక్తి, అనురాగ భక్తి.
0: ది నెక్స్ట్ వన్ ఈజ్ అనురాగ భక్తి,
1: గోపికల భక్తి.
0: ఎగ్జాంపుల్ ఈజ్ ది డివోషన్ ఆఫ్ ది గోపిక.
1: ఈ గోపికల భక్తిని అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క వక్రమ మార్గమును అవలంబించి దానిని సక్రమమైనటువంటి సత్యమును గుర్తించలేకపోతూ వస్తున్నారు.
0: ది భక్తి ఆఫ్ ది గోపికాస్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ మెనీ పీపుల్ ఇన్ ఎ క్రూకెడ్ అండ్ అన్కన్సర్న్ మేనర్ అండ్ దే డూ నాట్ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ దట్ భక్తి.
1: ఆ గోపికల భక్తి ఒకవైపున ధర్మ మార్గమును మరొక వైపున బ్రహ్మ మార్గమును సక్రమమైనటువంటి కర్తవ్యాన్ని గుర్తించుకుంటూ వచ్చినటువంటి వారి గోపికలు.
0: ది డివోషన్ ఆఫ్ ది గోపికాస్ రికగ్నైజ్డ్ ఆన్ ది వన్ హ్యాండ్ ది పాత్ ఆఫ్ ధర్మ అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ది పాత్ ఆఫ్ డివోషన్.
1: వారికి దేహ సంబంధమైన భ్రాంతులు కాని గుణ సంబంధమైన వృత్తులు కాని వారి చిత్తంలో ఏనాడు కూడాను కనిపించలేదు.
0: దేర్ మైండ్స్ వర్ నెవర్ హ్యావింగ్ ఎనీథింగ్ కన్సర్న్ విత్ ది బాడీలీ రిలేషన్షిప్ ఆర్ ఎనీథింగ్ కన్సర్న్ విత్ హ్యూమన్ రిలేషన్.
1: కానీ దురదృష్టవశాత్తు గోపికల భక్తి అనేటువంటి దానిని కేవలం ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైన భక్తిగా నిరూపిస్తూ దానిని ప్రచారం చేస్తూ వచ్చారు.
0: Unfortunately, people have been explaining the devotion of the Gopikas as if it is a worldly attachment and in so many incorrect ways.
1: ఇలాంటి ప్రచారమునకి అనేక మంది కూడాను లొంగి తద్వారా తమ యొక్క భక్తి ప్రపత్తులు కూడాను కొంతవరకు పెడమార్గం పట్టించుకుంటూ వచ్చారు.
0: Many people accepting such an interpretation of the devotion of Gopikas have also been making their own devotion take wrong paths.
1: వేరు పురుగు జేరి వృక్షంబు జరచును చీడ పురుగు చేరి చెట్టు జరచు. వేరు పురుగు చేరి వృక్షంబు జరచును.
0: ఎ పెస్ట్ కెన్ డిస్ట్రాయ్ ది హోల్ ప్లాంట్.
1: చీడ పురుగు చేరి చెట్టు జరచు.
0: సిమిలర్లీ ఎన్ ఇన్సెక్ట్ కెన్ రూయిన్ ది ఎంటైర్ ట్రీ.
1: కుచితుందు చేరి గుణవంతు చెరచును.
0: ఎ నారో మైండెడ్ మ్యాన్ కెన్ కమ్ అండ్ రూయిన్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ ఎ గుడ్ క్వాలిటీ.
1: సత్యమైన బట సాయి మాట,
0: సాయిస్ వర్డ్ ఈస్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఇలాంటి కుంచిత బుద్ధులు అనేటువంటి వారు నేటి కూడాను అనేక మంది కలిగి తమ యొక్క అల్ప బుద్ధులను తమ యొక్క నారో మైండ్ సంకుచితమైన భావములను తాము అనుభవించి అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గములకు కూడాను మార్గమును ఏర్పరుస్తూ వస్తున్నారు.
0: పీపుల్ హూ హ్యావ్ సచ్ నారో ఐడియాస్ అండ్ నారో మైండ్ ఈవెన్ టుడే బై రూయినింగ్ దర్ ఓన్ థాట్స్ దే ఆర్ టేకింగ్ టు మెనీ రాంగ్ పాత్స్ అండ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్.
1: గోపికల యొక్క భావము పూర్ణ విశ్వాసంతో కూడినటువంటిది.
0: ది థాట్స్ ఆఫ్ గోపికాస్ ఆర్ ఫిల్డ్ విత్ టోటల్ బిలీఫ్, టోటల్ ఫెయిత్.
1: తమ యొక్క కర్తవ్యాన్ని గుర్తించుకునేటువంటి యొక్క మార్గమును అనుసరించేటువంటివి.
0: దే హావ్ ఆల్వేస్ టేకెన్ ఎ పాత్ బై విచ్ దే ఫుల్ఫిల్ దేర్ డ్యూటీ.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: దేర్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: భగవంతుడు భక్తులను పరీక్షించగోరి అనేక విధములైనటువంటి యొక్క కొన్ని చర్యలను జరుపుతూ వస్తుంటాడు.
0: గాడ్ విత్ ఎ వ్యూ టు టెస్ట్ హిస్ డివోటీస్ అండర్ టేక్స్ సెవరల్ టైప్స్.
1: ఈ టెస్ట్ ఎందుకు పెట్టాలి అని కొంతమందికి సందేహం.
0: సమ్ పీపుల్ గెట్ ఎ డౌట్ వై షుడ్ గాడ్ టెస్ట్.
1: టెస్ట్ ఎంత త్వరగా పెడితే అంత పై క్లాస్ కు మనం పోతుంటాం.
0: ది ఎర్లియర్ ది టెస్ట్ కమ్స్ టు అస్ ది హైయర్ వీ కెన్ రైజ్.
1: ఒక పిల్లలు చదువుతుంటారు ప్రతి సంవత్సరం కూడా ఒక పరీక్షలు అని పెడుతుంటే కదా ముందు క్లాసుకు తాను పోగలడు. పరీక్షలే లేకపోతే తాను ఉన్న క్లాసు నుండే ఉంటుంటాడు.
0: ది చిల్డ్రన్ హూ ఆర్ స్టడీయింగ్ ఓన్లీ వెన్ దెర్ ఇస్ అన్ ఎగ్జామినేషన్ ది టెస్ట్ దే కెన్ మూవ్ టు ది హైయర్ క్లాస్ ఇఫ్ దేర్ ఇస్ నో.
1: కనుక పరీక్షలు అన్ని కూడా మనకు రచ్చలుగానే మనం భావించుకోవాలి.
0: వీ షుడ్ రిగార్డ్ ఆల్ సచ్ టెస్ట్ యాజ్ ప్రొటెక్టర్స్ టు అస్.
1: ఒకనాడు ఒక గోపిక ఇంటి యందు ఈ విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క సందిగ్ధావతతో కూడినటువంటి ఒక పరీక్ష సంభవించింది.
0: వన్ డే ఇన్ ది హౌస్ ఆఫ్ ఎ గోపిక ఎ వెరీ సివియర్ టెస్ట్ హ్యాపెండ్.
1: తమ యొక్క భక్త ప్రతి దినము కూడాను ఏ 10 గంటలకో 12 గంటలకో తన ఇంటికి వచ్చి చేరేటువంటి వాడు పొలమును చూసుకుని.
0: ఇట్ వాజ్ యూజువల్ దట్ ది హస్బెండ్ ఆఫ్ దట్ పర్టికులర్ గోపిక ఆఫ్టర్ లుకింగ్ ఆఫ్టర్ హిస్ వర్క్ ఇన్ ది ఫీల్డ్స్ వుడ్ కమ్ లేట్ ఇన్ ది నైట్ అట్ 10 o'clock.
1: కానీ ఆనాటి విచిత్రం ఏమిటో 6 గంటలకే ఇంటికి వచ్చేసేసినాడు భర్త.
0: సర్ప్రైజింగ్లీ దట్ డే ఇన్ అన్ ఇన్ఎక్స్ప్లికబుల్ మేనర్ ది హస్బెండ్ కేమ్ అట్ 6 p.m.
1: వచ్చినటువంటి భర్త ఆలసిపోయినట్టుగా వచ్చి తన పడక గదిలో నిద్రిస్తూ ఉన్నాడు.
0: The husband who came appeared to have been very tired and he went to sleep in his bedroom.
1: Gopika chuchindi.
0: Gopika looked at that.
1: Ayyo bhartha alasipothu vachade ani aame kudanu atanike ematram kudanu tondari nivvakakunda taanu kudanu deepamulu aarpi vesi taanu kudanu nemmadiga pandukundi.
0: Gopika thought that the husband was very tired and without disturbing him she put out the lights and she also went to sleep.
1: Aa samayamini puraskarinchukoni 7 gantalaku krishnudu vachadu.
0: Using that occasion, Krishna came at 7 p.m.
1: వచ్చి తలుపును తొట్టాడు.
0: He was knocking at the door.
1: గోపికకు భయం వేసింది.
0: The Gopika was afraid.
1: భర్త లోపల ఉన్నాడు, కృష్ణుడు బయట తలుపు కొడుతున్నాడు. తెరచకపోతే కృష్ణుడికి కోపము, తెరిస్తే భర్త కోపము.
0: Husband is inside. Krishna is knocking at the door. She was afraid. If she does not open the door, Krishna may get angry.
1: ఈ పరీక్షలో నేను ఏ విధంగా నెగ్గాలని మనసులో కృష్ణునే తలుచుకుంటూ వచ్చింది.
0: She was thinking of Krishna and wanting to know, how can I get over this test?
1: కానీ కృష్ణుడు నటన సూత్రధారి, మరింత గట్టిగా కూడా కొడుతూ వస్తున్నాడు.
0: But Krishna plays his game and drama. He was knocking at the door more and more intensely.
1: తలుపు దగ్గరికి వెళ్ళింది ఈ గోపిక. తాళం పెట్టేటువంటి రంధ్రం ఉంటుంటాది.
0: ది గోపిక నియర్ ది డోర్ దేర్ ఇస్ ఎ హోల్ త్రూ విచ్ వన్ పుట్స్ ది కీ అండ్ ది లాక్.
1: ఆ రంధ్రం దగ్గరికి వెళ్లి ప్రార్థిస్తూ ఉంటుండాది గోపిక.
0: షీ వెంట్ టు ది కీ హోల్ అండ్ షీ వాస్ ప్రేయింగ్.

0: ఓ కృష్ణ, వై ఆర్ యూ సో ఇంపేషెంట్ అండ్ డూ నాట్ లెట్ మీ టైమ్ టు ఓపెన్ ద డోర్? వెయిట్, బీ పేషెంట్, ఐ విల్ ఓపెన్ ద డోర్ ఆఫ్ లిటిల్ వైల్. వై ఆర్ యూ సో ఇంపేషెంట్?
1: పతిని దూర పోవలేదు మది సంధ్యముందు మేము.
0: Husband has not gone to sleep. Maybe he will begin to doubt me. So I will wait.
1: ఈ విధమైనటువంటి దీంతో తాను బాధపడుతూ వచ్చింది. కానీ కృష్ణుడు కోరుతున్నాడు.
0: With such confusion, she was in trouble. But Krishna was knocking at the door.
1: ఇక్కడ గోపికకు రెండు విధములైన భావం కలిగింది. ఒకవైపున భగవంతుడు, ఒకవైపున దేహభర్త. ఇతను విశ్వనాథుడు, అతను దేహనాథుడు. దేహనాథుడు గొప్పన, విశ్వనాథుడు గొప్పన అనుకుంది. మనసును పూర్తి దృఢం చేసుకుంది, తలుపు తీసింది.
0: Here, Gopika is troubled with two contradictory thoughts. On one side, there is the Lord of the universe. On the other side, there is the Lord of the human body. Who is greater? She decided and she opened the door.
1: తలుపు తీసిన తక్షణమే కృష్ణుడు వచ్చాడు.
0: As soon as the door was opened, Krishna entered.
1: తిరిగి వెనుకకు చూసిన తక్షణమే పడకపైన పరుండినటువంటిది కూడా కృష్ణుడే.
0: When she turned behind, she found that the one sleeping on her bed is also Krishna.
1: భక్త వేషములు ధరించి కృష్ణుడే వచ్చి తిరిగి తానే ఈ గోపిక యొక్క హృదయాన్ని పరీక్షించడం కోసమని తిరిగి కృష్ణుడు స్వయంగా వచ్చాడు.
0: కృష్ణ, హూ కేమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హర్ హస్బెండ్, అగైన్ ఆల్సో కేమ్ యాజ్ కృష్ణ.
1: అనగా ఇక్కడ కూడాను ద్వైతము అనేటువంటి భావంతో వస్తున్నారు గోపికలు.
0: హియర్ ఆల్సో ది గోపికస్ ఎగ్జిబిట్ ఏ డ్యువల్ మైండ్.
1: ఎక్కడ ఈ ద్వైతము కనబడుతుందో అక్కడనే అజ్ఞానం ప్రారంభమవుతుంది.
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ సచ్ ఎ డ్యువాలిటీ, దేర్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: అజ్ఞానం ఎక్కడ ప్రారంభమవుతుందో దుఃఖం అక్కడ ప్రవేశిస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ ఇగ్నోరెన్స్, దేర్ ఇస్ సారో.
1: ఈ దుఃఖమునకు కారణమేమిటి? అజ్ఞానం.
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ సారో? ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్.
1: ఈ అజ్ఞానమునకు కారణమేమిటి? ద్వైతము.
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇగ్నోరెన్స్? ఇట్ ఈస్
1: ఈ ద్వైతమునకు కారణమేమిటి? బుద్ధి యొక్క పరస్పర విభాగము.
0: What is the reason for this duality? It is your own mind going in two different ways.
1: ఈ పరస్పర విభాగమునకు కారణం ఏమిటి?
0: What is the reason for this different attitude of yours?
1: రాగ ద్వేషముల యొక్క గుర్తు.
0: The likes and the dislikes.
1: రాగ ద్వేషమునకు కారణం ఏమిటి?
0: What is the reason for likes and dislikes?
1: కర్మనే కారణము.
0: The work we do is
1: that. కర్మకు కారణం ఏమిటి? జన్మమే కారణం.
0: What is the reason for the work that we do?
1: ఈ జన్మ వల్లనే దుఃఖం మనకు లభిస్తుందా?
0: For this birth comes our sorrow.
1: కనుకనే ఈ ద్వైతంతో ఉండేటువంటి యొక్క అనురాగమైనటువంటి యొక్క దీనిలో ఉన్నటువంటి గోపికల యొక్క భక్తి కూడాను ఆ విధమైనటువంటి సంకీర్తన కూడాను ఒక విధమైనటువంటి ద్వైతంతో కూడినటువంటిదని దానిని కూడా అంత పవిత్రంగా భావించుకోలేదు.
0: దిస్ అనురాగ భక్తి ఫర్ విచ్ ది గోపికాస్ భక్తి ఇస్ అన్ ఎగ్జాంపుల్. సిన్స్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఎ డ్యూయల్ ఫీలింగ్ అండ్ ఎ డ్యూయాలిటీ, దట్ టూ ఇస్ నాట్ ది రైట్.
1: మధుర భక్తి.
0: ది నెక్స్ట్ వన్ ఇస్ మధుర భక్తి.
1: ఇది అందరికీ లభించేటువంటిది కాదు.
0: This is not easily attainable by everyone.
1: ఇది ఒక్క రాధకు మాత్రమే అర్హత కలిగినటువంటిది.
0: రాధా ఇస్ ది ఓన్లీ పర్సన్ హు
1: కృష్ణ అనేటప్పటికి తన దేహముని తాను మర్చిపోయేటువంటిది.
0: ది మోమెంట్ కృష్ణస్ నేమ్ ఇస్ అటర్డ్ షీ యూజ్ టు ఫర్గెట్ హర్ సెల్ఫ్.
1: కానా ఈ ఆరు విధములైనటువంటి యొక్క సంకీర్తనల యందు కొన్ని విధములైనటువంటి యొక్క ద్వైత భావమునే ఉంటున్నాయి కనుక ఇవి కూడా అంత సార్థకమైనటువంటి యొక్క సంకీర్తనలు కావని చెప్పారు.
0: Since in all these six types of sankirtan, there are some kinds of duality everywhere, they are not the right type of sankirtan.
1: Kanukane, inka nalugavudainatundi nama sankirtana.
0: We now come to nama sankirtan, sankirtan of the name.
1: Ee nama sankirtaname sai sarvatra kulanu sthapistu vastunnadu.
0: It is this nama sankirtan sai has been establishing everywhere.
1: Nama sankirtana sarva manavulaku kulanu సర్వత్రా కూడాను సర్వకాలములు ఎందు కూడాను మనస్సునకు హాయి, జగత్తునకు పవిత్రమైనటువంటి యొక్క శాంతిని చేకూర్చేటువంటిది.
0: దిస్ నామ సంకీర్తన్ టు ఆల్ పీపుల్ అట్ ఆల్ టైమ్స్ అండ్ అట్ ఆల్ ప్లేసెస్ కెన్ గివ్ సేక్రెడ్నెస్. అండ్
1: ఈ నామ సంకీర్తన కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ విచ్ కెన్ బి గ్రేటర్ దాన్ దిస్ నామ సంకీర్తన.
1: దివ్యాత్మ స్వరూపులారా, ఈ నామం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: దివ్యాత్మ స్వరూప, ఫ్రమ్ వేర్ హ్యాస్ దిస్ నేమ్ కమ్?
1: దీనికి కొన్ని రకములైనటువంటి వేద ప్రమాణములు ఉంటున్నవి.
0: ఫర్ దిస్ దేర్ ఇస్ అన్ అథారిటీ ఫ్రమ్ ది వేదస్.
1: ప్రాచేతనుడు అనేటువంటి వాడు ఈశ్వరత్వంతో కూడి 100 కోట్ల ఆత్మారామాయణ శ్లోకములు రాశాడు.
0: ప్రాచేతన విత్ డివినిటీ ఇన్ హిమ్ హీ రోట్ 100 crores ఆఫ్ వెర్సెస్ ఆఫ్ ఆత్మారామాయణ.
1: ఈ 100 కోట్ల రామాయణంను ముల్లోక వాసులకు సమంగా పంచిపెట్టమన్నాడు.
0: He said, these 100 crores of verses of Atma Ramayana should be distributed equally between the inhabitants of the three worlds.
1: ఈ విధంగా సమంగా పంచేటప్పటికి 33 కోట్ల 33 లక్షల 33 వేల 333 శ్లోకమును పంచాడు.
0: When he distributed equally in this manner, each one of the worlds got 33 crores, 33 lakhs, 33,333 verses.
1: పంచేటప్పటికి ఒక్క శ్లోకం మిగిలి ఉంది.
0: There was a remainder of one verse.
1: ఈ ఒక శ్లోకమును కూడా అక్షరములు వేరు చేస్తూ వచ్చాడు.
0: He began separating the letters in this verse.
1: ఈ లెటర్స్ లోపల 32 అక్షరములు తేలినాయి.
0: Out of this came 32 letters.
1: ఈ 32 అక్షరములో 10 అక్షరములు ఒక్కొక్క లోకమునకు పంచాడు.
0: From these 32 letters, 10 letters to each of the world have been distributed.
1: ఇంకా 2 అక్షరములు మాత్రమే నిలిచింది.
0: 2 letters remain.
1: ఆ 2 అక్షరములే ప్రేమ. అదే 2 అక్షరములు.
0: Those 2 letters are ప్రేమ. Two letters.
1: ఈ ప్రేమ అనేటువంటి 2 అక్షరములు ముల్లోక వాసులకు సమంగా నిలిచిపోయింది.
0: These 2 letters of prema have been distributed and remained equally.
1: ఆ ప్రేమనే దైవము.
0: That prema is God.
1: దాని వలన ఆ ప్రేమ తత్వమే ఒక పరమాత్మ తత్వము.
0: That aspect of love is God's aspect.
1: ఆ ప్రేమ అనే 2 అక్షరములే రామ అనేటువంటి 2 అక్షరంగా తయారైంది.
0: The same 2 letters became
1: 10 అక్షరములు ఒక్కొక్క లోకమునకు పంచాడు.
0: From these 32 letters, 10 letters to each of the world have been distributed.
1: ఇంకా 2 అక్షరములు మాత్రమే నిలిచింది.
0: 2 letters remain.
1: ఆ 2 అక్షరములు

0: ఆ రెండక్షరములే హరా అనేది.
1: సేమ్ లెటర్స్ బికెమ్ హరా.
0: ఈ విధంగా ఒక్కటికొక్కటికి అన్ని కూడా చేరి రెండు రెండు అక్షరములుగా కృష్ణ, రామ, సాయి, బాబా అన్ని రెండు రెండు అక్షరములుగా తయారైపోయినాయి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్ ఆఫ్ దెమ్ బికెమ్ టూ లెటర్స్, రామ, కృష్ణ, హరి, హర, సాయి, బాబా.
0: ఏ అక్షరమును మనం స్మరించినప్పటికీ ప్రేమ, ఈ ప్రేమనే ప్రధానము. లవ్ ఈజ్ గాడ్, దానిని మనం ప్రధానంగా తీసుకోవాలి.
1: వాట్ ఎవర్ లెటర్స్ వీ మే యూస్, వీ షుడ్ టేక్ లవ్, ప్రేమ యాజ్ ఇంపార్టెంట్. లవ్ ఈజ్ గాడ్.
0: ఈ ప్రేమతోనే మన హృదయాన్ని పెంచుకోవాలి.
1: ఇట్ ఈస్ విత్ దిస్ లవ్ దట్ వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్.
0: ఈ ప్రేమతోనే మన యొక్క భావాలంతా కూడా అభివృద్ధి పరచుకోవాలి.
1: విత్ దిస్ లవ్ వీ షుడ్ ప్రమోట్ ది థాట్స్.
0: ఈ ప్రేమ చేతనే మన పనులన్నీ మనం చేయాలి.
1: విత్ సచ్ లవ్ వీ షుడ్ డు ఆల్.
0: ప్రేమ చేతనే పలుకు పలకాలి.
1: విత్ లవ్ వీ షుడ్ అటర్ అవర్ వర్డ్స్.
0: ఈ విధమైన ప్రేమతో కూడినటువంటి నామమే ఈ సంకీర్తన నామము అని కూడా సార్థకమైంది.
1: ది నేమ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఇన్ దిస్ మేనర్ హ్యాస్ బికమ్ సంకీర్తన.
0: దీనికి నామ అని రెండు అక్షరములు.
1: దేర్ ఆర్ అగైన్ టూ లెటర్స్, నామ.
0: నామ అనేటువంటి దాంట్లో సంఖ్యాశాస్త్రం ఒకటి నిరూపిస్తూ వచ్చింది.
1: నామ, వన్ కెన్ లుక్ ఇన్ టు దిస్ విత్ దిస్ సైన్స్ ఆఫ్ న్యూమరాలజీ ఆఫ్ నంబర్స్.
0: నా ఆ మా మూడు చేరితేనే నామ అయింది.
1: నా ఆ మా బికమ్స్ నామ.
0: నా జీరో,
1: ఆ ఇస్ టూ,
0: మా ఐదు,
1: మా ఇస్ ఫైవ్.
0: జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ సెవెన్.
1: జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఈక్వల్ సెవెన్.
0: కనుకనే ఈ ఏడు స్వరములతో కూడినటువంటిది సప్త స్వరముల యొక్క స్వరూపమే నామా.
1: These seven swaras, the seven tunes, the form of these seven tunes is nama.
0: Shruti, laya, raga, tala, bhava, prema, sannihita. ఈ అన్ని విధములైనటువంటి దీంతో చేరిపోయినటువంటిది.
1: This is consisting of all the seven, shruti, laya, raga, tala, prema, bhava.
0: కనుకనే దీనినే సప్త స్వరములు అన్నారు.
1: This has also been called the Sapta Swara, the seven.
0: దీనిని సప్త లోకములు అన్నారు.
1: Also been called seven worlds.
0: సప్త ఋషులు అన్నారు.
1: Seven rishis.
0: సప్త దినములు. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday. ఇంత సప్త దినములు.
1: Seven days from Sunday, Monday, Tuesday onwards.
0: ఈ విధంగా కొన్ని చేసుకోవటం వల్ల దీనికి సప్తాహము అని కూడా మరొక పేరు వచ్చేసేసింది.
1: Because of the same significance, it has also been called Saptaha.
0: కనుక మనం ఈనాడు చేస్తున్నటువంటి సంకీర్తనం అనేటువంటిది శృతి, లయ, రాగ, తాళ, భావ, సన్నిహితమైనటువంటి యొక్క తత్వంతో మనం కూడి ఉంటుండాలి.
1: సో ది కైండ్ ఆఫ్ సంకీర్తన విచ్ వీ డూ టుడే షుడ్ బి అకాంపనీడ్ బై దీస్ రసాస్.
0: అంతేకాని కేవలం ఏదో పాడుతున్నామంటే ఒక పాడటం కాదు, అది భగవంతుడు ఏమాత్రం కూడా అంగీకరించడు.
1: బట్ ఇఫ్ యూ థింక్ యూఆర్ జస్ట్ సింగింగ్, ఇట్ ఈస్ నాట్ సింగింగ్. గాడ్ విల్ నాట్ అక్సెప్ట్.
0: నీ హృదయం నుండి కూడా రావాలి ఆ యొక్క స్వరము.
1: That swara should come from the depth of your heart.
0: Nee bhavamulo porlali.
1: That thought should be full.
0: Premalo munagali.
1: It should be dipped into
0: tarma yattudu kavali.
1: You should forget your
0: ide tapassu.
1: This is called tapas.
0: Ee vidhamaina sankirtana tanantana tarimpa cheyatame kaakunda vishwamunu kudanu tarimpa chestundi.
1: Such sankirtan will liberate not only the individual but the entire community.
0: Prema swarupulara. ఏ జపము, ఏ ధ్యానము, ఏ యోగము, ఏ యజ్ఞము, ఏ మెడిటేషను ఏది చేయటానికి మనకు శక్తి లేకపోయినా నామ సంకీర్తన. తామరుని మొదలుకొని పరమహంస వరకు కూడాను నామ సంకీర్తన, నామ సంకీర్తన చాలా సార్థకమైనటువంటిది.
1: ప్రేమ స్వరూప, ఈవెన్ ఇఫ్ యూర్ అనేబుల్ టు డూ ఎనీ జప ఆర్ ధ్యాన ఆర్ యజ్ఞ ఆర్ మెడిటేషన్, దిస్ కైండ్ ఆఫ్ నామ సంకీర్తన కెన్ బి డన్ బై ఎవ్రీ వన్ ఫ్రమ్ ఎన్ హంబుల్ పర్సన్ టు ఏ పరమహంస.
0: నీ హృదయపూర్వకంగా ప్రేమతో ఒక్కతూరి కంఠమెత్తి సమ్యక్ కీర్తనం, నీవు భయభ్రాంతులకు గురి కాకుండా ఒక్కతూరి నీవు ఆనందంగా భగవంతుని పిలుచు, ఆత్తుడై ప్రార్థన చేయి.
1: విత్ లవ్ ఫ్రమ్ ది డెప్త్ ఆఫ్ యువర్ హార్ట్ రేజ్ యువర్ వాయిస్ అండ్ వన్స్ విదౌట్ ఫియర్ లౌడ్లీ.
0: ఇతరుల కోసం నీవు భయపడనక్కర్లేదు.
1: యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ అదర్స్.
0: ఒకరితో భయపడితే వారు మనల్ని తరింపజేయరు.
1: If you are afraid of others, they are not going to give you liberation.
0: ఏ కష్టమునకు ఏ నష్టమునకు ఇతరులు మనం ఆదుకోరు.
1: No one will come to our help when there is any trouble.
0: ఒక్క దైవమే నిన్ను ఆదుకునేటువంటి వాడు.
1: God is the only one who will come to
0: you. ఈనాడు చెప్పి నిన్ను చెడపగలరే కాని రేపటి దినం ఉద్ధారం చేసేటువంటి వ్యక్తి ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: Individuals can only ruin you, but they can never help you at any.
0: స్వార్థము స్వార్థము స్వార్థము స్వార్థము సర్వత్రా స్వార్థం అనేటువంటిది నింపి ఉంటుంది.
1: Selfishness, selfishness, everywhere selfishness is filled.

0: ఈ స్వార్థము అనేటువంటిది కొంతవరకు మించిపోయేటప్పటికి అహంకారం బయలుదేరుతుంది.
1: When this selfishness exceeds limits, it becomes ego.
0: అహంకార స్వార్థములు రెండు గుణము సమ్మిళితమయ్యేటప్పటికే ఒక విధమైనటువంటి తమో గుణం బయలుదేరుతుంది.
1: When the ego and selfishness come together, one gets tamoguna in abundance.
0: ఈ తమో గుణము లోభి యొక్క లక్షణము.
1: This tamoguna is a symptom of the man with greed.
0: కనుకని మనం ఈ విధమైనటువంటి దుర్గుణములకు మనం దూరం కాయేటువంటి నిమిత్తమై ప్రేమను పెంచుకోండి, సమత్వాన్ని అభివృద్ధి చావించుకోండి.
1: In order that we may become distant from such bad qualities, promote prema and love in you.
0: Evvare vidhamuga poyinappudiki nee hrudayanni nirmalanga pettuko.
1: Irrespective of what others may say and what paths others may take,
0: nishartamainatundi deento bhagavantuni prarthinchu.
1: You pray to God in a selfless,
0: nee vishwasam needi.
1: Your faith is yours.
0: Vishwasamunaku no reason, no season.
1: There is no reason and season for your faith.
0: నీ యొక్క రీజన్ కు అతీతమైనటువంటిది విశ్వాసము.
1: యువర్ బిలీఫ్ ఇస్ అబౌవ్ యువర్ రీజన్.
0: నీవు పరులకు బానిస కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బికమ్ ఎ స్లేవ్ టు అదర్స్.
0: నీవు అనుకరణ అనేటువంటి దాన్ని అనుసరించకూడదు.
1: యూ షుడ్ నాట్ ఫాలో అదర్స్.
0: నీ హృదయము నీ ఆత్మను నీవు అనుసరించు.
1: యూ ఫాలో యువర్ హార్ట్ అండ్ యువర్ ఆత్మ.
0: ఈ విధమైనటువంటి యొక్క నాయమాత్మ బలహీనేన లభ్య, నీ బలము నీ ఆత్మశక్తి నీ విశ్వాసమే నిన్ను తరింపచేస్తుంది.
1: యువర్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్, దాట్ విల్ గివ్ యూ లిబరేషన్.
0: కనుకని మన విశ్వాసమును పెంచుకుని మన పవిత్రమైనటువంటి భక్తి ప్రపత్తులను అభివృద్ధి గావించుకుని సాత్వికం నుండి జగత్తునకు ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా మనం తయారు కావాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Promoting your faith, promoting your devotion and belief, I am hoping that you will become citizens and transform yourself as people who are useful to the society and to the world.

0: நடத்த ఇంతకన్నాను వేరెత్తి ఎరుగపరతు సాధు సద్గుణ గణ్యులవు సభ్యులార సాధు సద్గుణ గణ్యులవు సభ్యులార
1: పీపుల్ ఎస్పైర్ ఫార్ exalted positions and good times, but they don't desire jnana, wisdom, and they don't aspire to be wise, endowed with good intellect, nor good conduct either. What else, what more is to be communicated to this assembly of noble souls?
0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: జగత్తులో పాపరులు మొదలుకొని పరమహంస వరకు కూటి పేద మొదలుకొని కోటీశ్వరుని వరకు తనను తాను పరిచయం చేసుకున్న సమయంలో నేను నేను నేను అనేటువంటి పదమును ఉపయోగపెడుతుంటాడు.
1: In this world, right from an ignorant person to the level of the realized soul, from a pauper to a millionaire, everyone introduces himself using this word I.
0: పచ్చి పచ్చి మృగాదులకు మాటలు రాకపోవటం చేత అవి కూడాను నేను నేను అని ఉపయోగించలేకపోతున్నాయి, కానీ వాటికి మాటలే వచ్చి ఉండినా అవి కూడాను నేను నేను నేను అనే పదమును ఉచ్చరించుకుంటుంది.
1: బర్డ్స్ అండ్ బీస్ట్ అనిమల్స్ హ్యావ్ నో వెర్బల్ ఎక్స్ప్రెషన్. హ్యాడ్ దే బీన్ ఎండోడ్ గిఫ్టెడ్ విత్ దిస్ ఎక్స్ప్రెషన్ బై వర్డ్, దే టూ వుడ్ హ్యావ్ యూజ్డ్ దిస్ ఐ టు ఇంట్రొడ్యూస్ దెమ్సెల్వ్స్.
0: నేను అనేటువంటి తత్వము, ఇది ఉపనిషత్ వాక్యము.
1: దిస్ ఐ ఇస్ ఉపనిషదిక్ ఇన్ ఇట్స్ ఆరిజిన్.
0: నేను అనేటువంటి పదము ఆధ్యాత్మిక సంస్కృతి యందు ప్రధాన పదము.
1: దిస్ ఐ ఇస్ ఎన్ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ స్పిరిచువల్ లిటరేచర్.
0: నేను అనే పదము సామాన్యమైనటువంటి పదం కాదు.
1: దిస్ వర్డ్ ఐ is not an ordinary one.
0: Aham Brahmasmi, idi Upanishad vakyamu.
1: The declaration of Upanishad is Aham Brahmasmi.
0: Brahma ku purvame aham anetunte nenu prarambhamaindi.
1: Prior to Brahman, this aham started.
0: Aham Brahmas anaga nenu vachina tarvatane Brahma padam vastundadi.
1: Aham and I, the Brahman, the divine, comes next.
0: Jagat nandu Rama Krishna avataradulu kudanu perlu pettinave kaani avi vaaru kaadu.
1: Incarnations like Rama and Krishna, they were named so, christened so, not born with the name.
0: Vaariki sariyainatvanti pedamu satyamaina peru nityamaina peru aham aham aham.
1: The true name in reality is aham I.
0: Nenu nenu nenu ane padame mottamodati peru bhagavantunaku.
1: The first name of the divine is this I, nenu.
0: Migilina peru anni kudanu vaari aanandamunakai vaari santriptanakai praaptutamainatundi okka jagattunakai pettukunna perle kaani nijamaina peru aham aham.
1: The rest of the names given to us are for worldly utility, worldly value, and for our pleasure and satisfaction.
0: Kevalamu manasse yokka vikaram chetane ee bhrantulanu manamu abhruthi gavinchukuntunnam.
1: The illusions are due to our mental perversions.
0: మనసు వంపు లేక చేసుకోవటం చాలా కష్టం.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్ట్రైటన్ అవర్ మైండ్ వితౌట్ ఎనీ బెండ్.
0: బ్రాను తిప్పవచ్చు మరి వంపు లేకుండా.
1: వీ కెన్ స్ట్రైటన్ ఎ ట్రీ వితౌట్ ఎనీ బెండ్ ఎనీవేర్.
0: తిప్పవచ్చు ఇది తిన్నగాను.
1: వీ కెన్ స్ట్రైటన్ ఇట్.
0: మనసు తిప్పగలరా మరి వంపు లేకుండా?
1: కెన్ యూ స్ట్రైటన్ యువర్ మైండ్ వితౌట్ ఎనీ బెండ్?
0: ఇది అసాధ్యము.
1: ఇట్స్ ఇంపాసిబుల్.
0: కనుక మనసును సక్రమమైన మార్గంలో పెట్టుకోవటమే సాధన యొక్క ప్రధాన లక్ష్యము.
1: ది ఎయిమ్ ఆఫ్ స్పిరిచువల్ పర్స్యూట్ ఈస్ టు స్ట్రైట్ అవర్ మైండ్ టు సెట్ ఇట్ రైట్ అండ్ ప్రాపర్.
0: లోకములో అనేక మంది అనేక విధములైన సాధనలు సలుపుతున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ మెనీ అండర్టేక్ సెవెరల్ స్పిరిచువల్ ఎండివర్స్.
0: ఈ సాధనలన్నీ కూడాను మానసిక యొక్క వికారములకు అంతై తృప్తిని అందించినవి.
1: ఆల్ ది స్పిరిచువల్ పార్ట్స్ విల్ గివ్ అస్ సైకలాజికల్ సాటిస్ఫాక్షన్.
0: కానీ నిజమైన తృప్తిని అందించినది నేను నేను నేను.
1: ఇన్ ఫ్యాక్ట్ ద రియల్ సాటిస్ఫాక్షన్ యూ గెట్ బై యూజింగ్ దిస్ వర్డ్ ఐ.
0: భగవత్ తత్వాన్ని గుర్తించుకునలేనటువంటి ప్రతి మానవుడు కూడాను అనేక విధములైనటువంటి పేర్లతో రూపములతో ఆరాధన సలుపుతున్నారు.
1: Many who cannot understand the reality and the significance of the divinity give names and forms to God.
0: బ్రహ్మాండం అంతట ప్రబలచుండెడి తనకు ఆలయంబున మర్చ నలవయగునా.
1: The God is universal, all pervading. Can you limit him in a temple?
0: కోటి సూర్యుల కాంతి మేటి కలిగిన తనకు ప్రమిద దీపమునే వారు పట్టగలరు.
1: When God has got the effulgence and brilliance of 1 crore of suns, can you hold a lamp in front of him?
0: అజహరాదులకైన అందని తనకును ఏ రూపు నివుగన ఎవరి తరము.
1: When Brahman, the creator, himself cannot comprehend the divinity, what form can you give him?
0: సర్వ జలములయందు సంచరించేటి తనకు సరైన పేరు సాధ్యమగున.
1: When God dwells in all of the beings, what name can you give him?
0: బ్రహ్మాండమంతయు బొజ్జలోనున్నట్టి బచ్చబోజ్యము తనకు పెట్టదగున.
1: When the entire universe lies there in his belly, can you feed him with any food?
0: వసుదయ్యుచున్నది రామకృష్ణ యనుచు.
1: We just give them the names Rama and Krishna.
0: ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన ఈ జగత్తునందు ఈ విధమైన పేర్లు పెట్టుకుని భగవంతుని ఆరాధనలు సలుపుతున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ టెంపరీ అండ్ ఎఫీమరల్ వి వర్షిప్ గాడ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని యొక్క పేరు నిత్య సత్యమైనటువంటి పేరు అహం అహం.
1: ద నేమ్ ఇన్ రియాలిటీ విచ్ ఇస్ ఎటర్నల్ ఈస్ అహం.
0: నేను అనేటువంటి పదమే ప్రథమ పేరు.
1: నేను ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: అందువల్లనే 4 ఉపనిషత్తులు కూడాను అహం బ్రహ్మాస్మి.
1: అండ్ హెన్స్ ఉపనిషత్ డిక్లేర్డ్ ఐఎమ్ గాడ్.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఐఎమ్ ప్రజ్ఞాన.
0: అహమాత్మ బ్రహ్మ.
1: ఐఎమ్ ద సోల్ ద బ్రహ్మన్.
0: తత్త్వం అసి.
1: తత్వమసి.
0: వేదమునందు మహావాక్యములుగా ప్రకటించవచ్చింది.
1: These are the main dicta of Veda.
0: Kanuka vedavakyam kudanu ekoham bahusyam.
1: The declaration of Veda is one manifests into many.
0: Ekam sat vipra bahuda vadanti.
1: The Veda also declared the one reality is interpreted okkate and experienced differently.
0: Ekam
1: reality is the only one.
0: Aa okkate aham.
1: That ultimate reality is aham.
0: Ee ahamuku అనేక విధమైనటువంటి రూపనామములు కల్పించి మానవుడు తృప్తి పొందుతున్నాడు.
1: డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ హావ్ బీన్ అట్రిబ్యూటెడ్ టు ద డివైన్ ఫర్ వర్షిప్.
0: కనుక మానవుని తృప్తి నిమిత్తమై ఈ మనస్సు అనేక రకములైనటువంటి యొక్క ఆటలు ఆడుతూ ఉన్నది.
1: ఇట్ ఈస్ ఓన్లీ టు కన్ఫర్ సాటిస్ఫాక్షన్ టు ద హ్యూమన్ బీయింగ్స్ వీ కెన్ అండర్స్టాండ్ ఇట్స్ ఆల్ ద గేమ్ ఆఫ్ ద మైండ్.
0: ఎవరి తరము కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు సెట్ ద మైండ్ రైట్.
0: చీమలో దోమలో అన్ని ప్రదేశముల పైన వాలుతుంటాయి, కానీ అగ్ని పైన మాత్రం వాలం.
1: ది యాంట్స్ అండ్ మస్కిటోస్ ఫాల్ ఆన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ బట్ నెవర్ ఆన్ ద ఫైర్.
0: అదే విధంగానే ఈ మనస్సు సర్వత్రా సంచరిస్తుంది.
1: మైండ్ మూవ్స్ అబౌట్ ఆల్ ఓవర్.
0: సర్వ విషయములను ఆకర్షిస్తుంది.
1: ఇట్ అట్రాక్ట్స్ ఆల్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్.
0: కానీ దైవం వైపున మాత్రము ఇది మనసు నిలవదు.
1: బట్ మైండ్ విల్ నెవర్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
0: ఏ మనసు దైవం వైపున స్థిరంగా నిల్చునో అట్టి మనసే నిజమైనటువంటి మనసు.
1: యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ద ట్రూ మైండ్ ఇఫ్ ఇట్ రిమైన్స్ స్టడీ ఇన్ గాడ్.
0: కనుక మనస్సును దైవం వైపున నిశ్చలంగా నిర్మలంగా నిస్వార్థంగా ఉపయోగపెట్టుకోవటం ప్రధానమైనటువంటి సాధన.
1: ద మెయిన్ స్పిరిచువల్ పాత్ ఇట్స్ అబ్జెక్టివ్ లైస్ ఇన్ కీపింగ్ అవర్ మైండ్ స్టడీ ఇన్ గాడ్ సెల్ఫ్లెస్లీ ప్యూర్ అండ్ అన్సలీడ్.
0: కనుక మనో నిగ్రహం నిమిత్తమై ఈనాటి సాధనలన్నీ కూడాను జరుగుతూ ఉన్నాయి.
1: వి ఫాలో స్పిరిచువల్ పాత్స్ టు కంట్రోల్ అవర్ మైండ్.
0: నవవిధ మార్గములు ఎందుకు కూడాను మనస్సు అర్పితమే ప్రధానమైన లక్ష్యము.
1: ఇన్ ఆల్ ది 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ ద సరెండర్ ఆఫ్ ద మైండ్ ఇస్ ఇంపార్టెంట్.
0: నవవిధ మార్గములు ఎందు ఈ మనస్సు యొక్క నిగ్రహమే ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: కంట్రోల్ ఆఫ్ ది మైండ్ ఈస్ ద చీఫ్ ఎయిమ్ ఇన్ ఆల్ ద 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్.
0: శ్రవణం,
1: లిజనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: ఆత్మ నివేదనం,
1: సరెండర్.
0: ఆ నివేదన కావాలి.
1: దట్ సరెండర్ ఇస్ నెసెసరీ.
0: మనస్సు అనగా కేవలము ప్రత్యేకమైనటువంటి యొక్క సంకల్పంలో మూట కాదు.
1: మైండ్ ఈజ్ నాట్ మియర్లీ ఎ బండల్ ఆఫ్ థాట్.
0: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క ధర్మము.
1: ఇట్ ఈస్ వరల్డ్లీ.
0: ఇది ఏమిటి అనిగా వస్త్రం అంటారు మీరు.
1: ఇఫ్ యూ ఆస్క్ వాట్ ఇట్ ఈస్ ఇట్ యూ విల్ సే ఇట్స్ ఎ పీస్ ఆఫ్ క్లాత్.
0: కానీ దిస్ ఈజ్ నాట్ పీస్ ఆఫ్ క్లాత్, దిస్ ఈజ్ థ్రెడ్.
1: ఇట్ ఇస్ నాట్ పీస్ ఆఫ్ క్లాత్, ఇట్స్ బండల్ ఆఫ్ థ్రెడ్స్.
0: దిస్ ఇస్ నాట్ థ్రెడ్, దిస్ ఈజ్ కాటన్.
1: దేర్ ఆర్ నాట్ థ్రెడ్స్ ఎయిదర్, ఇట్స్ కాటన్.
0: కాటన్ నుంచి థ్రెడ్ కావటము, థ్రెడ్ నుంచి వస్త్రం కావటం.
1: Cotton is made into threads and threads are interwoven.
0: అదేవిధంగానే యు ఆర్ నాట్ వన్ పర్సన్.
1: లైక్ వైజ్ యు ఆర్ నాట్ వన్ పర్సన్
0: బట్ త్రీ.
1: బట్ త్రీ.
0: ది వన్ యూ థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ.
1: ది వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ద ఫిజికల్ బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్ బాడీ.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ మెంటల్.
0: ది వన్ యూ రియలీ ఆర్ దట్ ఈస్ ఆత్మ.
1: ది వన్ యూ రియలీ ఆర్ దట్ ఈస్ ఆత్మ.
0: అది ఏ ఐ.
1: That is I.
0: అది ఏ బ్రహ్మము.
1: That is Brahman.
0: అది ఏ దైవము.
1: That is God.
0: కనుకనే దైవమునకు ఎట్టి పేరు కూడా లేదు.
1: God has no particular name.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
1: Divinity is attributeless, formless, pure, unsullied, immortal, ever effulgent, ever brilliant.
0: ఏదో ఒక ఆకారంగా కల్పించుకుని మానవుడు తృప్తి నిందుతున్నాడు.
1: వీ డిరైవ్ సాటిస్ఫాక్షన్ బై అజ్యూమింగ్ ఎ ఫార్మ్ టు గాడ్.
0: కట్టకడపటికి సర్వరూపములు కూడాను ఏకం కావాలి.
1: ఫైనలీ వీ షుడ్ రీచ్ ద స్టేట్ ఆఫ్ ఫార్మ్లెస్నెస్.
0: కనుకనే ఏకం సత్ విప్రా బహుధా వదంతి. బ్రాహ్మణులు ఉన్న ఒక్కటినే అనేకంగా వర్ణిస్తూ వచ్చారు.
1: సో స్కాలర్స్ డిస్క్రైబ్ నరేటెడ్ in a different way the same reality which is one.
0: Kerala yendu.
1: In Kerala
0: Bali Chakravarti,
1: Emperor Bali,
0: Vamana Murti ki,
1: to Vamana,
0: moodu adugulu daanam adigina cheyatam vachindi.
1: Who gave in charity the 3 footsteps.
0: Bali Chakravarti ye goppa raju.
1: Bali is a great emperor.
0: Mahatyagi.
1: He is the one of sacrifice.
0: Parama bhaktudu.
1: An ardent devotee.
0: అలాంటి పరమభక్తుడైనటువంటి దీనికి వామనమూర్తి చిన్న వాడు అయి వచ్చాడు.
1: వామన ఆస్క్ ఫర్ ఎ సింపుల్ థింగ్ ఫ్రమ్ దిస్ ఎంపరర్.
0: ఈ చిన్న రూపమును ఎందుకు ధరించాడు వామనుడు?
1: వామన వై షుడ్ హి కమ్ ఇన్ దట్ వార్ ఫామ్.
0: భిక్షమడిగేటువంటి వాడు చిన్నవాడే కానీ పెద్దవాడు కాదు.
1: ద వన్ హూ ఆస్క్స్ ఈజ్ స్మాల్, హీ కెనాట్ బి గ్రేట్.
0: కనుకనే బలిచక్రవర్తి గొప్ప మహారాజు.
1: బలి ఈజ్ అ మైటీ ఎంపరర్.
0: చక్రవర్తి దగ్గరికి భిక్షమడుకోవడానికి వచ్చినప్పుడు నారాయణమూర్తి కూడాను చిన్నవాడయ్యాడు.
1: నారాయణమూర్తి, గాడ్ హింసెల్ఫ్, కేమ్ ఇన్ ఎ స్మాల్ ఫార్మ్ బికాస్ హీ కేమ్ దేర్ టు బెగ్.
0: లక్ష్మీవాహనము లక్ష్మి ఎందే ఉంటుండగా, అనగా పక్షివాహన నరికి అక్షి వచ్చమందే ఉండగా బిచ్చమెత్తిన ఏడే బిడిపడిక.
1: విష్ణు హింసెల్ఫ్ హూ హాస్ గాట్ ద బర్డ్ యాజ్ ద చారియట్ అండ్ ద గాడెస్ ఆఫ్ వెల్త్ రైట్ ఆన్ హిస్ చెస్ట్, వై షుడ్ హీ ఆస్క్ ఫర్ ఎనీథింగ్.
0: కనుక భగవంతుడు కూడాను చిన్నవాడికి అయినప్పుడే బిచ్చమెత్తుతూ వచ్చాడు.
1: గాడ్ ఆల్సో హ్యాస్ టేకెన్ ఎ స్మాల్ డ్వార్ఫ్ ఫామ్ బికాస్ హీ వాంటెడ్ టు బెగ్.
0: ఆ చిన్నవాని పాదములు మరింత చిన్నవి.
1: అండ్ వాట్ హీ ఆస్క్డ్ ఇస్ స్టిల్ స్మాలర్.
0: మూడు అడుగులు మాత్రమే అడిగాడు.
1: జస్ట్ హీ ఆస్క్ ఫర్ 3 ఫుట్ స్టెప్స్.
0: కానీ ముల్లోకములంతా సాధించాడు.
1: బట్ యెట్ హీ కుడ్ విన్ ఓవర్ ఆల్ ద 3 వరల్డ్స్.
0: శుక్రాచార్యుడు చెప్పాడు.
1: శుక్రాచార్య ప్రిసెప్టర్ సెడ్,
0: బలి చక్రవర్తి యొక్క గురువు,
1: హీ ఈజ్ ది ప్రిసెప్టర్ ఆఫ్ బలి.
0: బలి ఇతను సామాన్యుడు కాదు.
1: బలి ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
0: సాక్షాత్ నారాయణమూర్తి.
1: ఈజ్ గాడ్ హింసెల్ఫ్.
0: నీవు అతనికి మాట ఇవ్వద్దు.
1: డోంట్ గివ్ ఎ ప్రామిస్.
0: దానికి బలిచక్రవర్తి చెప్పాడు.
1: బలి ఆన్సర్డ్ దిస్ వే,
0: ఇచ్చిన మాటను తప్పను నేను.
1: ఐ విల్ నెవర్ విత్డ్రా మై ప్రామిస్.
0: మాట తప్పినేని మరినడు అవుతాడా?
1: ఇఫ్ ఐ గో బ్యాక్ బై ది ప్రామిస్ గివెన్ కెన్ ఐ బి ఎ కింగ్? నో.
0: కనుక నేను ఇచ్చాను మాట.
1: ఐ గివ్ ది ప్రామిస్.
0: ఏమైనా సరియే నేను తప్పకిస్తానన్నాడు.
1: కమ్ వాట్ మే ఐ విల్ ఫుల్ఫిల్ మై ప్రామిస్.
0: కనుక భగవంతుని యొక్క వాక్యమునకు అడ్డు తిరిగేటువంటి వ్యక్తిని చాలా తక్కువ.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ వర్ వెరీ ఫ్యూ ఆర్ నన్ హూ వుడ్ ట్రాన్సెండ్ డిజోబే గాడ్స్ అటరెన్సెస్.
0: వామనుడు అడిగినట్టుగా ఇచ్చాడు 3 అడుగులు.
1: ఎంపరర్ బలి గేవ్ 3 ఫుట్ స్టెప్స్ ఇన్ రెస్పాన్స్ టు ద రిక్వెస్ట్ ఆఫ్
0: వామన. ఒక్క అడుగు భూలోకం అంతా అయిపోయింది.
1: విత్ 1 ఫుట్ స్టెప్ హీ ఆక్యుపైడ్ ద హోల్
0: భూర్భువస్వః.
1: భూర్భువస్వః.
0: ఈ మెటీరియల్ లోకం అంతా కూడా ఒక పాదములకు చేరిపోయింది.
1: ది ఎంటైర్ మెటీరియల్ వరల్డ్ ఈజ్ ఆక్యుపైడ్ బై జస్ట్ 1 ఫుట్ స్టెప్.
0: సువహ
1: సువహ
0: భూర్భువస్వహ
1: భూర్భువస్వహ.
0: భూవం అనగా భావముతో కూడినటువంటి ఒక లోకము.
1: ద భూవర్ రిఫర్స్ టు ద రెల్మ్ ఆఫ్ థాట్.
0: అదే మైండ్.
1: దట్స్ ద మైండ్.
0: సువర్లోకము.
1: సువర్లోక.
0: అదే ఆత్మతత్వము.
1: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది సెల్ఫ్.
0: కనుకనే మెటీరియల్ లోకము,
1: one the material
0: భావలోకము,
1: the realm of thought,
0: ఆత్మలోకము,
1: and that of the
0: మూడు చేరి ఒక్కటే.
1: The matter, the thought and ఆత్మా are one.
0: కనుక భగవంతుని యందు కేవలము అనంతమైనటువంటి శక్తి కలదు.
1: God is infinite in his power.
0: ఇటువంటి శక్తిమయుడైనటువంటి భగవంతునకు ఏది సాధ్యం కాదు.
1: What is it that's not possible to God who is so powerful?
0: కేరళ దేశము మహాత్యాగ భూమి.
1: Kerala is the land of sacrifice.
0: Bhakti prapattulaku aatapattu.
1: It is the center of all devotion and steadfastness.
0: Tyagamanaku puttinillu.
1: It is the birthplace of sacrifice.
0: Yetti bichagadaina kudanu tanaku tagindanto bichamistuntadu.
1: Any needy person would receive the alms that he would ask for.
0: Yavadu ledu ani cheppetuvanti vyakti ledu.
1: Nobody would deny the alms to anyone who approaches.
0: Atuvanti punya bhoomi endu,
1: the land of merit,
0: బలిచక్రవర్తి పుట్టాడు.
1: దట్ వాజ్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ ఎంపరర్ బలి.
0: ఈ బలిచక్రవర్తికి,
1: ఫర్ దిస్ బలి,
0: గురువు శుక్రాచార్యుడు.
1: ద ప్రిసెప్టర్ హ్యాపెన్ టు బి శుక్రాచార్య.
0: ఈ శుక్రాచార్య గురువాజ్ఞ కూడాను మీరి,
1: ఇన్ ఫ్యాక్ట్ హి డిసోబేయ్డ్ హిస్ గురు.
0: దైవానికి అర్పితం చేశాడు.
1: హి సరెండర్డ్ హింసెల్ఫ్ టు గాడ్.
0: దైవానికి అర్పితం చేసినటువంటి వ్యక్తి ఒక్క బలిచక్రవర్తి.
1: Emperor Bali is the only one who has surrendered
0: Bhudanamu,
1: to God.
0: Godanamu, Annadanamu, Sarvadanamu, Suvarnadanamu, Annidanamlu Chesevarunnaru.
1: In fact, there are many people who would offer him charity, the cow, the food and
0: clothing. Balichakravarti tanantane danam cheskunnadu.
1: Emperor Bali has surrendered himself to God.
0: Atti punya bhumi Kerala desham.
1: Kerala is punya bhumi, the land of merit.
0: Edo konni కాల ప్రభావం చేత కొన్ని మార్పులు జరగవచ్చునే కానీ మొదటి నుండి కూడాను భారతదేశము చాలా వెనకెక్కినటువంటి కేరళ దేశం.
1: విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్స్ థింగ్స్ మైట్ హావ్ చేంజ్డ్ బట్ యెట్ కేరళ ఈజ్ నోన్ ఫర్ డివోషన్.
0: అక్కడనే ప్రహ్లాదుడు కూడా పుట్టాడు.
1: కేరళ ఇస్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ ప్రహ్లాద.
0: ప్రహ్లాదుడు కూడాను తండ్రి ఆజ్ఞను ధిక్కరించాడు.
1: ప్రహ్లాద ఆల్సో డిసోబెయిడ్ ద ఫాదర్.
0: ధిక్కరించి హరికినే నేను అర్పితమైపోయాను.
1: ప్రహ్లాద సరెండర్డ్ హింసెల్ఫ్ టు హరి గాడ్.
0: కానీ తండ్రి అయినటువంటి యొక్క ఇతను కేవలము భగవంతునికి దూరమయ్యాడు.
1: బట్ ది హిరణ్యకశిపు ఫాదర్ హ్యాడ్ టోటల్ హేట్రెడ్ టువర్డ్స్ గాడ్.
0: మానమని చెప్పాడు.
1: హి సెడ్ గివ్ ఇట్ అప్.
0: ఈ ప్రామిస్ ను వదులుకోమన్నాడు.
1: హి సెడ్ డోంట్ అబైడ్ బై ద ప్రామిస్ గివెన్.
0: పలుకు చెప్పి తప్పుట కంటే పాడి ఉన్నే.
1: అండ్ ఇట్ ఇస్ ద రిప్లై ఆఫ్ ది ఎంపరర్, హావింగ్ గివెన్ ద ప్రామిస్ కెన్ ఐ విత్డ్రా.
0: నేను తప్పను తండ్రి.
1: హి సెడ్ ఐ విల్ నాట్ డు దట్.
0: అతనికి ఇచ్చిన మాట తప్ప నెరవేరుస్తాను.
1: బలి సెడ్ ఐ విల్ సర్టన్లీ ఫుల్ఫిల్ ద ప్రామిస్ గివెన్.
0: ఇలాంటి మహనీయులంతరు కూడాను పవిత్రమైన కేరళలో పుట్టినటువంటి వారు.
1: ఆల్ నోబుల్ సోల్స్ హ్యావ్ టేకెన్ బర్త్ ఇన్ దట్ హోలీ ల్యాండ్ ఆఫ్ కేరళ.
0: ప్రహ్లాదుడు మహాజ్ఞాని.
1: ప్రహ్లాద ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: మహాత్యాగి.
1: ఇస్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: పరమ భక్తుడు.
1: ఇస్ ఎన్ ఇంటెన్స్ డివోటీ.
0: ఇలాంటి పరమ భక్తుడైనటువంటి వాడు తండ్రి తల్లి ఎవరు చెప్పినప్పటికీ వినలేదు.
1: ప్రహ్లాద డిడ్న్ట్ పే హీడ్ టు ద వర్డ్స్ ఆఫ్ హిస్ ఫాదర్ ఆర్ మదర్.
0: సైంటిస్ట్ అంతా కూడాను భగవంతుడు ఏదో ఒక ప్రదేశంలో లేడు, ఎక్కడ చూసినా ఉన్నాడని చెప్తుంటారు.
1: మెనీ ఆఫ్ ది ఇన్వెస్టిగేటర్ సైంటిస్ట్ సే దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్.
0: కానీ కొంతమంది సైంటిస్ట్ భగవంతుడే లేడు అంటుంటారు.
1: బట్ ద మోడర్న్ సైంటిస్ట్ డినై గాడ్స్ ఎగ్జిస్టెన్స్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: భగవంతుడు లేనటువంటి స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: సర్వత పాణిపాదం.
1: His feet are everywhere.
0: Sarvata srutimalloke.
1: His heads and ears are everywhere. And he installed himself everywhere.
0: Thanu lenetundi sthaname ledu.
1: There's no place where he does not exist.
0: Hindukaladandu ledani sandeham varadu.
1: Never doubt that God is here and he is not there.
0: Sarvopagatundu endendu vetakichuchina andande kaladu.
1: Wherever you search, wherever you want him, you will find him there.
0: Prahladudu gantavale vaagi cheppinatundi vaadu.
1: That was the strong faith of Prahlada.
0: ప్రహ్లాదుడు చిన్నపిల్లవాడు.
1: ప్రహ్లాద వాస్ టైనీ టాట్.
0: ఈనాటి సైంటిస్ట్ అంతా ఎంతో గొప్పవారు.
1: ద సైంటిస్ట్ ఆర్ గ్రేట్ టుడే.
0: తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు కూడాను గొప్ప సైంటిస్ట్.
1: ద ఫాదర్ ఆఫ్ ప్రహ్లాద హిరణ్యకశిపు ఇస్ ఎ రిప్యూటెడ్ సైంటిస్ట్.
0: కానీ హిరణ్యకశిపుడు కూడాను చంద్రమండలము సూర్యమండలము వెళ్లాడు.
1: హిరణ్యకశిపు రీచ్డ్ మూన్ అండ్ సన్.
0: కానీ నక్షత్ర మండలం కూడాను వెళ్లాడు.
1: హీ రీచ్డ్ ఈవెన్ స్టార్స్.
0: ఆ నక్షత్ర మండలం లోపల ధ్రువ నక్షత్రాన్ని పోయి సోకేటప్పటికి భూమి తిరిగిపోయింది.
1: బై ది టైమ్ హీ రీచ్ దట్ స్టార్ ధ్రువ ద హోల్ ప్లానెట్ ఎర్త్ టర్న్డ్.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క సాహసానికి పూనుకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ సచ్ వేల అండ్ కరేజ్.
0: అలాంటి సైంటిస్ట్ అంతా కూడాను నేటి వరకు కూడాను కేవలం తెలుసుకోలేకపోయారు.
1: We do not find scientists of this day who could accomplish to that level.
0: ఒక ప్రేమ తత్వం చేతనే భగవంతుని కనుకోవచ్చును.
1: But you can know God only by following the path of love.
0: ప్రేమ తప్ప అన్య మార్గములకు ఏది అవకాశం లేదు.
1: There is no other path other than path of love.
0: కనుక ప్రేమనే ప్రధానమైనటువంటిది.
1: Love is most important.
0: ప్రేమ లేపన తనకు తానే అర్పితమయ్యేటువంటిది.
1: In fact, love would help you to surrender.
0: ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని ఆనాటి నుంచి నేటి వరకు కూడాను పెద్దలు ప్రబోధిస్తూ వచ్చారు.
1: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ ఎల్డర్స్ సిన్స్ దెన్.
0: ముఖ్యంగా భగవంతుని నామము తలుచుకోవాలంటే అహం బ్రహ్మాస్మి.
1: ఇఫ్ యూ వాంట్ టు నో గాడ్స్ నేమ్ ద ఫస్ట్ వన్ ఇస్ ఐ అహం.
0: అది ఏ బ్రహ్మ.
1: దట్ ఈస్ బ్రహ్మ.
0: అది ఏ భగవంతుడు.
1: దట్స్ గాడ్.
0: అది ఏ ఆత్మ.
1: దట్ ఈస్ సెల్ఫ్.
0: అదే పరమేశ్వరుడు.
1: దట్స్ గాడ్ హిమ్సెల్ఫ్.
0: అదే జ్యోతిర్మయము.
1: దట్స్ లైఫ్.
0: అదే నిత్యానందమయము.
1: దట్స్ ఇటర్నల్.
0: అదే పరాత్పరమయము.
1: సుప్రీం బ్లిస్.
0: అదే ఆనందమయము.
1: దట్స్ బ్లిస్.
0: అంత అహం అహం అహం.
1: దిస్ ఐ ఈస్ బ్లిస్. దిస్ ఐ ఈస్ సుప్రీం బ్లిస్. దట్ ఈస్ ఎటర్నల్ బ్లిస్.
0: ఈ ఐ లోపలనే సర్వము ఇమిడి ఉంటున్నాయి.
1: ఎవ్రీథింగ్ ఈస్ కంటైన్డ్ విత్ ఇన్.
0: అయ్యా నీవు ఎప్పుడు వచ్చావు అని ప్రశ్నిస్తే,
1: ఇఫ్ వి క్వశ్చన్ వెన్ డిడ్ యూ కమ్,
0: నేను నిన్న వచ్చాను అంటాడు.
1: ఐ కేమ్ యెస్టర్డే.
0: నిన్న వచ్చినది ఎవరు?
1: హూ కేమ్ యెస్టర్డే?
0: నీవా ఈ దేహమా?
1: యు ఆర్ యువర్ బాడీ.
0: దేహం వచ్చింది కానీ నీవు రాలేదు.
1: బాడీ కేమ్ నాట్ యు.
0: దేహమునే నేనని భావించి నిన్న వచ్చానంటున్నావు.
1: యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ అండ్ రిప్లై ఐ కేమ్.
0: నేను తెల్లవారు వస్తుండగానే కాలు జారి పడ్డాడు, కాలు విరిగింది.
1: నెక్స్ట్ మార్నింగ్ వాట్ హ్యాపెండ్ వాస్ డ్యూ టు స్లిప్ హీ సస్టైన్డ్ ఫ్రాక్చర్.
0: నా కాలు విరిగింది అంటున్నాడు.
1: My leg fractured, you say.
0: నిన్న దేహమే తాననే భ్రాంతితో నేను నిన్న వచ్చానంటున్నాడు.
1: Identifying with the body, you said, I came yesterday.
0: ఈనాడు కాలు విరిగేటప్పటికి నా కాలు అంటున్నాడు. కాలు తనకంటే ప్రత్యేకమైనది కదా.
1: And today you say, my leg. It means you are different from your body.
0: ఈ మై లెగ్ అనేటువంటిది మై ఎవరు?
1: When you say my leg, who is this my?
0: ఇది లెగ్ నీవు కాదు.
1: You are not the leg.
0: దేహం నీవు కాదు.
1: You are not the body.
0: కేవలము నేను అనేటువంటిది ప్రత్యేకంగా ఉంటుండాలి.
1: The real you is I.
0: ఈ విధంగా నిత్య జీవితంలో మనము ప్రతి చిన్న పదమును కూడాను ఉపయోగపెట్టినప్పుడు ఐ ఐ ఐ ఐ ఐ అనేటువంటి పదమే నిత్య సత్యమైనటువంటి పదము.
1: ఇన్ ఎవ్రీ కాంటెక్స్ట్ అండ్ సిచ్యువేషన్ వీ మేక్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తన యందు ఉన్నటువంటి ఐ.
1: ఎవ్రీ వన్ షుడ్ నో ది ఐ విదిన్.
0: ప్రతి వ్యక్తి ఎందుకు కూడాను నేను అనేటువంటి సమానంగా ఉంటుండాలి.
1: దిస్ ఐ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీబడి.
0: సర్వుల యందు ఉండినటువంటి దైవత్వము ఆ ఐ ఒకటే.
1: God is one and the same in the form of I.
0: Vasyam mitam jagat.
1: The whole universe is full of the divinity.
0: Prati vyakti endukunu unnatundi paramaatmalu I aneetundi.
1: God is present in everyone in the form of I.
0: Nenu aneetundi ekkada undo akkadanta bhagavantu unnadu.
1: Wherever you have I, there is God.
0: Nenu aneetundi padam lenappudu bhagavantude ledu.
1: Where there is no I, there is no God, you can say.
0: కనుకనే ప్రతి మానవుని ఎందుకును నేను అనేటువంటిది సర్వల ఎందుకును నిండి ఉన్నది.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ డిక్లేర్స్ హింసెల్ఫ్ యాజ్ ఐ.
0: అహం స్వరూపమే మానవుని యొక్క ఆకారము.
1: అండ్ దట్ ఈస్ హిస్ ఫామ్.
0: కనుక అహం అనేటువంటిది నేను అని.
1: అహం ఈస్ ఐ.
0: నేను అనేటువంటిది ఉన్న చోట భగవంతుడు ఉన్నాడు.
1: వేర్ దేర్ ఇస్ ఐ అహం దేర్ ఇస్ గాడ్.
0: భగవంతునికే నేను నేను అనే పేరు.
1: గాడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఐ.
0: అహం బ్రహ్మాస్మి.
1: I is divine.
0: Nene daivamu.
1: I am God.
0: Daivam rendavadi. Nenu modati.
1: I comes first, God next.
0: Kanukane prati okkaru kudanu I aneetundi padam unna chotu daivam unnadu aneetundi vishwasanni manam penchukovali.
1: We should develop strong faith in this declaration. Wherever there is I, there is God.
0: Sarva sukhadukku manukudanu ayye moola karanamu.
1: This I is responsible for all kinds of things that we have.
0: కష్టసుఖములకంత అయ్యే కారణము.
1: For all kinds of things that we pass through.
0: ఐ అనేటువంటిది నేను అనేటువంటిది లేకుండా ఏ సుఖ దుఃఖము లేదు.
1: Without this I, there's no comfort at all.
0: ఇది నా మనసు.
1: This is my mind.
0: ఇది నా బుద్ధి.
1: My intellect.
0: ఇది నా హ్యాండ్.
1: My hand.
0: నా లెగ్.
1: My leg.
0: అంత నాది నాది అంటున్నావు. Who are you?
1: Everything you say mine, then who are you?
0: దీనికి ప్రశ్న వేసుకుంటే ఏది నీవు కాదు.
1: To this question you have no response.
0: My mind, my buddhi, my chittamu, my indriyam, my antakarana, but who am I?
1: We say my senses, my mind, my intellect, then who am I?
0: Ee question vesukunte ivanni neevu kaadu.
1: When you put this question, you are none of these.
0: Akara drishyamle kaani
1: they are just in form.
0: Ananda drishyamu kaadu,
1: but they are not the reality, the bliss.
0: Atma drishyamu kaadu,
1: they are nothing to reflect the self.
0: Adi ai,
1: that is I.
0: కాబట్టి ఆ అహం అనేటువంటిది ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: దిస్ అహం ఐ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: వీడు బీదవాడు, వాడు లక్షాధీశుడు అంటున్నారు.
1: హీ మే బి ఎ పాపర్ ఆర్ ఎ మిలియనేర్.
0: ధనంలో లక్షాధీశుడు భిక్షాధీశుడు కావచ్చును, కానీ ఐ అనే పదంలో అందరూ సమానమే.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ వన్ మే బి ఎ పాపర్ అదర్ మే బి మిలియనేర్ బట్ ఐ ఈజ్ కామన్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ ప్రేమనే ఐ.
1: This very love is I.
0: ఈ ప్రేమనే లేకపోయినా మానవుడే లేడు.
1: Without this love, man cannot exist.
0: ప్రతి మానవుని ఎందుకును ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూనే ఉంటున్నది.
1: Love shines in every human being.
0: ఈ ప్రకాశించేటువంటి ప్రేమ తత్వమే ఐ.
1: The shining love in everyone is I.
0: కరెంట్ ఉండినప్పుడే బల్బులన్నీ వెలుగుతూ ఉన్నాయి.
1: When there's current, the light bulbs burn.
0: కరెంటే లేకపోతే ఏ బల్బు వెలగదు.
1: When there's no current supply,
0: చేతులు పనిచేస్తున్నాయి,
1: light would burn.
0: కన్నులు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నాలుక మాట్లాడుతుంది.
1: The eye watches, the ear listens, and the tongue speaks.
0: ఇవన్నింటికి ఐ అనేటువంటి ఒక కరెంట్ ఉండటం చేతనే ఇవన్నీ పని చేస్తున్నాయి.
1: బిహైండ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ఆల్ దీస్ సెన్సెస్ దేర్ ఇస్ ఇన్నర్ ఫ్లో ఆఫ్ ద కరెంట్ ఐ.
0: నీవు చూసేది కన్నులు కాదు.
1: ఇట్స్ నాట్ ది ఐ దట్ సీస్.
0: కన్ను ద్వారా నీవు చూస్తున్నావే కానీ కన్నుల్లో ఉన్నటువంటి ప్రకాశమే దైవత్వం.
1: యు వాచ్ త్రూ ది ఐస్ బట్ ఇన్ రియాలిటీ దేర్ ఇస్ లైట్ విద్ ఇన్.
0: కన్నులు మూసుకో, ఏది కనిపించదు.
1: వెన్ వన్స్ యు క్లోజ్ యువర్ ఐస్ యు డోంట్ సీ ఎనీ.
0: కనుకనే ఈ ప్రకాశము కన్నుల లోపల కనిపించాలి.
1: సో దిస్ లైట్ ఈస్ విత్ ఇన్ ది ఐ.
0: దైవము లేనటువంటి స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: దైవం కానటువంటి పేరే లేదు.
1: దేర్ ఇస్ నో నేమ్ దట్ ఇస్ నాట్ హిస్.
0: సర్వనామములు సర్వస్వరూపములు దైవమే.
1: ఆల్ నేమ్స్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నది.
1: హూ సో ఎవర్ యూ సాల్యూట్ ఇట్ అమౌంట్స్ టు సాల్యుటేషన్ అన్ టు ద లార్డ్.
0: సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే.
1: హూ సో ఎవర్ యూ డినైస్ ఇట్ అమౌంట్స్ టు టోటల్ డినైల్ ఆఫ్ గాడ్.
0: ఎవరిని నీవు దూషించినా నీవు దైవాన్ని దూషించిన వాడే అవుతావు.
1: యూ మే అక్యూజ్ ఎనీబడీ, యూ విల్ బి అక్యూజింగ్ గాడ్.
0: ఎవరిని నీవు గౌరవించినా నీవు దైవాన్ని గౌరవించిన వాడే అవుతావు.
1: యూ మే రెస్పెక్ట్ ఎనీబడీ, ఇట్ ఇస్ టోటల్ రెస్పెక్ట్ టు గాడ్. ఫైనలీ
0: గౌరవ మర్యాదలు అన్ని కూడా ఆత్మ దగ్గర నుంచినే వచ్చినాయి.
1: ద రెస్పెక్ట్ అండ్ కర్టసీ యాక్చువల్లీ రీచ్ ఆత్మ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మొట్టమొదట మనం ఇతరులను గౌరవించాలనుకున్నప్పుడు,
1: when you want to be respected, first of all,
0: నీ గౌరవం కోసం నీవు పాటుపడకూడదు.
1: డోంట్ స్ట్రగుల్ టు ఎర్న్ రెస్పెక్ట్.
0: నీ గౌరవాన్ని ప్రక్కకనెట్టు.
1: బ్రష్ ఇట్ అసైడ్.
0: మొట్టమొదట ఇతరులను గౌరవించు.
1: ఫస్ట్ యు రెస్పెక్ట్
0: అదర్స్. ఇతరులను గౌరవించినప్పుడే నిన్ను ఇతరులు గౌరవిస్తారు.
1: when you respect others, you will be respected.
0: కనుకనే నీవు ఇతరును గౌరవించకుండా నిన్ను అందరూ గౌరవించాలంటే ఎవ్వరూ గౌరవించరు.
1: వితౌట్ రెస్పెక్ట్ ది అదర్స్ యు విల్ నెవర్ బి రెస్పెక్టెడ్ బై ఎనీబడీ.
0: నిన్ను నీవు ప్రేమించిన వాడే పరులంతా ప్రేమించగలడు.
1: వెన్ వన్స్ యు లవ్ యువర్ సెల్ఫ్ యు విల్ బి లవ్డ్ బై ఎవ్రీబడీ.
0: నీ ప్రేమనే నీకు లేనప్పుడు ఇతరులు ఏ రీతిగా ప్రేమించగలవు?
1: వెన్ యు డోంట్ లవ్ యువర్ సెల్ఫ్ హౌ డు యు లవ్ అదర్స్ దెన్?
0: కనుకనే ప్రేమనే ప్రకాశవంతమైనటువంటి యొక్క దైవము.
1: సో లవ్ దట్ ఈస్ ద బ్రిలియన్స్ ఇస్ డివైన్.
0: ఈ ప్రేమనే ప్రకాశవంతమైన నేను.
1: దిస్ లవ్ ఇస్ ద షైనింగ్ ఐ.
0: కనుకనే ఆ ప్రకాశవంతమైనటువంటి దాన్ని నీవు ప్రధానమైన లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: లవ్ దట్ ఈస్ ద లైట్ షుడ్ బి ద మెయిన్ ప్రిన్సిపల్.
0: ఒక రూమ్ లో స్విచ్ వేస్తే ఆ రూమ్ కు మాత్రమే లైట్ వస్తుంది.
1: ఇఫ్ యూ పుట్ ఆన్ ద స్విచ్ యూ విల్ హ్యావ్ ద లైట్ ఇన్ దట్ రూమ్.
0: కానీ ఇంటికంతా లైట్ రావాలంటే మెయిన్ స్విచ్ ఆన్ చేయాలి.
1: ఇఫ్ యూ వాంట్ ద లైట్స్ ఆన్ ఇన్ ఆల్ ద రూమ్స్ యూ షుడ్ పుట్ ఆన్ ద మెయిన్ స్విచ్.
0: చెవు వినాలంటే నీ చెవు మాత్రమే స్విచ్ వేయచ్చు.
1: అండ్ ఇఫ్ యూ వాంట్ టు హియర్ యూ కెన్ పుట్ ఆన్ ద స్విచ్ ఆఫ్ ది ఇయర్.
0: నీ కన్నులు మాత్రం కనిపించాలంటే కన్నుల స్విచ్ నీ వేయచ్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ యూ కెన్ పుట్ ఆన్ ద స్విచ్ ఆఫ్ ది ఐ.
0: నోటితో మాట్లాడాలనుకుంటే నోటి స్విచ్ నీ వేయచ్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు టాక్ యూ కెన్ పుట్ ఆన్ ద స్విచ్ ఆఫ్ ద టంగ్.
0: కానీ ఈ స్విచ్లన్నీ వేరు వేరు.
1: బట్ దీస్ స్విచ్స్ ఆర్ మెనీ.
0: అన్నింటికి నీ మెయిన్ స్విచ్ ఆత్మ, అదే ఐ.
1: బట్ ది మెయిన్ స్విచ్ ఇస్ దిస్ ఐ, ఆత్మ, ద స్పిరిట్.
0: నేను అనేటువంటి ఒక మెయిన్ స్విచ్ వేస్తే సర్వదేహం నందు కూడా ఉన్నట్టు అంగములు ప్రకాశిస్తుంటాయి.
1: వెన్ వన్స్ యూ పుట్ ఆన్ దిస్ మెయిన్ స్విచ్ ఐ ద అహం యూ విల్ హ్యావ్ ద లైట్స్ ఎవ్రీవేర్.
0: కనుక మెయిన్ స్విచ్ ఆత్మస్వరూపము.
1: సో దిస్ మెయిన్ స్విచ్ ఇస్ ద
0: సత్య స్వరూపము.
1: దట్ ఈస్ ద ట్రూ.
0: ఆ సత్యమే దైవ స్వరూపము.
1: దట్ రియాలిటీ ఇస్ డివైన్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: Truth is God.
0: God is truth.
1: God is truth.
0: Love is God.
1: Love is God.
0: Live in love.
1: Live in love.
0: ఈ సత్యాన్ని మీరు మొట్టమొదటి గుర్తించుకుంటే,
1: when once you know this,
0: ఇంతకంటే వేరు సాధన చేయనక్కర్లేదు.
1: No other spiritual practice is needed.
0: మన అందరికీ కూడాను సాక్షిభూతమై ఉన్నటువంటిది దైవం ఒక్కడే.
1: God is an eternal witness.
0: ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క రూపంలో మనము దర్శిస్తున్నాము.
1: We worship and visualize in
0: every form. ఎవరిని చూసినప్పటికీ మనం గౌరవించాలి.
1: And we have to respect any form.
0: ఆ గౌరవాన్ని మనం కూడా పొందుతాం.
1: అండ్ దెన్ యూ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
0: ఇతరులు మనం గౌరవించకుండా పోతే ఎవరూ మనల్ని గౌరవించరు.
1: ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ అదర్స్ యూ విల్ నెవర్ బి రెస్పెక్టెడ్ బై ఎనీబడీ.
0: కనుక ప్రతి మానవుని కూడాను గౌరవించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు రెస్పెక్ట్.
0: ప్రతి ప్రాణిని కూడాను మనం ప్రేమతో చూడాలి.
1: వి షుడ్ హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ లవ్.
0: ఈ విశాలమైనటువంటి అనంతమైనటువంటి యొక్క ప్రేమనే లేకపోతే సంకుచితమైన జీవితం జరిగిపోతుంది.
1: వితౌట్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్ ఆఫ్ లవ్, if we lead this life in contraction,
0: sankuchitamaina bhavamu,
1: it is narrow mindedness.
0: Idi manchidi kaadu.
1: It's not good.
0: Sarva manavulu yendu kudanu manavudu chaala uttamudu.
1: Man is noblest of all of the creatures.
0: Jantunam narajanma durlabham.
1: Of all the beings, human life is rarest.
0: Narajanmane bhagavantuni yokka swaroopamu.
1: God is in human form.
0: Daivam manusharoopena.
1: God is in human form.
0: కనుకనే మనుష్య ఆకారం అంతా కూడాను దైవస్వరూపమే.
1: సో ద హ్యూమన్ ఫార్మ్ ఇస్ బేసికలీ డివైన్.
0: ఏదో ఆకారంను పురస్కరించుకుని మీరు హాస్యాస్పదం చేయవచ్చు.
1: వీ మే నాట్ బిలీవ్ ఇట్ వెన్ వీ గో బై ఫార్మ్స్ అండ్ నేమ్స్.
0: ఆకారములు కావు ప్రధానము.
1: ఇట్స్ నాట్ ద ఫార్మ్ దట్స్ రియల్.
0: చక్కెర పాకం చేసి
1: వెన్ యూ మేక్ సిరప్
0: ఒక జింకు ప్రింట్ వేస్తాడు.
1: And we make it a mold.
0: ఒక కుక్క వేషం వేస్తాడు.
1: We bring it in the form of a dog.
0: కోడి ప్రింట్ కొడతాడు.
1: Or some other form.
0: కుక్క ప్రింట్ కొడతాడు.
1: Make different prints.
0: అన్నిటికీ రెండు నాలుగు అంటాడు.
1: And we pay 2 NS for every form.
0: మా పిల్లవాడు వచ్చేసిస్తాడు, నాకు జింక కావాలా అంటాడు.
1: A boy comes and he asks for deer.
0: 2 NS ఇచ్చి జింక కొన్నాడు.
1: And he says, there is.
0: నాకు కోడి కావాలా అంటాడు.
1: వన్ విల్ ఆస్క్ ఫర్ అనదర్ వన్.
0: నేను నాలుగు చేస్తే కోడి ఉంటాడు.
1: వెల్ హౌ లాంగ్ యు వాంట్?
0: ఇవంత ఆకారములు కోడి కుక్కలే గాని
1: the forms are different.
0: అన్నింటి యందు ఉన్నటువంటి మాధుర్యము చక్కెర ఒక్కటే.
1: బట్ ద క్యాండీ ఈజ్ బేసికలీ స్వీట్ బికాస్ ఆఫ్ షుగర్.
0: నీవు ఇచ్చేది చక్కెర కోసం ఇస్తున్నావే గానీ కోడి కోసం కుక్క కోసం కాదు.
1: ద వాల్యూ ఈజ్ ఫర్ ద క్యాండీ ద షుగర్ అండ్ నాట్ ద ఫార్మ్.
0: ఆకారాన్ని కోసం నీవు ఇవ్వటం లేదు.
1: నాట్ ఫర్ ఎనీథింగ్.
0: ఆకారాన్ని భ్రమించేటువంటిది బాలుడు.
1: వేర్ ఇస్ ద బాయ్ రన్స్ ఆఫ్టర్ ద ఫార్మ్.
0: ఈ ఫండమెంటల్ మ్యాటర్ ని భ్రమించేటువంటి వాడు నిజమైనటువంటి సాధకుడు.
1: వేరేస్ ఏ మెచ్యూర్డ్ మ్యాన్ ఏ సాధక విల్ నో ది
0: ఎసెన్స్. మాత్రమే లక్ష్యం అందించుకుని చూసేటువంటి వాడు నిజమైనటువంటి ఒక భక్తుడు.
1: ఏ ట్రూ డివోటీ విల్ గో బై ది ఎసెన్స్.
0: కానీ ఆకారంలో మాత్రమే ప్రత్యేకంగా భావించి ప్రదర్శించేటువంటి వాడు సామాన్యమైనటువంటి పామరుడు.
1: వేరేస్ ఎన్ ఆర్డినరీ ఇగ్నోరెంట్ పర్సన్ విల్ గో బై ద నేమ్ అండ్ ఫార్మ్.
0: కనుక మనం ఆకారంలో మనం చూసి భ్రమించరాదు.
1: సో డోంట్ బి డెల్యూటెడ్ బై ద ఫార్మ్.
0: ఆత్మభావం చూసి మనం భ్రమించాలి.
1: You be carried away by the reality.
0: ఆత్మతత్వంని మనం వరించాలి.
1: Know the nature of the self.
0: ఆత్మని మనం ప్రేమించాలి.
1: And we should love that self.
0: ఆత్మకొట్టి మించినటువంటిది మరొకటి లేదు.
1: There is nothing beyond the self.
0: ఆత్మనే ఐ.
1: That very ఆత్మ is I.
0: ఆత్మనే అహం.
1: That is అహం.
0: ఆత్మనే బ్రహ్మ.
1: That ఆత్మ is బ్రహ్మన్.
0: అంత ఆత్మనే.
1: Everything is ఆత్మ. ఆత్మకు
0: అనేక రూపనామములు ఉన్నాయి.
1: And it takes many forms and names.
0: కానీ ఈ నామం లోపల మనం ఏమాత్రము పొరపాటు పడకూడదు.
1: వీ షుడ్ నాట్ బి మిస్టేకెన్ బై దీస్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: ఈ నామముల చేతనే మనం పొరపాటు చేస్తున్నాము.
1: వీఆర్ మిస్టేకెన్ క్వైట్ ఆఫెన్ బికాస్ ఆఫ్ ది నేమ్.
0: నామమును ప్రక్కకనెట్టు.
1: బ్రష్ దెమ్ అసైడ్. కీప్ దెమ్ అసైడ్.
0: దాని యొక్క స్వరూపంని స్వభావాన్ని తీసుకో.
1: గో బై ది బేసిక్ ఎసెన్స్ ద ఫండమెంటల్.
0: అన్నింటి ఉండినటువంటి చక్కెర ఒక్కటే.
1: బేసికలీ షుగర్ ఇస్ వన్.
0: ఈ సత్యాన్ని తీసుకుంటే
1: వెన్ యు గో బై దిస్ ట్రూత్
0: నిజంగా లోకంలో మానవుడే దేవుడైపోతాడు.
1: ద వెరీ మ్యాన్ వుడ్ బి డివైన్.
0: మానవుడే సర్వసంపన్నుడు.
1: మ్యాన్ ఇస్ మైటీ అఫ్లూయెంట్.
0: మనుష్యం దైవరూపం.
1: అండ్ మ్యాన్ ఇస్ జస్ట్
0: ఎక్కడైనా దైవాన్ని ఆకారం పెట్టినప్పుడు మనుష్య ఆకారమే పెడతారు కానీ మరొక ఆకారం చూడ్డు.
1: ద డివైన్ ఇస్ పిక్చరైజ్డ్ అండ్ పోర్ట్రేడ్ ఇన్ ఏ హ్యూమన్ ఫార్మ్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే.
1: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ ఇస్ డివైన్.
0: అతన్ని హృదయం అని పిలిచినాయి ఉపనిషత్తులు.
1: ఉపనిషత్స్ కాల్ హిమ్ యాజ్ హృదయ.
0: హృదయం.
1: హృదయం.
0: హృదయం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ హృదయ?
0: హృదయం అంటే కరుణతో కూడినటువంటిది హృదయము.
1: హృదయ దట్ విచ్ ఇస్ కంపాషనేట్.
0: ప్రతి మానవుడు కూడాను కరుణామయుడే.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ కంపాషనేట్.
0: అతనిలో హృదయం ఉంది.
1: దేర్ ఇస్ హృదయ.
0: కాబట్టి అందరి యందు ఆ యొక్క ప్రేమతత్వం ఉండినప్పుడు
1: when there's love in everyone
0: andariyu aa karuna nadiya undeppudu
1: when everyone is compassionate
0: prapanchamanta karunamayame
1: the whole world will become
0: ashanti ekkada undi
1: then where is restlessness
0: no ashanti
1: there is no restlessness
0: no dveshamu
1: there's no hatred
0: no kopamu
1: no anger
0: no daapamu
1: nothing
0: anta karunamayame
1: everything will be full of compassion
0: kaani daniki hrudayam ani peru pettaru
1: so the name is given hrudaya
0: hrudayam anaga karunamayudainatundi
1: hrudaya meant that which is compassionate.
0: కాబట్టి ప్రతి మానవుడు కూడాను కరుణామయుడే.
1: So every man is full of compassion.
0: ప్రతి మానవుడు కూడాను కరుణ స్వరూపుడే.
1: Every man is very embodiment of compassion.
0: ఆ కరుణ ఉండినప్పుడు ఇంకా నిద్ర ఎక్కడ వస్తుంది?
1: When there is kindness, where is the scope for hatred?
0: కనుక ప్రపంచమంతా కూడాను కరుణామయమే.
1: The whole world is full of this compassion.
0: కరుణామయమైనటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తికి అశాంతి అనేది ఉండదు.
1: When once you know that you are the very embodiment of kindness, you will never be agitated or disturbed.
0: Kalpane aa karunane prema.
1: And this very kindness is love.
0: Hrut daya hrudayam.
1: Hrut daya hrudaya.
0: Daya.
1: Hrut daya.
0: Daya anaga karuna.
1: Daya compassion.
0: Hrut mane yokka hrudayam anta dayameemi.
1: The hrut the hrudaya is full of compassion.
0: Ilanti satyanni మనం గుర్తించి వర్తించడమే అత్యవసరము.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో ద ట్రూత్ అండ్ కనెక్ట్
0: అవర్సెల్ఫ్. హృదయం హృదయం అని ఏదో మనకున్నటువంటి గుండెని గురించి చెప్పుకుంటున్నారే కానీ
1: ఇన్ ద నేమ్ ఆఫ్ హృదయ వీ థింక్ ఆఫ్ ఫిజికల్ హార్ట్. హృదయం
0: అనే పేర్లు కాదు.
1: ఇట్స్ నాట్ ది ఫిజికల్ హార్ట్.
0: అది గుండెనే.
1: ఇట్ ఇస్ జస్ట్ ఫిజికల్.
0: హృదయం అనగా సర్వవ్యాపకమైనటువంటి ఒక ఆత్మతత్వమే గృహం. అదే అహం.
1: హృదయ ఇన్ రియాలిటీ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మ విచ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఆత్మతత్వం అనేటువంటిది హృదయము.
1: ద నేచర్ ఆఫ్ ది సెల్ఫ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్
0: హృదయాన్ని మనము పవిత్రంగా పెట్టుకోవాలి.
1: వీ షుడ్ కీప్ అవర్ హృదయ హైలీ సీక్రెట్.
0: దాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి?
1: హౌ షుడ్ యు మేక్ ఇట్?
0: చిన్న ఉదాహరణ.
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనము ఎక్కడైనా విలువైనటువంటి వస్తువులు దొంగలకు మధ్యలో పెట్టము.
1: వాల్యుబుల్స్ వీ డోంట్ కీప్ ఇట్ ఓపెన్.
0: ఈనాడు మన యొక్క దయ, ప్రేమ, సహనము, సానుభూతి ఇలాంటి నగలన్నీ కూడాను, విలువైనటువంటి నగలన్నీ కూడాను మైండ్ అనే దొంగకు దగ్గర పెడుతున్నాం.
1: వీ హ్యావ్ కెప్ట్ ఆల్ వాల్యుబుల్ జ్యువెలరీ లైక్ కంపాషన్, కైండ్నెస్ అవైలబుల్ టు ద థీఫ్ ద మైండ్.
0: ఈ మనసు దగ్గర పెడితే ఈ విలువైనటువంటి మనకు దక్కుతాయా, చిక్కుతాయా?
1: ద థీఫ్ హియర్ ఇస్ ద మైండ్. వెల్, హీ విల్ నెవర్ కీప్ దీస్ ట్రెజర్స్ విత్ యూ.
0: చిక్కనే చిక్కవు,
1: యూ కెనాట్ హోల్డ్.
0: మనకు దక్కనే దక్కవు.
1: దేర్ ఇస్ నో సేఫ్టీ ఫర్ ద వాల్యుబుల్స్.
0: కనుకనే ఈ యొక్క విలువైనటువంటి వస్తువుకంతా ఉన్నను సరైన హృదయాన్ని మనము దాన్ని యజమానుడిగా పెట్టాలి.
1: ద మోస్ట్ వాల్యుబుల్స్ షుడ్ బి కెప్ట్ ఇన్ ద ట్రెజర్ ఆఫ్ హృదయ.
0: ఈ దొంగ అయినటువంటి ఒక మనసును మనం యజమానుడిగా పెట్టకూడదు.
1: వీ షుడ్ నెవర్ కీప్ ద మైండ్ ద థీఫ్ ఇన్ కస్టడీ ఆఫ్ దీస్ వాల్యూ.
0: ఈనాడు మనమంతా చేసేది అదే పని.
1: దట్స్ వాట్ వీ ఆర్ డూయింగ్ టుడే.
0: ప్రతి దానికి మనసు, మనసు, మనసు, మనసు.
1: వీ మేక్ ద మైండ్ ద మాస్టర్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈ మనసును ఆధారం చేసుకోవటం వల్ల మనసును ఆధారంగా కొన్న మానవుండు,
1: ద మ్యాన్ హూ గోస్ బై ద వేగరీస్ ఆఫ్ ద మైండ్,
0: దొంగ కంటిని హీనమై దుర్గను,
1: హీ విల్ బి వర్స్ దాన్ ఎ థీఫ్.
0: ఆ యొక్క మనసుకు ఆధారం చేసుకున్నటువంటి వాడు పూర్తి దొంగ అవుతాడు.
1: యూ బికమ్ ఎ థీఫ్ ఇఫ్ యు గో బై ద మైండ్.
0: చిత్తం ఆధారంగా కొన్న చిత్తజనుండు,
1: whereas if you think of it,
0: pettali
1: the most valuables should be kept in the treasure of hrudaya.
0: ee donga ainaatundi oka manasunu manam yajamaniga pettakoddu.
1: We should never keep the mind the thief in custody of the

0: చిత్తాన్ని మనం పెట్టుకోవాలి.
1: వీ షుడ్ కీప్ ఇన్ యూ ద ఇంటెంట్.
0: చిత్తశుద్ధి ఓడి ఉన్నాయి పూజ చేయదని అన్నాడు తిరుత్తుండాళ్వార్.
1: తిరుత్తుండాళ్వార్ లేడ్ ఎంఫసిస్ ఆన్ ద ప్యూరిటీ.
0: కనుక ఆ చిత్తాన్ని మనం ఆధారంగా తీసుకోవాలి.
1: ద ప్యూరిటీ ఆఫ్ ద మైండ్ ఈస్ ద బేస్.
0: మైండ్ ను మనం ఆధారంగానే తీసుకోకూడదు.
1: నాట్ బై ది ఆర్డినరీ మైండ్.
0: మైండ్ ఎప్పుడు కూడా చంచలమైనటువంటిదే.
1: మైండ్ ఈస్ ఆల్వేస్ వేవరింగ్.
0: మనసు ఎప్పుడు కూడా దొంగనే.
1: మైండ్ ఈస్ ఆల్వేస్ ఎ రాబర్.
0: ఈ విధమైనటువంటి దొంగకు ఈ విధమైన విలువైనటువంటి నగలు దగ్గర పెడితే మనకు చిక్కేటువంటివి కాదు.
1: మైండ్ ద రాబర్ కెన్ నాట్ బి ది కస్టోడియన్ ఆఫ్ దీస్ వాల్యుబుల్.
0: మానవుని యందు కూడాను సద్గుణములున్నాయి.
1: దేర్ ఆర్ వర్చ్యూస్.
0: సదాచారములున్నాయి.
1: గుడ్ ప్రాక్టీస్.
0: సత్ప్రవర్తనలున్నాయి.
1: గుడ్ కాండక్ట్.
0: సచ్చింతనలున్నాయి.
1: గుడ్ థాట్.
0: ఇవన్నీ డైమండ్స్ తో సమానము.
1: దీస్ ఆర్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్ లైక్.
0: అలాంటి విలువైనటువంటి యొక్క నగలంతా కూడాను మనము మైండ్ అనేటువంటి దొంగ ఎందుకు యజమానుడిగా పెడుతున్నాము.
1: సచ్ మోస్ట్ వాల్యుబుల్ డైమండ్స్ ఆర్ ఇన్ ద కస్టడీ ఆఫ్ ద రాబర్.
0: మైండ్ ని మనం ఆధారం చేసుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ కీప్ దెమ్ ఇన్ ద కస్టడీ ఆఫ్ మైండ్.
0: మైండ్ ని ఆధారం చేసుకోవటం వల్లనే మన సాధనలు కూడాను కృంగిపోతున్నాయి.
1: If we are carried away by the whims and the fancies of the mind, all our
0: practice is vain.
1: Go with the love as the basis.
0: Satyana adharanga chesukondi.
1: And devotion as the foundation.
0: Truth is everywhere.
1: Truth is everywhere.
0: ఇది ఇండియన్ సత్యము, పాకిస్తాన్ సత్యము, అమెరికా సత్యము అని మనం సత్యాన్ని వేరువేరు చేయకూడదు.
1: Truth is the only one. There are no differences like
0: Pakistan
1: kaani, Indian,
0: India kaani, America kaani, satyam is satyame.
1: Truth is truth. It's only one for all countries.
0: Din emi maatchadaniki veelu kaadu.
1: Truth is changeless.
0: Kanuka atti satyanni manam aadharanga teeskondi.
1: That truth should be our foundation.
0: Atti premani manam aadharanga cheskondi.
1: That love should be our basic value.
0: Kanukane aa premanu manam aadharanga teeskunnappudu sarvamu manaku shanti chekurutundi.
1: When once we have this love as the foundation, we'll have the mansion of peace.
0: Maa iddaru మినిస్టర్స్ కూడాను,
1: బోత్ ది మినిస్టర్స్,
0: కేరళకు అనేక దేముల నుంచి రామని కోరుతూ వచ్చారు.
1: హావ్ బీన్ ప్రేయింగ్ టు స్వామి దట్ హీ షుడ్ విజిట్ కేరళ.
0: కానీ ఇతూరి మాత్రం తప్పక నేను వస్తాను.
1: దిస్ టైమ్ భగవాన్ విల్ డెఫినెట్లీ విజిట్ కేరళ.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈ సంవత్సరం నుంచి,
1: ఫ్రమ్ దిస్ ఇయర్,
0: కేరళ సైన్స్ లోపల కూడా చాలా అభివృద్దికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.
1: దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ స్కోప్ ఫర్ కేరళ టు బి అడ్వాన్స్డ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
0: సైన్స్ అండ్ టెక్నాలజీకల్ ఒక కర్ణాటకంలో, ఒక ఆంధ్రాలో అని చెప్తున్నారు. కాదు కాదు, కర్ణాటక ఆంధ్ర కంటే కూడా కేరళ చాలా గొప్పదైపోతుంది.
1: Kerala state is going to excel Andhra and Karnataka in the field of science and technology. Nenu
0: kalipistanani deeniki pratyekamainatundi anukoolamulu kalipistanani cheppani ninnadu dinamu prime minister kuda promise chesadu.
1: Prime minister also made a promise that he will fulfill that desires as
0: prime minister. Chesina cheyakapoyinappudiki Kerala desamu chala unnatamaina sthetanga avutundi.
1: But Kerala is going to improve, advance and progress.
0: సత్యాన్ని ఎరిగినటువంటి దేశము కేరళ దేశము.
1: కేరళ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ట్రూత్.
0: ప్రేమను గురించి ప్రకాశించినటువంటిది కేరళ దేశము.
1: కేరళ ఇస్ ది స్టేట్ వేర్ ద లవ్ షైన్స్ బ్రిలియంట్.
0: ప్రేమయందు సత్యమునందు ఎట్టి మార్పులు లేకుండా ఉండేటువంటిది.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ రిగార్డ్ టు లవ్ అండ్
0: ధర్మములో ఆరితేరినటువంటిది.
1: అండ్ ఇట్స్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎవ్రీథింగ్.
0: కనుక ప్రాచీన భారతీయ సంస్కృతి నందు సత్యం వద, ధర్మం చెర.
1: Therefore the ancient culture of Bharat said, speak truth and follow dharma.
0: కనుక ఈ సంవత్సరము నేను తప్పక కేరళకు వస్తాను.
1: భగవాన్ విల్ విజిట్ కేరళ డెఫినెట్లీ దిస్ ఇయర్.
0: కేరళ ప్రజలు చాలా సున్నితమైన హృదయులు.
1: The people of Kerala are tender hearted.
0: ఏ వ్యక్తి ఎందు చూసినప్పటికీ లోపలంతా కూడా ప్రేమతత్వం ఉంటుంటుంది.
1: They are so soft and tender and delicate within.
0: కనుక త్వరలోపలే కేరళ దేశము చాలా ఉన్నతమైనటువంటి సైంటిస్ట్ లో కూడా ఆదర్శంగా చూపిస్తుంది.
1: వెరీ సూన్ కేరళ ఇస్ గోయింగ్ టు బి ఎన్ ఐడియల్ స్టేట్ ఇన్ ద హోల్ కంట్రీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్,
0: ఎక్కడైనా ఇతర దేశములకంతా కూడా వర్షం రావాలంటే మొట్టమొదటి కేరళలో ప్రారంభమవుతుంది.
1: ఇఫ్ రెయిన్స్ రెయినీ సీజన్ ఈస్ టు స్టార్ట్, కేరళ ఇస్ ద ఫస్ట్ టు హ్యావ్ రెయిన్స్.
0: కనుకనే అన్నింటికి కూడాను కేరళ దేశము మొట్టమొదటి ప్రధానమైనటువంటిది.
1: సో కేరళ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్.
0: అలాంటి దేశము భగవంతునికి మాత్రం ముఖ్యం కాదా?
1: సచ్ ఎ ల్యాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు గాడ్ ఆల్సో.
0: తప్పక దైవం కూడా అక్కడే ఉంటున్నాడు.
1: గాడ్ డ్వెల్స్ దేర్ ఇన్ దట్ స్టేట్.

0: బలచక్రవర్తి పుట్టినటువంటిది కానీ వామనుడు పుట్టినటువంటిది కానీ శాంత ఆశ్రమం.
1: ఇట్ వాస్ ది ల్యాండ్, ఇట్ వాస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఎంపరర్ బలి అండ్ వామన.
0: వాళ్ళిద్దరు కూడా పుట్టినటువంటిది కూడాను మంచి ప్రదేశము.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ హైలీ సీక్రెట్.
0: సిద్ధాశ్రమము అని పేరు.
1: ఇట్స్ నేమ్ వాస్ సిద్ధాశ్రమ.
0: సిద్ధాశ్రమ అనగా అన్ని కూడా సిద్ధింపజేసేటువంటిది.
1: సిద్ధాశ్రమ మెంట్ ద ల్యాండ్ ఆఫ్ ఫుల్
0: అన్ని సక్సెస్ చేసేటువంటిది.
1: ఇట్ ఇస్ వన్ దట్ ద సొల్యూషన్.
0: ఏం సంకల్పించినా కానీ అది విజయాన్ని గావించేటువంటిది.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ థాట్ ఆఫ్ అండ్ ప్లాన్ ఫార్,
0: అందువల్ల విశ్వామిత్రుడు అక్కడికి పోయి తపస్సు చేశాడు.
1: సో విశ్వామిత్ర డిడ్ పెనెన్స్ దేర్.
0: ఆ విశ్వామిత్రుడు అక్కడ తపస్సు చేసి
1: బికాస్ హిస్ పెనెన్స్
0: సిద్ధాశ్రమం అనేటువంటి దానికి శాశ్వతమైనటువంటి కీర్తిని తెప్పించాడు.
1: అండ్ హి బ్రాట్ ఎ వెరీ గుడ్ నేమ్ టు సిద్ధాశ్రమ, ద ల్యాండ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్.
0: కనుక అట్టి సిద్ధాశ్రమము సర్వసిద్ధులకు మూల కారణమే.
1: అండ్ ఇట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది కైండ్స్ ఆఫ్ డివైన్ పవర్స్.
0: ఈ కారణాన్ని గురించుకొని బలిచక్రవర్తి కూడా అక్కడే పుట్టాడు.
1: దట్స్ ద రీజన్ వై ఎంపరర్ బలి వాస్ బోర్న్ దేర్.
0: అంతేకాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: గొప్ప గొప్ప మహర్షులందరూ కూడా అక్కడే పుట్టారు.
1: మెనీ సెయింట్స్ లివ్ దేర్. విశ్వామిత్ర
0: వామన జమదగ్ని వీళ్ళందరూ కూడా కేరళలో పుట్టారు.
1: మెనీ ఆఫ్ ది సేజెస్ అండ్ సీయర్స్ హ్యాడ్ దిస్ కేరళ యాజ్ దేర్ బర్త్ ప్లేస్.
0: కొంతమంది తెలియదు.
1: బట్ మెనీ పీపుల్ డు నాట్ నో దిస్.
0: తెలిసిండేటువంటి విశ్వామిత్రుడు.
1: దే నో ఓన్లీ విశ్వామిత్ర.
0: కానీ విశ్వామిత్రుడు గొప్ప రాజు.
1: Yet Vishwamitra was a big king then.
0: అతను రాజు అయినప్పటికీ కట్టకడపటికి సన్యాసాశ్రమం తీసుకుని పోయి,
1: though he was a king to begin with, he renounced everything. వశిష్ఠుల వారు, a renunciant.
0: వశిష్ఠుల వారు గొప్ప త్యాగభూమిగా పొమ్మించాడు.
1: And he also followed Vasistha in this land of
0: త్యాగ. ఆధ్యాత్మిక మార్గంలో త్యాగి అనిపించుకున్నాడు.
1: In spiritual parlance, he stood for sacrifice.
0: కానీ నేను కూడాను రాజయోగి కాకూడదు, బ్రహ్మయోగి కావాలని విశ్వామిత్రుడు పట్టుబట్టాడు.
1: విశ్వామిత్ర wanted to be a brahmayogi, brahmarishi and not rajarishi.
0: ఈ బ్రహ్మరిషి కావడానికి ఏది కారణము?
1: What is the cause for this title, Brahmarishi?
0: దేశాన్ని త్యజించడమే బ్రహ్మరిషికి కారణము.
1: Because he killed all the ego and hatred, so he could become Brahmarishi.
0: వశిష్ఠుల వారు ద్వేషాన్ని త్యజించడం చేతనే అతను రాజరిషి, ఒక బ్రహ్మరిషి అయినాడు.
1: Because Vasishtha had no trace of hatred, he is Brahmarishi.
0: కనుకనే విశ్వామిత్రుడు కూడాను ఈ యొక్క క్రోధమును జయించటం చేతనే బ్రహ్మర్షి అయ్యాడు.
1: As Vishwamitra could win over this anger and hatred,
0: నేను వచ్చిన పని అయింది, నేను త్యాగాన్ని సాధించాను.
1: Now I could achieve this sacrifice.
0: ప్రకృతి పరమాత్మలకు అంకితం చేశాను.
1: I could bring a union between the creation and creator.
0: కల్పించాడు.
1: The hope, holy wedlock
0: కల్పించాడు.
1: Creation, creator, Rama and Sita.
0: జనక రాజ్యం నుంచి కూడాను తాను అరణ్యానికి వెళ్ళాడు.
1: Thereafter he has gone into the exile.
0: కనుకనే అతను వచ్చిన పని ఇదే సిద్ధాశ్రమం.
1: సిద్ధాశ్రమ ఇస్ ద మెయిన్ సెంటర్.
0: సంకల్పించినదంతా కూడాను సిద్ధి గావించుకున్నాడు.
1: ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ హిస్ థాట్ ఈస్ దేర్.
0: ఇక్కడికి ప్రేమనే మూల కారణము.
1: ఫర్ ఆల్ దిస్ లవ్ ఇస్ ది మెయిన్ కాజ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరు కూడాను ప్రేమను పెంచుకోండి.
1: ఆల్ ఆఫ్ యూ foster love.
0: ఎవరిని ద్వేషించకండి.
1: Don't hate anybody.
0: నీ ద్వేషిని కూడాను నువ్వు ప్రేమించు.
1: You love even the one who hates you.
0: నీపై నీకు వారిపై కోపం ఉన్నా కూడా ఆ కోపాన్ని ప్రేమగా మార్చుకో.
1: Convert all your anger into love.
0: అప్పుడే నీవు కూడా గొప్ప మహర్షిగా మారవచ్చును.
1: Then also you will become maharshi, a sage.
0: ఏ ద్వేషిని వెనుకకు వస్తుందో నీ వెంట వచ్చినప్పుడు కూడా నమస్కారం చేయి.
1: Your enemy may come in front of you, still respect him.
0: ఎవ్వరిని నువ్వు ద్వేషించద్దు.
1: Don't hate anybody.
0: ద్వేషం చాలా గొప్పది కాదు.
1: The hatred is not good.
0: చాలా చెడ్డది.
1: It's very bad.
0: కనుకనే ప్రేమతో వారిని పలకరించు.
1: Talk to them lovingly.
0: ప్రేమముదిత మనసు కలుగు.

రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ఎ సమ్మర్ కోర్స్ డిస్కోర్స్ ఆఫ్ భగవాన్ బాబా డెలివర్డ్ ఇన్ ద మార్నింగ్ ఆఫ్ 20th May 1993. In this discourse, Bhagwan explains the various levels of consciousness, taking multiple examples. He shows what's stopping man from realizing his own divinity and how he can overcome it.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అధ్యాపకులారా, విద్యార్థినియులారా, విద్యాబోధకులారా,
1: టీచర్స్, స్టూడెంట్స్, ది మెన్ అండ్ విమెన్,
0: మానవుడు రాత్రింపగలు శరీర సుఖముల నిమిత్తమై అనేక శ్రమలు పడుతున్నాడు.
1: Man struggles day and night for the comfort of the body.
0: Atma shariramu kante bhinnamane satyanni gurtinchinatundi vyakti ee badhalaku guri kaadu.
1: An individual who recognizes the self atma is separate from the body will never suffer this way.
0: Nijamuga ప్రపంచంలోని ప్రతి మానవుడు తన యొక్క మానవత్వాన్ని, తమ మానవతకు అర్థమును చక్కగా గుర్తించిన ఈ విధమైనటువంటి శ్రమలే జగత్తులో ఉండేటువంటివి కాదు.
1: ఇఫ్ మ్యాన్ రికగ్నైజ్ ద వెరీ పర్పస్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ, హీ విల్ నాట్ సఫర్ ఇన్ దిస్ వరల్డ్.
0: మానవ జీవితం నందే పుట్టి, మానవ జీవితం నందే పెరిగి, మానవ సమాజం నందే జీవితాన్ని అనుభవిస్తూ, మానవుడు అనే పదమునకు అర్థము తెలుసుకొనకుండినా అట్టి మానవుడు పశుపక్షి మృగాదుల కంటే హీనమని కూడాను ఉపనిషత్తులు బోధిస్తూ వచ్చాయి.
1: Having been born as a human being, having been brought up in human society, if he does not realize the meaning of a human being, the Upanishad says that he is much worse than the beasts and birds.
0: Manavatvam adbhutamainatundi,
1: human life
0: anantamainatundi, arthavantamainatundi.
1: Human life is mysterious, excellent and meaningful.
0: మానవుడనగా కేవలం భౌతిక శరీరధారి మాత్రమే కాదు.
1: హ్యూమన్ బీయింగ్ డస్ నాట్ మీన్ ద వన్ విత్ ద ఫిజికల్ బాడీ అలోన్.
0: శరీరము, మనస్సు, ఆత్మల యొక్క చేరికే మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద బాడీ, మైండ్ అండ్ ద సెల్ఫ్ ఆత్మ.
0: శరీరంతో కర్మలు ఆచరించటం, మనసుతో దానిని తెలుసుకోవటం, ఈ రెండింటికి సాక్షిభూతగా ఆత్మ ఉండటం, ఈ మూడింటి యొక్క చేరికే మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ద మీనింగ్ ఇస్ దట్ ది యాక్టివిటీ మస్ట్ బి అండర్టేకెన్ బై ద బాడీ అండ్ ఇట్ షుడ్ బి కాంప్రిహెండెడ్ బై ద మైండ్ వైల్ ద సెల్ఫ్ రిమైన్స్ ఎ విట్నెస్.
0: చేయుట, తెలుసుకొనుట, ఉండుట, ఈ మూడు యొక్క త్రిశక్తి యొక్క బాధ్యతే అవ్యక్తమే ఈ యొక్క మానవత్వము.
1: ద హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ ఇన్ ఇట్ ద హిడెన్ మీనింగ్, దట్ ఈస్ డూయింగ్, నోయింగ్ అండ్ రిమైనింగ్ ఎగ్జిస్టెన్స్.
0: కనుక మానవత్వం అనగా కేవలం ఏదో శరీరధారి మాత్రమే అని భావించటం పూర్ణ అజ్ఞానము.
1: It is absolute ignorance to think that human life is just the body.
0: Manavudu tana yokka manavatvanni ye vidhamga vyaktam chesukovali, ye vidhamga gurtinchali, ye vidhamga vartinchali aneetundi trimargamulanu prathamamulo vidyarthulu gurtinchali.
1: The students in the first instance should realize how a human being should recognize the conduct and behave himself as a human being.
0: Modatidi manasu, ee manasu kalavade manishi.
1: First one is manas, the mind. The one with manas, the mind, is manava, the human being.
0: Yat bhavam tad bhavati ani, manasu ettido manishi attivadu.
1: As is the mind, so is the human being.
0: దీనిని ఆంగ్లం నందు కూడాను సో థింక్ ఎ ది మ్యాన్ సో ఈజ్ ది మ్యాన్ అన్నారు.
1: దిస్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో సెడ్ ద హ్యూమన్ బీయింగ్ విల్ బి యాజ్ హి థింక్స్.
0: కనుక మానవత్వం యొక్క విశిష్టత ఎంత విశాలమై ఉన్నదనేటువంటి సత్యాన్ని విద్యార్థులు గుర్తించాలి.
1: Henceforth, students will have to recognize the significance of the human life.
0: మానవుడు అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, ఆనందమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఈ 5 కోశముల చేతనే కప్పబడి ఉంటున్నాడు.
1: Man is encased by 5 sheets, the food sheet, the life, the mind, the bliss and the wisdom sheet.
0: భౌతికమైన శరీరము ఆహారం చేత నిర్మింపబడుతూ వచ్చింది.
1: The physical body is out of the food.
0: కనుకనే దీనికి స్థూల శరీరం అని పేరు పెట్టారు.
1: So it is called the gross body.
0: రెండవది ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు మూడింటి యొక్క ఏకత్వం చేతనే సూక్ష్మ శరీరము ప్రకటింపబడుతూ వచ్చింది.
1: The next aspect is the combination of the life sheet, the sheet of the mind and the sheet of the wisdom, which is the subtle body.
0: ఇదియే మానవుని యొక్క సుఖదుఃఖములకు ఆధారం.
1: This is the basis for the pleasure and the pain of man.
0: మానవుడు అనుభవించేటువంటి సర్వానుభవములు కూడాను ఈ సూక్ష్మ శరీరం ద్వారానే అనుభవిస్తున్నాడు.
1: Man experiences of all sorts out of this subtle body.
0: దీని తరువాత ఆనందమయ కోశం.
1: Next is that of the sheath of bliss.
0: ఇది ప్రపంచమునకే మూలాధారమైనటువంటిది.
1: This is the very basis for the entire world.
0: ఏ విధముగానగా?
1: How?
0: అన్నమయ కోశములందు చైతన్యములో ప్రకాశించేటువంటి ఆత్మతత్వములకు
1: the self, the sciences awareness, the self in the sheath of food,
0: bodily consciousness అన్నారు,
1: is called body consciousness.
0: అనగా శరీరమునందు కూడాను ఆత్మ ప్రకాశిస్తూనే ఉంటున్నది.
1: Meaning the self shines in the body also.
0: ఇక ప్రాణచేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మకు bodily consciousness అన్నారు.
1: That the self which is present in the sheath of the life sheet is called bodily consciousness.
0: దీనిని nervous consciousness అని కూడా అన్నారు.
1: This is also called nervous consciousness.
0: ఇది కేవలము ఒక ప్రాణతత్వమును మాత్రమే గుర్తించడం కాక ప్రాణాధారం యొక్క తత్వాన్ని కూడాను తాను ప్రకటిస్తూ వస్తుంది.
1: This not only expresses the life source and also speaks of the basis of life.
0: మూడవది మానసిక చేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మ.
1: The next one is the self that shines forth in the realm of the mind.
0: దీనిని శారీరకమైనటువంటి ఒక చైతన్య తత్వము అన్నారు.
1: This is called awareness relating to the body.
0: ఇంకా నాలుగవది విజ్ఞానమయ కోశం.
1: The fourth one is the sheath of wisdom.
0: ఇది ప్రపంచమునకి మూలాధారమైనటువంటిది.
1: This is the very basis for the entire world.
0: ఇది చిత్ తపస్తో కూడినటువంటిది.
1: This has got
0: దీనిని సర్వ చైతన్యాకృతము అని కూడాను పేరు పెట్టి వచ్చారు.
1: This has got 2 aspects, the chit awareness and the tapas penance.
0: దీనిని మరొక విధంగా కూడా మనం విచారణ చేసినప్పుడు
1: when we inquire in the other way,
0: ఇది సర్వత్రా వ్యాపించినటువంటి ఒక దివ్య శక్తిగా రూపొందుతూ వస్తుంది.
1: It shapes itself as the all pervasive power.
0: ఇలాంటి తత్వమును ఈనాడు మానవుడు గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
1: Man today is not making an effort to understand the nature of this aspect.
0: దీని తరువాత
1: later
0: the pure divine self అన్నారు. ఇదియే పవిత్ర పురుషార్థము అన్నారు.
1: Later comes the pure divine self, which is the main objective of human life.
0: ఇందులో ఒక విధమైనటువంటి యొక్క విశ్వాధారమైనటువంటి శక్తి కూడాను ఇమిడి ఉంటున్నది.
1: హియర్ ఎ సార్ట్ ఆఫ్ పవర్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్ ఇన్ ఇట్ కంటెయిన్డ్
0: ఆల్ ఎఫెక్టివ్ సోల్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ఆల్ ఎఫెక్టివ్ సోల్
0: ఇన్ఫినిట్ ఆల్ ఎఫెక్టివ్
1: ఇన్ఫినిట్
0: విల్ ఆల్ ఎఫెక్టివ్ విల్
1: ఆల్ ఇన్ఫినిట్ విల్
0: ఈ తత్వమే లోకమును సంరక్షిస్తూ వస్తుండదు.
1: ఇట్ ఈస్ దిస్ దట్ ప్రొటెక్ట్స్ ద వరల్డ్.
0: దాని తరువాత
1: లేటర్
0: ఇట్టి ఆనందమయ కోసమును కూడాను గుర్తించడానికి తగిన ప్రయత్నం చేస్తూ వచ్చారు మహర్షులు.
1: సెయింట్స్ స్టార్టెడ్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ ద షీప్ ఆఫ్ బ్లిస్.
0: ఈ ఆనందం అనేటువంటి దానిని ప్రతి మానవుడు కూడా ఆశిస్తున్నాడు.
1: దిస్ బ్లిస్ ఇస్ ఎస్పైర్డ్ ఫర్ బై ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: హౌ కెన్ వీ అక్వైర్ దిస్ బ్లిస్?
0: మొట్టమొదట మనము మానవుడు అనే పదమునకు చక్కగా అర్థం తెలుసుకోవాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ నో క్లియర్లీ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ హ్యూమన్.
0: మానవ మానవుడు అనగా ఆత్మ అనే అర్థం.
1: మానవ హ్యూమన్ బీయింగ్ మెన్ సెల్ఫ్ ఆత్మ.
0: ఈ ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివే ఆకాశాది పంచభూతములు.
1: అవుట్ ఆఫ్ దిస్ సెల్ఫ్ ఓన్లీ ఇమనేటెడ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతముల యొక్కను మానవుడు స్వాధీనమునందించుకున్నాడు.
1: Man has under his control all the five elements.
0: Kanukane manavudu master kagaligadu.
1: So man could become master.
0: Ee naati manavudu manavattam yokka arthanni gurtinchukolekapovatam chetane ee yokka aidu indriyulu kudanu dasudaipothunnadu.
1: As man could not know the mere meaning of his life, he has become a slave to his senses.
0: మానవ పదములకు అర్థము తెలుసుకున్నటువంటి వాడే మానవత్వాన్ని తెలుసుకోవటానికి శక్తి కలిగినటువంటి వాడవుతాడు.
1: హీ విల్ హ్యావ్ ద రియల్ కెపాసిటీ టు నో ద వెరీ క్వాలిటీ ఇఫ్ హీ నోస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
0: వేదాంతమునందు తన్ను తాను తెలుసుకున్నటువంటి వాడే సర్వమును ఎరిగినటువంటి వాడవుతాడు.
1: దిస్ ఇన్ వేదాంత సెట్ వన్ వుడ్ బి ఏబుల్ టు నో ఎవ్రీథింగ్ ఇఫ్ హీ ఇస్ టు నో హిస్ ఓన్ సెల్ఫ్. నిన్ను
0: తెలుసుకున్నట్టుకు తగిన కృషి చేయాలి.
1: యు షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో దై సెల్ఫ్.
0: నీవనగా ఎవరు?
1: Who are you?
0: ఇది బహిర్దృష్టిని మనం దూరపరచుకోవాలి.
1: We should be away from this external view.
0: కన్నులతో చూచినది, చెవులతో విన్నది, మనస్సుతో అనుభవించినది, చిత్తంతో ఆనందించినది ఇవన్నీ కూడా కేవలము బాహ్యమైనటువంటి యొక్క అనుభూతులే.
1: All that seen with the eye, all that heard through the ear, all that has been experienced with the mind, they are all external.
0: ఇవన్నీ కూడా కేవలము ఎలివేషన్ అన్నారు, లోపల ఉన్నటువంటి యొక్క దివ్యశక్తి యొక్క ప్రతిబింబములే.
1: ఆల్ దిస్ కమ్ అండర్ వన్ ఆస్పెక్ట్ ఎలివేషన్ విచ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ వన్.
0: ఇలాంటి దీనిని మనం సత్యమని గుర్తించి సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని విస్మరించి మానవత్వము వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: మ్యాన్ ఇస్ వేస్టింగ్ హిస్ లైఫ్ టేకింగ్ దిస్ యాజ్ ద ట్రూత్ forgetting the divinity.
0: కనుక మానవత్వము మనసు ద్వారా ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఎఫర్ట్ షుడ్ బి మేడ్ టు నో ద డివినిటీ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ త్రూ ద మైండ్ విత్ ద మైండ్.
0: మనసే హేతువు.
1: ద మైండ్ ఇస్ ద రీజన్.
0: మనుజుని మనుగడకను దుఃఖమునకు మాన్యతకును.
1: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద నేమ్ ఫర్ ద పెయిన్ అండ్ ద ప్లెజర్.
0: మనసే ముక్తికి మూలము.
1: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ లిబరేషన్.
0: మనసే నరకంబు తెచ్చు మైమరపించు.
1: ఇస్ ద మైండ్ దట్ గివ్స్ ఆల్ ద ప్లెజర్ మేక్స్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: ఈ మనస్సు యొక్క తత్వమే మానవత్వంగా మారి మానవత్వమే ఒక దివ్యత్వాన్ని మరిపించి ఈ యొక్క జగత్తును సత్యముగా విశ్వసింపజేస్తున్నది.
1: ఇట్స్ ఓన్లీ ది మైండ్ దట్ టేక్స్ ద మ్యాన్ టు ద స్టేట్ ఆఫ్ డివినిటీ అండ్ మేక్స్ యూ ఫర్గెట్ ది ఎంటైర్ వరల్డ్.
0: కనుక ఈ యొక్క జగత్తు అనేటువంటిది ఈ పదమునందే కూడా దీని అర్థం కూడా ఇమిడి ఉంటున్నది.
1: జగత్ యూనివర్స్ హాస్ గాట్ ది మీనింగ్ ఇన్ దట్ వెరీ వర్డ్ ఇట్స్
0: సెల్ఫ్. సత్యము కాదు.
1: ఇట్స్ నాట్ ట్రూ.
0: జగత్ వచ్చిపోయేటువంటిది, రాకపోకలతో కూడినటువంటిది ఈ జగత్.
1: జగత్ యూనివర్స్ ద వర్డ్ సేస్ జా దట్ విచ్ కమ్స్ గత్ దట్ విచ్ గోస్.
0: రాకపోకలు లేనటువంటి వాడు మానవుడు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ హూ నీదర్ కమ్స్ నార్ గోస్.
0: ధరించిన దేహము మార్పు చెందవచ్చును.
1: The body that he has may change.
0: క్షీణించవచ్చును.
1: May decay.
0: కానీ మానవుడు మార్పు చెందేవాడు కాదు, నశించేటువంటి వాడు కాదు.
1: బట్ హ్యూమన్ బీయింగ్ షల్ నెవర్ పెరిష్, హి షల్ నెవర్ చేంజ్.
0: కనుకనే అతనికి నరహ అన్నారు.
1: సో హీ ఈజ్ ఆల్సో కాల్డ్ నరహ.
0: రహ అనగా నాశనము,
1: రహ మీన్స్ దట్ డిజనరేషన్,
0: నా అనగా లేనటువంటి వాడు,
1: నా ద వన్ హూ హాస్ నో డెత్.
0: నరహ అనగా నాశనము లేనటువంటి వాడే నరుడు.
1: నరహ మీనింగ్ ద వన్ హూ హాస్ నో డెత్, హీస్ హ్యూమన్ బీయింగ్ నర.
0: అట్టి నాశనము లేనటువంటి ఒక తత్వమే ఆత్మతత్వము.
1: That which is deathless is the nature of the self, Atma.
0: కనుకనే మానవుడనగా ఆత్మస్వరూపుడే కాని కేవలము భౌతిక శరీరధారి కాదు.
1: So when he says manava, human being, he is the very true self, not the body.
0: ఇది మనస్సు యొక్క ప్రభావము చేతనే అనేక విధములైనటువంటి యొక్క మార్పులు చెందుతూ ఉంటున్నది.
1: The very same thing changes differently because of the effects of the mind.
0: ఈ మనసు కూడాను నాలుగు విధమైనటువంటి స్థితిలో ఉంటుంటాది.
1: ద మైండ్ ఆల్సో ఎగ్జిస్ట్ ఇన్ ఫోర్ డిఫరెంట్ పొజిషన్స్.
0: మొదటిది సూపర్ మైండ్ అన్నారు.
1: ద ఫస్ట్ ఈజ్ సూపర్ మైండ్.
0: రెండవది హైయర్ మైండ్ అన్నారు.
1: ద సెకండ్ హైయర్ మైండ్.
0: మూడవది ఇల్యూమినేటెడ్ మైండ్ అన్నారు.
1: థర్డ్ వన్ ఇల్యూమినేటెడ్ మైండ్.
0: ఇంకా నాలుగవది ఓవర్ మైండ్ అన్నారు.
1: ద ఫోర్త్ వన్ ఓవర్ మైండ్.
0: ఈ నాలుగింటి యొక్క రహస్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే మానవుడనగా ఎవరు అనేటువంటిది తాను అర్థం చేసుకోగలడు.
1: ఇఫ్ మ్యాన్ రికగ్నైజెస్ ద మీనింగ్ ఆఫ్ దీస్ ఫోర్, హి విల్ అండర్స్టాండ్ హూ ఇస్ మానవ, ద హ్యూమన్ బీయింగ్.
0: సూపర్ మైండ్,
1: ద ఫస్ట్ సూపర్ మైండ్.
0: ఇది అంతర్దృష్టితో మనము విచారం చేయడానికి ప్రయత్నం చేయాలి.
1: బట్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఎంక్వైర్ విత్ ది ఇన్నర్ వ్యూ విజన్,
0: అనగా తన యొక్క భావమును తన యొక్క దృష్టిని బహిర్ముఖములో విస్మరించి అంతర్ముఖంతో విశ్వసించి అందులో విచారణ జరపడానికి తగిన కృషి చేయాలి.
1: అప్రోప్రియేట్ ఎఫర్ట్ హ్యాస్ టు బి మేడ్ టు ఫర్గెట్ ది ఎక్స్టర్నల్ వ్యూ అండ్ షుడ్ హ్యావ్ ది ఇన్నర్ విజన్ అండ్ థింక్ ఆఫ్ ది ఫీలింగ్స్ విత్ ఇన్.
0: మనము చేయవలసినటువంటి ఎంక్వైరీ అంతా కూడా లోపల కాని బయట కాదు.
1: ఆల్ ద ఎంక్వైరీ దట్ వి హావ్ టు డూ ఈజ్ విత్ ఇన్, నాట్ అరౌండ్.
0: ఇన్నర్ డివైన్,
1: దట్ ఈస్ ద ఎంక్వైరీ ఆఫ్ ది ఇన్నర్ డివైన్.
0: అనగా దేహమా నేను కాదు.
1: Meaning, are you the body? No.
0: దేహం ఒక జడమైనటువంటిది.
1: Body is inert.
0: మనసా నేను కాదు.
1: Am I the mind? No.
0: ఇది ఒక ప్రతిబింబంతో కూడినటువంటిది.
1: This is just a reflection.
0: ఇవన్నింటి యొక్క రిఫ్లెక్షన్, రియాక్షన్, త్రీ సౌండ్స్ లే చిత్తము, బుద్ధి, అహంకారములు.
1: The reaction, reflection, is sound. All these three make the ego and also the mind.
0: మార్పు చెందేటువంటిదే.
1: So all that is external is bound to change.
0: ఇలాంటి మార్పు చెందినటువంటిది ఒకటి ఆధారమై ఉంటున్నది.
1: However, there is a basis which is changeless.
0: ఆ యొక్క అంతర్భావంతో కూడినటువంటి దివ్యత్వమే దీనికి ప్రధానము అని మొట్టమొదట ఊహించాలి.
1: One has to imagine, one has to view that this inner divinity is the main one.
0: ఇలాంటి రెండో తత్వం లోపల తిరిగి కాస్మిక్ డిజైన్ అనేటువంటిది ఉంటారు, డివైన్.
1: Later comes the second aspect, the cosmic divine.
0: Anaga na yendundinatvanti yokka divya tattvame chaitanyame na eduti vyakti endu kuda untunnadi.
1: Meaning the divinity and awareness in me are verily present in the man in front.
0: Ma iruvuri endu undinatvanti yokka divya shaktiye vishwamanandanta untunnadi.
1: The divine power present in both of us is all pervasive in the universe.
0: Sarvatra undinatvanti yokka divya shakti okkate.
1: The divine power is one and the same.
0: దీనికంటే మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో సెకండ్.
0: దేహములు బల్బుల వలె భిన్న భిన్నంగా ఉండవచ్చును.
1: బాడీస్ మే బి డిఫరెంట్ లైక్ బల్బ్స్.
0: కానీ అన్నింటి యందు ఉండినటువంటి ఒక చైతన్య శక్తి ఒక్కటే, అది విద్యుత్ శక్తి.
1: దట్ అవేర్నెస్, ది ఎలక్ట్రిసిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
0: ఈ యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే ఇది కాస్మిక్ డివైన్ అంటారు.
1: వెన్ వీ ట్రై టు అండర్స్టాండ్ దిస్, దిస్ వీ కాల్ ఇట్ యాజ్ కాస్మిక్ డివైన్.
0: దాని తరువాత
1: ద నెక్స్ట్ వన్,
0: కేవలం నీవు మాత్రమే నీ స్వరూపాన్ని గుర్తించినంత మాత్రం చాలదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు నో యువర్ ఓన్ సెల్ఫ్.
0: నీ ముక్తిని నీవు మాత్రం కోరటం వల్ల సాధ్యం కాదు.
1: ఇస్ నాట్ పాసిబుల్ టు లిబరేట్ యువర్ సెల్ఫ్ బై ఎస్పైరింగ్ ఫర్ ఇట్.
0: భిన్న స్వరూపంతో ఉండినటువంటి విశ్వ స్వరూపాన్ని కూడా నీవు ఏకంగా భావించాలి.
1: యు షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ యూనివర్సల్ ఫామ్, కాస్మిక్ ఫామ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: కనుకనే ఈ ఏకత్వాన్ని మనం విశ్వసించినప్పుడే
1: when we believe in that oneness,
0: మన మానవత్వం మనకు చక్కగా అర్థమవుతుంది.
1: We can understand the human life in full.
0: కానీ ఈనాటి పరిణామము, మానవుని యొక్క పరిణామము, పదార్థములు, ప్రాణము, దేహం వరకే ప్రయాణం చేస్తూ ఉన్నాడు.
1: బట్ టుడే ఆల్ ద మెటీరియల్ ఆల్ ద థాట్స్ జస్ట్ ట్రావెల్ అప్ టు ద బాడీ ఓన్లీ టుడే.
0: దీని తరువాత ఈ ప్రయాణము స్తంభించిపోతుండాలి.
1: బియాండ్ దిస్ ద ట్రావెల్ కమ్స్ టు ఎ టోటల్ హాల్ట్.
0: మనసు వరకు మాత్రమే మానవుడు ప్రయాణం చేస్తున్నాడు.
1: మ్యాన్ ట్రావెల్స్ అప్ టు ద పొజిషన్ ఆఫ్ మైండ్.
0: కానీ ఓవర్ మైండ్, ఆ మనసుకు అతీతమైనటువంటి ఒక స్థితిని కూడాను మనం పొందాలి.
1: బట్ దేర్ ఇస్ అనదర్ సంథింగ్ బియాండ్ ద మైండ్, ఓవర్ మైండ్ దట్ వీ షుడ్ ఇమాజిన్.
0: ఈ మనసు ఎంతవరకు ప్రయాణం చేయగలదు?
1: హౌ ఫార్ ద మైండ్ కెన్ ట్రావెల్?
0: మనోమూలం విధం జగత్తు, జగత్తు వరకు ప్రయాణం చేయగలదు.
1: ద మైండ్ కెన్ ట్రావెల్ అప్ టు ది యూనివర్స్.
0: ఈ జగత్తులో ఉండేటువంటి యొక్క వస్తువులను, వాహనములను, వ్యక్తులను, విషయములను కూడాను గుర్తించడానికి మనసు ఆధారం కావాలి.
1: Mind should be the basis to understand the various aspects relating to the objects and different things in the world.
0: Manasuto vartinchenta varaku kudanu manavudu gane untadu.
1: So long he conducts himself with the mind, he remains at the level of a human being.
0: Kani idi amanaskudu kavali.
1: But he should withdraw the mind, amanaska.
0: Amanaskudu anagami manasuku atheetamainatundi sthitiki povali.
1: Amanaska means one should reach the state beyond the mind.
0: సూపర్ మైండ్ లో ప్రవేశించాలి.
1: యూ షుడ్ స్టెప్ ఇన్ టు సూపర్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిదే సూక్ష్మదేహములకు సంబంధించినటువంటిది.
1: దిస్ సూపర్ మైండ్ ఈజ్ రిలేటెడ్ టు ద సటిల్ బాడీ.
0: ఈ యొక్క సూక్ష్మదేహమునందు మాత్రమే ఇవన్నీ కూడాను శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి ఏవీనూ లేక,
1: ఇన్ ది సటిల్ బాడీ థింగ్స్ లైక్ ద బాడీ, ద సెన్సెస్, the mind, the ego are not present.
0: కేవలం చేతన శక్తిడై ఉంటుంటాడు.
1: Is just the awareness.
0: దీనికి కూడాను అతీతమైనటువంటి కారణ దేహాన్ని మనం ప్రవేశించాలి.
1: But we should also step into that which is beyond this, the causal body.
0: ఈ కారణ దేహం అనేటువంటి దాని ఎందే,
1: in this causal body,
0: శరీరము, మనస్సు, ఇంద్రియములను, బుద్ధిని అన్ని కూడాను కంట్రోల్ చేసేటువంటి పవర్ ఉంటుండాలి.
1: This causal body has got that controlling power. Of the body, the senses, the mind, ego.
0: Yetavata sarva shaktulu kudunu manavudi embe imidi untunnavi.
1: With all said and done, all capacities are latent in
0: manavudu. Anantamainatundi shakti kalagadu.
1: Man has got infinite power.
0: Manavudu adbhutamainatundi yokka shakti kalavadu.
1: Man has got excellent power.
0: Manavulaku artham kaanatundi vishayamulu jagattulo levu.
1: In this world there is nothing that man cannot comprehend.
0: కనుకనే అద్భుతమైన, అనంతమైన, అర్థవంతమైనటువంటి వాడు మానవుడు.
1: So man is mysterious, infinite, and that is meaningful.
0: కానీ ఈనాటి మానవుడు,
1: but man today,
0: గొప్ప విద్యావంతుడై,
1: being highly
0: వంతుడై, వైజ్ఞానవంతుడై, సర్వశక్తిమయుడుగా రాణిస్తూ ఉంటున్నాడు.
1: Man today is shining as a highly educated, intellectual, scientific one.
0: కానీ ఇవి కాదు వాని యొక్క భౌతికమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ప్రకటించేటువంటివి.
1: బట్ దీస్ సెక్యులర్ ఫిజికల్ వరల్డ్లీ థింగ్స్ విల్ నెవర్ మానిఫెస్ట్ ఎక్స్ప్రెస్ ద సెల్ఫ్. ఇవి
0: ప్రాకృతమైనటువంటి యొక్క శక్తులను ప్రకటిస్తుంది.
1: దే ఓన్లీ ఎక్స్ప్రెస్ మానిఫెస్ట్ ద వరల్డ్లీ పవర్స్.
0: కానీ అంతర్శక్తులను ప్రకటించేటువంటి యొక్క తత్వము ఒకటి, అగాధమై, అగమ్యమై, అగోచరమై, అనంతమై, అవ్యక్తమై ఉంటుండాలి.
1: బట్ ద సెల్ఫ్ విచ్ ఇస్ హిడెన్, latent, which is hidden in secret, which cannot be expressed.
0: అది మానవుని అందునటువంటి కాస్మిక్ పవర్ అంటారు.
1: That is the cosmic power in
0: man. Universal శక్తి.
1: That is universal power.
0: సర్వత్రా ఉండేటువంటి యొక్క శక్తియే మన యందు, మన యందు ఉన్నటువంటి యొక్క శక్తియే సర్వత్రా కూడా ఉంటుండాలి.
1: The power present all over the universe is within us, and the power within us is present everywhere.
0: కానీ ఆకారంను పురస్కరించుకుని ఇది అణువుగాను, విశాలతను పురస్కరించుకుని ఇది అంత్యముగాను మనం భావిస్తున్నాం, అనంతముగాను భావిస్తున్నాం.
1: బట్ బేసింగ్ ఆన్ ఇట్స్ ఫార్మ్ వీ టేక్ ఇట్ యాజ్ మైక్రోకాజం అండ్ ద మాక్రోకాజం.
0: సర్వత్రా వ్యాపించినటువంటి గాలిని ఒక బెలూన్ లో కట్టి దాన్ని ఊపి పెట్టినప్పుడు ఈ అనంతమైన గాలి బెలూన్ లో ఒక లిమిట్ గా ఉంటుండాలి.
1: ద ఇన్ఫినిట్ ఎయిర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్. When it is blown into the balloon, it will be in a limited form.
0: కానీ అనంతమైన గాలిలో ఇది మర్జ్ కావటం లేదు.
1: But it doesn't merge into the infinite air around.
0: ఎప్పుడు ఇది అనంతమైనటువంటి గాలిలో ఏకమైపోతుంది?
1: When does it become one with the infinite air?
0: ఈ గాలిని మరింత ఊది ఊది ఊదినప్పుడు ఈ ఆకారమైనటువంటి బెలూన్ బస్ట్ అయిపోతుంది.
1: When you blow up this balloon more and more, the balloon bursts.
0: ఇది బస్ట్ అయినప్పుడు ఇందులో అణుమాత్రంగా ఉండినటువంటి యొక్క గాలి అనంతములో ఏకమైపోతుంది.
1: When the balloon bursts, this air which is so small and little would merge into the infinite air around.
0: మన దేహములే ఒక బెలూన్ వంటివి.
1: So our bodies are a sort of balloon.
0: ఇందులో నింపుకున్నటువంటి యొక్క అనంత శక్తిగా ఉండినటువంటి యొక్క గాలి అణువుగా మనం భావిస్తున్నాం.
1: The infinite air present within us, we take it as a fraction, as an atom.
0: కానీ ఈ అణువే ఘనములో ఉన్నటువంటి అంశమే.
1: This atom is just a part of the mighty one.
0: అణు రణీయాన్ మహతో మహీయాన్. ఈ రెండింటి యొక్క ఏకత్వం ఒక్కటే.
1: There is oneness in both the microcosm and the macrocosm.
0: కానీ మనసు చేసే చింతన,
1: but the thinking of
0: the
1: mind,
0: చేసే పని,
1: the action of the body,
0: ఆత్మ చూచే సాక్షిభూతము,
1: and the self which is
0: witness, ఈ మూడు భిన్న భిన్నంగా కనిపిస్తాయి.
1: They appear to be different.
0: కాదు కాదు, ఇది ఒకదానితో ఒకటి ఏకమై ఉంటుంటాయి.
1: No, they are interrelated.
0: ఆకారములో భిన్నమే కాని,
1: they may be different in form.
0: ఆనందములో ఏకమే,
1: but in bliss just one.
0: దీనిని ఉపనిషత్తులు,
1: this ఉపనిషత్స్,
0: అనంతములో ఏకత్వమే, అనేకత్వములోని ఏకత్వమే అని విశ్వసిస్తూ వచ్చారు.
1: ఉపనిషత్స్ taught that this is unity in diversity.
0: కనుక మానవత్వం అనగా,
1: so human life,
0: దైవత్వానికి భిన్నమైనటువంటిది కాదు.
1: So humanity is in no way different from divinity.
0: మానవత్వము దివ్యత్వము రెండు ఒక్కటే.
1: The humanity and the divinity are one and the same.
0: కనుకనే రెండవ స్థాయి లోపల ఈ విశాలమైనటువంటి యొక్క భావాన్ని మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు,
1: in the second stage when we develop that broad feeling,
0: దేవుడైన నేను దేవుడైన విశ్వము రెండు కూడాను ఒక్కటే అనేటువంటి సమత్వానికి వస్తుంది.
1: It comes to that oneness, the equality. I am God, the universe is God, both are one.
0: ఇది divine universal form అన్నారు.
1: This is called divine universal form.
0: ఈ యూనివర్సల్ ఫామ్ అనేటువంటిది ఎట్లా చేరింది?
1: How do you get this universal form?
0: వస్తువుల యొక్క భిన్నత్వంతో కాదు.
1: It's not out of difference.
0: శక్తి యొక్క ఏకత్వంతోనే.
1: It's only of oneness, unity.
0: కనుక శక్తి తత్వాన్ని మనము క్వాలిటీగా తీసుకోవాలి.
1: So we should take this power as quality.
0: దేహములు కేవలము ఒక క్వాంటిటీగా భావించాలి.
1: We should take the body as quantity.
0: క్వాంటిటీ కావలసినంత ఉండవచ్చును.
1: There may be plenty of quantity.
0: క్వాలిటీనే మనం ప్రధానంగా తీసుకోవాలి.
1: But we should take quality as the chief one.
0: అది ప్రతి మానవుని యందు ఉండినటువంటి యొక్క చైతన్యము, కాన్షియస్నెస్.
1: It is the consciousness in every man.
0: కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది,
1: this consciousness,
0: సర్వత్రా వ్యాపించినటువంటిది,
1: is present everywhere.
0: మనం గాలి తీసుకుంటున్నాము,
1: వీ బ్రీత్.
0: ఈ గాలి నీకు ప్రత్యేకంగా, ఇతనికి ప్రత్యేకంగా, అతనికి ప్రత్యేకంగా రావటం లేదు.
1: ది బ్రీత్, దిస్ ఎయిర్, ఇస్ నాట్ సెపరేట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ హియర్.
0: సర్వత్రా ఉండినటువంటి గాలి లోపలే ఎవరి కెపాసిటీకి తగినట్టుగా వారు తీసుకుంటున్నారు.
1: ది ఎయిర్ ప్రెజెంట్ ఆల్ ఓవర్ ఈజ్ జస్ట్ ఇన్హేల్ డిపెండింగ్ ఆన్ కెపాసిటీ.
0: ఈ దేహములకు సంబంధించినటువంటిది ఒక లిమిట్ గా విశ్వసిస్తున్నాము.
1: దట్ వీ బ్రీత్ ఇన్ టు అవర్ బాడీ, వీ టేక్ ఇట్ ఎస్ లిమిటెడ్ కెపాసిటీ.
0: కనుకనే మానవత్వము చాలా అణుమాత్రంగా భావించి, అల్పంగా భావించి, కేవలము తాను ఒక దీనుడిగా విశ్వసిస్తున్నాడు.
1: టేకింగ్ దిస్ హీ కన్సిడర్స్ హింసెల్ఫ్ వెరీ హంబల్, ఈజ్ వెరీ సింపుల్.
0: కాదు కాదు, మానవుడు అల్పుడు కాదు, అనంతుడు.
1: బట్ మ్యాన్ ఈజ్ నాట్ సో లిమిటెడ్, బట్ హీస్ ఇన్ఫినిట్.
0: కనుకనే అట్టి ఇన్ఫినిట్ గా ఉండినటువంటి మానవత్వాన్ని,
1: దట్ హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ ఇన్ఫినిట్,
0: ఈనాడు మనం దేహరీతిగా దానిని అదుపులో ఉంచటం చేతనే,
1: because we limit to the body,
0: ee divyatvamainatundi oka visharatvanni manamu artham cheskolekapothunnam.
1: We are not able to understand this broad identity with the divinity.
0: Motta mota nee divyatvanni neevu gurtinchali.
1: The first instance, understand your divinity.
0: Neevevaru neevu artham cheskovali.
1: Understand who you are first.
0: Kaani ee naati vidya vidhanam lopala,
1: but in the modern education
0: system, tanantanu vadali,
1: leaving one's own self,
0: విశ్వాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: They make an effort to understand universe.
0: ఇది పెద్ద అజ్ఞానం.
1: This is big ignorance.
0: ఈనాడు విజ్ఞానం ఎంత పెరిగినదో,
1: today the science has progressed.
0: ఎంత విశాలమైనదో,
1: it is so vast.
0: ఎంత విజృంభించినదో,
1: it has spread far and wide.
0: దాని ప్రక్కలో అజ్ఞానం కూడాను అంత విజృంభిస్తూ వస్తుండాలి.
1: But in same hand, along with that, ignorance is also on the rise.
0: ఈ అజ్ఞానమును చూడటం లేదు మానవుడు.
1: Man is not understanding this ignorance.
0: తాను తాను గుర్తించినటువంటి ఒక విజ్ఞానమును మాత్రమే దృష్టి ఎందుకుంటున్నాడు.
1: He keeps in view all his achievements in the field of science.
0: ఇది నిజమైన విజ్ఞానము కాదు.
1: This is no true wisdom.
0: ఇది అజ్ఞానంలోని ఒక భాగమే.
1: Just a part of ignorance.
0: ఎంతవరకు మానవులకు భేదములు, భిన్నత్వములు, శరీరం యొక్క కృషులు ఉంటున్నాము, అంతవరకు వీడు అజ్ఞానియే కాని విజ్ఞాని కాదు.
1: సో లాంగ్ మ్యాన్ హ్యాస్ గాట్ ది ఫీలింగ్స్ ఆఫ్ డిఫరెన్సెస్ అండ్ డైవర్సిటీస్, ఈజ్ జస్ట్ ఇగ్నోరెంట్ బట్ నాట్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: ఓవర్ మైండ్, ఈ యొక్క లిమిట్ ను మనం దాటిపోవాలి.
1: సో హీ షుడ్ రీచ్ దట్ స్టేట్ ఓవర్ మైండ్ ఫ్రమ్ ఫైనైట్ టు ఇన్ఫైనైట్.
0: ఇది సాధ్యమా అని ప్రశ్నించవచ్చు.
1: వన్ మే క్వశ్చన్, ఈజ్ దట్ పాసిబుల్?
0: తప్పక సాధ్యమే.
1: సర్టెన్లీ ఇట్ ఈస్ పాసిబుల్.
0: మానవుడు సాధించలేనిటువంటిది జగత్తులో ఒక్కటి లేవు.
1: దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ మ్యాన్ కెనాట్
0: సర్వమును సాధించవచ్చు.
1: ఎవ్రీథింగ్ హీ కెన్ అకాంప్లిష్.
0: కానీ అట్టి విశ్వాసం మానవుల్లో లేకపోవటం చేతనే సాధించలేకపోతున్నాడు.
1: As man has no such confidence within him, he is not able to achieve.
0: ఈ శరీరం యొక్క పరిమితిని మాత్రమే భ్రమించి
1: he goes by the limited body.
0: ఈ పరిమితమైన దేహంతో నేను ఇంత ఘన కార్యం చేయగలనా అని కొంతవరకు సందేహిస్తున్నాడు.
1: He doubts, is that possible to understand the infinite with this finite body?
0: దేహం పరిమితమే కానీ నీవు పరిమితుడు కాదు, అపరిమితుడు.
1: బాడీ ఇస్ లిమిటెడ్ బట్ యు ఆర్ లిమిట్లెస్.
0: కనుక నేను నేను అనేటువంటిది అపరిమితమైనటువంటి యొక్క శక్తి.
1: సో దిస్ ఐ ఇస్ ఇన్ఫినిట్ పవర్.
0: నేను అనేటువంటి అపరిమితమునకు
1: దిస్ ఐ విచ్ ఇస్ ఇన్ఫినిట్
0: ప్రక్కలో దేహం అనేటువంటిది పెట్టినప్పుడు
1: వెన్ వీ కీప్ ద బాడీ బై ఇట్ సైడ్
0: నేను దేహము అయిపోతున్నాడు.
1: దెన్ ఇట్ బికమ్స్ ఐఎమ్ ద బాడీ.
0: దేహము పరిమితమైనటువంటిది.
1: బాడీ ఈజ్ లిమిటెడ్.
0: నేను అపరిమితమైనటువంటిది.
1: ఐఎమ్ లిమిట్లెస్.
0: కాబట్టి అపరిమితమైనటువంటి దానికి ప్రక్కలో పరిమితమైన దానిని పెట్టుకుని పరిమితమనే విశ్వసించి అపరిమితమును తాను విసర్జిస్తున్నాడు.
1: కీపింగ్ ది లిమిటెడ్ బై ది సైడ్ ఆఫ్ లిమిట్లెస్ హీ ఫర్గెట్స్ ది లిమిట్లెస్ ఆస్పెక్ట్ అండ్ గోస్ బై దిస్ లిమిటెడ్ ఆస్పెక్ట్.
0: కనుక మన బలహీనతలకు, మన సందేహములకు, మన యొక్క డౌట్స్ కు అన్నింటికీ మూల కారణము ఈ దేహమే.
1: ఫర్ ఆల్ అవర్ డౌట్స్, ఫర్ ఆల్ అవర్ క్వశ్చన్స్, బాడీ ఇస్ ద కాజ్.
0: కనుక దేహము పాంచభౌతికము.
1: Body has got all the five senses.
0: దేహము కూలక తప్పది ఎప్పుడు.
1: Body is bound to fall.
0: దేహి నిరామయుండు.
1: But indweller,
0: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనాల ముద్రలు లేవు.
1: The indweller has neither birth nor death.
0: నిజము చూడ.
1: Truly,
0: ఆ దేహియే దేవదేవుడు.
1: That indweller is verily God.
0: నీవు దేహివి కాని దేహం కాదు.
1: You are the indweller but not the body.
0: నీవు శరీరి కాని శరీరం కాదు.
1: You are the indweller in the body but not the body.
0: నీవు ఆత్మవే కాని క్షేత్రజ్ఞుడే కాని క్షేత్రం కాదు.
1: యు ఆర్ ద నోవర్ బట్ నాట్ ద నోన్.
0: కానీ క్షేత్రజ్ఞుడే లేకపోతే క్షేత్రం అంటే పేరు ఎట్లొస్తుంది?
1: వెన్ యు ఆర్ నాట్ ది నోవర్ హౌ డు యూ గెట్ దిస్ నేమ్ ద క్షేత్ర?
0: కనుకనే బాడీ క్షేత్రము.
1: బాడీ క్షేత్ర.
0: ఈ క్షేత్రం అనే పేరు దేనికి వచ్చింది?
1: హౌ డు యూ గెట్ దిస్ నేమ్ క్షేత్ర?
0: ఏదో ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి అందులో ఉండటం చేతనే దీనికి క్షేత్రం అని పేరు వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇట్ హాస్ ద నేమ్ క్షేత్ర.
0: తిరుపతి క్షేత్రము.
1: క్షేత్ర తిరుపతి.
0: తిరుపతిలో వెంకటేశ్వరుడు దివ్యంగా ఉండటం చేతనే దీనికి ఒక క్షేత్రమని పేరు వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద డివినిటీ వెంకటేశ్వర ఇట్ ఇస్ కాల్డ్ క్షేత్ర.
0: బద్రి క్షేత్రము, అమర్నాథ్ క్షేత్రము,
1: బదరి క్షేత్ర, అమర్నాథ్ క్షేత్ర,
0: ఇలాంటి క్షేత్రాలకంతకును ఒక దివ్యమైన శక్తి అక్కడ ఆధారమై ఉంటున్నది.
1: ఇన్ ఆల్ దీస్ క్షేత్ర పిల్గ్రిమ్ సెంటర్స్ దిస్ డివైన్ పవర్.
0: అదే విధంగానే దేహము ఒక క్షేత్రము.
1: బాడీస్ క్షేత్ర.
0: ఈ క్షేత్రములకు ఎవరో ఒకడు ప్రధానుడు ఒకడు ఉండాలి కదా క్షేత్రజ్ఞుడు.
1: దేర్ మస్ట్ బి ది క్షేత్రజ్ఞ. ద నోవర్
0: క్షేత్రజ్ఞుడు. అతనే ఆత్మస్వరూపుడు.
1: ఈజ్ క్షేత్రజ్ఞ. ద నోవర్ ద సెల్ఫ్ ఆత్మ.
0: ఆ క్షేత్రజ్ఞుడు ఉండచేతనే ఈ దీనికి క్షేత్రం అనే పేరు వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద నోవర్ విత్ ఇన్ దిస్ ఇస్ కాల్డ్ క్షేత్ర.
0: కనుక విద్యార్థులు మొట్టమొదట క్షేత్రజ్ఞుడిని గుర్తించాలి.
1: సో స్టూడెంట్స్ షుడ్
0: క్షేత్రజ్ఞుని యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: దే షుడ్ డెవలప్ ద ఫుల్ ఫెయిత్ ఇన్ క్షేత్రజ్ఞ.
0: విశ్వాసం ఉండినప్పుడే సర్వం కూడా మనకు లభ్యమవుతాయి.
1: వెన్ దే హ్యావ్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దే కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: ఆత్మవిశ్వాసం లేనటువంటి వాడికి ఏది కూడా సాధ్యం కాదు.
1: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నథింగ్ ఇస్ పాసిబుల్.
0: ఏ కార్యము కూడా చేయలేడు.
1: హీ కెనాట్ డూ ఎనీథింగ్.
0: కనుకనే ఆత్మవిశ్వాసం విద్యార్థులకు అత్యవసరం.
1: సో దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు స్టూడెంట్స్.
0: ఈ ఆత్మవిశ్వాసం అనేటువంటిది నేనే ఆత్మను అనేటువంటి విశ్వాసం గాఢంగా రావాలి.
1: This self-confidence means, I am the true self.
0: నాకు నా ఎదుట వ్యక్తికి ఉండేటువంటి మధ్యన ఉన్నటువంటి గోడ త్రుంచి వేయాలి.
1: We should remove the barrier that stands in between me and the person in front.
0: నీకు నీ ఎదుట వ్యక్తికి ఉండేటువంటి భేదము ఒక అద్దము ఏది? అది దేహం.
1: What is that obstacle between you and the man in front? That is the body.
0: ఈ దేహములు ఉపాధులను మనం దూరం చేసినప్పుడు
1: when we get away from this body,
0: రెండు ఏకమైపోతాయి.
1: Both become one.
0: కనుక ఏకత్వంలో ఉండేటువంటి ఆనందమే నిజమైనటువంటి ఆనంద కోసం యొక్క ప్రతిబింబము.
1: ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది షీత్ ఆఫ్ బ్లిస్ లైస్ ఇన్ దిస్ యూనిటీ వన్నెస్.
0: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ ఆనంద కోసములు మానవుడికి ఉపాధులే కాని మానవుడు కాదు.
1: సో ఆల్ దిస్ 5 sheaths. The sheath of food, the sheath of the mind, the sheath of the life, the sheath of the bliss, and sheath of the wisdom. They are all just mixed.
0: ఎన్నో షర్ట్స్ ఉండవచ్చును, ఎన్నో ప్యాంట్స్ ఉండవచ్చును.
1: You may have many shirts, many pants.
0: కానీ ఇవన్నీ నీ డ్రెస్సులే, కానీ నీవు దావి కాదు.
1: They are merely your dress, but you are not that.
0: కారులో నీవు ప్రయాణం చేసినంత వరకును కారు నీవు అవుతావా?
1: Simply because you travel by car, you cannot be the car.
0: కాదు కాదు, కారు రథము, నీవు రథికుడు.
1: Car is the chariot, you are the charioteer.
0: నీవు ఇంటిలో ఉండినంత మాత్రం ఇల్లు నీవవుతావా?
1: సింప్లీ బికాస్ యూఆర్ రెసిడెంట్ ఇన్ ద హౌస్ యూ కెనాట్ బి ది హౌస్.
0: నీవు ఇల్లు యజమానుడవు, ఇల్లు నీకు ప్రత్యేకమైన ఒక కట్టడము.
1: యూఆర్ ది ఓనర్ ఆఫ్ ది హౌస్, ద హౌస్ ఇస్ మియర్లీ కన్స్ట్రక్షన్.
0: అదే విధంగానే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహమనేటువంటి ఇంటి లోపల ఈ యొక్క దేవుడు అనేటువంటి వాడు ఉండటం చేతనే నీవు దేహాన్ని విశ్వసించి దేహిని విస్మరిస్తున్నావు.
1: బాడీ ఇస్ జస్ట్ ద హౌస్, ద ఇన్వెలర్ ఇస్ వెరీ గాడ్. యు ఆర్ జస్ట్ క్యారీడ్ అవే బై ద బాడీ. And you forget the indweller.
0: నీవు దేహము కానే కాదు.
1: You are not, certainly not the body.
0: నీవు దేహము ధరించినటువంటి ఉపాధి.
1: You have just put on this vesture, the body.
0: ఇది ఏనాటికైనా కూడా నీవు మార్పు చేయవచ్చును.
1: One day or other you may change.
0: కానీ మార్పు కానటువంటి వాడే నీవు.
1: You are really the changeless.
0: నీవు నిత్యుడవు, సత్యుడవు.
1: You are eternal and all truth.
0: ఇలాంటి విశ్వాసం మానవుల్లో అభివృద్ధి కావాలి.
1: యూ షుడ్ హావ్ సచ్ ఫెయిత్ అండ్ డెవలప్.
0: ఇలాంటి విశ్వాసానికి తగినటువంటి యొక్క ఆధారాలు కూడా మనం సాధనలో నిరూపించాలి.
1: యూ షుడ్ ఆల్సో ప్రూవ్ ఇన్ అవర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ద బేసిస్ ఫర్ సచ్ ఎ ఫీలింగ్.
0: కానీ ప్రతి మానవుడు కూడాను నేను నేను నాదేహం నాదేహం అని భావనతో ఈ పదమును ఉపయోగపెడుతున్నాడే, కానీ మానవుడు అంటే ఎవరు అనేటువంటిది ఎవరికి అర్థం కావటం లేదు.
1: బట్ ఎవ్రీవన్ మేక్స్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ మై బాడీ బట్ హీ డజంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ మానవ.
0: మానవుడు అనేటువంటి పదములకు అర్థం తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
0: ఈనాడు అర్థము తెలియనటువంటి పదములు ఎన్నో మానవుడు ఉపయోగపెడుతున్నాడు.
1: మ్యాన్ ఈస్ మేకింగ్ యూజ్ ఆఫ్ మెనీ థింగ్స్, మెనీ వర్డ్స్. హి డస్ నాట్ మీన్
0: డిక్షనరీలో చూస్తున్నాడు.
1: బట్ హీ జస్ట్ రిఫర్స్ టు ది డిక్షనరీ.
0: నీ డిక్షనరీ ఎక్కడ ఉంటుందది?
1: వేర్ లైస్ ప్రెసెంట్ యువర్ డిక్షనరీ?
0: అది నీ యొక్క హృదయ తత్వము.
1: ద డిక్షనరీ ఇస్ వెరీ హార్ట్.
0: అది నీ యొక్క అంతర్భావంతో కూడినటువంటి శక్తి.
1: ఇట్ ఈస్ ద పవర్ అవుట్ ఆఫ్ ది ఇన్నర్ విజన్.
0: ఇన్ఫినిట్ ఆ యొక్క డివైన్ శక్తిని మనం చూసుకోవాలి.
1: దట్ ఈస్ ద డివైన్ పవర్, ద ఇన్ఫినిట్.
0: ఆ కాస్మిక్ పవర్ అంతా మనలోనే ఉంటుండాలి.
1: ది ఎంటైర్ కాస్మిక్ పవర్ ఈస్
0: ఒక వేలిలో ఎంత శక్తి ఉంటుందని నీవు చక్కగా పరీక్ష చేస్తే,
1: ఇఫ్ యూ ఎగ్జామిన్ క్లియర్లీ ది పవర్ ఇన్ వన్ ఫింగర్,
0: యావత్ ప్రపంచంలో ఉండేటువంటి సమస్త శక్తులు కూడా ఒక వేలి అందే మాత్రం ఉంటుండాలి.
1: ది ఎంటైర్ పవర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫింగర్.
0: నీవు ఫింగర్ ను ఆధారం చేసుకోవటం చేత అది బలహీనంగా నీకు కనిపిస్తుండాలి.
1: బికాస్ యూ జస్ట్ లుక్ ఇన్ టు దట్ ఫింగర్ ఇట్ అపియర్స్ టు బి వీక్.
0: ఈ ఆకారాన్ని నువ్వు చూడవద్దు.
1: నెవర్ గో బై ఫామ్.
0: ఈ ఆకారం చేత మానవుడు కావచ్చును, కానీ
1: వన్ మే బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్ బై ఫామ్.
0: ఆచరణ చేత మానవుడు కావాలి.
1: బట్ హియర్ టు బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.
0: ఈనాడు 99 మంది అంతా కూడా ఆకార మానవులే కనిపిస్తున్నారు, కానీ ఆచరణ మానవులు కనిపించడం లేదు.
1: In the world today, 99% of people are human beings just in form but not in
0: practice.
1: We should become a human being in practice.
0: దీనినే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు. థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం జరగాలి.
1: దిస్ స్వామి కాల్స్ ఇట్ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. దేర్ షుడ్ బి హార్మనీ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: ఈ విధమైనటువంటి శక్తి మానవుడిందే లేకపోతే ఎన్ని విధమైనటువంటి యొక్క దీనిని నూతనమైనటువంటి అద్భుతాలను సాధిస్తూ వస్తున్నాడు మానవుడు.
1: Without this divine power, it's not possible to accomplish so many of the things in this world.
0: కనుక మానవునియందు ఒక విధమైన రాక్షసత్వము, పశుత్వము అభివృద్ధి అవుతుండాలి.
1: In man, a sort of demonic quality, animal quality, are on the rise.
0: ఈ యొక్క పశుత్వమునకును ఈ రాక్షసత్వానికి ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటి?
1: Where lies the difference between the demonic quality?
0: భిన్నత్వం భిన్నత్వం.
1: Diversity, diversity.
0: దీని వలనే ఈ పశుత్వం పెరిగిపోతుండాలి.
1: Because of that, the animal quality is on the rise.
0: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
1: టుడే ది టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్, రాపిడ్ స్ట్రైడ్స్.
0: కానీ ఎలక్ట్రాన్ ఇంకా కంప్యూటర్స్ ఇలాంటి దీంతో ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటివి జరుగుతూ ఉంటుండాలి.
1: దేర్ ఆర్ మెనీ సర్ప్రైజింగ్ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ అటామిక్ లెవెల్ ఎలక్ట్రాన్స్ అండ్ కంప్యూటర్స్.
0: అద్భుతాన్ని సాధిస్తూ వచ్చారు.
1: మ్యాన్ హస్ అకంప్లిష్డ్ ఇన్ ది రెల్మ్స్ ఆఫ్ స్పేస్.
0: ఆటమ్ బాంబులు, హైడ్రోజన్ బాంబుల లోపల కూడా మహా అద్భుతమైనటువంటి యొక్క శక్తిని కూడా సాధించారు.
1: హి రీచ్డ్ ది స్టేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ డిస్కవరింగ్ ది అటామ్ బాంబ్ అండ్ హైడ్రోజన్ బాంబ్.
0: ఇది ఒక వైపున పెరిగిపోతుంటుండాలి.
1: దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: మరొక వైపున
1: ఆన్ వన్ హ్యాండ్
0: నైతికంగా,
1: మోరల్,
0: భౌతికంగా,
1: ఫిజికల్,
0: ఆధ్యాత్మికంగా,
1: స్పిరిచువల్,
0: ధార్మికంగా,
1: ధార్మిక్,
0: దినదినమునకు దిగజారిపోతుంది.
1: డే బై డే దే ఆర్ డిక్లైనింగ్.
0: ఒకవైపు చూస్తే ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావము,
1: ఎఫెక్ట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆన్ వన్ సైడ్,
0: మరొక వైపున కుల మతముల యొక్క భిన్నత్వము,
1: దేర్ ఇస్ డిఫరెన్సెస్ బికాస్ ఆఫ్ కమ్యూనిటీ,
0: ఇంకొక వైపున ప్రాంతీయ దురభిమానములు,
1: బికాస్ ఆఫ్ ది మిస్డైరెక్ట్ అటాచ్మెంట్ టు రీజనల్,
0: విద్యార్థుల యొక్క ఆందోళనలు,
1: ది అజిటేషన్ అమంగ్ స్టూడెంట్స్,
0: ఇవి మరొక వైపున పెరుగుతూ వస్తుంటుంది.
1: దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే ఆన్ వన్ హ్యాండ్.
0: ఈ విధమైన యొక్క భిన్నత్వమైన రెండింటి యొక్క అభివృద్ధులకు మూల కారణమేమిటి?
1: వాట్ ఈస్ దాట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిఫరెన్సెస్?
0: దీనిలో మానవత్వంలో ఒక పశుత్వం శేషించడం చేతనే ఈ భిన్నత్వం జరుగుతూ ఉండాలి.
1: బికాస్ ది యానిమల్ క్వాలిటీ విచ్ ఇస్ స్టిల్ ప్రెసెంట్ యాజ్ ఎ రెమనెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్,
0: మానవుల్లో దైవత్వము, మానవత్వము, పశుత్వము, దానవత్వము, నాలుగు శక్తులు ఇమిడి ఉంటున్నాయి.
1: Within a man, all these four faculties are present. The animal quality, the human quality, the divine quality and the demonic quality as well.
0: కనుకు ఈ యొక్క నాలుగు యొక్క శక్తుల లోపల కూడాను మానవ క్వాలిటీ మరిగిపోతున్నాయి. మిగిలినటువంటి క్వాలిటీలు అభివృద్ధి అవుతున్నాయి.
1: As is forgotten the human quality, the other qualities are increasing.
0: మనం తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ,
1: we are developing our intelligence.
0: మన యొక్క ఆత్మతత్వాన్ని పెంచుకోవటం లేదు.
1: We are not developing the nature of the self.
0: మన యొక్క స్కిల్ ఏ విధంగా చేస్తున్నాము?
1: How are we putting, making use of this skill?
0: Mana knowledge, mana vidyamtu telivitetalu kontha skill chesinappude idi kramakrameeda kudanu oka antarbhavaga roopondutundi.
1: When we develop, when we skill our knowledge, naturally leads to innovation.
0: Ee shaktile manavudu yendu nalugu roopamulo dharisthu untundali.
1: All these four powers latent in man as you perform.
0: Mottamodati knowledge.
1: The first one, knowledge.
0: Rendavadi skill.
1: The second skill.
0: Moodavadi balance.
1: Third balance.
0: Nalugavadi insight.
1: Fourth insight.
0: ఈ నాలుగింటి లోపల మొట్టమొదటి నాలెడ్జీ పెరుగుతుండాలి.
1: Among these four, the first one knowledge, it is increasing, ever increasing.
0: కానీ మూడవదైన బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
1: But third one, the balance is lost.
0: మానవుడు బ్యాలెన్స్ పైనే ఉంటున్నాడు జీవితం అంతా.
1: Human life rests on this balance.
0: బ్యాలెన్స్ చెడిపోవటానికి కారణం ఏమిటి? అంతర్భావంగా రూపొందుతుంది.
1: When we develop, when we skill our knowledge, naturally leads to innovation. All these four powers latent in man as you perform.

0: నాలెడ్జ్ని కిల్ చేస్తున్నారు.
1: స్టూడెంట్స్ ఆర్ నాట్ కిల్లింగ్ దేర్ నాలెడ్జ్, దే ఆర్ కిల్లింగ్ దేర్ నాలెడ్జ్.
0: నాలెడ్జ్ని కిల్ చేయటం వల్లే బ్యాలెన్స్ తప్పిపోతుంది.
1: As they kill the knowledge, the balance is lost.
0: ఈ బ్యాలెన్స్ తప్పిపోవటం వల్లే ఇన్సైట్ పోయి అవుట్ లుక్స్ వస్తుంది.
1: As this balance is lost, the inner view, insight is gone, he develops external vision.
0: ఈ యొక్క అవుట్ లుక్స్ కు మూల కారణం ఇదే.
1: This is responsible for all the outlooks,
0: మనం
1: external.
0: మనం నిరంతరం కూడాను బయట దృష్టిలోనే ఉంటున్నాం.
1: Continuously we indulge in the external vision.
0: కాదు, బయటది ప్రత్యేకమైనటువంటిది కాదు, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. దీని తత్వాన్ని గుర్తించాలి.
1: Certainly not. All that you find outside is not there. It is just the reflection of the inner being.
0: కనుక ఈ రిఫ్లెక్షన్ చూసి నువ్వు రియల్ గా నీవు భావిస్తున్నావు.
1: యు ఆర్ క్యారీడ్ అవే బై ది రిఫ్లెక్షన్, టేకింగ్ ఇట్ యాస్ ద రియల్.
0: రియల్ ను మర్చిపోతున్నావు.
1: యు ఆర్ ఫర్గెటింగ్ ది రియల్ వన్.
0: చేతిలో ఉన్నటువంటి పిట్టనే పొట్టలో ఒక విధమైనటువంటి దీంట్లో పొదలో కనిపిస్తుంటుంది.
1: ద బర్డ్ ఆన్ హ్యాండ్ అపియర్స్ ద సేమ్ ఇన్ ద బుష్ దేర్.
0: కానీ ఈనాటి మానవుడు పొదలో ఉన్న పిట్టను పట్టే కోసం చేతిలో ఉన్న పిట్టను వదిలిపెడుతున్నాడు.
1: మ్యాన్ టుడే లూజెస్ ద బర్డ్ ఆన్ హ్యాండ్ వ్యూయింగ్ ద బర్డ్ ఇన్ ద బుష్.
0: ఇంత అజ్ఞానిగా మారిపోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ హాస్ బికమ్ సచ్ అన్ ఇగ్నోరెంట్ వన్.
0: కాదు కాదు, ఇది కాదు మానవత్వానికి సరైన విశిష్టత.
1: దిస్ ఇస్ నాట్ ది ట్రూ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్.
0: దానిని కూడా నువ్వు తనపైన తాను విశ్వసించాలి.
1: హీ షుడ్ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఎక్కడెక్కడో దీనిని మనం విశ్వసించడానికి ప్రయత్నించకూడదు.
1: లెట్స్ నాట్ హావ్ ఫెయిత్ అబౌట్ ఎవ్రీథింగ్ ఆల్ అరౌండ్.
0: నీవెవరు నీవెవరు నీవెవరని చూచిన వాళ్ళంతా ప్రశ్నిస్తూ పోతున్నాం.
1: టుడే వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ హూమ్ సో ఎవర్ యూ మీట్.
0: కానీ నేనెవరు అనేటువంటి ప్రశ్న నీవు తెలుసుకోలేకపోతున్నావు.
1: బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హూ ఆమ్ ఐ, హూ రియల్లీ యు ఆర్.
0: కనుకనే ఈ దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియం, అంతఃకరణ, ఈ అన్నింటినీ కూడా మనం ప్రశ్నలు వేసుకుంటూ పోతున్నాం.
1: సో వీ గో ఆన్ పుట్టింగ్ క్వశ్చన్స్ ద బాడీ, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ ద ఇన్నర్ సెన్సెస్.
0: ఇవన్నీ నీ ఉపాధులే.
1: దే ఆర్ ఆల్ మెయిర్లీ యువర్ క్వశ్చన్స్.
0: నీ ప్రాపర్టీస్.
1: యువర్ ప్రాపర్టీ.
0: నీవే దానికి ఓనరు.
1: యువర్ ద ఓనర్.
0: దిస్ ఇస్ మై బాడీ, మై బుద్ధి, మై చిత్తము, మై ఇంద్రియము, మై అంతఃకరణ, ఈ మై, అదే నీవు మాస్టర్.
1: When you say my body, my mind, my senses, my inner senses, meaning
0: ikkada
1: you are the master.
0: My body, my mind, my buddhi, my chitta, my indriya. But who am I? Question vesukunte neeku teliyatam ledu.
1: Then when you say my body, my intelligence, my intellect, then you question yourself, who am I? You don't know who you are.
0: Nee illu antunnavu.
1: You say, this is my house.
0: నీవెవరు? దేహమే నేను అనుకోవటం కలగదు. నీవు ఆ భావన పడుతున్నావు.
1: బికాస్ యూ మిస్టేక్ యువర్ సెల్ఫ్ ద బాడీ, బికాస్ యూ హావ్ దట్ ఫీలింగ్.
0: ఈ యొక్క ఇంటి పైన ఏదైనా ఒక సినిమా వాల్ పోస్టర్ కనిపిస్తే నువ్వు వాళ్ళతో జగడ వేస్తున్నావు.
1: ఇఫ్ ఎనీ వాల్ పోస్టర్ ఇస్ స్టక్ టు ద వాల్, యూ ఫైట్ విత్ హిమ్.
0: ఇది ఎంతవరకు నీ అభిమానము?
1: హౌ ఫార్ యూ హావ్
0: ఈ ఇల్లు నాది నాది అనే అభిమానం ఉండినంత వరకు అతనితో నీవు జగడ వేస్తున్నావు.
1: యూ ఫైట్ విత్ దట్ పర్సన్ బికాస్ యూ హావ్ గాట్ ద ఐడెంటిటీ అటాచ్డ్ టు యువర్ హౌస్.
0: ఆ ఇల్లు నువ్వు అమ్మి వేస్తే దానిపైన బాంబు పడి పగిలి లేకుండా నీ విచారణ చేయవు.
1: వెన్ వన్స్ యూ సెల్ అవుట్ యువర్ హౌస్, ఈవెన్ ది హౌస్ ఇస్ బాంబ్డ్, యు ఆర్ నాట్ మైండ్ఫుల్.
0: ఆనాడు విచారానికి, ఈనాడు అవిచారానికి కారణం ఏమిటి? అది నాది కాదు అనేటువంటి అభిమానం, అది నాది అనే అభిమానం. ఈ అభిమాన దురభిమానులే దీనికి మూల కారణం.
1: At one time you had pleasure, later you grieve. What is that responsible? It is only attachment.
0: ఈ యొక్క అభిమానం అనేటువంటిది ఇంటిపైన ఒక విధమైన దేహం పైన ఉండకూడదు.
1: You should not have attachment on the house or the body.
0: నీ పైన నీకు అభిమానం ఉంటే దేహం కూడా సుక్షేమంగా పెరుగుతుంది.
1: If you have got that attachment on the self, the body also will grow.
0: కానీ నీ పైన నీకు విశ్వాసం లేక,
1: without faith in yourself,
0: ఇంకా మిగిలిన దాన్నంతా అభివృద్ధి పరచాలంటే ఇది అసాధ్యము, అసాధ్యం.
1: If you want to develop other aspects, it's impossible, impossible.
0: అదే నిజమైనటువంటి గొప్పతనము.
1: That's real greatness.
0: నీ పైన నీకు విశ్వాసము,
1: faith in yourself.
0: ఆత్మ పైన విశ్వాసము,
1: faith in the self.
0: Faith in you, faith in God, this is the secret of greatness.
1: Faith in you, faith in God is the secret of greatness.
0: ee greatness manu telusukovali.
1: We should understand that greatness.
0: ee secret manam telichukuntam prayatninchatam ledhu.
1: We are not making an effort to know that secret.
0: Vidyarthulara,
1: students,
0: samasta vishwam kudanu meelone untundali.
1: The entire universe is in you.
0: meeru kevalam alupulamani kaani,
1: you should not take consciousness of me.
0: oka manava sharira darulu kaani bhavinchakoodadu.
1: You should not consider yourself the body.
0: దేహాలు కేవలం వాటర్ బబుల్స్ వంటివి.
1: Bodies are merely water bubbles.
0: దీని తర్వాత మైండ్ ఉంటుంది, ఇది మ్యాడ్ మంకీ వంటిది.
1: Then comes the mind, which is mad monkey.
0: కనుక మంకీ వంటి మైండ్ ను,
1: the mind that's like a monkey,
0: వాటర్ బబుల్ వంటి దేహాన్ని,
1: the body, the water bubble,
0: విశ్వసించవద్దు.
1: You should never rely on that.
0: నీ విశ్వసించవలసింది ఏమిటి? నీ కాన్షియన్స్.
1: What you should have faith is on conscience.
0: నీ ఆత్మవిశ్వాసం కలగాలి.
1: You should have self-confidence.
0: అది లేకుండా ఎన్ని విశ్వాసం ఉంటుంది, ఏమి ప్రయోజనం?
1: Without that, there is no use in having faith in other aspects.
0: చక్కగా అలంకారంగా ఉంటుండాలి.
1: The body is highly decorated.
0: కావలసినంత నగలంతా ధరించినాము.
1: You have got so much of jewelry.
0: మంచి మంచి వస్త్రాలు ధరించినాము.
1: You have got very good dress.
0: కానీ ఉచ్ఛ్వాస విశ్వాసం లేకపోతే దీనికి ఏమి విలువ ఉంటుంది?
1: But when there is no breathing, inhalation.

0: ఎక్సలేషన్ వాట్ వాల్యూ ద బాడీ హ్యాస్.
1: అదే రీతిగానే
0: సిమిలర్లీ
1: విశ్వాసం అనేటువంటిది మన శ్వాసము.
0: సో ద ఫెయిత్ ఈస్ ద బ్రెత్.
1: విశ్వాసం లేనిటువంటి దేహం ఎన్ని ఘనకార్యం చేసినా ఇది శ్వాసం లేని దేహమే.
0: Without faith, even if the mighty things are accomplished with the body,
1: ప్రాప్త శక్తులు దీన్ని అడిస్తూ ఉంటుందనే కానీ
0: ఓన్లీ ది ఫిజికల్ పవర్
1: ఆడేటువంటిది కాదు.
0: దే డోంట్ డాన్స్ ఆన్ దేర్ ఓన్.
1: క్లాక్ దానికి కీ ఇచ్చి పెట్టినప్పుడు ఆ మూడు ముళ్ళు తిరుగుతూ ఉంటున్నాయి.
0: When you apply the key to the clock,
1: life undana?
0: Because the hands move, can you call it alive?
1: కీ ఉన్నంత వరకు తిరుగుతుంది.
0: The hands move, the, because of the key.
1: ఆ క్లాక్ కు కీనే లైఫ్.
0: The key is the life of the clock.
1: కనుక మన మానవుడు ఇన్ని పనులు చేస్తున్నాడు, ఇన్ని విచారణ జరుపుతున్నాడు, ఇన్ని విధమైనటువంటి ఘనకార్యం సాధిస్తున్నాడు.
0: Man does so many things, accomplishes, investigates.
1: ఏది లైఫ్ సోర్స్?
0: What is the life source?
1: అది ఆత్మ.
0: That is the self.
1: అదే కాన్షియస్నెస్.
0: That is consciousness.
1: ఆ కాన్షియస్నెస్ అనేటువంటి లోపల ఉండటం చేతనే ఈ దేహం ఇన్ని పనులు చేస్తూ ఉంటుండాలి.
0: Because of the consciousness that is latent, he is able to do many. This consciousness.
1: నీవు అని నీకు బోధిస్తుండాలి.
0: It only teaches you that you are the consciousness.
1: ఆ కాన్షియస్నెస్ భౌతిక రూపంలో ఏ రీతిగా నీకు వ్యక్తమవుతుండాలి?
0: How does that consciousness express physically?
1: ఓ

0: ఇదియే మన యొక్క కాన్షియస్నెస్. సో హమ్, సో దట్, దట్ మీన్స్ గాడ్. హమ్ ఐ, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్. ఈ కాన్షియస్నెస్ నీకు అంతర్వాడిగా బోధిస్తూ ఉంటుండాలి.
1: ది కాన్షియస్నెస్ ఎక్స్ప్రెసెస్ ఫిజికలీ బై వే ఆఫ్ ది సోహం ఇన్ అవర్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: ఇది దీనిని హంస గాయత్రి అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై స్వాన్? హంస
0: అనగా మంచి చెట్టును విభాగం చేసేటువంటిది. హంస
1: దాట్ విచ్ డిఫరెన్షియేట్స్ గుడ్ అండ్ బ్యాడ్,
0: అనగా దేహాత్మభావమును జీవాత్మభావమును వేరుగా చేస్తుండాలి.
1: మీనింగ్ ఇట్ సెపరేట్స్ ద బాడీ ఫీలింగ్ అండ్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది సెల్ఫ్.
0: అనగా ఇది ఉపాధి, దేహము.
1: This is vestia, the body.
0: ఇది ఆధారము, దేహి.
1: This is the basis.
0: దేహి దేహమును రెండింటిని కూడా విభాగం చేసేటువంటి హంస.
1: It is only swan that distinguishes the
0: గాయత్రి. ఏమిటి ఈ గాయత్రి?
1: Next comes గాయత్రి. What is
0: ఈ గాయత్రి? అనగా మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: గాయత్రి meant master of senses.
0: ఈ గాయత్రికి రెండవ పేరు సావిత్రి.
1: The second name of గాయత్రి is
0: master of life.
1: That master of life.
0: ఈ గాయత్రికి సరస్వతి అని మూడవ పేరు.
1: The గాయత్రి has third name, సరస్వతి.
0: సావిత్రి, సరస్వతి. సరస్వతి మీన్స్ వాగ్దేవతా స్వరూపిణి.
1: సరస్వతి ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ద వరల్డ్.
0: కనుకనే ఈ సెన్సెస్ కు మాస్టర్, లైఫ్ కు మాస్టర్, ఇంకా వాక్కు మాస్టర్ అయినటువంటి ఒక తత్వము గాయత్రి తత్వం నీలో ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉంటుండాలి.
1: మాస్టర్ ఆఫ్ ద బాడీ, మాస్టర్ ఆఫ్ ద లైఫ్, మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్ ఇస్ జస్ట్ లైస్ ఇన్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: భూర్భువస్వః అన్నాడు గాయత్రి.
1: This in Gayatri Mantra is also called Bhur Bhuvasvah.
0: Bhur, body.
1: The first Bhur, body.
0: Bhuvaha, life.
1: Second Bhuvaha, life.
0: Mudodhi, prajna.
1: Third awareness, prajna.
0: Dhirini, radiation, vibration, materialization annar.
1: This is also called
0: radiation, ade prajna sakti.
1: Radiation, that is awareness.
0: వైబ్రేషన్, అదే ప్రాణశక్తి.
1: వైబ్రేషన్ ద లైఫ్ ఫోర్స్.
0: దేహమే మెటీరియలైజేషన్.
1: బాడీ స్టాండ్స్ ఫర్ మెటీరియలైజేషన్.
0: భూర్భువస్వః ఎక్కడో భూలోకము, భూర్లోకము, స్వర్గలోకం కాదు, మన దేహమే భూర్భువస్వర్లోకము.
1: దేర్ఫోర్ భూర్భువస్వః ఆర్ నాట్ ది త్రీ వరల్డ్స్ లయింగ్ అపార్ట్ ఫ్రమ్ యూ.
0: మూడు లోకములు మన యందే ఉంటుంది.
1: ఆల్ ది త్రీ వరల్డ్స్ ఆర్ ఇన్ యూ.
0: ముమ్మూర్తులు మన యందే ఉంటుంది.
1: ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్, ఇన్ యువర్ బాడీ.
0: మూడు కాలములు మన యందే ఉంటుంది.
1: ఆల్ ద త్రీ టైమ్స్ ఆర్ ఇన్ యూ.
0: కనుకనే మానవుడు సామాన్యుడు కాదు.
1: సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఆర్డినరీ.
0: మానవుడు సాక్షాత్ చైతన్య స్వరూపుడే.
1: ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
0: ఇట్ ఇస్ కాస్మిక్ డివైన్.
1: ఈజ్ కాస్మిక్ డివైన్ ఫార్మ్.
0: అలాంటి దివ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మనము అలక్ష్యం చేస్తున్నాము.
1: ద హ్యూమన్ ఫార్మ్ విచ్ ఇస్ వెరీలీ ది వెరీ డివైన్.
0: అల్పమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క సుఖం నిమిత్తమై ఈ యొక్క దివ్యత్వాన్ని మనము పాడు చేసుకుంటున్నాం.
1: వి ఆర్ వేస్టింగ్ దిస్ డివినిటీ ఫర్ మీన్ లో ఫిజికల్ సెన్షన్.
0: మాణిక్యముల వంటి మానవత్వాన్ని మనం మసిబొగ్గులు అనేటువంటి సుఖానికి అమ్ముకుంటున్నాం.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద ప్రెషస్ జెమ్, ఇస్ సింప్లీ సోల్డ్ అవుట్ ఫర్ కోల్.
0: కనుక మనము దీనికి కాదు అమ్ముకోవాల్సినటువంటిది.
1: ఇట్స్ నాట్ ఫర్ దట్ వీ షుడ్ సెల్ ఇట్ అవుట్.
0: సర్వము మాణిక్యం, మాణిక్యంగానే ఉంటుంటాయి.
1: ద జెమ్ షుడ్ రిమైన్ ఎ జెమ్.
0: అది నిరంతరము ప్రకాశించేటువంటిది.
1: ఇట్ షైన్స్ కంటిన్యూస్.
0: దీనికి ఏ యొక్క సమయమునందు కానీ ఏ విధమైన మార్పులు రావు.
1: ఎనీ టైమ్ ఇట్ అండర్ గోస్ నో
0: దానిని సత్ అన్నారు.
1: దట్ ఇస్
0: అనగా బీయింగ్, బీయింగ్ ఉన్నది, ఉన్నది, ఉన్నది, మార్పు చెందేటువంటిది కాదు.
1: దట్ ఈస్ ది సత్ బీయింగ్, బీయింగ్ చేంజ్లెస్.
0: కనుక అట్టి మానవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద హ్యూమన్.
0: మానవుడు సామాన్యుడు కాదు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: మానవుడు మాధవుడే.
1: Human being is very God.
0: దేవుడు అనగా వేరు, దేశమందు లేదు.
1: God is not present in a foreign land.
0: దేవుడు అనగా తనదు దేహమందే.
1: God is present in his body.
0: పాపం అనగా వేరు, పరదేశమును లేదు.
1: Sin is not present in a foreign land.
0: తాను చేయు పనుల తగిలియుండు.
1: It lies in the actions he does.
0: కనుక పుణ్యము కాని పాపం కాని అన్ని మన యొక్క యాక్షన్ లోనే ఉంటుంది.
1: So the merit and the sin, they lie in one's own actions.
0: మనము దివ్య భావముతో ఉంటుంటే మంచి కార్యములే చేస్తాం.
1: If you have divine feelings, you will certainly undertake good actions.
0: మనం కేవలము ఒక పశుభావంతో ఉంటుంటే పశు కార్యములు చేస్తాం.
1: If you have animal feelings, you do animal activity.
0: కనుక మనలో ఉన్నటువంటి భావ మార్పులు కలగాలి.
1: So there should be change.
0: మన పరిణామం అనేటువంటిది మనస్సుకు అతీతంగా పోవాలి.
1: So this progress advancement should be beyond the mind.
0: ఈ మనస్సుతో ఉండినంత కాలం కూడా మనల్ని మాలిన్యమే చేరి ఉంటుంటారు.
1: So long it centers around the mind, there is bound to be dirt.
0: ఈ మాలిన్యము పోవాలంటే
1: to get away from this dirt,
0: పరిశుద్ధమైనటువంటి ఒక చిత్ స్వరూపంతో దీన్ని పరిశుద్ధం గావించాలి.
1: యూ షుడ్ ప్యూరిఫై విత్ దట్ అవేర్నెస్.
0: చిత్, చిత్, చిత్. ఏమిటి ఈ చిత్?
1: వాట్ ఈస్ దిస్ చిత్ అవేర్నెస్?
0: ఇది చిత్తుకు అవేర్నెస్ పేరంటే.
1: చిత్ ఇస్ ఆల్సో కాల్డ్ అవేర్నెస్.
0: అవేర్నెస్ అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై అవేర్నెస్?
0: పరిపూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ అవేర్నెస్.
1: ఇట్ ఈస్ టోటాలిటీ కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్.
0: ఇది ఏమిటి అని మిమ్మల్ని ప్రశ్న వేసినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు.
1: ఇఫ్ యు పుట్ ఎ క్వశ్చన్ వాట్ ఇస్ దిస్, యు సే ఇట్స్ పీస్ ఆఫ్ క్లాత్.
0: ఇది కాదు అవేర్నెస్.
1: దిస్ ఇస్ నాట్ అవేర్నెస్.
0: ఈ పీస్ ఆఫ్ క్లాత్ అనేటువంటి చెప్పటం వల్ల సర్వము తెలిసిందని అనుకోకూడదు. ఇది అహంకారం.
1: బై సేయింగ్ దట్ ఇట్ ఇస్ పీస్ ఆఫ్ క్లాత్ అండ్ ఫీలింగ్ దట్ యు నో ఎవ్రీథింగ్, ఇట్ ఇస్ ఈగో.
0: ఇది పూర్తి విప్పి చూసినప్పుడు ఇది హ్యాండ్ కర్చీఫ్, ఇది అవేర్నెస్.
1: వెన్ యూ అన్ఫోల్డ్ ఇట్ దెన్ యూ అండర్స్టాండ్ హ్యాండ్ కర్చీఫ్, దట్ ఇస్ అవేర్నెస్.
0: దీని స్వరూపాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి అప్పుడే అవేర్నెస్ అంటారు.
1: ద టోటాలిటీ ఫుల్ అండర్స్టాండింగ్ ఇస్ అవేర్నెస్.
0: మానవత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడే దీనిని అవేర్నెస్ అని చెప్పవచ్చు.
1: సో హ్యూమన్నెస్ షుడ్ బి అండర్స్టాండ్ ఇన్ ఫుల్, దట్ ఇస్ అవేర్నెస్.
0: ఈనాడు మానవత్వం అంటే ఏమిటో తెలియటం లేదు.
1: టుడే నో వన్ నోస్ వాట్ ఇస్ హ్యూమన్ క్వాలిటీ.
0: నేను అన్ని తెలుసుకున్నాను అనుకోవటం కేవలం వెర్రితనము.
1: ఇట్స్ ఓన్లీ ఫూలిష్నెస్ టు ఫీల్ దట్ హీ నోస్ ఎవ్రీథింగ్.
0: కనుక ఇది అవేర్నెస్ కింద రాదు.
1: This doesn't come under awareness.
0: Awareness ఎప్పుడు సత్తుతో కూడి ఉంటుంటాయి.
1: Awareness is always the it is a
0: combination. అవేర్నెస్ ఉండదు.
1: Awareness doesn't lie apart for a moment.
0: అలాగా అవేర్నెస్ ఎప్పుడు శాశ్వతమైన దాంతో చేరి ఉంటుంటాయి.
1: So awareness is always in combination with that permanent one.
0: సత్తు చిత్తు అని రెండింటికి సంబంధం పోచారు.
1: That's why it is said sat and chit.
0: సత్తుకు పక్కన చిత్తు ఉండే ఉంటుంటాయి.
1: The chit is by the side of the sat.
0: కనుకనే ఈ సత్తుకు శాశ్వతమైనటువంటి ఒక తత్వం.
1: So being is permanent.
0: ఈ చిత్తు కూడా శాశ్వతమైనటువంటి ఒక ప్రజ్ఞానము.
1: దిస్ అవేర్నెస్ ఇస్ ఆల్సో పర్మనెంట్.
0: రెండింటిని మనం అర్థం చేసుకున్నప్పుడే
1: వెన్ వి అండర్స్టాండ్ బీయింగ్ అండ్ అవేర్నెస్
0: ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ద బ్లిస్ ఒరిజినేట్స్ విత్ ఇన్ యూ.
0: దీనినే సత్ చిత్ ఆనందం అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ బీయింగ్ అవేర్నెస్.
0: దీనిని వేదాంతిక్ పరిభాషలో అస్థి భాతి ప్రియము అన్నారు.
1: దిస్ ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ కాల్డ్ అస్థి భాతి ప్రియం.
0: ఈ రెండింటికి మధ్య లోపల రూప నామములు చేరటం చేత
1: ఇన్ బిట్వీన్ ది టూ బికాస్ ఆఫ్ ద నేమ్ అండ్ ఫామ్
0: ఈ యొక్క సత్య చిత్త ఆనందం యొక్క ప్రకాశములు కూడాను కొంతవరకు కోల్పోతున్నాయి.
1: ద రేడియన్స్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్ ఆర్ ఆల్సో లాస్ట్.
0: కనుక మనము ఆకారమును ఆధారంగా తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ రిలై ఆన్ ద ఫామ్.
0: మా వైస్ ఛాన్సలర్ మానవత్వమునకు మాధవత్వమునకు ఉండినటువంటి సంబంధ బాంధవ్యాన్ని స్వామి కొంతవరకు ప్రబోధించాలి అన్నారు. దీనికి ఏమాత్రం భిన్నత్వమే లేదు.
1: వైస్ ఛాన్సలర్ ప్రేడ్ స్వామి టు ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ హ్యూమానిటీ అండ్ ద డివినిటీ.
0: రిలేషన్షిప్ లేదు అక్కడ.
1: దేర్ ఇస్ నో రిలేషన్షిప్.
0: రియాలిటీ ఉంటుండాలి.
1: ఓన్లీ రియాలిటీ లైస్ దేర్.
0: అది ఒకటి ఇది ఒకటి వేరుగా ఉన్నప్పుడే రిలేషన్షిప్ వస్తుంది.
1: వెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సెపరేట్ లై అపార్ట్
0: ఒకటైనప్పుడు రిలేషన్షిప్ ఎక్కడ ఉంటుంది?
1: వెన్ బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్, వేర్ ఇస్ రిలేషన్?
0: మానవుడు దేవుడు.
1: మ్యాన్ ఇస్ గాడ్.
0: జీవుడు దేవుడు.
1: ఇండివిజువల్ ఇస్ గాడ్.
0: క్షేత్రము క్షేత్రజ్ఞము.
1: ఇట్స్ ఓన్లీ ది ఫీల్ నోవేర్ అండ్ నో.
0: అన్ని ఏకత్వంతోనే ఉంటున్నాయి.
1: ఆల్ లైస్ ఇన్ యూనిటీ.
0: కనుక ఏకత్వాన్ని గుర్తించాలి.
1: వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దిస్ వన్నెస్.
0: అప్పుడే నిజమైనటువంటి యొక్క మానవత్వం మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యు కెన్ అండర్స్టాండ్ ది హ్యూమన్నెస్.
0: ఇలాంటి విశాల భావము ఈనాడు గుర్తించుకోలేకపోవటం చేతని ప్రపంచంలో అనేక భిన్నత్వములు, అనేక ద్వేషములు, అనేక విధమైనటువంటి బాధలు అభివృద్ధి అవుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ సచ్ బ్రాడ్ ఫీలింగ్స్ ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ జెలసీస్, హేట్రెడ్ అండ్ డిఫరెన్సెస్.
0: అశాంతి
1: ఎవ్రీవేర్.
0: ఎక్కడ చూసినా భయము.
1: ఎవ్రీవేర్ దిస్ ఫియర్.
0: ఎక్కడ చూసినా కూడాను దిగులు. ఎక్కడ చూసినా కూడా ఒక విధమైనటువంటి యొక్క ఆందోళన బయలుదేరుతుండాలి.
1: దేర్ ఇస్ ఎజిటేషన్ ఆల్ ఓవర్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: దీనికి మూల కారణం భిన్నత్వమే.
1: ద మెయిన్
0: భేదము భేదము
1: డిఫరెన్స్.
0: ఈ భేదము ఎప్పుడు కలుగుతుండాలి?
1: వెన్ డు యు ఫైండ్ డిఫరెన్స్?
0: స్వార్థం అభివృద్ధి కాయినప్పుడే భేదం ఆవిర్భవిస్తుండాలి.
1: వెన్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ ఆన్ ద రైజ్ యు ఫైండ్ డిఫరెన్సెస్.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి ఈ స్వార్థం నశించాలి.
1: దేర్ఫోర్ దిస్ సెల్ఫిష్నెస్ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్.
0: పెంచుకోవాలి.
1: వన్ షుడ్ డెవలప్ ది స్పిరిట్.
0: యథార్థాన్ని గుర్తించాలి.
1: వన్ షుడ్ అండర్స్టాండ్ దట్
0: ఈ నానార్థంలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ది డిఫరెంట్ ఆస్పెక్ట్స్.
0: కనుక అన్నింటికి సత్యం సత్యం సత్యం.
1: For everything the truth is.
0: సత్యం అందరికి ఒక్కటి.
1: The truth is one for everybody.
0: ఇది విద్యార్థి సత్యము, ఇది గృహస్థుని సత్యము, ఇది వానప్రస్థుని సత్యము, ఇది సన్యాస సత్యం అని దీనికి విభాగం లేదు.
1: The truth cannot be distinguished. It cannot be called, cannot be limited to a
0: celibate. లేక ఇది అమెరికన్ సత్యము, ఇది ఇటలీ సత్యము, లేక ఇది పాకిస్తాన్ సత్యము, చైనా సత్యము, ఇండియా సత్యం అని దీనికి భేదాలు లేవు.
1: Truth cannot be identified with any region either as China.
0: సత్యం ఒక్కటే, ఒక్కటే సత్యం.
1: Truth is one, one
0: alone. Truth is God.
1: Truth is God.
0: ఆ సత్యమైన మార్గాన్ని మనం ప్రవేశపెట్టాలి.
1: We should tread along this path of truth.
0: కనుకనే భారతీయ సంస్కృతి యందు ప్రాచీన కాలం నుండి కూడా సత్యం వద ధర్మం చర ఈ రెండినే రెండు నేత్రాలుగా భావించి ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
1: Therefore, in Indian culture since ancient times, these two things are taught. Speak truth and under righteous action.
0: మానవులకు ఈ రెండు కన్నులు పోయినాయి.
1: Man has lost both the eyes today.
0: కనుక నీ తనను తాను రక్షించుకోలేకపోతున్నాడు.
1: So he is not able to protect himself.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: దృష్టి లేదు.
1: Because he has no vision.
0: ఈ దృష్టి లోపల కారణం ఏం లేకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: What is the reason behind this blindness?
0: తాను కేవలం సృష్టిలో ఉన్నాను అని భ్రమిస్తున్నాడు.
1: He is just deluded that he is in creation.
0: సృష్టిలో నీవు లేవు, నీలోనే సృష్టి ఉంటుందని.
1: You are not in this creation, the creation is in you.
0: నీవు సృష్టిలో ప్రవేశించడం లేదు.
1: You are not in creation.
0: నీవి నుంచినే సృష్టి ప్రవేశిస్తుంటుంది.
1: క్రియేషన్ కేమ్ అవుట్ ఆఫ్ యూ.
0: కనుక ఇలాంటి సత్యాన్ని గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ హ్యాస్ టు బి రియలైజ్డ్.
0: నేను జీవుడిగా ఉండి దేవునిలో ప్రవేశిస్తున్నాను సాధన చేత అని భ్రమించకూడదు.
1: బీయింగ్ ఎన్ ఇండివిజువల్ ఐ గెట్ ఇన్ టు ది డివినిటీ, యూ షుడ్ నాట్ హ్యావ్ దట్ డెల్యూషన్.
0: నీవు ఆత్మలో ప్రవేశిస్తున్నానని భ్రమించకూడదు.
1: యూ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ ఆత్మ.
0: నీవు ప్రవేశించావు ఈ జగత్తుకు, ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: యూ కేమ్ అవుట్ ఆఫ్ దట్ ఆత్మ ఇన్ టు దిస్ వరల్డ్, దట్ ట్రూత్ హ్యాస్ టు బి రియలైజ్డ్.
0: ఆత్మ నుండి వచ్చినటువంటి వాడు కానీ ప్రకృతి నుంచి ఆత్మలో ప్రవేశించేవాడు కాదు.
1: You came out of that atma, but you are not getting into atma from this nature.
0: You may worship a picture as a god, but not God as a picture.
1: So Swami says you may worship picture as God, but not God as the picture.
0: This cloth is God.
1: This cloth is God.
0: This flower is God.
1: This flower is God.
0: The plate is God.
1: This plate is God.
0: ఈ అన్నింటినీ పైకి పంపించేసి,
1: just take them up to the heights.
0: అంతేకాని God is flower, God is cloth, God is plate. కిందికి దింపదు దీన్ని.
1: So don't bring down God, calling it as God is flower, God is cloth. No.
0: Look up. Adi nee yokka state.
1: So Swami says, look up. That is the main thing.
0: Unnata sthayilo nee povali.
1: Go to noble heights.
0: Low aim is crime. Adi nee paapam.
1: Low aim is crime. That is sin.
0: Nee lopaliki digavaddu. Paiki pampinchandi.
1: Never go down. Take it up.
0: ఇది ఉన్నత స్థాయి, ఊర్ధ్వమూలం అతశాఖ అని భగవద్గీత చెప్తూ వచ్చింది.
1: ఇట్ ఆల్సో రిఫర్స్ టు రీచింగ్ ద నోబుల్ హైట్స్.
0: కనుక ఎవరిని ఏ విధంగా కూడా మనం బాధించకూడదు.
1: వీ షుడ్ నాట్ హర్ట్,
0: ఎవరిని ఏ విధంగా కూడా మనం హింసించకూడదు.
1: వీ షుడ్ నాట్ బి వైలెంట్ టువర్డ్స్ ఎనీవన్.
0: అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: ద సెల్ఫ్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుక మానవత్వం లోపల ఇంకా ఎలాంటి పవిత్రమైన శక్తులు ఉంటున్నాయి అనేటువంటిది మున్ముందు మనం విచారించుకుందాం.
1: In the coming days we will be certainly thinking of the sacred powers latent in human life.
0: ఇప్పుడు కేవలం ఒక విధమైనటువంటి అవుట్లైన్స్ మాత్రమే.
1: Swami has given outline to the topic this morning.
0: ఇదంతా ఓన్లీ ఒక మాస్టర్ ప్లాన్ మాత్రమే.
1: Swami has designed the master plan.
0: ఇదంతా కేవలం రా మెటీరియల్ మాత్రమే.
1: Swami has placed in front of us the raw material.
0: ఈ రా మెటీరియల్ మనం ప్రోగు చేసుకున్నాము.
1: We collected the raw material.
0: ఇంకా యథార్థమైనటువంటి స్వరూపాన్ని మనం ప్రొడక్షన్ చేయాలి.
1: Then we should project the true form.
0: Production.
1: Production.
0: Not projection.
1: Production next step, the true form.
0: ఒక పదార్థంగా రూపొందింప చేయాలి.
1: We should make it into a material, an object.
0: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి,
1: the students should know this.
0: జగత్తుకు ఆదర్శప్రాయులుగా నిలిచి,
1: they should be ideal to the
0: world. ఈ సత్యాన్ని యావత్ ప్రపంచానికి కూడాను చాటి,
1: they should also publicize this.
0: ప్రపంచంలో శాంతి భద్రతను నెలకొల్పాలి.
1: And establish the peace and security.
0: మనము ఏ కేవలం ఒక భారతదేశమే శాంతిగా ఉండాలని కోరకూడదు.
1: వీ షుడ్ నెవర్ ప్రే దట్ భారత్ షుడ్ బి పీస్ఫుల్.
0: అదే నారో మైండ్.
1: దట్ ఈస్ నారో మైండ్.
0: విశాలమైన భావం. లోక సమస్తా సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి.
1: యూ షుడ్ హావ్ ఏ బ్రాడ్ ఫీలింగ్, లెట్ ఎవ్రీవన్ బి హ్యాపీ.
0: అప్పుడే అందరి సుఖంలోనే నీ సుఖం కూడా ఆవిర్భవిస్తుంది.
1: యువర్ హ్యాపీనెస్ లైస్ ఇన్ అదర్స్.
0: అంతేకాకుండా లోకం ఎట్ల పోతే ఏమి, నా సుఖం నాకు కావాలని ఆ విధంగా ప్రార్థించకూడదు.
1: యూ షుడ్ నెవర్ ప్రే విత్ ది ఫీలింగ్ వాట్ ఇఫ్, వాట్ మే హ్యాపెన్ టు ది వరల్డ్, బట్ ఐ షుడ్ బి పీస్ఫుల్ అండ్ హ్యాపీ.
0: లోకంలో ఉన్న అందరికీ ఎందుకు, నీవు ఒక వ్యక్తి.
1: యువర్ ఆల్సో ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇలాంటి సమస్తి భావంతో,
1: విత్ ద కమ్యూనిటీ,
0: ఇలాంటి విశాల భావంతో,
1: దట్ బ్రాడ్ ఫీలింగ్,
0: ఇలాంటి అనంతమైన భావంతో,
1: ఇన్ఫినిట్ ఫీలింగ్,
0: మీరు కొంతవరకు భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ దట్ బ్రాడ్ ఫీలింగ్స్.
0: కేవలం లౌకిక చదువులు చదివినంత మాత్రమే చాలదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ దిస్ వరల్డ్ ఎనఫ్.
0: కేవలం ఈ చదువులంతా కూడాను దేనికి?
1: వాట్ ఫర్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: జ్ఞానం పొట్ట కోసం.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ద స్టమక్ టు ఫిల్ ద బెల్లీ.
0: ఈ స్టమక్ ని ఫిల్అప్ చేసుకోవడానికి ఇంత చదువు చదవాలనా?
1: టు ఫిల్అప్ దట్ మచ్ ఆఫ్ స్టమక్ షుడ్ యూ హావ్ ఎడ్యుకేషన్?
0: మనం పొందాలనా?
1: షుడ్ యూ హావ్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఇంత ప్రపంచంలో మనం ఈ ఉద్యోగాల కోసం వెతకాలనా?
1: షుడ్ యూ సెర్చ్ ఫర్ ఎ జాబ్ ఫర్ ఆల్ దిస్?
0: వెతకనక్కర్లేదు.
1: నాట్ నెసెసరీ.
0: చదవనక్కర్లేదు.
1: యూ నీడ్ నాట్
0: తిరగనక్కర్లేదు.
1: యూ నాట్ మూవ్ అబౌట్.
0: నీవు నీ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే అక్కడే సాక్షాత్కారం.
1: యు నో యువర్ ఓన్ ట్రూత్, దేర్ ఇట్ మానిఫెస్ట్.
0: చదువులన్నీ చదివి,
1: having studied all,
0: చాలా వివేకి అయి,
1: being highly intelligent,
0: మగిడి తండ్రి కూడా మందమతుడు,
1: is a foolish one who does not know himself,
0: ఎంత చదువు చదివి,
1: with all the scholarship,
0: ఏ నీతి ఉన్నను,
1: he may be in any way.
0: హీనుని కూడా అంబు మానలేడు.
1: Mean man shall never change
0: his mind. చదువు చదువా.
1: With all the education.
0: తర్కవాదమే కానీ.
1: It's just argumentation.
0: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: You will never get comprehensive
0: knowledge. చదువు చదువు చదివి చావంగ నేటికి. చావులేని చదువు చదువాలే.
1: Why should one die with all this education? He should study to be deathless.
0: ఏమిటి ఈ ఎడ్యుకేషన్?
1: What is your education?
0: ఈ ఎడ్యుకేషన్ ఎక్కువ కావటం వల్ల ఎడ్యుకేషన్ కూడా ఎక్కువైపోతుంటుంది.
1: Because of education is more, there is more of agitation also.
0: ఈ ఎడ్యుకేషన్ లో ఎలివేషన్ కావాలి మనకు.
1: Education should lead to elevation.
0: అదే మన ఆదర్శము.
1: That is the ideal.
0: అదే నిజమైనటువంటి విద్య.
1: That is the true education.
0: ఆధ్యాత్మిక విద్య విద్యానాం.
1: The spiritual education is the true education.
0: ఈ లౌకిక విద్యలు కూడా కావాల్సిందే.
1: The world education is necessary.
0: ఇది వద్దని చెప్పకూడదు.
1: You should not say no.
0: దానితో పాటు
1: along with that
0: దీన్ని కూడా నువ్వు చేయాల్సింది.
1: యూ షుడ్ డూ దిస్ ఆల్సో.
0: భుజించాలంటే అన్నం ఒకటి ఉండాలి.
1: టు ఈట్ ఫుడ్
0: ఇస్ ప్రధానమైనటువంటి మ్యాటర్.
1: దట్ ఇస్ మెయిన్.
0: అది ఇంపార్టెంట్ మెయిన్.
1: దట్ ఇస్ ఇంపార్టెంట్ ఐటమ్.
0: అయితే దాంట్లోకి పులుసో రసమో పచ్చడో పెరుగో ఇవన్నీ కొన్ని అవుట్ సైడ్ ఉంటూ ఉండాలి కదా కొన్ని కలుపుకోవటానికి రుచికి.
1: అలాంగ్ విత్ ది రైస్ యూ నీడ్ పులుసు సాంబార్ రసం టు మిక్స్ అండ్ ఈట్.
0: అదే విధంగానే ఆధ్యాత్మిక విద్య అనేటువంటి అన్నాన్ని మనం తయారు చేసుకోవాలి.
1: సౌ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్
0: లౌకిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక ఇవన్నీ కూడా ఈ కూరల వంటివిగా దాన్ని చేర్చుకోవాలి.
1: సో మోరల్ ఎథికల్ ఫిజికల్ సైంటిఫిక్ ఆర్ ఐటమ్స్ లైక్
0: ఇవన్నీ కేవలం మన టేస్ట్ జిహ్వ చాపల్యం కోసం చేస్తున్నావు.
1: దే ఆల్ విల్ యాడ్ టు యువర్ టేస్ట్.
0: నీ భ్రాంతుల కోసం చేస్తున్నావు.
1: అడ్జస్ట్ ఫర్ యువర్
0: నీ రుచుల కోసం చేస్తున్నావు.
1: బికాజ్ యూ లైక్ ఇట్.
0: నీ వాంఛన కోసం చేస్తున్నావు.
1: బికాజ్ యూ డిజైర్.
0: ఈ విధంగా వాంఛన చల్లార్చుకున్నప్పుడే
1: వెన్ యూ పాసిఫై డిజైర్
0: మనస్సు స్తంభించిపోతుంది.
1: దెన్ మైండ్ వుడ్ కమ్ టు హోమ్.
0: అప్పుడే అమనస్కుడైపోతావు.
1: దెన్ యూ విత్డ్రా ద మైండ్.
0: అప్పుడే ఓవర్ మైండ్.
1: దట్ ఈస్ ఓవర్ మైండ్.
0: ఈ ఓవర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: దిస్ ఓవర్ మైండ్
0: ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటి దాన్ని
1: దిస్ ఇల్యూమినేషన్ మైండ్
0: ఇంకా హయ్యర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: హయ్యర్ మైండ్
0: ఇంకా సుపీరియర్ మౌండ్ అనేటువంటి దాన్ని
1: అండ్ సుపీరియర్
0: ముందు మనం తెలుసుకోవాలి.
1: వీల్ హ్యావ్ టు నో ఇన్ ఫ్యూచర్.
0: అన్నింటి యొక్క అర్థములు మనం గుర్తించిన తర్వాతనే పూర్ణతత్వం ఏకమైపోతుంది.
1: వెన్ యూ అండర్స్టాండ్ మీనింగ్స్ ఆఫ్ ఆల్ దీస్ దెన్ యూ విల్ హ్యావ్ ది టోటల్ అండర్స్టాండింగ్.
0: కనుక ఆధ్యాత్మిక మార్గము అత్యవసరమైనటువంటిది.
1: స్పిరిచువల్ పాత్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని మీకు చక్కగా విపులంగా విభజించి చెప్పే నిమిత్తమే ఈ సమ్మర్ క్లాసులు పెట్టుకోవటం.
1: ఓన్లీ టు టీచ్ యూ క్లియర్లీ the spiritual part, the summer classes are held.
0: భౌతిక విద్యలంతా కూడా మీ క్లాసురూమ్ లో మీ అధ్యాపకులతో జరుగుతూనే ఉంటున్నాయి నిత్యం.
1: The world education you will have in your daily routine.
0: కానీ ఇది ప్రధానమైనటువంటిది.
1: But this is chief one.
0: నదీనాం సాగరో గతి. నదులు అనేక నదులుగా ఉంటుంది, అనేక రూపనామంతో ప్రవహిస్తాయి.
1: The rivers have different names, they flow in different directions.
0: ఒక్కటే.
1: ఓషన్ ఇస్ వన్.
0: కాబట్టి మీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఒక్కొక్క నదులు వంటివి.
1: దేర్ఫోర్ ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, ఇంగ్లీష్ దే ఆర్ లైక్ రివర్స్.
0: ఇవన్నీ చేరి ఆధ్యాత్మ విద్య అనే సముద్రంలో ఏకమైపోవాలి.
1: అల్టిమేట్లీ దే షుడ్ యూనిఫై విత్ దట్ ఓషన్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
0: అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: That is unity in diversity.
0: మీరందరూ చూస్తూనే ఉంటున్నారు.
1: Here you are all watching.
0: ఇక్కడే మీరు యూనిటీ ఇన్ డైవర్సిటీని మీరు చక్కగా గుర్తించవచ్చును.
1: Here you can clearly recognize unity in diversity.
0: ఒక ప్రశ్న వేసుకోండి.
1: You put your question one.
0: Beings are many. But breath is one. చూసారా? ఈ గాలి ఒక్కటిగానే ఉంటుండదు అందరికీ.
1: The air is one to everybody.
0: మీ గాలి నా గాలి వేరు లేదు.
1: My air is not separate from yours.
0: అదే రీతిగాని అన్నింటిని ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: So we should understand this unity.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం లోపల
1: in this
0: దైవచింతన చేస్తూ
1: thinking of the Lord
0: ఈ యొక్క సమ్మర్ క్లాస్ లోపల మీ హృదయాల్ని పవిత్రమైన పరివర్తన చేసుకుని తద్వారా ఈ లోకానికి తగిన రీతిలో చాటడానికి పూనుకోవాలి.
1: We should sanctify, we should purify, change our hearts and show an ideal to the world.
0: Selfless జీవితాన్ని గడపాలి.
1: We should lead selfless life.
0: ఈ విధంగా గడపడానికి ఒక ఆధ్యాత్మిక తత్వం తప్ప మరొక మార్గంలో ఈ సెల్ఫ్ లెస్ చేయడానికి వీలే కాదు.
1: టు లీడ్ సెల్ఫ్ లెస్ లైఫ్ స్పిరిచువల్ పాత్ ఈస్ ది ఓన్లీ వే.

0: వాక్యమందు.
1: The greatest prosperity in the world is only truth.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు,
1: today,
0: స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క గుణగణములను ప్రకటించి ప్రచారం చేసి ఆనందించగోరే ఈ యొక్క 19వ తేదీ ప్రారంభించాం.
1: The 19th of November is set apart to look into all the matters relating to women and disseminate what is good.
0: స్త్రీలలో అనేక విధములైనటువంటి యొక్క సత్య సంస్కృతులు ఉన్నవి.
1: In woman there is virtue and there is good and truth.
0: భూమి ఒక్కటే.
1: The world is only one.
0: కాని ఎట్టి విత్తనాలు నాటుతమో అట్టి మొక్కలే అభివృద్ధి అవుతాయి.
1: The seeds that we sow, we get only plants of those seeds.
0: అదే విధంగానే తల్లి యొక్క గర్భము భూదేవితో సమానం.
1: The woman's womb is synonymous with the earth.
0: ఇందులో ఎట్టి సంకల్పములు అనేటువంటి యొక్క విత్తనాలను మనం నాటుకుందమో అట్టి ఫలములే మనం అందుకునేటకు సిద్ధంగా ఉంటాం.
1: What is the idea that we conceive in ourselves, that it is that comes forth from the womb.
0: మామిడి విత్తనము నాటి చేదు ఫలమును పొందలేము.
1: We cannot sow mango seeds and get some other type of fruit.
0: వేప విత్తనము నాటి మధురమైనటువంటి మామిడి ఫలమును పొందలేము.
1: We cannot sow the seeds of a neem tree and ask for sweet fruits.
0: కనుకనే తల్లి గర్భము నిరంతరము సత్య సంకల్పముల చేత, సత్య భావముల చేత, సత్య కార్యముల చేత నింపుకోవాలి.
1: So the mother's womb should be full of good thoughts, good words and good deeds.
0: అప్పుడే మనకు సత్పుత్రులు, సదాచార సంపన్నులు, సద్గుణవంతులైనటువంటి బిడ్డలు కలుగుతారు.
1: It's only then we get virtuous and good conduct of, from children who are born.
0: కాని ఈనాడు దుర్గుణములు, దురాలోచనలు, దుస్సంగములు కలిగినటువంటి బిడ్డలు అభివృద్ధి అవుతున్నారనగా దీనికి మూల కారణము తల్లి యొక్క సంకల్పం లేని కారణం.
1: The ideas of the mother are responsible for the children who are either good or bad, and today there are children who are full of bad thoughts and wicked inclinations.
0: పూర్వము ఆర్యాంబాని గొప్ప గుణవంతురాలుండేటువంటి ఆర్యాంబ.
1: Earlier, Aryamai was a very good woman.
0: ఆమె కేరళ దేశము లోపల కాలడి అనేటువంటి దీంట్లో ఉండేది. కేరళ దేశం కాలడి.
1: She was in Kaladi in Kerala. She was born there.
0: ఆమె నిరంతరం కూడాను దైవ చింతనే చేస్తూ దైవ కార్యములు ఎందే నిమగ్నులై ఉండేటువంటి వారు.
1: She was always thinking of God and doing the actions relating God word.
0: దీని తత్ఫలితంగా ఆమె పవిత్రమైన గర్భమునందు జగద్గురువైన శంకరాచార్యులు వారు జన్మించారు.
1: As a consequence of a good idea, Shankaracharya was born to her.
0: శంకరాచార్యులు ఇంతటి గొప్ప మహాగురువు కావడానికి కారణము తల్లి యొక్క సంకల్పములే దీనికి మూల కారణం.
1: For Shankaracharya to become a great guru, the mother's ideas were the cause for it.
0: వివేకానంద కాని, రామకృష్ణ పరమహంస కాని వీరందరూ కూడాను ఈ తల్లి యొక్క సంకల్పం చేతనే వీరు ఇంతటి గొప్పవారుగా తయారయ్యారు.
1: Either Ramakrishna or Vivekananda are what they are because of the ideas of their mother.
0: పుత్రీ దేవి మీకు తెలిసినటువంటిది. ఆమె నిరంతరం కూడాను దైవ చింతన లోపల కాలం గడుపుతూ వచ్చేటువంటిది.
1: You all know Puttali Devi. She was all the time thinking of God.
0: ఆమె ఒక వ్రతమును నిరంతరము ఆచరిస్తూ ఆ వ్రతం పూర్తి అయినప్పటికి కోకిల గానం కాడాలి.
1: She was undertaking a vow and after the finishing of the vow she waited for the cuckoo to sing.
0: ఆ యొక్క కూతలు వినక తాను ఏమాత్రము భుజించేటువంటిది కాదు.
1: Till she heard the singing of the cuckoo she would never partake of food.
0: కానీ ఎంతసేపు అయినప్పటికీ తల్లి భుజించక ఆ విధంగా ఉండటము కుమారుడు చూడలేకపోయాడు.
1: So the son could not bear the mother keeping fast till she heard the cuckoo sing.
0: Kani aa pillavade inti velukuku velli కోకిల కూచినట్టుగా కూచి అమ్మ కోకిల కూసింది ఇంక మీరు భుజించవచ్చును అని ప్రార్థించాడు.
1: So the son went inside and imitated the singing of the cuckoo, went to the mother and said, Mother, you can now partake of food.
0: అప్పుడు తల్లికి చాలా దుఃఖం కలిగింది.
1: Then the mother felt very sad.
0: నా గర్భములో ఇలాంటి అసత్యవాది ఆ జన్మించటము.
1: You have born in my womb. Have you become a person who tells
0: lies? భగవంతుడా, నేను ఏ పాపం చేశాను?
1: Oh God, what sin have I committed?
0: కనుక నాకు ఇలాంటి పుత్రుడు కలగడానికి నా పాపమును పరిహారం చేయమని.
1: So to have given birth to such a boy, please God forgive my sins.
0: చాలా విలపించింది.
1: She felt very sad and cried.
0: ఈ విలాపం చూచి కుమారుడు దుఃఖించి, నా తల్లికి నేను ఇంత శ్రమ ఇచ్చింది కదా అని విచారించాడు.
1: Seeing the state of his mother, the sad state of his mother, the son felt very sad that he had given so much trouble to her.
0: అప్పటి నుంచి నేను ఇకపైన అసత్యమే ఆడను అనేటువంటి ప్రతిజ్ఞ చేశాడు కుమారుడు.
1: Then from then onwards he promised himself that he would never tell a lie.
0: ఆనాటి నుంచి సత్యము తప్ప అసత్యం ఆడేటువంటి వాడు కాదు.
1: From that day onwards he spoke only the truth and truth alone.
0: కనుకనే తల్లుల యొక్క శిక్షలు కూడాను కుమారులకు అత్యవసరము.
1: So the training from the mother is very essential.
0: తప్పులు చేసినప్పుడు తల్లి శిక్షించి అతన్ని మందలించి సరైన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
1: The mother should try very hard to correct the son when he commits a mistake.
0: తప్పులు చేశాడు కదా అని పిల్లవాడిని క్షమించకూడదు.
1: She should not forgive the son for having committed an error.
0: కనుకనే తప్పుకు తగినటువంటి శిక్ష మంచికి తగినటువంటి ఫలితమును తల్లి యొక్క చేతుల యందే ఉంటుంది.
1: To punish if he has done wrong and to reward him if he has done good is the task of the mother.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తల్లి సంకల్పాలను అనుసరించి మున్ముందు మంచి చెడ్డలుగా మారుతున్నారు.
1: It's because of the ideas and the will of the mother, the son changes either for the good or the bad.
0: ఒక చిన్న ఆదర్శము.
1: One small example.
0: పూర్వము రంగూన్ యుద్ధం అయిన తర్వాత
1: After the Rangoon war,
0: అందరినీ కోల్పోయి తల్లి ఒక కుమారుడు ఏదో ఒక విధంగా మెడ్రాస్ చేరారు.
1: One mother and son, after everything was lost, reached Madras.
0: కానీ వారికి ఉండడానికి ఇల్లు కాని తినడానికి తిండి కాని ఎక్కడ లభించలేదు.
1: They had no shelter over their heads, no food to eat.
0: తల్లి ఇంటింటికి పోయి భిక్షం తేవటము, కుమారునికి కొంత పెట్టడము, తాను కొంచెం భుజించటము.
1: The mother would go asking for alms house to house, give most of it to her son and partake of a little to herself.
0: ఒక్కొక్క దినము ఈ యొక్క ఆహారం చికెన్ దినము కుమారుడికి మాత్రమే పెట్టి తాను పస్తుపడి ఉండేటువంటిది.
1: One day when she did not get much food, she gave everything to her child and she fasted.
0: ఈ విధంగా కుమారుడి యొక్క సుక్షేమం నిమిత్తమై తల్లి అనేక బాధలు పడుతూ వచ్చింది.
1: For the sake of the well-being of her son, she put herself to a lot of difficulties.
0: తల్లి దినదినమునప్పుడు క్షీణించిపోతూ వచ్చింది.
1: The mother got emaciated day to day.
0: కుమారుడు చెప్పాడు.
1: Then the son said,
0: తల్లి నీవు భుజించుక నాకు మాత్రమే వడ్డిస్తున్నావు.
1: Why you are not eating and you are giving to me the food alone?
0: సరికాదు అని
1: This is not correct.
0: ఎంతనో ప్రార్థించాడు.
1: He prayed to the mother.
0: రేపటి నుంచి నేనే భిక్షానికి పోతానన్నాడు.
1: So because you do not take the food, mother, I will go myself tomorrow and ask for alms.
0: కుమారుడు భిక్షవెత్తటము తల్లి కన్నా చూడలేదు.
1: The mother could not stand the child going and asking for food.
0: అట్టి మదర్ యొక్క హృదయము కరిగిపోయింది.
1: So the mother's heart melted.
0: నాయనా, నీవు పోనక్కర్లేదు, నేనే దీన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాను.
1: Dear son, you need not go. I will go myself and try.
0: నీవు భిక్షవెత్తటము నేను సహించలేను, భరించలేను.
1: I just cannot see you going and asking for alms.
0: ఒకనాడు చాలా బలహీనమైపోయింది.
1: She became very weak one day.
0: కుమారుడు భిక్షానికి వెళ్ళాడు.
1: The son went for alms.
0: ఒక పెద్ద ఆఫీసర్ ఇంటికి వెళ్ళాడు.
1: He went to a big officer's house.
0: ఆ ఆఫీసర్ వరండాలో ఈజీ చైర్ పైన కూర్చున్నాడు, పేపర్ చదువుతున్నాడు.
1: The officer was sitting on the veranda on an easy chair.
0: అయ్యా, నాకు ఆకలి, ఆకలి, ఆకలి అని రోదు పట్టాడు.
1: And the son cried out, Oh sir, we are hungry, we are hungry.
0: అప్పుడు ఈ ఆఫీసరు, నాయనా కూర్చో ఇక్కడ, నేను తెస్తాను ఒక ఆకులో, నీవు భుజించిపోమన్నాడు.
1: Then the officer said, "Dear one, sit here. I will bring the food."
0: అప్పుడు ఆ బిడ్డ చెప్పాడు, లేదు లేదు, నేను ఈ అన్నాన్ని నా ఇంటికి తీసుకుని పోవాలి.
1: నో నో, ఐ హావ్ టు టేక్ దిస్ ఫుడ్ టు ద హౌస్.
0: అప్పుడు ఆఫీసర్ అనుకున్నాడు, అరే వీరికి ఆకలేమి లేదు, నిజంగా ఆకలే ఉంటుంటే దీన్ని తీసుకుని ఇంటికి ఎందుకు వెళ్ళాలి.
1: Oh, you surely are not hungry, were you? So you would have eaten this here and not taken it to your house.
0: ఈ మాటలు చెప్తూ ఉండగానే పిల్లవాడికి తల తిరిగింది, పడిపోయాడు.
1: As soon as he heard his harsh words, the boy fell giddy and fell down.
0: పడిపోయి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.
1: And then he was talking something as he fell down.
0: ఈ ఆఫీసరు తన చెవిని తన యొక్క నోటి దగ్గర పెట్టి విన్నాడు ఏమి చెప్తున్నాడు అని.
1: Then the officer came close to him and tried to hear what he was saying.
0: Ayya, adhikari, modaru na talliki.
1: Oh, officer, first it is for my mother.
0: Tarvada nenu tintanu.
1: And it's afterwards myself.
0: Ani swaram raanatvanti dintlo deeninga cheptunnadu.
1: Even when the voice was very faint, he was saying,
0: modalu ammaku, ammaku, ammaku.
1: First it is for my mother, my mother, my mother.
0: Ammaku, ammaku ani cheptu praanam vichadu.
1: And saying so, he died.
0: Anaga alanti kumarudu ee naadu ekkadaina kanipistara?
1: Such type of sons, can we see them today?
0: Talli aakala nimittamai kumarudu tana praanaanni kudunu arpitam chesadu.
1: For the sake of the hunger of his mother, the son was prepared to give up his life.
0: Alanti prachinapu yokka samskrutulu ee naadu abhivruddhi parchali.
1: The traditions of the olden times, we have got to resurrect them today.
0: Atti tallulu kaani, అట్టి కుమారులు కానీ ఈనాడు ఎక్కడ కూడా లభించటం లేదు.
1: We cannot see such a type of mother or such a son today.
0: ఇది కలి ప్రభావమే కాకుండా విద్యా ప్రభావం కూడా దీనికి కొంచెం తోడుగా వస్తుంది.
1: It is not only because of the Kali age, but because of the educational system today.
0: ఈనాటి చదువులన్నీ కూడా కేవలము పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటి చదువులే.
1: Today's education seems to be only for a livelihood.
0: సమాజము, కుటుంబము, దేశము యొక్క క్షేమాన్ని హృదయంలో ఏమాత్రమూ సంకల్పించటం లేదు.
1: They do not have the feelings in the heart for the nation, for the world and for their own country.
0: మొట్టమొదట తన కుటుంబ క్షేమాన్ని దృష్టి యందు ఉంచుకోవాలి.
1: First you must think of the welfare of the family.
0: కానీ అట్టి దృష్టియే వీరి యందు కనిపించటం లేదు.
1: But today we cannot see such type of thoughts.
0: ఒకానొక సమయం లోపల
1: once
0: తల్లి చాలా శిక్షించి బిడ్డలను పోషిస్తూ వచ్చేటువంటిది.
1: One mother was very very strict with her children and that's the way she was bringing them up.
0: ఆమె దగ్గర యదా రాజా తదా ప్రజాని, యదా అధికారి అదా సేవకురాలు.
1: So how is the one who rules, so is the subject. That's what
0: అట్టి పవిత్రమైన హృదయం గల తల్లి దగ్గర పవిత్రమైనటువంటి ఒక సేవకురాలే చేరింది.
1: So to that mother who was very pure in heart came a person, was a worker.
0: Aame peru Rambha.
1: A worker came, her name was Rambha.
0: Atti aa Rambha sevakuralainatunte ame pillalu chaala jagrataga kaapaadutu vacheetundi.
1: So that Rambha who was serving looked after the children with love and care.
0: Oka dinamu
1: one day
0: Gandhi parigetti vachadu.
1: Gandhi came running.
0: Rambha, Rambha, నాకు చాలా భయంగా ఉంటుండది అన్నాడు.
1: Rambha, I'm very afraid.
0: అప్పుడు ఆమె దగ్గరికి పిలిచి, నాయన నీకెందుకు భయము?
1: Oh, she called him to her and then said, child, why?
0: సర్వశక్తుడైనటువంటి రామచంద్రుడు ఉండగా నీవెందుకు భయపడతావు?
1: Why are you afraid when God, the all protected, is with us?
0: కనుకనే నీవు ఎప్పుడు భయం వస్తుందో అప్పుడు రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామాన్ని స్మరించమని చెప్పింది.
1: So whenever you're afraid, my child, recite the name Ram, Ram, Ram.
0: Ini Ramanamani kadapati pranam vidchenta varaku kudanu Gandhi smaristu vachadu.
1: The same name of Rama Gandhi started chanting till the end of his life.
0: Kavaku ee naadu atti sevakulu ekkadaina manaku labhistara?
1: Can we see such type of workers or servants today?
0: Aa naadu atti tallulu అట్టి సేవకురాళ్ళు అభివృద్ధిగా ఉండటం చేతనే పిల్లలు సద్గుణవంతులైపోయి సదాచారవంతులైపోయి సన్మార్గంలో నడుచుకుంటూ వచ్చారు.
1: ఇట్స్ బికాస్ దేర్ వర్ సచ్ మదర్స్ సచ్ దోస్ హూ సర్వ్డ్ దట్ విమెన్ వర్ వెరీ వర్చ్యూస్ అండ్ దే ప్రాస్పర్డ్.
0: ఇంకా మీకు తెలుసును, ఈశ్వర చంద్ర దయాసాగర్,
1: యు నో విద్యాస్ చంద్ర దయాసాగర్, విద్యాసాగర్.
0: ఆయన చాలా బీదవాడు.
1: హీ వాజ్ అ వెరీ పూర్ మ్యాన్.
0: తల్లి కూడా ఎట్టి శక్తి లేనటువంటిది.
1: ద మదర్ ఆల్సో డిడ్ నాట్ హ్యావ్ మచ్ టు గివ్.
0: కానీ తాను ఏదో విధంగా కొంచెం సంపాదించి బిడ్డకు పెట్టేది, తాను మిగిలితే తినేటువంటిది.
1: Somehow she should get something for her son and the remaining part she would take it.
0: ఆ విధంగా కాలం గడుపుతూ పిల్లవాడిని పోషిస్తూ వచ్చింది, చదివిస్తూ వచ్చింది.
1: She spent her time this way. She started to take care of her son and
0: ఆ తల్లి హృదయం లోపల పవిత్రమైన భావాలు ప్రవేశించాయి.
1: In the mother's heart there were pure thoughts.
0: నా జీవితం నాకు అక్కర్లేదు, నా కుమారుడు శాంతి జీవితంగా పవిత్రమైనటువంటి జీవితంగా గడపాలని ఆశించింది.
1: I am not so anxious about my life. I wish my son to live virtuously and happily.
0: రాత్రి పూట కలకత్తా లోపల స్ట్రీట్ లైట్స్ దగ్గరికి పోయి పిల్లవాడు చదివేటువంటి వాడు.
1: In Calcutta, during nights in the street lights, this child would go and study.
0: ఆ విధంగా చదివి గొప్ప ఉత్తీర్ణుడయ్యాడు.
1: He studied in that fashion and became an eminent man.
0: పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివాడు.
1: He studied postgraduate.
0: ఇది అయిపోయేటప్పటికి ఉద్యోగానికి ప్రయత్నం చేశాడు.
1: And after he finished it, he tried for a job.
0: ఉద్యోగం లభించింది.
1: He got a job.
0: ఆ ఉద్యోగం చేస్తూ చేస్తూ ఆనాడు చాలా తక్కువ జీతములు.
1: He used to do the job and in those days the pay was very less.
0: ఆ తక్కువ జీవితంతోనే తల్లిని తాను పోషించుకోబడుతుండేటువంటి వాడు.
1: Within that small emolument he used to take care of his mother and himself.
0: ఒకనాడు తల్లి ఎక్కడో తిరునాళ్ళకు పోవాలని ఊరి వారందరూ కూడా కలకత్తాలో తిరునాళ్ళకు పోతున్నారు.
1: So the mother desired that she should go for some mela because everyone in the village
0: తల్లి కూడాను పాత చీర కట్టుకుని ఆమె కూడాను తిరునాళ్ళకు దేవుని దర్శనం కోసం పోయింది.
1: So the mother had to wear a sort of an old sari and she joined the people who were going on that pilgrimage.
0: అప్పుడు ఈ దృశ్యాన్ని చూచాడు.
1: He saw the sight.
0: తల్లి చూచి, అమ్మా నీవు ఈ విధమైనటువంటి దుస్తులతో తిరునాళ్ళకు పోవటం నాకు చాలా కష్టంగా ఉంది.
1: Mother, you're going in this type of sari. I do not like it. I feel bad.
0: నువ్వు సరైనటువంటి దుస్తులు నీవు తీసుకో.
1: Please wear the proper clothes.
0: నా జీవితం అంతా కూడా నీకే అర్పితం చేస్తాను.
1: I shall offer my whole life to you.
0: అని ఆయన సాయంకాలం వెళ్ళాడు, మంచి చీరలు తీసుకుని వచ్చాడు.
1: So that very evening he went and bought a nice sari.
0: మరి ఒక దిన సాయంకాలం వెన్నెలలో కూర్చొని ఇద్దరు సంభాషణలు చేస్తున్నారు.
1: One day in the evening both mother and son were talking to each other.
0: అమ్మా నీ అభిష్టం ఏమో తెలిపితే తప్పక నేను దాన్ని నెరవేరుస్తాను, నా శక్తి కొలది అన్నాడు.
1: Mother, if you tell me your desire, I shall try to fulfill it to the best of my effort.
0: నాయనా నాకు ఒక కోరిక ఉన్నది అన్నది.
1: Child, I have one desire.
0: ఏమిటి ఆ కోరిక?
1: What is that?
0: మన విలేజ్ ప్రజలంతా కూడాను నీరు లేకుండా చాలా దూరం వెళ్లి ఆ నీరుని తెచ్చుకుని తాగుతున్నారు. వారు పడేటువంటి అవస్థను నేను చూడలేకుండా ఉన్నాను.
1: The people of this village go a long way to fetch water. There isn't water in this village. I cannot bear to see them suffering so.
0: కన మనకు ఒక పల్లె లోపల ఒక బావిని త్రవ్వించటము, నీకు బోర్ వెల్ వేయటము నీవు చేస్తే నాకు చాలా సంతోషం అన్నాడు.
1: If you can please get a bore well board and a well, I shall be so happy.
0: ఈ పిల్లవాడు బోర్ వెల్ వేశాడు.
1: This boy got a bore well jug.
0: చక్కని నీరు వచ్చి ప్రజలకంతటికీ దాహాన్ని తీర్చాడు.
1: Clear water came out of it and all the people there were so satisfied.
0: అప్పుడు తల్లి చెప్పింది, నాయన నాకు చాలా ఆనందంగా ఉంటుండాలి.
1: And then the mother said, son, I'm so happy.
0: దాహమే ప్రధానమైనటువంటిది.
1: So the thirst
0: నీరే ప్రాణ సమానము.
1: Thirst has been quenched and that is what is so
0: అట్టి నీరును ఈ ప్రజలకు అందించడము నాకెంతో ఆనందంగా ఉంటుండాలి. నీవు నా కుమారుడు పుట్టినందుకు ఈ సత్కార్యం చాలా గొప్పదిగా ఉంటుండాలి.
1: I'm so happy that you have quenched the thirst of these people and you have done such a good deed as
0: well. మరి ఒక దినము ఇది పాత చీర కుట్టుకుంటూ కూర్చోనుండినది తల్లి.
1: One day she was wearing an old sari stitched all over.
0: కుమారుడు ఆఫీస్ నుంచి వచ్చాడు 5 గంటలకు.
1: The son came at 8 o'clock from the office.
0: అమ్మా నీకు ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా అని ప్రశ్నించాడు.
1: Mother, don't you have any other?
0: నాయనా నాకు మరొకటి చిన్న కోరిక ఉంటుండాలి.
1: Son, I have a small desire.
0: మన గ్రామంలోని చిన్న చిన్న పిల్లలందరూ కూడాను చదువుకోవటానికని ఇంకో గ్రామానికి వెళ్లి చాలా శ్రమపడి నడుచుకుని వస్తున్నారు.
1: Children from our village go to other villages. They take so much of trouble for going there to the school.
0: ఆ దృశ్యాన్ని నేను చూడలేకపోతున్నాను.
1: I am unable to see that sight.
0: కనుక మన గ్రామంలోనే ఒక చిన్న బడిని నిర్మించు అన్నది.
1: Could you please build a small school in our village?
0: సరే, తనకు వచ్చేటువంటి జీతంలోనే చాలా వరకు తాను మిగిలించుకుని ధనమును ఏమాత్రమో దుర్వినియోగం చేయకుండా పోషించుకుంటూ వచ్చాడు.
1: So with a small pay that he was getting, he tried to set apart something and got a school built in the village.
0: చిన్న స్కూల్ కట్టించాడు.
1: A small school was built.
0: ఆ స్కూల్ లోపల పిల్లలందరూ చాలా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఆనందంగా కాలం గడుపుతూ వచ్చారు.
1: So the children in that village would sing and dance and were very happy.
0: ఈ దృశ్యాన్ని తల్లి కూడా చూచింది.
1: And the mother saw this sight.
0: నాయనా, ఇది మరొక ఉపకారం. నాకు కాదు, మన గ్రామానికి కాదు, ఈ దేశానికి ఒక విధమైన ఆదర్శంగా కనిపిస్తుండాలి.
1: This has become an illustrious example for the whole nation.
0: కనుక నీవు చాలా ధన్యుడు అయిపోయినావు నాయన, నా గర్భంలో పుట్టినందుకు అని ఆనందించింది.
1: So she became very happy that the son had achieved such a great thing.
0: ఈ విధంగా కాలం గడుపుతూ గడుపుతూ ఉండగా
1: So when they were spending time,
0: మరి ఒక దినం ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికే చాలా బాధగా ఉండేది తల్లి.
1: When he came back from the office, he saw his mother in a very bad state.
0: అమ్మ, ఎందుకు నిన్న వరకు చాలా ఆనందంగా ఉండినావి, ఈనాడు దీనికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు.
1: Mother, till yesterday you were so happy. Why are you now downhearted?
0: నాయన, నీరు అందించావు, స్కూలు కట్టించావు, కానీ ఈ పిల్లలు సరైనటువంటి స్థితిలో లేక అనారోగ్యవంతులైపోయి చాలా కష్టపడుతున్నారు.
1: You got a well dug, you got a school built, but I see the children over here are not healthy.
0: కనుక వీరికి ఏదైనా ఒక విధమైన వైద్యశాలను నిర్మించమని చెప్పింది.
1: So if we could get some kind of a hospital built, it would be very good.
0: చిన్నది ఒక వైద్యాలయం కట్టించారు.
1: He built a very small hospital.
0: ఇది ఒక డాక్టరు ఒక నర్సు ఉండేటట్టుగా పెట్టాడు.
1: There was only one doctor and one nurse.
0: ఈ విధంగా చేసినప్పుడు తల్లి మరింత ఆనందమైపోయింది.
1: And the mother, when he did this, she could not contain her joy.
0: ఇది ఎందుకోసం మీకు చెప్తున్నానగా, తల్లి యొక్క సంకల్పాలు ఉత్తమమైన సంకల్పాలుగా ఉంటుంటాయి.
1: Why I am telling you this is because the mother has got pure thought.
0: ఆ సంకల్పాలు మనము పరిపూర్ణం గావించుకునే నిమిత్తమై మనం ఆమె గర్భంలో పుట్టామని సంకల్పాన్ని దృఢం చేసుకోవాలి మనం.
1: We have got to fulfill the pure thoughts of the mother and tell ourselves that we have been born for that.
0: తల్లి గర్భం నుండి పుట్టి తల్లి గర్భమునకే కొన్ని దుఃఖము కల్పించేటువంటి ఆటలు మనం ఆడకూడదు.
1: We should not do acts having been born to a pure mother.
0: ఇది ఈ రకంగా ఈ దేహం యొక్క సంబంధమైనటువంటి దీంతో చక్కగా జరిగింది.
1: So that which was related to this body, well, things happened very well.
0: నేను పైన భోంచేస్తూ ఉన్నాను.
1: I was eating upstairs.
0: అప్పుడు గృహం అమ్మాయి పైకి వచ్చింది.
1: గృహం అమ్మాయి
0: ఈ దేహమునకు తల్లి.
1: Gruham Ammai came upstairs. She was the mother to this body.
0: ఏమి ఈనాడు పైకి వచ్చావమ్మా అన్నాను.
1: Why have you come up, mother? I said.
0: మీరు భోంచేయండి, భోంచేయండి, తర్వాత నేను చెప్తాను అన్నాను.
1: You eat. Then afterwards I will say, she said.
0: భోజనం అయిన తర్వాత.
1: After finishing my food.
0: స్వామి, మన పల్లె చాలా కుగ్రామము.
1: Our village is a very, very small one.
0: ఇక్కడ వైద్యమే చక్కగా జరిగింది.
1: So that which was related to this body, well, things happened very well.
0: నేను పైన భోంచేస్తూ ఉన్నాను.
1: I was eating upstairs.
0: అప్పుడు

0: లేక కృచ్చోని అనేక శ్రమ పడుతున్నారు.
1: They cannot walk the distance, though they sit and they suffer a lot.
0: అప్పుడు నేను చెప్పాను.
1: Then I said,
0: లేదు ఈ గ్రామంలో నేను ఒక హాస్పిటల్ కట్టిస్తానన్నాను.
1: I said, in this village, I'll get a hospital built.
0: అప్పుడు మొట్టమొదటి చిన్నది కట్టించాను.
1: So in the beginning, a small hospital was built.
0: తరువాత ఒక దినము పైకి వచ్చింది ఆమె.
1: Then a bigger hospital became.
0: స్వామి, మీరు ఏమి అనుకోకూడదు, నాకు రెండవ కోరిక ఒకటి ఉండాలి, మీరు తీర్చాలని.
1: Then she said, Swami, don't think otherwise. I've got a second desire.
0: మీకు కోరికలు వచ్చాయా అని నేను మందలించాను.
1: Then I became a little strict and I asked, why you
0: Swami,
1: got another desire?
0: ఇన్ని వేల మంది వస్తుంటే వారి కోరికలంతా తీర్చుతున్నావే, నా కోరిక మాత్రం ఎందుకు తీర్చకూడదు?
1: So many hundreds and thousands are coming to you. You're fulfilling their desires. Why can't you? Why can't you fulfill my desire? What is yours? I asked.
0: అప్పుడు ఆమె చెప్పింది.
1: Then she said,
0: మన గ్రామంలో ఎక్కడ చూసినా కానీ నీరు లేకుండా అంతా ఎండిపోతున్నాయి.
1: In our village, there's absolutely no water. Everything is getting dried up.
0: ఏం కావాలన్నాను.
1: What do you want? I
0: మన గ్రామంలో ఒక చిన్న బావిని త్రవ్వించండి.
1: In our village, please get a well dug.
0: చిన్న బావిని త్రవ్వించాము.
1: Then I got a well
0: dug. మన మందిరంలోనే త్రవ్వించాను.
1: It was right. In
0: గ్రామం జనం అంతా కూడాను ఇక్కడికి వచ్చి నీరు తీసుకుని పోయేటువంటి వారు.
1: The people of the village, all of them would come to this village and take water.
0: అప్పుడు ఆమె చేరి మూడో దినం వచ్చి, స్వామి, నేను చాలా ఆనందంగా ఉంటున్నాను.
1: Then she came the third time and said, Swami, I'm very, very happy.
0: కానీ మరొక్కటి మాత్రం నాలో ఉంటుండాలి.
1: But there is still one desire.
0: ఈ కోరికలకు ఒక అదుపే లేదు.
1: For desires, there's absolutely no end.
0: కనుక మన చిన్న చిన్న పిల్లలందరూ కూడాను చదువుకోవటానికని బుక్కపట్నం వెళుతున్నారు.
1: All the little children are going to Bukkapatnam to
0: study. వాడు నడవడానికే శక్తి లేనటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నాడు.
1: They do not have the strength even to walk.
0: కనుక మన స్కూల్లో ఒక చిన్న పిల్లలకంతా కూడాను ఒక స్కూల్ కట్టించండి అనింది.
1: So please get a school built in this village.
0: కట్టించాను.
1: I got it built.
0: అప్పుడు చాలా సంతోషించింది.
1: Then she felt very happy.
0: ఇంకా నాకు చాలు స్వామి ఈ కోరికలు అనింది.
1: Then she said, enough Swami, all my desires are fulfilled.
0: అనగా ఆనాడు చిన్న స్కూలే కట్టించినప్పుడు ఈనాడు పెద్ద యూనివర్సిటీగా మారిపోయింది.
1: సో దాట్ లిటిల్ స్కూల్ నౌ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్.
0: చిన్న విత్తనమే పెద్ద వృక్షంగా మారిపోతుంటది.
1: ఇట్ హస్ బికమ్ ఎ బిగ్ యూనివర్సిటీ. ఎ స్మాల్ సీడ్ కెన్ బికమ్ ఎ బిగ్ ట్రీ.
0: పూర్వమంత చిన్న హాస్పిటల్ కట్టించినటువంటిది
1: ఎర్లియర్ దిస్ ఎ స్మాల్ హాస్పిటల్.
0: హాస్పిటల్ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీగా మారిపోయింది.
1: That small hospital has become the super speciality today.
0: Anadu edo chinna bore well lo oka chinna baavino vesi neeru ipistunnatundi vaanni ee naadu mana jillaku antakunu pipes veyinchi chakkani neeru andincharu.
1: In those days when only a bore well and a well was there, today I have been able to supply them.
0: Kanukane talli sankalpamulu uttamainappudu kumaru yokka sankalpam kuda uttanga untuntayi.
1: So the thoughts and the deeds of the son are due to the
0: తగినటువంటి శక్తి సామర్థ్యములు కూడాను చేకూర్చుకుంటాయి.
1: So he gets the strength and the power to do
0: this. దేశం యొక్క పవిత్రత ఎవరు కూడాను సరిగా గుర్తించలేరు.
1: Nobody has been able to understand the power and the purity of the mother.
0: కానీ సత్సంకల్పంలో మానవుని యందు కలిగినప్పుడు అది తప్పక పవిత్రమైనటువంటి అభివృద్ధికి వస్తుంది.
1: So we ask for wealth and for power.
0: అది చాలా బలహీనత.
1: That's weakness, mental weakness.
0: మంచి చేయాలని నీవు సంకల్పించుకుంటే తప్పక అది జరిగిపోతుంది.
1: If you resolve to do something good, always
0: నీ సంకల్ప బలమే దీనికి తగినటువంటి శక్తిని అందిస్తుంది.
1: The power of your thoughts will give you the strength.
0: ఒకానొక సమయం లోపల సచిదేవి చైతన్య తీసుకుని పడి.
1: So one day Sachidevi took Chaitanya.
0: అప్పుడు పవిత్రమైన క్షేత్రానికి వెళ్ళాడు.
1: So they built a very pure.
0: అప్పుడు చూచాడు.
1: He saw.
0: ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంకు వెళ్ళాడు.
1: Where have we gone? I've gone to the temple.
0: చైతన్యమూర్తిని దర్శించాడు.
1: He saw చైతన్యమూర్తి.
0: దర్శించి, స్వామి, నాకు ఏమీ అక్కర్లేదు.
1: He saw him and I said, Swami, I don't want anything.
0: నీవు జగత్పాలకుడు.
1: You are the one who will redeem the world.
0: నీవు లోకపాలకుడు.
1: You will redeem everybody.
0: ప్రాణనాథుడు.
1: You're a great one.
0: జీవనాథుడు.
1: You give life.
0: దేహనాథుడు.
1: And you protect the body.
0: అన్నింటినీ నీవు పోషించగలవు.
1: You are able to foster everything.
0: కానీ నాకు ఈ దేహం వంచలేదు.
1: But I do not have the desire for this body.
0: ఆధ్యాత్మికంలో చూస్తే
1: in the spiritual life.
0: ఐహిక ఆముష్టికములంతా కూడా కోరుతుంటారు. ఐహిక ఆముష్టికములు కోరుతుంటారు.

0: సో దే గెట్ ఇన్ టు కైండ్ ఆఫ్ అ హైయర్ స్టేట్.
1: నాకు అట్టి ఆశలు లేవు.
0: I do not have that type of desire.
1: నాకు ఎట్టి కోరికలు లేవు.
0: I do not have any desire.
1: కానీ
0: but
1: నాకు ఒక్క కోరిక కలదు.
0: I've got one desire.
1: అది ఒక్కటే నాకు అనుగ్రహించమన్నాడు.
0: That's the only thing you can fulfill.
1: చైతన్య, ఈ చైతన్యునకు నిన్ను ప్రేమించేటువంటి శక్తిని మాత్రం ఒక్కటి అనుగ్రహించు, నాకు ఇంకేది అక్కర్లేదు అన్న.
0: చైతన్య, గివ్ మీ ద పవర్ టు లవ్ యూ, దట్స్ ఎనఫ్ ఫర్ మీ.
1: ఎందుకంటే నీవు ప్రేమ స్వరూపుడు.
0: బికాజ్ యు ఆర్ ద వెరీ ఎంబోడిమెంట్
1: ఆఫ్ ప్రేమనే మా ప్రాణము.
0: అండ్ లైఫ్
1: ప్రేమనే మా జీవితము.
0: లవ్ ఇస్ ప్రేమ.
1: ప్రేమ యందే ఉంటున్నది.
0: ఇట్ ఇస్ అవర్ వెరీ లైఫ్, అవర్ వెరీ
1: ప్రేమ యందే పుట్టి.
0: వి హావ్ బీన్
1: ప్రేమ యందే పెరిగి.
0: వి హావ్ బీన్ లివింగ్ ఇన్ లవ్.
1: ప్రేమ నుంచిన ప్రేమ మహిమ.
0: And we have got to be full of love.
1: Karuka ninnu preminchetundi okka premanu naaku andinchu chaalu.
0: Give me the love that I can love you totally. That's enough for me.
1: Asachi devochi emuntu naina nivu bratikali kada tinali kada nilavani ida needa undali kada nivu idedi uddantunnave kaaranam emti aninna.
0: Oh, you have got to live, Sachi Devi said. You have got to eat and survive. Then why are you behaving like this?
1: Amma, neekinta vayasu vachi kudanu bhagavantuni tattvanni kinchittena kudanu gurtinchukolekapothunnavu.
0: Mother, though you have become so old, you are not able to feel
1: bhagavantuni yokka premanu maatrame manu andukunde inga sarvamu andulone cheripothuntadi.
0: If you get the love of God, you get everything, he said.
1: Prema roopamu brahmammu premamayamu.
0: So the whole world is full of God's love.
1: Anta bhagavantuni yokka premane.
0: The whole world is full of God's love.
1: ఈ జగత్తంతకును ప్రేమని.
0: The world is full of love.
1: కనుకనే ఆ ఒక్క ప్రేమ ఉంటుంటే కావాల్సినదంతా సిద్ధిస్తాయి మనకు.
0: If you get that love, it's enough. Everything will come to you.
1: ఈ చిల్లల చిల్లల కోరికలు కోరుకొని.
0: Do not ask for these small desires.
1: మన జీవితాన్ని వ్యర్థం చేయొద్దు.
0: Let us not waste our life.
1: అందరి యందు ఉన్నది ఒకే ప్రేమని.
0: In everybody there's the same love.
1: కనుకనే ఆ ప్రేమ చేతనే ఈ జగత్తులో అందరూ జీవించగలుగుతున్నారు.
0: సో బికాస్ ఆఫ్ దట్ లవ్ ఆల్ ఆఫ్ us are able to live.
1: ప్రతి మానవుడు కూడా విశ్వ కుటుంబం లోపల ఒక వ్యక్తిగా రూపొందుతున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ ఇస్ లివింగ్ ఇన్ దిస్ హ్యూజ్ యూనివర్స్.
1: ఆనాడు చైతన్యుడు ఈ కోరికను కోరి వీధి కూడా తిరిగి దైవ చింతన చేస్తూ వచ్చాడు.
0: అండ్ హావింగ్ ఆస్క్డ్ దిస్ ఫ్రమ్ హిస్ మదర్ బోన్ ఫ్రమ్ హిస్ మదర్ హీ వెంట్ ఫ్రమ్ డోర్ టు డోర్
1: సింగల్ పట్టి కృష్ణ భజన చేస్తూ పోతుంటే దుర్మార్గులు వచ్చి ఆ భజనకు చితికలి కూడా పెరుగుకొని పోయేటువంటి.
0: When you went around doing the bhajan of Krishna, even the wicked ones.
1: ఎక్కడ మంచో అక్కడ చెడ్డ కూడా ఉంటుంటది.
0: Even in the wicked there is good.
1: ఎక్కడ పవిత్రమో అక్కడ అపవిత్రం కూడా చేరుతుంటది.
0: Where there is good there is always.
1: ఎక్కడ జ్యోతియో అక్కడ నీడ కూడా వస్తుంటాయి.
0: Where there is light there is also darkness.
1: మంచి వారికి అన్ని కష్టాలే కలుగుతుంటాయి.
0: So good people will have to face all these difficulties.
1: కాబట్టి ఆ కష్టాలు మన మంచికి అభివృద్ధి పరుస్తాయి.
0: So those sufferings bring us out.
1: అని ఆ విధమైనటువంటి విశ్వాసం చేత దృఢమైనటువంటి ఒక సంకల్పం చేత తిరిగి అవి పారేశాడు. తన పాట తాను భజన చేస్తూ పోయాడు.
0: So Chaitanya went about singing the bhajans of God having the conviction.
1: క్రమక్రమేణ వీధి భజన చేస్తూ పోతుండగా.
0: When as he was singing along the streets.
1: కొంతమంది తోటి పిల్లలందరూ కూడా చేరి.
0: There were other children who joined.
1: తాళాలు చితికలు తీసుకుని వచ్చి వాళ్ళు కూడా భజన చేస్తూ వచ్చారు.
0: They also brought these different type of instruments and started singing along with
1: him. తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల్ని మందలించారు.
0: Then they also scolded the children.
1: కానీ ఆ పిల్లలు ఈ చైతన్య మార్గాన్ని ఏమాత్రం వదలలేదు.
0: But Chaitanya, they did not give up Chaitanya.
1: ఆ పిల్లలంతా కూర్చోబెట్టుకుని చక్కగా బోధ చేసేటువంటి వాడు.
0: He used to keep the children with him and do the bhajan.
1: మంచికి ప్రక్కలు చెడ్డ వస్తుంటది.
0: Where there is good there can always be bad.
1: ప్రపంచంలో మంచి లేకుండా చెడ్డ జరగడానికి వీల్లేదు.
0: In the world without good no bad.
1: చెడ్డ లేకుండా మంచి జరగడానికి వీల్లేదు.
0: Without bad good cannot happen.
1: మంచి చెడ్డలు రెండుగా పొందియుండు.
0: Both together are good and bad.
1: వీటి విడదీయని ఎవ్వరి వశము కాదు.
0: To separate them no body can.
1: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
0: Pleasure is not by itself alone good.
1: కష్టము ఫలించలేని సుఖం పడందురు.
0: Without suffering you cannot attain happiness.
1: కనుక మన సుఖమంతా కూడా కష్టమునందే ఉంటుండాలి.
0: So our pleasure is
1: అని ఆ విధంగా ప్రచారం చేస్తూ వెళ్ళాడు.
0: So he went on telling the good is in bad and our happiness also.
1: తల్లి యొక్క ప్రభావము చేతను తల్లి యొక్క సత్సంకల్పము చేతను ఈ కుమారుడు చాలా సత్పురుషుడిగా మారిపోయాడు.
0: Because of the will of the mother and because of the assurance of the mother, the son became a very great being.
1: కనుక ఈనాడు లోకములోపల తల్లి యొక్క భావాలు ఉత్తమమైన భావాలుగా పెంచుకోవాలి.
0: So the mother should have pure thoughts within them.
1: సత్యమైన సంకల్పాలుగా తీర్చిదిద్దుకోవాలి.
0: They'll have to will to do the good things.
1: ఉత్తమ ప్రవర్తనలో కూడా మెలగాలి.
0: They've got to go in the right way.
1: అప్పుడే వారికి ఆదర్శవంతమైనటువంటి పుత్రులు కలుగుతారు.
0: It's only then they'll get exemplary sons.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశము ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క పుణ్యభూమి త్యాగభూమి యోగభూమి.
0: In the ancient days, from the ancient days, India, Bharat has been a place which is full of tyaga, sacrifice and goodness and virtue.
1: Enta tyagam manaku chestamo,
0: the amount of sacrifice that we do,
1: anta tejamu manayandu utti padutundi,
0: and within us will come the tremendous power.
1: Oka chinna vishayam meeku cheptunnanu,
0: a small thing I am going
1: to tell you. Naaku kuda tejam untune untundadi.
0: I am always having that strength within.
1: Kaani kontha mandi 15 dinamal nunchi vachinatundi varu, swami మీ తేజం చాలా ప్రకాశిస్తుండదే అన్నారు.
0: అండ్ సమ్ పీపుల్ సే, స్వామి, ఫర్ ద లాస్ట్ 15 డేస్ యువర్ ఎఫల్జెన్స్ ఇస్ ఇంక్రీజింగ్.
1: ఇంతకు పూర్వం అంటే అక్కడను,
0: ఇన్ ది ఏన్షియంట్ డేస్,
1: వాళ్ళ యొక్క క్షేమాన్ని మనసులో ఉండేటువంటిది,
0: I would have the welfare of people within me
1: always. Health, education, water, వీటిపైన పడి దాన్ని కొంతవరకు వదిలినాను.
0: So for some time when I got myself involved in this water and the school and the other facilities,
1: ఒక నెలకు పూర్వము,
0: a month ago,
1: నేను కుర్చీలో కూర్చొని,
0: when I was sitting in the chair,
1: ఏదో చిన్నది ఒక పేపర్ అక్కడ పడి ఉంటే చూస్తూ వచ్చాను.
0: Something reported in the paper was there, I read it.
1: ఆ పేపర్ లో,
0: in that paper,
1: ఒక తల్లి,
0: one mother,
1: కుమారుడు ఉన్నాడు,
0: and a son.
1: ఏ విధంగా ఉన్నారు? డెడ్ బాడీలతో ఉన్నారు ఇద్దరు.
0: How are they existing?
1: ఆ తల్లి ఆ కుమారుని ఆకలి చింతను భరించుకోలేకపోయింది.
0: She could not bear the hunger of a son.
1: Amma naaku aakali aakali ani vachadu.
0: He came crying out, mother, I am hungry.
1: Nayana ippudu ekkadi chusina varshalu ostunnayi, poyina nellane jarigindi idi.
0: So from then so much of rain is coming.
1: Varshamulu adhikanga kurustu vachayi
0: because there's too much of rain.
1: కనుక ఈమె బిచ్చాలి కుడుకు పోవడానికి వ్యవధి
0: లేకపోయింది.
1: నాయన ఈ వర్షం వల్ల నేను బిచ్చము కూడా ఎత్తలేకపోయేస్తున్నాను.
0: సో బికాస్ ఆఫ్ దిస్ ట్రెమెండస్ రెయిన్స్ ఐ కాంట్ గో అవుట్ అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్.
1: వర్షం నిలిచేటువంటి అవకాశం కనిపించలేదు.
0: డజంట్ సీమ్ యాజ్ ఇఫ్ ద రెయిన్ వుడ్ స్టాప్.
1: కానీ నా కుమారుడికి నేను ఏ రీతిగా అన్నం పెట్టాలి,
0: దెన్ హౌ కెన్ ఐ బ్రింగ్ యూ
1: అని భరించుకోలేకుండా ఎలుకలకు వేస్తారు చూడండి, ఆ మందు తీసుకుంది, నీళ్లలో కలిపింది, చాలా స్ట్రాంగ్ గా ఆ కుమారుడు తాపింది, తాను తాగింది.
0: I cannot go because it's raining so bad. So she got some poison which they administered to the animals. She gave something to of it to
1: her son. అది పేపర్లో ఎవరో దీన్ని వేశారు.
0: She partook it and they died.
1: పేపర్ వాళ్ళకు కూడాను ఇలాంటి చెడ్డవి చిక్కుతాయి కానీ మంచివి చిక్కవు.
0: So I saw this in the paper. The papers always
1: publish. ఒకవేళ మంచి చిక్కినా దాన్ని గమనంలో తీసుకోరారు.
0: They do not think of publishing good
1: news. మంచిని తెచ్చి పెపంచానికి చాటేటువంటి యొక్క అదృష్టవంతులుగా ఉండేటువంటి వారికి ఈ విధమైనటువంటి పని చేస్తారు.
0: So those who want to publish the truth will say so.
1: ఏ సందుల్లోనూ ఏ గొంతుల్లోనూ ఏం జరిగింది అనేటువంటి వాటంతా వెతుక్కుని వెతుకుని చెడ్డనంతా తెచ్చి వేస్తుంటారు.
0: So they take wicked things and always publish.
1: మంచిని వేయడానికి వాళ్ళకి బుద్ధి రాదు, చెయ్యి కదలు.
0: To publish good things and neither do they.
1: అది వాళ్ళ యొక్క జన్మ కర్మనే దీనికి మూల కారణము.
0: So the life of those people is full of
1: bad thoughts. వాళ్ళ యొక్క భావమే వీళ్ళకి మూల కారణము.
0: Because of their thoughts, all the bad is due to them.
1: నాకు చాలా కష్టమేసింది.
0: I felt very sad.
1: చీ, ఇది పవిత్రమైన భారతదేశము.
0: The pure Bharat Desha.
1: ఈ త్యాగభూమి.
0: This is full of
1: ఇది అమృత దేశము.
0: And there's a wonderful.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి అమృత భూమి లోపల.
0: In this pure.
1: అన్నపూర్ణ క్షేత్రం అని పేరు పొందినటువంటి ఈ దేశం,
0: దిస్ ప్యూర్ కంట్రీ విచ్ హస్ బీన్ కాల్డ్ అన్నపూర్ణ,
1: కుమారుడికి ఇంత అన్నం పెట్టలేక మరణించింది తల్లి.
0: ద చైల్డ్ డైడ్ బికాజ్ షీ కుడ్ నాట్ గివ్ అ లిటిల్ ఫుడ్ టు హర్ సన్.
1: ఆ భావం నాకు కలిగింది.
0: ఐ ఫెల్ట్ వెరీ సాడ్.
1: తక్షణమే ఇంకా అన్ని కార్యములు వదిలిపెట్టాను.
0: సో ఐ మేడ్ ఐ విల్ దట్
1: విలేజ్ విలేజ్ కూడాను,
0: సో దట్ ఫ్రమ్ హౌస్ టు హౌస్
1: వంటలు చేయటము పంపటము.
0: So that we would cook here and send the food.
1: ఈ విధమైనటువంటి ప్రజలందరికీ ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగించుకుంటూ వచ్చాను.
0: So I wanted every citizen to feel happy.
1: మన పిల్లలు కూడా చాలా బంగారు వంటి వారు.
0: Our children also are like gold.
1: ఎంత కష్టమైనా చేపడ్డారు.
0: They underwent all lots of difficulties.
1: తెల్లవారి మొదలుకొని రాత్రి వరకు సంచరించి,
0: they went from morning
1: ఉత్సాహంగా కూడా తిరిగి మందిరం చేరేటువంటి
0: వారు. And with a lot of enthusiasm would come
1: back. ప్రతి ఇంటి ఇంటికి చేరారు.
0: They went to each house.
1: పెద్ద పల్లి పల్లెకు వచ్చారు.
0: They went to each village.
1: వాళ్ళకి అన్ని విధాల సౌకర్యాలు చేశారు.
0: And those people gave a lot of comfort to them.
1: అప్పటి నుంచి నాకు పెద్ద ఆనందం కలిగింది.
0: And from then on my heart is full of
1: త్యాగం చేసం చెల్లనే తేజం పెరుగుతూ ఉంటుంది.
0: If anybody sacrifices, I'll do anything for them.
1: కనుక నేను ఈనాడు గొప్పగా నేను భుజించటం లేదు.
0: I don't eat much.
1: ఇంత పూర్వం నేను తక్కువగా భుజించే వాడిని కాదు.
0: Earlier also I was not eating very less.
1: అప్పటి భోజనమే ఇప్పుడు కూడాను.
0: What I was eating then, I am eating now.
1: నేను తెల్లవారి భజన ఇంత క్షణమే.
0: After the bhajan in the morning.
1: ఇంత సంకటి ఇంత ఆకు పచ్చడి లేక ఇంకా ఆకుకూర తీసుకుని వచ్చేవాడిని.
0: I'll eat a little ragi rice and a little chutney.
1: దీంట్లో ఏ మాత్రమూ మార్పు కలగలేదు.
0: There's absolutely no difference from then to now.
1: చిన్న భోజనం చేతనే నాకు తేజం అభివృద్ధి అవుతూ వచ్చింది.
0: Because of the meager food that I take, I get a tremendous strength.
1: ప్రజాపకారమే చాలా ప్రధానమైనటువంటి ప్రమాణం.
0: Because I always think of the welfare.
1: ప్రజల క్షేమమే పరమాత్మని యొక్క అందము.
0: I feel very happy when I think of the welfare of
1: people. ప్రజాక్షేమం నిమిత్తమై ఈ కార్యక్రమంలో పాల్గొనడం చేత ఎంతైనా క్షేమం కలుగుతుంది.
0: So one gets a lot of enthusiasm, strength when one thinks of the welfare of the people.
1: ఇంతకు పూర్వం నేను ఇంత నడుస్తుంటే,
0: when I was walking earlier,
1: చాలా మంది భక్తులు కూడా స్వామికి ఏమో కాలికి దెబ్బ తగిలిందేమో, ఎందుకోసం కుంటుకుంటూ నడుస్తున్నాడే అని అనుకునేటువంటి వారు.
0: Many devotees felt, why is Swami walking so slowly?
1: నాకు ఎట్టి దెబ్బ తగలలేదు,
0: maybe
1: ఎట్టి జబ్బులు రాలేదు.
0: Maybe his legs are hurting. No, I never get any disease. I never get any disability.
1: Mella mella ga enduku nadustunna ante andariki ekku darshanam ivvala, ekku time deeni anubhavinchukovali.
0: I walk very slowly only because I like to get darshan to
1: everyone. Kaalu noppulu ledu.
0: I do not have any pain in the legs.
1: Etti baadhalu levu.
0: I do not have any disability.
1: Anandanga untunnanu.
0: I am very happy.
1: Aaradu nunchi na aanandam dinidi na abhivruddhi ponchutundali.
0: From then on my
1: మన ప్రజాసేవనే మనకు ప్రాణ సమానమని మీరందరూ భావించాలి.
0: You have got to understand that serving humanity is what I
1: need. నీ తేజస్సు కూడా దైవ తేజస్సుగా మారుతుంది.
0: You will also become very brilliant.
1: దైవం ప్రత్యేకంగా లేడు.
0: Divinity is not separate.
1: దైవం ఏ మందిరంలోనో ఏ టెంపుల్ లోనో ఉన్నాడని మీరు భావించకూడదు.
0: Divinity is not in a temple or anywhere else.
1: దేహో దేవాలయ ప్రప్తో జీవో దేవ సనాతన.
0: God resides within you.
1: మన దేహమే భగవంతుని దేవాలయం అనుకోవాలి.
0: Our body is a temple of God.
1: ఆ దేహంలో ఉన్నటువంటి జీవుడే దేవుడిగా భావించాలి.
0: And the life that is within the body is God.
1: కనుకనే దేవుణ్ణి వెతకడానికి ఎక్కడ పోనక్కర్లేదు.
0: You need not search for God here and there.
1: మీ లోపల మరచు.
0: Go and look within yourself.
1: అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకో.
0: Try to inculcate
1: the ఆనంద స్వరూపుడు కనిపిస్తాడు.
0: The inside and you will find the blissful form.
1: దైవం అనేటువంటి వాడు మనకంటే వేరు కాదు.
0: So God is not something different from us.
1: మనమే దైవ స్వరూపులము.
0: We are the very form of divinity.
1: మీరు మానవుడు మానవుడని దేహాభిమానం చేత చాలా పొరబడుతున్నారు.
0: You think of yourself as men because you have the body consciousness.
1: ఈ దేహాభిమానం క్రమక్రమేణా సన్నగిల్లపు చేసుకోవాలి.
0: You have got to decrease this body consciousness.
1: దైవాభిమానాన్ని పెంచుకుంటూ రావాలి.
0: You have got to increase your love for divinity.
1: అన్ని విధాల కూడాను మానవుడు దేవుడైపోతాడు.
0: Then man himself becomes divinity.
1: కనుక మానవుడు దేవుడు ప్రత్యేకం కాదు.
0: It's not man who is separate.
1: ఈ రెండు కూడా బింబ ప్రతిబింబములే.
0: They are only the image and the reflection.
1: కనుక ఇది ప్రత్యేకంగా మనం భావించరాదు దేవుణ్ణి వెతకడం.
0: We should not think them separate. They are one.
1: కానీ దేవుడు మనంగానే ఉంటున్నాము. మన యందే ఉంటున్నాడు దేవుడు.
0: God is within us forever.
1: ఇది కేవలము జీవరహితమైనటువంటి యొక్క గుడి.
0: This body is something without life.
1: దీంట్లో దేవుడు రావటం చేతనే ఇది కదిలాడుతూ వస్తుండాలి.
0: Because God is within, it's full of life.
1: ఈ వైబ్రేషన్ నిజమైనటువంటి యొక్క ప్రాణము.
0: So this is the one that is within, which is the
1: దీన్ని ఆలోచించేటువంటి రేడియేషన్ దీనికి తగినటువంటి యొక్క జ్ఞానము.
0: So if you separate them, it is ignorance.
1: ఈ వైబ్రేషన్ ప్రాణము.
0: Vibration is life.
1: ఆ విజ్డమ్ పవర్ అనేటువంటిది జ్ఞానము.
0: The wisdom power is called.
1: ఈ రెండు కూడా దైవం యొక్క శక్తులే.
0: So these are the strength that is given to you by God.
1: Anantam Brahma.
0: Truth, wisdom and this.
1: Satya margamulo manam praveshisthe adi brahma tattvam.
0: If you go on the righteous path, that is the way to Brahma.
1: Brahma tattvani manam telusukodaniki ekkado manam track povadanne kada.
0: To know the principle of Brahma, we need not
1: go anywhere. Ekkada unna devam nalone unnadu. Ee dehame tane yokka illu ani manam bhavinchali.
0: We have got to think that the body is a temple of God.
1: Manaki ekkada leni aanandam utti padutundi.
0: It's only then we get extreme.
1: Ekkada leni shakti manlo praveshistundi.
0: We get a tremendous strength.
1: Sarva shaktulaku maname adhipathulam ayipothamu.
0: We become the repositories of tremendous power.
1: Mana shakti minchinatvanti shakti marokati ledu lokamlo.
0: The strength that we have within is not anywhere else.
1: Kanuka ఈ శక్తిని మీరు పోషించడానికి తగిన కృషి చేయండి.
0: సో ఫస్ట్ దిస్ స్ట్రెంగ్త్ అండ్ మేక్ అన్ ఎఫర్ట్.
1: ఇది అంత సులభంగా రాదు.
0: ఇట్ కెనాట్ కమ్ సో ఈజీ.
1: అనేక జన్మ జన్మముల యొక్క సంస్కారం చేతనే ఇలాంటి ప్రాప్తి మనకు లభిస్తుంటుంది.
0: ద డిజర్వేటివ్స్ యు గెట్ ఆఫ్టర్ టేకింగ్ బర్త్ అగైన్ అండ్ అగైన్.
1: ఏ పనినైనా చేయండి.
0: డూ ఎనీ వర్క్.
1: ఇదంతా దైవ కార్యమే.
0: థింక్ దట్ ఇట్స్ ద వర్క్ ఆఫ్ గాడ్.
1: కాకపోతే అది కూడా దైవ కార్యం ఎట్టవుతుంది అని కొంతమంది ప్రశ్నిస్తారు.
0: సమ్ పీపుల్ ఆస్క్ గోయింగ్ టు ఆఫీస్ హౌ కెన్ ఇట్ బి గాడ్స్ వర్క్.
1: దైవం కానటువంటి ఒకటి కదా ఇది దైవ కార్యం ఎట్టవుతుంది.
0: How can you think that any work is without God?
1: Anta daivame.
0: The whole thing is
1: sarvata paadipadam tasarvatochi siromukam sarvata srutimalloki sarvamavrutisthati.
0: Every ఎవ్రీథింగ్ ఈస్ ప్రొవైడెడ్ బై డివినిటీ ఆల్ ఓవర్ హిస్ హ్యాండ్స్ అండ్ హిస్ లెగ్స్ అండ్ హిస్ హెడ్
1: ఏ కర్మ చేసినా కానీ సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనే భావంతో మీరు వదలండి.
0: ఎనీ యాక్షన్ దట్ యు అండర్టేక్ థింక్ దట్ ఇస్ ది ఆఫరింగ్ టు గాడ్.
1: ఈ విధమైనటువంటి యొక్క సద్భావం ఆనాడు తల్లులు పెంచుకోవటం చేతని ఆనాడు బిడ్డలంతా కూడా సత్పుత్రులుగా అభివృద్ధి అయ్యారు.
0: బికాస్ ద మదర్స్ ఫాస్టర్డ్ ఇన్ దోస్ డేస్ సచ్ టైప్
1: ఆఫ్ ఆదర్శమైన జీవితాన్ని లోకానికి అందిస్తూ వచ్చారు.
0: దట్స్ వై దే గాట్ ఇలస్ట్రియస్.
1: ఈనాటి కూడా భారతదేశం అన్ని దేశముల కంటే చాలా ఉపాధ్యాయ స్థానం నందు ఉంటున్నది.
0: భారత్ ఈస్ అ కంట్రీ విచ్ ఇస్ లైక్ అ టీచర్ టు ఆల్ ద నేషన్.
1: గత జీవుడగు పతిం బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్వికాదే.
0: Was not Savitri a wonderful woman in Bharat who brought back her dead husband to life?
1: Tara satya mahima che davagni challarche truti chandramati bharatiya gade.
0: Chandramati, who did she not assist her husband in his endeavor?
1: Kula satitvama agni gundana prakatinche sita bharata dharajata gade.
0: Did not Sita jump into the fire? Was she not the child of Bharat?
1: Kinisi durmada kiratiyu bhutigavinche damayanti bharata ramanigade.
0: Was not Damayanti a great illustrious woman of Bharat?
1: Satva sagara veshti tatmatalamuna bharata dati pativrata prabhava bhava sampannataku gade panta bhumi.
0: So Bharat is a land wherein it is a harvest.
1: Akila deshalakidi upadhyayakade.
0: Great illustrious women are there and it's a teacher
1: to
0: the whole world.
1: Country, ee Bharat desamu upadhyaya sthanamlo untundadi.
0: Bharat desha is a world teacher.
1: Kaani mana pravartana valla aa upadhyaya sthanaanni manam kolipothunnam.
0: So we are forgetting the great works that we have got to do.
1: Elanti panditulu unnaru ee lokamlo?
0: How many pandits are there in this?
1: ఎలాంటి విద్యావంతులు ఉన్నారు ఈ లోకంలో?
0: How many scholars are there in this country?
1: ఎలాంటి మేధావులు ఉంటున్నారు ఈ లోకంలో?
0: There are intellectuals in this country.
1: కానీ స్వార్థము స్వప్రయోజనము వీళ్ళు అభివృద్ధి కావటం చేత అంతా కూడా క్షీణించిపోతుండాలి.
0: Self interest and selfishness it is that is making everything.
1: కన్న కుమారుడైనా సరే, కట్టుకున్న భర్త అయినా సరే, తప్పు చేసినప్పుడు మందలించాలి.
0: Whether it's a son or her husband, the mother has got to take them to task.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క ఆదర్శము?
0: దట్ ఇస్ ద ఇలస్ట్రియస్ ఎగ్జాంపుల్.
1: అది ఏ నిజమైనటువంటి అభివృద్ధికి మూల కారణము?
0: దట్ ఇస్ ద ట్రూత్ విచ్ లీడ్స్ టు ప్రోగ్రెస్.
1: కనుక ఎక్కడైనా తప్పు చేస్తే దాన్ని మందలిస్తూ రావాలి కానీ క్షమిస్తూ పోకూడదు.
0: వేర్ ఎవర్ ఎన్ ఎర్రర్ ఇస్ కమిటెడ్ వన్ హ్యాస్ టు బి రిప్రిమాండెడ్ ఫర్ ఇట్. యూ షుడ్ నాట్ ఫర్గివ్ ఇట్.
1: ఆ క్షమించడం కూడా సరైనటువంటి మాటల్లో చెప్పాలి.
0: సో వీ హావ్ గాట్ టు టెల్ దెం టు గో ఆన్ ద రైట్ వే టు ఫర్గివ్ దెం.
1: మీరు ఇంత ఆఫీసర్ అయిపోయినారు, మీరు కూడా ఇట్లా అబద్ధం చెప్పొచ్చునా, మీరు ఇట్లా రాడవచ్చునా అని మంచిగా చెప్పాలి.
0: సో యూ హావ్ గాట్ ఇట్ ఇన్ ఎ నైస్ వే, యూ హావ్ బికమ్ సచ్ ఎ బిగ్ ఆఫీసర్, కుడ్ యూ టెల్ నైస్?
1: ఆఫీస్ దగ్గర ఏమండి మీరు అసత్యం ఆడుతున్నారు అని గట్టిగా చెప్తే భార్య కొడతాడు రెండు.
0: So if you go and tell him what you are doing like this and talk in a good harsh way, then you will get to beat him.
1: హృదయానికి ఆనందమును కష్టము లేకుండా ఉండేటట్టుగా చెప్పినప్పుడు ఆ మృదుమధుర భాషలతో ఎంతైనా మార్పు చెప్పొచ్చు.
0: If you say things in a very nice way, pleasant way, then anything will touch the heart of any person.
1: కనుక భారతదేశము అనాది కాలం నుండి కూడాను ఎంతో ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది.
0: So the country of Bharat has been an illustrious example from time immemorial.
1: అట్టి ఆదర్శమే అన్ని దేశాలకు కూడాను ఉపాధ్యాయ స్థానం చేకూర్చింది.
0: So you have got to be the illustrious examples of Bharat.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ప్రేమను పెంచుకోండి.
0: You foster love.
1: సత్యాన్ని వచించండి.
0: You have truth in you.
1: ఏదో చదువు చదువు చదువు అని చదువు కోసం కాలాన్ని వ్యర్థం చేయకండి.
0: ఇట్స్ నాట్ మెర్లీ స్టడీ అండ్ స్టడీ అండ్ డోంట్ వేస్ట్. వాట్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
1: కేవలం చదివినంత మాత్రం నా చదువు?
0: ఇఫ్ యు రీడ్ బుక్స్ ఇస్ దట్ ఎనఫ్?
1: కాలేజీకి పోయినంత మాత్రం నా చదువు?
0: ఇస్ ఎడ్యుకేషన్ మెర్లీ గోయింగ్ టు ద కాలేజ్?
1: కాలేజీకి పోయి డిగ్రీ తెచ్చుకున్నంత మాత్రం నా చదువు?
0: If you just go to the college and get degrees, is it education?
1: Kaadu kaadu. Sadgunambulu, sadbuddhi, satyaneeti, bhakti, kramashiksha, kartavya paalanamulu nerpunade vidya.
0: Good conduct, doing good acts and sacrifice and all such virtues only lead to truth and happiness.
1: కనుకని మనం సద్గుణముల చేత, సదాచారం చేత, సత్ప్రవర్తన చేత మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి.
0: With good thoughts, good actions and good deeds, we have got to progress in our life.
1: ఈ విధమైనటువంటి యొక్క గుణములు పెంచుకున్నప్పుడే
0: ట్రై టు ఫాస్టర్ సచ్ క్వాలిటీస్
1: ప్రాచీన సంస్కృతిని మనం ఉద్ధరించినటువంటి వారం అవుతాము.
0: వి హావ్ గాట్ టు రిజరెక్ట్ ది ఓల్డ్ ట్రెడిషన్స్.
1: తిరిగి పునరుద్ధరించినటువంటి వారం అవుతాము.
0: వి విల్ హావ్ టు రిజరెక్ట్ దెం అగైన్.
1: పురుషత్వాన్ని నిరూపించినటువంటి వారం అవుతాము.
0: వి విల్ బి ది పీపుల్ హూ బి కాల్డ్ ఎన్ ఎగ్జాంపుల్ టు ది అదర్స్.
1: యొక్క ప్రవర్తనలో జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
0: So you have got to make these efforts and start right in your lives.
1: ఏ కర్మలు ఆచరిస్తూ ఉండినప్పటికీ
0: వాట్ ఎవర్ వి ప్రాక్టీస్.
1: భగవత్ నామం అనేటువంటిది మన నాడిగా రూపొందాలి.
0: ఇట్ షుడ్ గాడ్స్ నేమ్ షుడ్ బి రైట్ విద్ ఇన్ ఆడకపోతే
1: ప్రాణం లేనట్టే.
0: If your pulse doesn't act,
1: నామం చెప్పకపోతే అది కూడా ప్రాణం లేనట్టే.
0: So if you do not chant the name of God, it's as if
1: నాడు ఆడినంత మాత్రమున బ్రతికినట్టు అనుకుంటారా?
0: So as long as the pulse is there,
1: నాడి ఆడుతూ ఉంటుంది కానీ బ్రతుకు మాత్రం ఉండదు.
0: So the pulse should be functioning, only then you are alive.
1: నా ఆడుతున్నది అనేటువంటిది తనకు సత్యాన్ని గురించి చెప్పుకోవాలి.
0: Then you will feel the truth that your pulse is really functioning.
1: మత్తు ఇచ్చినటువంటి వారి పల్స్ కూడా ఆడుతుంటాయి.
0: Those have taken some kind of
1: kaani prapanch gnanam ledu vaniki
0: anesthesia, the pulse is working but they are not able to.
1: Kaadu
0: it's not that
1: kanukoni prati pranam kunnu deva naamame naadiga pettukovali.
0: So for everyone the pulse of God should be functioning.
1: Yedi jarina kaani idi naa manchiki, this is good for me, good for me.
0: Anything that happens, tell yourself it's good for yourself.
1: Aa vidhamainatundi sadbhavalu manam penchukunnappude,
0: if you foster such good thoughts,
1: అదే సదాచారంగా మారిపోతుంది.
0: That turns into good actions.
1: సదాచారమే మన జీవితంలో ఒక ఆదర్శవంతమైనటువంటి.
0: And those good actions will become examples for our life.
1: కనుక
0: therefore
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: సత్య ధర్మాన్ని మనం గుర్తించాలి.
0: Righteous conduct and truth, we have got to foster them, we have got to practice them,
1: అందించాలి.
0: We have got to always
1: ఆనందించాలి.
0: We have got to feel happy.
1: ఈ ఆనందాన్ని 10 మందికి పంచాలి.
0: And we have got to give it to others, share it with them.
2: भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं.

0: ప్రేమ స్వరూపులారా. కానీ మనము ధనం నిమిత్తమై సిరి నిమిత్తమై అనేక విధమైనటువంటి కన్న కష్టాలు పడుతున్నాం.
1: We are trying to make a lot of efforts for gaining health and power.
0: Chaitanya okkate okati korutu vachadu.
1: Chaitanya asked only for one thing.
0: Na dhanamu siri kadu hariye annadu.
1: My dharma is not wealth but God.
0: Hari na dhanamu.
1: Hari is my wealth.
0: Siri kadu.
1: It's not wealth.
0: Siri ne pakkaku nettadu harini smaristu vachadu.
1: He set aside wealth and he started to think of Hari.
0: Kalukune Hari nama bina ఆనందనహి. ఆనందం కలగాలంటే హరినామం కావాలి మనకు.
1: సో ఇఫ్ యు వాంట్ బ్లెస్ యు హావ్ గాట్ టు సింగ్ ద నేమ్ ఆఫ్ హరి.
0: కనుక దైవనామాన్ని స్మరిస్తూ రాండి.
1: సో వి హావ్ గాట్ టు థింక్ ఆఫ్ గాడ్స్ నేమ్
0: అండ్ చింతన చేస్తూ రాండి.
1: సో వి హావ్ గాట్ టు డు
0: సమాజ సేవలో పాల్గొనండి.
1: We have got to get ourselves involved.
0: మీరు పరాయివాడు వీరు నావాడు అనే భేదాన్ని పక్కకు నెట్టండి.
1: In the service of society, don't make differences between people and people.
0: అది రెండు కూడా ఒకటిగానే అని భావించాలి.
1: People who are different from us, they are not there. They are one.
0: అందరూ నావారే.
1: They are all my own.
0: ఎంత విశ్వ కుటుంబంలో ఒక వ్యక్తులము.
1: We are all one family members.
0: ఈ ఏకత్వంలో మీరు ఆనందాన్ని అనుభవించండి.
1: You try to feel bliss in the sense of unity. ఇష్టమైన
0: భావాలకు అవకాశం ఇవ్వకండి.
1: Do not give any scope for any type of disunity.
0: ఎవరిని చూసినా గానీ దేహో దేవాలయములతో జీవో దేవ సనాతన. ఆ దేహం దేవాలయమే.
1: So the body of everybody is a temple of God.
0: ఏ దేహాన్ని మనం చూసినప్పటికీ ఈ దేహంలో దేవుడు ఉన్నాడని మనం నమస్కారం చేసుకోవచ్చు.
1: When you see any body, do namaskar to that body because God is in it.
0: కనుకనే ఆ విధమైన సద్భావం చేసినప్పుడే ఈ దైవం ప్రత్యక్షమవుతాడు.
1: When you have such good thoughts, then God materializes himself to you.
0: సంతోషం. బంగారం.

0: భారత్, విచ్ ఇస్ ది మదర్ ల్యాండ్ ఆఫ్ అవర్స్, ఈజ్ ద వన్ విచ్ హ్యాజ్ ఎర్న్ ఫేమ్ ఇంటర్ కాంటినెంటల్. అవర్స్ ఇస్ ద ల్యాండ్, భారత్ ఇస్ ద ల్యాండ్ విచ్ హ్యాస్ డిఫీటెడ్ ఆల్ ఫారిన్ ఎనిమీస్ అండ్ వన్ విక్టోరియస్ బ్యాటిల్స్. అవర్స్ ఇస్ ద వన్, భారత్ ఇస్ ద ల్యాండ్ విచ్ హ్యాస్ ఎర్న్డ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ నేమ్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఆల్ అదర్ ఫైన్ ఆర్ట్స్. భారత్ హ్యాస్ గివెన్ బర్త్ టు యూ అండ్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు సీ దట్ ది ధర్మ, ద ఆనర్ అండ్ ధర్మ ఆఫ్ భారత్ ఈజ్ ప్రొటెక్టెడ్, ఫాస్టర్డ్ అండ్ డెవలప్డ్. డివోటీస్, దిస్ ఈజ్ యువర్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్,
1: భరత దేశంబు ఆరంజి పండు పోల్చ.
0: ది ల్యాండ్ ఆఫ్ భారత్ కెన్ బి కంపేర్డ్ టు ఎన్ ఆరెంజ్ ఫ్రూట్.
1: కనగా జాతులు మతములు తొనలు కాదే.
0: ది ఇన్సైడ్ ద పీసెస్ విచ్ కాన్స్టిట్యూట్ ది ఆరెంజ్ ఫ్రూట్ మే బి కంపేర్డ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్స్ విచ్ ఆర్ దేర్.
1: భిన్న తెగలును వృత్తులు అవి ఎన్ని ఉన్నా,
0: దే మే బి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ హూ ఫాలో డిఫరెంట్ ప్రొఫెషన్స్ అండ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ మే బి దేర్.
1: భరత దేశాన పుట్టుటే భాగ్యమగును కాదా మరి?
0: ఈజ్ ఇట్ నాట్ ఎ గ్రేట్ గుడ్ ఫార్చ్యూన్ టు బి బర్న్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ భారత్ టు విచ్ అవర్ కమ్యూనిటీ అండ్ రిలీజియన్ అండ్ క్యాస్ట్ యు బిలాంగ్ టు?
1: ఐకమత్యంబు జ్ఞానము నందజేయు, దివ్య జ్యోతిని వెలిగించు దేశమిదియే.
0: దిస్ ఇస్ ద ల్యాండ్ విచ్ కెన్ మేక్ ద యూనిటీ అండ్ ద డివినిటీ షైన్ ఇన్ ఇట్స్ ఫుల్నెస్.
1: పవిత్రమైన భారతదేశము అనాది కాలము నుండి ఆస్తిక్యాన్ని ప్రబోధిస్తూ ప్రచార ప్రబోధన చేత ఆచరణను అందిస్తూ వచ్చింది.
0: ఫ్రమ్ ది టైమ్స్ ఇన్ మెమోరియల్ భారత్ ఇస్ ద ల్యాండ్ విచ్ హెస్ బీన్ టీచింగ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ హెస్ బీన్ ప్రూవింగ్ బై బోత్ వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ బై ప్రాక్టీస్.
1: లోక సమస్త సుఖినో భవంతు అన్నదే హైందవ సాంప్రదాయం యొక్క లక్ష్యము.
0: ద ట్రెడిషన్ ఆఫ్ హిందు ల్యాండ్ ఈజ్ దాట్ ఎవ్రీవన్ ఇన్ ద వరల్డ్ షుడ్ బి హ్యాపీ, ఆల్ ద వరల్డ్ షుడ్ బి హ్యాపీ.
1: ఇట్టి పవిత్ర భారతదేశమునందు జన్మించినటువంటి భారతీయుల యొక్క సుకృతము అదృష్టము ఎంతయో కొనియాడదగినది.
0: ఇన్ సచ్ ఎ గ్రేట్ ల్యాండ్ ఆఫ్ భారత్ ద పీపుల్ హూ హావ్ బీన్ బోర్న్ ఇన్ దట్ పర్టికులర్ ల్యాండ్ హౌ ఫార్చునేట్ దే ఆర్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్, అన్ని శిరస్సులు అన్ని నేత్రములు అన్ని పాదములు అతని యొక్క అంగములే.
0: ఆల్ ద హెడ్స్, ఆల్ ద ఐస్, ఆల్ ద ఫీట్ ఆర్ ద లింబ్స్ ఆఫ్ ద కాస్మిక్ పర్సన్.
1: విశ్వమే విష్ణు స్వరూపము.
0: ద వరల్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్.
1: ప్రతి పదార్థమందు కూడాను అస్థి భాతి ప్రియ నామ రూపములనేటువంటి ఐదు తత్వములు కూడి ఉన్నవి.
0: ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దేర్ ఆర్ ఫైవ్ ప్రిన్సిపుల్స్, అస్థి భాతి ప్రియం నామ అండ్ రూప.
1: మొదటివి మూడైనటువంటి సత్ చిత్ ఆనందములే మానవుని యొక్క నిజస్వరూపములు.
0: ద ఫస్ట్ త్రీ ప్రిన్సిపుల్స్ సత్ చిత్ ఆనంద్ ఆర్ ద రియల్ ఫామ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: నామ రూపములు కల్పితములు.
0: ది నేమ్ అండ్ ఫామ్ ఆర్ క్రియేటెడ్ వన్స్.
1: నిజముగా మానవుని యొక్క స్వభావము చాలా పవిత్రమైనటువంటిది.
0: ట్రూలీ స్పీకింగ్ ద నేచర్ ఆఫ్ హ్యుమానిటీ ఈజ్ మోస్ట్ సీక్రెట్.
1: నిర్మలమైనటువంటిది,
0: ఎక్స్ట్రీమ్లీ ప్యూర్,
1: నిస్వార్థమైనటువంటిది,
0: అబ్సల్యూట్లీ సెల్ఫ్లెస్.
1: కానీ ప్రాకృత దోషమును కొట్టడం చేత మానవత్వంలో మాలిన్యం ఏర్పడుతూ వచ్చినది.
0: బట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ నేచర్ ఆన్ మ్యాన్ దేర్ ఆర్ డిఫెక్ట్స్ ఇన్ హిమ్.
1: మానవుని యందు ఆవిర్భవించినటువంటి ఈ సచ్చిత్ ఆనందం యొక్క తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించడం అత్యవసరము.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బేసికలీ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ హీ కాన్స్టిట్యూట్స్ సచ్చిత్ అండ్ ఆనంద.
1: మానవుని ఆవరించినటువంటి ఈ అజ్ఞానం అనేటువంటిది కేవలం మాటలతో పోవున్నది కాదు.
0: ఇగ్నరెన్స్ విచ్ హెస్ ఎన్గల్ఫ్డ్ ద మ్యాన్ కెనాట్ బి రిమూవ్డ్ బై మియర్ వర్డ్స్.
1: ఎంత సంపద కలిగినప్పటికీ, ఎన్ని ఉత్తమమైనటువంటి యొక్క అధికారములు చేపట్టినప్పటికీ, ఎంత విద్యావంతుడైనప్పటికీ, మనసునందు ఆవరించినటువంటి ఈ అశాంతిని ఏమాత్రం కూడా తొలగించలేవు.
0: However much wealth one may possess, whatever high position one may occupy, and whatever high education one may have, it is not so easy to remove ignorance which is in one's heart.
1: ఈ అజ్ఞాన రోగమును తొలగించేటువంటి యొక్క దివ్యోషధము ఆత్మజ్ఞానం ఒక్కటి మాత్రమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ విచ్ కెన్ రిమూవ్ ఇగ్నోరెన్స్ ఫ్రమ్ ద హార్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్
1: మానవునకు లభించేటువంటి యొక్క సంతోషము కాని, ఆనందము కాని, సుఖము కాని, ఐశ్వర్యము కాని, వీటిని చూచి మనం మురిసిపోరాదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, వీ షుడ్ నాట్ బి ఓవర్ జాయ్డ్ బై మియర్లీ లుకింగ్ అట్ ద వెల్త్ దట్ వన్ హ్యాస్ అండ్ ది జాయ్ దట్ వన్ మే గెట్ అండ్ ది హ్యాపీనెస్ దట్ వన్ మే గెట్ అండ్ ఈవెన్ దట్ కైండ్ ఆఫ్ టెంపరీ బ్లిస్ దట్ వన్ మే గెట్.
1: ఇది కేవలం వచ్చిన మాత్రమే కాదు, పోవుట కూడా జరుగుతున్నది.
0: ఇట్ ఈస్ నాట్ మియర్లీ దట్ దీస్ హ్యాపెన్ టు కమ్ టు అస్ బట్ దే గో అవే ఫ్రమ్ అస్.
1: ఈ సుఖ దుఃఖములు అనేటువంటిది వచ్చిపోయే బంధువుల వంటి మాత్రమే.
0: జాయ్ అండ్ సారో మే బి కంపేర్డ్ టు ద రిలేటివ్స్ హూ విజిట్ అస్ నౌ అండ్ దెన్.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని విస్మరించక, క్షణికమైనటువంటి యొక్క లౌకిక భోగ భాగ్యములకు లొంగక, తన యొక్క స్వస్వరూపాన్ని తాను గుర్తించుకునే తగిన ప్రయత్నము చేయాలి.
0: Therefore, man has to make an effort to see that his real nature is recognized without falling a prey to the temporary joy that may be there. Therefore, he has to manifest divinity within himself.
1: మానవుని యొక్క దేహము నీటి బుడగ వంటిది.
0: Man's body may be compared to a water bubble.
1: దీనిని ఆశ్రయించి మాత్రం మనం జీవించరాదు.
0: We should not take shelter under that and go on living a life.
1: సుఖమునకు ఎట్టి వికారము, దుఃఖమునకును అట్టి వికారమే.
0: వాట్ ఎవర్ ది ఫామ్ దట్ యు గెట్ ఇన్ జాయ్ ద సేమ్ థింగ్.
1: సుఖ దుఃఖములు రెండు కూడా వికారములతో కూడినటువంటివి.
0: జాయ్ అండ్ సారో ఆర్ ఫుల్ ఆఫ్ దేర్ ఆల్సో వన్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ఎ హ్యూమన్ నేచర్.
1: ఇట్టి వికార స్వరూపమైనటువంటి యొక్క భావములను ఆవరించి వరించి సత్యమైనటువంటి యొక్క స్వభావమును తాను మరచడం మానవుని యొక్క కర్తవ్యం కానేరదు.
0: వన్ షుడ్ నాట్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ రాంగ్ హ్యూమన్ ఫామ్ దట్ వన్ ఈజ్ లైక్లీ టు గెట్ అండ్ వన్ షుడ్ నాట్ ఫర్గెట్ హిజ్ రియల్ నేచర్ అండ్ హిజ్ రియల్ డివినిటీ.
1: సర్వం నిత్యం సర్వగతం అనగా ఆత్మ అనేటువంటిది నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది, దేశకాలమునకు అతీతమైనటువంటిది.
0: ఆత్మ ఈజ్ బేస్డ్ అపాన్ ట్రూత్ అండ్ పర్మనెంట్ ఎంటిటీ. ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ ద థింగ్స్ విచ్ రిలేట్ టు ఏ పర్టికులర్ సిచ్యువేషన్ అండ్ ఏ కంట్రీ.
1: ఆత్మజ్ఞాన విచారణమే సనాతన ధర్మము.
0: సనాతన ధర్మ ఈజ్ బేసికలీ ఎన్క్వైరీ ఇన్ టు ఆత్మజ్ఞాన.
1: ఇట్టి ఆత్మజ్ఞాన విచారణ స్వరూపమైనటువంటి యొక్క సనాతన ధర్మమును అనుసరించడమే జీవుని యొక్క కర్తవ్యము.
0: హ్యూమన్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ టు ఫాలో దిస్ సనాతన ధర్మ.
1: అంతవంత ఇవి దుఃఖ దేహ. ఈ దేహం యొక్క తత్వం అనేటువంటిది అంతమయ్యేటువంటిది.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ది బాడీ ఈజ్ వన్ దట్ కమ్స్ టు ఎన్ ఎండ్. ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్.
1: మలినపు కొంప.
0: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ డర్టీ ఓడర్స్.
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
0: ఇట్ ఈస్ ఎ బాస్కెట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ డిసీజెస్.
1: జాత సంచలనము పొందు దుంప.
0: దిస్ ఇస్ ద వన్ విచ్ అండర్ గోస్ డిఫరెంట్ చేంజెస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: భవసాగర మీదగా లేని కంప.
0: దిస్ ఇస్ ద వన్ విచ్ కెనాట్ హెల్ప్ యూ టు ట్రావెల్స్ ది టు క్రాస్ ది ఓషన్ ఆఫ్ భవ.
1: అమ్ముల పదలమ్ము మనం ఎప్పుదలంప.
0: If you want to just think of it a little carefully, this is something which is pierced with all sorts of arrows.
1: Men uschelamani nammaboku manasa hari padamulu ashrayinchave annaru.
0: Oh mind, don't consider this body as a permanent thing. Take shelter under the feet of Hari.
1: Pancha bhutamulu pancha bhautika dehamulu matrame badinchavachunu kani పంచభూతములకు అతీతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఇవి ఏమాత్రం కూడా కదిలించలేవు.
0: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ మే కాజ్ పెయిన్ టు ద బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్, బట్ ఇట్ కెనాట్ టచ్ ఆత్మ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: మానవుడు అనగా విశ్వాసం కలిగినటువంటి వాడు.
0: మ్యాన్ ఎసెన్షియలీ మీన్స్ వన్ హూ హ్యాస్ ఫెయిత్.
1: విశ్వసించదగినటువంటిది మానవత్వము.
0: To have faith, that is the nature of humanity.
1: పవిత్రమైనటువంటిది మానవత్వము.
0: Humanity is essentially sacred.
1: జీవించదగినటువంటిది మానవత్వము.
0: Humanity lives forever.
1: లక్ష్యమును వీడక.
0: Without forgetting the goal of life.
1: మానవత్వమును సార్థకం గావించుకోవటమే తమ యొక్క కర్తవ్యము.
0: Your responsibility is to sanctify your lives and sanctify your opportunity.
1: శరీరము మనసు ఆత్మల యొక్క కూడికనే మానవత్వము.
0: మానవత్వం ఆర్ హ్యూమన్ బీయింగ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ కాంబినేషన్ ఆఫ్ అవర్ కమింగ్ టుగెదర్ ఆఫ్ బాడీ మైండ్ అండ్ ఆత్మ.
1: ఈ మూడు మానవుని యొక్క స్వభావం నిరూపించుచున్నది.
0: ఆల్ దీస్ త్రీ ప్రూవ్ ది హ్యూమన్ నేచర్.
1: మానవత్వాన్ని ఉన్నత స్థితికి గోల్పోతున్నది.
0: దీస్ త్రీ హెల్ప్ హ్యూమన్ బీయింగ్స్ టు ట్రావెర్స్ అప్వర్డ్స్.
1: వీటిని చేయుట తెలుసుకునుట ఉండుట అని దీనికి ఒక అర్థము.
0: అనదర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈస్ డూయింగ్ బికమింగ్ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ రీచింగ్.
1: చేయుట అనగా శరీర మాధ్యం కలుధర్మ సాధకం. ఈ శరీరము చేతనే అన్ని కర్మ ధర్మములు కూడాను ఆవరించుచు అనుసరించుచు ఆచరించుచు వచ్చుచున్నది.
0: డూయింగ్ రిఫర్స్ టు ద యాక్టివిటీ ఆఫ్ ది బాడీ. ఆల్ ద డ్యూటీస్ which are enjoined on the human being can be performed only with the help of the body.
1: Dehame lekundina yetti dharma karmala kudanu acharinchataku veelu kaadu.
0: If you do not have body, you cannot perform any duties enjoined on the human being.
1: Kanukane samasta karmala kudanu acharinchadaniki anukoolamainatunte okka karanamu ee okka dehamu.
0: Therefore body must be considered as an instrument which helps you to perform all the duties enjoined on you.
1: ఇక రెండవది మనస్సు.
0: ద సెకండ్ వన్ ఇస్ మైండ్.
1: సంకల్ప వికల్పాత్మకం మనః.
0: మైండ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ ప్రాసెస్ ఆఫ్ థాట్.
1: నిరంతరం కూడా సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటున్నది.
0: మైండ్ ఇన్ మైండ్ థాట్స్ విల్ బి అకరింగ్ అండ్ డిసపియరింగ్ కంటిన్యూస్లీ.
1: మనోమూలం ఇదం జగత్. జగత్ అంతా కూడా మనోమయంగానే ఉంటున్నది.
0: ద ఎంటైర్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ మైండ్ అలోన్.
1: మనస్సు లేనటువంటి యొక్క పదార్థం కాని వ్యక్తి కాని విషయం కాని ఇందులో కానరాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కమ్ అక్రాస్ ఎనీ పర్సన్ ఎనీథింగ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎ మైండ్ అట్ ఆల్.
1: మంచి చెడ్డల విచారణ కూడా మనస్సు ద్వారానే జరుగుతున్నవి.
0: ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద మైండ్ యూ కెన్ ఎన్క్వైర్ ఇన్ టు ది గుడ్ అండ్ ద బ్యాడ్ ఆఫ్ ద
1: నిత్యానిత్య విషయ పరిశీలన కూడా మనసు వల్లనే జరుగుతున్నవి.
0: ఇట్ ఈస్ ఓన్లీ త్రూ మైండ్ యూ కెన్ ఫైండ్ అవుట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్ పర్మనెంట్ థింగ్స్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్.
1: కనుకనే మనసు తెలుసుకునుట అని దీనికి ఒక అర్థము.
0: దట్ ఈస్ వై మైండ్ మే బి రెఫర్ టు యాజ్ నోయింగ్ ఆర్ బికమింగ్ అవేర్.
1: ఇంకా ఆత్మ ఇది నిత్యమై సత్యమై నిర్మలమై నిస్వార్థమైనటువంటి యొక్క ప్రకాశవంతమైనటువంటి యొక్క స్వరూపము.
0: దెన్ నెక్స్ట్ ఈస్ ఆత్మ విచ్ ఇస్ అ పర్మనెంట్ ఎంటిటీ విచ్ ఇస్ నెవర్ డైయింగ్ విచ్ ఈస్ ఎఫల్జెంట్.
1: ఇది ఎట్టి కూర్పుల చేత కాని మార్పుల చేత కాని మార్పు చెందినది కాదు.
0: Atma is one which doesn't undergo any change either by addition of things or by subtraction of
1: things. ఇది మానవుని అంతరాత్మ యందు పరంజ్యోతిగా వెలుగుతున్నది.
0: In the inner core of the heart of man, this will be shining effulgently.
1: దానిని దైవత్వం అని కూడా పిలుచబడుతున్నవి శాస్త్రములు.
0: The scriptures have been describing that as divinity itself, Godhead.
1: భారతీయుల పవిత్రమైన శాస్త్రములు చరిత్రములు కూడాను ఇట్టి అంతరాత్మను ప్రబోధించడమే జరుగుతూ వస్తున్నది.
0: ద సేక్రెడ్ స్క్రిప్చర్స్ అండ్ హిస్టరీ ఆఫ్ భారత్ హెస్ బీన్ ఎక్స్పౌండింగ్ దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ థింగ్స్ అండ్ థాట్స్.
1: భగవంతుడు ఆత్మస్వరూపమని కూడాను శాస్త్రములు బోధిస్తూ వచ్చినవి.
0: స్క్రిప్చర్స్ హావ్ బీన్ ఆల్సో టీచింగ్ దట్ లార్డ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
1: హృదయ కుహరమునందు ఆత్మస్వరూపుడై ఉన్నాడు అని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి.
0: ఉపనిషత్స్ హావ్ బీన్ ఎక్స్పౌండింగ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ లివింగ్ ఇన్ ద కేవ్ ఆఫ్ హార్ట్.
1: హృదయము పవిత్రమైనప్పుడే దైవత్వాన్ని పొందుటకు సాధ్యమవుతుందని బైబిల్ వర్ణిస్తూ వచ్చింది.
0: Bible has been describing that you will be able to just get divinity only when you purify your own heart.
1: పవిత్ర కార్యములు ఆచరించి హృదయమును నిర్మలమైనటువంటి స్థితిలో ఉంచుకోవటమే దివ్యత్వమైనటువంటి దైవత్వము అని మహమ్మదీయులు అనగా ఖురాన్ బోధిస్తూ వచ్చినది.
0: ఖురాన్ ఆల్సో హస్ బీన్ డిస్క్రైబింగ్ దట్ బై ప్యూరిఫైయింగ్ యువర్ హార్ట్ విత్ సచ్ యాక్టివిటీ విచ్ కెన్ ప్యూరిఫై యువర్ హార్ట్ యూ కెన్ ఫైండ్ డివినిటీ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: సద్భావముల చేతను, సత్కర్మల చేతను, సత్ప్రవర్తన చేతను మానవత్వాన్ని నిరూపించడము హృదయమే ప్రధానమని చెప్పిన కూడాను గురునానక్ బోధిస్తూ వచ్చాడు.
0: గురునానక్ ఆల్సో హాస్ థాట్ దట్ బై గుడ్ థాట్స్, గుడ్ డీడ్స్ అండ్ గుడ్ బిహేవియర్ యూ బి ఏబుల్ టు రీచ్ డివినిటీ.
1: ఏ తావాత సర్వ మతముల యొక్క సారము, సర్వ మార్గముల యొక్క కర్మము, దమ్యము గమ్యము అన్ని కూడాను హృదయం యొక్క పవిత్రతనే నిరూపిస్తూ వచ్చినది.
0: The sum and substance of all this is that all the scriptures, all the religions and everyone has been expounding the fact that one must have pure heart.
1: Kanuka prema annatvantidi leka satyamu annatvantidi dehamunuku maatrame sambandhinchinadi kaadu hrudayamunuku sambandhinchinatvantidi.
0: Love and truth are not so much with reference to the physical body as such, but they are essentially associated with one's heart.
1: Manavudu nijamuga atma swaroopude.
0: Truly speaking, man is the very embodiment of atma.
1: Aithe tana yokka itti swaroopanni marchi poyi chanikamainatvanti chudramainatvanti laukikamainatvanti ee bhoga bhagyamulaku murisi poyi bhagavantunni marchi pothunnadu.
0: But being swayed by things which are temporary, which are worldly, he is forgetting his own true nature. Unfortunately,
1: ee laukika sukamulanu aashinchu nimittamai aneka prayatnamulaku guri avutunnadu manavudu.
0: Desiring the happiness and joy of the world, he has been putting himself to innumerable problems and troubles.
1: Kadaku tana prayatnamulu phalinchaka sadhinchinatuvanti danini poorthiga anubhavinchaleka nirashache nispruhache అసంతృప్తితో జీవితాన్ని గడుపుతున్నాడు.
0: అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ హీఈస్ నాట్ బీన్ ఏబుల్ టు సాటిస్ఫైడ్ విత్ ఆల్ ది అంబిషన్స్, హీఈస్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ దెమ్ అండ్ హీఈస్.
1: కానీ 190 వంతులు మానవులు నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములతో అంతులేని ఆశలతో అర్థం కాని ఆవేదనతో అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాప్లాడుచూ తమ అశాంతిని అందుకుంటున్నారు.
0: మోర్ దాన్ 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ సీజనస్లీ వర్కింగ్ ఫర్ things, not knowing what they have to work for, not knowing what is correct, and in a confused state.
1: Intetto tane yokka prayatnamu viraminchuta ledu.
0: Even with that, he is not putting an end to his own efforts.
1: Manavani endu undinatvanti manavatvanni daivatvanni marchipothunnadu.
0: He is forgetting the human nature which is embedded in him and also the divinity which he is.
1: Danavatvanni pempondimpa chesukuntunnadu.
0: He is developing the demonic nature in him.
1: తనకు తాను పతనమవుకుటయే కాక తోటి మానవులు కూడా పతనము గావించుతున్నాడు.
0: నాట్ మెయిన్లీ హీఈస్ డిస్ట్రాయింగ్ హిమ్సెల్ఫ్, హీఈస్ బికమింగ్ ది కాజ్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్ హిస్ బ్రదర్.
1: దీని అన్నింటికి మూల కారణము,
0: ద ప్రైమరీ రీజన్ అండ్ కాజ్ ఫర్ ఆల్ దిస్ ఈజ్
1: ధర్మబద్ధమైన నియమబద్ధమైనటువంటి ఒక జీవితమును అలక్ష్యము చేయటమే.
0: ఇగ్నోరింగ్ ఎ లైఫ్ which is based upon right conduct and which is based upon some discipline.
1: Dharma eva ato moolam, dharmamu annintikini moolamainatundi.
0: It is dharma, the righteous conduct, which is the root and the foundation of all the other things.
1: Dharma me goppa sugunamu,
0: dharma is a great virtue.
1: Dharma managa kevalamu మానవుడు నిత్య జీవితంలో తమ తమ కర్తవ్యం గుర్తించుకోవటము ఆచరించటం మాత్రమే కానేరదు.
0: ధర్మ డస్ నాట్ నెసెసర్లీ రిఫర్ టు ఓన్లీ దట్ కండక్ట్ విచ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు డే టు డే లైఫ్.
1: అనేక మంది ధర్మం అనగా నీతికి పర్యాయ పదముగా భావిస్తూ వస్తున్నారు.
0: మెనీ పీపుల్ కన్సిడర్ ధర్మ యాజ్ ఎ సినానిమ్ ఆఫ్ మొరాలిటీ.
1: ఇది నిజమైన ధర్మము కానేరదు.
0: బట్ దిస్ ఇస్ నాట్ ట్రూ ధర్మ.
1: మానవుని యందు ఆవిర్భవించేటువంటి చైతన్యమును ఏకంగా సత్యపరముగా పట్టి ఉంచటమే నిజమైన ధర్మము.
0: ద ట్రూ ధర్మ రెఫర్స్ టు ద కెపాసిటీ ఆఫ్ ద మ్యాన్ టు మేనిఫెస్ట్ ద డివినిటీ అండ్ ద లైఫ్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ దేర్ ఇన్ హిమ్.
1: మానవుని యొక్క చైతన్యం తత్వమును అహంకార భావముచే, అహంకార సూత్రముచే కట్టినప్పుడే ఇది త్రిగుణ స్వరూపమైనటువంటి ధర్మంగా ఏర్పడుతుంది.
0: వెన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ చైతన్య విచ్ ఇస్ ఇన్ మ్యాన్ ఈజ్ బౌండ్ బై ద త్రీ గుణాస్ ఇన్ హిమ్, దెన్ ఓన్లీ హీ డెవలప్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రాబ్లమ్.
1: సృష్టి చైతన్యమునే ఈశ్వరబద్ధంగా మనం భావించినప్పుడు ఇదియే నిజమైన ఆత్మధర్మంగా రూపొందుతుంది.
0: ఇట్ బికమ్స్ ఆత్మధర్మ ఇఫ్ యూ ఓన్లీ రికగ్నైజ్ దాట్ ది నేచర్ క్రియేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ట్యూన్ విత్ ది ఆత్మ ఇట్సెల్ఫ్.
1: ఏకాత్మ భావమును పొందటమే నిజమైన ధర్మము.
0: ద ట్రూ ధర్మ ఈజ్ సీయింగ్ ద సెల్ఫ్ ఇన్ ఎవ్రీ వన్.
1: భాష్యమైన, లౌకికమైన ఈ జగత్ సంబంధమైనటువంటి యొక్క కర్తవ్యములన్నీ కూడాను ఇవి కేవలము త్రిగుణ స్వరూపమైనటువంటి ధర్మములే.
0: ఆల్ ది అదర్ డ్యూటీస్ విచ్ ఆర్ విత్ రెఫరెన్స్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఆర్ అసోసియేటెడ్ విత్ త్రీ గుణాస్.
1: స్వధర్మము అనగా స్వ అనగా ఆత్మధర్మమే.
0: స్వధర్మ రిఫర్స్ టు ద ఆత్మధర్మ.
1: పరధర్మం అనగా దేహధర్మమే.
0: ది అదర్ పరధర్మ రిఫర్స్ టు ధర్మ రిలేటింగ్ టు ద బాడీ.
1: దేహధర్మములు అనిత్యములు.
0: ధర్మ రిలేటింగ్ ద బాడీ ఈజ్ ఇంపర్మనెంట్.
1: మార్పులతో కూడినటువంటివి.
0: ఇట్ ఈజ్ సబ్జెక్ట్ టు నంబర్ ఆఫ్ చేంజెస్.
1: యుగ యుగమునందు కూడా ఇట్టి మార్పులు జరుగుతూనే వస్తున్నవి.
0: ఫ్రమ్ ఏజ్ ఆఫ్టర్ ఏజ్ అండ్ ఏజ్ టు ఏజ్ దెన్ వి చేంజెస్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ధర్మ.
1: కానీ ఇట్టి ధర్మములు ఆత్మధర్మములుగా మనం విశ్వసించరాదు.
0: సచ్ ధర్మ రిలేటింగ్ టు ద బాడీ విచ్ అండర్గోస్ చేంజ్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఆత్మధర్మ.
1: ఈ ధర్మములు ఎందే కూడాను గృహస్థ ధర్మములు, ఆశ్రమ ధర్మములు, వర్ణ ధర్మములు అనేటువంటి అనేక రకంగా ఉంటుంటాయి.
0: అమంగ్ ద ధర్మాస్ దేర్ ఆర్ ధర్మాస్ అసోసియేటెడ్ విత్ ది స్టేజ్ ఇన్ లైఫ్ లైక్ గృహస్థ ధర్మ.
1: ఇవి కేవలము మానవుని యొక్క జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటి మాత్రమే.
0: ఆల్ దీస్ ధర్మాస్ హ్యావ్ టేకన్ దేర్ బార్త్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు ఈక్ అవుట్ హిస్ లైవ్లీహుడ్.
1: జీవిత పరమావధి సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని, ఆత్మధర్మాన్ని మనం అనుసరించాలి.
0: బట్ వీ హావ్ టు ఫాలో ఆత్మధర్మ విచ్ విల్ హెల్ప్ అస్ టు రీచ్ ది గోల్ ఆఫ్ లైఫ్.
1: కేవలం దేహధర్మమును మాత్రమే అనుసరించడం చేతనే మనం మృగములుగా తయారవుతున్నాము.
0: యాజ్ వీ హావ్ బీన్ ఫాలోయింగ్ ధర్మ రిలేటెడ్ టు ది బాడీ వీ ఆర్ బికమింగ్ ఎనిమల్స్.
1: ఇంకా మనోధర్మమును ఆచరించినప్పుడు ఇది కేవలము తాత్కాలికమైనటువంటి మానవత్వంగా నిరూపిస్తూ వస్తున్నది.
0: ఇఫ్ యూ ఫాలో ధర్మ విత్ రెఫరెన్స్ టు ద మైండ్ వీ మే బి ఏబుల్ టు జస్ట్ సాటిస్ఫై థింగ్స్ రిలేటింగ్ టు టెంపరీ.
1: శారీరక మానసికములు రెండు కూడాను కూడి ఆత్మతో అనుబంధం చేర్చుకున్నప్పుడే ఇది దైవత్వాన్ని పొందింపచేస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ జాయిన్ ద బాడీ అండ్ ద మైండ్ టు ఆత్మ యూ బి ఏబుల్ టు జస్ట్ పర్ఫార్మ్ ఆత్మధర్మ.
1: దేహము చేయుట, మనసు ఆలోచించుట.
0: మైండ్ బాడీ అండర్ టేక్స్ వర్క్, మైండ్ అండర్ టేక్స్ థింకింగ్.
1: ఆత్మ సాక్షిభూతమై ఉండుట.
0: ఆత్మ విల్ రిమైన్ యాజ్ విట్నెస్.
1: ఈ మూడింటి యొక్క కర్తవ్యం వివిధములుగా ఉండినప్పటికీ
0: ఆల్ దీస్ త్రీ మే బి అపీరింగ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్.
1: ఇది వేరు వేరు మార్గములు ప్రవర్తించినప్పటికీ
0: దే మే బి టేకింగ్ త్రీ డిఫరెంట్ పాత్స్.
1: అన్నింటికి అన్యోన్యాశ్రయం అనేటువంటిది ఒకటి ఉన్నది.
0: బట్ దెర్ ఈస్ ఏ బేసిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్.
1: ఈ మూడు కూడా అవినాభావ సంబంధం అయినప్పుడే మానవత్వాన్ని సార్థకంగా గావించుకోవచ్చు.
0: ఓన్లీ వెన్ యూ ఇంటిగ్రేట్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ యూ బి ఏబుల్ టు జస్ట్ అచీవ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే పూర్ణత్వం అనేటువంటి యొక్క మార్గమును అనుసరింపజేస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ యూనిఫై దీస్ థింగ్స్ యూ బి ఏబుల్ టు రీచ్ ద ఫుల్నెస్.
1: ధర్మార్థ కామమోక్షములు పురుషార్థములు.
0: ధర్మ, అర్థ, కామ అండ్ మోక్ష ఆర్ ఫోర్ గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఈ ధర్మం అనేటువంటి దీనితోనే అర్థం ఆశించాలి.
0: దిస్ ధర్మ హ్యాస్ టు బి అసోసియేటెడ్ విత్ అర్థ.
1: అర్థకామములు రెండు కూడా ధర్మమును అనుసరించినప్పుడే ఇవి సార్థకమవుతుంది.
0: వెన్ అర్థింగ్
1: ఈ మూడు కూడా అవినాభావ సంబంధం అయినప్పుడే మానవత్వాన్ని సార్థకం గావించుకోవచ్చు.
0: ఓన్లీ వెన్ యూ ఇంటిగ్రేట్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ యూ బి ఏబుల్ టు జస్ట్ అచీవ్ ది

0: ఫాలో ధర్మ దెన్
1: ధర్మమును మాత్రం విసర్జించి అత్తకామములు ఎండే అరులు చాచినప్పుడు మన యొక్క జీవితం అనేటువంటిది అశాంతికి గురి అవుతుంది.
0: ఇఫ్ యూ గో అగెన్స్ట్ ధర్మ అండ్ ఫాలో అర్థ అండ్ కర్మ యూ విల్ బి గోయింగ్ ఆన్ ద రాంగ్ ట్రాక్.
1: అర్థకామములు అనేటువంటి ధర్మములు ఆచరించినప్పుడు మోక్షం మాకు సహజసిద్ధంగా ఏర్పడుతుంది.
0: వెన్ అర్థ అండ్ కామ ఫాలో ధర్మ వుడ్ బి ఏబుల్ టు రీచ్ మోక్ష ఈజీలీ.
1: మోహచ్చయమే మోక్షం అనేటువంటి ఒక సులభ మార్గాన్ని మనము అనుసరించవచ్చు.
0: ఫ్రీడమ్ ఫ్రమ్ ఇన్ఫాచ్యుయేషన్ ఈజ్ మోక్ష. దిస్ వీ కెన్ అచీవ్ బై దట్ పాత్.
1: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఈనాడు నూతనంగా ఏర్పడినటువంటిది కాదు.
0: హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమానిటీ ఈజ్ నాట్ ద వన్ విచ్ ఇస్ ఫార్మ్డ్ టుడే.
1: మా అనగా కాదు.
0: మా రెఫర్స్ టు నో.
1: నవ అంటే కొత్తది.
0: నవ రెఫర్స్ టు
1: మానవ అంటే ఇది కొత్తది కాదు అని దీని అర్థము.
0: మానవ మీన్స్ దట్ దిస్ ఈజ్ నాట్ సంథింగ్ న్యూ.
1: ఎన్నో జన్మల నుంచి వచ్చేటువంటిది పాతదే రోతదే.
0: దిస్ ఈజ్ ద వన్ విచ్ హెస్ బీన్ కమింగ్ ఫ్రమ్ అ నంబర్ ఆఫ్ బర్త్స్ వెరీ ఓల్డ్ వన్.
1: కనుక ఎంతకాలమైన కూడా మన యొక్క మానవత్వాన్ని పాతగానే రోతగానే అనుభవిస్తుంటే ఇంకా నిజమైనటువంటి యొక్క స్వరూపాన్ని ఏనాడు మనం అనుభవించేది?
0: ఇఫ్ యూ గో ఆన్ ఎంజాయింగ్ దిస్ హ్యూమన్ నేచర్ ఇన్ ద ఓల్డ్ ఫ్యాషన్ ఇన్ ద రాటన్ ఫ్యాషన్ వెన్ ఆర్ వీ గోయింగ్ టు ఫాలో ద రైట్ పాత్.
1: కనుకనే సర్వమును బ్రహ్మమయమైనటువంటి ఒక స్వరూపాన్ని మనం నిరూపించాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు అండర్టేక్ టు ప్రూవ్ ద ఫ్యాక్ట్ దట్ ఎవ్రీథింగ్ కన్సిస్ట్ ఆఫ్ బ్రహ్మ ఓన్లీ. ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మ.
1: సమాజంలోనే సర్వస్వరూపమైనటువంటి ఈశ్వరత్వాన్ని ఆవిర్భవింపు చేసుకోవాలి.
0: వి హావ్ టు మేనిఫెస్ట్ ద ఈశ్వరతత్వ ఇన్ ద సొసైటీ ఇట్సెల్ఫ్.
1: కనుకనే ఈశావాస్యం ఇదం సర్వం.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్.

0: the stars are Brahma. Sun is Brahma. Moon is Brahma.
1: స్వర్గమన్నను బ్రహ్మ వైకుంఠమది బ్రహ్మ
0: వాటర్
1: తల్లి అన్నను బ్రహ్మ తండ్రి బ్రహ్మ
0: వాటర్ ఇస్ బ్రహ్మ హెవెన్ ఇస్ బ్రహ్మ వైకుంఠ ఇస్ బ్రహ్మ ఫాదర్ ఇస్ బ్రహ్మ మదర్ ఆల్సో ఇస్ బ్రహ్మ
1: సంపదంతయు బ్రహ్మ దుర్లభ్యమది బ్రహ్మ
0: వెల్త్ ఇస్ బ్రహ్మ అండ్ గుడ్ ఆబ్జెక్ట్స్ ఇస్ ఆర్ బ్రహ్మ
1: పుట్టించుటది బ్రహ్మ పోషించుటది బ్రహ్మ
0: ఇట్ ఇస్ బ్రహ్మ
1: పుట్టించుటది బ్రహ్మ గృహిణి బ్రహ్మ
0: ఇట్ ఇస్ బ్రహ్మ విచ్ కాజెస్ బర్త్ ఇట్ ఇస్ బ్రహ్మ విచ్ ప్రొటెక్ట్స్ ఇట్ ఇస్ బ్రహ్మ విచ్ పుట్స్ అన్ ఎండ్ టు ద లైఫ్
1: కాలమంతయు బ్రహ్మ కాయము అది బ్రహ్మ
0: ద ఎంటైర్ టైమ్ ఇస్ బ్రహ్మ యువర్ బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఆల్సో బ్రహ్మ
1: ప్రకృతి అంతయు బ్రహ్మ ప్రాణంబు బ్రహ్మ
0: ద ఎంటైర్ నేచర్ ఇస్ బ్రహ్మ లైఫ్ ఇట్సెల్ఫ్ ఇస్ బ్రహ్మ
1: సర్వమును బ్రహ్మ మరియు ఈ సభయు బ్రహ్మ
0: ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మ అండ్ దిస్ అసెంబ్లీ ఇట్సెల్ఫ్ ఇస్ బ్రహ్మ
1: సత్యమును బ్రహ్మ
0: రూత్ ఇస్ బ్రహ్మ
1: తెలుపు ఈ సాయి బ్రహ్మ
0: Sai, who is telling all this, is himself Brahma.
1: Sarvamnu Brahmamayami.
0: Everything is full of Brahma.
1: Brahmaku vereinatvanti oka padartham marokati ledu.
0: There is nothing which is different from Brahma.
1: Sarvamu Bhagavat Swarupakanga undinappudu manam vetukute ekkada, taanu chikkute ekkada.
0: When everything is the manifestation of Brahma, where have to search Brahma? And how can he be found elsewhere?
1: Vishwamanta prana vibhuni mandiramaina vidivakli ekkada.
0: If the entire world is an open building, how can you find a door for that?
1: Vishwamanta mandiramaina appudu vidiki inkekkada sthanam unnadi. Vidiye lenappudu inka vaakali deeneke enduku.
0: If the entire world is only a bungalow, where is the street for you? There is no street at all.
1: Vishwavibhude, nee hrudayeshwarudu.
0: The Lord of the universe is the Lord of your heart also.
1: Veena tantrulu

0: తంత్రం నాటి ఆనంద భాష్పముతో ఆత్మార్పణము చేయ, అది ఏ వైకుంఠము, అది ఏ దైవత్వము.
1: ఇఫ్ యూ ప్లే అపాన్ ద స్ట్రింగ్స్ ఆఫ్ యువర్ హార్ట్ యాజ్ ఇఫ్ యూఆర్ ప్లేయింగ్ ఆన్ ద స్ట్రింగ్స్ ఆఫ్ వీణా అండ్ ఆఫర్ యువర్ ఓన్ హార్ట్ టు హింసెల్ఫ్ దెన్ యూ విల్ ఫైండ్ వైకుంఠ దేర్ ఇట్ సెల్ఫ్.
0: భగవంతుని యొక్క సంపదలు కానీ భగవంతుని యొక్క ఐశ్వర్యములు కానీ మనకు అనుకూలమైనటువంటి మార్గంలో అందిస్తూ వచ్చాడు.
1: God has been giving the entire wealth and prosperity relating to God in the way that it is most appropriate.
0: ఐశ్వర్యములకు వారసులే మీరందరూ.
1: You are all the heirs apparent for this particular wealth and prosperity of God.
0: ఐశ్వర్యం ఏమిటో మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: But you have to make efforts to recognize what that real wealth is.
0: తాయికున్నట్టి ఐశ్వర్య సంపదలకు
1: the wealth and properties of sai
0: ati aishwaryam unnadi echotanaina
1: the sai's wealth and properties
0: sai aishwaryam emanna swartha rahita nitya nirmala premaye nijamu nijamu
1: if you ask What is the wealth and properties of Sai? It is only love.
0: Sai yokka aishwaryamulu, ee bhavanamulu, ee yokka mandiramulu, ivi kaadu Sai aishwaryamulu. Sai yokka aishwaryam anetuvantidi nissarthamaina, nirmalamaina, pavitramaina prema okkati maatrame.
1: Sai
0: aa premaku meeru varasulai, aa premanu meeru anubhavinchi ఆ ప్రేమని మీరు అందుకొని ఆ ప్రేమని మీరు సరి అయినటువంటి రీతిగా జగత్తునకు చాటటమే ఇది మీ యొక్క ప్రధాన కర్తవ్యము.
1: సాయిస్ వెల్త్ అండ్ ప్రాపర్టీ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ దీస్ బంగ్లోస్ అండ్ టెంపుల్స్. ఇట్ ఈస్ బేసికలీ ఆల్ హిస్ ప్రాపర్టీ ఈజ్ సెల్ఫ్ లెస్ ప్యూర్ లవ్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ అండ్
0: సర్వవ్యాపియైనటువంటి సర్వజ్ఞుడైనటువంటి సర్వశక్తిమైనటువంటి భగవంతునికి మీరు అర్పితం చేసేది ఏమిటి?
1: God who is omniscient, omnipresent and omnipotent, what is there which can happen to such a one?
0: Bhranti matrame, manasika tripti nimittamai meeru inni vidhamulainatundi yokka arpitamulu gavistu vastunnaru.
1: All the things which you are offering is only an illusion which you are having. It is only for your own satisfaction that you are offering things to the Lord.
0: Brahmandamantata brabalu chundedi tanaku ఆలయం గుణమర్చ అలవియ గుణం.
1: ఫర్ ద వన్ హూ ఆక్యుపైస్ ది ఎంటైర్ కాస్మాస్ కెన్ యూ కన్స్ట్రక్ట్ టెంపుల్స్ ఫర్ సచ్ ఎ వన్?
0: కోటి సూర్యుల కాంతి మేటి గల్గిన తనకు ప్రమిద ద్వీపము ఎవరు పట్టగలరు?
1: హూ కెన్ హోల్డ్ ఎ స్మాల్ ల్యాంప్ టు ద వన్ హూ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఎఫల్జెన్స్ ఆఫ్ ఎ బిలియన్ సన్స్?
0: అజహరాదులకైనా అజహరాదులకైనా అలవి కానీ తత్వము అలవి అలది రాజులకైనా అందని వాడును తన రూపు గనుగొననెవరి తరము?
1: హూ కెన్ ఫైండ్ అవుట్ ద ఫార్మ్ విచ్ ఇస్ నాట్ యాక్సెసిబుల్ ఫార్ అజహ అండ్ హరా టు ఫైండ్ అవుట్?
0: సర్వజీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున.
1: ఈజ్ ఇట్ పాసిబుల్ టు గివ్ ఎన్ అప్రోప్రియేట్ నేమ్ ఫర్ ద వన్ హూ ఈజ్ మూవింగ్ ఇన్ ఆల్
0: బ్రహ్మాండమంతయు బొజ్జలోనున్నట్టి బచ్చ బొజ్జము తనకు పెట్టదగున.
1: ఫర్ ద వన్ ఇన్ హూజ్ స్టమక్ ద ఎంటైర్ కాస్మాస్ ఇస్ దేర్ హౌ కెన్ యూ ఆఫర్ ఎనీ ఫుడ్ ఫర్ సచ్ ఎ వన్?
0: బ్రతుకు కోసము బహు బాధ బద్దులైరి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ యు ఆర్ బౌండ్.
0: ఇది కేవలము మానవ జీవితం యొక్క ధన్యత కోసమై ఈ విధమైన మార్గమును అనుసరిస్తూ వస్తున్నారే కాని నిజముగా భగవంతుడు ఒక స్థానము ఒక పేరు ఒక రూపము అన్నటువంటిది ఎక్కడ కూడా కానరాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ దే గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్ అండ్ గివింగ్ ఎ నేమ్ గివింగ్ ఎ
0: సర్వత పాణిపాదం తస్సర్వతోచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్తతి. భగవంతుణ్ణి ఏ భావము చేత ఏ హృదయం చేత, ఏ వాంఛన చేత ఆరాధించురో, ఆచరించురో, ఆశించురో, ఆ రూపనామముల్ని భగవంతుని యొక్క దీనిని గుర్తించడానికి వీలవుతుంది.
1: God's form is recognized by different people depending upon what type of attitude they have, what type of approach they have, what type of worship they offer.
0: భగవంతుడు కల్పవృక్షము, కామధేనువు.
1: God is wish fulfilling tree and celestial cow.
0: ఎవరు ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసి, జ్ఞాని తమ యొక్క స్థాయి నుండి తాము ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రాప్తింపజేసుకుందరో దానిని తాను అనుగ్రహిస్తున్నాడు.
1: God is one who goes on conferring to all the four types of seekers, arthi, artharthi, jignasu and gani, jnani, depending upon what they are aspiring for.
0: భగవంతుని సులభంగా పొందుటకు ఒక్క ప్రేమ మాత్రమే ప్రధానమైన మార్గము.
1: Embodiments of divine love. To reach God, it is only love which is the most appropriate instrument.
0: ప్రకాశించేటువంటి యొక్క చంద్రుని మనం చూడవలనందే చంద్రుని యొక్క కాంతి చేతనే చంద్రుని చూడవచ్చును, కానీ ఆ చంద్రుని చూచుటకు ఏ పెటమాక్స్ లైటో, ఏ అరికన్ లైటనో, ఏ టార్చ్ లైటో మనకు అవసరం లేదు.
1: ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ద షైనింగ్ మూన్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ హెల్ప్ లైక్ ఎ టార్చ్ లైట్ ఆర్ ఎనదర్ ల్యాంప్ టు ఎంజాయ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ మూన్.
0: భగవంతుడు ప్రేమస్వరూపుడు కనుక ఆ ప్రేమస్వరూపుణ్ణి ప్రేమించడం ద్వారానే మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: As God is the very embodiment of love, you have to recognize God only through love.
0: Kanuka premane mana yokka pranamuga manam visheshinchali.
1: We have to firmly believe that it is the love which is our life.
0: Manavunu nundi mottamodata avibhampa chesetundi avirchin avibhimchetundi kodana okka prema maatrame.
1: Right from the beginning it is the only love which manifests itself.
0: Tadupari anni gunamulu kodanu ఆవిర్భవిస్తున్నవి.
1: ఇట్ ఈస్ ఓన్లీ లేటర్ ఆన్ ది అదర్ క్వాలిటీస్ హావ్ ఎమర్జ్డ్.
0: కనుక ప్రేమ రహితమైనటువంటి యొక్క హృదయములుగా ఉండకూడదు.
1: దేర్ఫోర్ యువర్ హార్ట్ షుడ్ నాట్ బి ద వన్ విచ్ ఈస్ డివైడ్ ఆఫ్ లవ్.
0: ప్రేమమయమైనటువంటి యొక్క జీవితాన్ని గడపాలి.
1: యు మస్ట్ స్పెండ్ లవ్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: మానవుని యొక్క భావములు అనేక విధమైనటువంటి రాగముల చేత కూడి ఉంటుంటాయి.
1: The feelings of human being are full of attachments.
0: Raga dveshamule manavuniki pradhanamainatundi okka rahu ketuvulu.
1: The true rahu ketus for human beings are likes and dislikes.
0: Navagrahamulu navagrahamulani manu bhavistunname kaani idi bhranti maatrame. Rendu grahamule manavulu baadhistunnayi, ade raga dveshamulu.
1: We are thinking that there are 9 planets navagrahas. They are giving us trouble. It is not these 9, only 2, that is raga and dvesha.
0: Shankara vaare shishyullo totakudaneetunte vaadu prashnistadu okati.
1: Totaka, a disciple of Shankara, questioned Shankara thus.
0: Gurudeva, ee jagattulo dikvijayamunu sadhinchinatunte vaaru evadu annadu.
1: He asked, O master, who is the person who has conquered the world?
0: కేవలము రాజ్యములు సాధించినటువంటి వాడు విజయుడు కానేరదు.
1: ద వన్ హూ హాస్ కాంకర్డ్ ఎ కింగ్డమ్ కెనాట్ బి కన్సిడర్డ్ విక్టోరియస్.
0: హిమాలయ పర్వతం ఎక్కి మొట్టమొదట అక్కడ ఒక ఫ్లాగ్ను చెక్కి ఇందులో గొప్ప వీరుడు అని భావించుకోవటము ఇది ఒక వీరత్వం కానేరదు.
1: టు గో అండ్ ఎస్టాబ్లిష్ ఎ ఫ్లాగ్, పుట్ ఎ ఫ్లాగ్ ఆన్ ద టాప్ ఆఫ్ హిమాలయ,
0: సముద్రము ఎదురగినటువంటి వాడు విజయాన్ని సాధించిన వాడు కానేరడు.
1: One cannot be described as a person who has achieved all success if he swims the ocean.
0: Atala patala yendu vijayatvanni sadhinchinatundi vaadu vijayudu kaaneradu.
1: It is not even the one who has won a number of prizes in games and sports.
0: Hiranyakashipudu samudramulondu digi danini sodhinchinatundi vaadu.
1: Hiranyakashipu was one who entered into the depths of the ocean and conquered the oceans.
0: Ninnu nundi mannu mannu nundi minnunu kudanu jeyinatundi vaadu.
1: He is the one who has conquered the earth and the sky together.
0: Kaani sarvatra kudanu taanu sancharinchi daivatvanni gurtimpu cheyadaniki taginatundi krushulu chalipinatundi vaadu.
1: He is the one who went round all the worlds to find out where divinity is.
0: Kaani atti vaadu kudanu vijayanni sadhinchalekapoyadu.
1: Even that one was not able to achieve success.
0: నిజమైనటువంటి విజయుడు ఎవరు?
1: హూ ఇస్ ద వన్ హూ హాస్ అచీవ్డ్ రియల్ విక్టరీ?
0: ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడే నిజమైన విజయుడు.
1: ఓన్లీ ద వన్ హూ హాస్ కంట్రోల్డ్ హిస్ సెన్సెస్. ద వన్ హూ హస్ సక్సీడెడ్.
0: బాలుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను ఇంత గొప్ప విజయాన్ని సాధించినటువంటి హిరణ్యకశిపునికు ఒక ప్రశ్న వేస్తున్నాడు.
1: ప్రహ్లాద హూ వాజ్ అ స్మాల్ బాయ్ పుట్ అ క్వశ్చన్ టు హిరణ్యకశిపు హూ హాడ్ కాంక్వర్డ్ ఎ నంబర్ ఆఫ్ కింగ్డమ్.
0: లోకములన్నీ గడియలోన జనించిన వాడవు, లోకములన్నీ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియాలోకము చిత్తమున్ గెలువ నేరవు.
1: యు ఆర్ ద వన్ హూ హాడ్ కాంక్వర్డ్ ఆల్ ద వరల్డ్స్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎ మోమెంట్, బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంక్వర్ యువర్ ఓన్ సెన్సెస్ అండ్ యువర్ ఓన్ చిత్త.
0: తండ్రి, క్షుద్రమైనటువంటి క్షణికమైనటువంటి ఈ రాజ్యమును నీవు సాధించడానికి జయించడానికి నీవు ప్రయత్నిస్తున్నావు.
1: ఓ ఫాదర్, యు హావ్ బీన్ ట్రైన్ టు కాంకర్ ద వరల్డ్స్ విచ్ ఆర్ టెంపరీ, విచ్ ఆర్ ఆఫ్టర్ ఆల్.
0: యుద్ధములో అడవిలో సంచరించేటువంటి మృగములు కదా చంపినట్టుగా మానవుల్ని చంపినంత మాత్రమున వీరుడు కానేరడు.
1: వన్ డస్ నాట్ బికమ్ ఎ హీరో బై మియర్లీ కిల్లింగ్ పీపుల్ యాజ్ ఇఫ్ దే ఆర్ మియర్లీ ఎనిమల్స్ టు బి హంటెడ్ ఇన్ ఎ ఫారెస్ట్.
0: నీ యందు ఉండినటువంటి మృగమును నీవు సంహరించడానికి తగిన కృషి చేయమన్నాడు.
1: ఓన్లీ వెన్ యూ డిస్ట్రాయ్ ద ఎనిమల్స్ ఇన్ సైడ్ యువర్ ఓన్ హార్ట్ యూ బి ఏబుల్ టు.
0: నీ దుర్గుణములనేటువంటి ఇంద్రియములను నీవు మొట్టమొదట జయించమన్నాడు.
1: హీ ఆస్క్డ్ హిస్ ఫాదర్ టు కాంకర్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ హిమ్ అండ్ హిజ్ ఓన్ సెన్స్ ఆర్గన్స్.
0: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయటరిపులనెట్లు పట్టగలడు.
1: ద వన్ హూ ఈస్ సబ్డ్యూడ్ బై ద ఇన్నర్ ఎనిమీస్ హౌ కెన్ హీ కాంకర్ ద ఔటర్ ఎనిమీస్.
0: లోపల శత్రువులకే లొంగిపోయినటువంటి వాడు బయట శత్రువులు ఏ రీతిగా తాను విజయం సాధించగలడు?
1: ఇఫ్ ఎ పర్సన్ ఇస్ డిఫీటెడ్ బై ది ఎనిమీస్ ఇన్ సైడ్ హౌ కెన్ హీ కాంకర్ ది ఎనిమీస్?
0: అసాధ్యము,
1: దిస్ ఇస్ ఇంపాసిబుల్.
0: లోని శత్రువులను సంహరించాలంటే, లోని శత్రువులను జయించాలంటే ఒక్క ప్రేమాస్త్రం మాత్రమే సరైనటువంటి ఆస్త్రము.
1: ఇఫ్ యూ వాంట్ టు డిఫీట్ ద ఇన్నర్ ఎనిమీస్ అండ్ ఎస్టాబ్లిష్ యువర్ కింగ్డమ్ ఫర్మ్లీ, ఇట్ ఈస్ ఓన్లీ త్రూ లవ్ యూ బి ఏబుల్ టు డూ ఇట్.
0: కనుక ప్రేమ చేతనే మన యొక్క జీవితమును సార్థకం గావించుకుని, ప్రేమ చేతనే మనకు అడ్డు తగిలేటువంటి యొక్క ఈ అర్షద్వర్గములను జయించుకుని దివ్యత్వమైన దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయటము అత్యవసరము.
1: కాంకర్ ఆల్ అవర్ ఇన్నర్ ఎనిమీస్ అండ్ వి హావ్ టు కాంకర్ ద సిక్స్ ఎనిమీస్ విచ్ ఫేస్ అస్ అండ్ ఎస్టాబ్లిష్ అవర్ ఓన్ సెల్ఫ్ ఫర్మ్లీ.
0: మనుజ అనగా మను చక్రవర్తి యొక్క సంతతి వారు మనుజులు అని దీనికి అర్థము.
1: ది వర్డ్ మనుజ టెల్స్ అస్ దట్ వీఆర్ ఆల్ వీ హావ్
0: అతని యొక్క సంతతి వారు అతని యొక్క ఆస్తినే మనము ఆశ్రయించాలి.
1: వి బిలాంగ్ టు ద లీనేజ్ ఆఫ్ మను అండ్ వీ హావ్ న్యాయం
0: ధర్మము సత్యము ప్రేమ సహనము సానుభూతుల యొక్క గుణములే అతని స్వభావములు.
1: హిజ్ నేచర్ ఈజ్ మొరాలిటీ ట్రూత్ లవ్ కంపాషన్ పేషెన్స్ అండ్ పర్సివరెన్స్.
0: ఇలాంటి దీన్ని మనం అనుసరించినప్పుడే అతని సంతతికి అతని దీనికి మనం వారసులుగా అవటానికి అధికారం ఉంటుంటుంది.
1: ఓన్లీ వెన్ వీ ఫాలో దిస్ పర్టికులర్ పాత్ కెన్ వీ క్లెయిమ్ అవర్ సెల్వ్స్ టు బి ద ఇన్హెరిటర్స్ ఆఫ్ అండ్ ది పర్సన్స్ బిలాంగింగ్ టు ద లీనేజ్ ఆఫ్ మను.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్,
0: అందరూ భగవంతుని బిడ్డలే.
1: ఆల్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ వన్ గాడ్.
0: రూపనామములు ఎందుకని వేష భాషలు ఎందుకని వేరు వేరు మార్గములను అనుసరించినప్పటికీ అందరు కూడా అందరికీ ఒక్క ప్రభువు మాత్రమే ఉన్నాడు.
1: పీపుల్ మే బి ఫాలోయింగ్ డిఫరెంట్ ఫేత్, పీపుల్ మే బి హ్యావింగ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్, బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ లార్డ్,
0: తండ్రి ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫాదర్.
0: కనుకనే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్, ఈ రెండింటిని మనం సాధించాలి.
1: దట్ ఈస్ వై వీ హ్యావ్ టు అచీవ్ ది బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: లోకములో అనేక విధములైనటువంటి అశాంతిల చేత, అక్రమముల చేత, అనాచారముల చేత, అధర్మముల చేత మానవుడు కుళ్ళి కృశించి కురికిపోతున్నాడు.
1: టుడేస్ మ్యాన్ ఈజ్ సఫరింగ్ ఇన్ అన్టోల్డ్ ఆగుని అరైజింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ద కేఆస్ కన్ఫ్యూజన్ అన్రైచియస్ కాండక్ట్ అండ్ అజిటేషన్.
0: ఇలాంటి దుష్టమోహితత్రియందు మానవులు భగవత్ విశ్వాసమును అభివృద్ధి గావించుకుని మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమే ప్రేమాశ్రమును చేతబట్టి దివ్యమైనటువంటి సమాజములో ప్రవేశించి సేవకావృత్తి యందు ఈ జీవితమును సార్థకం గావించుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: at such a time when the world is full of turmoil, you have to take up the instrument of love and use the instrument of love to serve humanity and remove all the lack of peace, etc. in the world.
0: కేవలము దేహమునే ఆశ్రయించకండి.
1: Don't take shelter only in the body.
0: దేహమును మాత్రమే కాక మనస్సును కూడాను మీరు ఆశ్రయించకండి.
1: You don't even accept the mastership of mind.
0: దేహ మనస్సుల యొక్క తత్వము చేత ఆత్మను ఆశ్రయించండి.
1: Taking body and the mind, take real shelter only under ఆత్మ.
0: అట్టి ఆత్మను ఆశ్రయించినటువంటి వాడే ధన్యుడు కాగలడు.
1: Only that one who takes refuge with ఆత్మ would be able to sanctify his own life.
0: అది ఈనాడు మనం చేయవలసినటువంటిది, జరపవలసినటువంటిది సేవలు.
1: This is the real service which we'll have to undertake and perform.
0: మానవత్వంలో ప్రత్యేకమైనటువంటి సాధనలు చేయకపోయినప్పటికీ సేవనాభావం అనేటువంటి దీంట్లో సేవకా వృత్తి లోపల జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
1: You may not be able to undertake any other activity, but sanctify your life undertaking service as the activity.
0: నవవిధ మార్గముల్లో ప్రాణ సమానమైనటువంటిది, మధ్యస్థాయితో కూడినటువంటిది ఈ సేవ.
1: Among the 9 types of devotion, it is the service which comes very close to the last one.
0: ఈ సేవ ద్వారానే ఆత్మార్పితము జరుగుతుంది.
1: It is only through service one would be able to offer his own atma to the Lord.
0: ఈ ఆత్మార్పితము జరిగినప్పుడే స్నేహం ప్రారంభమవుతుంది.
1: Only when one offers oneself completely, one would be able to perform.
0: ఈ స్నేహము చేతనే ఐక్యతకు చేరుతుంది.
1: Only through service one would be able to achieve unity.

0: శ్రవణం, లిజనింగ్ అండ్ హియరింగ్ ద స్టోరీస్ ఆఫ్ ద లార్డ్, సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, రిమెంబరింగ్ ద లార్డ్, డూయింగ్ పాద సేవ అండ్ సర్వీస్ ఆఫ్ ద లోటస్ టు ద లార్డ్ అండ్ ఆఫరింగ్ వందనం టు ద లార్డ్ అండ్ వర్షిపింగ్ ద లార్డ్, ఫ్రెండ్షిప్ టు ద లార్డ్ అండ్ ఆఫరింగ్ వన్స్ ఓన్ ఆత్మ టు ద లార్డ్.
1: కనుక సర్వమానవులు ఎందు కూడాను ప్రకాశించేటువంటి పరతత్వము ఇది ఆత్మతత్వం అని విశ్వసించండి.
0: యూ విల్ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ ఇట్ ఈస్ ఓన్లీ ది సేమ్ ఆత్మ విచ్ ఈస్ షైనింగ్.
1: ఎవరిని మీరు గౌరవించినప్పటికీ, ఎవరిని మీరు నమస్కరించినప్పటికీ ఇది దైవమునకే చెందుతుందనేటువంటి భావాన్ని మీరు విశ్వసించాలి.
0: యూ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ టు హూమ్ సో ఎవర్ యూ ఆఫర్ వర్షిప్ ఆర్ ఒబీసన్స్ ఆర్ యూ టు హూమ్ సో ఎవర్
1: ఇది భారతీయ శాస్త్రమునందు సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద స్క్రిప్చర్స్ ఆఫ్ భారత్ సే దట్ వెన్ యూ ఆఫర్ ది నమస్కార్ టు పీపుల్ ఇట్ అల్టిమేట్లీ రీచెస్ కేశవ ఓన్లీ.
1: అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి, ఎవరిని మనం తిరస్కరించినప్పటికీ అది కూడా నువ్వు భగవంతునికి చేరుతుందన్నారు.
0: సిమిలర్లీ హూమ్ సో ఎవర్ యూ క్రిటిసైజ్ ఇట్ విల్ అల్టిమేట్లీ రీచ్ ది సేమ్ గాడ్ అండ్ కేశవ.
1: కనుక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ భేదములు, ద్వేషములు ఎన్ని ఉండినప్పటికీ ఆత్మతత్వాన్ని మాత్రము ఏకత్వంగా మనం భావించాలి.
0: దేర్ కుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ బట్ యూ హ్యావ్ టు జస్ట్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్ ఈజ్ ద సేమ్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

గొని వచ్చి ప్రేమి వీర ప్రేమ రూపము గొని వచ్చి ప్రేమి వీర ప్రేమ రూపము దైవంబు ప్రేమమయము ప్రేమ రూప

0: కృష్ణ ప్రేమ కృష్ణ ప్రేమ అవతార శ్రీకృష్ణ ప్రేమ కృష్ణ
1: ఈజ్ ది వెరీ గాడ్ ఆఫ్ లవ్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్ ఆన్ ఆల్ ద పీపుల్ హిస్ వెరీ ఫార్మ్ ఇట్సెల్ఫ్ ఈజ్ లవ్ He is saturated with love. He showers the nectarine love on all people. He is the very avatar, the descendant of the love itself. He fills everyone with thirst for love and Krishna himself.
0: Prema మహా విలువైన వజ్రం వంటిది.
1: లవ్ ఈజ్ ఎ ప్రెషియస్ డైమండ్.
0: ఈ ప్రేమ స్వార్థపరుల దగ్గర క్షణమైన నిలువజారదు.
1: ఇట్ విల్ నెవర్ స్టే విత్ సెల్ఫిష్ పీపుల్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
0: అహంకారుల దగ్గర అరక్షణమైనా ఉండలేదు.
1: ఇట్ డజంట్ స్టే హాఫ్ ఎ సెకండ్ విత్ ఈగోటిజం.
0: ఆడంబరములు వారి దగ్గర ఇది అసలే ప్రవేశించదు.
1: ఇట్ నెవర్ ఎంటర్స్ ఇన్ టు పీపుల్ హూ ఆర్ షోయీ అండ్ ఆస్టెంటేషియస్.
0: స్వార్థ అహంకార ఆడంబరములను ఏమాత్రం కూడా మొహమైనా చూడదు.
1: ఇట్ విల్ నెవర్ లుక్ అట్ సెల్ఫిష్నెస్ ఈగో అండ్ ఆస్టెంటేషన్.
0: కానీ ఈ ప్రేమ ఎక్కడ లభ్యమవుతుంది?
1: But where do you get this love?
0: ఈ విలువైన వజ్రము ప్రేమ రాజ్యమునందు మాత్రమే లభ్యమవుతుంది.
1: You get this precious diamond only in the kingdom of love.
0: ప్రేమ మార్గమునందే ఇది లభ్యమవుతుంది.
1: You can get straight only in the street of love.
0: ప్రేమ అంగడియందు మాత్రమే ఇది మనకు లభిస్తుంది.
1: You can get it only in the shop of love.
0: ప్రేమ హృదయంతోనే మనకు ప్రాప్తిస్తుంది.
1: యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ విత్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్.
0: అయితే ఈ జగత్తంతయునూ ప్రేమమయమే కదా, ఇట్టి ప్రేమ యందు ప్రేమ ఎందుకు లభ్యం కావటం లేదు?
1: వెన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఫిల్డ్ విత్ లవ్, హౌ ఇస్ ఇట్ దట్ వీఆర్ నాట్ గెటింగ్ లవ్?
0: కానీ జగత్తంతయును ప్రేమగా భావిస్తున్నారు, కానీ ఇది ప్రేమ కాదు.
1: You think that the world is full of love, but that is not love.
0: Deha, indriya, mano, buddhula sambandhamainatundi jeevitamunaku prema anipinchukodu.
1: Anything associated with the physical body, the senses, mind and intellect cannot be called love.
0: Ee deha, indriya, mano, buddhulato koodinatundi anuragame kaani prema kaadu.
1: One associated with body, senses, mind and intellect may be called anuraga, affection, and not love.
0: Atma jeevitame nijamaina prema.
1: A life of atma is alone love.
0: Kanuka atma jeevuluga manam bhavinchali kani sharira jeevuluga indri jeevuluga mano jeevuluga buddhi jeevuluga manam jeevincharadu.
1: We should not live the life on the basis of the body, the senses, the mind and intellect.
0: Sharira indriya mano buddhulu undinanta varaku ahankara mamakaram anetunti kani aadambaram swartham anetunti kani manavuni vidichi undaledu.
1: As long as man is thinking of his body, mind, intellect and senses, he will be full of selfishness, ego and show.
0: Ekti premanu pondutaku ఏ జపము, ఏ ధ్యానము, ఏ యోగము, ఏ యజ్ఞము, ఏ క్రతువులో ఆచరించనక్కరలేదు.
1: టు గెట్ సచ్ గ్రేట్ లవ్ దేర్ ఇస్ నో నీడ్ ఫార్ డూయింగ్ ఎనీ జప, ధ్యాన, యజ్ఞ.
0: వీటి వల్ల కూడాను ప్రేమ లభ్యము కాదు.
1: యూ కెనాట్ గెట్ లవ్ త్రూ దెమ్.
0: కారణమేమనగా ఈ యొక్క కర్మలయందు అంతో ఇంతో స్వార్థము, స్వప్రయోజనము ఇమిడి ఉంటున్నది.
1: The reason is, in all these actions, there is an element of selfishness అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: కనుక యజ్ఞములకు కాని యాగములకు కాని ధ్యానములకు కాని యోగములకు కాని ఈ ప్రేమ లభ్యమయ్యేటువంటిది కాదు.
1: Therefore you cannot get this love either through yagna, yaga, dhyana and japa.
0: Sarvarpita bhavamunake ee prema sadhyam avutundi.
1: You can get love only when you offer entirely.
0: Kanukane krishnudu sarva dharmam parityajya annadu.
1: That is why Krishna said you have to give up all dharmas.
0: Jesus kudanu
1: ఈవెన్ జీసస్
0: ఇదే విధమైనటువంటి అర్థం వచ్చినట్టుగా
1: మెన్షన్ టు దిస్
0: ఐ ఆమ్ ది పాత్ అన్నాడు.
1: హి సెడ్ దట్ ఐ ఆమ్ ది పాత్.
0: బుద్ధుడు కూడాను ఇదే అర్థం వచ్చినట్టుగా సర్వం శరణం గచ్చామి అన్నాడు.
1: బుద్ధ ఆల్సో హాస్ మెన్షన్ టు దిస్ ఎక్స్టెంట్ వెన్ హి సెడ్ సర్వం శరణం గచ్చామి
0: అనగా సర్వమతముల సారము.
1: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ the essence of all religions,
0: sarva shastramula moolamu,
1: the origin of all
0: sarva dharmamula yokka gamyamu,
1: the goal of all dharmas,
0: sarvatpita bhavame,
1: offering totally entirely to the Lord.
0: Atti arpitamu gavinchukunnatunti vare gopikalu.
1: Gopikas are those people who have offered themselves unreservedly and entirely.
0: Ati ee prakrutamainatundi ee jagattunandu సర్వార్పిత భావము సాధ్యమవుతుందా అని సందేహించవచ్చు.
1: వన్ మే గెట్ ఎ డౌట్ వెదర్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ యాక్షన్ అండ్ న్యాచురల్ వరల్డ్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఆఫర్ వన్ సెల్ఫ్ ఎంటైర్లీ.
0: స్వార్థము కాని సప్రయోజనము కాని అహంకారం కాని ఆడంబరం కాని లేకుండా ఉండుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ లైఫ్ వితౌట్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ego and show.
0: కానీ దీనికి కూడా ఒక పరిమితం ఉంటున్నది.
1: బట్ దేర్ ఇస్ ఎ లిమిట్ సెట్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్.
0: నశ్రేయో నియమం వినా కొంత నియమం పాటించాలి.
1: యూ హ్యావ్ టు అబ్జర్వ్ సర్టన్ రూల్స్ లిమిటేషన్స్.
0: మన దేహంలో ఉష్ణము ఒక పరిమితమై ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ది టెంపరేచర్ ఇన్ అవర్ బాడీ.
0: ఈ యొక్క వేడి ఒక పరిమితంలోనే ఉంటున్నది.
1: దేర్ ఇస్ ఎ లిమిట్ for the temperature set
0: 98.4 or 0.6 unte idi aarogyam kaani 99 cheretappudiki anarogyam prarambhamayi.
1: One is healthy when the temperature is 98.4 or 98.6.
0: ade vidhamugane manavulaku swartham undavachu kaani enta varaku swartham adi mitimeeri pote rogamu ga roopandutundi.
1: Similarly there could be selfishness in man but it should be within limits. Once it exceeds the limits, it becomes a disease.
0: Ahankaramu oka rogamu.
1: Ego is also a disease.
0: Adambaramu oka rogamu.
1: Ostentation is a disease.
0: Swarthamu oka rogamu.
1: Selfishness is a disease.
0: Saprayojanamu oka rogamu.
1: Self-interest is a disease.
0: Kanukani veetannitini kudanu cherchi bhava rogamu ani deeniki peru pettaru.
1: All these things put together is described as bhava roga, bhava disease.
0: Anaga jagatnandu మనకు వ్యాపించేటువంటి రోగములు ఇవన్నీ.
1: దట్ మీన్స్ ఆల్ దీస్ డిసీజెస్ అక్కర్ టు హ్యూమన్ బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: అయితే భగవంతుడు సర్వులయందు ఉండినప్పటికీ సర్వాత్మ భావాన్ని భక్తులయందు లేకుండినా ఇది కేవలము సాత్వికమైనటువంటి యొక్క ప్రేమతత్వము కాదు.
1: యాజ్ గాడ్ ఈజ్ డిసైడింగ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇఫ్ ఎ డివోటీ డజంట్ రికగ్నైజ్ దిస్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్.
0: తన యందు భగవంతుడున్నాడని విశ్వసించవచ్చునే కాని
1: వన్ మే బిలీవ్ దట్ గాడ్ ఈస్ రెసిడెంట్ ఆఫ్ హిస్ హార్ట్.
0: ఈ విశ్వాసము సరి అయిన విశ్వాసము కాదు.
1: బట్ దిస్ ఈజ్ నాట్ ఎ ప్రాపర్ ఫెయిత్.
0: నీ యందు భగవంతుని చూడటం గొప్పతనము కాదు.
1: దేర్ ఇస్ నథింగ్ గ్రేట్ సీయింగ్ గాడ్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: భగవంతుని యందు నిన్ను చూడాలి.
1: యూ హ్యావ్ టు సీ యువర్ సెల్ఫ్ ఇన్ గాడ్.
0: అది సరి అయినటువంటి ప్రేమతత్వం.
1: దట్ ఈస్ ప్రాపర్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: భగవంతుని యందు నీ యొక్క స్వరూప లక్షణములు కనిపించకుండినంత వరకు కూడాను నీవు స్వార్థపరుడే కాని పరాత్మ తత్వముతో కూడినటువంటి వాడు కాదు.
1: అంటిల్ యూ సీ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఓన్ నేచర్ రిఫ్లెక్టెడ్ ఇన్ గాడ్ యు ఆర్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ యు డోంట్ హ్యావ్ సాక్రిఫైస్.
0: కనుక ప్రతి విషయమునందు కూడాను ఈ ప్రాకృతమైన జగత్తునందు ఒక పరిమితమైనటువంటి యొక్క భావమును గుర్తిస్తూ పోవాలి.
1: ఇట్ ఇస్ నెసరీ టు రికగ్నైజ్ దట్ ఇన్ దిస్ వరల్డ్ లిమిట్స్ ఆర్ సెట్ ఫర్ ఎవ్రీ
0: ప్రతి మానవుడు కూడాను ఆనందం కావాలని ఆశిస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్ డిలైట్ అండ్ జాయ్.
0: ఆనందం అంటే ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై జాయ్?
0: దీనిని వేదాంత పరిభాషయందు యోగము అన్నారు.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ దిస్ డిస్క్రైబ్డ్ యాజ్
0: యోగం అనగా ఏదో ఒక విధమైనటువంటి యొక్క ప్రాణాయామం, ప్రత్యాహారం, ఇలాంటి కర్మలను ఆచరించడం యోగంగా భావిస్తున్నాము.
1: సమ్ పీపుల్ కన్సిడర్ యోగా యాజ్ అసోసియేటెడ్ విత్ సమ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ డయట్.
0: యోగం అంటే ఇది కాదు అర్థం.
1: దాట్ ఈస్ నాట్ ది మీనింగ్ ఆఫ్ యోగా.
0: యోగం అనగా ఆనందము అని అర్థం.
1: యోగా మీన్స్ జాయ్.
0: ఈ ఆనందం ఎక్కడ మనకు లభ్యమవుతుంది?
1: వేర్ డు యూ గెట్ దిస్ జాయ్?
0: ఆనందమైన దగ్గర నుంచినే మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ ఫ్రమ్ ది సోర్స్.
0: ఆనందం వస్తువాహనములు ఎందు కాని,
1: జాయ్ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ఆబ్జెక్ట్స్.
0: ఆహార విహారములు ఎందు కాని,
1: ఇన్ ఫుడ్ అండ్ రెస్ట్.
0: ప్రాకృతమైనటువంటి పదవులు ఎందు కాని,
1: ఇన్ ది వరల్డ్లీ పొజిషన్స్ అండ్ పవర్.
0: స్థితిగతులు ఎందు కాని,
1: ఇన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ కండిషన్.
0: ఆనందము మనకు లభ్యము కాదు.
1: యూ కెనాట్ గెట్ జాయ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దెమ్.
0: ఈ ఆనందము ఆనందమయుడైనటువంటి భగవంతుని ఎందే మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ గెట్ దిస్ జాయ్ ఫ్రమ్ గాడ్ హూ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ జాయ్ అండ్ డిలైట్.
0: అయితే ఎప్పుడు ఈ ఆనందం మనకు లభ్యమవుతుంది?
1: వెన్ కెన్ యూ గెట్ దిస్ జాయ్?
0: గోపికలు, రాధ వీరందరూ కూడాను నిరంతరము కూడాను ఏకాత్మ భావంతో కృష్ణుని స్మరిస్తూ వచ్చారు అని.
1: గోపికాస్ అండ్ రాధా హ్యావ్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ వన్ విత్ దెమ్. ఏకాత్మ భావన.
0: గోపికలు అనగా ఎవరు?
1: హూ ఆర్ గోపికాస్?
0: రాధ అనగా ఎవరు?
1: హూ ఈజ్ రాధా?
0: కేవలము ఒక స్త్రీలుగా భావించి దీనికి అనేక విధమైన ఆపోహలను కలిగించి అనర్థములను పెంచి యథార్థమును విశ్వసిస్తూ వస్తున్నారు.
1: రాంగ్ మీనింగ్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ది వర్డ్ గోపికాస్ అండ్ దస్ there is a lot of misunderstanding, consequent suffering of that.
0: Mana sankalpamule gopikalu.
1: Our thoughts are gopikas.
0: Sarva sankalpamulu yokka koodike inetundi manase radha.
1: Mind which is a conglomeration of all thoughts is radha.
0: Kanuka mana sankalpamulu mana manasu pragna aneetundi krishnulo karigi povali.
1: Our thoughts and mind should merge in Krishna, who is pragna.
0: అదే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞానం అనేటువంటిది కేవలము శరీరమునందు, మనస్సునందు, బుద్ధి యందు, అంతఃకరణ యందు, సర్వత్ర అంతర్బహిష్ట సర్వవ్యాప్య ప్రజ్ఞాస్వరూప.
1: దిస్ ప్రజ్ఞ ఈజ్ ఇన్సైడ్ అవుట్ సైడ్, ఇన్ ద మైండ్, ఇన్ ద చిత్త, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇన్ ద హార్ట్, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
0: కనుకనే ఈ ప్రజ్ఞనే బ్రహ్మ అని పిలుస్తూ వచ్చారు.
1: దిస్ ప్రజ్ఞ ఈజ్ డిస్క్రైబ్ యాజ్ బ్రహ్మ.
0: అనగా కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అని దీని పేరు.
1: దిస్ ఈ ప్రజ్ఞ మీన్స్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఇట్టి ప్రజ్ఞయందు మన భావములు, మన మనస్సు, సంకల్పములు లీనమైపోవాలి.
1: In this constant integrated awareness, all our feelings, our mind and our thoughts must get merged.
0: Aithe ilanti pragna swarupudainatti bhagavantudu sarvatra undinappudu ee avataramulu dharinchetunte yokka deenlo unna rahasyam emiti?
1: When God in the form of pragna, constant integrated awareness is available everywhere, why should avatars come down and appear on the earth?
0: Aithe ee avataramulu dharinchadaniki కారణములు లేకపోలేదు.
1: దేర్ ఆర్ రీజన్స్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ అవతార్స్ టు అపియర్.
0: ప్రత్యక్షం, పరోక్షం అని రెండు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ టూ థింగ్స్ లైక్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. ప్రత్యక్ష పరోక్ష.
0: అంతర్శక్తి, బాహ్యశక్తి అని కూడా రెండు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్, వన్ ఇస్ ది ఇన్నర్ పవర్ అండ్ ది అదర్ ఇస్ ఎక్స్టర్నల్.
0: అంతర్భూతము, బహిర్భూతము అని కూడా రెండు ఉంటున్నవి.
1: సిమిలర్లీ దేర్ ఆర్ టూ థింగ్స్ కాల్డ్ అంతర్భూత అండ్ బహిర్భూత.
0: కట్టెల యందు అగ్ని ఉంటున్నది.
1: దేర్ ఇస్ ఫైర్ ఇన్ ది ఫైర్ వుడ్.
0: కానీ ఆ కట్టెల యందు ఉండేటువంటి అగ్ని అంతర్భూతమై ఉంటున్నది.
1: బట్ దట్ ఫైర్ ఈజ్ ఇన్సైడ్ ది ఫైర్ వుడ్,
0: అంతర్గతమై ఉంటున్నది.
1: అండ్ ఇట్ ఈస్ అన్మానిఫెస్ట్,
0: అవ్యక్తమై ఉంటున్నది.
1: ఇట్ ఈస్ నాట్ సీన్.
0: కనుక ఈ కట్టెల పైన బియ్యం పెట్టి ఆ కట్టెల పైన పాత్ర పెట్టితే బియ్యము అన్నముగా మారవు.
1: దేర్ఫోర్ యూ కెనాట్ కుక్ ఫుడ్ విత్ మియర్లీ ఫైర్ వుడ్ కీపింగ్ ఇన్ ది ప్లేస్.
0: ఆ కట్టెల ఎందుకునేటువంటి ఒక అగ్ని ప్రత్యక్షముగా వచ్చినప్పుడే కట్టెలను కూడా కాల్చి బియ్యమును కూడా ఉడికించి అన్నముగా రూపొందింపజేస్తుంది.
1: ఓన్లీ వెన్ ది అన్మానిఫెస్ట్ ఇన్విజిబుల్ ఫైర్ ఇన్ ది ఫైర్ వుడ్ మానిఫెస్ట్ అండ్ కమ్స్ అవుట్ ఇట్ కెన్ కుక్ ఫుడ్ అండ్ గెట్.
0: కనుక ప్రతి దేహము కూడా ఒక ఫైర్ వుడ్ వంటిది.
1: ఎవ్రీ బాడీ ఈజ్ లైక్ ఫైర్ వుడ్.
0: ఈ కట్ట యందు అంతర్భూతమై ఉంటున్నది ఆత్మతత్వం.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఇన్విజిబులీ ఇంబెడెడ్ ఇన్ దిస్
0: దారిని ప్రత్యక్షము గావించుకునే నిమిత్తమై కొన్ని రకమైనటువంటి ప్రేమతత్వాన్ని మనం అనుభవించాలి.
1: టు మేనిఫెస్ట్ దిస్ ఇన్విజిబుల్ డివినిటీ దేర్ ఇస్ నీడ్ ఫార్ డూయింగ్ సమ్ సాధన.
0: మరొక చిన్న ఉదాహరణ,
1: వన్ మోర్ ఎగ్జాంపుల్.
0: మన జోబీ ఎందే మ్యాచ్ బాక్స్ ఉంటుండదు అగ్గి పెట్టే.
1: దేర్ ఇస్ ఎ మ్యాచ్ బాక్స్ ఇన్ అవర్ పాకెట్.
0: కానీ మన జోబీని ఏమాత్రం కూడా నువ్వు కాల్చదు.
1: బట్ ఇట్ డజంట్ బర్న్ అవర్ పాకెట్.
0: కానీ ప్రతి పుల్ల ఎందుకు అగ్ని ఉంటున్నది.
1: ఇన్ ఎవరీ మ్యాచ్ స్టిక్ దేర్ ఇస్ ఫైర్.
0: ఆ పుల్లను తీసి పెట్టెతో రాసినప్పుడు ఆ యొక్క అగ్ని ప్రత్యక్షంగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ యూ స్ట్రైక్ ది స్టిక్ అగైన్స్ ది ఫైర్ బాక్స్
0: ప్రత్యక్షంగా రూపొందినటువంటి అగ్ని తనను తన చొక్కాను తన జోబీని సర్వంను కాల్చివేస్తుంది.
1: వన్స్ దిస్ ఫైర్ బికమ్స్ మేనిఫెస్ట్ అండ్ డైరెక్ట్ ఇట్ కెన్ బర్న్ అప్ ది ఎంటైర్ షర్ట్ ది పాకెట్ అండ్ ఈవెన్ ది బాడీ ఇట్సెల్ఫ్.
0: కనుక అట్టనే మానవుని యందు దివ్యత్వమనేటువంటి ప్రేమతత్వం అనేటువంటి యొక్క జ్ఞాన స్వరూపమైన ప్రకాశం ఉండినప్పటికీ,
1: though there is this divine principle of God in every human being,
0: దాన్ని ప్రత్యక్షం గావించుకోవాలన్న,
1: if you want to make that manifest,
0: ప్రేమతో ప్రేమను చేర్చినప్పుడే ఆ ప్రత్యక్షమైన స్వరూపము మనకు సాక్షాత్కరిస్తుంది.
1: ఓన్లీ వెన్ లవ్ ఈజ్ మేడ్ టు కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ లవ్ ఇట్ కెన్ మేనిఫెస్ట్.
0: అగ్గి పుల్లలో ఉండినటువంటి మందు ఒక్కటి, అగ్గి పెట్టపైన ఉన్నటువంటిది మందు ఒక్కటి, రెండింటినీ రాపిడి జరిగినప్పుడే అది అగ్ని మనకు గోచరమవుతుంది.
1: ది పాయింట్ ఆన్ ది మ్యాచ్ బాక్స్ అండ్ ఆల్సో ఆన్ ది మ్యాచ్ స్టిక్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ది సేమ్. బట్ ఓన్లీ వెన్ యూ రబ్ వన్ అగైన్స్ ది అదర్ ది ఫైర్
0: మ్యానిఫెస్ట్. ప్రేమ దైవం నందు ఉన్నటువంటి ప్రేమ రెండు ఒక్కటిగా నీవు భావిస్తున్నావు.
1: యూ కన్సిడర్ లవ్ ఇన్ యూ అండ్ లవ్ ఇన్ గాడ్ యాజ్ ద సేమ్.
0: కానీ దైవం యొక్క ప్రేమ నిస్వార్థమైనటువంటిది.
1: బట్ గాడ్స్ లవ్ ఈస్ టోటల్
0: నిర్వికల్పమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఇట్
0: నిరంజనమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ప్యూర్
0: నిత్యమైనటువంటిది.
1: ఇట్ ఈస్ పర్మనెంట్
0: నిర్గుణమైనటువంటిది.
1: ఇట్ ఈస్ క్వాలిటీలెస్.
0: నీ ఎందుండినటువంటి ప్రేమ
1: యువర్ లవ్
0: స్వార్థమైనటువంటిది.
1: ఈజ్ సెల్ఫిష్
0: స్వప్రయోజనమైనటువంటిది.
1: ఫుల్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్
0: గుణ సహితమైనటువంటిది.
1: ఫుల్ ఆఫ్ క్వాలిటీస్.
0: ఇలాంటి ప్రేమతత్వంతో ఆ ప్రేమతత్వం ఏమాత్రం కూడా కలియుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మిక్స్ సచ్ లవ్ ఆఫ్ యువర్స్ విత్ ది లవ్ ఆఫ్ ది గాడ్.
0: కనుక మానవుని ఎందుకునేటువంటి ఈ అహంకార ఆడంబర అసూయ స్వార్థాదులనేటువంటిది ఏనాడు త్యజించినో ఆనాడే ఆ హృదయంలో భగవంతుడు ప్రవేశిస్తాడు.
1: Only when man's heart is rid of selfishness, self-interest, ostentation, ego, God will take
0: అది త్యాగము చేయక
1: without sacrificing
0: భోగముల పైన మనసు నుంచి,
1: if you were to just
0: విషయరాగములతో ఈదుతూ,
1: if you are full of desires,
0: ప్రాకృతమైన జీవితాన్ని గడిపేంత వరకు కూడాను,
1: as long as you are living your only life,
0: భక్తిగా నటించినప్పటికీ,
1: however much of
0: ఎంతగా నీవు భావించినప్పటికీ,
1: you may think you are yourself omniscient,
0: ఇది కేవలము ఒక కృత్రిమమైనటువంటి జీవితమే కాని నిన్ను నీవు మోసం చేసుకునేటువంటి వాడే కాని దైవంతో కూడేటువంటి యోగం లేదు అక్కడ.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఆర్టిఫిషియల్నెస్. యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. యూ కెన్ నెవర్ జాయిన్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్.
0: ఈనాడు ప్రపంచమంతా కూడా ఈ గుణములతోనే నిండి ఉంటున్నది.
1: టుడేస్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ దీస్ క్వాలిటీస్.
0: దైవాన్ని ప్రేమిస్తున్నామంటున్నాం.
1: యూ థింక్ దట్ యు ఆర్ లవింగ్ గాడ్.
0: దైవాన్ని ప్రేమించేటువంటి జీవుడు ఎక్కడ కూడా ఇంతవరకు నాకు కనిపించలేదు.
1: ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ ఎనీవన్ హూ లవ్స్ గాడ్.
0: తన నిమిత్తమే తాను దైవాన్ని ప్రేమిస్తున్నాడే కాని దైవ నిమిత్తమే తాను దైవాన్ని ప్రేమించటం లేదు.
1: హీ ఈజ్ లవింగ్ గాడ్ ఫర్ హిజ్ ఓన్ సేక్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్.
0: ఇదే స్వార్థం.
1: దిస్ ఈజ్ సెల్ఫిష్.
0: ఈ యొక్క కర్చీఫ్ నిమిత్తమే నేను కర్చీఫ్ని ప్రేమిస్తున్నాను కానీ నా నిమిత్తమే కర్చీఫ్ని ప్రేమించడం లేదు.
1: ఐఎమ్ లవింగ్ దిస్ హ్యాంకీ ఫర్ సేక్ ఆఫ్ మైసెల్ఫ్, నాట్ ఫర్ ది సేక్ ఆఫ్
0: ఈ జగత్తునందున్నటువంటి సమస్త పదార్థములు కూడాను పదార్థముల యొక్క ప్రయోజన నిమిత్తమే పదార్థములు ప్రేమిస్తున్నాడు.
1: Man is loving all the objects in the world for the sake of objects.
0: కాని పదార్థముల నిమిత్తం ప్రేమించటం లేదు.
1: For his sake, not for the sake of objects.
0: అన్ని తన స్వార్థమే, తన స్వార్థమే.
1: Everything is for his own
0: దైవాన్ని కూడాను స్వార్థం కోసం ప్రేమిస్తున్నాడు.
1: He is loving God also for his own selfishness.
0: దైవం సామాన్యం కాదు.
1: God is not ordinary.
0: దైవం అంత సులభంగా లభ్యమయ్యేటువంటి వాడు కాదు.
1: It is not so easy to get at God.
0: ఇది కేవలము ఒక్క సింహాసనమే, హృదయం.
1: This heart is a seat,
0: ఇది డబుల్ సోఫా కాదు.
1: This is not a double sofa bed.
0: లేక మ్యూజికల్ చైర్ కాదు.
1: This is not a musical chair.
0: ప్రాకృతమైన భావాన్ని ఈ చైర్ పైన కూర్చోబెట్టుకుని దైవమా ఇందులో కూర్చోమంటే ఏది కూర్చోగలడు?
1: If your heart is full of worldly desires, how will God come and sit on your in your heart?
0: కనుక దీనిని నీవు ఖాళీగా ఉంచినప్పుడే అందులో భగవంతుడు ప్రవేశిస్తాడు.
1: Only when you vacate your heart and make it free, God will enter into your heart.
0: కనుక ఈనాడు ప్రేమ అనేటువంటి పేరుతో నీవు మ్యూజికల్ చైర్ ఆడుతున్నావు.
1: In the name of love, you are playing the game of musical chair.
0: ఆ చైర్ ఒక్కరికి సొంతము కాదు.
1: This chair doesn't belong to anyone.
0: ఒక తూరి కూర్చోవచ్చును, మరి ఒక తూరి మరొకరు కూర్చోవచ్చును.
1: One person is given the seat on the chair once, another
0: కాబట్టి
1: person
0: has the chair. చెప్పడానికి అధికారం లేదు.
1: How can you say that it is yours then?
0: కానీ అట్టి అధికారము,
1: that power, that authority,
0: గోపికలు మాత్రమే ఆదర్శంగా నిరూపించారు.
1: Only gopikas had that kind of authority.
0: అనగా భావములు దైవ భావముతో జీవించితే వచ్చారు.
1: They lived their life and feelings with godly feelings.
0: ప్రతి ఇంద్రియము కూడాను దైవార్పితమైన భావంతో అనుభవిస్తూ వచ్చారు.
1: They enjoyed every sense only offering it to God.
0: తమ మాటలు దైవ మాటలే.
1: Their talk was full of divine talk.
0: తమ స్మరణ దైవ స్మరణే.
1: Their thinking was full of God.
0: తమ శ్రవణము దైవ శ్రవణమే.
1: Their hearing was full of God.
0: తమ హస్తములు దైవ కర్మలే.
1: Whatever they did with hands was for God.
0: కనుక తమ సర్వేంద్రియములు కూడాను దైవార్పితమైన భావముతో అనుభవిస్తూ వచ్చారు.
1: They enjoyed all their sense organs offering them.
0: తమది అనేటువంటిది ఎక్కడ కూడాను వారి యందు కనిపించలేదు.
1: They never felt anything as their own.
0: తామెవరు? కృష్ణుడు మాత్రమే తమ వారు.
1: Who are they? After all, Krishna is theirs.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: There is a small example.
0: వారి భక్తి ప్రపత్తులకు చక్కని సాక్ష్యంగా ఒక ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ ఆఫర్ టు షో టు ద వరల్డ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ దేర్ లవ్.
0: అనేక పర్యాలను చెప్పాను.
1: ఐ టోల్డ్ యూ ఏ నంబర్ ఆఫ్ టైమ్స్.
0: ఒకనొక దినము ఉండినట్టుగా ఉండి కృష్ణుడు తనకు గొప్పగా తలభారము అని తలనొప్పిగా భావిస్తూ వచ్చాడు.
1: ఆన్ ఏ పర్టికులర్ డే కృష్ణ ఆల్ ఆఫ్ ఎ సడన్ మెన్షన్ దట్ హీస్ హ్యావింగ్ వెరీ సివియర్ హెడేక్.
0: ఈ తలనొప్పి కోసము మందు కావాలని ఆశించాడు.
1: He wanted to have medicine for the headache.
0: సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు సర్వము కూడినటువంటి సమయం నందే ఈ యొక్క లీలను ప్రకటన గావిస్తూ వచ్చాడు, దాన్ని అందిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ ఆఫర్ టు షో టు ద వరల్డ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ దేర్ లవ్.
0: అనేక పర్యాలను చెప్పాను.
1: ఐ టోల్డ్ యూ ఏ నంబర్ ఆఫ్ టైమ్స్.

0: showed these leelas, these miracles, Satyabhava, for all people.
1: Rukmini, Narada, Jambavati, veerandaru kuda samipamlone untunnaru.
0: Satyabhama, Rukmini, Jambavati, Narada, all of them were very near Krishna at that time.
1: ఏకించిత్ ఆహారం కూడా తాను స్వీకరించడం లేదు.
0: హీ వాజ్ నాట్ టేకింగ్ ఈవెన్ ఎ పార్టికల్ ఆఫ్ ఫుడ్.
1: చాలా నాటకం ఆడుతూ వచ్చాడు.
0: హీ బిగాన్ ప్లేయింగ్ ఏ డ్రామా.
1: ఈ బాధను నేను భరించలేను అన్నాడు.
0: ఐ కెన్ నెవర్ బేర్ దిస్ పెయిన్.
1: ఈ దృశ్యాన్ని గుర్తించినటువంటి నారదుడు, స్వామి దీనికి మందు ఎక్కడ ఉంటున్నది, తప్పక చెప్పండి నేను చేస్తాను అన్నాడు.
0: Seeing this, Narada asked, Swami, where can I find the medicine? I'll certainly get it.
1: వ్రేతలకు వెళ్లి గోపికల యొక్క పాదధూళిని తీసుకుని వచ్చి నా తలపైన పట్టు వేసిన ఈ తలనొప్పి తగ్గిపోతుందన్నారు.
0: If you can go to Repalle and get the dust of the feet of Gopikas and put it on my forehead, then I'll be freed from this headache.
1: పరమ భక్తులైనటువంటి వారు ఆ గోపికలు.
0: Gopikas were great devotees.
1: ఆ పరమ భక్తుల పాదధూళియే నా శిరోవేదన తగ్గిస్తుంది.
0: The dust of the feet of those gopikas who are the great devotees will free the headache.
1: నాదునకు కొంత తన లోపల దాగి ఉండినటువంటి అహంకారము బయట వచ్చింది.
0: The hidden ego in Narada began manifesting on hearing this.
1: Swami, satatam yoginah, nen nirantaram kudunu krishna yogamlone untunnanu.
0: Swami, I am always in krishna yoga thinking of you constantly.
1: Sarvada sarvakaleshu sarvatra krishna chintanam, ఎక్కడికి వెళ్ళినా నేను కృష్ణ చింతన చేస్తున్నాను.
0: అట్ ఆల్ టైమ్స్ ఇన్ ఆల్ ప్లేసెస్ అండ్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఐ ఎమ్ థింకింగ్ ఆఫ్ కృష్ణ అలోన్.
1: నాకంటే గొప్ప భక్తులు ఉంటున్నారా ఈ జగత్తులో?
0: ఈజ్ దేర్ ఎ గ్రేటర్ డివోటీ దాన్ మీ స్వామి ఇన్ దిస్ వరల్డ్?
1: కానీ దీనిని అంగీకరించలేదు కృష్ణుడు.
0: కృష్ణ డిడ్ నాట్ అగ్రీ ఫర్ దిస్.
1: నీవు భక్తులు కావచ్చును నారద, కానీ ఆ గోపికల యొక్క పాదజోడియే నా యొక్క శిరోవేదనను చల్లారుస్తుంది.
0: యూ మే బి ఏ డివోటీ నారద, బట్ ఓన్లీ ది dust of the feet of gopikas will free me from the headache.
1: ee narada koncha pragnanam galiginatunti vaadu.
0: Narada had this
1: tama telivichetalantakunu maatallo chuptu vachadu.
0: Narada began showing all his cleverness.
1: Amitamainatunti telivigalavaniki amitamaina bhasha untuntadi.
0: A person who has extraordinary cleverness will also speak in an extraordinary way.
1: Telivichetalgalavaniki eppudu kudunu sandehale untuntayi.
0: People with excessive cleverness will have full of doubts.
1: Enta medha shakti kaligindani bhavistunnado anta apashaktulu kuda nu atanjo praveshinchu untayi.
0: The more one thinks that he is clever, the more he will be full of the negative feelings.
1: Krishna, poni na yokka bhakti daniki tainantatiga lekapovachunu. Satyabhama, nee nimittamai jeevitananta ankitam chesinatundi. Satyabhava padasiri oka padamulu yokka dhoodini neevu dharincharada annadu.
0: He asked Krishna, I may not be a great devotee. Satyabhama has offered her entire life to Krishna. Can we not get the dust off her feet?
1: Satyabhava cheppindi. Narada, nenu sati, Krishnudu pati. Sati padadudi pati sirasu paina veyatam enta paapamu, nenu daniki angikarinchanu annindi.
0: Satyabhama said, I am wife and Krishna is husband. How can the dust of my feet be put on the head of my husband? I don't agree for this.
1: Nenu papa koopamlo paddanu ka nenu ee pani cheyatam.
0: If this is done, I'll be committing a great sin.
1: Akkada kodunu poorthi swartham yerpadipindi.
0: There again there is
1: tana paadudi tana sirasu batta yokka sirasu paina vesinappudu taanu papa koopamlo munugutundi aneetundi oka swarthamu tanalo praveshinchindi.
0: She had the selfish feeling that she would be committing a sin if the dust of her feet is put on Krishna's head.
1: Satyabhama kodanu aa paadadudiki angikarinchaledu.
0: Satyabhama did not agree for this particular proposal of putting.
1: Rukmini kodanu ide bhavamune pondutu vachindi.
0: Rukmini also had the same feeling.
1: Kani varevaru ivaledu.
0: None of them gave the dust.
1: Tana chanamulaku kodanu Krishnudu yokka baadha adhikamavutu vachindi.
0: Every second Krishna's pain was increasing.
1: తప్పినది కాక నారదుడు రేపల్లెకు వచ్చాడు.
0: నారద వాస్ కంపెల్డ్ టు గో టు రేపల్లె.
1: నారదుడు వచ్చిన తక్షణమే గోపికలందరూ కూడా గుమిగూరారు.
0: ది మూమెంట్ నారద కేమ్ టు రేపల్లె ఆల్ ది
1: గోపికలు ఎప్పుడు వస్తాడు మా రేపల్లెకు, ఈ వార్తలు బోధించమని చెప్పారు.
0: ప్లీజ్ లెట్ అస్ నో హౌ ఇస్ అవర్ కృష్ణ, వెన్ ఈస్ హి కమింగ్ టు రేపల్లె?
1: అమ్మా, ఇప్పుడు కృష్ణుడు వచ్చి

0: విషయము నాకు తెలియదు, కానీ ఇప్పుడు అమితమైనటువంటి శిరోబాధను అనుభవిస్తున్నాడు.
1: He said, I do not know when he is coming to Repale, but he is having for this headache. I wanted to take medicine, therefore I have come here.
0: Narada, మా కృష్ణుని యొక్క శిరస్సు యొక్క బాధను నివారణ గావించేటువంటి మందు మా రేపల్లె ఎందుందా?
1: నారదా, ఈజ్ దేర్ మెడిసిన్ అవైలబుల్ ఇన్ రేపల్లె విచ్ కెన్ ఫ్రీ కృష్ణాస్ హెడేక్?
0: కనుక ఆ మందు ఎక్కడ ఉన్నదో చెప్తే తప్పక మేము వెతికిస్తామన్నారు.
1: ఇఫ్ యూ కెన్ లెట్ అస్ నో వేర్ ది మెడిసిన్ ఇస్ అవైలబుల్ విల్ సర్టన్లీ గెట్ ఇట్.
0: అమ్మా, మీ పాదధూడే అతని యొక్క శిరో బాధను నివారణ గావించేటువంటి మందు అన్నాడు.
1: The dust of your feet alone will remove the headache of Krishna, he said.
0: Oka gopika vellindi duppada techindi andaru tama paadalu doolinanta takundro vidilincharu moota kattukunnadu naalu danni bayindeeri vachadu.
1: One gopika ran, got a bed sheet, collected the dust of all the gopika's feet and it was packed, and Krishna Narada began getting it to Krishna.
0: ఇక్కడ వారి యొక్క నిస్వార్థమునకు చక్కని ఉదాహరణ.
1: యూ కెన్ సీ ది ఎగ్జాంపుల్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్.
0: మేము భక్తులమే, మేము దాసులమే, మా పాదధూళి కృష్ణుడికి ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి యోచనే వారికి లేదు.
1: దే నెవర్ హ్యాడ్ ది థాట్ దే వర్ డివోటీస్ అండ్ దేర్ ది డస్ట్ ఆఫ్ దేర్ ఫీట్ షుడ్ నాట్ బి.
0: ఆనందంగా ఉంటే అంతే చాలు మాకు.
1: ఆల్ దట్ దే వాంటెడ్ వాజ్ కృష్ణ షుడ్ బి హ్యాపీ.
0: అంతేకాని ఇది అది వాదోపవాదం వేయడానికి మాకు అర్హత లేదు.
1: There is no question of our arguing and counter argument in such matters.
0: Ma jeevitame adaniki arpitamainatundivi.
1: We have offered our life to Krishna.
0: Adani aanandame ma aanandam.
1: Our joy, his joy is our
0: ekatva bhavamto var aa padaduri nichina dakshaname akada krishnudiki talabharam nivarana ayipoyindi.
1: The moment this the dust was given with this kind of feeling of oneness of atma,
0: Krishna padaduri teeskoni velli chusetappatiki krishnudu navutu navutu maatladutunnadu.
1: By the time Narada took this dust to Krishna, Krishna was talking full of smiles.
0: Narada, meeru bhaktulamu bhaktulamani ahankara padutunnaru aadambaralato jeevithanni gadaputunnaru ee swarthamto jeevithanni ankitam gaavichinattuga bhavistunnaru.
1: Narada, thinking that you are devotees, you are spending your life full of selfishness,
0: nirahankaramu nishwarthamu niradambaramu gopakali endunnadu kaani meelandi evari endunnadu.
1: Only gopikas are free from selfishness, ego and show. None of you are free from that.
0: Kanuka ee naadu lokamulo prati okaru meemu bhaktulamu bhaktulamu swamiki sannidhulamu sannihitulamu ani bhavistunnaru kaani ivi evvaru kaadu.
1: In the world of today, everyone is thinking that we are devotees of Swami.
0: Anto into swartham anetundi veemidi untunnadu.
1: You can find selfishness in small measure or bigger measure, every
0: ahankaramu undinanta varaku kodanu bhagavantuni drishti vari paina padadu.
1: As long as people have this selfishness and ego, God will never
0: suryudu prakashistu unnadu.
1: You may say, how he will not shower his
0: love? Meghamulu addu vachinappudu suryudu kanipinchadu evariki?
1: Sun is shining. When the clouds cover the sun, you cannot see the sun.
0: Kaani prakasham leda undi.
1: Is there no shining of the sun? There it is.
0: Megamulu addu tagalatam cheta aa prakasham tanapaina padalekapothundali.
1: Clouds are preventing the sunshine from falling on human beings.
0: Ade vidhamgane daivamu nirantaramu prema swaroopude.
1: Similarly, God is the very embodiment of love.
0: Kaani aa premaku ee ahankaramu swarthamu aadambaram anetundi oka dattamaina megamuluga addum raavatam chetane aa prema tattvanni veeripaina prasarinchalekapothundali.
1: Selfishness, ego and show become clouds obstructing the grace and love of Lord to fall on the devotees.
0: Kanuka manavattamulo undinatundi oka divyatvanni chakkaga gurtinchadaniki prema tattvame pradhanamaina prayanam.
1: Love is the right royal path to recognize and to manifest divinity hidden in man.
0: Lokamulo dhanakanaka vastuvahanadala shaktini.
1: In the world there is the power of
0: vijaya balamunu buddhi balamunu dana balamunu aashrayinchi aneka vidhamainatunti yokka ahankaralu padutuntaru.
1: There are number of people who are full of ego on the basis of their physical prowess, their money, their position, their power, which is only.
0: కాని దైవానుగ్రహమే లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థములుగా చూస్తాయి.
1: వితౌట్ గాడ్స్ గ్రేస్ ఆల్ దిస్ ఆర్ ఎ వేస్ట్.
0: భారతమునందు కృష్ణుడు ఈ ఇరువురి బలమును గుర్తింపజేయడానికి చక్కని ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: కృష్ణ హ్యాస్ ఆఫర్డ్ ఎన్ ఎక్సలెంట్ ఇలస్ట్రేషన్ ఇన్ భారత టు షో దిస్.
0: అర్జునుకు కర్ణులకు ఉండినటువంటి భేదాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: హి వాస్ షోయింగ్ ది డిఫరెన్స్ బిట్వీన్ అర్జున అండ్ కర్ణ.
0: ఈ ఇరువురి శక్తికి లోపల కూడా కర్ణుడి శక్తి అధికంగా ఉంటున్నది, కానీ అర్జును శక్తి అంత అధికంగా లేకపోయింది.
1: కర్ణాస్ ప్రొవెస్ అండ్ స్ట్రెంగ్త్ వాజ్ మచ్ సుపీరియర్ టు దట్ ఆఫ్ అర్జున.
0: అస్త్రశస్త్ర విద్యములు ఎందు కూడాను కర్ణుడే వీరుడిగా కనిపించాడు.
1: ఇన్ ది యూజ్ ఆఫ్
0: కర్ణుడే అధికుడిగా కనిపించాడు.
1: కర్ణ వాజ్ మచ్ సుపీరియర్ టు అర్జున ఇన్ ది యూజ్ ఆఫ్ ఆల్ ద వెపన్స్.
0: అర్జున కంటే అధికుడైనటువంటి యొక్క శక్తి కలిగినటువంటి ఈ కర్ణుడు కడపటికి ఏమయ్యాడు?
1: బట్ వాట్ హ్యాపెన్ టు కర్ణ హూ వాజ్ మచ్ సుపీరియర్ టు అర్జున అట్ ద ఎండ్?
0: దుష్టులు, దుర్మార్గులు, అన్యాయులు, అక్రమలు, అనాచారంతో ఉండినటువంటి యొక్క దుర్యోధన దుశ్శాసనాదులను ఆశ్రయించాడు.
1: కర్ణ టుక్ షెల్టర్ విత్ పీపుల్ హూ ఆర్ ఫుల్ ఆఫ్ ఈవిల్ వికెట్ క్వాలిటీస్ లైక్ దుర్యోధన, దుశ్శాసన అండ్ ది హోస్ట్ ఆఫ్ దెమ్.
0: నిస్వార్థము, నిరహంకారము, ప్రేమతత్వంతో, సత్య ధర్మములతో కూడినటువంటి దైవాన్ని ఆశ్రయించాడు అర్జునుడు.
1: అర్జున టుక్ షెల్టర్ అండర్ గాడ్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్, పర్మనెన్స్, స్ప్లెండర్ అండ్ గ్లోరీ.
0: ఇన్ని శక్తులు ఉండినప్పటికీ ఆశ్రయించినటువంటి వారి యొక్క ఇది చాలా హీనమైనటువంటి స్థితి కనుక వీడు కూడా అదే స్థితిని పొందాడు కర్ణుడు.
1: కర్ణ కేమ్ టు ఆల్ రూయిన్ అండ్ సఫరింగ్ బికాస్ హీ టుక్ షెల్టర్ అండర్ పీపుల్ హు ఆర్ ఫుల్ ఆఫ్ ఈవిల్
0: క్వాలిటీ. గొప్ప బుద్ధి బలం దైవ బలము లేక దీనుడగును.
1: One may have extraordinary physical strength and strength of intellect, but he doesn't have
0: tatti vaadu kadapati kemayye vinudu bharatiya veerasutuda.
1: Without God's grace it would not be possible for anyone to shine. Look at Karna.
0: Inni shaktulu untundi Karnudu em ayipoyadu?
1: With all the powers, what happened to Karna?
0: Daivanni aashrayinchaledu.
1: Karna did not take
0: daivanni nammulaku paathrudu kaaledu.
1: He never earned the grace of
0: ఎన్ని శక్తులు ఉండి ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ పవర్?
0: కనుకనే ప్రతి భారత భాగవత రామాయణ ఇతిహాస పురాణములన్నీ కూడాను ఇలాంటి పవిత్రమైనటువంటి నీతులను బోధించి మానవత్వాన్ని వికసింపజేసి పశుత్వాన్ని నిర్మూలన గావిస్తూ వచ్చాయి.
1: ఆల్ ద స్క్రిప్చర్స్ సచ్ అస్ భారత భాగవత రామాయణ అండ్ అదర్ స్క్రిప్చర్స్ దే హావ్ డెమాన్స్ట్రేటెడ్ దిస్ పర్టికులర్ థింగ్ దట్ డివైన్ గ్రేస్ అలోన్ విల్ కన్ఫర్ సక్సెస్ and the animal power will never succeed.
0: Manamu aneka janmanam nundi kudanu ee praaptamainatvanti jeevithanni gadupthu raavatam cheta ee praaptamaina jeevitham yokka bhavamule mana hrudayamlo praveshistu vachayi.
1: Birth after birth, for many births we have been living a worldly life, therefore this has got such power.
0: Divyamaina bhavyamaina navyamainatvanti yokka daivam yokka prema tattvanni anubhavinchalekapothunnaru.
1: Therefore we have not been able to enjoy that divine grace which is full of
0: ento kaalam charasaralo kaalam gadipinatundi vyakti.
1: A person who has spent all his life in prison,
0: katina neela paina pavadinchinatundi oka aa vyakti,
1: person who has slept on the
0: tara parimitamainatundi oka shikshanu poorthi kaagare,
1: as soon as he completed his imprisonment
0: intiki velli pattu paanpulu paina pavadinchinadu.
1: He began sleeping on a luxurious bed in his home.
0: Kani pattu paanpula paina pavadinchinappatikini ataniki nidra raledu.
1: He did not get sleep in spite of his sleeping on such comfortable bed.
0: Karanam emiti?
1: What is the reason?
0: Ento kaalam katina neela paina pavadinchinatundi ee vyakti kanuka ikkada pattu paanpula paina pavadinchinappatiki nidra raakapoyindi.
1: The reason is he is used to sleeping on the rough ground.
0: Katina neela paine ataniki haayi kanipinchindi.
1: He will feel comfortable only when he sleeps on this rough ground.
0: Adune loka vyavaharam lopala, loka gunamulu lopala, loka sambandhamainatundi chintana lopala kaalam gadipinatundi vaaniki pavitramainatundi divya bhavamulu adiki ye maatram kudunu gittavu.
1: Similarly, a person who is full of the worldly thoughts, worldly feelings, worldly experiences can never enjoy. Athi
0: madhuramainatundi yokka bhagavantuni yokka prema tattvam athaniki artham kaadu.
1: He would never understand the nectarine divine grace of Lord.
0: Parama prashantamainatundi bhagavati yokka tattvamu athanu anubhavinchaledu.
1: He would never seem to be enjoying the peace and serenity.
0: Karanam emadiga daniki puram anubhavinchinatundi yokka దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలే, దుశ్చింతలే దీనికి మూల కారణం.
1: ది రీజన్ ఈస్ ది మెమరీస్ ఆఫ్ హిస్ ప్రీవియస్ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, బ్యాడ్
0: యాక్షన్స్. పరిశుద్ధం చేసుకుందువో,
1: వెన్ యూ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దీస్ ఫీలింగ్స్,
0: ఈ పవిత్రమైన భావం అందులో ప్రవేశిస్తుంటాయి.
1: దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ దీస్ డివైన్ ఫీలింగ్స్ ఇన్ యూ.
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: If there is nothing in one's head, it is possible to fill it with something.
0: Yemeemo nindi unna talaburadi khaliyaguna.
1: If that head is full of all sorts of things, can it be emptied easily?
0: Talaburadi khali kaaka yela sukhadam nimpanaguna.
1: Without emptying the head, can you fill it with the nectarine grace?
0: Kanuka ee paathralo neeru undante deentlo paalu nimpalante ee neeru paarabeyali.
1: If you want to put milk into this, you will have to throw out the water which is inside that.
0: కనుక మన యందుడినటువంటి దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు మనం దూరము గావించుకున్నప్పుడే దైవత్వానికి సన్నిహితులవుతాం.
1: ఓన్లీ వెన్ వీఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్స్, బ్యాడ్ టెండెన్సీస్, వీ కెన్ బికమ్ క్లోజర్ టు గాడ్.
0: కనుక మనం గావించుకోవలసినది ఏమిటంటే దుర్భావములు దూరం చేసుకోవాలి.
1: వాట్ వీ హావ్ టు డూ ఈస్ వీ హావ్ టు ఫ్రీ అవర్ సెల్ఫ్ ఫ్రమ్
0: కృష్ణతత్వం. అనగా ఏమిటనగా ప్రేమతత్వమే కృష్ణతత్వం.
1: What is the principle of Krishna? Principle of love is
0: prema anaga emiti.
1: What do you mean by love?
0: Kevalam daiva tattvamto kudinatundi prema avutundi kani prakrutamaina tattvamto kudinatundi prema kaadu, idi anuragam avutundi.
1: Love of God alone is true love. Love of the world can never be called love. It is only affection.
0: Kanuka prema ane perito anuragaanni anubhavistunnaru manavulu.
1: Men are enjoying affection in the name of love.
0: పేరు ప్రేమ పేరు చెప్తున్నారే కాని అనుభవించేదంతా అనురాగాలే.
1: దే ఆర్ కాలింగ్ ఇట్ లవ్ బట్ దే ఆర్ ఓన్లీ హ్యావింగ్
0: ప్రేమ వేసుకున్నారు.
1: బట్ దే ఆర్ ఓన్లీ పుట్టింగ్ ఆన్ దిస్ కర్టన్ ఆఫ్ లవ్.
0: చూసారా, కనుక మానవత్వము లోపల కేవలం రూపనామములు మాత్రమే, వేష భాషలు మాత్రమే మనం చూస్తున్నాము, కానీ భావశుద్ధిని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ ఓన్లీ లుకింగ్ అట్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఆఫ్ మ్యాన్, but we are not looking at the purity of the heart of man.
0: Aapu pachcha pachulanni chilukale vela palukuna,
1: can the all green birds make sounds like a parrot?
0: Poola pai paaraadu purugulu tummedalaguna,
1: all the worms that move on the flowers, can they be called bees?
0: Puli charmamu kappinatti gaadinta puliyaguna,
1: a donkey covered with a tiger skin, can it be called a tiger at all?
0: Yenuganta balisi unna pandi yenugavulataya,
1: however fat a pig can be, as much as an elephant, can it be called an elephant at all?
0: Kaadu kaadu kaadu,
1: you cannot call
0: idi paiveshamule kaani,
1: these are all external appearances, these are all not the correct real forms.
0: Kanuka swasaroopa sandarthanu kavalanukunte paiveshamulu poorthi manam teesiveyali.
1: If you want to really know who you really are, you'll have to free yourself from all these.
0: ఈనాడు జగత్తంతా ఇప్పుడు ఈ విధమైనటువంటి రోగంతోనే నిండి ఉంటుంది.
1: Today's world is full of this kind of disease.
0: ఈ రోగాలు నివారణ కావాలంటే పరిశుద్ధమైన ప్రేమ తత్వాన్ని మనం పొందాలి.
1: Only when you fill yourself with pure love, you can free yourself from this disease.
0: ఈ ప్రేమకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
1: There is no better path than this path of love.
0: ఈ ప్రేమ నిలవాలంటే మొట్టమొదట స్వార్థమును, అహంకారాన్ని త్యజించాలి.
1: ఓన్లీ వెన్ యూ గివ్ అప్ సెల్ఫిష్నెస్ అండ్ ఈగో, లవ్ కెన్ స్టే ఇన్ యూ.
0: త్యజించినటువంటి వాడే ప్రేమకు కొంతవరకునైనా సమీపానికి రాగలడు.
1: ఓన్లీ సచ్ ఎ పర్సన్ కెన్ కమ్ అట్ లీస్ట్ ఎ లిటిల్ క్లోజ్ టు ది లవ్, ది సోర్స్ ఆఫ్ లవ్.
0: విద్యార్థులారా,
1: యువర్ స్టూడెంట్స్,
0: భక్తులారా,
1: యువర్ డివోటీస్,
0: భగవత్ తత్వాన్ని గుర్తించడం అంటే అంత సులభం కాదు.
1: అండర్స్టాండింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఇస్
0: నాట్ ఈజీ. గుర్తించినట్టుగా మీరు భావిస్తున్నారు.
1: యూ థింక్ దట్ యు నో.
0: ఈ విధంగా మీరు అనేక జన్మలు తరించినప్పటికీ మీరు ఈ గుర్తించడాన్ని, మీరు సత్యాన్ని గుర్తించుకోలేరు.
1: ఇన్ దిస్ వే, ఈవెన్ ఇఫ్ యు స్పెండ్ ఎ నంబర్ ఆఫ్ బర్త్స్, యూ కెన్ నెవర్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: తాత్కాలిక జీవితానికి మీరు అనుభవిస్తున్నారు.
1: యు ఆర్ ఆల్ ఎంజాయింగ్ టెంపరీ లైఫ్.
0: ఈ తాత్కాలిక జీవితానికే సమీపంగా ఉంటున్నారు.
1: యు ఆర్ ఓన్లీ క్లోజ్ టు దిస్ కైండ్ ఆఫ్ లైఫ్.
0: ఇది శాశ్వత సమీపత్వాన్ని అందించలేదు.
1: దిస్ కెన్ నెవర్ గివ్ యూ క్లోజ్నెస్ టు ది పర్మనెంట్ లార్డ్.
0: ఎవరు దీని నిమిత్తమై పాటు పడుదురో వారే అతి సమీపులవుతారు.
1: Whoever aspires and struggles to achieve this can become closer.
0: Krishna tattvam lopala aneka vidhamainatundi ilanti aadarshalu nirupistu vachayi.
1: There are a number of things which have been demonstrated by the principle of Krishna.
0: గోపికలు తమ సర్వస్వాన్ని కూడాను కృష్ణుడికి అర్పితం గావిస్తూ వచ్చారు.
1: గోపికాస్ హావ్ ఆఫర్డ్ దేర్ ఎంటైర్ లైఫ్ టు
0: కృష్ణ. నీవే వృక్షమైతే నేను క్రీపరిగా వచ్చి నిన్ను అల్లుకుని ఉంటుండాలి అన్నాడు.
1: ఇఫ్ యూ బికమ్ ఎ ట్రీ లైక్ ఎ క్రీపర్ ఐ విల్ సర్కిల్ రౌండ్ యూ.
0: ఇలాంటి ఏకత్వాన్ని గుర్తించి ఆశించి ఆనందించి అనుభవించడానికి పూనుకున్నటువంటి వారు గోపికలు.
1: గోపికాస్ వర్ సచ్ పీపుల్ హూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ హూ లివ్డ్ ఎ లైఫ్ అకార్డింగ్ టు దాట్.
0: గోపికలు అంటే ఎవరు?
1: హూ ఆర్ గోపికాస్?
0: వారే ఆత్మభావంతో జీవించినటువంటి వారే గోపికలు.
1: ఆల్ పీపుల్ హూ లివ్ విత్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ,
0: ఆత్మభావంతో జీవించినటువంటి వారే పాపులు.
1: And people who live always for food and with the thoughts of food are sinners.
0: One is gopi, veeru papi.
1: One is gopi, the other is papi.
0: Kanukane manam nirantaram kodanu annamu annamu annamu annam ee annamaya jeevithamlo manam jeevinchutu kurchoni aatmayanni chintinchukunda mana jeevithanni vyartham gaavinchukuntunnam.
1: We are constantly thinking of food and making our life based upon food. And not thinking of Atma at all.
0: Atma bhavani manu chintistu ravali.
1: Could always think of Atma.
0: Swartham undavasinde kani enta varuku anta haddulo pettukovali.
1: Selfishness must be within limits.
0: Okaru mechukoni okaru dushinchani dan enduku nee lakshyam chesetunte varu kaadu gopikalu.
1: They never care the praise of some people or the criticism of others.
0: Krishna mechukovali kani veeru meppulu maakenduku.
1: Krishna has to accept and appreciate. Why should we care for these people's praise?
0: Needu naavadu ani okkatu anipinchukunte chaalu inka.
1: If Krishna can say that he is mine even once, that is sufficient.
0: Bhagavantudu naavadu nee anukotam valla prayojanam ledu.
1: It is no use you are calling God as yours.
0: Bhagavantudu cheppali needu naavadu ani.
1: God has to say that this person is mine.
0: Appude deeniki taginatanti viluva.
1: Then only it has some value.
0: Arjuna kodanu ento kaalamu ahankara padutu vachadu.
1: Arjuna also had ego for a long time.
0: Krishna ma sneehitudu.
1: Krishna is my friend.
0: Krishna ma bhavamardi.
1: Krishna is my brother in law.
0: Krishna ma bandhuvu.
1: Krishna is my relative.
0: Krishna na sarathi.
1: Krishna is my charitya.
0: Krishna na mitrudu.
1: Krishna is my friend.
0: Ee rakanga bhavinchukuntu vacharu.
1: He went on thinking on these lines.
0: Enta kaalam ee tanni ee vidhanga bhavistu vacharu anta kaalam kollu krishna tattvanni vaadu artham chesukolekapoyaru.
1: As long as he was thinking on these lines, he never understood the principle of Krishna correctly.
0: Antavarku bhavamardi gare idrusu jeevistu vacharu.
1: Till that time they were living the life of relatives.
0: Arjuna maha medhavi.
1: Arjuna was extremely intelligent.
0: Ee medhasakti nanta kodanu upayoginchi krishnunu anek vidhamula vaadopavaadamulu vesadu.
1: Using all his intelligence, he began arguing with Krishna.
0: Inka saruku poyindi taggipoyindi.
1: He exhausted all his intelligence.
0: Appudu inka tana matanu tagginchadu.
1: He reduced his talk.
0: Charanagatudayyadu.
1: He fell at the feet and surrendered.
0: Appude karishye vachanam tava annadu.
1: He said that I'll do whatever you ask me to do.
0: Krishna ikapaina nee matanu nenu anusaristanu.
1: Krishna, I'll follow your word.
0: Nee vachanani nenu anusaristanu.
1: I'll enjoy your word.
0: ఆచరిస్తాను.
1: ఐ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టీస్.
0: అనుకరిస్తాను.
1: ఐ విల్ ఫాలో ఇట్.
0: ఆ విధమైన వాగ్దానం చేసిన తర్వాతనే కృష్ణ యొక్క తత్వము చక్కగా గుర్తించుకోవడానికి వచ్చాడు.
1: ఓన్లీ ఆఫ్టర్ అర్జున ప్రామిస్ ఆన్ దీస్ లైన్స్ హీ కుడ్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
0: ఒక మిత్రుడికి నీవు ఒక జాబు రాస్తే,
1: ఇఫ్ యూఆర్ రైటింగ్ ఎ లెటర్ టు యువర్
0: రిజిస్టర్డ్ జాబ్ జా వేసావు.
1: హీ హాస్ సెంట్ ఎ రిజిస్టర్డ్ లెటర్.
0: కానీ ఆ రిజిస్టర్డ్ జాబు నీ మిత్రుడికి చిక్కిందా లేదా అనేటువంటిది నీకు తెలియాలంటే ఏమి కావాలి?
1: If you want to know whether that register letter has reached your friend or not, what should you get?
0: Akkada nunchi meeku acknowledgement vaapu raavali.
1: You should get acknowledgement from your friend.
0: Ee acknowledgement meeku raakunda undinanta varaku kuda nee job nee mitrudiki inka cheraledu.
1: If you have not got acknowledgement, your letter has not reached your friend.
0: Adhe vidhangane neevu naaku prema undi anukuntunnavu kaani ee letter naakochi cheri naa yokka acknowledgement meekochi cheraali.
1: You are thinking that you have love for me. Your love should reach me, that letter, and acknowledgement must come from me to you.
0: Appude deeniki cherinattu gurtu.
1: Then only you can say that your letter has reached.
0: Anaga bhagavantudu neevu naavadu ani cheppali.
1: That means God should say that you are mine.
0: Adi cheppakunda undinanta varaku kuda neevu bhagavantudiki sambandhinchinatuvanti vaadu kaane kaadu.
1: Until God tells so, you are not God's.
0: Eppudu nee avutavu?
1: When do you become God?
0: Nee sarvasvani arpitam gaavinchukoni.
1: When you offer your entire thing,
0: aatma bhavanto neevu jeevinchinappude,
1: when you live the life ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్
0: సాధ్యమవుతుంది.
1: ఇట్ బికమ్స్ పాసిబుల్ ఫర్ యూ.
0: సులభమైనటువంటి మార్గం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ.
0: కానీ దానికి తగినటువంటి కృషి చెయ్యాలి.
1: బట్ యు హావ్ టు మేక్ ఎఫర్ట్ ఫర్ దిస్.
0: నేను సామాన్యమైన మానవుడు.
1: I am an ordinary man.
0: నేను ఇంతటి ఘన కార్యం నేను సాధించగలనా?
1: కెన్ ఐ అచీవ్ దిస్ గ్రేట్నెస్?
0: అక్కర్లేదు.
1: డోంట్ డౌట్ ఆన్ దీస్ లైన్స్.
0: పట్టుబడితే దేన్నైనా సాధించవచ్చు.
1: If there is a firm determination, anything can be achieved.
0: Abhruddhi parchukovali.
1: You should develop that kind of earnestness.
0: Prasthavan labate jnanam.
1: A person with earnestness
0: jnanam labhistundi.
1: Can get knowledge and wisdom.
0: Na chetakadu intani vadalapettukuntu untundi. Neevu kevalam heerudaipothavu.
1: If you go on telling, well, I cannot do this.
0: Unna kuda neevu nirupayogam gavinchukuntavu.
1: You will waste whatever capacities you have also.
0: సాధించడానికి ప్రయత్నం చేస్తే ఎంతైనా నీవు సాధించవచ్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సక్సెస్, వెల్ యూ కెన్ డూ ఇట్.
0: రెక్కలు ఉండి కూడాను గ్రద్ద ఎగరడానికి ఇష్టం లేకపోతే ఒక ఇంచ్ అయినా ముందుకు పోలేదు.
1: ఆల్దో ది కైట్ హ్యాస్ ది వింగ్స్, ఇఫ్ ఇట్ డజంట్ డిసైడ్ టు ఫ్లై ఇట్ కెనాట్ ఈవెన్ మూవ్ ఎన్ ఇంచ్.
0: చిన్న చీమ నడచడానికి ప్రయత్నిస్తే మైళ్ళ దూరమైన నడుస్తుంది.
1: When even a small ant decides to move, it can move miles.
0: Kanaka sadhinchalani sankalpam pettukunte emaina manam sadhinchavachu.
1: If you have a determination to achieve, you can achieve anything.
0: Manavattulo ee madhya madhya kontu ee ahankaram praveshistundi.
1: But in human beings, this ego interferes.
0: Ee maha rakshasi.
1: This is very demonic.
0: Ee chala chadda jabbu.
1: It is a grave disease.
0: ఈ రోగం నివారణ కావాలంటే చాలా కాలం తీసుకుంటుంది.
1: It takes a long time if you want to free yourself from this disease.
0: ఈనాడు లోకములో అన్ని జబ్బుల కంటే అహంకారం అనే జబ్బు చాలా మితిమీరిపోయింది.
1: The disease of ego is seen excessively in the world today.
0: కనుక ఈ అహంకారం పోవాలి.
1: Free yourself from ego.
0: అహంకారమునకు అవకాశమే లేదు.
1: There is no room for ego at all.
0: దేని చూసి నువ్వు అహంకార పడుతున్నావు?
1: Why are you egoistic?
0: ఈ ధనమును చూచా?
1: ఈజ్ ఇట్ బికాస్ అవర్ వెల్త్?
0: ఈ ధనం కంటే అధిక ధనం కలిగిన వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
1: ఆర్ దేర్ నో పీపుల్ హు ఆర్ వెల్తియర్ దాన్ యూ?
0: లేక నీ అందమును చూచా?
1: ఈజ్ ఇట్ యువర్ బ్యూటీ?
0: నీకంటే అందమైనటువంటి వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
1: హౌ మెనీ మోర్ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ మోర్ బ్యూటిఫుల్ దాన్ యూ?
0: నీ చదువును చూచా?
1: ఈజ్ ఇట్ యువర్ స్టడీస్?
0: నీ చదువు కంటే మించినటువంటి చదువు గల వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
1: హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ బెటర్ ఎడ్యుకేటెడ్ దాన్ యూ?
0: లేక నీ గుణములు చూచా?
1: ఈజ్ ఇట్ యువర్ క్వాలిటీస్ ఆఫ్ వర్చ్యూ?
0: నీ గుణం కంటే ఎంతో ఉత్తమ గుణములు కలిగినటువంటి వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
1: దేర్ ఆర్ ఇన్యూమరబుల్ ఫెలోస్ హు ఆర్ మచ్ బెటర్ దాన్ యు. నేను
0: చూసి నువ్వు అహంకార పడుతున్నావు.
1: వై ఆర్ యు బికమింగ్ ఈగోయిస్ట్?
0: రోగం.
1: దిస్ ఈజ్ ఎ గ్రేట్ డిసీజ్.
0: అజ్ఞానం అనే రోగం.
1: దిస్ ఈజ్ ది డిసీజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ అహంకారం అనేటువంటి దానిని పూర్తి మనం నిర్మూలనం చేయాలి.
1: రూట్ అవుట్ దిస్ ఈగో.
0: ఈ దేహం కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పనిముట్టు.
1: దిస్ బాడీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: శరీర మాధ్యం కనుధర్మ సాధకం, ధర్మమును ఆచరించే నిమిత్తం వచ్చింది.
1: దిస్ బాడీ ఈజ్ గివెన్ టు ప్రాక్టీస్ ధర్మ రైటియస్నెస్.
0: కనుక ఈ భావం చేత నీవు పనులు చేస్తూ వస్తే తప్పక దైవత్వాన్ని నీవు పొందగలవు, దైవత్వానికి సమీపం కాగలవు.
1: లివ్ యువర్ లైఫ్ ఆన్ దీస్ థాట్స్, దెన్ యుల్ బికమ్ క్లోజర్ టు గాడ్ అండ్ యుల్ రీచ్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: ఈ ప్రేమతత్వాన్ని మనం అనుభవించాలి.
1: We should enjoy this love.
0: ఈ ప్రేమనే మనం అనుభవించినామంటే ప్రపంచంలో ద్వేషం అనేది ఉండదు.
1: If we experience this love, there can be no hatred in the world.
0: ద్వేషం అనేది లేకపోతే ఈ అలజడులంతా కూడా జరగనే జరగవు.
1: Without hatred, there cannot be this kind of violence.
0: హింసలు జరుగుతున్నాయి.
1: How much of violent activity?
0: ఎన్ని క్రూర కృత్యములు జరుగుతున్నాయి.
1: Cruel activities of
0: taking దీనికంత కారణం ఏమిటి?
1: What is the reason for this?
0: ఈ స్వార్థము అహంకారమే మూల కారణం.
1: Selfishness and ego are responsible for this.
0: కనుక ఈ స్వార్థము అహంకారాన్ని మొట్టమొదట కాల్చివేయాలి.
1: Therefore, burn out all this selfishness and ego.
0: అప్పుడే నిస్వార్థం అనేటువంటిది నీలో ఆవిర్భవిస్తుంది.
1: Then only selflessness can emerge in you.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఆధారం చేసుకుని
1: బేస్ యువర్ లైఫ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్
0: ప్రేమ భావాన్ని మనం అభివృద్ధి గావించుకుని
1: డెవలప్ ఫీలింగ్ ఆఫ్ లవ్.
0: ప్రేమ జీవితాన్ని మనం గడిపి
1: లివ్ ది లైఫ్
0: ప్రేమలోనే మనం అంత్యం కావాలి.
1: యూ షుడ్ ఎండ్ అప్ విత్ లవ్.
0: ఈ ప్రేమతత్వాన్ని అనుభవించే సమయంలో ఏది మనకు బాధలు అనిపించవు.
1: వెన్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ లవ్ యూ విల్ నెవర్
0: ప్రేమ లేని వాడికి అన్ని బాధలు.
1: A person who does not have this love alone experiences all problems and difficulties.
0: Neeraja deepam antinchukuntu unnapudu,
1: when Neeraja was lighting the lamp,
0: Krishna chustu,
1: she saw Krishna in that flame.
0: Tana veeru kalutu undira kodanu tanaku teliyatundi.
1: Even when her fingers were being burned, she was not aware of it.
0: Adi tana dehanni marchi,
1: she forgot about her body.
0: Adi nijamaina prema tattva.
1: That is true love.
0: ఈ దీపంలో ఏలు పెడితే కాలుతుందో ఏమో, కాలుతుందో ఏమో, ఈ యొక్క భావం నీలో ఉంటే నీకు భగవంతుడు కనిపించదే కనిపించదు.
1: యాజ్ లాంగ్ యాజ్ యువర్ థింకింగ్ వెదర్ యువర్ ఫింగర్స్ విల్ గెట్ బర్న్ అప్ ఇన్ దిస్.
0: కారణం ఏంటి? భగవంతుని ప్రేమ కంటే నీ దేహ ప్రేమ అధికంగా ఉంటుండాలి.
1: బికాస్ ది లవ్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ మచ్ మోర్ దాన్ ది లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ.
0: కనుక ఈ అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి దేహభ్రాంతిని నీవు పెంచుకుంటున్నావు.
1: యు ఆర్ డెవలపింగ్ లవ్ ఆఫ్ దిస్ బాడీ విచ్ ఇస్ ఇంపర్మనెంట్.
0: నిత్యమైనటువంటి యొక్క ప్రేమతత్వంతో కూడినటువంటి ఆత్మభావాన్ని విస్మరిస్తున్నావు.
1: యు ఆర్ గివింగ్ అప్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ విచ్ ఇస్ ఎవర్ లాస్టింగ్.
0: అట్టి ఏకత్వ భావాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: ప్రేమతత్వాన్ని ప్రబోధించే నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు ప్రీచ్ దిస్ కైండ్ ఆఫ్
0: అవతారాలు రావటం కూడా కారణం.
1: ది అవతార్స్ కమ్ డౌన్ ఆన్ అర్త్.
0: సర్వుడు యందు దైవత్వం ఉండినప్పటికీ
1: గాడ్ లివ్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: నూనె ఉండినట్టుగా
1: ఇట్ ఇస్ లైక్ ఆయిల్ ఇన్ టిల్స్.
0: నీలో దైవం ఉన్నాడు.
1: గాడ్ రిసైడ్స్ ఇన్ యూ.
0: కానీ నువ్వులో నూనె దాన్ని పిండినప్పుడే ఆ నూనె నువ్వు తలంటుకోవచ్చు. కానీ నువ్వులతో నువ్వు తలంటుకోగలవా?
1: ఓన్లీ వెన్ యూ ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ ఫ్రమ్ దిస్ టిల్స్ యూ కెన్ హ్యావ్ ఎన్ ఆయిల్ బాత్. అదర్వైజ్ హౌ కెన్
0: యూ నుంచి నూనెను తీవాలి.
1: యూ హావ్ టు ఎక్స్ట్రాక్ట్ దిస్ ఆయిల్ ఫ్రమ్ ది టిల్స్.
0: కనుకనే ప్రతి మానవుడికి కొన్ని కష్టాలు కూడా సంభవిస్తుంటాయి.
1: దట్ ఈస్ ద రీజన్ వై మ్యాన్ కమ్స్ అక్రాస్ ఫేస్ సమ్ డిఫికల్టీస్
0: గృష్టం పునరపి పునః చందనం చారుగంధం.

0: చందనపు కట్టెను మనము అగరి దీనిని తిక్కుతూ రావగా అందులో నుంచి పరిమళంతో కూడినటువంటి ఒక గంధం మనకు లభ్యమవుతుంది.
1: ఓన్లీ వెన్ యు రబ్ ది శాండిల్ స్టిక్ యు కెన్ ఎక్స్ట్రాక్ట్ ది శాండిల్ పేస్ట్ అవుట్ ఆఫ్ ఇట్.

0: చెరకును నములుతూ నములుతూ నములుతూ రాగానే ఆ చెరకు ఉన్నటువంటి యొక్క తీయని రసము మనకు అనుభూతికి వస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ చూ షుగర్ కేన్ యూ గెట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద స్వీట్ జ్యూస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద షుగర్ కేన్.
0: దద్దం దద్దం పునరపి పునః కాంచనం కాంతివర్ణం. బంగారు అగ్నిలో వేసి కాల్చిన కొలది కూడాను అందులో ఉండేటువంటి మాలిన్యం తొలగి అపరంజిగా ప్రకాశిస్తూ వస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ పుట్ ది గోల్డ్ ఇన్ ది క్రూసియబుల్ అండ్ బర్న్ ఇట్ ది ఇంప్యూరిటీస్ గో అవే అండ్ ఇట్ షైన్స్ రెస్ప్లెండెంట్లీ.
0: అటులనే ఉత్తముడైనటువంటి వానికి అనేక కష్టములు కలిగే కొలది కూడాను వాళ్ళలో ఉన్నటువంటి యొక్క పవిత్రమైన విశ్వాసము అభివృద్ధి కావాలనే కానీ క్షీణించరాదు.
1: సిమిలర్లీ ఫర్ ఎ గుడ్ పర్సన్ మోర్ అండ్ మోర్ డిఫికల్టీస్ షుడ్ మేక్ హిస్ ఫెయిత్ ఫర్మర్ అండ్ ఫర్మర్. హి షుడ్ నెవర్ బికమ్
0: కష్టాలలో బాధల్లో దుఃఖాల్లోపల భగవంతుని యొక్క ప్రేమ తగ్గిపోతుందా? వాడు దుష్టుడు, రాక్షసుడే.
1: ఇఫ్ ఎనీ పర్సన్ లూజెస్ ఫెయిత్ ఇన్ గాడ్ వెన్ హి ఫేసెస్ డిఫికల్టీస్,
0: భగవంతుని ప్రేమ అధికం కావాలి.
1: మోర్ డిఫికల్టీస్ షుడ్ మేక్ ఫెయిత్ స్ట్రాంగర్.
0: ఎక్కడగా బంగారును కాల్చిన కొలది అది పరిశుద్ధమే అవుతుంది కానీ మాలిన్యం కాదు.
1: ది మోర్ యు బర్న్ దిస్ గోల్డ్ ఇట్ బికమ్స్ ప్యూరర్ అండ్ ప్యూరర్ అండ్ షైన్.
0: మాలిన్యం అయిపోతే వీడు ఏ విధంగా ఉంటుంది? ఈ మాలిన్యం కాకూడదు.
1: ఇఫ్ దేర్ షుడ్ బి
0: సరైన భక్తి కాదు.
1: ఇఫ్ దేర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ ఇంప్యూర్ ఫీలింగ్ ఇట్ ఇస్ నాట్ డివోషన్.
0: కనుక మన భక్తిని మనమే ప్రమాణంగా దాన్ని నిర్ణయించుకోవచ్చు.
1: వీ కెన్ డిసైడ్ వాట్ టైప్ ఆఫ్ డివోషన్ వీ హ్యావ్.
0: మనము దృష్టినంతకులను పలు విధములుగా ప్రసరింపజేసుకుంటున్నాం.
1: వీఆర్ డైవర్టింగ్ అవర్ లుక్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
0: రామాయణం నందు కూడా ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి జీవితము అనేకంగా నిరూపిస్తూ వచ్చింది.
1: రామాయణ ఆల్సో హ్యాస్ ఎ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ టు ఇల్లస్ట్రేట్ దిస్.
0: రామ లక్ష్మణ సీత 14 సంవత్సరములు కఠినమైనటువంటి యొక్క కారణముల నుండి జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: రామ లక్ష్మణ అండ్ సీత స్పెంట్ 14 ఇయర్స్ ఇన్ ది ఫారెస్ట్ విత్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: వయసు చూస్తామా, చాలా చిన్న వయసే.
1: దే వర్ వెరీ యంగ్ అట్ దట్ టైమ్.
0: 20-21 సంవత్సరం రామలక్ష్మణులకు.
1: రామ లక్ష్మణ
0: 16-18 సంవత్సరం సీతకు.
1: రామ లక్ష్మణ వర్ ఇన్ ది ఏజ్ ఆఫ్ 20-21.
0: ఊరు కూడా ఒకే కుటీరమునందు జీవిస్తూ
1: ఆల్ ది త్రీ వర్ లివింగ్ ఇన్ ది
0: సేమ్ సంవత్సరములు కూడా జీవించినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ లివింగ్ ఫర్ సచ్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్
0: తన యొక్క ఉదయమైనటువంటి సీత ముఖం ఏనాడు కూడా చూచింది.
1: లక్ష్మణ నెవర్ లుక్డ్ ఈవెన్ వన్స్ డ్యూరింగ్ దిస్ 14 ఇయర్స్ ఆఫ్ స్టే ది ఫేస్ ఆఫ్ సీత.
0: కానీ రావణుడు సీతను అపహరించిన తర్వాత సీతాన్వేషణ నిమిత్తమై రామలక్ష్మణుడు ప్రయాణమైపోతున్నారు ఆ భయంకరమైన అరణ్యంలో.
1: ఆఫ్టర్ షీ వాజ్ టేకన్ అవే బై రావణ, రామ అండ్ లక్ష్మణ బిగాన్ సర్చింగ్ ఫర్ సీత ఇన్ ది ఫారెస్ట్.
0: తిరిగి హనుమంతుడు సుగ్రీవుడు స్నేహమైన తర్వాత వారితో సంభాషించిన సమయం లోపల సీత వియోగ భావనను లక్ష్మణుడు బోధించాడు.
1: ఆఫ్టర్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ సుగ్రీవ లక్ష్మణ బిగాన్ డిస్క్రైబింగ్ అబౌట్ సీత.
0: అది జ్ఞాపకం వచ్చి హనుమంతుడు ఒక మూటను తెచ్చి ఇచ్చాడు.
1: హనుమాన్ బ్రాట్ వన్ స్మాల్
0: ఈ విధంగా ఒక రాక్షసుడు ఒక స్త్రీని తీసుకుని పోయాడు. ఆమె కిందికి ఈ మూటను విడిచింది. ఇందులో ఆమె మూటలు ఏమైనా ఆమె నగలు ఏమైనా ఉన్నాయా చూడమన్నాడు.
1: హనుమాన్ బ్రాట్ ఎ బ్యాగ్ ఆఫ్ జ్యువెల్స్ అండ్ సెడ్ దట్ దీస్ జ్యువెల్స్ వర్ ఫౌండ్ ప్రాబబ్లీ సీత మైట్ హావ్ లెఫ్ట్ దెమ్.
0: రాముడు ఎప్పుడు తన భార్య యొక్క నగలను ఏనాడు చూసిన వాడు కాదు.
1: రామ నెవర్ హ్యాడ్ ఎన్ ఆపర్చునిటీ టు నెవర్ లుక్ అట్ ది జ్యువెలరీ ఓన్ బై
0: లక్ష్మణుడు. అంతకంటే చూడలేదు పాపం.
1: లక్ష్మణ వాజ్ వర్స్ స్టిల్ ఇన్ దిస్ రెస్పెక్ట్.
0: లక్ష్మణ ఇందులో మీ ఉదయం యొక్క నగలు ఏమైనా ఉన్నవా చూడమన్నాడు.
1: రామ ఆస్క్ లక్ష్మణ, లక్ష్మణ లుక్ అట్ ది వెదర్ దీస్ జ్యువెలరీ బిలాంగ్ టు యువర్ సిస్టర్ ఇన్ లా.
0: చూచాడు. నహం జానామి తేయూరి అన్న, ఈ కంకణాలు నేను ఎప్పుడు చూడలేదు, ఇది సీతవు కాదేమో అన్నాడు.
1: హీ సెడ్ బ్రదర్ ఐ హావ్ నెవర్ సీన్ ది బ్యాంగిల్స్ దే మే నాట్ బి హర్.
0: జానామి కుండలే, ఈ చెవుల పోగులు నేను ఎప్పుడు చూడలేదు, ఇది నాకు తెలియదు అన్నాడు.
1: ద ఇయర్ వే ఆల్సో ఐ హావ్ నెవర్ సీన్, ఐ డు నాట్ నో వెన్.

0: అన్నా, ఈ కాలియందలు మాత్రము సీతవేను అన్నాడు.
1: దీస్ యాంక్లెట్స్ ఆర్ హర్ట్ బికాస్ ఐ యూస్ టు ప్రాస్ట్రేట్ ఎవ్రీ డే అట్ ది లోటస్ ఫీట్ ఆఫ్
0: నిత్యము పాదార్వందనం చేసే సమయంలో ఆ అందలు మాత్రమే నాకు చూచినాను, అవి సీతవేను అన్నాడు.
1: ఎవ్రీ డే ఐ యూస్ టు టచ్ హర్ ఫీట్, దేర్ ఫార్ ఐ కెన్ రికగ్నైజ్
0: అలూరే టు అది జానామి నిత్యం పాదాభివందనం. చూసారా యువకులు, ఈ సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
1: ద యూత్ షుడ్
0: రికగ్నైజ్. 14 సంవత్సరములు అరణ్యంలో ఉంటున్నప్పటికీ ఆ యొక్క తల్లి యొక్క ముఖం ఏనాడు కూడా చూచి ఎరుగడు. ఈ లక్షణం.
1: ఆల్దో హీ లివ్డ్ టుగెదర్ విత్ రామ అండ్ సీత ఫర్ 14 ఇయర్స్, హీ నెవర్ లుక్డ్ అట్ సీతాస్ ఫేస్ ఈవెన్ వన్స్.
0: అట్టి శీల గుణం కలిగినటువంటి వాడు లక్ష్మణుడు.
1: సచ్ వాజ్ ది క్యారెక్టర్ ఆఫ్ లక్ష్మణ.
0: ఒక్కతూరి రాముని చేతులెత్తి లక్ష్మణ నీకు నమస్కారం అన్నాడు.
1: వన్స్ రామ హోల్డెడ్ హిస్ హ్యాండ్స్ అండ్ సెడ్ దిస్
0: వయసులో నేను పెద్దవాడు కావచ్చును,
1: ఇన్ ఏజ్ ఐ ఎల్డర్ టు యూ,
0: గుణము కంటే గొప్పది మరొకటి లేదు లోకంలో.
1: There is nothing which is greater than virtue and character.
0: నీలాంటి గుణవంతుడు ఈ లోకంలో నాకు కానరాడు.
1: I can never come across.
0: నేను పెద్దవాడైన కూడాను నీ పాదములు పట్టి నమస్కరిస్తాను అని రాముడు లక్ష్మణుని పాదములు పట్టి నమస్కరించాడు.
1: Rama said that no one can excel you in character. I would like to
0: అనగా భగవంతుని గుణాన్ని మెచ్చుకుంటున్నాడే కాని తన యొక్క వయసును కాని శక్తి సామర్థ్యములు కాని ఏమాత్రమూ చూడలేదు.
1: God recognizes and appreciates good qualities and character.
0: మొదలు చూచేది ముఖము.
1: ఇన్ టుడేస్ యూత్ దే సీ ది ఫేస్ ఫస్ట్.
0: ఈ ఎంత దుర్గుణమో చూసుకోండి.
1: యూ కెన్ సీ వాట్ ఎ బ్యాడ్ క్వాలిటీ ఇట్ ఈస్.
0: గుణశీలుడైనటువంటి వాడు పాదమును చూడగలిగినది ముఖమును చూడకూడదు.
1: ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ షుడ్ లుక్ అట్ ద ఫీట్ నాట్ ద ఫేస్.
0: ఈనాడు మాటలు పాటలు ఆటలు అన్ని కూడాను ఒక విధమైనటువంటి మాలిన్యంతో కూడినటువంటివి.
1: టుడే దేర్ టాక్ దేర్ సాంగ్
0: అన్ని కలుషితమైనటువంటివి,
1: ఫుల్ ఆఫ్ పొల్యూషన్.
0: అనగా గాలి అపవిత్రంతో కూడినటువంటిది,
1: ఎయిర్ ఇస్ పొల్యూటెడ్.
0: మాటలు అపవిత్రంతో కూడినటువంటి,
1: టాక్ ఇస్ పొల్యూటెడ్.
0: చూపులు అపవిత్రంతో కూడినటువంటివి,
1: లుక్స్ ఆర్ పొల్యూటెడ్.
0: అపవిత్రంతో కూడినటువంటి,
1: హ్యాండ్ ఇస్ పొల్యూటెడ్.
0: ఈ చేతులు ఎన్ని పాపాలకో గురి అవుతున్నాయి.
1: దిస్ హ్యాండ్స్ ఇట్ డిఫికల్ట్ టు సే హౌ మెనీ.
0: సీన రహితుడైనటువంటి ఈ యువకత్వము ఎందుకు ఉండాలి?
1: యూత్ వితౌట్ క్యారెక్టర్ వై షుడ్ దేర్ బి ఎ టాన్.
0: యువకులనగా ఆదర్శప్రాయులుగా రూపొందాలి.
1: యూ షుడ్ బి ఎగ్జాంపులరీ.
0: అప్పుడే భారతదేశం యొక్క రామచరిత్రను చక్కగా మనము సాటిన వారము, ఆదర్శించి అందించినటువంటి వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ వుడ్ హెల్డ్ అవర్ లైఫ్ యాజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది స్టోరీ ఆఫ్ రామ.
0: ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక ఆదర్శప్రాయుడైనటువంటి విద్యార్థిగా రూపొందాలి.
1: ఎవరీ స్టూడెంట్ షుడ్ బికమ్ ఎన్ ఐడియల్ బై హిమ్సెల్ఫ్.
0: కానీ అది ఏమాత్రం కూడా సాధ్యమవటం లేదు.
1: బట్ First things are not obtained today.
0: అనేక రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ అంతా ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఫర్ దిస్.
0: దీంతో సహవాస దోషాలు కూడా ఉంటుంటాయి.
1: బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఈస్ ఆల్సో.
0: ఈ యొక్క సహవాస దోషంతోనే సర్వం కూడా క్షీణించిపోతుంది.
1: అన్ అకౌంట్ ఆఫ్ బ్యాడ్ ఫ్రెండ్షిప్ పీపుల్ గెట్ డిస్ట్రాయిడ్.
0: పైకి పోవటానికి కానీ అధోగతికి దిగడానికి కానీ ఈ యొక్క సంఘ దోషమే.
1: టు గో అప్ ఆర్ టు డిసెండెంట్ గో డౌన్ ఇట్ ఇస్ కంపెనీ.
0: ఇందులో డస్ట్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డస్ట్ ఆన్ ఆర్.
0: ఈ డస్ట్ గాలితో స్నేహం చేస్తే గగనం వరకు ఎగురుతుంది.
1: డస్ట్ అసోసియేటెడ్ విత్ విండ్ గోస్ ఇన్ టు స్కై.
0: కానీ పైకి ఎగరడానికి రెక్కలు లేవు దానికి.
1: డస్ట్ డజంట్ హ్యావ్ వింగ్స్.
0: ఫ్రెండ్షిప్ ఇది యొక్క గాలి ఫ్రెండ్షిప్ వల్ల గగనం వరకు పోయింది.
1: ఇట్ ఇస్ కంపెనీ అండ్ ఫ్రెండ్షిప్ విత్ ఎయిర్ విచ్ హస్ టేకన్ డస్ట్.
0: నీటితో ఫ్రెండ్షిప్ చేస్తే గుంత వరకు దిగిపోతుంది అది ఆ మట్టి.
1: ఇఫ్ ది డస్ట్ మేక్స్ ఫ్రెండ్షిప్ విత్ వాటర్ ఇట్ గోస్ ఇన్ టు
0: దానికి కాళ్ళు లేవు దానికి.
1: ఇట్ డజంట్ హ్యావ్ లెగ్స్ టు గెట్ డౌన్.
0: కనుక ఎలాంటి దాన్ని మనం ఫ్రెండ్షిప్ చేస్తామో అలాంటి గుణములు మనలో వస్తుంటాయి.
1: ఇట్ ఇస్ ది ఫ్రెండ్షిప్ అండ్ ది కంపెనీ విచ్ డిసైడ్ ది టైప్ ఆఫ్
0: క్వాలిటీ ఆఫ్ యువర్ కంపెనీ. ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ టెల్ మీ యువర్ కంపెనీ.
0: చెడ్డవారితో సహవాసం చేసినప్పుడు అంతా మనం కూడా చెడ్డ అయిపోతాం.
1: ఇఫ్ యూ మేక్ ఫ్రెండ్షిప్ విత్ వికెట్ పీపుల్ యూ డెవలప్ వికెట్ క్వాలిటీ.
0: వేసుకుని
1: యూ హావ్ వోర్న్ ఏ వైట్
0: కంసలి. వాడు బంగారు పని చేస్తుంటాడు.
1: A goldsmith is doing his work.
0: దాని ఒక గొట్టంతో ఊదుతూ ఊదుతూ ఉంటాడు.
1: He is blowing into the crucible.
0: దాని సహవాసంతో ఉన్నాడు కనుక తన తెల్ల బట్టంతా కూడా నల్లగా మారిపోతుండాలి.
1: On account of the work which he is doing, his clothes, white clothes, are becoming dirty.
0: ఆ ఊదినప్పుడంతా కూడా ఆ యొక్క బొగ్గు యొక్క కణములంతా కూడా తన చొక్కా పైన పడిపోతున్నాయి.
1: Every time he blows into the crucible, the ది చార్కోల్ ది పార్టికల్స్ ఆఫ్ దాట్ విల్ ఫాల్ ఆన్ హిస్
0: తాను చేసేది బంగారు పని
1: ది వర్క్ దట్ హీస్ డూయింగ్
0: కానీ ఆ డస్ట్ అంతా అతని పైన వచ్చి పడిపోతుంది
1: బట్ ఆల్ దిస్ డస్ట్ ఈస్ కలెక్టింగ్ ఆన్ హిస్ క్లోత్స్
0: సహవాసం దానికి కారణం
1: కంపెనీ అసోసియేషన్
0: కనుక మనం సత్సంగాన్ని చేరండి
1: హ్యావ్ గుడ్ కంపెనీ
0: అప్పుడే మనము సద్గుణవంతులుగా రూపొందవచ్చు
1: దెన్ ఓన్లీ వి బికమ్ వర్చ్యూస్ అండ్ ఫుల్ ఆఫ్ క్యారెక్టర్
0: ప్రేమతత్వాన్ని మనం ప్రవేశపెట్టుకోండి
1: డెవలప్ లవ్ ఇన్ యూ
0: ప్రేమ గల వారితోనే మనం సంబంధం చేర్చుకోండి
1: హ్యావ్ అసోసియేషన్
0: ప్రేమ లౌకికమైనటువంటిది కాదు
1: లవ్ ఈజ్ నాట్ ఓన్లీ
0: కేవలం డివైన్ అనేటువంటిది
1: లవ్ ఈజ్ డివైన్
0: ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం అనుకుంటున్నాం ఆధ్యాత్మికం అంటే ఏమిటి
1: వాట్ డూ యూ మీన్ బై స్పిరిచువాలిటీ
0: భజనలు చేయటం ఆధ్యాత్మికం
1: డూయింగ్ భజన్
0: పూజలు చేయటం ఆధ్యాత్మికము
1: వర్షిప్
0: జపం చేయటం ఆధ్యాత్మికము
1: డూయింగ్ జప
0: ధ్యానం చేయటం ఆధ్యాత్మికము
1: డూయింగ్ మెడిటేషన్
0: ఇది ఆధ్యాత్మికమే కాదు
1: ఆల్ దిస్ ఆర్ నాట్
0: స్పిరిచువల్ ఇవన్నీ ఉపాంగములు
1: దిస్ ఆర్ ఆల్ ఓన్లీ లింబ్స్
0: ఆధ్యాత్మికమనగా దీనికి సరైన అర్థం ఏమిటి
1: ది రియల్ మీనింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ
0: మానవత్వమును ఉన్నటువంటి పశుత్వాన్ని నాశనం చేసి
1: డిస్ట్రాయింగ్ ఎనిమల్ నేచర్ ఇన్ మ్యాన్
0: మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవటమే ఆధ్యాత్మికం
1: ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ నేచర్ ఇన్ డివైన్ నేచర్
0: ఈనాడు జపాలు ధ్యానాలు యోగాలు భజనలు అన్ని చేస్తూనే ఉంటున్నావు మనలో ఉన్న పశుత్వం ఏమాత్రం తగ్గలేదు
1: బట్ యు ఆర్ డూయింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ జప మెడిటేషన్ భజన్ ఎవ్రీథింగ్ బట్ ఎనిమల్ నేచర్ ఇస్ నాట్
0: డిస్ట్రాయింగ్ ద్వాపరిగం నందు దుర్మార్గులు దుర్మార్గులుగానే కనిపిస్తూ వచ్చారు
1: ఇన్ ది బైగోన్ ఏజెస్ ఆఫ్ కృత త్రేత అండ్ ద్వాపర వికెట్ పీపుల్ వర్ రికగ్నైజ్ వికెట్
0: ధర్మరాజు ధర్మరాజు అనే నిరూపిస్తూ వచ్చాడు
1: ధర్మజ వాజ్ అపీరింగ్ లైక్
0: శకునిగానే నిరూపిస్తూ వచ్చాడు
1: శకుని
0: దుర్యోధనుగానే ప్రవర్తిస్తూ వచ్చాడు
1: దుర్యోధన వాజ్ బిహేవింగ్ లైక్
0: కలికాలంలో ఇప్పుడు వేషం ధర్మరాజు కానీ చేస్తాడు దుర్యోధన చేస్తాడు
1: బట్ ఇన్ ది కలి ఏజ్ హీ పుట్స్ ఆన్ ది రోప్స్ ఆఫ్ ధర్మజ బట్ అపీరెన్స్ ఆఫ్ ధర్మజ
0: అని ఒక కవి చెప్పాడు పేరు ధర్మరాజు పెనువేప విత్తండ్రు అని పేరు ధర్మరాజే కానీ వాడు రాక్షస పనులు చేస్తున్నాడు
1: దేర్ వన్ పాయింట్ సెడ్ దట్ హిస్ నేమ్ ఇస్ ధర్మరాజ బట్ హిస్ యాక్షన్స్ ఆర్ డెమోనిక్
0: మానసిక తత్వమును మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి
1: రికగ్నైజ్ యువర్ మెంటల్ లెవెల్ థాట్స్
0: భక్తి ఆధ్యాత్మికం అంటే ఇది కాదు మొట్టమొదట మనలో పశుత్వాన్ని నాశనం చేసుకోవాలి
1: వెన్ యూ సే స్పిరిచువాలిటీ అండ్ డివోషన్
0: ఏమిటి
1: వాట్ డు యు మీన్ బై ఎనిమల్
0: ఆహార నిద్ర భయ మైదునాలు ఇవన్నీ పశువుకు మనిషికి నాలుగు ఒకటే
1: ఫుడ్ స్లీప్ అండ్
0: డిజైర్
1: డిజైర్ దీస్ ఆర్ ఆల్ కామన్ బిట్వీన్ అనిమల్ అండ్ మ్యాన్
0: కానీ జ్ఞానం నరాణ అధికం విశేష
1: బట్ ది విజ్డమ్ ఈస్ ది యునిక్ నేచర్ ఆఫ్ మ్యాన్
0: జ్ఞానేన శూన్య పశుపి సమాన
1: మ్యాన్ వితౌట్ విజ్డమ్ ఈజ్ వర్త్ దెన్ అన్ అనిమల్
0: కనుక మనలో ఈ పశుత్వం అనేటువంటి ఉండటం చేతనే ఎన్ని చేసినా కూడా అన్ని నిరుపయోగం అయిపోతున్నాయి
1: హ్యావింగ్ అనిమల్ నేచర్ ఇన్ అస్ వాట్ ఎవర్ యూ డూ ఇట్ బికమ్స్ అ వేస్ట్
0: ఈ పశుత్వాన్ని మొట్టమొదట నిర్మూలన చేసుకోవాలి
1: డిస్ట్రాయ్ అనిమల్ నేచర్ ఇన్ యూ
0: మనం మానవుడు అనేటువంటి తత్వాన్ని నుంచి దివ్యత్వానికి మారాలి
1: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్
0: సరైన భక్తికి లక్షణాలు
1: దట్ ఈస్ ది కరెక్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డివోషన్
0: కనుక వేషాలు వేస్తే ప్రయోజనం లేదు
1: No use putting on appearances.
0: భాషలు ఉపయోగపడితే ప్రయోజనం లేదు.
1: No use using language.
0: చేష్టల్లో మనం నిరూపించాలి.
1: Through actions we'll have to prove.
0: ఇదియే నిజమైనటువంటి భక్తికి గుర్తు.
1: That is the correct proof of devotion.

0: బ్రహ్మాండమంతయు నిడియున్నవాని ఆలయంబనువచ్చ అలవియగునే సర్వజీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున సర్వజలములయందు సంచరించడి తనకు స్నానంబు చేయింప సాధ్యమగున పొట్ట నిండా కూడు పెట్టదగినంత ఉండిన తనకెవరు భోజనం పెట్టగలరు? తెలియచున్నది మానవులకు తెలివి తప్పి తాను ఈశ్వరుడని భ్రమించుచున్నారయ్యా. తాను ఈశ్వరుడు కాదు, సర్వ జగత్తునకే ఈశ్వరుడు.
1: When the whole universe is within him, is it possible to build a temple? When he is present in all of the beings, what name can you give him? When he is present in all waters, is it possible to give him a bath? When he has not plentiful of food, can anyone feed him? The man is not able to know the reality. He is not merely Ishvara, but he is the Ishvara of the whole of the cosmos and the universe.
0: ఈ కనిపించినటువంటి దృశ్యమును ఏమనిపించుతున్నాం మనం?
1: How is it we call all the scenario, the scene that we see around?
0: దీనిని ప్రపంచము అని పిలుస్తారు.
1: We call this ప్రపంచము, world.
0: అనగా పంచభూతములు సమ్మిళితమే ఈ ప్రపంచము.
1: This world, ప్రపంచ, is the combination of the five elements. He is not merely Ishvara, but he is the Ishvara of the whole of the cosmos and the universe.
0: ఈ కనిపించినటువంటి

0: మీన్స్ దాట్ విచ్ ఎక్స్ప్రెసెస్.
1: పంచభూతములను ప్రకటించేటువంటిది ఈ ప్రపంచము.
0: ఇస్ ద వరల్డ్ దట్ ఎక్స్ప్రెసెస్ ది ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్స్.
1: పంచభూతములనే కాకు పంచ ప్రాణములు కూడాను ప్రకటించేటువంటిది.
0: నాట్ నియర్లీ ఫైవ్ ఎలిమెంట్స్ బట్ ఆల్సో ఫైవ్ లైఫ్ బ్రెత్స్.
1: పంచభూతములు అనగా శబ్ద స్పర్శ రూప రసగంధాలు.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద సెన్స్ ఆఫ్ టచ్, ద సెన్స్ ఆఫ్ సైట్, ద సెన్స్ ఆఫ్ ఆడిషన్.
1: పంచభూతములు అనగా జలము, వాయువు, వేడి. ఈ యొక్క పరిస్థితి లోపల పంచభూతములు చాలా ప్రకాశిస్తూ ఉంటాయి.
0: We find the five elements shining in the form of the water, the earth, the fire, the ether.
1: Pranam, apanam, vyanam, udanam, samanam.
0: The five are prana, apana, udana, samana, vyana.
1: Itti panchatattvamulu prakatimpajesi prakashimpajesi ఈ జగత్తు తాను ఆధారమై ఉంటున్నది.
0: హీ ఈజ్ ద బేసిస్ అండ్ ద ఫౌండేషన్ ఫర్ ఆల్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ లైఫ్ బ్రెత్స్ అండ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
1: ఇందులో ఏదైనా శాశ్వతమైనది ఉన్నదా?
0: ఈజ్ ఎనీవన్ ఎనీథింగ్ అమంగ్ దీస్ ది ఎవర్ లాస్టింగ్ ఆర్ పర్మనెంట్?
1: అన్నింటికీ శాశ్వతమై సమానమైనటువంటిది ఈ యొక్క బ్రహ్మతత్వమే.
0: That which is uniform, that which is everlasting, immortal, is the nature of Brahman, Brahmatattva.
1: Brahma, anaga, dini artham emiti?
0: Brahma, what is the meaning of this?
1: Panchabhuta, panchapranam, panchakosha, to jivinchunatvantiti.
0: Brahma represents the life of the five elements, the five life breaths, the five essential sheets, and the five life principles.
1: Pancha pranamulu,
0: the five life principles.
1: Pana, apana, vyana, udana, samana.
0: And they are expressed in the form of prana, apana, samana, udana.
1: Itti prapanchamunu kevalamu oka manavudu oka aakaramuga bhavinchi practistunnadu.
0: Man considers the whole world in a particular specific form and goes on worshipping it.
1: Ee rupanamamulu శాశ్వతమైనవి కాదు.
0: ద నేమ్ అండ్ ఫామ్ ఆర్ నాట్ పర్మనెంట్.
1: సర్వమునకు ఆధారమైనటువంటి యొక్క పూర్ణ బ్రహ్మతత్వమే.
0: దట్ విచ్ ఈస్ ది ఫౌండేషన్ ఈజ్ ద టోటాలిటీ ఆఫ్ బ్రహ్మన్.
1: ఇది బ్రహ్మతత్వం మర్చి ఏదో దోమల వలె దీనిని భావించి చిన్న చిన్న భావంతో మనం ప్రార్థిస్తున్నాము.
0: ఫర్గెటింగ్ దట్ కాస్మిక్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ బ్రహ్మన్, we consider it as a tiny little creature and go on worshipping, adoring it.
1: Karuka manamu brahmandamane manamu poojinchali.
0: Therefore we have to worship the cosmic form of the divine.
1: Brahmandame bhava swarupam.
0: This universe is the very form of God.
1: Kari indulo kudanu andapinda brahmandamulu kudanu koodi unnavi.
0: Here also we find the three essential components. అండ పిండ బ్రహ్మాండ.
1: అండమనగా కేవలము పదార్థములతో ప్రాణులతో కూడినటువంటి ఒక తత్వం.
0: అండ మీన్స్ ద కాంబినేషన్ ఆఫ్ ద మెటీరియల్ అండ్ ద లైఫ్.
1: పిండమనగా గర్భమునందు జన్మించి తా జన్మమును సార్థకం గావించుకునే నిమిత్తము.
0: పిండ రిప్రజెంట్స్ హ్యాంగ్ బీన్ బోర్న్, వన్ షుడ్ ఫైండ్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్ అట్ ద ఎండ్.
1: ఇవన్నీ కూడా బ్రహ్మాండములో ఏకమయ్యేటువంటివి.
0: దీస్ టు గెట్ యూనిఫైడ్ ఇన్ బ్రహ్మాండ ది యూనివర్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ బ్రహ్మాండములకు ప్రేమయే ఆధారము.
0: ఫర్ ఆల్ దిస్ యూనివర్స్ ఇట్ ఈస్ ది లవ్ విచ్ ఇస్ ద ఫౌండేషన్.
1: ఈ ప్రేమయే లేకుండా అసలు ప్రకృతియే లేదు.
0: వితౌట్ దిస్ లవ్ దేర్ ఇస్ నో ప్రకృతి ఆర్ నేచర్.
1: ప్రపంచమే లేదు.
0: దేర్ ఇస్ నో వరల్డ్ ఎట్ ఆల్.
1: ఈ పంచభూతములు యందు ఉన్నటువంటి యొక్క సమత్వమైనటువంటి ప్రేమనే ఈ ప్రపంచంలో చేకూర్చుతున్నది.
0: దిస్ వరల్డ్ ఈజ్ సస్టైన్డ్ బికాస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.

0: is uniformly distributed in these five elements.
1: కనుక ఈ ప్రేమతత్వములను మనము మరచి ఎన్నింటిని మనం పూజించినప్పటికీ ఉపయోగం ఉండదు.
0: Forgetting the principle of love, you may follow any mode of worship. It would be all in vain.
1: కనుక ప్రపంచమనగా కేవలము భూతములతో, వస్తువులతో, వాహనములతో కూడినటువంటిది కాదు.
0: Therefore, world does not mean the comforts and the conveniences and the material alone.
1: ఈ పంచభూతములే మానవుని యొక్క తత్వమును, ప్రపంచం యొక్క శక్తిని కాపాడుతూ వస్తుంది.
0: The five elements express their power in the human life and the world by and large.
1: ఇందులో ఏ ఒక్కటి లేకపోయినప్పుడు సర్వము కూడాను మనకు శూన్యమే.
0: Even one among them is missing, everything would be empty.
1: శబ్దము,
0: the sound,
1: చెవులతో వింటున్నాం.
0: You hear with your ears.
1: చెవులతో వినకుండా అది ఏ మాత్రము మనకు అర్థం కాదు.
0: If we don't hear, you cannot understand.
1: కన్నులతో చూస్తున్నాము.
0: You watch with your eyes.
1: కన్నులతో చూడకుండా పలాని వ్యక్తి, పలాని వస్తువు అని ఎవరు కూడా నువ్వు చెప్పలేరు.
0: If you don't see, you cannot decide any particular person or any particular object.
1: కనుక ఈ పంచభూతములు కూడాను ప్రపంచమును నిరూపిస్తున్నది.
0: Therefore, the five elements demonstrate, identify the whole of the world.
1: కాని మానవులు కేవలము ఈ గొప్ప తత్వమును మరిచి అల్పతత్వమును చేర్చుకుని ఆనందానికి పాటుపడుతున్నారు.
0: But man has forgotten this gigantic, magnificent principle. Go by the lower feeling and lower levels of comprehension.
1: Pranatattvamu.
0: The life principle.
1: Ee pranamu deni kosam ichadu.
0: What for is the life gifted?
1: Kevalamu pranam manushya roopam.
0: This life is in a human form.
1: Manushya roopam naljanma durlabham.
0: And this human life is rarest of all.
1: Ee manushya roopame daivatattvamu.
0: And the human represents the divinity.
1: Indulo aidu tattvamulu kaligiravi.
0: Here we find all of the five essential elements.
1: Kai ee naati manavudu kaamamo aneetvanti oka mottamadi danni pattukoni vaadu velaadutunnadu.
0: In fact, man is running after the first one, the desire, the kama.
1: Kaadu kaadu,
0: it shouldn't be so.
1: Bhagavantudu andarini srushtinchadu.
0: God has created everybody.
1: భార్య, పిల్లలు, బంధువులు, శత్రువులు అందరినీ సృష్టించాడు.
0: గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: భార్యను భార్యగా, పుత్రులను పుత్రులుగా, బంధువులు బంధువులుగా వారిని విశ్వసించి వారిని గౌరవించడమే, వారిని కూడా పూజించడమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
0: ఇట్ ఇస్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ టు రెస్పెక్ట్ ద వైఫ్, ద చిల్డ్రన్ అండ్ ద రిలేషన్స్.
1: భార్యను భార్యగానే అనుభవించాలి.
0: వన్ హ్యాస్ టు ట్రీట్ ద వైఫ్ యాజ్ వైఫ్ ఓన్లీ.
1: ఆమె కూడాను దైవంగానే విశ్వసించాలి.
0: షీఈస్ ఆల్సో ద డివైన్.
1: పిల్లలు, పిల్లలు కూడాను తన ఇంటి నుండి పుట్టినటువంటి యొక్క బ్రహ్మతత్వములే అని భావించాలి.
0: ద చిల్డ్రన్ బోర్న్ టు యు ఆల్సో రిప్రజెంట్ ద డివినిటీ.
1: వారు కూడాను బ్రహ్మస్వరూపులే.
0: దే ఆర్ ఆల్సో ద వెరీ ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్.
1: శత్రువులు, శత్రువులు కూడాను బ్రహ్మస్వరూపులే.
0: ఈవెన్ ఎనిమీ ఈజ్ ఆల్సో బ్రహ్మన్.
1: ఈ ఎనిమీస్ అనేటువంటి వాళ్ళు అనేక రకములుగా భగవంతునితో కూడా పోరాడినారు.
0: ఎనిమీస్ దే ఫాట్ విత్ గాడ్ ఆల్సో ఇన్ ఎ డిఫరెంట్ వే.
1: పోరాడినప్పటికీ వారిని తనలో చేర్చుకున్నాడు తిరిగి.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ద వార్ దే మర్జ్డ్ ఇన్ హిమ్.
1: మిత్రులు,
0: ఫ్రెండ్స్,
1: ఈ మిత్రులు కూడాను తన వారిగానే భావించుకుని వారిని కూడాను తన అండ చేర్చుకున్నాడు.
0: ఈ కన్సిడర్ హిస్ ఫ్రెండ్స్ అస్ నియర్ అండ్ డియర్ and they merged in him.
1: ఈ ప్రపంచంలో భగవంతుడు లేనటువంటి యొక్క స్థానం ఎక్కడ కూడా లేడు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: ఎక్కడ చూసినా కూడా, దేని ఎందుకు చూసినా భగవంతుడు ఉన్నాడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్.
1: సర్వత పాళిపాదం, తర్వత శిరోముఖం, తర్వత స్థుతిమధ్యోకి, తరుమా వృత్తిస్థితి.
0: All feet are his, all ears are his, all eyes are his, he is present all over.
1: ఎవరు చూడకపోయినను తాను చూస్తూనే ఉన్నాడు.
0: Others may not watch, but God is a witness.
1: ఎవరు వినకపోయినను తాను వింటూనే ఉన్నాడు.
0: Others may not hear, but God listens.
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేడు.
0: బట్ దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రికగ్నైజ్.
1: దేవుడు కనిపించడం లేదు, అసలు చెవులు ఎక్కడ ఉన్నాయి వినడానికి అని అనేక మంది వాదిస్తున్నారు.
0: పీపుల్ గో ఆన్ ఆర్గ్యూయింగ్ లైక్ వీ డోంట్ సీ గాడ్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు హియర్ విదౌట్ ఇయర్స్ దట్ వీ డోంట్ సీ?
1: శబ్దమే తన యొక్క స్వరూపము.
0: గాడ్ ఈజ్ వెరీ ఫార్మ్ ఆఫ్ ద సౌండ్.
1: శబ్దము లేనటువంటి స్థానం ఎక్కడ నువ్వు కనిపించదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో సౌండ్.
1: ఆ శబ్దమే తన వినికిడి.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ వెరీ సౌండ్ ఈజ్ హిస్ ఆడిషన్.
1: కాంతి లేనటువంటి ప్రపంచం ఎక్కడ నువ్వు కనిపించదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో లైట్.
1: ఆ కాంతియే ప్రకాశము.
0: దట్ వెరీ లైట్ ఈజ్ ది ఎఫల్జెన్స్.
1: ఆ ప్రకాశమే భగవంతు యొక్క దృష్టి.
0: అండ్ దట్ రేడియన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద విజన్ ఆఫ్ గాడ్.
1: కనుక భగవంతుడికి ఏమీ తెలియదని మీరు అనుకోకూడదు.
0: సో నెవర్ థింక్ దట్ గాడ్ డస్ నాట్ నో ఎనీథింగ్.
1: కంటికి కనిపించకుండా పోయినంత మాత్రం మీకు భగవంతుడు లేదని భావిస్తున్నారు.
0: యు మే నాట్ సీ విత్ ది ఫిజికల్ నేకెడ్ ఐ, యు థింక్ దట్ గాడ్ నాన్ ఎగ్జిస్ట్.
1: మీ హృదయం నుండి సంకల్పించుకునేటువంటి యొక్క భావములు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
0: ఆల్ ద థాట్స్ దట్ యు ఎంటర్టైన్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ హార్ట్,
1: అది
0: ఈజ్ ఇట్స్ ఆరిజిన్.
1: ఆ భగవంతుని యొక్క సంకల్పమే.
0: ఇట్ ఈస్ ఆల్ గాడ్స్ విల్.
1: శృతి తప్పినా, శృతి హెచ్చినా, శృతి తగ్గినా కనుక పరమాత్మని యొక్క తత్వము ఏమాత్రం కూడా నువ్వు హెచ్చదు తగ్గదు.
0: దేర్ మే బి రైజ్ ఆర్ దేర్ మే నాట్ బి, బట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్వేస్ యూనిఫామ్.
1: లోకంబుడు లోకేశుడు అంత ఒకటి.
0: లోక ద వర్ల్డ్ లోకేశ గాడ్ ఆర్ వన్.
1: ఈ భగవంతుడు భగవంతుడి యొక్క రూపము రెండు ఒక్కటే.
0: క్రియేటర్ అండ్ ద క్రియేషన్ ద ఫార్మ్ ఆర్ వన్.
1: ఈ రెండు కూడా అవినాభావ సంబంధములు.
0: దర్ ఇంటిమేట్లీ రిలేటెడ్
1: దీనిని ఆత్మ అని చెప్తూ వచ్చారు.
0: దిస్ ఈస్ కాల్డ్ ఆత్మ.
1: ఆత్మ అనగా
0: ఆత్మ మీన్స్
1: దీనికి ఒక రూపం లేదు.
0: ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: కేవలము సంకల్ప వికల్పముల యొక్క తత్వమే ఆత్మ.
0: ఆత్మ రిప్రజెంట్స్ ద థాట్స్ అండ్ ద కౌంటర్ థాట్స్.
1: ఇట్టి భగవంతుని స్వరూపాన్ని మనం ఏకంగా భావించుకొని పూజించుకొని ఆరాధించటము ఇది చాలా పొరపాటు.
0: టు కన్సిడర్ గాడ్ యాజ్ ఓన్లీ వన్ ఇన్ ద వే దట్ యు ఫీల్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
1: మనం భగవంతుని యొక్క పూర్ణత్వం గుర్తించుకోలేకనే ఈ విధమైనటువంటి పాటు పడుతున్నాం.
0: యాజ్ వీ డు నాట్ అండర్స్టాండ్ ద యూనివర్సల్ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వీఆర్ డెల్యూడెడ్
1: కనుక భగవంతుని స్వరూపము సర్వము భగవత్ స్వరూపమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది టోటాలిటీ రిప్రజెంట్స్ ద కాస్మిక్ ఫార్మ్.
1: సర్వం కలివిధం బ్రహ్మ.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: సర్వము భగవంతుని యొక్క ఆకారమే.
0: ఎవ్రీథింగ్ రిప్రజెంట్స్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: అట్టి పరిపూర్ణ ఆకారమును గుర్తించుకోలేక ఏ అల్పమైన స్వల్పమైన ఆకారమును గుర్తించి రాముడు కృష్ణుడు విష్ణువు అని పేరు పెట్టుకుని పూజిస్తున్నాము.
0: యాజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు హ్యావ్ ద హోలిస్టిక్ కాంప్రిహెన్సివ్ వ్యూ ఆఫ్ గాడ్, వీ గో బై స్పెసిఫిక్ నేమ్ అండ్ ఫార్మ్ అండ్ గో ఆన్ వర్షిపింగ్ యాజ్ రామ అండ్ కృష్ణ.
1: కుమ్మరి బంకమట్టి తీసుకుని కొంత ఒకటి రాముడు కోడి కృష్ణుడు కోడి విష్ణువు అని ఆరాధిస్తుంటాడు.
0: ఎ పాటర్ వుడ్ మేక్ సో మెనీ ఫార్మ్స్ యాజ్ రామ అండ్ కృష్ణ అండ్ హీ గోస్ ఆన్ వర్షిపింగ్ దెమ్.
1: కానీ అన్నింటినీ చేర్చి కట్టగడపటికి సంస్కృతి అనేటువంటి దీంతో కాలుస్తుంటాడు.
0: అండ్ ద హోల్ థింగ్ ఈజ్ ప్రాసెస్డ్ సంస్కృతి సో దట్ ఇట్ వుడ్ టేక్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
1: అన్ని కలిసి తిరిగి మట్టియే.
0: ఫైనల్ అల్టిమేట్లీ ఇట్స్ ఆల్ క్లే ఓన్లీ.
1: కనుక ఈ మట్టి యొక్క తత్వము ఇన్ని రూపములు ధరిస్తున్నది.
0: ఇట్ ఈస్ ది సేమ్ క్లే విచ్ ఈస్ మోల్డెడ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
0: జ్యువెల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఈజ్ వన్.
1: పశువుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
0: ది కలర్ ఆఫ్ ది కౌస్ మే వేరీ బట్ ది మిల్క్ ఈజ్ వన్.
1: జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కటే.
0: అండ్ దేర్ ఆర్ సెవెరల్ బీయింగ్స్ అండ్ యానిమల్స్ బట్ ద బీయింగ్ ఈజ్ వన్.
1: కనుక మనం ఏకత్వాన్ని గుర్తించుకోలేక అనేకత్వంలో పడి మనకు అజ్ఞానంలో మునిగిపోతున్నాం.
0: వీఆర్ ఫర్గాటన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ అండ్ యూనిటీ. వీ గో బై ప్లూరాలిటీ అండ్ మల్టిప్లిసిటీ అండ్ దేర్ ఫోర్ వీఆర్ డెల్యూటెడ్.
1: ప్రజలారా, భగవంతుని యొక్క స్వరూపము ఇట్టిది అట్టిది అని వర్ణించలేదు.
0: నోబడీ కెన్ ఎక్స్టోల్ నరేట్ ఇన్ ఫుల్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: సర్వత పాదం
0: ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్
1: సర్వత స్థుతిమల్లోకే
0: అండ్ హీస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్
1: సర్వత స్థుతిమల్లోకే సర్వత ప్రాణపాదం
0: అండ్ యాజ్ హిస్ ఇయర్స్ అండ్ ఐస్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ హీస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్
1: కనుక భగవంతుని యొక్క స్వరూపము ఇట్టిది అని ఇట్టిది అని ఎవరు కూడా నువ్వు నిరూపించలేదు
0: సో నో వన్ కెన్ ఎస్టిమేట్ అండ్ డిక్లేర్ ఇన్ ఎ పర్టికులర్ వే ద డివైన్ ఫామ్
1: రూపం లేకుండా భగవంతుడు లేడు
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కెనాట్ విజువలైజ్ గాడ్ విత్ ఎ ఫామ్
1: నామం లేకుండా రూపం లేదు
0: Without name there cannot be a form.
1: Nama roopamulu cheyinade bhagavatvam.
0: Therefore God represents the name and form.
1: Ee prapancham anetundi kevalamu oka peru.
0: Prapancha world is merely a name.
1: Ee prapanchamulo unnatundi oka parikalamu anni kudunu prema swarupamu.
0: All the instruments that we find here in this world are the embodiments of love.
1: Kaluka ee prapanchamulo manu prapanchamuga bhavinchukodu.
0: So do not consider this world as mundane or physical.
1: ఇది భగవంతుని యొక్క స్వరూపంగా అయినా ప్రేమ స్వరూపమే భావించాలి.
0: Consider it as divine, the very personification of love.
1: ఇట్టి భగవత్ స్వరూపాన్ని మనము అల్పంగా తీసుకోవడం చేస్తే యద్భావం తద్భవతి.
0: As you estimate the divinity in a low way, you will also experience in a cheap manner.
1: మనము భగవంతుని ఇంత చీప్ గా చూసుకోవటంలే భగవంతుడు కూడా మనం అంత చీప్ గా చూస్తున్నాడు
0: ఇఫ్ యూ హ్యావ్ ఎ చీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ నేచురలీ హూ వుడ్ లుక్ ఎట్ యూ ఇన్ ద సేమ్ వే
1: పూర్ణతత్వంతో నీవు కూడి భగవంతుని ప్రజించు
0: థింక్ ఆఫ్ గాడ్ ఎస్ టోటాలిటీ హోలిస్టిక్
1: భగవంతుడు కూడా పూర్ణ ఆనందంను అందిస్తుంటాడు
0: గాడ్ ఆల్సో కన్ఫర్స్ ద టోటల్ లా
1: కనుక భగవంతుడు మధ్యాహ్న మరణములకు చిక్కున్నటువంటి వాడు కాదు
0: యూ కెనాట్ థింక్ ఆఫ్ గాడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్ limited to birth and death
1: dukkha anandamulaku bharinchetundi vaadu kaadu
0: you cannot visualize him in the duality of
1: bhagavantaku ediyu ledu
0: there is nothing in the god's nature
1: dukkham ledu aanandam ledu
0: there is neither pleasure nor pain
1: dukkame vachina adi dukkhamuga bhavinchadu
0: even if there is pain it is not so to him
1: idi oka vidhamainatundi oka antane
0: it is also a kind of an attribute or a quality
1: ఇది ఆనందంగా వచ్చినా ఇది ఒక విధమైనటువంటి వంటని
0: ఇన్ ది బ్లిస్ దట్ కమ్స్ టు యూ ఇస్ ఆల్సో ఎన్ అట్రిబ్యూట్ ఆర్ క్వాలిటీ
1: ఈ రెండింటిని కూడా తాను భుజించను
0: అండ్ హీఈస్ బియాండ్ బోత్ బియాండ్ దీస్ టూ
1: కనుక దేనిని కూడా విసర్జించడు
0: హీ డజంట్ గో ఎ పర్టికులర్ అట్రిబ్యూట్
1: నీవు పాపవి అని భరిస్తున్నావు
0: అండ్ యూ థింక్ దట్ యు ఆర్ ఎ సిన్నర్
1: ఈ పాపం కూడా భగవంతుని యొక్క స్వరూపమే
0: అండ్ ఈవెన్ దిస్ సిన్ ఈస్ గాడ్స్ క్రియేషన్
1: పుణ్యం కూడాను భగవంతుని యొక్క స్వరూపమే
0: ద మెరిట్ ఆల్సో రిప్రజెంట్స్ డివినిటీ
1: పుణ్య పాపములు రెండు కూడాను దాటినటువంటి వాడే భగవంతుడు
0: గాడ్ ట్రాన్సెండ్స్ సిన్ అండ్ మెరిట్
1: దుఃఖము
0: గ్రీఫ్
1: నీ యొక్క కల్పన
0: ఇట్స్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్
1: ఆనందము
0: హ్యాపీనెస్
1: నీ యొక్క కల్పనే
0: ఇస్ ఆల్సో యువర్ ఇమాజినేషన్
1: దుఃఖానందములు రెండు కూడాను మానవుని యొక్క కల్పితములే
0: ద ప్లెజర్ అండ్ పెయిన్ ఆర్ యువర్ అసంప్షన్స్ ఇమాజినేషన్
1: ఈ ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్
0: The pleasure is an interval between two pains.
1: రెండు బాధల మధ్యలోని ఒక ఆనందం లభిస్తుంది.
0: And you find the pleasure in between two pains.
1: కనుక భగవంతుడు ప్రత్యేకించినటువంటి వాడు కాదు.
0: Therefore we should not consider God separate.
1: కానీ భగవంతుని తత్వాన్ని గుర్తించుకోలేక అనేక మంది అనేక విధములైనటువంటి భావముల చేత పాల్పడుతున్నారు.
0: People attribute different ideologies to God and therefore they suffer.
1: భగవంతుడా నీవు ఒక్కడే
0: గాడ్ యువర్ వన్
1: ఏకం సత్వి ప్రభావదంతి
0: యువర్ వన్ విల్ స్కాలర్స్ ప్రైజ్ యూ ఇన్ డిఫరెంట్ స్టైల్స్
1: కానీ అనేక విధములుగా డ్రామాలు వచ్చినట్టుగా వేషాలు వచ్చినట్టుగా ఈ యొక్క అవతారం అంతా వస్తుంటాయి
0: యాజ్ ఇన్ డ్రామా యూ ఫైండ్ మెనీ రోల్స్ ఆన్ డిస్ప్లే సో ఆల్సో వీ కమ్ అక్రాస్ ఇన్కార్నేషన్
1: ద్రౌపది బాధపడి తాను ఏడుస్తూ ఉంటుంది
0: ద్రౌపది వెంట్ ఆన్ క్రైయింగ్ బికాస్ ఆఫ్ హ్యూమిలియేషన్
1: కానీ దుర్యోధన దుశ్శాసనాథుడు శత్రువులుగా భావించి ద్రౌపదిని బాధ పెడుతుంటారు
0: దుర్యోధన దుశ్శాసన దే కన్సిడర్ యాజ్ ఎనిమీస్ అండ్ దేర్ఫోర్ దే వెంట్ ఆన్ కాజింగ్ గ్రీఫ్ టు ద్రౌపది
1: కానీ ప్రకృతి భావం కలిగినటువంటి ఒక భీముడు
0: భీమ హూ హాస్ గాట్ ది ఫీలింగ్స్ ఆఫ్ ప్రకృతి నేచర్
1: సోదరుడితో చెప్తున్నాడు
0: వెంట్ ఆన్ టెలింగ్ టు హిస్ బ్రదర్
1: వీటిని భరించే
0: ఐ కెనాట్ బేర్ ఎనీ లాంగర్
1: ఒక్క ముష్టితో వారిని భస్మం చేస్తున్నాడు
0: Just with one shot I can kill them all.
1: Kanuka meerandaru kuda ee vidhamainatundi balahinatato dvaitamto meeru kaalam gadutunnaru.
0: You have succumbed to duality because of this weakness.
1: వీళ్ళని చంపలేరా?
0: You could not kill them.
1: ఇటువంటి రీతిలో ఉన్నటువంటి వాడిని చంపేవారు.
0: The one who misbehaves like that must be killed.
1: కానీ భగవంతుడు చంపినాడా? చంపలేదు.
0: But God has not killed.
1: ఇటువంటి పరిస్థితి లోపల అన్నింటినీ భగవంతుడేగా చూసుకుని భావించటం, భరించటం, ఊహించటం చాలా అవసరం.
0: It is most essential to think of God this way, that everything is His, that everything is His will, that everything is His manifestation.
1: ఇవన్నీ మన మంచి కోసమే.
0: All things happen for our own good.
1: ఇవన్నీ కూడా నా మేలు కోసమే.
0: They are all for my ultimate good only.
1: కనుక ఈ విధంగా అన్నింటినీ మంచిగా మనం భావించి,
0: we should consider all of them for our own good.
1: అది మంచి అని భేదమునకు చోటు ఇవ్వకూడదు.
0: We should not observe differences that some are good, some are bad.
1: కానీ అది భరించుకోవటం కొంచెం కష్టమే.
0: It is difficult to bear.
1: ఆ కష్టమును భరించుకునే నిమిత్తమై మనం పూజలు, వ్రతములు, చేస్తున్నాం.
0: We undertake various spiritual paths like worship and other forms only to bear the difficulties.
1: ఈనాడు దుఃఖంగా ఉంటుంది, రేపటి దినము ఈ దుఃఖం మారిపోతుంది.
0: You may be miserable today, but tomorrow you will be different.
1: కాబట్టి దుఃఖం ఎప్పటికీ దుఃఖంగా ఉండదు.
0: The grief will not remain like that all through.
1: కష్టం ఏనాటికి కష్టంగా ఉండదు.
0: The difficulties will not be so all through.
1: సుఖం కూడా కలుగుతుంది.
0: Happiness is bound to come.
1: ఈ హ్యాపీ అనేటువంటిది మానవుని యొక్క ప్రధానమైనటువంటి వస్తువు.
0: Therefore the happiness is the primal thing that we need.
1: Happiness is union with God.
0: True happiness lies in union with God.
1: భగవంతుడితో కూడినటువంటిది హ్యాపీ.
0: The happiness when once you are in union with God.
1: కాబట్టి ఆ హ్యాపీ వచ్చినప్పుడు భగవంతుడు ఉన్నాడు.
0: When once you enjoy that happiness, you experience God.
1: భగవంతుడికి ఏమాత్రం కూడా దుఃఖము, విచారము, కష్టము, జాలి, దయ అనేటువంటిది లేదు.
0: God is beyond all dualities like compassion or kindness or anger or whatever you say.
1: నీవు ఏది చేసినా కూడా తదాస్తు, తదాస్తు, తదాస్తు, అన్ని మంచి కోసమే అని ఆశీర్వదిస్తుంటాడు.
0: Whatever you do, God goes on blessing every one of your effort.
1: కనుక ఇలాంటి భగవత్ తత్వాన్ని చక్కగా గుర్తిస్తే మనకు దుఃఖమే ఉండదు.
0: When once you understand the nature of God, you'll never be grief stricken.
1: ఏదో ఒక మంచిని అందించుకునే నిమిత్తమై భగవంతుడు మనకు ఈ కష్టమును అనుభవిస్తున్నాడు.
0: You are suffering today because God has an intention to make you happy later.
1: కనుక హ్యాపీ లేకుండా దుఃఖము, దుఃఖం లేకుండా హ్యాపీ నాకు జరగదు.
0: యూ కెనాట్ గెట్ హ్యాపీనెస్ వితౌట్ ఫేసింగ్ డిఫికల్టీస్ అండ్ ఆర్ బౌండ్ టు హ్యాపన్ ఇన్ అవర్ లైఫ్.
1: కనుక ప్రజలారా, భగవంతుణ్ణి మనము ఏకత్వంగా భావించుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ ఇన్ ఎ నారో వే ఆఫ్ యువర్ చాయిస్.
1: ఏ వ్యక్తిని చూసినను ఆ వ్యక్తి భగవత్ స్వరూపమే అనే భావాన్ని మనలో శాశ్వతం చేసుకోవాలి.
0: యూ మే సీ ఎనీ ఫర్మ్, ఎనీ ఫార్మ్, ఎనీ పర్సన్, కన్సిడర్ హిమ్ యాజ్ డివైన్.
1: నీ ద్వేషం నుండి చూసినప్పటికీ వీడు నావాడే, నావాడే, నావాడే అనుకోవాలి.
0: కన్సిడర్ యువర్ ఎనిమీస్ యాజ్ యువర్ ఓన్ పీపుల్ సో నియర్ టు యూ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దుఃఖమునకు, కష్టమునకు, బాధలకు భరించుకోవాలి.
0: Therefore every man must be able to withstand, must be able to bear all losses, all difficulties, all worries and anxieties.
1: ఇవన్నీ కూడాను నా మంచి కోసమే.
0: All these things will do ultimate good to me.
1: భగవంతుడు ఏది సృష్టించినప్పుడు అది అన్ని మంచివే.
0: What all that God has created, they are bound to be good.
1: తన సృష్టి ఎంత కూడా మంచిది అనుకుంటున్నారా లేక చెడ్డది అనుకుంటున్నారా?
0: All his creation, do you think it's good or bad?
1: భగవంతుడి సృష్టి అంత కూడా పవిత్రమైనటువంటిది.
0: The whole of God's creation is highly sacred.
1: దీంట్లో దుఃఖము, కష్టము, ఒక బాధ అనేటువంటిది కలిగారు.
0: There is no trace of misery or grief or difficulty or trouble.
1: మానవాకారం ధరించినటువంటి యొక్క మానవత్వంలో భ్రమనే.
0: The feeling that he is in a human form is also a delusion.
1: ఈ మానవుని యొక్క తత్వము మాయను చేరటం చేతనే. మాయను చేరటం చేతనే.
0: And this human delusion is because of identification of with that what
1: మానవ అని అన్నాను.
0: The three letters మానవ.
1: నా అనగా
0: నా మీన్స్
1: కాదు,
0: డినయల్ నో.
1: మా అనగా మాయా.
0: మా మీన్స్ మాయా, డెల్యూషన్.
1: మానవ, మానవ అనగా మాయను కాదు అని తెలుసుకోవాలి.
0: మానవ మీన్స్ దట్ యు ఆర్ నాట్ మాయా, యు ఆర్ నాట్ డెల్యూషన్.
1: నీవు మాయనే అయితే నీవు ఇక మర్మమే తెలియదు.
0: ఇఫ్ యు ఆర్ రియలీ డెల్యూషన్ యూ డు నాట్ ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను మాయలు లేనటువంటిది.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ బియాండ్
1: మానవుడు, మానవుడి యొక్క కల్పనే.
0: అండ్ దిస్ డెల్యూషన్ ఈజ్ ఓన్లీ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
1: తన మానవుని యొక్క కల్పన చేతనే భ్రమను పొందుతున్నాడు.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది హ్యూమన్ యాక్టివిటీ దట్ డెల్యూట్స్ యూ.
1: సినిమాలో యాక్ట్ చేస్తుంటాడు ఒక వ్యక్తి.
0: యు ఫైండ్ ఎ పర్సన్ యాక్టింగ్ ఇన్ ఎ సినిమా.
1: అక్కడ రౌద్రం చూపుతుంటాడు.
0: దేర్ యు ఫైండ్ హిస్ ఫెరోషియస్
1: ప్రేమను చూపుతుంటాడు.
0: అండ్ యు ఫైండ్ ఆల్ హిస్ హెరోయిక్
1: ఆనందము చూపుతుంటాడు.
0: అండ్ యు ఆల్సో యు ఫైండ్ హిమ్
1: ఆహ్లాదము చూపుతుంటాడు.
0: యు ఫైండ్ హిస్ లాఫ్టర్.
1: కట్టుకడపటికి వాడు మానవుడి.
0: వాట్ ఎవర్ ఇట్ ఈస్ అల్టిమేట్లీ ఇస్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్. ఇవన్నీ
1: భ్రమించుకున్నటువంటి భ్రమలే.
0: ఆల్ ది రెస్ట్ ఇస్ మియర్లీ ఇల్యూషన్.
1: ఊహించుకున్నటువంటి ఊహలే.
0: ఆల్ యువర్ ఇమాజినేషన్స్.
1: కనుక ఏ విధమైనటువంటి దీని గురు భగవంతుని మనం గుర్తించుకోవడం వీలు కాదు.
0: సో నథింగ్ విల్ హెల్ప్ యూ టు నో గాడ్ ఇన్ టోటాలిటీ.
1: భగవంతుని కుంతీదేవి ఏమని ప్రార్థించలేదు.
0: హౌ డిడ్ కుంతి ప్రే టు గాడ్?
1: భగవంతుడా,
0: ఓ గాడ్,
1: నీవు భగవంతుడు అని కాని మా గుర్తుకు భగవంతుడు అని కాకుండా కేవలం మానవుడు ఏమో కనిపిస్తున్నావు.
0: ఓ గాడ్, we don't see you as God. We think that you are in a human form amidst us.
1: Chagaraju kudanu ade bhimga bhavistu vacharu.
0: Chagaraju also had similar feeling.
1: Nee mahimanu pogadane evariki taramu vasudaina divyasudaina punindudaina evariki kudanu deenni gurtinchaleru.
0: He went on questioning this way. Let him be the Vyasa, the highest composer, or Munindra, a sage or a saint. Cannot extol you.
1: నీ మాయ చేత పాండవుల చేత రక్షించబడ్డావు.
0: బికాస్ ఆఫ్ యువర్ ఓన్ విల్ ద పాండవాస్ కుడ్ బి
1: క్రూపియైన కుబ్జావజ్జి వక్రములను పోగొట్టినావు.
0: ది బాడీ దట్ ఈస్ బెంట్ ఆఫ్ దట్ ఆఫ్ కుబ్జా ఈస్ సెట్ రైట్.
1: ద్రౌపది వచ్చి ఓ కృష్ణ అన్నటువంటి తను రక్షించావు.
0: అండ్ ద్రౌపది షౌటెడ్ క్రైడ్ కృష్ణ రెస్పాండెడ్.
1: అటువంటి దివ్యత్వమైన భావములు మనమే కానీ చెడ్డవి కాని మనమే కాని వేరు కాదు.
0: దేర్ఫోర్ ద గుడ్ అండ్ బ్యాడ్ బిలాంగ్ టు యూ ఓన్లీ, యువర్ ఓన్ థాట్స్.
1: కనుక నీ భావములను నీవు సర్చ్ చేసుకో.
0: దేర్ఫోర్ కరెక్ట్ యువర్ థాట్స్.
1: నీలో మానవత్వం అనేటువంటిది ఉండేటప్పుడు నీవు చెడు గుణములు దూరం చేయి.
0: వెన్ వన్ దేర్ ఇస్ హ్యూమన్ క్వాలిటీ ఇన్ యూ, డిస్ గెట్ రీడ్ ఆఫ్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్.
1: నీవెవరిపైన ద్వేషం చేసినప్పుడు ఆ ద్వేషం ఇది నా యొక్క మానవత్వంలో అవమానమైనటువంటిది.
0: If there is any an element of hatred, consider that it's a matter of shame to have been a human being.
1: ఎవరినైనా చూసినప్పుడు నీ మోహించినప్పుడు కాదు కాదు, ఇది నా మోహం యొక్క ప్రభావం.
0: If you are attracted by anybody, understand, it's only
1: attraction. మోహించేటువంటి భగవంతుడే.
0: And in fact, the one that attracts everyone is God Himself.
1: పుత్రుని చూసినప్పుడు నువ్వు ప్రేమించవచ్చు.
0: You can love all.
1: ఆ పుత్రుడు కూడాను నా యొక్క స్వరూపమే.
0: And the very son is your own form.
1: ఈ విధంగా అన్ని రూపములు కూడా నావే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: నన్ను మోహించేవాడు, దూషించేవాడు, ప్రహసించేవాడు, ప్రేమించేవాడు అందరూ ఒక్కరే.
0: ద వన్ దట్ లవ్స్, ద వన్ దట్ క్రిటిసైజెస్, ద వన్ దట్ అక్యూజెస్, ద వన్ దట్ ప్రైజెస్, దే ఆర్ ఆల్ వన్.
1: అది తాత్కాలికమైనటువంటి గుణములు.
0: దే ఆర్ ఆల్ టెంపరీ క్వాలిటీస్.
1: ఒకతూరి కోపించవచ్చు, రెండవ తూరి ప్రేమించవచ్చు.
0: అట్ వన్ టైమ్ యూ మే బి యాంగ్రీ, లేటర్ యూ మే లవ్.
1: కనుక ఇవి శాశ్వతమైనవి కాదు.
0: దే ఆర్ నాట్ పర్మనెంట్.
1: ఇటు అశాశ్వతమైనటువంటి భ్రమలను మనం పెంచుకొని మనము ఈ యొక్క మాయలో మునిగిపోతున్నాము.
0: వీఆర్ డ్రౌన్డ్ ఇన్ డెల్యూషన్ బికాస్ వీ హావ్ ఆల్ టెంపరరీ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
1: నీకెవరూ ద్వేషులు లేరు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ నన్ అగెన్స్ట్ యూ.
1: నీ మనసే నీకు ద్వేషము.
0: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఓన్ ఫీలింగ్స్ టర్న్
1: అగెన్స్ట్ యూ. నీకెవరూ ప్రేమ లేరు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ నన్ దట్ లవ్ యూ.
1: నీ ప్రేమనే నీకు ప్రేమ.
0: It's only your love which is responsible to be loved.
1: కనుక ప్రతి ఒక్కరికి కూడా మన నుంచి ఆవిర్భవించినటువంటి కాని భగవంతుడు అందించినటువంటి కాదు.
0: So you are the origin for everything and God has not given you anything.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ప్రేమ స్వరూపులే.
0: You are all the embodiments of love.
1: ఎవరు ఇందులో వేరు కాదు.
0: None are separate from this.
1: ఎవరు ఇందులో దిగులు లేరు.
0: In fact there are none beyond this.
1: రెండో వాడు లేనే లేడు.
0: దేర్ ఇస్ నో సెకండ్ అదర్ పర్సన్.
1: పంచభూతములన్నవి ఎక్కడ చూసినా పంచభూతములే కానీ మరొకటి ఆరవ భూతం ఎక్కడ కనిపించదు.
0: వేర్ ఎవర్ యు గో, వేర్ ఎవర్ యు ఫైండ్ ఓన్లీ ఫైవ్ ఎలిమెంట్స్ బట్ నాట్ ద సిక్స్త్ వన్.
1: ఈ యొక్క సిక్స్త్ అనేటువంటిది కల్పనే కానీ పంచభూతములు ఎప్పుడు కూడా ప్రాణంతో
0: జరిగింది. సో కాల్ సిక్స్త్ ఎలిమెంట్ ఈజ్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్ బట్ ఇన్ రియాలిటీ ఎలిమెంట్స్ ఆర్ ఫైవ్
1: ప్రేమ స్వరూపులారు
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: మీ అందరి ప్రేమను
0: ద లవ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ
1: ఈశ్వరు యొక్క స్వరూపము
0: రిప్రజెంట్స్ ద డివైన్ ఫామ్
1: ఇది బ్రహ్మ యొక్క ఆకారము
0: దిస్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ
1: బ్రహ్మ అనగా ఎక్కడో లేదు ఇది మన భ్రమనే
0: బ్రహ్మ ఇస్ నాట్ అవే ఫ్రమ్ యూ టు థింక్ దట్ ఈస్ అవే ఫ్రమ్ యూ ఈస్ యువర్ భ్రమ ఆర్ డెల్యూషన్
1: ఇది మనం మనుషులు అనుకోవటం ఒక భ్రమ
0: టు జస్ట్ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యువర్ భ్రమ ఆర్ డెల్యూషన్
1: కనుక సర్వము బ్రహ్మమయమే
0: ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మన్ ఆర్ డివైన్
1: దైవ స్వరూపమే
0: ఇస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్
1: ఆత్మ స్వరూపమే
0: ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్
1: ఆనంద స్వరూపమే
0: ఇట్స్ వన్ ఆఫ్ బ్లెస్
1: కనుకనే నిత్యానందం ప్రేమ స్వరూపం
0: సుప్రీం బ్లెస్ అండ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్
1: ఇవన్నీ కూడా భగవంతు యొక్క ఆకారం లేదు
0: దీస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ గాడ్
1: ఇట్టి పవిత్రమైనటువంటి భావములను మనము అపవిత్రంగా మార్చుకోవటం ఇది కేవలము మన యొక్క కర్మనే
0: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ రాంగ్ యాక్షన్స్ టు కన్సిడర్ దీస్ సీక్రెట్ థాట్స్ అండ్ డైవర్ట్ ఇట్ ఆర్ పర్వర్ట్ దెమ్
1: ఈ కర్మ కూడా బ్రహ్మస్వరూపమే
0: ద వెరీ యాక్షన్ ఇస్ ఆల్సో డివైన్
1: దాన్ని కూడా బ్రహ్మస్వరూపంగా భావించండి అది మీకు మంచి చేస్తుంది
0: కన్సిడర్ ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మ అల్టిమేట్లీ ఇట్ విల్ డూ గుడ్ టు యూ
1: నీవు బ్రహ్మను ఏమాత్రం కూడా నువ్వు దూషించవద్దు
0: నెవర్ అక్యూజ్ గాడ్ బ్రహ్మ
1: దేవుణ్ణి ఏమాత్రం కూడా నువ్వు తిరస్కరించవద్దు
0: నెవర్ డినై గాడ్
1: అంతా బ్రహ్మనే అంతా దేవుడే
0: ఎవ్రీథింగ్ ఇస్ లవ్
1: కనుక మీరందరూ కూడా ఈ శివరాత్రి దినము మీరు తెలుసుకోవలసినటువంటిది సర్వము శివుడే సర్వము బ్రహ్మనే సర్వము విష్ణువే సర్వము శ్రీశ్వరుడే అనేటువంటి భావన మీరు గుర్తించాలి
0: భగవాన్ వాంట్స్ అస్ టు నో ఇన్ శివరాత్రి మెసేజ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ శివం ఎవ్రీథింగ్ ఈజ్ విష్ణు ఎవ్రీథింగ్ ఈశ్వర ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 14th డిస్కోర్స్ ఆన్ గీత భగవాన్ డెలివర్డ్ ఆన్ 18th ఆగస్ట్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ టీచెస్ అస్ హౌ ఇంపర్మనెంట్ ది మెటీరియల్ వరల్డ్ ఈజ్ అండ్ హౌ ఫూలిష్ ఇట్ వుడ్ బి ఫర్ మ్యాన్ to hanker after material pleasures, ignoring the true goal of his life, which is self-realization. With his profoundly sweet Telugu compositions, Bhagwan drives home an exceedingly beautiful lesson of detachment. Sai Bhagwan Uvacha.
1: Tasmat Sarveshu Kaleshu మా మనుస్మరయుచ్చ.
2: ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్
1: అర్జున, ఎల్ల కాలములందు నన్ను స్మరించు. నీ మనోబుద్ధులు నాకు అర్పితము గావించి నీ స్వధర్మమైనటువంటి యుద్ధమును నీవు ఆచరించు, తప్పక నన్ను పొందగలవు, ఇందులో సంశయం లేదు అని కృష్ణ అర్జునునికి బోధించాడు.
2: కృష్ణ టాట్ అర్జున, అర్జున, యు రిమెంబర్ మీ ఆల్వేస్. యు ఆఫర్ యువర్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ టు మీ, అండ్ వైల్ రిమెంబరింగ్ మీ యు ఫైట్. యు విల్ విన్ అండ్ యు విల్ కమ్ టు మీ ఇన్ ద ఎండ్.
1: ప్రపంచంలో గల విలువ కలిగినటువంటి వస్తువులన్నింటి యందు కాలము చాలా విలువైనటువంటిది.
2: ఆఫ్ ఆల్ ది ప్రెషియస్ థింగ్స్ ఇన్ ద వరల్డ్, టైమ్ ఈజ్ ది మోస్ట్ ప్రెషియస్.
1: ఇట్టి విలువైనటువంటి కాలమును మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో ఎవరికి వారు యోచించుకోవచ్చు.
2: ఈచ్ వన్ ఆఫ్ us కెన్ థింక్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ how we are using such precious time.
1: kala kala prapannanam kala kimna karishyati, kalamunu kudanu mringeetunti oka daivatvaniki kala roopudainatunti kayamunu kartavya roopamulo karmala dwara saarthakam gaavinchukotame manavuni pradhana kartavyam.
2: The primary duty of man is to offer his body, his time, his works to the Lord, who is the very embodiment of time.
1: Gadachipoyinatvanti kalamunu manam ye matram kudanu venukoku maralchalemu.
2: The time that has gone by cannot be turned back and we cannot get it back again.
1: Kolpoyina aarogyamunaina kudanu edo okidanga sarva vidhamula dhanamunu vyayam chesaina దానిని సంపాదించుకునవచ్చు.
2: హెల్త్ విచ్ ఇస్ స్పాయిల్డ్ అండ్ విచ్ ఇస్ లాస్ట్ కెన్ బి గాట్ బ్యాక్ బై స్పెండింగ్ మనీ అండ్ గెటింగ్ మెడికల్ ఎయిడ్.
1: మనము గడుపుకున్నటువంటి యొక్క కాలమును ఏమాత్రం కూడా ముందుకు తెచ్చుకునేటానికి వీలు కాదు.
2: ద టైమ్ విచ్ యూ హ్యావ్ స్పెంట్ ఆల్రెడీ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఇట్ బ్యాక్ అగైన్ ఫర్ యూస్.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి విలువైనటువంటి కాలమును మనం సద్వినియోగపరచుకుంటకై తగినటువంటి కృషి చేయాలి.
2: వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు యూజ్ సచ్ ప్రెషియస్ అండ్ సీక్రెట్ టైమ్ ఇన్ ద ప్రాపర్ వే ఫర్ అవర్ గుడ్.
1: అనంత కాలములో మన జీవితము క్షణికమైనటువంటిది.
2: టైమ్ విచ్ ఇస్ ఇన్ఫినిట్, ది టైమ్ విచ్ వీ హ్యావ్ ఈజ్ వెరీ స్మాల్ అండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్.
1: కానీ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునే సత్యమని విశ్వసించి ఈ కొద్ది కాలమును కూడాను దాని ఎందే ఉపయోగించి మనము జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాము.
2: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ థింకింగ్ దట్ ది ఫెనామినల్ వరల్డ్ ఈజ్ ట్రూ అండ్ వీఆర్ యూజింగ్ ఆల్ ది లిమిటెడ్ టైమ్ అట్ అవర్ డిస్పోజల్ ఫార్ ఎంజాయింగ్ ది ఫెనామినల్ వరల్డ్.
1: మన జీవితంలో మనము సాధించినటువంటి యొక్క విశిష్టత ఏమిటి అని ఒక్కతూరి సింహావలోకనం చేసిన మానవత్వంలో ఏమాత్రం కూడాను తగినటువంటి జవాబు రావటం లేదు.
2: ఇఫ్ యు రిట్రోస్పెక్ట్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్ వాట్ యు హావ్ అచీవ్డ్ హౌ హావ్ స్పెండ్ ద టైమ్ వుడ్ బి సారీ టు సీ దట్ యు హావ్ నాట్ డన్ ప్రాపర్లీ.
1: పుట్టినప్పుడు మానవుడు కోహం కోహం కోహం అనేటువంటి యొక్క శబ్దంతో ఏడ్చుచున్నాడు.
2: వెన్ ఎ పర్సన్ ఇస్ బోర్న్ హీ క్రైస్ కోహం హూ ఆమ్ ఐ హూ ఆమ్ ఐ అండ్ హూ ఆమ్ ఐ.
1: ఇది కేవలం జీవితమంతా కూడాను కోహము కోహము కోహం అనేటువంటి యొక్క నేనెవరు నేనెవరు అనేటువంటి యొక్క దీని ఎందే వ్యక్తము గావించిన నీవెవరు అనేటువంటిది ఎప్పుడు నీవు తెలుసుకోవటం.
2: ఇఫ్ యు ఆర్ టు వేస్ట్ యువర్ ఎంటైర్ లైఫ్ టైమ్ ఇన్ థింకింగ్ ఆఫ్ హూ యు ఆర్ అలోన్ వెన్ వుడ్ యు బి ఏబుల్ టు అండర్స్టాండ్ హూ యు రియలీ ఆర్.
1: కానీ మన జీవితం యొక్క అంతరార్థం ఇది కాదు.
2: బట్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ నాట్ దిస్.
1: కోహంతో ప్రారంభించి సోహంతో అంత్యం కావాలి.
2: We have to start with koham, who am I, and we have to end with soham, that I am.
1: Nene danini, anaga daivattamunu aneetunte oka satyanni gurtinchi taanu prashantini pondali.
2: One has to recognize that he is himself the divinity and obtain peace supreme.
1: Kaani manavudu tana mundunnatunte oka vastuvunu maatrame lakshyam nanduchukoni venuku emi jaragabothunnado వెనక ఏమి రాబోతున్నదో అనేటువంటి యొక్క విషయాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
2: బట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ హెస్ బీన్ కాన్సన్ట్రేటింగ్ ఆల్ హిస్ అటెన్షన్ ఆన్ ది ప్రజెంట్ అండ్ హీఈస్ నాట్ థింకింగ్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ ద ఫ్యూచర్.
1: నిరంతరము కూడాను ముందు పదార్థమును ఆకర్షించుకునేటువంటి యొక్క దృష్టిని తాను అభివృద్ధి గావించుకొనుచున్నాడే కాని వెనుక కలగబోయేటువంటి యొక్క ప్రమాదం ఎట్టివో తాను విచారించుకోవటం లేదు.
2: హీ హాస్ బీన్ థింకింగ్ అండ్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ అట్రాక్టింగ్ ద ఇమ్మీడియట్ ప్రజెంట్ బట్ హీ ఈస్ నాట్ ప్రిపేర్డ్ టు థింక్ ది కాన్సిక్వెన్సెస్ దేర్ ఆఫ్ విచ్ వుడ్ ఫాలో ఆన్ అకౌంట్ ఆఫ్ హిస్ కాన్సన్ట్రేటింగ్ హిస్ డూయింగ్ సడన్ వర్క్స్.
1: ఒక కప్ప ముందు ఉండినటువంటి పురుగును చూచి తాను ఈనాడు నాకు తగిన ఆహారం లభించుచున్నది కానీ చాలా ఆనందముతో దానిపైన ఉప్పొంగించడానికి కొంతవరకు పెంచి ఎగరడానికి సంసిద్ధమై ఉంటున్నది.
2: ఎ ఫ్రాగ్ వెన్ ఇట్ సీస్ సమ్ ఫ్లైస్ అండ్ సమ్ వర్మ్స్ ఇన్ ఇట్స్ ఫ్రంట్ ఇట్ ఇస్ సో హ్యాపీ అండ్ ఎంథూజియాస్టిక్ దట్ ఇట్ లైక్ టు జంప్ ఆన్ ఇట్ అండ్ ఎంజాయ్.
1: కానీ ఆ కప్పకు వెనుకల ఒక పాము కప్పను మృంగుటకై తాను కూడాను కుప్ప వేచి ఉంటున్నది.
2: బట్ బిహైండ్ దిస్ ఫ్రాగ్ దెర్ ఇస్ అ స్నేక్ లేయింగ్ వెయిట్ టు క్యాచ్ ది ఫ్రాగ్ అండ్ ఈట్ ఇట్ అప్.
1: అయితే ఈ సర్పమునకు కూడాను తనకు వెనుకలు ఏమి రాబోవును ఏమి జరుగుతుందో అనేటువంటి విషయాన్ని విచారించకోకుండా ఈనాడు నాకు తగిన ఆహారం లభించుతున్నది కదా అని ఈ పాము కూడాను సంతోషించుతున్నది. కానీ ఆ పామునకు వెనుకల ఒక పీకాక్ నెమలి ఈ పామును మృంగుటకై పొంచి ఉంటున్నది.
2: ది స్నేక్ ఈజ్ సో హ్యాపీ దట్ ఇట్ హాస్ గాట్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రాగ్ but it does not know that there is peacock behind it which is aiming at it.
1: Kani ee nemali ee paamunu chuchi ee naadu naaku samruddhi ainatunte aaharam labhinchunnadi aashinchutu aanandamuto uppungipovuchunnadi kani tana venuka oka boyavaadu ambunu teesukoni tanani kottadaniki samsiddhamayunnatunte vishayamu ee yokka pachi gamaninchatam ledu.
2: The peacock is so overjoyous at getting the food in the form of a snake but it doesn't realize that there is a hunter behind it aiming at it to kill it.
1: Adi vidhamugara oka dani venuka okati mana yokka aayif nimittamai ponchi untunnatvanti yokka drishyamunu manam gurtinchukoleka edo munmundu emo manam cheyagalam anetvanti yokka utsaham tenu protsaham tonu mundanje vestunnam.
2: In the same way we also are thinking of only things which are in our front but not realizing what is behind and what is waiting for us.
1: ye chanamulo ye nimishamulo ye pradeshamulo ye vidhamainatunte yokka ikkattulu sambhavinchunu ye vidhamainatunte pramadamulu sambhavinchunu aneetunte yokka satyanni manam gurtinchukonaka kaalam ni vyartham gaavinchukuntunnamu.
2: We are wasting time not realizing what harm is going to befall, what danger may be there in future under what circumstances, in what time, in which particular place.
1: Kanuka కాలమును మనము సద్వినియోగం ఖర్చు పరచవలనన్నా మనము తగినటువంటి ఒక కర్తవ్యాన్ని గుర్తించి క్షణమైనా కూడా మనం వ్యర్థం గావించుకోకుండా పవిత్రమైన కర్మల్లో మనం ప్రవేశించాలి.
2: ఇఫ్ యూ హ్యావ్ టు శాంక్టిఫై ద టైమ్ అట్ అవర్ డిస్పోజల్ అండ్ యూజ్ ఇట్ ప్రాపర్లీ, వీ హ్యావ్ టు రికగ్నైజ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ టైమ్ అండ్ యూజ్ ఇట్ ఇన్ ద మోస్ట్ అప్రోప్రియేట్ అండ్ ప్రాపర్ వే.
1: ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ధనమును మనము దానికి దారబోసినప్పటికీ గడిచిపోయిన నిమిషము ఒక్క క్షణమైనా మనకు వెనుక రాదు.
2: You may be prepared to offer millions of dollars and crores of rupees, but you would not be able to get a second back once the time is spent.
1: Yavvanamu chala pradhanamainatundi pramanamainatundi prati vishayamunandu kudunu aadarshavantamaina jeevithanni andinchadaniki idi sariyaina samayam.
2: Youth is the most precious, most sacred time. It offers you an opportunity to utilize the time and sanctify your life.
1: మన యొక్క జీవితంలో నరుని యవ్వనము నది జలము వెనుకకు తిప్పుటకు వీలు కాదు.
2: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ ద యూత్ అండ్ ద వాటర్స్ విచ్ ఆర్ ఫ్లోన్ ఇన్ ఎ రివర్ కెనాట్ బి గాట్ బ్యాక్ అండ్ టర్న్ బ్యాక్.
1: ఈ సత్యాన్ని యువకులు గుర్తించి తమ కాలమును సద్వినియోగపరచుకునే నిమిత్తమై తగినటువంటి కృషి సల్పాలి.
2: యూత్ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ అండ్ యూటిలైజ్ ద టైమ్ ఇన్ ఎ ప్రాపర్ వే సో దట్ దే విల్ హ్యావ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్.
1: కనుక కాలమును మనం ఆధారం చేసుకుని ఈ కాలచక్రమును మనం ఎంతవరకు సాక్షిభూతంగా నుంచుకొని తద్వారా మన జీవిత నావలను నడుపుకుంటూ ప్రయత్నించాలి.
2: వీ హ్యావ్ టు స్పెండ్ అవర్ లైఫ్ రికగ్నైజింగ్ ద ప్రెషియస్నెస్ అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్ అండ్ రికగ్నైజింగ్ ది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద వీల్ ఆఫ్ టైమ్.
1: ముందు ఏమి జరుగును అనేటువంటి విషయాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించుకోవటం లేదు.
2: వీ ఆర్ నాట్ caring to recognize what is going to happen in future.
1: Manuku jeevita lakshyanni oka pradhanamainatundi drishtilo unchukovali.
2: We have to keep the goal of our life in our own view and vision.
1: Bhagavad Gita lo bhakti yogamulo pradhanamuga
2: in Bhagavad Gita in bhakti yoga primarily a few things are said.
1: Kalamunu pramana roopamulo swaroopinchindi.
2: It has proved time as the most important element.
1: ee kalamunu nee kartavya roopamlo neevu ye vidhamainatundi yokka vairagyamunu pondakapoyinappatikini sarva karmalu kudanu bhagavat pritiyarthanga gaavinchatam cheta idi saarthakam avutundani kudanu bodhinchadu geetaacharyudu.
2: Geetaacharya has taught that even if you do not develop a high sense of detachment, but if you can offer all your works and all your duties, perform in the sense of a duty and offer it to the Lord, you will be able to just fulfill.
1: Ma manus marayujjacha. Ma manus marayujjacha. Arjuna, nee yokka swadharmamainatundi yuddhamunu kudanu neevu aacharinchu. Kani ma manus marayujjacha. Nannu smarinchutu neevu yuddham chey. Neekindulo ye vidhamainatundi doshamlo ninnu antavu.
2: Arjuna, perform your duty. Even if you have to fight. But thinking of me you fight, you will not get any sin out of it.
1: నీ కర్తవ్యంను విసర్జించి అరణ్యమునకు పోయి తపస్సు ఆచరించమని బోధించలేదు.
2: యు ఆర్ నాట్ ఆస్క్డ్ టు గో టు ఫారెస్ట్ అండ్ డూ తపస్.
1: సర్వసంగ పరిత్యాగి అయి సంసారమును త్యజించి నీవు ఏదో ఒక సన్యాసిగా రూపొందించమని బోధించలేదు.
2: యు ఆర్ నాట్ ఆస్క్డ్ టు టేక్ అప్ సన్యాసం గివింగ్ అప్ ఆల్ యువర్ వరల్డ్లీ బాండేజెస్ అండ్ అటాచ్మెంట్స్.
1: నీవు ఏది నీ ఇల్లు వాకిలి విసర్జించనక్కరలేదు.
2: యు నీడ్ నాట్ గివ్ అప్ యువర్ హౌస్ అండ్ ప్రాపర్టీ.
1: ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది తలచినా కూడాను నా భావంతో నీవు దానిని ఆచరించమని చెప్పాడు.
2: కృష్ణ హాస్ టోల్డ్ అర్జున వాట్ ఎవర్ యు సీ, వాట్ ఎవర్ యు టాక్, వాట్ ఎవర్ యు హియర్, వాట్ ఎవర్ యు థింక్, వాట్ ఎవర్ యు డు, థింక్ ఆఫ్ మీ అండ్ డూ ఇట్ యాజ్ మై వర్క్ అండ్ ఆఫర్ టు మీ.
1: మనోబుద్ధి నాకు నీ మనోబుద్ధులు అర్పితం గావించమన్నాడు.
2: యు ఆఫర్ యువర్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ టు మీ.
1: ఈ విధమైనటువంటి దీన్ని అద్భుతం గావించుకుని మనం చేయటంలో ఎట్టి విధమైనటువంటి ఇక్కట్లు కూడా మనకు ఉండవు.
2: వీ డోంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇఫ్ యూ వాంట్ జస్ట్ డూ దిస్ పర్టికులర్ థింగ్ ఇన్ ది ప్రాపర్ వే.
1: కానీ ఈ మాత్రమైన కూడా భగవత్ అర్పితం గావించి కర్మలలో ప్రవేశించేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కాని దృఢ విశ్వాసములు కాని మానవుని ఎందు ఈనాడు కోల్పోయినాడు.
2: బట్ అన్ఫార్చునేట్లీ ఇన్ ది మ్యాన్ ఆఫ్ టుడే యూ డోంట్ జస్ట్ గెట్ దట్ కెపాసిటీ అండ్ ప్రోగ్రెస్ and that particular faith and firmness in offering at least his mind and his intelligence and doing these things in that
1: namakamunu manam abhruddhi gachukovali.
2: We have to develop this faith in that.
1: కానీ ఈనాటి విద్యావంతులు కానీ ఈనాటి పౌరులు కానీ నమ్మకమును రెండు నయనంబులే లేని అంధులైరి మనుషులవని యందు.
2: బట్ టుడేస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ టుడేస్ సిటిజన్స్ ఆర్ అన్ఫార్చునేట్లీ నాట్ హ్యావింగ్ ద ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: ఎవరెవరి జన్మను ఏ యొక్క కారణమును పురస్కరించుకుని ఏ పరిస్థితి లోపల ఏ స్థానమును పొందుతున్నావో ఎవరికి నీ అర్థం కావు.
2: నో వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్స్, హిజ్ ఓన్ మెరిట్స్ అండ్ హిజ్ ఓన్ డిమెరిట్స్, వాట్ పర్టికులర్ లైఫ్ యూ వుడ్ బి ఎంజాయింగ్, ఇన్ విచ్ పర్టికులర్ టైమ్ అండ్ ఆర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ఇన్ వాట్ పర్టికులర్
1: ప్లేస్. ఎందు దృఢశక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: ఏ డివోటీ హ్యాస్ టు డెవలప్ ఫర్మ్నెస్ అండ్ స్ట్రెంగ్త్.
1: ఏ కార్యమును మనం చేయవలనున్నప్పటికీ ఒక దృఢ నిశ్చయానికి మనము రావాలి.
2: వాట్ ఎవర్ వర్క్ యూ వాంట్ టు డూ, యూ మస్ట్ హ్యావ్ ఎ ఫర్మ్ రిజాల్వ్.
1: ఈ దృఢ నిశ్చయమే లేకపోతే మానవుడు ఏ చిన్న కార్యమును కూడా సాధించలేడు.
2: వితౌట్ ఎ ఫర్మ్ రిజాల్వ్ అండ్ డిటర్మినేషన్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఈవెన్ ఎ స్మాల్ థింగ్.
1: ఒక చిన్న పక్షి టిట్టిభము అంటారు దాని పేరు.
2: వన్ స్మాల్ బర్డ్ బై నేమ్ టిట్టిభము.
1: ఇది సముద్రమునకు ఒడ్డు లోపల ప్రతి పర్యాయం కూడాను తాను గుడ్లు పెట్టుకోవటము, ఏదో పిల్లల్ని పెంచుకుని తాను ఆనందంగా జీవితాన్ని గడపవాలని గుడ్లు పెట్టుకుంటూ వచ్చింది.
2: ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద ఓషన్ దిస్ పర్టికులర్ బర్డ్ లేడ్ ఎగ్స్ అండ్ ఇట్ వాంటెడ్ టు హ్యావ్ ఎ కంఫర్టబుల్ లైఫ్.
1: అది ఒక్కొక్క పర్యాయం అలలు పెద్దగా రావటము, ఈ అలల్లో ఈ గుడ్లు కొట్టుకుని పోవటము ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
2: ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ ద వేవ్స్ కేమ్ అండ్ వాష్డ్ అవే దిస్ ఎగ్స్ ఇంటూ ద ఓషన్.
1: తాను పెట్టినటువంటి గుడ్లు అనేక పర్యాయములు సముద్రుడు ఈ విధంగా కొనుపోతున్నాడు కదా అని ఈ యొక్క టిట్టి బొమ్మనకు చాలా నిరాశ, నిస్పృహతోపల కొన్ని విధమైనటువంటి యొక్క విరక్తి కూడా కలిగింది.
2: ఇట్ గాట్ ఎ లాట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్, డిస్గస్ట్ అండ్ ఇట్ బికేమ్ ఎ లిటిల్ డెస్పరేట్ వెన్ ఇట్ సా ఓషన్ టేకింగ్ అవే ఆల్ ద ఎగ్స్ లేడ్ బై ఇట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: సముద్రం పైన అమితంగా కోపం వచ్చింది ఈ పక్షికి.
2: ఇట్ డెవలప్ అన్లిమిటెడ్ యాంగర్ on the ocean.
1: Samudrini ee pachi emi cheyagaladu?
2: What can this small little bird do to the ocean?
1: Kaani inta pedda samudrame nenu emi cheyagalanu aneetuvanti nirashaku nisprahaku em maatramu avakasam ivvaledu.
2: It did not think that way, that after all it is a small bird, what can it do for the whole
1: emaina sariye ee samudranni khali cheyali aneetuvanti deekshanu pattindi.
2: But it took a firm resolve that it wanted to drink the entire waters of the ocean.
1: ఈ దృఢ నిశ్చయం అనేటువంటిది తన హృదయంలో చేసుకుంది.
2: ఇట్ హ్యాడ్ దట్ ఫర్మ్ రిజాల్వ్ అండ్ డిటర్మినేషన్ ఇన్ ఇట్స్ ఓన్ హార్ట్.
1: తన చిన్న ముక్కుతో కొంచెం నీరు తీసుకొచ్చడం, బయట పోయటం, చిన్న ముక్కుతో నీరు తేవటం, బయట పో, ఈ విధంగా తాను సముద్రాన్ని ఖాళీ చేయాలని తాను సంకల్పించుకుంది.
2: ఇట్ రిజాల్వ్ దట్ ఇట్ షుడ్ టేక్ ఎ లిటిల్ వాటర్ ఫ్రమ్ ఇట్స్ నోస్ అండ్ పోర్ ఇట్ అవుట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద ఓషన్.
1: కట్టకడుపుడికి ఏమి జరిగింది? సముద్రుణ్ణి జయించింది ఈ పక్షి.
2: అల్టిమేట్లీ ఇట్ వాజ్ ఏబుల్ టు కాంకర్ ఓషన్ ఇట్ సెల్ఫ్.
1: ఇది క్రమక్రమేణా గరుడుని యొక్క సహాయం తీసుకుంది.
2: ఇట్ వాజ్ ఏబుల్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ది బర్డ్ గరుడ.
1: ఈ గరుడు యొక్క రికమెండేషన్ తో విష్ణు యొక్క అనుగ్రహాన్ని సాధించింది.
2: విత్ ది హెల్ప్ ఆఫ్ ది వెహికల్ ఆఫ్ విష్ణు గరుడ, ఇట్ వాజ్ ఏబుల్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్
1: విష్ణు. సహాయంతో సముద్రాన్ని ఖండించింది, దండించింది.
2: It was able to punish ocean with the help and the grace of
1: inka paina nee gudlaku etti pramadamunu kalavuku nivukunda chusukuntanani samudrudu promise chesadu.
2: Ocean assured this particular bird that I will see that your eggs are not destroyed by me.
1: Kaani tittima pachi ekkada, samudram ekkada?
2: Where is the small little bird and where is the ocean?
1: Kaani adhe vidhamgane manam nirashaku guri kaaradu. బ్రహ్మాండమంతట ప్రబలుచుండెడి నీకు ఆలయమున మర్చ నలవేయగునా అని నిరాశకు గురి కాకూడదు.
2: ఈవెన్ వి మే బి స్మాల్ బట్ స్టిల్ వీ షుడ్ నాట్ బికమ్ డెస్పరేట్ అండ్ లూజ్ హోప్.
1: బ్రహ్మాండమంతట ప్రబలుచుండెడి నీకు ఆలయమున మర్చ నలవేయగునా అని బలహీనత ఎందుకు చెందాలి?
2: వీ షుడ్ నాట్ బికమ్ డెస్పరేట్ బై థింకింగ్ దట్ ఓ లార్డ్ యు ఆర్ ఆల్ పర్వేసివ్, you are found everywhere, is it possible for me to construct a small temple for you?
1: Koti suryula kaanti meeti kaligina neeku pramita dweepamune evaru pattagalaru?
2: The one you are who has got the effulgence of a crore of suns, how can I hold any lamp or light to you?
1: Adiharadulakaina అందని వాడవు, నీ రూపు కనుగొని ఎవరితరము?
2: యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు బీ సీన్ బై ఈవెన్ గాడ్స్ లైక్ అజా అండ్ హరా. హౌ కెన్ ఎనీవన్ డిటర్మిన్ యువర్ ఫారం?
1: సర్వజీవుల యందు సంచరించటి నీకు సరి అయిన పేరుడు సాధ్యమగునా?
2: You are residing in every heart and in the hearts of all people. How can I just give a specific name?
1: Brahmandamantata prabalutundidi neeku, brahmandamantata pottalon unnatti neeku bachyabojyamu evaru pettagalaru?
2: When the entire cosmos and all the worlds are in your stomach, how is it possible for anyone to offer
1: sarva jalamula yendu sancharinchidi neeku snanambu jeyimpa sadhyamaguna?
2: You are found in all the waters of all oceans and the rivers. How is it possible to give
1: విధమైనటువంటి భ్రాంతులతో మనము భగవంతునికి ఏమీ చేయలేము.
2: విత్ సచ్ థాట్స్ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు డూ ఎనీ సర్వీస్ టు ద లార్డ్.
1: కానీ ఈ బలహీనతకు మనము ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వరాదు.
2: వీ షుడ్ నాట్ గివ్ రూమ్ ఫర్ సచ్ వీక్నెసెస్ ఇన్ అవర్ హార్ట్.
1: బ్రహ్మాండమంతటి ప్రబలచుండి నీవు నా హృదయ ఆలయములో నీవు నివసిస్తున్నావు అనేటువంటి ధైర్యంతో మనము భగవంతుని హృదయాకాశంలో ప్రతిష్ట చేసుకోవాలి.
2: వీ హావ్ టు ఎస్టాబ్లిష్ ద లార్డ్ ఇన్ అవర్ హార్ట్ టెలింగ్ All right, O Lord, you are residing all over the universe, but still you are in my heart also. I will establish you in my heart.
1: Anoraniyan mahatomahiyan. You goppatanamulo goppaga unnavu, kaani alpatvamulo naa hrudayamulo lopala arinchi swaroopamulo untunnavu.
2: You are the smallest of the small and biggest of the big. In a small form, you are residing in my own heart. I just cherish
1: ee vidhamainatundi drudha nischayanni manam sankalpinchukunnappude daivatvanni kudanu sadhinchutuku sadhyamavutundi.
2: Will you be able to attain the Lord if you have got such firm resolve and such firm faith in our own selves and in our own heart?
1: Bhagirathudu ganganu bhulokamunaku teppinchadu ee vidhamga ee vidhamainatundi pratigna chetane ee vidhamainatundi sudheerghamainatundi yokka pratigna vallani
2: king bhagiratha
1: nischayam vallani
2: king bhagiratha was able to get Ganges from Kailasa to the earth by such firm resolve, firm determination and with an oath.
1: బుద్ధుడు కూడాను దృఢ నిశ్చయుడై కట్టగడపు తపస్సు ఆచరించి తాను ఒక విధమైనటువంటి ఒక దృఢ శక్తిని సాధిస్తూ వచ్చాడు. నిర్వాణంను పొందటానికి వీలైనట్టు శక్తిని సాధించాడు.
2: ఈవెన్ గౌతమ బుద్ధ విత్ ఫర్మ్ రిజాల్వ్ అండ్ విత్ లాట్ ఆఫ్ పెనన్స్ హీ వాజ్ ఏబుల్ టు అచీవ్ నిర్వాణ.
1: ఒకనొక సమయంలో తన తండ్రి అయినటువంటి శుద్ధోదనుడు కుమారుడు భిక్షమెత్తుతున్నాడని విని అతనికి ఒక వార్తను పంపించాడు.
2: ఆన్ ఏ పర్టికులర్ డే ఆఫ్టర్ హియరింగ్ ఆఫ్టర్ కమింగ్ టు నో దట్ బుద్ధా వాస్ బెగింగ్ ఆర్మ్స్ శుద్ధోదన సెంట్ వర్డ్ టు బుద్ధ.
1: నాయన, నా తాతలు మహారాజులు, నా తండ్రులు మహారాజులు, నేను మహారాజును, నీవు కూడాను మహారాజే.
2: ఓ చైల్డ్, మై గ్రాండ్ పేరెంట్స్ వర్ ఎంపరర్స్ అండ్ కింగ్స్. So was my father and I am also that. You are also a Maharaja.
1: Ilanti rajakumarudainatundi neevu samanyulavale bichchamettunnavani vinnanu.
2: I have come to know that being an emperor, being a king, you have started begging.
1: Danakanaka vastuvahanaadulaku takkuva ledu.
2: There is no dearth of property, wealth,
1: bhoga bhagyamulaku ee vidhamainatundi lotu ledu.
2: There is no shortage of any luxury that you want.
1: Anandamga vachchabhojyamulato bhujinchi hamsatulika panupaina.
2: Oh child, my grandparents were emperors and kings. So was my father and I am also that. You are also a Maharaja.
1: Ilanti

0: ఎలాంటి రాళ్లపైన పవరించి కేవలం ఒక కుండను చేతబట్టుకుని ఇంటింటంబడి బిచ్చాటం చేయటము నేను భరించరానటువంటి దుఃఖం అనుభవిస్తున్నాను.
1: ఐఎమ్ సఫరింగ్ అన్ అన్టోల్డ్ సఫరింగ్ అండ్ పెయిన్ ఆఫ్టర్ నోయింగ్ దట్ యూ హూ కెన్ ఎంజాయ్ ఆల్ ది లగ్జూరీస్ అండ్ ఆల్ ది డెలిషియస్ ఫుడ్ అండ్ ఆల్ ది కంఫర్ట్స్ ఆఫ్ ఎ ప్యాలెస్ యూ హ్యావ్ జస్ట్ టేకన్ టు బెగింగ్ అండ్ యూఆర్ లయింగ్ డౌన్ ఆన్ హార్డ్ అర్త్ అండ్ లివింగ్ ఎ వెరీ అన్కంఫర్టబుల్ బెగర్స్ లైఫ్.
0: నీవు వెనుకకు వచ్చుట సిద్ధమైన నేను తగినటువంటి ఏర్పాట్లు గావించి తగిన స్వాగతం చేయిస్తానన్నాడు.
1: If you agree to come back to the palace, I would welcome you and make all the necessary fitting arrangements.
0: ఈ వార్తను విన్నటువంటి ఒక బుద్ధుడు పక్కున నవ్వాడు.
1: Buddha, who came to know about this particular thing, he had a haughty look.
0: ఆ వచ్చినటువంటి వ్యక్తితో, నా తండ్రి మహారాజే, నా తాతలు మహారాజే, అందరూ మహారాజులే, కానీ నా జన్మం అటువంటిది కాదు. నా తాతలు సన్యాసులు, నా తండ్రులు సన్యాసులు, నేను సన్యాసిని, అంతా నా జీవితం అంతా సన్యాసిత్వమే.
1: He sent word with the person who brought the message, well, my father was king, grandfather was king, I am king, but there is another thing which I believe in. I am a sannyasin, my parents are sannyasins, my grandparents are sannyasins.
0: నీవు నన్ను నిజముగా రావాలని కోరుటే సత్యమైనప్పుడు నన్ను మృత్యువు నుంచి తప్పించేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా? దీనికి మొట్టమొదటి జవాబు చెప్పు.
1: If you want me to come back, please answer this first question. Do you have the capacity to save me from death?
0: రెండవది, నన్ను ఏనాటికి కూడాను రోగిష్ఠుని కాకుండా చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
1: Do you have the capacity in the second place, whether you can just guarantee me a health which is free from any disease?
0: నాకు వార్ధక్యం రాకుండా ఉండేటువంటి చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
1: Do you have the capacity to prevent me from getting into old age?
0: నాకు ఎట్టి రోగములు కూడా నువ్వు సంభవించకుండా చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
1: Do you have the capacity to see, to free me from all the diseases and prevent the diseases from coming to me at all?
0: దీనికి నీవు సరైనటువంటి జవాబు చెప్పి పంపినా నేను తక్షణమే వస్తాను అన్నాడు.
1: ఇఫ్ యూ కెన్ గివ్ ప్రాపర్ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్, ఇమ్మీడియట్లీ ఐ వుడ్ కమ్ టు ద ప్యాలెస్.
0: జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః అంత్యకాలే మహాదుఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
1: ఇట్ ఈస్ సెడ్ బర్త్ ఈస్ సారోఫుల్ అండ్ లైఫ్ ఈస్ సారోఫుల్ అండ్ ఎండ్ ఈస్ సారోఫుల్, దేర్ ఫోర్ యూ మస్ట్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. ఎ వార్నింగ్ ఇస్.
0: ఇవన్నీ కూడా మనకు తెలిసి అనుభవించేటువంటి వ్యక్తుల యొక్క దృశ్యమును మనం చూచి ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయంలో విని ఇంకనూ ఈ అజ్ఞానంలో పడటం అనేటువంటిది ఏమిటి అని తండ్రికి కఠినమైనటువంటి రీతిగా జవాబును అందించాడు.
1: బుద్ధ గేవ్ ఎ రిప్లై టు ఫాదర్ ఇన్ ఎ ఫిట్టింగ్ వే, టెలింగ్ ఆఫ్టర్ సీయింగ్ ఆల్ ది సారోస్ ఆఫ్ లైఫ్, after seeing the experience of so many people in these areas and still wallowing in the ignorance and just succumbing ourselves to the ignorance,
0: unnandara lopala mana satyanni manam gurtinchali.
1: Within the time available we will have to recognize our own truth.
0: Idi nijamainti manavuni yokka lakshyam.
1: This is the most important goal and objective of human life.
0: Desham panchabhautikam deham.
1: Our body, it consists of five elements.
0: Deham kulaka tappadeppudu,
1: it is going to perish sometime or the other.
0: Dehi niramayundu,
1: the indweller is a permanent
0: entity. Dehiki chaavu kuttukal moha nibandha bandhana mudra levu.
1: If only one were to inquire into, there is nothing like old age, nothing like death for the
0: jambu chuda aa dehiye deva devudu.
1: If truly one can see that particular indweller himself is God.
0: 13th adhyayamlo క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం అనేటువంటి దీంట్లో బాలరాజు ప్రారంభించాడు. క్షేత్రమునకు క్షేత్రజ్ఞమునకు ఉండినటువంటి యొక్క భేదమేమిటి?
1: 13th చాప్టర్, ది చాప్టర్ ఆఫ్ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగ బాలరాజు హెస్ కమెన్స్ అండ్ వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ క్షేత్ర ఫీల్డ్ క్షేత్రజ్ఞ దట్ డ్వెలర్.
0: ఒకటి క్షేత్ర రెండు అక్షరములు.
1: వన్ ఈస్ క్షేత్ర విత్ టూ లెటర్స్.
0: రెండవది క్షేత్రజ్ఞ మూడు అక్షరములు.
1: ది సెకండ్ వన్ క్షేత్రజ్ఞ విత్ త్రీ లెటర్స్.
0: క్షేత్రజ్ఞకు క్షేత్రముకు ఉండినటువంటి అధిక అక్షరం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఎక్స్ట్రా లెటర్ విచ్ ఈస్ మోర్ ఇన్ ది క్షేత్రజ్ఞ క్షేత్ర?
0: ఇది రెండు అక్షరం క్షేత్రజ్ఞ. క్షేత్ర దీంట్లో ఎందుకుంటుంది? జ్ఞా.

0: అధికంగా ఉంటుండాలి క్షేత్రజ్ఞులు.
1: బిట్వీన్ క్షేత్ర అండ్ క్షేత్రజ్ఞ, క్షేత్ర ఇస్ కామన్, జ్ఞ ఇస్ ఎక్స్ట్రా ఇన్ క్షేత్రజ్ఞ.
0: అనగా జ్ఞకారము లేనటువంటిది క్షేత్రము, జ్ఞకారము కూడినటువంటిది క్షేత్రజ్ఞుడు.
1: ఇట్ మీన్స్ క్షేత్ర ఈజ్ డివైడ్ ఆఫ్ దట్ వర్డ్ జ్ఞా అండ్ క్షేత్రజ్ఞ ఈజ్ హ్యావింగ్ దట్ పర్టికులర్ లెటర్ జ్ఞ.
0: అనగా జ్ఞానరహితమైనటువంటిది దేహము, జ్ఞాన సహితమైనటువంటిది క్షేత్రజ్ఞుడు.
1: ఇట్ మీన్స్ బాడీ ఈజ్ డివైడ్ ఆఫ్ విజ్డమ్ అండ్ క్షేత్రజ్ఞ ది ఇండ్వెలర్ హ్యాస్ గాట్ దట్ విజ్డమ్.
0: అయితే క్షేత్ర క్షేత్రజ్ఞ చాపిమాన్ విద్య, అతను కూడాను అది కూడాను నేనేను అని మరి తిరిగి చెప్పాడు.
1: ద లార్డ్ హ్యాస్ డిక్లర్డ్ దట్ ది ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ ద ఇండ్వెలర్ బోత్ ఆర్ హీ హింసెల్ఫ్.
0: అనగా క్షేత్రం అనేటువంటిది తన యొక్క నివాసం.
1: హీ హాస్ డిక్లర్డ్ దట్ క్షేత్రం ఈజ్ హిజ్ డ్వెలింగ్ ప్లేస్.
0: ఈ ఉపాధి అనేటువంటి దేహమును కూడాను తానదిగా భావిస్తూ వచ్చాడు.
1: దిస్ ఫార్మ్ విచ్ ఈజ్ ది ఇండ్వెలింగ్ ప్లేస్ ఆఫ్ ద లార్డ్ హీ కన్సిడర్.
0: మనం నిత్య జీవితంలో ఏమంటున్నాం? నా దేహము అంటున్నాం.
1: ఇన్ అవర్ డే టు డే లైఫ్ when we refer to the body we say it is my body.
0: నీవు దేహము కానప్పటికీ అది నీది అనేటువంటి దీంతో నీవు అనుభవిస్తున్నావు.
1: Although that is not you, you enjoy it as yours.
0: అదే విధంగానే క్షేత్రజ్ఞుడు తన దేహం కానప్పటికీ, దేహం కానప్పటికీ ఇది నా దేహము అనేటువంటి క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడు భావిస్తున్నాడు.
1: క్షేత్రజ్ఞ సిమిలర్లీ ఈస్ కన్సిడరింగ్ దట్ హీఈస్ నాట్ క్షేత్రం బట్ ఇట్ ఈస్ హిజ్.
0: అయితే నాది అన్నప్పుడు తాను వేరు కావడానికి అవకాశం ఉంటుండాలి.
1: వెన్ యూ సే దట్ ఇట్ ఈస్ మైన్ యు ఆర్ డిఫరెంట్ అండ్ దట్ ఈస్ డిఫరెంట్.
0: ఇది నా కర్చీఫ్,
1: దిస్ ఈస్ మై కర్చీఫ్.
0: అయితే ఈ కర్చీఫ్ నేను వేరు చేయడానికి నాకు అధికారం ఉంటుండాలి, వేరు కావడానికి తనకు కూడా ఒక విధమైన అవకాశం ఉంటుండాలి.
1: దేర్ ఈస్ ఏ కెపాసిటీ అండ్ అన్ అథారిటీ ఫర్ మీ టు బి డిఫరెంట్ ఫ్రమ్ ద కర్చీఫ్. కర్చీఫ్ ఆల్సో కెన్ డిసోసియేట్.
0: అదే విధంగా నా దేహం అనుకున్నప్పుడు దేహం వేరు, నేను వేరు కావడానికి అవకాశం ఉంటుండాలి.
1: When I say that this is my body, there is room for myself being separate and the body being separate.
0: అదే విధంగానే క్షేత్రం అనేటువంటి దేహంలో క్షేత్రజ్ఞుడు నేను కూడాను నాది కూడాను ఆ దేహం అని అన్నాడు. అయినప్పటికీ దేహం కూడా నేనే అనేటువంటి సమయం లోపల దేహం ఏనాడైనా విసర్జించవచ్చు.
1: ఇన్ ది సేమ్ వే వెన్ ది లార్డ్ హస్ డిక్లర్డ్ దట్ ది ఫీల్డ్ ఈస్ హిస్, హీ కెన్ గివ్ ఇట్ అప్ ఎనీ టైమ్ దట్ హీ వాంట్స్.
0: దేహం ఉన్నంతలో తాను తెలియవలేవు. ఈ దేహాన్ని తనను తెలుసుకునే నిమిత్తమై ప్రసాదించాడు.
1: బాడీ ఈస్ గివెన్ టు యూ ఇన్ ఆర్డర్ దట్ యూ మే రియలైజ్ హూ యు ఆర్.
0: దేహిని గుర్తించే నిమిత్తమే దేహాన్ని అనుగ్రహించాడు.
1: బాడీ ఈజ్ గివన్ ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ ద ఇండ్వెలర్.
0: దేహమే లేకపోతే దేహిని మనం వెతకలేము.
1: ఇఫ్ దర్ ఇస్ నో బాడీ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు మేక్ అ సర్చ్.
0: సర్వ కర్మలు సర్వ సాధనలు కూడా దేహం ద్వారానే మనం ఆచరిస్తున్నాము.
1: ఆల్ ది యాక్టివిటీ అండ్ ఆల్ ది ధర్మాస్ హావ్ బీన్ పర్ఫార్మ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది బాడీ.
0: ఐదు కర్మేంద్రియములు,
1: ఫైవ్ కర్మేంద్రియ,
0: ఐదు జ్ఞానేంద్రియములు,
1: ఫైవ్ జ్ఞానేంద్రియ,
0: ఐదు ప్రాణములు,
1: ఫైవ్ ప్రాణాస్ లైవ్ బ్రెత్,
0: ఐదు కోశములు,
1: ఫైవ్ కోశాశీక
0: జీవి. దీనికి తీర్చి 21 తత్వములతో కూడినటువంటిది మన దేహం.
1: అవర్ బాడీ దట్ మే కన్సిస్ట్ ఆఫ్ 21 ప్రిన్సిపల్స్.
0: దీనికి మనోబుద్ధి చిత్త అహంకారములు కూడా నాలుగు చేరుతున్నాయి.
1: ఫర్ దిస్ వెన్ యూ యాడ్ మైండ్, ఇంటెలిజెన్స్, హార్ట్ అండ్ ఈగో ఇట్ బికమ్స్.
0: కనుక మాయ 25 మర్మములు అన్నాడు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ దేర్ ఆర్ 25 ఐటమ్స్ విచ్
0: కనుకని మాయలోని పుట్టి మాయలోనే పెరిగి మాయ నిరుంగరు మందమతుడు.
1: ఫూలిష్ వన్స్ బీయింగ్ బోర్న్ ఇన్ ఇల్యూజన్, దే గ్రో ఇన్ ఇల్యూజన్ బట్ స్టిల్ దే డు నాట్ నో వాట్ ఇల్యూజన్ ఈస్.
0: బ్రతుకులన్నీ మాయ.
1: ఆల్ ద లైఫ్ ఈజ్ ఇల్యూజన్.
0: భవబంధములు మాయ.
1: ఆల్ ది అటాచ్మెంట్స్ ఈజ్ ఇల్యూజన్.
0: సంసారం అది మాయ.
1: ఫ్యామిలీ లైఫ్ ఈజ్ ఇల్యూజన్.
0: చావు మాయ.
1: డెత్ ఈజ్ ఇల్యూజన్.
0: మాయ బ్రతుకుకింత మాయలో పడనేలా
1: వై ఫాల్ ఇన్ ఇల్యూజన్ ఫర్ దిస్ పర్టికులర్ లైఫ్ విచ్ ఇస్ ఇట్స్.
0: మనం చూస్తున్నవి అన్ని తలచునవి సర్వం కూడా మాయగానే ఉంటున్నాయి.
1: ఆల్ దట్ యు సీ అండ్ ఆల్ దట్ యు థింక్ ఇస్ ఫుల్ ఆఫ్
0: ఇల్యూజన్. ఒక్క క్షణంలో ఉండినటువంటి స్థానం మరొక క్షణంలో లేదు.
1: థింగ్స్ విచ్ యు గెట్ ఇన్ వన్ సెకండ్ యు డోంట్ ఒబ్టైన్.
0: కారే రాజులు రాజ్యమున్ కలువరే గర్వోన్నతిని పొందరి వారేరి. ఎంతమంది చక్రవర్తులు, ఎంతమంది రాజులు, ఎంతమంది ఉంటున్నారు, కానీ కాలం లోపల సర్వం కూడా నువ్వు చక్రంలో కదిలిపోతున్నాయి.
1: There were so many people, so many kings, emperors who were very proud of their own accomplishment. Where are they now? They are all rolled into this wheel of time.
0: Dinamulu, nelalu, samvatsaramulu, yugamulu, sarvam kudunu maaripothunnayi.
1: Days, months, years and eons and yugas, all these are merged into the time.
0: Kanuka kaalam oka pravaham.
1: therefore time may be compared to a continuous
0: kala pravahamulo sarva padarthamulu sarva vyaktulu sarva vishayamulu kuda nu kottukoni poyetuntivi.
1: In this flow of time all the persons, all the things and all the items, everything is washed off.
0: Kottukoni poyetunti vastu maraku kottukoni poye vastunu kaapattaniki e maatramu saadhyam kaadu.
1: A thing which is washed away cannot become a support for another thing which is being washed away.
0: Evarini evaru kaapadagalaru?
1: Who can say whom?
0: సర్వరక్షకుడైనటువంటి దైవమే సర్వులను కాపాడేటువంటి.
1: The one who can take care of all the people and that is the Lord. He alone can protect.
0: అతనే ఈ కాల ప్రవాహమునకు గట్టు.
1: He is the only bank for this flow of time.
0: ఇదే జీవితానికి గుట్టు.
1: This is the secret of life.
0: ఈ గుట్టును గుర్తించినటువంటి వాడే వ్యక్తి.
1: That is a real person who recognizes this secret.
0: కనుకనే మనము దైవత్వాన్ని విస్మరించక జగత్తును విశ్వసించక మానవత్వం లోపల మన దివ్యత్వాన్ని అనుభవించాలి.
1: వితౌట్ బిలీవింగ్ ద వరల్డ్, వితౌట్ గివింగ్ అప్ ద లార్డ్, రికగ్నైజింగ్ ది రియల్ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమానిటీ, వీ హావ్ టు ఎంజాయ్ అవర్ లైఫ్.
0: జగత్తును నమ్మకూడదు ఒక్కటి.
1: వీ షుడ్ నాట్ బిలీవ్ ద వరల్డ్, దిస్ ది ఫస్ట్ థింగ్.
0: మృత్యువుకు భయపడకూడదు.
1: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డెత్.
0: దైవాన్ని వదలకూడదు.
1: వీ షుడ్ నాట్ గివ్ అప్ లార్డ్.
0: ఇవి మూడే మన జీవితానికి ప్రమాణం.
1: దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్.
0: ఈ విధమైనటువంటి దీనిని భక్తి యోగము అన్ని విధములైనటువంటి ఆధారములతో బోధిస్తూ వచ్చింది.
1: విత్ ఆల్ ద ప్రూఫ్స్ అండ్ విత్ ఆల్ ద ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్స్ ది భక్తి యోగ హ్యాస్ టాట్.
0: భక్తి యోగములో భక్తునికి ఉండవలసినటువంటి లక్షణములు 64 లక్షణములుగా నిరూపించింది.
1: ఇన్ దిస్ భక్తి యోగ ది క్వాలిటీస్ అండ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ ఆర్ 64.
0: 64 లక్షణములు కూడా వ్యక్తికి కలగవాలంటే ఇది అసాధ్యం.
1: It is impossible for any single individual to have all these 64 attributes.
0: ee okka lakshanam aina kodanu manamu aacharanalo pettite ante chaalu.
1: If we can practice one of the 64, it is sufficient.
0: Bhagavantuni vishwasanni gaadhamga vishwasinchali.
1: One should have firm faith in the Lord.
0: ఈ యొక్క దృఢ నిశ్చయముతో నీవు భగవంతుని విశ్వసిస్తే ఇంతకంటే ఇంక నీవు చేయనక్కర్లేదు.
1: ఇఫ్ యూ కెన్ హ్యావ్ సచ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్ యూ నీడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ మోర్.
0: మ్యాచ్ బాక్స్ లోపల 50 మ్యాచ్ స్టిక్స్ ఉంటాయి.
1: ఇన్ ఎ స్మాల్ మ్యాచ్ బాక్స్ దేర్ బి 50 మ్యాచ్ స్టిక్స్.
0: కానీ మనకు అగ్ని కావాలంటే ఒక్క మ్యాచ్ స్టిక్ ని తీసి కావాల్సినంత అగ్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు.
1: ఇఫ్ యూ వాంట్ ఫైర్ యూ కెన్ జస్ట్ స్ట్రైక్ వన్ మ్యాచ్ స్టిక్ అండ్ గెట్ ఎనీ అమౌంట్ దట్ యూ వాంట్.
0: మనం 50 మ్యాచ్ స్టిక్స్ కూడా గీయనక్కర్లేదు.
1: వీ నీడ్ నాట్ స్ట్రైక్ ఆల్ ది 50 మ్యాచ్ స్టిక్స్.
0: అదే రీతిగానే 64 యొక్క గుణముల లోపల ఏ ఒక్క గుణమైనా కూడా మనము ఆచరణలో పెడితే అంతే చాలు.
1: ఇన్ ది సేమ్ వే అవుట్ ఆఫ్ 64 అట్రిబ్యూట్స్ ఈవెన్ వన్ సింగిల్ అట్రిబ్యూట్ కుడ్ బి ప్రాక్టీస్డ్.
0: ఇది ప్రధానమైన గుణము ప్రేమ.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ ఈస్ లవ్.
0: కనుకనే ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
1: దేర్ఫోర్ లవ్ ఈస్ గాడ్ అండ్ గాడ్ ఈస్ లవ్.
0: లివ్ ఇన్ లవ్,
1: లివ్ ఇన్ లవ్.
0: కనుక ఈ దైవత్వం లోపల మనం జీవించినామంటే సర్వం కూడా నువ్వు దైవమే చూసుకుంటాడు.
1: ఇఫ్ యూ కెన్ లివ్ ఇన్ డివినిటీ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: ఇది భక్తి మాం మే ప్రియో నరహ. ఈ విధమైనటువంటి భక్తిలో నీవుంటే నీవు నాకు ప్రియుడవుతావు అన్నాడు.
1: దిస్ ఈస్ వాట్ ఈస్ మెంట్ బై భక్తిమాన్ మే ప్రియో నరహ. ఇఫ్ యూ హావ్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ యువర్ డియర్ టు మీ.
0: అనగా కేవలము ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, భజనలు చేయటము ఇంత మాత్రమే కాదు.
1: Bhakti does not refer to the ritualistic formalities like worshipping and doing bhajan and doing
0: lopala nalugu vidhamulainatundi bhakti untundali.
1: In devotion there are 4 types.
0: Arthi, artharthi, jignasi, gnani.
1: Arthi, artharthi, jignasi and gnani, these are the 4.
0: Ee samanyamga aatulanaga kashtamulu, dukkhamulu, vicharamulu sambhavinchina samayalo bhagavantunni prarthinchatam.
1: Ordinarily, Arthi refers to the one who prays to the Lord when he is having difficulties, problems and some trials and tribulations.
0: ఇంటిలో పశువుకో శిశువుకో కొంచెం ఏమైనా ఆరోగ్యం చెడిపోతే అప్పుడు తిరిగి భగవంతుని ప్రార్థిస్తుంటాం.
1: ఇఫ్ చైల్డ్ అట్ హోమ్ ఆర్ ఎన్ ఎనిమల్ ఇన్ ది హౌస్ ఇఫ్ ఇట్ ఈస్
0: ఆంధ్రలో అధికంగా ఉపయోగిస్తుంటుంటారు సంకటం వస్తే వెంకటరమణ అని. ఏనాడు మనకు కష్టం కలిగితే అప్పుడు వెంకటరమణ వెంకటరమణ అని ప్రార్థిస్తుంటాం.
1: ఇన్ దట్ పర్టికులర్ వే ఇన్ ఆంధ్ర ఆల్సో దర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ విచ్ సేస్ దట్ వెన్ వీఆర్ ఇన్ డిఫికల్టీస్ వీ థింక్ ఆఫ్ ద లార్డ్.
0: కష్టకాలములో, బాధల కాలములో, నష్టములు సంభవించిన సమయంలో భగవంతుని చింతించి ఏదో వారు ఉపశాంతిని పొందడానికి ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనలు జరుపుతుంటారు.
1: డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ట్రిబులేషన్స్ డౌట్స్ అండ్ సచ్ ప్రాబ్లమ్స్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ అండ్ ప్రేయింగ్ టు ద లార్డ్ దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ డివోషన్.
0: ఇలాంటి దీనిని ఆర్థభక్తి అని చెప్పారు.
1: దిస్ పర్టికులర్ డివోషన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఆర్థ డివోషన్.
0: ఆర్థభక్తి అనగా ఏమి? ధనం కావాలి, అధికారం కావాలి, ఇంకా అనేక విధమైనటువంటి సుఖ సంతోషములు అనుభవించాలి.
1: అర్థార్థి రెఫర్స్ టు సీకింగ్ మనీ, సీకింగ్ పొజిషన్, సీకింగ్ పవర్.
0: ఇల్లు కావాలి, భూములు కావాలి, నగలు కావాలి, ఈ విధమైనటువంటి యొక్క ధనంతో సంబంధించినటువంటి వాటిని అంతా కోరుతుంటారు.
1: సీకింగ్ వేరియస్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ మనీ లైక్ హౌసెస్, ప్రాపర్టీ, యానిమల్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
0: ఈ విధమైనటువంటి ఐశ్వర్యము, ఈ విధమైనటువంటి ధనమును, ఈ విధమైన సంపదను ఆశిస్తుంటారు.
1: సచ్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ, వెల్ అండ్ మనీ వుడ్ బి సాట్ ఆఫ్టర్ బై అన్ అర్థార్థి.
0: శీలమే సదాచారం.
1: క్యారెక్టర్ ఇస్ గుడ్ బిహేవియర్ అండ్ దట్ ఇస్ లైఫ్.
0: జ్ఞానమే ఐశ్వర్యము.
1: విజ్డమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెల్త్.
0: సదాచారమే మన సంపద.
1: గుడ్ బిహేవియర్ ఈస్ అవర్ ప్రాపర్టీ.
0: ఇవి నిజమైనటువంటి ధనము, ఐశ్వర్యము, సంపద.
1: దిస్ ఈస్ అవర్ వెల్త్, ప్రాపర్టీ అండ్ అవర్ పొసెషన్.
0: కానీ అంతర్భావంతో దీని అర్థమును గుర్తించుకోలేక బాహ్య సంబంధమైనటువంటి ఒక వస్తు వాహనాదుల కోసమే మనము పరుగులెత్తుతుంటాం.
1: We are hankering after the worldly gross objects, not realizing the subtle meaning and subtle sense what they stand for.
0: ఇది అర్థార్థి అన్నారు.
1: This is అర్థార్థి.
0: ఇంకా జిజ్ఞాస.
1: The third one is జిజ్ఞాస.
0: జిజ్ఞాస అనగా ఏమిటి? దైవం తెలుసుకోవాలి, దైవం అంటే ఎక్కడుంటాడు, ఏ విధంగా అతన్ని పొందడానికి మార్గము అని ఈ తత్వజ్ఞాన సమాచారం అంతా కూడా విచారణ చేస్తుంటాడు.
1: Jignasi refers to enquiring into the principles of spirituality. Where is God? Who is God? Where is he? How to obtain him?
0: Tattvajnanam. Tattvam jnanam. Tatt anaga adi. Tvam anaga nenu. Atani emiti, nenu emiti, atani emiti, nenu ekkada nunchi vacharu. Nenu anaga emiti. Idi gamyam emiti. Aneetundi ninnu vicharinchukotame idi jignasa.
1: Tattvajnanam refers to understanding who I am, who is he, and what is our relationship. How to reach him and such inquiry.
0: Mottamota mai neevaru anetundi dani vicharinchali.
1: In the first place we'll have to find out
0: ee jagattu ekkada nunchi vachindi.
1: Who am I and from where did this world come?
0: Naaku gamyam ekkada?
1: What is my goal?
0: Ivi moodu kudunu chaala pradhanamainatuvi.
1: These are three important factors.
0: ఈ విషయమే తాను అనేక మంది పెద్దలను దర్శించి, స్పర్శించి, సంభాషించి, వారి ప్రబోధనలు శ్రవణం చేసి, వారి గురువుల ద్వారా లేక శాస్త్రము ద్వారా దీనిని కొంతవరకు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: జిజ్ఞాసు ట్రైస్ టు అండర్స్టాండ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ బై ఐదర్ లిజనింగ్ టు గ్రేట్ పీపుల్, అప్రోచింగ్ గ్రేట్ పీపుల్, సర్వింగ్ ది నోర్స్, ఆర్ బై స్టడీంగ్ స్క్రిప్చర్స్.
0: ఇది కేవలం జ్ఞాతం.
1: దిస్ రెఫర్స్ టు ది ఎర్లియర్ ఆస్పెక్ట్.
0: వినటం మాత్రమే.
1: దిస్ ఇస్ ఓన్లీ లిజనింగ్.
0: ద్రష్టు, తిరిగి దాన్ని చూడాలి.
1: ద నెక్స్ట్ స్టెప్ ఈస్ హీ హాస్ టు సీ ఇట్.
0: ప్రవేశం, దీన్ని చేర్చుకోవాలి.
1: దెన్ హీ హాస్ టు అబ్జార్బ్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: అదే విధంగానే ఈ యొక్క జిజ్ఞాసుడైన తర్వాత జ్ఞానం, అది ప్రవేశం.
1: ఆఫ్టర్ ది స్టేజ్ ఆఫ్ జిజ్ఞాసు దెన్ ది నెక్స్ట్ స్టేజ్ జ్ఞానం.
0: ద జ్ఞానం అనగా ఏమిటి? లౌకిక జ్ఞానమా?
1: వాట్ డస్ జ్ఞానం రెఫర్ టు? ఈజ్ ఇట్ సెక్యులర్ నాలెడ్జ్?
0: ఇది సరి అయినటువంటి జ్ఞానం కాదు.
1: దిస్ ఇస్ నాట్ కరెక్ట్.
0: ఇది భౌతిక జ్ఞానం.
1: దిస్ ఓన్లీ ఫిజికల్.
0: పదార్థ జ్ఞానం.
1: దిస్ ఇస్ నాలెడ్జ్ ఆఫ్ ద
0: కానీ జ్ఞానం అనగా పరార్థ జ్ఞానమే నిజమైన జ్ఞానం.
1: A transcendental knowledge is true knowledge.
0: అది ఏ జ్ఞానం అనగా ఏమిటి? అద్వైత దర్శనం జ్ఞానం.
1: రియల్ జ్ఞానం రెఫర్స్ టు ఎక్స్పీరియన్సింగ్ ఆఫ్ వన్నెస్ అండ్ యూనిటీ.
0: సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం. ఆ సుఖమే నిజమైన జ్ఞానం.
1: Experiencing everything externally is sorrow. Everything
0: పదార్థ జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకుంటే పదార్థం వల్ల దాని యొక్క ప్రతిధ్వనిని కాని, దాని ప్రతిఫలమును కాని, దాని యొక్క ప్రతిబింబాన్ని కాని అనుభవించవలసి వస్తుంది.
1: If you base your experience on the base of the worldly knowledge, you will have to just enjoy and experience the reflection and the reaction of it.
0: ఇది పదార్థ జ్ఞానం.
1: Eating this particular roast, this is the knowledge of
0: నేను ఈ యొక్క డోసుకు కొట్టాను గట్టిగా.
1: ఐ హావ్ హిట్ దిస్ రోస్ట్ వెరీ హార్డ్.
0: కానీ నేను ఈ బల్లను గట్టిగా కొట్టినాను అని చాలా ధైర్యంగా చెప్తున్నా. కానీ నేనెంత గట్టిగా ఈ బల్లను కొట్టానో బల్ల కూడా నన్ను అంత గట్టిగా కొట్టింది.
1: I say with a sense of pride that I have hit this particular table, but that has equally hit me back.
0: Etla ante nenu kottanu anukuntunna manta puttindi adi kuda nannu kottintene kada naaku manta puttindi.
1: I have hit hard and I get pain, and because I think that it has been hurt, but I have been also hurt by that.
0: కనుక నీ పదార్థ జ్ఞానము రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తో కూడి ఉంటుంటాది.
1: ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ ది వర్డ్ దేర్ ఇస్ రీసౌండ్ రియాక్షన్ అండ్ రిఫ్లెక్షన్, దీస్ ఆర్ ఇన్హెరిటెడ్.
0: పరార్థ జ్ఞానమునకు నో రియాక్షన్, నో రిఫ్లెక్షన్, నో రీసౌండ్.
1: ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ ది ట్రాన్సెండెంటల్ దేర్ ఇస్ నో రియాక్షన్, నో రిఫ్లెక్షన్ అండ్ నో రీసౌండ్.
0: ఇది ఏ నిజమైనటువంటి జ్ఞానం? సెకండ్ అనేటువంటిది లేదు. ఏకం ఏవా అద్వితీయం.
1: దిస్ ఈస్ ట్రూ నాలెడ్జ్. There is nothing like second. There is only one.
0: Rendavudi okati unte kada dani valla oka bhayamo dani valla aanandamo dani pondalani ichchanu edo okati kalugutundi.
1: Only when there is a second entity, there will be a desire to have it, there will be a fear, and such other feelings are likely to come.
0: Rendavude ledu gnanamlo.
1: In the real knowledge there is nothing like a second.
0: Kaani danini wisdom ani cheppochunu, kaani gnanam anukodadu.
1: That may be described as wisdom and not as knowledge.
0: Aa wisdom tattvam lopala nu deaf and dumb ayipothavu.
1: In that extreme, that fine principle of wisdom, you will be really
0: edi neevu vinalevu edi neevu chudalevu sarvamlo leenamayipunnam.
1: You will not be able to see anything, you will not be able to hear anything, and you enjoy supreme bliss and silence.
0: Shashita anandam,
1: that is permanent bliss.
0: Idi bodhinchetvantide oka nijamaina daivattam.
1: Divinity is that which teaches this.
0: Kanukani indulo భక్తి మార్గంలో నాలుగు విధములుగా ఉండేటువంటి దానిని ఒక చిన్నగా కథగా చెప్పి నా యొక్క ప్రసంగం ముగిస్తాను.
1: గివింగ్ ఏ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ డివోషన్, ఐ విల్ బ్రింగ్ ది డిస్కోర్స్ టు ఏ క్లోజ్.
0: ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ ఎ వెల్తీ మ్యాన్.
0: ఆ శ్రీమంతునకు నలుగురు భార్యలు ఉండేటువంటి వాడు.
1: హీ హ్యాడ్ ఫోర్ వైఫ్స్.
0: ఇతనికి ఏదో ఒక కార్య నిమిత్తమై తాను పరదేశమునకు వెళ్ళాడు.
1: ఆన్ సమ్ ఇంపార్టెంట్ టాస్క్ హీ హాడ్ టు గో అబ్రాడ్.
0: ఆ పరదేశంలో కొంతకాలం నివసించాడు.
1: హీ స్పెండ్ ఏ ఫ్యూ మంత్స్ ఇన్ అనదర్ కంట్రీ.
0: తాను తిరిగి స్వదేశానికి వచ్చే పూర్వము నలుగురు భార్యలకు జెటెస్ రాశాడు.
1: బిఫోర్ హీ కేమ్ బ్యాక్ టు హిస్ నేటివ్ ల్యాండ్ హీ రోట్ లెటర్స్ టు ఆల్ ద ఫోర్ వైఫ్స్.
0: అందులో పెద్ద భార్యకు ఒక లెటర్ రాశాడు, చిన్న భార్యకు, మూడో భార్యకు, నాలుగో. ఏం రాశాడు? నేను నెక్స్ట్ వీక్ లో నేను వస్తున్నాను, మీకు ఎవరెవరికి ఏమేమి కావాలి మీరు ఒక పట్టీ రాసి పంపించండి, ఇక్కడ నుంచి నేను అన్ని తీసుకుని వస్తాను అన్నాడు.
1: ఇన్ ది లెటర్స్ విచ్ రోట్ టు ఆల్ ద ఫోర్ వైఫ్స్ హీ మెన్షన్ దట్ హీ వుడ్ బి గోయింగ్ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీక్, అండ్ వాట్ ఎవర్ దే వాంట్ ఫ్రమ్ దట్ పర్టికులర్ కంట్రీ, ఇఫ్ దే కెన్ సెండ్ ఎ లిస్ట్ ఆఫ్ దెమ్, హీ వుడ్ బి గెటింగ్ ఆల్ దోస్ థింగ్స్.
0: నాలుగో భార్య, చిన్న భార్య, ఆమెకు చాలా ఆశలు ఎక్కువ.
1: ద ఫోర్త్ వైఫ్,
0: చిన్న వయసు కనుక.
1: The fourth wife, she is the youngest of all the four, and as a youngster she had a lot of desires.
0: ee me rasindi em tandi meer vache samayalo aa deshamulo latest fashion ga undetunte cheeralu
1: particular
0: fashion bull nagalu anta teeskuramani.
1: All the fashion jewelry please get, she has been
0: cheering that like papam.
1: He got that letter.
0: Rendo bhare rasindi ఏమిటండి నాకు ఈ జబ్బుతో నేను బాధపడలేకపోతున్నాను, మన భారతదేశంలో ఎక్కడ కూడా చిక్కటం లేదు మందులు, ఈ యొక్క నా జబ్బుకు సంబంధించిన మందులు ఏమైనా ఉంటే మీరు పట్టుకుని రండి అని ఆమె మందులు లిస్ట్ రాసి పంపించింది.
1: ద సెకండ్ వైఫ్ వాజ్ ఎన్ అన్హెల్తీ లేడీ, అండ్ షీ జస్ట్ సెంట్ ఎ బిగ్ లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ టెలింగ్ దట్ మై హెల్త్ ఈస్ నాట్ ఆల్ రైట్, యు గెట్ ఆల్ దీస్ మెడిసిన్స్ ఫర్ ఇంప్రూవింగ్ మై హెల్త్.
0: మూడో భార్య ఆమె రాసింది, ఆమె కొంచెం ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటిది, అక్కడ ఏమైనా మహనీయులు ఎవరైనా ఉన్నారో, ఎవరైనా పెద్దలు ఏమైనా ఉంటుంటే, ఆధ్యాత్మిక గ్రంథాలు ఏమైనా ఉంటుంటే, కొన్ని ఫోటోలు ఉంటే పట్టుకుని రాండి అని ఇవి రాసింది.
1: She had certain spiritual aspirations, the third one. She had certain spiritual inclinations. She wrote that there may be some great people, some saints and servants. There may be some good books and good works. Please get them for me.
0: నాలుగో భార్య రాసింది, నాకు ఏమి వద్దండి, మీరు వస్తే క్షేమంగా నాకంతే చాలని రాసింది.
1: The first one, she wrote that, well, I don't need anything. I will be happy if you can come back safe.
0: సరే నాలుగు జవాబులకు తగినటువంటి జవాబులు. మొదటి భార్యకి కావాల్సినటువంటి నగలు చీరలు తెచ్చి మొదటి భార్యకి ఇచ్చాడు. రెండో భార్యకు తగినటువంటి యొక్క మందులంతా తెచ్చి రెండో భార్యకి ఇచ్చాడు. మూడో భార్యకు తగినటువంటి గ్రంథాలంతా తెచ్చి మూడో భార్యకి ఇచ్చాడు. నాలుగో భార్య ఇంట్లో పోయి భర్త కూర్చున్నాడు.
1: వాట్ ఎవర్ దే హడ్ రిటన్ హి బ్రాట్ దెం అండ్ టు ది ఫస్ట్ వైఫ్ హూ హడ్ ఆస్క్డ్ ఫార్ ది లేటెస్ట్ జ్యువెల్స్ హీ గేవ్ ద జ్యువెల్స్ ద సెకండ్ వైఫ్ హూ ఆస్క్డ్ ఫార్ ది మెడిసిన్స్ హీ గేవ్ సెండ్ ద మెడిసిన్స్ ద థర్డ్ వైఫ్ హూ వాంటెడ్ గ్రేట్ స్క్రిప్చర్స్ ఎట్సెట్రా హీ సెండ్ దోస్ బుక్స్ అండ్ ఫోర్త్ వైఫ్ హూ వాంటెడ్ హిమ్ టు గో హీ వెంట్ టు దట్ పర్టికులర్ హౌస్ అండ్ హీ స్టార్టెడ్ రిసైడింగ్ దేర్ స్టేట్ దేర్.
0: అప్పుడు ఈ ముగ్గురు భార్య యొక్క చుప్పనాతి బుద్ధి బయలుదేరింది. ఏమిట్రా ఇంతకాలం అంతా కూడా భర్త మన దగ్గర లేకుండా పోయి వచ్చింది వస్తాను ఆమె ఇంటికే పోయి కూర్చున్నాడే అని వీళ్ళందరికీ కొంచెం కష్టం కలిగి ముగ్గురు పోయి అతన్ని అడిగారు ఎందుకు మా ఇంటికి రావటం లేదని.
1: దీస్ త్రీ అదర్ వైఫ్స్ దే వర్ జెలస్ ఆఫ్ హర్ ది ఫోర్త్ వన్ యాజ్ హీ వెంట్ అండ్ జస్ట్ సెటిల్డ్ దేర్ and they said that what is this after a long time he is coming instead of coming to our house he has gone there let us go and ask him why he has done
0: kudu bhartha cheppadu neevu korindi nagalu cheeralu neevu korindanta kudanu mandulu maaku eevi korindanta grandhalu kaani eevi korindi nanne korindi కనుక ఎవరు ఏ విధంగా కోరుతారో వారికి నేను అనుగ్రహిస్తాను. సకలైశ్వర్య సంపన్నుడే ఈశ్వరుడు అతనే శ్రీమంతుడు.
1: హస్బెండ్ రిప్లై well one asked for the latest jewels I have got them
0: atana ikkalokam nunchi paralokamulo untunnadu
1: the second asked for medicines I have given medicine the third asked for the books I have given the books and the fourth one wanted me
0: akkar nunchi aarti arthati jignasi gnani ee naluguru kudanu atana satulu
1: he is the lord god himself and his four wives మేబి కంపేర్ టు ఆర్తి అర్థార్థి జిజ్ఞాసు అంటున్నారు.
0: ఎవరెవరు ఏమేమి కోరుతుంటారు వాళ్ళకు తదాస్తు తదాస్తు అని అందిస్తుంటాడు.
1: లార్డ్ సేస్ బి దట్ బి సో టు ఎనీ పర్సన్ హూమ్ సో
0: ఎవరు నీవే తప్పని తప్పరం మెరుగాని ఎవరు తన్నే కావాలని కోరుతుంటారో వారి దగ్గర వారి హృదయంలో తానే వచ్చి కూర్చుంటాడు.
1: హూఎవర్ ఆస్క్స్ ఫర్ లార్డ్ హిమ్సెల్ఫ్ హీస్ ప్రిపేర్డ్ టు రిసైడ్ ఇన్ దేర్ హార్ట్.
0: కనుక మనము దేన్ని కోరితే భగవంతుడు దానిని అనుగ్రహిస్తాడు.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ వీ ఆస్క్ గాడ్ విల్ గివ్ దట్.
0: అతని కల్పవృక్షం
1: He is wishful willing tree
0: atana kamadhenu
1: he is
0: arthudu prarthinchavachu arthati prarthinchavachu gnani prarthinchavachu jignasi prarthinchavachu
1: arthi may be praying artharthi may be praying jignasi may be praying gnani may be praying
0: bhagavantudu sarvantariyamiga untunnadu
1: god is omniscient
0: sarvatra untunnadu
1: he is everywhere
0: ee jagatte oka pedda kalpavruchamu
1: this world itself may compare to a wishful tree
0: ee kalpavruchamulo ekkada evaru ye vidhanga korthe vaadini anugrahistuntadu
1: He will be satisfying all the people whatever their wants be.
0: కాని ఇది కల్పవృక్షం అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు మానవుడు.
1: Man has not been able to recognize the fact that this is కల్పవృక్ష itself.
0: ఒక బాటసారి ప్రయాణమై వెళ్తూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు.
1: A traveler was just traveling and he wanted to take rest under a tree.
0: ఈ ఎండలో చాలా అలసిపోయి నడిచి వచ్చాడు.
1: He was tired walking in the hot sun.
0: ఆ చెట్టు నీడ చాలా చల్లగా ఉంటుండాలి.
1: The shade of the tree was giving him a lot of
0: kuchunnadu kontha vishranti teeskunnadu ayyo challak neeru unte enta haayiga untundunu ikkada lekapayine ani anukunnadu kaani tachchane oka marachemu challati neelu kinda vachindi.
1: He rested for a while then he wanted to have a cup of cool water and he just said how nice it would be if I can get a cup of water. A tumbler of water came
0: marachemu
1: a small vessel of water came there.
0: అది కల్పవృక్షము అతనికి తెలియదు పాపం.
1: దట్ ఈస్ ఎ విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ అండర్ విచ్ హి వాస్ టేకింగ్ దిస్ హి డిడ్ నాట్ నో దట్.
0: నీళ్లు తీసుకున్నాడు ఆహా చల్లగా చాలా దాహం తీరింది అన్నాడు. ఒక పరుపు పిల్లోనే ఉంటే నేను పండుకొని కొంచెం విశ్రాంతి తీసుకుని పోయి ఉండొచ్చు కదా అన్నాడు. ఒక పరుపు పిల్లో వచ్చి చేసింది.
1: ఆఫ్టర్ టేకింగ్ ది వాటర్ హి గాట్ ఎ సెకండ్ డిజైర్ ఎ థాట్ హౌ నైస్ ఇట్ వుడ్ బి ఇఫ్ ఐ కెన్ హావ్ ఎ పిల్లో అండ్ ఎ బెడ్ ఇట్ వుడ్ బి వెరీ నైస్ ఐ కెన్ జస్ట్ రిలాక్స్ అండ్
0: అది దైవ సృష్టితో వచ్చినటువంటిది కాబట్టి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అది ఎవరిన డెండ్ల పెట్టుకుంటే చాలా అధికంగా ఉంటుంది మంచి కంఫర్ట్ గా ఉంది.
1: హీ గాట్ ఎ బెడ్ అండ్ ఎ పిల్లో విచ్ వాస్ గివెన్ బై లార్డ్ హిమ్సెల్ఫ్ అండ్ దేర్ వర్ వెరీ కంఫర్టబుల్.
0: నేను ఇలాంటి పరుపును ఇలాంటి పిల్లలు దిండును నేను ఎప్పుడు చూడలేదు నిజంగా నా భార్యనే ఉంటే ఇది చూచి ఎంత కుళ్ళి ఉండిరో అన్నాడు. భార్య వచ్చి దిగింది.
1: After getting the bed and the pillow, he just said, how nice and unique and fine this particular bed and pillow. In such a circumstance, how nice it would be if I can have my wife.
0: Tachana me athiniki bhayam yerpadindi. Even aa bharyana leka dayyama anukunnadu.
1: His wife came and as soon as he saw, he got a little fright in his own mind and he wondered whether it was his wife or some devil.
0: ఒక్కటమే దయ్యంగా మారిపోయింది.
1: ద మూమెంట్ దట్ థాట్ ఫ్లాష్ ఇన్ హిస్ మైండ్ షీ బికేమ్ ఎ డెమన్.
0: ఓ ఇది తింటుందో ఏమో అన్నట్టు తినేసేసి.
1: Then he got a doubt whether that is going to swallow him. And
0: anaga emiti kalpavrutchamu krinda untundi manam elanti talampulu talaste alanti phalithalu manaku jarugutuntai.
1: The meaning and the moral of this particular thing is that when we are under a wishful willing tree, whatever thoughts we get them.
0: Kanuka jagattanta oka pedda kalpavrutchamu.
1: The entire world may be compared to a wishful tree.
0: Manam manchi bhavalu talaste manchine manaku ఫలితం వస్తుంది.
1: If you have got good thoughts, the results will be
0: good. కనుకని చెడ్డ తలంపులు మీరు తలంచకూడదు అని చెప్పటం.
1: Therefore, it is said that you should not have bad feelings and bad thoughts.
0: Be good, do good, and see good. This is the way to God.
1: It is said, be good, do good, and see good. This is the way to God.
0: కారణం ఏమిటనగా, ఈ జగత్తంతా దైవం యొక్క సృష్టి, దైవం యొక్క సంకల్పంతో కూడినటువంటిది.
1: The reason is the entire world is creation of God and it is full of his will.
0: మనలో చెడ్డ తలంపులు వస్తే చెడ్డ ఫలితాలే మనకు వస్తాయి.
1: If we have bad thoughts, we get bad results.
0: కనుక మనం చెడ్డ తలంపులు రాకుండా దాన్ని ఇంద్రియ నిగ్రహం, దీనిని మనం నిగ్రహం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should not have bad thoughts. We should have complete control of our senses.
0: కనుకని యువకులైనటువంటి వారు కాని వృద్ధులు కాని ఏ వయసు ఉన్నటువంటి వారైనా కూడా మంచి భావం అభివృద్ధి పరచుకోవాలి.
1: బీ ఇట్ యూత్ ఆర్ ఓల్డ్ పీపుల్,
0: మంచి పనులు చేయాలి.
1: గుడ్ థాట్స్ అండ్
0: మంచిగా బ్రతకాలి.
1: We should live a good life.
0: ఇదే మానవత్వానికి సరైనటువంటి అర్థం.
1: దిస్ ఇస్ ది రియల్ మీనింగ్ ఆఫ్ హ్యూమానిటీ.
0: నరా,
1: ది వర్డ్ నరా
0: అనగా నాశనము కావటము కాదు, నాశనము కానటువంటిది ఏమి రా అనేటువంటి అర్థమునకు.
1: ఇట్ స్టాండ్స్ ఫార్ దట్ విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు డిస్ట్రాయ్, యు షుడ్ కమ్ బ్యాక్ టు మీ.
0: రా అనగా నాశనం.
1: రా రెఫర్స్ టు డిస్ట్రక్షన్.
0: నరా అనగా నాశనము కానటువంటి వాడు.
1: నరా మీన్స్ ద వన్ హూ ఇస్ నాట్ గోయింగ్ టు బి రూయిన్డ్.
0: అమృత పుత్రుడు.
1: హీఈస్ ది సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.
0: కనుకని ఉపనిషత్తుల నీకుడు సున్వంత విషయ అమృతస్య పుత్ర, నీవు అమృతపుత్రుడు కాని అమృతపుత్రుడు కాదు అని చెప్పిన గట్టిగా బోధించింది.
1: దేర్ఫోర్ ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ ఇన్ ఎ అన్మిస్టేకబుల్ వే దట్ యు ఆర్ ది చైల్డ్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ, యు ఆర్ నాట్ ది చైల్డ్ ఆఫ్
0: హింది. కాదు మా నా వా, మూడు అక్షరంతో కూడినటువంటి వాడు వీడు.
1: అనదర్ అపలేషన్ ఇస్ మా నా వా యూజ్ ఫార్ డిస్క్రైబింగ్ మ్యాన్.
0: మా అనగా అజ్ఞానము.
1: మా రెఫర్స్ టు ఇగ్నోరెన్స్.
0: నా అనగా లేకుండా.
1: నా రెఫర్స్ టు
0: అనగా వర్తించటం.
1: వా రెఫర్స్ టు బిహేవింగ్.
0: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అని.
1: ఇట్ మీన్స్ ద వన్ హూ బిహేవ్స్ వితౌట్ హ్యావింగ్ ఇగ్నోరెన్స్.
0: కానీ ఈనాడు అంతా అజ్ఞానంతోనే మనం వర్తిస్తున్నాం.
1: బట్ టుడే వీఆర్ ఆల్ బిహేవింగ్ ఫుల్ ఆఫ్.
0: ఈ మానవ అనేటువంటి దానికి సరైనటువంటి యొక్క విలువ కూడా లేకుండా చేసుకుంటున్నాం.
1: వీఆర్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ వాల్యూ ఫర్ ద వరల్డ్ మానవ.
0: కనుక ఈ అజ్ఞానం మనం దూరం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు మేక్ డిస్టెన్స్ దిస్ ఇగ్నోరెన్స్.
0: Death is sweeter than the blindness of ignorance annaru.
1: It is said death is sweeter than the blindness of ignorance.
0: Manayoka ajnanam dooram cheskolante gnanam manaku labhinchali.
1: You have to make ignorance a distant factor, then you should acquire wisdom.
0: Ikkadi povalante velthur raavali.
1: If you want to drive away darkness, get light.
0: Ajnanam povalante gnanam kalagali.
1: If you want to drive away ignorance, you have to just get
0: gnanam kalagalante anugraham raavali. జ్ఞానం కలగాలంటే అనుగ్రహం కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ విజ్డమ్, యూ షుడ్ ఎర్న్ గ్రేస్.
0: అప్పుడే మనం అజ్ఞానం అనే గ్రహం దూరం అయిపోతుంది.
1: వన్స్ యూ ఎర్న్ గ్రేస్, ది ఇగ్నోరెన్స్ విల్ గో అవే.
0: త్యాగరాజు చెప్పాడు.
1: త్యాగరాజు హస్ సెడ్,
0: రామ అనుగ్రహం అనేటువంటిది ఒక్కటుంటే నాకు ఈ గ్రహములు నన్ను ఏమి చేయగలవన్నాడు.
1: హి హస్ సెడ్, రామ ఇఫ్ ఓన్లీ ఐ హ్యావ్ యువర్ గ్రేస్, వాట్ కెన్ దిస్ ప్లానెట్స్ డూ టు మీ.
0: మానవుని యొక్క జీవితము కామక్రోధ లోపమోహమదాచల్యంతో ఆధారపడినటువంటిది కాదు.
1: మ్యాన్స్ లైఫ్ ఈజ్ నాట్ బేస్డ్ అపాన్ ది సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్, ది లాస్ట్ డిజైర్ యాంగర్.
0: కానీ అనుగ్రహం పైన ఆధారపడినటువంటి.
1: ఇట్ ఈస్ ఎంటైర్లీ బేస్డ్ అపాన్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్.
0: కనుక ఈ అనుగ్రహానికై మనం పాటుపడి తగినటువంటి మానవత్వాన్ని సార్థకంగా గావించుకునేటువంటి నిజతత్వంలో మనము కొంత జగత్తుకు ఆదర్శప్రాయాన్ని అందించాలి.
1: Therefore, we'll have to just understand this particular thing and aspire to earn the grace of God and set an example to the world.
0: Satatam daiva chintanam.
1: Always thinking of the Lord.
0: Sarvada sarvakaryeshu sarvatra hari chintanam.
1: Always, all places and every time thinking of Hari.
0: Nasti nasti mahabhaga kalikala samam yugam. స్మరణా చింతనాదేవ ప్రాప్తవతి పరమాంగతి అని. ఈ కలియుగం లోపల నామస్మరణకు మించినటువంటిది లేదు.
1: ఇన్ ది ఏజ్ ఆఫ్ కలి దెర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ the reputation of the name of the Lord.
2: భజన బినా సుఖ

Don't be like me.

0: What is the one quality that can never be taken away by others from us? What is it that never diminishes even when we give it in abundance? Let's now get the answers to these questions in today's discourse. A divine discourse delivered by Bhagavan Baba on 19th February 2004 in Prashanti Nilayam during the Sivaratri celebrations.
1: శృణ్వంతమిష్ అమృతస్య పుత్ర నచికేత, నీవెక్కడి నుంచి వచ్చావు? దాని మూల స్థానాన్ని గుర్తించు అని యముడు ప్రశ్నించాడు. బాడీ ఈజ్ ఏ వాటర్ బబుల్, మైండ్ ఈజ్ ఏ కేవలం అస్థిరమైనటువంటిది, చంచలమైనటువంటిది. కానీ నీవు ఈ రెండింటిని విసర్జించి ముఖ్యమైన మూలాధారమైన సత్యాన్ని గుర్తించు అని చెప్పాడు.
2: ద టీచింగ్ ఆఫ్ యమ టు నచికేత ఇస్ దిస్, దట్ బాడీ ఈజ్ జస్ట్ ఎ వాటర్ బబుల్, మైండ్ ఈజ్ వేవరింగ్ అండ్ అన్స్టడీ. నచికేత, అండర్స్టాండ్ ది వెరీ సోర్స్ ఆఫ్ యువర్ లైఫ్, ది వెరీ ఆరిజిన్ ఆఫ్ యువర్ లైఫ్, అండ్ లీడ్ యువర్ లైఫ్ in full awareness.
1: Maudi gulkidi chandra markanda kalatoda bedidaru gumpedu jadalatoda jadallo brahminchu chadareti jigutoda dambaina pala netrambutoda maudi gulkidi chandra markanda kalatoda bedidaru gumpedu jadalatoda jadallo brahminchu chadareti jigutoda dambaina pala netrambutoda maudi gulkidi chandra markanda kalatoda జగత్తునే మరిపించేటువంటి యొక్క కళలతో నిండి ఉంటుండది. అట్టి ఈశ్వరత్వాన్ని నీవు గుర్తించడానికి నువ్వు ప్రయత్నించవద్దు, అది నీవే ఉన్నావు.
2: విత్ ది ఎఫల్జెంట్ మూన్ ఇన్ ది హెయిర్, విత్ మెనీ హెయిర్ లాక్స్, విత్ ది గ్యాంజెస్ ఫ్లోయింగ్ ఇన్ దీస్ హెయిర్ లాక్స్, విత్ ఎ ప్రామినెంట్ ఐ ఇన్ ద ఫోర్ హెడ్, విత్ స్నేక్ స్కిన్ అరౌండ్ హిస్ వేస్ట్, విత్ యాష్ ఆల్ ఓవర్ హిస్ బాడీ, with a large vermilion mark. Do not try to understand its significance. Know full well that you are the divine.
1: Vidyarthulara,
2: students,
1: vidyarthiniulara,
2: boys and girls,
1: priyamaina bhaktulara,
2: and devotees,
1: Shivaratri yokka mooladhara tattvamunu gurtinchali.
2: You have to understand the inner significance of Shivaratri.
1: Bhautikamaina, naitikamaina, అస్థిరమైన అశాశ్వతమైన క్షణభంగురమైనటువంటి దేహములతో నిండినటువంటి యొక్క ప్రపంచమే నీవు కాదు.
2: యు ఆర్ డెఫినెట్లీ నాట్ ద వరల్డ్ విచ్ ఇస్ ఫ్లిటింగ్, మొమెంటరీ, ఎఫిమరల్, ట్రాన్సిటరీ అండ్ టెంపరీ.
1: నీవు చూడవలసినటువంటిది చర్మచక్షువులతో కాదు, జ్ఞానచక్షువులతో చూడాలి.
2: యు హ్యావ్ టు వాచ్ with the eye of wisdom and not with the physical naked eye.
1: Pachapachi mrugadulu krimikeeti gadulu kudanu charmachachulato jagattu anta chustune unnavi.
2: The birds and beasts and insects, all creatures watch the world with the physical naked eye.
1: Ide vadani neevu kuda charmachachulato chuchina neevu krimikichinavali neevu animalu maaripothavu gaani నీవు అతీతమైనటువంటి ఆత్మతత్వం కాదు.
2: ఇఫ్ యూ ఆల్సో బిగిన్ టు వాచ్ థింగ్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఫిజికల్ నేకెడ్ ఐ, యూ విల్ బి రిడ్యూసింగ్ యువర్ సెల్ఫ్ టు మైన్యూట్ క్రీచర్స్ లైక్ ఇన్సెక్ట్స్ అండ్ యూ ఆర్ నో ట్రూ హ్యూమన్ అట్ ఆల్.
1: ఈ చర్మచక్షువులకు అతీతమైనటువంటి యొక్క దృశ్యాన్ని నీవు గుర్తించాలి.
2: యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ బియాండ్ ద బాడీ.
1: మానసిక సమైనటువంటి నేత్రములు మనస్సు కూడాను శాశ్వతం కాదు.
2: సో లాంగ్ ద ఫియర్ లాస్ ద మైండ్ ఈజ్ నాట్ పర్మనెంట్.
1: ఈ రెండింటికి అతీతమైనటువంటి జ్ఞాన చక్షువుతో నీవు చూడాలి.
2: యూ హ్యావ్ టు వాచ్ థింగ్స్ విత్ ది ఐ ఆఫ్ విజ్డమ్ విచ్ ట్రాన్సెండ్స్ దీస్ టూ.
1: దేహము నీటి బుడగల వలె పెరుగుతుంది.
2: ద బాడీ గ్రోస్ లైక్ వాటర్ బబుల్.
1: పచ్చిపచ్చి మృగాదుల వలె పెరుగుతుంది.
2: It grows like the birds and beasts and animals.
1: కట్టకడపడికి పశుపక్షి మృగాదుల వలె క్షీణిస్తుంది.
2: Ultimately body also vanishes. లైక్ ఎనీ అదర్ అనిమల్స్.
1: పుట్టి పెరిగి క్షీణించేటువంటి యొక్క దృశ్యములు నీవు ఎప్పుడు కాదు.
2: యు ఆర్ నాట్ ది అపారెంట్ సీన్ విచ్ ఇన్వాల్వ్స్ బర్త్ గ్రోత్ అండ్ డెత్.
1: పుట్టినది గిట్టినది నశించినది ఒకటి ఉన్నది, దాన్నే గుర్తించమని చెప్పాడు.
2: యు రికగ్నైజ్ దట్ విచ్ ఇస్ బర్త్లెస్, విచ్ ఇస్ డెత్లెస్, నెదర్ ద బిగినింగ్ నార్ ద ఎండ్.
1: అది ఆత్మతత్వము.
2: That is the nature of the true self.
1: ఈ ఆత్మ అంటే ఏమిటి అని కొంతవరకు ప్రశ్నించవచ్చు.
2: You may ask a question, what this ఆత్మా is.
1: ఆత్మకు అరూపము, అనంతము, అస్తమీయము.
2: This ఆత్మ is formless. It is infinite.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
2: It is pure, unsullied, immortal, blemishless and permanent.
1: కనుక ఆత్మతత్వం ఎక్కడ ఉన్నదేంటి? ప్రతి వ్యక్తి ఎందు కూడాను, ప్రతి జీవి ఎందు కూడాను ఉంటున్నది.
2: దట్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ అండ్ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్.
1: అది చైతన్య శక్తి.
2: దట్ ఈస్ చైతన్య శక్తి అవేర్నెస్.
1: అట్టి చైతన్య శక్తిని నీవు గుర్తించినప్పుడే నీవు సార్థకం అవుతావు.
2: When once you understand this chaitanya shakti, the consciousness, then you will be powerful.
1: మిగిలిన ప్రశ్నలన్నీ కూడాను అనర్థమైనటువంటివి.
2: In fact, all the rest are useless.
1: తండ్రి ప్రశ్న, ప్రజల యొక్క దీని, లోక సంబంధమైనటువంటి విషయములు ఇవన్నీ కూడా నీవు అడుగుతున్నావు. ఇది కేవలము అడగరాని విషయములు ఇవన్నీ.
2: In fact, you have been asking questions relating to your near, dear and the world.
1: దేనిని తెలుసుకున్నా, సర్వము తెలుసుకున్న వాడవుతావో దాని యొక్క తత్వాన్ని నీవు గుర్తించు.
2: నో దాట్ ఇఫ్ దాట్ ఈస్ నోన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి అండర్స్టూడ్. ట్రై టు కాంప్రిహెండ్ ఇట్.
1: ఆత్మను తెలుసుకుంటే ఇవన్నీ కూడా నీవు తెలుసుకోనక్కర్లేదు.
2: ఇఫ్ ది నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఈస్ నోన్, యూ డోంట్ హ్యావ్ టు నో ది రెస్ట్.
1: కనుక నీవు ఆత్మతత్వాన్ని గుర్తించమని చెప్పాడు.
2: సో హీ సెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో ద సెల్ఫ్ ఆత్మ.
1: పుట్టి పెరిగి క్షీణించేటువంటిది దేహము.
2: It is the body that is born, that grows and ends.
1: Chaavu puttukollenatti shashvathundu aadi madhyantarahitudu anadevaadu taanu chaavaka puttaka champabadaka sarvamunu sachiyayundu aatma vibudu.
2: This eternal witness atma has no beginning, has no end. It can neither be killed nor would ever kill. It remains as an eternal witness.
1: అట్టి ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకుంటే నీవు అన్ని చూసిన వాడవుతావు.
2: ఇఫ్ యు నో దిస్ ఆత్మ, యుల్ బి నోయింగ్ ద రెస్ట్.
1: చూడండి, బల్బుల్లో ఎక్కడ చూసినా గానీ ఒక్కొక్క దీపం వెలుగుతూ ఉండాలి.
2: యు ఫైండ్ బల్బ్స్ హియర్ ఇల్యూమినింగ్.
1: కానీ బల్బులు వేరువేరుగా ఉంటున్నది గానీ కరెంటు ఒక్కటే.
2: యు సీ ద మెనీ బల్బ్స్ హియర్ బట్ ద కరెంట్ బీయింగ్ వన్.
1: ఈ కరెంటుకు మూలాధారం ఏమిటి?
2: వాట్ ఇస్ ద బేసిస్ ఫౌండేషన్?
1: అది దివ్యమైన శక్తి.
2: That is the divine power.
1: అది వైర్ ద్వారా వెళ్లి,
2: ఇట్ ఫ్లోస్ త్రూ ద వైర్.
1: మనసు ద్వారా బల్బుగా నిలిచి,
2: అండ్ ఇట్ స్టాండ్స్ దేర్ ఇన్ ద బల్బ్ ఆఫ్ ద మైండ్.
1: ప్రకాశంగా వెలుగుతూ ఉంటుంది అది.
2: అండ్ షైన్స్ ఫోర్త్ హిస్ లైట్.
1: కనుక ఈ అన్ని వెలిగించేటువంటిది, తరిగించేటువంటిది, తిరిగించేటువంటిది సర్వం కూడా ఆత్మతత్వమే.
2: Therefore that brightens, that illumines, that revolves is the nature of Atma only.
1: దీన్ని నేను ఎప్పుడప్పుడు చెప్తున్నాను, సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ అని.
2: భగవాన్ రిఫర్స్ టు దెమ్ యాజ్ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ.
1: సత్యం అనేది కరెంట్.
2: ట్రూత్ ఈజ్ కరెంట్.
1: ధర్మము అనేటువంటి వైర్.
2: ధర్మ ఈజ్ ద వైర్.
1: శాంతి అనేది బల్బు.
2: పీస్ ఈజ్ ద బల్బ్.
1: ప్రకాశము అనేటువంటిది ఆత్మ.
2: దిస్ వెరీ లైట్ ఈజ్ ఆత్మ.
1: ఈ ప్రకాశం అనేటువంటిది, ఈ ఆత్మతత్వము దేని ద్వారా వచ్చింది?
2: How do you get this light? Through what?
1: Balbu dwara.
2: You get the light out of the
1: bulb. Ee balbe dehamu.
2: This very bulb is our body.
1: Ee balbu ku ekkada nunchi vastundadi current?
2: Where from the current receives?
1: Dehamu ane wire nunchi vastundadi.
2: The current is received through the wire of the body.
1: Kanukane dharmamu ane wire nunchi.
2: Out of the wire of dharma.
1: Satyam anetundi current.
2: The current of truth.
1: ధర్మము అనేటువంటి బల్బులో చేరి,
2: యాజ్ ఇట్ గెట్స్ ఇన్ టు ద బల్బ్ ఆఫ్ ద ధర్మ,
1: శాంతి, ప్రేమ అనేటువంటి ప్రకాశాన్ని ప్రకాశిస్తుండాలి.
2: షెడ్స్ ది లైట్ ఆఫ్ పీస్ అండ్ లవ్.
1: కనుక ఈ ఆత్మానందం కనుక్కోవాలంటే మొట్టమొదట సత్యధర్మాన్ని తీసుకోవాలి.
2: టు నో ద బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్ వన్ షుడ్ అండర్స్టాండ్ సత్య అండ్ ధర్మ.
1: కనుక మన ప్రాచీన సాంప్రదాయంలో భారతీయ సంస్కృతి ఏమిటంటే సత్యం వద, ధర్మం చెర.
2: Therefore, the ancient culture of Bharat emphasizes on these two principles, speaking truth and following righteous conduct.
1: Satyam vada.
2: Speak truth.
1: Satyam nivu cheppu.
2: Speak truth always.
1: Kani inadu satyam vada. Vadistunnaru satyanni.
2: But today we kill truth.
1: Dharmam chara.
2: Follow righteousness.
1: Dharmamunu cherasallo petti beegu vestunnaru.
2: But dharma is in chara, under arrest.
1: Idi kaadu manaku.
2: This is not thing we are supposed to do.
1: Satyamunu palakali.
2: We have to tell truth.
1: Dharmamunu nadchukovali.
2: We have to follow righteousness.
1: Oka vaipuna nadipinchadamu, oka vaipuna prakashinchadamu, ee rendinti endukudanu ekattam unnadi.
2: There should be perfect harmony between what is said and the way one conducts one's own self.
1: Kanuka nachiketa.
2: Nachiketa.
1: Ee panchabhautikamaina dehamunu neevu visarinchadu.
2: And do not go by this body which is temporary.
1: ఏ దేహమునైనప్పటికి నీవు కనాటికి నీటి విడగానే పగిలిపోయేటువంటిది.
2: Any body will necessarily must come to an end.
1: నేడు కాకపోయినా రేపైనా కూడా ఇది అశాశ్వతమే.
2: Come whatever may, this day or tomorrow, the body is temporary.
1: కానీ సత్యనిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మతత్వం నీవు తెలుసుకో.
2: Know that which is eternal, which is permanent.
1: దాన్ని చూచేటువంటి నేత్రములు చర్మ చచ్చువులు కాదు.
2: And it's not the physical eye that visualizes.
1: జ్ఞాననేత్రములు.
2: It is the wisdom eye that helps you to see.
1: కానీ ఆ జ్ఞానం అనేటువంటిది ఎట్టిది?
2: What is this wisdom? జ్ఞాన.
1: ఏకత్వం జ్ఞానం.
2: That oneness is జ్ఞాన.
1: కనుక మూడు గుణములు ఉన్నటువంటిది ఈ యొక్క శాస్త్రమైన నేత్రం కాదు.
2: Therefore the eye that carries with it the three attributes is not the truth.
1: కనుక ఏకంగా ఉండినటువంటిది అదే ఆత్మతత్వం.
2: That which is one is ఆత్మా.
1: కనుక అట్టి ఆత్మతత్వాన్ని గుర్తించు.
2: నో ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ.
1: దాన్ని చూచుటకు ఈ జన్మ చిచ్చుకుని పనికిరావు.
2: ద ఫిజికల్ ఐ విల్ నాట్ హెల్ప్ యూ టు సీ.
1: జ్ఞాననేత్రమే నీకు అత్యంత అవసరమైనటువంటిది.
2: ద విజ్డమ్ ఐ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
1: జ్ఞానం జ్ఞానం జ్ఞానం. ఎట్టి జ్ఞానము?
2: వాట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్?
1: భౌతిక జ్ఞానమా?
2: వరల్డ్లీ నాలెడ్జ్.
1: లౌకిక జ్ఞానమా?
2: ఫిజికల్.
1: వస్తు జ్ఞానమా?
2: సెక్యులర్.
1: ప్రకృతి జ్ఞానమా?
2: టెక్స్చువల్.
1: కాదు కాదు.
2: నో.
1: రూపనామరహితమైనటువంటి యొక్క ఆత్మ జ్ఞానమే.
2: సో ట్రూ విజ్డమ్ ఇస్ దాట్ విచ్ ఇస్ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్.
1: కనుక దానిని నీవు సాధించమని చెప్పాడు.
2: అక్వైర్ దట్ నాలెడ్జ్ విచ్ ఇస్ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్.
1: దాన్ని సాధించవలనందే.
2: టు అటైన్ దాట్.
1: ఈ సాధనలంతా పనికిరావు.
2: The spiritual practices that you adopt are not
1: necessary. ఏదో పిచ్చివారైపోయి మీరంతా కూడా స్పిరిచువల్ సాధనాన్ని కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని జ్ఞానాన్ని విచేస్తున్నారు.
2: ఇన్ ద నేమ్ ఆఫ్ సాధన ఆఫ్ ద స్పిరిచువల్ ప్రాక్టీస్ యూ క్లోజ్ యువర్ ఐస్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ అండ్ కాల్ ఇట్ ద సాధన.
1: కానీ ఈ భౌతికమైనటువంటి అన్ని కూడా భౌతికములి.
2: All these physical practices after all are worldly.
1: అన్నింటి యందు ప్రేమతత్వమైనటువంటిది దానిని ముఖ్యాధారంగా తీసుకోవాలి.
2: Consider the principle of love as most important factor.
1: కనుక దేహం పంచభౌతికము.
2: Body has got the sense.
1: దేహం కూడా తప్పదెప్పుడు.
2: It is bound to fall somewhere.
1: దేహి నిరామయుండు.
2: But the indweller is permanent.
1: కణితింపక దేహికి చావు పుట్టుకల మోహ నిబంధనలు ముద్రలు లేవు.
2: The self has no beginning, no birth nor the end, neither the liberation nor bondage.
1: కనుక అట్టి నేత్రములే మనం ఈనాడు ధరించాలి.
2: That wisdom eye, we must have it today.
1: అది ఎక్కడ ఉన్నాయి? బజార్లో కొనుక్కునేటువంటి కాదు.
2: The wisdom eye is not to be bought.
1: మన యందే ఉన్నటువంటి ఈ చర్మ చచ్చువును మనం కొంతవరకు బంధన చేసి జ్ఞాన చచ్చువును మనం విచారించి దాని ద్వారా ఈ యొక్క దివ్యతత్వాన్ని మనం గుర్తించాలి.
2: We have to close the physical external eye, turn inward, open the wisdom eye and proceed. It is bound to fall somewhere.
1: దేహి నిరామయుండు.
2: But the indweller is permanent.
1: కణితింపక దేహికి చావు పుట్టుకల మోహ నిబంధనలు ముద్రలు లేవు.
2: The self has no beginning, no birth, no

0: ముంచెచ్చన్లు దీనికి చేరుకొని దాన్ని అడ్డు చేస్తూ ఉన్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సెన్సువల్ ప్లెజర్ అండ్ ఆల్ అదర్ డిస్క్రిమినేషన్ డిస్క్రిషన్ స్టాండర్డ్స్ ఆబ్స్టకల్స్
0: సాధనని కూర్చొని ఏదో ఒకటి కన్నులు మూసుకొని భగవంతుని తెలుస్తున్నాము.
1: We just think of God in the name of sadhana, closing our eyes.
0: ఇవన్నీ కూడాను చంచలమైనటువంటివి.
1: All this is not permanent.
0: అనిత్యమైనటువంటివి.
1: That is temporary.
0: అసత్యమైనటువంటివి.
1: Untrue.
0: అప్రియమైనటువంటివి.
1: Which is not acceptable.
0: ఈనాడు మనం ఎందుకు దీన్ని ధరించాలి?
1: Why should you follow these things which are
0: సత్యనిత్యమైనటువంటి యొక్క ఆకారము మన యందే ఉంటున్నది.
1: In fact, the fundamental truth is present within us.
0: మన యందు ఉన్నటువంటి సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలంటే ఒక క్షణం కూడా చాలదు.
1: To know that, experience that eternal, permanent truth within us, a moment is enough.
0: నేను చెప్తుంటాను, బాడీకి కలిగేటువంటి యొక్క భద్రత అంతని కూడాను కేవలం అనిత్యమైనటువంటివి.
1: All that relates to body is temporary.
0: సత్యాన్ని గుర్తించుకుంటే ఈ సత్యం ఒక క్షణంలో మనకు తెలుస్తుంది.
1: This truth can be known in a moment of time.
0: దాన్ని మనం దూరం చేసుకుని సత్యమునకు అతీతమైనటువంటి తత్వం మనం గుర్తించాలి పొందుతుంది.
1: Therefore we should go behind these physical facts and know the truth which is transcendental.
0: దేహాభిమానమును క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
1: We have to reduce the body attachment slowly.
0: ఆత్మాభిమానమును అభివృద్ధి పరచుకోవాలి.
1: We should be attached to the self more and more.
0: ఈ ఆత్మాభిమానమును అతీతించుకుంటే తందులో అనేది తత్వము చక్కగా గుర్తింపడానికి వీలవుతుంది.
1: When once you are attached to the self, you can understand its nature in its depth.
0: ఈ దేహము నాది అనుకుంటున్నాం.
1: You consider this body as yours.
0: ఎంతవరకు నీది అనుకుంటున్నావు?
1: How long?
0: ఈ దేహంలో ఉచ్ఛ్వాస నిశ్వాసం జరిగేంత వరకు ఇది నాది అనుకుంటున్నావు?
1: So long there is breathing process, you claim this body as your own.
0: అవి రెండు నిలిపివేస్తే ఏది నీది?
1: When once breathing stops,
0: ఒక్క క్షణం లోపల మనము ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం స్తంభింపజేస్తే ఏది మనకు తెలియదు.
1: The moment you just control your breath, you will not come to know anything.
0: Ante idi em vidhanga cheptundadi bolustunnadi so hum so hum ani bolustunnadi.
1: The breathing process teaches the lesson of so hum.
0: Ee so ante ganam teeskovatam.
1: So is inhalation.
0: హమ్ వదలటము.
1: హమ్ ఇస్ ఎక్సలేషన్.
0: కాబట్టి తీసుకోవటమే ఒక లైఫ్.
1: బ్రీతింగ్ ఇన్ ఇస్
0: వదలటమే ఒక మరణము.
1: బ్రీతింగ్ అవుట్ ప్రాసెస్.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండు కూడాను జనన మరణాల కింద చేరినటువంటివి.
1: ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఇన్వాల్వ్స్ ద టూ.
0: రెండు లేకుండా మనం చేసుకోవాలంటే ఒక క్షణం కూడా చాలదు.
1: టు బి ఫ్రీ ఫ్రమ్ దీస్ టూ ఎ మోమెంట్ ఇస్ ఎనఫ్.
0: అదే విధంగా నేను చేసి మీకు చూపిస్తున్నాను.
1: భగవాన్ డస్ ఇట్ అండ్ డెమోన్స్ట్రేట్స్ టు ఎవ్రీబడీ.
0: ఈ దేహమునకు ఎన్నో బాధలు కలుగుతున్నాయి.
1: ద బాడీ హాస్ గట్ సో మచ్ ఆఫ్ సఫరింగ్.
0: ఎన్నో విధములు కష్ట నష్టములు మీకు అందరికీ జరిగినట్టుగానే ఈ బాడీ కూడా జరుగుతూనే ఉంటుంటది.
1: దిస్ బాడీ ఆల్సో సఫర్స్ లైక్ ఎనీ అదర్ బాడీ.
0: కానీ నేను దానిని లెక్క చేయను.
1: బట్ భగవాన్ డజంట్ కేర్ ఎనీ ఆఫ్ దీ.
0: అన్నారు స్వామి, ఇక్కడ ఎరిగటం వల్ల ఎంత బాధ ఉంటుంటుందో భరించలేనిటువంటిదిగా ఉంటుంది అని.
1: దే సెడ్ భగవాన్ యూ హ్యాడ్ ఫ్రాక్చర్ దేర్. That will be giving you excruciating pain.
0: Untadu nijame dalipai neevu drushti pettinappude neeku adi baadha kanipistundi.
1: You will suffer the pain if you think of it.
0: Idi naadi kaadu ani cheppi sthiranga neevu bujinchunte tappaga ee baadha neeku em ga gamyam chaledu.
1: When once you consider this body does not belong to you,
0: idi naa kerchief. Idi naa kerchief.
1: This is my kerchief.
0: నా కర్చీఫ్ అనుకున్నంత వరకు దీన్ని భద్రంగా తీసుకుని నిమ్మని దీని యొక్క మరణమంతా తుడుచుకోవటం, దీని మరణమంతా శుభ్రం చేసి మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
1: సో లాంగ్ ఐ ఫీల్ దట్ దిస్ కర్చీఫ్ బిలాంగ్స్ టు మీ, ఐ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: అయితే ఈ కర్చీఫ్ తగినటువంటి మరణం అంతా నాది అని నువ్వు అనుకుంటావా?
1: బట్ డూ యూ కన్సిడర్ ద డర్ట్ ఆఫ్ ది కర్చీఫ్?
0: కాదు కాదు కాదు కాదు, ఇవన్నీ నావే అని అనుకున్నవన్నీ ఒకతూరి నువ్వు పారవేస్తావు.
1: The moment all that claim that you claim to be mine, you'll throw it away.
0: ఈ విధంగా నీవు దాన్ని ఇది నాది కాదు అని అనుకుంటే తప్పక నొప్పి ఏమి ఉండదు.
1: When once you consider different from that, you do not find any pain.
0: ఈ విధమైనటువంటివి నాకు ఎన్నో జరిగినాయి.
1: Number of things that happened to Bhagavan.
0: ఇక్కడ విరిగింది, అక్కడ విరిగింది, అక్కడ విరిగింది, అన్ని వైపులా విరిగింది.
1: In fact, there's fracture at different places.
0: కానీ ఇది బాడీ.
1: But this is the body.
0: ఇదంత ఇంద్రియముల యొక్క చేరిక.
1: It's combination of senses.
0: దానికి జరిగితే గానీ అది నాది కాదు.
1: And in fact it happens the body.
0: ఆ విధంగా దానిని విసర్జించినప్పుడే నీకు శాంతి కలుగుతుంది.
1: Then once the body identification is given up, you will be peaceful.
0: ఇప్పుడు ఒక చేయి ఉంటుండాలి.
1: Here is the hand.
0: దీనికి ఏదో చీవం పోతుండాలి కొంచెం గోక్కుంటే అది

0: అప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది.
1: అండ్ వన్స్ యూ ది యాంట్ బైట్స్ యూ, యూ వాంట్ స్క్రాచ్, దేర్ బి మోర్ ఆఫ్ పెయిన్ దేర్.
0: ఇంత పెద్ద దేహానికి ఇంత చిన్న చీమ కురిస్తే నీకు ఎందుకు ఇంత బాధ?
1: ఆఫ్టర్ ఆల్ ఎ లిటిల్ పెయిన్ ఇన్ దిస్ బిగ్ బాడీ, వై షుడ్ యూ బి సో మచ్ వరీడ్?
0: ఇవన్నీ కూడా నువ్వు నాది నాది అనుకుని భ్రమణ చేతనే మనం పెంచుకుంటున్నాము.
1: This claim of mine is an illusion. That is the cause for the pain.
0: కరుగు చూచేది నేత్రం కాదు.
1: It's not the eye that sees.
0: చూచేది నేత్రం అయితే చూచినంత సత్యమే నేను ఎట్టని తెలుసుకుంటున్నావు.
1: All that you see, if it were to be truth, how do you know it?
0: చూచినంత కొంతసేపులో మార్పు కలుగుతుంది.
1: All that is seen changes.
0: విన్నటువంటిదంతా కూడా కొంతసేపులో మార్పు కలుగుతుంది.
1: All that is heard also changes.
0: విన్నటువంటిదంతా కూడా ఒకతూరి జీర్ణమైపోతుంది.
1: All that is partaken is digested.
0: విన్నది కన్నది తిన్నది అంతా కూడాను క్షణంలో భంగురమయ్యేటువంటిది.
1: All that is watched, all that is heard, all that is partaken.
0: ఈ మూడింటి ఎందుకు శాశ్వతమైనది ఒకటి కూడా లేదు.
1: None of these three is ever permanent.
0: కనుకనే ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుంటూ రావాలి.
1: You have to recognize this basic truth.
0: త్రికాలం ఎందుకు కూడా ఉన్నది ఏమిటి?
1: What is that exists in all the three periods?
0: భూత భవిష్యత్తు వర్తమాన కాలములంతా కూడా శాశ్వతంగా నిలిచినటువంటి ఏది?
1: What is that lasts in the past, present and future?
0: దీన్నన్ని సత్యంగా గుర్తించుకొని రమ్మని చెప్పిన నచికేతునికి ఎముడు చెప్పాడు.
1: It was the lesson of Yama to Nachiketa to know the truth.
0: నువ్వు పెద్ద పెద్ద శ్లోకాలతో చెప్తే నీకు అర్థం కాదు.
1: You don't understand these slokas are quoted.
0: నిత్య జీవితంలో జరిగినటువంటి అనుభవములంతా గుర్తించుకుంటే నీకు క్షణంలో సత్యం గుర్తింపచ్చు.
1: If you just understand with the use of your daily physical experience, you can comprehend.
0: In hospital తీసుకెళ్లారు.
1: Bhagavan is taken to hospital.
0: ఇక్కడంతా కూడా ఏదో చేయాలన్నారు.
1: They wanted to do something.
0: ఏమైనా చేసుకునేది నాది కాదు, ఇది బాడీ.
1: Bhagavan said, you do anything, it's not mine.
0: ఈ బాడీ ధరించినటువంటి వస్తువే.
1: Body is just an instrument.
0: ధరించినటువంటి చొక్కానే.
1: It is something like vest.
0: కాబట్టి ఏమైనా మీరు చేసుకోండి.
1: You do whatever you
0: బాడీ మీ స్వాధీనంలో ఉంటున్నది కనుకనే మీరు ఏమైనా చేసుకోండి.
1: As the body is right in front of you,
0: swadhinam.
1: And he was not bothered about it.
0: Kalka nene.
1: Bhagavan remained himself.
0: Mari chesinaru pettinaru mukkulu vesa anta chesaru. Hey, me nama ke matram badhar kalagaledu.
1: They did all that they are supposed to, but there was no pain at all.
0: Ee pain ku nene ematram longaledu.
1: Bhagavan had never any pain.
0: Deeniki ematram nenu longaledu.
1: In fact, he never expressed pain.
0: Jarugutundi potundi.
1: Things happen like that.
0: అని ఈ విధంగా అలక్ష్యం చేసినప్పుడే ఈ దేహ బాధలు అంతా కూడా తగ్గుతాయి.
1: When once he neglected the body, he didn't suffer at all.
0: ఇది నా బాడీని, నా దేహమే, నేను ఎట్లా బతికేది, నేను ఎట్లా భరించుకునేది అని ఆ విధంగా తలుచుకుంటే నీవేమాత్రమో భరించుకోలేదు.
1: With body identification, if you go on feeling, how would I suffer the pain? How can I bear it? Then you cannot suffer.
0: కనుక నేను యముడు నచికేతునికి బోధించేది ఈ చిన్న చిన్న విషయాల్లోనే బోధించాడు.
1: So the teaching of Yama to Nachiketa or the simple thing.
0: కానీ పెద్ద పెద్ద పదాలుగా వివరించి దాన్ని ఒక శ్లోకాలుగా చెప్తున్నారు.
1: But all the pompous verbosity is made in the form of శ్లోకాస్.
0: పదములు కాదు మనకు ప్రధానమైనటువంటిది.
1: ఇట్స్ నాట్ ది వర్డ్ నామినేట్లీ.
0: ఆ పదములో ఉన్నటువంటి అర్థములు మనకు అత్యవసరము.
1: ద మీనింగ్ ఆఫ్ ది టర్మ్స్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఆ అర్థాన్ని గుర్తించుకుంటే ఈ అనర్థమైనటువంటి దేహతత్వం అంతా ఏమాత్రమో భ్రమ అనేది తెలుస్తుంది.
1: వెన్ వన్స్ యూ నో అర్థ ద మీనింగ్, దెర్ బి నో అనర్థ ఆర్ డేంజర్ వాట్స్ ఎవర్.
0: కనుకనే మనము దేహాభిమానమును క్రమక్రమేణ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: Therefore we should make an effort to reduce the body attachment.
0: సాధన చేస్తున్నాం. సాధన సాధన అనగా ఏమిటి?
1: What is sadhana, spiritual practice?
0: కేవలము దేహాన్ని గురించి తెలుసుకోవటం కాదు.
1: Not the knowledge of the body.
0: దేహాన్ని గురించి విచారించడం కాదు.
1: Not the investigation.
0: దేహం పూర్తి త్యజించాలి.
1: You have to give up the body feeling.
0: మానసిక ఆనంద తత్వాన్ని గుర్తించాలి.
1: Understand the principle of the bliss.
0: ఈ ఆనందం అనేటువంటిది కేవలం ఒక ప్రేమ నుంచినే లభిస్తుంది.
1: You will get bliss out of love.
0: ఈ ప్రేమ అనేటువంటి ఒకటి ఉంటుంటే ఈ బాధలన్నీ కూడా నిర్మూలమైపోతాయి.
1: When once there is love, there is no place for any suffering or pain.
0: కనుకనే ప్రేమను పెంచుకోండి.
1: Develop love.
0: ఎదుటి వ్యక్తి నీకు చాలా ద్వేషంగా ఉన్నాడు.
1: You may hate a person that you come across.
0: ఆ ఎదుటి వ్యక్తి దేశంగా ఉన్నటువంటి వ్యక్తి నీకు ఎదురైనప్పుడు రోడ్లో నీవేమంటావు?
1: ఇఫ్ యూ ఎన్కౌంటర్ యువర్ ఎనిమీ, వాట్ యూ వుడ్ యూ సే?
0: వాడిని చూస్తా వీడు నా ద్వేషి అని తల కిందకొంచుకుంటావు.
1: యూ విల్ ట్రై టు అవాయిడ్ హిమ్ బికాస్ ఆఫ్ హేట్రెడ్ ఎనిమిటీ.
0: ఆ విధంగా చేసుకోవటం వల్ల మీ ఇరువురి ద్వేషము పెరుగుతుందే కానీ తరగదు.
1: ది ఎనిమిటీ హేట్రెడ్ వుడ్ రైజ్ బికాస్ ఆఫ్ అవాయిడింగ్.
0: ఆ ఎనిమీ నీకు వచ్చే దగ్గరకు వచ్చినప్పుడు హలో హలో హలో బ్రదర్, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ అని.
1: When enemy comes in front of you, say, hello, how are you?
0: ఆ విధంగా ప్రేమతో పలికించినప్పుడు వాడికి కూడా ప్రేమ ఉద్భవిస్తుంది.
1: When you talk to him with all the love, naturally
0: ఈ ప్రేమ ఇరువురికి లభించిన తర్వాత ఇరువురికి ద్వేషమే ఉండదు.
1: Thereafter there will be no enmity or hatred at all.
0: నీవు ఏ భావం పలుచువో ఎదుటి వ్యక్తి యొక్క భావం కూడా ఆ విధంగా వస్తుంది.
1: The way you talk and the feeling that prompts your dialogue.
0: దీన్ని వేదము యత్ భావం తద్భవతి అన్నారు.
1: So as is the feeling, so is the result.
0: కనుక మనం మనలో ఉన్నటువంటి భేదాలంతా ఎదుటి వ్యక్తి పైన ప్రతిలింపజేస్తున్నాము, కానీ మనలో ఏమాత్రము ద్వేషం పెట్టుకోకూడదు.
1: All our feelings, all our sentiments we impose on others.
0: వస్తుంది పోతుంది.
1: They come and go.
0: అంతా కూడా పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్.
1: All are like passing clouds.
0: కానీ నీకు పర్మనెంట్ క్లౌడ్ అంటే ఏమిటిది?
1: What is this permanent?
0: నీ హృదయం అనేటువంటి భూమి లోపల.
1: On the ground of heart.
0: దీంట్లో ఆత్మ అనేటువంటి ఆకాశం నందు.
1: There is a space, atma.
0: సర్వము జయిస్తుంది, సర్వము జయిస్తుంది.
1: In fact, everything lasts there. Everything would be triumphant.
0: కానీ మేఘములు దండిగా ఉండే చోటు సూర్యుడు కనిపిస్తాడు, కనిపించకుండా పోవచ్చు.
1: బికాస్ ఆఫ్ డార్క్ థిక్ క్లౌడ్స్ దేర్ యు మే సీ ద సన్ ఆర్
0: నాట్. క్లౌడ్స్ మూసుకున్నదే కానీ నీకు సూర్యుడికి ఏమాత్రం ఎడబాటు లేదు.
1: ఇట్స్ ఓన్లీ ది క్లౌడ్ దట్ కవర్స్ ద సన్. ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ లాస్ట్ బిట్వీన్ యూ అండ్ ద సన్.
0: కొంతసేపు ఓపిక పట్టుకో, ఆ క్లౌడ్ కదిలిపోతానే నీకు సూర్యుడు కనిపిస్తాడు.
1: బీ పేషెంట్ అండ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. క్లౌడ్స్ వుడ్ క్లియర్, దెన్ యూ కెన్ సీ సన్.
0: ఈ విధమైనటువంటి చిన్న చిన్న సాధనల్లో మనం సార్థకం కావాలి.
1: బై దీస్ సింపుల్ ప్రాక్టీసెస్ we should work for our redemption.
0: ప్రేమతత్వం చేత సర్వము కూడా మనం సాధించవచ్చును.
1: విత్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ ప్రేమతత్వం చేత ప్రపంచమే మనం గోలిగా చేసుకోవచ్చును.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ కుడ్ బి కట్
0: బాల్
1: లైక్ ఎ బాల్.
0: అలాంటి సత్వం లోపల నీవు దీన్ని ఎందుకు నువ్వు విచారిస్తున్నావు?
1: దెన్ వై డు యూ వరీ ఇన్ దిస్?
0: నేను తెల్లవారి సాయంకాలము ధ్యానంలో కూర్చుంటున్నానంటారు.
1: You say that you meditate from dawn to dusk.
0: నేను ధ్యానం చేస్తున్నావు.
1: What is it you meditate on?
0: ఆ ధ్యానం ఎంతవరకు నిలుస్తుండాలి నీకు?
1: How long does it?
0: క్షణమైనా కూడా నిలచడం లేదు.
1: And it's not steady even for a moment.
0: అన్ని కూడా కదిలిపోయే మేఘాలి.
1: All are unsteady.
0: కాంతి కలిగినటువంటి మేఘం తత్వం ఒక్కటే.
1: But there is only the light which is only one.
0: కనుక ఇవి ప్రపంచకు సంబంధమైనటువంటి విషయాలు నీవు ఎక్కువ ప్రవేశించవద్దు.
1: Do not think of worldly matters too much.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: ramakrishna paramhamsa bazaar lo ram ram ram ram ani chadukuntu pothunnadu.
1: He was passing by the street reciting God's name.
0: Bazaar lo nen nrityam chestu vachadu.
1: And he went on dancing along the street.
0: Kani kondaru chucharu emitra ee pichivadu ee vidhanga pothunnadu cheppani aa peddaga vachinatunte aa door nu teeskoni kotti vesaru.
1: They mistook Ramakrishna Paramhamsa as a madcap and have closed the doors hitting him.
0: కానీ అది డోర్ పోయింది అని బాధపడలేదు.
1: అండ్ వాజ్ నాట్ సారీ ఫర్ మిస్.
0: తాళాలు తీసుకున్నాడు, రెండు కొడుతూ వచ్చాడు.
1: అండ్ హి కలెక్టెడ్ ది బోత్ ది సింబల్స్ అండ్ స్టార్టెడ్ ప్లేయింగ్.
0: ఈ అసూయాపరులు ఆ తాళములు కూడా తీసుకున్నారు, ఆరవేశారు.
1: ది పీపుల్ ఆఫ్ జెలసీ టుక్ ఓవర్ ది సింబల్స్ అండ్ త్రూ దెమ్ అవుట్.
0: నాకు ఈ తాళములు ఇది భగవంతుడికి ఇష్టం లేదేమో అన్నాడు, తృప్తి పడ్డాడు.
1: అండ్ హి థాట్ దట్ హి ఇస్ నాట్ డూయింగ్ ప్రాపర్లీ.
0: నీకు తృప్తి అయినటువంటిది ఏదో అది నాకు తెలుపు, దాన్ని నేను చేయగలను, తృప్తికరమైనటువంటిది నేను ఏమాత్రం ఉంటాను అన్నాడు.
1: ఈ సెడ్ ఓ గాడ్ లెట్ మీ నో దాట్ విచ్ సాటిస్ఫైస్ యూ సో దట్ ఐ కెన్ ఫాలో.
0: దైవానికి ఇష్టం లేదు కనుక నేను తాళమును పారవేశాడు.
1: బికాస్ ఈ థాట్ దట్ గాడ్ డజంట్ అప్రీషియేట్ అండ్ ఆల్.
0: నీవు కొట్టేటువంటి యొక్క అపశృతి దోళ్ళు అంతా కూడా దైవానికి ఇష్టం లేదు, దాన్ని తీసి పారవేశాడు.
1: ఈ థాట్ పర్హాప్స్ ఓ గాడ్ ఇట్ ఈస్ నాట్ రిథ్మిక్, ద బీట్ ఇస్ నాట్ ప్రాపర్. దైవానికి
0: ఇష్టం లేనటువంటివి పోతున్నాయి.
1: పర్హాప్స్ థింగ్స్ ఆర్ గోయింగ్ బియాండ్.
0: దైవానికి ఇష్టమైనటువంటిది నేను చేస్తే నిలుస్తుంది.
1: If I do that, appreciate it, like by God, it
0: will sustain. He has
1: known the truth.
0: Tarvari, ivanni kodano prakruti vidyalanni kodano manivesadu.
1: And he has stopped all that is worldly.
0: Inka nenu em cheyali?
1: What is to be done for that?
0: Naa daggara unnadanta okkate.
1: Only one thing is with me.
0: Prema tattvam okkate undedi.
1: Only principle of love.
0: Dani neevu inkevaru evaru kuda teevadaniki veelledu.
1: But this love cannot be taken away, robbed by anybody.
0: Kanuka aa prema nenu teesukuntanu.
1: I take that love.
0: దాన్ని తీసివేసి చూస్తాం కృష్ణ.
1: ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు టేక్ అవే దిస్ లవ్ అవుట్ ఆఫ్ మీ?
0: ఎవరి చేత కాదు.
1: ఇట్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి.
0: అలాంటి ఎవరి చేత కానటువంటిది, ఎవరి చేత మునగనటువంటిది, ఎవరి చేత తెల్లపరచినది, అలాంటి దాన్ని మనం ఆశ్రయించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ వర్క్ ఫర్ దట్ విచ్ కెనాట్ బి రాబ్డ్, విచ్ కెనాట్ బి టేకెన్ అవే ఫ్రమ్ యూ.
0: దేన్నైనా కూడా మనం ఆశించి అది పోతానే మోసమైపోయిందని బాధపడకూడదు.
1: You want something, when once it is lost, you feel that you are cheated.
0: Nirgunam, niranjanam, sanatanam, niketanam, nitya suddha buddha mukta, nirmala swarupinam.
1: In fact, the truth is attributeless, the formless, pure, immortal.
0: ప్రేమని మనము ప్రధానంగా తీసుకోవాలి.
1: We have to consider love as the main one.
0: అట్టి ప్రేమను మనము ప్రధానంగా పెట్టుకుంటే ఎవ్వరు కూడా తీయడానికి వీల్లేదు.
1: Then once this love is there, nobody
0: can take it away.
1: Even God also cannot remove love out of you.
0: కాని ఒకటి ఈ కాగితం ఉంటుంది.
1: This the paper.
0: ఈ కాగితం లోపల ప్రింట్ కొట్టారు ఏదో నా పేరు.
1: And here the letters are printed.
0: ఈ ప్రింట్ కొట్టినటువంటి పేరును కాగితమును రెండింటిని వేరు చేయడానికి అవుతుందా?
1: Can you remove the name, the letters and the paper away from each other?
0: కనుకనే ఈ పేపర్ లోపల ముద్ద కొట్టినట్టుగా ఉంటుంది దైవ ప్రేమ.
1: Therefore God's love is something like imprinted
0: on the paper. Human heart is a paper paina bhagavat prema anetundi mudra vesindi.
1: Human heart is a paper which is affixed with the stamp
0: of
1: divine love.
0: Danni ee rendiki veru cheyadaniki veeru kaadu.
1: None can separate these two.
0: Evvaru kuda cheta kaadu.
1: Impossible for anybody.
0: Alanti prema tattvanni nee pulko.
1: Understand that love.
0: Adavulu endunna.
1: You may be in the
0: forest. ఆకాశంలో ఉన్నా, పట్టణంలో ఉన్నా, పల్లెలో ఉన్నా, గుట్ట మీద ఉన్నా, నట్టేటపడి ఉన్నా, ఒక్కటే అవుతుంది.
1: Maintain that balance, equal mindedness.
0: కనుకనే అట్టిదాన్ని నీవు గుర్తించు.
1: Understand that principle.
0: అట్టిదాన్ని నీవు ప్రేమించు.
1: Love that.
0: అట్టిదాన్ని నీవు చిక్కించుకో.
1: Catch hold of that principle.
0: అదే నీకు నిజమైనటువంటి సాధన.
1: That is the true spiritual practice.
0: సాధన.
1: సాధన.
0: ధనం అనేటువంటిదిగా ఉంటుంది అని చూడండి, కాదది సాధన.
1: ఇట్ ఈస్ నాట్ ధన, మియర్ వెల్త్.
0: సా అనగా సారూప్యం, సారూప్యం, సామీప్యం, సాధ్యం.
1: సా మీన్స్ ఐడెంటిటీ, నియర్నెస్, ప్రాక్సిమిటీ, మర్జర్.
0: అలాంటి సాధనను నువ్వు ఏ విధంగా తీసివేశాడు?
1: Well, how can you cultivate those sadhanas?
0: అందుకోసం అది నిజమైన సాధన.
1: That is the true sadhana.
0: సాలోక్యమే నిజమైన సాధన.
1: That identity, living in the same.
0: సాధ్యమే నిజమైన సాధన.
1: Resembling the divine.
0: సాధ్యమే నిజమైన సాధన.
1: Merger is the true practice.
0: సఖ్యమే నిజమైన సాధన.
1: The truth is the spiritual practice.
0: ఇలాంటి సారోక్య, సారూప్య, సామీప్య, సామీప్య, సారూజ్యంను నీవు దీన్ని మొట్టమొదటి తీసుకో.
1: Therefore, go by first the nearness, then identity, finally merger.
0: దాన్ని ఏమాత్రం కూడా ఎవరు భేదించలేరు.
1: None can differ so far as this practice is concerned.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Chaala mandi pillalu kodano aneka mandi peddalu rasinatundi grandhalanta chadutu chadutu chadutu pothuntaru.
1: Students go through many of the texts written by great people.
0: Ani chadinanta matram manaku labhinchetundi emi undadu.
1: By reading that book you don't get any.
0: Kani mastamlo atavanni pustakamle vachinayi.
1: But all that is in the head is right reflected in the book.
0: Ee pustakamlo atavanni tirigi nee mastamleki chechukuntunnavu.
1: And you are just taking or collecting the matter into
0: it. Mastakamlo rendu kuda nu okate aipothayi.
1: And then the head and the book will become one.
0: Kaduka ee pustakamu mastakamu rendini tejinchu.
1: Give up the head and the book as well.
0: Head lopal chesko.
1: And keep that which is most important.
0: Adi enaati kuda nu neeku maaru.
1: It will never change anything.
0: Maarpu kalagadu.
1: It can, it's not possible.
0: Kaduka divyaatma swarupulara.
1: Embodiments of divine atma.
0: Atma kuda nu elanti ante divyamaina atma.
1: The self atma is divine.
0: ఏ మాత్రము మరుపుకోబడింది.
1: And it cannot be hidden.
0: మరుపుకు రానిది.
1: You cannot forget.
0: అలాంటి ఆత్మతత్వాన్ని గుర్తించుకుంటురా.
1: Understand the principle of the self atma tattva.
0: కానీ కొంతమంది భౌతికమైన సాధన లోపల కొంచెం ఆనందం కలుగుతుంది.
1: You may have some kind of happiness out of these physical practices.
0: ఈ ఆనందం అనేటువంటిది అది భౌతికమైనటువంటి కార్యమే.
1: And this happiness is just physical.
0: కాయము పంచభౌతికము.
1: The body is of senses.
0: కాయం కూలక తప్పది ఎప్పుడు.
1: The body is bound to fall someday.
0: కాలం నిరంతరము.
1: And the time is eternal.
0: పెళ్తింపక జాగుకు గాలి బిత్తుకల్ మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: The inveller has neither beginning nor the end, the liberation of the body.
0: కాలంతో కలిగినటువంటి యొక్క సర్వమును కూడా మనం చెల్లించాలి.
1: Therefore that you get out of time must be given up.
0: ఈ కాయంతో కలిగినటువంటి కాయంతోనే పోతుంటాయి.
1: All that you get achieve out of this body will also vanish.
0: ఎంతో కాలం సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవటం వల్ల ఆ కాయం పోయినప్పుడు మనం ఎంతో బాధపడుతుంటాం.
1: Because of close association with the body we naturally feel the separation.
0: ఇది సహజమే.
1: It's quite natural.
0: కాయం పంచభౌతికం.
1: The body is of
0: కాలం కూడా తప్పది ఎప్పుడు.
1: It's bound to fall someday.
0: కాలం నిరంతకము.
1: And all the rest of
0: ఇవన్నీ కూడా పోతుంటాయి, వస్తుంటాయి.
1: All things appear and go.
0: ఇలాంటి పై వచ్చేటువంటి దాన్ని మనం శాశ్వతమని పట్టుకోకూడదు.
1: నెవర్ కన్సిడర్ దిస్ యాజ్ పర్మనెంట్ బికాజ్ ఇట్ కమ్స్ అండ్ గోస్.
0: ఏది పర్మనెంట్, ఏది శాశ్వతమో, ఏది నిత్యమో, ఏది సత్యమో, ఏది నిజమైనటువంటి గుణమో దాన్ని మనం పట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్, విచ్ ఇస్ ఇమ్మోర్టల్, విచ్ ఇస్ ఎటర్నల్.
0: అన్నింటికంటే భగవంతుని యొక్క ప్రేమ ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
1: The divine love is beyond our estimate.
0: కించిటైనదైనప్పటికీ అది అనంతంగా చేస్తుంది.
1: ఇట్ మైట్ బి ఎ ఫ్రాక్షన్ బట్ ఇట్ విల్ బి ఇన్ఫినిట్.
0: ప్రాపంచికమైనటువంటి దేహ సంబంధమైన ప్రేమలు అప్పటికప్పుడు కలుగుతుంటాయి, వెళ్తుంటాయి.
1: ద ఫిజికల్ రిలేషన్షిప్ అపియర్స్ అండ్ వానిషెస్ ఇమీడియట్లీ.
0: కనుక ఫిజికల్ రిలేషన్షిప్ వస్తుంది పోతుంది.
1: ఫిజికల్ రిలేషన్షిప్ డిసపియర్స్ కమ్స్ అండ్ గోస్.
0: కానీ ప్రేమతత్వం అనేటువంటి హృదయం నుంచి వస్తుంది.
1: బట్ ద లవ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: అది కమ్స్ అండ్ గ్రోస్.
1: బట్ ద లవ్ దట్ కమ్స్ ఆఫ్ ద హార్ట్ కమ్స్ అండ్ గ్రోస్.
0: ఆ పెరిగేటువంటి దానిని తీసుకోవాలి.
1: గో బై దిస్ ప్రిన్సిపల్.
0: ఎప్పటికీ ఇది తరగదు.
1: అండ్ ఇట్ దే నెవర్ బి డన్.
0: అట్టి నిజమైన ప్రేమతత్వాన్ని పెట్టుకోండి.
1: హ్యావ్ దిస్ లవ్ ప్రిన్సిపల్.
0: దీన్ని ఏమాత్రము కొనక్కర్లేదు.
1: You don't need to desire.
0: ఏ బజారుకు పోనక్కర్లేదు.
1: You don't need to buy.
0: ఎవరు అమ్మేటువంటి కాదు.
1: Nobody would keep it on sale.
0: అంత కేవలం దీనికి గాడ్ ఒక్కడే ప్రధానమైనటువంటిది.
1: గాడ్ ఈస్ ది హెడ్ ఆఫ్ లవ్.
0: అతని ఆఫీస్ నందే నీకు ఇవన్నీ చిక్కుతుంటాయి.
1: అండ్ ఇఫ్ యు గో టు హిమ్ యు విల్ గెట్.
0: అతని షాప్ నందే నీకు ఇవంత లభిస్తుంటాయి.
1: అండ్ యు విల్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ప్రాక్టీసెస్.
0: ఇంకొక దగ్గర లభించదు.
1: అండ్ యు డోంట్ గెట్ ఫ్రమ్ ఎనీబడీ అదర్ దెన్ గాడ్.
0: సత్యమైనటువంటి ఒక షాప్ కు మీరు మార్గం చూడండి.
1: సో గో టు ది షాప్ ఆఫ్ ట్రూత్ టు గెట్ లవ్.
0: అది చిక్కిన తర్వాత ఇంక ఏది నీకు కిట్టదు.
1: ద మూమెంట్ యు గెట్ దిస్ లవ్
0: దేనిని నీవు
1: ముట్టవు. యు డోంట్ టచ్ ఎనీ.
0: అలాంటి ప్రేమతత్వాన్ని నీవు దగ్గరగా ఉంటుండి కూడాను ఎందుకు మీరు లభించుకోకూడదు.
1: బీయింగ్ సో క్లోజ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ వై డు యూ నెగ్లెక్ట్.
0: కానీ దైవత్వం యొక్క ప్రేమ మీకు గుర్తుకు రాదు.
1: ద డివైన్ లవ్ యూ డోంట్ రిమైండ్ యువర్ సెల్ఫ్.
0: ప్రాపంచికమైనటువంటి దేహ సంబంధమైన ప్రేమ అంతా కూడాను దేహంతో ఆడుతూ పాడుతూ కూడుతూ ఉంటాయి.
1: బట్ వీ థింక్ ఆఫ్ ది బాడీ రిలేషన్షిప్.
0: అది ఏ మీకు ఆనందం అని భావిస్తుంటారు.
1: వీ కన్సిడర్ ఇట్ బ్లిస్ఫుల్.
0: అది ఎప్పటికీ ఆనందం కాదు.
1: బట్ ఈస్ నాట్ పర్మనెంట్.
0: ఏనాటికైనా శాశ్వతం కాదు.
1: ఇట్స్ నెవర్ పర్మనెంట్ ఎనీ టైం.
0: కానీ ఎప్పటికీ శాశ్వతమైనటువంటి దైవ ప్రేమని.
1: బట్ ద డివైన్ లవ్ ఇస్ పర్మనెంట్.
0: కనుక అట్టి డివైన్ లవ్ ని మీరు ప్రేమించండి.
1: సో బి ఆఫ్టర్ దిస్ డివైన్ లవ్.
0: ఆ డివైన్ లవ్ అనేటువంటిది ఒక దైవం దగ్గర తప్ప అన్యం చోట మనకు లభించదు.
1: దిస్ డివైన్ లవ్ యూ గెట్ ఓన్లీ ఫ్రమ్ గాడ్, ఫ్రమ్ నోవేర్ ఎల్స్.
0: ఈ విధంగా చెప్తూ రావటం వల్ల నచికేతుడు సర్వమును త్యజించాడు.
1: Because of this teaching, Nachiketa could renounce everything.
0: ఏ కోరికలు కూడా లేకుండా నిలుపుకున్నాడు.
1: He could be desireless.
0: ఈ కోరికలన్నీ కూడాను లభించేటువంటివి, క్షీణించేటువంటివి.
1: All those that you get by desiring will vanish.
0: కానీ క్షీణించినటువంటి ప్రేమ దైవ ప్రేమ ఒకటే.
1: That which will never diminish is divine love.
0: కనుక అట్టి divine ప్రేమను మీరు ఆశించండి, ఆరాధించండి.
1: Aspire to acquire that divine love.
0: ఎప్పటికీ ఆనందంగానే ఉంటారు మీరు.
1: యూ కెన్ బి బ్లిస్ఫుల్ వన్స్ ఫర్ ఆల్.
0: పరీక్షలో ఫెయిల్ అయిపోయినావు అనుకోండి.
1: సపోజింగ్ యూ ఫెయిల్ ఇన్ ది ఎగ్జామినేషన్.
0: అది ఏదో ప్రపంచ సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి చదువు.
1: ఇట్ ఈస్ ఎ వరల్డ్లీ సిచ్యువేషన్, ఎ వరల్డ్లీ ఈవెంట్.
0: భౌతికమైనటువంటి చదువు గిట్టుతుంది, పుట్టుతుంది.
1: యూ మే పాస్ ఆర్ ఫెయిల్.
0: కానీ దైవ ప్రేమ అనేటువంటిది పుట్టేది కాదు, గిట్టేది కాదు.
1: బట్ డివైన్ లవ్ has neither failure nor
0: chaavu puttagaleinattu shashvathamlu.
1: He is permanent without a beginning.
0: Adi madhyantra rahitudu, anadi vaadu.
1: He has no end nor beginning.
0: Taanu chaavaka puttaka champabadaka.
1: So he cannot be killed annihilated.
0: Shashvathamayindu satyamundu.
1: So truth remains as eternal principle.
0: Aa satyanni nee poojinchu.
1: Worship the truth.
0: Aa satyame nee aaradhinchu.
1: Worship adore.
0: Aa satyam eppadiki satyame.
1: The truth remains as it is.
0: Enni cherinappudiki nee satyam maatu chendadu.
1: You may join anything, the truth
0: which is changeless. ఈ సత్యాన్ని,
1: truth which is changeless,
0: ఆరాధించండి.
1: Worship and adore.
0: దండ చేరండి.
1: And be of
0: దండ చేరండి.
1: And
0: అదే శాశ్వతమైనటువంటి యొక్క ముఖ్యమైనటువంటి మోక్షము.
1: And that is the true liberation which is permanent.
0: ఏంటి liberation? మోక్షం మోక్షం మోక్షం అంటే ఏంటి మోక్షము? అది ప్రత్యేకమైనటువంటి ఎయిర్ కండిషన్ రూమా, లేకపోతే ప్రత్యేకమైనటువంటి ఒక భవనమా? కాదు కాదు.
1: What is liberation, moksha? Is that an air conditioned room or a beautiful mansion?
0: Moham kshayam kavatam mocham.
1: Moha attachment kshaya.
0: Prakritam sambandhamainatvanti yokka mohanni manam tejinchatam.
1: So giving up attachment is moksha.
0: Adi tejinchina tarvatame manaku ekkada leni vairagyam kalugutundi.
1: And when once you are detached, you will be a renunciant.
0: కనుక మీరు అది సత్యమైనటువంటి మోక్షాన్ని కోరాలంటే ప్రేమతత్వమే దీనికి
1: సరైనటువంటి.
0: మీకు తెలుసును, శంకరాచార్య వారు ప్రథమ శిష్యుడు.
1: యు నో శంకరాచార్య చీఫ్ డిసైపుల్.
0: మండన మిశ్రుడు.
1: మండన మిశ్ర.
0: ఈ మండన మిశ్రుడికి ఒక భార్య ఉంది.
1: And Mandara Mishra has a wife.
0: Aana peru Ubhaya Bharati.
1: Her name is Ubhaya Bharati.
0: Kani Shankaracharya varu vachi Mandara Mishra tho vadam chesi odipoyinadu.
1: And Mandara Mishra and Shankaracharya had argument.
0: Vaaru iruvuliki madhyana unnatundi sambandha bandhavyam enti evaru gelichiro vaaru kalichinatundi vaaniki stevu kavali.
1: Therefore the agreement is whosoever wins will have to be the master of the other person who would be a slave to the winner.
0: దీన్ని జయించేటువంటి వాడు దీనికి మిడిల్ లో ఉన్నటువంటి ఒక లాయర్ ఎవరు?
1: హూ ఇస్ ద రెఫరీ హియర్? ద లాయర్.
0: లాయర్
1: లాయర్
0: అది ఎవరికి ఎట్టుంటారంటే మండల మిశ్ర చెప్పాడు.
1: మండల మిశ్ర సార్,
0: నా వైఫ్ మన ఇద్దరికి సాక్ష్యం అండి.
1: హీ సెడ్ మై వైఫ్ విల్ బి ద జడ్జ్ ద లాయర్.
0: వైఫ్ ను జడ్జిగా పెట్టుకునేటువంటి ఇప్పుడు ఎదురు పార్టీ ఊరికే ఉంటుందా?
1: వెన్ ది వైఫ్ ఇస్ ద జడ్జ్ డూ యూ థింక్ ద ఆపోజిట్ పార్టీ విల్ కీప్ క్వైట్?
0: లేదు.
1: నో,
0: ఈయన చెప్పేటువంటి సత్యము.
1: వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఇస్
0: ట్రూ. అని ఉభయ భారతిని కూర్చోబెట్టుకున్నారు.
1: అండ్ దే మేడ్ ఉభయ భారతి
0: మండల మిశ్రుడు శంకరాచార్యులు వాదోపవాదం జరుపుతున్నారు.
1: అండ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ వర్ గోయింగ్ ఆన్.
0: అంతకంటికి ఉభయ భారతి చెప్పింది మండల మిశ్రుడు ఓడిపోయాడు అనేది.
1: ఫైనల్లీ ఉభయ భారతి ప్రొనౌన్స్ హర్ జడ్జ్మెంట్
0: భర్తని ఓడిపోయాడు అని.
1: షీ సెడ్ దట్ మై హస్బెండ్ లాస్ట్.
0: అప్పుడు ఆయన సన్యాసం తీసుకున్నాడు.
1: అండ్ దెన్ హీ రినౌన్స్ ద హోల్ థింగ్.
0: భర్త సన్యాసం తీసుకోవడం వల్ల భార్య ఏం చేసింది?
1: వాట్ డిడ్ ది వైఫ్ డూ?
0: ఆమె కూడా ఒక సన్యాసం తీసుకుంది.
1: అండ్ షీ టూ
0: నేను అర్ధాంగిని.
1: ఐఎమ్ హాఫ్ బాడీ అర్ధాంగి.
0: కనుక భర్త సన్యాసి అయినప్పుడు భార్య ఆ విధంగా ఉండకూడదు. ఆమె కూడా సన్యాసం తీసుకుంది.
1: వెన్ హస్బెండ్ ఈజ్ ఎ టోటల్ రినౌన్షియంట్ వైఫ్ ఆల్సో డిసైడెడ్ టు బి సర్వ్.
0: వాడిద్దరు కూడా ఆమె ఆశ్రమం కట్టుకుంది, ఈయన ఆశ్రమం కట్టుకున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ హ్యాడ్ దేర్ ఓన్ హెర్మిటేజెస్.
0: ఇద్దరు కూడాను గంగానదికి పోవటము, తెల్లవారి స్నానం చేసుకోవటం, ఇంటికి రావటము, ఏదో భగవత్ చింతన చేస్తుంటాం.
1: ఎవ్రీ డే దే గో నియర్ గంగెస్ అండ్ రిటర్న్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: కానీ ఒకనాడు ఉభయ భారతి ఈ యొక్క తన శిష్యురాలతో చేరి గంగానది స్నానానికి పోతుండాలి.
1: వన్ డే ఉభయ భారతి వాజ్ గోయింగ్ టు గంగెస్ అలాంగ్ విత్ హర్ అసోసియేట్.
0: ఒక మహాజ్ఞాని అనేటువంటి వాడు, దివ్య జ్ఞాని, ఆత్మజ్ఞాని, అనుభవ జ్ఞాని అనేటువంటి వాడు ఒక పెద్ద ముంత తల కింద పెట్టుకుని పండుకున్నాడు.
1: ఎ మ్యాన్ ఆఫ్ విజ్డమ్, ఎ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్, ఎ మ్యాన్ ఆఫ్ ఎక్స్పర్టిస్ వాజ్ లయింగ్ ఆన్ గ్రౌండ్ విత్ ఎ పాట్ యాజ్ ఎ పిల్లో.
0: ఈ ఉభయ భారతి తన శిష్యురాలతో వెళుతుండాలి స్నానానికి.
1: ఉభయ భారతి వాజ్ ప్రొసీడింగ్ అలాంగ్ విత్ అవర్ అసోసియేట్స్.
0: ఇతను ఎవరే అని అడిగింది.
1: అండ్ షీ ఆస్క్డ్ హూ ఇస్ హీ.
0: ఇతను మహాజ్ఞాని అని చెప్పింది ఆమె శిష్యురాలు.
1: అండ్ హర్ డిసైపుల్ సెడ్, హీ ఈజ్ ఎన్ ఎన్లైటెన్డ్ వన్.
0: జ్ఞానమా? జ్ఞానం ఒక్కటే కానీ రెండు లేవే.
1: సెడ్ విజ్డమ్, విజ్డమ్ ఇస్ ఓన్లీ వన్, నాట్
0: ఇది కేవలం భౌతిక జ్ఞానం.
1: ఇట్స్ ఓన్లీ సెక్యులర్ నాట్.
0: దీన్ని జ్ఞానం అని చెప్పకూడదు.
1: యూ కెనాట్ కాల్ ఇట్ విజ్డమ్
0: అని ఈ ఇద్దరు జవాబు చెప్పుకుంటూ వెళుతున్నారు.
1: దే వర్ కన్వర్సింగ్ విత్ ఈచ్ అదర్.
0: నిజమే జ్ఞానం అయినప్పుడు ఈ ముంత ఎందుకు తన తన కింద పెట్టుకోవాలి?
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ హీ ఈజ్ ఎన్లైటెన్డ్ వన్, వై టు వి హ్యావ్ ద పాట్ ఆఫ్ ద పిల్లో.
0: అది విన్నాడు ఆ సన్యాసి.
1: అండ్ ద రినన్షియంట్ హర్డ్ ఇట్.
0: ఆమె తిరిగి వచ్చేటప్పటికి ఆ ముంతను తీసి పారవేశాడు.
1: వైల్ షీ వాజ్ రిటర్నింగ్ హెస్ థ్రోన్ అవే ద పాట్.
0: ఇతను ఎవరే అని అడిగింది.
1: అండ్ షీ సెడ్ హూ ఇస్ హీ.
0: నిన్న ఈ ముంతను దగ్గర పెట్టుకుని ధ్యానం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి అయింది.
1: ద వెరీ సేమ్ పర్సన్ వాజ్ మెడిటేటింగ్ విత్ దిస్ పాట్.
0: మన మాటలు విన్నటువంటి వాడు అతనికి తిరిగి దాన్ని తీసివేసాడు.
1: హ్యావింగ్ హర్డ్ అవర్ వర్డ్స్,
0: ఇతను రాగతాళములతో కూడినటువంటి వాడే ఇతను.
1: Having heard our words, he has thrown away the pot.
0: మనం అనుకున్నటువంటిది విన్నాడు.
1: He heard what we said.
0: జ్ఞానం కాదని నేను చెప్పుకోవటం వల్లే అతను ముంతను తీసి పారవేశాడు.
1: Because he could understand that he is not wise enough, enlightened.
0: ఇది నిజమైన జ్ఞానం కాదు.
1: He has thrown it away.
0: ఇది నిజమైన జ్ఞానం కాదు.
1: It is not true wisdom.
0: అప్పుడు ఆ విసన్యాసి ముంతను గింతను సర్వమును పారవేసి ఆమె పాదాల పైన పడ్డాడు.
1: And then this renunciant fell at the feet of Ubhaya.
0: ఏకత్వం జ్ఞానం.
1: Wisdom is only one.
0: అనేకత్వం అజ్ఞానం.
1: Plurality, multiplicity is ignorance.
0: కనుక ఇతను అనేకత్వంగా ఉన్నాడు, జ్ఞాని కాదు.
1: As he goes by the dual nature, he is ignorant.
0: కనుక ఈ విధంగా అనేక మందికి మనోమార్పులు కలిగిస్తూ వచ్చింది ఉభయ భారతి.
1: Therefore, so many mental aberrations and changes that Ubhaya Bharati noticed.
0: కట్టగలపటికి ఉభయ భారతికే మోక్షం చిక్కింది.
1: అండ్ ఉభయ భారతి కుడ్ అటైన్ లిబరేషన్.
0: మండల మిశ్రుడికి చిక్కలేదు.
1: మండల మిశ్రి కుడ్ నాట్ అటైన్.
0: అతను ప్రాకృతమైనటువంటి భావం పైన కొంతవరకు మూలుగుతూ ఉన్నాడు.
1: బికాస్ హీ హాజ్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ వరల్డ్.
0: కనుక ఇది కాదు అన్నాడు.
1: అండ్ హీ డినైడ్ ఇట్ ఫైనలీ.
0: కట్టగలపటికి ఈ విధంగా సాధన చేస్తూ చేస్తూ భార్యనే తనకు భర్తకు గురువు అయిపోయింది.
1: ఫైనలీ వాట్ హ్యాపెండ్, ద వైఫ్ బికేమ్ ద ప్రిసెప్టర్ టు హర్ హస్బెండ్.
0: ఎవరైనా సరియే,
1: Let him anybody.
0: అజ్ఞానమునకు బోధన చేసి,
1: and in fact the one who is ignorant,
0: అజ్ఞానం దూరం చేసి,
1: one should distance from
0: ignorance. ప్రేమతోనే జ్ఞానాన్ని అభివృద్ధి పరిచేటువంటి వారు గురువు.
1: So preceptor is the one who will help you to grow in wisdom and give up ignorance, dispel ignorance.
0: అప్పటి నుంచి ఉభయ భారతి అందరికీ కూడా గురువుగా మారిపోయింది.
1: Since then Ubhay Bharati became the teacher, preceptor of all.
0: ఎందుకోసం గురువు అయిపోయింది?
1: Why?
0: ఆమె చెప్పేది చేసేది వినేది ఒకటే.
1: Because what she did, what she spoke, the way what he has been teaching happened to be one and the same.
0: Trikala jnanam jnanam.
1: In fact the wisdom is one in all the three periods.
0: Trikala jnanam anatyam.
1: The rest is temporary.
0: కనుకనే ఈ త్రిగుణంతో కూడినటువంటి మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: The worldly knowledge, secular knowledge has got the three attributes. But the spiritual knowledge, wisdom is only one.
0: ఈ విధంగా కొన్ని అనుభవజ్ఞుల చేతను ప్రభుత్వం చేతను పడేటువంటిది కాదు.
1: Therefore we are experts, experienced people cannot hand over this.
0: తన మనోనాశనమే తెలియనటువంటి గురువు.
1: The annihilation of the mind is the
0: ఒక్క దైవాన్ని తప్ప దేన్ని కూడా మనము ఏమాత్రం ఆశించకూడదు.
1: In fact, we should desire only God, none else in this world.
0: ఈ జ్ఞానం అనేటువంటి సత్యనిత్యమైనటువంటి జ్ఞానం.
1: This wisdom is truth and eternal.
0: కనుక దీనికి సంబంధ బాంధవ్యం ఏమాత్రం కలగవు.
1: In fact, you don't get any kind of intimate association or relation.
0: యమధర్మరాజు బోధించినటువంటి బోధన కంటే కూడాను తన మనోహృదయమే చాలా ప్రఖ్యాతిగాంచింది.
1: Much more than the teaching of యమధర్మరాజు, the heart of Nachiketa revealed to him certain Vedantic truths.
0: యమధర్మరాజు కూడాను జ్ఞానం బోధించింది.
1: In fact, యమధర్మరాజు also could know wisdom.
0: అట్టి మహాజ్ఞానులు లోకంలో ఎందరో ఉంటున్నారు.
1: In fact, there are many enlightened people
0: here. జగతి యందు పుణ్యపురుషులు లేకున్నా జగములెట్టువలు పగులుగాను.
1: In fact, there are no enlightened people. How do you find the universe existing with all the light?
0: ప్రపంచమంతా కూడాను వెలుగుతూ ఉంటుండేటువంటి అటువంటి జ్ఞానులు లోకంలో ఉన్నారు.
1: The whole world is brilliant and effulgent because of noble souls, the realized one.
0: కనుక జ్ఞానం అనేటువంటిది ఒకరితో లభించేటువంటి కాదు.
1: In fact, wisdom will not have any
0: ప్రేమ చేతనే ఇది లభించేటువంటిది.
1: You get wisdom because of the divine love only.
0: ఆత్మనే మనం అడగవస్తుంది.
1: In fact, we should seek from the
0: బిచ్చగాడు కూడా ఇంటికి వస్తాడు, భవతి బిచ్చాన్ దేహి అంటాడు.
1: The beggar comes to the doorsteps and asks for alms.
0: భవతి బిచ్చాన్ దేహి.
1: Please sell me food.
0: దేహి అన్నాడు.
1: దేహి, the indwella.
0: యజమానుడికి తాను కోరలేదు, దేహి దేహి నాకు బిచ్చం పెట్టు.
1: సో ది అపీల్ ఈజ్ నాట్ టు ది మాస్టర్ బట్ టు ద దేహి, ది ఇన్వెలర్ ఆఫ్ ద
0: అనగా దేహం లోపల ఉన్నటువంటిదే దేహి.
1: దేహి, ది ఇన్వెలర్ ఈజ్ ఇన్ ద దేహ, ద బాడీ.
0: దేహిని అడుగుతున్నాడు కానీ దేహాన్ని అడగటం లేదే.
1: సో ది బెగర్ ఈజ్ సీకింగ్ దేహి ఇన్వెలర్ నాట్ ద బాడీ, దేహ.
0: కనుక ఈ విధమైనటువంటి చిన్న చిన్న భావన చేదే మన జ్ఞానం అభివృద్ధి పరచుకోవచ్చు.
1: ఇన్ ది స్మాల్ సిచ్యువేషన్స్ ఆల్సో వీ కెన్ గెట్ విజ్డమ్.
0: ఈ లోకంలో మనం చదివేటువంటి చదువులు,
1: all the knowledge of this
0: ఎన్నేళ్ళు పిఏలు పాస్ అయి వచ్చి పేరుగాచిన పెద్దవారులైనా,
1: one might be scholars with all MA and BA degrees,
0: సంపద పరుల నుండి సందాన పరులైనా,
1: one may be rich enough,
0: పుణ్యకీర్తిని గన్న పుణ్యుడైనా,
1: they may be charitable,
0: ఆయురారోగ్యములు అనవర్తముండి,
1: with all the life and strength,
0: చెట్టుదమ్ము జపములు తపములు చేయొచ్చు సాధనులు సాధులైనా,
1: they may be strong ones with all the muscle strength and health,
0: సరిరాదు.
1: They may man of penance and Vedic chanting, but none can equal a devotee.
0: Even ni baita sampayinchetvanti chaduvule,
1: all that we get from the outer world,
0: aithe idi kuda manaku undavustundi.
1: Of course it's also necessary.
0: Laukika vidyalanta kuda nu laukika jeevithanni sampadistundi.
1: The secular knowledge is to carry our living.
0: Atma jnanamu atma tattvanni bodhisthundi.
1: The knowledge of the self speaks of the self, symbolizes it.
0: Kanuka itati jnanamu chaduvuti manam prayojanam ledu.
1: Therefore the physical knowledge is useless.
0: కానీ చదువులు దేహ భ్రాంతి కోసం ఉండాల్సింది.
1: It may be essential because of this body.
0: దాన్ని వదలకూడదు. అది నెగటివ్, ఇది పాజిటివ్.
1: One is the negative where spiritual knowledge is positive.
0: ఈ పాజిటివ్ గురించి సరిగా నెగటివ్ గురించి చేరినప్పుడే రెండింటి యొక్క ఏకత్వం కలుపుతుంది.
1: So positive joins the negative. There you find unification.
0: కనుక విద్యార్థులారా,
1: so students,
0: నెగటివ్ కూడా మనం విసర్జించకూడదు.
1: Don't give up the negative altogether.
0: సాధ్యమైనంత వరకు మీకు విరక్తి కలిగిన నెగటివ్ త్యజించండి, కానీ పాజిటివ్ మాత్రం విసర్జించకూడదు.
1: యు మే జస్ట్ గివ్ అప్ ద నెగటివిటీ, నెగటివ్, బట్ డోంట్ లూజ్ ది
0: పాజిటివ్. లోకిక సంబంధమైనటువంటి విద్యల్ని బోధిస్తుంది.
1: ద నెగటివిటీ స్టాండ్ ఫర్ ద వరల్డ్, ద వరల్డ్లీ నాలెడ్జ్.
0: కనుక మీరు విద్యలు కూడా ఉత్తీర్ణులు కాండి.
1: బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ ఎడ్యుకేషన్.
0: లౌకిక విద్యలు కూడా నేర్చుకోండి.
1: Acquire the worldly knowledge.
0: కాని ఉభయ భారతిగా ఉంటుండే.
1: బట్ రిమైన్ యాజ్ ఉభయ భారతి.
0: నిజమైనటువంటి జ్ఞానం ఆత్మజ్ఞానమే.
1: ద ట్రూ విజ్డమ్ ఈజ్ ఆఫ్ ది సెల్ఫ్.
0: దాన్ని పెట్టుకుని
1: విత్ దాట్
0: దీన్ని త్యజించండి.
1: గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్.
0: నేను ఈనాడు 1 గంటకు రైట్ రాత్రి 1 గంటకు ఇక్కడికి వచ్చాను.
1: భగవాన్ కేమ్ ఓవర్ హియర్ మిడ్ నైట్ అట్ 1 o'clock.
0: ఆ మిడ్ నైట్ అనేటువంటిది ఏమిటది?
1: వాట్ ఈస్ దిస్ మిడ్ నైట్ టైమ్?
0: అది బ్రహ్మముహూర్తము.
1: దాట్ ఈస్ బ్రహ్మముహూర్త.
0: అంటే ఏమి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: ఈ కైలాసం నుంచి
1: ఫ్రమ్ కైలాస
0: ఆ లింగాలంతా బయలుదేరేటువంటి కూడా బ్రహ్మముహూర్తం ఉంది.
1: ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్స్ ఆఫ్ లింగ ద బ్రహ్మముహూర్త మిడ్ నైట్.
0: కనుక మా లింగం వచ్చినటువంటి అంతా కూడాను ఆ బ్రహ్మముహూర్త టైంలోనే.
1: దెర్ఫోర్ ది లింగ ఎమర్జ్ అట్ దట్ మోమెంట్.
0: దానికి కాళ్ళు ఉండవు, కాళ్ళు ఉండవు.
1: And it doesn't
0: work. అదే అది వస్తుంది.
1: It just moves on its own.
0: అదంతే అంతే పోతుంది.
1: And it vanishes on its own.
0: కనుకనే ఆ బ్రహ్మముహూర్త సమయం లోపల అవన్నీ వచ్చినప్పుడు నేను లేచాను.
1: భగవాన్ గాట్ అప్ యాజ్ లింగ స్టార్టెడ్ ఎమర్జింగ్.
0: ఇక్కడికి వచ్చాను.
1: భగవాన్ కేమ్ హియర్.
0: చూచాను.
1: స్వామి
0: అందరూ భక్తులు విద్యార్థులు ఆనందంగా పాడుతున్నారు.
1: భగవాన్ నోటీస్డ్ డివోటీస్ అండ్ స్టూడెంట్స్ సింగింగ్.
0: కానీ ఎట్టి భక్తులు భక్తులుగా కనిపించారు?
1: But who are the real devotees?
0: Manasanandu nischalamaina manasulu pettukoni
1: the mind which is steady
0: nirmoham cheta swami swami anetunte talchukuntu kurchunetunte varu nischalamaina bhaktulu.
1: You are real devotee if you got this steady mind and totally attached to.
0: Kani andaru kurchunnaru.
1: All are seated.
0: Ee hall lo matram vela mandi kurchunnaru.
1: In this hall thousands are seated.
0: Andaru bhaktulu kaadu.
1: All are not devotees.
0: Deham kurchundi kani manasu bhagavantu vaipu maralutundadi.
1: Body is here, but the mind has not turned towards God.
0: Kalukane manosattvame nijamainatvanti bhakti.
1: Therefore that which takes your mind, the direction,
0: ekkadaina
1: kurcho devotion. You may sit anywhere.
0: Kani daivaniki sambandhaminchinatvanti vadu.
1: But understand with your mind that God is near you.
0: Akkadane daivatvamu niku praaptistundi.
1: There you will understand, experience divinity.
0: Nidra vastundi.
1: You may sleep.
0: Nidrapo.
1: Yes, sleep.
0: ఆ నిద్రలో కూడా భగవతత్వం పెట్టుకో.
1: ఈవెన్ వైల్ ఇన్ స్లీప్ యూ కెన్ ఎంజాయ్ డివినిటీ.
0: ఎరుకు మలపడకుండా జాగ్రత్త అనేది ఒక సప్రాసక్తిలో అరమలు లేకుండా ఇప్పుడు తరచుకుని జీవాత్మ చదివేది తారకం అన్నారు.
1: Therefore the true attainment, the true wisdom is lies in that oneness in all the three states of consciousness, the waking, the dream and the deep sleep.
0: ఈ విధంగా ఏ సమయంలో కూడాను దైవత్వం మాత్రం మనసులో పెట్టుకొని
1: keep in you the divine principle.
0: కాని ఆ దైవత్వం పైన ప్రేమ ఉండబట్టే కదా అలాంటి సమయంలో కూడా లేచి ఇంత దూరం వచ్చి కూర్చుంటారు.
1: బికాస్ ఆఫ్ దట్ లవ్ ఫర్ ద డివోటీస్ భగవాన్
0: ప్రేమనే లేకపోతే వాళ్ళు బెడ్రూమ్ లో వాళ్ళు పడుకుంటారు చక్కగా.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ లవ్ యూ వుడ్ యాజ్ వెల్ స్లీప్ ఎట్ హోమ్.
0: కానీ ఆ దాన్ని కూడా త్యజించి
1: అండ్ దట్ హ్యాస్ టు బి
0: వచ్చి ఓ చెట్టు కింద కూర్చొని చెట్టుకు ఆనుకొని అదే దైవత్వంగా భావించుకుంటూ ఉంటారు.
1: Therefore people come walk along, sit under the shade of a tree, lean back and then think of God.
0: Adi nijamainatvanti bhakti.
1: That is true devotion.
0: Ee anukoolamlu akkaraledu.
1: You don't need any convenience.
0: Ee aanandamu akkaraledu.
1: Not any pleasure.
0: Ee aaharamu akkaraledu.
1: No food is necessary.
0: Alanti samayam lopalle swami yokka tattvamu ekatvanga maarutundi.
1: At that time only you can know the principle of swami, that is oneness.
0: Kanuka ఎక్కడైనా మీరు పోయినప్పటికీ మీ మనసును మాత్రము మీ స్వాధీనంలో పెట్టుకోండి.
1: యూ మే గో ఎనీవేర్ హ్యావ్ టోటల్ కంట్రోల్ ఆన్ యువర్ మైండ్.
0: అది ఏ ఉభయ భారతి సర్వులకు బోధించినటువంటిది.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ఉభయ భారతి టు ఎవ్రీబడి.
0: అట్టి ఉభయ భారతి తత్వమును తప్పక మనం ఉంచుకుంటే మన గృహములంతా కూడా పవిత్రమైన మార్గంలో ఉంచవచ్చు.
1: ఇఫ్ యు పే హీ టు ది టీచింగ్ ఉభయ భారతి వీ కెన్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
0: భౌతికమైనటువంటి యొక్క దృష్టి ఉండదు, మనం మనసు మార్చకూడదు.
1: వీ షుడ్ నాట్ గో బై ద ఫిజికల్ సీన్స్ ద వరల్డ్ ఈ సినారియో.
0: ఓ

0: బహిర్ముఖమైనటువంటి శబ్దంతో నమశివాయ, హాఫ్ దీంతో ఒక నమశివాయ, శబ్దరహితంగా ఇంకొక నమశివాయ.
1: వి సే నమశివాయ విత్ ఆల్ ద సౌండ్ అండ్ వెర్బల్ ఎక్స్ప్రెషన్, బట్ దేర్ బి ఎక్స్ప్రెషన్ ఆఫ్ నమశివాయ ఈవెన్ ఇన్ స్టేట్ ఆఫ్ సైలెన్స్.
0: పెదవులతో పట్టినట్లంత కూడా ఆ నమశివాయ ప్రపంచానికి చేరిపోతుంది.
1: What that we speak out of the hell with the help of the lips would reach the whole world.
0: Tangutho parinatvanta anta kuda nu notiki maatrame cherutundi.
1: That's what you speak with your tongue will be contained within the mouth.
0: Manasutho chesinatvanti chintana sarvatra vyapinchipothundi.
1: The thinking of the mind is all pervasive.
0: Idi moodu rakamulainatvanti chintana.
1: These are three ways of expression.
0: Kanuka manasutho chesinatvanti chintana chaala nitya satyamainatvantidi.
1: That what you do with your mind is eternal.
0: ఆ విధంగా మీరు మనసుతో చేసుకుంటూ, లేకపోతే రూమ్లో 10 మంది ఎంత ఉంటారు వాళ్లకు నిద్రాభంగం కలగకూడదు, ఇంకోరికి డిస్టర్బెన్స్ కలగకూడదు, కలుక్కోకుండా నోటుతో చెప్పకుండా మనసుతోనే అనుకోండి.
1: There may be many people, your roommates there, and you should not disturb them. But you should chant, you should think of God mentally.
0: కనుక మెంటలీగా మీరు చేసుకుంటూ పోతే,
1: ఇఫ్ యూ డూ ఇట్ మెంటలీ,
0: అదే నీకు నిత్యమైనటువంటి మార్గము, చక్కగా రాజమార్గం నా బయలుదేరుతుంది.
1: That will last long. It is the royal path.
0: Bhajana bina sukh shanti nahi. Hari bhajana bina sukh shanti.

జపతాళం వినాశం యోగ నహి ప్రభు దర్శ వినా.

ఇచ్చుకొనుడు సేవా, ఇచ్చుకొనుడు సేవా, పుచ్చుకొనుడు ప్రేమ, ఇచ్చుకొనుడు సేవా, పుచ్చుకొనుడు ప్రేమ, అటుల దైవ

0: దైవతత్వమరయరండి.
1: Why should you search for God hither and thither? Is He not present in your heart? What you should give is service. What you should receive is love. This is the way how you can attain the divinity.
0: Vidyarthinara.
1: Students.
0: Vidya dadati vinayam. Anaga. విద్య యొక్క లక్ష్యము వినయమే.
1: ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ హ్యూమిలిటీ.
0: వినయ ప్రధాని విద్య.
1: అండ్ ఎడ్యుకేషన్ ఇస్ బేస్డ్ ఆన్ దిస్ హ్యూమిలిటీ.
0: వినయమనగా కేవలము చేతులు కట్టుకుని తల వంచి ఉండటం మాత్రమే కాదు.
1: హ్యూమిలిటీ డస్ నాట్ మియర్లీ మీన్ ఫోల్డింగ్ హ్యాండ్స్ అండ్ బౌయింగ్ డౌన్ యువర్ హెడ్.
0: అహంకారము మమకారరహితమైనటువంటి యొక్క చర్యలే వినయం.
1: హ్యూమిలిటీ మీన్స్ ఈగోలెస్ యాక్ట్స్ విదౌట్ ఎనీ పొజెసివ్ ఇన్స్టింక్ట్.
0: నిత్య జీవితమునందు ఈ అహంకార మమకారరహితమైనటువంటి యొక్క చర్యలందు జీవితం గడిపినప్పుడే అతను సరి అయిన విద్యావంతుడు కాగలడు.
1: We can consider anyone educated in our daily life if his acts are free from ego and possessiveness.
0: Vijjanechitinamchu virravigakaboku. Vijjanechitinamchu virravigakaboku. Telivitetalatanchu tirugaboku.
1: Don't pride yourself because of the education you acquired. Don't move about as if you are intelligent enough.
0: Tadulanniyu chadivi chalaviveekiyai magidi tannerugadu mandamatudu.
1: With all the education being so intelligent and intellectual, he does not know himself, his true nature.
0: Yanta chaduvu chadivi, yanta chaduvu chadivi, yeniti unnanu heenuni gunambu manaledu.
1: With all the education he may occupy any high position, yet a mean man will never give up his mean habits.
0: Tarachi chadu.

0: With all this education, he indulges himself in arguments, but he will never have total knowledge.
1: తరచి చదువు చదువ తర్కవాదమే కాని.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఆర్గ్యుమెంటేషన్.
1: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: ఇట్ డజంట్ అక్వైర్ టోటల్ విజ్డమ్.
1: చదువు చదివి చదివి సావంగ నేటికి.
0: విత్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఆల్ హీ ఫేసెస్ దట్ అల్టిమేట్ డెత్.
1: So

0: చదువు చదువమలయు.
1: He should study that which will make him immortal, deathless.
0: ఇది భగవద్గీత యందు ఆధ్యాత్మ విద్య విద్యానాం, నేను ఆధ్యాత్మిక విద్యను అన్నాడు.
1: ఇన్ భగవద్గీత గాడ్ డిక్లేర్స్ దట్ హీ ఈజ్ ఎ స్పిరిచువల్ విజ్డమ్.
0: ఆధ్యాత్మ విద్య నేనే.
1: ఐఎమ్ స్పిరిచువాలిటీ.
0: దీనికంటే మరొక ప్రత్యేకమైనటువంటి విద్యలు లేవు.
1: దేర్ ఇస్ నో సపరేట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈనాటి విద్యలన్నీను ప్రాకృతమైనటువంటి విద్యలు.
1: ఆల్ ద ప్రెసెంట్ ఈజ్ సెక్యులర్ నాలెడ్జ్.
0: ఇవన్నీ బుకిష్ నాలెడ్జ్.
1: దట్స్ ఆల్ బుకిష్ నాలెడ్జ్.
0: కానీ ఆధ్యాత్మ విద్య అనేటువంటిది ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: కనుక ఈనాటి విద్యలన్నీ కూడాను కేవలము భౌతికమైన, లౌకికమైన, ప్రాప్తమైన, అనిత్యమైన, అశాశ్వతమైన, అసత్యమైనటువంటి విద్యలే.
1: Therefore, the modern education is purely temporary, worldly, physical and secular.
0: దీనిని విద్య అని చెప్పుట కూడాను సరి అయినటువంటిది కాదు.
1: You cannot call this education vidya in the true sense of the word.
0: Vidya, vidya.
1: Vidya is vidya.
0: ఏది జ్ఞానమును కలిగించును అదియే విద్య.
1: That which inculcates wisdom is vidya.
0: Vidya, vid అనగా జ్ఞానము.
1: Vidya
0: ఏది, ఏది జ్ఞానమును కలిగించునో అది ఏ విద్య.
1: దట్ విచ్ ఇన్స్టిల్స్ విజ్డమ్ ఇస్ విద్య.
0: కానీ అట్టి విద్యా స్వరూపుడైనటువంటి వాడే భగవంతుడు.
1: గాడ్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ విజ్డమ్.
0: భగవంతుడు ప్రత్యేకంగా లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్.
0: మీరందరూ కూడా భగవత్స్వరూపులే.
1: యూఆర్ ఆల్ డివైన్ ఫార్మ్స్.
0: నీవు దైవాన్ని కావాలని కోరటం లెక్కర్లేదు. నీవే దైవం.
1: You don't need to specially ask for God. You are God.
0: దీనికి నా క్వశ్చన్ ఏమిటంటే, నీవు నిన్నెందుకు ఆశిస్తున్నావు?
1: భగవాన్స్ క్వశ్చన్ ఇస్ దిస్. Why do you want yourself? Why do you want yourself? Why do you need yourself?
0: Why do we need God అంటే, why do you do yourself?
1: What do you mean when you say, why do you, we need God? Why do you need yourself?
0: You are God.
1: You are God.
0: God is not separate from you.
1: God is not separate from you.
0: In you, with you, above you, below you, around you.
1: God is in you, with you, above you, below you,
0: around
1: you. You
0: are God.
1: You are God.
0: ఈ సత్యాన్ని తెలిపేటువంటిది ఆధ్యాత్మిక విద్య.
1: This truth is taught by spiritual education, spiritual knowledge.
0: ఈ ఆధ్యాత్మికమైనటువంటిది ఎక్కడ అభివృద్ధి అవుతుంది?
1: Where do you find this spiritual knowledge? The place where it develops.
0: విద్యార్థులారా,
1: students.
0: ఒక విత్తనము తీసుకుని వచ్చి,
1: you bring a small seed,
0: tinnulo petti,
1: put it in a tin,
0: neeru poste,
1: water it,
0: vittanam kooldi potundi,
1: mokkaradu, the seed decays.
0: Adhe vidhamugane,
1: likewise,
0: adhyatma ane untu dani ende ee prema ane beejamunu natinappude adiye goppa vishwam ane untu prachanga roopondi aanandam ane untu phalam manaku andistundi.
1: But on the other hand, if you sow the seeds of love in the field of spirituality,
0: భూమి యందు ఈ విత్తనము నాటినప్పుడు ఇది ఏమాత్రము అభివృద్ధి కాదు.
1: When the seeds are not sown in the field of spirituality, they will not grow.
0: సాధనమున్న పనులు సమకూరు ధరలోన.
1: It's only out of effort you will be successful on earth.
0: ప్రతి దానికి కూడాను సాధన చేయాలి.
1: For everything you should practice.
0: Practice. Walking practice, talking practice, eating practice, dealing practice, reading practice, writing practice.
1: Walking, eating, writing, reading, everything is practice.
0: Talking practice.
1: Talking is practice.
0: Amma nerpthundi. Nayana, amma, appa, ani nerpthundi. Ivanni practice valla vachinatundi.
1: It's only your mother that makes you practice the words amma.
0: Deenini Geeta, Sreyohi Jnana Abhyasat. జ్ఞానా ధ్యానం విశిష్యతే, జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ, త్యాగశ్చాంతి అనంతరం. మనకు శాంతి కావాలనుకున్నాం. హేయో హి జ్ఞానం అభ్యాసాత్, అభ్యాసం చేయి మొదలు.
1: యూ వాంటెడ్ పీస్, గీత సేస్ ప్రాక్టీస్ ఇట్.
0: మీరు ఇక్కడ కూర్చున్నారు పద్మాసనం వేసుకుని.
1: యూఆర్ ఆల్ సీటెడ్.
0: ఈ పద్మాసనం వేసుకుని కూర్చోవటము అలవాటే లేకపోతే, అభ్యాసమే లేకపోతే మీరు కూర్చోలేరు.
1: If you don't practice how to squat on the ground, it's not so easy to sit like that.
0: కనుకనే కూర్చోవటం కూడాను ఒక ప్రాక్టీసే.
1: Sitting also needs practice.
0: జీవితం అంతా కూడాను ఒక ప్రాక్టీస్.
1: The whole life is a matter of practice.
0: ఒక చిన్న డ్రామా వేయాలంటే ఒక 10 దినాల ముందుగానే ప్రాక్టీస్ చేస్తూ వస్తుంటారు.
1: Even to enact a drama, you start practicing earlier.
0: కాబట్టి ఇది world is like a stage.
1: World is like a stage.
0: All are actors.
1: All are actors.
0: God is director. దీనికంతా ప్రాక్టీస్ కావాలి.
1: God is the director. You need practice for all.
0: దైవత్వం అనేటువంటిది ఆధ్యాత్మికమైనందు మాత్రమే మనకు అలవడుతుంది.
1: యు కెన్ ఓన్లీ నో గాడ్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: ప్రతి మానవుని ఎందుకూడను మంచితనము అనేటువంటిది ఉన్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ పోర్షన్ ఆఫ్ గుడ్నెస్.
0: మంచితనం అనేటువంటిది జ్ఞానాగ్ని.
1: అండ్ దట్ వెరీ గుడ్నెస్ ఇన్ హిమ్ ఇస్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: ఆ ఫైర్ అనేటువంటి దానిపైన మనం లక్ష్యంను విస్మరించి దానిని మర్చిపోవటం చేతనే ఆ ఫైర్ నుంచి యాష్ నిమురు కప్పుతూ ఉండాలి.
1: యాజ్ వీ హావ్ ఫర్గాటన్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్, యాజ్ వీ హావ్ నెగ్లెక్టెడ్ ఇట్, ఇట్ ఈస్ కవర్డ్ బై ది యాష్ అవుట్ ఆఫ్ ద ఫైర్.
0: ఈ యాష్ ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
0: ఫైర్ నుంచినే వచ్చింది.
1: ది యాష్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫైర్.
0: ఫైర్ నుంచి వచ్చినటువంటి యాష్ ఫైర్ ని కప్పివేసింది.
1: Having been born out of the fire, it covers the very fire.
0: కాబట్టి మన యందు ఉన్నటువంటి మంచి,
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ పోర్షన్ ఆఫ్ గుడ్నెస్.
0: మంచితనం అనేటువంటిది జ్ఞానాగ్ని.
1: అండ్ దట్ వెరీ గుడ్నెస్ ఇన్ హిమ్ ఇస్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: ఆ ఫైర్ అనేటువంటిది

0: ఈ అహంకారం అనేటువంటి ఫైర్ నుంచి వచ్చినటువంటి ఈ నిమురే కప్పివేస్తుంటారు.
1: దేర్ఫోర్ ద ఫైర్ ఆఫ్ గుడ్నెస్ లేటెంట్ విత్ ఇన్ యూ ఈస్ కవర్డ్ బై అటాచ్మెంట్ హేట్రెడ్ ఈగో.
0: అహంకారం అనేటువంటిది ఉంటుండాలి.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ గుడ్నెస్ ఇన్ ఎవ్రీబడి.
0: దీనిని ప్లేటో మూడే పదములు చెప్పాడు.
1: ప్లేటో అటర్డ్ త్రీ వర్డ్స్
0: ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: దీనిని భారతీయుల యొక్క ఉపనిషత్తు యందు సత్యం శివం సుందరం అన్న
1: భారతీయస్ యాజ్ పర్ ఉపనిషత్ పార్లన్స్ దే కాల్ ఇట్ సత్యం శివం సుందరం.
0: ట్రూత్ గుడ్నెస్
1: గుడ్నెస్
0: అదే బ్యూటీ.
1: దట్ ఈస్ బ్యూటీ.
0: కనుకనే ప్రతి మానవుని ఎందుకులను దైవత్వం అనేటువంటి యొక్క మంచితనం ఉంటుండాలి.
1: Therefore, within every man, there is present latent goodness divinity.
0: మానవుడు జగత్తులో లేడు.
1: There is no man in this world without this goodness.
0: కాని దానిని కల్పించుకున్నటువంటి ఒక రాగద్వేషములు కప్పివేస్తున్నాయి.
1: However, because of his own acquired artificial traits, such as hatred and attachment, for that reason we are not able to recognize the latent divinity.
0: కనుక అట్టి దైవత్వాన్ని గుర్తించుకోవాలనుకున్నప్పుడు ఈ కప్పుకున్నటువంటి యొక్క అహంకారము లేక రాగము ద్వేషము ఇత్యాది జూడిని మనము దూరం చేయాలి.
1: దేర్ఫోర్ వాట్ వీ హావ్ టు డూ ఇస్ వీ హావ్ టు బ్లో ఆఫ్ ది యాష్ ఆఫ్ ఈగో అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: ఆధ్యాత్మికం అంత సులభమైన మార్గం మరొకటి లేదు.
1: స్టూడెంట్, స్పిరిచువాలిటీ ఈజ్ ఈజియెస్ట్.
0: ఇంతకంటే సులభమైనటువంటి లోకము ఎక్కడ కూడా కనిపించదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ థింగ్ ఈజియర్ దెన్ దిస్.
0: ఈ గులాబీ పుష్పమైన నలపడం కొంచెం కష్టం కావచ్చు.
1: ఈవెన్ టు రబ్ దిస్ టెండర్ పెటల్ ఆఫ్ రోజ్ ఫ్లవర్స్
0: డిఫికల్ట్. ఆధ్యాత్మికాన్ని అర్థం చేసుకోవటం అంత సులభం.
1: బట్ టు అండర్స్టాండ్ స్పిరిచువాలిటీ ఇస్ సో ఈజీ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: తన ఎందే ఉన్నది.
1: ఇట్ ఈస్ లేటెంట్ ఇన్ యూ.
0: వెతుకని అక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు సర్చ్.
0: అన్వేషణ అనవసరము.
1: సర్చ్ ఈస్ నాట్ నీడెడ్.
0: అయితే ఎట్ట దీన్ని వెతకాలి?
1: How to search for it?
0: ఎక్కడో బయట ఉంటే కదా నీ వెతకాలి.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ యూ కెన్ సర్చ్.
0: బయట లేదు.
1: ఇట్ నాట్ అవుట్
0: సైడ్. ఎందే ఉన్నది తానేగానే ఉన్నాడు.
1: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ అండ్ యూ ఆర్ గాడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మిమ్మల్ని మీరు ఎక్కడైనా బయట తట్టి వెతుక్కుంటారా?
1: స్టూడెంట్స్, డూ యూ సర్చ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎనీవేర్ అవుట్ సైడ్?
0: మిమ్మల్ని మీరు ఎవరు వెతుక్కోలేరు.
1: నో వన్ విల్ సర్చ్ ఫర్ వన్స్ ఓన్
0: సెల్ఫ్. తనను తాను వెతుక్కునేటువంటి వాడు మూర్ఖుడనే చెప్పవచ్చు.
1: ఎనీవన్ హూ సర్చెస్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫ్ ఇస్ ఎ ఫూల్.
0: కాబట్టి నీవే దైవమై ఉన్నావు.
1: సో యూ ఆర్ గాడ్.
0: అది మూడు అంకెలతో వైస్ ఛాన్సలర్ చెప్పాడు.
1: వైస్ ఛాన్సలర్ సెడ్ మీన్ త్రీ నంబర్స్.
0: జీవాత్మ పరమాత్మ అని రామకృష్ణ పరమహంస ఏదో ప్రత్యేకంగా చెప్పాడని కొటేషన్ చెప్పాడు.
1: హీ కోటెడ్ రామకృష్ణ పరమహంస యాజ్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ద కాస్మిక్ సోల్ జీవాత్మ అండ్ పరమాత్మ.
0: కానీ నా ఉద్దేశం మరొకటి.
1: Bhagavan's view is this.
0: Aham Dehatma.
1: Aham Dehatma.
0: Aham Jeevatma.
1: Aham Jeevatma.
0: Aham Paramatma.
1: Aham Paramatma.
0: Aham Dehatma.
1: Aham Dehatma.
0: Aa Dehatma nene anukotame ajnanamu.
1: To feel that you are the body is ignorance.
0: Ide dvaitamu.
1: This is dualism.
0: Aham Jeevatma. Idi vishishta dvaitamu.
1: To consider that you are an individual soul is qualified non-dualism.
0: Aham Paramatma.
1: Aham Paramatma.
0: Idi advaitam.
1: Aham Paramatma is non-dualism.
0: Aham Dehatma.
1: Aham Dehatma.
0: The one you think you are.
1: Aham Dehatma amounts to the one you think you are.
0: Aham Jeevatma. The one others think you are.
1: Aham Jeevatma. The one others think you are.
0: Aham Paramatma.
1: Aham Paramatma.
0: I really am.
1: అహం పరమాత్మ. ద వన్ యూ రియలీ ఆర్.
0: వన్ రియలీ ఆర్.
1: ద వన్ హూ రియలీ ఆర్.
0: ఈ తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నప్పుడు
1: దెన్ వీ నో దిస్ క్లియర్లీ.
0: దేహ ఆత్మ.
1: దేహ ఆత్మ.
0: జీవ ఆత్మ.
1: జీవ ఆత్మ.
0: పరం ఆత్మ.
1: పరం ఆత్మ.
0: ఈ దేహం జీవం పరం మూడు వేరైపోయినాయి. ఆత్మ ఆత్మ ఆత్మ ఒక్కటే అయిపోయింది.
1: దేహం బాడీ జీవం దిస్ the individual, the param spiritual, they are separate. But atma, the soul is one.
0: Mantra namdu kudanu om bhur bhuvah svaha. Om bhur bhuvah svaha.
1: The same thing is stated in Gayatri. Bhur
0: bhulokam.
1: Bhuloka earth.
0: Yemiti ee bhulokam ante?
1: What is this earth?
0: Anta padarthamayamainatundi ee bhulokam.
1: Whole earth is material.
0: అంత మెటీరియలైజేషన్.
1: దిస్ ఇస్ ఆల్ మెటీరియలైజేషన్.
0: మెటీరియలైజేషన్ అదే బాడీ.
1: దట్ ఈస్ ద బాడీ.
0: భూమ్ అనగానే అదే బాడీ.
1: భూర్ మీన్స్ దట్ ఇస్ ద

0: ఓంభూర్ బాడీ,
1: ఓంభూర్ ద బాడీ,
0: భువః
1: భువః
0: ఈ బాడీని ఆడిస్తూ ఉంటుంది. అది
1: స్పిరిట్,
0: అది ఏ జీవతత్వము,
1: ది ఇండివిజువల్,
0: అది ఏ వైబ్రేషన్.
1: దిస్ ఇస్ కాల్డ్ వైబ్రేషన్.
0: ఈ వైబ్రేషన్ అనేటువంటిది లోపల ఉంటుండగానే దేహం అంతా సంచరిస్తూ ఉంటుంది.
1: As the vibration is present within, it makes the body.
0: Body materialization.
1: Body is materialization.
0: జీవుడు వైబ్రేషన్.
1: The individual soul is vibration.
0: ఆత్మ రేడియేషన్.
1: The real spirit is radiation.
0: Materialization.
1: Materialization.
0: Vibration.
1: Vibration.
0: Radiation.
1: Radiation.
0: ఈ మూడు మనయందే ఉంటున్నాయి.
1: All the three are within you.
0: ఇంక ఎక్కడ నీవు వెతికేది?
1: Where do you search?
0: ఎందుకు వెతకాలి?
1: Why should you search?
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే సర్వము నీవే అయిపోతావు.
1: When you know this truth, everything amounts to your own self.
0: అందువల్లనే ఒకానొక సమయమునందు,
1: at one time,
0: కబీర్,
1: కబీర్
0: బీదవాడు,
1: poor man,
0: ఏదో పాప బట్టలు నేసి ఆ వచ్చిన డబ్బు తోపల ఏదో 10 మందికి అన్నం పెట్టి తాను తినేటువంటి వాడు.
1: He is a weaver. He weaves yarn and cloth and leads his daily life.
0: ఎప్పుడు చూసినా కూడా రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని నేసేటువంటి వాడు నేత పని.
1: As he weaves, he repeats God's name, Ram Ram, weaving, weaver.
0: ఈ నామముతో నేసినటువంటి వస్త్రములకు ఎంతో విలువగా ఉండేటువంటిది.
1: As weaving process went on, he repeated God's name, therefore they were
0: kaani taanu profit kosam ye maatramu kaachukovatam ledu,
1: but he didn't do that for profit purpose.
0: Daniki enta cost antaku maatrame ammeetunti vaadu,
1: but without any profit he just sold it.
0: Vaari sthitigatanu gurtinchukunnattu samay lopala chaala beedavaariga unte ooriki ni icchetunti vaadu aanaadu pastu padundetunti vaadu.
1: Sometimes he used to offer them free of cost if the poor people come to him.
0: Oka chinna udaharana,
1: a small example.
0: గ్రీక్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు
1: హియర్ డివోటీస్ ఫ్రమ్ గ్రీస్ ఆర్ హియర్.
0: 25 మంది గ్రీక్ పీపుల్స్ ఉంటారు కూడాను.
1: 25 గ్రీస్ పీపుల్
0: బెంగళూరులో ప్లేన్ లో దిగారు.
1: దే గాట్ డౌన్ దేర్ ఎట్ బెంగళూరు ఎయిర్పోర్ట్.
0: పెద్ద లగేజ్ నీపు కట్టుకున్నారు.
1: హ్యూజ్ లగేజ్ టైట్ టు దేర్ బ్యాగ్.
0: 2 సంకల్లో కూడాను వాటర్ కావాలి వారికి, నీరు. ఆ యొక్క నీరు బాటిల్స్ అంతా తగిలించుకున్నారు.
1: దే ఆల్సో వర్ క్యారింగ్ ది బిస్లేరీ బాటిల్స్ డ్రింకింగ్ మినరల్ వాటర్.
0: వారి భక్తి భక్తి.
1: That is their devotion.
0: Akkada nunchi by walk,
1: right from the airport Bangalore, they started walking.
0: Om Sat Sai Ram Baba Namaha, Om Sat Sai Baba Namaha, Om Sat Sai Baba Namaha ani okkoka adukkudanu Sat Sai Baba Namaha, Sat Sai Baba Namaha ani aa padam cheppi adukulu petti puttabattiki vachi cheraru.
1: Right from airport, right to the spot they reached, walking every step repeating God's name, Om Sri Sat Sai Baba Namaha.
0: వస్తానే నేను చక్కగా దగ్గరికి వెళ్లి రిసీవ్ చేసుకున్నాను.
1: భగవాన్ అప్రోచ్ దెమ్ అండ్ బ్లెస్ దెమ్.
0: కాళ్ళు నొప్పిగా ఉందా అన్నాను.
1: డు యు ఫీల్ ది పెయిన్ ఇన్ యువర్ లెగ్స్?
0: అయ్యో ఇంకా 10 మైళ్ళైనా మేము నడుస్తాం స్వామి, చాలా ఆనందంగా ఉంటుంది అది.
1: The devotees from Greece said, we can still walk further and further as this is a chance.
0: మేము కారులో కూర్చొని వచ్చుంటే ఈ నామాన్ని స్మరించుండేటువంటి వాళ్ళం కాదు.
1: Had we traveled by car, we wouldn't have chanted your name.
0: ప్రాచీన కాలంలో కష్టే ఫలి అన్నారు. కష్టపడినప్పుడే ఫలం వస్తుంది.
1: Therefore ancient says, unless you struggle hard.
0: అట్టనే కబీర్ కూడాను ప్రతి సమయం నందు కూడా అడుగు పెట్టేటప్పుడు రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని ఆ విధంగా అడుగులు పెట్టి నడిచేటువంటి వాడు.
1: He also used to walk like that, every step repeating Ram's name.
0: ఇదని ఒక భక్తి ప్రపత్తులంత కూడాను దేశమంతా వ్యాప్తి అయిపోయింది.
1: His devotion and steadfastness are known everywhere, all over the country.
0: ఆ దేశపు రాజు కూడాను ఇది తెలుసుకున్నాడు.
1: The king also came to know of this.
0: పాపం చాలా బీదవాడు.
1: He's very poor.
0: ఇతనికి ఎవరూ దిక్కు లేరు.
1: He has no one to support.
0: అనాథి, అనాథుడు అన్నాడు.
1: He's only alone.
0: అట్టి అనాథునికి తీసుకుని పోయి, ఇదిగో ఈ పదార్థములంతా ఇవ్వండిని, ఒక పెద్ద పల్లకి నిండుకు బట్టలు తినుబండారములు అన్ని నింపి ఆ యొక్క కబీర్ ఇంటికి పంపించాడు.
1: As he has none to support, the king sent in a palanquin, the richest and so many pleasures.
0: నదికి వెళ్లి స్నానం చేసి వచ్చాడు కబీర్. చూచాడు
1: కబీర్ హ్యాడ్ బాన్ దేర్ ఇన్ ద రివర్ అండ్ రిటర్న్డ్
0: సో పల్లకి.
1: హీ సా బిగ్ పల్లంకిన్.
0: పల్లకిని నలుగురు మోసుకుని వచ్చారు.
1: ఫోర్ బ్రాట్
0: కావలసినంత సామాగ్రి అంతా అందులో నిండి ఉంటుండాలి.
1: సో మెనీ ఆర్టికల్స్ ఆర్ దేర్.
0: ఆశ్చర్యంగా విచారించాడు ఈ నలుగురిని కూడా.
1: హీ ఆస్క్డ్ దెమ్ విత్ అట్టర్ సర్ప్రైజ్,
0: మా ఇంట్లో ఉండేది మేమిద్దరే.
1: ఓన్లీ టూ స్టే హియర్ ఎట్ అవర్ హోమ్.
0: ఈ నలుగురు మూసేపల్లెకి తీసుకుని వచ్చారే, మేము ఇద్దరు క్షేమంగానే ఉన్నాము అన్నారు.
1: Why have you brought this palanquin carried by four people? We too are fine here.
0: నలుగురు పీపుల్ మోసేటువంటి ఏమిటి? డెడ్ బాడీని.
1: Only dead body is carried by four people.
0: కాబట్టి మేము క్షేమంగా ఉన్నామని రాజు గారికి చెప్పండి అన్నాడు.
1: Please inform the king that we are fine, hale and healthy.
0: కాదు కాదు కబీర్ స్వామి.
1: They said no, కబీర్ స్వామి.
0: ఇదిగో మీరు చాలా బీదవారు.
1: You are very poor.
0: మీరు అనాథులు.
1: You are left all alone.
0: రాజు గారి ఆజ్ఞ అదే.
1: This
0: ఆ అనాథుని కొండపై దీన్ని అందించండి అన్నాడు. అదే వర్డ్స్ యూజ్ చేశారు వీళ్ళు.
1: They use same words said by the king himself. He is anatha, left with no support. Give him these things.
0: Oho, Raju garu cheppara, anathuniki ivvamani cheppara. Manchidi. Aithe nenu anathuni kaadu.
1: Did king say that? I am not anatha, I am not forlorn, I am not
0: bhagavantudu rabudu naaku nathudiga unnadu.
1: I have got my master Rama.
0: Nenu anathudu kaadu.
1: I am not left alone.
0: Ramude anathudu. Atariki inkoka nathudu ledu.
1: Rama has no other master about him.
0: ఇవన్నీ తీసుకుంటే అతనికి ఇచ్చేసేయండి అన్న.
1: Better you pass on all these things to Rama.
0: చూచారు కబీర్ ఆ పదములో ఎంత అర్థం ఉంటుండాలి.
1: Those words contain a lot of
0: meaning. ఎవరు జగత్తులో అనాథుడు లేడు.
1: In this world none are forlorn.
0: అనాథుడనగా ఎవరు? భగవంతుడు ఒక్కడే అనాథుడు.
1: God is only one left all alone.
0: అందరికీ ఒక్కొక్క మాస్టర్ ఉంటున్నాడు.
1: Everyone has.
0: కానీ గాడ్ కి ఇంకొక మాస్టర్ లేడు.
1: But there's no master to God.
0: అతను మాస్టర్ కాదు.
1: He's not master either.
0: అతను కింగ్ కాదు.
1: He's not a king.
0: అతను కింగ్ మేకర్.
1: He's not the king, but God is king maker.
0: కనుక అనాథుడనేటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
1: If you are to say forlorn, is God.
0: అనేక మంది అంటుంటారు, స్వామి నన్ను అనాథుని చేయొద్దండి.
1: Some pray, Swami, don't make me forlorn, left with no support either.
0: నీవు కాదు నాయన అనాథుడు, నేను అనాథుడిని.
1: You are not anatha, in fact, I am anatha.
0: కనుక నీవు అనాథుడని చెప్పవద్దు అంటుంటావు.
1: So never say so.
0: అదే విధంగానే ప్రతి ఒక్క భక్తుడు కూడాను దైవం యొక్క తత్వాన్ని, దైవం యొక్క యథార్థాన్ని గుర్తించుకునలేక అనేక విధములుగా అపోహలు పడతారు. వాళ్ళ ఆవేశం లోపల ఒక విధమైనటువంటి భావమును అనేక విధంగా పొంగింపజేసుకుంటారు.
1: As devotees are not able to understand the true nature of the divinity because of their temper and emotion, and they imagine different ways.
0: కాన భగవంతుని నమ్మినటువంటి వాడికి ఏ విధమైనటువంటి యొక్క లోటు ఉండదు.
1: The one who has got full faith in God will not have any shortage.
0: ఉన్నటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటి జ్యోతి వెలగాలనుకుంటే మన యందు ఈ రాగద్వేషాన్ని ముందు దూరం చేయండి.
1: In order to illumine the latent divinity within you, give up all this attachment and hatred.
0: కనుక ప్రేమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోండి.
1: Develop love.
0: అహంకారం మమకారం ఉండకు.
1: Do not have ego and ఒక
0: చిన్న ఉదాహరణ,
1: a small example.
0: దీనికంతా నేనే చక్కని ఆదర్శం.
1: భగవాన్ సెట్స్ ది బెస్ట్ ఐడియల్.
0: ఐడియల్
1: ఐడియల్
0: ఎట్లా? మీరందరూ కూర్చున్న దగ్గరనే కూర్చోండి.
1: యూఆర్ ఆల్ సీటెడ్ వేర్ యు ఆర్.
0: నేనే నడుచుకొని వచ్చి
1: భగవాన్ వాక్స్,
0: నడుము వంచి
1: హి బెండ్
0: చెయ్యి చాపి
1: స్ట్రెచెస్
0: మీ దగ్గర నుంచి లెటర్స్ తీసుకుంటూ ఉంటుంటారు.
1: అండ్ పిక్స్ అప్ లెటర్స్ ఫ్రమ్ యూ.
0: లేకపోతే నేను అహంకారంతో ఒక దగ్గర కూర్చోని మీరందరూ వచ్చి నాకు లెటర్స్ ఇవ్వండి అంటే ఎందుకు ఇవ్వకూడదు? మీరు ఇవ్వవచ్చు కాదని. అహంకారం ఉండకూడదు. నీవు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళు వెళ్ళు వెళ్ళు అని చక్కగా ఆదర్శాన్ని అందించటమే సాయి యొక్క ఐడియల్. ఇన్ని వేల మంది ఇంత ప్రదేశం నుంచి ఇన్ని మైళ్ళ దూరం నడుచుకుని వచ్చినటువంటి వారి దగ్గర ఇంత స్వామి దగ్గరికి రాలేరా? రాగలరు. కానీ నాది అహంకారం లేదు అనేటువంటిది నిరూపించే నిమిత్తమై నేను ఈ విధమైనటువంటి ఒక కర్మను మీకు బోధిస్తూ ఉంటున్నాను.
1: భగవాన్ టీచర్స్ త్రూ హిజ్ ఎగ్జాంపుల్ ద బెస్ట్ ఐడియల్. ఇన్ ఫ్యాక్ట్ హ్యాడ్ హీ వాంటెడ్ యూ టు కమ్ టు హిమ్ అండ్ గివ్ లెటర్స్ యూ వుడ్ హ్యావ్ డన్ ఇట్. But to show that he has no ego at all.
0: వీరు నావారు వారు నావారు వీరు నావారు అని ఈ అభిమానమే లేదు.
1: భగవాన్ హెస్ నో అటాచ్మెంట్ లైక్ మైన్ అండ్ థైన్.
0: అందరూ నావారే.
1: ఆల్ బిలాంగ్.
0: నేను మీ వాడని.
1: అండ్ హీఈస్ యువర్స్.
0: ఈ సత్యాన్ని ప్రతి భక్తుడు కూడాను విద్యార్థి కూడాను గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ మస్ట్ బి నోన్ బై ఎవ్రీ డివోటీ.
0: మమాత్మ సర్వభూతాత్మ.
1: బికాస్ ఇట్స్ ఓన్లీ గాడ్ స్వామి ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
0: మమాత్మ
1: ఓన్లీ భగవాన్
0: సర్వభూతాత్మ
1: ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
0: అందరి ఎందు ఉన్నది ఒక్కటే.
1: సేమ్ థింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్
0: ఆల్. ఎందుకు కనిపించకూడదు అందరికీ?
1: దెన్ వై నాట్
0: ఒకరు దగ్గరగా ఉంటారు, ఒకరు దూరంగా ఉంటారు.
1: వై సమ్ ఆర్ క్లోజ్, సమ్ ఆర్ డిస్టెన్స్.
0: భగవంతుని యొక్క ఇది కాదు,
1: ఇట్స్ నాట్ గాడ్స్ యాక్షన్.
0: ఈ ప్రాకృతమైనటువంటి వ్యామోహములు వారిని చుట్టి కట్టి పెట్టి ఉండటం చేతనే ఈ విధమైనటువంటి యొక్క దీంతో మునిగిపోతున్నారు.
1: బికాస్ దే ఆర్ బౌండ్ అండ్ టైడ్ అప్ బై వరల్డ్లీ డిజైర్ దే కీప్.
0: అందులో ఈనాటి యువకులకు
1: పర్టికులర్లీ
0: ఉడుకు రక్తము వేగంగా ప్రవహిస్తుంటాది,
1: బాయిలింగ్ బ్లడ్.
0: ఈనాటి మాటలు ఆటలు పాటలే వాళ్లకు మోజు పోజు.
1: They have got all this liking mozu and they have got all the pose. Pose also because of the words and the pain upon their head.
0: విద్యార్థులు మరిగిపోవడం చేతనే ఈనాటి పిచ్చి పిచ్చి పాటలు, పిచ్చి పిచ్చి ఆటలు, పిచ్చి పిచ్చి మాటలు లైక్ చేస్తున్నారు.
1: And because of this pose, they begin to like all the meaningless songs, meaningless stories in the novels, the material.
0: దైవత్వం అంటే దైవ చింతన అంటే, దైవ ప్రసంగం అంటే, దైవ భజనలంటే వారికి అంతా ఈ సూటిగా చేరవు.
1: దే ఆర్ నాట్ రెడీ, దే ఆర్ నాట్ ప్రిపేర్ టు హియర్.
0: కొంతమందికి ఇక్కడ విని ఇక్కడ వెళ్లిపోతుంది.
1: సమ్ హియర్ త్రూ వన్ ఇయర్ అండ్ లీవ్ ఇట్ త్రూ ది అదర్ ఇయర్.
0: భోజరాజు సమయంలో
1: టైమ్స్ ఆఫ్ కింగ్ భోజ
0: శిల్పి
1: స్కల్ప్చర్
0: మూడు విగ్రహాలు తీసుకుని వచ్చి పెట్టాడు.
1: బ్రాట్ త్రీ ఐడల్.
0: శిల్పి చక్కగా మూడు కూడాను ఒకే విధమైనటువంటి రీతిగా చూడడానికి ఉంటున్నాయి.
1: కల్చర్ కార్ ది త్రీ ఐడల్స్
0: అన్ని సుందరంగానే ఉంటున్నాయి.
1: ఆల్ ది ఆర్ బ్యూటిఫుల్.
0: మంత్రిని పిలిచాడు.
1: ఈ సమన్ మినిస్టర్.
0: మంత్రి,
1: మినిస్టర్
0: ఇది ఏది? చాలా ఫస్ట్ క్లాస్ సరైనటువంటి ప్రైజ్ అందించడానికి ఏది సరైనటువంటిది నీవు నిర్ణయించమన్నాడు.
1: మినిస్టర్ డిసైడ్ నౌ ఆర్ ది త్రీ ఐడల్స్ హియర్ విచ్ వన్ ఈస్ ద బెస్ట్ to receive the award.
0: Prabhuji, chaminchandi, 5 nimishallo vastanu annadu.
1: Minister, oh lord, just excuse me, I'll be back in 5 minutes.
0: Vigraharik munti inkenduku 5 nimishalu neeku bathroom povala, inge pani untundadi neeku?
1: When the idols are here, why do you need 5 minutes time? Should you go to bathroom or what?
0: Lopaliki veldadu inta tarra oka kaddi teesukoni vachadu, inapa kaddi.
1: He went in and brought and a wire.
0: Oka wire teesukoni vachadu.
1: A wire.
0: ఒక విగ్రహంలో షోలో పెట్టాడు.
1: ఈ పియర్స్ ఇన్ టు ది ఇయర్.
0: ఇక్కడ పెట్టేటప్పటికే ఇక్కడ వచ్చింది అది.
1: అండ్ ది సేమ్ వైర్ కేమ్ అవుట్ ఆఫ్ ది అదర్ ఇయర్.
0: ఇది వర్స్ట్ అన్నది తీసుకెళ్ళి.
1: ఇది వర్స్ట్ టైప్.
0: రెండో విగ్రహంలో ఒక చెవిలో పెట్టాడు.
1: ద సెకండ్ ఐడల్ ఓవర్ దేర్ ఇన్సర్టెడ్ ఇన్ వన్ ఇయర్.
0: వచ్చింది.
1: ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ ది మౌత్.
0: ఇది సెకండ్ ప్రైజ్ అన్నాడు.
1: దిస్ ఈస్ ద సెకండ్ వన్.
0: ఇంకొకటి విగ్రహంలో చెవులో పెట్టాడు.
1: ఇన్ థర్డ్ ఐడల్ ఇస్ ఇన్సర్టెడ్ ఇయర్.
0: అది లోపల పోయింది.
1: ఇట్ హస్ గాన్ ఇన్సైడ్.
0: ఇట్ ఇస్ ఫస్ట్ అన్నాడు.
1: హి సెడ్ దిస్
0: ఇస్ ఫస్ట్ ప్రైజ్ అన్నాడు.
1: దిస్ స్టాండ్స్ ఫర్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: విన్న విషయాలు లోపలికి తీసుకోవటమే ఫస్ట్ ప్రైజ్.
1: ఫస్ట్ ప్రైజ్ మీన్స్ ఆల్ దోస్ హర్డ్ మస్ట్ బి టేకెన్.
0: కనుకనే ఈ విధమైనటువంటి యొక్క నవీన కాలమునందు ఆధునిక యుగమునందు కొందరు ఈ చెవుతో వింటారు, ఈ చెవుతో వేడవుతారు.
1: దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్. దే లిసన్ విత్ వన్ ఇయర్.
0: కొంతమంది గ్రంథంలో చదివినటువంటివి, స్వామి చెప్పినటువంటివి వాక్కు లోపల ఉచ్చరిస్తారు చిలక పలకల వలె.
1: సమ్ రిపీట్ లైక్ ఎ పారెట్ వాట్ ఆల్ దే హియర్ ఫ్రమ్ భగవాన్.
0: మరికొంతమంది
1: సమ్
0: విన్నటువంటి విషయాన్ని లోపల తీసుకుని జీర్ణించేసుకుంటారు.
1: వేర్ సమ్ టేక్ ఇట్ ఇన్ దే డైజెస్ట్ అసిమిలేట్.
0: దీనికంత మార్గం ఏమిటి?
1: వాట్స్ ద పాత్?
0: ఏది భేదము?
1: వాట్స్ ద బాడీ?
0: ప్రకృతి భేదమా? కాదు కాదు.
1: దేర్ ఇస్ డిఫరెన్స్? నో.
0: ప్రకృతి ప్రకృతిగానే ఉంటుండాలి.
1: ద నేచర్ రిమైన్స్ సేమ్.
0: నీ లైక్ లో ఉంటుండాలి ఈ యొక్క మార్పు.
1: ఎవ్రీ చేంజ్ దట్స్ ద మెయిన్.
0: ఈ లైక్ ఎక్కడ నుంచి వస్తుండాలి?
1: వేర్ ఫ్రమ్ డస్ ఇట్ కమ్?
0: సంఘ దోషం నుంచి చేరుతుండాలి.
1: బికాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ.
0: ప్రతి వ్యక్తి కూడాను నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అని కోరుతుంటాడు.
1: ఎవ్రీవన్ డిజైర్స్ టు బి హ్యాపీ అట్ ది ఇండివిజువల్ లెవెల్ అండ్ ఆల్సో హిస్ ఫ్యామిలీ.
0: ఇది ఎంత పిచ్చితనము!
1: వాట్ మ్యాడ్నెస్ ఇస్ ఇట్?
0: ఓ పిచ్చివాడా,
1: ఓ మ్యాడ్ క్యాప్,
0: నీవు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి,
1: యువర్ ఫ్యామిలీ షుడ్ బి
0: అంటున్నావు. నీవెక్కడున్నావు? ఎవరిపైన ఆధారపడి ఉన్నావు?
1: వేర్ ఆర్ యూ? ఆన్ హూమ్ డూ యూ డిపెండ్?
0: నీవు నీ కుటుంబం పైన ఆధారపడి ఉన్నావు.
1: యూ డిపెండ్ ఆన్ యువర్ ఫ్యామిలీ.
0: నీ కుటుంబం ఎవరిపైన ఆధారపడి ఉంది?
1: ఆన్ హూమ్ డస్ యువర్ ఫ్యామిలీ డిపెండ్?
0: సమాజం పైన ఆధారపడి ఉంది.
1: ఇట్ డిపెండ్స్ ఆన్ సొసైటీ.
0: సమాజం బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటేనే నీవు బాగుంటావు. కాబట్టి నీవు నీ కుటుంబమే కాదు, సమాజము.
1: If society is good, your family will be good. If your family is good, you will be good. Therefore, society is important.
0: సంక్షేమాన్ని మనం ఆశించినప్పుడే మన క్షేమము సంఘ క్షేమంలో ఆధారపడి ఉంటుంది.
1: So long you desire the welfare and the prosperity in the society, your prosperity in turn depends on that.
0: లోక సమస్త సుఖినో భవంతు.
1: Therefore, we pray that everybody
0: should
1: be happy.
0: అందరూ సుఖంగా ఉండినప్పుడే మనము సుఖంగా ఉండగలము.
1: When everyone is happy, so do I.
0: ఈ విధమైనటువంటి యొక్క వేదాంత ప్రబోధలు ఇంత పవిత్రమైనటువంటి యొక్క మూల సూత్రాన్ని బోధిస్తూ వచ్చినాయి.
1: The Vedantic teachings speak of these primal principles.
0: కానీ ఈనాటి దురదృష్టవశాత్తు
1: unfortunately today
0: బోధకులు సరైనటువంటి బోధనలు చేయటం లేదు.
1: We don't have proper teachers.
0: వినేటువంటి వారికి సరైన ఇంట్రెస్ట్ లేకుండా ఉంటుంది.
1: And the listeners also don't have that much
0: interest. ఉంటుంటాదో అక్కడే మనకు లభ్యం అవుతుంది.
1: వేర్ దేర్ ఇస్ ఇంట్రెస్ట్ దేర్ విల్ బి ఇంట్రెస్ట్.
0: కానీ ఈనాడు ఇంట్రెస్ట్
1: బట్ టుడే వీ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ బట్ వీఆర్ ఇంట్రెస్ట్.
0: ట్రస్ట్ కావాలి.
1: ఇంట్రెస్ట్ ఈజ్ నెసెసరీ.
0: అదే మనలో మనకు కావాల్సినటువంటి.
1: దట్స్ వాట్ ఈస్ నీడెడ్ నౌ.
0: ఇంట్రెస్ట్ లో ఉంటున్నాడు అనగా సోంబరిపోతుగా ఉంటున్నాడు.
1: బట్ వీఆర్ ఆల్వేస్ ఇంట్రెస్ట్ లైక్ లేజీ మ్యాన్.
0: ఇది మనకు పని రాదు.
1: ఇస్ దట్ గుడ్?
0: సంఘం మంచి దాంతో మనం చేరాలి.
1: వీ షుడ్ బి
0: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: Tell me your combination. Tell you what you are.
0: Nisangatvam, nisangatve, nirmohatvam, nirmohatve, nischadatvam, nischadatve, jivan mukti. Satsangatve, nisangatvam. Satsangam to manam cherali.
1: Therefore, we should be in good company.
0: Good company.
1: Good company is needed.
0: Emita good company ante?
1: What is this good company?
0: Good company ante emi? Vishesha sambandhamainatvanti danni emaatram kunu adhikanga pettukokunda daivatvanni adhikanga chintincheatvantidi good anneatvanti pettaru.
1: Good company means which is away from the sensual pleasure. Kanukune,
0: every good work is God's work. Kannaru.
1: Therefore, every good work is God's work.
0: Yet God's work. Kannaru.
1: How do you call it?
0: G-O-O-D. Good.
1: The spelling of good is G-O-O-D.
0: You chakkaga vicharan chesi.
1: Inquire clearly.
0: Ee prapanchamanta emiti?
1: What is this, all this world?
0: Emi ledu.
1: Nothing whatsoever.
0: పునరపి జననం పునరపి మరణం పుట్టడం చావటం పుట్టడం చావటం పుట్టడం చావటం.
1: ఇట్ ఇస్ ఓన్లీ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ రిపీటెడ్ బర్త్ అండ్
0: పునరపి జనని జఠరే శయనం
1: స్టేయింగ్ దేర్ ఇన్ మదర్స్ వూమ్ అగైన్ అండ్ అగైన్.

0: One finds it so difficult to cross this ocean of family life, and then he prays to God.
1: ఏమి లేదు,
0: నథింగ్ వాట్స్ హ్యాప్,
1: రావటం పోవటం రావటం పోవటము.
0: ఇట్స్ ఓన్లీ కమింగ్ అండ్ గోయింగ్.
1: అందుకోసమే దీనికి జగత్ అని పేరు పెట్టారు.
0: దేర్ఫోర్ దిస్ ఇస్ కాల్డ్ జగత్.
1: జగత్ అనగా ఏంటి? జగత్, జగత్, జగత్, రావటం పోవటం రావటం పోవటమే ఉంటుండాలి.
0: జగత్ మీన్స్ జా కమింగ్, గత్ మీన్స్ గోయింగ్, కమింగ్ అండ్ గోయింగ్.
1: కనుక ఏమీ లేదు ఇందులో,
0: నథింగ్ హియర్.
1: ఇదంతా ఒట్టి జీరో,
0: ఎవ్రీథింగ్ ఇస్
1: కాబట్టి ఒక జీరో నువ్వు మైనస్ చేయి.
0: సో డిడక్ట్ వన్ జీరో,
1: ఓ ఓడిలో ఒక జీరో మైనస్ చేస్తే గాడ్ అయిపోయింది.
0: నవ్ అవుట్ ఆఫ్ దిస్ జీఓడి మైనస్ వన్ ఓ ఈస్ జీఓడి గాడ్.
1: కనుకనే మనకు గాడ్ ఎక్కడుందంటే జగత్ ఉండినంత వరకు గుడ్ అవుతుంది. జగత్తును కొంతవరకు మనం ఇచ్చేస్తే గాడ్ అయిపోతుంది.
0: So it is good so long you have got the feeling towards the nature.
1: Jagatunni viduvana karaledu.
0: You don't need to give up nature.
1: Nee kutumbanni nu poshinchuko.
0: Take care of your
1: family. Nee kartavyalu nu nirvartinchuko.
0: Do your duty.
1: Nee office work nu chusuko.
0: Attend to your office work.
1: Kaani banni kuda nu daivaarpita bhavamto chusuko.
0: But take it with a spirit of total surrender to God.
1: Not surrender.
0: Look after work as if it's God's work.
1: Everything is God's work.
0: Everything is God's work.
1: Anduvalle manam edi chesina kaani work will be transformed into worship.
0: With this, work will be transformed into worship.
1: Akkada worship e lekapothe nee work kuda sarigu cheyalevu.
0: When there's no worship, you can't work properly.
1: Nee office work untundali. Aa office work paina oka vidhamainatundi worship e lekapothe office work nu alakshyam chestam.
0: If you don't have worship, a kind of devotion to your office
1: work, worship ante kevalam bhagavantuni
0: vartheme
1: kaadu, work nu kuda worship cheyali.
0: Worship doesn't mean worshiping God. Work also you should worship.
1: Kabatti prati work nu,
0: every work,
1: ప్రతి విషయాన్ని,
0: every matter,
1: మనం వర్షిప్ చేయాలి.
0: You have to worship.
1: అప్పుడే దాని యొక్క ఫలితము చక్కగా మనకు లభ్యమవుతుంది.
0: Then the results will be positive.
1: ఒక పని చేస్తూ దానిపైన మనసు పెట్టకుండా పోతే ఆ పని పాడైపోతుంది.
0: While doing some work, if you don't concentrate, it will get spoiled.
1: కనుకనే మనం వర్క్ పైన వర్షిప్ చేయాలి.
0: So we have to worship our work.
1: కాబట్టి వర్షిప్ అంటే ఒక దేవుడు మాత్రమే వర్షిప్ చేయటం కాదు.
0: వర్షిప్ డజంట్ మీన్ వర్షిప్
1: ఒక్కటి కూడా మానవుడు తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకు చేసి సర్వ పనులు కూడా వర్షిప్ లే.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ ఎవ్రీ యాక్టివిటీ ఇస్ వర్షిప్.
1: పొట్ట కోసం తింటున్నాం,
0: వి ఈట్ ఫర్
1: అగ్ని కూడా వర్షిపే,
0: దట్స్ ఆల్సో వర్షిప్.
1: బ్రహ్మార్పణం బ్రహ్మహవిన్ బ్రహ్మాగ్ను బ్రహ్మనాహుతం బ్రహ్మైవ తేమ కంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అంత బ్రహ్మార్పణం.
0: ఈవెన్ యూ ఈటింగ్ ఇస్ ఆఫరింగ్ టు గాడ్.
1: నీవు అక్కడ బ్రహ్మార్పణం అనేటువంటిది చేయకపోతే నీవు తిన్న అన్నం ఎట్ట నీకు జీర్ణమైపోతా ఉంది.
0: ఇఫ్ యూ డోంట్ ఆఫర్ టు గాడ్ ద ఫుడ్ యూ ఈట్, హూ ఇస్ గోయింగ్ టు డైజెస్ట్ ఇట్?
1: అక్కడ లోపల ఉన్న అహం వైశ్యా నరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త అచాం నంద్యం చతుర్భం అహం వైశ్వానరో భూత్వ. అయ్యా, నీ కడుపులో నేను వైశ్వానుడుగా ఉండి దాన్ని చక్కగా ఇడ్లీ పిండి రుబ్బినట్టుగా రుబ్బి చక్కగా దాన్ని మసం చేసి దాని సర్వాంగములకు సప్లై చేయటం వల్లే నువ్వు తిని తిరిగి మంత పుష్టిగా సంతృష్టిగా నువ్వు జీవించగలుగుతున్నావు.
0: యూ గెట్ ది రిప్లై ఫ్రమ్ ఇన్ సైడ్, ఐఎమ్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర్ ఇన్ యువర్ స్టమక్. ఐ గ్రైండ్ ఆల్ ద ఫుడ్ యూ ఈట్ మేకింగ్ ఇట్ ఇన్ ఎ సెన్స్ ఆఫ్ యువర్ బాడీ.
1: సప్లై చేసే వాళ్ళు ఎవరు?
0: Who is going to supply all the essentials?
1: నువ్వు ఏ విధంగా నీవు ప్రయత్నం చేస్తున్నావు?
0: What effort you are making?
1: ఏమి చేయటం?
0: Nothing.
1: గుండె కొట్టుకుంటూ ఉంటుండాలి.
0: The heart beats.
1: దీనికి నీ ప్రయత్నం ఏమిటి?
0: What is your effort?
1: అదే దైవం యొక్క సంకల్పం.
0: That is God's will.
1: అయ్యో, నా సంకల్పం లేకపోతే ఎట్లా జరుగుతుంది అని అహంకారి విరవీగుతాడు.
0: If you are egoistic,
1: నీ గుండె కొట్టుకోవటంలో నీ యొక్క ప్రయత్నం ఏమిటి ఉండాలి?
0: Yes, what attempt you are making to make your heart beat?
1: Blood circulation lopala nee prayatnam emtu undali?
0: What is your effort? What is your activity there?
1: Nee pulse lopala nee oka prayatnam emtu undali?
0: Well, in the pulse rate, what is your attempt?
1: Nee emi ledu.
0: Nothing.
1: Antha daivam de.
0: Everything is divine.
1: Aa daivame ee yokka deennanta kudanu gunda naadistunnadu.
0: God is only God who makes the heart beat. And he pumps the heart.
1: Ee lungs lo vachi telke deeniki oxygen chestunnadu.
0: It's only God who purifies the blood there.
1: Sarvanganiki supply chestunnadu.
0: And it's only God who supplies
1: the import and export anta rendu kuda thane chestunnadu.
0: So God takes care of import and export all over the body.
1: Aa daivatvame lopala lekapothe nee ye pani cheyalevu.
0: Without the divinity within you, you cannot do anything.
1: కనుక ఆ దివ్యత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించుకోవాలి.
0: సో వీ హావ్ టు నో దిస్ డివినిటీ ఇన్ ద ఫస్ట్.
1: మనం నమ్మినా నమ్మకపోయినప్పటికీ తన పనేమో తాను చేస్తున్నాడు.
0: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, గాడ్ డస్ ఆన్ హిస్ ఓన్.
1: అయితే నమ్మి చేస్తే నీకు మరింత ఆనందం ఉంటుంది.
0: బట్ ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ ఫుల్ ఫెయిత్, యూ విల్ బి బ్లిస్ఫుల్.
1: తెలిసి మ్రొక్కు, చూచి త్రొక్కు అన్నారు.
0: ఆఫర్ ఆల్ ప్రేయర్ ఇన్ ఫుల్ అవేర్నెస్ అండ్ వాచ్ యువర్ స్టెప్.
1: మనం ప్రతి ఒక్కటి తెలుస్తానని అనుభవించాలి.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫుల్ నాలెడ్జ్.
1: అగ్ని ఉంది.
0: Here is fire.
1: అగ్ని ఉంటుంటే మనము తెలుసుకుంటే దానిపైన చేయి పెట్టాం మనం.
0: If you know there is fire, you don't touch it.
1: తెలుసుకోకుండా పోయినప్పుడు ఎక్కడో చూసుకుంటూ దానిపైన పెడితే కాలిపోతుంది.
0: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ఇట్ యు విల్ గెట్ యువర్ సెల్ఫ్ బర్న్.
1: తెలిసి రామ చింతన చేయవి ఓ మనసా, తెలిసి రామ చింతన చేయవే.
0: ఓ మైండ్ ప్రే టు ద లార్డ్ రామ ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఇన్ ఫుల్ అవేర్.
1: తెలిసి ఆ భగవత్ చింతన చేయి.
0: ఇన్ ఫుల్ నాలెడ్జ్ థింక్ ఆఫ్ గాడ్.
1: ఎట్లా?
0: హౌ?
1: సర్వము తన యందే ఉంటున్నది.
0: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ యు.
1: ఆ దైవాజ్ఞ లేకుండా,
0: వితౌట్ గాడ్స్ విల్, నథింగ్ విల్
1: హ్యాపెన్. శివలో బ్రహ్మలో,
0: రైట్ ఫ్రమ్ యాండ్ టు బ్రహ్మ,
1: శివ కేశవాదులలో,
0: ఆల్సో ఇన్ శివ అండ్ కేశవ,
1: ప్రేమ మీర వెలసియుండే

0: Rama, who is present in Antony Brahman, in Shiva and Keshava, he should only protect you.
1: నిప్పులకై కన్నచావు అప్పు పడక విర్రవీగి తప్పు పనులు చేయకుంటే త్యాగ రాజ వినుత సీత రామ నన్ను రోవరా రామానన్ను రోవరా.
0: వాట్ ఫార్ షుడ్ ఐ లివ్? ఇస్ ఇట్ ఫర్ ది ప్రైజ్ ఆఫ్ ది వరల్డ్? రామ
2: ప్రతి ఒక్కటి కూడాను దైవం యొక్క చేతనే అన్ని పరిపూర్ణమైన యొక్క స్వరూపాన్ని పొందుతున్నాయి.
0: ఎవ్రీథింగ్ బికమ్స్ టోటల్ అండ్ హోలిస్టిక్ విత్ ద డివైన్.
2: ఈ జ్ఞానాన్ని పొందే నిమిత్తమై విద్య కావాలి.
0: వీ నీడ్ దిస్ విద్య, ద నాలెడ్జ్ ఓన్లీ టు హావ్ దిస్.
2: రామాయణం అంతా మీ విద్య కోసం చెప్తున్నాను.
0: ద హోల్ థింగ్ ఈజ్ సెడ్, భగవాన్ సెడ్ ఓన్లీ టు టీచ్.
2: యా, ఏది జ్ఞానాన్ని బోధిస్తుందో అది విద్య.
0: విద్య మీన్స్ దాట్ విచ్ టీచెస్
2: యు విజ్ జ్ఞానం. ఇది
0: వాట్ థాట్ ఆఫ్ విజ్?
2: పదార్థ జ్ఞానమా?
0: మెటీరియల్
2: పదార్థ జ్ఞానం నందు కూడా రియాక్షన్ ఉంటుంది.
0: ఈవెన్ ఫర్ మెటీరియల్
2: అన్నింటి అందు రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: ఎవ్రీథింగ్ దేర్ ఇస్ రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ సౌండ్.
2: ఇప్పుడు ఇది ఒక పదార్థం.
0: హియర్ ఇస్ మ్యాటర్.
2: బల్ల,
0: టేబుల్
2: అనుకుంటున్నాను.
0: వెన్ యూ థంప్ ద డెస్క్ యూ విల్ ఫీల్ ద పెయిన్.
2: నేను బల్లను కొట్టినాను అని నేను చెప్తున్నాను.
0: యూ సే దట్ యూ థంప్ ద టేబుల్.
2: బల్ల కూడాను నిన్ను కొట్టింది.
0: ఇట్ ఆల్సో హస్ బీటెన్ యు.
2: చక్కగా పిల్లలు అర్థం చేసుకోవాలి.
0: బాయ్ షుడ్ అండర్స్టాండ్ దిస్ వెల్.
2: బల్లను కొట్టు అనుకుంటా అనగా ఏమిటి? బల్ల కూడా నిన్ను కొట్టింది.
0: వెన్ యూ సే దట్ యూ ఫీల్ పెయిన్.
2: నువ్వు మాత్రమే బల్లను కొట్టడం కాదు, బల్ల కూడా నిన్ను కొట్టింది.
0: యూ హావ్ నాట్ ఓన్లీ థంప్ ద టేబుల్.
2: అక్కడ రీసౌండ్, రియాక్షన్, రిఫ్లెక్షన్ వస్తుంది.
0: హియర్ యూ ఫైండ్ ఆల్ ద త్రీ, రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్.
2: కనుకనే మనం ఏమి చేస్తామో, ఏమి చెప్తామో, ఏమి తలుస్తామో అదంతా మనకు రిసౌండ్ గా, రిఫ్లెక్షన్ గా, రియాక్షన్ గా వస్తుంది.
0: సో వాట్ ఎవర్ వీ డూ, వాట్ ఎవర్ వీ సే, వాట్ ఎవర్ వీ లిసన్ టు,
2: కనుకనే మంచి చేసి, మంచి చూచి, మంచి విని, మంచి తలంచి మంచిని అనుభవించు.
0: దేర్ఫోర్ లెట్ అస్ సీ గుడ్, లెట్ అస్ హియర్ గుడ్, లెట్ అస్ స్పీక్ గుడ్, లెట్ అస్ థింక్ గుడ్ అండ్ ఎక్స్పీరియన్స్ గుడ్.
2: అందువల్లే మంచి పని చేసేది మానవత్వం యొక్క ప్రధానమైన లక్ష్యం.
0: Therefore, to do good is the main quality of mankind.
2: మానవుని యొక్క లక్ష్యం ఏమిటి?
0: What is the quality aim of man?
2: మానవుడై పుట్టి,
0: having been born a human,
2: గొప్ప తెలివితేటలు కలిగి ఉంటుంది,
0: being highly intelligent,
2: మేధాశక్తిగా భావించి,
0: an intellectual,
2: గొప్ప విద్యావంతుడని విశ్వసించి,
0: థింకింగ్ హైలీ ఎడ్యుకేటెడ్,
2: గొప్ప ఉద్యోగంలో పనిచేస్తూ,
0: ఆక్యుపైయింగ్ ఎ పొజిషన్ ఆఫ్ అథారిటీ,
2: సామాన్యమైనటువంటి పసిపక్షులు కాదవలే ప్రవహిస్తుంటే ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ వన్ బిహేవ్స్ లైక్ దట్ ఆఫ్ ఎ బీస్ట్, అనిమల్ ఆర్ బర్డ్ ఆర్ ఇన్సెక్ట్, వాట్ ఇస్ ది యూజ్?
2: నీకున్న ఆకలి చిన్న చీమకు కూడా ఉంటుంది.
0: ద హంగర్ యు హ్యావ్ ఈజ్ వెరీ సేమ్ యాజ్ ద హంగర్ ఆఫ్ ఎన్ యాంట్.
2: నీకున్నటువంటి భయము ఆ చిన్న చీమకు కూడా ఉంటుంది.
0: ద ఫియర్ ఇన్ యూ ఇస్ వెరీ మచ్ సేమ్ యాజ్ ద ఫియర్ ఇన్
2: డిజైర్స్ అనిమల్స్ అంతా ఉంటుంది.
0: ద డిజైర్స్ ఆర్ కామన్.
2: బజార్లో పోయే కాకులకు, గద్దలకు, కుక్కలకు, నక్కలకు, కోతులకు అన్నిటికీ కూడా ఉంటున్నాయి నీ యొక్క డిజైర్స్.
0: The crows, the foxes, the dogs, everywhere around have desires.
2: నీవు మానవుడిగా పుట్టి,
0: and we been born as
2: human, పశుపక్షి మృగాదులు ఆంచల వలె నీవు కూడా కొన్ని వాంఛల లోపల మునిగిపోతే నీ యొక్క ప్రత్యేకత ఏమిటి?
0: Being a human being, if you drown yourself in desire like animals, birds, bees around you, at one time
2: జనక మహారాజు పెద్ద యాగం చేస్తున్నాడు.
0: King Janaka was performing a very big ritual yaga.
2: పండిత సమావేశం ఏర్పడినాడు.
0: He convened an assembly of scholars.
2: ఈ పండిత సమావేశం అని చెప్పని గొప్ప గొప్ప పండితులకు అందరికీ ఆహ్వానాలు పంపించారు.
0: Great scholars of those times were invited.
2: గొప్ప గొప్ప పేరు పొందినటువంటి పండితులందరూ అక్కడ ప్రవేశించారు.
0: Men of repute and fame and name.
2: కౌలందరూ ప్రవేశించారు.
0: One
2: శాస్త్రజ్ఞులతో ప్రవేశించారు.
0: ఆల్ శాస్త్రి స్కాలర్స్ అటెండెడ్.
2: వేద శాస్త్ర, ఇతిహాస, పురాణ ప్రమాణములు కూడా నిరూపించేటువంటి యొక్క శక్తులంతా వచ్చారు.
0: ది ఇంటెలెక్చువల్స్ ఆర్ ఎక్స్పర్ట్స్, ఎక్స్పోనెంట్స్ ఆఫ్ దేర్
2: బ్రాంచ్ గా కూర్చున్నారు అందరూ.
0: దే ఆర్ ఆల్ సిట్టింగ్ సైలెంట్.
2: ఆ సభ లోపల మధ్యలో ఒకడు వంకర టింకరి ఉండేటువంటి దేహంతో తాను నడుచుకుంటూ వస్తున్నాడు రాజు దగ్గరికి.
0: దేర్ ఇన్ ద మిడ్స్ట్ there came a person with full of bends all over the body and approaching the king.
2: అందరి దృష్టి అతని పైన పడింది.
0: All looked at him.
2: ఏదో సామాన్యంగా వస్తే పర్వాలేదు, వంకర టింకర దేహంతో వస్తే అందరూ దాన్ని చూడటానికి ఒక విచిత్రంగా ఉంటుంది.
0: ఇఫ్ ఇస్ జస్ట్ నార్మల్ యూ హావ్ బీన్ ఆల్ రైట్ బట్ యూ హావ్ గాట్ సో మెనీ బెండ్స్ అండ్ ట్విస్ట్ ఆల్ ఓవర్ ద బాడీ.
2: తక్షణమే అందరూ నవ్వారు.
0: ఎవ్రీబడి లాఫ్డ్.
2: ఆ రూపాన్ని చూసేటప్పటికి అందరికి నవ్వు వచ్చింది.
0: ద వెరీ ఫార్మ్ వాస్ క్వైట్ ఫనీ.
2: వారందరూ ఎంత నవ్వినారో అంతకు పదింతలు ఆ వ్యక్తి కూడా నవ్వాడు.
0: దిస్ పర్సన్ ఆల్సో లాఫ్డ్ 10 టైమ్స్ మోర్ దాన్ ద అదర్.
2: రాజు చాలా ఆశ్చర్యపడ్డాడు.
0: కింగ్ వాజ్ సర్ప్రైజ్డ్.
2: రండి, తమరు వేచే ఇండియన్కు ఉన్నత ఆసనం ఇచ్చాడు.
0: హి ఆస్క్డ్ హిమ్ ప్లీజ్ కమ్ ఇన్ అండ్ మేడ్ హిమ్ సిట్.
2: పండిత మహాశయ,
0: హి హాస్ ఎ వెరీ నోబుల్ సౌండ్.
2: వీరందరూ నవ్వటంలో ఒక కారణం ఉంటుంది.
0: ఆల్ పీపుల్ ఆర్ లాఫింగ్, దేర్ ఇస్ సమ్ రీజన్.
2: ఎందుకనగా,
0: ది రీజన్ ఇస్
2: మీ దేహము చాలా వంకరలుగా తిరిగి ఉంది.
0: యువర్ బాడీ ఇస్ ట్విస్టెడ్ సో మెనీ బెండ్స్.
2: మీ పేరేమిటి?
0: వాట్స్ యువర్ నేమ్?
2: నా పేరు అష్టావక్రుడు అన్నాడు.
0: హి సెడ్ మై నేమ్ ఇస్ అష్టావక్ర.
2: అనగా ఎనిమిది వంపులు తిరిగినటువంటిది ఈ దేహము.
0: అష్టావక్ర మీన్స్ ద బాడీ విత్ ఎయిట్ బెండ్స్.
2: దీనిని చూచి వారంతా పండితులు నవ్వారు.
0: ఆల్ స్కాలర్స్ లాఫ్డ్ అట్ హిమ్.
2: అప్పుడు అష్టావక్రుడు లేచాడు.
0: దెన్ అష్టావక్ర గాట్ అప్.
2: ప్రభు,
0: ఓ లార్డ్,
2: మీరు పండిత సమావేశము అనేటువంటి వార్త నాకు పంపటం చేత నేను ఇక్కడికి వచ్చాను.
0: ఓ లార్డ్, ఐ హావ్ కమ్ హియర్ ఆన్ హియరింగ్ దట్ యు హావ్ కన్వీన్డ్ ఎ మీటింగ్ ఆఫ్ స్కాలర్స్.
2: పండితులే ఉంటారనేటువంటి ఒక పిచ్చి భావంతో నేను వచ్చాను.
0: ఐ కేమ్ విత్ ది మ్యాడ్ ఫీలింగ్ దట్ హియర్ వి ఫైండ్ ఆల్ స్కాలర్స్.
2: ఒక్కడైనా పండితుడు లేడు.
0: నాట్ ఈవెన్ వన్ స్కాలర్ ఇస్ హియర్.
2: చర్మకారులు ఉంటున్నారు అన్నాడు.
0: ఆల్ ఆర్ కాబ్లర్స్ హియర్.
2: చర్మకారులు అన్నాక చెప్పులు కుట్టేటువంటి వాళ్ళంతా వీళ్ళందరూ.
0: ఆల్ ఆర్ కాబ్లర్స్ హియర్.
2: ఎందుకు ఇంత పెద్దటి మాట అంటున్నావే?
0: వై షుడ్ యు
2: యూస్? ఈ పండితులందరూ కూడా చెప్పులు కుట్టేటువంటి వాళ్ళ.
0: డూ యూ థింక్ దట్ ఆల్ ది స్కాలర్స్ ఆర్ కాబ్లర్స్?
2: చెప్పులు కుట్టేటువంటి వారికి చర్మం యొక్క ఇన్ని చక్కగా తెలుసును.
0: ఓన్లీ ఏ కాబ్లర్ నో ది నేచర్ ఆఫ్ హి స్కిన్.
2: కనుకని వీళ్ళందరికీ ఉన్న స్కిన్ చూస్తున్నారు వాళ్ళు.
0: సో ఆల్ పీపుల్ హియర్ వాచ్ మై స్కిన్.
2: నా హృదయాన్ని చూడటం లేదు.
0: దే ఆర్ నాట్ వాచింగ్ మై
2: హార్ట్. నా పవిత్రతను చూడటం లేదు.
0: దే డోంట్ నో మై సెక్రెట్.
2: కాబట్టి ఇలాంటి చర్మకారులకందరికి పండితుల్ని ఆహ్వానం చేశావా అని నాకు పెద్ద నవ్వు వచ్చింది అన్నాడు.
0: ఐ లాఫ్డ్ లౌడ్లీ రిపీటెడ్లీ బికాస్ దిస్ నాట్ అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్ బట్ అసెంబ్లీ ఆఫ్ కాబ్లర్స్.
2: దృష్టి ఒక్కొక్క రకమైన పిటిగా ఉంటుంటది.
0: ఈచ్ వన్ థింగ్స్ ఇన్ వన్ వే ఆర్ అదర్.
2: ముండే ముండే మతిర్ భిన్న. ఒక్కొక్క దృష్టి ఒక్కొక్క రకంగా తోస్తుంటారు.
0: టేస్ట్ వేరీ, హెడ్స్ డిఫర్, థాట్స్ డిఫర్.
2: కనుక ప్రపంచం లోపల ఇట్టి వికృతమైనటువంటి ఒక భావాలతో ఈ జీవితం జరుగుతూ ఉంటుండాలి.
0: వి ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ సో మెనీ పర్వర్టెడ్ నోషన్స్.
2: ప్రతి ఒక్కరు కూడా హృదయ తత్వాన్ని గుర్తించాలి.
0: ఎవ్రీవన్ షుడ్ నో వన్స్ ఓన్ హార్ట్ ఫస్ట్.
2: గొప్ప పండితులు అనుకుంటారు,
0: వన్ స్కాలర్
2: గొప్ప కవులు అనుకుంటారు. భగవంతుడు ఈ పాండిత్యాన్ని ఈ కవిత్వాన్ని ఏమాత్రము ముట్టడు, కన్నుతో కూడా చూడడు.
0: గాడ్ విల్ నెవర్ లుక్ ఎట్ యువర్ స్కాలర్షిప్. God will never be bothered of your poetry composition.
2: Bhava priyude kani bahya priyudu kaadu.
0: God is carried away by your feeling, not by the external.
2: Ayya enta mandiki nee anna daanam chesavu?
0: How many people you served food?
2: Nenu 5000 mandiki anna daanam chesanu.
0: I served food to 5000 people.
2: 2000 mandiki cheralu ichanu.
0: I distributed sarees to 2000.
2: దీన్ని పేరు పెట్టుకోవటమా? ఈ 2000 మందికి చీరలు ఇవ్వటము, 5000 మందికి అన్నదానం ఇవ్వటము, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దగ్గర పోయి నీవు అడ్వాన్స్ చెప్పించుకో, అంతేకాని నా దగ్గర చెప్పనక్కర్లేదంటాడు భగవంతుడు.
0: గాడ్ విల్ టెల్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సారీస్ టు 2000 అండ్ ఫీడింగ్ 5000 పీపుల్ యూ బెస్ట్ బెటర్ అకౌంట్ టు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్.
2: నాకు చూపనక్కర్లేదంట.
0: యూ డోంట్ నీడ్ టు షో మీ ద అకౌంట్.
2: నాకు చూపోసింది నీ హృదయ పవిత్రమే చాలు.
0: వాట్ యూ షుడ్ షో మీ ఇస్ ద సాంక్టిటీ ఆఫ్ యువర్ హార్ట్.
2: కనుక హృదయ పవిత్రతను చూచేటువంటి వాడు భగవంతుడు, కానీ దీన్ని దాన్ని చూచేటువంటి వాడు కాదు భగవంతుడు.
0: గాడ్ విల్ లుక్ ఎట్ యువర్ హార్ట్ విచ్ ఇస్ సీక్రెట్, నథింగ్ ఎల్స్.
2: అది అష్టావక్రుడు చక్కగా ఈ ప్రజలకు ఈ పండితులకు బోధించినటువంటి ఒక బోధ.
0: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ అష్టావక్ర టు ఆల్ పీపుల్ అండ్ స్కాలర్స్.
2: నా పాండిత్యాన్ని చూడమని.
0: సీ మై స్కాలర్షిప్.
2: పండితుడు అనగా ఏమిటి?
0: హూ ఇస్ ఎ పండిట్ స్కాలర్?
2: పండిత సమదర్శన.
0: ద ఈక్వల్ మైండెడ్.
2: ఈక్వల్ మైండే పండితుడు.
0: ఈక్వల్ మైండెడ్ వన్ ఇస్ ఎ పండిట్ ఆర్ స్కాలర్.
2: కాబట్టి ఎక్కడుంది మీ దగ్గర ఈక్వల్ మైండ్?
0: వేర్ ఇస్ దిస్ ఈక్వల్ మైండెడ్?
2: పెద్ద సెలవులు కప్పుకొని కంకణాలు వేసుకుని వృద్ధాశ్రమం వేసుకుని వచ్చి కుట్టుతున్నారు ఫోటో కోసమే.
0: యు హావ్ గాట్ ఓన్లీ షాల్స్ అండ్ బ్రాస్లెట్స్ అండ్ కమ్ ఓవర్ దేర్.
2: ఇది కాదు పండిత్యము,
0: ఇట్స్ నాట్ స్కాలర్షిప్.
2: నీ హృదయమును విప్పి,
0: ఓపెన్ అప్ యువర్ హార్ట్,
2: జగత్ యొక్క సత్యాన్ని నిరూపించి,
0: ప్రూవ్ ది ట్రూత్ టు ద వరల్డ్,
2: దైవత్వం యొక్క నిత్యాన్ని మనం చాటాల్సి రాపో, అదే నిజమైన పాండిత్యం.
0: అండ్ ఆల్సో పబ్లిసైజ్ హౌ ఎఫిమరల్ ట్రాన్సియెంట్ ద వరల్డ్ ఈజ్. దట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్
2: అలాంటి పాండిత్యాన్ని మనం ఈనాడు ప్రకటించాలి, వికసింపజేయాలి. ప్రచార ప్రబోధన స్వల్పాలు.
0: వీ హావ్ టు డెవలప్ సచ్ ఎ స్కాలర్షిప్. వీ హావ్ టు బ్లాసమ్ విత్ సచ్ స్కాలర్షిప్, ప్రొపగేట్ అండ్ పబ్లిసైజ్.
2: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
2: మీరు ఓ గ్రేడ్ తెచ్చుకోండి.
0: సెక్యూర్ ఓ గ్రేడ్.
2: మంచిగా చదవండి.
0: రీడ్ వెల్.
2: గోల్డ్ మెడల్ తీసుకోండి.
0: సెక్యూర్ గోల్డ్.
2: నాకు చాలా ఆనందమే.
0: ఇట్స్ ఆల్సో
2: కానీ దానితో పాటు
0: అలాంగ్ విత్ దట్
2: ఒక దైవ విశ్వాసాన్ని కూడా పెంచుకోండి.
0: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
2: ఆ విశ్వాసమే లేకపోతే
0: వితౌట్ దట్ ఫెయిత్
2: దేనిని సాధించలేవు.
0: యు కెనాట్ అచీవ్
2: ఎనీ సాధించి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ యూజ్ విత్ రెస్ట్?
2: ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైన
0: ఆల్ విల్ బీ ఇన్ వెయిన్.
2: ఈ అన్నింటితో పాటు
0: అలాంగ్ విత్
2: దైవానుగ్రహాన్ని కూడా పొందినప్పుడు నీవు సార్థకత పొందుతావు.
0: ఇఫ్ యూ ఆల్సో బీ ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ యూ విల్ రిడీమ్ యువర్ లైఫ్.
2: ఎన్ని ఉండినా దీనిలో ప్రయోజనం లేదు.
0: With all the rest of things, without God, everything is useless.
2: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు,
0: at the time of birth,
2: కంఠమాలలవేమి కానరావు,
0: no gold chain is noticed,
2: మంచి ముత్యపు సరులు మచ్చునకును లేవు,
0: there are no good pearls around the neck,
2: మేల్మి బంగారు దండ మెడకు లేదు,
0: there is no gold chain around the neck,
2: ముత్యాల హారము మించగాలేదు, పచ్చల పేళ్లను పొతకలేదు,
0: దెర్ ఆర్ నో చైన్స్ ఆఫ్ పర్ల్స్ డైమండ్స్ ఆర్ వాట్స్ ఎవర్,
2: రత్నాల హారము రంజిల్లగాలేదు, గోమేదికపు మాట కూడలేదు,
0: దెర్ ఆర్ నో చైన్స్ ఆఫ్ ప్రెషస్ స్టోన్స్,
2: కలదు కలదొక్క మాల మీ కంఠమందు కంఠమందు.
0: However, there is one chain definitely around your neck. There is.
2: Kaladu, kaladokka mala mee kanthamandu.
0: There is definitely a chain around your neck.
2: Purva janmala karmalu pondu parachi.
0: The consequences of the actions of the past lives are brought together.
2: Manchi ainanu chedugaina trunchakunda.
0: Without breaking good or bad.
2: Brahma. మీకిచ్చి పంపెను బరువు మాల.
0: బ్రహ్మ సెండ్స్ యూ ఇన్ టు దిస్ వరల్డ్.
2: ఆ మాల ప్రతి ఒక్కరి కంఠం అందు ఉంటుండాలి.
0: దట్ నెక్లెస్ ఎవ్రీవన్ హ్యాస్.
2: కానీ అది కనిపించదు.
0: బట్ దట్స్ నాట్ సీన్ అవుట్ సైడ్.
2: కనిపించినటువంటి మాల ఉంటుండాలి మీలో.
0: దేర్ ఇస్ వన్ నెక్లెస్ చైన్.
2: మాల మంచి మాలగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి గుడ్ వన్.
2: సుగంధపు మాలగా ఉండాలి.
0: ఇట్ షుడ్ వన్
2: దుర్గంధపు మాలగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి వన్ ఆఫ్ మిజరీ.
2: కనుక ఈ విషయ వాసనలు సాధ్యమైనంత వరకు చల్లబరచుకోండి.
0: Therefore, reduce your sensual pleasures.
2: వైరాగ్యం ఎట్ట రావాలి?
0: How to develop detachment?
2: చాలా మంది మా పిల్లలకంతా అనుకుంటుంటారు, స్వామి దీనిపైన ఆశపోతుంది, దానిపైన ఆశపోతుంది, దీనిపై ఇవన్నింటిపైన వైరాగ్యం అత్యవసరమన్నారు.
0: భగవాన్ సేస్ యూ షుడ్ డెవలప్ రెనన్సియేషన్ డిటాచ్మెంట్ వైల్ బాయ్స్ సే వి వాంట్ దట్.
2: మీరు విద్యావంతులు, మనుషులు, మానవులము, మనం దైవభక్తి గలవారము అనేటువంటి భావమే దృఢంగా ఉంటే ఈ వైరాగ్యంతో మీ మనసు మారిపోతుంది.
0: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ యూ కాల్ యువర్ సెల్స్ హ్యూమన్ బీయింగ్స్ ద స్టూడెంట్స్ అండ్ ద నేచురల్ విత్ దిస్ రెనన్సియేషన్ యూ విల్ గివ్ అప్ ఎవ్రీథింగ్.
2: ఏమిటి వైరాగ్యం అంటే?
0: వాట్ ఈస్ దిస్?
2: కక్కిన అన్నమును తిరిగి వాళ్ళు భుజించరు.
0: నో వన్ వుడ్ ఎవర్ ఈట్ ద వామిటెడ్ ఫుడ్.
2: ఈ కక్కిన అన్నమును ఏ విధంగా త్యజిస్తావో అట్టనే విషయాన్ని త్యజించాలి.
0: Just as you don't look at that food which is vomited out, you should also
2: eat it as a sense of pleasure.
0: Then you should take it as vomited food. You should not look at it.
2: You don't feel like it. Then
0: how do
2: you
0: eat
2: it?
0: How do you accept it?
2: కనుక నీ వైరాగ్యం అనేటువంటిది కక్కిన అన్నాన్ని విసర్జించినట్టుగా నీవు ఈ తుచ్చమైన భావాన్ని విసర్జించాలి.
0: Just as vomited food is just neglected and thrown out,
2: ఏదైనా విషయ వాసన
0: వచ్చింది, also detachment.
2: పిల్లలు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ వయసు పిల్లలంతా చాలా చెడ్డ చెడ్డవన్నీ చూడటానికి ప్రయత్నిస్తుంటారు, చెడ్డ చెడ్డవన్నీ తలచడానికి ప్రయత్నిస్తుంటారు.
0: స్టూడెంట్స్ షుడ్ హియర్ వెరీ కేర్ఫుల్లీ బికాస్ దే
2: వచ్చినప్పుడు తచ్చి ఇది నేను కక్కిన అన్నం.
0: Whenever such feeling comes, it's a vomited out meat.
2: దుర్గంధము.
0: It's full foul smell.
2: ఇది చాలా చెడ్డది.
0: It's very bad.
2: కడుపులో ఉండడానికి తనకి ఇష్టం లేకుండా కక్కి వేసేశాడు.
0: ఇట్ డజంట్ వాంట్ టు స్టే దేర్ ఇన్ ద స్టమక్, దేర్ఫోర్ ఇట్.
2: అలాంటి దాన్ని నేను ఎట్లా ఆశించగలను?
0: హౌ ఎమ్ ఐ టు ఆస్క్?
2: ఇది నిజమైన వైరాగ్యము.
0: దిస్ ఇస్ ది ట్రూ డిటాచ్మెంట్.
2: అప్పుడే మంచి పవిత్రమైన మార్గంలో ప్రవేశిస్తావు.
0: దెన్ యు స్టెప్ ఇన్ టు ద సీక్రెట్ పాత్.
2: ఆ పవిత్రమైన మార్గంలో వచ్చినప్పుడే దైవం నిన్ను ఆనందంగా దగ్గర చేర్చుకుంటాడు.
0: వెన్ యు ట్రెడ్ అలాంగ్ దట్ సీక్రెట్ పాత్, గాడ్ విల్ సర్టన్లీ ఎంబ్రేస్ యూ.
2: అంతకంటే సన్నిధి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ప్రాక్సిమిటీ.
2: అంతకంటే పెన్నిధి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ వెల్త్ బియాండ్ దిస్.
2: అది ఏ నిజమైన జీవితానికి ఆశయము.
0: దట్ ఇస్ ది ట్రూ పర్పస్.
2: మానవుని యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ అదే.
0: దట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ ఆఫ్ మ్యాన్ కైండ్.
2: వచ్చినందుకు దాన్ని సాధించాలి.
0: లెట్ అస్ అచీవ్ ఇట్ ఫర్ హావింగ్ బీన్ బోర్న్.
2: మంచి పేరుని తెచ్చుకోవాలి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
2: గుడ్ నేమ్.
0: గుడ్ నేమ్.
2: గుడ్ నేమ్.
0: గుడ్ నేమ్ ఇస్ ఇంపార్టెంట్.
2: గోవింద కృష్ణ జై
1: గోపాల కృష్ణ జయ గో.

0: whether one is a yogi or whether he is a bhogi given to luxury, whether he has renounced everything and is a sannyasi, or whether he is still living in the family and enjoying the aspects of the family. Peace and truth are the two things which can alone give him sufficient ananda or bliss. The bliss, ananda, is contained in getting both peace and realizing truth.
1: Vidyarthi, vidyarthi, Lara. భజ గోవిందమునందు అనేక మంది శంకరుల వారి శిష్యులు ఒక్కొక్క శ్లోకమును ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి అర్థమునందు ప్రయోగించి చేసినప్పుడు నిత్యానందమనేటు ఒక్క ప్రథమ శిష్యుడు ఈ శ్లోకమునందు ఒక విశిష్టతను ఇమిడ్చాడు.
0: బాయ్స్ అండ్ గర్ల్స్, వెన్ శంకర అండ్ హిస్ డిసైపుల్స్ హావ్ గివెన్ ది సెవెరల్ వర్సెస్ in the list called the Bhaja Govinda, each disciple was giving one verse. A principal disciple by name Nityananda has given a distinctive message in this particular verse.
1: Indulo yogi aina bhogi aina leka tyagi aina sangha vajjitudaina sangha sahitudaina okka turi ee brahma chittamunu taanu chavichuchina tarvata ఎట్టి స్థితి ఎందు ఉండినప్పటికీ తాను బ్రహ్మనిష్ఠుడే కాగలడు కాని బ్రహ్మ విరుద్ధమైనటువంటి యొక్క బంధ సహితుడు కానేరడని ఈ శ్లోకం యొక్క అంతరార్థం.
0: ది మీనింగ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ వర్స్ ఈస్ డజంట్ మ్యాటర్ వెదర్ అన్ ఇండివిజువల్ ఈస్ ఎ యోగి ఆర్ వెదర్ హీఈస్ గివెన్ టు లగ్జూరియస్ లైఫ్ అండ్ హీఈస్ ఎ భోగి ఆర్ వెదర్ హీ హాస్ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ or whether he is still attached to the society and living in a family, or whether he has renounced everything and become a sannyasi. Once he has seen the greatness of the Brahman or the aspect of the divine, then he will be a divine person and nothing else will attract him away from this divine aspect.
1: Anaga, idi yetku sampraptamogunani manam sandehinchavachunu. Paatalu paadutu నాటకం ఆడుతూ అభినయం సలుపుతూ తలపైనున్నటువంటి యొక్క దీపను లేక ఒక పాత్రను తాను ఏ విధముగా లక్ష్యం నందుంచుకొని నర్తకి తన నృత్యమును ఏ రీతిగా సలుపుతుంటాదో అదే విధముగానే తాను కొన్ని బాధ్యతలకు గురి అయి సంసార సంబంధమైనటువంటి విషయవాసనలు ఎందు తాను ఉండినట్టుగా నటించుచు తన యొక్క చిత్తము భగవత్ తత్వం పైన అంకితమునంచినట్టుగా చేయనట్టి ఒక్క వ్యక్తి ఇట్టి పరిస్థితికి మాత్రమే అర్హుడని కూడాను ఆ శిష్యుడు బోధించాడు.
0: యు మే ఆస్క్ ది క్వశ్చన్, హౌ కెన్ దిస్ బి పాసిబుల్? ఎస్, యు నో ది వెల్ నోన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ డాన్సర్ ఆర్ ఎన్ యాక్టర్ వైల్ సింగింగ్ ఆర్ వైల్ ఎనాక్టింగ్ ఇన్ ఎ డ్రామా టేకింగ్ ఎ పర్టిక్యులర్ పార్ట్, దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అపియరింగ్ ఇన్ దట్ పర్టిక్యులర్ పార్ట్ is born very well. At the same time, the dancer or the actor is not led away by what he or she is doing. So also, this yogi, this individual who is living in a family, undertaking all the responsibilities of a family, yet he is not attracted or taken away by those responsibilities and families.
1: భౌతికమైనటువంటి సంబంధములను మాత్రమే మనము పరికించటం చేత యోగి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: బికాస్ వీఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ ది ఎక్స్టర్నల్ అపియరెన్సెస్ విచ్ రిలేట్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్, వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ట్రూ స్పిరిట్ ఇన్ విచ్ ఎ యోగి ఫంక్షన్స్.
1: దీనికి మరి ఒక చిన్న ఉదాహరణము.
0: దేర్ ఇస్ అనదర్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: భారతీయ సంస్థ ఎందు భారతీయ ఒక సాంప్రదాయములందు ఒక భర్తకు ఇద్దరు భార్యలుగా ఉండినప్పుడు భార్య ఘటించిన తరువాత ఒక భార్య గర్భవతిగా ఉండటం చేత ఆమె విధవత్వానికి ఏమాత్రం కూడాను అంగీకరించక తిరిగి ఆ ప్రసవమైన తదుపరి ఆ విధవత్వాన్ని పొందటం మన భారతీయ సంస్కృతిలో ఇది ఒక సాంప్రదాయంగా నిలుస్తూ వచ్చింది.
0: అకార్డింగ్ టు ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ యాజ్ అన్ యాక్సెప్టెడ్ ప్రాక్టీస్ ఇన్ ఇండియన్ కల్చర్, ఇఫ్ వన్ హస్బెండ్ హ్యాస్ టూ వైవ్స్ and if one of those wives is pregnant at the time when the husband dies, it is an accepted tradition that that wife does not acquire the widowhood on the death of the husband, she would only after delivering the child would acquire the widowhood. This is our practice.
1: Kani ee vidhavatvanni pondanatvanti streeni prakruti chuchi ee sumangali ane bhavistundi kani vidhavani matram evariki telavadu kani nenu vidhavani matramo aameku matrame telustundi.
0: In this context, looking at this woman who is pregnant and who is in fact a widow, the world does not recognize her as such. The world thinks that she is a sumangali. It is only she that knows the fact and that she is a widow.
1: Purushuniki pravutti nivrutti aneetvanti iruvuru bharyalu undatam cheta ee yokka paratattvam aneetvanti yokka shaktini taanu andukunnatvanti purushatattvamunandu ee pravutti తక్షణమే త్యాగమునకు పూనుకుంటుంది. కాని నివృత్తి లోక కళ్యాణ నిమిత్తమై తానొక సుమంగళిగా ఉండినట్టుగా నటిస్తుంది. కాని తాను
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ లుకింగ్ ఎట్ దిస్ ఉమెన్ హూ ఈజ్ ప్రెగ్నెంట్ అండ్ హూ ఈజ్ ఇన్ఫాక్ట్ ఎ విడో ది వరల్డ్ డస్ నాట్ రికగ్నైజ్ హర్ యాజ్

0: Purusha, the name for the originator of the universe, has two wives, one Pravrutti, the other Nivrutti. As in the story that has just been given to you, while Pravrutti has one nature, Nivrutti, on the other hand, keeps up her appearance of a Sumangali for the prosperity of the world and has a very special type of relationship to Purusha, the husband.
1: In Dirini, Mundakoparishattu, Shavunakudanetvanti Shishudu, Angirasulanetvanti Mahajnani anetvanti Guruvunu Prasnistu Vachadu.
0: It is about this in the Mundakoparishat, a disciple who is very clever, Shavunaka, he has been asking question about this to the Guru Angirasa.
1: Aite, ee Mundakoparishattu, Paravidya, Aparavidya, రెండు విద్యల యొక్క తత్వాన్ని తాను ప్రబోధిస్తూ కేవలం స్వరబద్ధమైనటువంటి యొక్క ఋగ్వేదమునని కాని ఇంకా సామవేదము కాని అనగా గానమునకు సంబంధించినటువంటి సామవేదము కాని మంత్రమునకు సంబంధించినటువంటి యొక్క అధర్వణ వేదము కాని ఈ యొక్క యజుర్వేదము కాని ఈ సర్వవేదముల యొక్క సారమైనటువంటి యొక్క ఉపనిషత్తుల యొక్క భావమును కూడాను ఇది పరవిద్య కింద చెప్పక అపర విద్యల కిందనే తాను ప్రబోధిస్తూ వచ్చాడు.
0: In this Mundakoparishat, whatever has been taught has not been taught, could have been taught in two ways, that is Paravidya and Aparavidya. Whether it is the Rigveda, which is bound up with various accents, or the Samaveda, which is bound up with different kinds of songs, or the Atharvana Veda, or the Yajurveda. These four Vedas have their special characteristics. It has not been taught in these four Vedas, but in the Upanishads, this particular aspect has been taught not as Paravidya, but as Aparavidya.
1: Intiye kaka, indulo vyakaranamu, ruktamu, jyotishyamu, angirasamu, ఇలాంటి యొక్క శాస్త్ర సంబంధమైనటువంటి వీటిని కూడాను అపర విద్యలు ఎందు మాత్రమే ప్రబోధిస్తూ వచ్చాడు.
0: నాట్ ఓన్లీ దాట్, అంగీరస హెడ్ టాట్ వేరియస్ థింగ్స్ లైక్ గ్రామర్, ప్రాసిడీ, ఎస్ట్రాలజీ అండ్ సో ఆన్ యాజ్ పార్ట్స్ ఆఫ్ అపర విద్య.
1: కానీ పరవిద్య తత్వమునందు వచ్చినప్పుడు సర్వత పాణిపాదం, తత్సర్వతోచి శిరోముఖం, సర్వత శృతిమల్లోకి అని ఈ గీతలో చెప్పినట్టుగా ఈ శ్రవణమునకు కాని మననమునకు కాని ఏక శ్రోత్రము కాని నేత్రము కాని ఈ యొక్క పాదములు కాని ఎట్టి వీటికి సంబంధం లేనటువంటి యొక్క సర్వవ్యాపకత్వము, సర్వభూత తత్వము, సర్వజ్ఞత్వము అనేటువంటి యొక్క తత్వము మాత్రమే పరవిద్య కింద ప్రబోధిస్తూ వచ్చాడు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, వెన్ ఇట్ కేమ్ టు ది క్వశ్చన్ ఆఫ్ టీచింగ్ పరవిద్య, దెన్ whether it is to listen or whether it is to understand or whether it is to turn over in your mind, all this had been taught only in respect of Paravidya as something which is abstract and which relates to the divinity.
1: Anaga mana chittamunu దైవత్వమునందు అంకితము చేసినప్పుడు ఈ దేహము ఎన్ని వృత్తులయందు పాల్గొనినప్పటికీ ఇది కేవలము అపర విద్య కాక పరవిద్య కిందనే దీని లెక్కిస్తూ వచ్చాడు.
0: The meaning of this in this context is, once you are able to turn your mind towards understanding the divine aspects, then whatever this body does, whatever is performed as a function of this body, that is no longer paravidya, that is no longer aparavidya, but is paravidya.
1: Aite janakudu kudanu tana yokka kartavya karmalu nirvartichutu rajya paripalana salaputu తాను యొక్క చిత్తము దైవతత్వమునందు మాత్రమే ఇమిడ్చడము ఆ యొక్క జనక మహారాజు మాత్రమే చేయగలిగాడు.
0: వీ నో దట్ కింగ్ జనక, ఈవెన్ వైల్ పెర్ఫార్మింగ్ హిస్ డ్యూటీస్, ఆర్డినరీ వరల్డ్లీ డ్యూటీస్ సచ్ యాజ్ రూలింగ్ ఓవర్ ఎ కింగ్డమ్ అండ్ లుకింగ్ ఆఫ్టర్ ది నీడ్స్ ఆఫ్ ది కింగ్డమ్, యట్ ఇట్ వాస్ పాసిబుల్ ఫర్ హిమ్ టు హ్యావ్ హిస్ మైండ్ కంప్లీట్లీ అటాచ్డ్ టు ది డివైన్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి రాజయోగమును అనుభవించుచు దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమునందు తన యొక్క జీవితమును అంకితం చేసి జగత్ కళ్యాణ నిమిత్తమై భగవత్ యొక్క కైంకర్యంగా కూడాను సర్వకర్మలు కూడాను ఆచరించుతూ వచ్చాడు జనకుడు.
0: జనక ఎంజాయిడ్ దిస్ గ్రేట్ రాజయోగ. హీ డెడికేటెడ్ హిస్ లైఫ్ ఎంటైర్లీ

0: divine. And yet, during his life, he has been performing various ordinary functions, various karmas, without being attached to them at all.
1: దీనికి అతని యొక్క ఏకత్వమునకు ఒట్టి చిన్న ఉదాహరణము.
0: For this and for his ability to recognize the oneness, there is a small example.
1: సుఖమహర్షుల వారు ఈ మిథిలాపురమునకు సమీపమునందే అరణ్యమునందు కొంతమంది శిష్యులను చేర్చుకుని కొన్ని రకములైనటువంటి జ్ఞానోపదేశములు సలుపుతూ వచ్చాడు.
0: ది గ్రేట్ రిషి సుఖ అట్ వన్ టైమ్ ఇన్ ఎ ఫారెస్ట్ క్వైట్ క్లోజ్ టు మిథిలాపుర ది సిటీ హీ వాస్ టీచింగ్ సెవరల్ థింగ్స్ టు మెనీ గుడ్ డిసైపుల్స్.
1: కానీ ఇట్టి సువార్త జనకుడు కొంతవరకును తెలుసుకుని తాను కూడాను ఆ శిష్యకోటిలో చేరి సుఖమహర్షుల వారి యొక్క ప్రబోధలు తాను ఆలకించాలని భ్రమించాడు.
0: ది కింగ్ ఆఫ్ మిథిలాపుర జనక came to know that Sukha was teaching to his disciples and he wanted himself to become one of the disciples and go and listen to what Sukha has been teaching.
1: Okanadu aranyamunaku velli sukuraku namaskarinchi swami nannu kudanu nee shishyakotilo okariga cherchukoni nenu prati nityamu kudanu ikkadiki vachinappudu tama yokka classulu yendu tamaku anumati ivvali ani prarthinchadu.
0: Janaka went to the forest and made an obeisance to the Rishi Sukha, asked him, please take me as one of the numerous devotees which you have and permit me to come and join the class whenever I come into the forest and listen to what you teach.
1: Anaati nundiyu aa yokka shishyulato janakudu kudanu cheri ee yokka prabodhalanu aalakistu vastunnadu. Kaani okanaadu sukula varu జనకుడు రాక కొంత ఆలస్యం కావటం చేత శుకుడు మిగిలినటువంటి యొక్క విద్యార్థులకు తన ప్రబోధన సలపక జనకుడు వచ్చినంత వరకు వేచి ఉండడానికి తాను ఒప్పుకొని ఈ యొక్క శిష్యులను కొంతసేపు వేచి ఉండమని చెప్పాడు.
0: ఫ్రమ్ దట్ డే జనక వాజ్ జాయినింగ్ ది క్లాస్, వాజ్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ వన్ ఆఫ్ ది సెవరల్ డిసైపుల్స్ అండ్ లిసనింగ్ టు వాట్ శుకు వాజ్ టీచింగ్. One day, however, it became late and Janaka did not arrive. Sukha then told the others, let us wait for the arrival of Janaka. We shall not start the class until he comes.
1: Kani, aa migilinatvanti vidyarthulu emiti? Sukamaharshulu varu sarvasanga parityagulani memu aashinchamu, viswasinchamu. Kani, maharaja ainatvanti yokka Janakudu, dhanavantudugano, maharajugano undatam cheta, అతనికి ఈ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి శుకుడు కూడాను లొంగిపోతున్నాడు. ధనమునకు అధికారమునకు లొంగినటువంటి గురువు సరి అయినటువంటి గురువు కాబోడు. కనుకనే ఆనాటి నుండి ఆ గురువు పైన కొంత అవిశ్వాసం ఏర్పడి జనకుని పైన కొంత ఓర్వలేనటువంటి బుద్ధి కూడాను ఈ యొక్క విద్యార్థులకు కలిగింది.
0: When the Rishi told the other disciples to wait until Janaka has arrived, the other disciples began to grumble and murmur amongst themselves and tell themselves, we joined this great Rishi of Sukha thinking that he is a great sage and that he does not attach any importance to kings and powerful people. How is it? He is asking us to wait. He seems to give great respect to Janaka's wealth and Janaka's power. This is something wrong. And from that day, the disciples started developing some kind of weakness in their faith in the Rishi Sukha. Not only this, they also started becoming envious of the king Janaka.
1: ఇట్టిది యుగ యుగములందు కూడాను ఒక కర్మ బద్ధులైనటువంటి యొక్క వ్యక్తులకు ఓర్వలైనటువంటి బుద్ధులు రావటం సహజం.
0: This is something which has been known from time immemorial.
1: అదృష్టవంతులను చెంత చేర్చి ఏదో వారికి సరి అయినటువంటి ప్రబోధన సలుపుతున్నప్పుడు కేవలము వారు అట్టి అదృష్టములకు నోచుకోలేనటువంటి దురదృష్టవంతులు అయినప్పటికీ అదృష్టవంతులను చూచి ఓర్వలేనటువంటి యొక్క బుద్ధి, ఇది మహాపాప బుద్ధిగా కూడాను కొంతమందికి అభివృద్ధి అవుతుంటుంటుంది.
0: When there are deserving people who are fortunate, such people are taken near great rishis, and when some teachings are given to them, there are others who are not able to understand this and who become envious. They themselves do not deserve to get any consideration from the rishis, but they develop envy and they become jealous about the people who deserve to be taught.
1: ఎవరెవరి ప్రాప్తము ఏ స్థానమునందు ఏ కాలములో ఏ దిశనందు పరిపక్వ స్థితికి వస్తుందో చెప్పడానికి సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సే హూ గెట్స్ సమ్ గుడ్ లక్ అండ్ హూ డిజర్వ్స్ సచ్ గ్రేస్ అండ్ హూ డస్ నాట్ డిజర్వ్ సచ్ గ్రేస్ అట్ వాట్ టైమ్ సచ్ గ్రేస్ కమ్స్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు సే ఫర్ అస్.
1: కొంతమందికి ఇట్టి అదృష్టం కూడాను ప్రాప్తించి కూడాను చీనే పుణ్యే మధ్యలోకం విశంతి అని, తిరిగి వారి పుణ్యఫలము క్షీణించిన తక్షణమే ఆ పుణ్యఫలముకు తగినటువంటి పుణ్యకార్యములు చేయకపోవటం చేత తిరిగి వారు అధఃపతనం అనేటువంటి యొక్క స్థానము కూడాను చేరిపోతుంటారు.
0: సమ్ పీపుల్ ఈవెన్ ఇఫ్ దే హ్యాడ్ అటైన్డ్ గ్రేట్ గుడ్ ఇన్ దేర్ బర్త్స్ అండ్ దే హావ్ డన్ ఎ లాట్ ఆఫ్ పుణ్య, ది మోమెంట్ దట్ పుణ్య ఈజ్ ఓవర్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అగైన్ రీబోర్న్ ఇన్ టు దిస్ వరల్డ్ అండ్ దే లూజ్ వాట్ ఎవర్ దే హ్యావ్ అక్వైర్డ్.
1: మనకు పుణ్యఫలము ప్రాప్తించినటువంటి సమయమునందు మరింత పుణ్యమును చేయడానికి మనం పూనుకోవటం చేత వారు ఉత్తమమైనటువంటి స్థితిని కూడా అందుకోవటానికి అవకాశం ఉంటుంటుంది. పుణ్య సమయము ప్రాప్తించినది కదా అని ఆ సమయమును అలక్ష్యము చేసి తిరిగి దానిని అపవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశించడం చేయటం వల్ల ఉన్నటువంటి పుణ్యము కూడాను పోయటమే కాకుండా వాడు మరింత హీనుడుగా కూడాను మారడానికి కూడాను అవకాశం ఉంటుంటుంది.
0: The fruit and the grace of whatever good that you may have done in your earlier births dawns on you, provided you recognize that and you do more good and take advantage of that opportunity, then you will rise higher and higher. On the other hand, on the auspicious occasion when such good has come to you, if you feel that since you have got the good, thereafter you need not do any more good and you begin to do bad acts, you will lose everything that you have earned. The moment Sukha saw such envy and such jealousy in these young disciples, Sukha decided that he will teach them a lesson.
1: Maruchanamunandi midilapuri antai kudunu mandipovutunnattuga kanipinchindi ee yokka vidyarthulaku.
0: The next moment all these disciples saw that the entire city Midilapura was in flames.
1: Appudu ఈ మిగిలినటువంటి యొక్క శిష్యులందరూ కూడాను అయ్యో మిథిలాపురి మండిపోతున్నది, మిథిలాపురిలో ఉన్నటువంటి మా తల్లిదండ్రుల యొక్క గతి ఏమవుతుందో, మా గృహములు ఏ రీతిగా భస్మమైపోతాదో, కనుక మేము వెళ్లి వస్తువులైనా కూడాను మేము కాపాడుకోవటానికి తగిన సహాయం చేయాలని పిల్లలు ఎవరి వారి చాప వారు చంకలో పెట్టుకుని ఇంటికి పరివెత్తుతూ బయలుదేరాడు.
0: All the other disciples, as soon as they saw that the city Midilapura was in flames, each one of them began to say, what is happening to our parents? What is happening to our houses? What is happening to our property? We should go and protect these things. The city is burning. So each one took charge of the seat which he has, put it under his hand and began to run to the city.
1: Kani Janakudu kattu kadalaledu, chettu chedaraledu.
0: But Janaka did not stir. He did not move from the place where he was sitting.
1: Tirigi Sukudu cheppadu, Janaka antapuramunu kudanu mantalu prakinavi, nee velli nee antapravasamunu kaapadukotanaku taginatuvanti prayatnam salpu annadu.
0: Sukha told Janaka, it appears that the flames have spread even to the royal palace. Why don't you go and protect the inmates of your palace?
1: జనకుడు అందుకు కూడాను ఏమాత్రం కూడాను అంగీకరించగా చిరునవ్వులు నవ్వాడు.
0: జనకా డిడ్ నాట్ అగ్రీ ఈవెన్ ఫర్ దట్ సజెషన్, హీ వాస్ ఓన్లీ స్మైలింగ్.
1: దైవేచ్ఛ ఏ రీతిగా జరుగునో ఆ రీతిగా జరగవచ్చును, కానీ ఒకరు దీనిని అడ్డం చేయవారు లేరు, కనుక సర్వము ఈశ్వర సంకల్పమని కూడాను తాను నిర్ణయించుకుని స్థిర నిశ్చిత్తుడై కూర్చున్నాడు.
0: హీ డిసైడెడ్ దట్ గాడ్స్ విల్ షాల్ బి డన్. Nobody can go and change something that is happening according to God's will. This is Ishvara's desire. He just stuck to the place where he was sitting.
1: Intalone gramamunuku parigetti poyinatvanti ee yokka oorvalainatvanti shishyulu unnaru chudu tirigi vachi swami ooramta kaarinittuga kanipinchindi kaani akkadiki vellite ee maatram kudanu agni ledu kaani janakudu ikkade kurchunnadu itani enta sthirachittudu ani aa shishyulu ee guruvunku cheppadaniki poonukunnaru.
0: These envious students who had run to the city, when they went there, they found that there was no flames at all. They came back to Sukha and they told him that we ran there because we thought that the city was burning. But when we went there, we found that there were no flames. So we have come back. But how steady Janaka's mind is, that Janaka has been sitting here unperturbed throughout this time. That is what they were telling Sukha at this juncture.
1: అప్పుడు శుకుల వారు చెప్పారు, నాయన ఈ చపల చిత్తులైనటువంటి వారికి ఎన్ని గంటలు బోధించకూడదు ప్రయోజనం లేదు. స్థిరచిత్తుడైనటువంటి వాడు ఒక్కడు చిక్కినా చాలు, అతని నిమిత్తమై నేను ఈ కాలంను కాచుకొని ఉంటున్నాను, కనుక ఈనాడైనా అతని యొక్క స్థిరచిత్తం మీరు గమనించితరా అని ఆ ఓర్వలేనటువంటి శిష్యులకు చక్కని బుద్ధిని నేర్పాడు.
0: Sukha looked at those disciples, these people who were filled with envy, and he told them, look here, what is the use of my teaching for so many months and days to such wavering minds as you people have? Even if I teach for a short while to a steady mind like the one which Janaka has, there is some purpose in doing so.
1: Kanuka, sthirachittulainatvanti varu, okkaru chikkina kudanu chalu. చపల చిత్తులైనటువంటి వారు ఎన్ని వేల మంది ఉండినా కూడాను అది ప్రయోజనం ఉండదు లోకమునకు. కనుకనే ఒకనొక సమయంలో రామకృష్ణ పరమహంస కూడాను పవిత్రమైనటువంటి వాక్యములు వెదజల్లుతున్నటువంటి సమయంలో రాణి రాసమణి అక్కడ కూర్చొని వింటూ ఉండినట్టుగా నటించింది. తక్షణమే ప్రబోధిస్తున్నటువంటి రామకృష్ణుడు వెళ్లి ఈ రాణు రాసమణికి చెంపకు రెండు అందించాడు, అనగా కొట్టినాడు.
0: To have one steady mind to whom you could convey the lesson. What is the use of having 1,000 wavering minds to whom you can convey a lesson? It's quite useless. There is no use for the world if you teach to 1,000 wavering minds. In fact, there is another story with regard to Ramakrishna Paramahamsa. When he was conveying some lesson, he found that a disciple by name Rani Rasamani was pretending to listen to the lesson. He went there and he gave her 2 slaps.
1: Kani akkada koodinatundi varandai kudanu, eemi Rani kada, stree. కాని ఆనందంగా కూడాను ఈ సమావేశంలో పాల్గొని స్వామి యొక్క వాక్యములంతా శ్రవణం చేయుచున్నటువంటి సమయంలో ఏమి ఈ స్వామికి ఈ విధమైనటువంటి బుద్ధి పుట్టింది, ఆమెను ఇంతమందిలో అగౌరవపరిచినాడే అని ఇతనికి ఏదైనా కొంత మతిభ్రమణ ఉన్నదా అని కూడాను వారు ఊహించారు.
0: Others who were looking at this event felt that here was a Rani, here was an affluent person and a woman. She was sitting in the audience, listening to the teachings of the Guru with pleasure. Under those conditions, why did he go and cause hurt to her? Is he got his mind disturbed? Is he mentally disturbed? This is the way in which they were asking questions.
1: Kani Rasamani kudanu, tanu emi telinatundi rithiga, nalo emi tappunnadi, నాకు నన్ను ఎందుకోసం ఈ రీతిగా అవమానపరిచినాడు అని కూడాను తాను కూడాను తన తప్పును తెలుసుకునలేక తాను అనేక రకములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయింది.
0: రాసమణి ఆల్సో వాజ్ థింకింగ్, వాట్ హాస్ హ్యాపెన్డ్ టు మీ? వై డిడ్ ది గురు కమ్ అండ్ డిస్రెస్పెక్ట్ మీ లైక్ దిస్? అండ్ ఇస్ దేర్ ఎనీథింగ్ రాంగ్ విత్ మీ? దిస్ ఇస్ హౌ షీ హాస్ బీన్ ఆస్కింగ్ హర్ సెల్ఫ్ సెవరల్ క్వశ్చన్స్.
1: కానీ నిజంగా ఎవరి తప్పు వారు తెలుసుకుంటే తప్పులే చెయ్యరు. కనుక అదే విధంగానే ఈ రాణి రాసమణి కూడాను తానేది తప్పు చేయనట్టుగా తాను ఊహించుతూ వచ్చింది. తక్షణమే దానిని గమనించి రామకృష్ణుడు, నీవు ఇక్కడ కూర్చోటం నా ప్రబోధన శ్రవణం చేయటానిక లేక కోర్టు వ్యవహారములంతా చింతించడానికి ఇక్కడ కూర్చున్నావా? నీవు కోర్టు వ్యవహారములు చింతించేటట్టుగా ఉంటే ఇంటికి పోయి చింతించు, ఈ సమావేశంలో కూర్చోనక్కర్లేదు. కాలమును అపవిత్రం చేసేటువంటి యొక్క కాయమును నేనేమాత్రం కూడా క్షమించనని కూడాను గట్టిగా మందలించాడు.
0: ట్రూలీ if one knows one's own faults, one will not commit those faults. In fact, because Rasamani did not know what her fault was, she was not able to realize what is wrong with her. As soon as the Guru, Ramakrishna Paramahamsa, went there, he told her, look, you have come here to listen to the discourse, or have you come here to think of various litigations that you are involved in? If you want to think of the litigations that you are involved in, you better stay at home. Only you should come here if you want to listen to my teachings.
1: అదే విధముగానే మనము శ్రవణం చేయాలని చెప్పిన ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి వారిలో అశ్వత్థ వృక్షం మాదిరి కదిలేటువంటి యొక్క మూర్ఖులు కొంతమంది, ఇంకా ఇటువైపున అటువైపున కాకుల వలె చూచేటువంటి యొక్క వ్యక్తులు కొంతమంది, చెప్పుతున్నటువంటి వాటిని ఏదో అలక్ష్యంగా వినటం కొంతమంది, కూర్చోటం కూడాను చేతగానటువంటి వికార స్వరూపులు కొంతమంది, ఇలాంటి వ్యక్తులు ఈ సమావేశంలో కూడటం వల్ల కూడాను ఇతరులు కూడాను కొంత దుర్బోధలు కొన్ని దురభ్యాసములు కూడాను నేర్పినటువంటి వారిగా అవుతుంటారు. కనుక మనం ఇట్టి సమావేశంలో కలిగినప్పుడు స్థిరచిత్తులు కావటం కోసమని మనం తగినటువంటి ప్రయత్నం చెయ్యాలి. అట్టి స్థిరచిత్తుల యొక్క తత్వము ఎట్టి అవస్థల ఎందు ఉండినప్పటికీ ఆత్మతత్వమునందే తాను అంకితమై ఉంటున్నట్టుగా భావించుకోవటానికి అవకాశం ఉంటుంటుంది.
0: In the same manner, some people who come and sit here to listen to what is being said here are wavering like the leaves of the Ashwatha tree which waver when there is the smallest breeze. They move about as if they are crows. They are not able to sit steadily. They look this side and that side with a vision that is only known for the crow to possess. They are unconcerned. They cannot even sit in a proper manner. They are constantly moving. Such people in a gathering of this kind do not develop a steady mind. They are simply wavering all the time. Unless you have a steady mind, you cannot understand matters relating to the Atma.
1: Kanuka chapala chittulainatunti varu yetti యాగములు చేసినప్పటికీ ఎట్టి యోగి అయినప్పటికీ లోక దృశ్యములకు వాడు కొంతవరకును ఆ యొక్క స్వరూపంగా గోచరించవచ్చునే కాని ఆత్మ లక్ష్యమునందు మాత్రము ఈ అంతర్లక్ష్యమునందు మాత్రము వారు నిజమైనటువంటి యోగి కాని నిజమైన సాధకుడు కాని నిజమైనటువంటి యొక్క శ్రవణము చేసేటువంటి యొక్క వ్యక్తి కాని కానేరడు.
0: Therefore, people who have a wavering mind, even if for some external appearances they may pass off for yogis, they may pass off as if they are having concentration, they can never with their wavering minds become sadhakas in regard to matters relating to Atma.
1: Itti yokka paristhitini puraskarinchukoni Shankarulu yokka shishudainatvanti yokka Nityanandulu varu ee shlokamunu likistu vachadu.
0: It is in this context and it is having such things in his mind, this disciple of Shankara, namely Nityananda, he wrote out this particular verse.
1: Sangara tova anaga sangamuto cherikani sangamunu vadalikani mari kontha mandi sadhanalu chestuntuntaru sangamuto undi tyagaraju potana ilanti maha vemana మహాపురుషులందరూ కూడాను జయదేవ గౌరాంగద తుకారాము రామకృష్ణ పరమహంస కబీరు రామదాసు ఇలాంటి మహాపవిత్రమైనటువంటి వ్యక్తులందరూ కూడాను సంఘములో చేరి నామస్మరణ చేత సర్వులకు కూడాను ఈ పవిత్రమైనటువంటి ఆనందాన్ని అందిస్తూ వచ్చి వారు ఆత్మతత్వం లోపల అంకితమైనటువంటి వారు కూడా ఉంటున్నారు.
0: In this verse, sangaratova, that is, even if you are connected with the society and appear externally as if you are involved in matters relating to the world, yet you can certainly do many things and understand the Atma Tattva. There have been such people like Tyagaraja, like Potana, like Vemana, like Jayadeva, like Kabir, like Ramadas. So many people were involved in the society and yet they did so many things by which they could understand the spirit of the Atma.
1: Kani sangamunaku duramai ఏ కొండ గుహలయందో ఏకాంతమైనటువంటి ప్రదేశములందో ఏ హిమాచలమునందో వారు భగవత్ చింతన చేయొచ్చు వారి యొక్క దివ్య చిత్తమునకు తగినటువంటి యొక్క పవిత్రతను కూడాను అభివృద్ధి పరుచుకుంటూ ఈ బ్రహ్మ లక్ష్యమునందు మాత్రమే వారి జీవితమును అంకితం చేసేటువంటి వారు కొంతమంది ఉంటుంటారు.
0: Who move themselves away, become distant from the society. They go into a forest, they go onto a hill, they retire to the Himalayas, they concentrate their mind and they are able that way to realize the Atma Tattva.
1: Mari kontha mandi sangamulopala mahabhaktula vale natinchutu konni rakamulainatvanti yokka veshamulu veyichu ekkada 10 mandi cherutuntaro 10 mandi chuchutuntaro atti pradeshamulandu kurchoni jnanam chesinattuga natistu kurchuntaro.
0: There are others who are in the society, who pretend to be great people while remaining in the society. They always move to places where there is a gathering of devotees and they pretend to be very great devotees remaining in the society.
1: ఇట్టివి ఏమాత్రం కూడాను ఆధ్యాత్మిక మార్గమునకు సరియైనటువంటి యొక్క కృత్యములు కానేరవు.
0: Such actions and such pretensions can never be the appropriate paths for the attainment of the adhyatmic spirit.
1: విలువైనటువంటి రత్నములను భద్రమైనటువంటి పెట్టెలలో పెట్టి ఎవరు దానిని కొనగలరో అట్టి వారికి మాత్రమే వారు చూపగలరు కాని ఏదో బజారు లోపల చేపల మార్కెట్ మాదిరి పెట్టి వజ్రాలు అప్పుడు కూడా అమ్మరు.
0: Valuable jewels or valuable gems are kept in good strong boxes and the seller can show them only to people who can buy, who have the capacity to buy. They cannot take these valuable gems and jewels into a market street or into a fish market and show them to everyone irrespective of his ability to purchase those jewels.
1: జపము ధ్యానము ఇలాంటివంతా కూడాను పవిత్రమైనటువంటి మణుల వంటివి వజ్రముల వంటివి అవి ఏకాంతమైనటువంటి స్థానమునందు స్థిరచిత్తులై అందులో బ్రహ్మతత్వమును గురించి వారు విచారించవలసినటువంటివి కాని, 10 మంది చూచినట్టుగా కూడాను ఎగ్జిబిషన్ మాదిరి వచ్చి కూర్చోవటం కాని, ఏదో చేతులు త్రిప్పుకుంటూ ఉండటం కాని, ఇవి సరైనటువంటి విలువైనటువంటి కాదు. ఇది కేవలము దుర్వాసనలు కొట్టేటువంటి చేపల వంటివే కాని వజ్రములు విలువైన వజ్రముల వంటివి కాదు.
0: జప, ధ్యాన అండ్ సచ్ అదర్ సాధనాస్ ఆర్ లైక్ వాల్యుయబుల్ జ్యువెల్స్ అండ్ జెమ్స్. They can only be given and shown to people who have unwavering minds. They cannot be given to all people, particularly those people whose minds go on wavering all the time. These are not intended to be given as an exhibitionist matter to people who come and who do not even know how to concentrate their minds. They cannot conduct themselves as a fish market if they want to see such gems.
1: స్థిరచిత్తులు కావడానికి 3 రకములైనటువంటి సాధనలు చెప్పారు. మీన సాధన, మృగ సాధన, మర్కట సాధన, కూర్మ సాధన. నాట్ మర్కట.
0: In order to have an unwavering mind, there are 3 kinds of sadhanas. One sadhana, the meena sadhana, like the fish, the other like the animal, and a third one like the tortoise.
1: మీన సాధన అనగా తాను జలములో ఉంటే మాత్రమే తాను జీవించగలదు కాని, జలమును క్షణము దూరం చేసుకుంటే తాను జీవించడానికి ఏమాత్రం కూడాను జీవించడానికి వీలు కాదు. అదే విధంగానే ఏకాంతంగా సాధన చేస్తేనే తప్ప 10 మందిలో సాధన చేయడానికి చేతగానటువంటిది ఈ మీన సాధన అని.
0: మీన సాధన కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై రిఫరింగ్ టు ది ఫ్యాక్ట్ దట్ ది ఫిష్ కెన్ ఓన్లీ సర్వైవ్ ఇన్ వాటర్. ది మోమెంట్ ఇట్ ఈస్ టేకెన్ అవుట్ ఆఫ్ ఇట్స్ సరౌండింగ్స్ ఆఫ్ వాటర్ ది ఫిష్ కెనాట్ సర్వైవ్. In this manner, meena sadhana for persons can be explained as one which can be done only in solitude. If, however, you go and sit in company with 10 other people, your sadhana will not survive. That is meena sadhana.
1: పది మంది లోపల ఏకాగ్రత కుదరక తాను ఏకాకి అయినటువంటి స్థితి ఎందు మాత్రమే ఏకాగ్రతను అభివృద్ధి పరచుకోవటం మీన సాధన అని అర్థం.
0: To be unable to have concentration in mixed when he is mixed up with 10 other people and to be able to acquire that concentration in solitude, this is called meena sadhana.
1: Inka mruga sadhana anaga adi kevalam bhoomi paina maatrame sancharistundi kaani jalamulo taanu jeevinchadaniki e maatram kudunu uppukodu. కదుకునే 10 మంది లోపల మాత్రమే సాధన చేయడం కొంతమందికి వాడకవుతుంది కాని ఏకాంతంలో పోయిందంటే లేని సంసార బాధ్యతలంతా తలలో చేరి ఉంటాయి.
0: ది మృగ సాధన ఆర్ ది వన్ లైక్ ది యానిమల్ దిస్ ఈస్ లైక్ బీయింగ్ ఏబుల్ టు అక్వైర్ ది కాన్సన్ట్రేషన్ ఆన్ ది ఎర్త్ ఓన్లీ. యూ కెనాట్ గో అవుట్ సైడ్ ది ఎర్త్ అండ్ డూ ఇట్. In other words, there are some people who can acquire the concentration only when they are sitting in company with 10 others. When they sit alone in solitude, they begin to think of their family troubles, they begin to think of various attachments, they can never do their sadhana in solitude. This is the mruga sadhana.
1: Inka kurma sadhana anaga ఏకాంతంలో ఉండని, జలములో ఉండినా గట్టునుండినా తాను జీవించడానికి సంసిద్ధమై ఉంటుంటాది. రెండు స్థానముల యందు కూడాను తాను సుఖజీవనం జరుపుతూ ఉంటుంటాది. కనుకనే గుంపుల యందు కాని ఏకాకి యందు కాని తన యొక్క చిత్తము స్థిరత్వమును పూనుకోవటము ఇది సరి అయినటువంటి సాధన కనుక దీనిని కుర్మ సాధన అని కూడాను దీనిని పేరు పొందుతున్నారు.
0: ది టార్టాయిస్ కెన్ లివ్ either in water or on the surface of the earth. It can do both. So when we talk of sadhana in terms of the tortoise, it means you are able to acquire concentration either alone or also while sitting in company with 10 other people. If you are able to do both, this is referred to as the sadhana relating to the kurma or the tortoise.
1: Atti samachittamunu manam abhiruddhi parchukoni tadupari స్థిరచిత్తమునకు మనం బయలుదేరటానికి పూనుకోవాలి. కానీ ఈనాడు సమచిత్తము ఏమాత్రం కూడా లేదు కాని సంఘచిత్తమునే మనం అభివృద్ధి పరచుకుంటూ పోతున్నాం.
0: ఇన్ దట్ వే ఇట్స్ ఓన్లీ వెన్ వీఆర్ ఏబుల్ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్ దెన్ వీ కెన్ ఆఫ్టర్ దట్ డెవలప్ అన్వేవరింగ్ మైండ్. బట్ టుడే దేర్ ఈస్ నో ఫస్ట్ స్టెప్. యు ఆర్ నాట్ డెవలపింగ్ ఈక్వల్ మైండెడ్నెస్. యు ఆర్ ఓన్లీ డెవలపింగ్ వాట్ యూ క్యాన్ ఇన్ ది సంఘ ఆర్ ఇన్ ది సొసైటీ.
1: కనుకనే మనము ఈ యొక్క వయసునందు పవిత్రమైనటువంటి యొక్క ఏకాగ్రతకు మనం తగినటువంటి ప్రయత్నం సల్పాలి. ఈ చిత్తమును ఈ వయసునుందే అరికట్టకున్నా వృద్ధాప్యమునందు అరికట్టడం అసాధ్యమవుతుంది. కనుక శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు మహాపుష్టివంతంగా ఉండినటువంటి ఈ సమయమునందు ఈ యొక్క ఇంద్రియమును అరికట్టుకునేటువంటి విధానమునకు మీరు తగినటువంటి ప్రయత్నం చేయాలి. ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క వృత్తులకు ఈ చపల చిత్తములకు మీరు ఏమాత్రం కూడా గురి కాకూడదు. ఈనాడు మీరు చపల చిత్తులుగా మీరు బయలుదేరితేరా మీరు తప్పక ఈ యొక్క జీవితమునే వ్యర్థం చేసుకున్నటువంటి వారు అవుతారు.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ యువర్స్ the age of youth, it is possible for you to attain what is called the sacred concentration. You must control your mind. While your body is strong, while your mind is strong, while your spirit is strong, you must control your organs. If you do not do that, you will have a wavering mind. If you have a wavering mind, you will be wasting your life and it becomes unsacred.
1: నీ భావములకు విరుద్ధమో లేక నీ ఇచ్ఛకు విరుద్ధమో నీ యొక్క సంకల్పమునకు విరుద్ధమో జరిగినప్పుడు లోపల నుంచి ఉప్పొంగేటువంటి ఉద్రేకములకు నీవు వశుడు కాకూడదు. వచ్చేటువంటి ఉద్రేకములను నీవు అరికట్టుకునేటువంటి శక్తివంతుడుగా నీవు నిలిచినప్పుడే నీవు భగవత్ అనుగ్రహానికి నీవు పాత్రుడు కావటానికి ఎట్టి సందేహము ఉండదు.
0: ఇఫ్ థింగ్స్ టర్న్ అవుట్ ఇన్ సచ్ ఎ వే దట్ సంథింగ్ హ్యాపెన్స్ కాంట్రరీ టు యువర్ ఐడియాస్ ఆర్ సంథింగ్ హ్యాపెన్స్ కాంట్రరీ టు యువర్ విష్ or something happens contrary to your own desire, then there will be excitement coming from within yourself. You should not become subservient to that excitement. You should control the excitement and get the upper hand over the excitement that comes from within you under such circumstances. It's only then that you will be entitled to God's grace.
1: ఈనాడు మనం సంఘముతో చేరినప్పటికీని సంఘ సేవ సలిపినప్పటికీని సంఘ జీవులు అయినప్పటికీని మన చిత్తమును ఏ యొక్క విశ్వాసముతో మనం అర్పితం చేశామో ఆ విశ్వాసమును మనం ఏమాత్రం కూడా చెలించినటువంటి స్థితిలో దానిని కాపాడుకోవాలి.
0: టుడే ఈవెన్ ఇఫ్ యూ జాయిన్ ది సొసైటీ, ఈవెన్ ఇఫ్ యూ బికమ్ వన్ ఇన్ ది సొసైటీ అండ్ ట్రై టు సర్వ్ ది సొసైటీ, యూ మస్ట్ బి కేర్ఫుల్ టు సీ దట్ ది ఫెయిత్ విత్ విచ్ యూ హ్యావ్ గివెన్ యువర్ మైండ్ టు దిస్ వర్క్ విల్ రిమైన్ ఎన్ అన్వేవరింగ్ ఫెయిత్.
1: నీ నమ్మకం చెదిరింపజేసుకుంటేవా నీ జీవితమే చెదిరిపోతుంది.
0: If your faith shakes, then your life will become a shaken life.
1: Kanuka nee yokka chittamunu chelinchinatvanti sthitilo neevu kaapadukuneetvanti prayatnaniki poonukovatam lopalne neevu maha dhanyudu kaagalavu. Neevu manava janmam ettinanduku gaani neevu ee prapanchamlo neevu srushtimpabadinappatikini nee yokka saarthakamainatvanti yokka kartavyanni neevu nirvartinchukunnatvanti vaadukunanu kaagalavu.
0: If your mind can be controlled and if you can develop a mind which is unwavering, then all your attempts will be successful. Your life can then be said to be fruitful and you will be doing something which has a value in your life.
1: Kana vidyarthulara meeru mukhyanga ee nela dinamunu kudanu anubhavagulainatundi peddalu andincheetundi vishayamulu meeru enta shravanam cheyuchunnaro ఎన్ని రకములైనటువంటి భావములను మీ హృదయంలో మార్పు చెందించుకునిచున్నారో ఇవన్నీ కూడాను ఒక్క భాగము. కాని ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది మరొక భాగము. ఇంద్రియ నిగ్రహం లేక ఎన్ని మీరు శ్రవణము చేసినప్పటికీ పెద్దలైనటువంటి అనుభవజ్ఞులు ఎన్ని రకములుగా శ్రమించి మీకు బోధించినప్పటికీ వారి బోధనలు వ్యర్థమైపోతుంది. మీరు ఈ నెల కాలము ఇక్కడంతా కూడా ఉండి శ్రవణం చేసినటువంటి యొక్క కాలము వ్యర్థమైపోతుంది. ఈ రెండింటినీ వ్యర్థము కాని ఒక సార్థకంగా గావించుకునేటువంటి ప్రయత్నానికి మీరు గట్టి ప్రయత్నం చేయాలని కూడా నేను ఆశిస్తున్నాను.
0: స్టూడెంట్స్, డ్యూరింగ్ దిస్ వన్ మంత్ ఆఫ్ యువర్ స్టే హియర్ యూ విల్ బి లిసనింగ్ టు మెనీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. వాట్ ఎవర్ యూ లిసన్ టు దెమ్ and the changes that may come about in you as a result of listening to what these elders say, all that is on one side. On the other hand, control of your organs and your senses is on another footing. Unless you are able to take these teachings which you are listening to from these experienced people for the purpose of controlling your senses and organs, the entire teaching will become a waste. The month which you have spent here will become a waste. I want to urge on you that you should make every effort not to waste this time and make good use of your stay during the month here.
1: బాహ్య దృష్టితో నెల దినములు ఇక్కడ చేరినామని ఇంతమంది మహనీయులైనటువంటి పెద్దలంతా కూడా ఇంతవరకు ప్రబోధించారని దీనిని కేవలము కొన్ని గ్రంథరూపకంగా మనం తీసుకుని కొన్ని నోట్బుక్స్ లో మాత్రమే రాసుకుని దానిని ఒక చెంత పెట్టుకున్నంత మాత్రమున ఇవి మీరు శ్రవణం చేసినట్టుగా ఏమాత్రం కూడా అర్థం కాదు. మీ హృదయమునందు మీ హృదయ స్థానములో ఏవి భద్రముగా నిలబెట్టుకుంటారో అవి మాత్రమే మీకు భద్రమైనటువంటి యొక్క ఆస్తిపాస్తులుగా మీకు నిలుస్తూ ఉంటుంటాయి.
0: లుకింగ్ ఎట్ ఇట్ ఇన్ అన్ అవుట్వర్డ్ ఆస్పెక్ట్ అండ్ టు ఫీల్ దట్ యూ హ్యావ్ స్పెంట్ ఎ హోల్ మంత్ హియర్ అండ్ టు హ్యావ్ ఎ నోట్ బుక్ ఇన్ విచ్ యూ హ్యావ్ టేకెన్ డౌన్ ఆల్ ది నోట్స్ ఫ్రమ్ వాట్ ది టీచర్స్ హ్యావ్ సెడ్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఆఫ్ మచ్ పర్పస్ ఫర్ యూ. Only that portion of it which you have taken into your heart and which you can carefully preserve even after leaving this place, that alone will be of standing value to you.
1: Chakali inti lopala konni noorla bush coat untuntai, konni noorla pant untuntai, inka konni vandala panchalanta untuntai, kavalsina colors gaanu kavalsina rakamainatvanti yokka dustulu chakali intilo undavachunu. కానీ అవి ఎంతకాలం తన ఇంటిలో ఉంటుంటాయి, 2-3 దినములు మాత్రమే ఉండి తదుపరి దానిని చక్కగా ఇస్త్రీ చేసి ఎవరి వస్త్రములు వారికి ఇచ్చేసేస్తాడు. తాను కుట్టించుకున్నటువంటి ఒక్క వస్త్రం మాత్రమే ఆ చాకలి ఇంటిలో స్థిరంగా ఉంటుంటాయి.
0: ఇన్ ఏ వాషర్మన్స్ హౌస్ దేర్ మే బి ఎట్ ఎ టైమ్ 100 బుష్ కోట్స్, దేర్ మే బి 100 ట్రౌజర్స్, దేర్ మే బి 100 ధోతీస్. And all these dresses may have very attractive colors and they may be robes of very special value. But how long will they stay there? He is going to wash them, iron them, give them away to the owners and nothing will remain in his house. Only such of those which he has got made for himself by spending his money will remain with him.
1: అదే విధముగానే మన యొక్క బుర్ర ఒక చాకలి ఇల్లు వంటిది. అందరి ప్రబోధలనేటువంటిది, రకరకమైనటువంటి యొక్క శాస్త్రము, ఉపనిషత్తు, కళలు, ఇంకా ఇత్యాది అనేటువంటి విషయములంతా కూడాను మన యొక్క ఇంటిలో ఉంటుంటాది. కానీ ఎంతవరకు అవి ఉంటుంటాయి? మనం ఏది ఆచరణలో పెడతామో అది మాత్రమే మనకు స్థిరంగా నిలిచి మిగిలినవన్నీ గాలికి ఎగిరిపోతుంటాయి.
0: ఇన్ ది సేమ్ మేనర్ అవర్ హెడ్ ఈజ్ లైక్ ది హౌస్ ఆఫ్ ఎ వాషర్మన్. The teachings which are being given to you in the form of Upanishads, in the form of Shastras, in the form of various teachings, these things go into your house of your head as so many different clothes. How long will they remain in your head? They will remain only in as much as you put these things into practice. All others will simply fly away from your head.
1: Oka garata అన్ని పాత్రల యందు కూడాను సంచరిస్తుంటుంటాది. సాంబార్లో చేరిపోతుంది, రసములో చేరిపోతుంది, మజ్జిగలో చేరిపోతుంది, పాయసంలో చేరిపోతుంది, అన్నింటి యందు ఇది సంచరిస్తా ఉంది. కానీ దేని యొక్క రుచి కూడాను ఆ యొక్క గరిటకు తెలియదు.
0: ఇఫ్ యూ టేక్ ఎ స్పూన్ ఆర్ ఎ లేడిల్, ఇట్ గోస్ అండ్ మూవ్స్ ఇన్ బిగ్ వెసల్స్ కంటైనింగ్ సాంబార్, కంటైనింగ్ బటర్ మిల్క్, కంటైనింగ్ వేరియస్ ఈటబుల్స్ లైక్ దాట్. బట్ దిస్ పర్టిక్యులర్ స్పూన్ విల్ నాట్ నో ది టేస్ట్ ఆఫ్ ఐదర్ ది సాంబార్ ఆర్ ది పాయసం ఆర్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్.
1: కనుక మన బుద్ధి ఒక స్పూన్ వలె అందరూ ఇచ్చేటువంటి లెక్చర్ లోపల సంచరించినంత మాత్రం ప్రయోజనం లేదు. మనము దానిని ఆ స్పూన్ ఆధారంగా చేసుకుని మనం ఆరగించేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి. అదే ఆచరణ.
0: There is no use. Our intelligence, like a spoon, go on moving about in all the lectures and the good things that are being told to us by various lecturers. It is only when we are able to take something and put it into practice that you will know the taste of those things.
1: Kana, yuvakulainatvanti meeru, ee pavitramainatvanti susamayam meeku praaptinchatam cheta, ee samayamunu meeru durviniyoga parachaka, peddalu ichinatvanti yokka prabodhalanu, aneka rakamainatvanti anubhavalanu, మీ యొక్క జీవితమునకు ఆధారమైనటువంటి యొక్క భద్రమైనటువంటి యొక్క వస్తువులుగా మీరు హృదయ స్థానం నందు చిత్రించుకుని దానిని భద్రపరచుకుని అప్పుడప్పుడు సమయ స్ఫూర్తిగా కాల కర్మ కారణ కర్తవ్యములను పురస్కరించుకుని దేశ కాల పాత్రను అనుసరించి మీరు వీటిని మీ యొక్క నిత్య జీవితం నందు ఉపయోగపెట్టుకుని ధన్యులవుతారని కూడా నేను ఆశిస్తున్నాను.
0: యంగ్ స్టూడెంట్స్, రిమెంబర్ దాట్ యు ఆర్ హ్యావింగ్ వెరీ సేక్రెడ్ ఆపర్చునిటీ. Do not waste this sacred opportunity. Take all the experiences which people are telling you in their lectures as the very basis of your life. Secure those good things in your heart. Use them later on, according to the time, according to the circumstances, according to the environment, and according to the country and place where you live. Make your life worthy of it. This is my hope.
1: Bharatamunandu meeru oka chinna katha vini untuntaru.
0: There is a small story in Bharata which you may have heard of.
1: Krishnuni vasamu cheskune nimittamai సత్యభామ నారదు దగ్గరికి వెళ్లి ఏదైనా ఒక మంత్రము లేక యంత్రము లేక తంత్రము ఏదో ఒక ఉపదేశం చేయమని స్వార్థురాలైనటువంటి సత్య నారదుని ప్రార్థించింది.
0: విత్ ఎ వ్యూ టు గెట్ కృష్ణ ఆన్ హర్ సైడ్ సత్యభామ ఎ వెరీ సెల్ఫిష్ ఉమన్ వెంట్ టు నారద అండ్ ప్రేడ్ టు నారద టెల్ మీ సమ్ ట్రిక్ టెల్ మీ సమ్ మంత్ర ఆర్ టెల్ మీ సమ్ షార్ట్ కట్ బై విచ్ ఐ కెన్ గెట్ కృష్ణ ఆన్ మై సైడ్.
1: ఈమెకు తగినటువంటి యొక్క పాఠము నేర్పాలని నారదుడు సంకల్పించి ఓహో ఇంత స్వార్థమనేటువంటిది దైవం దగ్గర ఏమాత్రం కూడాను పని చెయ్యదని ఈ స్వార్థులకంతా కూడాను తగినటువంటి గుణపాఠం చెప్పాలని చెప్పని నారదుడు సంకల్పించి అమ్మా ఒక పతివ్రతము అనేటువంటి దానిని నీవు చేసి ఆ వ్రతమునందు పతిని ఒకరికి దానమిచ్చి తిరిగి పతి ఎత్తు ధనమును వారికి ఇచ్చి ఆ పతిని నీవు పొందితే ఆ పతి నిరంతరము సర్వదా సర్వకాలేషు సర్వత్రా నీ చెంతనే ఉంటుంటాడని కూడాను ఆ నారదుడు ప్రబోధించాడు.
0: నారద found that Satyabhama was a very selfish lady. And Narada thought that such selfishness will never work in regard to matters relating to God. So Narada wanted to teach a lesson to Satyabhama. And Narada said, yes, I know a process by which you can get Krishna completely and on all occasions on your side. And this is a vrata. This is a kind of devotional practice which you have to take. And that consists of giving away your husband as a gift to someone in the first instance and then buy him back for yourself by paying money and wealth which is of the same weight as that of your husband. Then when you have purchased him back, he will be yours at all times and under all circumstances.
1: Daivatattvamu teliyinatvanti yokka satya, దైవశక్తి సామర్థ్యమును గుర్తించలేనటువంటి సత్య స్వార్థమునకు లోనవటం చేతనే ఇది సులభమైన మార్గం కదా అనుకుని అందులకు ఒప్పుకుంది. ఒప్పుకొని వ్రతము చేసింది. ఆ యొక్క వ్రతము లోపల ఆ కృష్ణుని నారదునికే దానమిచ్చింది. ఆ నారదునికి దానమిచ్చిన తర్వాత నారదుడు ఈమెకు ఇవ్వటం కోసమని ఆ యొక్క కృష్ణుని తూకం వేయటానికి ప్రయత్నం చేశాడు.
0: సత్యభామ did not understand God's ways. She had no idea of the strength of God. Satyabhama was intensely selfish. She was lured into this plan which Narada had put before her. Therefore, she had undertaken this vrata or the diksha. And in this vrata, what she did was to gift away her husband, Krishna, to Narada himself. After gifting away, she started wanting to get him back to weigh Krishna in terms of money.
1: Oka vaipana Krishnanu kurchana betti rendava vaipana anta tana chanta unnatundi dhanamunanta techi vesindi kaani Krishnudu e maatram kudanu kadalledu.
0: In one pan of the balance she made Krishna to sit. In the other pan she has been putting all her wealth, whatever she has by way of riches, but Krishna would not move up at all.
1: ఈ సమయంలో పురస్కరించుకుని నారదునికి చక్కని అవకాశం చిక్కింది. అమ్మా సత్యభామ, నీ యొక్క భర్త ఎత్తు ధర్మం నాకు ఇవ్వలేకుండా పోతున్నావు కనుక నేటి నుంచి నీ భర్త నావాడు కనుక నేను తీసుకుని వెళుతున్నానని చెప్పని సంసిద్ధుడయ్యాడు.
0: నారద సా ఎన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఇన్ దిస్ సిచ్యువేషన్. నారద టోల్డ్ సత్యభామ, లుక్, you are not able to give me wealth and money which is of the same weight as your husband. In this context, your husband from today belongs to me. He is mine. I am taking him away with me.
1: ఈ యొక్క అవస్థను ఆలోచించి అయ్యో ఈ సమయమునందు నాకు అడ్డు వచ్చేటువంటి వారు ఎవరున్నారు అని విచారించుకుని రుక్మిణి దగ్గరికి వెళితే ఏమైనా సహాయం చేస్తుందో ఏమో అని రుక్మిణి దగ్గరికి వెళ్ళింది. ఆమె ఆ సమయమునందు తులసి పూజ చేసుకుంటూ నిల్చుకునింది.
0: Satyabhama was very much perturbed in this situation and she thought, now I must find someone who will come to my help. She thought of Rukmini and she ran to Rukmini and found that she was then engaged in Tulasi Puja.
1: Ayakka avasthana chuchi Rukmini chellala నీవు యోచించనక్కరలేదు, తక్షణం వస్తున్నానని చెప్పి ఆ తులసి దళమును కొంత చేతిలో ఉంచుకుని కన్నులకు అద్దుకుని ఆ చేతి నుండి ఉంచుకుని సత్యభామ వెంట కృష్ణుడి దగ్గరికి వెళ్లింది.
0: Rukmini saw this confused state of Satyabhama and said, "Sister, you don't have to worry. I am coming with you." She took a small leaf of tulasi into her hands and she followed Satyabhama.
1: కానీ అక్కడ కృష్ణుడు నారదుడు ఉన్నటువంటి యొక్క పరిస్థితిని చిత్తశుద్ది కలిగినటువంటిది కనుక రుక్మిణి గమనించింది. గమనించి ఆమె కూడాను చిరునవ్వు నవ్వి, అయ్యో, భగవంతుణ్ణి ధనముతో కొనేటువంటి ప్రయత్నానికి ఈ సత్య ప్రయత్నం చేసింది. ఇది కేవలం తప్పు మార్గం కనుకనే ఈ అవస్థలకు గురి అయిపోయింది అని తాను దగ్గరికి వెళ్లి, నారద, నా కృష్ణుడికి తగినటువంటి తూకము రూపమునకు నామమే సరియైన తూకమని కృష్ణ అని అనింది. కానీ నారదుడు అందులోకి ఒప్పుకునలేదు. సాకారమైన కృష్ణులకు నిరాకారమైన నామము నాకు అందిస్తే నేను ఏమాత్రం కూడా అంగీకరించను, నీవు సాకారమునకు సాకారమే అందించాలని నారదుడు పట్టుబట్టాడు.
0: When Rukmini went there and saw the situation in which Krishna and Narada were found, she was astonished. She found that Satyabhama was trying to outweigh God with the help of money. This is never possible. And she addressed Narada and said, "Money is not going to be equal to Krishna, but I will utter a name, and that is Krishna, and that should be equal to God, Krishna." Then Narada did not accept it. Narada said, "Krishna, as you see him, is a sakara. He has a form. You can see him. But in return to him, you cannot give me a nirakara name. You are just saying Krishna. I won't accept the equivalence of this."
1: అప్పుడు తాను కృష్ణునే చింతించి

0: శోక.
1: పత్రమో పుష్పమో ఫలమో తోయమో కృష్ణ, నీవు భక్తి కలిగినటువంటి వానికి వశనమౌట సత్యమనేటువంటిది నీవు నిరూపణ చేసినట్లయినా నీవు ఈ తులసీదళమునకై తూగుతావని కృష్ణుడికి నమస్కరించి కృష్ణ అని తులసీదళం వేసింది. ఆ కృష్ణ నామము కృష్ణునికి సమానమైనటువంటి తూకంగా వచ్చింది. తులసీదళము ఎక్స్ట్రా వెయిట్ అయిపోయింది.
2: సిన్స్ రుక్మిణి హ్యాడ్ ఎ ప్యూర్ మైండ్ ఇమీడియట్లీ షీ సా ది సిచ్యువేషన్ అండ్ షీ టోల్డ్ హర్ సెల్ఫ్ వెదర్ ఇట్ ఈస్ ఎ లీఫ్ ఆర్ ఎ ఫ్లవర్ ఆర్ ఎ ఫ్రూట్ or even a spoon of water, if there is any truth in the belief of people that to devotion you will become subservient, then here I am making the test. She simply addressed him as Krishna and put a small leaf of tulasi into the pan. Krishna, the name, became exactly equal to the weight of Krishna, the person, and the extra tulasi became excess weight in the balance.
1: కనుక భగవంతుడు ప్రేమతో ఆరాధన సెలిపేటువంటి యొక్క చిత్తమునకే దక్కుతాడు కాని కేవలం యుక్తులతో కుయుక్తులతో భగవంతుణ్ణి అర్థము చేసుకున్నట్టుగా నటించి అతన్ని వశములోపల చిక్కించుకోవటానికి ప్రయత్నం చేయటము ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. నీవు ఏ రీతిగా నక్కయుక్తులను పన్నుతావో అంతకు 1000 రెట్లు నక్కయుక్తులుగా పన్ని నిన్ను కుక్కగా చేసి పెట్టడానికి కూడాను భగవంతుడు సంసిద్ధుడై ఉంటుంటాడు.
2: It is only with pure love, it is only with affection and a pure mind that you can get round God. But if you want to adopt tricks, if you want to adopt shortcuts, if you want to be foxy and try and get round God, God knows much more than that. He can be equally foxy and turn you into a dog.
1: Kanuka, neevu chitta shuddhudai ప్రేమతో భగవంతుణ్ణి పొందడానికి నీవు ప్రయత్నం చేసుకో. అంతేకాని నీవు పైపై నటనల చేత నీవు చెప్పినటువంటి విషయములను మీరి పెడమార్గము పట్టితివా, నీకు అట్టి పరమాత్ముడు దక్కడు చిక్కడు అని కూడాను నీవు స్థిర నిశ్చితుడై ఉండాలి.
2: దేర్ఫోర్ మేక్ అప్ యువర్ మైండ్ అండ్ అండర్స్టాండ్ ఫుల్లీ దట్ ఇట్ ఈస్ ఓన్లీ బై యువర్ ప్యూర్ మైండ్ దట్ యూ కెన్ రీచ్ గాడ్. Your pretensions and you are doing things which you are not asked to do, such things will never take you to God. You can be quite clear about it.
1: Anduvalane yogaratova bhogaratova sangaratova sangavichitta etti margamlo undinatunte vaanikaina kudanu taanu chitta shuddhi kaligi taanu premato paramaatmanu chintinchina vaadu brahmavit brahmaiva bhavati. Aa brahma tattvamunu telisetunte vaadu brahmagaane maaripothuntadu.
2: That is why whether one is a yogi or whether one is a bhogi, whether you work in the society or whether you work in solitude and outside the society, provided you do this with a clean mind, then love will take you to God. Brahma vit brahma eva bhavati. You will then understand God and will become yourself God. This is what is said in this verse.

0: తాపసలోక శరణ్యుడైన శ్రీ తాపసలోక శరణ్యుడైన శ్రీపతి నామచింతనమే చేకుర చేయు సుఖంబు మానవా. శ్రీపతి నామచింతనమే చేకుర చేయు సుఖంబు మానవా.
1: ద ఫియర్ ఆఫ్ సిన్ హెస్ గాన్ and all wicked actions have become a routine matter. There is no devotion and all bad actions are on the rise. Therefore at this moment we should surrender to his lotus feet and repeat and sing his glory.

0: భక్తిరేవం పరమోక్షకారిణి, భక్తిరేవం పరమార్థదాయిని, పరమార్థదాయిని. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: పరమార్థ మార్గమునకు భగవంతుని భక్తియే ప్రధానమైన రాజమార్గం.
1: టు రియలైజ్ ద సుప్రీం స్పిరిచువల్ ఆబ్జెక్టివ్, ద పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ది ఓన్లీ వన్ లెఫ్ట్.
0: రాయల్ రోడ్,
1: పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ది ఓన్లీ రాయల్ రోడ్.
0: భక్తి రేవ పరరోగనాశిని. జనన మరణాది రోగములకు ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: పరమార్థ మార్గమునకు

0: ఉన్నతమైనటువంటి జీవిత చింతనలకు, ఈ భౌతికమైనటువంటి యొక్క చింతనలకు నివారణ గావించేటువంటి యొక్క దివ్య ఔషధమే భగవద్భక్తి.
1: Our devotion to God is the only cure and the remedy for the disease of birth and death, and is only a remedy for all the worries and anxieties in this world.

0: భక్తికి మించినటువంటి మరొక మార్గము, ఈ పరతత్వమునకు బోధించేటువంటి మరి ఒక మార్గము ఈ జగత్తునందు కానరాదు.
1: దేర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ అదర్ దాన్ వన్ ఆఫ్ డివోషన్. దేర్ ఇస్ నో అదర్ పాత్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ అదర్ దాన్ డివోషన్.
0: ప్రాచీన కాలము నుండి భారతీయ సంస్కృతి యందు ఉపనిషత్తులే ప్రధానమైనటువంటి వేదాంతములుగా ప్రబోధించి ప్రచారం సరిపినటువంటి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి యొక్క దేశము ఈ భారతదేశం.
1: భారత్ ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ ద టీచింగ్ ఆఫ్ ఉపనిషత్ ద థాట్ ఆల్ ద నోవెల్ విచ్ ఇస్ ఎవర్ గ్రీన్ అండ్ యునీక్ డాక్టరీన్ ఆఫ్ డివినిటీ.
0: ఈ ఉపనిషత్తునందు ఈశావాస్యం ఇదం సర్వం, ఈ ఒక్క మంత్రము భారతీయుని హృదయమునందు పరిపూర్ణ విశ్వాసంతో నిలుపుకున్నప్పుడు భారతదేశమునకు ఎట్టి బాధలు కూడా నువ్వు సంభవించవు.
1: దెర్ బి నో వరీ ఆర్ ఎనీ ప్రాబ్లం టు దిస్ కంట్రీ భారత్ ఇఫ్ ఓన్లీ దే హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ డిక్లరేషన్ ఆఫ్ ఉపనిషత్ దట్ సేస్ దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ ఈశావాస్యం ఇదం సర్వం.
0: ఈశావాస్యం ఇదం జగత్, సర్వత్రా ఉండినటువంటిది దైవమే అనేటువంటి సంకల్పమును విశ్వసించినటువంటి మానవునకు ఎట్టి బాధలు కూడా నువ్వు చెంత చేరవు.
1: ద వన్ హూ హెస్ గాట్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ హి విల్ నెవర్ పుట్ ఎనీ సార్ట్ ఆఫ్ సఫరింగ్.
0: ఉపనిషత్తులు తత్ త్వం అసి, అది నేనే అయి ఉన్నాను అనేటువంటి సత్యం కూడాను భక్తుడి యొక్క హృదయమునందు పాతుకుని పోవాలి.
1: దిస్ షుడ్ బి ఇంప్లాంటెడ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ద డివోటీస్ తత్వమసి దట్ దౌ ఆర్ట్.
0: అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మనై ఉన్నాను అనేటువంటి ఈ నిత్య సత్యమైనటువంటి పలుకు మానవుడు హృదయం లోపల స్థిరస్థాయిగా నిలిచిపోవాలి.
1: This eternal truth should be there, should be studied in the hearts of mankind, that he is the divine, that I am Brahman.
0: Sarvam kalvidam brahma, ekkada chusinappudiki brahma yokka bhavame bhrat bhavame ee jagatnandu aavirbhavinchinadi aavarinchinadi.
1: It's only the divine thought and the divine will that encompasses the entire universe.
0: I am Atma Brahma. Idiye Turiya Sthiti.
1: I am Atma Brahma is the ultimate Turiya Sthiti.
0: Deenini Omkara Shabdam tho poochukobadinatundi.
1: This compared with the primal sound Omkara.
0: Ee Omkaramuna kudanu oka spelling untunnadi.
1: This Om has the spelling.
0: G-O-D, God. Ani God ki ee vidhanga spelling untunnado. ఈ ఓము కూడాను అదే విధంగా కొన్ని అక్షరములతో చేరినటువంటి ఒక పదముగా ఉంటున్నది.
1: జస్ట్ యాజ్ ద వర్డ్ గాడ్ హ్యాస్ గాట్ ది స్పెల్లింగ్ G-O-D, దిస్ వర్డ్ ఓం ఆల్సో హ్యాస్ గాట్ ఇట్స్ స్పెల్లింగ్
0: ఆ ఊ. ఈ మూడు పదముల యొక్క చేరికనే ఓం.
1: ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఆ ఊ ఇస్ ఓం.
0: దీనిని మహామంత్రంగా ఆనాటి మహర్షులు దివ్యమైనటువంటి ద్వాపర యుగమునందు జగత్తునకు ప్రబోధిస్తూ వచ్చారు.
1: దిస్ వాస్ ది టీచింగ్ ఇన్ దట్ ఏజ్ ఆఫ్ ద్వాపర యుగ బై ఆల్ ది సెయింట్స్ త్రేతాయుగ బై ఆల్ ది సెయింట్స్ అండ్ సీయర్స్ ఆఫ్ ద టైమ్.
0: ఆ లక్ష్మణుడు,
1: ఆ ఇస్ లక్ష్మణ,
0: ఊ భరతుడు,
1: ఊ ఇస్ భరత,
0: మా శత్రుఘ్నుడు,
1: మా ఈ శత్రుఘ్న,
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క ఓం రాముడు.
1: ది యూనిటీ ఆఫ్ ఆల్ దీస్

0: బాపు ఓం ఇజ్రామ.
1: కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వంతో కూడినటువంటిదే ఆత్మారామం.
0: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ దిస్ ట్రినిటీ ఈజ్ దట్ ఆఫ్ ద స్పిరిట్.
1: ఆత్మ అనేటువంటి రమేతి ఇతి రామః, రమించేటువంటిది ఆత్మతత్వమే రమింపబడినటువంటిది.
0: దట్ విచ్ డిలైట్స్, దట్ విచ్ డ్రాస్ అటెన్షన్, దట్ విచ్ అట్రాక్ట్స్ ఈజ్ దట్ ఆఫ్ ద సోల్.
1: ఈ నామము సంఖ్యాశాస్త్రంలో మనం చక్కగా విచారం చేసినప్పుడు ఎంత అంతరార్థమో మనకు అర్థమవుతుంది.
0: ద న్యూమరాలజీ సంఖ్యాశాస్త్ర ఆల్సో కన్వేస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: నామం, నామం అనగా ఏమి?
0: What do you mean by name, naamam?
1: Na-a-ma-naama.
0: It has three, na-a-ma-naama.
1: Na plus, a plus ma, naama.
0: Na plus a plus ma is equal to
1: na. Na, sankhya-sastrama zero, emi ledu.
0: In numerology, the number of na is zero, nothingness.
1: A, number two, rendu number.
0: A stands for number two.
1: మా ఐదవ నంబర్.
0: మా స్టాండ్స్ ఫర్ నంబర్ ఫైవ్.
1: జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ సెవెన్.
0: జీరో
1: అవుతుంది.
0: జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ టోటల్.
1: కనుకనే ఈ సప్తస్వరములే ఈ యొక్క రామనామము యొక్క తత్వము.
0: ద నేచర్ ఆఫ్ రామ, ద డివినిటీ ఇస్ కన్వేడ్ బై వే ఆఫ్ ది సెవెన్
1: నామము. సప్తస్వరములను బోధిస్తుంటుండాలి.
0: ఇట్స్ ద నేమ్ దట్
1: ఉంటుండాలి.
0: ద సెవెన్ కలర్స్,
1: సప్త సముద్రాలను బోధిస్తుండాలి.
0: సెవెన్ ఓషన్స్,
1: సప్త సాగరములను బోధిస్తుండాలి.
0: అండ్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ఆల్
1: సెవెన్ ఋషులను బోధిస్తుండాలి.
0: స్టాండ్స్ ఫర్ సెవెన్ సేజెస్.
1: సప్త అహం, సప్తాహం, ఏడు దినములు మాత్రమే సప్తాహం చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటి?
0: సప్తాహ ఈజ్ సెలబ్రేటెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ సెవెన్.
1: నామమును ఈ విధమైనటువంటి సప్తాహం చేతనే, సప్త ఋషుల యొక్క భావం చేతనే, సప్త రంగుల చేతనే, సప్త ధ్వనుల చేతనే ఈ జగత్తంతా కూడా నిండి ఉంటున్నది.
0: దేర్ఫోర్ యాజ్ వి సెలబ్రేట్ సప్తాహ, ఎ ఫెస్టివల్ ఫర్ సెవెన్ డేస్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఇట్ అమౌంట్స్ టు బ్రింగ్ అవుట్ ద సెవెన్ కలర్స్, ద సెవెన్ మెలడీస్
1: అండ్ సెవెన్ సౌండ్స్
0: అండ్ సెవెన్ సాంగ్స్.
1: దీనిని స రి గ మ ప ద ది, ఇది ఏడు.
0: దీస్ ఆర్ ది సెవెన్ సౌండ్స్.
1: సరిగమ పదాలు ఈ ఏడు అక్షరములు అంటే సర్వభావములు కూడా ఇమిడి ఉంటున్నవి.
0: ఇన్ ది సెవెన్ లెటర్స్ ఆల్ ఫీలింగ్స్ ఆర్ ప్రెసెంట్ దేర్.
1: దీనినే సప్త స్వరములు అని కూడా పిలుస్తూ వచ్చారు.
0: దీస్ ఆర్ కాల్డ్ సప్త స్వర సెవెన్ మెలడీస్.
1: శబ్ద బ్రహ్మమయీ
0: ద వన్ ఆఫ్ ద సౌండ్.
1: చరాచరమయీ
0: లట్ మొబిలిటీ.
1: జ్యోతిర్మయీ
0: లైట్.
1: వాంగ్మయీ
0: ద టాక్.
1: నిత్యానందమయీ
0: ఎటర్నల్ బ్లెస్.
1: పరాత్పరమయీ
0: సుప్రీం డైటీ.
1: పరాత్పరమయీ ఈ సప్త స్వరములతో కూడినటువంటిది పరాత్పరమయీ.
0: పరాత్పరమయీ ఇస్ ది ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ దట్ డినోట్స్ ఆల్ ద సెవెన్ సౌండ్స్.
1: కనుకనే రామ అనేటువంటి దానికి ఉన్నారు రా ప్లస్ మా రామ.
0: రా ప్లస్ మా ఈజ్ రామ.
1: రా రెండు నంబరు.
0: రా స్టాండ్స్ ఫర్ నంబర్
1: మా ఐదు నంబరు.
0: మా ఫైవ్
1: రెండు చేతి ఏడు నంబరు.
0: బౌత్ మేక్ ఎ టోటల్ ఆఫ్ సెవెన్.
1: కనుకనే రామనామ సప్తాహం జరుగుతుందామని ప్రపంచంలో బోధిస్తుంటారు.
0: యు హియర్ దిస్ దట్ సప్తాహ సెవెన్ డే సెలబ్రేషన్ వేర్ ద గ్లోరీ ఆఫ్ రామ ఇస్ సంగ్.
1: కనుక ఏడు అనేటువంటిది ఈ భగవత్ యొక్క స్వరూపంతో కూడినటువంటి యొక్క సప్త స్వరములే.
0: దెర్ఫోర్ నంబర్ సెవెన్ ఆర్ డివైన్.
1: ఈ నామముని ఎందుకోసం మనం ఉచ్చరించాలి?
0: వై షుడ్ వి రిపీట్ సింగ్ గాడ్స్
1: నేమ్? ఎందుకు మనం ప్రార్థన చేయాలి?
0: వై షుడ్ వి ప్రే?
1: ఈ విశాలమైనటువంటి యొక్క ప్రపంచమును సృష్టించి,
0: హావింగ్ క్రియేటెడ్ దిస్ వాస్ట్ వరల్డ్,
1: ఇంత అనంతమైనటువంటి జగత్తునందు అనేక జీవరాశులను కూడా సృష్టించి,
0: హావింగ్ క్రియేటెడ్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ క్రియేటర్స్,
1: ఈ జీవరాశులకు సమయ సందర్భానుసారంగా వినియోగవంతమైనటువంటి యొక్క పదార్థములు కూడా సృష్టించి,
0: క్రియేటింగ్ ఆల్ అప్రోప్రియట్ రిసోర్సెస్ ఫర్ యూటిలిటీ,
1: తినుటకు తిండి, పీల్చుకున్నటకు గాలి, తాగుటకు నీరు కూడా అందించి,
0: ప్రొవైడింగ్ ఫుడ్ ఎయిర్ అండ్ వాటర్ టు డ్రింక్,
1: సర్వ విధములైనటువంటి సమయము కూడాను, సమర్థ పదార్థములు కూడాను సమకూర్చినటువంటి యొక్క భగవంతునకు కొంత కృతజ్ఞత చెప్పనక్కర్లేదా?
0: Should we not express gratitude to God who has given us all these conveniences and daily needs?
1: నీ కర్చీఫ్ నీకు కింద పడిపోతే ఎత్తి ఎవరైనా నీ చేతికి ఇస్తే థ్యాంక్స్ అంటాం.
0: If you drop your kerchief, if anyone picks it up and gives you back, you say thanks.
1: నీ విధములైనటువంటి యొక్క మానవునికి సమస్త పదార్థములను కూడాను సమకూర్చి అందించినటువంటి భగవంతునికి ఇంత థ్యాంక్స్ చెప్పనక్కర్లేదా?
0: God has given us all these natural resources. Should we not express our gratitude?
1: ఆ యొక్క థ్యాంక్స్ ఆ కృతజ్ఞతయే ప్రార్థన.
0: The expression of gratitude is prayer.
1: ప్రార్థన అనగా ఏమిటి?
0: What is prayer?
1: మానవుని యందు అంతర్భూతమై,
0: that which is immanent,
1: అగోచరమై,
0: non-apparent,
1: అప్రమాణమై,
0: that is beyond all measure,
1: అతీతమై ఉండినటువంటి యొక్క దివ్యశక్తిని మేల్కొలపటమే ప్రార్థన.
0: The transcending, latent divinity is awakened.
1: దీనిని ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత.
0: That's what Upanishad says. Arise, awake, stop not till the goal is reached.
1: Lemmu, lemmu, lemmu, ajnana nidram nundi melkommu.
0: Upanishad says, get up from sleep and slumber of ignorance.
1: Neevu ananda pipasini.
0: You're the one of bliss.
1: Nee jeevithamanta aanandamayame.
0: Your life is full of bliss.
1: Ekkada chuchina aanandame.
0: Everywhere there's bliss.
1: Nee jeevithame aanandamayi undaga inka aanandamunu vetikete ekkada.
0: When your life itself is all blissful, why are you in search of it?
1: కనుకనే మానవుడు తన స్వస్వరూపాన్ని తాను విస్మరించాడు.
0: సో మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ హిస్ ఓన్ నేచర్.
1: ఆనంద నిమిత్తమై బహిర్ ప్రపంచమునందు ప్రాకులాడుతున్నాడు.
0: హీ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ బ్లిస్ అవుట్సైడ్ వరల్డ్.
1: అన్వేషణ జరుపుతున్నాడు.
0: హీ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్.
1: ఇది ఏ అజ్ఞానం.
0: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: తనకు కావలసిన ఆనందం తనయందే ఉంటున్నది.
0: ద నీడెడ్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: భగవంతుని పరిపూర్ణంగా ప్రేమించి,
0: విత్ టోటల్ లవ్ ఇన్ గాడ్,
1: భగవంతుని యొక్క పరిపూర్ణ తత్వాన్ని అనుభవించడమే ప్రేమ. అది ఏ భక్తి?
0: టు ఎక్స్పీరియన్స్ టోటల్ డివినిటీ ఇస్ డివోషన్ లవ్.
1: అట్టి ప్రేమ తత్వాన్ని అభివృద్ధి పరుచుకునే నిమిత్తమే ప్రార్థన అత్యవసరము.
0: టు డెవలప్ లవ్ టువర్డ్స్ గాడ్, దిస్ ప్రేయర్ ఇస్ ఎసెన్షియల్.
1: ఈ ప్రార్థన కూడా కేవలము పెదవుల నుండి ఉద్భవించిన ప్రయోజనం లేదు.
0: ద ప్రేయర్ షుడ్ నాట్ బి ద వన్ ఆఫ్ లిప్ సర్వీస్.
1: హృదయం నుండి ఆవిర్భవించాలి.
0: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
1: రావణుడు అనేక విధములైనటువంటి తపస్సులు ఆచరించాడు.
0: రావణ డిడ్ పెనెన్స్.
1: నిరంతరము కూడా పంచాక్షర నామమైనటువంటి ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటుంటాడు.
0: హీ రిపీటెడ్ చాంటెడ్ ద ఫైవ్ లెటర్డ్ మహామంత్ర ఓం నమశివాయ.
1: కానీ తన రాక్షస గుణము మారలేదు.
0: బట్ హిస్ డెమోనిక్ నేచర్ హాస్ నాట్
1: కారణం ఏమిటి?
0: వై?
1: ఆ యొక్క ఉచ్చరించేటువంటి నామము హృదయపూర్వకంగా రావటం లేదు, భగవత్ ప్రీతిపూర్వకంగా అర్పితంగా ఆవరించడం లేదు.
0: వాట్ హీ సేస్ అవుట్వర్డ్ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ హిస్ హార్ట్. ఇట్ డజంట్ ప్లీజ్ హిమ్.
1: భగవత్ ప్రేమను ఏ రీతిగా తాను అందుకోగలడు?
0: హౌ కెన్ హీ రిసీవ్ గాడ్స్ లవ్?
1: ఏదైనా ఒకదాన్ని మనం అందించినప్పుడే ఇంకో దాన్ని మనం అందుకోవడానికి అర్హుడమవుతాం.
0: అన్లెస్ యూ గివ్, యూ డిజర్వ్ టు రిసీవ్.
1: ఒక షాప్కైనా మనం వెళ్లి 10 రూపాయలు ఆ షాప్ కీపర్ కి ఇచ్చినప్పుడే ఒక కర్చీఫ్ మన ముఖాన్ని కొడతాడు.
0: If you pay 10 rupees to a shopkeeper, he will give in turn the kerchief.
1: నీవు ఆ 10 రూపాయలు షాప్ కీపర్ కి అందించినప్పుడు, అందించకలేనప్పుడు ఆ యొక్క కర్చీఫ్ నీ చేతికి అందించడు.
0: When you do not pay 10 rupees, you don't get the kerchief.
1: అది ఏ వైశ్చాంసర్ చెప్పారు. ఉపనిషత్తులంతా కూడాను ఎంత సులభంగా మనకు ప్రబోధిస్తూ వచ్చాయి.
0: That's what Vice Chancellor said. Upanishads teaches you in a subtle, simple way.
1: నీవు నీవు ప్రపంచంలో ప్రపంచం బరబత్తులకు అందించనక్కర్లేదు.
0: You don't need to give anything in this world.
1: పత్రము,
0: a leaf,
1: పుష్పము,
0: a flower,
1: ఫలము,
0: a fruit,
1: చోయము,
0: water.
1: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమేని.
0: If it were to be true that you will submit yourself to one of devotion, you will certainly balance to
1: patramo,
0: the leaf.
1: ఏ మారేడు పత్రో, ఏ బిళ్ళ పత్రో, ఏ తులసి పత్రో కాదు.
0: It's not leaf plants like మారేడు or తులసి.
1: ఎక్కడ మారేడు చెట్టు ఉంటుందాది, ఎక్కడ తులసి చెట్టు ఉంటుందాది, ఎక్కడ బిల్వ చెట్టు ఉంటుందాది, నీవు వెతకనక్కర్లేదు, శ్రమపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్ టు సర్చ్ ఫార్ తులసి ప్లాంట్, బిల్వ ఆర్ మారేడు.
1: దేహమే మనకు ఒక పత్రము.
0: The body is the leaf.
1: పుష్పము,
0: ఏ ఫ్లవర్.
1: ఈ పుష్పము ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్?
1: హృదయ పుష్పమే. ఈ పుష్పమును కూడా నీవు ఎక్కడ వెతకనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్.
1: ఏ శ్రమకు నీవు గురి కానక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్.
1: ఫలము
0: ఆర్ ఫ్రూట్?
1: మనోఫలము.
0: ఇట్స్ ది ఫ్రూట్ ఆఫ్ యువర్.
1: ఆ మనోఫలం ఏ రీతిగా ఉండాలి?
0: ఇన్ వాట్ ఫార్మ్ షుడ్ ఇట్ బి?
1: భగవంతునికి అర్పించేటువంటి పుష్పము ఏ రీతిగా నీవు అర్పిస్తున్నావు?
0: In what way you offer it to God?
1: చిక్కిన పుష్పమంతా కూడా నువ్వు భగవంతునికి పూజ చేయటం లేదు.
0: యూ డోంట్ టేక్ ఎవ్రీ ఫ్లవర్ అండ్ ఆఫర్ ఇట్ టు గాడ్.
1: ఆ పుష్పమును తీసుకుని
0: ఆ
1: పుష్పం పైన వారినటువంటి కామ క్రోధ లోప మోహమును మార్చినటువంటి ఈ క్రిములంతా కూడా నువ్వు నీవు చక్కగా పరిశుద్ధం చేసి
0: యూ పిక్ అప్ ఫ్లవర్స్ అండ్ రిమూవ్ ఆల్ ద ఇన్సెక్ట్స్ ఆఫ్ యాంగర్ గ్రీడ్
1: నిర్మలమైనటువంటి పుష్పంగా తయారు చేసి
0: అండ్ మేక్ దెమ్ ఫ్రెష్.
1: ఆ పుష్పాన్ని భగవంతునికి అందించాలి.
0: అండ్ యూ ఆఫర్ సచ్ ఫ్లవర్స్.
1: ఎట్టి ఫలమును నీవు భగవంతునికి అందించాలి?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రూట్ షుడ్ యూ ఆఫర్?
1: ఏదో ఒక చెట్టులో చిక్కినటువంటి కాయను కోసి ఇవ్వకూడదు.
0: నాట్ ఎనీ ఫ్రూట్ దట్స్ అవైలబుల్.
1: మంచి పరిపక్వ స్థితి లోపల మధురమైనటువంటి ఒక మనసు కొద్దిగా ఉండాలి.
0: యూ షుడ్ పిక్అప్ దాట్ ఫ్రూట్ విచ్ ఇస్ ఫుల్లీ రైప్ అండ్
1: ఆ ఫలము లోపల మాధుర్యం రావాలి.
0: యూ షుడ్ బి
1: అది ఏ ప్రేమ, ప్రేమతో కూడినటువంటి ఫలము నీవు అందించాలి.
0: యూ షుడ్ ఆఫర్ ద స్వీట్ ఫ్రూట్ టు గాడ్, ద ఫ్రూట్ ఆఫ్ లవ్ ఆర్ వాటర్.
1: తోయం, ఏ ట్యాప్ వాటర్, ఏ గ్యాంజెస్ వాటర్, ఏ వెల్ వాటర్, ఏ రివర్ వాటర్ కాదు.
0: ఇట్స్ నాట్ ట్యాప్ వాటర్, గ్యాంజెస్ వాటర్ ఆర్ రివర్ వాటర్ ఎయిదర్.
1: నీ ఆనంద భాష్పమే తోయము.
0: This water is a tear of joy.
1: దీనికి నీవు శ్రమ పడనక్కర్లేదు.
0: You don't need to strain or exert.
1: అనేక మందిని మీరు చూచి ఉంటారు.
0: You might have seen many.
1: అమితమైన ఆనందం వచ్చినప్పుడు కంటిలో నీరులు కారుతుంటాయి.
0: When one is blissful state or ecstatic,
1: అమిత దుఃఖాన్ని పొందే సమయంలోపల కంటిలో నీరు రావు.
0: You don't find that even in times of misery.
1: ఆ నీటికే నారములు అని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
0: That water in Sanskrit is called నారము.
1: నారములు, నారములు ప్లస్ నయనములు, నారాయణములు. ఈ నారములనేటువంటి జలము నయనములతో నారాయణుడు ఎక్కించాలి అని.
0: నారము ఇస్ ద వాటర్, నయన ఇస్ ది ఐ. ఇఫ్ యు షెడ్ దిస్ టియర్ ఆఫ్ జాయ్ నారాయణ
1: రాకూడదు.
0: యు షుడ్ నాట్ షెడ్ టియర్స్ ఫర్
1: ఎవరికి రావాలి? నారాయణకు అర్పించేటప్పుడు మాత్రమే ఈ నీరు రావాలి.
0: యు షుడ్ షెడ్ టియర్స్ యాజ్ యు ఆఫర్ టు గాడ్.
1: కనుకనే మానవత్వం లోపల దివ్యమైనటువంటి యొక్క ప్రపంచమంతా కూడా ఇమిడి ఉంటున్నది.
0: సో ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ డివినిటీ ఆల్ ఓవర్.
1: అదే అహం బ్రహ్మాస్మి.
0: దట్ ఈస్ హియర్ ఇన్ దిస్ డిక్లరేషన్.
1: అయమాత్మ బ్రహ్మ, అదే తురియావస్థ.
0: అయమాత్మ బ్రహ్మ ఇస్ ద అల్టిమేట్ తురి.
1: అనగా ఏమిటి? అయాం ఆత్మ, అయాం బ్రహ్మ, ఇదే అయమాత్మ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ మీన్స్ ఐఎమ్ ఆత్మ, ఐఎమ్ బ్రహ్మ.
1: ఇలాంటి భావాన్ని మనం నిరంతరం కూడాను స్మరిస్తూ ఉండినప్పుడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, తానే బ్రహ్మగా మారిపోతాడు.
0: వీ షుడ్ పాండర్ ఓవర్, రిఫ్లెక్ట్ అపాన్ దిస్ థాట్, సో దట్ ద నోర్ బ్రహ్మ.
1: ఈ దేహం ఒక క్షేత్రమే.
0: దిస్ బాడీ ఇస్ క్షేత్ర, ద ఫీల్డ్.
1: అయితే క్షేత్రజ్ఞుడు లోపల ఉన్నాడు.
0: బట్ దేర్ నోవర్ విత్ హిమ్.
1: గుడి లేకుండా దేవుడు లేడు.
0: వితౌట్ ద టెంపుల్ దేర్ ఇస్ నో డేవిడ్.
1: కరెంటు లేని వైరు,
0: ఎ వైర్ వితౌట్ కరెంట్,
1: నీరు లేని పైరు,
0: అండ్ ద ఫీల్డ్ విత్
1: వాటర్, పంపులు లేని బడి,
0: and the school without teacher,
1: devudu leni gudi,
0: and the temple without god are useless.
1: devudu leni gudini evare muktara?
0: Will anyone go there to the temple?
1: Pantu leni badi evaraina pedtara?
0: Will there, you find a school without
1: current
0: a teacher?
1: Current leni wire em prayojanam?
0: What is the use of the wire without the current?
1: Kanukane manamu prapancham lopala ee okka ప్రియము మధురమైనటువంటి ఒక భావంతో నీ హృదయాన్ని పరమాత్మకు అర్పితం గావించాలి.
0: Therefore with all the nectarine feelings you should offer to god.
1: ఇది ఏ నిజమైన ప్రార్థన?
0: This is true prayer.
1: సుత్రేయ రాగ తాళములతో కూడినటువంటిది కాదు.
0: Is not the one of tune and rhythm.
1: ఏదో ఒకరు రామా రామా అని మరొకరు పాట పాడుతుంటే వీడు ముందు రాబోయేటువంటి పాటకు శృతి చూసుకుంటూ ఉంటాడు.
0: As one starts singing Rama song, the other one plans what to sing later.
1: కీర్తనం సంకీర్తనం అని ఉండాలి.
0: కీర్తనం సంకీర్తనం chorus together singing.
1: కీర్తనం లోపల కేవలము ఒక విధమైనటువంటి స్వార్థం మాత్రమే ఉంటుంది.
0: ఇన్ ది ఇండివిజువల్ సోలో దేర్ ఇస్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: అది వారి యొక్క పేరు ప్రతిష్టల నిమిత్తమై, గౌరవ మర్యాదల నిమిత్తమై ఆ యొక్క కీర్తనలు వారు ఉపయోగిస్తుంటారు.
0: ఇఫ్ ఇట్ ఈస్ ఎ సోలో ఇట్ బ్రింగ్స్ ఎ గుడ్ నేమ్ అండ్ ఫేమ్.
1: వారికి భావములు ఏమాత్రమూ అక్కరలేదు.
0: they're not mindful of the thought or feeling behind.
1: వారు సుతరే రాగ తాళములకు చేర్చే చాలు.
0: They only think of the tune and the rhythm and the beat.
1: కాని సంకీర్తనం అది ఆనందాన్ని అందించేటువంటిది.
0: సంకీర్తనం, the chorus gives you the joy.
1: యక్ష సమ్యక్ కీర్తనం ఇతి సంకీర్తనం. నీ గొంతు యొక్క దీనిని నువ్వు చూసుకోవద్దు.
0: Don't be bothered with the voice.
1: పది మంది వింటున్నారే అనేటువంటి విచారం చేయవద్దు.
0: Don't think whether all listen to you.
1: పరిపూర్ణ ప్రేమ చేతనే సమ్యక్ కీర్తనం స్వేచ్ఛగా నీవు గానం చేయి.
0: With the total love, sing freely.
1: ఆ భగవత్ ప్రేమతో నీవు గానం చేసినప్పుడు ఆ స్వరం కూడాను తమంతట తామే సుస్వరంలో ప్రవేశిస్తుంది.
0: As you sing freely with total love, the tune in the rhythm
1: will automatically
0: fall. That is the position in actual
1: singing. ఈ దేశం యొక్క పేరే ఆ విధమైనటువంటి యొక్క స్థితిలే రాగతాళంతో కూడినటువంటిది.
0: The very name of this country speaks of this fact.
1: భారత.
0: భారత.
1: భా భావ.
0: భా భావ ఫీలింగ్.
1: రా రత.
0: రత.
1: భా భావ.
0: భా భావ ఫీలింగ్.
1: రా రాగ.
0: రా రాగ
1: తాళ.
0: తాళ ద బీట్.
1: భావ రాగ తాళ సమ్మిళితమే భారతం అన్నారు.
0: భారతం ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫీలింగ్ విత్ ద ట్యూన్ అండ్ ద రిథమ్.
1: కనుక మనం సర్వ పనులు కూడాను భావరాగతాళంతోనే కూడి ఉంటాయి.
0: సో ఆల్ ఓవర్ దీస్ షుడ్ carry with them these three aspects.
1: Kani idi hrudayaniki connection cheyali, sambandham cheyali,
0: but you should have connection with our heart.
1: Kevalam ram ram ram ram ram ani pedavulto maatramananta maatrama tape record padikinattu ga untadi.
0: But if we see merely lip service ram ram, it is like a tape record.
1: Hrudayam nunchi raavali aa bhavam cheta kuda nu kalchali.
0: It should come out of one's own heart.
1: Adi ekrikarana shuddhi annaru.
0: That is what is called the purity of heart.
1: Thoughts, words, action. మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: దట్ ఇస్ ద హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: అది ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: దట్స్ వాట్ ఈ సెడ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: కనుకనే అట్టి మ్యాన్ కైండ్ రావాలి మనలో.
0: వీ షుడ్ హ్యావ్ ద స్పిరిట్.
1: అప్పుడే భగవంతుడు కదులుతాడు కదులుతాడు కరుగుతాడు.
0: దెన్ ఓన్లీ గాడ్ మూవ్స్ అండ్ మెల్ట్స్ అండ్ స్టార్ట్ అప్రోచింగ్ యూ.
1: భగవత్ ప్రేమను పొందే నిమిత్తమై,
0: టు ఎర్న్ గాడ్స్ గ్రేస్,
1: భగవత్ యొక్క అనుగ్రహాన్ని అందుకునే నిమిత్తమై,
0: టు రిసీవ్ గాడ్స్ గ్రేస్,
1: మనం ప్రార్థన చేయాలి.
0: వీ షుడ్ ప్రే.
1: అంతేకాని పది మంది మెప్పుల కోసం కాదు.
0: నాట్ టు బి ప్రేజ్డ్ బై అదర్స్.
1: ఆ విధమైన సుస్వభావాన్ని మనసులో నింపుకోవాలి.
0: వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ సచ్ గుడ్ ఫీలింగ్స్.
1: లోకములో అనేక విధములైనటువంటి యొక్క సమస్యలు జరుగుతూ ఉంటున్నాయి.
0: In this world you find many problems.
1: Ekkada chusina kudano ashanti.
0: Everywhere there's restlessness.
1: Ekkada chusina kalvolamu.
0: Everywhere agitation.
1: Ekkada chusina kalahamulu.
0: There are fights.
1: Karanam emiti?
0: Why?
1: Kevalamu swarthamu mitimiri poyindi.
0: Because this selfishness is on the rise.
1: కీర్తి మర్యాదలు అనేటువంటి దాన్ని విస్మరించినారు.
0: దే హావ్ ఫర్గాటన్ ద కర్టెసీ అండ్
1: మానవత్వాన్ని మర్చిపోయారు.
0: దే హావ్ ఫర్గాటన్ ద హ్యూమన్
1: క్వాలిటీ. మానవతా విలువలను పూర్తి విసర్జించారు.
0: ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటలీ గివెన్ అప్.
1: కనుకనే ఈనాడు ప్రతి పదార్థమునకు విలువ ఉన్నది కానీ మనిషికి విలువ లేకపోతున్నారు.
0: టుడే ఎవ్రీ మెటీరియల్ ఆబ్జెక్ట్ హెస్ గాట్ వాల్యూ బట్ మ్యాన్ హెస్ నో వాల్యూ.
1: కానీ మానవునికున్నంత విలువ ఎవరికీ లేదు.
0: బట్ ది హ్యూమన్ వాల్యూస్.
1: సరిగా మానవునిగా మనం జీవించాలి.
0: వీ షుడ్ లివ్ ద లైఫ్ ఆఫ్ ఎ మ్యాన్.
1: విలువైనటువంటి రత్నానికి ఎవరు విలువిస్తున్నారు?
0: హూ అటాచెస్ వాల్యూ టు ఎ డైమండ్.
1: మానవుడే విలువ కడుతున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ మ్యాన్ హూ అటాచెస్.
1: విలువైన బంగారుకి ఎవరు విలువ కడుతున్నాడు?
0: హూ అటాచెస్ వాల్యూ.
1: మానవుడే విలువ కడుతున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ మ్యాన్.
1: మానవుడే లేకపోతే డైమండ్ కు విలువ లేదు, బంగారుకు విలువ లేదు.
0: When there's no man, gold has no value, diamond has no value.
1: కనుకనే ఇంత విలువనిచ్చేటువంటి మానవునికి ఈనాడు విలువ తగ్గిపోయింది.
0: మ్యాన్ హూ అటాచెస్ వాల్యూ హాస్ లాస్ట్ హిజ్ ఓన్
1: వాల్యూ. ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి వర్తించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: బంగారు కాదు విలువైనటువంటిది.
0: ఇట్స్ నాట్ ది గోల్డ్.
1: డైమండ్ కాదు విలువైనటువంటిది.
0: నాట్ ది డైమండ్.
1: మనిషి విలువైనటువంటి వాడు.
0: మ్యాన్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
1: మనిషి నివసించేటువంటి పట్టణం లోపల ఒక గజానికి 1000 రూపాయలని విలువిస్తున్నారు.
0: జస్ట్ ఎ యార్డ్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ది సిటీ ఇస్ వెరీ హై ఇన్ ఇట్స్ ప్రైస్.
1: అదే అడవికి పోతే ఒక 10 రూపాయలు ఇస్తే ఒక ఎకరం ఇస్తారు.
0: దేర్ ఇన్ ఎ ఫారెస్ట్ ఇట్ ఇస్ అవైలబుల్ వెరీ.
1: కారణం ఏమిటి? అక్కడ మనుషులు సంచారం లేదు.
0: బికాస్ దేర్ ఇస్ నో హ్యూమన్ హ్యాబిటేషన్.
1: మనుషులు లేని దగ్గర విలువ లేకుండా ఉంటుండాలి.
0: వేర్ దేర్ ఇస్ నో హ్యూమన్ హ్యాబిటేషన్ దేర్ ఇస్ నో వాల్యూ.
1: విలువగా పెరుగుతుండాలి.
0: వేర్ దేర్ సొసైటీ.
1: కనుక ఈ విలువ దేని వల్ల పెరిగింది? మనిషి నుంచి పెరిగింది.
0: ద వాల్యూ ఇస్ బికాస్ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: ఈ సత్యాన్ని మనం క్షణ క్షణము కూడాను మర్చిపోకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ రిమైండ్ అవర్ సెల్ఫ్ ఆఫ్ దిస్ ట్రూత్ ఎవ్రీ టైం.
1: నేను విలువైనటువంటి వాడను.
0: ఐఎమ్ వాల్యుబుల్.
1: నేను కేవలం చీప్ మనిషిని కాదు.
0: ఐఎమ్ నాట్ ఏ చీప్ మ్యాన్.
1: ఐఎమ్ చీప్.
0: ఐఎమ్ నాట్ చీప్ బట్ ఐఎమ్ చీప్. చీప్.
1: కనుక నేను చాలా గొప్పవాణ్ణి.
0: ఐఎమ్ గ్రేట్.
1: అదే అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి.
0: దట్స్ వాట్ హీ సెడ్, అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ బ్రహ్మన్.
1: అది మాత్రమే స్వార్థం అయిపోతుంది, నేను బ్రహ్మం నేను బ్రహ్మం అనుకుంటే.
0: ఈవెన్ దట్ అమౌంట్స్ టు సెల్ఫిష్నెస్.
1: దీనికి తదుపరి కూడా నువ్వు వేదాంతం చెప్పింది.
0: బట్ వేదాంత ఎక్స్ప్లెయిన్స్ గోస్ ఎ స్టెప్ ఫర్దర్.
1: మమాత్మ సర్వభూతాంతరాత్మ, నా ఆత్మనే అందరి అందు ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇన్ మీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: అందువల్ల నిన్ను ఎదుటివాడి గౌరవిస్తాడు, ఎదుటివాడిని నీవు గౌరవిస్తావు.
0: యూ రెస్పెక్ట్ ద మ్యాన్ అండ్ ద మ్యాన్ రెస్పెక్ట్స్ యూ ఇన్ టర్న్.
1: ఇది ఏ మొట్టమొదటి కృష్ణుడి భగవద్గీతలో ప్రబోధించినటువంటి.
0: దిస్ ఇస్ ది ఫస్ట్ టీచింగ్ ఆఫ్ కృష్ణ ఇన్
1: భగవద్గీత. మమాత్మ సర్వభూతాంతరాత్మ,
0: ఇస్ ఓన్లీ మై ఆత్మ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రియేషన్.
1: నా ఆత్మనే నీవు, నీ ఆత్మనే నేను.
0: ది ఆత్మ ఇన్ యూ అండ్ ఇన్ మీ.
1: ఆత్మలు నేనే లేవు.
0: దేర్ ఆర్ నో టూ.
1: ఒక హాల్ లోపల
0: there in a hall
1: matti patralo oka nooru pettavu.
0: You bring an earthen pot.
1: Pittadi patralo oka nooru pettavu.
0: An enamel pot.
1: Ragi patralo oka nooru pettavu.
0: And copper vessel.
1: Inka aneka rakamainatundi oka ulohamulu oka patralu pettavu.
0: And you have the pots of kani metals.
1: Oka suryundu samasta jeevulaku okkukadai toche.
0: But only one sun appears to be separate and individual to everybody.
1: అన్ని పాత్ర లోపల కూడా ఒకే సూర్యుని ప్రతిబింబం కనిపిస్తుంది.
0: Only the reflection of the same sun you find in all of these parts.
1: Gold vessel కు విలువగా వేరు వేరుగా ఉండొచ్చు.
0: Gold vessel value may be different.
1: మట్టి దీనికి వేరు విలువగా ఉండొచ్చు.
0: That a earthen pot different.
1: Copper vessel కు వేరే విలువగా ఉండొచ్చు.
0: The value of copper vessel is different.
1: అన్నిటి యందు కనిపించేటువంటి ప్రతిబింబానికి ఒకే విలువే.
0: But the reflection of the sun in all these vessels is one and the same value.
1: Atma anetundi ee deham ane paatra lopala manas anetundi jalam lopala pratibimbistu untundari ee atma tattvam.
0: Therefore atma is the sun, mind is the water, body is the vessel where you find the reflection.
1: Ee mind anedi kadellinappudu aa sun kudunu kadellinattuga kanipistundi.
0: As the water the mind tilts starts to move, you find also the reflection moving.
1: Kadaladu.
0: But the sun doesn't
1: move. Sun, S-U-N sun, not S-O-N sun.
0: What sun? S-U-N but not S-O-N.
1: ఎప్పుడు కూడా నువ్వు కదలడు.
0: హీ విల్ నాట్ మూవ్.
1: కానీ కదిలేది మన యొక్క మనసే.
0: దట్ విచ్ మూవ్స్ ఇస్ అవర్ మైండ్.
1: మనసు కదలటం చేతనే
0: బికాస్ ద మూవ్మెంట్ ఆఫ్ మైండ్
1: దైవం కూడా నువ్వు కదిలినట్టుగా కనిపిస్తుండాలి. ఆత్మ కూడా నువ్వు చలించినట్టుగా ఉంటుండాలి.
0: ఇట్ అపియర్స్.
1: అనేక మంది అజ్ఞానులు నా ఆత్మ చంచలంగా ఉంటుండాలి అంటారు.
0: ద ఇగ్నోరెంట్ పీపుల్ సే దట్ మై ఆత్మ ఇస్ వేవరింగ్.
1: ఆత్మకు చంచలత్వమే లేదు.
0: ఆత్మ హ్యాస్ నో వేవరింగ్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరం. అలాంటి ఆత్మతత్వాన్ని చంచలత్వం అని చెప్పుకోవటం ఎంత అజ్ఞానం.
0: ఇఫ్ యూ సే దట్ యువర్ ఆత్మ ఇస్ వేవరింగ్ is a sign of ignorance.
1: Kaadu kaadu adi kadaleetvantidi kaadu.
0: It doesn't waver.
1: Maareetvantidi kaadu.
0: It doesn't change.
1: Medileetvantidi kaadu.
0: It doesn't waver.
1: Karigeetvantidi kaadu.
0: It doesn't
1: kadinamainadi kaadu.
0: It nor strong either.
1: Adi సర్వ మధురమైనటువంటిది.
0: ఇట్ ఈస్ స్వీట్.
1: రమ్యమైనటువంటిది.
0: ఇట్ ఇస్ అట్రాక్టివ్.
1: ఆకర్షణీయమైనటువంటిది. ఆనందమయమైనటువంటిది. ఆహ్లాదమయమైనటువంటిది.
0: గివ్స్ యు డిలైట్ అండ్ జాయ్.
1: అమృతమయమైనటువంటిది.
0: ఇట్స్ నెక్టరైన్.
1: అట్టి ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకోలేక
0: you are not able to know
1: the bhautikamu bhagupainatundi yokka ee prakrutamaina yokka padarthamulu nimittamai prakulaadutunnavu.
0: But you struggle for worldly possessions, comforts and conveniences.
1: Dehani aadharam teeskovali.
0: You have to take the body into
1: deham dwarane daivani chudali.
0: With this body only you can see God.
1: Deham oka chariot.
0: Body is a chariot. Body is a chariot.
1: ఈ రథం ద్వారానే మనం ప్రయాణం చేయాలి.
0: You can travel in this chariot.
1: ఈ రథంలో నీవు కూర్చొని డ్రైవ్ చేస్తున్నావు.
0: You are seated there in the chariot and you drive the chariot.
1: Kani aa ratham neevu kaadu.
0: But you are not the chariot.
1: Rathaniki neevu driver maatrame.
0: You are only charioteer, driver.
1: Ratham veru, driver veruga untunnadu.
0: Chariot and the driver.
1: Kabatti deham anetundi oka rathamu.
0: So body is a chariot.
1: Ee rathamane nenanni bhavistunnavu akkade pedda parapaatu.
0: You identify yourself with the chariot. That's the mistake.
1: Kaadu ee rathaniki tholetundi driver okadu unnadu lopala.
0: But there is a driver different from that.
1: Ee steering, accelerator, clutch anni athani swadhinamlone untayi.
0: Steering, clutch, accelerator or under his control.
1: కనుకనే దేహం అనేటువంటిది రథము.
0: సో బాడీ ఇస్ ఎ
1: చారియట్. ఇది ఒక కారు.
0: దిస్ ఇస్ ఎ కార్.
1: ఈ కారుకు ధర్మ, అర్థ, కామ, మోక్షము ఈ నాలుగు కూడా నాలుగు పురుషార్థములు టైర్స్ గా ఉంటున్నాయి.
0: దిస్ హ్యూమన్ బాడీ ది కార్ హ్యాస్ గాట్ ఫోర్ టైర్స్. ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: గాలి ఉండాలి.
0: దేర్ షుడ్ బి ఎయిర్ ఇన్ దిస్ టైర్స్.
1: ఈ గాలి ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్ ఎయిర్?
1: అదే కాన్ఫిడెన్స్, నమ్మకము.
0: దిస్ ఎయిర్ ఆఫ్
1: ఈ నాలుగు టైర్ లోపల ధర్మ, అర్థ, కామ అన్నిటిందు నమ్మకం ఉంటుండాలి.
0: ఇన్ దీస్ ఫోర్ టైర్స్ ఆఫ్ హ్యూమన్ ఆబ్జెక్టివ్స్ దేర్ షుడ్ బి ఎయిర్.
1: ఇక్కడ మైండ్ స్టేరింగ్.
0: మైండ్ ఈస్ ది స్టేరింగ్.
1: బుద్ధి స్విచ్.
0: ఇంటెలెక్ట్ ఈస్ స్విచ్.
1: స్టమక్ ఇంజన్.
0: స్టమక్ ఈస్ ది ఇంజన్.
1: మనం తినేటువంటి ఆహారమే దీనికి పెట్రోల్.
0: ద ఫుడ్ దట్ వీ పార్టేక్ ఇస్ ద పెట్రోల్.
1: విచ్ఛాన్నం దేహరక్షార్థం వస్త్రం శీత నివారణం. మన టిఫనే దీనికి ఆయిల్.
0: అండ్ ఈస్ ద టిఫిన్ దట్ వీ టేక్ ఇస్ ఆయిల్.
1: దీన్ని ఎక్కడ నీకు ప్రయాణం చేయాలంటే అక్కడ ఈ మైండ్ ను టర్న్ చేయాలి.
0: ఇన్ whichever డైరెక్షన్ యూ వాంట్ టు గో టు టర్న్ యువర్ మైండ్.
1: టైర్స్ బయట ఉన్నాయి కానీ టైర్స్ నెట్టితే పోవు.
0: Tires are present outside.
1: తిరిగేటువంటి టైర్స్ మనకు కనిపిస్తున్నాయి.
0: యూ సీ ద టైర్ దట్ మూవ్.
1: కానీ లోపల ఉండే తిప్పేటువంటి స్టేరింగ్ అతని చేతిలో ఉంటుండాలి.
0: బట్ ది స్టేరింగ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మూవ్మెంట్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ద డ్రైవర్.
1: ఎక్కడ నీవు పోవాలంటే అట్ట నీవు స్టేరింగ్ తిప్పితే ఆ వైపున టైర్లు వెళ్ళిపోతాయి.
0: యూ కెన్ టర్న్ ద స్టేరింగ్ ఇన్ విచ్ ఎవర్ డైరెక్షన్.
1: ధర్మార్థ కామ మోక్షములు అన్ని కూడా నువ్వు కేవలం జడమైన టైర్స్ మాత్రమే.
0: దేర్ఫోర్ ధర్మార్థ కామ మోక్ష ఆబ్జెక్టివ్స్ ఆర్ ఇన్
1: ఈ టైర్స్ లోపల కూడా నువ్వు కాన్ఫిడెన్స్ అనేటువంటి ఎయిర్ ఉండాలి.
0: సో ద టైర్స్ మస్ట్ బి ఫిల్డ్ విత్ ది ఎయిర్ ఆఫ్ కాన్ఫిడెన్స్.
1: అప్పుడే ఈ టైర్స్ కూడా నువ్వు సరైన మార్గంలో ప్రయాణం చేస్తాయి.
0: దెన్ ఓన్లీ దే విల్ బి ఏబుల్ టు మూవ్ ఇన్ ద కరెక్ట్ పాత్. స్టూడెంట్స్
1: కారు కదా అని ఎట్టంటే ఎట్లా ఏదో రోజు మార్గంలో నీవు దీన్ని ప్రవేశపెట్టకూడదు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ ఇట్స్ ఎ కార్, యూ కెనాట్ డ్రైవ్ యాజ్ యు లైక్.
1: ఆ రోడ్డు యొక్క ఎచ్చు పల్లములు గమనించుకుని నీవు ప్రయాణం చేసుకోవాలి.
0: యూ ఆల్సో నో ది అప్స్ అండ్ డౌన్స్.
1: దేహాన్ని కూడా నువ్వు ఏ సమాజంలో ఏ పరిస్థితి నందు ఏ ప్రభావం నందు ఏ వయసు నందు ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి యొక్క నిత్యానిత్య విషయాన్ని పరిశీలన చేసి నీవు జీవించడానికి ప్రయత్నించాలి.
0: వీ మస్ట్ ఆల్సో టేక్ ఇన్ ది కాగ్నిసెన్స్ ద పొజిషన్ అండ్ ది ఏజ్ అండ్ సర్కమ్స్టాన్సెస్ యాజ్ యూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ బాడీ.
1: కారుని ఎట్టంటే ఎట్ట మనం డ్రైవ్ చేయడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ డ్రైవ్ ద కార్ యాజ్ యూ లైక్.
1: పెద్దల దగ్గర ఏ విధంగా వినయంగా ఉండాలి.
0: In what way you should be humble before
1: them. Teachers ఏ విధంగా మనం గౌరవాన్ని అందించాలి.
0: In what way you should respect your teachers.
1: తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమించాలి.
0: How you should love your parents.
1: దైవాన్ని ఏ విధంగా ప్రార్థించాలి.
0: How should you pray.
1: మన ఉద్యోగాన్ని ఏ విధమైన మార్గంలో మనం సక్రమంగా దీన్ని అభివృద్ధి చేయాలి.
0: In what way should we discharge our duty.
1: ఈ కర్తవ్యాన్ని ఏ విధంగా నిర్వర్తించాలి.
0: How to discharge your responsibility.
1: ఈ విధమైనటువంటి ఒక డిస్క్రిమినేషన్ దీన్నంతా చక్కగా గుర్తించినప్పుడే ఈ కారుకు ప్రమాదం లేకుండా చక్కగా రాజమార్గంలో ప్రవేశిస్తుంది.
0: ఇన్ ఫుల్ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ డిస్క్రీషన్ యూ కెన్ డ్రైవ్ యువర్ కార్ అలాంగ్ ద రైట్ రాయల్ రోడ్.
1: దీనికి ఆహారము కావాలి.
0: ద ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్.
1: దీనికి తగినటువంటి హెల్త్ ఉండాలి.
0: హెల్త్ ఈజ్ నీడెడ్.
1: దీనికి సరైనటువంటి శక్తి సామర్థ్యం కలగాలి. శరీరాన్ని కూడా నువ్వు ఒక అలక్ష్యం చేయకూడదు.
0: యూ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ యువర్ బాడీ.
1: ఎందుకనగా
0: వై
1: ఈ శరీరం ద్వారానే మన ప్రయాణం జరుగుతుండాలి.
0: యూ ఓన్లీ ట్రావెల్ ఇన్ దిస్ బాడీ.
1: దేహం అనేటువంటిది ఎంతో పవిత్రమైనటువంటిది.
0: బాడీ ఇస్ సీక్రెట్.
1: భగవంతుని చూపించేటువంటిది దేహమే.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద బాడీ దట్ డైరెక్ట్స్ యూ టువర్డ్స్ గాడ్.
1: శరీరం ఒక టెంపుల్ వంటిది.
0: బాడీ ఇస్ ఎ టెంపుల్.
1: శరీరం ఒక రథం వంటిది.
0: బాడీ ఇస్ ఎ చారియట్.
1: శరీరం ఒక క్షేత్రం వంటిది.
0: బాడీ ఇస్ ఎ ఫీల్డ్.
1: క్షేత్రజ్ఞ చాపిమాన్ విద్యే అది కూడా నేనేను అన్నాడు కృష్ణుడు.
0: అండ్ కృష్ణ సేడ్ ఐఎమ్ ద బాడీ ద క్షేత్ర అండ్ ద నోవర్ ఇన్ సైడ్.
1: దేహో దేవాలయం ప్రక్తో జీవో దేవ సనాతన. దేహం ఒక పెద్ద దేవాలయం.
0: బాడీ ఇస్ ఎ బిగ్ టెంపుల్.
1: ఈ దేవాలయమును ఎంత పవిత్రంగా చూస్తామో అప్పుడు దైవం యొక్క పవిత్రత కూడాను మనంత అభివృద్ధి చెందుతుంది.
0: యూ షుడ్ కీప్ దిస్ టెంపుల్. ద బాడీ ఇస్ సీక్రెట్.
1: అయితే ఈ దేహాన్ని దైవ విషయంలో మనం అర్పితం చేయాలి.
0: హౌఎవర్ యు హావ్ టు సరెండర్.
1: ఏ కార్యం చేసినప్పటికీ ఇది దైవ కార్యంగా నీవు విశ్వసించాలి.
0: ఎనీ వర్క్ యు డు టేక్ ఇట్ ఇస్ గాడ్.
1: ఎక్కడ నీవు ప్రయాణం చేసినప్పటికీ దైవం దగ్గర ప్రయాణం చేస్తున్నావు అనుకో.
0: వేర్ ఎవర్ యు మే గో కన్సిడర్ దట్ యు ఆర్ గోయింగ్.
1: కారణం ఏమిటి? విశ్వం విష్ణుమయం జగత్. అంతా భగవంతుని యొక్క స్వరూపమే.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: తాను లేని స్థానం కానీ తనది కానీ నామం కానీ జగత్తులో కానరాదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ ఆర్ నేమ్ వేర్ హీ ఇస్ మిస్సింగ్.
1: కనుకనే భగవద్గీత సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తిష్టతి. అంతా తానే అయి ఉంటున్నాడు.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
1: మేము జీవుడు, తాను దేవుడు అనేటువంటి భావం ఉన్నంత వరకు నీవు జీవుడు, జీవుడే దేవుడు, దేవుడే.
0: Never consider that you are an individual soul and God is different from you.
1: జీవుడే దేవుడు అనేటువంటి యొక్క పరమ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
0: Have the supreme faith that the individual is divine himself.
1: దేవునికి జీవునికి ఏ విధమైనటువంటి ప్రత్యేకతను మనం చేయకూడదు.
0: దేర్ ఇస్ నో సెపరేషన్, దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
1: ఈ విధమైనటువంటి యొక్క దీనిని మనం చేసుకోవడం చేతనే మనం అనేక విధమైన అశాంతికి గురి అయిపోతున్నాం.
0: బికాస్ ఆఫ్ దిస్ బైఫర్కేషన్ డైకాటమీ వి ఆర్ రెస్ట్లెస్.
1: ఆ ఏకాత్మ భావాన్ని మనం విశ్వసించాలి.
0: ఫుల్ ఫెయిత్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: నీవు చేయవలసినటువంటి పనులు నీవు చేసుకో, తప్పులేదు.
0: అండ్ డూ యువర్ జాబ్.
1: ఈ దైవభావంతో నీవు చేసినప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి దోషములు కలగవు.
0: విత్ ది డివైన్ థాట్ అండ్ ద ఫీలింగ్ దేర్ విల్ బి నో మిస్టేక్.
1: దైవం నాలో ఉన్నాడు అనుకున్నప్పుడు నీవు దోషానికి ఏమాత్రం పాల్పడవు కదా.
0: వెన్ వన్స్ యు ఆర్ కన్విన్స్డ్ దట్ గాడ్ ఈస్ ఇన్ మీ, యు నెవర్ కమిట్ ఎ మిస్టేక్.
1: ఇతరులను నీవు ఏమాత్రం హింసించవు కదా.
0: యు విల్ నెవర్ హర్ట్ ఎనీబడీ.
1: ఇతరులను ఏమాత్రం బాధించవు కదా.
0: యు విల్ నెవర్ పుట్ ఎనీబడీ.
1: కారణం ఏమిటి?
0: వై?
1: దైవం ప్రేమ స్వరూపం.
0: దట్ గాడ్ ఈస్ లవ్.
1: ఈ ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఎవరికి నీ హింస కలగదు.
0: Where there is love, there is no violence.
1: ఆ ప్రేమ లేని హృదయంలోనే ద్వేషం ప్రవేశిస్తుంది.
0: When there is no love, there is hatred.
1: ఈ ద్వేషం ప్రవేశించినప్పుడే ఈ దుర్మార్గమైన క్రియల్లో ప్రవేశిస్తుంది.
0: Where there is hatred, there will be wicked action.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: అందరూ ఐకమత్యంగా అన్యోన్యతగా ప్రేమభావంతో పల ఏకాత్మ భావాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి.
0: Therefore, students develop the spirit of unity and cooperation and sense of oneness.
1: ఆ యూనిటీ అనేటువంటిది చేరినప్పుడే,
0: when once there is unity,
1: మన హృదయం ప్యూరిటీ గా ఉంటుంది.
0: And the heart symbolizes
1: ఈ యూనిటీ లేనప్పుడు ఆ స్థానం ఖాళీగా ఉంటుంది.
0: When there is no unity, that is empty, that position.
1: కాబట్టి తక్షణమే ఎనిమిటీ వచ్చి ప్రవేశిస్తుంది.
0: There comes the enmity.
1: ఈ ఎనిమిటీ ప్రవేశించక పూర్వమే,
0: before the enmity steps in,
1: డివినిటీ లో మనం చేరిపోవాలి.
0: Merge in the divinity.
1: Unity, purity, divinity.
0: Unity, purity, and then the divinity.
1: కానీ దురదృష్టవశాత్తు,
0: but unfortunately,
1: we had no unity.
0: There's no,
1: no
0: unity.
1: Purity,
0: no purity.
1: No divinity.
0: No divinity.
1: Only community. Enmity. ఈ రెండు మాత్రమే దేశంలో అభివృద్ధి అవుతున్నాయి.
0: But today in the country, no purity, no unity, no divinity.
1: Enmity, enmity.
0: Only enmity.
1: చెడ్డది చెప్పండి.
0: Bad it is.
1: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. అందరికీ మనం నమస్కారం చేయాలి.
0: Whomsoever you salute, it amounts to saluting God.
1: కారణం అందరి యందు ఉన్నటువంటి దైవం ఒక్కడే.
0: God is one in all.
1: ఇలాంటి ఏకాత్మ భావం చేతనే మానవుడు ఎంతైనా కూడా దైవత్వాన్ని పొందవచ్చును.
0: విత్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ కెన్ అటైన్ డివినిటీ.
1: ఈ ఏకాత్మ భావాన్ని ఏనాడు మనం విస్మరిస్తామో అప్పుడే పశుపతిగా మారిపోతాం, పశువుగా మారిపోతాం.
0: ద డే వెన్ యు ఫర్గెట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, యు బికమ్ ఎన్ అనిమల్.
1: కనుక మనము అనిమల్ నుంచినే వచ్చాం.
0: వి హావ్ కమ్ ఇవాల్వ్.
1: ఇది మనం విమర్శించకూడదు, ఫ్రంట్ కు పోవాలి.
0: వి షుడ్ ప్రొసీడ్ అహెడ్, మార్చ్ ఫార్వర్డ్.
1: కనుకనే ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం గడుపుకొని జగత్తును కంటే ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థులుగా తయారు కావాలి.
0: వీ షుడ్ లీడ్ లైఫ్ ఇన్ దిస్ వే.
1: ఈనాడు లోకంలో అనేక మంది ధనముకు బానిసలవుతున్నారు, అధికారానికి బానిసలవుతున్నారు, అహంకారానికి బానిసలవుతున్నారు, కీర్తి ప్రతిష్టలకు బానిసలవుతున్నారు. కానీ మన విద్యార్థులు దానికి కాదు బానిసలు కావాల్సింది, ఆదర్శానికి బానిసలు కావాలి.
0: టుడే ఇన్ ద వరల్డ్ మెనీ హ్యావ్ బికమ్ స్లేవ్స్ టు మనీ, positions, authority, name and fame. But our students should be ideals. You should be ideal boys.
1: Ideal boys.
0: Ideal boys.
1: అదే మనం ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది.
0: That's what we should.
1: ఎలాంటి ఐడియల్?
0: What sort of ideal?
1: పవిత్రమైనటువంటివి.
0: Sacred ideals.
1: శక్తివంతమైనటువంటివి.
0: Powerful.
1: పరులకు అనుకూలం చేసేటువంటివి.
0: That renders
1: పరులకు ఆనందం కలిగించేటువంటివి.
0: That which makes others happy.
1: అది ఆదర్శము.
0: That's idealism.
1: ఉత్తమమైనటువంటి ఉద్దమూలం అతశాఖ, ఉత్తమమైనటువంటి ఆదర్శాన్ని అందించాలి.
0: The noble ideals you should cultivate.
1: ఆ ఒక్క పేరు తెచ్చుకుంటే చాలు.
0: If you get that good name,
1: తల్లిదండ్రులు ఆనందిస్తారు.
0: Parents will be happy.
1: సొసైటీ ఆనందిస్తుంది.
0: సొసైటీ విల్ బి హ్యాపీ.
1: సమాజంలో ఒక్క వ్యక్తి చక్కగా ఉంటే సొసైటీ కూడా చక్కగా అయిపోతుంది.
0: When one is perfect, the whole society would be perfect.
1: కనుకనే విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఈ లేత వయస్సునందే నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక శక్తులను మీలో ప్రవేశపెట్టుకుని ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా మీరు తయారు కావాలి.
0: రైట్ అట్ దిస్ టెండర్ ఏజ్ కల్టివేట్ మోరల్, ఎథికల్, స్పిరిచువల్ వాల్యూస్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్.
1: అది అన్ని పురాణముల యొక్క సారం ఒక్కటే.
0: దట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది ఎపిక్స్.
1: అది హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: ఈ రెండింటిని మనం దృష్టి అందించుకుంటే మనం ఏమాత్రం కూడా జగత్తునకు అన్ని సేవలు చేసిన వారం అయిపోతాం.
0: విత్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఇన్ యువర్ ఎయిమ్,
1: కేవలం నీ ఇంటికి మాత్రమే నీవు చేసుకోవటం కాదు, జగత్తుకే నీవు ఒక ఆదర్శవంతమైన రూపాన్ని అందిస్తావు.
0: యూ షుడ్ బి అన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్, నాట్ మీ ఎర్లీ టు యువర్ హౌస్ ఆర్ ఫ్యామిలీ.
1: కనుక జగత్తంతా ఇక్కడ దైవ స్వరూపంగా మనం భావించాలి.
0: సో కన్సిడర్ ది యూనివర్స్
1: ఆ దైవం యొక్క ప్రేమకు మనం పాత్రలయ్యేటువంటి యొక్క విధానాన్ని మనం తెలుసుకోవాలి.
0: డిజర్వ్ గాడ్స్ లవ్ అండ్ నో ద
1: ప్రార్థన అనగా కేవలము ఏ దైవమా నన్ను రక్షించు ఇది కాదు ప్రార్థన.
0: ప్రేయర్ ఇస్ నాట్ మీ
1: అఖండమైనటువంటి భగవత్ ప్రేమను అనుభవించాలి, అదే ప్రార్థన.
0: Enjoy the infinite grace and love of God.
1: అది ఒక్కటి ఉంటే ఏ కొరత ఉండదు.
0: That there is no shortage.
1: అదే త్యాగరాజు కూడా చెప్పాడు.
0: That's what Tyagaraj said.
1: రామా
0: రామ
1: నీ అనుగ్రహ బలం ఒక్కటింటే నాకు ఈ నవగ్రహాలు ఏం చేస్తాయన్నాడు.
0: ఇఫ్ ఐ గాట్ దట్ స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ గ్రేస్ ఐ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై అదర్ ప్లానెట్.
1: ఎందుకోసం నాకు ఈ కన్నును ఇచ్చావని తులసిదాస్ కూడా చాలా బాధపడ్డాడు.
0: తులసిదాస్ ఆల్సో క్వశ్చన్ వై యూ హావ్ గివెన్ మీ

0: స్వామి, నేను ఒక కేవలము అంగహీనుడను అన్నాడు.
1: స్వామి, ఐఎమ్ హ్యాండిక్యాప్డ్. వాట్ ఫర్ ఆర్ ది ఐస్? వాట్ ఫర్ ఆర్ ది లుక్?
0: ఏమిటి, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, సర్వం ఉన్నాయి, ఎందుకు అంగహీనుడు అంటున్నావు?
1: ఐ హావ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్. హౌ డు యు సే ఐ యామ్ హ్యాండిక్యాప్డ్?
0: అప్పుడు చెప్పాడు తులసిదాసు.
1: నేను తులసిదాసు,
0: చేతులు ఉన్నాయి,
1: ఐ హావ్ హ్యాండ్స్,
0: కానీ నీ సేవలు చేయలేకపోతున్నాను, కాబట్టి ఇవి అంగహీనమే.
1: So I am not able to serve, therefore I am amputated.
0: చేతులు లేని వాడిని నేను.
1: I am amputated, I don't have.
0: కన్నులు ఉన్నాయి,
1: I have eyes,
0: కానీ నిన్ను చూడలేకపోతున్నాను,
1: but I am not.
0: కాబట్టి నేను గుడ్డివాడిని,
1: therefore I am blind.
0: చెవులు ఉన్నాయి,
1: I have ears,
0: కానీ నా చెవులు నీ యొక్క వేణుగానమును వినలేకపోతున్నాను.
1: I am not able to listen to melodious music.
0: అంగహీనుణ్ణి,
1: if I am dumb.
0: కాబట్టి నేను అంగహీనుణ్ణి స్వామి అన్నాడు.
1: If I am handicapped, oh God.
0: ఈ విధంగా ప్రతి అంగమును కూడాను భగవత్ ఉపయోగార్థమై, భగవత్ యొక్క ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై సద్వినియోగం చేయాలి.
1: We have to make proper use of every limb, every organ of the body.
0: అది మానవత్వంలో ఉన్నటువంటి గొప్ప విశిష్టత.
1: That is the greatest achievement in the human life.
0: ఉత్కృష్టత, సౌజన్యత, సౌశీల్యత ఇందులోనే ఉంటున్నాయి.
1: The noblest thing is this, the realization of the human life is this.
0: అందువల్లనే త్యాగరాజు కూడాను ఎంత ప్రేమతోనే పిలిచాడు, నా ఇంటికి రారా రామా.
1: Jagaraj also sang this song, inviting Rama.
0: Intinaka.
1: He prayed to Rama to
0: come to his house.
1: He wanted him to come close to his house.
0: Ravira Sukumara Neeke Mrukkeda Rarama Intinaka.
1: Oh beautiful Lord, come home, come home.
0: Rarama.

0: ఓ రామ ద సన్ ఆఫ్ కింగ్ దశరథ ఐ కెనాట్ బేర్ ది ప్యాంగ్స్ ఆఫ్ సఫరింగ్ ఐ
1: దశరథ కుమార నన్నేలు కోరా నేతాళలేర
0: ఓ రామ ద సన్ ఆఫ్ కింగ్ దశరథ యు ప్రొటెక్ట్ మీ యు టేక్ కేర్
1: ఆఫ్ మీ హి
0: ఇన్వైటెడ్ హిమ్ టు విజిట్ హిస్ హౌస్
1: ఒకవైపు నిన్ను విడిచి నేను ఉండలేనని అంటున్నాడు మరొక వైపున రారా ఓల్డ్ ఫ్రెండ్ మాదిరి సంభాషణ చేస్తున్నాడు రారా రారా అని చెప్తున్నాడు
0: ఆన్ వన్ హ్యాండ్ హి
1: సేస్ అలాగా ఏమిటి ఆధ్యాత్మిక మార్గం లోపల ఏకవచనమే తప్ప బహువచనం లేదు
0: ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ యు అడ్రస్ పీపుల్ ఇన్ సింగులర్ నంబర్
1: నేను ప్లస్ నేను
0: ఐ ప్లస్ ఐ
1: మేము
0: వీ
1: వాడు ప్లస్ వాడు
0: హీ ప్లస్ హీ
1: వారు
0: దే
1: అంతా అక్కడ ఏకవచనమే వస్తా ఉంది
0: యూ ఫైండ్ ఓన్లీ సింగిల్ నంబర్ దే
1: కనుకనే రారా మా ఇంటి దాకా
0: అడ్రస్ హిమ్ సో
1: ఈ భగవంతుని ఏకవచనంగానే అనుభవిస్తున్నాడు
0: అడ్రస్ గాడ్ ఇన్ సింగిల్ నంబర్
1: కారణమేమిటి
0: వై
1: ఓల్డ్ ఫ్రెండ్
0: బికాస్ గాడ్ ఈజ్
1: పాతవాడినే రారా పోరా అని మనం సంభాషణ జరుపుతుంటాము
0: దేర్ఫోర్ వి కన్వర్ట్
1: సవారి ఎవరైతే రండి పోండి దయచేయండి అని ఈ నూతనమైనటువంటి పదాలు ఉపయోగపెడుతుంటారు
0: బట్ వి ఎక్స్టెండ్ ఆల్ కర్టసీస్ టు ఎ న్యూ ఫ్రెండ్
1: ఈ నూతన పదములు ఉపయోగపెట్టేంత వరకు వాడు కొత్తవాడే నీవు కొత్తవాడే
0: అంటిల్ దిస్ హాస్పిటాలిటీ అండ్ కర్టసీ ఎక్స్టెండెడ్ యువర్ పర్సన్
1: పాతవాడు అనుకున్నప్పుడు ఫ్రీగా ఉండాలి
0: If you consider him as your old friend,
1: Adi, the end of wisdom is freedom.
0: The end of wisdom
1: the
0: is
1: The end
0: freedom.
1: Of culture is perfection.
0: The end of culture is
1: the
0: perfection.
1: The end of knowledge is love.
0: The end of knowledge
1: The end of
0: is
1: education
0: love.
1: Is character.
0: The end of education is character.
1: Adiye, nijamainatuvanti friendship.
0: That is the true friendship.
1: కనుకని భగవంతుణ్ణి సొంతవాణిగా నీవు అనుభవించాలి
0: ఎక్స్పీరియన్స్ గాడ్ యాజ్ యువర్
1: భగవంతుని పాతవాడు కాదు
0: గాడ్ ఈజ్ నాట్ న్యూ ఎనీవే
1: పాతవాడు కాదు
0: యు ఆర్ నాట్ న్యూ ఎనీవే
1: ఇంతని అప్పటికప్పటికే మీరు పూర్తి ఒక్కరే
0: యు ఆర్ వన్ ఓన్లీ
1: రెండు లేనే లేవు పాత కృత
0: దేర్ ఆర్ నో టు న్యూ అండ్ ఓల్డ్
1: ఒక్కడే
0: ఓన్లీ వన్ గాడ్
1: ఒక్కడే
0: ఓన్లీ వన్
1: ఏకం సత్ విప్రా బహుదా వదంతి బహుదా వదంతి ఫోర్స్ మిలియన్స్ మిలియన్స్ మిలియన్స్ అయినప్పటికీ ఒక్కటే
0: గాడ్ ఈజ్ వన్ దర్ మే బి మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ బీయింగ్
1: మ్యాథమెటిక్స్ లో నంబర్ వన్ ఇక్కడ
0: ఇన్ మ్యాథమెటిక్స్ నంబర్ వన్
1: నైన్ ఇక్కడ
0: నైన్ ఓవర్ దే
1: ఏ నంబర్ పెద్దదని ఎవరు నేను పిల్లల్ని అడిగినప్పటికీ చదువు రాని వాడు కూడా తొమ్మిదో నంబర్ పెద్దది అంటాడు
0: ఇఫ్ యు ఆస్క్ విచ్ నంబర్ ఇస్ బిగ్ ఈవెన్ ఇల్లిటరేట్ వుడ్ సే నంబర్ నైన్ ఇస్ బిగ్
1: కాదు కాదు ఒకటే పెద్దది
0: నో వన్ ఇస్
1: వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ నైన్ అయితే
0: సో ఇఫ్ యూ గో ఆన్ యాడింగ్ వన్ ప్లస్
1: వన్ లేకపోతే నైన్ లేదు
0: వితౌట్ వన్ దేర్ ఇస్ నో నైన్
1: వన్ ఏ హీరో
0: వన్ ఇస్ హీరో
1: వరల్డ్ ఇస్ జీరో
0: వరల్డ్ ఇస్ జీరో
1: హీరో బికమ్స్ జీరో ఇఫ్ హీ ఫర్గెట్స్ గాడ్ అన్నారు
0: హీరో బికమ్స్ జీరో ఇఫ్ హీ ఫర్గెట్స్ గాడ్
1: కనుకనే దైవాన్ని మర్చినప్పుడు మనం హీరో కూడా జీరో అయిపోతాం
0: సో ఇఫ్ యూ ఫర్గెట్ గాడ్ ఈవెన్ హీరో బికమ్స్ జీరో
1: కనుక మనం ఎప్పుడు కూడా హీరోస్ హీరోస్ హీరోస్ గా తయారు కావాలి
0: సో వీ షుడ్ బి హీరోస్ ఆల్ ద టైమ్
1: కనుకనే ప్రేమ చేత ఈ హీరో తత్వాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నించాలి
0: మెయింటైన్ ద స్పిరిట్ ఆఫ్ రిమైనింగ్ ఏ

పేకాటనాడుచు ప్రీతితో ఆ రాత్రి గడిపినంతనే పేకాటనాడుచు ప్రీతితో నా రాత్రి

0: వంచి చూసినంత చెరువులో జారళ్ళు పొంచి చూసిన ఎంత అది గొప్ప ఏకాగ్రత గుణ ప్రేమ స్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అనేక మంది కాలమును సద్వినియోగపరచాలని రాత్రి అంతా కూడాను పేకాటనాడుతుంటారు.
1: పీపుల్ గో ఆన్ ప్లేయింగ్ కార్డ్స్ థ్రూఅవుట్ ద నైట్ థింకింగ్ దట్ దే ఆర్ మేకింగ్ బెస్ట్ యూజ్ ఆఫ్ ది టైమ్.
0: చెరువులో జారళ్ళు పొంచి చూచడి దృష్టి ముక్తి కగున చేపల నిమిత్తమై చెరువులో గాలం వేసి అది ఎప్పుడు పడుతుందా అని చూస్తూ ఉన్నటువంటి యొక్క తత్వం అది తాను ఏకాగ్రతగా భావించాడు.
1: You find the fishermen watching to trap the fishes over there sitting close to the tank or the river. It does not amount to concentration or ekagrata.
0: Cheruvulo jarallu ponchichochedi drishti mukti ganugra.
1: That concentrated look to catch the fishes by the fishermen will never help them to attain liberation.
0: Ika మానవుడు చేసేటువంటి యొక్క ఏకాగ్రతలు మానవుడు చేసేటువంటి ధ్యానములు ఈ విధంగా పోల్చుకుంటూ వస్తే ఎంతైనా కూడాను దైవత్వంగా మార్చుకోవచ్చు.
1: ది కాన్సన్ట్రేషన్ ద మెడిటేషన్ వీ హ్యావ్ కెన్ రియల్ బి డైరెక్టెడ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: తప్ప తారాయి త్రాగి తన మేలు మరిచిన తన్మయత్నమగున.
1: Having fully drunk, totally intoxicated, can you call him that he has gone beyond the body?
0: Tanmayattam pondinadu ani cheppadu.
1: And he said that he has forgotten himself, he has lost himself.
0: Tappa sarayatragi tana menu marachina tanmayattamaguna.
1: It cannot be going beyond the state of the body for the simple reason that he is fully intoxicated or fully drunk.
0: భార్యపై అలగి పస్తుపరుండినా అది గొప్ప ఉపాసన గునా.
1: బికాస్ ఆఫ్ ద సింపుల్ రీజన్ దీ హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ ఫైట్ విత్ ద వైఫ్ అండ్ చోజ్ నాట్ టు ఈట్ ఫుడ్ దట్ నైట్ యూ కాన్ కాల్ ఇట్ ఫాస్టింగ్.
0: ఇత్యాది తన్మయత్నములు ఏకాగ్రతలు భావించుకొని ఆనందిస్తుంటారు కొంతమంది వేరేవారు.
1: సమ్ ఫూలిష్ పీపుల్ థింక్ దట్ This is tanmayatva, identification with the divine, having been fully intoxicated. And they think that they are concentrating their attention.
0: Nijamga chuchina, manavattamu, yanta pedamargamu patti, inni chedumargamu cheta, aa chedudanamunu manchiliga bhavistunnara anetvanti, meeru gurtinchavachu.
1: You can clearly recognize that man is totally perverted. And he considers all the bad that he has been doing good.
0: Deham nichinadi din nimittam ka bhavinchukoni aanandistuntaru kontha mandi veri varu.
1: Some foolish people think that this is tanmayatva, identification with the divine, having been

0: మలమూత్ర దుర్గంధ మాంస రక్తములతో కూడినటువంటి ఈ దేహము.
1: ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్ ఇన్ ద యూరిన్.
0: కేవలము దుర్గంధములతో కుడుతూ ఉన్నటువంటి ఈ దేహము.
1: ద బాడీ ద డికేస్, ద బాడీ దట్ ఇస్ ఫౌల్.
0: దీనిని పెడమార్గం పట్టించి అనేక విధముల దుర్వినియోగం కచ్చుకోవటం, ఇది ఎంత వేరితనం.
1: వీ మిస్ డైరెక్ట్ ఇట్ అండ్ మిస్యూజ్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్ ద బాడీ.
0: మానవత్వము దివ్యత్వాన్ని పొందే నిమిత్తమై అనుగ్రహించినటువంటి యొక్క కాయమే కాని పెడమార్గముల లోపల ప్రవేశపెట్టి ఈ యొక్క కాయమును దుర్వినియోగపరచుకోవటం కాదు.
1: The body is given to man to experience the divine, attain the state of divinity and not to misuse it.
0: ఈ దేహమును ఎంత పవిత్రముగా వినియోగించాలో మీరు యోచన చేయండి.
1: Understand clearly how sacred this body should be used and considered.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను మన లౌకిక ప్రవర్తనలో కాలమునంతా గడుపుకుంటూ కట్టగడపటికి నిద్రించే సమయంలోనైనా కూడాను దైవాన్ని స్మరించడానికి వీలు లేకుండా చేసుకుంటున్నారు.
1: Right from dawn to dusk, the moment we get up from bed until we retire, we spend the whole day eking out our living in worldly thoughts and worldly pursuits, and we don't have time to think of God.
0: మలమూత్ర దుర్గంధ మాంస రక్తములు గాని పురుగు జవ్వాజీలు పుట్టబో.
1: The body emits foul smell. It is not anyway aromatic or fragrant.
0: నిమిష నిమిషమునకు నీచులూరిని గాని పరమశాస్త్రమునంతా పుట్టించలేవు.
1: You cannot expect any kind of sense out of this body.
0: ఈ దేహము ఈ విధమైనటువంటి దుర్గంధముల చేత అనుభవిస్తూ ఉన్నప్పుడు దీనికి ఎంత సుగంధములు అనుభవించాలి.
1: ద బాడీ దట్ నేచురల్ యాజ్ డేస్ పాస్ బై ఎమిట్స్ బ్యాడ్ స్మెల్ అండ్ వీ అప్లై సెన్స్ టు మేక్ ఇట్ ఫ్రాగ్రెంట్.
0: ఈ సుగంధములే భగవంతుని యొక్క చింతనలు.
1: Actually speaking, the perfume is the divine thought that we entertain.
0: దినమునకు ఒక పర్యాయము రెండు పర్యాయములైన కూడాను భగవంతుని యొక్క చింతన చేసి ఆ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి.
1: We should purify our heart by thinking of God once or twice every day.
0: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వమును ఎన్ని విధములుగా ప్రవేశపెట్టినప్పటికీ దీనికి ఆనందం అనేది శూన్యమే.
1: We may try to enjoy with this body in any possible way that we want to. In fact, there is no state of bliss in reality.
0: ఈ ఆనందమును పొందాలనుకుంటే ఏం చేయాలి మనం?
1: To be blissful, what is that we should do?
0: ఈ దేహమునందు ఉన్నటువంటి ఇంద్రియములను పవిత్రమైన పరమాత్మ చింతన లోపల ముంచాలి.
1: We have to see that we drown our senses in the divine, in the thought of God.
0: శరీరం అంతా కూడాను కేవలం ఇంద్రియములతో కూడినటువంటిదే కాని మరొక దీంతో ఏమాత్రం కూడలేదు.
1: ద బాడీ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ ది సెన్సెస్, నథింగ్ మోర్ దాన్ దాట్.
0: నేత్రములు పవిత్రమైనటువంటి దృష్టిని చూడాలి.
1: ది ఐస్ షుడ్ హ్యావ్ సేక్రెడ్ విజన్.
0: కన్నులందెప్పుడు కారుణ్య దృష్టియే.
1: ది ఐస్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ కంపాషనేట్ లుక్స్.
0: పలుకులెప్పుడు ముద్దులొలుకుచుండు.
1: ద వర్డ్ షుడ్ బి స్వీట్ అండ్ సాఫ్ట్.
0: కన్నులకు ఎటువంటి పవిత్రమైనటువంటి యొక్క కారుణ్య దృష్టి మనం చేర్చుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ద కంపాషనేట్ లుక్స్ టువర్డ్స్ అదర్స్.
0: నాలుకతో మనము ఎంత పవిత్రమైనటువంటి యొక్క నామమును స్మరిస్తూ కాలమును సద్వినియోగపరచాలి.
1: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ టైమ్ బై సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ విత్ దిస్ టంగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నా విషయం మేము చెప్పకూడదు కానీ నిత్యము జరిగేటువంటిది మీకు చెప్తున్నాను.
1: భగవాన్ డజంట్ వాంట్ టు స్పీక్ ఆఫ్ హింసెల్ఫ్ ఎనీవే, బట్ భగవాన్ వాంట్స్ టు షేర్ విత్ us వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఎవ్రీ డే.
0: రాత్రి వేళలేందు నేను నాలుగు పర్యాములు లేస్తాను.
1: భగవాన్ గెట్స్ అప్ 4 టైమ్స్ ఎవ్రీ నైట్.
0: 12 గంటలకు లేచి చక్కగా బ్రష్ తీసుకొని పళ్ళు తోముకొని టంగ్ క్లీనర్ తో నాలుగు వైపులు కూడా దాన్ని క్లీన్ చేస్తాను.
1: హీ గెట్స్ అప్ ఎట్ 12 o'clock ఇన్ ద నైట్, బ్రషెస్ హిస్ టీత్ అండ్ ఆల్సో విత్ ది హెల్ప్ ఆఫ్ ది టంగ్ క్లీనర్ హీ వాష్ క్లీన్స్ ఇట్ పర్ఫెక్ట్లీ వెల్.
0: నా రూమ్ లో పండుకునేటువంటి పిల్లలకు చాలా కష్టమేస్తూ ఉంటుంటుంది.
1: ద బాయ్స్ ద

0: స్లీప్ దేర్ విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
1: కానీ వారు దీన్ని చూసి ఎంతో ఆనందిస్తూ ఉంటారు.
0: బట్ యెట్ దే ఆర్ వెరీ హ్యాపీ వాచింగ్ ఆల్ దిస్ హ్యాపెనింగ్.
1: ఆ తర్వాత 4:30 గంటలకు లేస్తారు.
0: భగవాన్ లేటర్ విల్ గెట్ అప్ ఎట్ 4:30.
1: అప్పుడు కూడా తిరిగి బ్రష్ తీసుకొని
0: అగైన్ హిల్ బ్రష్
1: పండు చక్కగా తోముకొని
0: అండ్ బ్రష్ హిస్ టీత్
1: దాన్ని టంగ్ క్లీనర్ తీసుకొని
0: అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ది టంగ్ క్లీనర్
1: నాలుక పైన నాలుక క్రింద నాలుక ఇరుపక్కల చక్కగా దాన్ని గీసివేస్తాను
0: అండ్ క్లీన్ ద టంగ్ పర్ఫెక్ట్లీ వెల్ ఆన్ ఆల్ సైడ్స్.
1: అప్పుడు లేచి బయటకు వస్తాను.
0: దెన్ భగవాన్ కమ్స్ అవుట్.
1: ఈ విధంగా నాకు నాలుక క్లీన్ గా ఉండినప్పుడే నాకు ఆనందం.
0: భగవాన్ ఫీల్స్ హ్యాపీ వెన్ ద టంగ్ ఇస్ పర్ఫెక్ట్లీ క్లీన్.
1: పరిశుద్ధమైనటువంటి యొక్క నాలుక చేత నేను పవిత్రమైనటువంటి యొక్క దీనిని అనుభవిస్తూ ఉంటాను.
0: ద క్లీన్ టంగ్ ఎన్షోర్స్ ఆల్ ద సీక్రెట్నెస్ ఆర్ సాంక్టిటీ.
1: నాకు ఎవరైనా సరే నా దగ్గర మాట్లాడాలని వచ్చినటువంటి వారికి నాలుక క్లీన్ గా ఉండేటువంటి వాళ్ళతో నేను 10 నిమిషాల బదులు 20 నిమిషాల వరకు నేను మాట్లాడతాను.
0: భగవాన్ కన్వర్సెస్ విత్ ద పర్సన్ విత్ ఎ క్లీన్ టంగ్ ఫర్ మోర్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇన్స్టెడ్ ఆఫ్ 10 హీల్ స్పెండ్ 20 మినిట్స్ ఆఫ్ టైమ్ విత్ హిమ్.
1: అట్లు లేకుండా నోరు సరిగా కడుక్కోకుండా ఏదైనా ఒక దుర్గంధం వస్తున్నటువంటి మనిషితో 2 నిమిషాలు కూడా నేను మాట్లాడను.
0: Bhagavan will not speak to a person who doesn't clean his tongue and just emits foul smell.
1: Manamu nidrinche samayam lopala naluka paina naluka krinda naluka irupakkala kudanu purugulu vachi untayi.
0: And as we go to bed we have to clean it because there will be some kind of worms over there.
1: Appudu avanni kudanu teesiveyali.
0: And all have to be brushed out.
1: అప్పుడే మనకు ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంటాడు.
0: దెన్ యూ విల్ బి వెరీ హెల్దీ.
1: ఆరోగ్యమే కాకుండా దీనన్నిటికంటే పెద్దది ఆనందం మనకు ఎక్కువగా అందిస్తుంది.
0: అండ్ దిస్ హెల్త్ కన్ఫర్స్ బ్లిస్ ఆనంద.
1: కనుక నాలుక చేత మనము పవిత్రమైనటువంటి యొక్క కార్యం చేయాలి, పవిత్రమైనటువంటి మాటలు మాట్లాడాలి.
0: విత్ దిస్ టంగ్ ఇట్ హాస్ గాట్ టు బి సీక్రెట్ అండ్ వీ షుడ్ స్పీక్ సీక్రెట్ వర్డ్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క కార్యక్రమం చేత నేను కాలమును సద్వినియోగం చేస్తుంటాను.
0: దిస్ హౌ భగవాన్ మేక్స్ బెస్ట్ యూజ్ ఆఫ్ టైం, ప్రాపర్ యూజ్ ఆఫ్ టైం.
1: ఈ విధంగా నాలుక నేత్రములు పరిశుద్ధం చేసుకున్న తర్వాత
0: ఆఫ్టర్ పర్ఫెక్ట్ క్లీనింగ్ ది ఐస్ అండ్ ది టంగ్
1: నేను బయటికి పోయేటప్పటికి
0: యాజ్ ద టైం బై ద టైం స్వామి కమ్స్ అవుట్
1: నాకు వంట చేసే పిల్లవాడు
0: ద కుక్ ద బాయ్ ఓ దేర్
1: రాగి గంజి తీసుకుని వస్తాడు.
0: హీఈస్ రెడీ విత్ రాగి మాల్ట్
1: గంజి. మాల్ట్ అంటే ముద్ద.
0: గంజి స్టార్చ్. మాల్ట్ ఈస్ మార్షల్. ఐఎమ్ సారీ, ఇట్ ఇస్ స్టార్చ్.
1: ఆ రాగి గంజి చక్కగా నేను త్రాగి ఎంతో ఆనందిస్తుంటుంటాను.
0: అండ్ స్వామి పార్టేక్స్ ఇట్ అండ్ ఫీల్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: తెల్లవారు లేస్తానే ఏమీ నేను పుచ్చుకోను.
0: అండ్ భగవాన్ టేక్ does not take anything more than this.
1: Tiffin ani inkokatani inkokatani ivi evi nenu muttanu.
0: No tiffin, no breakfast whatsoever.
1: Aa gandhi taagi tirigi velutaru 6 gantalaku lopra bathroom leki.
0: And then after that then again he goes to the bathroom.
1: Gandhi taagali kada ani aa tongue cleaner tho tirigi nalukuni gosukuntanu.
0: Again he will clean his tongue with the help of the tongue cleaner.
1: Ee vidhanga నాలుకను పరిశుద్ధం గావించుకుని
0: అండ్ దెన్ హీల్ క్లీన్ ద టంగ్
1: మంచినీళ్లు త్రాగి
0: దెన్ హీల్ డ్రింక్ వాటర్
1: కిందికి వస్తారు.
0: దెన్ భగవాన్ విల్ గెట్ డౌన్.
1: స్వామి టిఫన్ ఏం చేస్తున్నాడు అని అనుకుంటారు. నా టిఫన్ అంతా కూడా ఇదే.
0: వి మే బి వండరింగ్ వాట్ టిఫిన్ దట్ భగవాన్ యాక్సెప్ట్స్.
1: నాకు టిఫన్ అంటేనే ఇష్టం లేదు.
0: భగవాన్ డజంట్ లైక్ ఎనీ టిఫిన్.
1: చల్లనీళ్లు ఒక గ్లాసు తాగుతాను కిందికి వస్తారు.
0: హీ ప్రిఫర్స్ టు డ్రింక్ కోల్డ్ వాటర్ అండ్ కమ్.
1: భక్తులతో నేను ఆనందంగా సంభాషణ జరుపుతాను.
0: అండ్ భగవాన్ కన్వర్సెస్ డిలైట్ఫుల్లీ.
1: ఆనందంగా జరిగిన తర్వాత మరి నేను పైకి వెళ్తాను.
0: లేటర్ భగవాన్ విల్ క్లైంబ్ అప్ ది స్టేర్స్.
1: ఈ విధంగా నా యొక్క దేహమును పరిశుద్ధం చేసుకుని పరిశుద్ధమైనటువంటి దేహంతో పవిత్రమైన మాటలు పవిత్రమైన భక్తులతో నేను మాట్లాడుతుంటాను.
0: విత్ దిస్ క్లీన్ బాడీ, విత్ దిస్ సీక్రెట్ బాడీ, భగవాన్ కన్వర్సెస్ విత్ ద డివోటీస్ ఇన్ ఎ సీక్రెట్ వే.
1: ఈ విధంగా నా కాలం నేను గడుపుకొని
0: స్పెండింగ్ ద టైమ్ లైక్ దిస్
1: మరి క్రిందికి వచ్చి
0: భగవాన్ విల్ కమ్ డౌన్ అగైన్.
1: ఇంటర్వ్యూస్ అంతా ఇస్తాను.
0: అండ్ స్టార్ట్ గివింగ్ ఇంటర్వ్యూస్.
1: ఈ ఇంటర్వ్యూస్ ఇచ్చే సమయంలో కూడా మీరు కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి.
0: One point you should remember while Bhagavan grants interviews.
1: నేను ఇంత పరిశుద్ధంగా వచ్చి ఇంటర్వ్యూ రూమ్ లోకి వచ్చినప్పటికి కొంతమంది స్మోక్ చేసి వచ్చింటారు.
0: When Bhagavan grants interviews to some devotees, they arrive here after having had their smoke.
1: స్మోక్ చేసినటువంటి వారిని నేను దగ్గర చేర్చను.
0: Bhagavan will not allow any person who smokes.
1: నేను ఇంటికి దిగి వచ్చేస్తే నువ్వు బయట పోమంటున్నాను.
0: Bhagavan will drive him out. By the time he comes down, the smoker should go.
1: Swami, ayana na bharta, ayana bayata pampisthe nenu em maatladedi antaru.
0: The wife says, Swami, so and so is my husband. Well, if he is not allowed here,
1: what
0: am I to do?
1: Puttrudu gaani evaraina sare durgandham ani pettukoni naa room leki raakoddu.
0: Be that son or husband, a smoker has no place here.
1: Nee poi cheppu, tiri noru kattukoni manchiga raavanu nenu maatladtaanu.
0: And Bhagavan directs her, you inform him to clean his mouth and come here back.
1: తదుపరి పోయి క్లీన్ చేసుకుని తిరిగి 10 నిమిషాల్లో వస్తారు.
0: And then they will go, wash their mouth, rinse well.
1: నేను చెప్పినట్టుగా తిరిగి వాళ్ళని లోపలి చేర్చి వారితో మంచిగా మాట్లాడతాను.
0: Thereafter Bhagavan starts talking to them pleasingly.
1: ఈ విధంగా నా కాలంను అన్ని విధాలుగా కూడా పరిశుద్ధమైనటువంటిగాను నేను పవిత్రమైన రీతిగాను నేను చేస్తుంటాను.
0: That's how Swami spends the time in a perfect way, in a sacred way.
1: Aneka mandi aneka rakamainatvanti yokka durgandham undini kudanu dani cover chesukoni vastaru.
0: But there are some people who want to cover up all that bad in them.
1: Deeniki oka chinna katha untundadi.
0: There is a small story to illustrate this.
1: Kari Parvati Ishwarni pendi cheskovalani enno vidhamuluga kudanu tapas chestundi.
0: Parvati did penance to marry Lord Shiva.
1: అన్ని రకములైనటువంటి సుగంధాలంతా పోసుకుంటుంది.
0: She had all the perfumes in the sense all.
1: తాను చక్కని అందమైనటువంటి డ్రెస్ అంతా వేసుకుంటుంది.
0: And she had beautiful dress too.
1: కానీ ఇది వేసుకున్నంత కాలము ఆ దుర్గంధం వచ్చినంత కాలము ఈశ్వరుడు ఏమాత్రము ఆమె ముఖం చూడడు.
0: The dress and the perfume failed to attract the attention of Shiva.
1: తదుపరి ఇంక భరించుకోలేక మన్మథుని పోయి తప్పక దూషిస్తాడు ఈశ్వరుడు.
0: అండ్ ఐ కుడ్ నాట్ బేర్ ది ఈశ్వర వెంట్ టు మన్మథ అండ్ బ్లేమ్డ్ హిమ్.
1: మన్మథ, నీవు ఈ తుచ్చమైన వాంఛ నిమిత్తమై పార్వతికి అన్ని విధములుగా కూడాను ఆకర్షింపజేయటానికి నీవు ఆమెలో ప్రవేశిస్తున్నావా?
0: మన్మథ, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ వేస్ ఫాలోడ్ బై పార్వతి టు అట్రాక్ట్ మీ, ఆర్ ఈజ్ ఇట్ జస్టిఫైబుల్? హీ సెడ్.
1: తక్షణమే మన్మథుడు ఆమెను వదులుతాడు.
0: అండ్ మన్మథ లీవ్స్ హర్ ఇమ్మీడియట్లీ.
1: అంత సహజమైనటువంటి రూపాన్ని ధరిస్తుంది పార్వతి.
0: పార్వతి వాస్ ప్రెసెంట్ దేర్ ఇన్ ఎ నేచురల్ ఫామ్.
1: కూర్చొని మనసు పరిశుద్ధంగా నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అని ఆ పార్వతి కూర్చొని ధ్యానం చేస్తుంది.
0: పార్వతి sat there meditating on Lord Shiva with a pure unsullied eternal pure nectarine state of mind.
1: ఆ కూర్చునేటప్పటికి అప్పుడు ఈశ్వరుడు ఆ వైపును చూస్తాడు.
0: ఇట్ ఇస్ ఓన్లీ దెన్ ఈశ్వర లుక్డ్ అట్ హర్.
1: అప్పుడు చూచి ఇప్పుడు నీవు సామాన్యమైనటువంటి మానవత్వంగా నీవు ధరించి ఉన్నావు.
0: అండ్ హీ సేస్ నౌ యు ఆర్ ఇన్ యువర్ నేచురల్ ఫామ్.
1: కానీ మానవుడు నేచురల్ గా ఉండాలా?
0: Therefore, man must be natural.
1: కల్పితంగా ఉండకూడదు.
0: He should not be artificial.
1: ఏదో కొంతమంది కొన్ని డ్రెస్సులు కొంత కూడా వేసుకుంటారు ఆధారం.
0: Some people have different dresses.
1: సుగంధం అంతా పూసుకుంటారు.
0: They also apply perfume.
1: ఇది ఉండవలసిందే కొంతవరకును.
0: The spray and perfume needed to some extent.
1: లోపల దుర్గంధం అంతా ఉండినప్పటికీ పైన మాత్రం సుగంధం పూసుకుంటే నాకు అయ్యలేదు.
0: With all that bad within, the perfume outer scents are useless.
1: ఈ విధంగా ఈశ్వరుని యొక్క బోధ చేత పార్వతి నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం ఇవన్నింటినీ మర్చిపోతుంది.
0: ఇన్ రెస్పాన్స్ టు ది టీచింగ్ ఆఫ్ శివ, పార్వతి కుడ్ రైజ్ సహజ రూపాన్ని ధరిస్తుంది. స్పాట్లెస్ లెవెల్
1: సహజ రూపాన్ని ధరిస్తుంది.
0: అండ్ షీ హాస్ టేకెన్ అప్ నేచురల్
1: ఫామ్. అప్పుడు ఈశ్వరుడు ఆమెను తీసుకుని పోతాడు హిమవత్ పర్వతానికి.
0: ఇట్స్ ఓన్లీ దెన్ ఈశ్వర కుడ్ పికప్ పార్వతి టు దిస్.
1: అప్పుడు ఒక ముహూర్తం అనేటువంటి దాన్ని నిర్ణయించుకొని
0: exact moment of wedlock was fixed.
1: Parvati talidandulku dini telipi
0: and the matter was informed to the parents of Parvati.
1: Varinandarni pilipinchi
0: దే వర్ ఆల్సో సమన్డ్.
1: అక్కడ మంచి మంగళకరమైనటువంటి ఒక కళ్యాణం జరుపుకుంటారు.
0: అండ్ దట్ వాస్ ది ఆస్పిషియస్ మూమెంట్ ఆఫ్ హోలీ వెడ్ లాక్.
1: ఈ విధంగా పార్వతీ కళ్యాణము చాలా ఆనందంగా జరపకపోవటం,
0: హోలీ వెడ్డింగ్ ఆఫ్ పార్వతీ, దీనికి
1: కారణం ఏమిటి అని అందరూ ప్రశ్నించుకోగా,
0: వెన్ పీపుల్ వాంటెడ్ టు నో ద రీజన్ బిహైండ్,
1: నా దేహం సహజమైనటువంటి దేహము,
0: ద రీజన్ ఈస్ ద మైండ్ ఈస్ ఎ నేచురల్ ఫామ్,
1: మురికిని చేర్చకుండా,
0: దేర్ ఇస్ నో డర్ట్ విత్ ఇన్ మీ,
1: పవిత్రమైనటువంటి భావం చేత,
0: విత్ ఎ సీక్రెట్ థాట్,
1: నా థాట్స్ మంచి శుద్ధమైనటువంటిగా వస్తుంటాయి,
0: అండ్ ద థాట్స్ ఆర్ ప్యూర్.
1: మురికి దేహంగా ఉండినప్పుడు మన థాట్స్ మురికిగానే వస్తుంటాయి.
0: When the body is dirty, there will be dirty thoughts.
1: ఆ మురికిగా వచ్చినటువంటి యొక్క దుర్గంధమును చూసి ఎవరు కూడా మెచ్చుకోరు.
0: And this dirty body and the dirty thoughts would not attract anybody.
1: కనుక ఇట్టి సదాప్రకాశమును పరులకు అందించే నిమిత్తమై నేను ఎప్పుడు ఈ విధంగా చేస్తుంటాను.
0: To show the idealness, the ideal principle, Bhagwan practices all these.
1: కానీ నిద్రపోయేటువంటి వారిని కూడా నేను లేపుతుంటాను.
0: Bhagwan will wake up those that are fast asleep.
1: 12 గంటలకు లేచిన తర్వాత మరీ 1 గంటకు లేపుతాను.
0: అండ్ భగవాన్ విల్ వేక్ దెమ్ అప్ అగైన్ అట్ 1 o'clock.
1: వారికి కొంచెం పాపం కష్టంగా కలుగుతుండొచ్చు.
0: దే మే ఫైండ్ ఇట్ ఇన్కన్వీనియంట్,
1: అయ్యో ఇప్పుడే పండుకున్నాను, నేను నిద్ర వస్తుండాలి, నేను ఎట్లా లేచేది అని వారు ఏమాత్రం బాధపడరు.
0: బట్ దే విల్ నెవర్ ఫీల్ సాడ్ టు గెట్ అప్ థింకింగ్ దట్ దే,
1: ఆ క్షణంలో మాత్రం లేస్తున్నారు కానీ తదుపరి దాన్ని అంతా మర్చిపోయి స్వామికి తగినటువంటి యొక్క అనుకూలాలు చేస్తుంటారు.
0: The boy will get up immediately and start attending to the needs of Bhagwan, forgetting all inconvenience.
1: కనుక దేహమును మొట్టమొదట మనం పరిశుద్ధం చేసుకోవాలి.
0: Therefore, to begin with, we should keep our body sacred.
1: దీనిని త్రిగంధము అన్నారు.
0: And this is the triune.
1: త్రినేత్రము అన్నారు.
0: And three eyes.
1: త్రిదేహము అన్నారు.
0: And the three forms.
1: త్రిగుణములు అన్నారు.
0: And three attributes.
1: అనగా పవిత్రమైనటువంటి దేహమును పరిశుద్ధపరచుకోవటం వల్ల అది ఒక త్రిగంధమైనటువంటి ఒక దేహము.
0: సో కీపింగ్ ఎ సీక్రెట్ క్లీన్ బాడీ అమౌంట్స్ ద ఫ్రాగ్రెన్స్,
1: ఆ తర్వాత పరిశుద్ధమైన భావాలు కూడా రావాలి.
0: అండ్ దెన్ వీ షుడ్ హ్యావ్ సీక్రెట్ థాట్స్,
1: శుద్ధమైనటువంటి భావాలు,
0: ద ప్యూర్ థాట్స్.
1: తర్వాత అవి రంజింపజేసేదానికి నిరంజనం.
0: అండ్ దే షైన్, దట్ ఈస్ నిరంజనం.
1: ఎవరైనా రాని వారంతా దగ్గర చేర్చుకునే నిమిత్తమై వాటికి అంతమును చాలా అందిస్తుంటాది.
0: ద ప్యూర్ థాట్ ఈజ్ ఎఫల్జెంట్ ఫుల్లీ
1: వైర్ ప్రదేశం అలవరించినటువంటి యొక్క గంధములు మనం వేసుకోవటం కాదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ గాట్ ఔటర్ పెర్ఫ్యూమ్స్, నో.
1: ఈ విధంగా జరిగిన తర్వాత
0: యాజ్ థింగ్స్ పాస్ బై,
1: అప్పుడు భగవంతుడు భక్త సంరక్షణకై ప్రారంభిస్తాడు.
0: అండ్ దెన్ లార్డ్ స్టార్ట్స్ ప్రొటెక్టింగ్ ది పాయస్ పీపుల్.
1: మొట్టమొదట తన వెంట ఉన్నటువంటి వారిని తగినటువంటి పరిశుద్ధం చేయాలి.
0: So we should take every care that our associates are clean.
1: వారిని పరిశుద్ధం చేసుకుని ఆ పరిశుద్ధమైనటువంటి వారితోనే మనం ప్రయాణం చేసినప్పుడే మనకు కూడా గౌరవము మర్యాదము తగ్గుతుంది.
0: In our life pilgrimage sojourn, we should have the people associates who are clean and safe.
1: ఈశ్వరునికి ఎందుకు మంచి పేరు వచ్చింది?
0: How is it that
1: బోలా శంకరుడు అన్నారు.
0: శంకర ఇస్ కాల్డ్ బోలా శంకర.
1: తాను ఎట్టి అలంకారము చేసుకోకుండా,
0: ఈశ్వర హ్యాస్ నో డెకరేషన్స్,
1: తన డ్రెస్సును మాత్రం తాను వేసుకుని,
0: హీ హాస్ గాట్ ద మినిమం డ్రెస్,
1: దేహమునందు ఉన్నటువంటి యొక్క అంగములు పరిశుద్ధపరచుకొని,
0: అండ్ హీ కీప్స్ హిస్ ద బాడీ వెరీ క్లీన్.
1: పవిత్రమైన భక్తుల దగ్గరికి పోయినప్పుడే ఆ భక్తులు వారిని చూసి ఆనందిస్తారు.
0: అండ్ హాస్ అప్రోచెస్ ద డివోటీస్, ద వెరీ సేక్రెడ్నెస్ ఆఫ్ ద డివినిటీ అట్రాక్ట్స్ దెమ్.
1: ఈ విధంగా ఈశ్వరుడు పార్వతి భక్తులను ఆకర్షించే నిమిత్తమై ఇన్ని రకాలుగా కూడా ప్రయాణం చేస్తుంటారు.
0: Ishwara and Parvati travel together to attract the devotees from all nook and
1: corner. Markandeyanaku 16 samvatsaralu maatrame Ishwarudu vayasichadu.
0: Ishwara decided 16 years lifespan for Markandeya.
1: Kaani Markandeyaniki adi teliyadu.
0: Markandeya is not aware of this.
1: Telava nature avutunchi samanyamainatundi pedalavare balulavare tanu aadukuntu paadukuntu aanandanga anni vidhara kudanu దుర్గంధం చేసుకుంటుంటాడు.
0: నాట్ నోయింగ్ ద డెస్టినీ హీ వాస్ ప్లేయింగ్ విత్ అదర్ బాయ్స్ అండ్ మే
1: ప్లేయింగ్. ఈ యొక్క 16 సంవత్సరాలు నిండుతాయి అని తెలుసుకున్న తర్వాత తల్లి తండ్రులు ఇద్దరు కూడా కూర్చొని కంటిదారులు గారుస్తుంటారు.
0: ఆన్ కమింగ్ టు నో దట్ యూ విల్ బి కంప్లీటింగ్ 60 ఇయర్స్ ద నెక్స్ట్ డే హీ నోటీస్ ద పేరెంట్స్.
1: పరిగెత్తుకుని వచ్చి, అమ్మా ఎందుకు మీరు కంటిదారులు కారుస్తున్నారు అని ప్రశ్నించాడు.
0: రన్నింగ్ ఆల్ అలాంగ్ హీ కేమ్ టు హిస్ మదర్ అండ్ సెడ్, మదర్ వై డూ యూ క్రై.
1: కొడుకు దగ్గర దాపరికం ఎందుకు అనుకుని ఆ కొడుకు దగ్గర పెట్టుకుని, నాయనా
0: వితౌట్ హైడింగ్ ఎనీథింగ్, ద మదర్ స్టార్టెడ్ సేయింగ్,
1: మీ దేహములకు మా దేహములకు సంబంధం ఉండదు.
0: అండ్ ద మదర్ సెడ్, దేర్ ఇస్ నో మోర్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ యువర్ బాడీ అండ్ అవర్ బాడీ.
1: ఏమిటి ఇది ఇంతకాలం లేకుండా ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్తున్నావు అని కుమారుడు చాలా కష్టపడతాడు.
0: అండ్ ద సన్ ఫీలింగ్ వెరీ సాడ్, హీ స్టార్టెడ్ క్వశ్చనింగ్ వై వై షుడ్ ఇట్
1: హ్యాపెన్. తెల్లవారి లోపలనే నీ దేహము ఎప్పుడు పోతుందో, ఎప్పుడు భగవంతుడు తీసుకుని పోతాడో చెప్పడానికి వీలు లేదు నాయన అంటుంది.
0: ద మదర్ సెడ్ ద బై ద టైమ్ నెక్స్ట్ మార్నింగ్ ద సన్ రైజ్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు లీవ్ దిస్ బాడీ వి డు నాట్
1: ఇంకా కొంత టైం ఉంటుండదు కదా అనుకుని అప్పుడు వెళ్ళినాడు, స్నానం చేశాడు, ఈశ్వర దేవాలయానికి వెళ్ళాడు.
0: Noticing that some time is still left, he ran to the temple and praying to God.
1: పరిశుద్ధమైనటువంటి తంగుతో నాలుకతో పరిశుద్ధమైనటువంటి ఈశ్వర నామమును స్మరిస్తూ వచ్చాడు.
0: And he went on chanting, repeating God's name with a clean, perfect, pure, sacred tongue.
1: తెల్లవారిక సూర్యోదయం అవుతుంది అనగా,
0: as is the time of the sunrise,
1: ఈశ్వరుడు పార్వతి ఇరువురు అదే రూమ్ లోపల సంభాషణ జరుపుతున్నారు.
0: ఈశ్వర్ అండ్ పార్వతి were discussing, they were talking with each other.
1: పార్వతి అడుగుతుంది, స్వామి ఎందుకు ఇంకా మీరు ఆలస్యం చేస్తున్నారు?
0: పార్వతి puts this question, స్వామి why are you delaying?
1: ఆ పిల్లవాడు చాలా బాధపడుతున్నాడు, పిల్లవాడి తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు.
0: The boy is feeling very sad and his parents also are very much worried.
1: పార్వతి నేను ఇంతవరకు కూడాను నేను ఏకత్వంగా ఉన్నాను.
0: He said, Parvati, look here, I am only one till now.
1: ఇప్పుడు దాంపత్యంగా ఉండటం చేత నీవు కూడా ఇందులో ప్రవేశించవలసింది.
0: Because of this relationship in existence, you too have got to involve in this problem.
1: నేను ప్రాణం ఇస్తాను.
0: I am ready to give life.
1: నీ ముందు పోయి ఆ దేహాన్ని అంత పరిశుద్ధపరచుకోమని చెప్పు.
0: Better you go and make the body sacred.
1: పార్వతి వస్తుంది, ఆ పిల్లవాడి థాట్స్ లోపల ప్రవేశిస్తుంది, అన్ని విధాల మంచి బోధన చేస్తుంది.
0: పార్వతి గెట్స్ ఇన్ టు ద థాట్ ఆఫ్ ద బాయ్ అండ్ మేక్స్ దిస్ థాట్స్ వెరీ
1: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దులు పద్దు లేక ప్రేమందక చేయొచ్చు జీవితంబు, నీవిద్దరు దారబోసి అరవింద దళాక్షుని విశ్వసించి నీవే పెద్ద సుఖంపు గురించి పితికి యోచన చేయి మానవ.
0: Oh man, inquire yourself what kind of joy, what kind of thrill that you experience by spending the whole day to eke out your living, spending your scholarship, forgetting the name of God.
1: Anjay tappatiki thanu velli snanam chesadu vachi kurchunnadu.
0: And they had his bath and sat down there.
1: Ekkada kurchobettindi Parvati?
0: Where did she make him sit?
1: Parvati agna sirsa vahinchatam cheta aa kumarni etti tana vadalo kurchobettukundi.
0: And he made him sit on her lap.
1: Anaga parishuddhamu inta paramatmani yokka chotunu kuda sadhisthundi aneetvanti indulo artham avutundi.
0: The meaning is cleanliness is next to godliness. It will take you closer to God.
1: Kuchuna tappatiki Ishwarudu vastadu.
0: Then Ishwara manifests there.
1: Satamanam bhavati sataya parishasyatendri ayushyevendri pratibhishyati nayana nivu chiranjeevi vaddillu.
0: And Ishwara blesses the child that he will be immortal. You live long.
1: అప్పుడు తల్లి తండ్రులు ఇద్దరు వచ్చి, నాయన నీ భక్తి ప్రపత్తుల చేతని నీవు తిరిగి ఈ ప్రపంచంలో నిలచగలిగావు.
0: The parents said so that, son, you could live long. You could
1: learn the blessings. ఏది కూడా ఇవ్వనక్కర్లేదు.
0: Because of the devotion towards God.
1: పరిశుద్ధమైనటువంటి దేహము.
0: A clean body.
1: పవిత్రమైనటువంటి మాటలు.
0: Sacred words.
1: నిర్మలమైనటువంటి దృష్టి.
0: And pure looks.
1: నిస్వార్థమైనటువంటి నడక.
0: And selflessness.
1: ఇవి మంచిగా ఉండినప్పుడు భగవంతుడు తప్పక మనకు వశమైపోతాడు.
0: When these are there, God will certainly bless you.
1: కనుక ఆ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి, నాయన నిన్ను నీవే కాపాడుకున్నావు కానీ మా వశమేం కాలేదు.
0: And the parents said, your good conduct, your good thought protected you and you never needed us.
1: ఈ విధంగా ధరించిన శరీరము,
0: the body that you have put on,
1: చలించే మనసు,
0: and the mind that's wavering,
1: చలించే మాకు,
0: and the words that are not
1: పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి.
0: Shouldn't be so. They have got to be clean and
1: అది భగవంతుని ఆకర్షిస్తూ ఉంటాయి.
0: A clean body and unwavering mind attracts God.
1: కనుక భగవంతుని వశం చేసుకోవాలంటే మనం చేసేటువంటి పూజలు, పునస్కారములు, యాత్రలు, పాత్రలు ఇవి కాదు ముఖ్యము.
0: To be closer to God is not the worship or the pilgrimage or other spiritual practices that we undertake are important. No.
1: తల్లి కూడాను మన పరిశుద్ధతనే కోరుతుంటారు.
0: And in fact mother also comes closer to us because of
1: ఈ విధమైనటువంటి యొక్క మంచి క్రియల చేత ఆ పిల్లల్ని పోషించుతుంటే ఆ పిల్లల్ని చక్కగా దేవుడు కాపాడుతూ వస్తుంటాడు.
0: అవర్ గుడ్ యాక్షన్స్ విల్ ప్రొటెక్ట్ అస్, అవర్ గుడ్ యాక్షన్స్ విల్ మేక్ అస్ రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: నిద్ర నుండి లేచి
0: we get up from bed,
1: మరి నిద్రపోయాడు దాకా
0: until we retire go to bed,
1: పొట్టకై హద్దును పద్దు లేకుండా ఉండకూడదు.
0: Just to carry on livelihood, we spend our life.
1: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, నేను అట్టే చేసేవాడిని.
0: That's how Bhagavan led his life in a perfect way.
1: Kokkaro koyani kodikuyegane,
0: the moment the crow crows in the morning early hours,
1: chakkaga bed nunchi nenu lestanu.
0: He gets up from the bed,
1: palutomukoni deha baada techukoni,
0: and he brushes his teeth,
1: jalagamaadi dharinchi chaliji bhujinchi,
0: and he'll have his bath.
1: Appudu ee tiffin ligivanta okati devu.
0: In those times there was no
1: ratri migilinatvanti oka annamu majigulo vesi moota moosi pettaru.
0: And the rice, remaining rice, mixed with the curd and he partake.
1: Aa neetitone baaga pisiki dani kalipi inta uppu veskoni thragadu.
0: And the rice is mixed with water and some salt is added and is partake.
1: Adi chaliji bhujinchi,
0: and that's the food.
1: అందమైనటువంటి ఒక దీనిని మనం ప్రకాశింప చేసుకుని,
0: అండ్ ద బ్యూటీ దట్ షైన్స్ ఫోర్త్,
1: చలిని భుజించి,
0: హావింగ్ టేకెన్ ఫుడ్,
1: మనం మెల్లగా నడుస్తూ పోవాలి.
0: అండ్ వీ స్టార్ట్ వాకింగ్ సాఫ్ట్లీ.
1: మన చుట్టూ కూడా ఏ మాలిన్యమైనటువంటి వస్తువు అంతా పెట్టుకోకూడదు.
0: అండ్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్.
1: చాలా మంది చదువుకునే టేబుల్ పైన అనేక పుస్తకాలంతా పారేసుకుని చాలా గలీజ్గా ఉంటుంటారు.
0: Some people start throwing books hither and thither there on the table.
1: Prati okati na anubhavame cheptunnanu.
0: Bhagavan is telling us basing on the experience.
1: Nenu pass ayina tachaname,
0: the moment Bhagavan passed,
1: na kinda taragati vaadu pass ayipoyi vachi,
0: the juniors passed the examination came to,
1: vaadu na pustakalu teeskoni pothuntaru.
0: They collect Bhagavan's books.
1: Aanadu kotta class ku kotta pustakalu undaledu.
0: And there were not new books every year.
1: ప్రతి 4 సంవత్సరములకు 5 సంవత్సరములకు గ్రంథములంతా మార్చేటువంటి వారు.
0: ద టెక్స్ట్ చేంజ్ వన్స్ ఎవ్రీ 4 ఇయర్స్.
1: అప్పుడు ఈ గ్రంథములంతా నేను బాగా భద్రంగా పెట్టుకుంటాను.
0: అండ్ భగవాన్ కెప్ట్ దోస్ బుక్స్ ఇన్ సేఫ్టీ.
1: నా క్లాసులోకి ఒక హరిజన్ బాయ్స్ వచ్చాడు.
0: ఏ హరిజన్ బాయ్ అప్రోచ్ భగవాన్.
1: ఆ అబ్బాయి చాలా బీదవాడు.
0: ఈస్ వెరీ పూర్.
1: నాయన నీవు రా.
0: భగవాన్ ఆస్క్డ్ హిమ్ టు కమ్ క్లోజ్ టు హిమ్.
1: పిలిచి నీవు మొట్టమొదట పోయి ఆ నదిలో స్నానం చేసి నోరు కట్టుకుని రా అన్నాడు.
0: ఫస్ట్ హ్యావ్ యువర్ బాత్, బ్రష్ యువర్ టీత్, బీ క్లీన్ అండ్ కమ్ హియర్.
1: వచ్చేటప్పటికి నా పుస్తకాలు అంతా చూపించారు.
0: అండ్ భగవాన్ హెస్ షోన్ హిమ్ ఆల్ హిస్ బుక్స్.
1: అప్పుడు చిన్న చిన్న క్లాసుకు కూడాను 3వ తరగతి 4వ తరగతి కూడా భూగోళము పెద్ద గ్రంథం వచ్చేది.
0: 3rd class children, 4th class children,
1: చరిత్ర ఇలాంటివంతా ఉండేటువంటి.
0: దే ఆల్సో స్టడీ సబ్జెక్ట్స్ లైక్ జియోగ్రఫీ, హిస్టరీ అండ్ సో ఆన్.
1: అప్పుడు అవన్నీ చూపించేటప్పటికి వాడు తెరిచాడు. ఏమి రాజు, నువ్వు ముట్టనే లేదే.
0: అండ్ హర్జన్ బాయ్ సైడ్, రాజు ఓపెన్ ద బుక్స్,
1: కొత్తగా ఉంటున్నాయే గ్రంథాలు.
0: ద బుక్స్ ఆర్ సో న్యూ.
1: నా ప్రవర్తనే దానికి అంత పరిశుద్ధ చేసింది నాయన.
0: భగవాన్ సైడ్, ఇట్స్ ఓన్లీ మై కాండక్ట్ దట్ మేడ్ దెమ్ లుక్ న్యూ ఫ్రెష్.
1: అవన్నీ ఆనాటి ఆ టెస్ట్ పుస్తకాలు అంతా కూడా కూర్తే ₹12 అయ్యేది.
0: ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్స్ ఇస్ ₹12.
1: అప్పుడు ఆ అబ్బాయి వచ్చేసాడు, రాజు నేను ఎంత అయిందో అంతవరకు మాత్రమే ఇవ్వగలను, కానీ దీనికంటే అధికంగా నేను ఇవ్వలేను డబ్బు అన్నాడు.
0: హి సెడ్ ఐ కెన్ పే టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ నాట్ ది టోటల్ కాస్ట్.
1: నాయన నాకు ఇప్పుడు కావాల్సినటువంటిది నీకు ₹5 మాత్రమే కాదు.
0: భగవాన్ సెడ్ ఐ నీడ్ ఓన్లీ ₹5 నాట్ మోర్.
1: నన్ను ఈ యొక్క వాలంటీర్స్ కింద నాటు నన్ను సెలెక్ట్ చేశాడు ఈ డ్రిల్ టీచర్.
0: ద డ్రిల్ టీచర్ సెలెక్టెడ్ భగవాన్ యాజ్ అ వాలంటీర్.
1: దానికి ఏదో వాలంటీర్స్ గా ఇచ్చారు కదా అని దాన్ని సంతోషించడానికి వీల్లేదు. దానికంత ఖర్చులు ఎన్నో రాసిచ్చాడు.
0: యాజ్ అ వాలంటీర్ వన్ హ్యాస్ టు స్పెండ్ మనీ ఆల్సో.
1: దానికి కాకి వస్త్రము, కాకి షర్ట్, బూట్సులు ఇవన్నీ ఉండాలి.
0: ఏ వాలంటీర్ షుడ్ హ్యావ్ కాకి డ్రెస్ అండ్ షూస్ ఆల్సో.
1: కానీ నా దగ్గర అంత డబ్బు లేదు.
0: భగవాన్ డిడ్ హ్యావ్ మనీ దెన్.
1: కానీ నేను తల్లిదండ్రులను అడగడానికి నాకు ఇష్టం లేదు.
0: And he didn't want to ask his parents.
1: Nenu vidyarthini.
0: I'm a student.
1: Nenu vidyanu sadhinchali kani vidya nimittame talidandulu anekrathamga himsinchakoddu.
0: I should acquire knowledge, but I should never make my parents suffer.
1: Appudu aa pillavadu chaala aanandanga 5 rupayalu techichchadu.
0: The Harijan boy collected the books and paid 5
1: rupees. Aa naatu 5 rupayalu ante ఏమి రూపాయి నోట్ల కాదు కాదు, అప్పుడు రూపాయి నోట్లు కూడా లేదు.
0: దేర్ వర్ నో కరెన్సీ నోట్స్, 5 రూపీ కరెన్సీ నోట్స్.
1: అంత చిల్లర ఉంటుండాలి.
0: ఆల్ చేంజ్.
1: వాడు రెండు జోబుల నిండుకు పోసుకొని నా దగ్గరికి వచ్చాడు.
0: ద పాకెట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ స్మాల్ చేంజ్.
1: అంత దాన్ని చేర్చేటప్పటికి ఇంత మూట అయిపోయింది.
0: హి మేడ్ ఇట్, హి బండిల్డ్ అప్.
1: ఆ మూటను నేను కట్టుకుని ఎక్కడ పెట్టేది?
0: అండ్ వేర్ ఇస్ ద బండిల్ ఆఫ్ కాయిన్స్ టు బి కెప్ట్?
1: నేను చేస్తానులే రాజు అన్నాడు. ఒక దీంట్లో ఆ పాత వస్త్రం ఇచ్చేస్తే వేసి కట్టి కట్టాడు.
0: And he made all the coins into a bundle in an old cloth, wrapped.
1: గట్టిగ మూట కట్టేటప్పటికి చిరిగిపోయింది.
0: And the old cloth tore it off, that being old one.
1: చిరిగిపోయి రూమ్ అంతా ఎగిరినాయి గల్లు గల్లు గల్లు అని.
0: And all coins are well spread all over the room.
1: ఆ ఇంటి యజమానురాలు లోపల నుంచి వచ్చింది.
0: And the housewife came from
1: ఎక్కడ చిక్కిందిరా ఈ డబ్బులంతా నీకు, నా పెట్టడం తీసావు అని రెండు వేసింది.
0: Where from you got all the money? And she slapped Bhagwan.
1: అప్పుడు అబ్బాయి చెప్పాడు, లేదమ్మగారు నేనే నేను తెచ్చిచ్చాను చిల్లర, పుస్తకాలు తీసుకున్నాను అంటే. అప్పుడు ఆమె చెప్పింది, దొంగకు దొంగ సాక్షిరా.
0: అండ్ అర్జున్ బాయ్ సెడ్ నో నో ఐ ఓన్లీ గేవ్ మనీ. బట్ ది హౌస్ వైఫ్ డిడ్ నాట్ యాక్సెప్ట్ దిస్. ఎ థీఫ్ ఈస్ గోయింగ్ టు బి విట్నెస్ ఫర్ అనదర్ థీఫ్.
1: అబద్ధం చెప్పేవాడు కాదు.
0: అండ్ రాజు విల్ నెవర్ స్పీక్ ఎ లై.
1: సత్యమే చెప్తాడు.
0: హి స్పీక్స్ ట్రూత్.
1: ఈ డబ్బంతా కూడాను నువ్విచ్చిందే.
0: And it's all the money given by
1: kaani inta dabbu vaadu ekkada pettukuntadu.
0: But where is he going to keep
1: Annali,
0: this money?
1: Aa dabba anta taan teeskundi.
0: And she took away all the money.
1: Rendo dinamu scout anta velutundaru.
0: Next day he was to go to scout.
1: Ekkadiki velutunnaru?
0: Where were they proceeding?
1: Kadapa daggariki velutunnaru.
0: They were going to
1: Kamalapuram lo unna nenu appudu.
0: Bhagwan was there in Kamalapuram at that time.
1: కడప దగ్గరికి వెళుతున్నాను.
0: దే ఆర్ ప్రొసీడింగ్ టు కడప.
1: అక్కడ తిరునాలు జరుగుతూ ఉండాలి.
0: అండ్ దేర్ ఇస్ విలేజ్ ఫెయిర్.
1: అంతా ఇసుకనే అక్కడ అంతా పశువులంతా తీసుకుని వచ్చేసారు.
0: అండ్ ఇట్ వాస్ ద ఫెయిర్ వేర్ నంబర్ ఆఫ్ కౌస్ వర్
1: ప్రెజెంట్. ఎక్కడ చూసినా పశువుల వ్యాపారమే.
0: అండ్ ఇట్స్ ద బిజినెస్ ఆఫ్ కౌస్ దెన్.
1: నేను రాత్రి అంత ఇంకేం చేసేది? తెల్లవారు చెప్పాను డ్రిల్ టీచర్ కి వస్తానని.
0: And Bhagwan promised to the drill teacher that he'll be attending the fair.
1: Cheppina maata tappakoddu.
0: And he will never break his promise.
1: Ellavadam kanna lechanu mettaga nadchukuntu nadchukuntu nadchukuntu 5 miles akkada poi cheraanu.
0: Next morning he got up and started walking along for 5 miles.
1: Akkada poyetappudike andaru tiffin teesukuntaru polaru.
0: And by the time Bhagwan reached there, all started taking their tiffin.
1: Naa daggara jobilo oka kaasu kuda ledu.
0: He was not having a single pie in his pocket. What is to be eaten then?
1: కానీ తర్వాత చూస్తాంలే అని పిల్లలకి ఎవరికి నేను కన్విన్స్కోకుండా తిరిగాను.
0: అండ్ స్వామి మూడ్ ఇన్ సచ్ వే నాట్ నోటీస్డ్ బై హిస్ క్లాస్మేట్స్.
1: క్లాస్మేట్స్ అంతా కూడా రాజు ఎక్కడ వచ్చాడు, రాజు ఎక్కడ ఇంత వెతుకుతూ ఉన్నారు.
0: క్లాస్మేట్స్ వర్ ఇన్ సర్చ్ ఆఫ్ రాజు.
1: కానీ వారికి ఎవరికి కనిపించుకోకుండా.
0: అండ్ రాజు వాజ్ నాట్ సీన్ బై
1: ఎనీబడీ. ముఖం కడుక్కుందామని ఒక కొలం దగ్గరికి వెళ్ళాను.
0: టు వాష్ ద ఫేస్ హి వెంట్ టు స్మాల్ లేక్.
1: ఆ కొలం దగ్గరికి పోతే దాంట్లో అంతా ఎద్దులను ఆవులను అంతా బాగా కడిగి పెట్టారు.
0: It was a place where the bulls and the cows were.
1: ఆ జలమంత కూడా చాలా పరిశుద్ధంగా ఉంటుండాలి.
0: And the water was highly polluted.
1: కానీ ఇంకేం చేసేది, ఏది లేనప్పుడు అదే చక్కని గంగం. దాన్ని నీళ్లు త్రాగి అని ముఖం అంతా కడుక్కొని నేను బయటకు వచ్చాను.
0: దట్ వాజ్ ఓన్లీ వాటర్ అవైలబుల్ టు క్వెంచ్ ద థర్స్ట్. విత్ దట్ పొల్యూటెడ్ వాటర్ హి వాష్డ్ హిస్ ఫేస్.
1: లేచి బయటకు వస్తామని చూస్తుండగానే ఒక బండ పైన ఒక బీడీలు కట్ట ఒక అణ ఎవరో మర్చిపోయారు.
0: By the time he got up and he saw on a boulder a bundle of BDs and also one an coin.
1: ఈ బీడీలు చూస్తే నాకు అయ్యలేదు.
0: Bhagwan doesn't want to look at the BDs.
1: ఆ బీడీలు తెచ్చి ఒక ఇసుకలో బూట్ చేసేసాను.
0: And he had put it under some sand, covered it.
1: అలా తీసుకున్నాను.
0: And picked up that one and
1: చిల్లర మార్చుకున్నాను.
0: And he made it change.
1: నాలుగు బొట్లు వచ్చినాయి.
0: And he got 4 bottles.
1: నాలుగు బొట్లు ఒక అణ.
0: 4 bottles make 1 an.
1: అది తీసుకుని పోతుంటే పిల్లలందరూ కూడా రాజు రాజు రాజు నీకు చాలా మంచి లెక్కగా ఉంటున్నది, ఈ బుడిబుడి కారుదాం రాని అన్నారు.
0: అండ్ దెన్ అదర్ బాయ్స్ నోటీస్ ఇట్, యూ హ్యావ్ గాట్ సమ్, యూ విల్ గెట్ సమ్ మోర్ మనీ, లెట్ అస్ గ్యాంబుల్, దే సెడ్.
1: అక్కడ ఈ జూదంలో నేను ప్రవేశించాను.
0: అండ్ దెన్ స్వామి గాట్ ఇన్ టు.
1: కానీ జూదం ఆడకూడదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ షుడ్ గ్యాంబుల్.
1: అందరికీ చెప్తున్నాను.
0: భగవాన్ ఇస్ టెలింగ్
1: యు. కానీ నేను ఆడుతూ వచ్చాను.
0: బట్ భగవాన్ హ్యాడ్ టు డూ దాట్.
1: ఎందుకంటే ఈ నాలుగు బొట్టుతో కొంతవరకు సంపాదించొచ్చునని.
0: బికాస్ సమ్ మనీ హాస్ గాట్ టు బి అబ్టైన్డ్.
1: నేను వేసేటప్పటికి నాలుగు బొట్లు కూడాను నాలుగు దీనికి కడావరు ఇస్పెట్ ఈ డైమండ్ అని పేర్లుంటాయి దాంట్లో, దానికి అంతా కట్టినాను.
0: అండ్ యాజ్ యూస్ గ్యాంబ్లింగ్ యూస్ డూయింగ్ ఆల్ దట్ ఈస్ నెసెసరీ.
1: ఒక్కొక్క దానికి డబుల్ డబుల్ డబుల్ డబుల్ వచ్చేసేసింది.
0: అండ్ యూస్ గెటింగ్ డబుల్ డబుల్ ఫర్ ఈచ్ స్టేక్.
1: నాకు చూచాను ఇది 16 అణాలు అయ్యేంత వరకు నేను ఆడతాను.
0: అండ్ హీ డిసైడెడ్ టు ప్లే
1: నాకు దండిగా వస్తుందని నేను ఎక్కువ ఆశ పెట్టుకుని దీన్ని ఆడకూడదు
0: అండ్ ఐ షుడ్ నాట్ కంటిన్యూ టు ప్లే ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ మోర్ మనీ
1: లేచాను
0: హీ గాట్ అప్
1: ఈ నా శిష్యులంతా ఉన్నారు చూడండి క్లాస్మేట్స్ వాళ్ళు రాజు కూర్చో కూర్చో కూర్చో అని బాగా లాగి పెట్టారు
0: ఆల్ ఆఫ్ ద క్లాస్మేట్స్ దే వెంట్ ఆన్ ఫోర్సింగ్ రాజు కంటిన్యూ టు ప్లే కంటిన్యూ టు ప్లే
1: నాకు ఇంకా చాలు
0: అండ్ స్వామి సార్
1: నాకు తృప్తియే నాకు ముఖ్యము
0: కంటెంట్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్
1: కాబట్టి దీంతో నేను తీసుకుంటాను వెళ్ళి ఒక బొట్టు ఇచ్చాను ఒక బొట్టుకు మూడు దోశలు
0: విత్ వన్ బొట్టు వన్ కెన్ పర్చేస్ త్రీ దోశస్
1: ఒక్క దమ్మిడికి ఒక దోశ ఆనాడు
0: ఇన్ దోస్ డేస్ ది కాస్ట్ ఆఫ్ దోశ ఇస్ వన్ దమ్మిడి వన్ పైసా
1: ఆ విధంగా చేస్తే దినానికి రెండు బొట్టు మాత్రం ఖర్చు అయిపోయింది
0: అండ్ ద వన్ కెన్ స్పెండ్ హోల్ డే విత్ టూ బొట్టుస్
1: అప్పుడు అది తిన్నాను వెళ్ళాను స్కౌట్ లో నా డ్యూటీ నేర్పోయాను
0: దేర్ ఆఫ్టర్ హీ ఫాలోడ్ ద స్కౌట్ గ్రూప్ అండ్ డిడ్ ఆల్ దాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్
1: ఈ విధంగా కాలం గడుపుతూ
0: యూ స్పెండింగ్ టైమ్ లైక్ దాట్
1: రాత్రికి రెండు దమ్మిడీలు ఇచ్చేసి రెండు దోశలు తీసుకున్నాను
0: అండ్ నైట్ టైమ్ హీ పేడ్ టూ దమ్మిడీస్ ఆర్ పైసే అండ్ పర్చేజ్
1: టూ దమ్మిడీస్ మీన్స్ కాసులు
0: అండ్ దిస్ ఎ కాయిన్ స్మాల్ కాయిన్ పైసా
1: పైసా
0: పైసా
1: తిన్నాను పోయినా తిరిగి ఎక్కడనే పండుకున్నాను
0: అండ్ హీ వెంట్ అండ్ స్లెప్ట్ దేర్ ఇన్ ది షెడ్
1: నేను ఇంకా నా దగ్గర నాలుగు రూపాయలు ఉన్నాయి
0: అండ్ స్టిల్ మోర్ హీస్ లెఫ్ట్ విత్ ఫోర్ రూపీస్
1: చిన్నదంతా వచ్చింది కదా దానికి మూట కట్టి నేను తల కింద పెట్టుకుని పండుకున్నాను
0: అండ్ ఆల్ ద చేంజ్ హీ కెప్ట్ ఇన్ ద బండిల్ కెప్ట్ ఇన్ ద హెడ్
1: నడుచుకొని నడుచుకొని నడుచుకొని పోవటం వల్ల చాలా టైర్డ్ అయిపోయినాను
0: యాజ్ వెన్ దేర్ వాకింగ్ ఆల్ అలాంగ్ హీ ఫెల్ట్ వెరీ మచ్ టైర్డ్
1: ఆ యొక్క ఇసుక దిబ్బ పైన ఉన్నటువంటి తల కొంచెం పొర్లింది బయట
0: And then as he was resting, just the head just passed on to the
1: next side. And
0: he has forgotten himself because
1: of tiresomeness.
0: Noticing Bhagwan was fast asleep, some have pilfered this bundle of coins.
1: Next
0: morning he didn't have any money. It was all
1: stolen.
0: But yet he kept quiet and he was carrying on the day.
1: కానీ నా క్లాస్మేట్స్ అందరూ కూడాను చాలా వెతలబడుతుంటూ ఏడుస్తూ కూడాను
0: But the classmates went on crying. They did not leave Raju.
1: ఒక్క దోశ అయినా తీసుకోకూడదా
0: They forced Raju to eat at least one dosa.
1: నేను తీసుకున్నాను బాబు నా పొట్ట కూడా బాగా నిండింది అని చెప్పాను
0: And Bhagwan said, I have taken dosas. You feel that my stomach is
1: full of dosas. నాకు ఎవరి డబ్బు అక్కర్లేదు
0: I don't want anybody's money.
1: అని మైపోయాను
0: And then he started proceeding.
1: ఈ విధంగా పోయి ఐదు దినములు అక్కడ వాలంటీర్స్ వర్క్ చేయాలా
0: ఈ సౌత్ దేర్ ఇస్ ఇన్ వాలంటీర్ ఫర్ ఫైవ్ డేస్
1: ఐదు దినములు కూడా ఐదు నయా పైసాలతో నేను కాలం గడిపాను
0: ఆల్ ది ఫైవ్ డేస్ ఇస్ స్పెంట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఫైవ్ నయా పైసా
1: ఈ విధంగా కాలం గడిపి
0: హావింగ్ స్పెంట్ టైమ్ లైక్ దాట్
1: ఇంటికి వచ్చేసాను
0: హీ రిటర్న్ హోమ్
1: వచ్చే సమయంలో బస్సు ఛార్జీ కూడా నాకు లేదు
0: అండ్ భగవాన్ డిడ్ హావ్ ఎనఫ్ ఆఫ్ బస్ ఫేర్
1: బస్ కండక్టర్ కూడా ఉన్నాడు ఈ అబ్బాయి చాలా మంచివాడు
0: The bus conductor, having noticed that he is a good boy,
1: Raju, ra, ra, nannu pilchadu.
0: He asked Raju, come along, he said.
1: Pilchi, nee ticket idigo teesukunnanu. Ani cheppi nannu naaku ticket ichi kurchovani cheppadu bus lo.
0: And he made Bhagwan sit there in the bus, having paid the fare himself.
1: Aa vidhanga tirigi chesukoni intiki vacche samayalopala naaku chaala manasu kashtam vesindi.
0: As he was returning like that, he was feeling very bad.
1: Sesham Raju bharya garbhavati.
0: And the wife of Seshamrasu, she was in the family
1: way. The
0: next day there was a celebration to mark the
1: occasion.
0: Befitting the celebration, he wanted to carry some kumkum and some turmeric.
1: With one
0: paisa, he could purchase two plantains
1: ఆ రెండు అరటిపండు ఆమెకి ఇచ్చేసేసినాను
0: he gave those two fruits plantains
1: అప్పటికి ఆయన కొడుకు సెలవులు
0: and that day happened to be holiday for him
1: ఆయన టీచర్ ఎగ్జామినేషన్ కట్టుకున్నాడు
0: and he was to appear for teachers examination teachers
1: ఆయన ఉరవకొండ నుంచి అనంతపురం వచ్చాడు పరీక్ష కోసమని
0: to appear for the examination from ఉరవకొండ he came to అనంతపూర్
1: ఆ అనంతపురం నుంచి ఆ తెల్లవారే కమలాపురం వచ్చాడు
0: from అనంతపూర్ he reached కమలాపురం నెక్స్ట్
1: ఆయన చాలా బలహీనంగా ఉన్నాడు
0: హీ వాజ్ ఆల్సో వెరీ వీక్ బికాస్ ఆఫ్ ద ట్రావెల్
1: ఈ వస్తానే నీకేం తెచ్చాడు వాడు అన్నాడు
0: ద మూమెంట్ హీ రీచ్ హోమ్ హీ ఆస్క్ వాట్ ఈస్ దట్ హీ బ్రాట్
1: పువ్వులు కుంకుమ తెచ్చాడు అన్నాడు
0: అండ్ హీ బ్రాట్ ద కుంకుమ అండ్ టర్మరిక్
1: తీసి బయట పారేసేసాడు
0: అండ్ హీ హస్ థ్రోన్ ఇట్ అవుట్ సైడ్
1: ఆయన రూల్స్ వేసుకుంటున్నాడు ఏదో బుక్ కు
0: అండ్ హీ వాజ్ హావింగ్ ఎ రూలర్
1: ఆ రూలర్ ఒకటి పెట్టుకున్నాడు
0: అండ్ హీ వాజ్ హావింగ్ ద రూలర్ విత్ హిమ్
1: దాంతో పిలిచి కొట్టాడు
0: అండ్ హి హడ్ హిట్ స్వామి.
1: నేను ఎవరు పోమని చెప్పారు అక్కడికి?
0: హూ ఆస్క్ యూ టు గో?
1: ఇంట్లో పనులన్నీ ఆమె పైన ఇచ్చిపెట్టేసేసి నువ్వు పోయినావు అట్టాయటని ఈ చేతి పైన కొట్టాడు.
0: And leaving all the household work, you have gone there.
1: తక్షణమే ఈ చేయంత వాచి.
0: Yes, beaten him there and the whole hand swollen.
1: నేను ఎవరికి చెప్పలేదు.
0: భగవాన్ డిడ్ నాట్ టెల్
1: ఎనీబడీ. లోపలికి వెళ్ళాను.
0: He has gone in.
1: పాత చొక్క ఉంటే నీళ్ళు తడిపాను. తన్ని నేను చుట్టుకున్నాను.
0: And he wrapped that palm with wet cloth.
1: రెండవ దినమే ఆయన శేషమరాజు కుమారుడు చనిపోయాడు.
0: The next day the son of శేషమరాజు died.
1: చనిపోయినాడని చెప్పిన టెలిగ్రామ్ ఇచ్చేటప్పటికి పుట్టపర్తి నుంచి బుక్కబట్టం వచ్చి, బుక్కబట్టం నుంచి బస్సు ఎక్కి కమలాపురం వచ్చేసాడు గృహం అబ్బాయి.
0: అండ్ ద ఫాదర్ వెంకమరాజు గారు కేమ్ ఆన్ కమింగ్ టు నో ద న్యూస్.
1: ఆయనకు వచ్చేటప్పటికి వారందరూ బాధపడుతున్నారు కుమారుడు పోయినాడని.
0: They were feeling very sad because of the demise of the little boy.
1: నేను కూడా బాధపడినట్టుగా నటించాలా?
0: స్వామి ఆల్సో హ్యాస్ టు ఎనాక్ట్.
1: అక్కడ అన్ని నటనలే.
0: ఎవ్రీథింగ్ ఈజ్ యాక్షన్ సో ఫార్ ఎస్ గాడ్ ఈస్ కన్సర్న్.
1: ఆయన తర్వాత మరి ఆయన చూశాడు ఇక్కడ.
0: దెన్ హీ నోటీస్డ్ హిస్ హ్యాండ్.
1: ఏం చేకట్టుకున్నావు అన్నారు.
0: వాట్ ఈస్ దట్ క్లాత్ దట్ యు హావ్ రాప్డ్ అరౌండ్ యువర్ పామ్?
1: లేదు నాన్న, ఇది కేవలము ఒక కీళ్ళ నొప్పి వచ్చేసేసింది, దానికోసం నేను కట్టుకున్నాను అన్నాడు.
0: హి సెడ్ బికాజ్ ఇట్స్ పెయిన్ఫుల్ దేర్ ఫోర్ ఐ హావ్ గాట్ దిస్ బ్యాండేజ్.
1: ప్రక్కన ఇంట్లో దోశలు అమ్మేటువంటి ఒక కోమటమ్మ ఉంటుండేటువంటి.
0: అండ్ దేర్ ఇస్ అనదర్ వన్ హూ లివ్స్ హర్ లైఫ్ సెల్లింగ్ దోసెస్.
1: ఏ వెంకరాజు, మీకేం ఇంట్లో తినేదానికి తిండి లేదా? కావాల్సినంత ఉంటున్నాయి. ఆ పిల్లవాడిని ఇక్కడ పెట్టి ఎందుకు ఇంత అవస్థ పెడుతున్నారు మీరు అని ఏమేమో చెప్పింది ఆయన.
0: దట్ లేడీ వెంట ఆన్ రిపోర్టింగ్, వాట్ ఈస్ ఇట్ వెంకరాజు, డోంట్ యూ హావ్ ఎనఫ్ ఆఫ్ మనీ టు టేక్ కేర్ ఆఫ్ ద బాయ్, హౌ ఇస్ దట్ యూ లెఫ్ట్ హిమ్.
1: త్రాగే నీళ్ళు కావాలంటే కడపకు దగ్గర దగ్గరికి పోవాలి, అక్కడ కాలువ ఉంటుండాలి, కృష్ణ కాలువ.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ కైండ్ ఆఫ్ రివర్ ఓవర్ దేర్ వెరీ క్లోజ్ టు కడప.
1: అక్కడ నుంచి తీసుకుని రావాలి.
0: అండ్ ఈ వాటర్ హ్యాస్ టు బి ఫెచ్డ్ ఆల్ అలాంగ్.
1: నేను వచ్చేటప్పటికి భుజం పైన పెట్టుకుని ఆ దుత్తను మోసుకుని వస్తున్నా.
0: ద వాటర్ హ్యాస్ టు బి ఫెచ్డ్ ఆల్ అలాంగ్ ఫ్రమ్ దట్ రివర్.
1: నన్ను అక్కడ దింపేశాడు. ఆ మూట అంతా తాను కూడా పెట్టుకున్నాడు. నన్ను పక్కకు పిలిచాడు.
0: అండ్ హీ కాల్డ్ భగవాన్ అసైడ్ అండ్ స్టార్టెడ్ టాకింగ్.
1: నాయన నువ్వు బయలుదేరు.
0: యు గెట్ అప్ నౌ.
1: యు
0: ఫాలో మీ నౌ.
1: ఆయనకు అందరికీ కూడాను నేనంటే అయిన వాళ్ళందరికీ ప్రేమనే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఇస్ లవ్డ్ బై ఎవ్రీబడి.
1: ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమించేవాళ్ళే.
0: ఎవ్రీ వన్ లవ్డ్ హిమ్.
1: అప్పుడు ఆయన పిలిచి, నాయన నేను పుట్టినప్పటి నుంచి నేను ఒక ఏటే లేకొట్టలేదు.
0: ఎవర్ సిన్స్ యువర్ బర్త్ ఐ హావ్ నెవర్
1: బీన్. మీ బాధలు పెడుతున్నారట నిన్ను.
0: పీపుల్ మేక్ యూ సఫర్ లైక్ దిస్.
1: చీచీ, అది ఒట్టి అబద్దం, నన్ను ఎవరు బాధ పెట్టడం లేదని నేను చెప్పాను.
0: అండ్ భగవాన్ సెడ్ నో నో నో, నోబడీ పుట్స్ మీ టు సఫరింగ్, నో.
1: కానీ ఆయన వెళ్ళిపోదామన్నాడు.
0: బట్ యెట్ ద ఫాదర్ ఇన్సిస్టెడ్ దట్ యూ షుడ్ లీవ్.
1: నేను చెప్పాను, ఈ సమయంలో నేను వెళ్ళిపోతే ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళే లేరు.
0: At this moment, if I am to leave, there will be nobody to work at home.
1: ఈ సమయాన్ని తెచ్చుకొని నీవు అటు తీసుకుని పోవటం నీకు ధర్మం కాదు, నేను రావటం నాకు కర్తవ్యం కాదు.
0: This is not the right time for you to go, nor for me to follow you.
1: నీవు పో, నేను వస్తానన్నాను.
0: యూ గో, ఐ విల్ కమ్ లేటర్, సెట్ స్వామి.
1: కానీ ఆనాడు చేతిలో ఒక చెంబుడి లేదు.
0: బట్ దెర్ ఇస్ నో మనీ విత్ హిమ్.
1: ఆ గ్రామంలోనే కొట్టే సుబ్బన్న అని ఒక బిజినెస్ మ్యాన్ ఉండేవాడు.
0: ఇన్ ద సేమ్ విలేజ్ దెర్ వాస్ ఎ పర్సన్ బై నేమ్ కొట్టే సుబ్బన్న.
1: కొట్టే సుబ్బన్న ఆయనకు కొత్తగా ఒక మందు వచ్చేసేసింది. మందు.
0: ఎస్, హీ పర్చేస్డ్ ఏ మెడిసిన్.
1: సప్లై చేశారు అతనికి.
0: మెడిసిన్ వాజ్ సప్లై టు హిమ్.
1: అతను దాన్ని అంతా అమ్మాలా.
0: అండ్ దాట్ మెడిసిన్ వాజ్ టు బి సోల్డ్.
1: అమ్మే దాంట్లో దండిగా డబ్బు వస్తుంది.
0: అండ్ బై సెల్లింగ్ దిస్ న్యూ మెడిసిన్ యూ లెర్న్ ఎర్న్ మోర్.
1: రాజు ఈ బాధ్యత నువ్వు తీసుకోవాలా అన్నాడు.
0: అండ్ కొట్టే సుబ్బన్న అప్రోచ్ భగవాన్, యూ షుడ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ.
1: దీని సమాచారం ఏమి తెలియకోకుండా ఊరికి మందు తీసుకోండి అంటే ఎట్లా తీసుకుంటారు?
0: Without knowing the effects and the purpose of the medicine, how do you expect people to buy that?
1: నీ వివరాలంతా అతని దగ్గర నుంచి తీశాను.
0: స్వామి కలెక్ట్ ఆల్ ది డీటెయిల్స్ కన్సర్నింగ్ దట్ మెడిసిన్.
1: కోసేసి దాన్ని పాటగా కట్టాను.
0: అండ్ హీ కంపోజ్డ్ ఆల్ ది డీటెయిల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్.
1: అప్పుడు ఆ పాటను పాడుకుంటూ ముగ్గురు పిల్లల్ని చేర్చుకుని వాళ్ళు వెనక తట్టు కోటింగ్ చేసుకుంటూ రావాలి.
0: అండ్ స్వామి అలాంగ్ విత్ అదర్ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ స్టార్టెడ్ సింగింగ్ ద సాంగ్ కంటైనింగ్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద మెడిసిన్.
1: పాట పాడుకుంటూ పోతున్నాము.
0: దే వర్ ఆల్ సింగింగ్ అండ్ ప్రొసీడింగ్.
1: ఏమిటది?
0: వాట్ ఈస్ దట్ సాంగ్?
1: బాల భాస్కర అని దాని పేరు.
0: ద నేమ్ ఆఫ్ ది మెడిసిన్ ఇస్ బాల భాస్కర.
1: బాల భాస్కర.
0: బాల భాస్కర.
1: అప్పుడు నేను పాట కట్టాను.
0: స్వామి
1: కవిత్వం చేసేది నేను.
0: భగవాన్ వాజ్ ఎన్ ఎక్సలెంట్ పోయిట్ ఇన్ దోస్ టైమ్స్.
1: కొనుడి కొనుడి బాల భాస్కర బాలకులారా రండి బాలకులారా పాట.
0: దిస్ సాంగ్ గోస్ ఆన్ లైక్ దిస్. ఓ బాయ్స్ కమ్ హియర్ బై దట్ మెడిసిన్ బాలా భాస్కర.
1: కడుపుబ్బురము కాళ్ళ వాపులు చేతి మోదులను చెడుగుణముండి అజాగరూక పోషణ నుండి అతృపిల్ల వ్యాధుల నుండి అజిన్న వీరే చనముల నుండి అన్నిటికీ ఇది బాగవునండి బాలకులారా రండి బాలకులారా.
0: బాలా భాస్కర్ ఇస్ ది కరెక్ట్ మెడిసిన్ ఫర్ ఆల్ జాయింట్ పెయిన్స్ ది బ్యాక్ ఏక్స్ అండ్ ఫర్ కాన్స్టిపేషన్ ఇండైజెషన్.
1: ఆయన ఇచ్చినటువంటి ఆయన చెప్పాడు నా పేరు కూడా ఉండాలి ఇక్కడ అని.
0: అండ్ కొట్టేసుమన్న వాంటెడ్ దట్ హిస్ నేమ్ ఆల్సో టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద సాంగ్.
1: అక్కడ ఇంకొక అంగం కట్టేసేసినాను. అది ఎక్కడ అని అడిగేరన్నా.
0: ఇఫ్ యు ఆస్క్ వేర్ దిస్ మెడిసిన్ ఇస్ అవైలబుల్
1: అందరికీ తెలిసినదేనన్నా.
0: దట్ షాప్ ఈస్ నోన్ టు ఎవ్రీబడి.
1: అదిగో అదిగో కొట్టే సుబ్బన్న అంగడి అందే
0: దేర్ ఇస్ ది షాప్ ఆఫ్ కొట్టే సుబ్బన్న వేర్ దిస్ బాలా భాస్కర్ మెడిసిన్ ఇస్ అవైలబుల్
1: అంత చెప్పి ఇది ఎవరు చేశారని అడుగుతారు ప్రశ్న.
0: పీపుల్ ఆస్క్ ది మ్యానుఫ్యాక్చరర్ డీటెయిల్స్.
1: ఆ విధంగా అన్ని రాసి ఇచ్చేటప్పటికి ఆయన చాలా ఆనందం అయిపోయి రెండో దినమే అయితే అంగంలో ఉన్నటువంటి మందులంతా అయిపోయినాయి.
0: బికాస్ ఆఫ్ దిస్ సాంగ్ ది హోల్ స్టాక్ వాజ్ ఎగ్జాస్టెడ్ ది వెరీ నెక్స్ట్ డే.
1: అప్పుడు ఆయన వచ్చి నాకు ఒక అణ ఇచ్చాడు.
0: కొట్టే సుబ్బన్న కేమ్ టు భగవాన్ అండ్ పెయిడ్ వన్ అనే.
1: కానీ నాయన రాజు నీ వల్ల నా అంగడి అంతా బాగా ఖర్చు అయిపోయింది.
0: హి సెడ్ రాజు బికాస్ ఆఫ్ యూ దేర్ వెరీ గుడ్ సేల్స్ బిజినెస్
1: అని తనకు ఒక రూపాయి ఒక అణ ఇచ్చాడు.
0: అండ్ హీ గేవ్ హిమ్ వన్ ఎన.
1: ఆ అణతో నేను రెండు దోశలు తిన్నాను.
0: విత్ వన్ ఎన హీ ఏట్ టూ దోశ.
1: బ్రహ్మబ్బాయి కూడా రెండు దోశలు ఇచ్చాను.
0: అండ్ హీ గేవ్ టూ దోసెస్ టు ఫాదర్.
1: ఆయన కూడా భుజించాడు.
0: అండ్ హీ టు ఎయిట్
1: నీ ఉండేటువంటివన్నీ కట్టుకో పోదామన్నాడు.
0: అండ్ హిస్ ఫాదర్ వాంటెడ్ హిమ్ టు ఫాలో హిమ్ అండ్ లీవ్ ద ప్లేస్.
1: నేను పోలేను.
0: స్వామి డిడ్ ఫాలో హిమ్.
1: వారికి కష్టం వచ్చినట్టు సమయంలో నేను రావటం చాలా మంచిది కాదు.
0: It's not proper on my part to leave the place when people are having difficult times. And so he wanted the father to go himself.
1: ఆయన కూడా అన్నాడు కంటినీర్ కార్చాడు.
0: He was also shedding tear.
1: నాయన ఎవరు చిన్నవారంత పెద్దవారికి ఇలాంటి బోధవాక్యాలు ఎవరు చెప్పరు.
0: No youngster, a tiny tot, would ever teach the elders like this.
1: ఎంత గొప్ప గుణం నాయన నీది.
0: What a noble quality you have.
1: నీవు నాకు గుణాన్ని నేర్పుతున్నావా.
0: You are teaching me the virtues.
1: నాకు మంచి మార్గం బోధిస్తున్నావా.
0: యు ఆర్ టీచింగ్ మీ ది కరెక్ట్ పాత్.
1: ఆ మంచితనమే నిన్ను కాపాడుతుంది.
0: అండ్ ద వెరీ గుడ్నెస్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ
1: అని చెప్పి ఆయన వెళ్లిపోయాడు.
0: సో సేయింగ్ ద ఫాదర్ లెఫ్ట్.
1: అక్కడ పోయినప్పటి నుంచి దిన్నము ఏదో టెలిగ్రామ్ ఇచ్చేది.
0: అండ్ హావింగ్ గాన్ దేర్ హీ గేవ్ టెలిగ్రామ్ ఎవ్రీ
1: డే. తక్షణమే బయలుదేరరా తక్షణమే బయలుదేరరా అని.
0: అండ్ హీ గేవ్ టెలిగ్రామ్ ఎవ్రీ డే ఆస్కింగ్ హిమ్ స్టార్ట్ ఇమ్మీడియట్లీ.
1: పక్కన ఆ దోషలేమో అన్ని ఏమేమో చెప్పింది.
0: Because the lady made all sorts of complaints. Because of all the complaints made to the father, he kept them in his mind. And Swami also replied, I am fine. 2 days passed and all are pacified, calm. And it was the examination time.
1: మొదలుపెట్టిపోవటం మంచిది కాదు.
0: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు లీవ్ ద ప్లేస్ బికాస్ ఆఫ్ అప్రోచింగ్
1: ఎగ్జామ్. పరీక్షల సమయంలో కూడా నువ్వు ఎలాంటి వారు నా స్నేహితులు.
0: వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ హీ హ్యాడ్.
1: పిల్లలు మంచి స్నేహితులను తీసుకోవాలి మీరు.
0: బాయ్స్ యు నో దట్ యు షుడ్ హావ్ గుడ్ ఫ్రెండ్స్.
1: నాకు రమేష్ పరేష్ అని ఇద్దరు డెస్క్ పైన ముగ్గురు కూర్చునేవాళ్ళం మేము.
0: హి హస్ గాట్ డెస్క్ మేట్స్ రమేష్ అండ్ పరేష్ టూ ఫ్రెండ్స్.
1: రమేష్ ఒకవైపున పరేష్ ఒకవైపున నేను మధ్యలో.
0: రమేష్ ఆన్ వన్ సైడ్ పరేష్ ఆన్ ద అదర్ సైడ్ స్వామి.
1: వాళ్ళకి నోరు ఒక పదం కూడా రాదు.
0: And in fact, they cannot speak anything. They don't know any subject.
1: అవన్నీ వాళ్ళు చెప్పారు. మీకు వచ్చినటువంటి క్వశ్చన్ అంతా నేను రాసిస్తాను. పిలుచుకోండి.
0: ఆమె సార్ డోంట్ వరీ ఐ విల్ ఆన్సర్ ఇన్ యువర్ బిహాఫ్ డూ నాట్ వరీ.
1: ఎగ్జామినేషన్ హాల్ లేకు పోయాము.
0: ఎవరు వెంట ఎగ్జామినేషన్ హాల్.
1: వాడి నంబర్ ఒకటి నా నంబర్ ఒకటి ఇంకో వాడి నంబర్ ఒకటి.
0: The numbers are different. One number is one way and another number is put
1: out.
0: There is no connection between one number and
1: another. One
0: classmate sits in one corner and Swami in another corner of
1: the room. There
0: is no chance even to consult or whisper or
1: exchange. And
0: Swami did one thing which should not have been done.
1: నా క్వశ్చన్ పేపర్ అంతా బ్రిబ్రిబ్రి రాసేసేసాను.
0: స్వామి ఆన్సర్డ్ ది హోల్ పేపర్
1: వన్ హ్యాండ్ రైటింగ్ మాదిరి నేను రాశాను.
0: అండ్ అగైన్ అనదర్ షీట్ హీ రోట్ ది ఆన్సర్
1: వాడి సిగ్నేచర్ నేను రాశాను.
0: అండ్ హీ ఆల్సో పుట్ హిస్ సిగ్నేచర్
1: రెండో వాడి పేరు అంతా కూడాను వాడి హ్యాండ్ రైటింగ్ అంతా నేను రాశాను.
0: అండ్ అనదర్ షీట్ ఆల్సో హీ రోట్ లైక్ దట్
1: వాడి పేరు హ్యాండ్ రైటింగ్ మూడు పేపర్లు కొనిపోయి టేబుల్ పైన పెట్టాను.
0: ఆల్ ది త్రీ పేపర్స్ ఆర్ కెప్ట్ ఆన్ ద టేబుల్.
1: మీరంతా రాని ఇంకా నా వెంట ఇంకేం అక్కడ ఉండాలి అక్కర్లేదు.
0: అండ్ నథింగ్ నీడ్స్ టు బి ఫాలోడ్ దేర్.
1: ఆ విధంగా చేసి వచ్చేటప్పటికి మూడవ దినము రిజల్ట్స్ వచ్చేసేసింది.
0: అండ్ ద రిజల్ట్స్ ఆర్ పబ్లిష్డ్ ఆన్ ద థర్డ్ డే.
1: ఈనాటి వల్ల నెలల కొద్ది పెట్టేటువంటి వారు కాదు.
0: దేర్ వాజ్ నో డిలే ఫర్ మంత్స్ యాజ్ వీ ఫైండ్ టుడే.
1: తక్షణమే రిజల్ట్స్ వచ్చినాయి.
0: రిజల్ట్స్ ఫర్ పబ్లిష్డ్
1: ఇమీడియట్లీ. రిజల్ట్స్ వచ్చేసరికి త్రీ ఫస్ట్ క్లాస్.
0: ఆల్ ది త్రీ స్టూడ్ ఇన్ ఫస్ట్ క్లాస్.
1: నేను రమేష్ పరేష్ ఈ ముగ్గురు కూడా ఒకటి ఫస్ట్ క్లాస్.
0: స్వామి రమేష్ అండ్ పరేష్ స్టూడ్ ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్
1: నేను ఏది రాశానో అట్లనే దాంట్లో కూడా ఉంటుండాలి.
0: అడ్జస్ట్ వాట్ స్వామి హాజ్ రిటన్.
1: నమ్మడానికే వీలు లేదు.
0: ఇస్ దట్ పాసిబుల్?
1: హ్యాండ్ రైటింగ్ వన్ డే.
0: హ్యాండ్ రైటింగ్ ఇస్ ఆఫ్ దేర్ ఓన్.
1: వాడు ఎక్కడో కూర్చొని ఉన్నాడు.
0: వన్ సిట్స్ ఇన్ అనదర్ కార్నర్.
1: వాడికి 108 అని వాడికి నంబర్ వచ్చేస్తే.
0: And when his number is 108,
1: నాకు ఆరు అని ఒక నంబర్ వచ్చేసింది.
0: స్వామిజీ నంబర్ ఇస్ ఓన్లీ 6.
1: ఇంత వ్యత్యాసాలుగా కలుతున్నాయి.
0: అండ్ దాట్ ఈస్ ది
1: కాబట్టి కాపీ కొట్టారని నువ్వు ఎవరు చెప్పుకోరు?
0: హౌ కెన్ యూ సే దట్ దే కాపీడ్?
1: ఎవరు చెప్పడానికి?
0: నోబడి కెన్ సే.
1: అదంతా కూడా టీచర్ మహబూబ్ ఖాన్ బాగా తెలుసు.
0: మహబూబ్ ఖాన్ ద టీచర్ నోస్ ప్రెటీ వెల్ వాట్ హ్యాపన్.
1: ఆయనకు ఈ పిల్లలకంతా కూడా ఈ రాజు సహాయం చేస్తున్నాడు అని తెలుసు.
0: హీ నోస్ దట్ రాజు హెల్ప్ దోస్ టూ బాయ్స్.
1: మేము బయటకు వచ్చేటప్పటికే ముగ్గురిని పట్టుకున్నారు ఒకే ఇది అందరూ ఏడ్చటము.
0: ఆల్ ది త్రీ బాయ్స్ కేమ్ అవుట్ పీపుల్ స్టార్టెడ్ దెన్ షెడ్డింగ్ టియర్స్ ఆఫ్ జాయ్ ఇన్ ఎక్స్టసీ.
1: ఈ విధంగా వాళ్ళకు కూడా ఆనందం ఇచ్చి.
0: అండ్ పీపుల్ వర్ వెరీ హ్యాపీ.
1: ఆ లీవ్ లోపల నేను పుట్టపర్తికి వచ్చేసేసాను.
0: అండ్ ఇన్ మీన్ టైమ్ స్వామి రీచ్ పుట్టపర్తి.
1: అప్పుడు ఆ పిల్లలు కూడా మేము ఇంటి దగ్గర పోయి మనం ఏం చేసేది?
0: The boys also thought that, what is that we are supposed
1: Raju,
0: to
1: do? Memo ostam, memo ostam, memo ostam. Okay, venta vaddaru.
0: Both the boys said, we'll follow you. What is that we do leaving you here?
1: Sare vachina anna akkada dimpi meedra vandi.
0: Swami, you follow me. You drop me there and back, be back to your place.
1: Ee vidhanga kaalamnanta vidyarthi samayam lopala enta pavitramainatuvadiga chesedi.
0: That's how Bhagavan spent his student days, highly sacred way.
1: Chetulu kuda okka tappu kuda cheppaledu.
0: There was no mistake at all at that time.
1: వాడు ఏదైనా తప్పు చేస్తే దాన్ని సర్దిద్దేటువంటి పని నాది.
0: అండ్ స్వామి ఆల్వేస్ కరెక్టెడ్ హిస్ క్లాస్మేట్స్ వెన్ ఎవర్ దే కమిటెడ్ మిస్టేక్.
1: ఈ విధంగా చేసుకుంటూ మాటలు కూడా చాలా మృదువుగా మాట్లాడేటువంటి వాడిని.
0: స్వామి ఆల్వేస్ స్పోక్ సాఫ్ట్లీ అండ్ జెంట్లీ.
1: ఎవరికి వినిపించలేదు.
0: అండ్ నోబడి కుడ్ హియర్.
1: ఈ విధంగా చేసుకుని నేను పుట్టపర్తికి వచ్చాను.
0: అండ్ దెన్ భగవాన్ రీచ్ పుట్టపర్తి.
1: పుట్టపర్తికి వచ్చేటప్పటికి
0: హావింగ్ రీచ్ దేర్
1: నాకంత జబ్బు వచ్చింది.
0: అండ్ స్వామి ఫెల్ సిక్.
1: ఏమి జబ్బు?
0: వాట్ సిక్నెస్?
1: అనగా చెడిపోయిందండి అందరు కూడా అనుకున్నారు.
0: పీపుల్ థాట్ దట్ హి టర్న్ మ్యాడ్.
1: పిచ్చి పట్టింది రాజుకు అని.
0: పీపుల్ థాట్ రాజు టర్న్ మ్యాడ్.
1: నేను పిచ్చిగానే ఆడాను.
0: స్వామి ఆల్సో యాక్టెడ్ దట్ వే.
1: అంత ఎవరితో చెప్పుకోకుండా నేను మాట్లాడుకునేది నేను చదువుకునేది ఆ విధంగా చేస్తూ వచ్చాను.
0: వితౌట్ టాకింగ్ టు ఎనీబడీ స్వామి వెంట్ ఆన్ టాకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: ఇదంతా వచ్చేటప్పటికి ఊర్లో వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు అందరూ చేరి మంచి వైద్యుల దగ్గర తీసుకుని వెళ్ళాలి.
0: ఆల్ పీపుల్ అరౌండ్ ద నైబర్హుడ్ అండ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో వాంటెడ్ టు టేక్ స్వామి టు ఏ డాక్టర్.
1: ఎక్కడెక్కడికో వెళ్ళారు.
0: దే వెంట్ ఆన్
1: ఒక శస్త్ర వైద్యుని దగ్గరికి వెళ్ళాడు.
0: దే వెంట్ టు ఏ గుడ్ డాక్టర్.
1: శస్త్రవైద్య ఆయన దగ్గరికి పోయేటప్పటికే ఆయన మెత్తగా నా తలంతా కొరిగేశాడు.
0: అండ్ విత్ నైఫ్ ఏ షేవింగ్ హిస్ హెడ్
1: చేసి ఇంటూ మాదిరి గీశాడు.
0: అండ్ హి హస్ పుట్ ఇంటూ మార్క్ ఆన్ ద హెడ్ విత్ ద నైఫ్.
1: ఆ ఇంటూ మాదిరి గీసి నాలుగు వైపులా ఆ చర్మాన్ని బట్టి లాగాడు.
0: అండ్ హి హస్ టేకెన్ అవుట్ ది పీలింగ్ అవుట్ ఆఫ్ ది మార్క్స్ ఆన్ ద హెడ్.
1: రక్తం కారుతుండాలి.
0: అండ్ ది హెవీ బ్లీడింగ్ ఇన్ దట్.
1: దానిపైన సన్న నిమ్మకాయ రసం పోశాడు.
0: అండ్ హి అప్లైడ్ లైమ్ జ్యూస్ ఆన్ ది వుండ్.
1: అన్ని పూసేటప్పటికి మంట.
0: And it was burning sensation.
1: కానీ నేను దానికి ఏమి యోచన చేయలేను.
0: And Swami was not worried about it.
1: నేను నవ్వుకుంటూనే ఉన్నాను.
0: He was still smiling.
1: ఏమి ఇంత మంటలో కూడా నవ్వుతూ ఉన్నాడే, వీడికి ఇంకా ఇది చేయదని కన్నులకంతా లేనిపోయిన పెద్ద పెద్ద కాటకం అంతా వేశాడు.
0: హౌ ఇస్ ఇట్ ఇన్ స్పైట్ ఆఫ్ ద పెయిన్ హౌ ఇస్ దట్ హి స్టిల్ స్మైల్?
1: నిన్ను హింసలో పెట్టాడు.
0: ఆల్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్
1: నిన్ను హింసలో పెట్టాడు.
0: అండ్ అప్లైడ్ సో మెనీ ఆయింట్మెంట్స్.
1: అప్పుడు నా వెంట ఆ వెంకమ్మ ఒకటి వచ్చింది.
0: ఇట్ ఇస్ ఓన్లీ వెంకమ్మ హూ వాస్ బై హిస్ సైడ్.
1: ఎప్పుడు పోయినా ఎక్కడ పోయినా వెంకమ్మ నా వెంట ఉండాలి.
0: వెంకమ్మ గారు ఫాలోడ్ వేరే ఎవర్ స్వామి వెన్.
1: నువ్వు పోవద్దమ్మా అని బ్రహ్మబ్బాయి ఎంత చెప్పినా గానీ నేను వినను.
0: The parents said not to follow.
1: సత్యం దగ్గర ఉండాలా?
0: She has decided to follow Swami.
1: ఎప్పుడు నా వెంట ఆయమంతా అన్ని పాపం అన్ని నాకు అన్నం చేసేది పెట్టేది ఇట్లు చేస్తున్నది.
0: She was attending on Swami throughout her life.
1: కనుక ఆ విధంగా గడుపుకొని ఆమె వచ్చి గృహమ్మబ్బాయి దగ్గర వచ్చి, నాన్న ఇవంతా ఇక్కడ చేయించకండి, ఒక్కటి చేయించకండి, అన్ని చాలా బాధపడుతున్నాడు, అన్ని కఠినమైనటువంటి చర్యలు అంతా చేస్తున్నారు, మీరు తీసుకెళ్ళండి పుట్టవర్తి.
0: అండ్ వెంకమ్మ గారు రిపోర్టెడ్ ద ఫాదర్, నో నో మోర్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ దిస్ కైండ్, ద బాయ్ ఇస్ పుట్ టు సఫరింగ్ అండ్ టెరిఫిక్ పెయిన్, ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ లైక్ దాట్.
1: తీసుకుని వచ్చారు.
0: And he was brought back.
1: అప్పటి నుంచి అన్ని మామూలుగా రావటం పోవటం జరగటం.
0: And thereafter the regular routine was
1: పడిపోవటము, తర్చే బాబా వచ్చాడని బాబా క్వశ్చన్స్ ఆన్సర్స్ అంతా వేయటము, ఈ రకంగా అంతా ప్రారంభమైంది.
0: And they started these things. On Thursday he used to travel beyond the body, laugh and trying to answer the questions of the people.
1: కొరిగినటువంటి తల కొరగటం. మరి తరువాత నేటి వరకు ఒక కత్తి గాని కత్తి గాని తల పైన పెట్టలేదు.
0: It was only on that day. With the shaven head, it was done on that day. Right till this day, no hair cut whatsoever.
1: Evi cut cheyaledu.
0: No cut whatever.
1: Evi shave cheyaledu.
0: And it is not never shaved.
1: Andaru evaru cut chestunnaremo ani anukuntaru.
0: People may think you may have hair cuts.
1: Eppudu ledu.
0: No, anytime.
1: Atane penchukuntu vastunnaru.
0: While he was having the mop of hair.
1: ఆ విధంగా చేసుకుని
0: సో డూయింగ్
1: 70 సంవత్సరం నేను గడిపాను.
0: 70 లాంగ్ ఇయర్స్ ఈ స్పెంట్.
1: 70 పెట్టుకుని రేపు వచ్చే దీనికి 79.
0: ది కమింగ్ బర్త్డే భగవాన్ ఈస్ గోయింగ్ టు 79.
1: కానీ ఆ 79 ఎక్కడ కూడా అధిక మాసాలు అంతా వచ్చాయి, 80 అవుతుంది.
0: బికాస్ ఆఫ్ దిస్ క్యాలెండర్ ఇట్ అమౌంట్స్ 80 ఇయర్స్.
1: దానివల్ల 90 వచ్చేసేసినట్టు.
0: And then you'll also see Swami's 90th birthday.
1: ఇప్పటి వరకు కూడా నువ్వు పళ్ళు గాని కళ్ళు గాని ఏ ఒక్కటి కూడా నాకు పోలేదు.
0: His eyes are very clear. The teeth are perfect at the age of 79.
1: నేను ఈ కాళ్ళతో నడుస్తూ ఉంటుంటే పిల్లలంతా పరిగెత్తేవాళ్ళు.
0: In those days when Swami used to walk, boys used to run after him.
1: ఇప్పుడు కూడా నేను నడుస్తాను.
0: Even now Swami can walk.
1: కానీ డాక్టర్లు పెట్టినటువంటివి ఇది నాకు నియమం.
0: But doctors insisted that he should not walk.
1: Endukante ikkada operation chesaru padinappudu.
0: Because as the leg was operated.
1: Daniki taginatvanti naram ekkada chikkaledu.
0: As they could not get the proper nerve.
1: Adi avasaramu.
0: And so it's necessary.
1: Kabatti edi cheyalani akkada oka chinna rod petti anni kuttesesaru.
0: Some rod was kept there at the time of the surgery.
1: Dani valla aa rod unta valla నేను త్వరగా నచ్చడానికి వీల్లేదు.
0: బికాస్ ఆఫ్ ద రాడ్ పుట్ ఓవర్ దేర్ అట్ ద టైమ్ ఆఫ్ సర్జరీ హీ కెనాట్ వాక్ ఫ్రీలీ.
1: అయితే నా కార్యమంతా నా కర్తవ్యాలంతా నేను చేసుకుంటున్నాను.
0: యట్ ద డైలీ రొటీన్ గోస్ ఆన్ అండ్ గోస్ ఆన్.
1: ఏ ఒక్కటి కూడా నేను మానలేదు.
0: నథింగ్ ఈస్ గివెన్ అప్, నథింగ్ స్టూడ్ ఇన్ హిస్ వే.
1: వచ్చిన వారికి అందరికీ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను.
0: ఇంటర్వ్యూస్ ఆర్ గ్రాంటెడ్ టు ఆల్ దోస్
1: ఇవ్వాల్సినటువంటి ఇచ్చేస్తున్నాను.
0: అండ్ భగవాన్ అడ్వైజర్
1: తెలియవలసినంతా తిరుగుతూనే ఉన్నాను.
0: స్వామి ఇస్ జస్ట్ మూవింగ్ అబౌట్.
1: వారికి ఏ విధమైనటువంటి ఆటంకమే చేయలేదు.
0: నో ఆబ్స్టకల్, నథింగ్ హ్యాస్ కమ్ ఇన్ ది వే.
1: ఇంకా ఇవన్నీ చెప్పాలనుకుంటే ఎంతో ఉండాలి.
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి టోల్డ్ టు యూ.
1: కనుక
0: దేర్ఫోర్
1: ఈనాడంతా నా చరిత్ర అంతా అష్టమి దినము.
0: టుడే ఈస్ అష్టమి.
1: కానీ ఈ విధంగా దేహాన్ని నేను పాడు చేసుకోకుండా దేహాన్ని కాపాడుకుంటూ అన్ని విధాలా వస్తున్నాను.
0: స్వామి కెప్ట్ హిస్ బాడీ ప్యూర్ పర్ఫెక్ట్ అండ్ క్లీన్, హాస్ బీన్ మెయింటైనింగ్ హిస్ బాడీ టిల్ దిస్ డే.
1: అందరూ అడిగేటువంటి వాళ్ళు, ఏమి ఎంత క్లీన్ గా ఉన్నాడు, స్నానాలు చేస్తారా, ఎవరు చేస్తారు, ఏం ఎంత అడిగేటువంటి వాళ్ళు.
0: పీపుల్ ఆస్క్ హిమ్ హౌ ఇస్ దట్ యువర్ సో క్లీన్ సో పర్ఫెక్ట్, వై?
1: నేను చిన్నపిల్లవాడిని, నాకు ఎవరైనా స్నానం చేయించడానికి
0: am I a young boy? I don't need anybody to give me a bath.
1: యవ్వత్తు నన్ను స్నానం చేయించుకునేది.
0: I don't need any helper to take a bath.
1: కాబట్టి నా స్నానం నేను చేసుకుంటాను.
0: స్వామి టేక్స్ హిస్ ఓన్ బాత్ విత్
1: అవన్నీ నేనే చేసుకుంటాను.
0: He attends to his own work.
1: ఈ విధమైనటువంటి దీనికోపల నా వెంట ఉన్నటువంటి వారికి కూడా బాధ పెడుతుంటాను.
0: స్వామి ఆల్సో టీచర్స్ ద సేమ్ లెసన్.
1: కానీ నేను వద్దన్నా కూడా వారు నిలవరు పాపం.
0: దో స్వామి సేస్ నో దే డోంట్ కీప్ క్వైట్.
1: వాడు నాకంతా సహాయం చేస్తూ వచ్చారు.
0: దే గో ఆన్ హెల్పింగ్ స్వామి.
1: అయ్యో బాబు నాకేదో పడి ఈ విధంగా అయిపోయింది, మీరెందుకు నిద్ర మేలుకోవటం, వద్దు మీరు పండుకోండి అంటుంటారు.
0: స్వామి వాంట్స్ దెమ్ టు గో టు స్లీప్. హి డజంట్ వాంట్ దెమ్ టు కీప్ అవేక్.
1: కనుక ఈ విధంగా నేను చేసుకుంటూ ఈనాటి వరకు నేను వస్తూనే ఉన్నాను.
0: స్వామి హాస్ బీన్ స్పెండింగ్ టైమ్ టిల్ దిస్ డే.
1: రేపు ఎల్లుండి ఈ యొక్క రెండు కూడాను నవమి దశమి.
0: టుమారో నవమి, ది డే ఆఫ్టర్ దశమి.
1: ఇంకా రేపు పురోహితుల దగ్గర పోవాలి, వాళ్ళకంతా కూడా చెప్పాలి, వాళ్ళతో అంతా చేయవలసింది అంతా చేయించుకొని తదుపరి మీ దగ్గరకు వచ్చేసేస్తాను.
0: దే ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి డన్ ఇన్ కనెక్షన్ విత్ యజ్ఞ అండ్ ద పురోహిత్స్ ఓవర్ దేర్.
1: నేను చెప్పాను కదా నా ప్రాపర్టీ ఏమిటి, నా పిల్లలే నా ప్రాపర్టీ.
0: వాట్ ఈస్ స్వామీస్ ప్రాపర్టీ? స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఆర్ హిస్ ప్రాపర్టీ.
1: ఈ స్టూడెంట్స్ నా ప్రాపర్టీ.
0: స్టూడెంట్స్ ఆర్ భగవాన్ ప్రాపర్టీ.
1: విధంగా నేను చేసుకుంటూ ఈనాటి వరకు నేను వస్తూనే ఉన్నాను.
0: Swami has been spending time till this day.
1: రేపు ఎల్లుండి ఈ యొక్క రెండు కూడాను నవమి దశమి.
0: టుమారో నవమి.

0: ఇఫ్ స్టూడెంట్స్ ఆర్ హ్యాపీ, భగవాన్ ఈజ్ హ్యాపీ.
1: కానీ ఎంతకాలం అయినప్పటికీ మీరు ఈ నామస్మరణ మాత్రం మానకండి.
0: నెవర్ నెవర్ గివ్ అప్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నామస్మరణ
2: భజన వినాశిత శాంతి నహి. హరి భజన వినాశిత శాంతి నహి.

ప్రభు దర్శ బినా జ్ఞాన నహీ. జయ ధర్మ బినా సత్ కర్మ నహీ. భగవాన్ బినా కోయి

0: the animals and the beasts are endowed with a minimum degree of intelligence and capabilities, by virtue of which they can secure food for their sustenance. They can experience a few comforts as they experience them. Man also is endowed with this bit of intelligence, and his experiences are the same as that of a beast. In such a case, man is verily a beast. He certainly is not man. Listen, O son of this Mother Earth.
1: హృదయమని క్షేత్రమందు కలదు ఒక్క కల్పతరువు, దాని చుట్టూ వనస్పతుల కలప కంప పెరిగియుండు. కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును. నీ అభీష్టమెల్లన సంగు కామధేను వదీయ కృష్ణ అన్నారు.
0: In the field of the heart grows the wish-fulfilling tree. Only you cannot sight it, you cannot see it, because it is shielded from your view by random growth, undesirable, unwanted growth. Remove this shield or cover, and verily you will be face to face with this Kalpataru, the wish-fulfilling tree, in the field of your heart.
1: ఆధునిక యుగములోని మానవుల యొక్క ఆలోచనలు ఆకాశమునకు తగులుతున్నవి.
0: In these modern times, man's aspirations and desires are seemingly rising up towards the skies.
1: మానవులకు ఆలోచన చేసేటువంటి మనసు మాత్రమే కాదు, ఆచరింపజేసేటువంటి హృదయం కూడాను ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: We should understand the truth that man is endowed not merely with the mind to carry out his thought processes, but he is also endowed with the intelligence necessary to translate these thoughts into actions.
1: ఈ హృదయం నుండి దయ, కరుణ, సానుభూతి, సమరసము, అహింస అనేటువంటి సద్గుణములు,
0: ఇన్ దిస్ ఫ్యాకల్టీ ఆఫ్ హిస్ హార్ట్ కెన్ బి ఫౌండ్ సచ్ వర్చ్యూస్ యాజ్ మర్సీ, కైండ్నెస్, కంపాషన్, సింపతి, పాయటీ అండ్ ద లైక్.
1: క్రోధము, ద్వేషము, అసూయ, ఆశ, హింస అనేటువంటి దుర్గుణములు రెండును కూడాను వెలువడుతున్నవి.
0: In addition to these, you could also find these qualities like anger, hatred, jealousy, excessive desires and the like.
1: Aithe edi manchidi edi cheddadi aneetuvanti vishayanni vicharana dwara gurtimpa chesetuvanti buddhi kudanu okati unnadi manavulaku.
0: But man also has the faculty of his intellect wherein he can distinguish between the good and the bad.
1: కేవలము బుద్ధి ఉండినంత మాత్రమున ప్రయోజనము లేదు.
0: Merely having this buddhi or intellect does not suffice.
1: విచారణ ద్వారా తేలినటువంటి యొక్క మంచిని తాను విశ్లేషించడానికి ప్రయత్నించాలి.
0: Through the process of a discrimination, he should understand what is the right thing proper, and he must have the conviction of it.
1: విశ్లేషించినంత మాత్రమున చాలదు, ఆ విశ్లేషించినటువంటి మంచిని ఆచరణలో పెట్టాలి.
0: By merely having the conviction of a good thing is not enough. He must try and put that into practice.
1: ఆలోచన, ఆచరణ, విచారణ, ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: Recognize the truth that one's existence is purely the coming together of these three parameters: one's thoughts, one's discrimination and one's ability to put them into practice.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వము ద్వారా పవిత్రమైనటువంటి జ్ఞాన జ్యోతి కూడాను వెలుగుతుంది హృదయము నుండి.
0: When these three are there in their own measure, then this Jnana Jyoti, the light of Jnana, will be shining forth in the heart.
1: Light undinanta matramana, jyoti undinanta matramana, velugu undinanta matramana, prayojanamu ledu.
0: The light will be there, there is this effulgence around it, that itself again is not enough.
1: Aa velugunu aadharamu chesukoni manam munduku nadachali.
0: We must take this support or an assistance of this effulgence to move forward.
1: ఈ వెలుగు ఉండి కూడాను దానిని మనం అనుభవించకుండా ఉండిన మనము కేవలము గుడ్డివారమనే చెప్పవచ్చు.
0: We might have the light within us, but we don't experience it, don't use it. We are as good as blind.
1: ఒకానొక సమయములో కృష్ణుడు సూరదాసును చూచి, సూరదాసు ఈ జగత్తును చూడాలని నీకు ఇష్టమున్నదా? ఆ విధముగా ఇష్టమే ఉండినా నేను క్షణములో నీ యొక్క నేత్రమును నేను అనుగ్రహిస్తానన్నాడు.
0: It so happened that once Krishna addressed Suradas. Suradas, do you like to see the world around you? If you do have the desire, do tell me. I shall give you this faculty of sight. దానికి పరమ భక్తుడైనటువంటి
1: సూరదాసు జవాబు చెప్తున్నాడు.

0: They know for sure that they have to seek Paramatma. Nevertheless, they have allowed themselves to be engulfed in this samsara.
1: నీవు హృదయ స్థాయిలో ఉండినప్పటికీ నిన్ను విసర్జించి కేవలము అనిత్యము అసత్యము అశాశ్వతము మిథ్యమైనటువంటి యొక్క జగత్తును భ్రమిస్తూ పోతున్నారు.
0: దే హ్యావ్ యూ ఇన్ దేర్ హార్ట్స్ బట్ డిస్కార్డింగ్ దిస్ నోషన్ దే ఆర్ గోయింగ్ ఇన్ ఫర్ దాట్ విచ్ ఈస్ ట్రాన్సియంట్ దాట్ విచ్ ఈస్ టెంపరీ దాట్ విచ్ ఈస్ ఫ్లీటింగ్ ఇన్ ద వరల్డ్ అరౌండ్.
1: కేవలము చేతల వలే చెవులు ఉండి కూడాను నీ మృదు మధురమైనటువంటి యొక్క వేణుగానమును వినలేకపోతున్నారు.
0: దే డూ హ్యావ్ ఇయర్స్ యాజ్ బిగ్ యాజ్ యాజ్ ఫిష్ బట్ దే కాంట్ లిసన్ టు ది మెలోడియస్ నోట్స్ దట్ యు ఎమినేట్.
1: ప్రత్యకాయలంత కన్నులు పెట్టుకుని కూడాను నీ దివ్యమైనటువంటి సౌందర్యమూర్తిని దర్శించుకోలేకపోతున్నారు.
0: దే హ్యావ్ ఐస్ యాజ్ బిగ్ యాజ్ కాటన్ సీడ్స్ బట్ స్టిల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ యూ.
1: కనుక అట్టి కన్నులు అట్టి కర్ణములు అట్టి హృదయములు నాకు అక్కరలేదు.
0: So I do not want such faculties, such heart and such means of cognizing things.
1: ninnu chuche netramulu nee gaanamu vineetuvanti yokka sootramulu ninnu pratishtha cheskogalsinaatuvanti yokka hrudayanni naaku andinchamannadu.
0: Rather, I would like to have the eyes that can see you. I would like to have the ears that can listen to you. I would like to have the heart where you can be installed. Give me these.
1: kanukane sarva matamulu varu kudanu hrudayam aneetuvantidi భగవంతుని యొక్క పీఠము అని నిర్ణయం చేసుకున్నారు.
0: దట్ ఈస్ వై ఆల్ ఫెయిత్స్ హావ్ డిటర్మిన్ దట్ హార్ట్ ఈస్ ద ఆల్టర్ ఫర్ ద లార్డ్.
1: హిందూ శాస్త్రము మానవుని యొక్క హృదయము భగవంతుని మందిరము అని నిర్ణయం చేశారు.
0: అకార్డింగ్ టు ద హిందూస్ వన్స్ హార్ట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: పవిత్రమైనటువంటి ఉపనిషత్తులు మానవుని యొక్క హృదయము ఒక గుహ అని చెప్తూ వచ్చాయి.
0: ది ఉపనిషత్స్ డిటర్మిన్ మ్యాన్స్ హార్ట్ యాజ్ ఏ కేవ్.
1: ఎట్టి గుహ భగవంతుని నివాసమైనటువంటి గుహమును అని చెప్పాడు.
0: వాట్ టైప్ ఆఫ్ కేవ్ ఇస్ దిస్ దాట్ వేర్ ద లార్డ్ రిసైడ్స్.
1: బైబుల్ మానవుని యొక్క హృదయము పవిత్రముగా నుండినటువంటి వాడు దైవాన్ని చూడగలడు అని నిర్ణయం చేసింది.
0: ద బైబుల్ డిటర్మిన్స్ దట్ వన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ కెన్ సీ ద లార్డ్.
1: మహమ్మదీయులు భగవంతుని రెండు వేళ్లకు మధ్య ఉండినటువంటి హృదయమే మానవుని యొక్క హృదయము అని నిర్ణయం చేసింది.
0: ది మహమ్మదీన్స్ హావ్ డిటర్మిన్డ్ దట్ in between the two fingers of the Lord, that which exists is verily man's heart.
1: Sikkula guru ainatvanti guru nanak pavitra hrudayam kaliginatvanti vaade hindu ani nirnayam chesadu.
0: And the leader of the Sikhs said that one who has a true pure heart is verily a true hindu.
1: ee vidhamuga aaya matamulu aaya yokka bhavamunu puraskarinchukoni hrudayamu భగవంతుని యొక్క నివాసము అని నిర్ణయం చేశాయి.
0: సో ఇన్ దిస్ వే ఈచ్ ఫెయిత్ డిటర్మిన్స్ దట్ వన్స్ హార్ట్ ఈస్ ద ప్లేస్ వేర్ ద లార్డ్ రిసైడ్స్.
1: కానీ అట్టి హృదయాన్ని సాధువులు మరొక రీతిగా నిర్ణయం చేశారు.
0: బట్ దిస్ వెరీ సేమ్ హార్ట్ విచ్ ఫైండ్ సచ్ ఎ వెరీ డిస్క్రిప్షన్ ఇన్ ద ఫెయిత్స్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ ఇన్ అనదర్ వే బై సాధుస్.
1: తత్వజ్ఞులు దీనిని ఇంకొక రీతిగా పోల్చి నిరూపించారు.
0: ది లెర్నెడ్ వన్స్ హ్యావ్ డిటర్మిన్డ్ ద హార్ట్ ఇన్ యెట్ అనదర్ వే.

0: ఓంకారం అనే ఒక తొట్లగా భావించి తత్వము అనేటువంటి యొక్క తత్వమసేనేటువంటి మహావాక్యమని పరుపుగా వేసి, చైతన్యము అనేటువంటి యొక్క దేవుణ్ణి అందులో ఉనచి, ఉత్తమమైనటువంటి ఏడు లోకముల యొక్క మహనీయుడంతా కూడాను జోలపాట పాడుతుంటారు. కనుక మానవుని హృదయము భగవంతుని ఉల్యాలా అని నిర్ణయం చేశారు.
1: They have determined that the Omkar is the cradle. In the cradle is the bed, the soft mattress of Tattvamasi. And residing or reclining majestically on this is this Chaitanya Swarupa, the Lord Himself. And surrounding this cradle are the great men, great people of all the seven worlds singing a lullaby to the Lord, making Him sleep.
0: Kanuka manavuni yokka hrudayamu దైవ మందిరము అనేటువంటి సత్యాన్ని సాధకులు గాఢంగా విశ్వసించాలి.
1: సో ది సాధక్స్ షుడ్ హ్యావ్ దిస్ కన్విక్షన్ దట్ ది హార్ట్ ఈస్ వెరీలీ ది ప్లేస్, ఇట్స్ వెరీలీ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇంకా మహనీయులు ఈ యొక్క హృదయాన్ని ఒక కమలముగా విశ్వసిస్తూ వచ్చారు.
1: And yet another category of evolved souls determine the heart as a lotus.
0: Buradalo putti maninyapu neelalo undinappatikini ee kamalamu parishuddhamuga untundadi.
1: This lotus has its origin in dirt and all that is impure in the form of the water around it, yet the lotus remains pure.
0: Idi kevalamu urdha dasaku tana yokka mukhamunu vikasimpa chesukoni, ఓ భగవంతుడా, నీవు నివసించుటకు నేను సిద్ధముగా ఉంటున్నాను, నా కమలంలో వచ్చి ప్రవేశించమని ప్రార్థించినట్టుగా ఆకాశాన్ని చూస్తుంటాది ఈ కమలం.
1: దిస్ లోటస్ ఆల్సో హ్యాస్ దిస్ ఫీచర్ దట్ ఆల్ ద పెటల్స్ అన్ఫోల్డ్ దెమ్సెల్వ్స్ సీమింగ్లీ టర్న్ టువర్డ్స్ గాడ్, టర్న్ టువర్డ్స్ ద సన్, టర్న్ టువర్డ్స్ గాడ్, ఇంప్లోరింగ్ ద లార్డ్ టు కమ్ అండ్ స్టే అండ్ రిసైడ్ విత్ ఇన్ ఇట్సెల్ఫ్.
0: బురదలో పుట్టినప్పటికీ బురదను ఏమాత్రము తాను చేర్చుకోదు.
1: ఇట్ ఈస్ బార్న్ ఆఫ్ డర్ట్ బట్ డర్ట్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ ద లోటస్.
0: మానిన్యపు జలములో ఉండినప్పటికీ ఈ జలమును కూడాను ఏమాత్రము తాను ప్రవేశింప చేసుకోదు.
1: ది లోటస్ రిసైడ్స్ ఇన్ ఇంప్యూర్ వాటర్ బట్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ద ఇంప్యూర్ వాటర్ ఇన్ ద లోటస్.
0: ఈ కమలము మానవునకు బోధించేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క బోధన ఇది.
1: దిస్ ఈస్ ద ఫండమెంటల్ లెసన్ బీయింగ్ గివెన్ బై ద లోటస్ టు మ్యాన్కైండ్.
0: ఈ కల్మషమైనటువంటి ప్రపంచం నందు నీవు ఉండినప్పటికీ, దురాచారములు దుస్సంగం అనేటువంటి యొక్క బురదలో నీవు పుట్టినప్పటికీ, నీవు నీ యొక్క చిత్తమును దైవం వైపున మరల్చి దైవమునకు నివాసమైనటువంటి హృదయంగా ఏర్పరచుకోమని ఈ కమలము సామాన్య మానవులకు ప్రబోధిస్తూ వస్తుంది.
1: వాట్ ఈస్ దిస్ లెసన్ బీయింగ్ గివెన్ బై ద లోటస్? You are very much born and you are a part and parcel of this dirty, undesirable world. And all the processes going on around you are nothing but impure and shadowy. Yet, oh man, keep your heart pure. Keep the heart so pure that the Lord could come and reside in it.
0: లోకములో గొప్ప విద్యావంతుని చూచినప్పుడు ప్రతి మానవుడు కూడాను గౌరవిస్తాడు.
1: In this world, when you try to see, when you see an educated person, you tend to show him respect.
0: Aite daya shantamu sahanamu ilanti pavitramainatvanti gunamulu kaliginatvanti vyaktulanu chuchinappudu varini oka vidhamuga premistamu.
1: As also, when we come across people who have this element of compassion, peace, forbearance, we try to love them.
0: ఇతనిని మనము ఆప్తునిగా మనం గౌరవిస్తాము.
1: వి రిగార్డ్ దెం యాజ్ వన్ ఆఫ్ అవర్ ఓన్.
0: కారణమేమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
0: విద్యావంతుడు కేవలము ఆలోచనా శక్తిని మాత్రమే తాను అనుభవించగలడు, కాని ఆచరణ యందు మాత్రం ఉండదు.
1: ది ఎడ్యుకేటెడ్ వన్ ఈస్ మియర్లీ గివెన్ టు ఎ హై డిగ్రీ ఆఫ్ ఇంటెలెక్చువల్ ఎబిలిటీ, నథింగ్ బియాండ్. హీ కాంట్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్.
0: అయితే ఈ దయ సహన శాంత స్వభావములు కలిగినటువంటి వ్యక్తిని చూచినప్పుడు ఇవి ఆచరణలో మనకు ప్రత్యక్షం కావటం చేత ఈ ఆచరణను మనము ప్రేమిస్తున్నాము.
1: బట్ వెన్ వీ కమ్ అక్రాస్ ఎ మ్యాన్ ఆఫ్ కంపాషన్ ఆర్ పీస్ ఆఫ్ ఫోర్బేరెన్స్, యు నో దట్ హీ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ ద వెరీ సేమ్ క్వాలిటీస్, సో యు టెండ్ టు లవ్ హిమ్.
0: కనుక ఆచరణ లేనటువంటి ఆలోచన, నిరుపయోగమైనటువంటిది.
1: సో థాట్స్ ఆర్ థాట్ ప్రాసెసెస్ వితౌట్ ప్రాక్టీస్ ఫాలోయింగ్ ఇట్ ఆర్ యూస్లెస్.
0: ఆచరణతో కూడినటువంటి యొక్క ఆలోచన గౌరవమైనటువంటిది.
1: సో ద ప్రాక్టీస్ వెరీ నిచ్ హ్యావ్ దిస్ థాట్ ప్రాసెసెస్ దట్ ఈస్ వర్ది ఆఫ్ అవర్ రెస్పెక్ట్.
0: క్రియారూపమును ధరించినటువంటి ఆలోచనలు నిరుపయోగమైనటువంటివి.
1: And these thoughts that cannot be translated into action are useless.
0: కనుక ఆచరణ తత్వమును కొంతవరకు మనము అనుష్ఠానంలో పెట్టాలి.
1: So what is important here is putting into practice what we have learned.
0: మానవుడు మంచివాడా లేక చెడ్డవాడా అని గుర్తించుటకు ఈ హృదయం యొక్క పరిశోధన చేయటము ఎట్టి వారికి సాధ్యం కాదు.
1: Is man good? Is a particular person good or bad? You cannot go into this question.
0: మానవుని యొక్క నడతను, మానవుని యొక్క ప్రవర్తనను దర్శించి తద్వారా ఆ మనిషి యొక్క మంచి చెడ్డను మనము నిర్ణయం చేసుకోగలుగుతున్నాం.
1: You cannot get into the heart proper to know this answer to this question. Only when you see him, his actions, his behavior, you will determine whether he is good or bad.
0: కనుక మానవునకు ఆచరణ అది ప్రధానమైనటువంటిది.
1: సో ఫర్ ఎ పర్టికులర్ బీయింగ్ యాక్షన్ ఆర్ ప్రాక్టీస్ ఇస్ నెసెసరీ.
0: లార్డ్ యాక్షన్ అనేటువంటి వాడు, యాక్టర్ అనేటువంటి వాడు చాలా గొప్ప వేదాంతి, విజ్ఞానవంతుడు.
1: దేర్ వాజ్ వన్ లార్డ్ యాక్టర్ హూ వాజ్ ఎ గ్రేట్ స్కాలర్ అండ్ ఎ వేదాంతి.
0: అతను అనేక విధములైనటువంటి యొక్క ఆలోచన లోపల చాలా ఉత్తమమైనటువంటి స్థానంలో చెందినటువంటి వాడు.
1: He was a man of a high degree of accomplishment in his intellectual capabilities.
0: కాని అట్టి ఉత్తమమైనటువంటి యొక్క విద్యావంతుడు ఆచరణ యందు జీవుటకు కొంత సందేహించేటువంటి వాడు.
1: But such a person as this would hesitate in putting into practice what he has known.
0: ఆచరణ లేనటువంటి అతని తెలివితేటలు, అతని బుద్ధి కూడాను కేవలము నిరుపయోగమైపోతూ వచ్చింది.
1: So because the practice part was not there, his being clever, his being intelligent were being wasted away.
0: అతనికి 60 సంవత్సరములు నిండేటువంటి పూరము, నిండుటకు పూరము ఒక గొప్ప విందును చేశాడు.
1: Now just on the eve of his completing 60 years, he had a banquet.
0: ఇందుకు అనేక మంది విద్యావంతులు, ఈ కరస్పాండెన్స్, అనేక మంది పేపర్స్ వాళ్ళంతా కూడాను అందులో ప్రవేశించారు.
1: And to this he invited all these correspondents and all the people of learning of the day.
0: ఇక్కడ గొప్ప విందు చేశాడు.
1: He had this dinner in their honor.
0: రెండవ దినము ఈ పేపర్స్ లోపల ఇతన్ని గురించి రాస్తూ వచ్చారు.
1: The next day the papers were describing this man thus.
0: లార్డ్ యాక్టన్ అనేటువంటి వాడు చాలా గొప్ప వ్యక్తి.
1: Lord Acton truly is a great person.
0: గొప్ప విద్యావంతుడు.
1: A highly educated person.
0: కాని అతని యొక్క ఆచరణ యందు జగత్తునకు సంబంధించినటువంటివి, మానవుకు అవసరమైనటువంటి యొక్క ఉపకారములు ఏమీ చేయలేదు అన్నారు.
1: But in terms of what he has done, what he has achieved, he has not done anything to be of benefit to his fellow beings.
0: Inta vidya undi kudanu desamunaku e matram kudanu taanu upakari kaalekapoyadu ani andaru visheshincharu.
1: They further said that in spite of being so highly educated, he has not done anything positive for his country.
0: Grandhamulanni kudunu kevalamu chadive nimittamai aavirbhavinchinatuntivi kaadu.
1: Now all these books are not there merely to be accumulated.
0: Bible, Quran, Vedamu, Upanishattu, Grandhasa, ilanti grandhamulanni kudanu ee naadu manamu kevalam chadavatam tona danini pooja peetham paina unchatam tone deenini manamu poorthi gadputunnamu. Deeni aacharanalo pettadaniki e maatram kudanu manamu mundenja veyatam ledu.
1: All these sacred texts and scriptures like the Bible, the Quran, the Granth Sahib and various other scriptures are not there just for the sake of being worshipped in the puja room. We must read them out.
0: ఈ గ్రంథములు ఎందుకోసం సృష్టింపబడినటువంటివి అనేటువంటి సత్యాన్ని కూడా మనం మర్చిపోతున్నాం.
1: We are also forgetful of the fact, what for have these scriptures come into being in the first place?
0: చదివినంత మాత్రమున మనకు సంస్కారం ఏర్పడదు.
1: By merely reading them, we cannot really say we have transformed.
0: చదివిన దానిని ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించాలి.
1: What we have read should be translated into action.
0: ఆచరణలో లేనటువంటి విద్యలన్నీ కూడాను కేవలము అజీర్ణమైనటువంటి రోగం వంటివి.
1: Now this scholarship that you have without this element of practice are like the food which give you indigestion.
0: Oka padarthamu manam jeerninchukonavalanna aa tineetundi padarthamu chakkaga namili darini mettabarchi tadupare manamu ee udaraniki ampinchali.
1: When you wish to eat a particular food item, you must take it in your mouth and then make sure that the teeth do their job. Then in that condition it should be handed over to the stomach.
0: ఇక్కడ బైబిల్లో రివిలేషన్ అనేటువంటి ఒక గ్రంథము చేతి యందు పెట్టుకుని ఒక దేవత కనిపించింది సాల్మన్ కు.
1: నౌ టాకింగ్ అబౌట్ ద బైబిల్, సాల్మన్ వన్స్ హ్యాడ్ దిస్ విజన్ దట్ ఎన్ ఏంజెల్ వాస్ హోల్డింగ్ దిస్ బుక్ ఆఫ్ రివిలేషన్.
0: ఈ సాల్మన్ కన్ను తెరిచి చూచి, తల్లి ఏమిటి ఆ గ్రంథము అని ప్రశ్నించాడు.
1: Solomon opened his eyes and said, Mother, what is that book that you are holding?
0: ఈ గ్రంథము చాలా పవిత్రమైనటువంటిది, నీవు భుజించు అని ఆ సాల్మన్ చేతికి ఇచ్చింది.
1: This book is very sacred. Partake of it, eat it. She handed the book to Solomon.
0: దీని యొక్క ప్రయోజనం ఏమిటి అని కూడా మరి సాల్మన్ ప్రశ్నించాడు.
1: Then Solomon asked the question, what use if I do that?
0: కడుపులో చేదు, నోటిలో తీపు ఏర్పడుతుంది అన్నాడు.
1: Then he was answered that in your stomach there'll be bitterness, in your mouth there'll be sweetness.
0: అయితే దీనిని భుజించే సమయంలో చక్కగా నమిలి జీర్ణించుకునేటువంటి శక్తికి స్థితికి తెప్పించుకోవాలి అన్నది.
1: But and also she continued, in order to digest this, pray for that capability that you can digest the contents properly.
0: అనగా పుస్తకమును భుజించటం కాదు, పుస్తకాన్ని నమలటం కాదు, ఈ పుస్తకంలో ఉండినటువంటి విషయాలను చక్కగా మననము చేసి చేసి చేసి చేసి తర్జుమా చేసి చేసి దానిని లోపల జీర్ణించుకునేటువంటి స్థితికి తెప్పించుకోవాలి. అనగా ఆచరణలో పెట్టేటువంటి స్థితికి తెప్పించాలి.
1: వాట్ ఇట్ మీన్స్ ఇస్ మియర్లీ టేకింగ్ ద ఫుడ్ ఇన్ ఎ మెకానికల్ వే విత్ ద టీత్ డూయింగ్ దేర్ జాబ్ అండ్ దెన్ హ్యాండింగ్ ఇట్ టు స్టమక్ ఇస్ నాట్ ఎనఫ్. Even as you try to go over the contents, try to understand the significance, and you should come to the state where you have understood it so thoroughly that you can put them into practice.
0: Kanuka prati matamunandu undinatvanti yokka granthamulu kudanu karma siddhantamuni adhikanga bodhisthu vachayi.
1: So all the sacred scriptures of the world uphold this doctrine of karma.
0: Acharane pradhanamainatvanti yokka drishtiki teppinchayi.
1: And they bring everything to this fulfillment of doing something positive.
0: ప్రపంచమంతా ఇప్పుడును కర్మల చేత బంధింపబడినటువంటిది.
1: The entire world is bound to this law of action.
0: ఇలాంటి సమయంలో మనము కర్మలు ఆచరించక కేవలము ఆలోచనతోనే మాత్రం కాలము గడుపుటము ఇది ఏమాత్రం కూడాను సాధ్యం కాదు.
1: It is not possible for us in such times to be free from this idea of action.
0: దీని వలన మానవునికి ప్రయోజనము లేదు.
1: And merely reading up things, there is no use just by that.
0: Bhagavad Gita yendu kudanu karma siddhantamune pradhanamuga bodhisthu vachindi.
1: Even in the Bhagavad Gita, this law of action or karma has been upheld.
0: Name vartasti kartavyam trishulokeshikinchina nana vaptamo vattayam vartaye vachikarmani. Naaku ee jagattulo ee maatram kudanu ee vidhanga cheyavalsinatundi avasaram emi ledu ainappatikini నేను కర్మను ఆచరించకుండా ఉండినా జగత్తంతా స్తంభించిపోతుంది. ఆదర్శ పురుషుడైనటువంటి నేనే కర్మలు ఆచరించకుండా ఉండినా నన్ను అనుసరించేటువంటి వారు కర్మ భ్రష్టులవుతారు అనేటువంటి రీతిలో కర్మను ఆచరించడానికి తానే ముందంజ వేశాడు.
1: This lesson with regard to the karma was given by the Lord thus. I for my own sake have nothing to do. I don't really have to do anything in this world as such. But then if I myself do not undertake this action proper, which I am doing now, how can I be a model and an ideal for others to follow? If I don't indulge in action, others also would do likewise. Then everything would come to a standstill.
0: Lopala avirbhavinchetunte aalochanalu ఆచరణ రూపంలో మనం ప్రజలు ప్రకటించకుండా ఉండినా అది ఒక విధమైనటువంటి రోగముగా కూడాను మారిపోవచ్చు.
1: The thoughts that come to you from within, unless they find an expression in your actions proper, they might cause you harm.
0: ఆకలి అవుతున్నది.
1: Now you are hungry.
0: ఆకలి, అన్నం కావాలి అని ఆలోచిస్తున్నాడు.
1: Because you are hungry, your thoughts now go towards
0: ఈ ఆలోచనకు తగినటువంటి అన్నమును సేకరించేటువంటి మార్గముని అవలంబించకుండా ఉండినా తాను అనారోగ్యమునకు గురి అయిపోతాడు.
1: థాట్స్ గో టు ఫుడ్. నౌ ఇఫ్ యు డోంట్ డూ ది నెసెసరీ థింగ్ టు గెట్ దట్ ఫుడ్, యు విల్ బికమ్ ఇల్ అండ్ సిక్.
0: దప్పిగా ఉన్నది,
1: లైక్ యువర్ థర్స్టీ.
0: దానిని నీరు త్రాగాలి అని ఆలోచించాడు.
1: యు వాంట్ టు క్వెంచ్ యువర్ థర్స్ట్ బై డ్రింకింగ్ వాటర్.
0: నీటి కోసమే తాను ప్రయత్నం చేయకుండినా తాను బలహీనుడై స్పృహ తప్పి పడిపోతాడు.
1: ఇఫ్ యు డోంట్ మేక్ యువర్ ఎఫర్ట్ ఫర్ సెక్యూరింగ్ వాటర్, యూ విల్ బికమ్ వీక్ అండ్ కొలాప్స్.
0: అదే విధముగా తాను కావలసినటువంటి యొక్క విషయములను తాను సేకరించుటకు తగిన కృషి చేయకుండినా ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క బాధకు గురి కావాల్సి వస్తుంది.
1: సో ఇన్ దిస్ వే వాట్ యు విష్ టు సీ, యు మస్ట్ మేక్ ది నెసెసరీ ఎఫర్ట్ టు ప్రొక్యూర్ ఆర్ సెక్యూర్ ఇట్, అదర్వైజ్ యు ఆర్ ద వన్ హూస్ గోయింగ్ టు కమ్ టు గ్రీఫ్.
0: కావాలి కావాలి కావాలి అనేటువంటిది ఒక ప్రేమ.
1: వాంట్, I want, want. This is love, love that you want.
0: Aithe ee prema etti prema.
1: Now what type of love is this?
0: Padarthamunaku gurinchinatvanti yokka aalochana, padarthamunaku sambandhinchinatvanti yokka aalochana, idi prema kindiki raadu.
1: You are wanting to get a certain material thing and making the effort to get that material thing does not mean this prema.
0: Deenini apeksha ani cheppavachchu.
1: This could be called apeksha.
0: భగవంతునికి సంబంధించినటువంటి విషయములు ఎందు కాని, పారమార్థిక సంబంధించినటువంటి మార్గమును ఎందు కాని, తన యొక్క మనస్సును ప్రవేశపెట్టి తద్వారా దీనిని పొందవలా అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క కాంక్షను అభివృద్ధి పరచుకున్నప్పుడే దీనికి ప్రేమ అనేటువంటి పదం సార్థకం అవుతుంది.
1: వన్స్ యువర్ రిక్వైర్మెంట్స్ ఆర్ సెంటర్డ్ అరౌండ్ థింగ్స్ పర్టైనింగ్ టు గాడ్ అండ్ ది అదర్ వరల్డ్లీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్, God assumes the central form in your thoughts and actions. That is called true love. You have this strong yearning towards God.
0: Prema manasunaku sambandhinchinatundi kaadu.
1: This love cannot be equated with the mind.
0: Idi hrudayaniki sambandhinchinatundi.
1: This has a place, a parallel in the heart.
0: Kanukane hrudayam chetane daivatvanni pondadaniki prayatninchali.
1: So through the medium of the heart, secure God.
0: దీనికి అనేక విధములైనటువంటి ఆదర్శములు, అనేక విధములైనటువంటి ఉపమానములు కూడా ఉంటున్నవి.
1: ఇన్ ఆర్డర్ టు ఇలస్ట్రేట్ దిస్ దేర్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్.
0: గోపికల యొక్క తత్వమును మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు వారు దేని నిమిత్తమై కృష్ణుని ప్రేమించుతూ వచ్చారు?
1: Now if you want to take the gopis as the ideals, in what respect were they wanting to see Krishna?
0: లౌకిక సంబంధమైనటువంటి విషయాలు ఏమాత్రం కూడా వారు లక్ష్యం చేయలేదు.
1: They did not care at all for the worldly aspect of their existence.
0: Kevalam paramarthika sambandhamainatundi vyavaharam nande varu prayanam chestu vacharu.
1: All the while their journey was towards the other worldly aspect of their existence.
0: Kani vyavaharika drishtito chuchinatundi oka vyaktudu ee gopikala yokka bhakti prapattulanu kevalam pedamargamuga undinattuga bhavistu vacharu.
1: But those who have their thoughts on the worldly aspect would not be able to recognize the chief merit of the gopis devotion.
0: Adhe vidhamugane ప్రహ్లాదుని యొక్క ప్రేమతత్వంను కూడాను ఈ ప్రాకృతమైనటువంటి యొక్క భావముతో దృష్టితో చూచి ఇది పారమార్థిక సంబంధమైనటువంటి యొక్క వ్యవహారం కాదని అనేక విధములుగా కూడాను విమర్శిస్తూ వచ్చారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ద లవ్ దట్ ప్రహ్లాద బోర్ టువర్డ్స్ ద లార్డ్ హాస్ బీన్ మిస్అండర్స్టూడ్ అండ్ మిస్ఇంటర్ప్రెటెడ్ బికాస్ ద పీపుల్ హూ గివింగ్ దిస్ కామెంటరీ దే హ్యావ్ దేర్ థాట్స్ విత్ రిగార్డ్ టు ద వరల్డ్.
0: నిజముగా వ్యావహారిక దృష్టితోనే చూచి ఉండినా ప్రహ్లాదుడు ఇన్ని బాధలను సహించగలిగేటువంటి వాడా?
1: నౌ ఇఫ్ యు వాంట్ టు టేక్ ఎ లుక్ ఫ్రమ్ యువర్ యాంగిల్, కుడ్ ప్రహ్లాద హావ్ ఓవర్కమ్ ఆల్ ది డిఫికల్టీస్ దట్ హి వాస్ సబ్జెక్టెడ్ టు? ఎటువంటి
0: బాధలు?
1: వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డిఫికల్టీస్ హి హాడ్ టు అండర్గో?
0: మానవులు భరించలేనటువంటి బాధలను కూడాను తాను భరిస్తూ వచ్చాడు లేత ప్రాయమునంది.
1: హి బ్రేవ్డ్ అప్ టు డిఫికల్టీస్ విచ్ నో ఆర్డినరీ పర్సన్ కెన్ పాసిబ్లీ డూ అండ్ దిస్ ఎట్ ఎ యంగ్ ఏజ్.
0: తన్ను నిశాచలుల పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి పన్నగ సాయి ఓ ధనుజవంజన ఓ ఆపన్న శరణ్య అని నుతించి కాని తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు.
1: When the demons were mercilessly poking him and piercing him with sharp instruments, he would not budge. All the while he would lament and cry out to the Lord, O Lord, do come to my rescue. He would never shed a tear. He would not be given to a state of fear or anxiety.
0: Itani prema, itani bhakti prapattulu, praapta sambandhamainatuntivige ayi undina, ee baadalaku kannu neeru kavali kada?
1: Now,
0: baaludu kabatti bhayakampa sameetudu kavali kada?
1: Now, if this love of his were to be equated with the worldly idea of love, certainly he should have been shedding tears. He should have been given to a state of fear. Did this happen?
0: కాదు కాదు. తన హృదయమునందు నారాయణుడు ప్రతిష్ఠయి ఉంటున్నాడు.
1: No, because in his love there was Narayana installed.
0: నాలుకయందు భగవంతుని నామము నాట్యమాడుతూ ఉండాలి.
1: And there was a name of the Lord dancing on his lips.
0: నకసిక పర్యంతము తన యొక్క దేహములో నారాయణ తత్వము లీనమై ఉంటుండాలి.
1: And there was every aspect of the Lord very much a part and parcel of his own being and
0: existence. ఈ పాంచభౌతికమైనటువంటి దేహము యొక్క బాధలు తనకు ఏమాత్రం కూడాను కనిపించలేదు.
1: That is why he did not give room for any grief on the part of these
0: తాదాత్మ భావములో మునిగినటువంటి ప్రహ్లాదునకు దేహాత్మ భావం ఏ రీతిగా లభ్యమవుతుంది?
1: Now here is Prahlada who had his thoughts centered on the Lord. How can these worldly grief come to him?
0: కనుక తాదాత్మ భావంలో తన్మయత్తుడై మత్తుడై ఉన్మత్తుడై నారాయణ నారాయణ నారాయణ స్మరిస్తూ వస్తున్నాడు.
1: హీ వాస్ ఫర్మ్లీ ఇమర్స్డ్ ఫర్మ్లీ ఇంటాక్సికేటెడ్ విత్ థాట్ సెంటర్డ్ ఆన్ గాడ్. సో ఆల్ ద వైల్ హీ వాస్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ వితౌట్ గివింగ్ ఎ రూమ్ ఫర్ ఎనీ ఆఫ్ దీస్ వర్ల్డ్లీ యాంగ్జైటీస్ అండ్ ఫియర్స్. ప్రేమ
0: యందు పుట్టినటువంటి ఒక తత్వం.
1: This is the nature of a true love, born of a true love.
0: ఈ పూర్ణ ప్రేమ హృదయం అనేటువంటి కమలము నుండి ఆవిర్భవించినటువంటిది.
1: This pure and total love is born from the heart of the lotus.
0: కనుక సామాన్యమైనటువంటి ప్రేమకు భగవత్ ప్రేమకు ఏమాత్రం కూడాను పోలిక పెట్టరాదు.
1: So there should not be any comparison made between the worldly love and love centered on God.
0: ఇంకా గోపికలు చూస్తాము అనుకున్నప్పుడు అత్తలు మొత్తుకున్న మరి భర్తలు కత్తులు నూరుచున్న నోరెత్తరు కోపగించరు ఎచకేగరు భీతిల బోరు గోపికలు పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అన్నారు.
1: There is this example of the Gopikas. The mothers-in-law were cruel to the extreme, wanting to goad them and wanting to trouble them. The husbands, for their part, were sharpening their knives so as to inflict grievous wounds on them. But these Gopikas were steady, unruffled, calm and full of poise, because in their hearts was the Lord, as you have an image imprinted on a paper.
0: వీరు కూడాను కేవలం ప్రాకృత సంబంధమైనటువంటి ప్రేమకే సంబంధించిన వారై ఉండిన ఈ విధమైనటువంటి యొక్క బాధలను వారు సహించగలిగేటువంటి వారా?
1: Now if their love was to be this worldly love, could they have sustained these onslaughts from the people around them?
0: దూషణ భూషణ తిరస్కారములకు ఏమైనా కూడాను అతీతులై ఉండేటువంటి వారా?
1: Could they have transcended this criticism and ridicule that was being heaped on them?
0: స్త్రీలు విద్యాహీనులు.
1: Now these people are ordinary women folk, devoid of any education.
0: ఇలాంటి పరమోత్మత్తులైనటువంటి యొక్క తాదాత్మతో కూడినటువంటి యొక్క గోపికల యొక్క చిత్తము ప్రేమ తత్వంగా కూడినటువంటిదని నారదుడు కూడాను వర్ణిస్తూ వచ్చాడు.
1: నారద ఆల్సో వాస్ గివెన్ టు డిస్క్రైబ్ ద హార్ట్స్ అండ్ మైండ్స్ ఆఫ్ దీస్ గోపికర్స్ యాజ్ వన్ ఆఫ్ బీయింగ్ ప్యూర్ వేర్ ఓన్లీ ద లార్డ్ రెసైడ్స్.
0: కనుక మనం మాటలతో చెప్పేటువంటి విషయాలను హృదయముతో మనము ఆచరించుటకు ప్రయత్నించినప్పుడే ఈ ప్రవర్తన ఈ నడత సరి అయినటువంటి యొక్క మార్గమును అనుసరిస్తుంది.
1: సో ద వర్డ్స్ దట్ వీ అటర్ త్రూ ద మీడియం ఆఫ్ ద థాట్స్ ఇఫ్ ద హార్ట్ వర్ టు ఫాలో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాక్టీస్ దెన్ దేర్ ఇస్ ఎ మీనింగ్ఫుల్ కాంబినేషన్.
0: ఒక సాధకుడు తమ ఆరాధన దైవాన్ని చక్కగా అలంకరించి అనేక విధములుగా కూడాను దానికి శోభానము చేకూర్చి తాను తాదాత్మ భావన పొందుతుంటాడు.
1: There was a person who was doing this aradhana, worshipping the Lord, to his family deity, and he was doing these in a very religious way.
0: Oka raitu tana polamunu chakkaga dunni dukku chesi eru vesi neeru katti chakkani pantanu pandinchukuntadu.
1: A farmer likewise cultivates and irrigates the plot of land that he has, and the crop also is in tune with his efforts.
0: Kani bhaktudu tana hrudaya kshetraniki karshakudu.
1: Now a true bhakta, he is the cultivator of his heart.
0: Tana hrudayam anetunte bhumini prema tattvam anetunte jalamunu katti sadhana anetunte kalupulu vesi prema anetunte okka beejamunu naati naamamu ane beejamunu naati deenini krama shikshana anetunte kanchane gattukoni kaapadukunnataku prayatninchali.
1: What should this true bhakta do? His heart is like the field. He must pour the water of love and he must build the bunds in terms of his sadhana, sow the seed of the name and build the fence of discipline.
0: Appude ee sadhakunaku aanandam.
1: Only then will the sadhaka get aananda.
0: ఇట్టి ఆనందము దైవత్వమునకు సంబంధించినటువంటిదే కాని ప్రాకృతమైనటువంటి యొక్క విషయములకు సంబంధించినటువంటిది కాదు.
1: దిస్ ఆనంద దట్ హీ విల్ గెట్ దస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ బియాండ్ డిస్క్రిప్షన్. ఇట్ ఈస్ పర్టైనింగ్ టు గాడ్, నాట్ ద ఆర్డినరీ ఆనంద.
0: కానీ ఈ కలియుగ ప్రభావము చేత కేవలం గ్రంథములు పఠిస్తున్నాము, సాధనలు చేస్తున్నాము, హృదయ పరివర్తన ఏమాత్రం కూడా కలగటం లేదు.
1: బట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ కలి టైమ్స్ వి డూ టేక్ అప్ దిస్ టాస్క్ ఆఫ్ అటైనింగ్ స్కాలర్షిప్, రీడ్ అప్ స్క్రిప్చర్స్, బట్ ద సాధన అస్పెక్ట్,
0: హృదయ పరివర్తన ప్రధానమైనటువంటిది.
1: ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హార్ట్ ఈస్ నాట్ ఫోర్త్ కమింగ్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
0: హృదయ పరివర్తన జరగక, హృదయ పరిశుద్ధం కాక, హృదయం యొక్క ఆవేదనను మనం అనుభవించక, కేవలం బాహ్య సంబంధమైనటువంటి యొక్క భావముల చేతనే మనం భ్రష్టులైపోతున్నాం.
1: We do not go by the purity of the heart, change of heart. These things are far removed from us. We are being carried away by the external fleeting things that we see. మన యొక్క
0: ప్రతి ఆలోచన కూడాను ఆచరణగా రూపొందింపచేసుకోవాలి.
1: Every person should make an effort to translate his thoughts into action.
0: మానవుడు ఒక పద్యమును వ్రాసినాడంటే ఆ పద్యం యొక్క సారమంతా తన జీవితంగా మారిపోవాలి.
1: If a person writes a particular stanza, a stanza of verse, poetry, that should be translated into practice.
0: ఒక సాధకుడు పాటను పాడుతున్నాడంటే ఆ పాటలోనే లీనమై తాదాత్మ్య భావన పొందాలి.
1: If a sadhaka is singing a song, he should be firmly immersed in the song, become one with the contents and spirit of the song.
0: తాదాత్మ్య స్థితిని కల్పింపచేసేటువంటిదే హృదయం.
1: It is the heart which plays this role of making you fully immersed in the song.
0: భగవంతుడు హృదయ స్థాయికి కూడినటువంటి వాడు, చేరినటువంటి వాడు.
1: God resides in the heart. He is one with your heart.
0: బాహ్య సంబంధమైనటువంటి యొక్క భావములకు కాని క్రియలకు కాని తాను ఏమాత్రమో చిక్కనటువంటి వాడు.
1: He cannot become yours through this worldly medium of your actions and thoughts.
0: ఈనాటి మానవుడు భోగ భాగ్యముల నిమిత్తము, సిరి సంపదల నిమిత్తము, ఆయురారోగ్యముల నిమిత్తము, దనకనక వస్తువాహనాదుల నిమిత్తము కడవల కడవల కన్నీరు కారుస్తున్నారు.
1: టుడే మ్యాన్ టాయిల్స్ అవే ఆల్ హిస్ టైమ్ ఇన్ సెక్యూరింగ్ కంఫర్ట్స్, లగ్జరీ కన్వీనియన్సెస్, వెల్త్, హెల్త్ అండ్ ఆల్ దీస్ వరల్డ్లీ పారామీటర్స్.
0: ఈ కన్నీటి కారుల ప్రవాహములోనే తాను కొట్టుకుని పోతున్నాడు.
1: అండ్ హీఈస్ బీయింగ్ స్వెప్ట్ అవే ఇన్ దీస్ టియర్స్ ఆఫ్ హిస్ టాయిల్.
0: కాని భగవంతుని ప్రేమ నిమిత్తము, భగవంతుని అనుగ్రహ నిమిత్తము, భగవంతుని యొక్క ఆప్యాయత నిమిత్తమై ఒక్క కంటిదారైనా కారుస్తున్నాడు ఆ మానవుడు.
1: బట్ ఈస్ ద వెరీ సేమ్ మ్యాన్ షెడ్డింగ్ జస్ట్ వన్ టియర్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్స్ లవ్, టు సెక్యూర్ హిస్ గ్రేస్ ఆర్ టు సెక్యూర్ హిస్ బెనిడిక్షన్.
0: పురందర దాస్ చెప్పాడు.

0: The sage Purandaradasa cried out thus, "Why have the eyes which cannot see, Swami? What's the purpose of being given this faculty of sight if the eyes cannot see and visualize, Swami?"
1: Kanuka మనము ఈ కన్నులు పెట్టుకుని జగత్తునంతా చూస్తున్నాము. ఎంతకాలము చూస్తున్నాము? పుట్టినప్పటి నుంచి గిట్టి అంత వరకు చూస్తున్నాము. చూచేదానికి ఇంకా తృప్తి తీరలేదు. ఏమి చూస్తావు ముందుకు? ఎంతసేపు చూచినప్పటికి చూచిన దాన్నే చూడాలి.
0: These eyes are being used to see the world around us. How long have you been doing it? Right from the moment of your birth. And you are seeing the same things again and again, again and again.
1: కానీ చూడనటువంటి దానిని చూడాలి అనేటువంటి ఆశ ఏ మానవుని ఎందుకు అభివృద్ధి కాలేదు.
0: But no person seems to have this thought of increasing this yearning to see that which he has not seen so far.
1: కడిగిన ముఖాన్నే కడుగుతున్నాము, తిన్న పొట్టకే తింటున్నాము.
0: The face which has been washed once, you're washing again. The stomach which has been fed once, you're feeding again.
1: కాని మనకు కనిపించినటువంటి యొక్క భగవంతుని గాంచేటువంటి యొక్క అభిలాష మనలో ఇంకా అభివృద్ధి కాలేదు.
0: But the Lord who has not yet been seen by us, we don't have the yearning to see this unseen sight thus far.
1: ఆనాడే మన యొక్క జీవితమునకు సరియైనటువంటి అర్థం.
0: Only then, when you have this yearning, will there be a fulfillment for your life.
1: ఏ దానిని చూడాలో దానిని చూచినప్పుడే మనకు శాంతి.
0: That which has to be seen, when you see it, then you have peace.
1: ఏ దానిని పొందాలో దానిని పొందినప్పుడే మనకు శాంతి.
0: That which you should secure, once you have secured, then you have peace.
1: ఏ దానిని మనం అనుభవించాలో దానిని అనుభవించినప్పుడే మనకు శాంతి.
0: That which you have to experience, when you experience it, then you have shanti or peace.
1: కనుకనే మనం పొందవలసిన దాన్ని పొందలేదు, చూడవలసిన దాన్ని చూడలేదు, అనుభవించినటువంటి దానిని అనుభవించలేదు. కనుక మనం ఎన్ని ఉండినప్పటికీ మనం అశాంతితోనే కుమిరిపోతున్నాం.
0: సో నౌ వీ హావ్ నాట్ సెక్యూర్డ్ దట్ విచ్ హాస్ టు బి సెక్యూర్డ్, వీ హావ్ నాట్ సీన్ దట్ విచ్ హాస్ టు బి సీన్, వీ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ దట్ విచ్ హాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్. దట్ ఈస్ వై ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ వీ సే దట్ వీ హావ్, వీ స్టిల్ డోంట్ హావ్ పీస్.
1: దీనిని పురస్కరించుకుని ఉపనిషత్తులు, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యుమా అమృతం గమయ అని, నీవు ఈ అసత్తు నుంచి సత్తునకు ప్రయాణం చేయించు.
0: That's why in tune with this, the Upanishads have said, asatoma sadgamaya. From this idea of untruth, go on to the path of truth.
1: ఇదంతా కేవలము స్వప్న దృశ్యం వంటిది.
0: All this is a dream world.
1: ఇంకా తమసోమా జ్యోతిర్గమయ, ఈ అజ్ఞానం అనేటువంటి ఒక తమస్సు నుండి జ్ఞానం అనేటువంటి వెలుగునకు నన్ను తీసుకుని పోమని.
0: So also tamasoma jyotirgamaya, from this darkness of ignorance lead me on to the effulgence of enlightenment.
1: Prakrutamandamainatunti yokka vishayamulanni kudanu idi kevalamu ajnanamku sambandhinchinatuntivi.
0: All that is centered on the worldly ideas, this is ajnana or ignorance.
1: Manu yokka telivicheyatalanni kudanu kevalamu ajnanamunku sambandhinchinatuntivi.
0: All that we say of our being clever and intelligent are pertaining to this worldly ajnana.
1: Idi prakrutamainatunti yokka charyalu.
0: These are all rooted through the world.
1: ఇది తాత్కాలికంగా వెలుగు వలె కనిపించినప్పటికీ ఇది తీరని అంధకారంగా మనకు కమ్మి ఉంటుండాలి.
0: Momentarily all this may appear to be light, but it's a case of darkness forever.
1: మించు మించినప్పుడు అతి ప్రకాశంగా ఉంటుంటారు, దాని వెనుకనే కమ్మ చీకటి కమ్ముకుని వస్తుంది.
0: When you have the streak of lightning, there is momentary radiance and splendor, but side by side you have darkness all over.
1: ఈ జగత్తంతా కూడాను అంధకార బంధరమైనటువంటి యొక్క ఇది అజ్ఞానమని దీని భావించి, ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారం నుంచి జ్ఞానం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి దైవస్థానంలోకి వనిపోమని దీని యొక్క అంతరార్థం.
0: సో ద మీనింగ్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఈస్ దిస్ వరల్డ్, ఆల్ దట్ గోస్ ఆన్ ఇన్ ద వరల్డ్ ఈస్ డార్క్నెస్, డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. లీడ్ మీ ఆన్ టు ద స్టేట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ వేర్ ఎవ్రీథింగ్ ఇస్ ఎఫల్జెంట్, వేర్ గాడ్ ఈస్.
1: మృత్యో మా అమృతంగమయ, ఈ దేహము ఏనాటికైనా కూడాను నశించేటువంటిది.
0: And then mrityorma amritam gama, one day or the other this body has to decay and collapse.
1: Idi krushinchetvantide,
0: this tends to decay and diminish.
1: Idi kevalam kattakadapatiki mattiga maareetvantide,
0: one day it becomes one with mud or clay.
1: Dehamu panchabhautikamu,
0: so this body is a conglomeration of the five elements.
1: Dehamu koolaka tappadeppudun,
0: one day or the other the body has to collapse.
1: Dehi niramayundu,
0: but the one who resides is forever.
1: కలుతింపగ దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
0: Actually, the one who recites has no death, no birth. He has no beginning, no end.
1: నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
0: Actually speaking, that this permanent lasting entity is the Lord.
1: ఆ దేహమునందు ఉండినటువంటి వాడు కనుక ఇతనికి దేహి అని ఒక పేరు.
0: Such a lasting one resides in the body, so he is called Dehi.
1: శరీరమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి శరీరి అని ఒక పేరు.
0: బికాస్ హీ రిసైడ్స్ ఇన్ ద హార్ట్ హీస్ కాల్డ్ దేహి, హీ రిసైడ్స్ ఇన్ ద బాడీ హీస్ కాల్డ్ శరీరి.
1: ఇతను పరమాత్మ స్వరూపుడు కనుకని ఇతనికి దేహమునందు నివసించటం చేత ఆత్మ అని పేరు.
0: హీఈస్ ద పరమాత్మ హిమ్సెల్ఫ్, హీఈస్ ఇన్ ద బాడీ యాజ్ ద ఆత్మ.
1: ఆధ్యాత్మికం అంటే ఏమిటని మనం తెలుసుకుంటున్నాం.
0: Now what is it that we are gaining in this spiritual domain?
1: ఆధ్యాత్మికం అంటే ఏదో జపములు, ధ్యానములు, పూజలు, పునస్కారములు, వ్రతములు ఇలాంటివి మాత్రమే మనము ఆధ్యాత్మిక చర్యలుగా మనం విశ్వసిస్తున్నాము.
0: Our idea of spiritual activities are this japa, dhyana, worshipping, doing puja.
1: ఇది కాదు ఆధ్యాత్మికానికి సరైనటువంటి అర్థము.
0: These don't really give the full meaning of spiritual life.
1: ఆత్మ ఆకారమును ధరించి వచ్చినటువంటి యొక్క ఈ అవతార తత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి యొక్క కర్మలు అన్ని కూడాను ఆధ్యాత్మికములనే పేరు.
0: All those actions and activities wherein you tend to come face to face with the realization that this atma has taken a particular form, that understanding of yours connotes your
1: నిరాకారమైన ఆత్మ ఒక సాకారాన్ని ధరిస్తుంది.
0: This formless atma takes on a form.
1: ఈ సాకారంతో కూడినటువంటి ఆకారమును ఆరాధించేటువంటిది ఆధ్యాత్మికము అని.
0: And this ఆధ్యాత్మిక consists in your worshipping this formless one which has come in a formful form.
1: దేహము ప్రవృత్తి లక్షణమునకు కూడినటువంటిది.
0: This body is rooted through this world.
1: ఆత్మ నివృత్తితో చేరినటువంటిది.
0: But atma transcends these limitations.
1: ఈ ప్రవృత్తి నివృత్తి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూప తత్వమే ఈ యొక్క దైవత్వము.
0: And God is a meeting point between that which is worldly, that which lies below.
1: ఈ దైవత్వాన్ని మనం ప్రవృత్తి మార్గములో అనుసరించి నివృత్తిలో ప్రవేశించడానికి చేసేటువంటి క్రియలే ఆధ్యాత్మికము.
0: Once you understand this salient truth, even as you're leading your worldly life, you will be always having your sight centered on the world beyond.
1: ఈ ప్రవృత్తికి కూడినటువంటి దేహమే లేకుండినా నివృత్తి తత్వాన్ని మనం అర్థం చేసుకోలేము.
0: This is the hallmark of a true spiritual life. Without one, you can't have the other.
1: కనుక నివృత్తిని మనం అర్థం చేసుకుని ఆచరించాలనుకున్నప్పుడు ప్రవృత్తిని మనం ఆశ్రయించాలి.
0: సో ఇఫ్ యూ వాంట్ టు సీక్ దాట్ విచ్ లైస్ బియాండ్ యువర్ రీచ్, మేక్ యూజ్ ఆఫ్ దాట్ విచ్ ఈస్ విథిన్ యూ నౌ.
1: కనుక దేహము ఒక కేవలము ఒక పనిముట్టు వంటిదిగా మనం భావించాలి.
0: సో వీ షుడ్ రిగార్డ్ ద బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ పనిముట్టును మనం ఆధారం చేసుకుని మన పనిని మనం సాధించాలి.
0: యూ మస్ట్ టేక్ ద సపోర్ట్ అండ్ అసిస్టెన్స్ ఆఫ్ దిస్ బాడీ అండ్ అండర్టేక్
1: ఆన్ జర్నీ. కానీ ఈ దేహమునకు అనేక విధములైనటువంటి సదుపాయంలో చేకూర్చుకుని దీనికి అనేక విధములుగా దీనికి ప్రాకులాడి ఈ దేహ పోషణకై మనం జీవితాన్ని అంకితం చేయటము ఇది మానవత్వానికి తగినటువంటి ప్రవర్తన కాదు.
0: యూ మస్ట్ యూజ్ ద బాడీ మియర్లీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్, నాట్ క్రేవ్ ఫర్ బాడీలీ కంఫర్ట్స్ ఆర్ ట్రై టు ఫిల్ ఇట్ విత్ లగ్జరీ. దిస్ ఇస్ నాట్ ఎ ట్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్.
1: మన తెలివితేటలంతా కూడా భౌతిక అభివృద్ధిని పోషించుకునే నిమిత్తం ఉపయోగపెట్టరాదు.
0: Our intellectual capabilities are not for the sake of merely our worldly upbringing.
1: కనుకనే సకల మృగమునందు సామాన్య తెలివుండు.
0: That's why it's been said in all the beasts and animals.
1: ఈ తెలివి దాని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయి?
0: You have this
1: భోగములను పొందుచుండు.
0: You have this ordinary degree of intelligence. What are these beasts doing with it to get food and
1: ఆనందములు భోగములు అనుభవిస్తూనే ఉంటున్నాయి.
0: They have to have sleep, they have to have food. They have hunger.
1: మానవులు కూడాను అట్టివే అనుభవిస్తున్నారు.
0: Man also is doing the same.
1: ఇంకా పశువులకు మానవులకు ఉండినటువంటి భేదం ఏమిటి?
0: Then what then is the difference between the animals and man?
1: అదే విధంగానే బాలరాజు చెప్పాడు.
0: It is in this context what
1: ఆహార నిద్ర భయ మైదనాదులు సర్వులకు సామాన్యమే.
0: బాలరాజు said that this idea of sleep, hunger, food etc.
1: జ్ఞానేన శూన్యః పశువి సమానః అని. ఈ జ్ఞానం అనేటువంటిది మన భవిష్యత్తుకు చేరినటువంటిది, భూత భవిష్యత్తు వర్తమానములను కూడినటువంటిది, ఇదియే నిజమైనటువంటి జ్ఞానతత్వం. దీని ద్వారా మనము జీవితాన్ని ముందంజ వేయించడానికి ప్రయత్నించాలి.
0: ఆ కామన్ టు ఆల్ లివింగ్ ఫార్మ్స్ బట్ వాట్ డిమార్కేట్స్ మ్యాన్ ఫ్రమ్ ద బీస్ట్ ఆర్ ద యానిమల్ కింగ్డమ్స్ ఈస్ దిస్ ఐడియా ఆఫ్ జ్ఞాన, దిస్ హయ్యర్ నాలెడ్జ్. దిస్ అలోన్ కెన్ లీడ్ హిమ్ ఆన్ ఫర్దర్ మ్యాన్.
1: అదే విధంగానే బాలరాజు చెప్పాడు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్
1: ఆహార నిద్ర భయ మైదనాదులు సర్వులకు సామాన్యం.

0: ప్రెసెంట్ దే కాంట్ నో ద ఫ్యూచర్.
1: కానీ మానవుని యొక్క దృష్టి ఎందు జీవితం నందు వర్తమానమును ప్రధానమైనటువంటి లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: యాజ్ అగైన్స్ దిస్ మ్యాన్ షుడ్ హ్యావ్ ద ప్రెసెంట్ వెరీ మచ్ యాజ్ అన్
1: ఇంపార్టెంట్. ఏ విధంగా ఉంచుకోవాలి దీన్ని?
0: హౌ డు వీ డూ దిస్?
1: భూతము యొక్క బీజమే ఈ యొక్క వర్తమానము అని విశ్వసించాలి.
0: వాట్ హీ మస్ట్ నో ఇస్ ద ప్రెసెంట్ ఈస్ ద సీడ్ ఫర్ ద ఫ్యూచర్.
1: ఈ వర్తమానము యొక్క ఫలితమే భవిష్యత్తు అని విశ్వసించాలి.
0: Rather, the present is what you have accrued from the past, and what you are going to do now determines the future.
1: గడిచిపోయిన దాని బీజము వర్తమానము.
0: What has transpired, the present is the result of that.
1: రాబోయే దాని ఫలితము వర్తమానమే.
0: This is the seed, and this seed in turn determines the fruit of a future.
1: కనుక ఈ వర్తమానాన్ని మనం లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు భవిష్యత్తు కూడాను దానికి తగిన ఫలితమును మనం అందుకోవడానికి అర్హులమై ఉంటాం.
0: So once you take care of the present, you are taking care of the future also.
1: ఇప్పుడు అనుభవించేటువంటి యొక్క ప్రతి ప్రవర్తన కూడాను ఉత్తమమైనటువంటి రీతిగా మనం తీర్చిదిద్దుకున్నప్పుడే భవిష్యత్తులో దీని ఉత్తమ ఫలితాన్ని మనం అందుకోగలుగుతాం.
0: సో ద ప్రెసెంట్ ఇఫ్ ఇట్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ ఎ ప్రాపర్ వే బై డిశ్చార్జింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ది ప్రాపర్ వే, ద ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్సెల్ఫ్.
1: ప్రేమ, సహన, సానుభూతుల యొక్క విషయాలను మనం అనేక విధములుగా మనం అందరికి బోధించవచ్చు.
0: Now these ideas of daya or love or sympathy, we could possibly hold out lessons on these to others.
1: Tattvamasi, prajnana brahma, ayamatma brahma, aham brahmasmi ani mahavakyamulu chakkaga vidadesi vipulanga itarulaku bodhinchavachunu.
0: We can also try and hold forth on these subjects of the Brahma Sutras, tattvamasi, aham brahma, and try to expound the logic behind them to others.
1: Kani darini manamu aacharinchadaniki emaina సిద్ధంగా ఉంటున్నామా?
0: వైల్ దిస్ ఇస్ ద కేస్, ఆర్ వి ప్రిపేర్డ్ అవర్సెల్వ్స్ టు పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్?
1: దీనిని అనుసరించుకుని వేదము నందు చెప్తూ వచ్చింది. దీనిని తెలుగులో చెప్పాలంటే చెప్పవచ్చు కోటి, చెయ్యరు ఒక్కటి.
0: నౌ ద వేదాస్ హావ్ హ్యాడ్ సంథింగ్ టు కామెంట్ ఆన్ దిస్. టు పుట్ ఇట్ ఇన్ సింపుల్ తెలుగు, ఇట్ హెస్ బీన్ సెడ్, ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యూ టు టాక్ అబౌట్ ఎ క్రోర్ ఆఫ్ థింగ్స్, బట్ డిఫికల్ట్ టు డూ జస్ట్ వన్ ఇన్ టు ప్రాక్టీస్.
1: చెప్పుట సులభంబు, చేయుట కష్టం.
0: టు సే ఈజ్ ఈజీ, టు డూ ఈజ్ డిఫికల్ట్.
1: తాతకైనా వాని తాతకైనా అన్నారు.
0: ఫర్ హూమ్ యు మైట్ ఆస్క్, ఐదర్ ఫర్ ద పర్సన్ హూ సేయింగ్ ఇట్ ఆర్ ఫర్ హిస్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్.
1: కారణం ఏమిటి?
0: ద రీజన్,
1: ఇది చేయటం అనేటువంటిది చాలా కష్టం అనేటువంటిదిగా నిర్ణయం అవుతూ వచ్చింది.
0: టు డూ ఎ థింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్.
1: ఇది చేసినటువంటి వారికి ఫలితము దక్కుతుంది.
0: బట్ వన్ హూ డస్ ఇట్ సర్టన్లీ హీ రీప్స్
1: ధన్యుడు అవుతారు.
0: He certainly becomes.
1: నీవు నిజముగా ధన్యుడు కావాలి అనేటువంటి ఆశని, అపేక్షని నీలో తీవ్రంగా ఉంటుంటే దీన్ని ఎన్ని విధములైనా కూడాను కష్టములకు సహించి దీన్ని సాధించడానికి పూనుకుంటావు.
0: వన్ హూ డస్ వెరీలీ సాంక్టిఫైస్ హిస్ ఎగ్జిస్టెన్స్, సీక్స్ ఎ ఫుల్ఫిల్మెంట్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి వన్, దెన్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ యూ షల్ అండర్టేక్, ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్స్టికల్స్ యూ విల్ ఓవర్కమ్.
1: కానీ ఎంతవరకు మనం ఈ సాధనలు చేసినప్పటికీ మన మనస్సు అనేటువంటిది ఈ ప్రాకృత సంబంధమైనటువంటి వ్యవహారములకే లాక్కొని పోతూ ఉండాలి.
0: But whatever be the nature of the sadhanas that we are performing, this mind of ours drags us to these worldly
1: existences. మన భక్తి ప్రపత్తులు అంత పవిత్రమైనట్టుగా లేవనే మనకు దృఢమవుతుండాలి.
0: So because this is the case with regard to the mind, we'll have to conclude that our devotion and faith are not as strong as they ought to be.
1: ఎట్టి కష్టములు కలిగినా, ఎట్టి దుఃఖములు సంభవించినా, ఎట్టి ఆపత్తులు వచ్చినప్పటికీ మనం దీనిని లెక్క చేయక పట్టిన పట్టును సాధించేటువంటి యొక్క దీంట్లో మనం నిమగ్నులు కావాలి.
0: Whatever be the trials and tribulations and difficulties that we may come face to face with, we should not lose sight of our fundamental aim and purpose of life.
1: మన జీవితమంతా కూడాను స్వార్థము, స్వార్థము, స్వార్థము, ఈ స్వార్థములో మునిగి తేలుతూ ఉంటున్నాము.
0: And then again, all our lives are being spent totally immersed in selfish ideas and motives.
1: ఏది తలచినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది చేసినా కూడాను అన్నింటికి వెనుకల స్వార్థం కదులుతూనే ఉంటుండాలి.
0: Whatever we think, whatever we say, whatever we do, backdrop is this element of selfishness.
1: ఈ లోపలే మనము కేటాయించినటువంటి ఆయు ప్రమాణము కరిగిపోతుంటుండాలి.
0: In this way, whatever we have in terms of our lifespan is being slowly drained off.
1: ఈ మృత్యు అనేటువంటి శత్రువు దండెత్తి మనపైన వస్తున్నాడు.
0: And this foe of death is coming.
1: ఎప్పుడో దీని యొక్క స్థితి ఏ కాలంలోనో ఎక్కడో అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడాను గుర్తించాలి.
0: He is coming to overcome us. And when we are going to fall, when we are going to succumb, each one should ask a question. You do not know when.
1: కనుక మన ప్రతి విషయమునందు కూడాను దైవత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనం విస్మరించరాదు.
0: సో ఇన్ ఎవ్రీ లిటిల్ డీటెయిల్ దేర్ ఇస్ దిస్ గాడ్ హెడ్, దట్ ఈస్ ద

0: ట్రూత్ ప్రాపర్. యు మస్ట్ రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: స్వార్థము కలగటం అనేటువంటిది ఇది కేవలము ఒక విధమైనటువంటి దురదృష్టం అనే చెప్పవచ్చు.
0: టు బి సెల్ఫిష్ యూ షుడ్ రిగార్డ్ యాజ్ వన్ ఆఫ్ యువర్ మిస్ ఫార్చూన్స్.
1: పవిత్రమైనటువంటి దివ్యత్వం మన హృదయ స్థాయి అంది ఉండినప్పటికీ దానిని చింతించక కేవలము ఒక కష్టములకు నష్టములకు గురించి గావించేటువంటి యొక్క ఈ యొక్క ప్రాప్తమైనటువంటి యొక్క విషయాల్ని మనం ఆశిస్తూ పోతున్నాము.
0: దేర్ ఇస్ దిస్ సేక్రెడ్ ఎంటిటీ ఆఫ్ ద డివైన్ వెరీ మచ్ ఇన్ యువర్ హార్ట్, బట్ వీఆర్ నాట్ కాగ్నిసెంట్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్. రాదర్ వీ గో అవుట్వర్డ్ అండ్ స్టార్ట్ టేకింగ్ పార్ట్ ఇన్ దీస్ ఫ్లీటింగ్ థింగ్స్ విచ్ గివ్ అస్ గ్రీఫ్ అండ్ సారో.
1: హీన జాతి అయినటువంటి యొక్క పచ్చిపచ్చి మృగాదుల యొక్క తత్వములు కొంతవరకు మనం విచారించాలి.
0: We should also try to see what is the character, what are the characteristic features of man which make him one with the animals, birds.
1: Prayatna purvakanga idi daivatvani kudanu maarchukoneetundi sadhanalu lekapoledu.
0: Now certainly through effort this very same man can rise to Godhead.
1: Korina palamichu kalpavrutcham unda perati pushpamunakai preetiyela.
0: You only have to ask for it, and whatever you ask, the wish fulfilling tree is there very much. Why going for something which is utterly insignificant?
1: Adigina palichu kamadhenuve unda dhanamichi aavunu konaganeela.
0: You only have to ask, and the kamadhenu, the celestial cow, will give you milk. Why buy a cow and seek milk?
1: Ee vidhanga manamu kevalamu muddha karjuramunu chetiyanduchukoni chintapandu kosame manu praakulaadutunnam.
0: Now it is like this, you have a tasty delicious fruit in your hands, but you going for something which is utterly tasteless.
1: ఈ లౌకిక జగత్తునందు మనం అనుభవించేటువంటి సర్వ సుఖములు కూడాను క్షణభంగురాలు.
0: And what you seek in this world are fleeting and transient.
1: ఇది మున్ముందు మనకు అనేక విధమైనటువంటి యొక్క అసహ్యాన్ని కొంత అసంతృప్తిని కూడాను కలిగిస్తుంది.
0: Gradually these what you are trying to seek in the world will give
1: అసంతృప్తి అసహ్యము కలిగేంత వరకు మనం కాచుకోనక్కర్లేదు.
0: యుల్ బి డిసాటిస్ఫైడ్, యుల్ బి డిస్గస్టెడ్. నౌ యు డోంట్ హావ్ టు వెయిట్ దట్ మూమెంట్. దానికి
1: ముందు మనం జాగ్రత్త పడి ప్రతి విషయాన్ని కూడాను మనం అనుభవించుటకు ఆచరణలో ఉంచి తగినటువంటి సార్థకతను పొందాలి.
0: యూ డోంట్ హావ్ టు వెయిట్ టిల్ ద మూమెంట్ ఆఫ్ గెటింగ్ డిస్గస్టెడ్ అండ్ డిసాటిస్ఫైడ్. ఈవెన్ నౌ యూ కెన్ టేక్ ప్రాపర్ కేర్ సో దట్ యూ డోంట్ కమ్ టు దట్ స్టేజ్ అండ్ టేక్ రెమెడియల్ మెజర్స్ నౌ. దీనిని
1: ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్యబోధత అని హెచ్చరిస్తూ వస్తున్నాయి.
0: దిస్ ఇస్ వాట్ ద ఉపనిషత్స్ హావ్ టు సే బై వే ఆఫ్ కాషనింగ్, అరైజ్, అవేక్, స్టాప్ నాట్.
1: నీ అజ్ఞానం అనేటువంటి నిద్ర నుంచి నీ మేలుకో.
0: Awake from this ignorance.
1: నీ ఆలోచనలు సరైనటువంటి రీతిలో నీవు కొంతవరకు నువ్వు విచారించు.
0: Set right your thoughts.
1: ఆలోచనలు వచ్చినంత తక్షణమే నీవు ఆచరణకు ప్రయత్నించద్దు.
0: And just because a thought comes to you, don't jump into action immediately.
1: నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి బుద్ధినికి అందించు.
0: Give it to the intellect which determines whether it's good or bad, permanent or temporary.
1: ఈ బుద్ధి నిర్ణయం ప్రకారమే నీవు హృదయానికి నీవు ప్రకాశింప చేయాలి.
0: Go what the intellect finally decides. Do as the intellect wants you to do.
1: కనుక ఆలోచన, ఆచరణ, విచారణ యొక్క సమ్మిళితమైనటువంటి మానవత్వాన్ని ఈ విధంగా మనము అజ్ఞానములో ముంచి అపమార్గములో ప్రవేశపెట్టి అశాంతికి గురి కానక్కర్లేదు.
0: So here you have these three things which have to go hand in hand: thought, discrimination and action. Losing sight of it, you really don't have to waste away your time and energies in it.
1: Oka manchi karyamunu manam sadhinchavalanante konni badhalu kodanu kaliginchaka tappadu.
0: When you want to do a certain good thing, certainly you have to overcome many obstacles.
1: Edaina konni vidhamainatundi upakaram cheyalante kontha mandiki apakaram cheyaka tappadu.
0: It also is possible that in order to do good to some, you may have to do harm to some.
1: Andarini trupti parichetvanti yokka shakti manavulu yendu undadu.
0: Man is not given to a state where he can please everybody.
1: Kanuka కొన్ని మంచి కార్యములను మనం ప్రవేశపెట్టినప్పుడు కొన్ని దుఃఖములకు, కొన్ని కష్టములకు, కొన్ని బాధలకు కూడా మనము కొంత గురి కావాల్సి వస్తుంది.
0: సో వెన్ యూ ఎంబార్క్ ఆన్ ఎ నోబుల్ వెంచర్, ఇట్ ఈస్ నెసెసరీ ఇన్ ఎ వే దట్ యూ కమ్ అక్రాస్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్, అండ్
1: దానిని మనము ఎదుర్కొని సహించి భరించడానికి తగినటువంటి శక్తిని మనము సంపాదించుకోవాలి.
0: బట్ వీ మస్ట్ స్టాండ్ అప్ టు దెమ్ అండ్ సెక్యూర్ ద స్ట్రెంగ్త్ దట్ వీ కెన్ ఓవర్కమ్ దోస్ ఆబ్స్టికల్స్ అండ్ సక్సీడ్ ఇన్ అవర్ ఆబ్జెక్టివ్స్.
1: మనం అనేక గ్రంథములు చదువుతున్నాము, అనేక ఆచరణలు మనం చేస్తున్నాము, సాధనలు కూడా తలుపుతున్నాము, కానీ ఇవి ఎంతవరకు మనం సాధించగలుగుతున్నాము, ఎంతవరకు ఇవి ఫలించినాయి అనేటువంటి విషయాన్ని విచారిస్తే మనకి ఏమాత్రము అర్థం కావటం లేదు.
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్. We have read so many texts and scriptures. We have tried to put into practice what we have learned. We are also doing some of these sadhanas. But now we should ask, how far fruitful have these efforts and endeavors of us been?
1: అయితే ఈ ఫలితం కోసం మనం ఏ మాత్రం కూడాను అరులు జాచి కాచుకోరాదు.
0: But you really don't have to look to the fruit of what you are doing.
1: ఇది నా కర్తవ్యము. నా జీవితం యొక్క లక్ష్యము నేను చేసే తీరాలి అనేటువంటి నిర్ణయానికి రావాలి.
0: యు మస్ట్ డిసైడ్ దట్ దిస్ ఇస్ యువర్ డ్యూటీ, దిస్ ఇస్ ద ఎయిమ్ ఇన్ మై లైఫ్.
1: ఏ పని చేస్తే ఏ ఫలితం లభిస్తుంది అని ఫలితాన్ని లక్ష్యంలో పెట్టుకుని పనికి ప్రారంభించకూడదు.
0: అండ్ ఐ షాల్ డూ ఇట్. యు షుడ్ నాట్ హ్యావ్ ఇఫ్ ఐ డూ దిస్ వాట్ ఆమ్ ఐ గోయింగ్ టు గెట్. దట్ షుడ్ నాట్ బి యువర్ ఐడియా.
1: నేను పుట్టిన దీనికోసం.
0: I am born for this.
1: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుటనైజము ప్రాణికోటికి నేను పుట్టిన చోటుకు నేను వెళ్ళాలి.
0: I am born at a certain point. I have got to go back to that point again.
1: ఈ మధ్య మార్గములో ఎన్ని ఆటంకములు కలిగినప్పటికీ నా ప్రయాణం ఆలస్యమైనప్పటికీ గమ్యాన్ని నేను చేరాలి అనేటువంటి ఒక దీక్షను మనం పూనాలి.
0: On the way to my destination, I might have to overcome many obstacles and difficulties, but I'll be firmly resolved in my purpose to reach my destination. This is what you must do.
1: ఇట్టి పవిత్రమైనటువంటి అవకాశము లభ్యం కావటము లభించటము చాలా దుర్లభం.
0: Now it is extremely difficult that you have such a golden opportunity given to you thus.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి అవకాశం లభ్యమైనప్పటికీ దాన్ని మనము అనుభవించలేకుండా పోవటము ఇది నిజముగా ఒక దురదృష్టమనే చెప్పవచ్చు.
0: Having got this sacred opportunity now, if you fritter it away, certainly it's the greatest misfortune.
1: కనుక మనము లభ్యమైనటువంటి దానిని చిక్కిన దానిని మనం సాధించుకోవటానికి ప్రయత్నించాలి.
0: వాట్ ఈస్ యువర్స్ నౌ, వాట్ యూ హావ్ బీన్ ఏబుల్ టు సెక్యూర్ నౌ, ట్రై టు మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్.
1: చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకోండి.
0: Sai, which has become yours, make the fullest use of him. Don't waste him away. Once it goes, you never can secure the service of the Lord thus.
1: భక్తిని ఇచ్చి రక్తిని చేర్చి ముక్తి చేర్చునండి.
0: Gives you bhakti, he confers on you this yearning for him and leads you on to liberation.
1: ఇతరుల మాటలు ఇంపుగ నమ్మి కొంపతీయకండి.
0: Don't listen to what others have to say, what others talk about. In the process, collapse yourself.
1: బుద్ధులన్ని తీర్చుకోండి కర్మం.
0: So try and set right your own buddhi and try to redeem yourself.
1: నీ స్వబుద్ధితో నీవు ఆలోచన చేసి నీ సత్యాన్ని నీవు గట్టిగా పట్టాలి.
0: Let your own intellect function and what your intellect decides, hold firmly on to that realization.
1: మనము ఇతరులకు బానిసలు కారాదు.
0: We don't have to become slaves to others.
1: మన విచారణ శక్తితో మన సత్యాన్ని మనం విచారణ చేయాలి.
0: Through our own discriminating capacity, try to understand our own truth.
1: ఈ నిర్ణయం చేసుకున్నటువంటి విషయాన్ని మనం ఆచరణలో పెట్టాలి.
0: Once we decide thus, try to put it into practice firmly.
1: ఇది కేవలము క్షణక్షణమునకును పిచ్చికోతి వలె చెంచలము గావించుకుంటూ ఉంటే మనకు పిచ్చి పట్టినటువంటి మానవులుగా తయారం కాగలం.
0: If this resolve were to be like the mad hopping monkey, your life also would become a restless one.
1: కనుక ఈ బాధలన్నీ కూడాను నీవు చేతులారా తెచ్చి పెట్టుకునేటువంటివిగా ఉంటున్నాయి.
0: సో ఆల్ దీస్ డిఫికల్టీస్ అండ్ సారో ఆఫ్ యువర్స్ ఆర్ యువర్ ఓన్ మేకింగ్.
1: నీకు దైవత్వాన్ని గాఢముగా విశ్వసించు.
0: హ్యావ్ దిస్ ఫర్మ్ కన్విక్షన్.
1: గాఢముగా ప్రేమించు.
0: లవ్ గాడ్ డీప్.
1: జరగవలసినవన్నీ తానే జరుపుకుంటాడు.
0: అండ్ వాట్ హ్యాస్ టు బి డన్ హీ హింసెల్ఫ్ విల్ డూ.
1: దీనిని శరణాగతి అని చెప్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ సరెండర్.
1: ఈ శరణాగతిలో ఉండేటువంటి ఆనందము ఇంకా అన్య మార్గంలో మనకు లభ్యం కాదు.
0: ఆనంద దట్ యుల్ గెట్ త్రూ దిస్ ప్రాసెస్ ఆఫ్ సరెండర్ యూ కెనాట్ సెక్యూర్ త్రూ ఎనీ అదర్
1: మీన్స్. ఏది చేసినా నీ యొక్క మంచి కోసము అనేటువంటి యొక్క సత్యాన్ని నీవు విశ్వసించాలి.
0: Have this conviction in this truth that whatever is
1: ఏది జరిగినా మన యొక్క ఆనందం కోసం అనేటువంటి విషయాన్ని మనం విశ్వసించాలి.
0: Is for your own good. Whatever is done is for our own ananda.
1: ఈ దుఃఖంలోనే ఆనందం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి.
0: In this grief and sorrow, I'll experience ananda. Understand this.
1: సుఖార్ లభ్యతే సుఖమని సుఖం నుంచి సుఖము రాదని మనము గుర్తించాలి.
0: From joy you cannot secure joy.
1: కష్టమునందే మనకు సుఖం ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ గ్రీఫ్ అండ్ సారో
1: బాధలు ఎందే మనకు ఆనందం ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ గ్రీఫ్ అండ్ సారో యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఆనంద.
1: పాండవులు 12 సంవత్సరములు అరణ్యవాసులు చేసినప్పుడే వారి భక్తి ప్రపత్తులు అధికమైపోయినాయి.
0: త్రూ గ్రీఫ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఆనంద. ఓన్లీ వెన్ ద పాండవాస్ హాడ్ టు అండర్గో దిస్ 12-year ఎగ్జైల్ కుడ్ దే సీక్రెట్ జాయ్ ఆఫ్ ద
1: భక్తులు అనుకోని జీవితమంతా సుఖముతో సంతోషంతో ఆనందంతో తృతూగాలని కోరుకోవటం ఇది భక్తికి సరైనటువంటి లక్షణం.
0: సో యూ కాల్ యువర్ సెల్ఫ్ భక్తాస్ ఆర్ డివోటీస్ అండ్ యూ వాంట్ టు లివ్ a life of comfort and joy. It is not possible. It is not proper.
1: ఈ సుఖము నిజమైనటువంటి సుఖము.
0: Are these comforts true sukha or ananda?
1: త్యాగరాజు కూడా చెప్పాడు, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనసా అన్నాడు.
0: త్యాగరాజు cried out, this wealth, is it true sukha or your sannidhi, your proximity true sukha or comfort?
1: ఈ సుఖములు మనకు
0: oh mind determine.
1: ఈ సుఖములు సుఖములు కాదు.
0: These moments of joy are not true sukha or comfort.
1: నీ సన్నిధి అది నాకు పెన్నిధి, ఆ పెన్నిధి ఎందే నాకు ఆనందం ఉంటుండాలి.
0: యువర్ ప్రాక్సిమిటీ యువర్ నియర్నెస్ ఇస్ వాట్ ఐ వాంట్ ఇన్ దాట్ ఐల్ సెక్యూర్ ఆనంద.
1: కనుక సర్వత్ర భగవత్ సన్నిధి పెన్నిధిగా భావించుకుని జీవితాన్ని మనం నిత్య జీవితాన్ని మన యొక్క కర్తవ్య కర్మలు ఆచరిస్తూ కూడాను ఆ దైవత్వం ఆనందాన్ని మనం అనుభవించాలి.
0: సో ట్రూ ఆనంద ఆర్ బ్లెస్ ఇస్ టు బి అటైన్డ్ ఇన్ గాడ్, ఇన్ ద నియర్నెస్ ఆఫ్ గాడ్. ఆల్ అవర్ ఎఫర్ట్స్ షుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ దిస్ ఎండ్.
1: ఈ విధంగా మొదలు మనకు ఆలోచన శక్తిని ఆచరణ రూపంలో పెట్టి ఆచరణను విచారణ శక్తి ద్వారా అనుభవించడానికి ప్రయత్నించడమే సరి అయినటువంటి భక్తి మార్గము.
0: సో ద ట్రూ భక్తి మార్గ, ద పాత్ ఆఫ్ భక్తి లైస్ ఇన్ గెటింగ్ ఎ నోబుల్ థాట్. That thought in turn being discriminated upon, once you arrive at the result, trying to translate into action.
1: ఆచరణనే లేకుండా కేవలం ఆలోచనే ఉండినటువంటి వాడు పరమ మూర్ఖుడని కూడా చెప్పవచ్చు.
0: He is an extremely foolish one who cannot put into practice what he thinks about in the first place.
1: కనుక మన ఆలోచన శక్తికి ఏమాత్రం కూడా మనం గౌరవం అందించరాదు.
0: So we should not merely go by the thought as such.
1: ఆచరణలో పెట్టినటువంటి దానికి మనం గౌరవం అందించాలి.
0: We should try to give respect to that which has been put into practice, not just the thought part.
1: ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించినప్పుడే దైవత్వం అనేటువంటి ఒక ఆనందాన్ని మనము అనుభవించడానికి అధికారులం అవుతాం.
0: When you lead a life of such a realization, of understanding of such truths, then we become deserving of the grace of the Lord.
1: అప్పుడు నీ హృదయాన్ని తాను అపహరించగలడు.
0: Only then will he come and steal your hearts.
1: నీ హృదయంలో తాను ప్రవేశించగలడు.
0: He will enter your heart.
1: ఈ హృదయాన్ని ప్రకాశింప చేయగలడు.
0: And he will make it a radiant,
1: effulgent. తాను కాగలడు, తానే హృదయం కాగలడు.
0: He will become your heart, your heart will become him.

సర్వం సృష్టించే సత్యం నందనగే సర్వ సృష్టి

0: సత సతమదియే చూడరండి. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ స్టూడెంట్స్ టీచర్స్ అండ్ పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: పుడమని అవతరించిన ప్రతి మానవునకు సత్యమే ప్రత్యక్ష దైవము.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ బోర్న్ ఆన్ అర్త్ ట్రూత్ ఈజ్ ది వెరీ డైరెక్ట్ గాడ్.
0: ఈ చరాచర ప్రపంచమంతయు కూడాను సత్యము నుండియే ఆవిర్భవించి సత్యమునందే జీవించి సత్యమునందే లీనమవుతున్నది.
1: ద ఎంటైర్ క్రియేషన్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ వరల్డ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ట్రూత్ లివ్స్ ఇన్ ట్రూత్ అండ్ ఫైనలీ మర్జెస్ ఇన్ ట్రూత్.
0: సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, బ్రహ్మ సత్యమే, అనంతమైనది సత్యము. ఈ బ్రహ్మకు ఆత్మ అని పేరు. నిత్యమైనటువంటి బ్రహ్మకు సత్య అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు.
1: ట్రూత్ ఈజ్ బ్రహ్మ, ట్రూత్ ఈజ్ పర్మనెంట్. వేదాంతిన్స్ కాల్డ్ ట్రూత్ యాజ్ బ్రహ్మ ఇట్సెల్ఫ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను గౌరవించవలసినటువంటిది సత్యమును మాత్రమే.
1: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు రివియర్ ట్రూత్.
0: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు.
1: భారతీయస్ ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ధర్మ.
0: న్యాయమే భారతీయుల యొక్క ఆటపట్టు.
1: జస్టిస్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆన్ విచ్ భారతీయ కల్చర్ ఇస్ బిల్డ్.
0: ప్రతి మానవుడు కూడా సత్య ధర్మములకు వారసులే.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇన్హెరిటర్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: సహృదయులు, శాంతికాములైన యువతీ యువకులు సత్యాన్వేషణకై సత్యాచరణకై తగిన కృషి చేయాలి.
1: యంగ్ స్టూడెంట్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ టుడ్ అండర్టేక్ సర్చ్ ఫర్ ట్రూత్.
0: లోకహితమే భారతీయుల యొక్క అభిమతము.
1: ది అటాచ్మెంట్ ఆఫ్ భారతీయాస్ ఈజ్ ది వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: అదియే యువకుల యొక్క వ్రతము.
1: దట్ మస్ట్ బి ది అవార్డ్ డ్యూటీ ఆఫ్ ది యూత్.
0: అదియే మన మతము.
1: అండ్ దట్ మస్ట్ బి అవర్ రిలీజియన్.
0: కనుక ఇట్టి పవిత్రమైన సత్యమును సంస్కృతిని ఈనాడు విస్మరించటం చేతనే జాతి సమైక్యత దేశ సమైక్యతను మనం సాధించలేకపోతున్నాం.
1: వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు అచీవ్ యూనిటీ ఆఫ్ ద కమ్యూనిటీ అండ్ ద నేషన్ బికాస్ వీ హ్యావ్ గివెన్ అప్ ద ట్రూత్ అండ్ ట్రూ కల్చర్.
0: సత్యము ధర్మము దేనికి నీ లొంగదు.
1: ట్రూత్ అండ్ రైచియస్నెస్ డు నాట్ బెండ్ బిఫోర్ ఎనీథింగ్.
0: భుజబలము, బుద్ధి బలము, అధికార బలము, ఆయుధ బలము కూడాను సత్యధర్మమునకే లొంగవలసినది. కాని సత్యధర్మము దేనికి నీ లొంగునవి కావు.
1: ఆల్ టైప్స్ ఆఫ్ పవర్, ఫిజికల్ అథారిటీ, మనీ అండ్ ఎవ్రీ అదర్ పవర్ హ్యాస్ టు బెండ్ ఇట్ సెల్ఫ్ బిఫోర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్. దే డు నాట్ బెండ్ బిఫోర్ ఎనీథింగ్ ఎల్స్.
0: విజయం ఎల్లప్పుడూ సత్యధర్మములనే వరిస్తూ ఉంటుంది.
1: విక్టరీ ఆల్వేస్ ఫాలోస్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: మానవ జీవితంలో ప్రధానంగా ఉండవలసినటువంటిది మానవత్వం.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ హ్యూమానిటీ షుడ్ హ్యావ్ ఈజ్ దట్ హ్యూమన్ నేచర్ ఇట్ సెల్ఫ్.
0: ఎన్ని విద్యలు నేర్చినా ఎంతటి అధికారములు నేరినా మానవతను కూడా మనం మరువకూడదు.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ వీ అక్వైర్ అండ్ వాట్ ఎవర్ పవర్ వీ అక్వైర్ అథారిటీ వీ అక్వైర్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ హ్యూమన్ క్వాలిటీస్.
0: భారతీయ సంస్కృతి అనుపమానమైనది, అత్యద్భుతమైనటువంటిది.
1: ఇండియన్ కల్చర్ ఈజ్ అన్పారలల్డ్ అండ్ వెరీ యునిక్.
0: అతి దివ్యమైన భవ్యమైన భారతీయ సంస్కృతిని ఈనాడు విద్యార్థులు విస్మరించి
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే హ్యావ్ గివెన్ అప్ సచ్ గ్రేట్ మ్యాగ్నిఫిషెంట్ కల్చర్.
0: ఈ ఆధునిక యుగమునందు ఈ ఆధునిక సంస్కృతికి కేవలం ఆలవాలమై తమ యొక్క దివ్యత్వాన్ని తాము విస్మరిస్తూ వస్తున్నారు.
1: దే హావ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ మోడర్న్ హ్యాబిట్స్ అండ్ ట్రెడిషన్స్ అండ్ గివెన్ అప్ దేర్ ఓన్ రియల్ నేచర్.
0: ఈనాడు అతి వేగముగా అభివృద్ధిగాంచుతున్నటువంటి సాంకేతిక విజ్ఞాన శాస్త్రము, పారిశ్రామికము, అనేటువంటి పెనుగాలి సమాజమునందు అనేక రకములైనటువంటి మార్పులను భావిస్తూ వచ్చింది.
1: ద విర్లవిండ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ టెక్నికల్ ప్రోగ్రెస్ అండ్ ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ ఈస్ క్రియేటింగ్ ట్రెమెండస్ ప్రాబ్లమ్స్ టు ది సొసైటీ.
0: ఇది మానవ సమాజంలో మానవునికి ఉండవలసినటువంటి నైతిక విలువను నిలువున కూలదోసినది.
1: దిస్ హ్యాస్ డిస్ట్రాయిడ్ ద హ్యూమన్ వాల్యూస్ విచ్ మ్యాన్ షుడ్ హ్యావ్.
0: నిజముగా వైజ్ఞానము లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచింపజేసినది సత్యమే.
1: ఇట్ ఈస్ ట్రూ టు సే దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యావ్ బ్రాట్ అబౌట్ సర్టన్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్.
0: కానీ పారలౌకికము,
1: బట్ వాట్ అబౌట్ స్పిరిచువాలిటీ?
0: నిస్వార్థము,
1: సెల్ఫ్లెస్నెస్,
0: దివ్యత్వము,
1: డివినిటీ,
0: ఆత్మతత్వాన్ని
1: ప్రిన్సిపుల్ ఆఫ్
0: ప్రమాణములే లేకుండా చేస్తూ వచ్చింది.
1: దే హావ్ డిస్ట్రాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ టోటలీ.
0: ఇది కేవలము ఒక విధమైన మానవత్వాన్ని కూలదోస్తూ వచ్చింది.
1: ద హ్యుమానిటీ ఇట్సెల్ఫ్ ఈజ్ రూయిన్డ్.
0: కనుకనే ఈనాటి యువతి యువకులు తమ యొక్క తత్వాన్ని, తమ యొక్క దివ్యత్వాన్ని తాము గుర్తించలేకపోతున్నారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై టుడేస్ యూత్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దేర్ ఓన్ రియల్ నేచర్, దేర్ ఓన్ రియల్ ట్రూత్.
0: స్వార్థము స్వప్రయోజనమే వారి జీవిత లక్ష్యంగా భావిస్తూ వస్తున్నారు.
1: దే ఆర్ కన్సిడరింగ్ యాజ్ దర్ వెరీ లైఫ్ గోల్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: దీనికి తగినట్టుగా ఆడంబరాలు, వాచాలత్వము, అహంకారము, ఇచ్చాతి పైశాచిక ప్రవృత్తులు ప్రళయతాండవం చలుపుతూ వస్తుండాలి సమాజంలో.
1: యాడెడ్ టు దిస్ ఎక్సెసివ్ టాక్, ఆస్టెంటేషన్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డూయింగ్ డెత్ డాన్స్ ఆన్ ద సొసైటీ.
0: ఆధ్యాత్మిక గురుపీఠం అని పేరుగాంచినటువంటి భారతదేశం నందు ఈనాడు అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములు అనేటువంటి పెనుభూతములు స్వేచ్ఛా విహారం సల్పుతూ ఉన్నవి.
1: భారత్, విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద స్పిరిచువల్ మాస్టర్ ఆఫ్ ద వరల్డ్, హెస్ బికమ్ విక్టిమ్ ఆఫ్ డెమానిక్ ఫీలింగ్స్ అండ్ ట్రెండ్స్.
0: ఆధునిక సంస్కృతికి బానిసలై కేవలము పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఏమాత్రం కూడా నువ్వు చింతించక, సత్యధర్మములను పాటించక, తమ యొక్క లౌకికమైనటువంటి జీవితం లక్ష్యం నందించుకుని ప్రవర్తిస్తున్నారు.
1: టుడే స్టూడెంట్స్ హావింగ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ ది మోడర్న్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ హావ్ గివెన్ అప్ ది నోబుల్ ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ దే హావ్ ఫర్గాటన్ వాట్ ఈస్ దేర్ ఓన్ ట్రూ.
0: ఈనాడు విద్యార్థులు రక్షించవలసినటువంటిది దేశమును కాదు.
1: What is to be protected by the students today is not the nation.
0: Satya dharmamunu maatrame rakshinchali.
1: They have to protect and foster
0: satya dharmamune desamunu rakshistayi.
1: And truth and righteousness in turn will give protection to the country.
0: Kevalam satya dharmamunu vismarinchi desa rakshana ani desamunu bachistunnaru ee naati vidyavantulu.
1: Giving up truth and righteousness in the name of protecting the country, we are simply destroying and swallowing the country itself.
0: Vidyalu nechinanta maatrame vivekulu kaadu.
1: By merely book learning, people cannot become wise.
0: Kevalam jeevanopadhi nimittamai vidyalanu abhyasistunnare kaani jeevita paramavadhi aneetundi satyanni vismaristu unnaru.
1: For the sake of eking out a livelihood, education is undertaken, but the goal of life is given up.
0: Jeevita paramavadhini kuda nu lakshyamunu nunchukovali.
1: It is necessary to remember the goal of life. జీవిత పరమావధి.
0: గొప్ప చదువులుండి గుణము లేకున్నను విలువ ఏమి వాని ఫలమదేమి, పంట పండని భూమి 10 ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి.

0: గొప్ప విద్యావంతుడు కంటే గుణవంతుడు కావటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ నెసరీ టు డెవలప్ వర్చ్యూస్ అండ్ బికమ్ వర్చ్యూస్ మ్యాన్ రాదర్ దాన్ నియర్లీ హైయర్ ఎడ్యుకేషన్.
0: ఈనాడు కలిమి చెలిమి బలమును చేకూర్చుకున్నట్టుకు తగిన కృషి చేస్తున్నారే కాని గుణమును పోషించుటకు ఎవ్వరు కూడా అభివృద్ధి చేయటం లేదు, ప్రయత్నం కావించటం లేదు.
1: టుడే ఆల్ ఎఫర్ట్స్ ఆర్ డైరెక్టెడ్ టు అక్వైర్ వెల్త్, టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్స్ రాదర్ దాన్ టు డెవలప్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
0: కలిమి చెలిమి బలములు కదిలిపోయే మేఘములు,
1: వెల్త్ రిలేషన్షిప్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్.
0: శాశ్వతముగా సత్య మార్గంలో నిరూపించినది గుణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది వర్చ్యూ విచ్ కెన్ ఎస్టాబ్లిష్ యూ ఇన్ పర్మనెంట్ ట్రూత్.
0: గుణమునందు ఆదర్శవంతులు కావాలి కాని బలమునందు కాని ధనమునందు కాని ఆదర్శవంతులు కారాలి.
1: వీ షుడ్ బికమ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఐడియల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్చ్యూ అండ్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ.
0: లోకహితచ్చులు శ్రేయోభిలాషులు అయినటువంటి పెద్దలే ఈ ఆధునిక సంస్కృతికి తాము లోబడి ప్రాచీన సంస్కృతిని విస్మరిస్తూ వస్తున్నారు.
1: ఎల్డర్స్ ఇన్ ది సొసైటీ హూ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ దెమ్సెల్స్ హావ్ గివెన్ అప్ ద గ్రేట్ ఇండియన్ కల్చర్ అండ్ ఆర్ ఫాలోయింగ్ ద వెస్ట్రన్ మోడర్న్ కల్చర్.
0: ఆవు పంటలో పడి మేస్తుంటే దూడ గట్టుపై ఉంటుందా? ఇది అసాధ్యం.
1: ఇఫ్ ది కౌ ఇట్సెల్ఫ్ గోస్ ఆన్ గ్రేజింగ్ ద ఫీల్డ్ విల్ ది కాఫ్ ల్యాగ్ బిహైండ్.
0: పెద్దలే ఈ పెడమార్గం పట్టినప్పుడు ఇంకా యువతి యువకులు చెప్పనక్కర్లేదు.
1: ఇఫ్ ది ఎల్డర్ దెమ్సెల్స్ గో ద రాంగ్ వే, కెన్ యూ ఎక్స్పెక్ట్ ది యంగ్స్టర్స్ టు గో ఆన్ ద రైట్ వే?
0: నాయకులు తల్లిదండ్రులు అధ్యాపకులు సరైనటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించటం లేదు.
1: Leaders, parents and teachers have not been able to hold a good example for the children.
0: Mana purvikulu naitika vilavalo koppu prakhyati ganchadaniki karanam enti?
1: What is the
0: dharmika vrutti?
1: What is the reason for attaining the highest heights of reputation by our ancestors? That is because of following the path of dharma, righteousness.
0: Chaturvedi purushartamalanu chakkaga visheshinchi aacharinchi aanandinchi ఆ ఆనందమును 10 మందికి పంచుతూ వచ్చారు పూర్వీకులు.
1: దే హావ్ ఫర్మ్లీ బిలీవ్డ్ ద 4 గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ప్రాక్టీస్డ్ దెమ్, డిస్ట్రిబ్యూటెడ్ ది ఫ్రూట్స్ ఆఫ్ దేర్ ఓన్ అచీవ్మెంట్ అండ్ అకాంప్లిష్మెంట్ అమంగ్ 10 అదర్స్.
0: కానీ ఈనాటి యువతి యువకులు యందు తల తోకా లేనటువంటి ఒక ధర్మాన్ని అనుసరిస్తూ వస్తున్నారు.
1: టుడేస్ యూత్ ఆర్ ఫాలోయింగ్ ధర్మ విచ్ హెస్ నైదర్ ది హెడ్ నార్ టెయిల్.
0: ధర్మ అర్థ కామ మోక్షం, ఇది చతుర్విద పురుషార్థములు.
1: ద 4 గోల్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
0: ధర్మం అనేటువంటి పాదమును మోక్షమనే శిరస్సును విశ్వసించక కేవలం అర్థకామమును మాత్రమే పట్టుకుని వారు జీవిస్తున్నారు.
1: దే హావ్ గివెన్ అప్ రైచియస్నెస్ విచ్ మే బి కంపేర్డ్ టు ఫీట్ అండ్ మోక్ష లిబరేషన్ విచ్ మే బి కంపేర్డ్ టు ద హెడ్ అండ్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ అండ్ అర్థ అండ్ కామ.
0: సమాజమునందు దేశమునందు అశాంతి కేవలము అభద్రత పెరిగిపోతూ వచ్చింది.
1: ల్యాక్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ పీస్ ఆర్ గ్రోయింగ్ ఇన్ ద సొసైటీ బికాస్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్.
0: శాంతి భద్రతలను కోల్పోవడానికి మూల కారణము సత్య ధర్మమును విస్మరించటమే.
1: ద రూట్ కాజ్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ మోడర్న్ సొసైటీ అండ్ స్ట్రైవ్ ఆర్ గివింగ్ అప్ మానవుడిని
0: ఆవిర్భవించవలసినటువంటి సత్య ధర్మమునే.
1: వాట్ హ్యాస్ టు ఎమర్జ్ ఇన్ మ్యాన్ ఈస్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: విద్యార్థులారా,
1: dear students,
0: mana prachina samskrutini manam vismarincharadu.
1: We should never give up our ancient culture.
0: Adi e bharatiyuni yokka pranamu.
1: That is the very life breath of bharatiya.
0: Prachina kalam nundi deshamunika kaaka aneka deshamunaku kudunu aadarshanni andinchinatuvanti sutramulu bharatiya yokka ratnamulu.
1: The principles are gems of bharatiyas which have offered themselves as examples not merely for our country, for the entire world.
0: Kevalamu anukarana aneetuvanti oka balahinataru ఈ యొక్క ఆధునిక యుగమునందు అభివృద్ధి గావించటం చేతనే దేశము ఇలాంటి పరిస్థితికి దిగజారిపోతూ వచ్చింది.
1: ద కంట్రీ హ్యాస్ డిజనరేటెడ్ ఇట్సెల్ఫ్ టు దిస్ స్టేట్ బికాస్ వీ హ్యావ్ డెవలప్డ్ అండ్ బిలీవ్డ్ ఇన్ ఇమిటేషన్ విచ్ ఇస్ రాదర్ డేంజరస్.
0: ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్. మన యొక్క దివ్యత్వమును మనం ఆవిర్భవింప చేసుకోవడానికి విద్యార్థులు తగిన కృషి చేయటమే ఇది సరి అయినటువంటి విద్య.
1: ట్రూ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ స్టూడెంట్స్ helping themselves to manifest divinity which is latent in them.
0: గడిచిన 50 సంవత్సరములకు పూర్వము
1: 50 ఇయర్స్ అగో
0: యువతి యువకులు దేశాభిమానము కలిగి సంస్కృతి అభిమానం చేత వారి యొక్క జీవిత జాడలను సరైన మార్గంలో అనుసరిస్తూ వచ్చారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ వర్ ఫాలోయింగ్ అండ్ హ్యావింగ్ పేట్రియాటిజం అండ్ లవ్ ఆఫ్ దేర్ ఓన్ కల్చర్. దేర్ ఫార్ దేవర్ ఆల్వేస్ ఆన్ ద రైట్ పాత్.
0: ఆనాటి దేశ నాయకులు గురువులు పండితులు ఆదర్శ పురుషులుగా రూపొందుతూ వచ్చారు.
1: ద లీడర్స్ ఆఫ్ దోస్ డేస్ ద పేరెంట్స్ ద టీచర్స్ దేవర్ ఆల్ ఎగ్జాంప్లరీ.
0: వారి మాట ఆచరణ ఏకం గావిస్తూ వచ్చారు.
1: దేర్ వాజ్ యూనిటీ బిట్వీన్ దేర్ వర్డ్ అండ్ థాట్.
0: త్రికరణ శుద్ధితో కార్యములు ఆచరిస్తూ వచ్చారు.
1: దే ఆల్వేస్ కండక్టెడ్ దెమ్సెల్వ్స్ విత్ ప్యూరిటీ ఆఫ్ ది త్రీ.
0: అందువలనే యువతి యువకులు వారిని అనుసరిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తూ వచ్చారు.
1: దట్ వాజ్ ద రీజన్ వై ద యూత్ ఇంప్లిసిట్లీ ఫాలోడ్ ది లీడర్స్ అండ్ ఆల్వేస్ ఆన్ ద రైట్ పాత్.
0: ఆనాటి యువతి యువకుల యొక్క గదులు యందు ఆదర్శవంతులైనటువంటి యొక్క నాయకుల యొక్క చిత్రములు పవిత్రమైనటువంటి యొక్క అవతార తత్వమును చక్కగా వారు ఆరాధిస్తూ దానివల్ల ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: ద యూత్ ఆఫ్ దోస్ డేస్ యూస్ టు డెకొరేట్ ఇన్ ద రూమ్స్ ద గ్రేట్ లీడర్స్ అండ్ ది అవతార పురుషాస్ అండ్ ఆల్వేస్ వర్షిప్డ్ దెమ్ ఫాలోడ్ ది రైట్ పాత్.
0: ఈనాటి ఆదర్శవంతమైనటువంటి యొక్క గురువులు గాని ఆదర్శవంతమైనటువంటి యొక్క నాయకులు గాని కనిపించటం లేదు.
1: టుడే వీ కెనాట్ కమ్ అక్రాస్ ద సచ్ ఎగ్జాంపులరీ అండ్ ఐడియల్ లీడర్స్ ఆర్ టీచర్స్.
0: వారు చెప్పినది ఒకటి చేయనిది మరి ఒకటి.
1: దే టెల్ సంథింగ్ అండ్ డూ ది ఆపోజిట్.
0: అందువలననే ఈ యువతి యువకుల యొక్క విశ్వాసములు క్రమక్రమేణా దిగజారుతూ వచ్చింది.
1: దట్ ఈస్ ది రీజన్ వై ద యూత్ హ్యావ్ లాస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎల్డర్స్.
0: ఈనాడు యువతి యువకుల యొక్క గదులు యందు తమ ఆరాధన దేవతలు కేవలము ఒక సినిమా లీడర్స్ గా తీసుకుంటూ వచ్చారు.
1: టుడే ఇన్ ద రూమ్స్ ఆఫ్ ది యూత్ యూ కెన్ ఫైండ్ ద సినిమా యాక్టర్స్ ఫోటోస్ యాజ్ ద గ్రేట్ ఐడల్స్.
0: ఈ విధంగా యువతి యువకుల యొక్క బుద్ధులు దిగజారిపోవడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డిజనరేషన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్?
0: కేవలము భారతీయ సంస్కృతి ఎందు సరి అయిన విశ్వాసం కలిగి సరి అయినటువంటి ప్రబోధనలు చేసేటువంటి నాయకులు లేకపోవటమే కారణం.
1: ది రీజన్ ఈస్ దట్ దేర్ ఇస్ లాక్ ఆఫ్ లీడర్స్ హూ హావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ హూ హావ్ బీన్ ప్రాక్టీసింగ్ దట్ ఇండియన్ కల్చర్.
0: భారతీయ యొక్క సంస్కృతి
1: ఇండియన్ కల్చర్
0: వేష భాషల ఎందే కాక
1: నాట్ మేర్లీ రెస్ట్రిక్టెడ్
0: ఆచార విచారములు ఎందే కాక
1: నాట్ ఆల్సో మియర్లీ
0: తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా మనకు కనిపించేటువంటి అంతా కూడా భారతీయ సంస్కృతి.
1: వాట్ ఎవర్ యు కమ్ అక్రాస్ ఇన్ ది డైలీ రొటీన్ ఫ్రమ్ ది డాన్ టు ద డస్క్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
0: సంస్కృతి అంటే ఏమిటో గుర్తించలేనటువంటి వ్యక్తులు అనేక మంది ఉంటున్నారు ఈనాడు భారతదేశం.
1: ఇన్ టుడేస్ ఇండియా దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ డు నాట్ నో ద మీనింగ్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
0: ఈ యొక్క సంస్కృతియే లేకుండా మానవ జీవితమే లేదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో కల్చర్ దెర్ ఇస్ నో హ్యూమన్ లైఫ్ వాట్స్ ఎవర్.
0: ఇట్ ఇస్ వే ఆఫ్ లైఫ్.
1: ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్.
0: ఈ విధమైనటువంటి మార్గమనే మనం ధిక్కరించి పెడమార్గమును అనుసరిస్తూ మనము శాంతి భద్రత దూరమైపోతున్నాము.
1: యాజ్ వీఆర్ గివింగ్ అప్ ద వే ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ వీఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ అండ్ వీఆర్ లూజింగ్ బోత్ సేఫ్టీ.
0: సుఖము సుఖము సుఖము సుఖమనేటువంటి దానిని ఆశిస్తూ వస్తున్నారు.
1: ఎవ్రీ పర్సన్ ఈజ్ ఆస్పైరింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ అండ్ హ్యాపీనెస్ కంఫర్ట్.
0: ఈ సుఖం అంటే ఏమిటో అనేటువంటిది కూడా వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ కంఫర్ట్.
0: దినములకు 4 పర్యాయములు భుజించటము,
1: ఈటింగ్ 4 టైమ్స్ ఎ డే,
0: చక్కగా నిద్రించటము,
1: స్లీపింగ్ కంఫర్టబ్లీ
0: 3 పర్యాయంలో 4 పర్యాయంలో టెలివిజన్ లేక సినిమాలో చూడటము,
1: సీయింగ్ 3 or 4 times ఎయిదర్ ది సినిమాస్ ఆర్ ది టెలివిజన్,
0: ప్రపంచాన్ని మరిచి ఉండటము సుఖంగా భావిస్తున్నారు.
1: Forgetting the world is considered to be
0: tinatamu dragatamu nidrinchadamu prapanchanni marchatamu manavudiga puttavalsi vachinda.
1: Is it necessary to be born as a human being to eat, drink, sleep and waste one's time?
0: Pachipachi mrugadulu kudanu tinatam leda nidrinchatam leda prapanchanni marchatam leda?
1: Are not animals, birds and beasts sleeping, eating, drinking?
0: Inta matraniki manavudiga janminchavalsina avasaram em untundi?
1: For the sake of this, should a person be born as a human being at all?
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ఇట్ ఈస్ రేర్ టు గెట్ ఎ హ్యూమన్ లైఫ్.
0: అట్టి ఉత్తమమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: వీ ఆర్ ఫర్గెటింగ్ సచ్ సీక్రెట్ నేచర్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: కనుకనే మన యొక్క సంస్కృతి ఏమిటో వారికి గుర్తించడానికి ఏమాత్రం కూడా నువ్వు ప్రయత్నించలేకపోతున్నారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వాట్ అవర్ ఇండియన్ ట్రూ కల్చర్ ఈస్.
0: భారతీయ సంస్కృతి ఎందు కేవలం జీవనోపాధి మాత్రమే కాక జీవిత పరమావధి తత్వాన్ని కూడా నువ్వు చక్కగా వర్ణించి వివరించి బోధించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావం అది.
1: దేర్ ఆర్ ఎక్స్ట్రాఆర్డినరీ డివైన్ ఫీలింగ్స్ అండ్ వేస్ వాట్ రిలేటింగ్ టు ద వరల్డ్ అండ్ అచీవింగ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది అదర్ వరల్డ్ అండ్ ది ట్రాన్సెండెంట్ వరల్డ్ ఇన్ ఇండియన్ కల్చర్.
0: సంస్కృతం సంస్కృతి
1: ద వన్ విచ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ దాట్ ఈస్ రియల్ కల్చర్.
0: ఈ సంస్కృతి సంస్కృతం నుండి కూడా ఆవిర్భవించినటువంటిది.
1: ద వరల్డ్ సంస్కృతి హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ద రూట్ వర్డ్
0: ప్రపంచంలో సహజంగా ఆవిర్భవించినటువంటి ప్రతి పదార్థమును కూడాను సంస్కరించి అనుభవించినటువంటిదే సంస్కృతి.
1: సంస్కృతి రియలీ రెఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ రా ఇన్ టు ఎ రిఫైన్డ్ థింగ్ అండ్ ఎంజాయింగ్ ఇట్.
0: చిన్న ఉదాహరణ,
1: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనం నిత్యము బియ్యం భుజిస్తున్నాము.
1: వీ పార్టేక్ రైస్ ఎవ్రీ డే.
0: అయితే ఈ భుజించడానికి ఈ స్థాయికి రావడానికి పూర్వం ఎన్ని విధములైన సంస్కారములు పొందింది?
1: హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ ద రైస్ హ్యాడ్ టు అండర్గో బిఫోర్ ఇట్ ఈస్
0: గడ్డినటువంటి వడ్లను వేరు చేయటము.
1: ఫస్ట్ థింగ్ ఈజ్ రిమూవింగ్ ప్యాడీ ఫ్రమ్ ద గ్రాస్,
0: ఆ వడ్ల పైన ఉన్నటువంటి పొట్టును విడదీయటము.
1: రిమూవింగ్ ద చాఫ్ ఫ్రమ్ ద గ్రీన్,
0: విడదీయబడినటువంటి యొక్క భీమును ఉడకబెట్టడము.
1: అండ్ దెన్ ది రైస్ ఇట్సెల్ఫ్ ఈజ్ బీయింగ్ కుక్డ్,
0: ఆ పరిపక్వమైనటువంటి యొక్క పదార్థమును మనం భుజించటము.
1: అండ్ దట్ వెల్ కుక్డ్ రైస్ ఈజ్ బీయింగ్ పార్టేకన్.
0: ఇన్ని రకములైనటువంటి సంస్కృతి జరగటం చేతనే, సంస్కారములు జరగటం చేతనే మనం భుజించుటకు వీలవుతూ ఉంటుండాలి ఈ బియ్యము.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వీ హావ్ బీన్ ఏబుల్ టు పార్టేక్ రైస్ యాజ్ ఫుడ్.
0: సంస్కారం చేత తమ విలువను కూడా పెంచుకుంటున్నాయి.
1: దిస్ కైండ్ ఆఫ్ సంస్కార ట్రాన్స్ఫర్మేషన్ ఇంక్రీజెస్ ది వాల్యూ.
0: ఒక మూట వడ్డు ఉంటుంటే 100 రూపాయలు మాత్రమే ఇవ్వగలము.
1: ఇఫ్ దెర్ ఈస్ ఎ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ ఇట్ మైట్ కాస్ట్ అబౌట్ 100 రూపాయలు.
0: దాన్ని సంస్కరింపజేసి దాని పొట్టును వేరు చేసి సరైనటువంటి యొక్క దృష్టికి అనుభవించలేనటువంటి యోగ్యతకు తెప్పించడం చేతనే 1 మూట 600 రూపాయలుగా పెరుగుతుండాలి.
1: బట్ ఆఫ్టర్ ఇట్ ఇస్ బీయింగ్ ప్రాసెస్డ్ అండ్ మేడ్ పాలిష్ రైస్ ఎట్సెట్రా ఇట్ కాస్ట్ 600 రూపీస్ పర్ బ్యాగ్.
0: 1 మూట 100 రూపాయలుగా ఉండినటువంటి వడ్లు 1 మూట బియ్యంగా మారినప్పుడు 600గా పెరగడానికి ఏది కారణం?
1: వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ ఎ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ వెన్ ఇట్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు రైస్ ఫ్రమ్ 100 రూపీస్ టు 600 రూపీస్
0: సంస్కరించినటువంటి ఫలితమే దీనికి విలువ.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మేషన్ విచ్ దిస్ ప్యాడీ.
0: ఒక గడియారం కట్టుకుంటుంటాం.
1: వీ వేర్ ఎ వాచ్.
0: ఈ గడియారం నిప్పులో వేస్తే 2 అణాలు స్టెయిన్లెస్ స్టీల్ కూడా మనకు చిక్కదు.
1: ఇఫ్ యూ బర్న్ ఇట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఇన్ టు స్టెయిన్లెస్ స్టీల్ ఇట్ ఇస్ వర్త్ దిస్.
0: కానీ గడియారానికి 1000 రూపాయలు ఇచ్చి నీవు పొందడానికి ఏది కారణం?
1: What is it that makes its value 1000 rupees?
0: Samskarame deeniki karanam.
1: It is this kind of process.
0: Ini sariyaina sthitilo manam anubhavinchetuvanti yogyataga teerchididdaru. Bolsu, nutsu, spoonsu, pinsu, gantanu annitini sakramanga davarinchatam chetane idi samskaranga marindi. Idi viluvanu periyadam.
1: The processing and the transformation has made the article so very useful. Its value has grown and it is then worth 1000 rupees in one.
0: Idi vidhamgane bharatiyulu ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి పదార్థమును కూడాను సంస్కరింపచేసి అనుభవిస్తూ వచ్చారు.
1: రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ భారతీయస్ యూస్ టు గివ్ దిస్ ప్రాసెసింగ్ అండ్ యూస్ టు ఎంజాయ్.
0: ఇది ఒక వస్త్రము.
1: హియర్ ఇస్ ఎ క్లాత్.
0: అయితే ఇది వస్త్రంగా మారడానికి ఎన్ని రకములైనటువంటి సంస్కారం పొందింది?
1: హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ హాడ్ టు అండర్గో టు బికమ్ క్లాత్
0: ఉంటుంది.
1: ఫస్ట్ ఇట్ వాస్ కాటన్,
0: తదుపరి నూలుగా మారి
1: దెన్ ఇట్ బికెమ్ థ్రెడ్.
0: ఈ నూలు నేయటం చేత
1: దెన్ ఆఫ్టర్ ఇట్
0: వస్త్రంగా తీర్చిదిద్దాం.
1: దెన్ ఓన్లీ ఇట్ హాస్ బికమ్ ఎ క్లాత్.
0: కనుక పత్తిని పత్తిగానే మనం అనుభవించడం లేదు.
1: వీఆర్ నాట్ ఎంజాయింగ్ క్లోత్ ఇన్ ది రా ఫార్మ్.
0: అనేక విధములుగా సంస్కరింపజేసి తదుపరి దానిని ధరిస్తూ వస్తున్నాము.
1: వీఆర్ వేరింగ్ ది క్లోత్ ఆఫ్టర్ కాటన్ ఇస్ ట్రాన్స్ఫార్మ్.
0: అదే మానవుడు పుట్టినటువంటి మానవుడు మానవుడుగానే జీవించడం వ్యర్థము.
1: ఇన్ ది సేమ్ వే A man should not remain in the raw state the way that he was born.
0: మానవాతీతమైనటువంటి దివ్యత్వంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: It is necessary to transform ourselves into divinity.
0: ఇలాంటి సంస్కారమునకు తగినటువంటి కృషి మనం చేయాలి.
1: We should undertake to do efforts to become divine.
0: కనుక విద్యార్థులు ఈనాడు విద్యతో పాటు
1: Today's students along with education
0: వివేకము
1: డిస్క్రిమినేషన్.
0: వివేకంతో పాటు వినయము, హ్యూమిలిటీ, వినయంతో పాటు విచక్షణ,
1: అండ్ అలాంగ్ విత్ దాట్
0: ఈ రకమైనటువంటి సంస్కారముల చేతనే మానవత్వం మన పరిపూర్ణత్వాన్ని పొందడానికి వీలవుతుంది.
1: ఓన్లీ విత్ సచ్ గ్రేట్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ హ్యూమానిటీ కెన్ బికమ్ డివినిటీ.
0: మానవుడు పరిపూర్ణుడు కావాలనుకుంటే
1: ఈ మ్యాన్ హ్యాస్ టు బికమ్ అండ్ గ్రో ఇన్ టు హిస్ ఉదాహరణ. హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
0: ఒక విత్తనం మనం భూమిలో నాటుతున్నాం.
1: వీ సో ఎ సీడ్ ఇన్ టు అవర్
0: నాటినటువంటి విత్తనము చిన్నగా రెండు ఆకులతో మొక్క బయలుదేరుతుంది.
1: అండ్ దిస్ సీడ్ బికమ్స్ ఎ సీడ్లింగ్.
0: ఇది క్రమక్రమేణా కొమ్మలు రెమ్మలతో పాటు రూపొందుతుంది.
1: దెన్ ఇట్ బికమ్స్ ఇన్ టు ఎ స్మాల్ సాప్లింగ్ అండ్
0: ఆ యొక్క వృక్షం లోపల ఫలములు మనకు అందిస్తుంది.
1: ఇట్ గివ్స్ ఫ్రూట్స్ లేటర్ ఆన్.
0: ఇది విత్తనం యొక్క పరిపూర్ణత్వం.
1: అండ్ దిస్ ఈజ్ ది ఫుల్ఫిల్మెంట్ అండ్ గ్రోత్.
0: కాబట్టి మానవత్వము అనేటువంటిది కేవలము ఒక విత్తనం వంటిది.
1: హ్యూమన్ బీయింగ్స్ వి కంపేర్ ఇట్ టు
0: దానిని అనేక రకములుగా మనం సంస్కరింప చేసినప్పుడు అది ఒక విశాలమైనటువంటి ప్రేమతత్వంగా కొమ్మలు రెమ్మలుగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ వి ఫాస్టర్ దిస్ అండ్ డెవలప్ ఇన్ టు ఇట్స్ ఫుల్నెస్ దెన్ ఓన్లీ ఇట్ గ్రోస్ ఇన్ టు ట్రీ ఆఫ్ హ్యూమానిటీ.
0: తదుపరి బ్రాంచెస్ ఆఫ్ శాంతి భద్రతలన్నింటి ఫలాన్ని కూడా ఈ యొక్క వృక్షం అందిస్తుంది.
1: దిస్ ట్రీ ఆల్సో గివ్స్ ది ఫ్రూట్స్ ఆఫ్ పీస్ అండ్ ప్రొటెక్షన్.
0: అది మానవుని యొక్క పరిపూర్ణత.
1: దట్ ఈస్ ది ఫుల్నెస్ ఆఫ్ హ్యూమన్.
0: ప్రేమ ప్రేమ ప్రేమ అనబడేటువంటి దైవ గుణమును మానవుని వరకే మాత్రమే మనం పరిమితి గావించరాదు.
1: లవ్ విచ్ ఈస్ సచ్ ఎ డివైన్ క్వాలిటీ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ ఓన్లీ టు ఎ హ్యూమన్.
0: ప్రేమను పశుపక్షి మృగాదుల వరకు కూడా ప్రసరింప చేయాలి.
1: వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ అవర్ లవ్ బియాండ్ ది హ్యూమన్ బీయింగ్స్ అండ్ గో రైట్ అప్ టు ది యానిమల్స్ అండ్ బర్డ్స్.
0: ఇలాంటి విశాలత్వమును మనం పెంచుకోవటమే నిజమైనటువంటి సంస్కృతి.
1: అండ్ ట్రూ కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ డెవలపింగ్ సచ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: భావాన్ని విస్మరించి
1: గివింగ్ అప్ దట్ కైండ్ ఆఫ్
0: విశాల భావాన్ని అభివృద్ధి పరిచి
1: షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: తనకు తాను అనుభవించి
1: హీ షుడ్ ఎంజాయ్ హిమ్సెల్ఫ్.
0: 10 మందికి పంచినప్పుడే ఈ మానవత్వము దివ్యత్వంగా మారగలదు.
1: హీ షుడ్ బి ఏబుల్ టు డిస్ట్రిబ్యూట్ ద లవ్ అండ్ ఫ్రూట్స్ ఆఫ్ లవ్ అమంగ్ టెన్ అదర్స్.
0: వివరింప చేసినటువంటి వేదములు అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని కూడా మనం ద్వేషించరాదు అనేటువంటిది పవిత్ర బోధన గావించటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది డిక్లరేషన్స్ ఇన్ ది ఇండియన్ స్క్రిప్చర్స్ డు నాట్ హేట్ ఎనీవన్. వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్?
0: కనుక మనము ఈ చదువుతో పాటు భారతీయ సంస్కృతి కూడా గుర్తించడానికి, దానివల్ల మనం ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు లెర్న్ దిస్ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ ఇట్ ది ట్రూ ఇండియన్ కల్చర్ అండ్ ప్రాక్టీస్ ఇట్.
0: ఈనాటి మానవత్వంలో జగత్తు ఏ విధంగా రూపొందినది మీకే తెలుసు.
1: యు నో ద స్టేట్ ఇన్ విచ్ హ్యూమానిటీ ఈజ్ సఫరింగ్ టుడే.
0: మానవుడు వేసే ప్రతి అడుగు కూడాను ధర్మం తప్పుతున్నది.
1: ఎవ్రీ స్టెప్ దట్ మ్యాన్ ఈజ్ అండర్టేకింగ్ ఈజ్ గోయింగ్ అవే ఫ్రమ్ రైచియస్నెస్.
0: ప్రతి పలుకులో కూడా సత్యం సడలిపోతుండాలి.
1: ఎవ్రీ వర్డ్ దట్ హీ అటర్స్ ఈజ్ ఫార్ ఫ్రమ్
0: ప్రతి ఆలోచన ఎందుకు కూడా దూరదృష్టి నశించిపోతుండాలి.
1: ఎవ్రీ థాట్ ఈజ్ కన్ఫైన్ టు నారో మైండ్.
0: ప్రతి దృష్టి ఎందుకు ప్రేమ తరిగిపోతుండాలి.
1: దెర్ ఇస్ నో లవ్ ఇన్ హిస్ విజన్.
0: అభ్యుదయ భావాలు అడుగంటిపోతున్నాయి.
1: అండ్ ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఆర్ నాట్ టు బి సీన్.
0: ఆధ్యాత్మికం ఆశాస్పదమైపోతుండాలి.
1: స్పిరిచువాలిటీ ఈజ్ బికమింగ్ రిడిక్యులస్. ఇట్ ఇస్ బీయింగ్ రిడిక్యూల్డ్.
0: కేవలం కులమత ద్వేషాలు అనేటువంటిది పెరిగిపోతున్నాయి.
1: హేట్రేడ్ బిట్వీన్ రిలీజియన్ రిలీజియన్ క్యాస్ట్ అండ్ క్యాస్ట్
0: ప్రాంతీయ దురభిమానములు
1: రీజనల్
0: స్వార్థాల ప్రయోజనం అనేటువంటిది వెర్రితలలు వేసి తిరుగుతుండాలి.
1: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ దే ఆర్ టేకింగ్ ఎక్స్ట్రాడినరీ స్టెప్స్.
0: మానవుని ఎందు చైతన్యం చల్లబడిపోతుండాలి.
1: ది కాన్షియస్నెస్ ఈజ్ లూజనింగ్ ఇట్స్.
0: ప్రతి సంకల్పం కూడా స్వార్థంగా రూపొందుతుండాలి.
1: ఎవ్రీ థాట్ ఈజ్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్.
0: దీనికంతా కారణమే.
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఆల్ దిస్?
0: కారణాన్ని మనం విచారించడం లేదు.
1: We are not searching for the reason.
0: ఈ కేవలం ఈ దృశ్యకల్పితమైనటువంటి యొక్క ఈ వివేకములు అవివేకాన్ని మాత్రమే మనం గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: We are only concentrating in trying to understand the external world and the external objects.
0: పాప భీతి లేని పామరత్వము పట్టి.
1: We are following the sinful path bereft of the fear of sin.
0: దైవ ప్రీతి లేని దాని బట్టి.
1: అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ అప్ లవ్ ఫర్ గాడ్.
0: మానవత్వం అడిగే మానవులందున
1: Therefore, humanity is hidden in human beings.
0: Vishyasanti kidiye viplavambu.
1: And this is responsible for all the revolutionary
0: problems in the world. Vishyasanti kanta viplavam sambhavistundadante kaaranam emi?
1: If you say today the entire peace of the world is disturbed, what is the cause?
0: Papa bhiti daiva priti sangha niti ni kolupoyina.
1: We have given up fear of sin, love for God and societal morality.
0: కేవలం మానవుడు మానవుడిని ఆకార మానవత్వంతోనే మనం జీవిస్తున్నాము.
1: వీఆర్ సాటిస్ఫైయింగ్ అవర్ సెల్వ్స్ బై రిమైనింగ్ హ్యూమన్స్ ఓన్లీ ఇన్ ఫామ్.
0: ఇట్టి ఆకార మానవుని వల్ల లోకానికి ఏమాత్రం కూడా మంచి చేయలేదు.
1: హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ఫార్మ్ అలోన్ కెన్ నెవర్ డూ ఎనీ గుడ్.
0: ఆచార మానవుడిగా రూపొందాలి.
1: వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్వ్స్ ఇంటూ హ్యూమన్ బీయింగ్ ఇన్ అవర్ అండ్ దిస్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫార్ ఆల్ ది రెవల్యూషనరీ
0: ఈనాడు విశ్రాంతి కంటే విప్లవం సంభవిస్తుండాలంటే కారణం ఏమిటి?
1: If you say today the entire peace of the world is disturbed, what is the cause?

0: వచ్చేటువంటి ప్రమాదమే ఈనాడు పరిస్థితి.
1: ఇట్ ఈస్ ది గ్రేట్ డేంజర్ విచ్ హస్ బిఫాలన్ ది సొసైటీ ఆన్ ది అకౌంట్ ఆఫ్ ది హ్యూమన్స్ ఇన్ ఫామ్ అండ్ నాట్ ఇన్ దర్ డీడ్స్ అండ్ నాట్ ఇన్ దర్ థాట్స్. దే ఆర్ స్టూడెంట్స్.
0: మీరు చదువుతో పాటు
1: అలాంగ్ విత్ ఎడ్యుకేషన్
0: దేశం యొక్క విశ్వాసమును
1: డెవలప్ ఫెయిత్ ఇన్ అవర్ ఓన్ నేషన్
0: దేశ కళ్యాణమును
1: ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ
0: దృష్టి అందించుకోవాలి.
1: కీప్ ఇన్ యువర్ వ్యూ దీస్ టూ థింగ్స్.
0: మన ప్రాచీన కాలం నుండి హైందవ సాంప్రదాయము లోక సమస్త సుఖినో భవంతు అందరూ సుఖంగా ఉండాలనేటువంటిది మన భారతీయుని యొక్క హైందవ సాంప్రదాయం.
1: అవర్ ఇండియన్ ట్రెడిషన్ అండ్ కల్చర్ ఈస్ రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ దట్ ఎవ్రీ వన్ షుడ్ బి హ్యాపీ అండ్ హ్యావ్ వెల్ఫేర్.
0: ఆధ్యాత్మిక సంపత్తి వల్ల
1: ఫ్రమ్ స్పిరిచువల్
0: వెల్ఫ్ దేశములకు సుస్థిరమైనటువంటి శాంతి భద్రత చేకూర్చుతూ వచ్చినటువంటిది భారతదేశం.
1: భారతీయ కంట్రీ ఈజ్ వన్ విచ్ అన్ అకౌంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ was able to spread peace and prosperity in the entire world.
0: గ్రంథము వేదము.
1: Veda is the very basis of భారతీయ culture.
0: ఈ వేదము బోధించినటువంటిది మొట్టమొదటి సత్యం వద ధర్మం చర.
1: ది ఫస్ట్ లెసన్
0: సత్యమును ఉచ్చరించు ధర్మమును ఆచరించు.
1: ది ఫస్ట్ లెసన్ ప్రపౌండెడ్ బై వేదా ఈజ్ స్పీక్ ద ట్రూత్ ఫాలో రైచియస్నెస్.
0: ఈనాడు సత్యమును కేవలం ఉచ్చరించటమే లేదు.
1: టుడే అన్ఫార్చునేట్లీ పీపుల్ డు నాట్ స్పీక్ ట్రూత్.
0: ఉచ్చరిస్తున్నారే కానీ ఆచరించటం లేదు.
1: దే ఓన్లీ స్పీక్ రైచియస్నెస్ బట్ డు నాట్ ఫాలో రైచియస్నెస్.
0: ధర్మమును ఆచరించాలి.
1: Righteousness has to be followed.
0: Dharmo rakshate rakshitah. Dharmame manavulu rakshinchetundi.
1: It is the righteousness which protects the people who follow that.
0: Ee dharmam ante emiti?
1: What do you mean by righteousness?
0: Kevalam mana aacharalu mana sampradayalu ivu maatrame kaadu.
1: It is not these external habits and traditions.
0: Manasyekam vachasyekam karmanyekam. Ide manavuni yokka dharmam.
1: The true dharma of man is to bring about unity between his thought,
0: the
1: word and deed.
0: Mankind is man.
1: The proper study of mankind is man.
0: ఈ మూడింటిని ఏకత్వం గావించాలి.
1: దేర్ ఇస్ నీడ్ ఫార్ యూనిఫైయింగ్ దీస్ త్రీ థింగ్స్.
0: అప్పుడే త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ దేర్ విల్ బి ప్యూరిటీ ఆఫ్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ మ్యాన్.
0: త్రీయే మన ధర్మం.
1: అండ్ దట్ త్రికరణ శుద్ధి ప్యూరిటీ ఆఫ్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ అవర్ ధర్మ.
0: ఈనాడు మాటలు ఎందు వేరు, తలంపులు ఎందు వేరు, క్రియలు మరొకటిగా మారుతూ రావటం చేతనే ధర్మము క్షీణించిపోయింది.
1: Today, righteousness has declined because there is difference between one's thinking, one's talking, and one's actions.
0: Kanaka Veda dharmamu satyam vada dharmam chera.
1: The declaration of Vedas is speak the truth, follow righteousness.
0: Satyanna pravadhatavyam. Elanti paristhitulu endaina kodanu neevu satyanni vadalavaddu. Dharmanna pravadhatavyam. Anaga dharmanni neevu vadalapettavaddu.
1: Upanishads have declared that under any trying circumstances do not give up speaking truth.
0: పరిస్థితిని ఎందు ప్రాణాపాయం సంభవించిన సమయమునందు కాని ధర్మమును మాత్రం మారరాదు.
1: Even if you have to lose your life and under even such circumstances.
0: హరిశ్చంద్రుడు సాధించినటువంటి వ్రతము.
1: That is the vow which సత్య హరిశ్చంద్ర has achieved and practiced.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఉపనిషత్తులు కూడాను మానవునికి పలువారు బోధిస్తూ వచ్చాయి.
1: Sacred Upanishads have taught great lessons to the man.
0: Satyamunake vijayamu.
1: Truth always triumphs.
0: Ilanti vijayanni sadhinchavalasinatundi vaadu dharmanni anusarinchali.
1: If anyone wants to have that kind of
0: Dhritarashtrudu Sanjayunni prashnistunnadu.
1: Dhritarashtra questions Sanjaya.
0: Sanjaya, Pandavulu Kauravulu iruvulu kudanu yuddhabhoomilo cheraru. Vaaru em chestunnaru ippudu?
1: He questions Sanjaya. Sanjaya, Pandavas and Kauravas who have come to the battlefield, what are they doing?
0: Yuddhamunaku poyinatunte vaaru yuddham chestaru kaani dinner anusustu vastuntara?
1: When they go to the battlefield, they fight a war, they wage a war. Will they be taking a dinner in the battlefield?
0: Maharaja, yuddham sambhavinchindi, yuddham chestunnaru ani cheptadu.
1: Sanjaya told, O king, there is war now.
0: Nee uddesham vijayam evariki sambhavistundani unnadi అని ప్రశ్నించాడు. రెండో ప్రశ్న.
1: ద సెకండ్ క్వశ్చన్ దట్ వాస్ పుట్ టు సంజయ వాస్ హూ వుడ్ బి విక్టోరియస్.
0: సంజయుడునిగా ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడే సంజయుడు.
1: సంజయ మీన్స్ ద వన్ హూ హాస్ కంట్రోల్ ఆఫ్ వన్స్ ఓన్ సెన్సెస్.
0: యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర

0: ఓ మహారాజా, ఎత్ర యోగీశ్వర కృష్ణ, ఎక్కడ సర్వశక్తిమైనటువంటి భగవంతుడు, ఎక్కడ సర్వధర్మపరాయణుడైనటువంటి ఒక అర్జునుడు నిర్మలుడు ఉంటున్నావు, అక్కడే విజయం. ఓ కింగ్, వేర్ ఎవర్ దర్ ఇస్ ఆల్ పవర్ఫుల్ లార్డ్, వేర్ ఎవర్ దర్ ఇస్ అర్జున హూ ఫాలో ది రైచియస్ పాత్, దేర్ వుడ్ బి విక్టరీ. ఈ విజయానికి సత్యధర్మ స్వరూపులైనటువంటి యొక్క భగవత్ యొక్క అనుగ్రహమే ప్రధానమని బోధించాడు. హీ ఆల్సో టోల్డ్ దట్ ఇట్ ఇస్ ఓన్లీ ది గ్రేస్ విచ్ కెన్ హెల్ప్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూత్.
1: ఇంకా పురాణము ఏమి చెప్తూ వచ్చాయి?
0: వాట్ హ్యావ్ ది ఎపిక్స్ టోల్డ్? పురాణములు కూడా నువ్వు ఈ సత్యధర్మంలో ప్రబోధిస్తూ వచ్చాయి. ఎపిక్స్ ఆల్సో హ్యావ్ ఎక్స్పౌండెడ్ ట్రూత్ అండ్
1: రైట్. పరోధర్మ ధర్మం అనేటువంటి సత్యం పైన ఆధారపడి ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ డిక్లర్డ్ దట్ రైచియస్నెస్ డిపెండ్స్ అపాన్ ట్రూత్.
1: దీనికంటే మించినటువంటిది లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ ట్రూత్ దాన్ దిస్.
1: ఇంకా భాగవతమునందు అనేక విధములుగా బోధిస్తూ,
0: ఇన్ భాగవత ఏ నంబర్ ఆఫ్ లెసన్స్ హవ్ బీన్ టాట్.
1: పలికి బొంకుట కన్నా పాపమున్నా, పలికి బొంకుట కన్నా పాపమున్నా. మనం చెప్పి దానిని తప్పిపోవటం కంటే పాపం మరొకటున్నదా? అనగా సత్యమే ప్రధానమని కూడా నువ్వు నిరూపిస్తూ వచ్చింది.
0: Can there be a greater sin than giving a word and going back upon it? And that proves the greatness of truth.
1: Anuka satyame ee jagattunu kaapaadutunnadi.
0: It is a truth which protects the world.
1: Dharmame ee satyamunu aashrayinchinatundi.
0: Righteousness takes shelter under
1: truth. Satya dharmamlo rendu kudunu avinabhava sambandhamu anyonyasayamu.
0: There is mutual relationship between truth and righteousness. They are interdependent.
1: భారత పుత్రులైనటువంటి యువతి యువకులారా, ప్రధానమైనటువంటి సత్య మార్గము, దానినే మనం దైవస్వరూపంగా విశ్వసించాలి, గౌరవించాలి.
0: బాయ్స్ అండ్ గర్ల్స్, చిల్డ్రన్ ఆఫ్ భారత్, యు షుడ్ ఫర్మ్లీ బిలీవ్ దట్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్.
1: చదువులని చలివి తాల వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
0: The dull-headed ones have studied so much, but they do not know who they really are.
1: Yanta chaduvu chadivi yeniti unnanu teenuni gunambu manaledu.
0: Whatever learning, great learning one may have, a mean fellow can never give up his mean nature.

0: leads to argumentation and one would never get full wisdom.
1: చదువు చదివి చదివి చావంగనేటికి.
0: What is the use of studying such education?
1: చావు లేని చదువు చదువవలయు.
0: One should acquire education which can confer immortality.
1: అదే సత్య చదువు.
0: That is true education.
1: అదే ధర్మ చదువు.
0: That is dharmic education.
1: ఆ ధర్మము సత్యమే. సత్పురుషులు చెంత ఉంటుంటారు.
0: And this dharma and the truth, it will always be with
1: ఎవరు సత్యాన్వేషణ సల్పుతుంటారు.
0: Whoever goes in search of truth,
1: ఎవరు సత్యవ్రతులుగా ఉంటారు.
0: Whoever has followed the path,
1: ఎవరి యందు సద్గుణములు వికాసిస్తూ ఉంటాయో.
0: In whomsoever great virtues shine,
1: సన్నిధి ఎందే ఉంటుంటుంది సత్యం.
0: And truth always will be at their very feet.
1: కనుకనే ఆత్మకు సత్య అని మరొక పేరు.
0: That is the reason why another name for truth is,
1: ఈ ఆత్మ నిత్యమైనటువంటిది కనుకనే దీనికి సత్య అని పిలుస్తూ వచ్చారు.
0: Another name for ఆత్మా is truth. As truth is permanent, ఆత్మా ఇస్ పర్మనెంట్, దట్ నేమ్ ఇస్ గివెన్ టు
1: సర్వుల యందు ఉండినటువంటిది అది ఒక్కటే.
0: దిస్ ఈస్ కామన్.
1: అన్ని యుగములు మార్పు చెందినవే.
0: ఎవ్రీథింగ్ ఎల్స్ అండర్ గోస్ మోడిఫికేషన్ అండ్ చేంజ్.
1: విషయము కాని పదార్థం కాని కదిలిపోయే మేఘములే.
0: బీట్ ఎ పర్సన్, బీట్ ఎన్ ఆబ్జెక్ట్, బీట్ ఎనీథింగ్, దిస్ ఆర్ ఆల్ అండర్ గోయింగ్ చేంజెస్.
1: చదువు చదవద్దని చెప్పని కాదు.
0: I don't mean to say that you should not study those things.
1: ఈ చదువులతో పాటు
0: along with this kind of learning,
1: చదువును కూడా మనము చదవడానికి తగిన కృషి చేయాలి.
0: We should also make efforts to learn the real education also.
1: ఎంతమంది ఎన్ని చదువులు చదవలేదు.
0: How many people have acquired
1: ఖ్యాతులను పొందలేదు.
0: So many people also got great education. For how long did they have it?
1: అవన్నీ కూడా క్షణభంగురమైనటువంటివి.
0: దే వర్ ఆల్ టెంపరీ అండ్ ట్రాన్సియెంట్.
1: దేహమే అస్థిరమైనటువంటిది.
0: వెన్ ది హ్యూమన్ బాడీ ఇట్సెల్ఫ్ ఇస్
1: అయితే దేహము నశించినా కూడా మన సంస్కారములు చిరంజీవిగా నిలిచి ఉంటాయి.
0: ఈవెన్ ఆఫ్టర్ ది ఫాల్ ఆఫ్ ది బాడీ అవర్ సంస్కార హ్యావ్ ఎ పర్మనెంట్
1: ప్లేస్. ఆదర్శం కోసం మనం జీవించాలి కానీ అన్నం కోసం కాదు అనే సత్యాన్ని గుర్తించాలి.
0: డియర్ స్టూడెంట్, రికగ్నైజ్ ది ట్రూత్ that you should live for an ideal, not for the sake of ego.
1: Adarsham shashtamainatundi.
0: Ideals are always permanent.
1: Iti uttama adarsham cheta enta mandaina kodunu munmundu abhivruddhi gaagalanu.
0: By yourself holding a good ideal, you will be helping so many people to become ideals.
1: Kaaki vaguchu kalakalamu tiruvaka hamsavai chadame aadumuga.
0: Instead of
1: manam adarshamantamainatundi vidyarthuluga oka 10 samvatsaralu bratikina manaku chaalu.
0: Instead of living like a crow for 100 years, to live as a swan even for 1 year, it is good. Even for 10 years, if you can be good ideal students, that is good enough.
1: Kanuka manam adarshavantamaina jeevithanni manam anubhavinchadaniki deshabhimanamu aatmaabhimanamu atyavasaram.
0: If you want to really enjoy an ideal life, love for atma and love of the nation are
1: essential.
0: Every human being who is born first recognizes mother and then father.
1: నా దేశం అంటే ఎలాంటిది?
0: వాట్ ఈస్ మై నేషన్?
1: ఎంత పవిత్రమైన దేశము.
0: హౌ సేక్రెడ్
1: ఎంత దివ్యమైన దేశము.
0: హౌ డివైన్ మై నేషన్ ఈస్.
1: ఎలాంటి ఆదర్శవంతమైన దేశం.
0: హౌ ఐడియల్ మై నేషన్ ఈస్.
1: ఎంతటి ప్రేమపూరితమైన దేశము.
0: హౌ లవ్ ఫిల్డ్ మై నేషన్.
1: ఎంతటి విశాలమైన దేశము.
0: హౌ బ్రాడ్ మై
1: దేశం. విశిష్టతను మొట్టమొదట గుర్తించాలి విద్యార్థులు.
0: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ రికగ్నైజ్ దిస్ యునిక్
1: భారతదేశం. ఒక చెత్త భూమిగా మేము విశ్వసిస్తూ విదేశాలకు ప్రయాణం అనేవి వెళుతున్నారు.
0: Considering Bharat as if it is a second-rate country, you are going abroad for education.
1: Bharate tanna Bharata. Bharat deshamlo lenatundi ye deshamlo kuda ledu.
0: What does not exist in Bharat does not exist in anywhere in the world.
1: Bhavya bhavalu kaligina Bharatiya.
0: Oh Bharatiya, who must be having magnificent ideas.
1: Divya samputi tatvambu terisikonaga.
0: Learn the true meaning of your own divine culture.
1: Bharatiyude yatpulpa nerarayiri.
0: Unfortunately, Indians themselves do not make any effort to learn their own culture.
1: Intakantenu daurbhagyamemi kaladu.
0: What great...
1: Intakantenu daurbhagyamemi kaladu.
0: What great misfortune can there be than this state of affairs?
1: Ilanti karma bhumi, tyaga bhumi, yoga bhumi ainatundi Bharatadesham nundi puttinatundi yuvakulaina meeru భారతీయ సంస్కృతిని గుర్తించడానికి ప్రయత్నించలేకపోవటం చేత ఈ విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతూ వస్తున్నారు. దీనిని ప్రబోధించేటువంటి పెద్దలు కాని పండితులు కాని తల్లిదండ్రులు కాని లేకపోవటమే దీనికి మూల కారణం.
0: దేర్ ఆర్ నో ఎల్డర్స్, స్కాలర్స్,
2: ఆర్ టీచర్స్ హు హావ్ బీన్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ కరెక్ట్లీ వాట్ ఇండియన్ కల్చర్ ఈజ్.
1: విద్యార్థి విద్యార్థిని ద్వారా
2: స్టూడెంట్స్ గర్ల్స్
1: ఈ 15 దినములు కూడాను ఈ పవిత్రమైనటువంటి సంస్కృతిని ఆధునికం యొక్క జీవితాన్ని రెండింటిని సమన్వయపరచి సత్యమార్గమును విడుక ధర్మ మార్గమును విసర్జించక న్యాయ మార్గం లోపల మన జీవితాన్ని గడపడానికి తగిన కృషి చేయాలి.
2: డ్యూరింగ్ దీ 15 డేస్ యు మస్ట్ ట్రై టు మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ద యూనిక్నెస్ ఆఫ్ అవర్ ఓన్ కల్చర్ అండ్ హౌ టు హార్మోనైజ్ ది ఓల్డ్ కల్చర్ విత్ ద మోడర్న్ ట్రెడిషన్స్.
1: మనకు అధికారం ప్రధానం కాదు.
2: We should not consider authority as very important power.
1: కేవలం కదిలిపోయే మేఘములు.
2: Authority and power is something like a power.
1: దాని నిమిత్తమై మీరు గర్వించనక్కరలేదు.
2: You should never be proud of such things.

0: మనిషిలో క్షణంలో వచ్చి క్షణంలో పోయేటువంటిదే ఈ యూత్, యవనం.
1: ద యూత్ ఈజ్ సో ట్రాన్సియంట్, సో మొమెంటరీ, విత్ మినిట్స్ ఇట్ డిసపియర్స్.
0: ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిదే ఈ యవనం.
1: దిస్ యూత్ కమ్స్ ఇన్ ద మిడిల్ అండ్ గోస్ అవే ఇన్ ద మిడిల్.
0: క్షణభంగురమైనటువంటి యొక్క ఈ యొక్క మధ్య కాలములకు వచ్చేటువంటి యొక్క భవనమును ఆధారం చేసుకుని మనము రస్తు పట్టుకోరాదు.
1: వీ షుడ్ నాట్ రూయిన్ అవర్ ఓన్ లైఫ్ డిపెండింగ్ అపాన్ దిస్ యూత్ అండ్ మిస్యూజింగ్ దట్ పర్టికులర్ టైమ్ ఇన్ ద రాంగ్ వే.
0: ఇది చాలా ఉత్తమమైనటువంటి జీవితము.
1: యూత్ ఈజ్ అ వెరీ సేక్రెడ్
0: పవిత్రమైన కాలము.
1: Most sacred time this is.
0: ఈ కాలాన్ని మనం వ్యర్థం చేసుకోరాదు.
1: We should not waste our time.
0: వ్యర్థమైనటువంటి కాలం తిరిగి మనం సార్థకం చేయించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేదు.
1: Even if you make efforts to sanctify the time which has gone by, you will not be able to succeed.
0: విద్యార్థులారా,
1: we are students.
0: సంస్కృతి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోండి.
1: Develop faith in your own culture.
0: ధర్మం అనేటువంటిది ఒక దేశములకు, ఒక కాలములకు, ఒక దీనికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
1: Righteousness is not confined to a particular nation, to a particular time.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావంలో అతీతమైనటువంటిది ఈ భారతీయ సంస్కృతి.
1: Indian culture transcends all the limitations of time.
0: దాని గురించి క్రమక్రమేణ ఈ 15 దినముల లోపల మనం చక్కగా పరిపూర్ణ స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
1: We will make efforts to understand in all its fullness the Indian culture and its glory.
0: మన వైస్ ఛాన్సలర్ సరాఫ్ ప్రారంభంలో అందరినీ స్వాగతించేటువంటి సమయంలో శరీరమును, ఇంద్రియములను, మనసును, ఆత్మ, దీనిని ఐదింటి యొక్క ప్రభావాన్ని, విశిష్టతను, దాని యొక్క స్వరూపాన్ని వివరించాలని తాను ప్రార్థిస్తూ వచ్చాడు.
1: Our Vice Chancellor Saraf, while welcoming, mentioned that the details and the secrets and subtleties relating to the physical body, the sense organs, the mind and the intellect and the atma.
0: Eenadu nijamuga vidyarthulaku idi athyavasaram.
1: This is extremely necessary for the
0: student. Tanu telusukunaka baita prapanchanni telusukunnataku prayatnistunnadu.
1: Today a student is trying to understand the external world without knowing who he really is.
0: తనను తాను తెలుసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: మేక్ ఎఫర్ట్ టు నో హూ యూ రియలీ ఆర్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: కనుక తన దేహమును, తన మనస్సును, తన ఇంద్రియములను, తన యొక్క ఆత్మతత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఫోర్ యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో యువర్ ఫిజికల్ బాడీ.
0: జగతిని జీవించువాడు మనుషుడు కావాలి మొదట.
1: ఎ పర్సన్ హూ ఈజ్ లివింగ్ ఇన్ దిస్ ఎర్త్ must first become a human being.
0: Danujula duskrutane nella pogadutundu vaade chavata.
1: He is a fool who goes on describing various other people.
0: Brahmagnanam nerchichita aatmagnanam telusukoruta.
1: After knowing brahmagnana you will be able to also understand the atmagnana.
0: Ee manava jeevitamunu raja baata.
1: This is the royal road to human life.
0: ఈ బాటను మొట్టమొదట మనం గుర్తించాలి.
1: We have to recognize and identify.
0: ఈ బాటను మనం నేర్చాలి.
1: We have to learn.
0: ఈ మాటలో మనం అంకితం కావాలి.
1: We have to become one with this particular thought.
0: ఈ పవిత్రమైన అన్నిటికీ సారమైనటువంటి వేద ఊటను మనం గ్రోలాలి.
1: We have to drink the nectar and sweetness and the root of everything in the వేద.
0: ఈ పవిత్రమైన కాలమును పవిత్రమైన భావముల చేత మన హృదయాలు నింపుకొని
1: during these 15 days we have to fill our hearts with sacred thoughts.
0: ఈ విద్యార్థి విద్యార్థిని అందరి కొడను విశాలమైన భారతదేశమందు దీని యొక్క ప్రచార ప్రబోధములకు తగినటువంటి కృషి చేయాలి.
1: The students, both boys and girls, to undertake to spread the true meaning of the culture to the entire country.
0: అన్నింటికంటే ముఖ్యము భక్తి. భక్తి, దైవ భక్తి అత్యవసరం.
1: Devotion is the most important thing and the very basis of
0: daiva bhaktiye lekundina manam denini kudunu manam sadhinchalemu.
1: Without devotion to God you cannot achieve anything.
0: Nenu sadhistunnanu, nenu sadhi, idi kevalam ahankaram yokka vikara swaroopame.
1: Many a time you think that you have been able to achieve many things. It is only a perversion of your own human thinking.
0: Atmavishwasanni manam abhivruddhi parchukovali.
1: You have to develop confidence in self.
0: ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరుచుకున్నప్పుడు ఇంకా అన్ని కూడా మనం సాధించినటువంటి వారం అవుతాం.
1: Once you have self confidence, everything will be added unto you.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 34th అండ్ ఫైనల్ డిస్కోర్స్ ఆన్ గీత భగవాన్ డెలివర్డ్ ఆన్ 16th సెప్టెంబర్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ ఎక్స్పౌండ్స్ ద ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ కాయ బాడీ, కర్మ వర్క్ అండ్ ధర్మ రైటియస్నెస్. He also revisits and re-emphasizes some of the important verses of Gita. Sri Bhagavan Vacha.
1: Karmanu vandini manushya loke jagattu brahmamayamu.
2: The world is full of Brahman.
1: Brahmamayamaina jagattu karmamayamu.
2: Such a world which is full of Brahman is also saturated with action.
1: Srishti anunade karma.
2: Creation itself is associated with action.
1: Kanuka dehane dehame karma.
2: Therefore body itself is as good as action.
1: Karma naga jeeva shaktiye.
2: Action refers to the power of life.
1: Jeeva shakti upadhule dehamulu.
2: The manifestations of this power of life is bodies.
1: Upadhulnu dharinchatam chetane dehamunaku karma ani peru.
2: As it has worn these bodies, it has been described as action.
1: Karma anusaramga dehamulu yerpaduchunnavi.
2: Bodies are forming on the basis of action performed.
1: Ee karmala yokka phalitamunu anubhavinche nimittamai kayamulu dharistunnayi.
2: We are taking human bodies in order to enjoy the fruits of action.
1: Kanukane karmanu vandini manushyaloki.
2: Therefore it is said that I am bound binding human beings by action.
1: Manushyattam anaga kevalamu mumuchchottamto koodinatundidi maatrame kaaka కర్మతో అనుబంధమైనటువంటిది కూడాను మనము గుర్తించాలి.
2: When we think of humanity, we have to think humanity as associated not merely with liberation of action, but also with action.
1: మానవత్వము కర్మపూరితమైనటువంటిది.
2: Humanity is associated essentially with action.
1: తాను పూర్వము చేసినటువంటి కర్మ యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై తాను దేహమును ధరిస్తున్నాడు.
2: A person gets a human body in order to enjoy the fruits of actions performed in the earlier
1: birth. తర్వాత కర్మ అనగా దేహం అనే దీని యొక్క అర్థం.
2: The sum and substance of this is action means body.
1: కర్మక్షేత్రం అనగా దేహమే.
2: The field of action also is body.
1: ధర్మక్షేత్రం అనగా బ్రహ్మమే.
2: The field of dharma is Brahman.
1: దేశ కాలములు ప్రకృతి వికారములు.
2: The time and place are associated with nature.
1: సమస్తము కూడాను కర్మముల యొక్క ఫలితములే.
2: All the things are the result of action.
1: కనుకనే తస్మై నమః కర్మణే అని మొదలు కర్మకు నమస్కరించాలని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
2: That is the reason why Upanishads have declared offer your prostrations to karma.
1: మంచి కాని చెడ్డ కాని.
2: Be it good or bad.
1: పాపం కాని పుణ్యం కాని.
2: Be it sin or virtue.
1: ఇవి రెండు కూడాను భగవత్ విభూతులే.
2: These are all manifestations of the powers of the Lord.
1: కనుకనే యోగి అయినటువంటి వాడు మంచి చెడ్డలను లక్ష్యం చేయక ఏది లభించినప్పటికీ అది భగవత్ విభూతిగానే భావించి తాను అనుభవించటకు సిద్ధముగా ఉంటాడు.
2: దట్ ఈస్ ద రీజన్ వై ఏ యోగి వితౌట్ కేరింగ్ వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ థింగ్ ఆర్ ఎ బ్యాడ్ థింగ్ ఈస్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు హిమ్ యాజ్ ద విష్ ఆఫ్ ద లార్డ్.
1: కర్మను ఆచరించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా గుర్తిస్తాడు.
2: హీ కన్సిడర్స్ పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ హిస్ ప్రైమరీ డ్యూటీ.
1: ఈ కర్మాచరణ జన్మ సార్థకత కోసం.
2: Performing action is to sanctify one's life.
1: ఈ జన్మ సార్థకము భగవత్ అనుగ్రహం చేతనే లభిస్తుంది.
2: Getting sanctifying the capacity to sanctify life we can get by grace of God.
1: భగవత్ వాగామృతం చేతనే ఇది లభిస్తుంది.
2: ఓన్లీ బై ది టీచింగ్స్ ఆఫ్ ద లార్డ్ వన్ కెన్ గెట్ ఇట్.
1: కనుకనే మొట్టమొదట దీనికి భగవద్గీత అని ఒక పేరు వచ్చింది.
2: దట్ ఈస్ ది రీజన్ వై దిస్ పర్టికులర్ స్క్రిప్చర్ హెస్ గాట్ ద నేమ్ భగవద్గీత.
1: గీత అనగా పాట.
2: గీత రెఫర్స్ టు సాంగ్.
1: ఎవరి పాట? భగవంతుడు పాడే పాట.
2: హూ సాంగ్ ఈస్ దిస్? ఇట్ ఇస్ ది సాంగ్ ఆఫ్ ద లార్డ్.
1: ఈ పాటను విన్న వారికి దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి అని నిర్ణయించింది.
2: ఇట్ హెస్ ఆల్సో ఎస్టాబ్లిష్ దాట్ ఫర్ పీపుల్ హూ లిసన్ టు దిస్ పర్టికులర్ సాంగ్ దే వుడ్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ది గ్రీఫ్ అండ్ ఎంజాయ్.
1: ఈ పాట రుద్రభూమి యందు భద్రభూమి యందు సర్వత్రా పాడేటువంటి పాట కనుకనే ఇవి రెండు కూడా విభూతుల యొక్క లక్షణాలే అని కూడా నిరూపించింది.
2: వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ ఇన్ ఎ ఫీల్డ్ అదర్వైజ్ దిస్ సాంగ్ ఈజ్ సంగ్.
1: సదకర్మ భగవత్ ప్రీత్యార్థమని మనం ఏమి చేసినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినప్పుడే అది యోగంగా మారుతుంది.
2: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ వెన్ దే ఆర్ ఆఫర్ టు గాడ్ ఇట్ బికమ్స్ యోగ.
1: తిరుత్తండాళ్వార్ ఒక విషయాన్ని హెచ్చరించాడు.
2: తిరుత్తండాళ్వార్ హ్యాస్ వార్న్ ఆర్ కాషన్డ్ అబౌట్ ఎ పర్టికులర్ థింగ్.
1: ఈశ్వర నా ఆత్మనే నీవు.
2: హీ సెడ్ దట్ ఓ లార్డ్ ఈశ్వర యు ఆర్ మై ఆత్మన్.
1: నా బుద్ధియే నీ అర్ధాంగి అయిన పార్వతి.
2: మై ఇంటెలిజెన్స్ ఈజ్ యువర్ వైఫ్.
1: నా దేహమే నీ ఇల్లు.
2: మై బాడీ ఈజ్ యువర్ హౌస్.
1: నా నిత్య జీవితంలో ఆచరించేటువంటి సర్వకర్మలు కూడాను నీ పూజా విధానములు.
2: ఆల్ ది యాక్షన్స్ ఐ పర్ఫార్మ్ యాజ్ మై రొటీన్ డ్యూటీస్ ఆఫ్ ద డే దే ఆర్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ వర్షిప్.
1: నా ప్రాణములు నీ గణములు.
2: మై లైఫ్ బ్రెత్ ఇట్సెల్ఫ్ ఈజ్ యువర్ ప్రేయర్.
1: నేను ఎక్కడ సంచరించినప్పటికీ నీ ప్రదక్షిణే.
2: Wherever I just go about, that is circumambulating yourself.
1: Na maatalanniyunu nee mantramule.
2: Whatever word I utter, these are all
1: na cheriyalanniyunu nee poojale.
2: All my actions are worship for
1: ee vidhamuga sarvendriyamulu yokka chaitanyamunu bhagavata arpitam gaavinchatam chetane taanu goppa yogiga maaripoyadu.
2: He became a great yogi by offering all the actions performed by the sense organs as worship to the Lord.
1: మానవుడు చేసేటువంటి సర్వకర్మలు కూడాను భగవద్ అర్పితముగా చేసినప్పుడు ఇది అనాసక్తి కర్మగా రూపొందుతుంది.
2: వెన్ మ్యాన్ పర్ఫార్మ్స్ ఆల్ యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్ ఇట్ బికమ్స్ అనాసక్తి యోగ.
1: అనాసక్తి యోగమునందే పవిత్రమైనటువంటి ఆత్మతత్వం ఇమిడి ఉన్నదని గుర్తించారు యోగులు.
2: యోగీస్ హ్యావ్ రికగ్నైజ్డ్ దట్ ఇన్ అనాసక్తి యోగ ఆల్ ది గ్రేట్నెస్ ఈజ్ ఇన్హరెంట్.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: అర్జునుడు భగవత్ ఆజ్ఞను శిరసావహించి యుద్ధమును ఆచరించాడు.
2: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ హీ హాస్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
1: మామను స్మరయుద్ధచ అన్నాడు, నన్ను స్మరించుచునే నీవు యుద్ధము చేయమన్నాడు.
2: హీ కమాండెడ్ థింకింగ్ కంటిన్యూస్లీ ఆఫ్ మీ యూ ఫైట్.
1: ఏది చేసినా నాకు అర్పితమైనటువంటి భావంతో నీవు చేయమన్నాడు.
2: వాట్ ఎవర్ యూ డూ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు మీ, దిస్ వాజ్ ద కమాండ్.
1: ఆ విధమైనటువంటి అర్పితం నాకు ప్రీతికరం అవుతుంది అన్నాడు.
2: దిస్ పర్టికులర్ ఆఫరింగ్ ఐ లైక్.
1: భగవత్ ప్రీతి లేకుండా భక్తుడు ఏ విధమైనటువంటి యొక్క గమ్యతను చేరుకొనలేడు.
2: వితౌట్ హ్యావింగ్ లవ్ ఆఫ్ ద లార్డ్ నో డివోటీ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ద గోల్.
1: భగవంతుని ప్రసన్నం చేయటమే భక్తుని యొక్క లక్షణము.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ ఆఫ్ ఎ డివోటీ ఈజ్ టు ప్లీజ్ ద లార్డ్.
1: భగవంతుని తృప్తిపరచటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యము.
2: ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఎ డివోటీ ఈజ్ టు సాటిస్ఫై ద లార్డ్.
1: కనుక నీ కర్తవ్యాలని నిర్వర్తించమని నా ఆజ్ఞను శిరసావహించమని బోధించాడు కృష్ణుడు.
2: కృష్ణ హాస్ టాట్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్, ఒబే మై కమాండ్స్.
1: ఈ విధమైనటువంటి ఆజ్ఞను శిరసావహించి యుద్ధము ఆచరించినప్పుడు ఈ యుద్ధమే ఒక యజ్ఞంగా రూపొందింది.
2: Obeying the commands of the Lord, when he fought in the war, it itself became a yagna.
1: Kani dakshudu yagnamuto prarambhinchadu.
2: On the other hand, daksha wanted to do yagna.
1: Ishwarni tiraskarinchadu.
2: He disobeyed and disrespected Ishwara.
1: Rishula agnanu kudanu ullanghinchadu.
2: He disobeyed and violated the commands of rishis.
1: Mamakara ahankaram cheta yagnam prarambhinchadu.
2: With a sense of egoism and attachment he commenced yagna.
1: Ee ahankara tattvam anetunte idi oka yuddhamuga maaripoyindi.
2: This egoism converted the yagna into a battle.
1: Bhagavat agnate యుద్ధమును ఆచరించినటువంటి కృష్ణుని అర్జునునికి అది యజ్ఞముగా మారిపోయింది.
2: ఫైటింగ్ బికేమ్ యజ్ఞ ఫర్ అర్జున హూ ఒబేర్ ది కమాండ్ అండ్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్.
1: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి ఆచరించినటువంటి ఒక యజ్ఞము యుద్ధముగా మారిపోయింది.
2: యజ్ఞ విచ్ ఇస్ పర్ఫార్మ్డ్ వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ ఇట్ బికేమ్ ఏ బ్యాటిల్.
1: కనుక ఏది యుద్ధము ఏది యజ్ఞము?
2: వాట్ ఈస్ ద వార్ అండ్ వాట్ ఈస్ యజ్ఞ?
1: భగవత్ అర్పితము గావించినటువంటి సమస్త కర్మలు కూడాను యజ్ఞముగానే రూపొందుతాయి.
2: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ విల్ బికమ్ యజ్ఞ.
1: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి
2: వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్,
1: శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రవర్తనలో ప్రవేశించి,
2: యాక్షన్స్ అండర్ టేకన్ వయలేటింగ్
1: అహంకార ఆడంబరముల చేత కర్మలు ఆచరించి,
2: యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ పాంపాసిటీ,
1: రాగద్వేషములను విజృంభింపజేసినప్పుడు,
2: when he allows his own hatred and attachment,
1: yagnamainappudiki yuddham gaane maarutundi.
2: Even if it is yagna, it becomes a war and a battle.
1: Tana hudayamunandunnatundi okka paritapamune bahirmukhamainappudu idi oka vidhamainatundi okka vaadopavadamulaga roopondutundi.
2: When the anguish which is in the person takes the form of a word, it becomes an argument and counter argument.
1: Kanukane naa aagnanu sirasavahinchi neevu ఈ దేహాత్మ భావమును దూరం చేసుకోమన్నాడు.
2: ఒబేయింగ్ మై కమాండ్ రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ ఆర్ ఐడెంటిఫైయింగ్ వన్ సెల్ఫ్ విత్ బాడీ.
1: అర్జున
2: అర్జున
1: మలమూత్ర దుర్గంధ మాంస రక్తముతో కూడిన
2: దిస్ పర్టికులర్ బాడీ ఫుల్ ఆఫ్ మ్యూకస్ అండ్
1: క్షణికమైనటువంటి దేహము నీవు కాదు.
2: You are not this body which is very temporary and transient.
1: Satchibhutudainatundi aatmane neevu.
2: You are only the witness which is in the form of aatman inside you.
1: Kevalamu aaradugulu ettu galiginatundi okka deham ee astapanjaramu neevu kaadu.
2: This particular physical frame which is 6 feet tall, this is not yourself.
1: Vishvatmaka swaroopudu neevu.
2: You are a cosmic personality.
1: Chaavu puttukalato koodinatundi ఈ శరీరము నీవు కాదు.
2: దిస్ బాడీ విచ్ ఈస్ సబ్జెక్ట్ టు డెత్ అండ్ బర్త్, యు ఆర్ నాట్ దిస్ బాడీ.
1: జనన మరణములు లేని శాశ్వత స్వరూపుడు అయినటువంటి ఆత్మవే నీవు.
2: యు ఆర్ ఆత్మన్ విచ్ ఈస్ బర్త్ లెస్ అండ్ డెత్ లెస్.
1: కాలము యొక్క చెప్పు చేతులలో కర్మలాచరించేటువంటి యొక్క క్షుద్ర స్వరూపుడు నీవు కాదు.
2: యు ఆర్ నాట్ సచ్ ఎ మీన్ పర్సన్ హూ ఈస్ సబ్జెక్ట్ టు ది యాక్షన్స్, సబ్జెక్ట్ టు ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
1: కాలమును చప్పరించేటువంటి, కాయమును ధరించినటువంటి కాంతి స్వరూపుడు నీవు.
2: యు ఆర్ ది వెరీ ఎఫల్జెంట్ ఫారం విచ్ హెస్ కాంకర్డ్ అండ్ విచ్ హెస్ మాస్టర్డ్ ఇట్సెల్ఫ్.
1: ఈ అనిత్య నిత్యం యొక్క తత్వాన్ని బోధించి,
2: టీచింగ్ దిస్ పర్టికులర్ డిస్క్రిమినేషన్ ఆఫ్ పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్,
1: జ్ఞానాజ్ఞానముల యొక్క తత్వమును విచారించమని,
2: ఆస్కింగ్ టు ఎన్క్వైర్ ఇన్ టు విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్,
1: ఈ నిత్యానిత్య సత్యమును గుర్తించమని,
2: ఆస్కింగ్ టు రికగ్నైజ్ ది డిస్క్రిమినేట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్,
1: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలవని,
2: బిట్వీన్ ట్రూత్ అండ్ అంట్రూత్ దెన్ ఓన్లీ విల్ బికమ్ స్థితప్రజ్ఞ,
1: సుఖ దుఃఖములను సమత్వంగా భావించమని,
2: ఆస్కింగ్ టు ట్రీట్ ఈక్వలీ సారో అండ్ జాయ్,
1: నిందాస్తుతులు దేహమునకే గాని ఆత్మకు కావని,
2: సెన్షన్ అండ్ ప్రైజ్ ఆర్ అసోసియేషన్ ద బాడీ అండ్ నాట్,
1: లాభ నష్టములు కర్మలతో కూడినటువంటివే కాని కాంతికి సంబంధించినవి కావని,
2: ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ అసోసియేటెడ్ విత్ activity and not with the atman.
1: Ee samattamaina chittamunu abhirudhi parchukomani,
2: asking him to develop this kind of equal mindedness,
1: appude nee kartavyamlo sarthakatanu sadinchagalavani,
2: then only you would be able to achieve fulfillment in your action.
1: Ee vidhamuga aneka vidhamuluga kudanu నిత్యానిత్య విషయ పరిశీలన ఎందు ఆ అర్జునుని ప్రవేశపెట్టాడు.
2: ఇన్ దిస్ వే హీ ఇంట్రడ్యూస్ అర్జున ఇన్ టు ది డిస్క్రిమినేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ అన్ట్రూత్, పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్.
1: కనుకనే దైవము ఒక్క దేహముతో మాత్రమే కూడిన వాడు కాదని,
2: దేర్ ఫోర్ గాడ్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ బాడీ అలోన్,
1: ఇది ఉపాధులతో కూడినటువంటి ఒక శక్తి కాదని,
2: God is not a power which is associated with only attribute.
1: Sarvatra undinatvanti yokka samatattvam ani,
2: this is a principle which is all pervasive and omniscient.
1: Idi kevalam devaki vasudevulaku puttinatvanti deham kadani,
2: this particular body is not merely born of devaki and vasudeva.
1: Dasaratha kauravulaku kausalyaku janminchinatvanti vaadu kadani,
2: this is not the body which is born of Dasaratha and Kausalya.
1: Ee upadhi maatrame neeku ఆదర్శప్రాయంగా నిరూపించుచున్నదని,
2: దిస్ బాడీ ఈజ్ ఓన్లీ హోల్డింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ అండ్ మోడల్ ఫర్ యూ.
1: దైవత్వం సర్వత్వమైనటువంటి ఆత్మతత్వమని,
2: ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్ అండ్
1: పదే పదే బోధిస్తూ వచ్చాడు.
2: రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ దిస్ హెస్ బీన్ టాట్ టు హిమ్.
1: అందువల్లని అర్జున, నేను ఈ భగవద్గీతను పూర్వం సూర్యునికి బోధించాను.
2: దట్ ఇస్ వై హీ అడ్రస్ అర్జున అండ్ సెడ్, వెల్ అర్జున, ఐ హావ్ టాట్ దిస్ భగవద్గీత ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ టు
1: సూర్యు. ద్వారా మనువు వినగలిగాడు.
2: ఫ్రమ్ సన్ గాడ్ మనువు హర్డ్.
1: మనువు నుంచి ఇచ్చుకుడు విన్నాడు.
2: ఇచ్చుక కేమ్ టు నో ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ ఫ్రమ్
1: అక్కడ నుంచి రాజయోగుల ప్రవేశమైంది.
2: ఫ్రమ్ దెమ్ ఆన్వర్డ్స్ ది రాయల్
1: క్రమక్రమేణ ఇది అడుగున పడింది.
2: స్లోలీ అండ్ గ్రాడ్యువలీ దిస్ వాస్
1: హిడెన్. అట్టి పవిత్రమైనటువంటి యొక్క జ్ఞానమును నీకు ఉపదేశిస్తున్నానన్నాడు.
2: టుడే సచ్ ఎ సీక్రెట్ నాలెడ్జ్ ఐఎమ్ టీచింగ్ యూ, హీ టోల్డ్ అర్జున.
1: ఈ విషయం లోపల అర్జునునకు అనేక విధమైనటువంటి సందేహములు మనసులో చేరాయి.
2: వెన్ హీ హర్డ్ దిస్ అర్జున గాట్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్ ఇన్ హిస్ మైండ్.
1: సూర్యుడు ఏనాటి వాడు, కృష్ణుడు ఏనాటి వాడు, ఈనాటి కృష్ణుడు ఆనాటి అరుగు, సూర్యునికి ఏ విధంగా బోధించాడు అని కొంత ఆలోచనలో మునిగాడు.
2: హీ బిగాన్ థింకింగ్ హౌ సన్ ఈజ్ అన్ ఏన్షియంట్ వన్, కృష్ణ ఈజ్ ఓన్లీ రీసెంట్లీ బోర్న్ వన్, హౌ కుడ్ కృష్ణ టీచ్ టు సన్ హూ ఈజ్ ద ఏన్షియంట్ వన్.
1: అర్జున, నీ సందేహం నాకు తెలుసు.
2: కృష్ణ ఇమ్మీడియట్లీ సెడ్, వెల్ అర్జున, ఐ నో యువర్ డౌట్.
1: మనసు నెరిగిన మాధవుడు కనుక అతని చిరునవ్వు చేత, అర్జున, ఈ దేహం మాత్రమే నేను కాదు.
2: He said with a smile, as he knows all the minds and all the hearts, well, Arjuna, I am not this particular body.
1: Na nenu ajudu.
2: I am one who does not have birth.
1: Sarvantaryami.
2: I am omniscient.
1: Sarvagnudanu.
2: I am omnipresent.
1: Desha kalamunaku emattam kudunu baddudu kaanatuvanti vaadanu.
2: I transcend all the time and place and space.
1: Sarva kalamulu endu kudunu nenu unnanu.
2: I exist in all times.
1: Kevalam kayamunu maatrame nevu pramanamga teesukoni ఈ ద్వాపర యుగమునకు చెందినటువంటి వాడుగా నీవు భావిస్తున్నావు.
2: బేసింగ్ యువర్ థాట్స్ ఆన్ ది ఆన్ మై బాడీ, యు ఆర్ థింకింగ్ దట్ ఐ బిలాంగ్ టు ద్వాపర ఏజ్.
1: యుగములన్నీ నాలోనే ఉన్నవి.
2: ఆల్ దీస్ ఏజెస్ అండ్ ఆల్ దీస్ ఏన్స్ ఆర్ ఇన్ మై సెల్ఫ్.
1: కనుక ఈ దేహమునకు ఆ కాలమునకు సంబంధం ఏమాత్రం కూడా జమ కట్టకు.
2: డు నాట్ ట్రై టు ట్యాగ్ ఆన్ దిస్ పర్టికులర్ బాడీ టు ద టైమ్ ప్రిన్సిపల్.
1: కాయము మారుతుండవచ్చు,
2: బాడీ మే బి చేంజింగ్.
1: ఆ కాలమునందు నేను ఆయా కాలమును కాయములను ధరించి కర్మాచరణ నిమిత్తమై నేను ఇందులో ఉద్భవిస్తున్నాను.
2: అట్ డిఫరెంట్ టైమ్స్ ఐ టేక్ డిఫరెంట్ బాడీస్ అండ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి అర్జునుడు దైవత్వం యొక్క సర్వజ్ఞత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకున్నాడు.
2: ది మూమెంట్ హీ హర్డ్ దిస్ పర్టికులర్ థింగ్, హీ రికగ్నైజ్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: సర్వజ్ఞత్వం అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు.
2: ఆల్ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆమ్నిసియన్స్ ఆఫ్ గాడ్.
1: కేవలము బాహ్యమైనటువంటి చర్యను ఆధారం చేసుకుని,
2: బేస్డ్ అపాన్ ఎక్స్టర్నల్ యాక్షన్స్ ఆఫ్ ద లార్డ్,
1: ఈ బాహ్య కర్మలను మాత్రమే మనం లక్ష్యం ఉంచుకొని,
2: కీపింగ్ అన్ వ్యూ ఓన్లీ ది ఎక్స్టర్నల్ యాక్షన్స్,
1: దీని యొక్క భవిష్యత్తును మనము ఆలోచిస్తున్నాము.
2: విల్ బి థింకింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్.
1: కాదు కాదు, నీవు విశాల హృదయుడై అభివృద్ధి కావాలి అన్నాడు.
2: ఈ సే కమాండెడ్ డెవలప్ ఎ బ్రాడ్ మైండ్ అండ్ దెన్ డెవలప్ యువర్ సెల్ఫ్.
1: మొదలు నీవు వ్యక్తితో ప్రారంభం కా.
2: యు స్టార్ట్ విత్ ఇండివిజువల్ పర్సనాలిటీ.
1: ఈ వ్యక్తిత్వం నుంచి సమాజంలో ప్రవేశించు.
2: ఫ్రమ్ ఇండివిజువల్ టు సొసైటీ యు ఎంటర్.
1: నిరంతరము కూడా నీ వ్యక్తిత్వంలోనే నీ జీవితం నిరంతరంగా చేయించుకునకు.
2: డు నాట్ వేస్ట్ యువర్ ఎంటైర్ లైఫ్ థింకింగ్ ఆఫ్ ఓన్లీ అన్ ఇండివిజువల్.
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది కేవలము ఒక రూపనామముతో మాత్రమే కూడి ఉంటుంది.
2: ఇండివిజువాలిటీ ఆర్ పర్సనాలిటీ ఆర్ అసోసియేటెడ్ విత్ నేమ్ అండ్ ఫామ్.
1: రూపనామమునకు అతీతమైనటువంటి ఒక విశాల తత్వాన్ని నీవు చేరాలి.
2: యూ హ్యావ్ టు రీచ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విత్ ట్రాన్సెండ్స్ నేమ్ అండ్ ఫామ్.
1: అక్కడి నుంచి సర్వాత్మభావమైనటువంటి ఒక ధర్మస్వరూపాన్ని నీవు అనుభవించాలి.
2: యూ షుడ్ దెన్ ఎక్స్పీరియన్స్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ధర్మ.
1: ఇప్పుడు నీవు ద్వైతంతోనే ఉండటం చేత నీ యొక్క జీవితము కేవలం ఒక విధమైన ద్వంద్వంతో కూడి ఉంటుంది.
2: యాజ్ యు ఆర్ సింప్లీ అసోసియేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ డ్యూయాలిటీ, యువర్ లైఫ్ ఈజ్ ఆల్సో మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్.
1: నీ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించు.
2: ట్రావెల్స్ ఫ్రమ్ ద్వైత టు విశిష్టాద్వైత.
1: విశిష్టాద్వైతం నుంచి అద్వైతమే నీ గమ్యంగా భావించు.
2: కీప్ అద్వైత యాజ్ గోల్ ఫ్రమ్ విశిష్టాద్వైత.
1: కనుకని బుద్ధుడు కూడాను వేదము యొక్క విషయం తెలియకపోయినప్పటికీ వేదము యొక్క భావములను వేదము యొక్క ఆశయాలను తాను ఆచరించి నిరూపించాడు.
2: Buddha might not have told anything about Veda, but the feelings and the inner spirit of Veda he experienced and he demonstrated.
1: Buddham saranam gacchami annadu mottamota.
2: In the first instance he said Buddham saranam gacchami.
1: Idi kevalamu vyaktigatamainatundi.
2: This is individualistic.
1: Parakramakramina sangham saranam gacchami annadu.
2: Gradually he mentioned sangham saranam gacchami.
1: Kevalamu వ్యక్తిగతమైనటువంటి యొక్క భావములు ఇది సంకుచితమైనటువంటి భావములుగా ఉంటాయి.
2: ఫీలింగ్స్ అసోసియేటెడ్ విత్ ఇండివిజువల్ అండ్ పర్సనల్ దే ఆర్ మియర్లీ సెల్ఫిష్ అండ్ నారో.
1: సర్వస్వంగా నీవు భావించొద్దు.
2: యు షుడ్ నాట్ కన్సిడర్ దిస్ యాజ్ ఆల్.
1: సముద్రంలో ఏ నీటి బిందువు వంటిదో ఇది.
2: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ డ్రాప్ ఇన్ ద ఓషన్.
1: కనుక సంఘం శరణం గచ్చామి, నీ సంఘం లోపల ఒక సంఘ స్వరూపుడుగా నీవు విశాల హృదయాన్ని ఏర్పరచుకోమన్నాడు.
2: Therefore he commanded you develop a heart with a broad mindedness with including the entire society within your scope.
1: సంఘమునకు రూపము లేదు.
2: Society does not have a form.
1: కేవలం వ్యక్తుల యొక్క సమూహమే సంఘం.
2: Society consists of individuals, a group.
1: కనుక వ్యక్తిత్వం అనేటువంటిది అనేకత్వంగా చేరినప్పుడే ఇక్కడ సంఘము అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
2: వెన్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ జాయిన్ టుగెదర్ ఇట్ బికమ్స్ సొసైటీ.
1: లైఫ్ ఇంటూ యూనిట్, ఒక విశాలమైనటువంటి ఆత్మతత్వాన్ని చేసుకున్నప్పుడు ఎంతో విశాలమైనటువంటి తత్వంగా రూపొందుతుంది.
2: వెన్ లైఫ్ ఈజ్
1: ఇన్ఫినిటీ అన్నారు. లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ,
2: లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ ఇట్ బికమ్స్ వెరీ బ్రాడ్ అండ్ ఇట్ బికమ్స్ డివినిటీ.
1: ఇది దైవత్వం.
2: దిస్ ఈజ్ డివినిటీ, దిస్ ఈజ్ దైవత్వం.
1: కనుకని సంఘం శరణం గచ్చామి, నీవు సంఘములో విశాలమైనటువంటి హృదయుడుగా కమ్మన్నాడు.
2: Therefore he said in the society you develop broad mindedness.
1: అయితే ఈ సంఘము ఏదో కొంత గుంపుతో మాత్రమే కూడి ఉంటాది.
2: This society may consist of a few individuals.
1: ఒక దేశము సంఘము మరొక దేశములకు సంఘమునికి ఏమాత్రము సంబంధం ఉండదు.
2: సొసైటీ ఇన్ ఎ పర్టికులర్ కంట్రీ మే బి డిఫరెంట్ అండ్ ఇట్ మే హావ్ నథింగ్ టు డు విత్ సొసైటీ.
1: ఒక పేరుతో ఉండినటువంటి సంఘము మరొక పేరుతో ఉండినటువంటి సంఘానికి సంబంధం ఉండదు.
2: A society by a particular name may have anything to do with society by another name.
1: Kanuka sangamu kudanu oka vidhamainatundi yokka haddulu untuntayi.
2: There are limits even for society.
1: Ee haddutho chekudinatundi cherinatundi ee sangamulu anta goppavi kaadu.
2: Do not consider the society which has limits as very great.
1: Kanukani sarvaatma bhavamunu dharinchinatundi yokka dharmam saranam gacchami annadu.
2: Therefore he said take shelter in dharmam which has got a very broad connotation.
1: Dharayititi dharmaha, jagattune dharinchinatvanti ee dharmam.
2: Dharmam refers to the one which has borne the entire world.
1: Dharmam ante emiti anetvanti manam kontha vicharisthe aa padartham yokka gunami.
2: When we try to find out the meaning of dharmam,
1: ee padartham yokka gunamu.
2: Dharmam refers to the nature of the object. Which object?
1: Parartham yokka guna gunamu idi yokka yadartham.
2: The real meaning of dharmam is the attributes of paramatma.
1: Parartham ee yokka vastuvu.
2: Parartham refers to this particular object.
1: Ade parabrahma tattvamu.
2: This is the very principle of parabrahman.
1: Parabrahma tattvamunu aadharamuga chesukunnade dharmam.
2: Dharma is based upon parabrahma tattva.
1: Mayopadi mayopadi bhagavantudani antaru kaani kaadu dharmopadi bhagavantudu.
2: It is said that God has the body of maya. But he doesn't have the
1: body. Kanukane Krishnudu dharma samsthapanarthaya sambhavami yuge yuge annadu.
2: Dharma is the body of God and therefore he has just said for establishing dharma I come again and again.
1: Kanukane dharma swaroopudu bhagavantudu.
2: God is the very form of dharma.
1: Kanuka dharma anaga vishalamainatundi yokka daivatvanni nirupinchetundi dharma.
2: Dharma is one which proves broad nature and aspects of divinity.
1: Kana neevu ee vyaktitvam nundi kontha varaku kudanu దివ్యమైనటువంటి భావంలో ప్రవేశించమని చెప్పాడు కృష్ణుడు.
2: కృష్ణ హాస్ కమాండెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ పర్సనల్ ఇండివిజువాలిటీ.
1: ఈ దేహంలో మాత్రమే నీ లక్ష్యం నందు ఉంచుకోకు.
2: డు నాట్ కీప్ దిస్ బాడీ యాజ్ ది ఎంటైర్ బేసిస్.
1: ఇది కేవలము నీ దృశ్యమునకు కనిపించేటువంటి ఒక ఉపాధి.
2: దిస్ ఇస్ ఓన్లీ ఎ ఉపాధి విచ్ యూ కెన్ సీ త్రూ యువర్ మార్టల్ ఐ.
1: నీ దృష్టిని విశాలము గావించుకోమన్నాడు.
2: బ్రాడన్ యువర్ విజన్ హీ కమాండెడ్.
1: దృష్టి బ్రహ్మమయమైనప్పుడే జగత్తు సర్వమయమైపోతుంది.
2: వెన్ ది విజన్ బికమ్స్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్ అండ్ ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ ఫుల్.
1: లేక నీ దృష్టి ధర్మమయమైనప్పుడే బ్రహ్మము సర్వమయమైపోతుంది.
2: వెన్ యువర్ విజన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ధర్మం ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ బ్రహ్మ ఫర్ యూ.
1: జగత్తును బ్రహ్మమయంగా నీవు చూడాలనుకున్నప్పుడు నీ దృష్టిని ధర్మమయం చేసుకోమన్నాడు.
2: ఇఫ్ యూ వాంట్ టు సీ ది ఎంటైర్ క్రియేషన్ ఎస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ, యువర్ విజన్,
1: నీ ధర్మం ఏమిటి?
2: యువర్ విజన్ మస్ట్ బి
1: వ్యక్తిగతంగా నీవు క్షత్రియుడవు.
2: ఇండివిజువలీ పర్సనలీ యు ఆర్ క్షత్రియ.
1: ఈ క్షత్రియత్వములకు తగినటువంటి కర్తవ్యము యుద్ధమే.
2: Fighting and war, waging a war is...
1: నీవు కాలంత్రుకి కయ్యాన్ని తీసుకోనక్కర్లేదు.
2: యూ నీడ్ నాట్ ఇన్వైట్ బ్యాటిల్.
1: కౌరవులే నీ కాలంత్రుకి కయ్యానికి సిద్ధమయ్యారు.
2: ఇట్ ఇస్ ది కౌరవాస్ హు హావ్ డిక్లేర్డ్ ఎ వార్ అగెన్స్ట్ యూ.
1: కనుక నేను నీకు ఆజ్ఞాపించేటువంటిది నీ కర్తవ్యాన్ని నిర్వర్తించమన్నాడు.
2: మై ఓన్లీ కమాండ్ ఈస్ యూ ఫాలో యువర్ డ్యూటీ.
1: ఈ కర్తవ్యాన్ని నా యొక్క ఆజ్ఞను శిరసా వహించి నీవు చెయ్యాలి అన్నాడు.
2: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ యువర్ డ్యూటీ, ఒబేయింగ్ మై కమాండ్ యూ పర్ఫార్మ్ యువర్ డ్యూటీ.
1: ఈ ధర్మం యొక్క స్వరూపాన్ని కూడా నిరూపించాడు.
2: హెస్ ఆల్సో ప్రూవ్డ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మ.
1: అర్జున, అగ్నికి దహన శక్తి తాని ధర్మం.
2: అర్జున, ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఫైర్ టు బర్న్.
1: దహన శక్తియే లేకుండా అది బొగ్గవుతుంది కానీ అగ్ని కాదు.
2: ఇఫ్ ఫైర్ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు బర్న్ ఇట్ ఈస్ ఏ కోల్, ఇట్ ఇస్ నాట్.
1: మంచుకు చల్లదనము దాని యొక్క ధర్మము.
2: సిమిలర్లీ ఐస్ హ్యాస్ ది నేచర్ ఆఫ్,
1: ఆ చల్లదనమునే కోల్పోయినప్పుడు అది మంచు కానేరదు.
2: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ కోల్డ్ యూ కెనాట్ కాల్ ఇట్ ఐస్.
1: అదే విధంగానే ప్రతి కాయమునకు కూడాను మరణం అనేటువంటిది దాని ధర్మం.
2: ఇన్ ది సేమ్ వే డెత్ ఈజ్ నేచురల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
1: కనుక తాను సహజధర్మాన్ని అనుభవించినప్పుడు దీనికి సంకోచం గాని విచారం కాని ఎందుకు?
2: వెన్ ఇట్ టేక్స్ ఇట్స్ నేచురల్ ఫార్మ్ అండ్ షేప్ వై షుడ్ వన్ బి వరీడ్ అబౌట్ ఇట్.
1: చక్కెరకు తీపి దాని సహజధర్మం.
2: ఇట్ ఈస్ నేచురల్ టేస్ట్ అండ్ నేచురల్ ధర్మ ఫర్ షుగర్.
1: ఈ తీపిని లేకపోతే అది ఉప్పు అవుతుంది.
2: ఇఫ్ ఇట్ ఇస్
1: చక్కెర కాదు.
2: ఇఫ్ స్వీట్నెస్ ఇస్ నాట్ దేర్ ఫర్ షుగర్ ఇట్ మే బి సాల్ట్ బట్ ఇట్ సర్టన్లీ నాట్ షుగర్.
1: కనుకనే అగ్నికి దహన శక్తి ఎట్టిదో మంచుకు చల్లదనం ఎట్టిదో పుట్టినటువంటి దేహమునకు చావు అట్టిది.
2: జస్ట్ యాజ్ బర్నింగ్ అండ్ ఈజ్ నేచురల్ ఫర్ ఫైర్, కూల్నెస్ ఈజ్ నేచురల్ ఫర్ ఐస్, సో ఆల్సో డెత్ ఈజ్ నేచురల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
1: కనుక నీ బంధువులు మిత్రుల యొక్క పరిస్థితి నీ ఏమాత్రము కూడాను లక్ష్యం నందు ఉంచుకొనక యుద్ధంలో ప్రవేశించు.
2: Without caring therefore about your the bodies of your relatives you should enter into
1: ye vidhanga neevu praveshinchali ee sthita prajna lakshanaanni drishti yendunchuko.
2: Keeping the various attributes of sthita prajna
1: ee mohamulu nirmoolamu gaavinchuko.
2: You destroy all your moha.
1: Nirmamo nehankara satanti madagachyati. Chaanti anekundi neevu పొందాలనుకున్నప్పుడు ఈ అహంకారము ఈ మోహము అనేటువంటిది నిర్మూలము గావించుకోమన్నాడు.
2: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ పీస్ యూ విల్ హావ్ టు డిస్ట్రాయ్ యువర్ ఈగో, ఈగోటిజం అండ్ ఆల్సో అటాచ్మెంట్.
1: కనుక దైవత్వాన్ని నీవు విస్మరించకు.
2: డూ నాట్ గివ్ అప్ గాడ్.
1: దైవాజ్ఞను ఉల్లంఘించకు.
2: డూ నాట్ డిసోబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
1: నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
2: రికగ్నైజ్ యువర్ హ్యూమానిటీ.
1: ఈ మానవత్వంలో ఉండినటువంటిదంత మాయను నిర్మూలం గావించటమే.
2: ఆల్ దట్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ హ్యూమానిటీ ఈస్ టు డిస్ట్రాయ్ ది మాయ.
1: మొన్న చెప్పాను మానవత్వం అనగా ఎన్ ఏఎన్ మ్యాన్.
2: ది అదర్ డే స్వామి హస్ జస్ట్ సెడ్ మానవత్వం రెఫర్స్ టు ఎంఏఎన్.
1: ఎం అనగా మాయా రిమూవ్.
2: ఎం స్టాండ్స్ ఫర్ రిమూవల్ ఆఫ్ మాయా.
1: ఏ ఆత్మ సి.
2: ఏ స్టాండ్స్ ఫర్ సీయింగ్ ఆఫ్ ఆత్మన్.
1: ఎన్ నిర్వాణం అటైన్.
2: ఎన్ స్టాండ్స్ ఫర్ అటైనింగ్ నిర్వాణ.
1: మాయను నిర్మూలముగా ఉంచి
2: రిమూవింగ్ రూయినింగ్ ఐ మీన్ డిస్ట్రాయింగ్
1: దైవాన్ని దర్శించి
2: టేక్ దర్శన్ ఆఫ్ గాడ్.
1: నిర్వాణం అనే ఆత్మ ఆనందంలో లీనము కావటమే మానవత్వం యొక్క కర్తవ్యం.
2: మర్జింగ్ ఇన్ ద జాయ్ ఆఫ్ ఆత్మన్ దట్ ఈస్ ది వెరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్.
1: దీనిని పదే పదే నీవు చింతిస్తూరా.
2: రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ యూ షుడ్ కాంటెంప్లేట్ ఆన్ దిస్.
1: శాంతి అనేటువంటిది మనకు బజారులో లభించే పదార్థం కాదు.
2: పీస్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్.
1: లేక నీ రాజ్యం లోపల నీవు సంపాదించేటువంటిది కాదు.
2: ఇట్స్ నాట్ ఎ థింగ్ విచ్ కెన్ బి ఎర్న్డ్ ఇన్ యువర్ కింగ్డమ్.
1: లేక నీ బంధుమిత్రులు ఎవరైనా కూడా నీకు ప్రెజెంటేషన్ చేసేటువంటిది కాదు.
2: ఇట్ ఇస్ నాట్ ఎ గిఫ్ట్ విచ్ కెన్ బి గివెన్ బై యువర్ రిలేటివ్స్.
1: నీకు కావలసినటువంటి శాంతి నీ యందే ఉంటున్నది.
2: Peace is inherent and it is within you.
1: నీ యందే నీవు వెతుక్కున్నప్పుడే నీకు శాంతి లభిస్తుంది.
2: ఓన్లీ వెన్ యూ సర్చ్ ఫర్ ఇట్ విదిన్ యువర్ సెల్ఫ్ యుడ్ బి ఏబుల్ టు గెట్ ఇట్.
1: కనుక నీవు లోక దృష్టిని ఏమాత్రం కూడా నీ ఉంచుకొనక అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమన్నాడు.
2: దేర్ఫోర్ నాట్ హ్యావింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎక్స్టర్నల్ విజన్ యూ డెవలప్ ఇంటర్నల్ విజన్.
1: పశువు బయట దృష్టి కలిగినటువంటిది పశువు.
2: ఎక్స్ట్రావర్టెడ్ విజన్ ఓన్లీ అన్ ఎనిమల్ హ్యాస్.
1: అంతర్దృష్టి కలిగినటువంటి వాడే మానవస్సు.
2: ఎ మ్యాన్ హ్యాస్ ఇంట్రావర్టెడ్ విజన్.
1: కనుక ఈ మానవత్వాన్ని నీవు సార్థకం కావించుకోమన్నాడు.
2: హీ కమాండెడ్ యు సాంక్టిఫై ఫుల్ఫిల్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ఒకానొక సమయంలో
2: వన్స్ అపాన్ ఎ టైమ్
1: నారద ఎన్నో విద్యలను అభ్యసించి
2: ఆఫ్టర్ లెర్నింగ్ క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్
1: 64 విద్యలంతా అభ్యసించినాడు.
2: ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ 64 టైప్స్ ఆఫ్ లెర్నింగ్
1: ఇన్ని విద్యలు నేర్చినప్పటికీ
2: ఈవెన్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ దిస్ 64 స్కిల్స్
1: కానీ అతను నిరంతరం కూడాను ఏదో ఒక విచారగ్రస్తుడై ఉండేటువంటి వాడు. అంతర్దృష్టి కలిగినటువంటి వాడే మానవస్సు.
2: A man has introverted vision.
1: కనుక ఈ మానవత్వాన్ని నువ్వు సార్థకం కావించుకోమన్నాడు.
2: He commanded you sanctify.

0: అనేక విధములుగా విచారిస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ థింకింగ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వరీ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్
0: సర్వ విద్యలకు నేను ఆలవాలమై ఉంటున్నాను.
1: I have mastered all the types of learning.
0: సమస్త విషయములు కూడా నేను గుర్తించాను.
1: I have recognized all the aspects.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్ ఇస్ ది యూజ్?
0: నా దుఃఖాన్ని నేను నివారణ చేసుకోలేకపోతున్నాను.
1: ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రిమూవ్ మై ఓన్.
0: దీనికి ఏమి కారణమని సనత్ కుమారు దగ్గరికి వెళ్లాడు.
1: హీ వెంట్ టు సనత్ కుమార్ అండ్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్.
0: సనత్ కుమార్ చక్కగా సూటిగా తన హృదయానికి నాటుకుని పోయేటట్టుగా బోధించాడు.
1: సనత్ కుమార్ టాట్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ నారద్ వాస్ ఏబుల్ టు అండర్స్టాండ్.
0: నారద, నీ క్వాలిఫికేషన్ ఏమిటి అన్నాడు.
1: సనత్ కుమార్ ఆస్క్డ్ నారద, వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్?
0: సమస్త విద్యను నేను నేర్చుకున్నాను.
1: I have learned all the types of education.
0: నాకు తెలియనటువంటి విద్యలు ఏమిటి లేవు ఇంకా జగత్తులో.
1: There is nothing which I have not learned.
0: సనత్ కుమార్,
1: he said so far so good. Well, have you learned ఆత్మ విద్య?
0: అది తప్ప అన్ని నాకు తెలుసు అన్నాడు.
1: He said accepting the ఆత్మ education.
0: అందులోనే తప్ప శాంతి మరొక దీంట్లో లేదు అని చెప్పాడు సనత్ కుమార్.
1: You can get peace of mind only in the knowledge of ఆత్మ.
0: పట్టాలో దానిని పట్టినప్పుడే సర్వమును పట్టిన వారం అవుతావు.
1: When you catch hold of that particular thing by holding which you held out,
0: దేనిని తెలుసుకోవాలో దానిని తెలుసుకున్న తర్వాతనే సర్వమును గుర్తించినటువంటి వారం అవుతాము.
1: If you learn a particular thing by learning which you have learnt everything else, then only you would have learnt.
0: తెలుసుకోవాల్సిన దానిని తెలుసుకోనకుండా అనవసరమైనటువంటి ఎన్ని తెలుసుకోని కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ మెనీ థింగ్స్ వితౌట్ అండర్స్టాండింగ్ అండ్ లర్నింగ్ ది థింగ్ విచ్ ఇస్ ఎసెన్షియల్?
0: ఒక గ్రామంలో,
1: ఇన్ ఎ పర్టికులర్ విలేజ్,
0: ఇరుగు పొరుగు ఇంటిలో,
1: ఇన్ ద నైబర్హుడ్,
0: పెళ్లి ప్రారంభమైంది.
1: దేర్ వాజ్ ఎ మ్యారేజ్.
0: పక్కింటి ఆమెతో ఈ పెండింటి ఆమె చెప్పుతూ ఉండాలి.
1: దిస్ పర్టికులర్ లేడీ వేర్ ది మ్యారేజ్ ఇస్ సెలబ్రేటెడ్, షీ వాజ్ టెలింగ్ ది నైబరింగ్ లేడీ,
0: అమ్మా మేము పెళ్లి చాలా మా బిడ్డకు చాలా వైభవంగా చేయాలనుకుంటున్నాము.
1: అమ్మా, వీ వాంట్ టు సెలబ్రేట్ ది మ్యారేజ్ ఇన్ ఎ గ్రాండ్ వే.
0: గొప్ప గొప్ప తంజావూరు బ్యాండ్ అంతా పిలిపించాము.
1: వీ హావ్ ఇన్వైటెడ్ తంజావూరు బ్యాండ్ సెట్.
0: గొప్ప గొప్ప ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇట్లాంటి వాళ్ళంతా మ్యూజిక్ మేము పిలుచుకున్నాము.
1: వీ ఇన్వైటెడ్ గ్రేట్ నంబర్ ఆఫ్ లర్నెడ్ మ్యూజిషియన్స్ లైక్ ఎంఎస్ సుబ్బలక్ష్మి.
0: సౌత్ కెనడా నుంచి వచ్చారు మాకంత మంచి మంచి వంట వాళ్ళు. మంగళూరు బ్రాహ్మణులంతా వచ్చారు.
1: The cooks have come from South Kerala. Mangalore Brahmins have come.
0: Meer kuda nu maa inti bhojanaaniki raavali.
1: She invited her also. You please
0: maa bidda vaibhavalanta meer chudali.
1: So just enjoy all the grandeur.
0: Goppa vishalamaina pendalanta vestunnamu.
1: We are going to put on a very big pendal.
0: ఆ పక్కింటి ఆమె అన్ని బాగానే ఉంటుండాలి, అబ్బాయి ఏ ఊరు వాడు, ఏం చదివాడు అని ప్రశ్నించింది.
1: ఆఫ్టర్ హియరింగ్ ఆల్ దీస్ థింగ్స్ ది నైబరింగ్ లేడీ షీ క్వశ్చన్ హూ ఇస్ ది బ్రైడ్ గ్రూమ్.
0: అదే ఇంకా నిర్ణయం కాలేదు.
1: And this lady said, well, that is not yet fixed.
0: పెళ్లికి పెళ్లి కొడుకు చాలా ప్రధానం.
1: ఫర్ ద మ్యారేజ్ బ్రైడ్ గ్రూమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: పెళ్లి కొడుకును నిర్ణయించుకోకుండా బ్యాండ్లు, వంట వాండ్లు, పెండాలు వేసి ఎవరికి పెళ్లి చేస్తారు?
1: Without fixing the bride groom, whom are you going to just marry?
0: అదే విధంగానే మానసికమునందు శాంతి లేకుండా ఎన్ని విద్యలు చదివితే గాని వచ్చిన ఫలితం ఏమిటి?
1: ఇన్ ద సేమ్ వే, వితౌట్ హ్యావింగ్ పీస్ ఆఫ్ మైండ్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ సో మెనీ స్టడీస్?
0: కనుకని నీకు శాంతి అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మభావమునందు మాత్రమే తప్ప అన్య మార్గంలో నీకు లభించదని సనత్ కుమారుడు నారదుని బోధించాడు.
1: సనత్ కుమార్ టాట్ నారద, ఓన్లీ ఇన్ బై అక్వైరింగ్ ఆత్మిక్ నాలెడ్జ్ అండ్ ఓన్లీ బై అక్వైరింగ్.
0: మానవుడు
1: టుడేస్ మ్యాన్
0: రాగద్వేషములకు గురి కావచ్చు.
1: హీ సబ్జెక్ట్ టు అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్,
0: మమకార అభిమానములతో కూడటం చేత.
1: హీ ఈజ్ ఆల్సో సబ్జెక్ట్ టు పొసెసివ్ నేచర్ అండ్
0: తాను ఏం చేస్తున్నాడో,
1: వాట్ హీఈస్ డూయింగ్,
0: ఏ విధమైన స్థితిలో ఉంటున్నాడో,
1: ఇన్ వాట్ స్టేట్ హీఈస్,
0: తాను ఏమాత్రం కూడా విచారించలేకపోతున్నాడు.
1: హీ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు థింక్ ఎనీథింగ్ అబౌట్ దీస్ థింగ్స్.
0: అంతటికీ తానే గొప్పగా భావిస్తున్నాడు.
1: హీ ఈస్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ టు బి ది మోస్ట్ ఇంపార్టెంట్.
0: నాకు మించినటువంటి శక్తి మరొకటి లేదని భ్రమిస్తున్నాడు.
1: హీ డెల్యూడ్స్ హిమ్సెల్ఫ్ విత్ ద ఫీలింగ్ దట్ దేర్ ఇస్ నో గ్రేటర్.
0: ఈ భ్రమణ చేత నిత్యానిత్య విజ్ఞానం కోల్పోతున్నాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ డెల్యూషన్ హీ ఈస్ లూజింగ్ హిస్ డిస్క్రిమినేటింగ్ పవర్.
0: అంతా నేనే చేస్తున్నానని భావిస్తాడు.
1: హీ కన్సిడర్ దట్ హీ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్.
0: ఏదో ప్రపంచాన్నంతా తానే అద్దెకు తీసుకున్నట్టుగా అనుకుంటాడు.
1: హీ థింక్స్ యాజ్ ఇఫ్ హీ హాస్ హర్డ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ప్రపంచాన్ని నడిపేటువంటిది తాను కాదు.
1: ఇట్ ఈస్ నాట్ హీ హూ ఈస్ గోయింగ్ టు రన్ ది వరల్డ్.
0: ప్రపంచం యొక్క మంచి చెడ్డలను తీర్చేటువంటి అధికారం తనకు లేదు.
1: హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు ఫర్ ది గుడ్ ఆఫ్ ద బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్.
0: ఎవరు దీనికి సృష్టికర్తనో,
1: Whoever is the creator of this particular world,
0: ఎవరు దీనికి రక్షణకర్తను,
1: whoever is the protector of this world,
0: ఎవరు దీనికి యజమానుడు,
1: whoever is the master of the world,
0: ఎవరు దీనికి నాథుడు,
1: whoever is the
0: ఎవరు దీనికి పితను,
1: whoever is the father of this world,
0: అతనికి ఈ అధికారం ఉండాలి.

0: పవర్ అండ్ అథారిటీ ఫర్ దిస్
1: పితాసి లోకస్య చరాచరస్య అని. చరాచర జగత్తును కూడాను నాథుడు ఒక్కడే ఉంటున్నాడు.
0: ఫర్ ది మూవబుల్ అండ్ ఇమూవబుల్ వరల్డ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ మాస్టర్.
1: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించాలి.
0: దిస్ ట్రూత్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హాస్ టు రికగ్నైజ్.
1: తాత్కాలికమైనటువంటి యొక్క ఆవేశములకు కానీ,
0: ఫర్ టెంపరీ ఎక్సైట్మెంట్స్,
1: తాత్కాలిక సంబంధమైనటువంటి యొక్క క్రోధములకు కానీ,
0: ఫర్ యాంగర్ విచ్ ఇస్ టెంపరీ,
1: మానవుడు బలహీనుడు కారాదు.
0: వన్ షుడ్ నాట్ గివ్ వన్ సెల్ఫ్.
1: ఇది తరతరముల నుండి మానవుల్లో అణిగిపోయినటువంటి ఒక బలహీనత.
0: ఫర్ జనరేషన్స్ టుగెదర్ దిస్ ఈస్ ఎ గ్రేట్ వీక్నెస్.
1: కష్టములు,
0: వెన్ దేర్ ఆర్
1: నష్టములు,
0: సారోస్,
1: బాధలు,
0: పెయిన్,
1: విచారములు,
0: వరీస్,
1: మనకు పరీక్షా ఘట్టములు.
0: దిస్ ఆర్ ఆల్ టెస్టింగ్ ఇన్స్టెన్సెస్.
1: మన ఎందున్నటువంటి ఒక బలహీనత బయటపడడానికి ఇది ఒక కారణము.
0: ఇన్ ఆర్డర్ టు త్రో అవుట్ ఆల్ ద వీక్నెస్.
1: ఇలాంటి పరిస్థితులలో నీ ఓపికను, నీ ధైర్యమును, నీ నమ్మకాన్ని నీవు నిలబెట్టుకుంటావా లేదా అనేటువంటి పరీక్షా ఘట్టంగా ఉంటుంది.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టెస్ట్ విచ్ టెస్ట్ వెదర్ యు ఆర్ హావింగ్ ద ఫర్మ్ ఫెయిత్, వెదర్ యు ఆర్ హావింగ్ పేషెన్స్.
1: కనుక కళాశాల పరీక్షల్లో లేక కాలే ఇంకే విధమైనటువంటి విద్యా సంస్థల్లోని పరీక్షల్లో మనం పాస్ అయినంత మాత్రమే ప్రయోజనం కాదు.
0: దేర్ ఇస్ నో యూజ్ మియర్లీ బై పాసింగ్ ది ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యూనివర్సిటీస్.
1: కనుకనే చిన్నటి ఉపమానంగా చెప్తూ వచ్చాడు వేమన.
0: That is why Vemana has given a very good
1: chadugulanni uche nerchi chaala viveki ai magidi tannirugudu mandamathudu.
0: It is the fools who will not be able to recognize their own mind after learning all types.
1: Enta chadugu chadivi ee niti unnanu heenuni gunambu manaledu.
0: Whatever learning one might have, a mean person will not be able to have good
1: tarachi chadugu chaduva tarkavadame gaani poorna gnanam eppudu pondaledu.
0: After learning a lot of education, there could be only arguments and counter arguments.
1: Chadugu chadugu chadivi chaavanga neetiki chaavuleni chadugu chaduvu valiyu annadu.
0: What is the use of studying so much which does not have any value at all? It is better we learn which does not have death.
1: Kanuka chaavuleni chaduvu emiti?
0: What is that education which does not have death?
1: Adi aatma chaduvu.
0: That is authentic knowledge.
1: దానికి చావు లేదు.
0: ఇట్ డస్ నాట్ హ్యావ్ డెత్.
1: పుట్టుకుంటే కదా దానికి చావు.
0: యాజ్ దర్ ఇస్ నో బర్త్ దర్ ఇస్ నో డెత్ ఆల్సో.
1: కనుక పుట్టుకు ఉండినటువంటి ప్రతి పదార్థమునకు కూడాను మార్పు ఉంటుండాలి.
0: ఎవ్రీ ఆబ్జెక్ట్ విచ్ హాస్ బర్త్ దర్ ఇస్ మోడిఫికేషన్.
1: ఈ ప్రపంచం అంతా కూడాను ఒక ఆకారంతో కూడినటువంటిది.
0: దిస్ ఎంటైర్ వరల్డ్ హ్యాస్ ఎ పర్టికులర్
1: ఆకారమునకు ఏనాడైనా కూడాను భిన్నం కలగక తప్పదు.
0: యాజ్ ఇట్ హ్యాస్ ఎ ఫారం దెర్ విల్ బి చేంజ్ అండ్ దెర్ విల్ బి మోడిఫికేషన్.
1: కనుక ఎట్టి ఆకారము లేనిటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం లక్ష్యంగా ఉంచుకున్నప్పుడే దీనికి ఎట్టి మార్పు కూడా లేనటువంటి యొక్క పరిస్థితిని మనం పొందగలుగుతాం.
0: వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఎ స్టేట్ వేర్ దేర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్ ఓన్లీ వెన్ వి కీప్.
1: ఏమీ తెలియనటువంటి ఒక పల్లెటూరు మనిషి రైల్లో ప్రయాణమై ఎక్కడో వెళ్ళడానికి వచ్చాడు.
0: A particular person, a villager who was a little ignorant, he wanted
1: to go by train. ఈ యొక్క ప్రయాణికుడు రైలు ఎక్కినటువంటి వాడు కాదు.
0: This particular person had not travelled by train earlier.
1: ఒక పెద్దగా పెట్టెలు కనిపించుకుని వచ్చింది ఒక రైలు.
0: A train came with a number of bogies and wagons.
1: వా, ఇది ఎంత పెద్దది, ఇన్ని పెట్టెలు కనిపించుకొని కన్నులతో చూచుకుంటూ లైన్ పైన వెళ్లిపోతుండాలని చాలా ఆశ్చర్యపడ్డాడు పాపం.
0: హి వాస్ సర్ప్రైజ్డ్ అట్ దిస్ పర్టికులర్ థింగ్. హి థింకింగ్ దట్ దిస్ ఇస్ హావింగ్ ఎ నంబర్ ఆఫ్ క్యారేజెస్.
1: మనిషి కూడాను ఆ రైలు పైన కన్నీల పైన సరిగా నడచడానికి వీలు కాదే, ఈ జడమైనటువంటిది ఎంత కరెక్ట్ గా నడుచుకుని పోతుందని ఆశ్చర్యపడ్డాడు.
0: హి వాస్ సర్ప్రైజ్డ్ ఈవెన్ ఎ హ్యూమన్ బీయింగ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గో ఆన్ దోస్ రైల్స్.
1: ఈ రైల్లో ఎక్కడానికి నూర్ల మంది ప్రయాణికులు స్టేషన్ లో కాచుకొని ఉంటున్నారు.
0: హండ్రెడ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆర్ వెయిటింగ్ టు బోర్డ్ ద ట్రైన్.
1: వాళ్ళ లగేజ్ అంతా చూస్తే ఓ పెద్ద పెద్ద లారీలకు తగినట్టుగా లగేజ్ గా ఉంటుండాలి.
0: ద లగేజెస్ విచ్ దిస్ ప్యాసింజర్స్ హడ్ బ్రాట్ వర్ వెరీ హ్యూజ్. అండ్
1: తనలో తాను అనుకుంటున్నాడు,
0: హి వాస్ థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్,
1: ఇంత మందిని ఎక్కించుకొని ఇంత సామాను అందులో పెట్టుకుని ఎట్లా మోస్తుంది ఇది అని యోచన చేస్తున్నాడు.
0: హి వాస్ వండరింగ్ హౌ దిస్ ట్రైన్ వుడ్ బి ఏబుల్ టు క్యారీ సో మెనీ ప్యాసింజర్స్ అండ్ సో మచ్ ఆఫ్ లగేజ్.
1: ఈ ప్రయాణికులు తక్కువ సామానైనా తీసుకుని ఉండకూడదా, పాపం ఈ రైలుకి ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అని ఆలోచన చేసుకున్నాడు.
0: హీ వాజ్ ఆల్సో థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, వై షుడ్ దీస్ ప్యాసింజర్స్ గెట్ సో మచ్ ఆఫ్ లగేజ్.
1: ఇంతమంది లోపల నేను కూడా దానికి ఎందుకు బాధ పెట్టాలని చెప్పని ఆ రైల్లో అందరూ ఎక్కుతుంటే తాను ఎక్కాడు. అందరూ ఎక్కడ సామాన్లు అక్కడ పడేసేశారు.
0: All those people, he also entered the train along with so many passengers. The passengers kept the luggages in the train.
1: Yavaru paatiki vaaru seat paina pallukunnaru.
0: They began relaxing in the seats.
1: Enta nirdayulu ee prayanikulu.
0: How cruel these passengers are.
1: Inta saamaanu daaniki అడ్డగట్టి వారు నిశ్చింతగా నిద్రపోతున్నారని తాను తెచ్చుకున్న సామాన్ తన తలపైన పెట్టుకుని కూర్చున్నాడు.
0: wondering why these people should give so much of burden to the train by throwing the luggages in the compartment and relaxing.
1: Endukante naa baru daniki em artham ivvakoodadu anukunnadu.
0: He kept the entire luggage on his own head thinking
1: naa saamanu neene vastunnanani bhavinchadu paapam.
0: He deluded himself that he was carrying all his luggage.
1: Evaro prakaru unnatuvanti vyakti hetcharinchadu emitayya nee avastha ee saamanni talapaina pettukovatam emiti kinda pettakoodada annadu.
0: The co-passenger asked him, sir, why are you carrying this particular luggage on your own head? Why should you not keep it down?
1: అయ్యో ఇంత సామాను మోస్తుంటే నా సామాను కూడా దానికి ఎందుకు బరువు పెట్టాలని నేను మోస్తున్నానన్నాడు.
0: When the train is carrying so much of luggage, I do not want to add my own luggage also.
1: ఇవాడ నిన్ను నీ సామాను అన్నింటినీ మోసేటువంటి ఈ రైలు నీ తలపైన పెట్టుకున్నంత మాత్రం ఆ బరువు రైలుకి ఏమాత్రం సంబంధం లేకుండా ఉందా?
0: ఓ స్ట్రేంజ్ పర్సన్, ఇట్ ఈస్ ది ట్రైన్ ఇస్ క్యారింగ్ యూ అండ్ యువర్ లగేజ్, బై కీపింగ్ ది లగేజ్
1: దయాదాక్షిణ్యం ఉన్నది కానీ వివేకం లేదు పాపం ఆ యొక్క మానవుని యందు.
0: హి హాస్ కైండ్నెస్ అండ్ కంపాషన్ బట్ హి డస్ నాట్ హావ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్.
1: అదే విధంగా అర్జున, నీకు అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యం ఉంటున్నాయి.
0: ఇన్ ద సేమ్ వే అర్జున, యు ఆర్ హావింగ్ డిఫరెంట్,
1: గొప్ప విద్యావంతుడవే,
0: యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్,
1: ఇన్ని నిగ్రహం కలగాడవే,
0: యు హావ్ గాట్ సెల్ఫ్ కంట్రోల్,
1: మహాశక్తిని సాధించినటువంటి వాడవు,
0: యు హావ్ అకాంప్లిష్డ్ గ్రేట్ టాస్క్స్.
1: దైవత్వాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావు.
0: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
1: ఈ దైవత్వాన్ని అర్థం చేసుకోలేనంత వరకు కూడాను నీకు ఈ విషాదం తప్పింది కాదు.
0: యాజ్ లాంగ్ యాజ్ యూ డు నాట్ అండర్స్టాండ్ దిస్ డివినిటీ, యూ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ సారో.
1: నీవు ఈ విషాదాన్ని తప్పించుకుని నీ కర్తవ్యాన్ని ఆచరించాలంటే మొట్టమొదట నా యొక్క అనుగ్రహానికి పాత్రుడై నా ఆజ్ఞను శిరసావహించన్నాడు.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సారో అండ్ అర్న్ ద గ్రేస్ ఆఫ్ ద గాడ్, దెన్ యూ హావ్ టు ఒబే మై కమాండ్.
1: దేహము నీవు కాదు.
0: You are not the body.
1: Indriyalu neeku sambandhinchinatuntivi kaadu.
0: These sense organs have no connection with you.
1: Indriyalu dehamuto koodinatuntivi.
0: They are associated with the body. Sense organs.
1: Dehamu karmato cherinatuntidi.
0: Body is associated with
1: karma phalitame ee dehamu.
0: Body is the result of action.
1: Karmanu aacharinchukunnina deham saarthakam kaadu.
0: If body does not perform action, it is not
1: karmanyeva adhikarasya.
0: You
1: ఈ కర్మను ఆచరించడంలో నేను నీకు అధికారం ఉంటున్నది.
0: యూ హావ్ ఎవ్రీ రైట్ టు పర్ఫార్మ్ యాక్షన్.
1: మిగిలినవన్నీ నాకు అర్పితం చేయి.
0: ఆల్ ది రెస్ట్ యూ ఆఫర్ ఇట్ టు మీ.
1: లెమ్ము,
0: గెట్ అప్, అరైజ్.
1: లెమ్ము ధనుంజయ,
0: అరైజ్ ఓ ధనుంజయ.
1: ఇది బలీయము,
0: ఫేట్ ఈస్ వెరీ పవర్ఫుల్.
1: న్యాయము గెలుచు, న్యాయము గెలుచు.
0: జస్టిస్ ఆల్వేస్ ట్రింప్స్.
1: నశించు స్వార్థము,
0: సెల్ఫిష్నెస్
1: సదా యుగ ధర్మం ఇదే కదోయి.
0: దిస్ ఇస్ ది
1: ధర్మిక
0: ఫ్రమ్ ఏజ్ ఆఫ్
1: నూరు గురు బిడ్డల తండ్రికైనా.
0: ఈవెన్ ఫర్ ఎ పర్సన్
1: అంత్యమున్న పిండమిలో దిక్కుగలగరట ప్రారంభమని ఏమిటో.
0: అట్ ద ఎండ్
1: నా యాజ్ఞను నీవు శిరసావహిస్తే ఈ కౌరవుల యొక్క విషయం నేను చూసుకుంటాను.
0: ఇఫ్ యు ఒబే మై కమాండ్, ఐ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్.
1: నూరు మంది బిడ్డలు ఉండినటువంటి యొక్క ధృతరాష్ట్రునికైనా కట్టగడబటికి ఇంత పిండమిచ్చేటువంటి దిక్కు కూడా లేకుండా పోతారు.
0: For a person like Dhritarashtra who has 100 sons, in the end he will not be having even one to perform the
1: karanam entanaga.
0: What is the reason for this?
1: Dhritarashtruni biddalu,
0: because these are the children of
1: Dhritarashtram. Iti hi Dhritarashtram, tanadi kaanatvanti dani tanadiga bhavinchukuneetundi vaadu Dhritarashtra.
0: Dhritarashtra is one who considers things which are not his as his.
1: నీవు కూడా అతనికి సోదరుడుగా తయారవుతున్నావు.
0: You are also becoming a brother to him.
1: దేహము నీవు కానటువంటి వాడు నాది అనేటువంటి దీంతో నువ్వు భ్రమిస్తున్నావు.
0: యు ఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ వెన్ ది బాడీ ఇస్ నాట్ యువర్స్ రియలీ.
1: దేహము కానటువంటి నీవు దేహమును అని భావించుకోవటమే నీవు ధృతరాష్ట్రం యొక్క దృష్టి అన్నాడు.
0: యు ఆర్ డెవలపింగ్ ది విజన్ ఆఫ్ ధృతరాష్ట్ర బై థింకింగ్ దట్ యు ఆర్ ద బాడీ వెన్ ది బాడీ ఇస్ నాట్ రియలీ. ఇది
1: అజ్ఞానము,
0: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: ఈ అజ్ఞానమును దూరం చేసుకుంటే కానీ ఈ జ్ఞానం నిన్నులో ప్రవేశించదు.
0: అన్లెస్ యు డ్రైవ్ అవే ఇగ్నోరెన్స్ యుల్ నాట్ బి ఏబుల్ టు గెట్ విజ్డమ్.
1: ఈ ప్రవేశించడానికి నీవు కొంతవరకు నువ్వు విచారణ శక్తి చేయాలి అన్నాడు.
0: యూ హ్యావ్ టు డెవలప్ డిస్క్రిమినేషన్ అండ్ ఎంక్వైరీ, ది విజ్డమ్ షుడ్ ఎంటర్ యూ.
1: హృదయముందు దేహమందు,
0: హార్ట్ ఈజ్ విత్ ఇన్ ద బాడీ.
1: జీవుడుండు దేహమందు,
0: ది ఇండ్వెలర్ ఇస్ ఆల్సో ఇన్ ద బాడీ.
1: హృదయమందు దేవుడుండు,
0: ఇన్ ది హార్ట్ దేర్ ఇస్ గాడ్.
1: రెండు కూడి ఆటలాడి
0: these two will be playing together.
1: ఒకరినొకరు వీడుచుందరు.
0: They will be living separate.
1: ఆటలాటల బొమ్మలాటలు ఆడించే,
0: there is one who makes this play.
1: సూత్రధారి ఒకడు కలడు.
0: There is a director who conducts this play.
1: మంచి చెడ్డ బొమ్మలుండు,
0: there will be bad and good which will be.
1: రెండులోనే ఒకటి ఉండు అన్నాడు.
0: Inside both good and bad there is only one entity.
1: కనుక జీవుడుండు దేహమందు, హృదయమందు దేవుడుండు, ఈ రెండు కూడా ఒక చోటనే ఉంటున్నాయి.
0: There is the indweller jiva inside the body, there is God inside the heart, both of them are in the body.
1: దేహాన్ని నీవు ఆధారంగా చేసుకుని నువ్వు వారిని అనుభవిస్తున్నావే కానీ దేహమే ఆధారం లేకపోతే వాళ్ళు సర్వాత్మక భావంతో ఉంటారు.
0: You are enjoying them on the basis of the body. If there is no body at all, they are all
1: panu deha pranthini dooram chesi.
0: If you remove the delusion
1: jeeva brahma ikyanu sandhanamulo,
0: if you were to bring about the unity of jeeva
1: nityanandam anubhavinchavannadu,
0: you have to enjoy the eternal bliss.
1: Brahmanandamulo cheravannadu,
0: enter into the ananda
1: advaita anandanni artham chesukovannadu,
0: understand the ananda of advaita.
1: Ee vidhanga bodhinchi kattagadapatiki ataniki oka vidhamainatvanti chita pragna drishtini andinchadu.
0: After teaching in this particular way, he has been able to impart the
1: chita pragnulo undinatvanti pradhana lakshanalu ekatma bhavame.
0: Feeling or a sense of same entity all over, this is the
1: indriyalaku ematram kodunu vasham kaaka,
0: not being subject to the senses,
1: samadhi chittudai,
0: having an heart of
1: sukha dukkhamulanu,
0: sorrow and
1: jana abhimanamulanu,
0: attack
1: ninda sthitulanu,
0: censure and praise
1: okkatiga bhavinchukuneetundi,
0: that is a feeling of treating all
1: ee anni kodunu bhagavat vibhutulaga visheshinchetundi.
0: Believing firmly that all these are the manifestations of divinity.
1: Attivade nijamaina sthita pragnudu.
0: Such a person alone is real sthita pragna.
1: Ituvanti sthita pragnudai naa aagnanu neevu tirsavadinchavannadu.
0: You become such a sthita pragna and carry out my command, he said.

0: One may get by heart and repeat all sacred texts, Vedas and Vedangas. One might even compose poems, poetry and prose, which is most impressive. But without the purity of heart, one ruins himself. Do not forget this good word.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Vedamu Dvaitamaniyu. వేదాంతము అద్వైతమనియు అనేక విధములైనటువంటి ఆదర్శముల చేత ఆధారముల చేత శంకరుల వారు ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
0: శంకర ప్రాపగేటెడ్ హిస్ డాక్ట్రిన్ అండ్ థియరీ దట్ వేద ఈజ్ డ్యువలిజం వైల్ వేదాంత ఈజ్ నాన్ డ్యువలిజం బేసింగ్ ఆన్ సో మెనీ ఎవిడెన్సెస్.
1: వేద వేదాంతమునకున్నటువంటి యొక్క వ్యత్యాసములు, మానవ శరీరంలో ఉండినటువంటి అంగములకు శరీరములకు ఉండినటువంటి వ్యత్యాసమే.
0: ద డిఫరెన్స్ బిట్వీన్ వేద అండ్ వేదాంత ఈజ్ సేమ్ యాజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేరియస్ లింబ్స్ అండ్ ద బాడీ.
1: కన్నులు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడాను దేహములకు అంగములు.
0: ఐ the ear, the mouth, nose, all these are the different parts of the body.
1: దేహములు సమాజమునకు అంగము.
0: Body is a limb of the society.
1: సమాజము మానవతకు అంగము.
0: The society is a limb of the humanity.
1: ఈ మానవత్వము ప్రకృతికి అంగము.
0: Humanity is a part of nature.
1: ప్రకృతి పరమాత్మ అంగము.
0: Nature is a limb of the divinity.
1: కనుక అంగాంగముల యొక్క వ్యత్యాసము లోతులకు దిగి విచారించినప్పుడు అన్ని ఒక్కటిగానే ఏర్పడతాయి.
0: Therefore, when we go into the depth and inquire, we understand the same relationship among the various limbs of the same body.
1: కాశీలో పండిత సమావేశములో అనేక విధములైనటువంటి యొక్క సమస్యలు ప్రారంభమై ఆ సమస్యలు అనేక విధములైనటువంటి వాదోపవాదం చేత వాదనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: దేర్ ఇన్ కాశీ ఇన్ ద కాంగ్రిగేషన్ ఆర్ అసెంబ్లీ ఆఫ్ వేరియస్ స్కాలర్స్ మెనీ ప్రాబ్లమ్స్ హావ్ బీన్ టేకెన్ అప్ అండ్ దే ఆర్గ్యూడ్
1: వెహిమెంట్లీ. నవ్వుతూ శంకర్ల వారు వాదే వాదే వర్జితే వైరం అన్నాడు. ఈ వాదనల వల్ల కేవలం వైరం అభివృద్ధి అవుతుంది కానీ శాంతి చేకూరదు జగత్తునకు.
0: శంకర స్మైలింగ్ హీ సెడ్ బై ఆర్గ్యూయింగ్ లైక్ దిస్ is only enmity that would be the result.
1: Kanuka vadam anetunte yokka naamamu deeniki sariyainte saarthakam kaadu.
0: Therefore argumentation is not the proper procedure.
1: Samasyalu pariharam cheskotamu manavuni yokka pradhana samasya.
0: The main problem lies in finding out a solution.
1: Jeevithamantayikunu samasyalu yokka thoranangane roopondutundi.
0: Life is full of problems as such.
1: Manavudu tana nitya jeevithamulo చింతలేనటువంటి యొక్క సమయం అనేటువంటిదే కనిపించదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్స్ నో టైమ్ లెఫ్ట్ విదౌట్ యాంగ్జైటీ అండ్ వరీ.
1: పుట్టుట ఒక చింత,
0: బర్త్ ఇట్ సెల్ఫ్,
1: భూమి నుండుట చింత,
0: లైఫ్ ఆన్ ఎర్త్,
1: సంసారం ఒక చింత,
0: ఫ్యామిలీ,
1: సావు చింత,
0: డెత్,
1: బాల్యమంతయు చింత,
0: చైల్డ్హుడ్,
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్,
1: జీవించుట ఒక చింత,
0: అవర్ లివింగ్,
1: చెడుపు చింత,
0: ఫెయిల్యూర్,
1: కర్మలన్నీ చింత,
0: ఆల్ యాక్షన్,
1: కష్టము ఒక చింత,
0: డిఫికల్టీ,
1: సంతసం ఒక చింత,
0: వింత
1: చింత,
0: ద మిస్టరీ, ఆల్ అవర్ ప్రాబ్లమ్స్,
1: సర్వ

0: ఓ పీపుల్ ఎట్లీస్ట్ డిజైర్ హోల్ హార్టెడ్లీ లవ్ ఫర్ గాడ్. దట్ వుడ్ బి సొల్యూషన్ ఫర్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ ఎంగ్జైటీ.
1: సమస్త చింతలకు ప్రేమనే పరిహారమునకు మూల కారణం.
0: ఇట్ ఇస్ ది లవ్ విచ్ ఇస్ ది ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్.
1: ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదు.
0: Where there is love, there is no hatred.
1: ప్రేమ ఉన్న చోట వ్యత్యాసం కనిపించదు.
0: Where there is love, there are no differences.
1: ప్రేమ ఉన్న చోట అసూయ ఆరాదు.
0: There cannot be jealousy.
1: ప్రేమ సర్వ సమత్వమునకు సమన్వయము కావించేటువంటి యొక్క సమస్త శక్తివంతమైనటువంటిది.
0: Love is so powerful that coordinates and integrates.
1: కానీ వేదమునందు ఇట్టి ప్రేమకు కొంత స్థలం తక్కువగా ఉన్నది.
0: However, there is little scope for love in Veda.
1: Vedamu nirantaram kudanu aashinchunade kaani anubhavinchunadi kaadu.
0: Veda always expects but doesn't show path to experience.
1: Lokamulo aneka mandi veda panditulu untunnaru.
0: There are thousands of scholars in the world.
1: Kaani vedamunu valli vestunnaru.
0: They repeat Veda.
1: Tellavari modalu ratri parundunanta varaku nu vedamunu uchcharistunnaru.
0: From dawn to dusk they go on chanting Veda.
1: Kaani idi ప్రకటితం మాత్రమే కాని ఆచరణ తక్కువ.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్ప్రెషన్ బట్ నాట్ ప్రాక్టీస్.
1: కనుకనే ఇది ద్వైతము అని చెప్తూ వచ్చాడు శంకర్ల వారు.
0: సో శంకర్ కాల్డ్ ఇట్ డ్యుయలిజం.
1: సుఖంచమే తుదినంచమే యుద్ధంచమే నిద్రంచమే అంతా చమే చమే చమే చమే. కావాలి కావాలి కావాలి అని ఆశపడటం.
0: ఆల్ మంత్రాస్ కన్వే ది సేమ్ మీనింగ్. ఐ వాంట్ ఐ వాంట్.
1: కావాలి అనేటువంటి ఒక వాంఛ ద్వైతమునకు మూల కారణం.
0: ద డిజైర్ ఇస్ ద బేసిస్ ఫర్
1: డ్యుయలిజం. ఏదో ఒకటి ప్రత్యేకంగా ఉండినప్పుడు కదా అది నాకు కావాలి అని ఆశించటం.
0: బికాస్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ సెపరేట్ ఆబ్జెక్ట్ యు డిజైర్ ఇట్.
1: ఇక్కడ ఆశించే వ్యక్తి ఆశింపబడేటువంటి వస్తువు రెండు ప్రత్యేకంగా ఉంటున్నాయి.
0: హియర్ దేర్ ఆర్ టు, ద వన్ హూ డిజైర్స్ అండ్ ద డిజైర్డ్.
1: కనుకనే ఆశ ఆశించేటువంటి వాడి ఏకత్వమే నిజమైన అద్వైతం.
0: దేర్ఫోర్ the unity of the desire and the desired is not
1: dual. Aashinche vaadu aashinche padarthamana katte bhinnanga undinappudu idi dvaitame erpadutundi.
0: The one who desires is separate from the desired, that is dualism. This is kerchief.
1: Ee kerchief naaku kavali.
0: I want this kerchief.
1: Ee kerchief pratyekanga okati undinappude kada nenu daanini aashisthunnanu.
0: Because kerchief is separate, I want it.
1: Ee kerchief veru nenu veru.
0: Kerchief is separate from me.
1: కనుక ఇది ద్వైతంగా రూపొందుతుంది.
0: దిస్ ఇస్ డ్యుయలిజం.
1: ఇదే కర్చీఫ్ లోపల అద్వైతాన్ని మనం చక్కగా నిరూపించవచ్చు.
0: వి కెన్ ఆల్సో ప్రూవ్ నాన్ డ్యుయలిజం త్రూ ది సేమ్.
1: ఇది ఏమిటి?
0: వాట్స్ దిస్?
1: ఇది ఒక హ్యాండ్కర్చీఫ్.
0: దిస్ ఇస్ ఎ హ్యాండ్కర్చీఫ్.
1: ఇది ఒక బట్ట.
0: దిస్ ఇస్ క్లాత్.
1: కానీ దీనిని విచారణ చేసి పరిశోధన చేసినప్పుడు ఇది వస్త్రము కాదు, ఇది దారముల యొక్క చేరిక.
0: ఇఫ్ యు ఇన్వెస్టిగేట్ అండ్ ప్రొసీడ్ ఫర్దర్ యు విల్ నో ఇట్స్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఇది దారములు కాదు, ఇది ప్రత్తి.
0: ఇట్స్ నాట్ ఈవెన్ థ్రెడ్, ఇట్స్ కాటన్.
1: ప్రత్తి దారము బట్ట మూడు ఒక్కటే.
0: కాటన్ థ్రెడ్ అండ్ క్లాత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుకనే త్రిదళం త్రిడరాకాలం త్రినొత్తి త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అన్నాడు శంకరుడు. త్రిగుణం త్రిదళాకారం.
0: దేర్ ఆర్ త్రీ అట్రిబ్యూట్స్, ఇట్ ఇస్ త్రీ ఫోల్డ్.
1: త్రినేత్రం చ క్రియాయుధం,
0: త్రీ ఐడ్ అండ్ ఫైడ్ అండ్
1: త్రిజన్మ పాప సంహారం
0: అండ్ అటోన్స్ ఆల్ ది సిన్స్ ఆఫ్ త్రీ బర్త్స్.
1: అది అద్వైతం.
0: దట్ సరెండరింగ్ టు గాడ్ ఇస్ నాన్ డ్యుయలిజం.
1: ఇక్కడ రెండు విధములైనటువంటి యొక్క విభాగమును మనము విచారించాలి.
0: హియర్ వి హావ్ అండర్స్టాండ్ ద డైకాటమీ.
1: ప్రత్యక్షం పరోక్షము.
0: వన్ ఇస్ డైరెక్ట్, అదర్ ఇస్ ఇండైరెక్ట్.
1: అయితే ప్రత్యక్షంగా అనుభవించినటువంటిది కొందరు దాని యొక్క విషయమును ప్రత్యేకించి చెప్పలేకపోతారు.
0: దోస్ దట్ హావ్ డైరెక్ట్ ఎవిడెన్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ కెనాట్ సే ఇట్ అవుట్ ఓపెన్లీ.
1: ఒక మూగవాడు శబ్దసోపేతమైనటువంటి యొక్క పదార్థములంతా భుజించాడు.
0: ఎ డమ్ పర్సన్ హాస్ పార్టేకెన్ డెలీషియస్ ఐటమ్స్.
1: కానీ ఒక్కొక్క దాని రుచి ఏ విధంగా ఉన్నదని తనకు తెలియనే కానీ దానిని విచారించి వర్ణించి వివరించి మరొకరికి చెప్పడానికి వీలు కాదు.
0: హీ నోస్ ది టేస్ట్ ఆఫ్ ఎవ్రీ ఐటమ్ సర్వ్డ్ బట్ హీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద టేస్ట్ ఆఫ్ ఎవ్రీ ఐటమ్.
1: చెప్పలేడు కూడాను.
0: హీ కెనాట్ ఎక్స్ప్రెస్.
1: కనుకనే అద్వైతంలో ఉండినటువంటి ఆనందము మానవులకు దాన్ని వెలుబుచ్చడానికి వీలు కానటువంటిది.
0: దేర్ఫోర్ ద బ్లిస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ నాన్ డ్యుయలిజం ఇస్ బియాండ్ ఎక్స్ప్రెషన్.
1: అనుభూతిలో మనకు అర్థమవుతుందే కానీ దానిని వివరించి ప్రజలకు విబోధించటము వీలు కాదు.
0: యు కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ బట్ యు కెనాట్ ప్రొఫెస్ ఆర్ ఎక్స్ప్రెస్.
1: ఇక్కడ పరోక్షమే లేకుండా ప్రత్యక్షమే శూన్యం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ ఇస్ నో దిస్ ఇన్డైరెక్ట్ అప్రోచ్ యూ కెనాట్ హ్యావ్ డైరెక్ట్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ప్రత్యక్షమునకే ప్రమాణం ఇస్తున్నారు కానీ పరోక్షమునకి ఏమాత్రము అవకాశం అందించడం లేదు.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ గో బై ద డైరెక్ట్ ఎవిడెన్స్.
1: పరోక్షాన్ని విశ్వసించడం లేదు.
0: వీ హావ్ నో ఫెయిత్ ఇన్ ఇన్డైరెక్ట్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఐస్ గడ్డ ఉంటుంది.
0: హియర్ ఇస్ అన్ ఐస్ బాల్.
1: ఈ ఐస్ గడ్డ ప్రత్యక్ష ప్రమాణము.
0: దిస్ ఐస్ మాస్ ఆర్ బాల్ ఇస్ అ డైరెక్ట్ ప్రూఫ్.
1: కానీ పరోక్షమైనటువంటి జలము దీనికి ఆధారంగా ఉంది.
0: బట్ దేర్ ఇస్ వాటర్ విచ్ ఇస్ ది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఫర్
1: ఈ పరోక్షమైన జలమే లేకపోతే ప్రత్యక్షమైన ఐసే లేదు.
0: వితౌట్ దట్ వాటర్ విచ్ ఇస్ ఇండైరెక్ట్ బేసిస్ యూ డోంట్ హ్యావ్ డైరెక్ట్ ఐస్.
1: కనుకనే ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి ఒక ఐస్ గడ్డకు పరోక్షమైనటువంటి జలము ఆధారము.
0: దేర్ ఫోర్ ఫర్ ది ఐస్ దట్ యు సీ డైరెక్ట్లీ ద వాటర్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కాబట్టి ఈ ప్రత్యక్షమునికి ఏది ప్రధానము ఏది ప్రమాణము? పరోక్షమే ఆధారము పరోక్షమే ప్రమాణము.
0: సో ఫర్ ద డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఈస్ ద బేస్.
1: కనుక దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునికంతా కూడాను పరోక్షమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క దివ్యత్వం ఆధారం.
0: Therefore, for all this apparent world, the divinity behind is the base.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేక,
0: without knowing this truth,
1: మానవుడు
0: మ్యాన్
1: వేదమే వేదాంతంగా భావించుకుని వేదమే అద్వైతంగా విశ్వసించి వేదమునే ఉచ్చరించుతూ వేదములో ఉండినటువంటి యొక్క విషయములను అనుభవించుటకు ప్రయత్నిస్తుంటాడు.
0: కన్సిడర్స్ దట్ వేద అండ్ వేదాంత ఆర్ వన్ అండ్ ద సేమ్ అండ్ థింగ్స్ దట్ వేద స్పీక్స్ ఆఫ్ నాన్ జూలిజం అండ్ గోస్ స్పెండ్స్ ఆల్ హిస్ లైఫ్.
1: మానవుడు ప్రాకృతమైనటువంటి జీవితంలో కాలం గడుపుతున్నాడు.
0: మ్యాన్ స్పెండ్స్
1: భౌతికమైనటువంటి యొక్క జీవితంలో కాలం గడుపుతున్నాడు.
0: హీ లీడ్స్ ఎ వరల్డ్లీ లైఫ్.
1: అనిత్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు కాలం గడుపుతున్నాడు.
0: హీ స్పెండ్స్ ఇన్ దిస్ మొమెంటరీ వరల్డ్.
1: కానీ ప్రకృతి ప్రాకృతమైనటువంటిది.
0: దిస్ నేచర్
1: ఇది ప్రవృత్తితో కూడినటువంటిది.
0: ద నేచర్ స్పీక్స్ ఆఫ్
1: అవుట్వర్డ్ ట్రెండ్. నివృత్తి వేరే ఉంటుండాలి.
0: బట్ దేర్ ఇస్ ఎటర్నల్ ఇన్వర్డ్ పాత్.
1: ఈ నివృత్తికి ఆధారమైనటువంటిది పరతత్వము.
0: దేర్ఫోర్ ది ఇన్వర్డ్ పాత్ ఇస్ యాక్చువల్లీ స్పిరిచువల్.
1: ఇట్టి పరతత్వాన్ని బోధించే నిమిత్తమై,
0: to teach the spiritual principle,
1: మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని గురించే నిమిత్తమై,
0: to declare the fundamental basis,
1: అనేక రకములైనటువంటి శ్రమలను వడిగట్టుకున్నాడు.
0: శంకర వాస్ ప్రిపేర్డ్ టు అండర్టేక్ ఆల్ ఎఫర్ట్. వీటిని
1: ఎదుర్కొంటూ పోయాడు.
0: And started proving, demonstrating.
1: గౌడపాదుడైనటువంటి గురువు అనేక విధమైనటువంటి ప్రోత్సాహం ఉత్సాహములు కూడా కల్పిస్తూ వచ్చాడు.
0: His preceptor Gaudapada also encouraged him.
1: వయసు చిన్నదైనప్పటికీ కానీ విషయం లోపల చాలా దృఢ సంకల్పడే ఇదించాడు శంకర్ల వారు.
0: దో శంకర వాజ్ క్వైట్ యంగ్, హి హస్ గాట్ స్ట్రాంగ్ కన్విక్షన్ ఇన్
1: 16వ సంవత్సరం వయసునందే ఇంతమంది పండితులతో వాదోపవాదం జరిగి అందరినీ కూడాను అద్వైత మతం నందు ప్రవేశపెట్టి తాను ఆనందించడానికి మూల కారణము వెనుక ఉండినటువంటి దివ్యశక్తియే.
0: At the age of 16, he could argue with everybody and defeat them totally, convince them and transform them into the theory of non-dualism. It is non-dualism which is the main basis, fundamental. What do you mean by that? The harmony, the unity of all.
1: మీరు చాలా మంది పిల్లలు చూచి ఉంటారు.
0: మెనీ స్టూడెంట్స్
1: చక్కెరతో కొన్ని బొమ్మలు చేసి పెడతారు.
0: దేర్ ఆర్ సర్టన్
1: నక్క కుక్క ఏనుగు పిల్లి ఇలాంటివంతా చేసి పెడతారు.
0: వి హావ్ గాట్ సో మెనీ డాల్స్ మేడ్ అప్ ఆఫ్ క్యాండీ షుగర్.
1: కానీ పిల్లలు రూపాన్ని మాత్రమే చూస్తారు.
0: చిల్డ్రన్ వాచ్ ద ఫామ్.
1: నాకు నక్క కావాలి, నాకు కుక్క కావాలి.
0: ఐ వాంట్ ఫాక్స్, ఐ వాంట్ డాగ్.
1: నక్క కుక్క రూపనామములు వేరువేరుగా ఉన్నాయి కానీ అన్నింటి యందు చక్కెర ఒక్కటే.
0: ద డాగ్ అండ్ ఫాక్స్ ఆర్ సెపరేట్ బట్ ద క్యాండీ షుగర్ ఇస్ వన్ అండ్ ది సేమ్.
1: ఆ నక్కలో ఉన్నటువంటి చెవును కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
0: ఇఫ్ యూ జస్ట్ కట్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ ద ఫాక్స్ అండ్ ఈట్ ఇట్ ఈస్ స్వీట్.
1: ఆ నక్కలో ఉన్న తోకను కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
0: కట్ ఆఫ్ ద టెయిల్ యట్ ఇట్ ఈస్ స్వీట్.
1: ఈ సర్వ స్వరూపమంతా కూడాను మాధుర్యమే.
0: ది ఎంటైర్ ఫామ్ ఇస్ నెక్టరైన్ స్వీట్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: జగత్తంతా కూడాను కల్విదం బ్రహ్మ.
0: The entire universe is divine.
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: God is present in this cosmos.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all creatures.
1: దైవత్వం సర్వత్రా ఉంటున్నదనేటువంటి ఒక సత్యాన్ని తాను గుర్తించి ప్రబోధిస్తూ వచ్చాడు శంకర్.
0: శంకర రికగ్నైజ్ అండ్ ప్రాపగేటెడ్ ద బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ దట్ డివైన్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
1: ఈ భక్తుల యొక్క భేదాభావము చేతనే భగవంతునకు ఒక ప్రత్యేకతను ఇచ్చుకుంటూ తన ఆరాధన స్వరూపానికే ప్రత్యేకతను అందిస్తూ మిగతా దానికి ఏమాత్రం కూడా స్థానం ఇవ్వకపోవటమే ఈ ద్వైతానికి మూల కారణమే.
0: Its only differences are because of the feelings and the sentiments of the devotees who always think of a name and a form.
1: Oka srimantudainatvanti vaadu,
0: a rich man,
1: dvaita bhavamto koodinatvanti bhaktito,
0: with a dualistic mind,
1: Krishna ante chaala prema,
0: has intense love for Krishna.
1: Ee Krishna vigrahanni cheyinchukoni nityamu Krishnuni poojinchali, Krishnabhishekam cheyyali, ee abhishek teektam nenu dinamu rolali అనేటువంటి సంకల్పం చేసుకున్నాడు.
0: హీ డిటర్మిన్డ్ టు వర్షిప్ ద ఐడల్ ఆఫ్ లార్డ్ కృష్ణ ఎవ్రీ డే అండ్ పార్టేక్ ప్రసాద్ ఆర్ సాక్రిఫిషియల్ ఫుడ్ దేర్ ఆఫ్టర్.
1: ఇవంతా కూడాను కాలం అనేటువంటిది చాలా మార్పుతో కూడినటువంటిది.
0: ద టైమ్ నేచురల్
1: సుఖములు కాబడి కుండలు,
0: ద డిఫికల్టీస్ అండ్ ద హ్యాపీనెస్ దే కమ్.
1: ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు.
0: What is going to happen in the next minute? Who can imagine it?
1: ఏ నిమిషమునకు ఏ విధమైనటువంటి యొక్క పరిస్థితి సంభవిస్తుందో ఎవరు ఊహించడానికి వీలు.
0: At what moment of time, what is going to happen in store for you?
1: శ్రీమంతుడిగా ఉంటున్నాడు.
0: Is a rich man now.
1: ఒక 20 కాసులు ఇచ్చి కంసాలితో కృష్ణుని విగ్రహాన్ని చేయించుకున్నాడు.
0: He gives silver to the goldsmith.
1: Gold
0: to goldsmith and got made an idol of gold, Krishna's idol.
1: తర్వాత 20 కాసులు ఇచ్చి కృష్ణునికి ఒక గోవును చేయించాడు.
0: అండ్ హి ఆల్సో గాట్ స్పెషల్లీ మేడ్ కౌ ఆఫ్ గోల్డ్.
1: ఇంకా 20 కాసులు ఇచ్చి ఒక నెమలిని దగ్గర పెట్టుకునేటట్టుగా కృష్ణునికి ప్రక్కలో పెట్టాడు.
0: అండ్ హి ఆల్సో మేడ్ పీకాక్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
1: అభిషేకం చేయడానికి 20 కాసులు ఇచ్చి ఒక కప్పును చేయించుకున్నాడు.
0: ఫర్ అభిషేక పర్పసెస్ హి గాట్ మేడ్ ఎ గోల్డ్ కప్.
1: నిత్యము ఆ కప్పుతో కృష్ణునికి అభిషేకం చేయటము, ఆ తీర్థం గోరటము, ఆనందించడం ఈ రకంగా జరుగుతూ వచ్చింది.
0: ఎవ్రీ డే he does this abhisheka and drinks that teertha after the process ritual.
1: Kani kalam ye natiki ni samagga undadu.
0: Time will not be the same always.
1: Kalam eppudu kudanu pravahinchetundi pravaham antidi.
0: Time always runs continuously.
1: Idi kala pravahamu.
0: It's an eternal flow.
1: Eppudu hech pallamlo jagutundo telivadaniki veelu kaadu.
0: No one can say when there will be bumps and jumps in life.
1: ఈ యొక్క క్షీణే పుణ్యే మధ్య లోకం విశంతి.
0: As the merit is exhausted,
1: పుణ్య ప్రాప్తి అంతా కూడా క్షీణించింది.
0: All the merit of the past is exhausted.
1: ఈ శ్రీమంతుని యొక్క పరిస్థితి దిగజారిపోతూ వచ్చింది.
0: The position of the rich man is
1: గడపటికి దినానికి జరగటమే చాలా కష్టమైపోయింది.
0: He could not carry out his daily living.
1: ఇంకా భరించుకోలేక
0: he couldn't bear.
1: ఈ పదార్థములు ఇంకొక శ్రీమంతుని దగ్గరికి తీసుకెళ్లాడు.
0: He collected all these golden objects and took it to another rich man.
1: అతనికి దీన్ని అమ్మి డబ్బు తీసుకోవాలని ప్రయత్నించాడు.
0: హీ వాంటెడ్ టు డిస్పోజ్ దెమ్ ఆఫ్ మనీ.
1: మొట్టమొదట గిన్నెను అభిషేకం చేసే గిన్నెను తూకం వేశాడు.
0: ఫస్ట్ హీ వెయిడ్ దట్ కప్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ అభిషేక పర్పస్.
1: ఇది 20 కాసులు ఉంటున్నది.
0: హీ సెడ్ ఇట్స్ ప్రైస్ ఇస్
1: 60,000 రూపీస్. సరే, తర్వాత ఒక నెమలిని తూకం వేశాడు.
0: అండ్ దెన్ పీకాక్ ఇస్
1: ఇది 60,000 రూపీస్.
0: ఇట్స్ ప్రైస్ 60,000.
1: తర్వాత గోవును తూకం వేశాడు.
0: అండ్ ఆల్సో కౌ వెయిట్
1: 60,000 రూపీస్.
0: ఇస్ ఆల్సో 60,000.
1: తర్వాత కృష్ణుని తూకం వేశాడు.
0: దెన్ కృష్ణ ఇస్
1: ఇదని కూడా 60,000 రూపీస్ ఉన్నాడు.
0: ప్రైస్ ఇస్ 60,000.
1: అబ్బా ఏమిటి, గోవు, నెమలి, కప్పు, కృష్ణుడు అందరూ ఒకే వెళ్ళినా నేను భరించలేను.
0: He said, I can't bear this. What is
1: the same price?
0: You should pay more for Krishna. You can't pay same to the peacock and to the cup and cow.
1: చెప్పాడు.
0: That rich man said,
1: మీకు కృష్ణ రూపము, నెమలి రూపము, గో రూపము, కప్పు రూపంగా ఉంటుండాలి, నాకు తూకం ప్రధానము అన్నాడు.
0: That rich man said, you go by the form, whether it's a peacock or a cow or a cup or Krishna. But I go by the weight.
1: దానికి వాల్యూ ఇస్తూ వచ్చున్నాడు.
0: I attach value to the total weight.
1: బంగారు తూకమునకు వాల్యూ ఇస్తూ వచ్చాడు, కానీ రూపానికి వాల్యూ ఇవ్వలేదు.
0: The value is attached to the weight of the gold, but not the form.
1: అదే విధంగానే భిన్న భిన్న రూపములతో ఉండినటువంటి మానవత్వానికి మనము విలువలిస్తున్నామే కానీ అందరి యందు ఉండినటువంటి పంచభూతముల యొక్క పరమాత్మ తత్వానికి మనం విలువనివ్వటం లేదు.
0: Therefore we attach value to the diversity and the multiplicity of the mankind, but not the unit.
1: భూతముల యొక్క పరతత్వమునకే అద్వైతం అన్నారు.
0: And therefore the essential basic
1: ప్రతి మానవుని యందు కూడాను ఈ పంచభూతం తప్ప మరొక భూతం ఇంకొకటి అధికంగా లేదు.
0: In every person five elements are present.
1: ఆరవ భూతమే లేదు.
0: There is no sixth element as such.
1: కానీ మనము మరొకటి ఏదో ఉన్నదని ఆశించి భ్రమించి దీనికి అనేక విధమైనటువంటి ప్రయత్నాలు సల్పుతూ ఉంటున్నాం.
0: బట్ వీ ఇమాజిన్ వీఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ దేర్ సమ్ అదర్.
1: ఈ దురాశే దుఃఖమునకు కారణం.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ గ్రీఫ్.
1: ఆశలు ఉండాలి.
0: వీ హావ్
1: ఆశకు కూడా ఒక పరిమితం ఉండాలి.
0: దేర్ షుడ్ బి సమ్ లిమిట్స్.
1: మీరందరూ చాలా మంది పిల్లలు చదివింటారు మైదాస్ యొక్క చరిత్ర.
0: మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మస్ట్ హావ్ గాన్ త్రూ ది స్టోరీ.
1: మైదాస్,
0: మైదాస్, మైదాస్.
1: ఇతను ఒక శ్రీమంతుడే.
0: హిస్ ఎ రిచ్ మ్యాన్.
1: కానీ మహాభక్తుడు.
0: హిస్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
1: ఇతనికి చాలా దురాశ.
0: Oh, he has excessive desire.
1: తన ఆరాధన దేవతను అమితంగా ప్రార్థిస్తూ వచ్చాడు.
0: He prayed repeatedly to the deity.
1: Day and night, తెల్లవారి ముందు రాత్రి వరకు కూడా ఆరాధన చల్పుతూ వచ్చాడు.
0: Day and night he offered prayers, worshipped.
1: దేవత ప్రత్యక్షమైంది.
0: The deity appeared.
1: ప్రార్థనలకు ప్రత్యక్షమైటం దేవతల యొక్క లక్ష్యం.
0: It is it's natural for the deity to appear.
1: భక్తులు ప్రార్థన చేయటము అతని యొక్క కర్తవ్యము.
0: God responds to the prayers.
1: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
0: Things went on.
1: ఒకనాడు
0: వన్ డే
1: మైదాస్ ప్రార్థించాడు తల్లి.
0: మైదాస్ ప్రేడ్ మదర్,
1: ముట్టినంతా బంగారు కావాలి, ఆ వరం నాకు ప్రసాదించమన్నాడు.
0: కన్ఫర్మ్ మీ దట్ బూన్ సో దట్ వాట్ ఎవర్ ఐ టచ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు గోల్డ్.
1: సరే ఇచ్చినాను వెళ్ళు అన్నాడు. కానీ మొట్టమొదట దేవత చెప్పింది, నీవు కోరరాని కోరికను కోరుతున్నావు.
0: యు ఆస్క్ దట్ విచ్ యు ఆర్ నాట్.
1: చాలా దురాశతో కూడినటువంటిది. దీని వల్ల నీకు సుఖం ఉండదు.
0: యు విల్ నాట్ బి హ్యాపీ ఐదర్.
1: చాలా కష్టములకు గురి అవుతావు.
0: యు విల్ బి పుట్ టు సఫర్.
1: బాధలకు గురి అవుతావు.
0: యు విల్ సఫర్.
1: కట్టేటువంటి జీవితమే ఒక వ్యర్థం అయిపోతుంది.
0: అల్టిమేట్లీ యు విల్ వేస్ట్ యువర్ లైఫ్.
1: కనుక ఈ వరం నీవు కోరవద్దు అన్నది.
0: సో డోంట్ ఆస్క్ ఫర్ సచ్ ఎ బూన్.
1: నా వ్యవస్థ నాకుండని నీవు తప్పక ఇవ్వవలసిందే అని పట్టుబట్టాడు ఈ మైదాస్.
0: This Maidas determined that the boon should be granted irrespective of the problems that he is likely to face.
1: Sari cheppina maata vinnappudu em chestundi? Nee nashtam raasina vrata kanna kalada nu rendu chintinam vellu inga nee avastha nu anubhavinchunnaru.
0: The deity fell so that who can escape from destiny? All right, you hang yourself, he said.
1: Varavu pondadu intiki vachadu.
0: After the boon is granted, he returned home.
1: Parupu paina kurchunnadu.
0: He sat there on the bed.
1: దిండిని తీసి పక్కన పెట్టాడు.
0: He kept the pillow on one side.
1: పరుపు దిండు అంతా కూడా బంగారైపోయింది.
0: The bed and pillow transformed into gold.
1: ఇవి మాత్రమే బంగారైనాయా, మిగతా అంతా అవుతుందో కాదో అని తిరిగి కంపౌండ్ లోపల ఉద్యానవనంలో ప్రవేశించాడు.
0: Then he entered, stepped into his garden.
1: ప్రతి వృక్షాన్ని ముట్టాడు.
0: He touched every tree.
1: ప్రతి పూల మొక్కను ముట్టాడు.
0: Every flowering plant.
1: ప్రతి పుష్పాన్ని ముట్టాడు.
0: Every book.
1: అన్ని బంగారైపోతూ వచ్చింది.
0: Everything transformed into gold.
1: కడపటికి అరిచిపోయాడు.
0: He was tired.
1: బిడ్డని పిలిచాడు.
0: He called his children.
1: టీనో కాఫీనో తీసుకుని రా అన్నాడు.
0: హి సెడ్ బ్రింగ్ కాఫీ ఆర్ టీ ఫర్ మీ నౌ.
1: టీ కాఫీ తీసుకొచ్చింది.
0: దే బ్రాట్ టీ అండ్ కాఫీ.
1: దాన్ని ముట్టాడు.
0: హి టచ్
1: బంగారైపోయింది.
0: ఇట్ ఆల్సో బికేమ్
1: గోల్డ్. ఆకలి పెరిగిపోతుందది.
0: అండ్ మోర్ అండ్ మోర్ హి వాంటెడ్.
1: కానీ ఏది ముట్టినా బంగారైపోతుందది.
0: బట్ వాట్ ఎవర్ హి టచ్డ్ ఇట్
1: టర్న్డ్ గోల్డ్. ఏం చేసేది, బిడ్డను ముట్టాడు, బిడ్డ కూడా బంగారైపోయింది.
0: స్టాచ్యూ
1: తయారైపోయింది.
0: అల్టిమేట్లీ వాట్ ఈస్ టు బి డన్, హి టచ్డ్ హిస్ సన్ హు ఆల్సో టర్న్డ్ ఇంటు గోల్డ్.
1: అప్పుడు బుద్ధి వచ్చింది మైదాస్.
0: Then Maidas was transformed. See, he could know the truth.
1: Devi cheppina kuda nenu murkudunaine vinlekapoyanu.
0: I was so foolish, though deity told me I didn't pay heed to her words.
1: Vidhi ane 20.
0: This is the destiny.
1: Kaluka tirigi devi daggariki vellaadu.
0: So he again went to the
1: tivramainatundi yokka prarthana cheta vedamu cheta oka vidhamainatundi vedana cheta ఆమెను ప్రార్థించాడు.
0: విత్ యర్నింగ్ అండ్ సఫరింగ్ షీ ప్రేడ్ టు ద ఫ్యామిలీ డైటీ.
1: ప్రత్యక్షమైంది.
0: షీ మానిఫెస్టెడ్.
1: నాయన, నా మాట వినలేదు నీవు.
0: యూ హావ్ నాట్ హర్డ్ మై వర్డ్.
1: ఈ గతి పట్టింది.
0: దిస్ ఈస్ ది ప్లైట్ నౌ.
1: ఇప్పుడు ఏం కావాలన్నాడు.
0: వాట్ యు వాంట్ నౌ?
1: నీవు ఇచ్చిన వరం తీసుకోమన్నాడు.
0: ప్లీజ్ టేక్ బ్యాక్ ద వెరీ బూన్ యూ గ్రాంటెడ్.
1: అప్పటి నుంచి తాను బ్రతుకుతూ వచ్చాడు.
0: సిన్స్ దెన్ హీ స్టార్టెడ్ ఎ నార్మల్.
1: మానవత్వంలో ఉండినటువంటి ఒక ఆశలు ఇంత ప్రమాదములకు గురి చేస్తుంటాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది డిజైర్ దట్ విల్ పుట్ us all to danger.
1: దైవ ఆజ్ఞను శిరసా వహించి ప్రవర్తించినప్పుడు వారికి ఎంతైనా సుఖము శుభములు కలుగుతూ ఉంటాయి.
0: ఇఫ్ వన్ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ గాడ్ దే విల్ బి హ్యాపీ, దే విల్ బి ప్రాస్పర్.
1: కనుకనే శంకరుల వారు లోకము లోపల దీనికి అర్థం చెప్తూ వచ్చారు.
0: శంకర
1: వలదు ధన దాహము నరుడా.
0: ఓ మ్యాన్ డోంట్ హ్యావ్ థర్స్ట్ ఫర్ మనీ.
1: వలదు వలదు ధన దాహము నరుడా, మంచి బుద్ధితో మానుము కోర్కెలు.
0: విత్ ఆల్ గుడ్ మైండ్ గివ్ అప్ ఆల్ డిజైర్స్.

0: told you, you have got only wealth of all the reaction, the consequences of your past actions. Be satisfied with the lot.
1: ఓ మానవుడా,
0: ఓ మ్యాన్,
1: దురాశకు నీకు గురి కావద్దు.
0: డోంట్ హ్యావ్ టూ మెనీ డిజైర్స్.
1: ఆశని పెట్టుకో.
0: Have some desire and
1: కానీ అతన్ని పొందేంత వరకు నీకు ప్రేమ కావాలి.
0: Until you attain divinity,
1: ఆ ప్రేమనే నీ సర్వస్వము ఇస్తుంది.
0: And that very love will give you.
1: ఎక్కడ ఏది కావాలో తానే అనుగ్రహిస్తుంది.
0: Where and when, how you receive, God knows.
1: అడుగకు వేవో మనస.
0: Oh mind, don't ask.
1: అడుగుకొలది అది అడుగున బడునని, అడుగకున్న పని వడిగానగునని, అడుగకు వేవో మనస.
0: The more and more, oh mind, you ask for, it will be ignored or neglected.
1: అడుగని శబరిని ఆదరించని.
0: Without asking, శబరి was redeemed.
1: అడుగక తనకై మడియు జటాయు కడకునేగి సద్గతి గలిగించడే. అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస.
0: ఓ మైండ్, డోంట్ ఆస్క్ వితౌట్ మియర్ ఆస్కింగ్. జటాయు హ్యాడ్ సచ్ ఎగ్జాల్టెడ్ హైట్స్.
1: దశరథ మహారాజు ఎంతనో ప్రార్థించాడు.
0: దశరథ ప్రేయర్ ఫర్
1: నాయన, నా అంత్య సమయంలో నీ హస్తంతో నాకు నీరు పోయమని.
0: He wanted the son to be present with the end.
1: అడిగిన దశరథునికి ఏ మాత్రం కూడా నువ్వు తాను మనసు కుదరలేదు.
0: బట్ హీ డిడ్ వాంట్ టు డు ఒబ్లైజ్.
1: అడుగని జటాయుకు మోక్షం అందించాడు.
0: వితౌట్ ఆస్కింగ్
1: జటాయు అడగకపోయినప్పటికీ తన నోటిలో తన హస్తము ద్వారా నీరు పోసి దానికి సార్థకం గావించాడు.
0: వితౌట్ ప్రేయింగ్ ఆస్కింగ్ మేడ్ జటాయు డ్రింక్ ద వాటర్.
1: ఆదరించండి.
0: వితౌట్ ఆస్కింగ్ శబరి వాస్ రిఫ్యూజ్.
1: లేదు, కానీ నిరంతరం కూడా నువ్వు రామచింతన చేస్తూ వచ్చింది.
0: యట్ షీ వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
1: రాముడు అరణ్యంలో ప్రవేశించాడట.
0: రామ వాజ్ ఇన్ ద ఫాల్.
1: ఈ మార్గంలో వస్తాడో ఏమో.
0: హీ మే కమ్ అలాంగ్ దిస్ వే.
1: ఆ విధంగా తలుచుకోవటము, ఆ మార్గాన్ని అంతా ఊర్చి శుభ్రం చేయటం.
0: ఎవ్రీ డే షీ వాజ్ క్లీనింగ్ స్వీపింగ్ ద పాత్ అలాంగ్ విచ్ రామ మైట్ కమ్ ఎనీ డే.
1: ఒక రేగి పండు చెట్ట కింద నీ కూర్చుంది.
0: She sat under a tree.
1: అయ్యో, అరణ్యానికి వచ్చాడట సీతా సమేతుడై రామచంద్రుడు. ఈ మార్గంలోనే వచ్చి అమ్మా ఏమైనా పండ్లు ఇస్తావా అని అడుగుతాడో ఏమో అని భ్రమ. ఆ ప్రేమ యొక్క ఇది అంత తీవ్రంగా ఉంటుంది.
0: She has got intense love for Rama, thinking that Rama might come along that path, accompanied by Sita and Lakshmana.
1: ఆ విధమైన భావంతో ఒక్కొక్క పండు తినటము, తీయగా ఉన్నదాన్ని పెట్టుకోవటం.
0: She started collecting all sweet berries, fruits and keeping them aside.
1: యద్ భావం తద్ భవతి.
0: As is the feeling, so is the reward experience.
1: వారి వారి పవిత్రమైనటువంటి భావమును కొలది, దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వం అటు అనుగ్రహాన్ని అందిస్తూ వస్తుంటారు.
0: Basing on their sacred thoughts, the divine will grant all that they want.
1: కనుకనే దైవత్వం అనేటువంటిది అనుగ్రహంతో కూడినటువంటిది కానీ ఆగ్రహంతో కూడినటువంటిది కాదు.
0: God is full of అనుగ్రహ grace but not ఆగ్రహ or anger.
1: సాధకుల యొక్క బుద్ధులు అనేక విధములైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించట చేత దానిని పురస్కరించుకుని యద్ భావం తద్ భవతి ఆ విధంగా పోవలసి వస్తుంది.
0: Aspirants follow different paths. They have different feelings and sentiments. Therefore,
1: ఒక నిలువుటద్దం ముందు నీవు చేరావు.
0: You are in front of a big
1: mirror. ఆ నిలువుటద్దం ముందు నీవు పోయి
0: standing there in front of it.
1: ఆ నిలువుటద్దంలో నీ ప్రతిబింబం కనిపించింది.
0: You see your own reflection there in a mirror.
1: కానీ ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేస్తే అది కూడా ఆ నమస్కారం నీకు వెనక్కి ఇచ్చింది.
0: If you do namaskar, you will get back the same namaskar from the reflection.
1: ఆ ప్రతిబింబాన్ని నీవేమైనా దండిస్తావా అది కూడా నిన్ను దండిస్తుంది.
0: If you point out your fourth finger, you will also get back.
1: కర్మ

0: As a scholar, you may go through a number of books. You may offer prayers fervently to your family deity.
1: ఎట్టి కర్మలు చేస్తావో అట్టి ప్రతిబింబమే నీకు వస్తుంటారు.
0: As is the object, so will be the reflection.
1: ఇక్కడ నిలువుట అర్థం ఏమిటి?
0: What is the mirror here?
1: ఈ మిర్రరే ప్రకృతి.
0: This mirror is the very nature.
1: ఆ యొక్క బింబమే దైవత్వము.
0: That very object is divine.
1: విష్ణువే కారకుడు.
0: God is the cause.
1: ప్రకృతియే కార్యము.
0: And if and
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: The whole world is just the relation between the cause and effect.
1: కనుకనే నీవు ఆ ప్రకృతి అనేటువంటి మిర్రర్ లోపల ఏమి చేస్తే ఆ ప్రతిబింబం అంతా నీకు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ నీకు వస్తుంటాయి.
0: Therefore what has come back to you as a reaction reflection is sound. In fact, object is one.
1: ఇదే ఏకత్వము.
0: This is unity.
1: బింబము ప్రతిబింబము.
0: The object and the reflection.
1: అర్థం ద్వారా కలిగేటువంటివి కానీ అర్థం లేకపోతే ఏది లేదు.
0: The object and the reflection exist because of the mirror.
1: అది ఏ ప్రకృతి యొక్క విచిత్రమునకు పరమాత్మని యొక్క చిత్రమునకు ఈ విధమైనటువంటి వ్యత్యాసము.
0: This is the peculiarity and the mystery of God.
1: త్రైలోక్య పవిత్రమ్మును,
0: so sacred to the Lord,
1: విత్తమ్మును, సన్మిత్రమ్మును, మునిజనవన పౌత్రమ్మును, విష్ణుదేవు చారిత్రమ్మును.
0: They are so endearing, sacred to all the three worlds, mysterious, incomprehensible. That is the story of God.
1: ప్రకృతి లోపల ఇక్కడ ఎన్ని ఉన్నాయి? నీవు, నీ ప్రతిబింబము, అద్దము. ఎన్ని ఉన్నాయి? మూడు ఉన్నాయి.
0: How many are here now? You,
1: నీవు, నీ ప్రతిబింబము, అద్దము.
0: You, your reflection in the mirror.
1: కాబట్టి ఈ మూడు ఉంటున్నాయి.
0: త్రీ ఆర్ ప్రెసెంట్.
1: మూడులో ఒకటి పోతే ఎంత అని ఒక ఫస్ట్ స్టాండర్డ్ బాయ్ అడిగినా కూడా మూడులో ఒకటి పోతే రెండు అంటాడు వాడు.
0: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ టు ఫస్ట్ స్టాండర్డ్ బాయ్, 3-1, వాట్ ఆర్ ఇట్ ఇన్ ది మిస్టరీ ఆఫ్ గాడ్.
1: త్రైలోక్య పవిత్రమ్మును,
0: సో సీక్రెట్ టు ది వరల్డ్,
1: వందనాల విత్తమ్మును, సన్మిత్రమ్మును, మునిజనవన పౌత్రమ్మును, విష్ణుదేవు చారిత్రమ్మును.
0: దే ఆర్ సో ఎండింగ్.

0: He too knows little mathematics.
1: 3 minus 1 ఏంటంటే 2 is equal 2 అంటాడు.
0: 3 minus 1 is equal to 2.
1: కానీ దైవం దీనిని అంగీకరించడు.
0: But God does not accept it.
1: ఇది రాంగ్ అంటాడు.
0: He says a wrong answer.
1: ఎట్లా?
0: How?
1: 3 minus 1
0: 3 minus
1: is 1 equal 1 అంటాడు.
0: 3 minus 1 is equal to 1.
1: ఈ భగవంతుడు ఏ స్కూల్లో చదవలేదేమోటో, ఇతనికి ఏం మ్యాథమెటిక్స్ తెలియదే అని అనేక మంది భగవంతుని కూడా హేళన చేస్తారు.
0: Many may make fun of God because he did not attend any school or college anything.
1: ఇక్కడ నీవు, నీ ప్రతిబింబము, అద్దము.
0: హియర్ 3 యూ, యువర్ రిఫ్లెక్షన్ మిర్రర్.
1: అద్దాన్ని తీసివేయి.
0: ఓ మ్యాట్ క్యాప్, రిమూవ్ ద మిర్రర్.
1: ప్రతిబింబం కూడా పోయింది.
0: నో రిఫ్లెక్షన్.
1: ఉన్నది ఒక్కటే అయిపోయింది.
0: ఓన్లీ వన్ ద ఆబ్జెక్ట్ దట్ ఎగ్జిస్ట్.
1: ఇదే
0: దిస్.
1: కనుకనే లోక సంబంధమైనటువంటి విషయాల లోపల చాలా ప్రాకృతికంగా, ఆధ్యాత్మికంగా వ్యత్యాసం అనేకంగా కనిపిస్తుంటుంటాయి.
0: దేర్ఫోర్ యూ ఫైండ్ ద వైడ్ గల్ఫ్ బిట్వీన్ ద వరల్డ్లీ ఇష్యూస్ అండ్ ద స్పిరిచువల్ మ్యాటర్.
1: Many people say. Money makes many things.
0: Many people think, many people say that money makes many things.
1: Money makes many wrongs.
0: But Bhagavan says money makes many wrongs.
1: Money makes many things antar prapanchamlo.
0: But in the world we say money makes many things.
1: Money makes many wrongs.
0: But Bhagavan says money makes many wrongs.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే మనల్ని సద్వినియోగం చేయడానికి వీలవుతుంది.
0: When once you understand the truth, you will make proper use of money.
1: ఇది శంకరుల వారి యొక్క ఏకత్వంలో ఉండేటువంటి ఒక ప్రత్యేకత.
0: దిస్ ఇస్ ది స్పెషాలిటీ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ శంకర్ హాస్పిటల్.
1: చిన్న చిన్న నిత్య జీవితంలో జరిగేటువంటి దాన్ని కూడా ఏకత్వంగా దాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ ప్రూవింగ్, డెమోన్స్ట్రేటింగ్, ప్రాపగేటింగ్.
1: మృత్పిండమేకం బహుభాండ రూపం సువర్ణమేకం బహుభూషణాని. మట్టి ఒక్కటే కానీ కుండల యొక్క రూపనామాలు వేరు వేరు.
0: ది క్లే ఇస్ వన్ బట్ ద పాట్స్ ఆర్ మెనీ.
1: బంగారం ఒక్కటే.
0: గోల్డ్ ఇస్ వన్
1: కానీ దీని యొక్క ఆభరణములు వేరు వేరు.
0: బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: దైవత్వం ఒక్కటే. ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: గాడ్ ఈజ్ వన్, హీస్ కాల్డ్ ఇన్ మెనీ నేమ్స్ బై పీపుల్.
1: అల్లా అని చెప్పండి.
0: వన్ మైట్ సే అల్లా.
1: జీసస్ అని చెప్పండి.
0: జీసస్.
1: బుద్ధ అని చెప్పండి. జొరాస్ట్రియం అని చెప్పండి. రామ అని చెప్పండి. హరి అని చెప్పండి. హర అని చెప్పండి. అంతా చేరి ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్ ఓన్లీ.
1: ఇది ఎట్లా?
0: హౌ?
1: ఇది ఒక చిన్న నిత్య జీవితంలో అనుభూతి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక ఇంటి యజమానుడు ఉంటాడు.
0: దేర్ ఇస్ ఎ మాస్టర్ ఆఫ్ ది హౌస్.
1: హౌస్
0: ఆఫ్ ద హౌస్.
1: హౌస్ ఓనర్.
0: హౌస్ ఓనర్.
1: భార్య వస్తుంది, మై డియర్ హస్బెండ్ అంటుంది.
0: వైఫ్ కమ్స్ అండ్ సేస్
1: మై డియర్. సంబంధం ఆ రకంగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
1: కొంతసేపటి లోపల మనముడు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై గ్రాండ్ ఫాదర్ అంటాడు.
0: గ్రాండ్ సన్ హై గ్రాండ్ ఫాదర్.
1: ఈ ఇద్దరు మాట్లాడుతుండగానే ఒక బ్రదర్ వస్తాడు.
0: యాజ్ దే కన్వర్స్ బ్రదర్
1: మై డియర్ బ్రదర్ అంటాడు.
0: అండ్ హీ ఇస్ మై డియర్ బ్రదర్.
1: ఇవి జరుగుతున్నట్టే కొడుకు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై డియర్ ఫాదర్ అంటాడు.
0: హీ ఇస్ మై డియర్ ఫాదర్.
1: కొడుకు వస్తుంది, మై డియర్ ఫాదర్ ఇన్ లా అంటుంది.
0: డాక్టర్ లా కమ్స్ దర్ సేస్ మై డియర్ ఫాదర్ ఇన్ లా.
1: ఒక్కడే.
0: బట్ ది మాస్టర్ ఇస్.
1: ఇంతమంది ఇన్ని రకమైనటువంటి సంబంధాన్ని పెట్టుకోవడం చేత అన్ని రకమైనటువంటి పేర్లు కూడా అక్కడ
0: బికాస్ సో మెనీ అసోసియేషన్స్ రిలేషన్షిప్స్ హి హస్ గాట్ సో మెనీ నేమ్స్ నౌ.
1: ఇదంతా కూడా కేవలము ఆ రిలేషన్షిప్.
0: దిస్ ఎవ్రీథింగ్ ఇస్ రిలేషన్షిప్ హియర్.

0: అంతా నీవే.
1: ఎవ్రీథింగ్
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ. ఎంత పిచ్చితనం చూడండి.
1: వాట్ మ్యాడ్నెస్ ఈస్ దిస్.
0: ఓ భగవంతుడా, నీవే నా తండ్రి, నీవే నా తల్లి, నీవే నా మిత్రుడు, నీవే నా బంధువు, నీవే నా సకుడు, నీవే నా సర్వస్వం.
1: వి సే ఓ గాడ్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్.
0: దీనిని శంకరుల వారు ఖండిస్తూ వచ్చారు.
1: శంకర కాంట్రడిక్టెడ్ ఇట్ టోటలీ.
0: చాలా పొరపాటు మీది.
1: హి సెడ్ యు ఆర్ టోటలీ రాంగ్.
0: త్వమేవ మాతా చ
1: యు ఆర్ మై మదర్,
0: త్వమేవ
1: యు ఆర్ మై ఫాదర్.
0: నీవు నా తండ్రివి,
1: యు ఆర్ మై ఫాదర్.
0: అట్టయితే తండ్రి తండ్రిగానే ఉంటాడు, కొడుకు కొడుకుగానే ఉంటాడు.
1: అండ్ దెన్ ఫాదర్ విల్ బి అపా.
0: ఏమి ప్రయోజనం ఇది?
1: వాట్ ఇస్ దిస్?
0: కాదు కాదు, రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి.
1: వీ షుడ్ యూనిఫై బౌత్.
0: కనుకనే త్వమేవ మాత చ పితాచ అని అనుకోడు.
1: సో వీ షుడ్ నాట్ సే యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్.
0: యు ఆర్ ఐ, ఐఆమ్ యూ.
1: యు ఆర్ ఐ, ఐఎమ్ యూ.
0: యు అండ్ ఐ ఆర్ వన్.
1: యు అండ్ ఐ ఆర్ వన్.
0: ఇది అద్వైతంలో ఉన్నటువంటి పటుత్వం.
1: This is the strength underlying principle of non-dualism. దీని
0: పరిస్థితుని ఏ వేదము తత్త్వం అసి.
1: Basing on this Veda said తత్త్వం
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి, ఐ యామ్ బ్రహ్మన్.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం చేత ఎంత

0: ఆనందం మనకు కలుగుతుంది.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ విల్ గివ్ యు జాయ్ అండ్
0: శంకర్ వారు అద్వైతాన్ని ప్రకటిస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ శంకర.
0: అయితే అది అంత సులభం కాదు.
1: హౌఎవర్ దట్స్ నాట్ సింపుల్ అండ్ ఈజీ.
0: కానీ దానికి అనేక రకములైనటువంటి ఒక విచారణ జరగాలి.
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్.
0: దీనికి తగినటువంటి సంస్కృతి సంస్కారం కూడా ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ దట్ రిఫైన్.
0: ఈ సంస్కారం అనేటువంటిది పరిపక్వత స్థితిలో రావాలి.
1: అండ్ వన్ షుడ్ రీచ్ దట్ మెచ్యూరిటీ.
0: ఈ సంస్కారం పరిపక్వమైనప్పుడు అంతా ఒకటైనటువంటి భావం సులభంగా మనకు వస్తుంది.
1: వెన్ హిస్ సాధన ఆస్పిరేషన్ మెచ్యూర్స్ దట్ యు రియలైజ్.
0: కలిగినటువంటి వాడు ఎంత అదృష్టవంతుడు.
1: రియలీ హిస్ ఎ లక్కీ సోల్ హూ అటైన్స్ దట్ స్టేట్.
0: అతనికంటే ఇంకా అదృష్టవంతుడు మరొక జగత్తులో లేడు.
1: దేర్ ఇస్ నో లక్కీయర్ పర్సన్ అదర్ దెన్ హిమ్.
0: కాబట్టి అట్టి భావం కలిగేటువంటి వాడు మహాపుణ్యాత్ముడు.
1: ద వన్ విత్ సచ్ నాన్ డ్యూయల్ ఫీలింగ్ ఇస్ మెరిటోరియస్.
0: వాడే గొప్ప జగత్తుకంతకుడు రాజు.
1: హీ ఈస్ ద కింగ్ ఆఫ్ దిస్
0: వరల్డ్. రాజమకి రాజ మహారాజ రాజ. ఎవరు రాజు?
1: హూ ఇస్ ద కింగ్?
0: ఆత్మరాజు. ఆత్మ సామ్రాజ్యమునకు ఇతను రాజు.
1: He is the king of the kingdom of the spirit.
0: ఈ ఆత్మ సర్వలు ఎందుకు నక్షక పర్యంతము ఉంటుండాలి.
1: This soul is present everyone from top to toe.
0: అమృతత్వాన్ని గుర్తించలేనటువంటి వారే విషయాన్ని ఆశిస్తూ ఉంటారు.
1: Those who do not understand this immortality అమృతత్వ
0: అనేటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే వాడు మరొక విషయానికి ప్రయత్నం చేయడు.
1: When once he knows the value of immortality, he will never ask for poison.
0: అమృతము అనేటువంటి తెలియనటువంటి వాడే విషయం కోసం ప్రయత్నం చేస్తుంటాడు.
1: బికాస్ దే డు నాట్ అండర్స్టాండ్ ద టేస్ట్ ఆఫ్ ఇమోర్టాలిటీ దే హీ ఇస్ ఆఫ్టర్ పాయిజన్.
0: కనుకనే మొట్టమొదట ఈ అమృతానుభవంను కొంతవరకు మనం కలిగించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ది స్వీట్ నెక్టర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్.
0: కనుకనే శంకర్ల వారు అద్వైత సిద్ధాంతాన్ని కేవలం పల్లె మొదలుకొని పట్టణం వరకు కూడాను, విద్యాహీనుడు మొదలుకొని విద్యావంతుడు వరకు కూడాను ఈ ఏకత్వం అనేటువంటి భావము తెప్పించాలని అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు.
1: శంకర మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు డిన్ ఇన్ టు ది ఇయర్స్ ఆఫ్ ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద విలేజ్ ఇన్ ది సిటీ టు ఎన్ ఇగ్నోరెంట్ మ్యాన్ టు ఎ లెవెల్ ఆఫ్ ఎ స్కాలర్.
0: కాశీ క్షేత్రంలో సభలు జరుగుతూ ఉండగా
1: దేర్ ఇన్ కాశీ హస్ ఎస్టాబ్లిష్డ్ స్కాలర్స్
0: విత్ టాక్. ప్రతి ఒక్కటి కూడా శంకర్ వారు ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చారు.
1: శంకర హస్ సెట్ ఎన్ ఐడియల్ ఇన్ ఎవ్రీ ఇష్యూ ఎవ్రీ మ్యాటర్.
0: ఇల్లు వదిలే సమయంలో ప్రతి తల్లికి వాగ్దానం ఇచ్చాడు.
1: He gave a promise to his mother when he left his house.
0: Nayana nee illu vadilipothunnavu.
1: Son, you are leaving the
0: house. Sanyasam naaku ishtam lekapoyinappudiki neevu swikarinchavu.
1: Though I don't want you to be, you have chosen to be a
0: nun. Anta samayam lopana maatramu ninnu choodalanetundi oka pichi aasanaku unnadi.
1: I got a desire to see you as the end approaches.
0: Kanuka naa anta samayamlo neevu naa daggara undalani aasinchindi.
1: Therefore you should be by my bedside when the end comes.
0: Maha pavitramaina hrudayudu ganaka ఆ చిత్తశుద్ధి కలిగినటువంటి వాడు కనుక తన వాగ్దానాన్ని తప్పక చెల్లించుకోవాలని సంకల్పించుకున్నాడు.
1: బికాజ్ ఇస్ ఎ సేక్రెడ్ సోల్ అండ్ ఎ నోబుల్ సోల్.
0: చిత్తశుద్ధి కలిగినటువంటి వారికి చెప్పిన మాట సత్యమే అవుతుంది.
1: ద వన్ విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఎవర్ హీ సేస్ ఇస్ బౌండ్ టు బి ట్రూ.
0: ఏది చెప్పినా సత్యమే అవుతుంది.
1: వాట్ ఎవర్ హీ సేస్ ఇట్ ఇస్ ట్రూత్.
0: పుష్పం కాదు అనుకుంటే ఇది పుష్పం కాకుండానే పోతుంది.
1: If he says not a flower, it will not be a flower.
0: ఆ సత్యాన్ని గుర్తించాలి.
1: One should know the truth.
0: అది ఏ భగవద్గీత లోపల కూడాను
1: That in Gita,
0: అమావాస్య యుద్ధము ప్రారంభమవుతుంది. యుద్ధము
1: ఇది వార్ స్టార్ట్స్ ఆన్ ద డార్క్ నైట్ అమావాస్య.
0: చతుర్దశి దినము అర్జునుడు కృష్ణుడిని తీసుకుని అడవికి వెళ్లాడు.
1: ఆన్ చతుర్దశి ఫోర్త్ డే.
0: రేపటి దినము ఏ విధంగా యుద్ధం సాగించాలి, ఎవరెవరు ఏ ఏ స్థానంలో ఉంటుండాలి, ఎవరెవరు ఏ ఏ విధమైనటువంటి యొక్క శంఖం ఊదాలి అనేటువంటి దాన్ని మాట్లాడుకుంటూ పోయారు.
1: దే వర్ జస్ట్ డిస్కసింగ్ ద వార్.
0: భగవంతుడు ఎప్పుడు కూడా మొట్టమొదట ఈ అనుగ్రహాన్ని అందించే ముందుగా ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాన్ని పరీక్షిస్తాడు.
1: బిఫోర్ గాడ్ కన్ఫర్స్ గ్రేస్ హి విల్ టెస్ట్ ది డిజర్వ్డ్నెస్ ఆఫ్ ద డివోటీ.
0: అప్పుడే ఆ ఇచ్చినటువంటి దానిని దక్కించుకోవడానికి అర్హుడైతాడు.
1: దెన్ ఓన్లీ ది డివోటీ డిజర్వ్స్ వాట్ ఈస్ గివెన్.
0: తిరిగి నా అర్జున చీకటి అయిపోయింది ఇంకింటికి వెళ్ళిదామన్నా.
1: అర్జున ఇట్స్ ఓవర్ బెటర్ యూ గో బ్యాక్.
0: ఊరుకుండుకుండా ఇంటికి వెళ్దామన్న కృష్ణుడు అక్కడ పరీక్ష ప్రారంభించాడు.
1: దేర్ కృష్ణ స్టార్టెడ్ టెస్టింగ్.
0: అర్జున
1: అర్జున
0: చూడు ఆ చెట్టు పైన ఉన్నది నెమలే కదా అన్నాడు.
1: ఆన్ ద ట్రీ టాప్ ఇస్ దేర్ నాట్ పీకాక్?
0: అవును స్వామి పీకాక్. హి
1: సెడ్ yes స్వామి ఇట్స్ పీకాక్.
0: పిచ్చివాడ అది నెమలి కాదు.
1: అది
0: గరుడ్పంతుడు.
1: ఇట్స్
0: గరుడ అన్నాడు.
1: ఇట్స్ గరుడ. హి సెడ్
0: అవును స్వామి గరుడే అన్నాడు.
1: yes స్వామి ఇట్ ఇస్ గరుడ.
0: ఏమిట్రా నేను ఏది చెప్తే దాన్నంతా ఒప్పుకుంటున్నావు, ఇది సత్యమా కాదా అనేటువంటి విచారణ అక్కర్లేదా? విచక్షణ జ్ఞాన శూన్యుడైపోయినాడు. నీవు ఎంత యుద్ధం చేయగలవు?
1: He said, you endorse what all I say. You have no discrimination. You don't inquire if it is true or not.
0: Arjuna, Krishna.
1: Krishna.
0: Nenadi nemali kaadante neevu nemaliga maarchavachchu.
1: If I say it is not peacock, you will make a peacock there.
0: Nee kaadu nante nenu trikarudiga maarchochu neevu.
1: If I say it is not a bird, you will
0: kaabatta nemala garuda anetuvanti vicharam naaku akkarledu.
1: So I am not bothered as a peacock or garuda.
0: Nee vaakye naaku kavali.
1: I want what you say, your command.
0: నీ యొక్క వాక్యమే నాకు సత్యం అన్నాడు.
1: వాట్ ఎవర్ యు సే ఇస్ ట్రూత్.
0: అప్పుడే చెప్పాడు కృష్ణుడు, మన్మనాభం మద్భక్తో మజ్జాజీమాం నమస్కరే మాం ఏ వైశసి సత్యం తే ప్రత్యానే ప్రయోజనమే. మన్మనాభవ మద్భక్తో, ఇప్పుడు నీవు నా భక్తుడవు.
1: నౌ యు ఆర్ మై డివోటీ.
0: నా మాట పైన విశ్వాసం అధికంగా ఉంటుండాలి.
1: యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ వాట్ ఐ సే.
0: కనుకనే నీవు ఇంక అన్నిటినీ జయించగలవు అని చెప్పి అప్పుడు ఇంకా గీతను బోధించడం ప్రారంభించారు.
1: Therefore you are sure to win, then he started.
0: విశ్వాసం లేనటువంటి వాడికి ఎంత బోధించి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of teaching to a fellow who has no faith?
0: 84 అర్జునుడికి, 86 కృష్ణుడికి.
1: They were aged 84 and 86 age.
0: కానీ అంతవరకు ఏనాడు కూడా నువ్వు గీతను గురించి చెప్పలేదు.
1: Till then he did not choose to teach Gita.
0: కాల కర్మ కారణ కర్తవ్యంను కలిసి వచ్చినప్పుడే ఈ దైవానుగ్రహం కూడా నువ్వు చేరి వస్తుంది.
1: It's only at the right time, at the right opportunity.
0: 84 years కూడా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఏ విధంగా కూడా నువ్వు వేదాంతమే మాట్లాడలేదు అర్జున్తో.
1: Till the age of 84 there was no discussion on spiritual matter. అప్పటికి
0: గుట్టిపడినట్టుగా వేదాంతం ప్రారంభిస్తూ వచ్చాడు.
1: Everything just fell immediately at the right appropriate moment.
0: మీరందరూ ఎవరు?
1: అర్జున, హూ ఆర్ దే?
0: వీరంతా నా బంధువులు అనుకుంటున్నావు.
1: యూ థింక్ దే ఆర్ యువర్ రిలేషన్స్? నో,
0: వారు నీ బంధువులు కాదు.
1: దే ఆర్ నాట్ యువర్ రిలేషన్స్.
0: నీవు వారికి ప్రత్యేకంగా లేవు.
1: అండ్ యూ ఆర్ నాట్ సెపరేట్.
0: నీవు, నేను, వారు అందరూ ఒక్కటేను అన్నాడు.
1: యూ, ఐ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వన్ ఓన్లీ.
0: అక్కడ మరింత పిచ్చి పెట్టిపోయింది అర్జునికి.
1: దెన్ అర్జున టర్న్ మ్యాడ్.
0: అది ఎట్టవుతుంది? అంతా ఒకటి ఎట్టవుతుంది? అంతా ఒకటైతే యుద్ధమే అనవసరమే.
1: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ వన్, దెన్ వై వార్?
0: పిచ్చివాడా, దీనికి ఒక విధం ఉంటుందని.
1: దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ హియర్.
0: ఇది నాకు తెలుసు, నీకు తెలియదు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: నీవు మరుపులో ఉన్నావు, నేను ఎరుకులో ఉన్నాను.
1: ఐఎమ్ ఇన్ అవేర్నెస్, యు ఆర్ ఇన్ ఫర్గెట్ఫుల్ స్టేట్.
0: తారక మంత్రము ఎరుపు మనే పనుకుండా జాగ్రత్త నిరత మగ స్వప్నాశు సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివిడి తారకము సూటెరుగవలెనన్న సద్గురుని కృపచే తారతమ్యము గరుచి మన్మన్న.
1: Therefore one should know that eternal principle.
0: తెలుసుకున్న వాడు నేను, తెలియని వాడు నీవు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: కనుక నీవు, నీకు వారికి ప్రస్తుతపు దేహ సంబంధాన్ని నీ గురించి చెప్తున్నావు.
1: యూ ఓన్లీ థింక్ ఆఫ్ ది బాడీ రిలేషన్షిప్ అటాచ్మెంట్.
0: పాస్ట్ నీకేమీ తెలియదు.
1: యూ డోంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ది పాస్ట్.
0: అని తెలుసును, కానీ మర్చిపోయినావు.
1: యూ నో బట్ యూ హావ్ ఫర్గాటన్.
0: స్వామి,
1: స్వామి,
0: నీవు ఉన్నావు, నేను ఉన్నావు, వారు ఉన్నారంటున్నావు, నీకు మాత్రం తెలుసు, నాకెందుకు తెలియటం లేదు?
1: స్వామి, యు ఆర్ హియర్ అండ్ ఐఎమ్ హియర్, దోస్ పీపుల్ ఆల్సో ఆర్ దేర్.
0: ప్రాకృతమైనటువంటి దృష్టిలో నీవు చూస్తున్నావు కనుక నీకు మరపు వచ్చింది.
1: బికాజ్ కృష్ణ సెడ్, బికాజ్ యూ హ్యావ్ దిస్ వరల్డ్లీ విజన్,
0: నేను నివృత్తి దృష్టిలో చూస్తున్నాను కనుకనే త్రికాల బాధ్యమైనటువంటి వాడు భగవంతుడు.
1: God knows all, that omniscient, omnipresent.
0: Kanuka naaku eppudu erukugane untunda.
1: So I am always in total awareness.
0: Nivu marchipoyinaavu annadu.
1: You have forgotten.
0: Dan chakkaga oka chakkani example cheptu vachadu Krishnudu.
1: Krishna gave very good example.
0: Arjuna,
1: Arjuna,
0: nivu okana ante perlu veru veru ippudu meeku artham ayye kosam cheptunnanu.
1: Bhagavan is teaching in a way that we can understand easily.
0: Okana oka samayalo nivu Kashmir yatra vayyavu.
1: At one time you went to Kashmir.
0: Kashmir ante emi? KKA Raju. Aa KKA Raju biddane కైక.
1: కాశ్మీర్ మీన్స్ ద కేకయ అండ్ కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్
0: కాశ్మీర్. యొక్క రాజు బిడ్డనే.
1: సో కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్ కాశ్మీర్.
0: వెళ్ళినావు,
1: యు హావ్ గాన్ దేర్.
0: నీవు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా చీప్ గా చిక్కింది, ఒక సూట్ గుడ్డ కొన్నావు.
1: యూ పర్చేస్ సూట్ క్లాత్ దేర్.
0: అక్కడ మంచి విలువైనటువంటి గుడ్డను కొన్నావు.
1: వాల్యుబుల్ క్లాత్ యూ పర్చేస్.
0: తీసుకుని వచ్చావు.
1: యూ బ్రాట్ ఇట్.
0: ఎక్కడో అమ్మ చేతికి ఇచ్చావు, అవి ఏదో పడేసేసింది.
1: అండ్ యూ గేవ్ టు యువర్ మదర్, షీ కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
0: ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను.
1: దిస్ ఇస్ ఎన్ ఇలస్ట్రేషన్ సో హస్ టు బి అండర్స్టూడ్ ఈజీలీ.
0: తర్వాత
1: లేటర్
0: అది మర్చిపోయినారు. 10 సంవత్సరం జరిగిపోయింది.
1: యు హావ్ ఫర్గాటెన్, 10 ఇయర్స్ పాస్ బై.
0: తర్వాత తల్లి ఏదో చూస్తూ చూస్తుంటే ఈ గుడ్డ కనిపించింది.
1: మదర్ నోటీస్ ది ప్రెసెన్స్ ఆఫ్ దిస్
0: బాబు. రామా, ఇదిగో చూడు, నువ్వు తెచ్చినటువంటి గుడ్డ నీ దగ్గర పెట్టుకున్నావు, దీన్ని కుట్టించుకోమని చెప్పి ఇచ్చింది.
1: ది సన్ సెట్, హియర్ ఇస్ సూట్ క్లాత్ హియర్, వై డోంట్ యూ గెట్ ఇట్ స్టిచ్.
0: అప్పుడు షర్ట్ కుట్టించుకున్నాడు రాములు.
1: అండ్ దెన్ రామ గాట్ ఇట్ స్టార్ట్ స్టిచ్.
0: అప్పుడే సాయంకాలానికి తెచ్చిచ్చాడు అలాంటి టైలర్ ను. రాజాజ్ఞ అప్పటికప్పుడు ఎంత స్ట్రిక్ట్ గా జరగాల.
1: ఇట్ ఇస్ ది కమాండ్ ఆఫ్ ద కింగ్, ద టైలర్ బ్రాట్ ఇట్ ద వెరీ సేమ్.
0: మన టైలర్స్ అంతా రేపు అని చెప్పేసి ఇంక ఇంకొక నెలకు ఇస్తాడు.
1: బట్ అవర్ టైలర్స్ విల్ సే దే విల్ బ్రింగ్ యూ టుమారో, బట్ ఇట్ బి వన్ ఇయర్.
0: అప్పుడు చెప్పినట్టుగా చెయ్యాలి.
1: దే షుడ్ యాక్ట్ యాజ్ పర్ ద కమాండ్.
0: సాయంకాలానికి తెచ్చిచ్చాడు.
1: బ్రాట్ ఇట్ ది ఈవినింగ్.
0: రెండవ రోజు బర్త్డే రాములది.
1: సెకండ్ డే వాస్ ద బర్త్డే.
0: ధరించాడు.
1: హీ హాస్ పుట్ ఆన్ ద షర్ట్.
0: ధరించాడు. ఆ అమ్మ తెచ్చినటువంటి సీట్ వంగి అందించి తమ్ముళ్ళకి అందించాలని వంగినాడు.
1: హీ బెంట్ టు హ్యాండ్ ఓవర్ ది
0: వంగేటప్పటికి షర్ట్ అక్కడ పట్టన పగిలిపోయింది.
1: అండ్ దేర్ ద షర్ట్ టోర్ ఇన్ ద సెంటర్.
0: అమ్మ చెప్పింది, నాయనా, కొత్త కొత్త వస్త్రమే, అప్పుడే చినిగిపోయిందా అని కౌసల్య అనింది.
2: కౌసల్య సెడ్ ఇట్స్ బ్రాండ్ న్యూ క్లాత్, ఇట్ ఇస్ స్టోర్డ్ నౌ.
0: అప్పుడు కూడా రాముడు ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
2: దిస్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ విజ్డమ్ ఆఫ్ రామ అండ్
0: దోస్. అమ్మా కుట్టడం కొత్తది, షర్ట్ కొత్తదే గానీ గుడ్డ ఓల్డ్ స్టాక్ అని నిన్నాడు.
2: రామ సెడ్ స్టిచింగ్ ఇస్ బ్రాండ్ న్యూ బట్ క్లాత్ ఇస్ ఓల్డ్ స్టాక్.
0: న్యూ
2: స్టిచింగ్ ఇస్ న్యూ
0: కానీ క్లాత్ స్టాక్ ఓల్డ్ స్టాక్ అని,
2: బట్ క్లాత్ ఇస్ ఓల్డ్ స్టాక్.
0: ఇది సత్యమా కాదా?
2: ఇస్ ఇట్ నాట్ ట్రూ ఆర్ నాట్?
0: అదే రీతిగానే
2: లైక్ వైజ్
0: నీవు మర్చిపోయినావు, నేను ఎరుకులో ఉంటున్నాను.
2: యు హావ్ ఫర్గాటెన్, ఐ నో.
0: కాబట్టి ఇది నీకు నాకు ఉండేటువంటి వ్యత్యాసం. ఇది నాది ఎరుక, నీకు మరుపు.
2: దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ, అవేర్నెస్ హియర్, ఫర్గెట్ఫుల్నెస్ ఓవర్ దేర్.
0: ఇంతే కాకుండా
2: నాకు
0: ఆ యుద్ధ భూమి లోపల
2: దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్
0: అందరూ చిన్న చిన్న వారందరూ కూడా పోయారు.
2: యంగ్స్టర్స్ ఆల్సో డైడ్.
0: అప్పుడు అర్జునుడు చాలా బాధ కలిగింది.
2: దెన్ అర్జున ఫెల్ట్ వెరీ సాడ్.
0: స్వామి
2: స్వామి,
0: అభిమన్యుడు చిన్నవాడు కదా,
2: అభిమన్యుడు
0: అతని పోవడానికి కారణం ఏమిటి?
2: వై షుడ్ హి డై?
0: నేను ఇంత పెద్దవాడు అయిపోయి నేను పోకూడదా?
2: ఐఎమ్ గ్రోన్ అప్ ఎల్డర్లీ, వై నాట్ ఐ డై?
0: పిచ్చివాడా, నీకు నాకు అనేటువంటి చెప్పడానికి ఇక్కడ వీల్లేదు. ఎవరి టైం ఎప్పుడిప్పుడు ఎక్కడ కలుగుతుందో అప్పుడు పోక తప్పదు.
2: ఓ మ్యాడ్ క్యాప్, యూ కెనాట్ సే వై షుడ్ వన్ డై అట్ ఆల్.
0: పోకం మానదు, దేహమే విధమునం పోషించి రక్షించిన.
2: You may take care of the body and protect it to any length, but it's bound to die. Rakam
0: manavu pani vruddulu maharanyam unandaginan.
2: That old age and the problems will come. You may hide yourself in a forest, but they're bound to follow.
0: Ivanni kudunu janma janmantara nunchi jarugu sambhavincheetundi ve.
2: They follow you life after life.
0: Oka rai untundadi.
2: It is a boulder.
0: Danini manchi yuvakudu oka 20 samvatsaramulu yuvakudu chuttu teesukunnadu baga 28 kottadu.
2: An young man picked up a hammer and hammered it 25 times.
0: Kani rai pagaladedu.
2: But it didn't break.
0: Tarvata oka vruddunni pilchadu.
2: An old man was called.
0: Atan rendettu kottadu, rendu oppulu ayipoyindi.
2: With two strokes this boulder broke into two pieces.
0: Appudu aa vruddudu maha garvam chet antunnadu, అయ్యా యువకుడు నీవు 28 కొట్టినా అది పగలలేదు, నేను రెండేటికి దీన్ని పగలగొట్టాను చూడన్నాడు.
2: ద ఓల్డ్ మ్యాన్ వాజ్ సో ప్రౌడ్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్. లుక్ హియర్ యంగ్ మ్యాన్, యు కుడ్ నాట్ డూ ఇట్, వెల్ ఐ కుడ్ జస్ట్ బ్రేక్ ఇట్ ఇన్ టూ స్ట్రోక్స్.
0: కృష్ణుడు చెప్పాడు.
2: దెన్ హి సే, కృష్ణ సే,
0: యుద్ధుడా,
2: ఓల్డ్ మ్యాన్,
0: ఇంత మాత్రమునకే నీవు గర్వాన్ని అభివృద్ధి పరచుకోవద్దు.
2: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ ఫర్ దిస్ రీజన్.
0: నీవు రెండేట్లు కాదు పగిలిండేది.
2: ఇట్ డిడ్ంట్ బ్రేక్ బికాస్ ఆఫ్ ది టూ స్ట్రోక్స్. ముందు
0: 28 కొట్టాడు యువకుడు, ఆ 20 ప్లస్ 2 22 గుండు పగిలింది.
2: ఎర్లియర్ ఇట్ వాస్ హ్యామర్డ్ 20 టైమ్స్.
0: 22 times
2: then, 2 times now, 22.
0: కరక మనం ఏం చేస్తున్నాము? అప్పటికప్పుడు జరిగేటువంటిది మనం చూసుకుంటాము.
2: యూ థింక్ ఆఫ్ దట్ వాట్స్ హ్యాపెనింగ్ అట్ ద మోమెంట్.
0: భగవంతుడు పాస్ట్ కూడా దానికి కూర్చుంటూ ఉంటాడు.
2: బట్ గాడ్ విల్ టోటల్ ద పాస్ట్ ఆల్సో.
0: ఇదియే దీనికి దానికి ఉన్న వ్యత్యాసం.
2: దిస్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దట్.
0: దైవత్వం అనేటువంటి సర్వత్రా ఉంటున్నది.
2: డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ నీవు ప్రస్తుత పరిస్థితి ఎందు మాత్రమే నీవు ప్రజెంట్ గా చూస్తున్నావు.
2: బట్ యూ థింక్ ఆఫ్ ద ప్రెసెంట్ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్
0: హ్యాండ్. రెండు కూడా నువ్వు భగవంతుడు చూసినటువంటి వాడు.
2: బట్ గాడ్ కన్సిడర్స్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్.
0: ట్రీ గా ఉంది.
2: ఇన్ ద పాస్ట్ ఇట్ వాస్ ఎ ట్రీ.
0: ఫ్యూచర్ లో ట్రీ గా ఉంది.
2: ఇన్ ఫ్యూచర్ ఇట్స్ ఎ ట్రీ.
0: ప్రెసెంట్ లో సీడ్ గా ఉంది.
2: ఇన్ ద ప్రెసెంట్ ఇట్ ఇస్ ఎ సీడ్.
0: సీడ్ ను మాత్రమే నువ్వు చూస్తున్నావు.
2: యూ థింక్ సీ ద సీడ్.
0: కానీ ఆ రెండు ట్రీలు కూడా ఈ సీడ్ నుంచి వచ్చినటువంటివి.
2: బట్ బోత్ ట్రీస్ హావ్ ఒరిజినేటెడ్ జర్మినేట్ ఆన్ ది సేమ్ సీడ్.
0: బీజం మామ్ సర్వభూతానాం అన్నాడు కృష్ణుడు.
2: కృష్ణ సెడ్ ఐఎమ్ ద సీడ్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ఆల్ ఆఫ్ ద క్రీచర్స్ అనిమేటెడ్ అనిమేటెడ్
0: యొక్క అద్వైతాన్ని క్రమక్రమేణ శంకర్ల వారు లోకానికి చాటుకుంటూ వచ్చారు.
2: దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం వాజ్ ప్రొపగేటెడ్ టాట్ బై శంకర.
0: అయితే
2: హౌఎవర్
0: ఈ అద్వైతానికి మూలాధారం అనేటువంటిది ఒకటి కావాలి.
2: హౌఎవర్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ నీడెడ్ టు అండర్స్టాండ్ నాన్
0: డ్యూయలిజం. ఈ మూలాధార తత్వము మానవునికి అర్థం కావాలంటే ఎన్నో విధమైనటువంటి యొక్క ఉపమానాలతో దీన్ని క్రోడీకరించాలి.
2: టు అండర్స్టాండ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం వీ నీడ్ టు నో మెనీ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్.
0: ఇంకా మునుముందు ఆ మూలాధార తత్వాన్ని కూడా మీరు గుర్తించడానికి సిద్ధంగా ఉంటుండండి.
2: Be prepared to listen to fundamental basis in the principle for non-dualism.
0: Shiva Shankar, Namami Shankar, Shiva Shankar.

0: చు మనసే నరకంబునిచ్చు మైమరపించు.
1: ఫర్ ది గ్రోత్ ఆఫ్ మ్యాన్ ఫర్ హిస్ బాండీ అండ్ ఫర్ కన్సరింగ్ రెస్పెక్ట్ ఆన్ హిమ్ ఇట్ ఈస్ ది మైండ్ విచ్ ఇస్ ది కాజ్ అండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ లిబరేషన్ ఆల్సో మైండ్ ఈస్ ద కాజ్. Mind is capable of putting you into hell and make you forget yourself, getting intoxicated.
2: Vidyarthulara,
1: your students, manasu,
2: kanikini,
1: manav. Man is a combination of body, mind and atma.
2: మానవుని యొక్క భావములను నిర్ణయించి అంతని ఉన్నత స్థితి కోల్పోయేటువంటి సోపానములు.
1: దీస్ ఆర్ ద స్టెప్స్ అండ్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ద మ్యాన్ టు మేక్ హిస్ ఫీలింగ్స్ గ్రో ఇన్ టు ది హైయెస్ట్ లెవెల్.
2: కర్మలు ఆచరించినది దేహము.
1: ద బాడీ పర్ఫార్మ్స్ యాక్షన్.
2: తీసుకునేది మనస్సు.
1: మైండ్ నోస్ అబౌట్ ఇట్.
2: నిత్యమై సత్యమై నిరంతరము ఉన్నది ఆత్మ.
1: ఆత్మ ఇస్ వన్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ అండ్ కంటిన్యూస్లీ యాక్ట్స్ యాజ్ అ విట్నెస్.
2: ఇదియే మానవుని యందలి దేవత.
1: దట్ ఈస్ ది వెరీ గాడ్ ఇన్ మ్యాన్.
2: చేయుట, తెలుసుకునుట, ఉండుట, ఇది త్రిశక్తుల యొక్క అభివ్యక్తమే మానవత్వం.
1: డూయింగ్, బికమింగ్ అవేర్ అండ్ బీయింగ్, దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మ్యాన్.
2: అయితే మనసు, దేహము, ఆత్మ వేరు వేరు రూపముల చేత వేరు వేరు ఫలితములను అందించుచు వేరు వేరు నామములు కలిగి ఉండినప్పటికీ ఈ మూడింటి యొక్క ఏకత్వము చేతనే మానవత్వము దివ్యత్వంలో నుండి పొందుతుంది.
1: బాడీ, మైండ్ అండ్ ఆత్మ హ్యావ్ డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ డిఫరెంట్ నేచర్. బట్ ఆల్ ఆఫ్ దెమ్ పుట్ టుగెదర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ మ్యాన్ డివైన్.
2: ఈ మూడింటి యొక్క భిన్నత్వమే మానవుని పశుత్వం కోల్పోతుంది.
1: When you bring about difference between these three and make them go in different directions, he becomes an animal.
2: లౌకికంగా, పారలౌకికంగా మనం తరచుగా వినేటువంటిది అంతఃకరణ అనే పదం.
1: It is the word antakarana which we commonly hear both in common parlance and in spiritual language.
2: ఏమిటి ఈ అంతఃకరణ?
1: What do you mean by this antakarana?
2: దీని స్వరూపం ఏమిటి?
1: What is its form?
2: దీని స్వభావం ఏమిటి?
1: What is its nature?
2: దీని విశిష్టత ఏమిటి?
1: What is its speciality?
2: దీని గమ్యం ఏమిటి?
1: What is its goal?
2: అని విచారణ చేసినప్పుడు మనసే అనేక విధములైనటువంటి యొక్క సూక్ష్మ రూపమును ధరించి అంతఃకరణ అనేటువంటి పేరును అందుకుంటూ ఉన్నది.
1: When you inquire all these things, you will conclude that in its subtle forms, mind takes the form of antakarana.
2: Idi manasu, buddhi, chittamu, ahankaram. Ee naalugu aakaramulu kuda manase srishtu untundadi.
1: There are four forms which this mind takes. The mind per se, intelligence, chittamu and ego.
2: Buddhi, చిత్తము, అహంకారము మనస్సు యొక్క సూక్ష్మ స్వరూపముది.
1: ఇంటెలిజెన్స్, చిత్తం అండ్ ఈగో ఆర్ దీస్ సటిల్ ఫార్మ్స్ ఆఫ్ మైండ్.
2: ఒక్కొక్క కర్మయందు ప్రవేశించినప్పుడు ఒక్కొక్క పేరును పొందుతూ ఉంటుంది.
1: మైండ్ వైల్ డూయింగ్ డిఫరెంట్ ఫంక్షన్స్ విల్ గెట్ డిఫరెంట్ నేమ్.
2: ఒకే బ్రాహ్మణుడు మందిరమునందు భగవంతుని పూజ చేస్తున్నప్పుడు అతన్ని పూజారి బ్రాహ్మణుడు అంటారు.
1: When a Brahmin is performing worship in the temple, he is called a priest.
2: ఇతని వంట రూమ్ లో వంట చేస్తున్నప్పుడు ఇది వంట బ్రాహ్మణుడు అంటారు.
1: When the same Brahmin is cooking food in the kitchen, he is called a cooking Brahmin, a cook, Brahmin cook.
2: ఈ బ్రాహ్మణుడే విద్యార్థులకు విద్య బోధించుతున్నప్పుడు ఆధ్యాత్మిక బ్రాహ్మణుడు అంటారు.
1: When the same Brahmin is teaching to the students, he is called the Brahmin teacher.
2: పంచాంగములు చెప్పుతున్నప్పుడు ఇతను పంచాంగ బ్రాహ్మణుడు అంటారు.
1: When he is telling something about the astrology, he is called an astrologer.
2: బ్రాహ్మణుడు ఒక్కడే అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు చేసే వృత్తులను పురస్కరించుకుని అతనికి ఇట్టి నామములు కలుగుతూ వచ్చాయి.
1: On the basis of functions performed by the Brahmin, although Brahmin is one, gets different names.
2: అదే విధముగానే సంకల్ప వికల్పములతో కూడినప్పుడు దీని మనస్సు అని ఒక పేరుతో పిలుస్తూ వచ్చింది.
1: ఇన్ ద సేమ్ వే వెన్ దర్ ఈస్ ది థాట్ ప్రాసెసెస్ ఇట్ ఈస్ కాల్డ్ మైండ్.
2: వివేచన అనేటువంటి ఒక సమయం నందు అనగా విచక్షణ జ్ఞానము చేత విషయమును విచారించి నిర్ణయపరిచేటువంటి సమయం నందు దీనికి బుద్ధి అని పేరు తప్పించారు.
1: When it inquires into the nature of objects and takes a decision, it is called buddhi.
2: ఇది కేవలము విచక్షణ జ్ఞానముతో కూడినటువంటి విచారణ.
1: It is an inquiry based upon discrimination.
2: దీనిని డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ అంటారు.
1: దిస్ ఆల్సో ఇస్ కాల్డ్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
2: మూడవది చిత్తము. ఇది స్మృత్యాత్మకమైనటువంటిది కనుకనే దీనికి చిత్తము అని పేరు వచ్చింది.
1: ది థర్డ్ వన్ ఇస్ చిత్తము.
2: స్మృత్యాత్మకమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ద వన్ విచ్ రిమెంబర్స్ అండ్ దేర్ఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ చిత్తం. మెమరీ.
2: దేహముతో తాదాత్మ్యం పొందిన సమయం నందు కలిగేటువంటి యొక్క స్వరూపమునికే అహంకారము అని పిలుస్తూ వచ్చారు.
1: వెన్ ద మైండ్ ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ ద బాడీ ఇట్ ఈస్ కాల్డ్ ఈగో.
2: ఒకే మనస్సు ఇన్ని కర్మలు ఎందు ఇన్ని స్థానములు ఎందు ఇన్ని రకములైనటువంటి పేర్లు పొందుతూ ప్రకటిస్తూ వచ్చింది.
1: మైండ్ గెట్స్ దీస్ డిఫరెంట్ నేమ్స్ depending upon the function which it performs.
2: Annintiki nee manase karanam.
1: For everything mind is the cause.
2: Ee prapanchamantayi kodunu manasu cheta kattabadi untundali.
1: This entire world is created by mind.
2: Manomoolam idam jagattu.
1: The world exists by mind.
2: Manasu lenatvantidi ekkada kodunu kaanaradu.
1: It is difficult to come across a space where you do not have mind functioning.
2: ఇది మనసును కలిగినటువంటి వాడు కనుకనే ఇతనికి మనుష్యుడు అని పేరు వచ్చింది.
1: Man gets the name మనుష్యుడు because he has a manas mind.
2: యత్ భావం తత్ భవతి అని ఈ మనిషి యొక్క భావం ఎట్టివో దాని యొక్క ఫలితము కూడా అట్టివిగానే ఉంటాయి.
1: The fruits which man reaps depends upon the feelings and the thoughts which man has.
2: దీనిని ఆంగ్ల భాష యందు సో థింకెత్ ది మ్యాన్ సో ది మ్యాన్ అన్నారు.
1: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ది సేమ్ థింగ్ హస్ బీన్ టోల్డ్ అస్ సో థింకెత్ ది మ్యాన్ సో హీ ఈజ్.
2: మానవత్వం అనేటువంటిది కేవలము ఒక మనస్తత్వంతో కూడినటువంటిది.
1: ద హ్యూమానిటీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ బేసికలీ ది మైండ్.
2: మనస్ అంటే ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై మైండ్?
2: మనసు అనగా మనిషే.
1: Mind means man.
2: Manishanaga emiti?
1: What do you mean by man?
2: Manase.
1: That means mind alone.
2: Kanuka manishanaga manase. Manasanaga emiti?
1: Man means mind. But then what is mind?
2: Sankalpamulu yokka cheriki.
1: It is a conglomeration of thoughts.
2: Ee sankalpamulu yokka phalitame manavuni yokka cheriki.
1: Actions of man are the result of the thoughts which he has.
2: ఈ శరీర యొక్క ప్రభావమే జగత్తునందు నిత్యము మనం అనుభవించేటువంటి సుఖ దుఃఖములు.
1: The joys and sorrows which we enjoy in day to day life ఆర్ ద రిజల్ట్ ఆఫ్ అవర్ ఓన్ యాక్షన్స్.
2: జగత్తు యొక్క మంచి చర్యలు మానవుని యొక్క చర్యలపై ఆధారపడి ఉంటుందండి.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ విచ్ మ్యాన్ గెట్స్ డిపెండ్స్ అపాన్ హిజ్ ఓన్ యాక్షన్.
2: ఈ చర్యలకు ఆధారం ఏమిటి?
1: వాట్ ఇస్ ద బేసిస్ ఫర్ మ్యాన్స్ యాక్షన్స్?
2: సంకల్పములు, థాట్స్. కనుకనే మానవుని యొక్క సంకల్పములు సత్సంకల్పముగా ఉండినప్పుడే జీవితము సరైనటువంటి జీవితంగా రూపొందుతుంది.
1: ఇఫ్ మ్యాన్ థాట్స్ ఆర్ గుడ్, హిజ్ లైఫ్ వుడ్ బి గుడ్.
2: సంకల్పములు చాలా శక్తివంతమైనటువంటివి.
1: థాట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్.
2: మనిషి మరణించినప్పుడు సంకల్పము చిరంజీవులుగా నుంచి ఉంటాయి.
1: ఈవెన్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ మ్యాన్ ద థాట్స్ సర్వైవ్.
2: కనుకని ఆ సంకల్పములకు సరి అయినటువంటి యొక్క సాధనను మనం కలపాలి.
1: దేర్ఫోర్ వుడ్ ఆల్వేస్ మేక్ ఎఫర్ట్స్ టు కల్టివేట్ గుడ్ థాట్.
2: దుష్సంకల్పములు మనలో ఆవిర్భవించకుండా చూసుకోవాలి.
1: వుడ్ షుడ్ నెవర్ గివ్ రూమ్ ఫార్ బ్యాడ్ థాట్స్.
2: దాని వల్లనే మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ప్రేమతత్వము క్షీణించిపోయింది.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ సచ్ బ్యాడ్ థాట్స్ లవ్ బిట్వీన్ మెన్ హ్యావ్ డిక్లైన్డ్.
2: మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ఆత్మ సంబంధాన్ని ఈనాడు మానవుడు విస్మరించాడు.
1: మ్యాన్ హెస్ గివన్ అప్ ద ఆత్మిక్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్.
2: అందరి ఎందు ఉన్నటువంటిది ఆత్మ ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినప్పుడు ఈ భేదత్వం మనలో ఏమాత్రం ఉండదు.
1: Once we realize that it is the same Atma which exists in every man, there is no room for difference at all.
2: Kaduka manavattam anetundi tana vyaktitvamto prarambhamai
1: the humanity starts from with his individual
2: samajamulo praveshinchi
1: it enters into society
2: deshamunandu vyaptinchi
1: it spreads to the nation
2: deshamunandu antyamavutundi
1: and it comes to a close with the world.
2: Kaduka prapancham yokka శాంతి అంతా కూడా వ్యక్తిపైనే ఆధారపడి ఉంటుంది.
1: దేర్ఫోర్ ది పీస్ ఆఫ్ ది వరల్డ్ రెస్ట్ ఆన్ ఇండివిజువల్.
2: ప్రపంచము వ్యక్తి ఇరువురు కూడా మనసుపై ఆధారపడి ఉంటున్నారు.
1: ద వరల్డ్ అండ్ ద మ్యాన్ టుగెదర్ రెస్ట్ ఆన్
2: కనుక మనస్సును సరైన మార్గంలో ప్రవేశింపచేయడానికి తగిన కృషి చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎఫర్ట్స్ దేర్ఫోర్ టు డైవర్ట్ అవర్ మైండ్ ఇన్ ది ప్రాపర్ ఛానల్.
2: మత్స్యము
1: ఫిష్
2: మా జలములకు విరుద్ధమైన మార్గమును అవలంబించి
1: గోయింగ్ కాంట్రీ
2: ప్రవాహములకు
1: గోయింగ్ అగెన్స్ట్ ది కరెంట్
2: తన యొక్క ప్రమాదమును తాను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది.
1: ఇట్ ట్రైస్ టు సేవ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ద డేంజర్.
2: అటువంటి మానవుడు దుస్సంకల్పములకు విరుద్ధమైనటువంటి రీతిగా తాను సంచరించి వాటిని అరికట్టి తన యొక్క ప్రమాదమును తాను తప్పించుకున్నటకు ప్రయత్నించాలి.
1: సిమిలర్లీ మ్యాన్ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు గో అగేన్స్ట్ ది కరెంట్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ అండ్ సేవ్ హింసెల్ఫ్.
2: ఈనాటి మానవుడు మత్స్యములకున్నటువంటి యొక్క తెలివి చేతను కూడా తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: టుడేస్ మ్యాన్ డస్ నాట్ సీమ్ టు హ్యావ్ ద క్లవర్నెస్ అండ్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ ఈవెన్ ఫిష్.
2: ఈనాటి మానవుడు తమ ప్రభావమును తన ప్రమాదములు కూడా తానే కల్పించుకుంటున్నాడు.
1: హీఈస్ కాజింగ్ ఆల్ ద ట్రబుల్స్ టు హిమ్సెల్ఫ్.
2: ఈనాటి మానవుడు తన యొక్క సుఖ దుఃఖములకు తానే కారకుడవుతున్నాడు.
1: టుడేస్ మ్యాన్ ఈస్ బికమింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ ఓన్ జాయ్స్ అండ్ ఫర్ హిజ్ ఓన్ సారో.
2: మన సుఖ దుఃఖములకు కాని మన కష్ట నష్టములకు కాని మన విచారములకు కాని ఇతరులు దీనికి కారకులు కాదు.
1: ఫర్ జాయ్ ఆర్ సారో ఫర్ డిఫికల్టీస్ ఆర్ ప్రాబ్లమ్స్ నో వన్ ఇస్ రెస్పాన్సిబుల్.
2: మన సంకల్పములే మనకు దీనన్నిటికీ కారణం.
1: అవర్ థాట్స్ అలోన్ ఆర్ కాజింగ్ ఆల్ దీస్ థింగ్స్.
2: అనేక శాఖలతో ఫల పుష్పములతో కూడినటువంటి యొక్క ఈ సంసార వృక్షములకు మనస్సే వేరు.
1: ఫర్ ది ట్రీ ఆఫ్ సంసార విచ్ హెస్ సో మెనీ బ్రాంచెస్ అండ్ లీవ్స్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ ద రూట్.
2: ఈ మనస్సును మనము నిర్మూలము గావించినప్పుడే ఈ వృక్షము కూడా నిర్మూలమవుతుంది.
1: ఇఫ్ యు రూట్ అవుట్ దిస్ రూట్ దిస్ ట్రీ విల్ గెట్ డిస్ట్రాయిడ్.
2: ఏమిటి ఈ సంసారం అంటే?
1: వాట్ యు మీన్ బై దిస్? సంసారం
2: బిడ్డలతో కూడినటువంటి కుటుంబమా?
1: ఈజ్ ఇట్ ద ఫ్యామిలీ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ జాబ్?
2: కాదు, సంసారం అనగా సంకల్పమే సంసారం.
1: వెన్ యు సే సంసారం ఇట్ ఇస్ నాట్ ది ఫ్యామిలీ ఇట్ ఇస్ ది థాట్.
2: ఈ సంకల్పములకు మూలాధారము మనస్సే.
1: ది రూట్ కాజ్ ఫర్ దిస్ థాట్స్ ఇస్ ద మైండ్.
2: ఈ వేరు వంటి ఈ మనస్సును మనం నిర్మూలం గావించినప్పుడు ఈ సంకల్పములన్నింటి యొక్క సంసార వృక్షము నిర్మూలమవుతుంది.
1: ఇఫ్ యూ కట్ ది వెరీ రూట్ ఆఫ్ దిస్ మైండ్ దెన్ దిస్ ట్రీ ఆఫ్ సంసార కెన్ బి డిస్ట్రాయ్డ్.
2: అయితే మనోనాశనం గావించటకు మార్గం ఉన్నదా అని సందేహించవచ్చు.
1: బట్ ఈస్ దేర్ ఎ మెథడ్ ఆఫ్ అన్నిహిలేటింగ్ ద మైండ్? యూ మే పుట్ దిస్ క్వశ్చన్.
2: లేకపోలేదు.
1: దెర్ ఈస్
2: అన్నింటికీ అన్ని అంత్యం ఉంటున్నది.
1: ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈస్ ఎన్ ఆన్సర్.
2: పుట్టిన వ్యక్తికి, నియమలకు, వస్తువులకు అంత్యం ఉంటున్నది.
1: ఫర్ ఎవరీ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్ ఆబ్జెక్ట్ ఆర్
2: ఏ ఒక్కటి కూడా ఈ ప్రపంచంలో శాశ్వతమైనటువంటి లేదు.
1: దేర్ ఇస్ ఎన్ ఎండ్. దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్.
2: కనుకనే దీనికి అనిత్యం అసుఖం లోకం అన్నారు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ ఈస్ ఇంపర్మనెంట్.
2: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క సత్యమునందు మనము నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం పొందాలనుకుంటే దీనికి ఆత్మతత్వమే సత్యమైనటువంటి. ఆత్మ సత్యమే సరైనటువంటి మార్గం.
1: If you really want to find something permanent, something joyous in this impermanent and sorrowful world, it is the Atma which is the basis.
2: అందువలన కాస్త హ్యూమానిటీ అని మానవత్వం అనేటువంటిది సర్వుడి ఎందుకు ఏకత్వంగా ఉంటున్నది.
1: దట్ ఇస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ది కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
2: అందరి ఎందు సమత్వంగా ఉండేటువంటిది కూడా మనస్సే.
1: ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఈస్ ఫౌండ్ ఇన్ ఈక్వల్ మైండ్.
2: అంటే ఈ సంకల్పం వేరువేరుగా ఉండటం చేతనే ఈ మనస్సు యొక్క స్వరూపం కూడా మార్పు చెందుతుండాలి దీని రంగులు.
1: బట్ ది థాట్స్ ఆర్ డిఫరెంట్ although it is called mind and it is on account of this the problems.
2: మనసు కూడా కొన్ని రంగులు ఉన్నవా అని విచారం చేస్తే ఉన్నది.
1: Does mind also have some colors? Well, yes, there are colors.
2: రోగ భావంతో కూడినటువంటి మనస్సు ఎర్రని రంగుగా ఉంటుంటారు.
1: The mind which is charged with anger, it is
2: రక్త భావంతో కూడినటువంటి యొక్క మనస్సు గోధుమ రంగు వలె ఉంటుంటారు.
1: Selfish mind is in the nature of brownish color.
2: అహంకారంతో ఉండినటువంటి మనస్సు కమలాపండు రంగుగా ఉంటుంటారు.
1: Egoistic mind is of the
2: orange.
1: It is orange color.
2: తర్వాత అద్భుతమైనటువంటి మనస్సు శుద్ధమైనటువంటిదిగా ఉంటుంటారు ఈ వస్త్రం వలె.
1: The mind which is given to God will be as clean and white as this cloth.
2: కనుకనే మనస్సును కూడాను అనేక విధములైనటువంటి రంగులను మనమే వేసుకుంటున్నాం.
1: We put different colors to our own minds.
2: ఇది కూడాను ఇతరుల యొక్క ప్రభావం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఆల్సో ది
2: మన సంకల్పములే మనకి దుర్గతిని సద్గతిని కూడాను చేసుకుంటుండాలి.
1: ఇట్ ఇస్ దీస్ వెరీ థాట్స్ విచ్ గివ్ అస్ ఎలివేటెడ్ హై స్టేట్ ఆర్ ఎ లోలీ మీన్ స్టేట్.
2: కనుక సంకల్పములను సరైనటువంటివిగా మనం ఎన్నుకున్నప్పుడు, అభివృద్ధి పరుచుకున్నప్పుడే మన జీవితము శాంతి భద్రతతో ఉండగలదు.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ చూస్ అవర్ థాట్స్ ఆన్ ద రైట్ లైన్స్ ద ప్రాపర్ లైన్స్ ది సెక్యూరిటీ సేఫ్టీ అండ్ లోకంలో ష్యూర్.
2: ఎక్కడ చూసినా భయమే.
1: Wherever you turn this world, you come across fear.
2: ఇంటిలో ఉండినా భయమే, వీధిలోకి వెళ్ళినా భయమే.
1: Be you in the house, you are charged with fear. Go to the road, you are charged.
2: రైలు ఎక్కినా భయమే, బస్ ఎక్కినా భయమే.
1: Board the rail or bus, you are charged with fear.
2: ప్లేన్ ఎక్కినా భయమే, పడవ ఎక్కినా భయమే.
1: Go to a board a plane, you are haunted by fear.
2: ఏదో నడిచిపోతామంటే కూడా భయమే.
1: Even if you want to walk up, you are haunted by fear.
2: ఒంటరిగా ఇంటిలో ఉండడానికి కూడా భయమే.
1: Even to be alone at home, you are
2: haunted. భయమునకు మూల కారణం ఏమిటి?
1: What is the cause for this kind of
2: మానవుని యందు ఉండవలసినటువంటి యొక్క పవిత్రమైన సంకల్పములు నిర్మూలమైనవి?
1: The reason is the such sacred thoughts which should be there in a man are absent.
2: లోకమంతా కూడా భయమయంగా ఉంటుండాలి.
1: The entire world is filled with fear.
2: భయం భయం ప్రతుకు భయం భయం భయం ప్రతుకు.

0: ఇదంతా కూడా ఒక పద్మవ్యూహంగా తయారు.
1: దిస్ ఎంటైర్ వరల్డ్ హ్యాస్ బికమ్ సంథింగ్ లైక్ ఏ పద్మ వ్యూహం.
0: ఇందులో భయంతో కూడి ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫియర్.
0: పద్మవ్యూహం యొక్క రహస్యం ఏమిటి?
1: వాట్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ దిస్ పద్మవ్యూహం?
0: ప్రవేశించడం మాత్రమే తెలియదు, కానీ తిరిగి ఎనుకు తిరిగి వచ్చేటువంటి మాత్రం తెలియదు.
1: ది స్పెషాలిటీ ఇస్ యు నో హౌ టు ఎంటర్ ఇన్ దిస్ పద్మవ్యూహ, బట్ యు డు నాట్ నో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: అభిమన్యులకు
1: యు ఆర్ లైక్ అభిమన్యు.
0: ఈనాడు అందరూ అభిమన్యులే.
1: టుడే ఆల్ ఆర్ అభిమన్యుస్.
0: పేరు అభిమన్యులే కాని ప్రవర్తన భిన్నులు.
1: The name is Abhimanyu, but their behavior is different.
0: ఈనాడు ప్రపంచంలో వారు భోగ భాగ్యముల నిమిత్తమై ప్రవేశించడం మాత్రమే తెలియదు, కానీ అందు నుంచి తప్పించుకుని వచ్చేటువంటిది మాత్రం తెలుసుకోవడం ప్రయత్నించడం లేదు.
1: Today we know how to enter into the world of enjoyments and indulgence, but we really do not know how to come out of it.
0: ఈ లౌకిక భోగ భాగ్యములు దుఃఖము నుండి ఆవిర్భవించినటువంటివి అనేటువంటి దీని ఆదిని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: We have not been able to realize that all these worldly pleasures and joys have come and emerged from sorrow.
0: కనుక సంకల్పములను సరైనటువంటిగా విచారణ కలిపి బుద్ధికి అప్పచెప్పినప్పుడే ఇవి సరైన బుద్ధి యొక్క సమాధానం లభ్యమవుతాయి.
1: వెన్ యువర్ థాట్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ఇంటెలిజెన్స్ టు ఎన్క్వైర్ అండ్ యాక్సెప్ట్, దెన్ ఓన్లీ యు ఆర్ సేఫ్.
0: కఠోపనిషత్తునందు దేహము రథమనియు, ఇంద్రియములు గుర్రమనియు, మనసు భగ్గమనియు, బుద్ధి సారథనియు దీన్ని వర్ణిస్తూ వచ్చాయి.
1: ఇన్ కఠోపనిషత్ ది బాడీ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ చారియట్, ద మైండ్ యాజ్ ది డ్రైవర్, the mind as the rope which is tied, and the
0: buddhi horses,
1: senses are the horses, and the intelligence is the charioteer.
0: ikkada ee manasu ye sthanamlo untunnadani manam chakkaga vicharinchali.
1: Here in phenomenology we should try to find out what place is given for mind.
0: Ikkada gurramulaku saradiki madhyalo untundadi ee pagamulu.
1: This rope is between the horses and the charioteer.
0: Anaga indriyamulaku buddhiki madhyamunnatundi manasu.
1: That means mind comes between the senses and intelligence.
0: Ee manasu madhyamunnatundi manasu buddhini anusarinchina buddhi kaligi untundi.
1: If the mind follows the dictates of intelligence, it will be safe.
0: Indriyamunu anusarinchina buddhudai అనుభవిస్తాడు.
1: ఇఫ్ ఇట్ ఫాలో ది డిక్టేట్స్ ఆఫ్ ది సెన్సెస్, దెన్ హి గెట్స్ ఇంటు ప్రాబ్లమ్స్.
0: కానీ ఈనాడు అనేక మంది ఈ యొక్క ఇంద్రియములకు దాసులై తద్వారా తాము దుఃఖములకు గురి అవుతున్నారు.
1: టుడే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ బికమ్ స్లేవ్స్ ఆఫ్ ది సెన్సెస్ అండ్ ఆర్ ఫేసింగ్ ఇన్యూమరబుల్ ప్రాబ్లమ్స్.
0: ఇంద్రియములను అనుసరించడమే ప్రవృత్తి మార్గం.
1: ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ ది సెన్సెస్ is pravrutti margam.
0: Anusarinchadame nivrutti margam.
1: Following the dictates of intelligence is nivrutti path.
0: Kani adhika bhagamu pravrutti ante taneyaka pravartanu apavitramuga avistukuntunnaru.
1: Most of the people are making their lives wasted and
0: nivruttiki ye matram kodunu vicharana salpatam ledu.
1: They are not trying to go in the path of nivrutti.
0: Kanuka nivruttini kodunu కొంతవరకు జాగ్రత్తగా కాపాడుకోవాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు ఫాలో ది పాత్ ఆఫ్ నివృత్తి ఇన్ ఎ వెరీ సేఫ్ వే.
0: సారథిగా చేతిలోనే ఈ పద్మలు లేకపోతే గుర్రములే నడవవు.
1: ఇఫ్ ది చారియటియర్ డస్ నాట్ హ్యావ్ ది రోప్స్ ఇన్ హిస్ హ్యాండ్, వెల్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు
0: సారథిని వదిలిపెట్టినటువంటి పద్మల వల్లే గుర్రములు అనుసరిస్తుంటాయి ఈ మనస్సు.
1: ద మైండ్ యాజ్ ఇఫ్ ఈజ్ ఫాలోయింగ్ ది సెన్సెస్, not being controlled by intelligence.
0: అందులో ఈ గుర్రములు సామాన్యమైన గుర్రములు కావు.
1: దీ సెన్సెస్ ఆర్ నాట్ ఆర్డినరీ హార్సెస్.
0: విషయ భోగములను కేవలం విచారం చేస్తూ పోతున్నాయి. తిరుగుతుండాలి.
1: ఈచ్ హార్స్ ఇస్ ట్రైయింగ్ టు గో ఇన్ వన్ డైరెక్షన్.
0: ఈ ప్రమాదం ఎవరికి?
1: అండ్ హూ విల్ బి ఫేసింగ్ దిస్?
0: రథములకే కాదు,
1: నాట్ మెయిన్లీ ఫర్ ది
0: రథములు అంటున్నటువంటి యొక్క వారికి కూడా ఈ ప్రమాదం సంభవిస్తుంది.
1: బట్ ది చారియటియర్ అండ్ ది అదర్స్ ఆర్ ట్రావెలింగ్ ది చారియట్ ఆల్సో విల్ ఫేస్.
0: ఈనాడు దేహమును అపవిత్రముగా ఉంచుకుంటున్నారు.
1: టుడే మ్యాన్ ఈస్ మేకింగ్ ది బాడీ.
0: దేహమును ఉంటున్నటువంటి ఆత్మతత్వాన్ని మనము నిర్మూలన చేస్తున్నాం.
1: అండ్ ఆల్సో ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈస్ పుట్ టు ట్రై.
0: ఈ నాడు రెండింటికి చెందినటువంటి రేవుడిగా తయారవుతున్నాడు.
1: టుడే వీఆర్ యూజింగ్ బోత్ ఆఫ్ థింగ్స్.
0: కనుక మానవత్వం అనేటువంటి దాన్ని చక్కగా గుర్తించవాలంటే మనస్సు యొక్క తత్వాన్ని మనం గుర్తించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ది యూనిక్నెస్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ బీయింగ్, యూ హావ్ టు ఫస్ట్
0: అండర్స్టాండ్ ఇతరుల యొక్క కీడుల గురించి చింతిస్తూ ఉంటారు.
1: పీపుల్ గో ఆన్ థింకింగ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్.
0: ఇది చాలా ప్రమాదం.
1: దిస్ ఈస్ గ్రేట్, దిస్ ఇస్ డేంజరస్.
0: ఇతరుల కీడు చింతించడం చేత తనకేదో మేలు జరుగుతున్నాడని భావిస్తున్నాడు తెలివాడు.
1: బై థింకింగ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్ దే థింక్ దట్ సంథింగ్ గుడ్ వుడ్ హ్యాపెన్ టు దెమ్.
0: తాను ఇతరుల కీడు కోరినటువంటి వాడు ఇతరులకు కీడు సంభవించినప్పటికీ తిరిగి అంతకంటే అనేక రెట్లు తిరిగి వచ్చి ఆ కీడు తన్నే హింసిస్తుంటాడు.
1: వన్ హూ డిజైర్స్ టు హార్మ్ అదర్స్ మే సక్సెడ్ ఇన్ హార్మింగ్ అదర్స్.
0: ఇది ఈనాటి మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ హీ ఆల్సో వుడ్ సఫర్, దిస్ ఇస్ నాట్ బీయింగ్ రియలైజ్.
0: సరైనటువంటి ఆదర్శము దుర్యోధన దుశ్శాసనాధుడు.
1: దిస్ ఇస్ గ్రేట్, దిస్ ఇస్ డేంజరస్.
0: ఇతరుల కీడు చింతించడం చేత తనకేదో మేలు జరుగుతున్నాడని భావిస్తున్నాడు తెలివాడు.
1: బై థింకింగ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్ దే థింక్ దట్ సంథింగ్ గుడ్ వుడ్ హ్యాపెన్ టు దెమ్.

0: అయినటువంటి పాండవుల పైన అనేక కక్షలు పూని వారి కీడుని నిరంతరము చింతిస్తూ వచ్చారు.
1: They took enmity against the Pandavas who were following righteous path and continuously scheming and planning.
0: ఏదో మీరు సంకల్పములు దుస్సంకల్పములు అయినప్పటికీ దాని యొక్క ప్రభావము కొంతవరకు పాండవుల పైన జరిగినప్పటికీ కరబడికి ఏమైపోయింది, అంతకంటే అనేక రెట్లు కీడు వీళ్ళకే సంభవించింది.
1: ఇన్ ది బిగినింగ్ దే పుట్ హార్మ్ పాండవాస్ బై దర్ బ్యాడ్ థాట్స్ బట్ అట్ ద ఎండ్ దే వర్ హార్మ్డ్ ఇన్ ఎ మిలియన్ ఫోల్డ్ మోర్ దాన్ ది పాండవాస్.
0: ఈ విషయాన్ని చక్కగా మీరు గుర్తించాలి.
1: డియర్ స్టూడెంట్స్, యూ షుడ్ రికగ్నైజ్ అండ్ రియలైజ్ దిస్.
0: ఎవరి కీడును మనం కోరరాదు.
1: యూ షుడ్ నెవర్ ఆస్పైర్ టు హార్మ్.
0: భాగంగా ఇతరులు కీడును కోరితే పది వంతులు మన కీడుకు జరుగుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు హార్మ్ ఇన్ వన్ వే ఇన్ టెన్ ఫోల్డ్ హార్మ్.
0: ఎవరిని దూషించరాదు.
1: యూ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీవన్.
0: నీవు ఇతరులు దూషించినప్పుడు నిన్ను అనేక మంది దూషిస్తారు.
1: ఇఫ్ యూ సెన్షర్ సమ్వన్
0: స్నేహితులను వంచినటువంటి వాడు స్నేహితుల చేత వంచిపబడతాడు.
1: ఇఫ్ యూ డిసీవ్ యువర్ ఫ్రెండ్స్, యువర్ ఫ్రెండ్స్ విల్ ఆల్సో డిసీవ్ యూ.
0: తండ్రి మాటను ధిక్కరించినటువంటి వాడు తన కుమారుల చేత ధిక్కరింపబడతాడు.
1: ఎ సన్ హూ డిజోబేస్ హిస్ ఫాదర్ విల్ బి డిజోబేడ్ బై హిస్ ఓన్ సన్.
0: తనను హింసించినటువంటి వాడు పరుల చేత హింసింపబడతాడు.
1: ఎ పర్సన్ హూ హర్ట్స్ అదర్స్ ఇస్ హర్ట్ బై అదర్స్.
0: ఈ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఈ మనసు యొక్క ప్రభావం.
1: దిస్ రియాక్షన్, రిసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఈజ్ ది నేచర్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ మైండ్.
0: కనుక మనం ఎవరిని కూడాను ఏ విధంగా కూడాను దూషించటం కాని హింసించటం కాని మనం ప్రయత్నించకూడదు.
1: దట్ ఈస్ వై వీ షుడ్ నెవర్ అండర్టేక్ టు క్రిటిసైజ్ హార్మ్ అదర్స్.
0: కేవలము సామాన్యమైనటువంటి మానవులనే కాక భగవంతుని కూడా దూషించేటువంటి పాపం ఉంటున్నారు.
1: దేర్ ఆర్ సమ్ పీపుల్ నాట్ మేర్లీ క్రిటిసైజింగ్ అదర్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ బట్ క్రిటిసైజింగ్
0: కేవలము వారి యొక్క స్వభావంగా ఉంటుంటారు.
1: ఇట్ లుక్స్ దాట్ ఇట్ ఈస్ దేర్.
0: నిజంగా యోచిస్తే భగవంతుడు వారికి ఏ కీడు చేయలేదు.
1: ఇఫ్ యూ ట్రూలీ ఎగ్జామిన్ గాడ్ హస్ నాట్
0: ప్రమాదము సంబంధిత చేయలేదు.
1: హీఈస్ నాట్ కాజ్ ఆఫ్ ఎనీ హర్ట్ ఆర్ హార్మ్ టు దెమ్.
0: ఏ అపకారము చేయలేదు.
1: హీ హస్ నాట్ హార్మ్డ్ దెమ్ ఇన్ ఎనీవే.
0: కానీ ఇలాంటి పరిస్థితిని ఎందు భగవంతుని ఎందుకు కొన్ని లోకములు వెతికి కొన్ని దృష్టిలో ఉంటుంటారు.
1: బట్ దేర్ ఆర్ సచ్ వికెట్ ఫెలోస్ హూ ట్రై టు ఫైండ్.

0: his mind in his own business, the wicked person will not allow him even to read that. He tries to harm him. It is like the cockroaches getting into a box. It is a silver fish which tries to destroy the clothes. What
1: benefit?
0: This saree is maybe very
1: కొడుతుండే కొట్టడం దానికి స్వభావం.
0: Whether it is a dirty cloth or a highly valuable cloth, that just destroys it.
1: విచక్షణ జ్ఞానం శూన్యం.
0: Its discrimination power
1: is nil.
0: It doesn't have the thinking power at all.
1: అతనిని దుష్సంకల్పం కలిగినటువంటి వ్యక్తి ఎందు ఇలాంటి దుర్భావములు కూడా అభివృద్ధి అవుతుంటాయి.
0: In the same way, wicked fellows go on thinking bad thoughts.
1: ఈ దుర్భావములకు కారణం ఏమిటి?
0: What is the cause for this kind of bad?
1: దుష్సంకల్పములు పెంచుకోలేకపోవటమే దీనికి మూల కారణం.
0: Not developing good thoughts is responsible for
1: bad. దుర్గంధం ఉంటుండాలంటే దానిని మనం దూరం చేసుకోవాలన్నప్పుడు సుగంధాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: If there is a bad smell coming, put some perfume so that it will be overwhelmed.
1: కొంతమంది రూములు కూడా ఏ ట్రెష్ కొడుతుంటారు దేనికోసము? ఆ దుర్గంధాన్ని దూరం గాలించుకునే కోసం.
0: సమ్ పీపుల్ యూజ్ ఏ ఫ్రెష్ ఇన్ ఆర్డర్ టు
1: దుర్గంధం ఉన్నప్పుడు ఏ యొక్క గంధపు వచ్చును, ఏ సాంబ్రాణం ఇలాంటివంతా వేసుకుని ఆ దుర్గంధాన్ని దూరం చేసుకుంటారు.
0: ఇన్ ఆర్డర్ టు ఫ్రీ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద బ్యాడ్ స్మెల్ వన్ లైట్
1: కనుక మానవీయమైనటువంటి యొక్క దుష్సంకల్పములను దూరం గాలించుకోవాలంటే సత్సంకల్పాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలపింగ్ గుడ్ థాట్స్ అలోన్ విల్ ఫ్రీ మ్యాన్ ఫ్రమ్ బ్యాడ్ థాట్స్.
1: కనుక సత్సంకల్పం చేతనే మన యొక్క జీవితం సార్థకం అందుతుంది.

0: వీ కెన్ శాంక్టిఫై అవర్ సెల్స్ ఓన్లీ బై గుడ్
1: నిస్సంకల్పము చేతనే మన జీవితం పశుత్వాన్ని పొందుతుంది.
0: బై బ్యాడ్ థాట్స్ అలోన్ వీ బికమ్ ఎనిమల్.
1: కనుక మనస్సు చాలా ప్రమాదమైనటువంటిది.
0: మైండ్ హ్యాస్ ఎక్స్ట్రాడినరీ హార్మింగ్ పవర్.
1: కనుకనే అర్జునుడు కూడాను చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. ఇది కేవలము చంచలమైనటువంటిదే కాదు, చాలా ప్రమాదమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది అని కృష్ణుని ప్రార్థించాడు.
0: అర్జున ప్రేత కృష్ణ అబౌట్ మైండ్, వెల్ మైండ్ ఈజ్ నాట్ మెయిన్లీ వేవరింగ్ అండ్ ఫిక్కుల్, ఇట్ ఈస్ వెరీ ఫర్మ్, వెరీ స్ట్రాంగ్, వెరీ పవర్ఫుల్.

0: త్యాగశాంతి అనంతరం. శాంతి శాంతి శాంతి, ఎక్కడి నుంచి వస్తుంది మనకి శాంతి? శాంతికి తగినటువంటి ఒక ప్రయత్నం మనం చేస్తున్నామా?
1: When you say peace, peace and peace, from where do you get peace? Are you making efforts to get the peace?
0: ఈ శాంతి మన యందే ఉంటున్నది కానీ బయట లేదు.
1: Peace is in within ourselves, it is not external to us.
0: కనుక ఈ శాంతి అనేటువంటి దాన్ని మనం పొందాలనుకున్నప్పుడు తగినటువంటి యొక్క సద్భావాన్ని పెంచుకోవాలి.
1: If you want to attain peace, develop good thoughts.
0: అభ్యాసం చేయాలి.
1: You should practice.
0: ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి?
1: How do you practice? What type of practice?
0: వ్యక్తిగతమైనటువంటి భావమును మొట్టమొదట అదుపులో పెట్టుకోవాలి.
1: Control the individualistic thinking.
0: ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి యొక్క విచారణ అత్యవసరము మానవులకు.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ ద ఇండివిజువల్ థింకింగ్.
0: ఈ మానవత్వాన్ని కొంతవరకు మనం అదుపులో పెట్టుకోవాలనుకుంటే నేను మానవుడను, నేను మానవుడను, నేను మానవుడను అని మూడు పర్యాలను చింతించాలి.
1: ఇఫ్ యు వాంట్ టు పుట్ దిస్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ లైఫ్ ఆన్ ద రైట్ పాత్, యు షుడ్ థింక్ థ్రైస్, ఐఎమ్ మ్యాన్ అండ్ ఐఎమ్ మ్యాన్.
0: కేవలము నేను మనిషి, నేను మనిషి, నేను మనిషి అనుకున్నంత మాత్రమే పూర్ణ మనిషి కాలేడు.
1: By merely telling I am man, he will not become a full man.
0: Ardha manishi maatrame kaagaladu.
1: He will become man only to the extent
0: of moodu paryayamulu. I am not animal. Nenu pashuvu kaadu.
1: He should repeat thrice, I am not animal.
0: Appude poorna satyam avutundi.
1: Then only it becomes full truth.
0: Ee naadu nenu manavudane ani bhavistunnadu, చెప్పుకుంటున్నాడు, పశువుగా ప్రవర్తిస్తున్నాడు.
1: టుడే మ్యాన్ థింక్స్ అండ్ ఆల్సో డిక్లర్స్ దట్ హీస్ మ్యాన్, బట్ హీస్ కండక్టింగ్ లైక్ ఎన్ యానిమల్.
0: పశువే మేలు కదా, నేను పశువు పశువు పశువు అనుకుని పశువుగా ప్రవర్తిస్తుండాలి. నేను మనిషి మనిషి అనుకుని మనిషి పశువుగా ప్రవర్తిస్తున్నాడు. కనుక మనిషి మనిషి కంటే పశువే మేలు అనిపిస్తుంది.
1: కంపేర్ టు దిస్ మ్యాన్ యానిమల్ ఈస్ బెటర్ బికాస్ ఇట్ సేస్ ఇట్ ఇస్ అన్ యానిమల్ అండ్ కండక్ట్స్ ఇట్సెల్ఫ్ ఇస్ అన్ యానిమల్.
0: నీవు మనిషి అనేటువంటిది ఎక్కడ నుంచి వచ్చింది?
1: How did you get this particular thing?
0: Manasu nunchi vachindi.
1: This it has come from mind.
0: Kanuku manasunu sariyainatundi sthitilo pettuko.
1: Keep your mind in proper form.
0: Manasunu sariyaina sthitilo pettukunnappude neevu manishiga roopondutavu.
1: You would become a real man when your mind is
0: samanyanga prapanchamulopala edaina tappu pan chesinappudu evara pasuva ani tirtaamu anaga emti neevu cheyavalsinatundi pani kaadidi pasuvu cheyavalsina pani chesave ani dinni nindinchatam.
1: Whenever some person commits any mistake, he is admonished as, why are you behaving like an animal?
0: Vare neevu manishi ainappudu kudanu pasuvuga pravartistunnave ani danini nindinchatam.
1: That the admonition is, after being a man, why are you conducting yourself like an animal?
0: Kanuka manasu anetundidi chaala uttamainatundidi.
1: Mind therefore is really sacred.
0: Manayeva manushyanam karanam bandhamochayuhu mochani kudanu deeniki arhata kalinatundidi kanuka idi chedda detta avutundi.
1: Mind which has got the right to get you to liberation, how can it be wicked?
0: Bandhana kaligistundi, bandha vimochana cheyistundi.
1: It can bind you and it can liberate you.
0: Aithe danini upayoginchukuneetundi vidhanamu manam gurtinchali.
1: But we should recognize the method of using the mind.
0: చేతిలో కత్తి ఉంటుంది.
1: యూ హ్యావ్ ఎ నైఫ్ ఇన్ హ్యాండ్.
0: పండ్లు కోసుకోవచ్చు, కూరగాయలు కోసుకోవచ్చు, విప్పరాని కంటుంటే దాన్ని విప్పి దానిని సుఖంగా మనం అనుకూలంగా ఆవించుకోవచ్చు.
1: యూ కెన్ యూజ్ ఇట్ యూస్ఫుల్లీ బై కటింగ్ ఫర్ కటింగ్ ఎ ఫ్రూట్ ఎ వెజిటబుల్ ఆర్ ఎనీ నాట్.
0: ఏదైనా కోపం వచ్చినప్పుడు ఈ కత్తితో గొంతు కోసుకోవచ్చు.
1: అండ్ ఇన్ ఎ ఫిట్ ఆఫ్ యాంగర్ యూ కెన్ కట్ ద థ్రోట్ ఆల్సో.
0: కానీ ఈ దోషం కత్తిదా?
1: ఈజ్ ఇట్ ది మిస్టేక్ ఆఫ్ ది నైఫ్?
0: కాదు కాదు, మనం ఉపయోగించుకునేటువంటి విధానంలో జరిగినటువంటి ఒక దోషం.
1: ఇట్ ఈస్ నాట్ ది డిఫెక్ట్ ఆఫ్ ది నైఫ్ బట్ డిఫెక్ట్ ఇన్ ఇట్స్ యూసేజ్, మెథడ్ ఆఫ్ యూజింగ్.
0: మనసు కూడాను అట్టిదే.
1: మైండ్ ఈస్ సిమిలర్.
0: దాన్ని సరైన మార్గంలో ప్రవేశపెడితే అది పవిత్రమైనటువంటి స్థానానికి వెళ్ళిపోతుంది.
1: యూజ్ ఇట్ ఇన్ ద ప్రాపర్ వే, ఇట్ టేక్స్ యూ టు ద ఎలివేటెడ్ స్పాట్.
0: మనస్సును మాయల మారి అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: మైండ్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్,
0: దీనే మాయా అని కూడా చింతిస్తూ వచ్చారు.
1: Is a delusion.
0: ఇది ఒక పిల్లి వంటిదని.
1: It is
0: మార్జాలము.
1: It is something like a cat.
0: సంథింగ్ ఏంటి,
1: ఇట్ ఈస్ ఎ క్యాట్.
0: కనుక ఇది మార్జాలము,
1: ఇట్ ఈస్ ఎ క్యాట్.
0: ఈ మార్జాలము యొక్క విషయాన్ని మనం చక్కగా విచారించినప్పుడు ఈ మనసు యొక్క ప్రభావం కూడా దీనికి సరి అయినటువంటి సమన్వయం అయిపోతుంది.
1: ఇఫ్ వీ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ ఎ క్యాట్, వీ కెన్ అండర్స్టాండ్ మైండ్ ఆల్సో ప్రాపర్లీ.
0: తమ పిల్లలను సంరక్షించుకునే నిమిత్తమై ఈ మార్జాలము నోటితో ఖర్చుకుని పోయి సుక్షేమమైన స్థానానికి చేరుస్తూ ఉంటుంటాది.
1: ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్పోర్ట్ ఇట్స్ కిటన్, ఇట్ యూజెస్ ఇట్స్ ఓన్ టీత్ అండ్ క్యారీస్ ది కిటన్.
0: అదే నోటితో ఎలగలను ఖర్చుకున్నప్పుడు ప్రాణం తీస్తుంది.
1: విత్ ద సేమ్ మౌత్ అండ్ ద టీత్ ఇట్ కిల్స్ ద ర్యాట్.
0: నోరు ఒక్కటే,
1: మౌత్ ఇస్ వన్.
0: కానీ ఇక్కడ నా బిడ్డలు అనేటువంటి అభిమానం చేత దాని సుక్షేమ స్థానానికి చేరుస్తుండాలి.
1: అన్ అకౌంట్ ఆఫ్ ది ఫీలింగ్ దట్ ఇట్ ఈస్ దేర్ ఇట్స్ ఓన్ చిల్డ్రన్ ఇట్ క్యారీస్.
0: నాకు ఆహారమైనటువంటి పదార్థం కదా అని భావించి ఎలుకలను శిక్షిస్తుండాలి.
1: థింకింగ్ దట్ ర్యాట్ ఆర్ ఫుడ్ ఇట్ కిల్స్ దెమ్.
0: మనసు కూడా అట్టిదే,
1: మైండ్ ఇస్ లైక్ దట్.
0: దైవ చింతన చేసేటువంటి వారులకు, సత్కార్యములు ఆచరించేటువంటి వారకు, సద్బుద్ధులు కలిగినటువంటి వారకు, సన్మార్గములో ఉండినటువంటి వారు ఇది సక్రమమైనటువంటి మార్గంలో సుక్షేమమైన స్థానానికి చేరుస్తుంది.
1: మైండ్ టేక్స్ పీపుల్ టు ఎ సేఫ్ ప్లేస్ ఇఫ్ దే ఆల్వేస్ థింక్ ఆఫ్ గాడ్, ఇఫ్ దే ఆల్వేస్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్, ఇఫ్ దేర్ కాండక్ట్ ఇస్ గుడ్.
0: దుష్టులను, దుర్మార్గులను, అధర్మమును ప్రవర్తించేటువంటి వారిని చూసినప్పుడు ఇది హింసిస్తుంది.
1: ది సేమ్ మైండ్ పనిషస్ పీపుల్ వెన్ ఇట్ కమ్స్ అక్రాస్ వికెడ్ వన్స్, పీపుల్ హూ గో ఆన్ ది అన్రైచియస్ పాత్.
0: కనుక మనస్సు ఒక్కటే అయినప్పటికీ అనేక రకములుగా రూపొందుతుంటారు.
1: మైండ్ ఈజ్ వన్ బట్ ఇట్స్ ఫార్మ్స్ ఆర్
0: ఇది చాలా మోనో యాక్ట్ అంటారు. అనేక రకమైనటువంటి యొక్క రూపాన్ని ధరిస్తుంటారు.
1: ఇట్ డస్ మోనో యాక్టింగ్ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: ఏ యొక్క సంకల్పముకు తగినటువంటి రూపాన్ని ఆ సంకల్పము ఆ రూపాన్ని ధరిస్తుంది.
1: ఈచ్ థాట్ టేక్స్ ఇట్స్ ఓన్ అప్రోప్రియేట్ ఫార్మ్.
0: ఈనాటి జగత్తునందు మానవునికి కష్టములకు, నష్టములకు, బాధలకు కారణము వారి వారి సంకల్పములే.
1: ఫర్ ది డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్ అండ్ వరీస్ ఇట్ ఈస్ ది
0: సంకల్పము చేత ఎంతైనా మనం గావించుకోవచ్చు.
1: విత్ ప్రాపర్ థాట్స్ యూ కెన్ డెవలప్ ఇంటూ ఎనీథింగ్.
0: మాత్రమైన అగ్ని మన చేతికి చిక్కుంటే, శ్రద్ధనే బలపరుచుకున్నామంటే దానిని కావలసినంత నిప్పుగా మనం అభివృద్ధి గావించుకోవచ్చు.
1: ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్మాల్ స్పార్క్ ఆఫ్ ఫైర్ యూ కెన్ డెవలప్ ఇంటూ ఎ వెరీ బిగ్ ఫైర్.
0: ఇదే భగవంతుని యొక్క దీనిలో సంకల్పించుకున్నాడట.
1: గాడ్ థాట్
0: ఏకోహం బహుశ్యాం, తనకు తాను సంకల్పించుకుని ఏకంగా ఉండినటువంటి యొక్క ఇది అనేకత్వంగా మారాలి అనుకుంటుంది. అనేకత్వంగా మారిపోయింది.
1: హీ థాట్ ఫర్ హిమ్సెల్ఫ్, ఐఎమ్ వన్, లెట్ మీ మల్టిప్లై మై సెల్ఫ్ ఇన్ టు మెనీ, అండ్ హీ మల్టిప్లైడ్.
0: తిరిగి అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మరి చేసుకుంటూ వచ్చాడు.
1: దెన్ అగైన్ హీ వాంటెడ్ టు ఐడెంటిఫై యూనిటీ ఇన్ ద డైవర్సిటీ.
0: అనేకత్వంలోని ఏకత్వము, ఏకత్వంలోని అనేకత్వము, రెండింటికి సంకల్పమే మూల కారణం.
1: ది యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ డైవర్సిటీ ఇన్ యూనిటీ, ఇట్ ఈస్ ది థాట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే మన సంకల్పాలను సక్రమమైనటువంటి మార్గంలో మనం ఉంచుకోవాలి. మన నుంచి ఆవిర్పించిన తక్షణమే ఈ సంకల్పము సరి అయినదా కాదా అని విచారణ చేయాలి.
1: Therefore, we should put our thoughts on the proper path. The moment a thought comes, we should look into whether it is a good thought or a bad thought.
0: కానీ మానవుడు తన తొందరపాటుతో ఈ విచారణకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వటం లేదు.
1: On account of haste, man does not give room for thinking. There is a lot of haste. అన్ని
0: కోరిన తక్షణమే అన్ని లభించాలి, లభించాలి, లభించాలి.
1: The moment he thinks, he wants to get everything, like, just like that.
0: కనుకనే haste makes waste. Waste makes worry. So, do not be in hurry. ఈ రకమైనటువంటి దీంట్లోపల మనం సరైనటువంటి యొక్క దీంట్లో నిదానంగా బుద్ధికి అందించి బుద్ధి యొక్క విచారణ చేత తదుపరి మనం దీనిని నిర్ణయించుకోవాలి.
1: Therefore, as haste is responsible for all worry, you should always hand over your thoughts to the intelligence. Let intelligence decide whether it is good or bad.
0: అప్పుడే మనకు శాంతి లభిస్తుంది.
1: Then only we enjoy peace.
0: If there is righteousness in the heart, there will be beauty in the character. If there is beauty in the character, there will be harmony in the home. If there is harmony in the home, there will be order in the nation. If there is order in the nation, there will be peace in the world. కనుకనే ఈ పీస్ మనకు రావాలనుకున్నప్పుడు మనము ఈ రకమైనటువంటి యొక్క క్యారెక్టర్, సరైనటువంటి దీంట్లో నడతను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇఫ్ యు రియలీ వాంట్ టు హ్యావ్ వరల్డ్ పీస్, దేర్ ఇస్ నీడ్ ఫర్ డెవలపింగ్ గుడ్ క్యారెక్టర్.
0: మనం రైట్ యాక్షన్, అదే ధర్మము ధర్మము ధర్మము అన్నారు.
1: When you say dharmam, it is the right action which is referred to.
0: ఈ రైట్ యాక్షన్ మనకు కావాలనుకున్నప్పుడు రైట్ థాట్స్ అనే సరైనటువంటి తలంపులు మనకు చిక్కాలి.
1: ఇఫ్ యు రియలీ వాంట్ టు డూ రైట్ యాక్షన్, దేర్ మస్ట్ బి రైట్ థాట్స్ ఇన్ యూ.
0: మొట్టమొదట ఇంటి లోపల శాంతిని మనం పెంచుకోవాలి.
1: దేర్ ఇస్ నీడ్ ఫర్ డెవలపింగ్ పీస్ అట్ హోమ్.
0: ఇంటిలో శాంతిని పెంచుకునే పూర్వము ఒంటిలో శాంతిని మనం పెంచుకోవాలి.
1: బిఫోర్ యూ డెవలపింగ్ పీస్ అట్ హోమ్, యూ షుడ్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ హార్ట్.
0: నీలోనే శాంతి లేకపోతే ఇంటిలో వారికి శాంతిని ఏ రీతిగా అందిస్తావు?
1: ఇఫ్ పీస్ ఇస్ అబ్సెంట్ ఇన్ యూ, హౌ కెన్ యూ గెట్ పీస్ అట్ హోమ్?
0: ఇంటిలోనే శాంతి లేకపోయినప్పుడు ఊరిలో ఏ విధంగా శాంతిని అందిస్తావు?
1: ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ అట్ హోమ్, హౌ కెన్ దేర్ బి పీస్ ఇన్ ది విలేజ్?
0: అందరూ చెప్తుంటారు భజన అయిన తర్వాత కానీ లేక ధ్యానం అయిన తర్వాత కానీ శాంతి శాంతి శాంతి. ఏమిటి నోటితో మాత్రమున శాంతి మనకు లభ్యమవుతుందా? ఈ శాంతి యొక్క రహస్యాన్ని కూడా మనం చక్కగా గుర్తించాలి.
1: వి షుడ్ నో ది సీక్రెట్ ఆఫ్ పీస్.
0: ఆది భౌతిక శాంతి, ఆధ్యాత్మిక శాంతి.
1: వన్ ఈస్ ది ఆది భౌతిక పీస్, ది అదర్ ఈస్ ఆధ్యాత్మిక స్పిరిచువల్ పీస్.
0: కనుక ఈ ఆది భౌతికమైనటువంటి దేహంతో మొట్టమొదటి శాంతిని పొందాలి.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వి షుడ్ ఎంజాయ్ పీస్ బాడీలీ.
0: ఆది దైవికము, అదే మూడవ శాంతి. దైవికమనగా దైవం యొక్క అనుగ్రహంతో లభించేటువంటిది ఇది. నా ప్రయత్నం ఏమీ లేదు అని భగవంతునికి సరెండర్ కావటమే, అతనికి అర్పితం కావటమే ఇది ఆది దైవికం.
1: ఆది దైవిక పీస్ శాంతి కెన్ కమ్ ఓన్లీ ఆఫ్టర్ సరెండరింగ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ టు గాడ్.
0: అయితే భగవంతునికి శరణాగతుడైన తక్షణమే అన్ని భగవంతుడు చూసుకుంటాడా?
1: ఆఫ్టర్ సరెండరింగ్ కంప్లీట్లీ టు గాడ్ వుడ్ ఇట్ టేక్?
0: కానీ నీవు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నీవు ఆచరించాలి, చెయ్యాలి.
1: But you have to be discharging your duties properly.
0: Kanukane kartavyam yogam ucchati, kartavyanni nirvartinchali.
1: Therefore doing duty is very important.
0: Kartavyanni nirvartinchaka kevalam bhagavantude chusukuntadu anukunte idi kevalam somaripothutanam.
1: Without discharging your own duties, if you say God will take care of everything, it is a sign of laziness.
0: Tattalo undinatundi padartham pottalo cheralante notiki chetiki pani pettanakkarleda?
1: If the dishes from the plate should reach the stomach, should you not give one for the mouth and the hand?
0: పదార్థాన్ని పొట్టేడు చపాతి పొట్టేడు చపాతి పొట్టేడు చపాతి ఎన్ని పర్యాయములు ఉచ్చరిస్తే మాత్రం నీ పొట్ట నిడుతుందా?
1: By merely repeating and chanting potato chapati, can you fill your stomach?
0: నీకు ఆ శక్తి ఉన్నది.
1: You have the capacity.
0: ఈ శక్తి లేనప్పుడు భగవంతునికి శరణాగతి అయినా పర్వాలేదు.
1: If you don't have the capacity, then you surrendering to God.
0: శక్తి ఉండినా లేకపోయినా సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో నీవు ఆచరించు.
1: Whether you have capacity or not, discharge everything as for the pleasure of God.
0: సంకల్పములు సరైనటువంటివిగా మనలో ఆవిర్భవించాలనుకుంటే కేవలము ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రవేశించాలి.
1: If you really want to develop good thinking and good thoughts,
0: అది లేకుండా మనకు సత్సంకల్పాలు ఏ మాత్రం కూడా మనకు లభ్యం కావు.
1: You cannot get good thoughts by no other way.
0: Satsangamlo cherali.
1: Join good company.
0: Ee okka manchi sangamato manam cherinappude indulo ee sankalpalaku oka antu vyadhi aneetundi okati undi.
1: These good thoughts have got the nature of something like contagious.
0: Ee okka vyadhi ee sankalpamlo aadi nunchi untundadi.
1: This contagious nature is inherent in good thought.
0: దుష్ట భావములు కలిగినటువంటి వారి సహవాసమే గనుక మనం పడితే మనకు కూడా ఆ దుష్ట భావాలు వస్తాయి.
1: If you join bad company, you get bad thoughts.
0: ఒకరి క్రోధంతో ఉండినటువంటి వారి యొక్క సహవాసం మన పట్టిందంటే ఆ క్రోధం మనలో కూడా ఆవిర్భవిస్తాయి.
1: Make friendship with an angry man, you will be infested with anger.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: Here is a small example.
0: నీవు ఎవరినైనా ఒకరిని కోప్పడుకున్నావు.
1: Suppose you are angry with someone.
0: తదుపరి అతను కూడా నీ పైన కోపము పడతాడు.
1: He has also replied with the same anger.
0: అయితే అతని కోపానికి కారణం ఏమిటి?
1: What is the cause of the other
0: man's anger? అతని కోపం తెప్పించింది.
1: Your anger has provoked his anger.
0: కాబట్టి ఇదే అంటువ్యాధి.
1: This is the meaning of contagious disease.
0: కనుకనే దుస్సంగమును మనం ఏమాత్రం కూడా చేరరాదు.
1: Do not join bad company at any cost.
0: అది ఐన్స్టీన్ కూడా చెప్పింది. Tell me your company, I shall tell you what you are. మనం ఎవరో మనం చెప్పుకోవాలనుకుంటే మన సంఘాన్ని మనం చక్కగా విచారణ చేయాలి.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ టెల్ యూ వాట్ యు ఆర్, దిస్ వాట్ ఐన్స్టీన్ సెడ్.
0: కనుక మనం సంఘమును సత్సంగాన్ని చేరాలి.
1: జాయిన్ గుడ్ కంపెనీ.
0: దీనిని సత్సంగత్వి నిస్సంగత్వం, నిర్సంగత్వి నిర్మోహత్వం, నిర్మోహత్వి నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం అనేటువంటి దాని వల్లనే సత్సంకల్పాలు మనలో ఆవిర్భవిస్తాయి.
1: బై గుడ్ కంపెనీ యు గెట్ గుడ్ థాట్స్.
0: విద్యార్థులారా, మీరు పవిత్రమైన సంకల్పాన్ని అభివృద్ధి పరచుకుంటూ పవిత్రమైన భావాలతో పల మీ యొక్క జీవితాన్ని సార్థకంగా గావించుకోండి. ఆదర్శవంతమైన జీవితాన్ని ఇతరులకు అందించండి. అంతేకాని తాత్కాలికమైనటువంటి సుఖ సంతోషం నిమిత్తమై దుస్సంకల్పములను, దుర్భావములను, దుశ్చేష్టలను మనం అభివృద్ధి పరచుకోరాదు.
1: డియర్ స్టూడెంట్స్, డెవలప్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్.
0: మీకు అప్పటికప్పటికి మాత్రమే దానికి తగినటువంటి ఫలితం అందిస్తున్నాయి, కానీ అంతకు మించి 10 రెట్లు 100 రెట్లు కూడా మనకు ప్రమాదం సంభవిస్తాయి.
1: By bad thoughts, you may be able to just get some temporary joy, but you will be getting
0: భవిష్యత్తు లక్ష్యంలో మీరు విచారణ చేయండి.
1: Therefore, you have to think properly and deeply in these matters.
0: ప్రతిదానికి రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ అనేటువంటి ఉన్నది అనే సత్యాన్ని విశ్వసించండి.
1: Have firm faith that everything has resound, reaction and reflection.
0: నీవు చేసినటువంటి అన్ని కూడా నీకు తత్ఫలితంగా నీకు ఆ పంట ఫలమును అందిస్తాయి.
1: ఆల్ యువర్ యాక్ట్స్ విల్ ఈల్డ్ ఫ్రూట్స్ అప్రోప్రియేట్.
0: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుండినో ఆ ఫలములే మీకు అందుచండి.
1: బై సోయింగ్ వాట్ సీడ్స్ యు హావ్ కమ్ హియర్.
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేవి కానరావు.
1: వెన్ ఎ పర్సన్ ఇస్ బోర్న్ ఫ్రమ్ ద వూమ్ ఆఫ్ ద మదర్, దేర్ విల్ నాట్ బి ఎనీ గార్లెండ్ ఆఫ్ పెర్ల్స్ ఆర్ డైమండ్స్.
0: బంగారు దండ మెడకు లేదు.
1: There will not be gold chain either.
0: రత్నాలహారములు రంజిల్లగా లేదు.
1: There are no diamonds also.
0: పచ్చలపేళ్లను పెతకలేదు.
1: There are no emeralds.
0: కలదు కలదొక్క మాల మీ కంఠమందు.
1: There is one garland undoubtedly.
0: పూర్వజన్మాల కర్మలు పొందుపరచి
1: on the basis of the actions performed in the previous
0: జన్మ. మంచియైన చెడియైన తుంచకుండా
1: without removing whether it is good or bad all the things.
0: బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల. కర్మలన్నీ చేర్చిన కంఠమాల అదే మన మాల.
1: బ్రహ్మ విల్ గివ్ యూ ది గార్లెండ్ ఆఫ్ ఆల్ ది ఫ్రూట్స్ ఆఫ్ యువర్ యాక్షన్స్, బీట్ గుడ్ ఆర్ బ్యాడ్. ఇట్ ఈస్
0: మంచిది చేసి మంచి మాలను మనం ధరిస్తాం.
1: డూ గుడ్ అండ్ గెట్ ఎ గుడ్ గార్లెండ్.
0: చెడ్డమాల పనులు చేసి చెడ్డమాలను ధరించనక్కర్లేదు.
1: డూ నాట్ డూ బ్యాడ్ థింగ్స్ అండ్ డూ నాట్ వేర్ బ్యాడ్ గార్లెండ్స్.
0: విద్యార్థులారా, పవిత్ర హృదయుడు, పవిత్ర కాలము.
1: డియర్ స్టూడెంట్స్, sacred time, sacred hearts.
0: మనం అనుభవించిన దానికి ప్రతి దానికి కూడాను మనం కృతజ్ఞత కృతజ్ఞత. ఒక విద్యార్థి ఇంతవరకు చెప్పాడు గ్రాటిట్యూడ్స్ అని. అది లేకపోవడం చేతనే అడవులలో ఉన్నటువంటి క్రూర మృగముల కంటే కూడాను మానవుడు హీనుడైపోతున్నాడు.
1: డియర్ స్టూడెంట్స్, whenever we enjoy something there should be a gratitude. If gratitude is not there, he is cruel, more cruel than animals and beasts.
0: ఇంతపడిపోయినటువంటి ఒక టవల్ అందిస్తే థ్యాంక్స్ అంటారు, కానీ ఇన్ని చేసినందుకు భగవంతునికి థ్యాంక్స్ చెప్పనక్కర్లేదా?
1: ఫర్ మియర్లీ హ్యాండింగ్ యువర్ ఏ హ్యాంకీ విచ్ హస్ ఫాలన్ యు సే థ్యాంక్స్. షుడ్ యు నాట్ థ్యాంక్ గాడ్ హు హస్ కన్సిడర్డ్
0: జగత్తును అందించాడు?
1: హి హస్ గివెన్ యు ఆల్ ద థింగ్స్.
0: పవిత్రమైనటువంటి వాతావరణం కలిగించాడు.
1: హి హస్ గివెన్ యు సేక్రెడ్ ఎన్వైరన్మెంట్.
0: త్రాగుటకు జలాన్ని ఇచ్చాడు.
1: హి హస్ గివెన్ యు వాటర్.
0: పీల్చుకొనుటకు గాలి ఇచ్చాడు.
1: హి హస్ గివెన్ యు ఎయిర్ టు బ్రీత్.
0: ఉండుటకు స్థానం ఇచ్చాడు.
1: హి హస్ గివెన్ యు ఎర్త్ టు లివ్ అపాన్.
0: ఇన్ని రకమైనటువంటి పంచభూతములు మీకు ప్రసాదించినప్పుడు ఈ పంచభూతముల యొక్క ప్రభావాన్ని మీరు అనుభవిస్తూ ఈ పంచభూతములు అందించినటువంటి వానికి తగినటువంటి యొక్క కృతజ్ఞత చెప్పకపోవటం ఇదే గొప్ప పాపం.
1: ఇట్ ఇస్ ఎ గ్రేట్ సిన్ ఇఫ్ యూ డు నాట్ రియలీ థ్యాంక్ గాడ్ హు హస్ కన్ఫర్డ్ ది 5 ఎలిమెంట్స్ ఆన్ యూ విచ్ సస్టైన్ యువర్ లైఫ్ అండ్ విచ్ యువర్ లివింగ్.
0: మన డబ్బుతో మనం కొన్నాము నేల.
1: ఆర్ వి బయింగ్ విత్ అవర్
0: మన డబ్బుతో మనం కట్టాము ఇల్లు.
1: వి హావ్ constructed our own house.
0: కానీ కార్పొరేషన్ వాళ్ళు ఆ ఇంటికి ట్యాక్స్ కట్టమంటాడు.
1: బట్ ది కార్పొరేషన్ పీపుల్ ఆస్క్ అస్ టు పే ట్యాక్స్.
0: పోనీ అతను అందించేటువంటి ఏమిటి? కరెంట్ అందిస్తున్నాడు.
1: దే సప్లై కరెంట్.
0: నీరును అందిస్తున్నాడు.
1: దే సప్లై వాటర్.
0: ఊరికి అందిస్తున్నారా?
1: ఆర్ దే గివింగ్ యూ ఫ్రీ?
0: దానికి కూడా ట్యాక్స్ కట్టమంటున్నాడు.
1: యూ హావ్ టు పే సపరేట్ ట్యాక్స్.
0: ఏదో ఒక కొడాయి వాటర్ అంతా అందించినందుకే ట్యాక్స్ ఇస్తున్నాము.
1: ఫర్ ది మియర్ ట్యాప్ వాటర్
0: ఏదో రెండు బల్బులు మనం దగిలించుకున్నందుకే దానికి ట్యాక్స్ ఇస్తున్నాము.
1: ఫర్ మియర్లీ బర్నింగ్ టూ బల్బ్స్.
0: ఇంత విషయాన్ని ప్రకాశింపజేసేటువంటి సూర్యుని అందించినందుకు మనం ఏమి ట్యాక్స్ ఇస్తున్నాము?
1: వాట్ టైప్ ఆఫ్ ట్యాక్స్ ఆర్ వీ పేయింగ్ టు గాడ్ ఫర్ గివింగ్ దిస్?
0: మలయ మారుతాన్ని మనం వీపించి తద్వారా మనకు గాలిని అందించినటువంటి యొక్క ఈ పరమాత్మకు మనం ఏమి ట్యాక్స్ కడుతున్నాం?
1: ఫర్ గాడ్ హూ హాస్ గివెన్ దిస్ ఎయిర్ విచ్ వి బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, వాట్ ట్యాక్స్ ఆర్ వి పేయింగ్ హిమ్?
0: కుంభవర్షాన్ని కురిపించి ప్రపంచమంతా కూడాను చల్లబరిచినటువంటి యొక్క ఈ నీటికి మనము భగవంతునికి ఏమి ట్యాక్స్ అందిస్తున్నాము?
1: ఫర్ ది వాటర్ విచ్ గాడ్ సప్లైస్ త్రూ ఎ బిగ్ డౌన్ పో, వాట్ ఆర్ ది ట్యాక్సెస్ దట్ యు ఆర్ పేయింగ్ టు ద గాడ్?
0: ఇంత మాత్రం మానవుడు విచారించనక్కర్లేదు?
1: షుడ్ నాట్ మ్యాన్ థింక్ అట్ లీస్ట్ దిస్ మచ్?
0: ఇది మనలో ఉండేటువంటి యొక్క మనసు యొక్క తమో గుణం యొక్క ప్రభావం.
1: దిస్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద తమో గుణ విచ్ ఇస్ ప్రివెయిలింగ్.
0: మనస్సును కూడా మూడు గుణములు ఉంటున్నవి.
1: మైండ్ ఆల్సో హ్యాస్ త్రీ టైప్స్ ఆఫ్ త్రీ క్వాలిటీస్,
0: సత్వ రజో తమో గుణాలు.
1: దోస్ ఆర్ సత్వ క్వాలిటీ, రజో క్వాలిటీ అండ్ తమో క్వాలిటీ.
0: వీటి యొక్క ప్రభావాలను గురించి రేపు మనం ముచ్చటించుకుందాం.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Shri Satya Sai Baba on the 24th of May 1990 during the summer course at Vrindavan.

0: మేది చెడి నట్టి కస్తూరి మృగము ఓలే వెతుకబోయద వెండులో వెతివాడ వెతుకబోయద
1: జస్ట్ యాస్ ద ఫ్రాగ్రెన్స్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఫ్లవర్స్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ us. Just as the musk deer that lost its mind, why do you indulge yourself in search of God, O foolish man? Embodiments of love, being God
0: himself, వెలుపల ప్రపంచములో వెతుకుటకు ప్రయత్నిస్తాడు వెర్రి మానవుడు.
1: Foolish man is in search of God outside, being God himself.
0: నిప్పుపై నిమురు కప్పినట్టుగా,
1: జస్ట్ యాస్ ది యాష్ కవర్స్ ద ఫైర్,
0: ఈ దైవత్వమును రాగద్వేషములు కప్పి ఉంటుంది.
1: The divinity is covered by attachment and hatred.
0: నిమురును ఊపిన నిప్పు కనిపించినట్టుగా, రాగద్వేషములను వేరు చేసిన ఆత్మతత్వము అతనికి సాక్షాత్కరిస్తుంది.
1: As you blow off the ash, you will see the fire. Similarly, when you get away from the hatred and attachment, you will see the self, ఆత్మ.
0: ఒక్కొక్క మానవుని మనస్తత్వము ఒక్కొక్క విధములుగా ఉంటుంది.
1: The mind of each man is separate.
0: ఒక వ్యక్తి మరొక వ్యక్తికి భర్త గాను, భార్య గాను, తండ్రి గాను, తల్లి గాను, బిడ్డ గాను, అనేక విధములుగా కూడాను ఈ యొక్క మనస్తత్వము ప్రసరిస్తూ ఉంటుంది.
1: The nature of the mind acts in different ways depending upon the position, as a mother, as a husband, as a son, as a child, so on and so forth.
0: కానీ ఈ మనస్తత్వం అనేటువంటిది పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకొని వేరువేరు గుణములతో అనుభవిస్తూ వస్తుంది.
1: However, because of the effects of the circumstances, the mind experiences in a different way.
0: ఈ యొక్క అనుబంధం అనేటువంటిది సంకల్పం ప్రారంభం కాగానే ఈ సంకల్పము మనసుకు తట్టుతుంది.
1: As the relationship begins, the thought will originate out of the mind.
0: ఈ యొక్క బంధము, అనుబంధము, సంబంధము కేవలము వివిధ రూపములో ప్రకటిస్తూ ఉంటాయి.
1: Bondage, the relationship and association express differently.
0: బిడ్డను చూసిన ప్రేమ కోడలపైన ఉండదు.
1: The affection towards the daughter is not same towards the daughter-in-law.
0: కుమారుని పైన ఉన్నటువంటి అనురాగము అల్లుడి పైన ఉండదు.
1: Affection towards the son is not the same towards son-in-law.
0: భార్య పైన ఉన్నటువంటి యొక్క మోహము తల్లి పైన ఉండదు.
1: The kind of attachment one has towards the wife is not the same towards mother.
0: కారణం ఏమి?
1: What's the reason?
0: ఈ సంబంధం అనేటువంటి యొక్క సంకల్పము మనసుకు తోచిన తక్షణమే ఈ మనసు యొక్క ప్రభావము కొన్ని విధములైనటువంటి అనురాగ ప్రేమ వాత్సల్యములతో రూపొందింపజేస్తుంది.
1: The moment the association comes out of the mind as thought, it shapes in different fashions, such as love, affection and attachment.
0: ప్రేమ, అనురాగ, వాత్సల్య, మోహములకు ఒకే మనసే కారణం.
1: The same mind is responsible for the love, the affection, the lust and so on.
0: ఈ శరీర సంబంధమును పురస్కరించుకుని ఈ విధమైన యొక్క గుణములను ప్రవేశపెట్టింది మనసు.
1: ఇట్స్ ద మైండ్ దట్ విల్ హ్యావ్ దీస్ క్వాలిటీస్ బేసింగ్ ఆన్ ద బాడీ రిలేషన్షిప్.
0: ఈ విధమైన భౌతికమైన, లౌకికమైన, అనిత్యమైన, అశాశ్వతమైన యొక్క సంబంధ బాంధవ్యముల చేత ఈ మనసు కట్టుబడడానికి కారణమేమి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ద మైండ్ దట్ ఇస్ బీయింగ్ బౌండ్ because of these kinds of attachments which are ephemeral, transient, momentary and temporary?
0: ఈ సంబంధ బాంధవ్యముల చేత మానవుడు దుఃఖించటం కాని ఆనందించడానికి కాని మోహించడానికి కాని కారణమే?
1: What is it that's responsible that man deludes, he is fascinated? What for? What is the reason?
0: సమస్త విచార ఆనందములకు కూడాను సమస్త దుఃఖములు విచారములకు కూడాను నాలుగు విధములైనటువంటి యొక్క క్లేశములు మానవుని ఆవరించి ఉంటున్నాయి.
1: For all the anxieties, the misery and the happiness, there are four that are the responsible.
0: ఇది మొట్టమొదటిది అవిద్య క్లేశము.
1: The first is the suffering due to avidya or ignorance.
0: ఈ అవిద్య క్లేశం అనగా ఏమిటి?
1: What do you mean by this avidya or ignorance?
0: కేవలము సంకుచితమైనటువంటి భావం చేత ఈ దేహమే నేనని భ్రమించి,
1: because of the narrow feeling one identifies with the body,
0: నేను ఒక జీవుడను అని విశ్వసించి,
1: he has got full faith that he is a being,
0: ఈ జీవునకు దేవునకు చాలా సంబంధము లేదని భావించి,
1: he feels that there is no relationship with his self and God,
0: తనకంటే దేవుడు భిన్నమైనటువంటి వాడని విశ్వసించి,
1: he believes that God is different from him,
0: అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు.
1: Man suffers.
0: ఇది అవిద్య క్లేశం.
1: This is the suffering out of avidya or ignorance.
0: దీని వలన అనేక విధములైనటువంటి యొక్క విచారములు ప్రారంభమై మానవత్వాన్ని కించిత్పరుస్తూ వస్తుంది.
1: Out of this he gets worried in different ways and human quality is diminished.
0: ఇక రెండవది అభినవ క్లేశము.
1: The second one is
0: అభినవ క్లేశం.
1: అభినవ క్లేశ.
0: ఈ అభినవ క్లేశం అనగా ఏమిటి?
1: What do you mean by abhinava klesha?
0: Samasta vicharamulaku, aasalaku, rogamulaku, raagamulaku, nilayamain iti manasu.
1: For all anxiety is the anger, for all sufferings mind is the center.
0: Kanaka ee manomoolamu chetane, mano kaaranamu chetane, samsaramu bandhipabadutundi manavudu.
1: Man is bound in this life because of mind.
0: ఈ బంధనకు, ఈ విచారములకు, ఈ దుఃఖములకు అన్నింటికీ మనసే కారణమని తెలుసుకోవడం,
1: హావింగ్ నోన్ ఫుల్లీ వెల్ దట్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ ఫర్ ఆల్ యాంగ్జైటీస్ అండ్ వరీస్,
0: ఈ మనసును వేరు చేయుటకు మానవుడు ప్రయత్నించలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు సపరేట్ అవుట్ ద మైండ్,
0: మనసును వేరు చేయలేకపోతున్నాడు.
1: He is not able to differentiate.
0: మనసుతో బంధింపబడి దుఃఖములను అనుభవించలేకపోతున్నాడు.
1: He is bound by the mind and suffers.
0: కనుకని ఈ మనస్సును వేరు చేయక, ఈ మనస్సునకు కట్టుబడి అనేక విధములైనటువంటి యొక్క దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు. ఇది అభినవ క్లేశం.
1: సో హీ ఈజ్ నాట్ ఏబుల్ టు గ్రో బియాండ్ ద మైండ్, హీ ఈజ్ కాట్ ఇన్ ద కాబ్వెబ్ ఆఫ్ ద మైండ్ అండ్ దేర్ఫోర్ హీ సఫర్స్. హీ ఈజ్ కాల్డ్ అభినవ క్లేశ.
0: ఇంకా మూడవది అస్థిత క్లేశము.
1: థర్డ్ వన్ అస్థిత క్లేశ.
0: ఇది కేవలము విషయములతో కూడినటువంటి.
1: దిస్ ఇస్ వన్ దట్స్ లింక్డ్ విత్ సెన్సరీ ప్లెజర్.
0: ప్రపంచమంతా ఇప్పుడు విషయములకే చేరబడినటువంటిది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరల్డ్లీ ప్లెజర్.
0: ఈ విషయమే మానవునికి ఒక విష స్వరూపకంగా ధరిస్తుంది.
1: దిస్ వరల్డ్లీ ప్లెజర్ బికమ్స్ పాయిజన్.
0: విషయమే లేకుండా విష సంబంధమైనటువంటి యొక్క స్థితిలే ఉండము.
1: When there is no sensual pleasure, there will never be this poison that are
0: is విషయములను అనుభవించగోరి,
1: in order to enjoy the sense of pleasure,
0: విషయాన్ని ఆనందించగోరి,
1: as he wants to enjoy delight himself,
0: విషయ లోనుడై,
1: is drenched in sense of
0: pleasure, వివేకమును కోల్పోయి,
1: he aspires at
0: principle, విచక్షణ జ్ఞానమును కోల్పోయి,
1: he loses all discrimination wisdom,
0: విషయమే తన యొక్క జీవితం యొక్క ప్రధానమైన లక్ష్యమును పెట్టుకుని,
1: keeping the sensual pleasure as the main one,
0: ఈ విషయముల చేత అనేక విధమైనటువంటి యొక్క క్లేశములు అనుభవిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ సఫర్స్ ఇన్ వేరియస్ వేస్ బికాస్ ఆఫ్ ది సెన్సువల్ ప్లెజర్.
0: కనుకనే దీనిని అస్థిత క్లేశము అన్నారు.
1: దేర్ఫోర్ దిస్ ఇస్ కాల్డ్ అస్థిత క్లేశ.
0: ఇంకా నాలుగవది రాగ క్లేశము.
1: రాగ క్లేశ.
0: రాగం అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై రాగ?
0: మానవుని యందు
1: ఇన్ మ్యాన్
0: అనేక విధములైనటువంటి యొక్క భ్రమను కల్పించుకుని,
1: విత్ ఆల్ ద డిల్యూజన్స్,
0: తనకనక వస్తువాహనాలని మానవుని యొక్క లక్ష్యమని విశ్వసించి,
1: కీపింగ్ ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్ యాజ్ ది చీఫ్ ఆబ్జెక్టివ్,
0: ఈ ధనకనక వస్తువాహనాదుల నిమిత్తమై నిరంతరం కూడా తాపత్రయపడుతూ,
1: హీ ఆల్వేస్ యర్న్స్ ఫర్ ద వెల్త్ అండ్ ప్రాపర్టీ,
0: వీటిని అనుభవించుటకై అనేక విధములైనటువంటి శ్రమలు పొందుతూ,
1: హీ స్ట్రగుల్స్ టు ఎక్స్పీరియన్స్ దెమ్ ఆల్,
0: నిద్ర నుండి లేచినే మొదలు నిద్రించినంత వరకు కూడాను శ్రమిస్తూ,
1: He exerts himself from dawn to dusk.
0: Annapanaalu maadi,
1: He sacrifices the drink and food.
0: నిద్రములు నిద్రను దూరముకు జాగించుకొని
1: he doesn't sleep well.
0: అనారోగ్యములకు గురి అయి
1: he suffers of ill health.
0: ఈ అస్థిరమైనటువంటి యొక్క ధన కనక వస్తువాహనాదులను ఆర్జించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు మానవుడు.
1: Man struggles to earn this temporary wealth in poverty.
0: ఇది అశాశ్వతమని తెలిసి
1: knowing fully well that is not permanent.
0: ఇది కేవలము అదుపులో మించక
1: without having a control
0: mitimiripoyinatundi aasana cheta
1: because of excessive desire
0: matini cherchukoni
1: he becomes mad
0: aneka vidhamine dukkhamulaku guri avutunnadu
1: and he grieves he suffers
0: ee dukkhamulaku ee vicharamulaku kashtamulaku kaaranamu ఈ రాగమే
1: ఫర్ ది గ్రీఫ్ ఫర్ ది లాస్ ఫర్ ది యాంగ్జైటీ
0: కనుకనే రాగ క్లేశం అనేటువంటిది మానవుని కృంగదీసి పుల్లిప్ప చేస్తున్నది.
1: దేర్ఫోర్ ది సఫరింగ్ ఆఫ్ ద అటాచ్మెంట్ ఇట్ విల్ డీజెనరేట్ హ్యూమన్ బీయింగ్
0: ఐ ద్వేషం
1: ద ఫిఫ్త్ వన్ హేట్రేట్
0: ఈ ద్వేషం అనగా ఏమి
1: వాట్ డూ యూ మీన్ బై హేట్రేట్
0: ఒక ఫలాపేక్ష నిమిత్తమై
1: ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్
0: ఒక వ్యక్తిని చేరి
1: జాయినింగ్ ఎన్ ఇండివిజువల్
0: తన యొక్క కోరికను నెరవేర్చుకునే నిమిత్తమై
1: ఫుల్ఫిల్ ద డిజైర్
0: ఇతరులను ఆశ్రయించి
1: ఈ అప్రోచెస్
0: ఆశ్రయించినటువంటి ఒక కోరిక విఫలమైనప్పుడు
1: వెన్ ది డిజైర్ ఇస్ నాట్ ఫుల్ఫిల్డ్ బై అప్రోచింగ్
0: ఆ వ్యక్తులపై ఒక విధమైనటువంటి ద్వేషం ప్రారంభమవుతుంది.
1: దెన్ హీ డెవలప్స్ హేట్రెడ్ టువర్డ్స్ హిమ్
0: తన స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై
1: ఫర్ హిస్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్
0: మానవుడు అనేక విధమైనటువంటి ఆశలను కల్పించుకుని
1: మ్యాన్ విల్ హ్యావ్ సో మెనీ డిజైర్
0: ఆ ఆశలను విఫలమైనప్పుడు
1: వెన్ డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్
0: ఎదుటి వ్యక్తులపైన క్రోధము ప్రారంభమవుతుంది.
1: యూ హ్యావ్ యాంగర్ ఆన్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్
0: వ్యక్తులు ఎందు మాత్రమే కాదు
1: నాట్ ఓన్లీ ఆన్ ఇండివిజువల్
0: తాను కోరిన కోరిక
1: డిజైర్
0: తాను ఆశించిన ఆశలు
1: అండ్ ఆల్ దిస్
0: ఎస్పిరేషన్ నెరవేరకుండిన
1: not fulfilled
0: dainam paina kodinu desham vastunna
1: you will have hatred on God also
0: idi kevalamu desha klesham
1: this is called the suffering of hatred
0: ivanni kudunu manovikaram yokka lakshanamule
1: they are all aberrations of the mind
0: ivanni evariki nashtamu
1: who will be put to loss
0: ee kleshamulanni kudunu vyaktike nashtam
1: all these sufferings will lead to put to loss to an individual
0: ee vidhamainatundi kleshamulaku guri ainatundi manavudu
1: the man who puts himself to suffering
0: aneka vidhamainatundi ashantiki moolamai kaaranamai
1: will be all the responsible for restlessness
0: aatma tattvanni marchipothunnadu
1: he forgets the true nature of the self
0: aatma tattvanni vismaristunnadu
1: he forgets the nature of self
0: ఆత్మతత్వం తనకు వేరుగా ఉన్నదని భావిస్తున్నాడు
1: హీ కన్సిడర్స్ ది సెల్ఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్
0: హిమ్ భ్రమనే మానవునికి అనేక విధములైన దుఃఖము చేకూరుస్తున్నది
1: ఇట్ ఈస్ దిస్ ఇల్యూషన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ దట్ విల్ పుట్ ది మ్యాన్ టు గ్రీఫ్
0: ఇంతే కాదు
1: నాట్ ఓన్లీ దిస్
0: మానవుని యందు
1: ఏ మ్యాన్
0: కొన్ని లోకములో మానవుడు నిరంతరం కొన్ని ఆనందంగా కనిపిస్తారు
1: ఇన్ ద వరల్డ్ ఆల్ పీపుల్ అపియర్ టు బి హ్యాపీ
0: కొంతమంది ఆనంద దుఃఖములతో ఉండినట్టుగా కనిపిస్తారు
1: Some appear as if they have pleasure and pain.
0: మరి కొంతమంది నిరంతరము కొడును ఆనందము లేక దుఃఖంతోనే విరిగి ఉంటారు.
1: But some appear to be grieving all the time.
0: మరి కొంతమంది ఏ విచారము చేయక తన్మయత్తులై కేవలం నిశ్చింతగా జీవిస్తూ ఉంటారు.
1: Some they are blissful and in ecstatic position.
0: ఈ విధమైన యొక్క స్థితులకు కారణం ఏమిటి?
1: What is the responsible for this position?
0: ఇది ప్రకృతి కారణం కాదు.
1: Nature is not responsible.
0: మనసు యొక్క భావమే కారణం.
1: It only affects the mind.
0: ఒక్క మానవుని యందు
1: in one man
0: మానవ దేవుడు అని ఒకడు ఉన్నాడు.
1: There is human God.
0: ఒక్క మానవుని యందు
1: in same man
0: మానవ మానవుడు అని మరొకడు ఉన్నాడు.
1: Human human in him
0: మరొక దేహమునందు
1: another body
0: మానవ రాక్షసి అని ఒకడు ఉన్నాడు.
1: The human demon is in him
0: మరొక దేహం నందు
1: another body
0: మానవ పశుత్వము అనుకుంటున్నాడు.
1: It's human animal in him
0: మానవ దేవుడు
1: human god
0: మానవ మానవుడు
1: human human
0: మానవ దానవుడు
1: human demon
0: మానవ పశుత్వము
1: human animal
0: నారుకుడును మానవుడు ఎందే లీనమై ఉంటున్నాడు.
1: All the four are in man
0: ఇది ఏ విధంగా లీనమై ఉంటుంది?
1: How are they present in man?
0: వీటి యొక్క ప్రభావం అది ఏమిటి? ప్రభావం ఏమిటి?
1: What are the effects and what are the causes?
0: మానవ దేవుడు
1: one human god
0: brahmanishta paro devaha nirantaram kudunu brahmanishtudai
1: continuously remaining as brahman
0: atma lakshyam cheta
1: keeping the self as the aim
0: ee jagatnu anubhavistu
1: experiencing the world
0: sarva karmalu kudunu bhagavat pritya arthanga chestu
1: doing all activities to please god
0: సర్వ దృశ్యములు కూడా నువ్వు భగవద్ దృశ్యములుగా విశ్వసించి
1: full faith that all the things are the divine
0: అన్ని రూపములు భగవంతుని యొక్క రూప ప్రతిబింబములుగానే భావించి
1: considering them as the reflections of God
0: తన జీవితమంతా కూడాను
1: throughout his life
0: బ్రహ్మనిష్ఠ చేతనే
1: with all the brahman
0: గడుపుతూ ఆనందిస్తూ తన జీవితాన్ని సాక్షంగా
1: he spends and delights with the feeling of brahman throughout his life
0: ఇంకా రెండవ వాడు
1: the second one
0: మానవ మానవుడు
1: human human
0: ఇతనిని సత్య ధర్మ పరో మత్స్యః అన్నారు మత్స్య లోకములో ఉండినటువంటి ఈ మానవుడు
1: the man on earth
0: సత్య ధర్మములను రచించి
1: he is after truth and righteousness
0: తన చేయు సర్వ కార్యములు కూడాను సత్యం వద ధర్మం చెర అనేటువంటి యొక్క విశ్వాసములను అభివృద్ధి పరచుకొని
1: he will develop the feeling that he has to speak truth and do righteousness
0: సత్య జీవితాన్ని ధర్మ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు
1: he will lead the life of truth and he will lead the life of righteousness
0: తన కర్తవ్యమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉంచుకొని
1: he will keep the duty as the aim
0: అధికారములను ఆశించక
1: without aspiring any position
0: కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంటాడు
1: he discharges his duties
0: దయ
1: compassion
0: ధర్మము దానము సానుభూతి సహనము ఇత్యాది గుణముల చేత
1: విత్ ఆల్ ది క్వాలిటీస్ లైక్ కంపాషన్ వర్చ్యూ టాలరెన్స్
0: గృహస్థ ధర్మములందు జీవిస్తూ
1: లివింగ్ ఇన్ ది స్టేట్ యాజ్ ఎ హౌస్ హోల్డర్
0: సత్యధర్మములను విశ్వసించి
1: హావింగ్ ఫుల్ ఫెయిత్ ఆన్ ట్రూత్ అండ్ రైట్నెస్
0: జీవితాన్ని గడుపుతుంటాడు ఒకడు
1: వన్ లీవ్ ఎ పీస్ఫుల్ లైఫ్
0: అతనే మానవ మానవుడు
1: ఈజ్ హ్యూమన్ హ్యూమన్ బీయింగ్
0: ఇంకా మూడవ వాడు మానవ దానవుడు
1: ద థర్డ్ వన్ ద హ్యూమన్ డెమన్
0: మద్యపాన రథు దానవ తాను తినటము త్రాగటము నిద్రించటము ఈ విధమైనటువంటి యొక్క తమోగుణ లక్ష్యముల చేత కాలము గడుపుతాడు
1: హి స్పెండ్స్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ డల్నెస్ ఈటింగ్ డ్రింకింగ్ అండ్ స్లీపింగ్
0: తన స్వార్థము స్వప్రయోజనము లేక మరొక ఇంకొకరి ఆనందమునకు ఏమాత్రము పాటు పడదు
1: He thinks of his selfishness and self-interest, will not think of anyone else.
0: Daya dakshinyam anetundi shunyamai untuntadu.
1: He has no compassion and consideration.
0: Vijnana vivekamulu emaatram kodunu athulo vikasinchavu.
1: He has no discretion and discrimination.
0: Parulanu nindinchatamu, parulanu baadinchatamu, parulanu dooshinchatame ee vyaktulu yokka swabhavamai untuntadu.
1: The nature of such individuals is to accuse, is to blame and criticize others.
0: పరులను బాధించడంలోనే ఆనందిస్తాడు కానీ మరొక దానిలో అతనికి ఆనందం ఏమాత్రం కూడా రుచించదు.
1: He delights himself while harming others but not in any other way.
0: ఇంకా సత్పురుషులను లేక మహాపురుషులను లేక ధర్మవీరులను చూచినప్పుడు అతనికి అనేక విధమైనటువంటి యొక్క ద్వేషము అసూయ కూడా పెరుగుతుంది.
1: When he sees great people, saintly people, the men of righteousness, he has all the jealousy.
0: Samasta durgunamula chetanu, duralochinchetanu, nindina manasunu kaliginatundi vaade manava daanavu.
1: He is only the human demon with all the wicked thoughts, with all the wicked actions and ill feelings.
0: Inka manava pasuttamu.
1: Then fourth one, human animal.
0: Itti manavudu nirantaram kudunu, indri sukhamune aasinchi, పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడాను ఇంద్రియముల చోటనే తన జీవితం అంత్యము గావించుకుంటుంటాడు.
1: దిస్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ ద సెన్సువల్ ప్లెజర్ హీ ఫీల్స్ హ్యాపీ రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్.
0: పశువు వలె తినటము ఇంద్రియ సుఖమును అనుభవించటము తన స్వార్థము స్వప్రయోజనములందే లక్ష్యం నుంచుకొని కాలంని వ్యర్థం చేస్తుంటాడు.
1: లైక్ ఎన్ యానిమల్ హీ స్పెండ్స్ ఆల్ ద టైమ్ while eating with all the selfishness and self interest
0: pashulakaina oka vidhamainatundi season reason untundi kani ee pashu manava pashutvaniki season ledu reason ledu
1: even animals have got season and reason but this human animal has no reason
0: ilanti parimitamana kudunu atitamainatundi oka durgunamulu taanu pempondipa chestuntaru
1: he will have all limitless bad qualities
0: kanukane
1: so
0: ee manava daanavudaneetundi vaadu
1: So this human demon
0: జీవితము లోపల ఏ సుఖము కాని ఏ పవిత్రత కాని ఏ ధర్మము కాని ఏ న్యాయము కాని తనకి ఏమాత్రం కూడా హృదయానికి సోకదు.
1: This human demon will never have in his heart any happiness or righteousness or justice.
0: అయితే ఈ అన్నింటికి కారణము మనస్సు.
1: For all this, mind is responsible.
0: ఈ మనస్సును సరైన రీతిలో అర్థం చేసుకున్నప్పుడు,
1: వెన్ యూ అండర్స్టాండ్ ద మైండ్ కరెక్ట్లీ,
0: జీవితమే సార్థకం అవుతుంది.
1: ద లైఫ్ విల్ బి సేక్రెడ్.
0: సార్థకం కాలేకుండా పోవడానికి
1: ఫర్ దట్ బీయింగ్ నాట్
0: ప్రాప్తమైనటువంటి చింతలే మూల కారణం.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఫీలింగ్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: మానవత్వంలో
1: ది హ్యూమన్ లైఫ్,
0: దివ్యత్వం అనేటువంటిది, పవిత్రమైనటువంటి ఒక శక్తి ఉన్నదనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విశ్వసించాలి.
1: We must have full faith that there is sacred divine power in the human life.
0: Kanuka paripurnamainatundi yokka ee prapanchamundu paripurnamainatundi jeeva tattvanni manamu anubhavinchali.
1: Therefore in this comprehensive world we must experience the totality of the individual.
0: Kantiki karipinchedi,
1: that which is seen with the physical eye,
0: tanuvunu kaliginchedi,
1: that melts the heart,
0: manasunu muripinchedi,
1: that deludes the mind,
0: manugadanu veliginchedi,
1: that which expresses the
0: bhautika prapanchame.
1: Only the physical world,
0: ee parthavamaiti ee prapanchamulandu aparthavamaiti yokka divyattu kudunu untundi.
1: In this world which is undeserving there is divinity.
0: ఈ పార్థివ అపార్థివము రెండు కూడాను ఒక్కటే.
1: డిజర్వ్నెస్ అండ్ నాన్ డిజర్వ్నెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఒకే సచ్చిదానందం యొక్క అంశములు.
1: దే ఆర్ వన్ అండ్ ద సేమ్, సేమ్ స్పార్క్స్ ఆఫ్ సచ్చిదానంద.
0: పరిపూర్ణమైనటువంటి యొక్క బ్రహ్మతత్వము నుండి ఈ పరిపూర్ణమైనటువంటి ప్రకృతి కూడాను ఆవిర్భవించింది.
1: Out of the totality of Brahman, this originated.
0: ఈ పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రపంచము నుండి పరిపూర్ణమైనటువంటి జీవితం కూడాను పుట్టినది.
1: In this total world, this total life has taken birth.
0: ఈ పరిపూర్ణమైనటువంటి జీవితం నుండి శరీరమును వదలిన తరువాత కూడాను మిగిలినది కూడాను పరిపూర్ణత్వమే.
1: Therefore, in this total life, the moment body is gone, the totality remains.
0: దీనిని పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ దే
0: ఉపనిషత్తులు పూర్ణమద పూర్ణ విధం పూర్ణాత్మదచ్చతి పూర్ణచ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతి. అదియు పూర్ణము.
1: దట్ ఈస్ ఫుల్.
0: ఇదియు పూర్ణము.
1: దిస్ ఈస్ ఫుల్.
0: పూర్ణమున ఉదయించి పూర్ణము.
1: దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఈస్ ఫుల్.
0: పూర్ణమున ఉదయించి పూర్ణము.
1: అవుట్ ఆఫ్ ది ఫుల్ అరైజెస్ ది ఫుల్.
0: పూర్ణమున పూర్ణము తీసిన
1: అండ్ ఫుల్ ఇస్ డిటెక్టెడ్ అవుట్ ఆఫ్ ఫుల్.
0: పూర్ణమే తా మిగిలి ఉండును.
1: ఓన్లీ ఫుల్ రిమైన్.
0: మిగిలినది పూర్ణమే.
1: దట్ విచ్ రిమైన్స్ ఇస్ ఫుల్.
0: ఉన్నది పూర్ణమే.
1: దట్ విచ్ ఎగ్జిస్ట్.
0: తీసినది పూర్ణమే.
1: దట్ విచ్ ఇస్ డిటెక్టెడ్.
0: మారినది పూర్ణమే.
1: దట్ విచ్ చేంజెస్ ఇస్
0: సర్వము పూర్ణమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్.
0: అనగా సర్వము సచ్చిదానందం యొక్క స్వరూపమే.
1: మీనింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ది ఫామ్ ఆఫ్ ది సచ్చిదానంద.
0: ఇట్టి సచ్చిత్ ఆనంద స్వరూపమైన యొక్క మానవత్వాన్ని,
1: this human quality which is the very form of sat chit
0: manasika sankalpam yokka vikaram cheta,
1: because of aberrations of thought,
0: aneka vidhamaitundi kleshamulaku guri avutunnadu.
1: Man suffers in various ways.
0: Manava manaviga anubhavinchitamu madhyamaitundi.
1: Leading the human life is the middle stage.
0: Manava devuniga anubhavinchitame pradhanamaina jeevitam.
1: The main life is to lead the life of a human god.
0: కనుక ఈనాటి మానవుడు మానవత్వంగా అనుభవించటక కేవలం పశుత్వంగా జీవిస్తూ ఉన్నాడు.
1: Therefore man today is not leading the life of a human being.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: రాగ ద్వేషములే.
1: The reason is the attachment and
0: hatred. రాగ ద్వేషములకు కారణము,
1: the reason cause for attachment,
0: మనసు.
1: The mind is responsible.
0: ఈ మనసు ఆశించినటువంటి ఒక సుఖములకు విరుద్ధము కావటం చేతనే రాగ ద్వేషములు సంభవిస్తున్నాయి.
1: As the desires, aspirations of the mind are not fulfilled, you find this
0: attachment.
1: Human being is not the form of any grief or misery.
0: He is
1: not merely not the form of
0: bliss. That
1: which is the center of pleasure
0: and pain,
1: man is the very form of Satchidananda.
0: అట్టి సచ్చిత్ ఆనంద తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రి మ్యాన్ షుడ్ స్ట్రగల్, మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద సచ్చిదానంద.
0: విశాలమైన ప్రపంచమునందు,
1: దిస్ వాస్ట్ వరల్డ్,
0: విశాలమైనటువంటి భావమును పెంచుకోవాలి.
1: వీ షుడ్ హావ్ బ్రాడ్ ఫీలింగ్స్.
0: అనంతమైన జగత్తునందు
1: ఇన్ దిస్ ఇన్ఫినిట్ వరల్డ్
0: అల్పభావములకు అవకాశం ఇవ్వక
1: వి షుడ్ నాట్ యూస్
0: అనంత భావములనే మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ హావ్ దట్ ఆల్ ద పాస్ట్ ఫీల్
0: ఈ సంక్లిష్టమైన భావములను పెంచుకొని
1: డెవలపింగ్ నారో ఫీలింగ్స్
0: ఈ సంకటమయమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం.
1: వి లీడ్ దిస్ హార్డ్ లైఫ్.
0: ఇది ఎవరి తప్పు?
1: హూజ్ మిస్టేక్ ఇస్ దట్?
0: ఈ మనస్సును అనుసరించినటువంటిది మానవుని యొక్క తప్పే.
1: ఇట్ ఇస్ ద మిస్టేక్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ హూ ఫాలోస్ ద మైండ్.
0: మనస్సును ఆధారముగా చేసుకున్న మానవుడు,
1: ద హ్యూమన్ బీయింగ్ హూ ఫాలోస్ ద మైండ్,
0: పశువు కంటిని హీనమై పతనమగును.
1: హీ విల్ బి వర్స్ దెన్ అన్ అనిమల్.
0: బుద్ధిని ఆధారముగా ఉన్న భుజజనుడు,
1: ద ఇంటెలిజెంట్ వన్ హూ ఫాలో ద ఇంటెలెక్ట్,
0: పశుపతిగా మారు.
1: హీ విల్ బికమ్ గాడ్.
0: కనుక బుద్ధి అనగా ఏమిటి?
1: What do you mean by intellect?
0: విచక్షణ జ్ఞానంతో కూడినటువంటి.
1: It has got discrimination.
0: ఇది మనస్సుకు అతీతమైనటువంటి.
1: It is beyond the mind.
0: మొట్టమొదటి దేహము.
1: The first one is body.
0: దానికి పైభాగమది ఇంద్రియములు.
1: Above that sense.
0: దానికంటే పైభాగమది మనస్సు.
1: Over that mind.
0: దానికంటే పైభాగమది బుద్ధి.
1: Beyond that is intellect.
0: దానికి పైభాగమది ఆత్మ.
1: Above the intellect is the self.
0: ఆత్మకు అతి సమీపములో బుద్ధి ఉండటం చేత ఆత్మ ప్రభావము ప్రకాశము బుద్ధి పైన పడుతుంటాయి.
1: As intellect is in close proximity of the self, it has got all the radiance and reflection.
0: మనసుకు అతీతమైనటువంటి ఒక తత్వము బుద్ధి.
1: So intellect is beyond the mind.
0: ఈ బుద్ధిని కొంతవరకు విచారణ చేసి
1: inquiring the nature of intellect,
0: మానవుడు బుద్ధిగా బ్రతకాలి.
1: Man should be intelligent and lead the life.
0: అప్పుడే నిజమైనటువంటి ఆత్మతత్వం అర్థమవుతుంది.
1: Then only the nature of self would be known.
0: మానవుడు
1: human being
0: పుట్టిన మొదలుకొని తీర్చున్నంత వరకు కూడాను
1: right from birth to death
0: కేవలము ఆహార నిద్ర నిమిత్తమై పాటుపడుతున్నాడు.
1: He struggles for food and
0: ఈ విధంగా పాటుపడటం వల్ల తాను ఏమి సాధించినట్టు?
1: By studying so what is that he accomplished?
0: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దారి

0: ఇతిగ యోచన చేయు మానవా. నిద్ర నుండి లేచి
1: రైట్ ఫ్రమ్ ద టైమ్ మోమెంట్ యు గెట్ అప్ ఫ్రమ్ బెడ్
0: నిద్ర కో ఎడిగాలి
1: అంటిల్ యు గో బ్యాక్ టు బెడ్
0: పొట్టకై హద్దును పద్దులేక
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్ యు స్ట్రగుల్ ఫర్ ఎ లివింగ్
0: వ్యయమందగా చేయుచు జీవితము
1: యు వేస్ట్ యువర్ లైఫ్
0: నీ విద్యల దారవోసి
1: యు స్పెండ్ యువర్ టైమ్
0: అరగదలాచ్చుని విస్మరించి
1: ఫర్గెటింగ్ గాడ్
0: నీవే పెద్ద సుఖములు నిండితివో
1: వాట్ బిగ్ హ్యాపీనెస్ యూ హ్యావ్ గాట్
0: ఇదిగా యోచన చేయు మానవా.
1: ఓ మ్యాన్ అండర్స్టాండ్ ఎంక్వైర్
0: ఓ మానవుడా
1: ఓ మ్యాన్
0: నీవు ఏమి తిరిగి సాధించావు
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు హావ్ అకంప్లిష్డ్
0: భగవంతుని విస్మరించి
1: ఫర్గెటింగ్ గాడ్
0: కేవలం జీవితం అనేటువంటి యొక్క భౌతికమైనటువంటి ఈ జీవితాన్ని విశ్వసించి
1: హ్యావింగ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్
0: సాధించావు
1: వాట్ ఈస్ దట్ యు హావ్ అచీవ్డ్
0: ఒక్కతూరి కన్నులు మూసుకుని విచారణ చేస్తే
1: ద మూమెంట్ యూ క్లోజ్ యువర్
0: సాధించినది ఒక్కటి లేదు
1: నథింగ్ యూ హ్యావ్ అచీవ్డ్
0: కానీ సాధించినది దుఃఖమే విచారమే
1: వాట్ యూ హ్యావ్ అచీవ్డ్ ఈస్ వరీ అండ్ మిజరీ
0: చదువుతున్నావు గ్రంథాలు
1: యూ హావ్ స్టడీ బుక్స్
0: ఎన్నో గ్రంథాలు చదివావు
1: యూ స్టడీ లాట్స్ ఆఫ్
0: ఎందరి మహనీయుల్లో దర్శించావు
1: యూ హావ్ విజిటెడ్
0: మెనీ యాత్రలో చేశావు
1: యూ హావ్ విజిటెడ్ పిల్గ్రిమ్
0: సెంటర్లో ఆచరించావు
1: యూ ప్రాక్టీస్ మెనీ
0: కానీ సాధించినది ఏమిటి
1: వాట్ ఈస్ ఇట్ హ్యావ్ అచీవ్డ్
0: పుస్తకములు పఠించి తిని
1: ఐ స్టడీడ్ బుక్స్
0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రము
1: ఐ హావ్ గాన్ త్రూ థరలీ ఆల్ ద టెక్స్
0: నిష్ఠులమైన విద్యలను నేర్చుకున్నందుకు గర్వమేల
1: వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు హావ్ ఎర్న్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్
0: నీ హస్తయుగంబు మోచి
1: జాయినింగ్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్
0: పరమాత్ముని చింతన చేసి చదువుతున్నావు గ్రంథాలు
1: యూ స్టడీ బుక్స్
0: ఎన్నో గ్రంథాలు చదివావు
1: యూ స్టడీ లాట్స్
0: ఎందరి మహనీయుల్లో దర్శించావు
1: యూ హావ్ విజిటెడ్
0: యాత్రలో చేశావు
1: యూ హావ్ విజిటెడ్

0: దిస్ లైఫ్ పరమాత్ముని చింతన చేయలేని.
1: ద లైఫ్ విచ్ డస్ నాట్ థింక్ ఆఫ్ గాడ్.
0: నిష్ఫలమైన జీవితము,
1: వేస్ట్ఫుల్ లైఫ్,
0: నిష్ప్రయోజనము కాదే మానవా.
1: ఓ మ్యాన్, ఇస్ ఇట్ నాట్ ఏ వేస్ట్?
0: ఇదంతా నిష్ప్రయోజనం.
1: Is all useless.
0: ఏమి చదువులు ఈ చదువు?
1: What is this education?
0: ఏమి పూజలు ఈ పూజలు?
1: What kind of worship is this?
0: ఏమి విశ్వాసం ఈ విశ్వాసం?
1: What kind of faith is this?
0: దీని వల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result out of this?
0: కానీ విచారణ చేస్తే,
1: but when we inquire, nothing is decided.
0: అప్పటికప్పటికి ఆనందాన్ని అందించినప్పటికీ,
1: though it confers temporary joy,
0: కానీ సత్యమైనటువంటి యొక్క నిత్యమైనటువంటి యొక్క ఫలితము మనలో శూన్యమైపోతుంది.
1: The result which is permanent and all fruit, that we don't get.
0: కనుక పన్నీకుడు మానసిక యొక్క వికారములు, మనసుకు యొక్క ప్రభావములే.
1: There are all perversities of the mind and
0: human being. విద్యోగం చేస్తున్నాను.
1: One is doing a job.
0: గొప్ప పదవిలో ఉంటున్నాను.
1: I'm in high position.
0: నేను అధికారిని.
1: I'm in authority.
0: ఇది ఏ పెద్ద పాపం?
1: It's a big sin.
0: అధికారులు అనుకోవటమే పెద్ద పాపం.
1: ద ఫీలింగ్ దట్ అన్ అథారిటీ ఇస్ ఎ బిగ్ సిన్.
0: సర్వము దైవత్వముతో అనుభవించేటువంటిదని విశ్వసించినటువంటి.
1: ఎట్ వన్ టైమ్ ఆదిశంకర్
0: దిగ్విజయ యాత్ర కలిపి
1: హి ట్రావెల్ విక్టోరియస్లీ.
0: పుణ్యక్షేత్రమైన కాశీ పట్టణాన్ని చేరుకున్నాడు.
1: హి రీచ్డ్ ద గ్రేట్ పిల్గ్రిమ్ సెంటర్ ఆఫ్ బెనారస్.
0: కాశీ విశ్వనాథుని దర్శించాడు.
1: హి సా ద డైటీ దేర్, కాశీ విశ్వనాథ్.
0: నమస్కరించి ప్రార్థన చేస్తున్నాడు.
1: హి స్టార్టెడ్ ప్రేయింగ్.
0: ఏమని?
1: వాట్?
0: భగవంతుడా,
1: ఓ గాడ్,
0: ఈశ్వరుడా,
1: ఓ ఈశ్వర,
0: నా పాపములను పరిహారం గావించుకునే నిమిత్తమై నీ ఇక్కడికి వచ్చాను.
1: ఐ హావ్ కమ్ హియర్ టు రెక్టిఫై ఆల్ ది సిన్స్, ఆల్ ది మిస్టేక్స్.
0: చాలా మంది శిష్యులు కూడాను, ఆదిశంకరుడు సాక్షాత్ శంకర స్వరూపుడు కదా, ఇతని ఏమిటి పాపం చేశాడు? పుట్టినను మొదలుకొని నిరంతరం శాస్త్రములు, వేదములు, ఉపనిషత్తులు, ఇతిహాసములు, ఇలాంటి ఆధ్యాత్మిక మార్గంలోనే తన జీవితాన్ని అంత్యము గావించుకున్నటువంటి ఈ శంకరులు చేసిన పాపమే.
1: మెనీ డిసైపుల్స్ ఫెల్ట్ ఆదిశంకర ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ లార్డ్ శివ. రైట్ ఫ్రమ్ బర్త్ హి హస్ బీన్ గోయింగ్ త్రూ సిన్సియర్లీ సీక్రెట్ సిన్.
0: నేను మూడు పాపములు చేశాను శంకర.
1: హి సెడ్ ఐ కమిటెడ్ త్రీ సిన్స్.
0: ఆ మూడు పాపములను పరిహారం గావించుకోవడానికి వచ్చాను.
1: I have come here to resolve and rectify the sins I have committed.
0: మొదటి పాపం ఏమిటి?
1: What is the first sin?
0: ఏతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాః. ఓ శంకర, భగవంతుడు మనస్సులకు వాక్కులకు అతీతమైన వాడని నాకు తెలుసుకున్నాను.
1: ఓ గాడ్, ఐ కుడ్ అండర్స్టాండ్ ద డివినిటీ ఇస్ బియాండ్ ద కాంప్రిహెన్షన్ ఆఫ్ ద మైండ్ అండ్ ఎక్స్ప్రెషన్ బై వర్డ్.
0: నేనే కానీ ఆచరణలో పెట్టలేకపోతున్నాను.
1: ఐ అండర్స్టూడ్ బట్ ఐ కుడ్ నాట్ ప్రాక్టీస్.
0: నిన్ను వర్ణించటం అసాధ్యం అనుకున్నాను.
1: It is impossible to describe you.
0: Kani yesa girita paresa nirese bhoje bhushebo samba sadashiva sembho shankara charanam meetava charanayugam yesa girisa naresa paresa bhileseya bhushanabo samba sadashiva sembho shankara charanam meetava charanayugam ani ninnu varnistunnanu. Idi paapam kada?
1: Is it not a sin, Shankara? I describe you in various ways. Yesa naresa paresa paresa girisa.
0: నీవు వాక్కులకు అతీతమైనటువంటి వాడని తెలుసుకున్నాను.
1: ఐ హావ్ నోన్ దట్ యువర్ బియాండ్ డిస్క్రిప్షన్.
0: తెలుసుకున్న దానిని నేను ఆచరణలో పెట్టకుండా వర్ణించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది తలిచినది చెప్పినది వేరుగా ఉండటం చేత ఇది పాపమేను అన్నాను.
1: హావింగ్ నోన్ దట్ ఐ హావ్ నాట్ ప్రాక్టీస్ వాట్ ఈస్ దట్ ఈస్ ఇన్ ద మైండ్ ఈస్ నాట్ సేమ్.
0: ఇంకా రెండవ పాపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద సెకండ్ సిన్?
0: ఈశ్వర సర్వభూతానాం గీతా వాక్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం అని నేను చెప్పుతున్నాను, నేను విశ్వసించాను.
1: ఐ సే అండ్ ఐ బిలీవ్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్, గాడ్ ఈస్ ఇన్ ఆల్ బీయింగ్.
0: కానీ నిన్ను దర్శించడానికి కాశీకి వచ్చాను.
1: బట్ టు సీ యూ ఐ హావ్ కమ్ టు బెనారస్.
0: నేను చెప్పేది ఒకటి, తలచేది ఒకటి, చేసేది మరొకటిగా చేస్తున్నాను. ఇది పాపమేను అన్నాను.
1: I say one thing, I think differently, I do another way. This is the sin.
0: ఇక మూడవ పాపం ఏమిటి?
1: Then what is the third sin?
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ నీ యందు నా యందు ఉన్నది ఒకే ఆత్మనే.
1: The same self is present in you and in me.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: It is only one without the second.
0: ఈ విధమైనటువంటి దానిపైన సంపూర్ణ విశ్వాసం ఉంటున్నాడు నాకు.
1: I have got full faith in this thing.

0: నేను ఇద్దరు ఒకటే.
1: యూ అండ్ ఐ ఆర్ వన్.
0: కానీ నిన్ను దర్శించడానికి ఈ దేహం వచ్చింది.
1: బట్ టు సీ యూ దిస్ బాడీ హస్ కమ్.
0: ఒక్కటే అని విశ్వసించి,
1: హావింగ్ ఫెయిత్ ఇట్ ఇస్ వన్.
0: ఒక్కటే అని ఉపన్యాసం చేసి,
1: గివింగ్ లెక్చర్ దట్ ఇస్ వన్.
0: భిన్నంగా నిన్ను చూస్తున్నాను.
1: బట్ ఐఎమ్ సీయింగ్ యూ.
0: ఇది మూడవ పాపం.
1: ఈ ద థర్డ్ థింగ్.
0: ఈ మూడు పాపములను పరిహారం చేసి నాకు అద్వైత సిద్ధాంతము, ఏకత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని నాకు ప్రసాదించమని కోరాడు.
1: రిలీవ్ మీ ఫ్రమ్ ఆల్ దీస్ త్రీ సిన్స్ కమిటెడ్. గ్రాంట్ మీ దట్ నాలెడ్జ్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
0: చూశారా, పాపం అంటే కేవలం పరులను నిందించడం కానీ, పరులను హింసించడం కానీ, పరులను దూషించడం కానీ, ఇవి కాదు పాపములు.
1: సో సిన్ డస్ నాట్ మీన్ క్రిటిసైజింగ్, యూజింగ్, హార్మింగ్.
0: చెప్పటము ఒకటి, తలచటము మరొకటి, ఇవే పాపం.
1: The sin is to say one thing and think differently.
0: ee paapamunaku prati manavudu kudunu poorna swarupudai untunnadu.
1: Man is engrossed in this sin.
0: ee paapamunu manam pariharam gaavinchukovali.
1: We should rectify this sin.
0: ee paapamulu yenaadu pariharam gaavinchundumo, manovaakkayamunu moodinti yokka ekatvanni yenaadu manam anubhavinchumo, aanaade poorna manavudu.
1: The moment we do so, there will be harmony between thought, word and deed. That is full life of a human being.
0: Upanishadulu.
1: So Upanishad.
0: Manasekam, vachasekam, karmanyekam, mahatmanam.
1: Upanishad said, there is unity in thought and word and deed.
0: Atma swarupamu.
1: You are the form of the self.
0: Mahatmanaga emiti? Mahatma. Divyamainatundi atma swarupamu.
1: What is this self? You are the very form of that super divine self.
0: Atti atma swarupudu kaakunda,
1: without being the form of the self.
0: Manas anyat, vachas anyat, karman anyat, duratmanam. Duratmanuga maaripothunnam.
1: We become wicked because the word and deed and thought are different.
0: Manavuni unnata sthayiki velipovunadi manase.
1: It is the mind that takes man to know the
0: mind. Adho nettunadi manase.
1: It is the mind that ruins him.
0: Kanukane manasunu manam adhinam kavinchukunte,
1: when we have control over the mind,
0: manasunu manam swadhinam kavinchukunte,
1: when we have full control over the mind,
0: sarvamunaku maname adhinam avutam.
1: We have full control over everything. Then we have authority.
0: Manasu adharamga konna manavu. ఈ ఆధారం చేసుకున్నాం మనసునే మనము.
1: యూ హావ్ టేకెన్ ద మైండ్ యాజ్ ఎ బేసిస్.
0: మనసును ఆధీనం చేసుకోవాలి.
1: బట్ యూ హావ్ కంట్రోల్ ఓవర్ ద మైండ్.
0: అది ఈనాడు మనం చేయవలసింది.
1: దట్స్ వాట్ వీ షుడ్ డూ టుడే.
0: ఈ మనస్సు లేకుండా మనిషి లేడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ ద మైండ్.
0: మనిషి లేకుండా ప్రపంచం లేదు.
1: వితౌట్ మ్యాన్
0: కాబట్టి మనస్సు, మనిషి, ప్రపంచము మూడు ఒక్కటే.
1: దేర్ ఫోర్ మైండ్, మ్యాన్ అండ్ వరల్డ్ ఆర్ వన్.
0: అయితే ఎందుకు ఈ మూడు రూపములు, మూడు నామములు?
1: Then why three names and why three forms?
0: అయితే మన ప్రవర్తనను పునఃస్కరించుకుని ఈ రూపనామములు భిన్నంగా వస్తున్నాయి.
1: Basing on our association, the names and forms are different.
0: ఎట్లా?
1: How?
0: ఒకే బ్రాహ్మణుడు,
1: సేమ్ బ్రాహ్మణ్,
0: వంట చేస్తుంటే వంట బ్రాహ్మణుడు ఉంటాడు.
1: As he cooks, he is a cook Brahmin.
0: ఒకే బ్రాహ్మణుడు పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణుడు అంటాం.
1: When he offers worship, he is a Brahmin priest.
0: ఒకే బ్రాహ్మణుడు పంచాంగం చెప్తుంటే పంచాంగ బ్రాహ్మణుడు అంటాము.
1: A Brahmin who goes through Panchanga is a Panchanga Brahmin.
0: ఒకే బ్రాహ్మణుడు మంత్రాలు చెప్తుంటే మంత్ర బ్రాహ్మణుడు అంటారు.
1: The same Brahmin as he chants mantra,
0: బ్రాహ్మణుడు ఒక్కడే.
1: That Brahmin is one.
0: తాను చేసేటువంటి కర్మలను పురస్కరించుకుని ఈ పేర్లు వివిధ రూపంగా వస్తున్నాయి.
1: Basing on the job they do, they have the name.
0: మానవుడు అనగా,
1: హ్యూమన్ బీయింగ్,
0: మనిషి అనగా, ప్రపంచం అనగా,
1: వరల్డ్,
0: విశ్వం అనగా, ఇవన్నీ కూడా చేసేటువంటి యొక్క ప్రవర్తనను పురస్కరించుకుని ఈ పేర్లు వివిధ రూపంలో వస్తున్నాయి.
1: దీస్ ఆర్ ద నేమ్స్ దట్ హావ్ కమ్ డిపెండింగ్ అపాన్ ద
0: యాక్టివిటీ. ప్రపంచము. ఏమిటి ఈ ప్రపంచం?
1: వాట్ డూ యూ మీన్ బై ప్రపంచ?
0: పంచభూతముల యొక్క వికాసమే ప్రపంచము.
1: ద బ్లాసమింగ్ ఆఫ్ ది ఫైవ్ సెట్స్ ఆఫ్ ఎలిమెంట్.
0: ప్రపంచంలో పంచభూతములను వికసింపజేసుకుంటున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ బ్లాసమ్.
0: ఈ పంచభూతములు ఏకత్వం గావించుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ యూనిఫైంగ్ ద ఫైనల్.
0: వికసింపజేసుకుంటున్నాము.
1: వీఆర్ జస్ట్ బ్లాసమింగ్ ఫోర్.
0: భిన్నము గావించుకుంటున్నాము.
1: వి సెపరేట్ దెమ్.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా చేస్తున్నాము.
1: వి మేక్ దట్ యూనిటీ ఇంటూ డైవర్సిటీ.
0: ఇది ప్రపంచం విశాలంగా పెరిగిపోతున్నది.
1: దేర్ఫోర్ ద వరల్డ్ ఇస్ వాస్ట్.
0: కానీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని దర్శించడం, అది మానవుని యొక్క ప్రధాన లక్ష్యం.
1: The main aim of man is to experience unity in diversity.
0: అన్నింటియందు ఉండే ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
1: We should have full faith in the unity in everyone.
0: చూడండి, ఈ యొక్క స్థానంలో అనేక మంది కూర్చున్నారు.
1: Here many are present.
0: ఈ అనేక మందిలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the unity in many here.
0: అది beings are many, బట్ ప్రాక్టీస్ వన్. నీ గాలి నా గాలి, నీ యొక్క విశ్వాస నిశ్వాసములు నా యొక్క విశ్వాస నిశ్వాసములు వేరు కావటం లేదు.
1: Beings are many, breath is one. Your inhalation, exhalation are
0: separate. గాలి తీసుకోవటం ఇచ్చుకోవటం
1: all breathe in the same way.
0: ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించండి.
1: Recognize the unity here.
0: శరీరం రసమం విద్య, అన్ని దేహములు రథములుగా ఉంటున్నాయి.
1: ఆల్ బాడీస్ ఆర్ చారియట్.
0: ఆత్మానాం రథనం విద్య.
1: The self is charioteer.
0: అతనే రథికుడు.
1: He is the charioteer.
0: దేహాలు రథములు,
1: బాడీస్ ఆర్ చారియట్.
0: రథములు భిన్నంగా ఉంటున్నాయి,
1: చారియట్స్ ఆర్ డిఫరెంట్.
0: కానీ రథికుడు ఒక్కడే.
1: చారిటీయర్ ఇస్ వన్.
0: ఇది అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని.
1: దిస్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: మానవుడు
1: ఇన్ ఏ మ్యాన్
0: అనేక విధములుగా కూడా ఉంటుంటాడు.
1: They are different ways.
0: Kani anekatvamlo unnatundi ekatvam ani ettu darshinchali.
1: How to visualize the unity diversity?
0: Andariki tappani sariga undetundi untunnayi.
1: All have most
0: aa ekatvanni manam gurtinchali.
1: That we should understand.
0: Kotishrudu aakasham nundi utti padaledu.
1: Millionaire has not come down from sky.
0: Kootipeda ee matti nunchi putti raledu.
1: The pauper has not come out of the mud.
0: కూటిపేద కోటేశ్వరుడు ఇద్దరు కులను తల్లి గర్భం నుండే పుట్టారు. ఇది ఏకత్వము.
1: మిలియనేర్ అండ్ పాపర్ కేమ్ అవుట్ ఆఫ్ మదర్స్ వూమ్. దిట్ ఇస్ యూనిటీ.
0: ఇంకా కోటేశ్వరుడు కూటిపేద,
1: మిలియనేర్ అండ్ పాపర్,
0: ఆకలి
1: హంగ.
0: ఈ ఆకలికి కూటిపేద అంబలి గంజి త్రాగచ్చు.
1: A pauper may take just the water among the dry
0: water. పంచపంచ పరమాన్నములు భుజించవచ్చు.
1: A millionaire may have delicious food.
0: అన్నములవి వేరు కాని ఆకలి ఒకటే.
1: The food forms are different but hunger is one.
0: కనుక ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం చూడాలి.
1: We have to see the unity here.
0: ఇంకా మానవుని యొక్క మరణము,
1: then the death.
0: కోటీశ్వరుడు కాని కూటిపేద కాని,
1: millionaire or a beggar,
0: మరణం ఒక్కటే.
1: Death is one.
0: ఇది ఎవరైనా కూడా గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
1: ఎనీవన్ కెన్ రికగ్నైజ్.
0: దాహం ఒక్కటే.
1: థర్స్ట్ ఇస్ వన్.
0: కోటీశ్వరుడు మంచి కూల్ డ్రింక్ తాగొచ్చు.
1: ఏ రిచ్ మ్యాన్ మే డ్రింక్ కూల్ డ్రింక్.
0: కూటిపేద కాలంలో ప్రవహించేటువంటి యొక్క జలమును గ్రోలవచ్చు.
1: ఏ పూర్ మ్యాన్ మే టేక్ ద వాటర్ ఇన్ ద లేక్.
0: జలములో భిన్నత్వం ఉంటున్నది కానీ
1: ఏ డిఫరెన్స్ ఇన్ వాటర్
0: లో భిన్నత్వం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ థర్స్ట్.
0: కనుకని అనేకత్వంలో ఉండే ఏకత్వాన్ని మనం చక్కగా విచారణ చేస్తే ఇది నిజమైన దివ్యత్వానికి మూలాధారం.
1: Therefore, when we recognize unity in diversity, that becomes the basis for divinity.
0: కాని ఈనాటి మానవుడు ఆ విధమైన జీవితాన్ని గడపటం లేదు.
1: Man today is not leading that sort of life.
0: ఉద్యోగాలు పెరిగే కొలది,
1: as he grows in
0: employment, మితిమీరి పోయి,
1: as in income,
0: అపమార్గములో ప్రవేశించి,
1: as enters
0: అన్యాయ అక్రమ అనాచారంలో కూడి,
1: he is full of all wrong,
0: జీవితాన్ని దృష్టి పట్టించుకుని జీవితమంతా పురుగుల జీవితంగా జీవిస్తున్నారు.
1: He leads the life of an insect.
0: ఇది కాదు మానవ జీవితం.
1: This is not human life.
0: మరి అధికారం పెరుగు కొలది,
1: as you grow in position,
0: ఆత్మతత్వం కూడా దాంతో పెరగాలి.
1: The self also should grow.
0: నీ యొక్క భావములు అభివృద్ధి కావాలి, ఉత్తమ భావములు.
1: యువర్ థాట్స్ షుడ్ బి నోబుల్.
0: కానీ అట్టు కావటం లేదు.
1: దట్స్ నాట్ హ్యాపెనింగ్.
0: ఆధ్యాత్మిక రంగంలో కానీ, పారమార్థిక రంగంలో కానీ, ధార్మిక రంగములో కానీ, నైతిక రంగములో కానీ, భౌతిక రంగములో కానీ, అన్ని రంగములు ఎందుకూడను మానవుడు ఎంత ఉన్నత స్థాయికి పోతుంటాడో అంత ఉన్నత భావాలు కూడా రావాలి.
1: యాజ్ మ్యాన్ ఈజ్ రీచింగ్ హైట్స్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్, ఇన్ ఎథికల్ ఫీల్డ్, ఇన్ మారల్ ఫీల్డ్,
0: మానవులకు ఉన్నత భావములు రావటం లేదు.
1: మ్యాన్ టుడే ఇస్ నాట్ హ్యావింగ్ నో
0: మీన భావములు వస్తున్నాయి.
1: ఈస్ హ్యావింగ్ మీన
0: చర్యల్లో పాల్గొంటున్నారు.
1: ఈ డస్ వికెడ్ యాక్షన్.
0: అప్పటికప్పటికి మాత్రం ఆనందాన్ని అనుభవించినట్టుగా షో చేస్తున్నారు కానీ
1: ఈ పుట్స్ అప్ ఎ షో యాజ్ ఇఫ్ హీస్ హ్యావింగ్ హ్యాపీనెస్.
0: ముందున్నదిరా తొందరలోని ముసలితనం మన ముసుళ్ల పండగ అన్నాడు. ముందున్నది ఈ యొక్క బాధలు.
1: There lies ahead the result, the consequence.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కకు రోరన్నా. అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కకు రోరన్నా.
1: You have got all the beauty and age and don't pride yourself.
0: ముందున్నదిగా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ల పండగ. ముసుళ్ల పండగ.
1: There lies ahead the old age crocodile.
0: ఓ తైతే తైతే తై బొమ్మ, దీని తమాషకులన్న తోలు బొమ్మ.
1: ఓ టాయ్, వై డూ యూ డాన్స్? ఇట్స్ ద టాయ్ ఆఫ్ ద స్కిన్. ఇదంత
0: తోలు బొమ్మని.
1: ఇట్ ఈస్ జస్ట్ ద టాయ్.
0: ఈ తోలు బొమ్మ నిమిత్తమై ఎందుకు నీవు తొందరపడ్డావు? కనుక ఆధ్యాత్మిక మార్గములో ఈ పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత విషయాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, in spiritual path, you should have all the noble feelings.
0: కనుక అన్నిటికీ నీ మనసే కారణం.
1: For everything, mind is responsible.
0: కనుక మనసును కొంతవరకు అదుపులో పెట్టుకోవాలి.
1: Therefore, you should have control.
0: మనసు చెప్పినట్టు వినకూడదు.
1: You should never leave the mind anyway.
0: కొంత కాలము తీసుకుని ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, కొంత విచక్షణ జ్ఞానంతో విచారణ చేసి ముందుకు పోవాలి.
1: టేక్ సమ్ టైమ్, డిస్క్రిమినేట్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, రైట్ ఆర్ రాంగ్, అండ్ దెన్ డూ.
0: కానీ ఈ విచారణకు ఒక టైం తీసుకోవటం లేదు.
1: బట్ యూ డోంట్ టేక్ టైమ్ టు డిస్క్రిమినేట్.
0: మనస్సు కోరినట్టుగా తక్షణమే దాన్ని అనుసరిస్తుంటున్నాం.
1: ద మూమెంట్ మైండ్ థింక్స్ యూ ఇమీడియట్లీ ఫాలో.
0: ఇది మానవునికి సరి అయిన మార్గం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద రైట్ పాత్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కాన
1: సో
0: మానవుడు ఈ మనస్తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే
1: when human being tries to understand the nature
0: of the
1: mind, మానవుడు
0: దేవుడిగా రూపొందుతాడు.
1: Human being becomes God.
0: మానవ,
1: this మానవ,
0: ఈ మానవనగా ఏమిటి?
1: What do you mean by మానవ?
0: దేవుడు, ఈ దేవుడనగా ఏమిటి?
1: మానవ means God.
0: దేవుడు అనగా ఏమిటి?
1: What do you mean by God?
0: దేవుడు,
1: దేవుడు
0: అనగా దినము కానివాడు దేవుడు. ఇది సరైన అర్థం. దినము కానివాడు దేవుడు.
1: ద వన్ దట్ నాట్ ది డే ఈజ్ దేవ గాడ్.
0: డే అనేటువంటిది ఎట్లతో దేనితో కూడి ఉంది?
1: హౌ డు యూ ఫైండ్ దిస్? డే
0: రాత్రింపగలతో కూడి ఉంటుందా?
1: ద డే ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద డే అండ్ నైట్.
0: కనుక రాత్రింపగలు లేనివాడు దేవుడు.
1: గాడ్ ఈస్ ద వన్ హూ హాస్ నైదర్ డే నార్ నైట్.
0: రాత్రింపగలతో కూడినది దినము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డే దట్
0: దినము నుండి వచ్చినటువంటిది దైవము.
1: గాడ్ ఈస్ బియాండ్ దిస్ డే and the night.
0: Kanukane bhagavantuniki raatrim pagale ledu.
1: So God has no day and night. He has no pain and pleasure.
0: Paapa punyamule levu.
1: He has no sin or merit.
0: Adika alpattamule levu.
1: He has no high or low.
0: Anta samattame.
1: Everything equanimity.
0: Atuvanti bhagavat tattvanni manamu vishvasistu aaradhistu alanti bhagavantuniki elanti kalankam unnatistunnam.
1: We have to understand, we should worship, and what kind of feeling we have.
0: మన యొక్క నడతలను పురస్కరించుకొని ఏ భగవంతుని కొడుకు చెడ్డ పేరు వస్తున్నాయి.
1: God also gets the blame because of our behavior.
0: కానీ భగవంతుడికి ఏమాత్రం చెడ్డ పేరు కాదు.
1: God will never get a bad name.
0: దేనికి తాను లొంగడు.
1: He will never submit himself.
0: అన్నిటికీ అతీతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వాడు.
1: He transcends everything.
0: ఏనుగునికి ప్రయాణం చేసినటువంటి కుక్కలు చూసి మురుగుతాయట.
1: The one who goes on the elephant, the dogs start barking.
0: కుక్కను చూచి గురించి ఏనుగు తోక కూడా అల్లాడింది.
1: As dogs start barking, even the elephant will not wag its tail.
0: దైవత్వానికి వచ్చినటువంటి లోపం ఏమిటి?
1: What is the loss sustained by God?
0: అన్ని నీకే లోపం.
1: The loss is sustained by you.
0: నీవు లోపమైపోతున్నావు.
1: You will lose everything.
0: అట్టు కాకూడదు.
1: It shouldn't be like that.
0: దైవాన్ని విశ్వసించినటువంటి మానవుడు,
1: man with faith in God,
0: దివ్యమైనటువంటి యొక్క నడత లోపల, దివ్యమైన భావం లోపల, దివ్యమైన ప్రవర్తన లోపల జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: He should spend his life in the divine path, in the divine way, in the divine behavior.
0: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
1: God is the form of love.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Start the day with love.
1: Start the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: This is the way to God.
1: This is the way to God.
0: ప్రేమము చిత్త మనసు.

0: రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 22nd నవంబర్ 1999 ఆన్ ది ఒకేజన్ ఆఫ్ ది 18th కన్వొకేషన్ ఆఫ్ ది శ్రీ సత్య సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్. And this enthralling discourse, Bhagawan takes us back in time, showing us the glorious culture and educational system of Bharat. Enjoy.
1: Sakala vidyalu nerchi, sakala

0: రాజ్యమేలగవచ్చు. హేమ గోదానముల్ ఇయ్యవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలను అభ్యసించగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరి కట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువగలరా? నిశ్చల సమాన చిత్తులై నిలువగలరా?
1: ఇట్ ఇస్ పాసిబుల్ టు విన్ ఇన్ ది అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్. ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు రిటర్న్ విక్టోరియస్లీ from the battlefield. It is quite possible to rule the entire kingdom in the capacity of king. One can offer in charity golden cows, any number. One can even count the number of stars across the sky. One can mention the names of different species present all over the world. One can be a scholar in various texts. One can reach the moon. But it is very difficult control the mind to remain steady and in the state of equanimity. Is it possible?
0: Prema swarupulaina vidyarthulara vidyarthinilara,
1: embodiments of love, boys and girls, students,
0: vidya yokka visheshamunu gurtinchina tarvatane vidyarthulanu cheppadaniki veelavutundi.
1: You can call yourself a student if only you know the significance of education.
0: Vidyanaga kevalamu grantha parichayam maatrame vidya kaadu.
1: Education does not mean mere acquisition of knowledge from books.
0: Idi bookish knowledge antaru.
1: This is called bookish knowledge.
0: Kaani indulo aneka mandi praveenuluga untunnaru.
1: In this bookish knowledge many experts are there.
0: ఎంతమందో మేధావులుగా మారినారు.
1: There are many intellectuals too.
0: గొప్ప పండితులుగా రూపొందింపు చేశారు.
1: And we have got very high scholars.
0: కానీ ఈ విధమైనటువంటి విద్య చేత ఈ పండితులు కాని ఈ విద్యావంతులు కాని ఈ మేధావులు కాని జగత్తుకు ఏమి పని చేస్తున్నారు?
1: Being a scholar, being an intellectual of eminence, what is that he is doing to the community?
0: సమాజంలో పుట్టి సమాజంలో పెరిగి సమాజం ద్వారా ఇంత విద్యను నేర్చి సమాజంకి ఏం సేవ చేస్తున్నారు?
1: హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ సొసైటీ, హ్యావింగ్ గ్రోన్ ఇన్ సొసైటీ, హ్యావింగ్ అక్వైర్డ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద సొసైటీ, వాట్ ఈస్ ఇట్ దట్ హీస్ డూయింగ్ ఇన్ టర్న్ టు ద సొసైటీ?
0: సమాజమునకు దీని కృతజ్ఞత తెలుపుకున్నా చదివిన చదువంత ఈ ప్రయోజనం ఏమిటి?
1: If one does not express gratitude to the community and society, what for is the education?
0: Okanoka samayam lopala Aravind cheppadu Calcutta lo university lo.
1: At one time Aravind said in Calcutta university,
0: oh vidyarthulara,
1: oh students,
0: meer chadive deni nimittamai chestunnaru?
1: Why do you acquire knowledge?
0: Chadivina chaduvu kevalamu swartha nimittamai kaadu.
1: This learning should not be for selfishness.
0: Saprayojan nimittam kaadu.
1: Nor for self-interest either.
0: Samajamlo ee yokka vidyanu manam abhyasinchamu, aarjinchamu.
1: In fact, you acquired knowledge in this community.
0: Ee samajam nundi manam ee adyannu vidyanu aarjinchamu, aa samajamulaku sevale cheyakundina ee vidyanu enduku?
1: In fact, if you don't serve the community and serve society, where from you acquired the knowledge?
0: Samajamulaku seva cheyinatvanti సమాజం యొక్క సంక్షేమాన్ని కోరినటువంటి ఈ చదువులో కంటే ఆ బుక్స్ నిప్పులో వేయటం మంచిది అన్నారు.
1: If you do not work for the progress and advancement of the community, better you burn all the books.
0: కానీ ఈనాడు విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
1: Today, the knowledge of science is increasing.
0: దాని ద్వారా అనేక విధమైనటువంటి మార్గములను బోధిస్తూ ఉన్నారు విద్యార్థులకు.
1: In fact, various scientific techniques are taught to students.
0: ఈ సైన్స్ యొక్క విజ్ఞానం యొక్క తత్వమును కేవలము ప్రపంచం యొక్క ఉపయోగ నిమిత్తమై చేస్తున్నారా, లేక ఆ విద్యావంతుని యొక్క సత్కీర్తి కోసం చేస్తున్నారా?
1: Is the scientific knowledge imparted for the advancement of the community, society, or to earn the reputation?
0: ఇంత గొప్ప మేధావులుగా మారుతున్నారు, కానీ వారిలో వచ్చినటువంటి మార్పు ఏమిటి?
1: In fact, they are intellectuals as well. What transformation you find in them?
0: దీనినే ఒకానొక సమయంలో చర్చిల్ కూడా చెప్పాడు.
1: The same thing he said at one time in Churchill.
0: Man has conquered all, but he has not conquered himself or not.
1: Man has conquered all, but he has not conquered himself.
0: ఈనాటి విజ్ఞాన శాస్త్రము తనం తప్ప సర్వమును కూడా ఎరుగుతూ ఉండాలి.
1: The scientific knowledge today will make you know everything in the outer world except
0: ఈ చరాచర ప్రపంచమునందు ఉండనటువంటి యొక్క సర్వ విషయములు కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Man is making every effort to know everything present in the outside world.
0: ఇది అంతయు కూడిన కేవలము భౌతికమైనటువంటి విద్యలు, లౌకికమైన విద్యలు.
1: This is all the physical knowledge, secular knowledge.
0: ఇన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: Having known everything, he is not able to know his own self.
0: ఇది ఏ ముఖ్యమైనటువంటి విషయము.
1: This is the important factor.
0: తనను తాను తెలుసుకుని ప్రవర్తించేటువంటి యొక్క వ్యక్తి యొక్క సంబంధమే నిజమైన సంబంధము.
1: ట్రూ రిలేషన్షిప్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇఫ్ ఓన్లీ యూ అండర్స్టాండ్ యువర్ ఇన్నేట్ నేచర్.
0: ఏ వ్యక్తిని చూసినా కానీ హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని ప్రశ్నిస్తున్నాడు, కానీ హూ ఆర్ మై అనేటువంటి ప్రశ్నకు మాత్రం చోటు ఇవ్వటం లేదు.
1: హూమ్ సో ఎవర్ యూ మీట్ యూ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ, బట్ యూ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్ హూ ఆర్ మై.
0: ఒకటికి ఒకటి భౌతికము, రెండవది పారమార్థికము.
1: వన్ ఇస్ ఫిజికల్, అదర్ ఇస్ స్పిరిచువల్.
0: కనుకనే ఈ భౌతికమైన కూడాను పారమార్థికమైనటువంటిది ఉండినప్పుడే రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది.
1: దేర్ షుడ్ బి ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్, దెన్ ఓన్లీ ది ఇంటర్ రిలేషన్షిప్స్ వుడ్ బ్లాజమ్.
0: కేవలము భౌతికమైనటువంటిది ఒక విధమైనటువంటి నెగటివ్.
1: ద ఫిజికల్ నాలెడ్జ్ ఇస్ నెగటివ్.
0: కానీ తనను తాను తెలుసుకునేటువంటి తత్వము పాజిటివ్.
1: The knowledge of the self is positive.
0: ఈ నెగటివ్ పాజిటివ్ రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది, ప్రకటిస్తుంది.
1: The human personality blossoms, shines forth if there is happy blend of the positive and the negative.
0: మానవుని మానవునిగా మార్చినంత మాత్రమే నా విద్య యొక్క పరిపూర్ణత ఏర్పడదు.
1: In fact, if you become a total man, there does not lie the full.
0: ఈ విద్య చేత మానవుని పరిపూర్ణమైన మానవునిగా రూపొందింప చేయాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేషన్ షుడ్ హెల్ప్ యూ టు బి ఎ టోటల్ మ్యాన్.
0: మానవుని దయామయునిగా మార్చాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు కంపాషనేట్ వన్.
0: ఇట్టి దయామయునిగా మార్చినటువంటి విద్యలు మనకెందుకు?
1: ఇఫ్ యు ఆర్ నాట్ కంపాషనేట్ వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్.
0: ఈనాటి విద్యలన్నీ కూడా కేవలం హృదయమును కఠిన రూపంగా మారుస్తుండాలి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ మేకింగ్ యూ వెరీ టఫ్ అండ్ హార్డ్.
0: మానవుడు మేధాశక్తిని ఎంత అభివృద్దిగా గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో ఆ విధంగానే హృదయాన్ని కూడా విశాలం చేయడానికి తగిన కృషి చేయాలి.
1: జస్ట్ యాజ్ యు వాంట్ టు గ్రో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ది ఇంటెలెక్ట్, యు సీ దట్ యువర్ హార్ట్ ఆల్సో మెల్ట్స్ అండ్ ఎక్స్పాండ్స్.
0: హృదయ విశాలతనే తెలుసుకునకుండినా ఈ మేధాశక్తి ప్రయోజనం ఏమిటి?
1: If you do not understand what for is this intellectual faculty,
0: kanuka hrudayamto paatu kevalamu maanasika pravartana kudunu maarali.
1: So along with the heart, the mind also should transform.
0: Prachina kaalam nundi,
1: since ancient times,
0: mana bharata desamunandu,
1: in bharat
0: ee vidya vidhanamlo aneka vidhamainatundi maarpulu kurpulu chestu vacharu mahaneelu.
1: Noble souls have made repeated attempts bringing sort of modifications, alterations, changes in the education field.
0: Kani videshiyulu bharatadeshamlo praveshinchinaku puramu vidya samasthalu chaala takkuvaga undetundivi.
1: Before foreigners stepped here, there were very few education institutions in this country.
0: Universities anetundi 5 6 undetundivi.
1: There were about 5 to 6 universities only.
0: ఒక్కొక్క యూనివర్సిటీ కూడాను ఒక్కొక్క సబ్జెక్టును మాత్రమే లక్ష్యం నందించుకుని తద్వారా మానసిక సంబంధమైనటువంటి యొక్క విశాలతను పెంచుకుంటూ వచ్చేటువంటి వారు.
1: ఈచ్ యూనివర్సిటీ హ్యాడ్ వన్ స్పెషాలిటీ, హెల్పింగ్ ఇన్ ద బ్లాసమింగ్ ఆఫ్ ది మెంటల్ ఫ్యాకల్టీ ఇన్ ఫుల్.
0: మొట్టమొదట కాశీ,
1: ద ఫస్ట్ వన్ కాశీ బెనారస్.
0: ఈ కాశీలో అభిమాన శాస్త్రం అనేటువంటిది ఒక వ్యాకరణము. కాశీ విశ్వవిద్యాలయంలో,
1: ద బెనారస్ యూనివర్సిటీ, గ్రామర్ ఇస్ ద మెయిన్ సబ్జెక్ట్ టాట్.
0: ఒక్కొక్క విశ్వవిద్యాలయం నందు కూడా ఒక్కొక్కటి అభిమానమైనటువంటి శాస్త్రంను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ఈచ్ యూనివర్సిటీ హాస్ టేకెన్ అప్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫాస్టరింగ్ వన్ డిసిప్లిన్.
0: కాశ్మీర్ విశ్వవిద్యాలయం నందు అలంకారము అనేటువంటి ఒక విశ్వ విద్యను అభివృద్ది పరుచుకుంటూ వచ్చారు.
1: ఇన్ఫాక్ట్ ది ఏన్షియంట్ సైన్సెస్ అలంకార శాస్త్ర వన్ సబ్జెక్ట్ వాజ్ డెవలప్డ్.
0: ఇదే విధంగానే ఉజ్జయిని విశ్వవిద్యాలయం నందు,
1: ఇన్ ఉజ్జయిని యూనివర్సిటీ,
0: గణిత శాస్త్రం అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: మ్యాథమెటిక్స్ వాజ్ స్పెషాలిటీ.
0: ఇంకితే కాకుండా నవద్వీపం అనేటువంటి ఒక గ్రామం పట్టణం నందు ఒక విద్యా విశ్వవిద్యాలయం ఉంటుండాలి.
1: ఎట్ ఎ ప్లేస్ బై ద నవద్వీప్ దేర్ వాస్
0: ఈ నవద్వీప విశ్వవిద్యాలయం నందు ప్రధానమైనటువంటి అభిమానము కూడినటువంటి యొక్క శాస్త్రం ఏమిటి?
1: వాట్ ఈస్ ద స్పెషల్ సబ్జెక్ట్ టాట్ ఇన్ నవద్వీప్ యూనివర్సిటీ?
0: నవద్వీప విశ్వవిద్యాలయం నందు న్యాయశాస్త్రమే ప్రధానంగా తీసుకున్నారు.
1: ఇట్ హాస్ స్పెషలైజ్డ్ ఇన్ లా.
0: ఇంకా రాముని సోదరుడైనటువంటి భరతుడు ఏలినటువంటి రాజ్యము అమరావతి.
1: అమరావతి వాజ్ రూల్డ్ బై భరత్, బ్రదర్ ఆఫ్ రామ.
0: ఈ అమరావతి విశ్వవిద్యాలయం నందు కేవలము ఒక విధమైనటువంటి యొక్క శాస్త్రం అభివృద్ధి పరచుకోవటమే కాకుండా,
1: ఇన్ ది అమరావతి యూనివర్సిటీ నాట్ ఓన్లీ సైన్స్,
0: ఆరోగ్య సంబంధమైనటువంటి యొక్క శాస్త్రంను ప్రధానమైనటువంటి లక్ష్యంలో తీసుకున్నారు.
1: ఇట్ హాస్ స్పెషలైజ్డ్ మెడిసిన్.
0: ఇంతియే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈ యొక్క యూనివర్సిటీ యందు నీతి నిజాయితీలను పెంచినప్పుడే మానవ జాతి ఒక ఉన్నత స్థితిని పొందుతుంది అని చింతించారు ఈ యొక్క విశ్వవిద్యాలయం వారు.
1: యూనివర్సిటీ అథారిటీస్ ఫెల్ట్ దట్ ద మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆర్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ది టోటల్ పర్సనాలిటీ.
0: నిత్య జీవితమునందు సత్య మార్గముతో తమ వృత్తులను అభివృద్ధి పరచుకునే నిమిత్తమై కమ్మరి కుమ్మరి దొమ్మరి ఇత్యాది విద్యలన్నీ కూడాను ఒక పై భాగంగా భావించుకుని అందరికీ బోధిస్తూ వచ్చారు.
1: ఇన్ ఆర్డర్ టు టెడ్ రైట్ ఫుల్ ట్రూత్ ఫుల్ పాత్ ఇన్ లైఫ్ ద వొకేషనల్ సబ్జెక్ట్స్ ఆర్ ఆల్సో టాట్ లైక్ కార్పెంటరీ అండ్ బ్లాక్ స్మిత్ అదర్ సబ్జెక్ట్ లైక్ దాట్.
0: నిత్య జీవితంలో అవసరం లేనటువంటివన్నీ చదివి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ రీడింగ్ దోస్ సబ్జెక్ట్స్ విచ్ ఆర్ నాట్ యూజ్ఫుల్?
0: వారి వారి వృత్తులకు సంబంధించినటువంటి యొక్క పనులన్నీ కూడా నేర్చుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ నో ద ప్రొఫెషనల్ స్కిల్స్ యాజ్ వెల్.
0: ఇంతియే కాకుండా సంగీతము సాహిత్యము నృత్యము ఇత్యాదంతా కూడాను నాట్యకళలు కూడాను పోషించుకుంటూ వచ్చారు.
1: అండ్ దే ఆల్సో ఫాస్టర్డ్ ఎంకరేజ్ ద ఫైన్ ఆర్ట్స్ లైక్ డాన్స్ అండ్ ద మ్యూజిక్ అండ్ లిటరేచర్.
0: అమరావతి విశ్వవిద్యాలయం నందు అనేక విధమైనటువంటి యొక్క సంస్థలను కూడాను అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: ది అమరావతి యూనివర్సిటీ ఎంకరేజ్ ఆల్ దీస్ డిసిప్లిన్స్ ద సబ్జెక్ట్స్.
0: తక్షశిల ఇంకొక విశ్వవిద్యాలయము,
1: నదర్ యూనివర్సిటీ, తక్షశిల యూనివర్సిటీ.
0: ఈ తక్షశిల విశ్వవిద్యాలయం నందు,
1: ఇన్ దిస్ తక్షశిల యూనివర్సిటీ,
0: ఒక విధమైన ఆయుర్వేదము అనేటువంటి యొక్క అభిమాన శాస్త్రం అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: ఆయుర్వేద ది మెడికల్ సైన్స్ వాజ్ స్పెషాలిటీ.
0: ఈ విధంగా విచారణ చేస్తే ఒక ఆరో ఏడో విశ్వవిద్యాలయాలు మాత్రమే ఆనాడు ఉన్నటువంటివి.
1: ఇన్ దోస్ డేస్ ఎట్ ది మోస్ట్ 6 to 7 యూనివర్సిటీస్ ఎగ్జిస్టెడ్.
0: ఈనాడు వందల కొద్దీ పెరిగిపోయినాయి.
1: టుడే వి హావ్ హండ్రెడ్స్ ఆఫ్ యూనివర్సిటీస్.
0: కానీ ఈ పెరిగిపోయినటువంటి విశ్వవిద్యాలయం వల్ల మనం నేర్చుకున్నటువంటి సత్యం ఏమిటి?
1: విత్ ఆల్ ది ఇంక్రీజింగ్ నంబర్ ఆఫ్ ది యూనివర్సిటీస్ వాట్ ట్రూత్ వి హావ్ అండర్స్టాండ్.
0: దేశమునకు చేసేటువంటి ఉపకారం ఏమిటి?
1: వాట్ హెల్ప్ వి హావ్ డన్ టు
0: సమాజం యొక్క సంక్షేమాన్ని కోరడానికి ఆధారాలు ఏమిటి?
1: What is the proof to demonstrate that we work for the advancement of the society?
0: కానీ ఈ ఆధునిక విద్యలన్నీ కూడా అభివృద్ధి అయిపోయి,
1: విత్ ది డెవలప్మెంట్ ఆఫ్ ద మోడర్న్ ఎడ్యుకేషన్,
0: నిజమైనటువంటి ఆత్మ విద్యలన్నీ క్షీణించిపోయినాయి.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ డిక్లైన్డ్.
0: ఈనాడు విద్యకు ఎడ్యుకేషన్ అంటారు.
1: విద్య ఈజ్ కాల్డ్ ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్ అంటే ఏమిటి?
1: వాట్ ఈజ్ మెంట్ బై ఎడ్యుకేషన్?
0: ఇది కేవలము ఎడ్యుకేర్ అనేటువంటి యొక్క పదం నుంచి, ఆంగ్ల భాష నుంచి వచ్చింది.
1: ఎడ్యుకేషన్ ఈజ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ ఎడ్యుకేర్ అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ మెన్ బై ఎడ్యుకేర్?
0: లోపల నుండి బయటికి తిరగటమే.
1: The word educare meant to bring out, to bring forth.
0: ఏ విధంగా తీసేదీన్ని?
1: What is it that's to be brought forth?
0: ప్రతి ఒక్క శక్తి కూడాను మానవుని యందు అంతర్భూతమై ఉంటున్నాయి.
1: Every power, faculty is latent.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని శక్తులు కూడాను మానవుని యొక్క అంతర్భూతమై ఉంటున్నాయి.
1: All powers, the physical, the moral, intellectual, spiritual, ethical, all values are in you.
0: గిట్టి పవిత్రమైనటువంటి యొక్క విద్యను మనం తెప్పించుకొని తద్వారా సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరాలి, చేయాలి.
1: We should acquire that sacred education and serve the society.
0: కనుకనే దీన్ని తీవడానికి రెండు విధమైనటువంటి మార్గములు ఉంటున్నాయి.
1: There are two paths to bring out the latent values.
0: ఇది లాటిన్ లాంగ్వేజ్ నుంచి వచ్చినటువంటిది educare.
1: Educare is the Latin word.
0: ఈ లాటిన్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి ఒక అంతరార్థం ఏమిటి? రెండింటినీ మనం బయటకు తీవాలి.
1: The Latin word indicates that those which are latent, immanent must be brought out.
0: ఒకటి కేవలము బాహ్యమైన యొక్క భావమును బయటకు తీవటం.
1: వన్ బ్రింగింగ్ అవుట్ ది ఎక్స్టర్నల్ ఫీలింగ్స్.
0: దీనిని బయటకు తీసేటువంటిది తల.
1: ఇట్ కన్సర్న్స్ ది హెడ్.
0: అంతర్భూతంగా ఉండినటువంటి యొక్క విద్యలను, శక్తులను బయటకు తీవటం అనేటువంటిది ఇది ఏ హృదయము.
1: ది ఇన్నర్ ఫ్యాకల్టీస్ ఆర్ బ్రాట్ అవుట్ ఆఫ్ ది హార్ట్.
0: ఈ రెండింటినీ బయటకు తీసినప్పుడే మన జీవితం అనేటువంటిది ఎంతైనా కానీ ఆదర్శంగా నిరూపిస్తుంది.
1: When once these two manifest inner and outer, the life would be ideal.
0: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
1: One is the life, another is living.
0: ఈ జీవనోపాధి తరం నుంచి వచ్చేటువంటి చదవటము, రాయటము, సంపాదించడము, ఉద్యోగాలు చేయటము ఇత్యాది కర్తవ్యం చేత తన యొక్క తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: All the knowledge that comes out of the head will help you to carry out your living, the writing, the reading, all
0: expert. యొక్క విద్యలు అన్ని కూడా కేవలము ఒక విధమైనటువంటి తల నుంచి ప్రారంభమైనటువంటివి.
1: All the secular knowledge has arisen out of the head.
0: దీన్ని bookish knowledge అన్నారు.
1: This is called bookish knowledge.
0: మస్తకము మస్తకము ఉన్నటువంటి సంబంధం ఇంతే.
1: This is the relationship between mastaka, the head, the
0: pustaka,
1: the book.
0: మస్తకము నుంచి పుస్తకంలో ప్రవేశించింది, పుస్తకం నుంచి తిరిగి మస్తకానికి పోతుండాలి.
1: Things have come out of the head and gone into the book and then reverse order.
0: కనుక ఈ bookish knowledge అనేటువంటి కేవలం ఒక superficial knowledge.
1: This bookish knowledge is the superficial knowledge.
0: దీని తర్వాత general knowledge మనకు కావాలి.
1: We need general knowledge.
0: ఈ general knowledge ని తర్వాతనే
1: later
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఉండాలి.
1: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇస్
0: వాట్ ఇస్ రైట్, వాట్ ఇస్ రాంగ్.
1: వాట్ ఇస్ రైట్, వాట్ ఇస్ రాంగ్.
0: ఏది నా జీవితానికి ఆదర్శమైనటువంటిది,
1: వాట్ ఈస్ ది ట్రూ ఐడియల్ ఇన్ మై లైఫ్,
0: అనేటువంటి దాన్ని చక్కగా విచారణ చేయాలి.
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ.
0: నాలెడ్జ్ తర్వాతనే ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది.
1: ఆఫ్టర్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ కమ్స్ ఇన్ ద ఫీల్డ్.
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ మానవునికి ప్రధానమైనటువంటి నాలెడ్జ్.
1: ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈస్ ఇంపార్టెంట్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్, ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా కేవలము లౌకికమైనటువంటి ఒక జగత్తునికి మాత్రమే సంబంధించినవి.
1: ద బుకిష్ నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, ఇన్ ద డిస్క్రిమినేషన్ నాలెడ్జ్, ఇవన్నీ
0: ప్రవృత్తి లక్షణాలు తప్ప నివృత్తి లక్షణాలు కాదు.
1: దే ఆల్ స్టాండ్ ఫర్ ది ఎక్స్టర్నల్ అవుట్లుక్.
0: కనుకనే మానవుడు స్వార్థము, స్వప్రయోజనంలో మునిగి సమాజం యొక్క సంక్షేమాన్ని విస్మరిస్తున్నాడు.
1: దేర్ ఫోర్ మ్యాన్ ఇస్ డ్రౌన్డ్ ఇన్ సెల్ఫిష్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ హెస్ ఫర్గాటన్ ది ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ.
0: కనుక సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరినప్పుడే మన సంక్షేమాన్ని కూడా అభివృద్ధి పొందుతుంది.
1: When once you desire and strive for the welfare of the society, you will be safe and secure.
0: లోకంలో ఎన్ని లక్షల మంది చదువులు లేరు.
1: We find lakhs and lakhs educated.
0: ఎంతమంది మేధావులు లేరు.
1: There are many intellectuals.
0: వీరు చేసేటువంటి పని ఏమిటి?
1: What is that you are doing?
0: తమ స్వార్థం కోసం తమ ఉద్యోగాలు చేసుకుంటూ తమ కుటుంబాలను తాము పోషించుకుంటూ ఉన్నారు.
1: You just do and work for your own selfish interests.
0: ఎవరైనా ఒక కాలమును, ఒక కర్మను ప్రధానంగా తీసుకుని సమాజంలో ప్రవేశించి ఆదర్శవంతమైనటువంటి సేవలు చేసేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
1: Have you ever come across those people who take time to serve the society?
0: కేవలం స్వార్థ స్వప్రయోజనాల నిమిత్తమై ప్రాకులాడేటువంటి ప్రజలకు మాత్రమే నోబెల్ ప్రైజ్ అంతా ఇస్తున్నారు.
1: And in fact we adore those people who are drowned in
0: service. చక్కగా విచారించి చూస్తే ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమిటి అనేటువంటి వారికి కూడా తెలియటం లేదు.
1: It's obvious they don't know what true education is.
0: ye modalu jet varaku kuda degrees teeskunte adi goppa education.
1: The one who acquires degrees from the letter A to Z, we call him a highly educated one. Is that education?
0: Ivanta kuda kevalam quantity.
1: All the degrees amount to quantity.
0: Quality kavali,
1: but we need quality.
0: Why balance of donkey milk? One teaspoon of cow milk is better.
1: Why barrels of donkey milk? One teaspoon of cow milk is enough. Better.
0: కనుకనే ఆనాటి ప్రాచీన విద్యా సంస్థల యందు విశ్వవిద్యాలయములందు ఒక్కొక్క సబ్జెక్టును ప్రత్యేకంగా తీసుకుని అనేక విధమైనటువంటి యొక్క సమాజం యొక్క సంక్షేమాన్ని కోరుతూ వచ్చారు.
1: That for that reason, in the ancient days, each university has taken one speciality and
0: గ్రామరు అనేటువంటి దాన్ని కాశీలో ప్రవేశించి ఆ గ్రామర్ యొక్క తత్వాన్ని ఎన్ని విధాలుగా అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: The subject grammar was developed in a manifold way in the Kashi University.
0: Yes, Jnana Daya Sindho Ragadasya Gaguna Seveta Machiyodiro Sasiyecha Mitayecha Samastha Samastyati. ఈ విధంగా వాళ్ళు బోధించుకుంటూ అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని ప్రాక్టికల్ లో పెట్టించుకుంటూ వచ్చారు విద్యార్థుల చేత.
1: దే టాట్ ఆల్ ద రూల్స్ ఆఫ్ ద గ్రామర్ అండ్ హెల్ప్ దెమ్ టు లీడ్ దేర్ ప్రాక్టికల్ లైఫ్.
0: అమరా నిజరాదేవ త్రిజా విభుదాసుర సుప్రభాణ సుమనస త్రిజిభౌషాది కథ ఆదిత్యేయ దివిషదో లేక ఆదిత్యనందన ఆదిత్యారు భవస్వప్న అమృత్య అమృతాంజన. ఈ విధమైనటువంటి యొక్క అమృతత్వమైనటువంటి యొక్క విషయాలంతా కూడా ప్రజలకు అందించి వారి ద్వారా ఐకమత్యాన్ని పెంపొందింపచేసి తద్వారా అన్నదమ్ములు అక్కచెల్లెండ్రుల వలె దీన్ని పోషించుకుంటూ వచ్చారు.
1: ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ వర్ టాట్ ఆల్ ద స్టూడెంట్స్ సచ్ దాట్ దే డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ సో దట్ దే కుడ్ బిహేవ్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: ఉజ్జయిని ఇలాంటి విశ్వవిద్యాలయములందు ఏ యొక్క స్కూల్స్ అక్కడ లేవు.
1: దేర్ వర్ నో స్కూల్స్.
0: ఒక బిల్డింగ్ అనేటువంటిదే లేదు.
1: దేర్ వర్ నో స్కూల్స్ యాజ్ సచ్.
0: ఆ యూనివర్సిటీ లోపల విశ్వవిద్యాలయం లోపల విద్యార్థులు ఎంతమంది?
1: హౌ మెనీ స్టూడెంట్స్ వర్ దేర్ ఇన్ ఎవ్రీ యూనివర్సిటీ?
0: 9 లేక 10 మంది.
1: ద స్ట్రెంగ్త్ 9 or 10.
0: గొప్ప విద్యావంతులు.
1: దే ఆర్ హైలీ
0: గొప్ప యూనివర్సిటీ.
1: ద బిగ్ యూనివర్సిటీ.
0: ఇంకా టీచర్స్ ఎవరు?
1: హూ ఆర్ ప్రొఫెసర్స్?
0: అక్కడ ఉన్నటువంటి టీచరే విశ్వవిద్యాలయంకు వైస్ ఛాన్సలర్.
1: ద టీచర్ ద రెసిడెంట్ ఇస్ ది వైస్ ఛాన్సలర్.
0: ఇది ఎవరితోనూ గవర్నమెంట్ కానీ ఏక్తికి సంబంధం లేకుండా జరిపేటువంటి అవి.
1: దే ఆర్ ఆల్ సెల్ఫ్ రిలయెంట్, నో కనెక్షన్ విత్ ద గవర్నమెంట్.
0: సరస్వతిని సంపూర్ణమైనటువంటి యొక్క స్వేచ్ఛను అందిస్తూ వచ్చారు సరస్వతికి.
1: ది గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి వాజ్ గివెన్ కంప్లీట్.
0: ఈ సరస్వతి ఎన్ని విధమైనటువంటి స్వేచ్ఛతోనో ఆ విద్యార్థులకు చక్కని బోధనలు చేయించి ఆనందాన్ని అందిస్తూ ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి హ్యాస్ గివెన్ ఆల్ ది ఐడియల్స్ ఇన్ లైఫ్ to the students.
0: Teachers kuda okka naya paisa puchukuneetunte vaaru kaadu.
1: Teachers also didn't receive any salary.
0: Vidyarthulu kuda ichi puchukuneetunte vaaru kaadu.
1: Students don't pay fees either.
0: Kevalamu aa yokka vice chancellor inti ende undi vaaru.
1: They stayed at the residence of vice chancellor.
0: Eppudu bodhistaro ee naadu bodhistaro cheppadaniki veelu kaadu.
1: When and where?
0: Deeniki oka time table ani kaani oka time yokka nirnayam kaani ledu.
1: There were no specific times like timetables.
0: రాత్రి లేచి ఒక పిల్లవాడిని లేపించి వాడికి తిరిగి విద్యను బోధించేటువంటి
1: రైట్ ఎనీ టైమ్ ఇన్ ద నైట్ హీ విల్ వేకప్ ద స్టూడెంట్.
0: సమయ సందర్భం అనేటువంటిదే లేకుండా ఎప్పుడు పడితే అప్పుడంత వారి సందేహాలను తీర్చేటువంటి వారు.
1: దేర్ వాజ్ నో స్టిప్యులేటెడ్ టైమ్ వాట్స్ ఎవర్ దే యూస్ టు క్లియర్ దేర్ డౌట్స్.
0: వారు పాఠములు ఎక్కడ చదివేటువంటి వారు?
1: హౌ డిడ్ దే లెర్న్?
0: పవిత్రమైనటువంటి నదీ తీరం నందు ఒడ్డున ఉందో.
1: They just used to study along the shores of the river.
0: లేక చల్లని ఛాయ అయినటువంటి వృక్షముల క్రిందనో.
1: Or sit under the shade of a tree.
0: లేక దేవాలయమునందో కంపౌండ్ నందో ఎక్కడో కూర్చొని వారికి విద్యను బోధించేటువంటి వారు.
1: Or they sit or squat on the ground in the temple premises.
0: ఈనాడు విశ్వవిద్యాలయం అంటే పెద్ద పెద్ద భవనాలంతా కావాలి.
1: Today university requires
0: laboratory కంటే కూడా ఎంతెంతో గొప్ప మిషన్స్ అంతా కావాలి.
1: And we need machinery.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ అంతా కొన్ని అనేక విధమైనటువంటి శ్రమ పడుతున్నారు.
1: అండ్ వీ స్ట్రగుల్ హార్డ్ టు అక్వైర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఎలాంటి యంత్రములు లేదు.
1: నో మిషన్.
0: ఎలాంటి మంత్రములు లేదు.
1: నో మంత్ర.
0: ఎలాంటి భవనములు లేదు.
1: నో మ్యాన్షన్స్ ఇన్ దోస్ డేస్.
0: ఓపెన్ ఎయిర్.
1: ఇట్ వాజ్ ఓపెన్ ఎయిర్ థింగ్స్ వర్
0: ఆ విధమైనటువంటి దీంతో ఉంటుంది. పవిత్రమైనటువంటి వాతావరణాన్ని గడిపి
1: దేర్ వాజ్ సీక్రెట్ అట్మాస్ఫియర్ ఆల్ అరౌండ్.
0: ఆరోగ్యాన్ని అందించేటువంటి ఒక ఆక్సిజన్ పీల్చుకుంటూ.
1: అండ్ దేర్ బ్రీదింగ్ ఆక్సిజన్.
0: ఆ వృక్షం కింద ఉంటున్నప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ ను నిర్మూలం గావించి.
1: అండ్ ఎగ్జేలింగ్ కార్బన్ డైఆక్సైడ్ రిసీవ్డ్ బై ది
0: మంచి ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి వాళ్ళు ఆనాటి విద్యార్థులు.
1: అండ్ స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్ వర్ హేల్ అండ్ హెల్దీ.
0: ఆనాటి విద్యార్థులకు, ఆనాటి అధ్యాపకులకు, ఈనాటి విద్యార్థులకు, ఈనాటి అధ్యాపకులకు పోలికనే లేదు.
1: There's no comparison between the teachers and students of those days and these days.
0: Enni test books pettna, enni vidhamaina notes pettna chadavadaniki veeriki sadhyam kaadu.
1: You have number of textbooks and notebooks, but you don't read, no time.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthinilara, aanadu papers anetundide ledu.
1: Students, boys and girls, there were no stationery papers.
0: Books anetundide enadu print kaaledu.
1: నో ప్రింటింగ్, ప్రింటెడ్ బుక్.
0: కేవలం మాటకు మాట, మాటకు మాట.
1: ఇట్ ఇస్ ఓన్లీ వెర్బల్ కమ్యూనికేషన్.
0: అధ్యాపకుడు చెప్పేటువంటి ప్రతి మాటను కూడా నువ్వు హృదయానికి అత్తుకునేటట్టుగా చెప్పి దానినే ప్రింట్గా చేసుకుని ఆ మాట మాట చేతనే వచ్చినటువంటి యొక్క శాస్త్రంలే ఇవన్నీ కూడా.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ టాట్ బై ది టీచర్ గాట్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ దే రిమెంబర్డ్.
0: కనుకనే ఆనాటి విద్యలన్నీ కూడా నువ్వు శాశ్వతంగా ప్రింట్ అయిపోయినాయి మానవుని హృదయం నందు.
1: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ దోస్ డేస్ కమ్యూనికేటెడ్ రిమైండ్
0: ఫర్ ఎవర్. గంటకు ముందుగా చదివినటువంటి దాన్ని మరీ ఒక గంటకు జ్ఞాపకమే ఉండదు.
1: స్టూడెంట్స్ టుడే దే రీడ్ 1 అవర్ బ్యాక్ దే ఫర్గెట్ రైట్ నౌ.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈనాటి విద్యార్థులు మనస్సును స్వేచ్ఛగా వదిలిపెడుతున్నారు.
1: బికాస్ ద మోడర్న్ స్టూడెంట్ హ్యాస్ లెట్ హిస్ మైండ్ మూవ్ వేవ్ ఫ్రీలీ.
0: ఈ మనస్సును అరికట్టడానికి ప్రయత్నం చేపించేది ఆనాటి విద్యలు.
1: ఇన్ దోస్ డేస్ ఎడ్యుకేషన్ టాట్ దెమ్ హౌ టు కంట్రోల్ ద మైండ్.
0: మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ put your mind under
0: మనసు అదుపులో పెట్టుకున్నప్పుడు ఆ విద్యను మనకు హృదయానికి అత్తుకుంటాయి.
1: When you have the control in the mind, the education can be imprinted.
0: దీనిని పురస్కరించుకుని మన ఏవ మనుష్యానాం కారణం బంధమో చేయు అన్నారు.
1: Basing on this, it is said that the mind is the cause for the bondage and liberation.
0: నిత్య సత్య సుకృతులన్ని ప్రకృతి విడిచి పోవుచుండే.
1: And this eternal truth is just forgotten.
0: నిత్య దయ ఆచరణలన్ని దురాచారమగుచుండే.
1: అండ్ ఆల్ ద ప్రాక్టీసెస్ ఆర్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: ఆర్య వేద విద్యలు అనగే
1: అండ్ ది ఎడ్యుకేషన్ విదౌట్ ప్రాక్టీస్.
0: ఈ ఆర్యవేద విద్యలు అడిగిన తర్వాత నీవు చదివేటువంటి ఏమిటి?
1: వెన్ యూ నాట్ ప్రాక్టీస్ వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్, వై షుడ్ స్టడీ?
0: కనుకనే విద్యావంతులంతా ఏ విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారో దాన్ని ప్రాచీనమైనటువంటి దాన్ని ఈనాడు నూతనంగా కూడా మనం పోషించాలి.
1: దేర్ఫోర్ ఆల్ ద ఐడియల్స్ ఫాస్టర్డ్ అడాప్టెడ్ ప్రాక్టీస్ బై పీపుల్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్.
0: ఈ లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క విషయాలకు దాన్ని కూడా నేర్చుకోవచ్చు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ అక్వైర్ ద మోడర్న్ స్కిల్స్.
0: కానీ ఫండమెంటల్ విద్య హృదయ వికాసమే.
1: ఫండమెంటల్ ఎడ్యుకేషన్ ఫండమెంటల్ విశాలమే. It's broad-mindedness.
0: కేవలం నేరో మైండ్ గా మనం పోకూడదు.
1: It should never be narrow-minded.
0: Expansion love, not contraction love.
1: It should be expansion love, never contraction.
0: దీనిని బోధించేటువంటిది ప్రాచీన సంస్కృతి.
1: The ancient culture taught these principles.
0: ఇలాంటి భారతీయ సంస్కృతి యొక్క విద్యలను ఈనాడు మనం విస్మరించి లౌకికమైన భౌతికమైన ఈ యొక్క ప్రాకృతిక విద్యలంతా మనం అభ్యర్థించి తద్వారా మనం చేసేటువంటి పని ఏమిటి?
1: We have forgotten the ancient knowledge of those days of రిచ్ కల్చర్.
0: తన ఎందుకున్నటువంటి అంతర్భూతమైనటువంటి భావములను ఆవిర్భవింప చేసుకోవాలి.
1: ఆల్ ది ఇన్నర్ ఫీలింగ్స్ షుడ్ బి బ్రాట్ ఫోర్.
0: ఈనాడు మీరు నేర్చిన విద్యలన్నీ కూడా ఏ గ్రంథంలోనూ వచ్చినటువంటివి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్ ఇస్ నాట్ అవుట్ ఆఫ్ ఎనీ బుక్.
0: పూర్వమే మీ యందే ఉంటున్నాయి.
1: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ వాస్ దేర్ ఇన్ యూ బిఫోర్.
0: వాటినంతా మీరు బయటకు తెప్పించాలి.
1: ఆల్ దట్ హ్యాస్ టు బి బ్రాట్ అవుట్.
0: ఈనాడు సైన్స్ యొక్క వికాసం చేత,
1: బికాస్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్,
0: భూమిలో ఉండినటువంటి యొక్క సమస్త శక్తులను కూడా నువ్వు వెలుపలు తీసి,
1: ఆల్ ది ఫ్యాకల్టీస్ ఆఫ్ మదర్ ఎర్త్ ఆర్ బ్రాట్ అవుట్,
0: ఆ భూమి యొక్క బ్యాలెన్స్ కూడా నువ్వు తప్పు చేసి,
1: అండ్ ద బ్యాలెన్స్ ఆఫ్ ది ఎర్త్ ఇస్ లాస్ట్,
0: తద్వారానే జగత్తు కూడా నువ్వు అనేక ప్రమాదములు తెప్పిస్తున్నారు.
1: అండ్ వీఆర్ పుట్ టు డేంజర్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్.
0: ఈనాటి సైన్స్ చేసేటువంటిది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ సైన్స్?
0: సైన్స్ అండ్ టెక్నాలజికల్, టెక్నాలజీ టెక్నాలజీ ఏమిటి? ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ,
1: వీ ఆఫెన్ సే సైన్స్ అండ్ టెక్నాలజీ,
0: అన్ని కూడా ఒక మానవుని అంటే ఉంటున్నాయి.
1: ఎవ్రీథింగ్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ మ్యాన్.
0: నీవు చక్కగా యోచన చేసి ప్రతి దాని ఎందు విచారణ చేసి దానికి డిస్క్రిమినేషన్ చేసినటువంటి అంతా నీ నుండి ఆవిర్భవిస్తాయి.
1: ఇఫ్ యూ థింక్ డీప్లీ ఎనఫ్, ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ ప్రాపర్లీ అండ్ ఎంక్వైర్, యూ విల్ నో దట్ ఎవ్రీథింగ్ ఇస్ లేట్.
0: ఈనాడు ఎవరైనా ఒక సైంటిస్ట్ బాయ్ ని అడిగినప్పుడు వాటర్ ఎట్లా నీవు తయారు చేస్తావు అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు చేతి అవుతుంది అని వాటర్ అంటాడు.
1: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ స్టూడెంట్ ఆఫ్ సైన్స్ హౌ డు యూ మేక్ వాటర్, హీ విల్ సే H2O.
0: ఆక్సిజన్ రెండు భాగాలు, హైడ్రోజన్ ఒక భాగము, మూడింటి యొక్క ఏకత్వం చేతనే వాటర్ తయారు చేయవచ్చు అంటారు.
1: ది స్టూడెంట్ ఆఫ్ సైన్స్ విల్ సేస్ దట్ వాటర్ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ 2 పార్ట్స్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ 1 పార్ట్ ఆఫ్ ఆక్సిజన్.
0: వాటర్ తయారు చేయటమేమో చేశావు, కానీ దీన్ని సమానంగా నువ్వు పంచుతున్నావా?
1: యూ డూ మేక్ వాటర్, బట్ డూ యూ డిస్ట్రిబ్యూట్ టు సొసైటీ?
0: కనుకనే సమాజంలో సరి అయినటువంటి రీతిగా మనం పంచాలి.
1: యూ హ్యావ్ టు సప్లై వాటర్ టు సొసైటీ.
0: సమాజం యొక్క సంక్షేమాన్ని మన యొక్క దృష్టిలో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ కీప్ ఆల్వేస్ ఇన్ యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: తన స్వార్థం కోసమే తాను తాగి ఉంటే ప్రజల యొక్క గతి ఏమిటి?
1: ఇఫ్ యూ జస్ట్ లిమిట్ ఆల్ యువర్ నాలెడ్జ్ ఆన్ సెల్ఫిష్.
0: బొంబాయి లోపల కూడాను సముద్రం వాటర్ అంతా కూడా తీయని వాటర్ గా చేయాలని అనేక కోట్లు ఖర్చు పెట్టి ప్రయత్నిస్తున్నారు.
1: క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఆర్ స్పెండ్ టుడే టు కన్వర్ట్ ద సీ వాటర్ ఇన్ టు డ్రింకింగ్ వాటర్.
0: ఈ పిచ్చి పనులకంతా మనం ప్రయోజనం చేయకుండా అనేక కోట్లకు మనం వ్యర్థం చేస్తున్నాం.
1: ఇన్ దీస్ సిల్లీ యాక్ట్స్ వీఆర్ స్పెండింగ్, వేస్టింగ్ క్రోర్స్ ఆఫ్ మనీ.
0: లాస్ట్ స్టేజ్ మంచినీళ్లు తయారు చేయాలంటే సముద్రం నుంచి,
1: in order to make this tumbler full of drinking water out of sea water,
0: 5000 rupees ఖర్చు పెట్టాలి.
1: You need to spend 5000 rupees.
0: ఇంత ఖర్చు పెట్టి
1: హావింగ్ స్పెండ్ సో మచ్
0: ఈ టంబ్లర్ నీటిని ప్రయత్నం చేస్తే వచ్చిన ఫలితం ఏమిటి?
1: హావింగ్ స్పెండ్ సో మచ్ ఆఫ్ మనీ యూ జస్ట్ గెట్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: జీవనదులు మన భారతదేశంలో కావాల్సినంత ఉంటున్నాయి. గంగా యమున సరస్వతులు,
1: వీ హావ్ గాట్ మెనీ సీక్రెట్ హోలీ రివర్స్ గంగా యమున.
0: ఈ ధనమును దానికి ఖర్చు పెట్టి అక్కడి నుంచి పంపులు కొట్టించి తెప్పించండి.
1: లెట్ ద మనీ బి స్పెంట్ ఆన్ దీస్ హోలీ రివర్స్ ఇరిగేటెడ్ అండ్ సప్లైడ్.
0: ఎట్లా ఉందంటే ఈనాడు మా మోడర్న్ వేజ్ లోపల,
1: హౌ ఆర్ ది మోడర్న్ వేజ్,
0: తోటకూరను కొన్నటువంటి వ్యక్తి,
1: the one who purchased peanuts,
0: koora rendanalu,
1: the cost is 2 anas,
0: kooli paavala,
1: but labor charges 4 anas,
0: dan intiki devadani paavala vaadi kooli ivvali,
1: to fetch his peanuts from home one has to spend 4 anas.
0: Ivinaadu manam chestunnatundi upakaralu,
1: this is sort of activity,
0: dabbulu kattu pettunnaru,
1: we spend money.
0: ఇది మనం చేయటం చాలా పొరపాటు.
1: ఇట్స్ బిగ్ మిస్టేక్.
0: ఇది చదువు నుంచి ఆవిర్భవించినటువంటిది కాదు.
1: దిస్ నాట్
0: ఇది పక్క అజ్ఞానమే.
1: ఇట్స్ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: చదువు అనగా ఎంత ప్రకాశంగా ఉంటుండదో దానికి ప్రక్కనే దాని యొక్క అజ్ఞానమైనటువంటి నీడి కూడాను దాన్ని వెంటాడుతుండాలి.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్ యు ఫైండ్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యాజ్ ఎ షేడ్.
0: ఈనాడు పెద్దగా ప్రజ్ఞానం పెరిగిపోయింది అనుకుంటున్నావు మీరు.
1: టుడే యు థింక్ యు ఆర్ ఎక్స్పర్ట్.
0: ఈ విజ్ఞాన శాస్త్రం చాలా అభివృద్ధి అయింది అని అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ సైన్స్ హస్ ప్రోగ్రెస్.
0: విజ్ఞాన శాస్త్రం ఎంత అభివృద్ధి అయిపోయిందో అజ్ఞానం కూడా అంత అభివృద్ధి అయిపోయింది.
1: యాజ్ సైన్స్ హస్ ప్రోగ్రెస్ ఇగ్నోరెన్స్ ఆల్సో హస్ ప్రోగ్రెస్.
0: దాన్ని మీరు చూడటం లేదు.
1: దట్ యూఆర్ నాట్ మైండ్ఫుల్.
0: ఒకటికి నాలుగు ఖర్చు పెట్టి దీన్ని మనం అనుభవిస్తున్నాము.
1: అండ్ యూ స్పెండ్ ఫోర్ టైమ్స్ మోర్ దాన్ వాట్ యూ హ్యావ్ టు అండ్ ఎక్స్పీరియన్స్.
0: దీని వల్లనే భారతదేశం బిరి దేశంగా రూపొందుతూ వచ్చింది.
1: దట్స్ ద రీజన్ వై భారత్ హస్ బికమ్ సో పోర్.
0: మనం సరి అయినటువంటి ఒక తెలివితేటలను పెంచుకోవాలి.
1: వీ షుడ్ హావ్ ప్రాపర్ ఇంటెలిజెన్స్.
0: తెలివితేటలు ఉండి ప్రయోజనం లేదు.
1: మియర్ ఇంటెలిజెన్స్ ఇస్ యూస్లెస్.
0: దానికి తగినటువంటి గుణం కూడా ఉంటుండాలి.
1: వీ షుడ్ హావ్ వర్చ్యూ ఆల్సో.
0: సద్గుణములు,
1: వర్చ్యూ,
0: సద్బుద్ధి,
1: గుడ్ ఇంటెలెక్ట్,
0: సత్యనిరతి, భక్తి,
1: డివోషన్,
0: శిక్ష, కర్తవ్య పాలనములు,
1: డ్యూటీ,
0: నేర్పునది విద్య, విద్యార్థి నేర్చుకోవాలి.
1: ఆల్ దీస్ థింగ్స్, సిక్స్ థింగ్స్ ఆర్ టాట్ ఇన్ ఎడ్యుకేషన్. ఏ స్టూడెంట్ మస్ట్ అక్వైర్.
0: ఎవరు నేర్చుతున్నారు?
1: Who are teaching this?
0: పద్యాలు మాత్రం చక్కగా కంఠస్థం చేస్తున్నారు.
1: In fact, they get by heart poems.
0: కానీ పద్యాల లోపల హీరోగా మార్క్స్ తెస్తున్నారు.
1: They are heroes in recitation.
0: కానీ ప్రాక్టికల్ లో జీరోస్ మార్క్స్ తెస్తున్నారు.
1: But in practice, they get only zeros.
0: ఇది మన చదువు చదువుగా ఉంటుంది.
1: Can that be education?
0: కానీ ఇది నిజమైన చదువు కాదు.
1: This is not true education.
0: మనం ప్రాక్టికల్ ఉండి ప్రయోజనం లేదు.
1: Mere intelligence is useless.
0: దానికి తగినటువంటి గుణం కూడా ఉంటుండాలి.
1: We should have virtue also.
0: సద్గుణములు,
1: వర్చ్యూ,
0: సద్బుద్ధి,
1: గుడ్ ఇంటెలెక్ట్,
0: సత్యనిరతి, భక్తి,
1: డివోషన్.

0: మేము ఉపన్యాసాలు ఇస్తున్నాము,
1: వి గివ్ మెనీ టాక్స్,
0: గ్రంథాలు రాస్తున్నాము,
1: వి రైట్ బుక్స్,
0: అనేక రకంగా ప్రబోధనలు చేస్తున్నాము,
1: వి ప్రాపగేట్.
0: కానీ ఆచరణలో పెట్టినటువంటిది నిజమైన సత్యం.
1: ద ట్రూత్ మస్ట్ బి పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ఆ ప్రాక్టీస్ లో పెట్టినప్పుడే నీకు తెలియనటువంటి ఒక ఆనందం లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ యూ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ యూ విల్ బి బ్లిస్ఫుల్.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థి విద్యార్థినిలారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్ బాయ్స్
0: మన చదువులు ఈనాడు చదువులు ప్రయోజనం లేనటువంటి చదువులు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
0: ఏదో డిగ్రీస్ మనం తీసుకుని వెళ్లిపోతున్నామే కానీ
1: యూ సింప్లీ రిసీవ్ డిగ్రీస్ అండ్ గో.
0: ఈ డిగ్రీస్ కూడా మనకు తలభారమైన డిగ్రీస్.
1: ఇన్ఫాక్ట్ ది డిగ్రీస్ యాడ్ టు యువర్ బర్డెన్.
0: ఆ డిగ్రీస్ వల్ల మనం పొందేటువంటి సుఖం ఏమిటి?
1: వాట్ సార్ట్ ఆఫ్ కంఫర్ట్ యూ విల్ గెట్ ఇట్?
0: ఏమాత్రము లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఏ డిగ్రీస్ లేనటువంటి యొక్క బీదవాడు అమాయకుడు విద్యార్థి లేనటువంటి వాడే ఎంతో సుఖంగా నిద్రిస్తున్నాడు.
1: అండ్ ఇన్ఫాక్ట్ ద పూర్ పీపుల్ విత్ ఓన్లీ ఎడ్యుకేషన్ దే ఆర్ మోర్ కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్.
0: ఈ విద్యావంతుడు అనేక విద్యలు చదివి
1: ఎడ్యుకేటెడ్ మ్యాన్ విత్ సో మచ్ ఆఫ్ స్కాలర్షిప్
0: కట్టగడిపే ఉద్యోగంలో చిక్కక
1: హీ కుడ్ నాట్ గెట్ ఎ జాబ్.
0: ధనం ఖర్చు పెట్టుకుని
1: అండ్ హీ స్పెండ్స్ మనీ
0: కట్టగడిపే పస్తు పరుగుతున్నాడు.
1: అండ్ హీ హాడ్ టు ఫాస్ట్.
0: ఇది మన యొక్క విద్య యొక్క ఫలితము?
1: ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: కాదు కాదు.
1: నో,
0: విద్య వల్ల మనం సంపాదించేటువంటి ధనం కాదు గొప్పది.
1: ఇస్ నాట్ ద మనీ దట్ యు ఎర్న్ దట్.
0: విద్య వల్ల మనకు ఆనందాన్ని అందించేటువంటి ఒక మార్గాన్ని మనం విధించాలి.
1: అండ్ వీ షుడ్ ట్రెడ్ ఆన్ ద పాత్ విచ్ విల్ మేక్ యు బ్లెస్.
0: మనకు ఆనందమే లేనటువంటి ఉద్యోగం ఎంత ధనం వచ్చి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఫార్ ఇస్ ద జాబ్ అండ్ ద మనీ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ?
0: ధనము వచ్చినంత మాత్రం మనకు సుఖం కాదు.
1: యు కెనాట్ బి హ్యాపీ బై ఎర్నింగ్ మనీ.
0: ఏమి ప్రయోజనము?
1: వాట్ ఈస్ ది యూస్?
0: ఈనాడు ధనం కోసమని ప్రతి మానవుడు తిరుగుతూ ఉంటున్నాడు.
1: టుడే ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ రౌండ్ అమాసింగ్.
0: భూమి సూర్యుని చుట్టూ
1: అండ్ ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్.
0: మనిషి ధనము చుట్టూ గిరగిరాగిర తిరుగుతుంటాడు.
1: మనీ మ్యాన్ రివాల్వ్స్ రౌండ్ ద మనీ అరౌండ్ రౌండ్ అండ్ రౌండ్.
0: ఏమిటి ధనం చుట్టూ తిరగటం? మనము
1: షుజు గో రౌండ్ ద మనీ.
0: ధనం బెగ్గర్ కూడా సంపాదిస్తాడు.
1: బెగ్గర్ ఆల్సో కెన్ ఎర్న్ మనీ.
0: ఇది మనకు ధనం కావాల్సింది.
1: ఇస్ ద మనీ నెసెసరీ?
0: గుణధనం కావాలి మనకు.
1: వి నీడ్ ద వెల్త్ ఆఫ్
0: వర్చ్యూ. ఈ గుణధనము లేకపోవడం చేతనే అహంకారము ఆడంబరము ఇదంతా పెరిగిపోయి మానవత్వమే నాశనమైపోతుండాలి.
1: బికాస్ వీ డోంట్ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ వర్చ్యూ వి ఆర్ ఫుల్ ఆఫ్ ఈగో ప్రైడ్ పాంప్.
0: మానవతా విలువలు ఏమిటో వాడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: ఈజ్ నాట్ ఏబుల్ టు నో వాట్ చెప్పారు.
0: చదవటము వ్రాయటము ఉద్యోగాలు చేయటము ధనం సంపాదించడం ఇవన్నీ తన నుంచి వచ్చేటువంటి ప్రవృత్తి లక్షణాలు.
1: ఈటింగ్ అండ్ రైటింగ్ డూయింగ్ ఏ జాబ్ దర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద హెడ్.
0: కానీ రెండవది మనం బయటకు తీవ్రవలసింది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యూ హ్యావ్ టు బ్రింగ్
0: అవుట్? ఎడ్యుకేర్. ఎడ్యుకేర్
1: ఎడ్యుకేర్
0: అది ఏమని తీవసింది? దయా ప్రేమ సహనము శాంతి ఇలాంటివన్నీ మన లోపల నుంచి రావాలి.
1: వీ హావ్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ క్వాలిటీస్ లైక్ కంపాషన్ ద లవ్ ఫర్ బేరెన్స్.
0: ఏ కంపాషన్ లేదు.
1: దర్ ఇస్ నో కంపాషన్.
0: ఓన్లీ ఫ్యాషన్ మాత్రం బయలుదేరింది.
1: నో కంపాషన్ యూ సీ ఓన్లీ
0: కంపాషన్ ఉంటుండాలి ముఖ్యము. ఈ కంపాషన్ కరుణ దయ ఈ రెండింటికి మనం హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: కంపాషన్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
0: తోటి మానవులను మనం గౌరవించాలి.
1: వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీబడి.
0: తోటి మానవులను ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ ఆల్.
0: తల్లిదండ్రులకు తగినటువంటి సేవ చేయాలి.
1: వీ షుడ్ సర్వ్ అవర్
0: పేరెంట్స్. వారు ఎన్నో కష్టములు పడి ఎన్నో బాధలు పొంది మిమ్మల్ని చదివిస్తున్నారు.
1: దిస్ పేరెంట్స్ స్ట్రగుల్ హార్డ్ దే స్ట్రైవ్.
0: ఈనాడు చదవడం అంటే ఎంత శ్రమకు చేసినట్టుందో మీకు తెలుసు బాగా.
1: యు నో వాట్ స్ట్రెయిన్ ఇట్ ఈస్ టు ఎడ్యుకేట్ యువర్ చిల్డ్రన్.
0: మన యూనివర్సిటీలో 50 పైసా ఖర్చు లేదు. కానీ
1: ఇన్ అవర్ యూనివర్సిటీ యూ డోంట్ నీడ్ టు స్పెండ్ నో ఎక్స్పెన్స్.
0: బయట పోయి ఎవరైనా పుట్టినటువంటి పిల్లవాడికి ఫస్ట్ స్టాండర్డ్ లో చేర్చాలంటే వాడికి 10,000 or 20,000 కట్టాలి. అక్కడ
1: ఏ న్యూ బోర్న్ చైల్డ్ షుడ్ పే 10,000 rupees టు రిజర్వ్ ది సీట్.
0: మీకు తెలుసును డిగ్రీ కోర్సులకు పోయినప్పుడు అక్కడ ఎంత దినానికి ఒక నెలకి ఎంత వసూలు చేస్తారు?
1: యు నో హౌ మచ్ ఆఫ్ మనీ దే చార్జ్ పర్ మంత్.
0: ఈ ఛార్జీ ఎవరిస్తున్నారు?
1: హు ఆర్ పేయింగ్ ది ఫీజ్?
0: తల్లిదండ్రులు పగలంతా కష్టపడి అనేక శ్రమలు కోర్చి అనేక బాధలను సహించి నా కుమారుడు ముందుకొస్తే చాలనేటువంటి ప్రేమ చేత వాళ్ళకు మీకు ఇంత ఖర్చు పెడుతున్నారు.
1: ద పేరెంట్స్ వర్క్ త్రూ అవుట్ ద డే. దే వాంటెడ్ వాట్ ద చిల్డ్రన్.
0: కానీ అది మీరు ఏమాత్రం యోచించడం లేదు.
1: యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ఇట్.
0: ఈనాడు నీవు విద్యార్థిగా ఉన్నావు.
1: టుడే యు ఆర్ స్టూడెంట్.
0: రేపటి నీవు తండ్రిగా మారవచ్చు.
1: టుమారో విల్ బి పేరెంట్.
0: ఈనాడు తండ్రిని మనం గౌరవించినప్పుడే నీ కుమారుడు నిన్ను గౌరవించడానికి పూనుకుంటారు.
1: వెన్ యూ రెస్పెక్ట్ యువర్ ఫాదర్ టుడే యువర్ సన్ విల్ రెస్పెక్ట్ యూ టుమారో.
0: ఈనాడు నీవు నీ యొక్క తోటి మిత్రుని నీవు గౌరవిస్తుంటే తిరిగి నీ మిత్రులు నిన్ను గౌరవిస్తుంటారు.
1: ఇఫ్ యూ రెస్పెక్ట్ యువర్ ఫ్రెండ్స్ టుడే యూ విల్ బి రెస్పెక్టెడ్ బై యువర్ ఫ్రెండ్స్ టుమారో.
0: తల్లిదండ్రులకే తగిన సేవ చేయటం లేదు.
1: యూ డోంట్ సర్వ్ యువర్ పేరెంట్స్.
0: నీ గతి ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపెన్?
0: ముందున్నది ఆ తొందరలో నీ ముసలితనమును ముసళ్ళ పండగాని.
1: దేర్ లైస్ అహెడ్ ద స్టేజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఏజ్.
0: మసలేవు కను మసకలు మోమున మడతల పడే తల నరసే కదా.
1: యూ కెనాట్ వాక్ యూ కెనాట్ సీ ద హోల్ హెయిర్
0: టర్న్ గ్రే.

0: నిన్ను ముసిముసి నవ్వక కసరే బొమ్మ, తై తై తై తై తై బొమ్మ, నిన్ తమాషదుడు తోలు బొమ్మ.
1: లైఫ్ హస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ పపెట్. ఎవ్రీబడి విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ యు.
0: ఈనాటి మానవుడు కేవలం ఆ తోలు బొమ్మ మాదిరి తయారైపోతున్నాడు.
1: అండ్ హ్యూమన్ లైఫ్ హస్ బికమ్ లైక్ దట్ ఆఫ్ ఎ పపెట్ షో.
0: ప్రాణమున్నటువంటి యొక్క, గుణమున్నటువంటి యొక్క, తెలివి ఉన్నటువంటి యొక్క మానవుడిగా రూపొందింపచేయటం.
1: అండ్ హి హస్ నాట్ బికమ్ ఎ ట్రూ మ్యాన్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద టర్మ్, ఫుల్ ఆఫ్ ట్రూత్.
0: మనలో పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి లక్షణాలు మనం పెంచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ ది లేటెంట్ సీక్రెట్ క్వాలిటీస్.
0: కేవలం దుస్సంగంలో ప్రవేశించి,
1: వి షుడ్ నెవర్ బీన్ బ్యాడ్
0: కంపెనీ పెంచుకుని,
1: వి డెవలప్ వికెట్
0: దురాచారంలో ప్రవేశించి,
1: వి టేక్ టు బ్యాడ్ ప్రాక్టీసెస్.
0: కట్ట కడపటికి నేర్చుకున్న విద్యను కూడా దురుపయోగం చేస్తున్నారు.
1: అల్టిమేట్లీ వాట్ హ్యాపెన్స్, ఆల్ ద నాలెడ్జ్ అక్వైర్డ్ ఇస్ మిస్యూజ్డ్. మంచి
0: సంఘంతో చేరాలి.
1: Have to do it since
0: jay jay dujjana samsargam,
1: run away from the bad company.
0: Baja sadhu samagamam,
1: be in the good company.
0: Kuru punya mahoratram,
1: involve yourself in good deeds.
0: ఇవి మనం నేర్చుకోవాలి.
1: దీస్ ఆర్ థింగ్స్ యూ హ్యావ్ టు లర్న్.
0: దుష్టిని సంసర్గం తొలగించాలి.
1: యూ హ్యావ్ టు రన్ అవే ఫ్రమ్ బ్యాడ్,
0: రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ,
1: రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: ఈ చెడ్డ సంబంధం చేత నీకేమైపోతుంది?
1: వాట్ హ్యాపన్స్?
0: నీవు కూడా చెడ్డవాడైపోతున్నావు.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ యూ టూ బికమ్ బ్యాడ్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యూ ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యూ ఆర్.
0: కనుకనే మనం దుస్సంగంతో చేరడం చేత నీవు కూడా దుర్గుడు అయిపోతున్నావు.
1: బికాస్ యూఆర్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ యూ టర్న్ బ్యాడ్.
0: మంచి సంఘమును విచారం చేసి నువ్వు చేయాలి.
1: యూ షుడ్ ఎంక్వైర్ అండ్ బీ ఇన్ గుడ్ కంపెనీ.
0: అందరితోనూ ప్రేమగా ఉంటుండు.
1: యూ లవ్ ఆల్.
0: అందరినీ ద్వేషించకుండా చూసుకో.
1: డోంట్ హేట్ ఎనీబడి.
0: కానీ హృదయంలో స్థానం ఇవ్వాల్సింది ఏ మంచి వాడికి, వానికి మాత్రమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ కీప్ ఇన్ యువర్ హార్ట్ ఏ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ టు ఎ గుడ్ మ్యాన్ ఓన్లీ.
0: కనుక గ్రంథ పరిచయం అనేటువంటి ఒక చదువు కాదు మనకు ముఖ్యము.
1: నిత్య
0: జీవితం లోపల ఆచరణవంతమైనటువంటి ఒక ఆ యొక్క వృత్తులు మనకు అవసరం.
1: ద టెక్స్చువల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ యూస్ఫుల్, ద ప్రాక్టికల్ అప్లికేషన్.
0: ఆనాడు ఒక కుమ్మరి, దొమ్మరి, కమ్మరి వీరందరూ కూడా ఎంత గొప్ప గొప్ప సంసారాన్ని సాధిస్తున్నారు.
1: వీ నో ద కార్పెంటర్, ద బ్లాక్ స్మిత్ అండ్ గోల్డ్ స్మిత్, ఎవరీ కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్.
0: ఈనాడు ఏమీ సంబంధం లేదు.
1: టుడే దేర్ నో వొకేషనల్ ఎడ్యుకేషన్.
0: ఒక చాకలవాడికి మనం ఇవ్వాలంటే చాలా శ్రమ పడిపోతున్నాము.
1: అండ్ టు పే ఎ వాచ్మెన్,
0: నీవే ఎందుకు చాకలవాడి కాకూడదు?
1: వై కాంట్ యూ బికమ్ ఎ వాచ్మెన్?
0: నీ వస్త్రాలు నీవే ఎందుకు పరిశుద్ధం చేసుకోకూడదు?
1: వై డోంట్ యూ వాష్ యువర్ ఓన్ క్లోత్స్?
0: దీనివల్ల తల్లిదండ్రులకు ఎంత ఉపకారం అవుతుంది?
1: ఇట్ అమౌంట్స్ టు హెల్ప్ యువర్ పేరెంట్స్.
0: దీనివల్ల ఎంత సేవ చేసినట్టు అవుతుంది?
1: యూ విల్ బి సేవింగ్ మనీ టూ.
0: ఆ సేవ చేసినటువంటి మనీ చోప నీవెంతైనా కొన్ని పవిత్రమైన కార్యాల్లో ప్రవేశించవచ్చు.
1: మనీ సో సేవ్డ్ కెన్ బి యూజ్ ఫర్ సీక్రెట్ యాక్టివిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ధనమును వ్యయం చేయకుండా,
1: వీ షుడ్ నాట్ వేస్ట్ మనీ.
0: గుణమును పెంచుకుని,
1: వీ హావ్ డెవలప్ వర్చ్యూస్.
0: దివ్యమైన, భవ్యమైన, నవ్యమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించి,
1: వీ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద డివైన్ నోవెల్ ఎవర్
0: ఆదర్శ జీవితాన్ని అందించాలి జగత్తుకు.
1: అండ్ వీ షుడ్ సెట్ ఎన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ఆదర్శ జీవితం, ఫలాని అబ్బాయి, ఫలాని కాలేజీ పిల్లవాడు, ఫలాని ఇన్స్టిట్యూట్ పిల్లవాడు, ఫలాని సత్యసాయి ఇన్స్టిట్యూట్ పిల్లవాడు అని అనుకుంటే ఎంత గౌరవం వస్తుంది?
1: నేచురల్ విల్ బి రెస్పెక్టెడ్, యూ విల్ బి రెస్పెక్టెడ్, రికగ్నైజ్డ్.
0: మీ గౌరవాన్ని మీరు పోషించుకోండి.
1: ఇన్ఫాక్ట్ అప్హోల్డ్ యువర్ ఓన్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ.
0: మీ గౌరవాన్ని మీరు వదిలినటువంటి వారు ఇన్స్టిట్యూట్ గౌరవం మీకు ఎక్కడ వస్తుంది?
1: ఇఫ్ యూ లూజ్ యువర్ ఓన్ రెస్పెక్ట్, హౌ కెన్ యూ అప్హోల్డ్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ?
0: కట్టగడపటికి ఇన్స్టిట్యూట్ గౌరవం పోతుంది, మీ గౌరవం పోతుంది.
1: వాట్ హ్యాపెన్స్? ఇన్స్టిట్యూట్ విల్ లూజ్ ఇట్స్ రెస్పెక్ట్.
0: వస్తుంది తిత్తి బోడి, నెత్తి బోడి, తిరుపతికి పోనక్కర్లేదు అన్నట్టుగా బోడి చేసుకుని వస్తారు.
1: దెన్ వాట్ విల్ హ్యాపెన్? యూ లూజ్ ఎవ్రీథింగ్. ద పాకెట్ ఇస్ ఎంప్టీ విత్ ఎ షేవెన్ హెడ్. అల్టిమేట్లీ
0: మొట్టమొదటి నీవు తిన్నా తినకపోయినా,
1: ఈట్ ఆర్ నాట్,
0: ఇంటిలో తల్లిదండ్రులను సంతోషపెట్టు.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: వారిని తగినటువంటి తృప్తితో, మాటలతో మంచి ఆనందపరచు.
1: బై టాకింగ్ దెమ్
0: నైస్, యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్.
0: ఈనాడు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడా లేక పరాయి వాడితో మాట్లాడుతున్నాడా మా పిల్లవాడు అనేటువంటి తెలుసుకోవటమే కష్టమైపోతుంది.
1: ఇట్స్ రాదర్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ వన్ ఈజ్ స్పీకింగ్ టు ద పేరెంట్స్ ఆర్ టు సమ్వన్ ఎల్స్.
0: తండ్రి విద్య లేనటువంటి వాడు వచ్చి, ఏం నాయన ఏం చేస్తున్నావు అని గోగోగో అంటాడు.
1: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్
0: గౌరవము.
1: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్ ఇఫ్ యు ఆస్క్ సన్ వాట్ ఆర్ యు స్టడీయింగ్ హి
0: విల్ సే మాటలతో వినయం చేత, నాన్న మీరు క్షమించండి, నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను అని మంచి మాట చెప్తే ఆ తండ్రికి ఎంత ఆనందం అవుతుంది.
1: ఇఫ్ ద సన్ స్పీక్స్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ, మేకింగ్ యూజ్ ఆఫ్ స్వీట్ సాఫ్ట్ వర్డ్స్, ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్.
0: కన్న తల్లిదండ్రులకే నీవు సంతోష పెట్టలేనివాడు, ఈ సమాజానికి ఏం నీవు సంతోషాన్ని అందిస్తావు?
1: ఇఫ్ యూ కెనాట్ మేక్ యువర్ ఓన్ పేరెంట్స్ హ్యాపీ, హౌ డూ యూ మేక్ ద సొసైటీ హ్యాపీ?
0: పూర్వమంతా కూడా ఈ స్నాతకోత్సవం అనేటువంటి దేని వల్ల జరిగేటువంటిది?
1: వాట్ వాజ్ ది ఫ్యాషన్ ఆఫ్ కన్వోకేషన్?
0: పూర్తి అభ్యసించి,
1: ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎడ్యుకేషన్,
0: ఆచరణలో పెట్టి,
1: దే ప్రాక్టీస్,
0: పరిలోకి అందించేటువంటి శక్తి వచ్చినప్పుడు,
1: వెన్ దే హ్యావ్ ద ఫ్యాకల్టీ,
0: గురువులు వారి దగ్గర చేర్చి,
1: అండ్ దే ఆల్ గ్యాదర్డ్,
0: నాయన మీరు ఇంక కుటుంబానికి వెళ్లి మీరు వివాహం చేసుకుని మీ తల్లిదండ్రులను ఆదరించి తగినటువంటి ఆదర్శాన్ని వందించమని వాళ్ళు బోధిస్తున్నారు. అదియే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇలాంటి ప్రామిస్ అంతా తీసుకుని మిమ్మల్ని గృహానికి పంపిస్తున్నారు.
1: ఇన్ ఓల్డెన్ డేస్ అట్ ద టైమ్ ఆఫ్ కన్వోకేషన్ ద ప్రిసెప్టర్స్ యూస్ టు కాల్ ద డిసైపుల్స్ అండ్ టెల్ దెమ్ యూ హావ్ కంప్లీటెడ్ ఎడ్యుకేషన్ గెట్ మ్యారీడ్ అండ్ సర్వ్ యువర్ పేరెంట్స్.
0: గురువులు బోధించి ఇంటికి పంపిస్తే ఇంటికి వచ్చి మీరు ఏం చేస్తున్నారు?
1: వాట్ డు దే డూ ఆఫ్టర్ దే రిటర్న్?
0: తల్లిదండ్రులు కష్టపెడుతున్నారు.
1: అండ్ టుడే దే సఫర్.
0: కానీ తల్లిదండ్రులు ఇది కష్టమని భావించరు.
1: బట్ దే డోంట్ కన్సిడర్ లైక్
0: కన్న కడుపులు కాబట్టి వారు ఎంతో ప్రేమతో సహించుకుని మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు.
1: బికాజ్ యు ఆర్ దేర్ చిల్డ్రన్ దే బేర్ ఆల్ ద సఫరింగ్.
0: మన సంస్కృతి అంటే ఏమిటో కూడా ఈనాటి పిల్లలకు అర్థం కావటం లేదు.
1: ద మోడర్న్ స్టూడెంట్ హ్యాస్ నో అవేర్నెస్ ఆఫ్ ద కల్చర్.
0: ఎంత పవిత్రమైనటువంటి సంస్కృతి మంది.
1: హౌ సీక్రెట్ ఇట్ ఈస్.
0: సమస్త లోక సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అని కోరుతూ వచ్చేటువంటి.
1: ద కల్చర్ డిమాండ్స్ యూ టు ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్.
0: ఒక ఇంటిలో
1: అట్ ఎ రెసిడెన్స్
0: గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు.
1: దేర్ వాస్ ఎ గ్రాండ్ ఫాదర్.
0: ఆ గ్రాండ్ ఫాదర్ తెల్లవారి సాయంకాలం సంధ్యావందనం చేసుకుని భగవత్ ప్రార్థనతో తన తీర్థం తీసుకుని ఆనందంగా ఉండేటువంటి వాడు.
1: ఎ గ్రాండ్ ఫాదర్ యూస్ టు ప్రే ట్వైస్ ఎ డే అట్ ద టైమ్ ఆఫ్ ట్వైలైట్.
0: ఆ ఇంట్లో ఈ మోడర్న్ బాయ్ ఒకడు ఉన్నాడు.
1: At home there's one grandson, the modern boy.
0: వాడికి హోంవర్క్ చేయాలని వరండాలో వచ్చి ఇంక్ బుడ్డు పెట్టుకుని రాసుకుంటున్నాడు.
1: అండ్ ద గ్రాండ్ బాయ్ వాస్ డూయింగ్ హిస్ హోమ్ వర్క్ విత్ హెల్ప్ ఆఫ్ ఇంక్ బాటిల్.
0: దానికి ఒక ఇంక్ బుడ్డి పక్కన ఉంటాము, దాంట్లో ఇంకో పెన్ను పెట్టుకోవటం.
1: అండ్ హీ హాడ్ ఇంక్ బాటిల్ ఆన్ వన్ సైడ్ ఇన్ ద పెన్.
0: దాంట్లో అద్దుకోవటము, దీంట్లో రాసుకోవటం, అద్దుకోవటం, రాసుకోవటం ఏమో చేస్తున్నాడు.
1: అండ్ హీ విల్ డిప్ హిస్ పెన్ ఇన్ ఇంక్ బాటిల్, దేర్ ఆఫ్టర్ స్టార్ట్ స్క్రిబ్లింగ్.
0: ఈ మోడర్న్ విద్యల యొక్క లక్షణం ఇలా ఉందంటాను. ఆ తాతగారు ఏమి అతన్ని పలకరించలేదు.
1: ద గ్రాండ్ ఫాదర్ డిడ్ టాక్ టు ద గ్రాండ్ సన్ బికాజ్
0: చిన్న ఇల్లు. అదే వరండా లోపలికి సాయంకాలము తాతగారు ఒక కప్పు తీసుకుని వచ్చి ఒక స్పూన్ తో పోసుకోవడం. కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, మసూదాయ నమః, ఈ విధంగా సంధ్య వార్చుకుంటున్నాడు.
1: వన్ ఈవినింగ్ అట్ ద టైమ్ ఆఫ్ ద ట్వైలైట్ ద గ్రాండ్ ఫాదర్ సాట్ ఇన్ ద వరండా అండ్ బ్రాట్ హిమ్ ద టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: ఈ మోడర్న్ బాయ్
1: విత్ ది హెల్ప్ ఆఫ్ స్పూన్ హి స్టార్టెడ్ టేకింగ్ వాటర్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఆఫరింగ్ ప్రేయర్.
0: ఈ మోడర్న్ బాయ్
1: ద మోడర్న్ బాయ్
0: ఈ వర్క్ ను మానిపోయినది. ఇంటికి తెచ్చినటువంటి వర్క్ ఉంటా చూడండి, అది మానేసేసాడు.
1: హి స్టాప్ డూయింగ్ హిస్ హోమ్ వర్క్.
0: తాతగారిని చూస్తూ కూర్చున్నాడు.
1: హి స్టార్టెడ్ లుకింగ్ అట్ గ్రాండ్ ఫాదర్.
0: ఏమిటి తాతగారు ఒక స్పూన్ తో నీళ్లు వేసుకోవటము, తిరిగి తాగటం, స్పూన్ తో నీళ్లు వేసుకోవటం, తాగటం, ఈ విధంగా చేస్తున్నాడు. ఎంత పిచ్చివాడు వీడు.
1: వాట్ ఇస్ ద గ్రాండ్ ఫాదర్ డ్రింకింగ్ స్పూన్ ఆఫ్టర్ స్పూన్ ఫుల్ ఆఫ్ వాటర్? వాట్స్ ఆల్ దిస్?
0: ఈ హోంవర్క్ చేసేటువంటి వాడికి ఈ యొక్క తాత వర్క్ పైన
1: అటెండింగ్ టు హిస్ హోమ్ వర్క్ దట్ గ్రాండ్ సన్ వాస్ థింక్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్స్ వర్క్.
0: కానీ అంతటితో ఊరుకోలేదు. తాతగారు
1: గ్రాండ్ ఫాదర్
0: ఏమిటి మీరు చేస్తుండేది?
1: దప్పేగిన
0: అయిపోతే టంబ్లర్ ఎత్తుకుని తాగకూడదు. ఒక ఎత్తురే ఒక్కో స్పూన్ ఎందుకు మీరు వేసుకుంటున్నారు? తాతగారు గొప్ప తెలివి వంటి వాడు. ఈ మోడర్న్ విద్య లేవు అతనికి.
1: గ్రాండ్ ఫాదర్ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఇది ఏదో నా పద్ధతి నాకు ఇచ్చి పెట్టు, నీ పద్ధతి నువ్వు చూసుకో అన్నాడు.
1: గ్రాండ్ ఫాదర్ సర్ దిస్ ఇస్ మై వే.
0: ఈనాటి పిల్లలకు ఆ మాటలు ఏమాత్రం అర్థం కావు. మొండితనం ఒకటి గట్టిది.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ అండర్స్టాండ్, దే ఆర్ వెరీ ఫూలిష్.
0: పెద్దవాళ్ళతో వాదించటము.
1: దే ఆర్గ్యూ విత్ ఎల్డర్స్.
0: లేదు తాత, ఎందుకోసం మీరు ఆ విధంగా చేస్తున్నారన్నాడు.
1: నో గ్రాండ్ ఫాదర్, వై ఆర్ వై డి యూ లైక్?
0: ఆయన చక్కని ఒక సూదెత్తి వేసేయాడు.
1: అండ్ హీ జస్ట్ పుట్
0: ఒరే పిచ్చివాడా, నీవు రాసుకుంటున్నావు,
1: యూ రైట్.
0: ఒక్కొక్క తూరి ఇంక బాటిల్ అద్దటం, తిరిగి రాసుకోవటం, ఒక్కొక్క తూరి ఇంక బాటిల్ అద్దటం, రాసుకోవటం, ఎందుకు ఈ విధంగా అద్దటం? ఇంక బాటిల్ పేపర్ పైన పోయి.
1: You dip the pen in the ink bottle every time, go on writing. Why don't you pour down the whole of the ink of the ink bottle on the paper?
0: అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది.
1: Then the boy learned the lesson.
0: ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క పెన్నుతో అద్ది ఒక్కొక్క అక్షరం క్లియర్ గా మనం రాయాలి.
1: So as you just do it, you can write.
0: కేశవాయ నమః ఒక భగవంతుని పేరు చెప్పుకుని దాన్ని పాద ఆ తీర్థం తాగితే ఆ భగవంతునికి అర్పితం చేసినట్టు అవుతుంది.
1: దెన్ వన్స్ ఐ డ్రింక్ ద స్పూన్ ఫుల్ ఆఫ్ వాటర్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఇట్ అమౌంట్స్ టు ఆఫరింగ్.
0: ఏదైనా ఒక కవర్ రాసి దానిపైన అడ్రస్ వివరంగా రాసినప్పుడే అది ఆ చేతిపోతుంది ఎవరికి చేరాలో వారికి.
1: ఇఫ్ యు రైట్ ది అడ్రస్ వెరీ క్లియర్లీ ఆన్ ద కవర్, ఇట్ విల్ రీచ్ ద పర్సన్.
0: దైవం యొక్క అడ్రస్లు ఆ రకమైనటువంటి పేర్లతో అడ్రస్ చేస్తూ ఉంచారు.
1: దీస్ ఆర్ ది డిఫరెంట్ నేమ్స్ రిఫ్లెక్టింగ్ ది అడ్రస్.
0: ఆ అడ్రస్ నీకు తెలియనప్పుడు నీ ఊరుకుండు.
1: వెన్ యు డోంట్ నో ది అడ్రస్ ఆఫ్ గాడ్ కీప్ క్వైట్.
0: కానీ నీకు సంబంధించినటువంటి విషయంలో నీవు పాల్గొను.
1: యు జస్ట్ పార్టిసిపేట్ ఇన్ యువర్ ఓన్ జాబ్.
0: ఈ విధంగా పిల్లలకు తమ పద్ధతులు తాము తెలుసుకోలేరు, ఇతరుల పద్ధతులను దాన్ని అర్థం చేసుకోలేరు.
1: టుడే ది మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ నో ఫర్ దెమ్సెల్వ్స్ నాట్ డు దే అండర్స్టాండ్.
0: జనరల్ నాలెడ్జ్ కి వచ్చేటువంటి కానీ బంగవారు కొన్ని విధమైనటువంటి విద్యతో మనకు లభించేటువంటివి కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ దట్ యు హావ్ టు డెవలప్ ఆన్ యువర్ ఓన్, నాట్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుక మీరు మన ప్రాచీన సంస్కృతిని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ఏన్షియంట్ కల్చర్.
0: ఈనాటి సైంటిస్ట్ అంతా ఏం చేస్తున్నారో తెలిసినా,
1: యు నో వాట్ ది మోడర్న్ సైంటిస్ట్ డస్,
0: భూమిలో ఉండేటువంటి సమస్త పదార్థములు కూడాను మానవునికి ఉపయోగ నిమిత్తమే పుట్టించినటువంటివే భగవంతుడు, కాబట్టి దాన్ని అన్ని తీసుకుని మేము భుజించాలి అని ప్రయత్నిస్తున్నారు.
1: మ్యాన్ ఈస్ బ్రింగింగ్ అవుట్ ఆల్ ద మినరల్స్ అండ్ ఓర్స్ అవుట్ ఆఫ్ ది మదర్ ఎర్త్ బికాజ్ హీ థింక్స్ దట్ దే ఆర్ మెంట్ ఫర్ హిమ్.
0: లోహములు పదార్థములు అన్నింటిని కూడా దాన్ని వెలుపలిస్తున్నారు.
1: ఆల్ ద మెటల్స్ అండ్ మెటీరియల్ ఆర్ బ్రాట్ అవుట్ ఆఫ్ ఎర్త్.
0: కానీ ఈ చదువుకున్నటువంటి వాడు భూమి అంటే ఏమిటి, ఇది ఒక గ్లోబ్.
1: వాట్ ఈస్ దిస్ ఎర్త్? ఇట్స్ ఎ గ్లోబ్.
0: ఇది ఒక గ్లోబ్.
1: ఇట్స్ ఎ గ్లోబ్.
0: ఈ గ్లోబ్ అంటే ఒక రౌండ్ గా ఉంటుండాలి.
1: ఇట్స్ రౌండ్.
0: ఒకవైపు దాన్ని ఖాళీ చేస్తే రెండో వైపు ఏమైపోతుంది, తిరిగిపోతుంది.
1: When once you make it empty on one side, it loses its balance.
0: ఈ విధంగా భూమిలో ఉండేటువంటి యొక్క భూమిలో సమస్తమైన పదార్థములు భూమిలో కూడా ఒక బ్యాలెన్స్ రావాలి.
1: In fact, there should be perfect balance in this globe.
0: ఈ బ్యాలెన్స్ నిమిత్తమే భగవంతుడు అన్నిటినీ అన్ని విధమైన మార్గాన్ని నిరూపించి వచ్చాడు.
1: In fact, God has laid down all these metals maintaining balance.
0: ఒక వైపున బ్యాలెన్స్ పోయిందంటే రెండో వైపున ఎక్కిపోతుంది.
1: When once balance is lost on one side, it tilts.
0: దీని వల్ల జగత్తులో భూకంపాలు అధికమైపోతున్నాయి.
1: This is the reason why you have got earthquakes everywhere.
0: భూమిలో ఉన్నటువంటి యొక్క బ్యాలెన్స్ అంతా బాడు చేస్తున్నారు.
1: The balance of the earth is lost today.
0: సముద్రంలో ఉన్నటువంటి జలం అంతా కూడా హీనం చేస్తున్నారు.
1: In fact, the water is also tapped.
0: ఈ టౌన్ బ్యాక్ వాటర్ అంతా కూడా దానికి వదిలిపెట్టేస్తున్నారు.
1: And all the urban sewage is letting the ocean.
0: దాని యొక్క ప్రతిబింబమైనటువంటి యొక్క దీని రూపమే మనం తాగుతున్నాము.
1: అండ్ దేర్ఫోర్ ఇట్ లెడ్ టు వాటర్ పొల్యూషన్ అండ్ యూ డ్రింక్ దిస్ పొల్యూటెడ్ వాటర్.
0: మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: మనం సరైనటువంటి విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: యూ హావ్ టు అండర్స్టాండ్ థింగ్స్ ప్రాపర్లీ.
0: మీకు తెలుసు,
1: యూ నో ఇట్ వెల్.
0: సైంటిస్ట్ అంతా చాలా మంది మీకు చెప్తుంటారు, మీరు కూడా సైన్స్ చదివినటువంటి వాళ్ళే.
1: అండ్ దర్ మెనీ సైంటిస్ట్ యూఆర్ ఆల్సో స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్.
0: తెలివితేటలు పెరుగుతున్నాయి.
1: యు ఆర్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఫస్ట్ నాలెడ్జ్,
1: ద ఫస్ట్ లెవెల్ నాలెడ్జ్,
0: అది పైన ఉండేటువంటిది.
1: దట్ ఇస్ ద టాప్ లెవెల్.
0: అదే తల్లో ఉండేటువంటిది.
1: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హెడ్.
0: రెండవది స్కిల్.
1: ద సెకండ్ లెవెల్ స్కిల్.
0: మూడవది బ్యాలెన్స్.
1: ద థర్డ్ లెవెల్ బ్యాలెన్స్.
0: థర్డ్ ఫోర్త్ ది ఇన్సైడ్.
1: ఫోర్త్ ఇన్సైడ్.
0: మొట్టమొదటి తెలివితేటలు మాత్రమే మీరు పెట్టుకుంటున్నారు.
1: ద ఫస్ట్ లెవెల్ ఇంటెలిజెన్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ వ్యూ.
0: ఈ నాలెడ్జ్ ని నీవు స్కిల్ చేయమని చెప్పారు, కానీ కిల్ చేయమని చెప్పలేదు.
1: భగవాన్ టెల్స్ యూ టు స్కిల్ యువర్ నాలెడ్జ్ అండ్ నాట్ టు కిల్ యువర్ నాలెడ్జ్.
0: ఈ నాలెడ్జ్ లోపల ఎస్ తీసేస్తే కిల్ అయిపోతుంది.
1: When once you remove yes out of skill, it amounts to
0: knowledge
1: killing
0: is skill, kill ayipoyinappudu balance tappothundi.
1: When once the knowledge is killed, the balance is lost.
0: Kabatti ee balance lekunda bratukutunnamante deeniki moola kaaranam emiti?
1: What is the reason that we are living in balance?
0: Neeku bhagavantu ichinatundi yokka ee telivitetalanu neevu skill cheyatam ledu.
1: It only means the God given intelligence is not skilled.
0: Neeti, reeti, khyati ee moodinti yokka sammilitamaina swaroopame manava jati.
1: The human race jati has got the combination of neeti morality, reeti the
0: conduct. Satyame neeti.
1: The reputation.
0: Satyame neeti.
1: Truth is your morality.
0: Dharmame reeti.
1: Dharma is the procedure.
0: Tyagame khyati.
1: And sacrifice tyaga is khyati.
0: Satyame manava jati.
1: And that is manava jati, human race.
0: అటువంటి మానవ జాతి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోలేకుండా పోతున్నాం.
1: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద రియాలిటీ.
0: మానవుడు ఎంత పవిత్రుడు.
1: మ్యాన్ ఇస్ సెక్రెట్.
0: మానవుడు ఎంత ఉపయోగమైనటువంటి వాడు.
1: ఇస్ హైలీ యూస్ఫుల్.
0: కనుకని జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. మానవ జన్మం అంత దుర్లభమైనటువంటిది అని చెప్పారు.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్స్.
0: ఈనాడు ఆ మానవత్వంలో మనం కోల్పోతున్నాం.
1: టుడే వీ హావ్ లాస్ట్ హ్యూమన్ వాల్యూ.
0: కనుకని ఈ యొక్క జగత్ అంతా కూడా అనేక అశాంతులతో కూలిమిడిపోతుంది.
1: దట్స్ ది రీజన్ వై వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ టర్మాయిల్ అండ్ రెస్ట్లెస్నెస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: గడిచిపోయింది గడిచిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: ఫర్గెట్ ది పాస్ట్.
1: Forget the past.
0: Do not think for over in future.
1: Do not think of the future.
0: Future is not sure.
1: Future is not sure.
0: Do not brood over about future.
1: Do not brood over the future.
0: Live in the present.
1: Live in the present.
0: This is not ordinary present.
1: This is not ordinary present.
0: This is omnipresent.
1: This is omnipresent.
0: Ee present lopala meer manchiga jeevinchandi.
1: Lead a perfect good life in the present.
0: Present vachine deeni yokka phalitame future avutundi.
1: The result of the present you will find in future.
0: Purvam past nunchi vachinatundi ee present.
1: The results of the past is the present.
0: Purvam past lopala oka chettu maade untunnadi.
1: The past it was a tree.
0: Aa chettu yokka phalitam yokka vittaname ippudu present.
1: And the seed of the past tree is the present.
0: Ee vittaname future lopala chirigi chettu avutundi.
1: And seed of the present will be a tree of future.
0: Future tree, past tree, present seed.
1: therefore past it was a tree, future tree, present
0: tree. Past ku present ku rendu tiki oka seed e mukhyamu.
1: And therefore for the past and the future the present is important.